0: చేశారు. శరీరంలో ఒడ్డున ఏమి జీవిస్తున్నాయి, ఏ యొక్క మృగములు ఉన్నాయి, ఏ మనుషులు ఉంటున్నారు చెప్పమన్నాడు.
1: కైకేయి రిటర్న్. రామ ఆస్క్డ్, మదర్ డిడ్ యు హ్యావ్ యువర్ బాక్, వాట్ డిడ్ యు ఫైండ్, వాట్ అనిమల్ డిడ్ యు ఫైండ్?
0: ఆయన, గొర్రెలు మేకలు పచ్చిగడ్డిని మేస్తున్నాయన్నాడు.
1: అండ్ షీ సెడ్, వెల్ దిస్ గోట్స్ అండ్ షీప్ వర్ గ్రేజింగ్.
0: అవి ఏ విధంగా శబ్దం చేస్తున్నాయన్నాడు.
1: వాట్ సౌండ్ వర్ దే ప్రొడ్యూసింగ్? మదర్,
0: దాని స్వభావమే కదా మే మే మే అని అరుస్తున్నాయన్నాడు.
1: ఇట్ ఇస్ దేర్ నేచర్ టు షౌట్ మే మే.
0: మే అంటే ఏమిటి అన్నాడు.
1: హి ఆస్క్ వాట్ యు అండర్స్టాండ్ బై మే.
0: ఎవరు అనేటువంటిది, నేనెవరు అనేటువంటిది.
1: మే మీన్స్ హూ ఆమ్ ఐ.
0: గొర్రెలు కూడాను ఆశిస్తున్నాయి నేనెవరు నేనెవరు నేనెవరు నేనెవరు అని ప్రశ్నిస్తున్నాయి. కనుక నీవు మానవుడై పుట్టుకుంటావు, నీవు నేనెవరు అనేటువంటి దాన్ని గుర్తించుకోలేకపోతే నీవు గొర్రెతో సమానమేన అన్నాడు.
1: ఈవెన్ ది షీప్ గో ఆన్ ఆస్కింగ్ హూ ఆమ్ ఐ హూ ఆమ్ ఐ. ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ యాజ్ ఎ మ్యాన్, ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు నో, పుట్ ది క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్.
0: కనుక ఈనాడు నేనెవరు అనేటువంటి ప్రశ్న మాత్రం వేసుకోనకుండా నీవెవరు అతనెవరు ఇతనెవరు అని ప్రశ్న వేస్తుంటే వీరంతా గొర్రెలతో సమానమే.
1: టుడే if you don't put a question to yourself as to who you really are and are interested in knowing who the other person is,
0: who am I?
1: In the first instance put the question to yourself, who am I?
0: కనుకనే పుట్టినప్పుడు ఏ యొక్క దీనితో నీవు పుట్టావో నీవు గిట్టినంత వరకు కూడాను ఆ యొక్క దీనితోనే నీవు గిట్టరాదు.
1: With whatever you are born, you should not die with the same thing.
0: పుట్టినప్పుడు నీవు కోహం కోహం కోహం అని ఏడ్చినావు.
1: వెన్ యువర్ బోర్న్ యు క్రైడ్ అవుట్ కోహం.
0: కోహం అనగా నేనెవరు నేనెవరు.
1: హూ ఆమ్ ఐ హూ ఆమ్ ఐ, దాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ కోహం.
0: చచ్చేంత వరకు నేనెవరు నేనెవరు అని చచ్చేస్తే ఇంకా పుట్టి ప్రయోజనం ఏమిటి?
1: ఈవెన్ ఇన్ ద టైమ్ ఆఫ్ డెత్ ఇఫ్ యు డై ఆస్కింగ్ ది క్వశ్చన్ హూ ఆమ్ ఐ, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ లైఫ్?
0: పుట్టినప్పుడు కోహం అని పుట్టావు, చచ్చే సమయంలో సోహం అని చావాలి, అదే సార్థకం.
1: వెన్ యువర్ బోర్న్ యు సెట్ హూ ఆమ్ ఐ, when you are dying you should say I am that and die. That sanctifies your life.
0: Kanuka manavuni yendunnatundi ahankara tattvanni manam nirmoolam kavinchukovalante oka marganni manam anusarinchali.
1: If we want to destroy this ahankara for want of our ego, you will have to just follow a particular path.
0: Idi oka bhagavas yokka margamulo tappa anya margamulo manaki idi ఏమాత్రం కూడా తలింప చేయదు.
1: ఎక్సెప్ట్ బై ఫాలోయింగ్ ది పాత్ డివైన్ దేర్ ఇస్ నో అదర్ పాత్ విచ్ కెన్ లీడ్ యు ఆన్.
0: అహంకారం కలిగినప్పుడు నీ ఒక ప్రదేశంలో కూర్చో.
1: వెన్ యు సఫర్ ఫ్రమ్ దిస్ అహంకార,
0: నీవు పరీక్ష గావించు.
1: యు గో ఆన్ అబ్జర్వింగ్ యువర్ ఓన్ బ్రెత్,
0: నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏమైనా పలుకుతున్నాయో నీ విచారణ చేయి.
1: ఎన్క్వైర్ ఇన్ టు వాట్ యువర్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ ప్రొడ్యూస్ సౌండ్.

0: ఈ యొక్క శ్వాసను నువ్వు చక్కగా అనుసరించు.
1: అబ్జర్వ్ ద వర్డ్ సోహం, ఐ ఆమ్ దాట్.
0: సోహం అనగా సహ అహం, ఈ రెండింటి పదములు చేరే సోహం అయిపోయింది. సహ అహం,
1: సోహం రిఫర్స్ టు ఏ కాంబినేషన్ ఆఫ్ సహ అండ్ అహం.
0: సహ నీవు, అహం నేను.
1: సహ ఈజ్ యూ, అహం ఐ.
0: సహ బ్రహ్మ, అహం నేను. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావం మనలో ఆవిర్భవించుకొని ఈ అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావాన్ని నీవు అభివృద్ధి గావించుకుంటూ వస్తే ఈ అహం అనేటువంటిది నీకేమాత్రం కూడా బాధించదు.
1: ఇఫ్ యూ కెన్ డెవలప్ విత్ ఇన్ యూ అహం బ్రహ్మాస్మి, అయం బ్రహ్మ, అయం బ్రహ్మ, దెన్ దిస్ అహంకార విల్ నాట్ బాధర్ యు.
0: దీనిని వేదాంత పరిభాష యందు హంస గాయత్రి అని చెప్తూ పోయారు.
1: దిస్ సోహం మంత్ర ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ హంస గాయత్రి ఇన్ వేదాంతిక్ పారలన్స్.
0: విద్యార్థులారా, మన యందు అంతర్వాణి అదే కాన్షియన్స్. ఈ సోహం తత్వం చోట మనకు క్షణ క్షణం కూడా బోధిస్తూనే ఉంటుండాలి.
1: ఎవ్రీ మోమెంట్ we are getting lessons from our conscience with this soham principle.
0: ఒక దినమునకు 24 గంటలు,
1: a day consists of 24 hours.
0: 24 గంటల లోపల కూడాను మనము ఈ సోహం సోహం అనేటువంటిదంతా కూడాను ఒక దినమునకు 21,600 పర్యాయము చెప్తుండాలి. 21,600
1: we chant this soham within a day of 24 hours 21,600 times.
0: 21,600 టైమ్స్ నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ అని అంతర్వాణి నీకు ఉపదేశం చేస్తుంటే ఈ ఉపదేశాన్ని కట్టబెట్టి ఒక తట్టు కట్టిపెట్టి దీనిని నేనే బ్రహ్మ అనేటువంటి దాన్ని మర్చిపోయి నేను రామయ్య, నేను శ్రీమయ్య, నేను జోగయ్య, నేను ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే ఇది ఏమైనా సరైన మార్గమా?
1: వెన్ యువర్ ఓన్ కాన్షియన్స్ ఈజ్ రిపీటింగ్ 21,600 టైమ్స్ దట్ యు ఆర్ బ్రహ్మన్ and if you refuse to recognize that and go on with your own names as ramayya krishnayya,
0: nenu ramayya krishnayya anukoni nivu enta kaalam sadhana chesina kudanu idi prayojanam em ledu. Nivu ramayya gane untavu, nivu krishnayya gane untavu. Ee ramayya krishnayya dehaniki pettina perlu kaani nee perlu kaadu.
1: With the feeling that you are ramayya and krishnayya, you may do this sadhana any duration of time, it is useless. The name is given to your body and not to yourself.
0: Idi dehaniki pettina peru.
1: This name is given to the body.
0: నా సోహం అనేటువంటి పుట్టిన పేరు.
1: This soham is my name from birth.
0: పుట్టిన పేరు శాశ్వతం గాని పెట్టిన పేరు శాశ్వతమా?
1: The name which is born with you is permanent. No name which is given is
0: not artificial.
1: Whatever is given is artificial.
0: పుట్టినది real.
1: Whatever is born with you is real.
0: అది నీ సత్యం.
1: That is your truth.
0: ఆ సత్యమే ఋతముగా భావించుకోవాలి.
1: That truth must be considered as rutam.
0: ఈ సత్య రుతములు రెండింటిని ఏకత్వం గావించుకొని దివ్యత్వమైనటువంటి సచ్చిదానందాన్ని పొందాలి.
1: If you unite this rutam and satyam, you would be able to reach sachidananda.
0: కనుక బుద్ధి అనేటువంటిది కేవలము లోక సంబంధమైన రీతిగా మనము ఉచ్చరించేటువంటిది కాని అనుభవించేటువంటిది కాని దానిని ఉపయోగించేటువంటిది కాని కాదది.
1: The real intelligence is not the one which is commonly used and commonly understood and experienced as intelligence in the worldly sense.
0: Kanuka buddhi aneetundi dani yokka rahasyanni chakkaga gurtinchukoni tadwara ee ratasarathi yokka vishayanni manamu poorthi telusukunnappude ataniki mana jeevitham aneetundi rathanni ataniki arpitam cheyataniki oka vidhamaina avakasam untuntadi.
1: Only when we understand the secret and the full aspects of buddhi, we will be able to hand over this chariot to the charioteer with full satisfaction.
0: Krishnudu parthasarade ainadu.
1: Krishna was parthasarade.
0: Parthudu ante evaru?
1: Who is partha?
0: Kevalam arjunudu maatrame kaadu.
1: It is not arjuna alone.
0: Prithvi putrudainatunte vaade parthudu kabatti meerandaru prithvi putrule meerandarkini parthasarade aa bhagavantuni saradiga meeru tisthikarinchali.
1: It is not merely arjuna. Everyone born on earth is the son of prithvi and that is partha. You have to accept the lord as the charioteer.
0: Idi bhagavantuni aatma pratibimbam ainatundi ganaka ee buddhi buddhini saradiga pettukoni
1: as intelligence is a reflection of God,
0: ni pennidhi ainaatvanti okka bhagavantuni sannidhini cheradaniki krushi cheyandi.
1: With itself try to reach the lotus feet of the Lord.
0: Ee annintikini prema atyavasaramu.
1: Love is essential for all these things.
0: Prema lekunda ye karyam kudanu manam cheyadaniki veelu kaadu.
1: It is impossible to accomplish anything without love.
0: కేవలం తినటము త్రాగటం కూడా ప్రేమ ఉండినప్పుడే దాన్ని తినడానికి త్రాగడానికి కొనుక్కుంటాం.
1: ఈవెన్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ డిపెండ్స్ అపాన్ ద లవ్.
0: కనుక ఆ ప్రేమ స్వరూపుడే భగవంతుడు.
1: గాడ్ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్
0: భాస్కరుడే భగవంతుడు.
1: హీఈస్ ది
0: సత్గుణములకు నిలయమైనటువంటి వాడే సత్య.
1: అండ్ ఈస్ ద వన్ హూ నోస్ ట్రూత్.
0: కనుక ప్రేమ చేత మీ యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని గుర్తించడానికి బుద్ధిని ఆశ్రయించి తద్వారా మీ యొక్క మానసిక తత్వాన్ని పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దివ్యమైనటువంటి నవ్యమైనటువంటి భవ్యమైనటువంటి రూపకంగా తీర్చిదిద్దుకుంటారని నేను ఆశిస్తున్నాను.
1: త్రూ లవ్ ట్రై టు రికగ్నైజ్ యువర్ రియల్ నేచర్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది ప్రాపర్ ఇంటెలిజెన్స్ అండ్ ప్యూరిఫై యువర్ మైండ్ అండ్ త్రూ దాట్ యు శాంక్టిఫై యువర్ లైఫ్.

నాస్తిక బుద్ధి ఎచ్చే కురువన్నను భక్తి పోయే.

0: మర్యాదల ధర్మము రూపుమాపే బల్ నాస్తిక బుద్ధి హెచ్చే గురువన్నను భక్తి పోయే భక్తికిం స్వక్తి సనాతన ప్రభకు స్వస్తి వహించడి కాలమయ్యే నిస్తుల గౌరవాదరణ నేలకు కోలకు వచ్చే నేటికిం నిస్తుల గౌరవం ఆదరణ గోలకు నేలకు వచ్చే నేటికిం
1: థీస్టిక్ టెంపర్మెంట్ ఇస్ గాన్ దేర్ ఇస్ నో కాండక్ట్ ఆర్ మొరాల్ ఇన్ ద సొసైటీ ఎథీస్టిక్ టెండెన్సీస్ ఆర్ ఆన్ ద రైజ్ దేర్ ఇస్ నో డివోషన్ టు వన్స్ ఓన్ టీచర్ There is no devotion which has been the hallmark of the ancient times is ending. And noble souls are no longer respected and held in esteem. That is the present plight today.
0: Nedu pavitramaina parvadinamu.
1: Today is the holy festival day.
0: Ganapati Chaturdashi.
1: It is Ganapati Chaturdashi.
0: Ga anaga vidya.
1: Ga symbolizes vidya, knowledge.
0: Na anaga vijnanam.
1: Na, the spiritual knowledge, vijnana.
0: Buddhi vijnanamalaku adipati Ganapati.
1: Ganapati is the master of intellect and spiritual knowledge.
0: Ganalaku adipati ainatunti vade Ganapati.
1: Ganapati is the master of ganas.
0: Aneka ganamalu jagattunu poshistu untai.
1: The whole universe is sustained by ganas.
0: Atti ganamulakanta kudunu naathudainatunti vade Ganapati.
1: Ganapati is the master of all the ganas that maintain the cosmos.
0: Andariki oka master untadu, guru untadu. కానీ గణపతికి ఎట్టి గురువు లేడు, తనకు తానే గురువు.
1: ఎవ్రీవన్ హ్యాస్ ఎ మాస్టర్, ఎ బాస్ ఓవర్ హిమ్, బట్ గణపతి హ్యాస్ నో మాస్టర్ ఓవర్ హిమ్.
0: అట్టి మాస్టర్ రహితమైనటువంటి యొక్క గురువు ఈనాడు జన్మించినటువంటి దినము.
1: దిస్ ఈస్ ద బర్త్ డే ఆఫ్ ద మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ హూ హ్యాస్ నన్ అబవ్ హిమ్.
0: ఇంతియే కాక గణపతికి మూషిక వాహనుడు అని పేరు.
1: గణపతి హ్యాస్ అనదర్ నేమ్ మూషిక వాహన, హూ హ్యాస్ ద మౌస్ యాజ్ చారియట్.
0: రాత్రికి చిహ్నము.
1: మూషిక సింబలైజెస్ డార్క్ నైట్.
0: ఈ చీకటి ఎందే ఈ మూషికము సంచరిస్తూ ఉంటుంది.
1: ద ర్యాట్స్ ద మౌస్ మూవ్ ఇన్ డార్క్నెస్.
0: చీకటి అనగా అజ్ఞాన అంధకారమే.
1: డార్క్నెస్ స్టాండ్స్ ఫార్ ఇగ్నోరెన్స్.
0: అజ్ఞాన అంధకారమునందు సంచరించేటువంటిదే మూషికము.
1: ఇట్ ఈస్ ద ర్యాట్ దట్ మూవ్స్ అబౌట్ ఇన్ డార్క్నెస్.
0: మొదలు వినాయకుని యొక్క స్వరూపాన్ని, వినాయకుని యొక్క గుణగణములను చక్కగా గుర్తించినప్పుడే వినాయకుని యొక్క ఫలితం కూడాను మనకు చక్కగా గుర్తించుటకు వీలవుతుంది.
1: ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ టు హ్యావ్ ద ఫుల్ఫిల్మెంట్ ఇన్ ద వర్షిప్ ఆఫ్ వినాయక వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ద నేచర్ ఆఫ్ వినాయక.
0: సర్వధర్మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ. ఇది భగవద్గీత యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము.
1: ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ భగవద్గీత ఎంఫసైజెస్ యు సరెండర్ అన్ టు మీ giving up all kind of activity whatsoever you do, and I confer liberation unto you.
0: దేహాభిమానం ఉండినటువంటి వానికి సమస్త చిక్కులు, సమస్త దుఃఖములు, సమస్త విచారములు వెంటాడుతుంటాయి.
1: The one with body attachment will be full of anxiety, worry and problems.
0: ఈ దేహము ద్వారానే సమస్త సంకల్పములు ఆవిర్భవిస్తుంటాయి.
1: In fact, the thought originates in this body.
0: కనుకనే సర్వధర్మాం పరిత్యజ్య, ఈ దేహ సంబంధమైనటువంటి యొక్క వాసనలను త్యజించమని కృష్ణుడు కోరాడు.
1: Krishna wanted us to give up all this body or physical attachment.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే దీని యొక్క అంతరార్థము.
1: The inner significance lies here is to experience the unity in diversity.
0: వ్యష్టి లేక సమష్టి చిక్కడు.
1: Without Vyashti, the individual, you cannot think of Samashti, the community.
0: Samashti leka srushti ye jaragadu.
1: Without Samashti, community, there cannot be srushti, creation.
0: Kanukane motta motta Vyashti ni manam gurtinchali.
1: So we have to recognize the role of individual, Vyashti.
0: Ee Vyashti dwarane Samashti ni manamu gurtinchataku veelavutundi.
1: Through realization of the nature of the Vyashti individual, you can know the society, Samashti.
0: ఈ సమష్టి వల్లనే సృష్టి మనకు అర్థమవుతుంది.
1: త్రూ ది కాంప్రిహెన్షన్ ఆఫ్ ది సమష్టి సొసైటీ యు కెన్ అండర్స్టాండ్ సృష్టి ది క్రియేషన్.
0: సృష్టిని అర్థం చేసుకునేటువంటి వాడే పరమేష్టి.
1: ద వన్ హు అండర్స్టాండ్స్ ది సృష్టి క్రియేషన్ ఈజ్ పరమేష్టి డివైన్ హింసెల్ఫ్.
0: కనుక సృష్టి, సమష్టి, వ్యష్టి, పరమేష్టి ఈ నాలుగింటి యొక్క తత్వము వ్యష్టి అంది ఇమిడి ఉంటున్నది.
1: And hence srishti, creation, samishti, society, vyashti, the individual, parameshti, the divinity, are all present within the vyashti, the individual.
0: కనుకు మొట్టమొదటి మనము వ్యష్టి అనేటువంటి తత్వాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
1: To begin with, we have to understand the individual, vyashti.
0: వ్యష్టి జీవుడు, సమష్టి దేవుడు.
1: Vyashti is the individual, samishti is deva, the divine.
0: కనుక దేవునకు జీవునకు ఎక్కువ భేదం కనిపించదు.
1: There is not much of the difference between the individual soul and the cosmic spirit.
0: వ్యష్టిగా ఉండినప్పుడు తన జీవిత తత్వము వ్యష్టిత్వంగానే జరిగిపోతుంది.
1: Individual carries on his life sojourn basing on his individual nature.
0: సమష్టిగా వచ్చినప్పుడే సర్వ లోకమును కూడాను మనం అర్థం చేసుకోవటానికి వీలవుతుంది.
1: When once we know the nature of samishti, the society, we'll be able to know the entire universe.
0: Kanuka vinayakudu cheppinatvanti vishti motta mota vesti.
1: So the message of vinayaka is to know the nature of vesti, individual.
0: Idi nijamainatvanti buddhi.
1: This reflects the true intellect.
0: Idi ga aneetvanti padamunaku vachina artame ee yokka prani.
1: Therefore, this is the true meaning of the first syllable, ga.
0: Idi ye buddhi.
1: This is the intellect.
0: Na aneetvante de vijnanamu.
1: Na stands for vijnana, wisdom.
0: Buddhi vijnanamulu yokka tattvame vinayakuni yokka pradhanamainatvanti lakshyamu.
1: The chief aim, the message of vinayaka, lies in these two, the intellect and wisdom.
0: Ee naati lokamulo వినాయకుని పూజ చేస్తున్నారు, కానీ వినాయకత్వం అంటే ఏమిటో అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: టుడే వి వర్షిప్ వినాయక, బట్ వి డు నాట్ నో ద స్పిరిట్ బిహైండ్ ఇట్.
0: అన్నింటికీ నాయకత్వాన్ని పూజించినటువంటి వాడే వినాయకుడు.
1: వినాయక సింబలైజెస్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ ట్రూ లీడర్.
0: మిగితే నాయకే విత్ వినాయక, అనగా ఇతనికి నాయకుడే లేడు.
1: He has no master above him.
0: Lokamulo vinayakunni poojinchetunte varu unnaru, kaani vinayakudu marokarini poojinchadam ekkada jaragatam ledhu.
1: In this world there are many that worship vinayaka, but you don't come across vinayaka worshiping anyone else.
0: Eeshwarudu kudanu tana kumarudaina vinayakunni poojistadu, kaani vinayakudu eeshwarudini poojinchadu.
1: We find Ishvara, the very Father, worshipping the Son, Vinayaka. And you don't find Vinayaka worshipping anybody.
0: Kanuka sarvulakunu nayakudainatuvanti vade Vinayakudu.
1: So Vinayaka is the master of all.
0: Inati lokamulo vesti samasti chuchukuntunnaru.
1: The whole world centers around these twin principles, the individual vesti
0: samasti community.
1: They are not making an attempt to know the primordial governing principle behind.
0: ఈ యొక్క సమష్టి అయినటువంటి యొక్క తత్వమును సృష్టి చేసేటువంటి యొక్క పరమేష్టి సర్వులకును ప్రధానమైనటువంటి నాయకుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ పరమేష్టి గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ దిస్ సృష్టి క్రియేషన్ ఫుల్ ఆఫ్ సమిష్టి ద సొసైటీ.
0: లోకములో ఎన్నియో కార్యములు జరుగుతున్నవి.
1: We find so many tasks undertaken in this world.
0: Enniyo manchi chettalu jarugutunnavi.
1: Good and bad do happen in this world.
0: Kaani manchi chettalaku moola kaaranamem kevalamu manavula yokka sankalpame.
1: It is the thought of the man which is responsible for good and bad to follow.
0: Chetta sankalpamula cheta chetta bhavamulu erpadtayi.
1: Because of bad feelings within, we find bad thoughts.
0: Manchi sankalpamula cheta మంచి ఫలితం జరుగుతూ ఉంటుంది.
1: గుడ్ సెంటిమెంట్స్ గుడ్ ఫీలింగ్స్ విల్ గివ్ రైజ్ టు గుడ్ థాట్స్.
0: కనుక మానవుడు సంకల్ప వికల్పాత్మక స్వరూపము.
1: మ్యాన్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి యొక్క సంకల్ప వికల్పములను మనం సమంగా చేసుకోవటం ప్రధానమైనటువంటి సాధన.
1: ద చీఫ్ స్పిరిచువల్ పాత్ మీన్స్ మెయింటెనెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ బిట్వీన్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ మనం సక్రమైన రీతిగా చూసుకోవాలి.
1: వీ షుడ్ సీ దిస్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఇన్ దీస్ టూ.
0: ఒక్కొక్క పర్యాయము మానవులకు చెడుగు జరుగుతుంటుంది.
1: సమ్ టైమ్స్ బ్యాడ్ హ్యాపన్స్.
0: మానవులకు చింత లేనటువంటి యొక్క సమయమే చిక్కదు.
1: దేర్ ఇస్ నో టైమ్ వెన్ వీఆర్ ఫ్రీ ఫ్రమ్ వరీ ఆర్ ఎంగ్జైటీ.
0: ప్రతి కార్యములకు చింతించాలి.
1: వీ హ్యావ్ టు థింక్ ఓవర్ ఎవ్రీ టాస్క్.
0: ఇది 12 చింతలతో కూడినటువంటిది ఈ మానవత్వం.
1: హ్యూమన్ లైఫ్ హ్యాస్ 12 వరీస్.
0: పుట్టుట ఒక చింత.
1: బర్త్.
0: భూమి నుండి చింత.
1: లైఫ్ ఆన్ ఎర్త్.
0: సంసారం ఒక చింత.
1: ఫ్యామిలీ లైఫ్.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యమంతయు చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించడం ఒక చింత.
1: లైఫ్.
0: చెడుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: ఆల్ యాక్షన్.
0: కష్టములు ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: చింత చింత.
1: అండ్ ఆల్సో ఫెయిల్యూర్ ద వరీ.
0: ఈ అన్నింటికీ మూల కారణము చింతనే.
1: దిస్ వరీ ఈజ్ మెయిన్ థింగ్ కవరింగ్ ఆల్ దీస్ 12 ఫ్యాసెట్స్.
0: మానవులకు చింతనే లేకుండా సంతసమే లభించదు.
1: వితౌట్ చింత ద వరీ దేర్ కెనాట్ బి సంతస హ్యాపీనెస్.
0: కనుక ఈ చింతల చేతనే మానవుడు సంతోషాన్ని పొందగలుగుతున్నాడు.
1: అవుట్ ఆఫ్ దీస్ చింత డిఫికల్టీ యూ హ్యావ్ సంతోష హ్యాపీనెస్.
0: ది ప్రెషర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అన్నారు.
1: ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: రెండు బాధల మధ్య లోపలే ఒక ఆనందం మనకు లభ్యమవుతుంది.
1: దేర్ లైస్ ద ప్లెజర్ ఇన్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: బాధలే లేకుండా ఆనందం లభించాలంటే ఇది ఏనాటికి సాధ్యం కాదు.
1: It is not possible to experience happiness without passing through difficulties.
0: Manavattam lopala entayo divyattam untundali.
1: In human life there is lot of divinity.
0: Manavattamlo unnatundi shakti ye daivam nandu kudanu kanipinchadu.
1: The latent power in man cannot be seen anywhere else.
0: Antati divya shakti undi kudanu taanu danini upayoginchukolekapothunnadu.
1: Man is not able to utilize, comprehend the immanent divinity.
0: ఈ బుద్ధి యొక్క శక్తి ఎంతయో గొప్పది.
1: The capacity of the intellect is far reaching.
0: ఈ విజ్ఞానము దానికంటే ఎంతో గొప్పది.
1: Wisdom is much more than the intellect.
0: ఈ బుద్ధి విజ్ఞానము యొక్క తత్వము మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి.
1: We have to understand these two, the intellect and wisdom.
0: కనుకనే ఈ వినాయక చవితి రోజు భగవంతునకు కొన్ని విచిత్రమైనటువంటి యొక్క నైవేద్యములు పెడుతుంటారు.
1: ఆన్ దిస్ డే వినాయక చవితి వీ హావ్ స్పెషల్ ఆఫరింగ్స్ టు గాడ్.
0: ఈ వినాయకులకు ఉడికినటువంటి యొక్క పదార్థములు అగ్ని సంస్కారంతో కూడినటువంటి పదార్థములు, ఆయిల్ సంస్కారంతో కూడినటువంటి పదార్థములు ఎప్పుడు కూడాను ఎవరు కూడాను పెట్టరు.
1: ఆన్ దిస్ డే వినాయక చవితి నో ఆఫరింగ్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ ఆయిల్.
0: ఈ యొక్క పదార్థములు అగ్ని సంస్కారం లేకుండా, ఆయిల్ సంస్కారం లేకుండా ఏ రీతిగా పెట్టగలరు?
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ యూసేజ్ ఆఫ్ ఆయిల్ ఆర్ ఫ్రైయింగ్ ఇన్ మేకింగ్ ద సాక్రిఫిషియల్ ఆఫరింగ్ ఫుడ్ టు గాడ్.
0: నువ్వులు రుబ్బి,
1: ద తిల్ సీడ్స్ ఆర్ గ్రైండెడ్,
0: దీంట్లో బెల్లం కలిపి,
1: జాగరీ ఇస్ మిక్స్డ్,
0: బియ్యం పిండిని ఉడికినటువంటి యొక్క పదార్థములు, అగ్ని సంస్కారంతో కూడినటువంటి పదార్థములు, ఆయిల్ సంస్కారంతో కూడినటువంటి పదార్థములు ఎప్పుడు కూడాను ఎవరు కూడాను పెట్టరు.
1: ఆన్ దిస్ డే వినా

0: The till seeds are grinded.
1: Into bellam kalipi.
0: Jaggery is mixed.
1: Biyap pindan tisi.
0: Rice flour.
1: దాని ఆవిరితో ఉడికించి
0: అండ్ ఇస్ బాయిల్ ఇన్ స్టీమ్
1: ఆ ఆవిరి లోపల పెట్టి
0: అండ్ కెప్ట్ ఇన్ స్టీమ్
1: దాని కుడుములు ఉండ్రాళ్ళు అనేటువంటి పేరుతో నైవేద్యం ఇస్తుంటారు వినాయకునకు
0: స్పెషల్ ఆఫరింగ్ సాక్రిఫిషియల్ ఫుడ్ బై నేమ్ కుడుములు అండ్ ఉండ్రాళ్ళు ఆర్ మేడ్ ఆన్ ది స్పెషల్ డే
1: ఈ ఆయిల్ అగ్ని సంస్కారము చేరకుండా పోవటం చేతనే మానవులకు నిత్య ఆరోగ్యం అనుభవిస్తాడు
0: సిన్స్ The offering preparation has no oil there, man will be healthy.
1: అట్టి ఆహారం భుజించేవాడు కనుకనే వినాయకునకు ఎట్టి బాధలు కూడాను శారీరకమైనటువంటివి సంభవించలేదు.
0: Since Vinayaka has partaken such food free from total oil, he is healthy.
1: ఈ నువ్వుల వల్ల ఆవిరి వల్ల కంటిలో ఉన్నటువంటి జబ్బు నివారణ అవుతుంది.
0: The steam and the till seeds will be curative for eye ailments
1: ఈ ఆవిరి చేత పండింపబడినటువంటి యొక్క పదార్థము స్టమక్ లోపల అన్ని విధాల కూడాను మంచిని చేకూరుస్తుంది
0: ద స్టీమ్ విల్ హెల్ప్ ఫర్ ప్రాపర్ డైజెషన్ అండ్ అసిమిలేషన్ ఆఫ్ ద ఫుడ్ పార్టేకెన్
1: ఈ ఆవిరితో ఉడికినటువంటి పదార్థం వల్ల ఎట్టి బ్లడ్ ప్రెషర్ కానీ ఎట్టి బ్లడ్ షుగర్ కానీ లభించడం వీలు లేదు
0: థింగ్స్ దట్ ఆర్ బాయిల్డ్ అండ్ కెప్ట్ ఇన్ స్టీమ్ విల్ బి క్యూరేటివ్ ఫర్ బ్లడ్ ప్రెషర్ అండ్ బ్లడ్ షుగర్
1: ఈ ఆయిల్ వల్లను ఈ అగ్ని సంస్కారం వల్లను మానవత్వంలో ఒక జఠరాగ్ని అభివృద్ధి అవుతుంది
0: బికాస్ ఆఫ్ దిస్ ఆయిల్ కంటెంట్ దేర్ విల్ బి టెరిఫిక్ హీట్ ఇన్ ది స్టమక్ పార్ట్
1: ఈ జఠరాగ్ని చేత సమస్త రోగములు కూడాను సంభవిస్తుంటాయి
0: అవుట్ ఆఫ్ దిస్ హీట్ వీ సఫర్ ఫ్రమ్ సో మెనీ టైప్స్ ఆఫ్ డిజీజెస్
1: కనుకనే ఆరోగ్యవంతంగా ఉండాలంటే మనము అగ్ని సంస్కారము ఒక విధమైన ఆయిల్ సంస్కారమును తగ్గించాలి
0: Therefore, in order to be healthy, one should cut short, reduce the oil content and frying preparation.
1: ఇది చిరంజీవితత్వమునకు మూల ఆధారం.
0: This is the main principle for long life.
1: కనుక ఇట్టి ఆహారమును భుజించేటువంటి వినాయకుడు కనుకనే అతను ఎంత భుజించినప్పటికీ పొట్ట పెరుగుతుంది కానీ రోగములు పెరగవు.
0: వినాయక partakes such food. He has got a very big broad stomach, but yet he is very healthy.
1: ఇట్టి ఆహారం భుజించేటువంటి వాడు వినాయకుడు
0: వినాయక ఈట్స్ సచ్ ఫుడ్
1: ఇంతే కాదు ఇతనికి విఘ్నేశ్వరుడు అని పేరు
0: హీ హాస్ అనదర్ నేమ్ విఘ్నేశ్వర
1: ఎట్టి బాధలకు కానీ ఎట్టి సుఖములకు కానీ ఎట్టి సంతోషములకు కానీ విఘ్నములు సంభవించవు
0: దేర్ బి నో ఆబ్స్టికల్స్ దేర్ బి నో ప్రాబ్లమ్స్ ఇన్ బిట్వీన్ ఆన్ హిస్ వే టు బ్లిస్ అండ్ హ్యాపీనెస్
1: వినాయక పూజన వల్ల సర్వ విగ్రహములు కూడా దూరం అయిపోతుంటాయి
0: బై ప్రేయింగ్ టు వినాయక యుల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఆబ్స్టకల్స్
1: ఈ వినాయకుని వల్ల కొన్ని రకములైనటువంటి యొక్క మేలు చేకూరుతుంటాయి ప్రాకృతమైనటువంటివి
0: ప్రేయింగ్ టు వినాయక యు విల్ ఆల్సో హ్యావ్ ద ఫుల్ఫిల్మెంట్ సక్సెస్ అచీవ్మెంట్ ఇన్ ద వరల్డ్
1: ప్రవృత్తి నివృత్తి అనే రెండు లక్షణములు భగవంతునికున్నవి
0: గాడ్ మేనిఫెస్ట్ ఇన్ టూ వేస్ ఇన్ వర్డ్ అండ్ అవుట్ వర్డ్
1: ప్రవృత్తి అనేటువంటిది దేహమునకు సంబంధించినటువంటివి
0: ది అవుట్వర్డ్ మేనిఫెస్టేషన్ ఇస్ ద బాడీ
1: నివృత్తి అనేటువంటిది బుద్ధికి సంబంధించినవి
0: ది ఇన్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఇస్ ది ఇంటెలెక్ట్
1: కనుక బుద్ధికి సంబంధించినటువంటివి ఎప్పటికీ మార్పు చెందవు
0: దాట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఇంటెలెక్ట్ ఇస్ చేంజ్లెస్
1: దేహమునకు సంబంధించినటువంటివి నిరంతరము మార్పు చెందుతూ ఉంటాయి
0: ద ఫిజికల్ చేంజెస్ హ్యాపన్ క్వైట్ ఆఫన్
1: కనుక మనము ఈ దేహాభిమానమును క్రమక్రమేణా కొంచెం ఆహార విహారం చేత తగ్గించుకుంటూ రావాలి
0: త్రూ అవర్ ఫుడ్ అండ్ అదర్ హ్యాబిట్స్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు రిడ్యూస్ ది బాడీ
1: ఈ ఆహార విహారముల చేత దేహము ఎక్కువ బలమైపోతుంది
0: ద వెయిట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఫుడ్ అండ్ హ్యాబిట్స్
1: ఈ యొక్క దేహమునకు బలమైనటువంటి దాన్ని ఈ గుండె అనేటువంటిది పూర్తి దానికి రక్తాన్ని సప్లై చేయలేదు
0: అండ్ వెన్ యూ హ్యావ్ ఓవర్ వెయిట్ The heart will not be in a position to pump
1: మన దేహం లోపల ఒక్కొక్క తూరి గుండె కొట్టుకున్నప్పుడంతా కూడాను 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణం అవుతుంది
0: Whenever the heart beats, pumps the blood, it would reach 12,000 miles.
1: ఈ 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణం అయ్యేటప్పటికీ దేహము అలసిపోతుంది
0: The body gets tired, supplying blood to 12,000 miles of distance.
1: దేహము

0: సమయే కొనది, దీనికి సప్లై కూడాను ఎక్కువ చేయవలసి వస్తుంది.
1: విత్ ఇంక్రీజింగ్ ఒబెసిటీ ద సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ బికమ్స్ ఎ ప్రాబ్లం.
0: కనుకని ఈ సప్లై చేసే దాంట్లోపల హార్ట్ వీక్ అవుతుంది.
1: ఒబెసిటీ మేక్స్ ది హార్ట్ వీక్.
0: కానీ ఏడు పర్యాయములు ఇది కొట్టవలసినటువంటి ఒక గుండె అనేక పర్యాయములు కొడుతుంది.
1: ది హార్ట్ బీట్ ఇంక్రీజెస్ బికాస్ ఆఫ్ ఓవర్ వెయిట్.
0: కానీ ఒక్కొక్క పర్యాయం గుండె కొట్టినప్పుడు 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణం అవుతుంది.
1: ఈచ్ ది హార్ట్ బీట్స్ వుడ్ సప్లై బ్లడ్ దట్ వుడ్ ఎక్స్టెండ్ ద డిస్టెన్స్ ఆఫ్ 12,000 మైల్స్.
0: కనుక దేహాన్ని కూడా రక్షించుకోవడానికి ఈ యొక్క గుండెకు ఇంత పని పెట్టకుండా మనం చూసుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ హార్ట్ ఈజ్ నాట్ పుట్ టు ఓవర్ వర్క్.
0: వినాయకుడు చేసే పని అదియే.
1: దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ వినాయక.
0: అన్ని భుజిస్తుంటాడు.
1: వీ ఈట్ ఆల్.
0: కానీ తనకి ఏమాత్రం కూడా బాధలు కలగవు.
1: బట్ వినాయక హ్యాస్ నో ప్రాబ్లమ్స్.
0: అనగా ఈ దేహంకు సంబంధించినటువంటి ఒక విషయంలో వినాయకుడు చేసేటువంటి పనులు చాలా సూక్ష్మమైనటువంటివి.
1: ది యాక్షన్స్ ఆఫ్ వినాయక హ్యాస్ గాట్ దీస్ సటిలిటీస్ రిలేటింగ్ టు మెయింటెనెన్స్.
0: ఈ భుజించే ఆహారం లోపల ఉండేటువంటి యొక్క మార్పే ఈ ఆరోగ్యంలో మూల కారణము.
1: The main cause, principle behind the health is a kind of change in our food habits.
0: కనుక మనము ఫుడ్ ని కొంచెం కంట్రోల్ చేసుకుంటూ రావాలి.
1: So we should exercise control over our food habits.
0: ఇంతే కాకుండా
1: not only this,
0: మూషికం ఒకటి ఉంటుండాలి.
1: We also have this rat.
0: ఈ మూషికం అనగా ఎలుక అని మనం అంటుంటాము. ఇది ఎలుకకు సంబంధించింది కాదు.
1: We just take it as rat in the literal sense, but it's not so.
0: అజ్ఞానమునకు చీకటికి సంబంధించినటువంటిది ఈ మూషికము.
1: దిస్ ర్యాట్ సింబలైజెస్ ది డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: తనకు అధికమైనటువంటిదంతా కూడా మూషికానికి వదిలిపెడుతుంటాడు.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ ఎక్సెస్ లెఫ్ట్ ఓవర్ ఈస్ గివెన్ టు ర్యాట్.
0: కనుక ఈ మూషికం కూడాను వినాయకుడికి ఎంతో సహాయం చేస్తుంటాది.
1: ఈవెన్ దిస్ ర్యాట్ ఆల్సో కోఆపరేట్స్ హెల్ప్స్ వినాయక.
0: మూషికము చాలా చిన్నది.
1: It is so small.
0: వినాయకుడు చాలా గొప్పవాడు.
1: వినాయక ఇస్ మైటీ.
0: ఇంత గొప్ప దేహమును అంత చిన్న వినాయకుడి పైన మూషికం పైన ఏ రీతిగా సవార్ చేయగలడు?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ దట్ బిగ్ బాడీడ్ వినాయక టు హ్యావ్ దిస్ ర్యాట్ యాజ్ ఎ చారియట్?
0: మూషికం అనగా ఎలుక కాదు.
1: సో ఇట్స్ నాట్ సింపుల్ ర్యాట్.
0: అజ్ఞానం అనేటువంటి చీకటికి అంత బరువు అయినటువంటిదిగా ఉంటుంది.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ విల్ క్యారీ సచ్ హెవీ హెడ్ లోడ్.
0: కనుక మనకు విజ్ఞాయకుడు వినాయకుడు అనగా చీకటియే.
1: సో ఇట్ ఈస్ డార్క్నెస్.
0: చీకటికి ఇంత బరువు అనేటువంటిది తెలియదు.
1: వీ డు నాట్ నో ద వెయిట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఇలాంటి బరువు అయినటువంటి యొక్క చీకటిని ఎంత కాలమైనా కూడా మోస్తుంటుంది.
1: దిస్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ సో హెవీ విచ్ వుడ్ లాస్ట్ ఫర్ లాంగ్ టైమ్.
0: వినాయక చవితి ఎందున్నటువంటి అంతరార్థములు ఎన్నో ఉంటున్నవి.
1: There are lots of inner meanings behind the celebration.
0: ఈ నాడు వినాయకునికి గరగపోచతో పూజ చేస్తుంటారు.
1: And today there is a special worship making use of grass garika.
0: ఇది ఏ విధంగా వచ్చింది?
1: What is its origin?
0: ఒకానొక సమయంలో పార్వతి పరమేశ్వరులు పాచికలాడుతూ వచ్చారు.
1: At one time Parvati and Parameshwara were playing dice.
0: ఎవరు ఓడిపోను ఎవరు గెలుస్తారు అనేటువంటి దానికి దీనికి విట్నెస్ గా ఒక విధంగా నందిని పెట్టుకున్నారు.
1: యాజ్ ఎన్ ఎంపైర్ నంది వాజ్ నామినేటెడ్.
0: అప్పుడు ప్రతి ఒక్క పర్యాయం కూడాను ఈశ్వరుడే జయించినట్టుగా నంది తల ఊపుతుంది.
1: ఎంపైర్ నంది వాజ్ డిక్లేరింగ్ ఈశ్వర వన్ ఇన్ ద గేమ్ ఆఫ్ డైస్.
0: కానీ ఓడిపోయినటువంటి పార్వతికి కోపం అధికమవుతుంది.
1: బట్ పార్వతి హూ లాస్ట్ వాజ్ వెరీ ఫ్యూరియస్.
0: ఇది కేవలము వంచన చేస్తుండాలి నంది.
1: అండ్ హీ థాట్ ద అంపైర్ నంది ఈజ్ చీటింగ్.
0: అప్పుడు ఆ నందికి శాపం ఇచ్చింది పార్వతి.
1: అండ్ మదర్ పార్వతి కర్స్డ్ నంది.
0: నీవు కుష్టి రోగంతో చీలించిపోవుగాక.
1: లెట్ యూ సఫర్ ఫ్రమ్ ఇండైజెషన్.
0: అప్పుడు నంది ప్రార్థిస్తాడు, తల్లి ఇది నేను కుచితంతో చేసినటువంటిది కాదు, కుట్రతో చేసినటువంటిది కాదు, న్యాయంతో చేసినటువంటిది.
1: Nandi went on to pray like this, Mother, it is not any cheating or any deceit like that.
0: Ishwari yokka sankalpamu chaala vajja sankalpamu.
1: The will of God is so strong.
0: Kaniki aatane vajja sankalpame sthiramainatundi sankalpamu.
1: God's will happen.
0: ఆ సంకల్పపరం చేతనే విజయాన్ని సాధిస్తూ వచ్చాడు.
1: It is the will of God that's behind the victory.
0: కనుక నన్ను క్షమించమని కోరుతాది.
1: So Nandi said, pardon me.
0: అప్పుడు చెప్తాడు.
1: దెన్ హి
0: పార్వతి, భాద్రపద చతుర్దశి దినము,
1: ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ దిస్ మంత్ భాద్రపద,
0: నీకు గరకతో పూజిస్తురుగాక, ఆ గరక యొక్క దీని వల్ల నీ రోగం నివారణ అవుదుగాక అని చెప్పింది.
1: యూ విల్ బి వర్షిప్డ్ ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ భాద్రపద అండ్ దిస్ గరికా గ్రాస్ విల్ బి ఆఫర్డ్ టు యూ.
0: ఈ లేత గ్రాస్ అనేటువంటిది జీర్ణానికి పనికి వస్తుంది.
1: దిస్ గరికా గ్రాస్ విల్ గివ్ ఎ రిలీఫ్ ఫ్రమ్ ఇండైజెషన్.
0: మీరు చాలా మందికి తెలుసును,
1: మెనీ ఆఫ్ యు నో దిస్,
0: కుక్కలు పెంచేటువంటి వారికి లాన్ లో విడిచినప్పుడు ప్రతి వారం కూడా దాన్ని లాన్ లో వదులుతుంటారు.
1: అండ్ యు నో దోస్ దట్ వేర్ దట్ మెయింటైన్ డాగ్స్ అట్ ద రెసిడెన్సెస్, వి గెట్ దెం ఫ్రీ టు మూవ్ అరౌండ్ ద లాన్. అందులో
0: గ్రాస్ ఒకటి ఉంటుంది గరక,
1: అండ్ దీస్ డాగ్స్ విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద వైట్ గ్రాస్.
0: ఆ తెల్లని గరకను తినేటప్పటికి తన జీర్ణమైపోతుంది.
1: As the dog starts eating the white grass, it will be free from constipation.
0: కనుకని ఇది ఆరోగ్యమునకు ఎంతో క్షేమము.
1: So this ensures health.
0: ఈ విధమైనటువంటి యొక్క వినాయక చవితి ఆరోగ్యమునకు మహాభాగ్యమునకు ఆస్కారమైనటువంటిది ఈ వినాయక చవితి.
1: వినాయక చవితి confers health and prosperity.
0: ఈ హెల్త్ అంటే ఆస్తికి చాలా భద్రం కాపాడేటువంటిది.
1: The health and prosperity are held in security in the hands of Vinayaka.
0: Itti Vinayaka Chavatini ee Bhadrapada Chaturdashi dinamu,
1: on the fourth day of this Bhadrapada month,
0: manam poojinchadam cheta,
1: as we worship
0: Vinayakuni yokka anugrahamu entaina dandiga ninduga manaku labhistundi anetunte vishwasamu aanaata nunchi neti varaku prajallo perugutu vachindi.
1: By offering special worship to Vinayaka on the fourth day of this month Bhadrapada, we will be recipients of the munificent grace of Vinayaka.
0: Mukhyanga manavuni yandu sthiti mati gati sampatti,
1: most importantly in man these are the important aspects: sthiti the position, mati the mind, gati the destination, sampatti the prosperity affluence.
0: ee nalagintini kudano manamu durvinjyogam cheskuntunnam ee naadu.
1: We are misusing all these three facets.
0: ee durvinjyogam cheskovatam chethane manavuni yennunnatundi energy kramakramina cheeninchi pothundadi.
1: Because of the misuse we are losing energy by and large.
0: Intiye kaadu,
1: not only this,
0: bhagavantulu anugrahinchinatundi okka gunamulu kudano naalugu unnai.
1: In fact, there are certain divine qualities within us.
0: ఈ కామ క్రోధ లోభములు.
1: And we do have other qualities like the desire.
0: ఈ నాలుగు గుణములను కూడాను మనము అమితంగా పెంచుకొని మనం అమితంగా దుఃఖములకు గురి అవుతున్నారు.
1: Because of the evil traits such as anger, lust and greed, we suffer.
0: వాంఛలకు ఒక విధమైన మితియే లేదు.
1: Desires have no bounds.
0: ఒక వాంఛ తీరిన తక్షణమే రెండో వాంఛకు ప్రయత్నిస్తుంటారు.
1: When one desire is fulfilled, we move on to the next.
0: దీనికి అంత్యమే లేదు.
1: It has no end.
0: కనుకనే ఇది కామం.
1: This is
0: క్రోధము.
1: Then anger.
0: క్రోధము అనేటువంటిది చాలా చెడ్డది.
1: And this is very bad.
0: ఇది తనను, తన బంధువులను, తన మిత్రులను, తనకు తోడైనటువంటి వారిని అందరినీ కూడాను క్షీణింపజేస్తుంది.
1: In fact, anger will make you away from your relations, your friends, your near and dear.
0: కోపము కలిగిన వారికి,
1: the one who is angry,
0: ఏ పనియు ఫలింపకుండు,
1: will never be successful.
0: ఎగ్గును గలుగును,
1: he will have difficulties.
0: పాపపు పనులను చేయుచు,
1: he will be committing sinful acts.
0: పొమ్మని పించుకొనుట చేకూరుచుమే,
1: and he will be put to all insults and humiliation.
0: తన కోపము తన శత్రువు,
1: his anger is his enemy.
0: తన కోపము తనకు సచ్చ,
1: and in fact then happiness gives you protection, and your compassion is your relation.
0: తన సంతోషమే స్వర్గము,
1: the very happiness is the hell.
0: తన దుఃఖమే నరకమండ్రు,
1: and your misery is the hell.
0: కనుక మానవునికి ఈ క్రోధం అనేటువంటిది చాలా క్షీణింపజేస్తుంది.
1: Therefore anger will lead to the decline and the ruin.
0: ద్వేషము,
1: and hatred,
0: ఈ ద్వేషం అనేటువంటిది క్రోధమునకు మించినటువంటిది.
1: And hatred is more devilish.
0: ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: We should not hate anybody.
0: ఈ ద్వేషం వల్ల తరతరముల నుంచి కూడాను వెంటాడుతుంటాది మానవునికి దుర్గుణములు.
1: And because of the hatred, it will follow you for generations after generations.
0: ఈ దుర్గుణములు వెంట రావటం చేత మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వము క్షీణించిపోతుంటాది.
1: Because of the evil tendencies, the divinity cannot be experienced.
0: ముఖ్యంగా ఈనాడు మానవునికు జీవితము తరిగిపోవడానికి ఇవే మూల కారణములు.
1: ద The life span today is cut short because of these evil traits.
0: 100 సంవత్సరాలు బ్రతకవలసినటువంటి మనిషి ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలకే క్షీణించిపోతున్నాడు.
1: Man who is supposed to live for 100 long years, his life span is cut short to 30 and 40
0: because
1: of his bad.
0: ఈ కామక్రోధ ద్వేషముల వల్లనే తన యొక్క ఆయుష్ను కూడాను అరింప చేస్తున్నాడు.
1: The main reason is because of these three reasons, the anger, the desire and hatred.
0: ఈ మూడు గుణములను మనము పుష్టిగా సంతృష్టిగా పెట్టుకున్నప్పుడు మనకు ఆయుఫ్ ఏమాత్రము క్షీణించదు.
1: When these three things are totally removed,
0: ఎట్టి ప్రమాదములు జరిగినప్పటికీ ఎట్టి యాక్సిడెంట్ జరిగినప్పటికీ ప్రాణం మాత్రం పోదు.
1: We may be met with any accident in future, but we'll never lose our life.
0: Mana durgunamare ee reflection reaction results ga vachi manavanu baadhistu untundayi.
1: We are put to suffering because of the bad qualities that would come back to us by your reaction
0: kanuka,
1: reflection
0: ee kamakrodha dveshamulanu motta mota manamu tarigimpa cheskuntu raavali.
1: Therefore we should kill these three evil traits, the anger, the hatred.
0: Ee naayaku gunamulu kaavu.
1: Even if they come, you should know that they are not my nature. They are animal qualities.
0: ఈ పశుగుణములు నాలో ప్రవేశిస్తే నేను కూడా పశువైపోతాను.
1: If these animal qualities find a place in me, I too become an animal.
0: నేను పశువు కాదు.
1: I am not animal.
0: నేను మనిషి.
1: I am a human being.
0: అని ఆ మనిషి అనేటువంటి తత్వాన్ని మనసులో ఉంచుకున్నప్పుడే ఈ పశు లక్షణాలు మనలో ప్రవేశించడానికి వీలుండదు.
1: When once we hold on to the principle that I am man, I am not animal, we can maintain human
0: quality. కానీ ఈ లేత వయస్సు లోపలే పిల్లలు చాలా ఈ యొక్క గుణములను పెంచుకుంటున్నారు.
1: We develop desires, grow more in this age.
0: ఈ వాంఛలను పెంచుకోవడం చేతనే క్రమక్రమేణ మన భవిష్యత్తు క్షీణించిపోతుంటుంది.
1: The excessive desire will spoil our future.
0: మానవుని యొక్క జీవితము నాలుగంతస్తుల మేడ.
1: Human life is a four-storied mansion.
0: మొట్టమొదటిది బ్రహ్మచర్యం.
1: The first one is celibacy.
0: రెండవది గృహస్థము.
1: Householder.
0: మూడవది వానప్రస్థము.
1: Recluse.
0: నాలుగోది సన్యాసం.
1: Fourth one, renunciant.
0: ఈ నాలుగంతస్తుల మేడకు మొట్టమొదటి పునాది చాలా భద్రంగా ఉండాలి.
1: For this mansion of life, a four-storied building, the foundation should be strong.
0: ఈ ఫౌండేషన్ బ్రహ్మచర్యం.
1: The foundation is the state of celibacy.
0: ఈ యువకులు యందు ఈ భద్రత చాలా బలంగా ఉండాలి.
1: This should be safe and so strong.
0: దీన్ని సరైనటువంటి స్థితిలో మనం కాపాడుకున్నప్పుడు గృహస్థ వానప్రస్థములు కూడా క్షేమంగా ఉంటాయి.
1: This foundation is properly laid and ensured its strength, the rest of the three states.
0: ఈ బ్రహ్మచర్యంలోనే ఈనాటి బాలురు ముక్కాలు భాగం లైఫ్ అంతా కూడా నాశనం చేసుకుంటున్నారు.
1: 3/4 of life is ruined because this foundation is not strong.
0: దైవాన్ని ప్రార్థించమంటే మా కాలం చిక్కదు.
1: We say we have no time to pray to God.
0: దైవాన్ని 5 నిమిషాలు చింతించమంటే మాకు సమయం చిక్కదు.
1: I have no time to think of God for 5 minutes.
0: కానీ ఈ దుర్భావముల చేత దుశ్చింతన చేత దురభ్యాసముల చేత ఎంత కాలంలోనైనా వ్యర్థం చేస్తారు.
1: బట్ వీ వేస్ట్ అవర్ టైం ఇండల్జింగ్ ఇన్ అవర్ బ్యాడ్ హ్యాబిట్స్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్.
0: దీనికి వేస్ట్ చేసినంత మంచి దానికి ఉపయోగించరు.
1: వీ డోంట్ మేక్ యూస్ ఆఫ్ ద టైం ఫర్ ప్రాపర్ థింగ్స్.
0: కనుకనే ఈనాటి విద్యార్థులు యువకులైనటువంటి వారు మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రంగా చేసుకోవాలి.
1: స్టూడెంట్స్ అండ్ యంగ్స్టర్స్ should have this strong foundation.
0: అది ఏ బ్రహ్మచర్యము?
1: That is the state of celibacy.
0: బ్రహ్మచర్యం అనగా బ్రహ్మలో చరించటమే బ్రహ్మచర్యము.
1: Celibate, brahmachari means the one who moves about Brahma.
0: వివాహం ఆడకుండా ఉండటం కాదు బ్రహ్మచర్యము.
1: Not merely remaining unmarried.
0: నిరంతరము బ్రహ్మ యందే చరించటము.
1: Constant contemplation of the divine.
0: ఈ మనోభావం నిరంతరం కూడాను బ్రహ్మతో స్మరించటము.
1: The constant thought of God.
0: కనుక ఆ యొక్క బ్రహ్మచర్యం అనేటువంటిది ఇలాంటి పవిత్రమైన అర్థమును కూడి ఉన్నది.
1: దిస్ ఇస్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ బ్రహ్మచర్య, ద సెలిబసీ.
0: ఇలాంటి బ్రహ్మతో మనం కూడినటువంటి తంతమే నిజమైనటువంటి బ్రహ్మచర్యం.
1: బ్రహ్మచర్య, ఇట్స్ ట్రూ సెన్స్ లైజ్ ఇన్ కాంటెంప్లేషన్, కాన్స్టెంట్ కాంటెంప్లేషన్.
0: ఎలాంటి పరిస్థితులు ఏదైనా కూడా నీవు దైవత్వాన్ని స్మరించు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
0: దివ్యత్వాన్ని స్మరించు.
1: We should think of God, chant his name.
0: పవిత్రతను నీవు అనుభవించు.
1: Experience the sacredness of life.
0: ప్రేమతత్వంలో నీ యొక్క జీవితం అంకితం చేయి.
1: End your life in love.
0: ఇది ఏ నిజమైనటువంటి యొక్క పునాదుల యొక్క భద్రత.
1: This ensures the safety and the strength of the foundation.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: గోడలు కనిపిస్తాయి.
1: You see the wall.
0: భవనం కనిపిస్తుంది.
1: You see the building.
0: భవనం యొక్క అందచందములు కనిపిస్తాయి.
1: You see the beauty and elevation.
0: కానీ పునాది అనేటువంటి దీంట్లో ఏ అందచందము కనిపించదు మనకు.
1: But foundation you do not see.
0: అది భూమిలో పడిపోతుంది.
1: బికాజ్ ఇట్స్ లైస్ ఇన్ ద గ్రౌండ్.
0: మనకు కనిపించకుండా భూమిలో మరుగుపడినటువంటిది మనకు అన్ని విధాల శక్తిని అందించేది.
1: దట్ విచ్ ఇస్ హిడెన్, దట్ విచ్ ఇస్ నాట్ సీన్ విల్ గివ్ ద గ్యారంటీ ఆఫ్ ది సేఫ్.
0: అది కనిపించినటువంటి యొక్క పునాదియే కనిపించే భవనమునకు ఆధారమైనటువంటిది.
1: ద హిడెన్ ఫౌండేషన్ ఇస్ ద బేసిస్ ఫర్ ద బిల్డింగ్ విచ్ ఇస్ సీన్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: కనుక దానికి అందచందములు చేరినటువంటి అవసరం లేదు.
1: ద ఫౌండేషన్ డస్ నాట్ నీడ్ ఎనీ
0: డెకరేషన్. గోడలకు ఒక రాళ్ళంతా కూడా డ్రెస్ చేస్తారు.
1: ద వాల్స్ అండ్ ద ఎలివేషన్ ఆర్ సో బ్యూటిఫుల్.
0: కానీ భూమిలో వేసేటువంటి ఒక ఫౌండేషన్ కు దీనికి అందచందములు ఏమాత్రం ఇష్టం లేదు.
1: ద ఫౌండేషన్ ఇన్ ద గ్రౌండ్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ బ్యూటిఫుల్.
0: కానీ భవనం యొక్క భారం అంతా కూడా మోసేది ఇది.
1: బట్ ద హోల్ బర్డెన్ అండ్ ద వెయిట్ ఆఫ్ ది మ్యాన్షన్ ఈస్ టేకెన్ ఓవర్ బై ద ఫౌండేషన్.
0: కనుక భవనం యొక్క భారం అంతా మోసేటువంటి యొక్క పునాది మనం భద్రం చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ లే ద స్ట్రాంగ్ ఫౌండేషన్.
0: ఈనాడు ఆ పునాది యొక్క భవనంను ఏమాత్రము యోచించడం లేదు.
1: టుడే వీఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ దిస్ స్ట్రాంగ్ ఫౌండేషన్.
0: పైన అందచందముతో ఉండేటువంటి యొక్క దీనిని మనం మాత్రమే ఈనాడు వర్ణిస్తున్నాము.
1: వీ గో బై ద ఔటర్ బ్యూటీ, ది ఎక్స్టర్నల్ ఎలివేషన్.
0: కనుక మొట్టమొదట ఈ బ్రహ్మచర్యం.
1: ద ఫస్ట్ టు బిగిన్ విత్ ఇస్ సెలిబసీ.
0: నిరంతరం కొన్ని దైవత్వాన్ని స్మరించటము.
1: We should always think of God.
0: చర్యమనగ ఏమి? నడుచుకోవటము.
1: చర్య మీన్స్ కండక్టింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: నీవు బ్రహ్మచర్యాన్ని నడిచించి చూపించాలి.
1: యూ హ్యావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్లీ.
0: అందుకోసం ఈనాటి గురువులంతా కూడా చెప్తుంటుంటారు.
1: ప్రిసెప్టర్స్ సే టుడే.
0: ఆచార్యుడు అంటాడు.
1: ఏ ప్రిసెప్టర్ ఇస్
0: ఆచార్యుడు అనగా ఏమిటి? ఆచరించి అందించేటువంటి వాడు ఆచార్యుడు.
1: ఆచార్య మీన్స్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ టీచెస్.
0: ఆచరించకుండా ఊరికే అందించేటువంటి వాడు ఉపాధ్యాయుడు.
1: The one who does not practice and simply propagate.
0: కాబట్టి
1: ఉపాధ్యాయుడు
0: కేవలం పాఠములు మాత్రమే నేర్పగలడు, కానీ
1: టీచర్ కెన్ టీచ్ లెసన్స్.
0: ఈ మనో నిగ్రహానికి ఏమాత్రము తోడ్పడడు.
1: హీ విల్ నాట్ హీ కెనాట్ బి ఆఫ్ ఎనీ హెల్ప్ టు యూ.
0: ఆచార్యుడైనటువంటి వాడు మనో నిగ్రహానికి సంపూర్ణంగా తోడ్పడతాడు.
1: ఎ ట్రూ ఆచార్య ప్రిసెప్టర్ విల్ హెల్ప్ యూ టు కంట్రోల్ యువర్ మైండ్.
0: అందుకోసమని ఇంతమంది గురువుల లోపల ఇద్దరు మాత్రమే ఆచార్యులు దిగారు.
1: Among so many gurus we have got two important acharyas.
0: ఆ ఇద్దరు ఆచార్యులు మాత్రం ఎవరు?
1: ద్రోణాచార్య. ద్రోణాచార్య.
0: భీష్మాచార్య.
1: భీష్మాచార్య.
0: ఈ భీష్మాచార్య ద్రోణాచార్యులు ఇద్దరు మాత్రమే ఆచార్యులు.
1: We have two acharyas, ద్రోణాచార్య and భీష్మాచార్య.
0: ద్రోణాచార్య పాండవులకంతా గురువు అయ్యాడు.
1: ద్రోణాచార్య ఇస్ ద ప్రిసెప్టర్ ఆఫ్ ఆల్ పాండవస్.
0: ఇది కేవలము దేహ విద్యలంతా కూడా నేర్పించాడు.
1: హీ టాట్ దెమ్ ఆల్ ఎక్స్పర్టిస్ ఇన్ ఆర్చరీ.
0: భీష్మాచార్యుడు హృదయానికి మాత్రమే గురువు అయ్యాడు.
1: భీష్మాచార్య వాజ్ ద మాస్టర్ ఆఫ్ ద హార్ట్.
0: హృదయ సంకల్పములంతా కూడా పవిత్రం గావిస్తుంటూ వచ్చాడు.
1: హీ శాంక్టిఫైడ్ ఆల్ ద థాట్స్.
0: కనుకనే తల్లి మాటను జవదాటకుండా
1: హీ ఒబేడ్ ది కమాండ్ ఆఫ్ ద మదర్.
0: మాతృమూర్తి యొక్క ఆజ్ఞను శిరసా వహించి
1: ఫాలోయింగ్ ద కమాండ్ ఆర్డర్స్ ఆఫ్ ద మదర్
0: ఆ మాతృమూర్తి ప్రేమకు పాత్రుడైతూ వచ్చాడు భీష్మాచార్య.
1: And he was the recipient of the grace of the mother.
0: Kanukane atanu goppa gnani.
1: As he obeyed his parents, he was one of wisdom.
0: Gnananiga emti?
1: What is wisdom?
0: Kevalam goppa goppa grandamanta chadatam kada gnanam.
1: It's not textual knowledge or information.
0: Advaita darshanam gnanam.
1: The vision of non-dualism is
0: wisdom. Okka daivattam tappa anni smarinchakoodadu.
1: One should not think of anything other than daivattvanike
0: mana dehamunu arpitam cheyali.
1: One should dedicate himself to the divine.
0: Daivattvanike mana manasunu arpitam cheyali.
1: The mind should surrender to God.
0: Daivattvanike mana buddhini arpitam cheyali.
1: The intellect must accept God.
0: Sarvakarman bhavat vityartham.
1: All accepts should be satisfying to God.
0: Nee pritiyartha kosam nivithi పాటు పడకూడదు.
1: యూ షుడ్ నాట్ స్ట్రగుల్ ఫర్ యువర్ పర్సనల్ సాటిస్ఫాక్షన్.
0: దైవ ప్రీతి అర్థంగానే శ్రమపడాలి.
1: అవర్ యాక్షన్ షుడ్ ప్లీజ్ గాడ్.
0: కనుకనే భీష్మాచారి అనాది కాలం నుంచి కూడాను ఆ యొక్క ఆత్మతృప్తి నిమిత్తమే చేసేస్తూ వచ్చాడు.
1: భీష్మాచార్య స్టూడ్ ఫర్ దట్ ప్రిన్సిపల్.
0: తల్లితోనే చేరుతూ రావాలి అని కోరాడు.
1: అండ్ అల్టిమేట్లీ హీ వాంటెడ్ టు జాయిన్ హిస్ మదర్.
0: శరతల్పం పైన పరుండినాడు.
1: He was lying on the bed of arrows.
0: 58 dinavalu
1: for 58 days.
0: Dehamanta kudanu ambulu jaatukoni unnadu.
1: And the arrows all over pointed arrows.
0: Kaani
1: yet
0: oka neeraina kudu gutikichi taagaledu.
1: He didn't drink even a drop of water.
0: Kaani talli premaku paathru kavali.
1: బట్ హీ వాంట్స్ టు రిసీవ్ ద గ్రేస్ ఆఫ్
0: తల్లి. అనుగ్రహానికి తాను గురి కావాలి.
1: హీ షుడ్ సర్టన్లీ ఎంజాయ్ ద లవ్ ఆఫ్ మదర్.
0: కట్టగడపకి పోయే ముందుగా
1: బిఫోర్ లీవింగ్ ద బాడీ
0: అర్జున్ని పిలిచాడు.
1: హీ సమ్మన్డ్ అర్జున.
0: అర్జున, అర్జున్ అంటే ఏమని అర్థం? ఒక పేరు పెట్టం కాదు. అర్జున అనగా నిర్మలమైన చిత్తం గలవాడు.
1: అర్జున ఇస్ నాట్ మియర్లీ ఎ నేమ్, హి స్టాండ్స్ ఫర్ ప్యూరిటీ.
0: ఇతనికి అనేక బిరుదులు ఇంత ఉన్నాయి.
1: అర్జున హ్యాస్ మెనీ టైటిల్స్.
0: అర్జున, పాల్గుణ, పార్థివ, కీర్తి, సేతువాన, వివిత్య, జయకృష్ణ, సవిశాచి, ధనుంజయ.
1: దీస్ ఆర్ ఆల్ ది టైటిల్స్ అండ్ నేమ్స్ ఆఫ్ అర్జున.
0: కనుక ఇతను ధనుంజయుడు.
1: ఇస్ ధనుంజయ.
0: అర్జున, అర్జున నిర్మలమైనటువంటి చిత్తం గలవాడు.
1: అర్జున ద ప్యూర్ హార్టెడ్.
0: కనుక అర్జున,
1: అర్జున
0: నీ యొక్క అంబులే నన్ను నేలం పాలు చేసింది.
1: అండ్ యువర్ ఆరోస్ మేడ్ ద బెడ్ ఫర్ మీ.
0: తాతగారు, యుద్ధ సమయం లోపల ఎన్నో జరుగుతూ ఉంటాయి.
1: ఇన్ వార్ఫేర్ మెనీ థింగ్స్ హ్యాపన్.
0: ఈ యుద్ధ సమయంలో అపకారం ఉపకారంలని ఏమాత్రం కూడా పాటించరాదు.
1: ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వీ డోంట్ అబ్జర్వ్ ద
0: హార్మ్. నువ్వు వేశావు అందులు, నేను వేశాను అంబులు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షాట్ ఆరోస్ ఎట్ మీ సో ఐ డి.
0: నీవు వేసినటువంటి అంబులు నిరపరాధి అయినటువంటి కృష్ణుని కూడా కొట్టినాయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఆరోస్ దట్ యూ షాట్,
0: కృష్ణుడు దేహమంతా రక్తమయమైపోయింది.
1: అండ్ దేర్ఫోర్ ద హోల్ బాడీ వాస్ బ్లీడింగ్.
0: కానీ దీనికి మేమేమైనా వగుస్తున్నారా?
1: ఆర్ యూ సఫరింగ్ బికాస్ ఆఫ్ దట్ రీజన్?
0: ఇది యుద్ధ సమయము.
1: ఇట్ ఈస్ బ్యాటిల్ టైమ్.
0: మంచి చెడ్డలకు అవకాశమే లేదు ఇక్కడ.
1: డ్యూరింగ్ వార్ దేర్ నో
0: జయాపజయములకు మాత్రమే ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ట్రయంఫ్ విక్టరీ దట్ మ్యాటర్స్.
0: కాబట్టి నా దోషమును క్షమించండి.
1: Pardon my mistakes.
0: మీకు ఏం కావాలో కోరితే తప్పక నేను ఇస్తానన్నాడు.
1: Whatever you want, whatever boon you want me, I will grant now.
0: భీష్మ ఒక్కటి కోరినాడు.
1: భీష్మ వాంటెడ్ వన్.
0: నాయన, నాకు దాహము, ఇది అంత్య సమయము.
1: This is the last moment. I'm thirsty.
0: 58వ దినము ప్రాణం వదులుతున్నాను.
1: 58th day I'm leaving this body.
0: కనుకనే నా తల్లిని తెచ్చి నా నోట్లో పోయమన్నాడు.
1: See that my mother shower water.
0: తల్లి గంగాదేవి.
1: Mother of Bhishma is Ganges, Ganga Devi.
0: ఆ తల్లిని తెచ్చి నా యొక్క నోట్లో పోయమని చెప్పాడు.
1: See that Ganga water is brought to me.
0: తక్షణమే అమ్మును చూసి భీష్ముడు ఉన్నటువంటి తలకి ప్రక్కల ఒక భూమిలోపు కొట్టాడు.
1: ఇమ్మీడియట్లీ అర్జున షాట్ అండ్ ఆరో టువర్డ్స్ ద గ్రౌండ్ క్వైట్ క్లోజ్.
0: భూమి నుంచి గంగ స్ప్రింగ్ గా వచ్చేసేసింది.
1: దెన్ గంగెస్ జస్ట్ కేమ్ అప్ లైక్ ఎ ఫౌంటెన్.
0: స్ప్రింగ్ గా వచ్చినటువంటి జలము భీష్ముడి నోట్లో పడ్డాది.
1: అండ్ ద వాటర్ ఇట్ వాస్ జస్ట్ అలౌడ్ బై భీష్మా దేవ్.
0: అటువంటి పుణ్యాత్ముడు భీష్ముడు.
1: భీష్మ ఇస్ ఎ లిబరేటెడ్
0: జ్ఞాని. భీష్ముడు
1: ఇస్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: భీష్ముడు సర్వజ్ఞాన సంపన్నుడు.
1: హీస్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్
0: ఆఫ్ నాలెడ్జ్. సర్వజ్ఞ సంపన్నుడు.
1: హి హస్ గాట్ ఆల్ ఫ్లూయెన్స్.
0: సమస్త సాధనలు చేసినటువంటి వాడు.
1: హి డిడ్ ఎవ్రీథింగ్.
0: ఎవరికి అపకారం కోరడు.
1: హి డిడ్ హార్మ్ ఎనీబడీ.
0: కనుకనే ఆ తల్లి యొక్క జలమును తన నోట్లో పోసిన తక్షణమే భీష్ముడు తన యొక్క కన్నులు మూసాడు.
1: ఆఫ్టర్ డ్రింకింగ్ ద వాటర్ హి ఎండెడ్ హిజ్ లైఫ్.
0: అదియే అర్జున్ వల్ల జరిగినటువంటి ప్రమాదము అర్జున్ తో దీన్ని సమాప్తి కూడా జరిగింది.
1: యాజ్ హి వాస్ పుట్ టు దట్ సిచ్యువేషన్ బై అర్జున ద రిలీఫ్ ఆల్సో వాస్ గివెన్ టు హిమ్ బై అర్జున.
0: అర్జున అనేటువంటి పదములు ఎంతో మంది పెట్టుకుంటారు.
1: మెనీ పీపుల్ హ్యావ్ దిస్ నేమ్ అర్జున.
0: అర్థం తెలిసి ప్రవర్తించరు.
1: బట్ దేర్ కాండక్ట్ ఇస్ నాట్ ఇన్ అకార్డెన్స్ టు ద మీనింగ్ ఆఫ్ ది నేమ్.
0: శ్రీశైలం లోపల కూడాను
1: దేర్ ఇన్ శ్రీశైలం
0: అర్జున, మల్లికార్జున, బ్రహ్మరాంబ అని ఉంటుండాలి.
1: అండ్ యూ హ్యావ్ నేమ్స్ బ్రహ్మరాంబ మల్లికార్జున శ్రీశైల
0: మల్లికార్జున బ్రహ్మరాంబ.
1: మల్లికార్జున బ్రహ్మరాంబ.
0: ఈ మల్లికార్జున అంటే ఏమిటిది?
1: హూ ఇస్ మల్లికార్జున?
0: మల్లి అనగా జాస్మిన్.
1: మల్లి ఇస్ జాస్మిన్ ఫ్లవర్.
0: అది చాలా ప్యూర్ గా ఉంటుంది, తెల్లటి పుష్పంగా ఉంటుంది.
1: ఇట్ ఇస్ ప్యూర్ వైట్ ఇన్ కలర్.
0: అందులో మధురమైనటువంటి పదార్థం ఉంటుంటుంది.
1: అండ్ ఇట్ హస్ గాట్ నెక్టర్ విద్ ఇన్.
0: కనుక మల్లికార్జున అనగా ప్యూర్ తో కూడినటువంటి, తెలుపుతో కూడినటువంటి అర్జునుడు మల్లికార్జునుడు.
1: మల్లికార్జున మీనింగ్ ప్యూర్ వైట్ ఫ్లవర్ విత్ నెక్టర్.
0: భ్రమరాంబ,
1: భ్రమరాంబ.
0: అంబ అనగా తల్లి.
1: అంబ ఇస్ మదర్.
0: భ్రమర అనగా తుమ్మెద.
1: భ్రమర ఇస్ హనీ బీ.
0: ఆ తెల్లని తుమ్మెద
1: హనీ బీ
0: ఈ యొక్క భ్రమరంలో అనగా అర్జున్ యొక్క పుష్పంలో చేరిపోతుంది.
1: ది హనీ బీ గెట్స్ ఇన్ టు ద ఫ్లవర్ ద జాస్మిన్ విత్ నెక్టర్.
0: అర్జున అనేటువంటి తెల్లటి పుష్పంలో చేరి దానిలో ఉన్న మకరందాన్ని తిని
1: as the honeybee gets into the flower of Arjuna, it sucks the nectar
0: చేసుకుంది.
1: And then gets its life redeemed.
0: కనుకనే అర్జునత్వము చాలా అనేక అర్థాలకంత కూడా మూల కారణము.
1: అర్జున హ్యాస్ గాట్ సో మెనీ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ మీనింగ్స్.
0: కనుక అర్జునుడు చాలా గొప్పవాడు.
1: అర్జున ఇస్ ఎ గ్రేట్ సోల్.
0: ఉన్నటువంటి బ్రదర్స్ లోపల అర్జును మాత్రమే వర్ణించడానికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ దట్ అర్జున ఇస్ ఎక్స్టోల్డ్?
0: ఎవరిపైన కూడా నిష్కారణంగా తన విజయను ప్రయోగపెట్టిన వాడు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ డిడ్ంట్ ఫైట్ విత్ ఎనీబడీ విదౌట్ ఎనీ రీజన్.
0: ఏదో యుద్ధము చేయవలసి వచ్చినప్పుడు చేశాడు.
1: హీ హ్యాడ్ టు ఫైట్ ఇన్ వార్ టైమ్స్.
0: కానీ కృష్ణుడు కూడాను,
1: కృష్ణ
0: అర్జున రాయబారానికి పంపుతున్నారు మీరు, నేను ఎవరితో మాట్లాడాలి అన్నాడు.
1: యు ఆర్ సెండింగ్ మీ యాజ్ ఎన్ ఎమిసరీ, హూమ్ షుడ్ ఐ
0: కాల్? జరగకూడదు, యుద్ధము జరగకూడదు,
1: వార్ షుడ్ నాట్ హ్యాపన్.
0: కృష్ణుడు నేను కత్తి పట్టను అని పట్టాడు.
1: అండ్ దట్ వాస్ ది డిటర్మినేషన్.
0: రథాన్ని మాత్రమే రథం చేయగలరు, కానీ ఎవరిపైన కూడా తన యొక్క అస్త్రమును వినియోగించడు.
1: కృష్ణ డిసైడెడ్ టు బి ది చారిటర్ అండ్ నాట్ టు ఫైట్.
0: కనుకనే నీవు ఏం చేయమంటావు అర్జున అని చెప్పి అడిగాడు.
1: అండ్ హి ఆస్క్డ్ అర్జున వాట్ షల్ ఐ డూ.
0: బావగారు, మీకు సర్వము తెలిసినటువంటి సర్వజ్ఞుడు, అలాంటి మీకు నేను చెప్పనటకర్లేదు. మొట్టమొదట యుద్ధమే లేకుండా చూడండి అన్నాడు.
1: యు ఆర్ ఆమ్నిషియంట్ ఆమ్నిపోటెంట్, యు నో ఎవ్రీథింగ్, సీ దట్ ద వార్ ఇస్ ప్రివెంటెడ్.
0: యుద్ధం లేకుండా చేయమంటే ఏమని?
1: వాట్ డస్ ఇట్
0: ధృతరాష్ట్రంతో మాట్లాడమనే?
1: ఇస్ ఇట్ మీన్ టు కన్సల్ట్ ధృతరాష్ట్ర?
0: ధృతరాష్ట్రుడు గుడ్డివాడు.
1: ధృతరాష్ట్ర ఇస్ బ్లైండ్ కింగ్.
0: కానీ బుద్ధి లేదు.
1: బట్ హి హస్ నో ఇంటెలిజెన్స్.
0: పుత్రాభిమానం అధికంగా ఉంటుండాలి.
1: హి హస్ గాట్ అటాచ్మెంట్ టు హిస్
0: సన్. ఈ పుత్రాభిమానంతో పుత్రులు చెప్పినట్టుగా నడుచుకుంటాడు, కానీ తాను చెప్పినట్టుగా పుత్రులు ఎవరు నడుచుకోరు.
1: బికాజ్ ఆఫ్ హిస్ అటాచ్మెంట్ టు హిస్ సన్స్ హి విల్ ఫాలో దెం, బట్ హి విల్ నాట్ ఫాలో హిస్ ఇంటెలిజెన్స్.
0: అలాంటి దుష్పుత్రులంతా ఉంటుండి ధృతరాష్ట్రుని యొక్క ఆజ్ఞ మనకెందుకు?
1: వై షుడ్ వి థింక్ ఆఫ్ ధృతరాష్ట్ర హు ఫాలోస్ ది డిక్టేట్స్ ఆఫ్ హిస్ సన్స్?
0: కనుకనే ధృతరాష్ట్ర యొక్క దీన్ని మనం ఏమాత్రము పాటించరాదు.
1: సో వీ డోంట్ నీడ్ టు కన్సల్ట్ ధృతరాష్ట్ర
0: అని చెప్పేటప్పటికీ, సరే ధృతరాష్ట్రం దగ్గరికి వెళ్లాడు. అన్ని విధాలా మాట్లాడిచ్చాడు కృష్ణుడు. ఈ యుద్ధమునకు సమ్మతి పడలేదు.
1: హీ డిస్కస్డ్ ఆల్ మ్యాటర్స్ రిలేటింగ్ టు వార్, బట్ హౌఎవర్ ఇట్ కుడ్ నాట్ బి సెటిల్డ్.
0: ఇంకా యుద్ధం సిద్ధమని భావించుకుని వచ్చాడు.
1: ద వార్ వాస్ బౌండ్ టు టేక్ ప్లేస్.
0: అర్జున్ దగ్గరికి మొదలొచ్చాడు.
1: అండ్ దెన్ అర్జున కే.
0: అర్జున,
1: అర్జున
0: నేను పోయినటువంటి పని ఫలించలేదు.
1: ఐ వాజ్ నాట్ ఫ్రూట్ఫుల్ ఇన్ మై అటెంప్ట్.
0: విఫలమైపోయింది.
1: ఐ వాజ్ ఎ ఫెయిల్యూర్.
0: కనుక యుద్ధం సిద్ధమైనాను.
1: సో బీ రెడీ టు ఫైట్.
0: అప్పుడు అర్జునుడు కొంచెం భయపడ్డాడు.
1: దెన్ అర్జున వాజ్ అఫ్రైడ్ ఆఫ్ దిస్
0: సిచువేషన్. అనగా ఈ యుద్ధంలో ఎన్ని అస్త్రములు ఉపయోగపెట్టవచ్చునో,
1: ఇన్ దిస్ డ్యూరింగ్
0: ఎవరికి ఎవరికి ప్రమాదం జరుగుతుందో, ఏ నిరపరాధులను కొడతామో.
1: During war, many people are going to be killed. Those who are not in...
0: Krishna chakkan suchamainatundi vishayam cheppadu.
1: Who are not on the wrong side are going to be killed. Krishna said.
0: Arjuna.
1: Arjuna.
0: Yuddhamulaku vachinatundi vaaru yuddhamuku chestare kaani yuddhamulaku raanatundi vaadu ee yokka group lo cheraru.
1: Those who are ready to fight will be there on the battle front, not others.
0: Kanukane yuddhamulo పూర్తి ప్రాణం వదలడానికి కానీ వదం తీయడానికి కానీ వచ్చినటువంటి వారే కానీ ఈ యుద్ధం ఊరికి చూడటానికి వచ్చినటువంటి వారు కాదు.
1: ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వన్ ఈజ్ రెడీ టు గివ్ లైఫ్ ఆర్ టేక్ లైఫ్.
0: కనుక నిరపరాధులు ఎవరు కూడా ఇందులో లేరు.
1: దేర్ ఆర్ నన్ హు ఆర్ నాట్ గిల్టీ.
0: ఇందులో అందరు కూడా అపరాధులే వస్తున్నారు.
1: ఆల్ ఆర్ గిల్టీ.
0: కనుక నీవు యుద్ధం సిద్ధమని మనం.
1: సో బీ రెడీ టు ఫైట్
0: అప్పుడు చెప్పాడు.
1: దెన్ హి సెడ్.
0: కానీ కృష్ణ,
1: కృష్ణ
0: వీడు ఈ విధంగా యుద్ధానికి ఒప్పుకోవటంలో చాలా అన్యాయంగా ఉంది.
1: It's gross injustice because they are accepting to fight.
0: ఈ కౌరవులు ఏ మాత్రం కూడాను సరైన స్థితిలో ఉండేటువంటి వారు కాదు.
1: Kauravas were never proper at any time.
0: కనుక దీనికి ఒప్పుకున్నారు, ఇంకా అయిపోయింది.
1: They accepted to fight.
0: అన్నగారికి వినయం చేయమన్నాడు.
1: And they prayed to their brother.
0: ధర్మజాన్ దగ్గరికి పోయాడు.
1: They went to Dharmaja.
0: ధర్మజాకు యుద్ధం అంటే అసలు గిట్టదు.
1: Dharmaja does not like any war or fight.
0: సరే అతను కూడాను ఇంకా ఒప్పుకోక తప్పదు.
1: He too had to concede.
0: నకులు సహదేవులు చాలా గుణవంతులు.
1: నకుల సహదేవ ఆర్ నోబుల్ పీపుల్.
0: చిన్నవారైనప్పటికీ వారికి ఉన్నటువంటి గుణము అర్జునికి ధర్మజుడికి కూడా లేదు.
1: దో దే ఆర్ వెరీ యంగ్ దేర్ క్వాలిటీస్ ఆర్ సో గ్రేట్ దట్ మోర్ దాన్ దట్ ధర్మజ అండ్ అర్జున.
0: ఒక్కటే వాడు కోరాడు.
1: దే వాంటెడ్ వన్.
0: కృష్ణ,
1: కృష్ణ
0: యుద్ధము సిద్ధమనక కాలహరణ మీకేలా?
1: వీఆర్ రెడీ టు ఫైట్, వై డిలే?
0: నీవు యుద్ధము సిద్ధమని చెప్పించావు.
1: యూ సెడ్ దట్ వీ షుడ్ బి ప్రిపేర్.
0: కానీ
1: బట్
0: మా బావగారు క్షేమంగా వచ్చారు.
1: ద బ్రదర్ లా కృష్ణ రిటర్న్ సేఫ్.
0: ఈ యొక్క వార్తను అందించడానికి వెళ్లారు.
1: హీ సేఫ్ రిటర్న్ వాస్ కన్వేయ్డ్.
0: నాకు బావగారు క్షేమంగా రావటమే మా యొక్క ఆనందం అన్నారు.
1: ద రిటర్న్ ఆఫ్ కృష్ణ ఇన్ ఆల్ సేఫ్టీ మేడ్ అస్ ఆల్ హ్యాపీ.
0: ఇదే మా ఆనందం అన్నాడు.
1: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ అవర్ హ్యాపీనెస్.
0: ఇట్టి ఆనందాన్ని అనుభవించినటువంటి వాళ్ళు నకుల సహదేవులు మాత్రమే.
1: నకుల సహదేవ ఎక్స్పీరియన్స్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ నోటీసింగ్ ద సేఫ్ రిటర్న్.
0: కృష్ణుని యొక్క క్షేమాన్ని కోరినటువంటి వాడు నకుల సహదేవులే.
1: నకుల సహదేవ వాంటెడ్ ద సేఫ్టీ ఆఫ్ కృష్ణ.
0: అర్జునుడు కోరాడు.
1: అర్జున్ ఆల్సో డిజైర్
0: కానీ
1: బట్
0: తన స్వార్థం కూడా ఉపయోగ పెట్టుకుంటూ వచ్చాడు.
1: బట్ హీ హ్యాడ్ గాట్ హిజ్ ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
0: కాలకూటమును విషములు జరిగించే బేలా
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు ఆఫర్ పాయిజన్.
0: కాలకూటమున
1: ఇన్ పాయిజన్
0: విషములు జల్ల వీలా.
1: And is it proper to
0: బయట దావాగ్యంలో మల్లె పూల విజదళ్ళు లీలా.
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు త్రో ఫ్లవర్స్ ఆన్ ఫైర్
0: ముష్కరుని బ్రోల
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈ
0: పితోక్తుని మేళ
1: విత్ ది లిసన్ టు గుడ్ వర్డ్
0: గుణజాల ఏల ఈ సంధి మాటలిక గోపాల.
1: Why this role of an ambassador, O Gopala? Because people are ready to fight.
0: Gopala.
1: No more of speaking anymore.
0: అని చెప్పాడు.
1: He said so.
0: సిద్ధం అయ్యారు.
1: They are ready to fight.
0: అక్కడికి యుద్ధంలోకి వెళ్లేటప్పటికీ
1: when they were proceeding ahead,
0: అర్జునుడికి ఒక విధమైన భయం వేసింది.
1: అర్జున was fear stricken.
0: యుద్ధము చేస్తానో చేయను అని భయం కాదు, ఈ నిరపరాధులు ఎంతమంది పోతారో ఏమో.
1: Not that he can't fight, but
0: గుణవంతులందరికీ ఇదే పెద్ద భయం.
1: It is a factor that created fear because good people also may be
0: చంపుతామో ఏమో.
1: Who are going to be killed, he doesn't
0: know. పుత్రులు పోగొట్టుకున్నట్టు తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఏమిటో.
1: The parents will certainly feel miserable.
0: చిన్న పుత్రులు ఎంత బాధపడతారో ఏమిటో.
1: Many people will feel very bad about
0: బాధ అంతా కూడా వాళ్ళు అనుభవిస్తూ వస్తుంటారు.
1: They will certainly face all these difficulties in succession.
0: కనుకనే అర్జునుడు ఆ విధంగా బాధపడుతూ వచ్చాడు.
1: That was the feeling of Arjuna.
0: కృష్ణ
1: కృష్ణ
0: ఇంక వద్దాం ఇంటికి వెళదామన్నాడు.
1: లెట్స్ గో బ్యాక్.
0: కృష్ణ ఈ యుద్ధమును నేను భరించలేను.
1: ఐ కాంట్ బేర్ దిస్ సఫరింగ్.
0: ఇంటికి వెళదామన్నాడు.
1: లెట్స్ లెట్ గో బ్యాక్.
0: కృష్ణుడి కోపం వచ్చింది.
1: కృష్ణ వాజ్ యాంగ్రీ.
0: ఊరుకో ఉన్నటువంటి నన్ను పురికొల్పి యుద్ధం యుద్ధం యుద్ధం అని యుద్ధమును తీసుకుని వచ్చి ఇప్పుడు భయపడిపోతున్నావే.
1: యూ ప్రొవోక్డ్ మీ టు ఫైట్ and having come here you wanted me to return.
0: ఇలాంటి భయం కోసం నీ యుద్ధానికి ఎందుకు రావాలి?
1: Why should you come here when you are fear stricken, afraid?
0: ఇందరి బంధుపుత్ర గురుపుత్రులను చంపి భరించుటెట్టులు.
1: You say that you cannot bear the death of your near and dear.
0: Krishna, Krishna, indari bandhu mitru guruputrulu sampi bharinchutettilu.
1: How can I bear the death of the children of my gurus, of my preceptors?
0: Naa kannulu tiruguchunnavika.
1: My head is reeling.
0: కాలము గడుపు కదలం ఇంటికి అన్నాడు.
1: లెట్ అస్ రిటర్న్ టర్న్ బ్యాక్ దిస్ చారియట్.
0: ఇందుకోసం వచ్చావా నీవు
1: అర్జున?
0: తిరిగి పంద అన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ హావ్ యూ కమ్ ఫర్ దిస్ పర్పస్? వాట్ ఎ షేమ్ ఇట్ ఇస్ యువర్
0: ఇంత మాత్రమునకై నీవెందుకు రావాలి?
1: వై షుడ్ యూ కమ్ నౌ
0: అని చెప్పాడు.
1: హీ సెడ్ సో.
0: అప్పుడు ఆ కృష్ణుని యొక్క బోధ క్రమక్రమేణా లోపల పోయి అది మంచి బలమును అందించింది.
1: ద టీచింగ్ ఆఫ్ కృష్ణ హ్యాస్ గాన్ టు ద హెడ్ ఆఫ్ అర్జున.
0: సిద్ధమయ్యాడు యుద్ధమునకు.
1: He was ready to fight now.
0: కానీ తాను చేయలేకపోయాడు.
1: But yet he could not pick up strength.
0: అప్పుడు అర్జునుడికి బలం అందించాలనే ఉద్దేశంతో కృష్ణుడు దుంకాడు.
1: And Krishna jumped to the chariot.
0: నేను యుద్ధం చేస్తాను అన్నాడు.
1: I am ready to fight, he said.
0: యుద్ధం చేయనని చెప్పావు.
1: In the beginning you
0: made మీరు యుద్ధం చేస్తే మీ మాటలు ఓడిపోయినట్టు అవుతుంది కృష్ణ. మీరు ఓడిపోవచ్చు కానీ మీ మాటలు మాత్రం ఓడిపోకూడదు.
1: Krishna, you said that you will never fight. Now you are ready to fight now. Krishna, you should never go back to the promise given.
0: నీవు పోకూడదు. అక్కడ భీష్ముడు చూస్తున్నాడు కృష్ణుడు వచ్చేటువంటిది.
1: Bhishma is watching the Krishna approaching towards
0: him. కుప్పించి ఎగచిన కుండలమ్ముల కాంతి గగన భాగం బెల్ల కప్పుకొరగే.
1: The ear rings were just shining like everything all over the sky.
0: ఒక ఒక ఉర్వంలో ఉండే పైనున్న పచ్చని పటము జారే. తాను ఎన్ని విధాలు వర్ణిస్తూ నేడు భీష్ముని చంపదు నిన్ను కాదు విడు అర్జునాయనుచు మద్విష్కృష్టి చరలికి తనుజించు దేవుండి దిక్కు నాకు అన్నాడు.
1: God who is approaching me to kill me should only come to my rescue and relief. No one can save me.
0: నేడు భీష్ముని చంపదు.
1: I'm ready to kill Bhishma.
0: నిన్ను కాదు.
1: I'll protect you, Arjuna.
0: విడు అర్జునాయనుచు మద్విష్కృష్టి.
1: Arjuna, leave me. I'm prepared to kill Bhishma.
0: కెరలి తనుజించు దేవుండి దిక్కు నాకు అన్నాడు.
1: Therefore, God only should come to my refuge.
0: ఎవరో నాకు దిక్కు కాదు. నన్ను చంపుదామని వచ్చేటువంటి యొక్క ఆ యొక్క కృష్ణుడే నాకు దిక్కు అన్నాడు.
1: Krishna, who is prepared to kill me now, can only protect me.
0: చూచారా ఎవరు చంపడానికి వస్తున్నారో అతనే నాకు దిక్కు అన్నాడు.
1: The killer will be the protector.
0: అట్టి భీష్ముడు ద్వేషులకు కూడాను దుర్మార్గులు కూడాను తనకి ప్రియమైనటువంటి వాడు.
1: భీష్మ వాస్ వెరీ మచ్ అడోర్డ్ బై ఆల్ దోస్ పీపుల్ హూ ఫ్రెండ్స్ అండ్ ఎనిమీస్.
0: ఇలాంటి జ్ఞానం గురించినటువంటి వాడే భీష్మాచార్యుడు.
1: భీష్మాచార్య ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: భీష్మునికి పూర్తి జ్ఞానమే.
1: భీష్మ రిప్రజెంట్ ద టోటాలిటీ ఆఫ్ విజ్డమ్.
0: కనుక అట్టి జ్ఞాన స్వరూపుడైనటువంటి భీష్ముడు,
1: భీష్మ ద వైజ్,
0: కట్టకడకు తన అభీష్టము నెరవేర్చుకునే నిమిత్తమై
1: టు ఫుల్ఫిల్ హిస్ డిజైర్
0: తల్లిని తనలో తిరిగి చేర్చుకున్నాడు.
1: అండ్ హీ డ్రాంక్ ద వాటర్ ద గిఫ్ట్ ఆఫ్ హిస్ మదర్,
0: తల్లిని తనలో చేర్చుకుని శాంతి పొందాడు.
1: అండ్ దెన్ గాట్ హిమ్సెల్ఫ్ pacified, remained peaceful.
0: Prema Sarupulara.
1: Embodiments of love.
0: Mukhyanga mana pavitramaina charitralanni kudanu.
1: The history which is sacred.
0: Enniyo antaratmanto kudinatundi pavitratalanta unnai.
1: Has got so many subtle secrets behind.
0: Kani pillalu evaru ye charitralanu kuda chadavaru.
1: But the students do not read the history.
0: Ee novels kathalanta chadukuntu kurchuntaru.
1: But they read novels and stories.
0: Ee kathallo ye matram kudanu meaning undadu.
1: The novel stories are meaningless.
0: Ee kathalu chadatamanta vyathane.
1: It is all yatha, the misery.
0: దివ్యమైనటువంటి యొక్క మార్గదర్శకం బోధించేటువంటిదంతా కూడా చరిత్రలు.
1: The history shows you the divine path.
0: ఏమిటి ఆ హిస్టరీ?
1: What is the history?
0: His story is history.
1: His story is history.
0: కనుక దైవం యొక్క స్టోరీ అది హిస్టరీ.
1: It is the history of God.
0: దాన్ని మనం చదవాలి.
1: We should read that.
0: మిగతావన్నీ చదివి ప్రయోజనం లేదు.
1: There is useless to read remaining.
0: కనుక మహాభారతము, భాగవతము, రామాయణము ఇలాంటి దాంట్లో అంతా కూడా ఎంత పవిత్రమైన చరిత్రలు ఉంటున్నాయి.
1: భాగవత, రామాయణ, భారత ఆర్ సీక్రెట్ ఎపిక్స్.
0: కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి చరిత్రలు కూడినటువంటిది వినాయక చరిత్ర.
1: వినాయక చవితి హ్యాస్ గాట్ ద మెసేజ్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ ఎపిక్స్.
0: వినాయకుడు గొప్ప జ్ఞాని.
1: వినాయక ఇస్ వెరీ వైజ్.
0: అతనికి ఉండినటువంటి జ్ఞానం మరొకటి లేదు.
1: నన్ కెన్ ఎక్సెల్ హిమ్ ఇన్ విజ్డమ్.
0: కనుకని సర్వదేవతలు కూడా వినాయకుడిని ఆరాధిస్తూ వచ్చారు.
1: సో ఆల్ దేవిటీస్ దేవతాస్ వర్షిప్ హిమ్.
0: అందరికీ పూజనీయుడు వినాయకుడు.
1: ఆల్ వర్షిప్ వినాయక.
0: అట్టి వినాయక చతుర్దశి దినము
1: ఆన్ దిస్ డే ఆఫ్ వినాయక చతుర్దశి
0: మనం కాలంను వ్యర్థం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం.
0: చాలా మంది విద్యార్థులందరూ కూడా గ్రంథములంతా కూడా వినాయకుడి దగ్గర పెడతారు.
1: Many students keep their text books in front of Vinayaka.
0: Vinayaka arpitam chesi vaatini tirigi swikaristaru.
1: They make all offerings and then partake.
0: Anaga bhagavantudu swikarinchinatundi oka gnanamu maaku bodhischali.
1: Meaning the wisdom of God should be given to us.
0: Anduvalla ee naadu chaala vidyarthulu chaala vinayakunni poojinchadam atyavasaram.
1: It's most essential the students worship Vinayaka.
0: ఈ వినాయకుని ఎందున్నటువంటి యొక్క విశిష్టత చాలా గొప్పది.
1: దిస్ ఇస్ ది గ్రేట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వినాయక.
0: వినాయకుడు ఏ వాంఛను కోరడు.
1: వినాయక హ్యాస్ నో డిజైర్.
0: దేనిని ఆశించడు.
1: హీ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
0: ఆశించిన వారికంతా అనుగ్రహించేటువంటి వాడు వినాయకుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ఫుల్ఫిల్స్ ఆల్ యువర్ డిజైర్స్.
0: కనుకనే అనుగ్రహించేటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి కానీ
1: we have to worship God who confers grace.
0: ఆగ్రహించి దేవుణ్ణి ఆరాధించరాదు.
1: అనుగ్రహ గ్రేస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అగ్రహ ద యాంగర్.
0: కనుకనే పవిత్రమైనటువంటి ఈ వినాయక చవితి రోజు
1: ఆన్ ది సీక్రెట్ డే ఆఫ్ వినాయక చవితి
0: అనేక మంది భారతీయులే కాదు అందరూ కూడా దీన్ని ఆరాధన చేస్తుంటారు.
1: నాట్ ఓన్లీ భారతీయస్, మెనీ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ ల్యాండ్స్ వర్షిప్ హిమ్.
0: వినాయకుడు బోధించేటువంటి సర్వజ్ఞానం కూడాను ఒక్కొక్క అక్షరం కూడాను పవిత్రమైనటువంటివి.
1: ద టీచింగ్స్ ఆఫ్ వినాయక ఎవ్రీ లెటర్ ఈజ్ సో గ్రేట్ అండ్ సీక్రెట్.
0: భజన వినాశిక శాంతి నది హరి భజన వినాశిక శాంతి నది.

0: ప్రేమస్వరూపులారా.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లా.
0: మొట్టమొదటి మనం విద్యారంగంలో పంచతంత్రములను చక్కగా మనం విచారించి చల్పాలి.
1: వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఫైవ్ ప్రిన్సిపల్స్ యాజ్ వీ ఎంబార్క్ ఆన్ ది ఎడ్యుకేషనల్ ప్రాజెక్ట్స్.
0: మొదటిది విద్య అనగా ఏమిటి అనేటువంటి తత్వాన్ని గుర్తించాలి.
1: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హ్యావ్ టు నో వాట్ విద్య ఎడ్యుకేషన్ ఈజ్.
0: ఎటువంటి విద్యను మనం అభ్యసించాలి అనేటువంటిది రెండవది.
1: ద సెకండ్ పాయింట్ ఈజ్ వాట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ టు బి లెర్న్డ్.
0: మూడవది విద్య యొక్క ప్రధాన లక్ష్యములు ఏమిటి.
1: The third aspect being the purpose of education.
0: నాలుగవది విద్య యొక్క విశిష్టతను విద్యార్థులకు బోధించడానికి ప్రయత్నించాలి.
1: The fourth is the responsibility of all of us to teach the significance of education to our students.
0: ఐదవది ఇప్పటి విద్య వల్ల మనకు వచ్చిన ఫలితం ఏమిటి అనేటువంటి విషయాన్ని విచారించాలి.
1: The fifth aspect is to know the benefits, the rewards of the education we received.
0: ఈ పంచతంత్రముల యొక్క అంతరార్థాన్ని గుర్తించినప్పుడే మనకు విద్యా విషయము చక్కగా బోధపడుతుంది.
1: When once we know all these five aspects, we'll be knowing all the details of education.
0: ఎడ్యుకేషన్ ఏమిటి, దీని యొక్క అంతరార్థం?
1: వాట్ ఈస్ ద మీనింగ్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: ఇది రెండు విధములుగా మనము అభ్యసిస్తున్నాం.
1: వి ఎక్వైర్ బై టూ ప్రొసీజర్స్.
0: ఎడ్యుకేషన్ అనగా బయట ప్రపంచం నుంచి క్రోడీకరించుకుని సర్వ విషయములు కూడాను విద్యార్థులకు బోధించటం.
1: ద ఫస్ట్ మెథడ్ ఈజ్ టు కలెక్ట్ ఆల్ ద డేటా అండ్ ద స్టాటిస్టిక్స్ of the outer world and teach to our students.
0: Rendavadi educare anetuvanti dani chudali.
1: The second one is educare.
0: Educare anaga lopalu nunchi antarbhavam nundi aavirbhampa cheskoni dalini vidyarthulaku vipulanga vivarinchali.
1: Educare wants us to know all that from within and explain to our students.
0: Kani ee naati vidya kevalamu ఎడ్యుకేషన్ అనగా బహిర్ముఖమైనటువంటి విషయాలను మాత్రమే మనం పిల్లలకు బోధిస్తున్నాం.
1: టుడే వీఆర్ టీచింగ్ టు అవర్ స్టూడెంట్స్ ఆల్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
0: కేవలం సంస్కారం వల్ల వ్యక్తిత్వం ప్రాప్తిస్తుంది కానీ కేవలం చదువు వల్ల వ్యక్తిత్వం ఏమాటికని మనం అభివృద్ధి పొందలేము.
1: వీ కెనాట్ గ్రో యాజ్ అన్ ఇండివిజువల్ బై మియర్లీ receiving education. It's only culture that helps us to grow.
0: Kanuka ee vidyaku samskaram kudano atyavasaram.
1: Therefore education requires culture.
0: Ee naati samskaram lenetundi vidya chellani kaasu vantidi.
1: Education without culture is a fake coin.
0: Ee chellani kaasunu bichchagaadu kudano andukoledu.
1: The fake coin will not be received by even a beggar.
0: అలాంటి విద్యను ఈనాడు అనుభవజ్ఞులైనటువంటి వీరులు అనుభవజ్ఞులు ఏ రీతిగా దీన్ని అంగీకరించగలరు?
1: How do you expect experienced experts to accept this kind of education?
0: కనుకనే అందరికీ ఆనందాన్ని చేకూర్చవాలన్న అంతర్భావంతో కూడినటువంటి ఎడ్యుకేర్ దీన్ని మనం అభివృద్ధిగర్చుకోవాలి.
1: In order to confer bliss to everybody, it is absolutely essential to dig out from within the principles of education.
0: Samskaram anaga dinni marok reetiga meeru artham chesukovali.
1: Culture, samskara, can also be understood.
0: Samskaram lenetundi vidya cheekati kompu vantidi.
1: Education without culture is like a dark room.
0: ఈ డార్క్ రూమ్ లోపల కేవలము గబ్బిడములు మాత్రమే నివసించగలవు.
1: డార్క్ రూమ్ విల్ బి ఇన్హాబిటెడ్ బై బ్యాట్స్ ఓన్లీ.
0: ఇట్టి రూము మహా కేవలము ఒక విధమైనటువంటి ఒక మాలిన్యంతో కూడి ఉంటుంది.
1: The dark room naturally will be full of dirt.
0: కనుక అలాంటి సంస్కారం అనగా దీన్ని మరొక రీతిగా మీరు అర్థం చేసుకోవాలి.
1: Culture, samskara can also be understood.

0: యొక్క మాలిన్యంతో కూడి ఉంటుంది.
1: ది డార్క్ రూమ్ నేచురలీ విల్ బి ఫుల్ ఆఫ్ డర్ట్.
0: కనుక అలాంటి సంస్కారం లేనటువంటి చదువులు ఈనాడు చదువుతున్న చేతనే మన హృదయం అనేటువంటి కొంపలో చాలా అంధకారం అభివృద్ధి అయిపోయి తద్వారా అనేక దుష్ట మృగములు కూడాను ఇందులో ప్రవేశిస్తూ ఉన్నాయి.
1: As the modern education has no culture attached to that, as a consequence, we have our heart which is so dark with all wicked qualities.
0: Samskaram lenetunte vidya tegine gali patam vantide.
1: Education without culture is a kite that has lost its connection, the string.
0: Idi ekkada padipothundo?
1: Where it would fall.
0: ఎవరి కొంపలో కూలుస్తుందో.
1: Where it will fall.
0: ఏ వ్యక్తులకు ఏ విధమైన బాధ కలిగిస్తుందో.
1: What harm it is going to do to others.
0: కొరకనే దీని యొక్క మంచి చెడ్డలు ఎవరు కూడా వర్ణించలేరు.
1: No one can decide the consequences, good and bad.
0: కొరకనే చదువుతో పాటు సంస్కారం కూడా ఉండినప్పుడే దీనికి రాణిస్తుంది, గౌరవిస్తుంది.
1: Education will shine better and will be respected if it has got culture.
0: సంస్కారం అనగా ఏమిటి?
1: What is culture?
0: నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటి యొక్క మంచి చెడ్డలు, పాపపుణ్యములు, సత్యాసత్యములు, దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతనలు, ఇలాంటి విషయములను మనం దూరం గావించి
1: we have got to give up all that is bad, all that is sinful, all that is cruel and wicked.
0: సద్భావములను, సచ్చింతలను, సదాచారములను మన యందు ఆవిర్భవింప చేసుకోవాలి.
1: We have to see that good feelings, good sentiments, good thoughts find a place within us.
0: అనగా సంస్కారం ఏమనగా చెడ్డను మనము దూరం చేసి మంచిని మనం స్వీకరించాలి.
1: Culture requires to give up all that is bad and to cultivate that which is good.
0: ఇంత మాత్రమే కాకుండా ఈ యొక్క సంస్కారం అనేటువంటిది గొప్ప విశాలము గావిస్తుంది.
1: Culture will help you to have broad mindedness.
0: ఇప్పుడు కొంతమంది పాటలు పాడారు. I and you are one అన్నారు.
1: You heard in this morning songs a sentence saying I and you
0: are
1: one.
0: Narrow mind యొక్క లక్షణమే. Narrow mind.
1: This is also a narrow mindedness.
0: All are one అనేటువంటిది చాలా బాగుంటుంది.
1: It will be so perfect if you say all are one.
0: I and you are one ante oka individual kinda maatrame cherutundi.
1: If you say I and you are one, it is individualistic.
0: Deenni motta modata Jesus ku aakashavani bodhinchindi.
1: This is the first teaching to Jesus from the ethereal level.
0: All are one, my dear son, be alike to everyone anindi.
1: The ethereal voice declared, all are one, my dear son, be alike to everyone.
0: Kanukane manayandu ee vishalatvanni penchukovadaniki antarbhavamainatundi education kudanu manam abhirudhi gavinchukovali.
1: To develop this feeling of vastness, broad mindedness, we need the inner feeling and sentiments.
0: Kanuka ee naati education anetundi samanyamainatundi ప్రాపంచిక సంబంధమైనటువంటి, ప్రాకృతిక సంబంధమైనటువంటి, లౌకిక సంబంధమైనటువంటి లౌకిక విద్యలే.
1: ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ వి ఫైండ్ ఇన్ ది వరల్డ్ టుడే ఇస్ వర్ల్డ్లీ, ఫిజికల్ అండ్ మెటీరియలిస్టిక్.
0: ఇది కేవలము బుకిష్ నాలెడ్జీ.
1: దిస్ ఈస్ ఆల్ ద బుకిష్ నాలెడ్జ్.
0: ఈనాడు అందరూ కూడా ఈ బుకిష్ నాలెడ్జీని ప్రారంభం చేసుకుంటున్నారు.
1: టుడే ఆల్ హ్యావ్ సెంటర్డ్ రౌండ్ దిస్ బుకిష్ నాలెడ్జ్.
0: ఇది కేవలము సూపర్ఫిషియల్ నాలెడ్జీ.
1: This is merely a superficial knowledge.
0: Superficial knowledge chalachalamuku maaripothuntadi.
1: Superficial knowledge goes on changing moment to moment.
0: Kanukane ee bookish knowledge nunchi kudanu mana antarbhavamainatundi oka educare aneetundi daniki ee chadugunu andinchali.
1: Out of this bookish knowledge we should see that we develop educare with the inner awareness.
0: Aa educare aneetundide practical knowledge.
1: Educare confers practical knowledge.
0: అయితే ఈ యొక్క సూపర్ఫిషియల్ నాలెడ్జికి ప్రాక్టికల్ నాలెడ్జికి మధ్యలో కొన్ని స్టెప్స్ ఉంటుంటాయి.
1: హౌఎవర్ బిట్వీన్ ద ఫస్ట్ స్టెప్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ అండ్ ద ఫైనల్ ప్రాక్టికల్ నాలెడ్జ్ దేర్ ఆర్ ఫ్యూ స్టెప్స్ ఇన్ బిట్వీన్.
0: సూపర్ఫిషియల్ నాలెడ్జి నుంచి కూడాను కేవలము జనరల్ నాలెడ్జి అనేటువంటి దాంట్లో మనం ప్రవేశించాలి.
1: ఫ్రమ్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ వీ షుడ్ గెట్ ఇన్ టు జనరల్ నాలెడ్జ్.
0: ఈ జనరల్ నాలెడ్జి నుంచి కూడాను డిస్క్రిమినేషన్ నాలెడ్జి, విచారణ చేసి ఏది సత్యము ఏది అసత్యము అని దీన్ని విచారణ చేసి దానిలో మనం ప్రవేశించాలి.

0: From general knowledge, we should reach discrimination knowledge, where we discriminate between truth and untruth.
1: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ నుంచి కూడాను మనము క్రమక్రమేణ ప్రాక్టికల్ నాలెడ్జ్ లో ప్రవేశించాలి.
0: Gradually, from the level of discrimination knowledge, we should reach the state of practical knowledge.
1: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ నే నిత్య సత్యమైనటువంటి విద్య.
0: Practical knowledge is the real eternal.
1: ఏ నాటికి నీ మార్పు చెందేటువంటిది కాదు.
0: Practical knowledge is changeless.
1: హృదయం ఏ విధంగా యశ్యభూషితం నిరంతరము పూజింపబడినట్లుగా ఉంటుందో,
0: జస్ట్ యాస్ ద హార్ట్ ఇస్ వర్షిప్ రిసీవింగ్ అడోరేషన్,
1: సదయం హృదయం అన్నాను.
0: ఇట్ ఈస్ సెడ్ ద హార్ట్
1: అతి శాంతిగాను విశాలంగాను పవిత్రమైనటువంటిదిగాను హృదయం అభివృద్ధి గావిస్తుంది.
0: ద హార్ట్ హెల్ప్స్ అస్ టు గ్రో అలాంగ్ ద లైన్స్ ఆఫ్ పీస్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: ఇతను విద్యావంతుడనగా అతనిలో దుర్గుణములు ప్రవేశించకూడదు.
0: ఇఫ్ హీస్ అన్ ఎడ్యుకేటెడ్ వన్ హీ షుడ్ నాట్ హ్యావ్ బ్యాడ్ క్వాలిటీస్.
1: దుశ్చర్యలు అసలే ప్రవేశించకూడదు.
0: హీ షుడ్ నాట్ రిసార్ట్ టు ఈవిల్ డీడ్స్.
1: అతను విద్యావంతుడు ఎట్టవుతాడు?
0: హౌ కెన్ యూ కాల్ హిమ్ ఎడ్యుకేటెడ్?
1: విద్య అనగా కేవలము జ్ఞానము అని అర్థము.
0: ఎడ్యుకేషన్ విద్య ద మీనింగ్ ఇస్ జ్ఞాన.
1: ఎట్టి జ్ఞానము?
0: వాట్ సార్ట్ ఆఫ్ విజ్డమ్?
1: లౌకిక జ్ఞానమా?
0: ఇస్ ఇట్ వరల్డ్లీ నాలెడ్జ్?
1: ప్రాకృత నాలెడ్జ్?
0: ఆర్ ఫిజికల్ నాలెడ్జ్?
1: లేక జనరల్ నాలెడ్జ్?
0: ఆర్ ఇస్ దట్ జనరల్ నాలెడ్జ్?
1: కాదు.
0: నో,
1: ఇది కేవలము బుకిష్ నాలెడ్జ్.
0: దట్స్ ఆల్ ఎఫ్టర్ ఆల్ బుకిష్ నాలెడ్జ్.
1: ఈ బుకిష్ నాలెడ్జ్ నుంచినే మానవుడు ఈనాడు అన్ని విధములు కూడాను హీనమై చెడిపోతున్నాడు.
0: ద మ్యాన్ ఇస్ స్పాయిల్డ్ టోటలీ బికాస్ హీ రిలైస్ ఆన్ బుకిష్ నాలెడ్జ్.
1: ఇది ఎంతవరకు కలుస్తుంది?
0: టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ వుడ్ హెల్ప్ యు?
1: మన మనసులో నిలుపుకున్నంత వరకు ఉంటుంది.
0: You can have it experience so long you have memory.
1: ఇది కొంతవరకు నువ్వు బుకిష్ నాలెడ్జ్ మనం ప్రాక్టికల్ అది పెట్టాలంటే వీలు కాదు.
0: It's not at times possible to experience it in the practical field.
1: ఈ బుకిష్ నాలెడ్జ్ తన నింపుకొని
0: filling our head with the bookish knowledge,
1: examination hall varaku matram postundi,
0: will help us to proceed up to the examination hall.
1: Aa examination hall lopala ee tallo unnatundi vishayam anta kudanu paper lo gummaristadu.
0: We empty our head there in the examination hall.
1: Tirigi venukoku vachesamlo kuda empty head tho vastadu.
0: And as he returns, he'll be empty headed.
1: Idi eppudu empty gaane untuntadi.
0: The head continues to be empty anyway.
1: Karanam emiti?
0: Why?
1: దీన్ని డిస్క్రిమినేషన్ నాలెడ్జ్గా తీసుకోవడానికి అవకాశం లేకుండా ఉంటుంది.
0: బికాస్ హీ హాస్ నాట్ గివెన్ ఎనీ ఛాన్స్ టు డెవలప్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
1: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ పోవడానికి జనరల్ నాలెడ్జ్ కూడా అత్యవసరమే.
0: టు రీచ్ దట్ స్టేట్ ఆఫ్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ద జనరల్ నాలెడ్జ్ ఇస్ ఎసెన్షియల్.
1: జనరల్ నాలెడ్జ్ లోపల ఒక సామాన్యమైనటువంటి యొక్క తెలివితేటలంతా కూడి ఉంటాయి.
0: జనరల్ నాలెడ్జ్ రిక్వైర్స్ ఇంటెలిజెన్స్.
1: ఈ యొక్క డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ లోపల
0: ఇన్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్
1: కామన్ సెన్స్ కూడా ఉంటుంది.
0: కామన్ సెన్స్ ఈజ్ నెసెసరీ.
1: ఈ రెండింటి వల్ల జనరల్ నాలెడ్జ్ కామన్ సెన్స్ రెండు కూడినప్పుడే నిజమైనటువంటి యొక్క భౌతిక గుణములు కనబడతాయి.
0: వెన్ జనరల్ నాలెడ్జ్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ ద కామన్ సెన్స్ యూ కెన్ హ్యావ్ ఆల్ అడ్వాంటేజ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యాధిపతులారా,
0: అండ్ హెడ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్,
1: మనం ఈనాడు చదవవలసినటువంటి చదువులు ఈ బుకిష్ నాలెడ్జ్ కాదు.
0: The education that we need today
1: ఇది కూడాను కొంతవరకు మనకు ఉండాలి.
0: ఇట్స్ నెసెసరీ హౌఎవర్
1: తత్ప్రథమలో ఇది ఒక కొన్ని ప్రారంభ స్టెప్స్ గా ఉంటుండాలి.
0: ఇట్స్ ఎసెన్షియల్ ఎట్ ద బిగినింగ్ స్టేజెస్.
1: ఇది కేవలం లౌకిక జీవితాన్ని పోషించుకునే నిమిత్తమై ఏర్పడినటువంటి విద్యలు మాత్రమే.
0: దిస్ ఎడ్యుకేషన్ విల్ హెల్ప్ అస్ టు ఈక్ అవుట్ అవర్ లివింగ్.
1: కాదు కాదు, ఆధ్యాత్మిక విద్యను కూడా మనం అభివృద్ధి పరచాలి.
0: We have to develop the spiritual knowledge also.
1: Adhyatma vidya vidyanam anindi Bhagavad Gita.
0: Bhagavad Gita declares that the spiritual knowledge is the right one of all the rest.
1: Samudramlo cheretvanti neeru anni neeru cheripothuntai.
0: All rivers merge in ocean.
1: Drainage water kuda cheruthuntadi.
0: Also even the
1: drainage water kuda cheruthuntadi.
0: Drainage water, sewage water.
1: ఇంకా కొన్ని పర్వతం నుంచి వచ్చినటువంటి నీరు కూడా చేరుతుంటది.
0: Water falls from the mountains, merge in ocean.
1: కానీ
0: but
1: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ అనేటువంటి దాని నుంచి పవిత్రమైనటువంటి ఒక జీవనదులుగా మారిపోతుంటది.
0: That which comes out of the discrimination knowledge will flow like a pure river.
1: Life river.
0: Like life river of life.
1: Life. అది ఎప్పుడు కూడా నువ్వు శాశ్వతంగా ఉంటుంది.
0: దట్ రిమైన్స్ పర్మనెంట్.
1: అది కొంతవరకు క్వాంటిటీ తగ్గుతుంటుందే గాని
0: the quantity may be less.
1: Quantity perugutuntade kaani
0: it might increase.
1: Neeru lekunda maatramu ee oka nadilo undavu.
0: But it will never be dry without water.
1: Jeevanadulu lopala kontha varaku quantity maarutundi gaani quality okkati gaane untadi.
0: In these rivers you find water all through. It will never be dry any time.
1: Kaabatti ee naati vidyarthulu manam quality ni penchukovali.
0: Students will have to develop quality today.
1: మనం ఇంత గొప్ప చదువులు చదివాము, ఇంత పెద్ద డిగ్రీలు తీసామని ఈ యొక్క క్వాంటిటీకి మీరు పోకండి.
0: డోంట్ గో బై ది క్వాంటిటీ బై అక్వైరింగ్ డిగ్రీస్.
1: మనం క్వాలిటీని పెంచుకునే నిమిత్తమై ఎడ్యుకేర్ అనేటువంటి లోపల నుంచి మనం విచారణ చేస్తూ రావాలి.
0: Educare wants you to explore, investigate from within.
1: What is the meaning of education?
0: What is the meaning of education?
1: Education means not only knowledge, but it must be an act.
0: Education is not merely knowledge, it must take you to action.
1: Adi manam yokka education ee naadu kavaliki.
0: That education is needed.
1: Sadhana danta kodunu mana practical lo pettali.
0: All that is studied must be put in practice.
1: Adi mandiki deenini panchali.
0: You have to share with others.
1: Vaarini kodunu ee yokka margamlo pravesha pettukovali.
0: You should always help them to go in the same path.
1: కనుకనే మనము చదవవలసినటువంటి చదువు కొంతవరకును లోపల శక్తివంతమైనటువంటిగా ఉండాలి.
0: What all that we should study should be so powerful coming from within.
1: ఈ లోపల నుంచి వచ్చినటువంటిది శాశ్వతంగా ఉంటాయి.
0: That which comes from within will remain forever.
1: దీనినే సత్యము అని చెప్తూ వచ్చారు.
0: This is called truth satya.
1: అయితే ఈ సత్యానికి అతీతమైనటువంటి ఇంకొక పేరు కూడా ఉంటుంది.
0: But there is one that transcends this meaning.
1: రుతము అని వేదం బోధించింది.
0: Veda calls it as rutamu.
1: ప్రాపంచిక సంబంధమైన జీవితంలో అనుభవించేటువంటి అంతా కూడాను నిజము నిజము నిజము అన్నారు.
0: ఆల్ దట్ వీ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫ్లీటింగ్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఫ్యాక్ట్స్.
1: కానీ గ్రంథముల వల్ల సాధించినటువంటి దానిని మనం ఒక విధంగా చూస్తే దీన్ని విద్య అనుకుని చెప్తూ వచ్చారు.
0: వీ కాల్ ద టెక్స్చువల్ నాలెడ్జ్ యాజ్ ఎడ్యుకేషన్.
1: ఈ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఏ విధంగా చేయాలని మనం ప్రాక్టికల్ నాలెడ్జ్ గా పోవాలి.
0: Therefore, we have to proceed along the direction of practical knowledge.
1: Act, act.
0: We should put into action, we should act.
1: Tarvata, what is the aim of education?
0: Then comes, what's the aim of education?
1: Ee aim of education anetundi evaru vicharinchadam ledhu.
0: No one is bothered about the aim of education.
1: What is the aim of education?
0: What is the aim of education?
1: Education should be for life, not for living.
0: Education should be for life and not for living.
1: కానీ ఈనాటి విద్యలన్నీ కూడా కేవలం మనము ఒక లివింగ్ కోసం ఉపయోగపెడుతున్నాము.
0: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఈస్ హెల్పింగ్ అస్ ఫర్ లివింగ్.
1: కానీ లివింగ్ కోసం యూజ్ చేస్తే పచ్చిపచ్చి మృగాదులు కూడా లివింగ్ చేస్తున్నాయి నివసిస్తున్నాయి.
0: ఇఫ్ ఎడ్యుకేషన్ ఈస్ మియర్లీ ఫర్ ఎ లివింగ్ యూ ఫైండ్ బర్డ్స్ అండ్ బీస్
1: వాటికి ఎడ్యుకేషన్ కూడా లేదే.
0: దే డోంట్ హ్యావ్ ఎడ్యుకేషన్.
1: నివసించడానికి ఎడ్యుకేషన్ కావాలా?
0: For just living, do you need education? To carry out your life, do you need education?
1: దోమలు కూడా నివసిస్తున్నాయి.
0: You find ants and mosquitoes living.
1: కాదు కాదు.
0: No.
1: మన ఎడ్యుకేషన్ అనేటువంటిది లివింగ్ ఫర్ లైఫ్.
0: Our education should be for life.
1: ఆ విధమైన చూడాలి. What is the essence of education?
0: Then comes, what's the essence of education?
1: ఆ ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను మనం చక్కగా గుర్తించాలి.
0: We have to recognize well the essence of education.
1: Concentration of mind, not collection of facts.
0: Concentration of mind, not collection of facts.
1: అన్ని ప్రపంచంలో జరిగేటువన్నీ కలెక్ట్ చేసుకోవటం ఇది కాదు ఎడ్యుకేషన్ యొక్క విషయము.
0: Not collecting facts and figures, that is not education.
1: ఇవన్నీ మనకి ఎందుకు ఈ కలెక్షన్ అంతా?
0: Why collection?
1: ఈ కలెక్షన్ కూడా మనం మర్చిపోతుంటాము.
0: At times we forget that.
1: ఒక చిన్న ఉదాహరణ. ఒక దోబి ఉంటాడు ఒక పల్లె లోపల.
0: హియర్ యు హావ్ ఎ వాషర్మన్ ఇన్ ఎ విలేజ్.
1: ఆ దోబి ఇంటింటికి వెళుతుంటాడు.
0: హి విజిట్స్ ఎవ్రీ రెసిడెంట్.
1: ఆ ఇంటింటి వారంతా వేసేటువంటి బట్టలంతా తీసుకుంటారు.
0: దోబి వాషర్మన్ కలెక్ట్స్
1: ఆల్ క్లోత్స్. ఇంటి వారు తాము వేసినటువంటి బట్టలు ఒక ఎక్సర్సైజ్ బుక్ లో రాసుకుంటారు.
0: ది మాస్టర్ ఆఫ్ ద హౌస్ విల్ నోట్ డౌన్ ఆల్ ద క్లోత్స్.
1: వన్ బెడ్ షీట్, వన్ షర్ట్, వన్ ప్యాంట్, వన్ బనీన్ అని రాసుకుంటాడు.
0: హి నోట్స్ ఆల్ ది డీటెయిల్స్ ఆఫ్ ద క్లోత్స్ గివెన్ టు వాషర్మన్. One shirt, one pant, and so on.
1: ఇంటి వాడు కూడాను ఈ విధంగా ఒక్కొక్కటి ఎక్సర్సైజ్ బుక్ లో రాసుకుంటుంటారు.
0: ఎవ్రీ హౌస్ హోల్డర్ గోస్ ఆన్ రికార్డింగ్ ఇట్ ఇన్ ఎక్సర్సైజ్ నోట్ బుక్.
1: కానీ చాకల వాడు ఏమీ రాసుకోడు.
0: ద వాషర్మన్ డజంట్ రికార్డ్ ఎనీథింగ్.
1: సాయంకాలం అప్పటికి ఏ ఏ ఇంటి వారు ఏ ఏ బట్టలు వేశారో అవన్నీ కరెక్ట్ గా తెచ్చి ఇచ్చేస్తుంటారు.
0: బై ది ఈవినింగ్ హీ పాసెస్ ఆన్ అండ్ డిస్ట్రిబ్యూట్ క్లోత్స్ ఎగ్జాక్ట్లీ.
1: జనరల్ నాలెడ్జ్.
0: That is general knowledge.
1: ఈ జనరల్ నాలెడ్జ్ కి ఎడ్యుకేషన్ అవసరం లేదు.
0: ఫర్ జనరల్ నాలెడ్జ్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ నెసెసరీ.
1: ఒక చాకల వాడికి కూడా ఉంటుంటుంది జనరల్ నాలెడ్జ్.
0: వాషర్మన్ హ్యాస్ జనరల్ నాలెడ్జ్.
1: కనుకని మనం ఈనాడు వాషర్ మ్యాన్ కంటే హీనమైపోతున్నాం.
0: టుడే వీఆర్ మచ్ వర్స్ దాన్ వాషర్మన్.
1: నాలుగు గుడ్డలు చాకల వాడికి వేస్తే నాలుగు పేజీల్లో రాసుకుంటుంటాం మనం.
0: ఇఫ్ యూ వాంట్ టు పుట్ ఫోర్ క్లోత్స్ టు ద వాషర్మన్ వీ స్క్రిబుల్ ఆన్ ఫోర్ పేపర్స్.
1: ఇది కాదు మన జనరల్ నాలెడ్జ్.
0: దిస్ ఇస్ నాట్ జనరల్ నాలెడ్జ్.
1: జనరల్ నాలెడ్జ్ మనలో శాశ్వతంగా ఉంటుంది.
0: But the general knowledge should remain with you forever.
1: అది నేడు చదువుతో వచ్చినటువంటిది కాదు.
0: It's not that you get
1: మన జన్మతోనే మనకు ప్రారంభమైంది.
0: You have it right from birth.
1: ఆ జన్మతో అభివృద్ధి గాంచినటువంటిది ఈ యొక్క జనరల్ నాలెడ్జ్.
0: The general knowledge you have it right from birth.
1: What is the end of education?
0: What's the end of education?
1: ఇది చాలా ముఖ్యమైనటువంటిది.
0: It is very important.
1: దీన్ని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: No one is making effort to know this.
1: What is the end of education? అంటే ఎడ్యుకేషన్ కి నో ఎండ్ అంటారు.
0: If anyone asks what is the end of education, they say education has no end.
1: దానికి నో ఎండ్ అంటే ఏమి? చదవటమే రాయటం అనేది దానికి ఎండ్ ఉంటుందది.
0: There is an end to reading and writing.
1: కాని ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్.
0: But the end of education is character.
1: ఈ క్యారెక్టర్ లేకపోతే ఈ ఎడ్యుకేషన్ ఏ మాత్రం ఉపయోగించదు.
0: Without character, education is useless.
1: పూర్వం ఋషికులములంతా
0: earlier in hermitages
1: aneka mandi rishulu
0: many sages
1: tellavari ratri anetundi samayamnu chudukunda
0: they didn't go by the timing day
1: vaaru ekkadiki vellina vaaru venta shishyunu teesukoni poyi
0: they were accompanied by disciples
1: nadichukuntu kudanu variki upadesham chesetundi vaaru
0: even only walking they used to teach
1: manadi atta kaadu
0: ours is not
1: tellavari 8 gantala modukoni
0: 8 o'clock in the morning
1: madhyana 12 gantala varaku classes
0: we have classes till 12 o'clock in
1: tarvata
0: the afternoon
1: 2 gantala nunchi
0: from 1 o'clock
1: 5 gantala varaku mari classes
0: we have classes till 5 o'clock
1: ee vidhanga manam hours ni ninnam cheskoni manam chadukuntunnamu idantha limited knowledge
0: we base our studies on timetable and hours it is limited knowledge
1: kaani manadi limited knowledge kaadu
0: hours is not limited knowledge
1: character ku limit ledu
0: character has no limits
1: కనుకొని ఇట్టి లిమిట్లెస్ అనేటువంటి దాన్ని మనం చదువుకున్నప్పుడు అదే ఎడ్యుకేషన్ యొక్క ఎండ్.
0: ది లిమిట్లెస్ క్యారెక్టర్ అక్విజిషన్ కల్టివేషన్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఇది మన నడకలో ఉంటుండాలి.
0: దిస్ హాస్ టు బి ఇన్ అవర్ బిహేవియర్.
1: మన ప్రవర్తనలో ఉంటుండాలి.
0: ఇన్ అవర్ కండక్ట్.
1: నిత్య జీవితంలో ఉంటుండాలి.
0: ఇన్ అవర్ డైలీ లైఫ్.
1: మన మాటల్లో ఉంటుండాలి.
0: ఇన్ అవర్ వర్డ్స్.
1: మాటల్లో ఉంటుండాలి.
0: అండ్ సో
1: ఇదంతా కూడాను పవిత్రమైనటువంటి యొక్క సున్నితమైనటువంటి యొక్క ఇతరులు బాధించినటువంటి యొక్క మాటలుగా ఉండాలి.
0: ఆల్ అవర్ వర్డ్స్ షుడ్ బి సో సాఫ్ట్ అండ్ స్వీట్ దట్ డు నాట్ హర్ట్ అదర్స్.
1: కేవలం క్యారెక్టర్ అంటే మన నడతలో మాత్రమే కాదు.
0: క్యారెక్టర్ ఇస్ నాట్ లిమిటెడ్ టు కండక్ట్.
1: మన మాటల్లో కూడా ఉంటుండాలి.
0: It should be there in your words.
1: You cannot always oblige, but you can speak always obligingly.
0: You cannot always oblige, but you can speak obligingly.
1: ఇది కూడాను ఒక క్యారెక్టర్ కు సంబంధించినటువంటిది.
0: This is also related to character.
1: మనం చేసేటువంటి పనులంతా కూడాను క్యారెక్టర్ కు సంబంధించినటువంటిది.
0: All our actions are related to character.
1: ఇప్పుడు ఏదైనా ఒక వంట చేస్తున్నారు ఆడవారు.
0: Ladies cook at home.
1: ఈ వంట చేస్తున్నప్పుడు ఒక సేరు బియ్యం ఉడికించాలి.
0: They need specific quantity of rice to boil.
1: ఈ సేరు బియ్యం ఉడికించడానికి ఎంత పాత్ర కావాలి?
0: They should also decide the container, the size.
1: కాబట్టి పదార్థాన్ని పట్టి పాత్రను కూడా మార్చుకోవాలి.
0: Basing on the material they collect, they would have the container.
1: పాత్రను పట్టి పదార్థాన్ని కూడా మార్చుకోవాలి.
0: Basing on the container, you may have to change the material.
1: ఒక సేరు బియ్యం ఉడికించడానికి ఇంత పెద్ద పాత్ర మనకెందుకు?
0: యూ డోంట్ నీడ్ వెరీ వెరీ బిగ్ కంటైనర్ టు బాయిల్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ రైస్.
1: డిస్క్రిమినేషన్ లాలజీ లేకపోవడం చల్లే ఈ విధంగా జరుగుతూ ఉండాలి.
0: థింగ్స్ హ్యాపన్ లైక్ దట్ ఇన్ ఎ రాంగ్ వే డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: ఇక్కడ చక్కగా డిస్క్రిమినేషన్ మనం అవసరము.
0: హియర్ యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ డిస్క్రిమినేషన్.
1: ఎంతటి పాత్ర ఎంతటి బియ్యానికి అవసరము?
0: హౌ మచ్ వాట్ కైండ్ ఆఫ్ కంటైనర్ సైజ్ యూ నీడ్ for the rice you have.
1: మనం వేసిన మంట ఎంత వరకు దీనికి ఉపయోగము?
0: The flame to what extent it would help.
1: వంటకు తగిన మంట మంటకు తగిన వంట.
0: The cooking process వంట requires the manta the flame.
1: ఈ విధమైనటువంటి డిస్క్రిమినేషన్ చేయటం లోపలనే తగినటువంటి క్యారెక్టర్ కూడా పోషింపబడుతుంది.
0: As you discriminate like this you can strengthen your character.
1: ఎవరైనా ఇంటికి వచ్చారు?
0: Anyone visited you?
1: ఇంటికి వచ్చారు.
0: Elders visited you.
1: వారిని మనం ఏ యొక్క తిండి పదార్థములు ఇవ్వకపోయినప్పటికి
0: you may not offer any food and drink.
1: దయచేయండి లోపల దయచేయండి.
0: You can invite them courteously.
1: ఆ విధంగా వారితో మంచి మృదుమధురమైన మాటలు చెప్పి వారిని గౌరవించి ఆనందపరచాలి.
0: You should Speak to them softly to all elders and make them happy.
1: అట్లు కాకుండా ఎందుకు వచ్చారండి మీరు?
0: Otherwise you say, why are you here?
1: నాన్నగారు లోపల ఉండి కూడాను నాన్నగారు దగ్గర వెళ్ళిపోండి అంటారు.
0: Though father is at home, they say, father is not at home, better you go.
1: ఇది చాలా తప్పైనటువంటి ఎడ్యుకేషన్.
0: It's a really big mistake.
1: మంచి మాటలు చెప్పు.
0: Speak softly.
1: తండ్రిని అడిగితే తండ్రి ఉంటే ఉన్నాడని చెప్పు, లేకపోతే లేడని చెప్పు.
0: If father is at home, say yes, or else no if he's not at home.
1: దీంతో నేను చెప్పాను, నిజము సత్యము కృతము మూడు పాత్రలుగా ఉంటున్నాయి.
0: Bhagavan mentioned three words, Niza the fact, Satya the truth, and ultimate Rutamu.
1: Nijamu.
0: Nizamu.
1: Yemitadi Nijamu.
0: What is this Nizamu fact?
1: Yappatikappudu, ye samayamlo taanu choochina samayamlo, ye dress vesado, danni cheptam Nijamu.
0: Fact wants you to say things as you see, as you hear.
1: Neevu ikkadiki vachavu.
0: You're here now.
1: తెల్ల డ్రెస్ వేసుకుని వచ్చావు.
0: You put on white dress.
1: నేను చూడటం నిన్ను తెల్ల డ్రెస్ తో చూచాను.
0: Bhagavan sees you wearing white dress.
1: సత్యము అంట కాదు నిజము అంటాం.
0: You say it is truth, no it is a fact.
1: అయితే నీవు ఇంటికి వెళ్ళిన తక్షణమే ఈ తెల్లది మార్చేసేస్తావు, బ్లూ బుష్ కోట్ వేస్తావు.
0: By the time you go home, you will change this white dress and wear blue coat.
1: అప్పుడు నేను చెప్పింది నిజం కాదు.
0: Then what Bhagavan said to you is not
1: చూసినప్పుడు చెప్పినటువంటిది నిజము.
0: The fact is said as it is.
1: దాని తర్వాత మారేటువంటివంతా కూడాను నిజం కాదు.
0: That which changes later is not true.
1: అనగా అప్పటికప్పటికు ఉండినటువంటి దాన్ని బోధించడమే నిజము.
0: That which is seen and watched is a fact.
1: సత్యం అంటే ఏమిటి?
0: Then what is truth, సత్యం?
1: ఎన్ని బనిన్లో ఎన్ని షర్ట్లో ఎన్నిదో మార్చినావు నీవు.
0: You have been changing your dress.
1: కాని నీ బాడీని నీవు మార్చుకోలేకపోతున్నావు.
0: You could not change your body.
1: అది మారినటువంటిది సత్యం.
0: That which is changeless is satya.
1: త్రికాలం ఎందుకు ఉండేటువంటిది సత్యం.
0: Satya is changeless.
1: త్రికాల భాగ్యం సత్యం అన్నారు.
0: It will never change any time, past, present and future.
1: దీనికి నేను అప్పుడప్పుడు చెప్తుంటాను.
0: This Bhagavan tells us now and then.
1: You are not one person.
0: You are not one person.
1: But three.
0: But three.
1: ఏమిటా త్రీ?
0: What are
1: those? The one you think you are, అది నీ వేసినటువంటి డ్రెస్.
0: The one you think you are is the dress you have.
1: అది భౌతికమైనటువంటి రూపము.
0: It is physical form.
1: The one others think you are, అది మైండ్.
0: The one others think you are is the mind.
1: ఆ మైండ్ ఎవరికి కూడా కనిపించదు.
0: No one can see your mind.
1: నువ్వు చేసిన పనులు బట్టి ఇది చెడ్డది మంచిది అని నిర్ణయం చేస్తారు.
0: Your actions will help us to decide good or bad.
1: కానీ ఈ రెండింటికి మించినటువంటిది ఉంటుంది. అదే రుతం.
0: There's something beyond that is
1: rutam. The one you really are.
0: Rutamu is the one you really are.
1: అది ఆత్మ సంబంధం.
0: That is of the self.
1: దేహ సంబంధము, మనస్సు సంబంధము, ఆత్మ సంబంధము మూడింటి యొక్క స్వరూపములే నీవి.
0: This represents all the three levels of understanding, the body, mind and the spirit.
1: కానీ బాడీ అనేటువంటిది మార్పు చెందేటువంటిది.
0: Body changes.
1: కానీ మన యొక్క హృదయం అనేటువంటిది చేంజ్ చేయించేటువంటిది కాదు.
0: బట్ ద హార్ట్ విల్ నెవర్ చేంజ్.
1: మన ఎందున్నటువంటి యొక్క హృదయము చాలా ఎప్పటికీ పర్మనెంట్ గా ఉంటుంది.
0: ద హార్ట్ రిమైన్స్ పర్మనెంట్ విత్ యూ.
1: ఆ పర్మనెంట్ అయినటువంటిదే రుతం.
0: That which is permanent is rutam.
1: ఎలాంటి పరిస్థితుల్లో కూడా దీన్ని వేదములో రుతం అని పేరు పెట్టారు.
0: Veda calls it as rutam.
1: మార్పు చెందనటువంటిది.
0: That which is changeless.
1: దీనికి గుణములు లేనటువంటిది.
0: Attributeless.
1: దీన్ని ఏ విధంగా పోల్చుకొస్తూ వచ్చారు?
0: How did they teach this?
1: నిర్గుణం,
0: attributeless,
1: నిరంజనం,
0: ever shining,
1: సనాతనం,
0: ancient,
1: నికేతనం,
0: shining,
1: నిత్య,
0: eternal,
1: శుద్ధ,
0: pure,
1: ముక్త, నిర్మల స్వరూపినం,
0: unsullied, pure, crystal clear.
1: అటువంటి దానిని రుతం అన్నారు.
0: That is rutam.
1: మనం మాట్లాడేటువంటి దాంట్లో వచ్చేటువంటి పదములు కొన్ని సత్యములుగా ఉండొచ్చు, కొన్ని నిజములుగా ఉండొచ్చు.
0: What all that we speak, they may be truthful or untruthful.
1: కనుక
0: బట్
1: మానవత్వంలో జరిగేటువంటి యొక్క విశేషము, ఈ చదువుల్లో జరిగేటువంటి యొక్క మార్పులు చాలా ఘనంగా ఉంటుంటాయి.
0: వేరియస్ రిఫార్మ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సీమ్ టు బి మైటీ.
1: మనం చదువును చదివేసేసి నేను త్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ తీసుకున్నాను అన్నాడు.
0: One says that he has three post graduate degrees.
1: ఏమిటి ఈ త్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్?
0: వాట్ ఆర్ దీస్ డిగ్రీస్?
1: ఇవంతా కేవలం ఒక విధమైనటువంటి సర్టిఫికేట్స్ మాత్రమే.
0: దే ఆర్ మియర్లీ సర్టిఫికేట్స్ అవార్డెడ్.
1: ఈ మూడు చదివినటువంటి వాడు ఎవరు?
0: హూ స్టడీడ్ ఆల్ దీస్ త్రీ?
1: ఐ
0: I.
1: అదే నిజమైనటువంటిది.
0: దట్ I is truth.
1: ఈ పోస్ట్ త్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడాను మార్పు చెందేటువంటివి.
0: ద త్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ డిగ్రీస్ యూ రిసీవ్ చేంజ్.
1: ఈ త్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడాను ఒక్కడే నేర్చుకునేటువంటి వాడు.
0: ఇట్స్ ద సేమ్ పర్సన్ హూ అక్వైర్డ్ దీస్ త్రీ డిగ్రీస్. ఇది
1: అంటే ఒక చిన్న ఉదాహరణ.
0: ఫర్ దిస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: పగటి పూట నీ మేలుకున్న సమయం లోపల
0: in day time when you are awake
1: nee dehamto prayanam chestunnavu
0: you go on moving about with your body
1: anni chustunnavu
0: you watch all
1: anni tintunnavu
0: you eat
1: anubhavistunnavu
0: experience
1: kaani idi emti
0: what's all this
1: idi neeve nenu anubhavistunnanu antavu
0: you say that I am experiencing
1: aithe swapnavastha lopala
0: in a dream
1: ninnu neevu srishtinchukuntunnavu
0: you create yourself
1: నీ పనులు నీవే చేసుకుంటూ ఉన్నావు.
0: యు హావ్ బీన్ డూయింగ్ యువర్ యాక్టివిటీ.
1: ఎక్కడెక్కడో ప్రయాణం అయిపోతున్నావు.
0: యు గాన్ మూవింగ్ అబౌట్.
1: ఏ బస్ టికెట్ గానీ ఏ ప్లేన్ టికెట్ గానీ కొనలేదు.
0: యు హావెంట్ బాట్ ఎనీ బస్ టికెట్ ఆర్ ఫ్లైట్
1: టికెట్. ఢిల్లీ అంతా తిరుగుతున్నావు, అమెరికా తిరుగుతున్నావు, ఇంగ్లాండ్ తిరుగుతున్నావు.
0: యు గాన్ విజిటింగ్ అమెరికా, ఇంగ్లాండ్, ఢిల్లీ, ఆల్ ప్లేసెస్.
1: ఇది ఏమిటి? స్వప్నావస్థలో.
0: ఇట్స్ ఆల్ దేర్ ఇన్ ఎ డ్రీమ్.
1: కానీ సుషుప్తి యందు ఎక్కడికి పోవటం లేదు.
0: బట్ సుషుప్తి డీప్ స్లీప్ యూ డోంట్ గో ఎనీవేర్.
1: అది ఎప్పుడు కూడా నువ్వు కదల మెదలక ఉంటుంటది.
0: ఇట్ ఈస్ మోషన్లెస్.
1: అది సాక్షిభూతిగా ఉంటుంది.
0: దేర్ యూ ఫైండ్ విట్నెస్.
1: దీనికి ఎట్టి మార్పులు ఉండవు.
0: విట్నెస్ ఇస్ చేంజ్లెస్.
1: కనుకనే ఈ విధమైన మానవత్వం మూడు చేరి ఒక్కడే అనుభవిస్తున్నాడు.
0: ఆల్ దీస్ త్రీ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ బై వన్ అండ్ ద సేమ్ పర్సన్.
1: స్లీప్ లోపల అంతర్ధానంగా ఉండి ఆనందాన్ని అనుభవించేవాడు నీవే.
0: In fact, you experience that which is hidden, immanent, latent in you.
1: స్వప్నావస్థలోపల అనేకము కల్పించుకొని
0: in a dream you create all.
1: నిన్ను నీవే కల్పించుకొని
0: in fact you imagine yourself
1: and
0: experience.
1: ఇది స్వప్నావస్థ.
0: This is the dreaming state.
1: కానీ జాగ్రత్త అవస్థలోపల
0: in wakeful state
1: నీ చేతులారా నువ్వు చేసి
0: you
1: కాళ్ళ ద్వారా నడిచి, కంటి ద్వారా చూచి, చెవుల ద్వారా విని, నోటి ద్వారా అనుభవిస్తున్నావు.
0: ఇన్ వేక్ఫుల్ స్టేట్ యూ డూ యువర్ యాక్టివిటీ విత్ యువర్ హ్యాండ్స్, మూవ్ అబౌట్ యువర్ లెగ్స్ అండ్ స్పీక్.
1: అనుభూతులే.
0: దీస్ ఆర్ ఆల్ ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద సెన్సెస్.
1: ఇంద్రియ సంబంధమైనటువంటి ఎక్స్పీరియన్స్ అంతా కూడా కేవలం జాగ్రత్త అన్నారు.
0: ది ఎక్స్పీరియన్సెస్ త్రూ అవర్ సెన్సెస్ రిప్రజెంట్స్ ద వేకింగ్ స్టేట్.
1: కనుక ఆదిశంకర్ల వారు పూర్వము తన యొక్క ఆస్థానం అభివృద్ధి గావించాలనుకున్నప్పుడు
0: when Adi Shankara wanted to develop his school of thought
1: manavuniki enyo uhalu puttuntai
0: he said that man has so many imaginations
1: aa uhalu arikattukune nimittamai oka chinna practice pettadu vidyarthulaku
0: in fact he wanted students to practice to be thoughtless
1: తన ద్వారం ముందు ఒక భక్తుడు అట్టుపోవాలి, ఇంకొక భక్తుడు ఇటు రావాలి, ఈ విధంగా పోవటం రావటం పోవటం రావటం, ఈ విధంగా వాడు పని చేయాలి, వాలంటీర్ పని.
0: The disciples should walk from this end to that end and vice versa. Let the duty
1: give. Jagrata, jagrata. Jagrata, jagrata. Jagrata, jagrata. Ani anukuntu tirigali.
0: They should move about hither and thither in opposite directions repeatedly saying, jagrata, be careful.
1: అలాగా ఆ సమయం లోపల ఒక శంకరాచార్యుల వారికి ఏదో పెద్ద భావం లోపల ఉప్పొందుతుంది.
0: దేర్ శంకరాచార్య హ్యాడ్ ఎ నోబుల్ థాట్
1: నాకు ఇంత పెద్ద ఆశ్రమం ఉంటుండాలి,
0: ఐ గాట్ ద బిగ్
1: హెర్మిట్, ఇంత ఇన్కమ్ వస్తుంటుండాలి,
0: ఐ హావ్ లాట్ ఆఫ్ ఇన్కమ్,
1: దీనికంతా నేనే పెద్ద,
0: ఐ యామ్ ది హెడ్ ఆఫ్,
1: అని అనుకుంటూ ఉన్నాడు లోపల బయట నుంచి జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అని శబ్దం వినిపించింది.
0: వెన్ హీ వాస్ థింకింగ్ సో హీ హెర్డ్ దిస్ సౌండ్ జాగ్రత్త బి కేర్ఫుల్ బి,
1: అప్పుడు ఆ శబ్దం విని తనలో ఉన్నటువంటి మార్పు చేసుకున్నాడు.
0: That brought a change in him.
1: Inte kaadu.
0: Not only this.
1: Jagrata lopala anek rakamaina petti jagratalu untunnayi.
0: There are several, many levels in
1: janma dukkam, jara dukkam, jaya dukkam, puna punaha. Janma dukkam, jara dukkam, jaya dukkam, puna punaha.
0: Repeatedly we will have the misery tagged to our birth, the old age and withdrawal of this
1: world. Maha dukkam.
0: Ultimate is totally miserable.
1: Tasma jagrata jagrata jagrata annaru.
0: And hence be careful, be careful.
1: Neenedo goppa vaadu anukuntunnavu.
0: You think you are great.
1: Ee jagratalo undinanta varaku nee peru prathishthalu untunnayi.
0: In the waking state you have your name.
1: Kaani అంత్యకాలే మహాదుఖం, ఇవన్నీ మర్చిపోతావు, అంత్యం లోపల నువ్వు చాలా బాధపడుతుంటావు.
0: At the end you suffer, it is the state of absolute suffering.
1: అందువల్ల అక్కడ తస్మా జాగ్రత్త జాగ్రత్త అన్నాడు.
0: And hence be awake, be wakeful towards the end.
1: తరువాత
0: later
1: కొంచెం యోచన చేసుకుంటున్నాడు.
0: He thought over some time.
1: ఈ వృద్ధాప్యం లోపల నా తల్లిదండ్రులు చూచేవారు ఎవరు?
0: In this old age, who will take care of my parents?
1: వారందరూ ఎక్కడ ఉంటారో ఏమిటో?
0: Where are they going to stay?
1: అని యోచన చేస్తూ వచ్చాడు.
0: He was thinking in this direction.
1: అప్పుడు అనుకున్నాడు.
0: He thought.
1: ఏది జాగ్రత్త?
0: What is this జాగ్రత్త?
1: మాత నాస్తి.
0: No mother.
1: పితా నాస్తి.
0: No father.
1: నాస్తి బంధు సహోదర.
0: No relations. No brother.
1: అర్థం నాస్తి.
0: No money.
1: గృహం నాస్తి.
0: No residence.
1: తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త.
0: And therefore be wakeful, watchful of this, be careful.
1: ఇలాంటి దీనికోసమని ప్రాచీన కాలం నందు మహర్షులు గురుకుల ఆశ్రమ లోపల ఇలాంటి విద్యలంతా వారికి నేర్పుతూ వచ్చారు.
0: This has been the teaching of the ancient saints to their disciples.
1: కనుకని ఆనాటి విద్యావంతులు ఈనాడు పీఠాధిపతులుగా మారిపోయారు.
0: The students of those days are heads of monasteries today.
1: కనుకని ఆనాటి విద్యలు ఈ యొక్క ఋతము నుంచి ప్రారంభమయ్యేటువంటివి.
0: The education started from the point of
1: దానిని మనం ఎడ్యుకేర్ అని పిలుచుకుంటూ వచ్చాం.
0: దట్ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ ఋతం ఇస్ ఎడ్యుకేర్.
1: కేర్ కేర్
0: ఎడ్యుకేర్ కేర్ బి కేర్ జాగ్రత్త.
1: కనుకనే మనం ఎప్పుడు ఉంటుందా? ఎప్పుడు జాగ్రత్తగానే ఉంటుందా?
0: అండ్ హెన్స్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్.
1: అందువల్ల ఏబిసి మూడు వచ్చాలు పెట్టారు.
0: So Bhagwan says of three letters A, B, C.
1: A, B, C.
0: A, B, C.
1: A, always.
0: A, always.
1: B, K, B, careful.
0: B, C, B, careful.
1: B, always.
0: Always be careful.
1: ఎప్పుడు ఉంటావు?
0: Always be careful.
1: కానీ always be careful.
0: So always be careful.
1: దీన్ని మనకు అంతరాత్మ బోధించవలసినటువంటి A, B, C, D.
0: This is the significance of learning the alphabet ABC. And in fact, we just end up with that. By teaching alphabets, we should know the significance too.
1: కనుకని always be careful.
0: Always be careful.
1: ఇది శంకర వారు అందరికీ ప్రబోధించినటువంటిది.
0: This is the teaching of Shankara to everybody.
1: కనుక మనం బోధించవలసినటువంటిది ఈనాడు లౌకిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా బోధించాలి.
0: Along with the secular knowledge, it is essential to pass on the spiritual knowledge to our students.
1: ee spiritual knowledge lekapothe general knowledge kevalam negative maatrame.
0: Without spiritual knowledge, general knowledge turns negative.
1: ee general knowledge anetundi kevalam oka bulb vantide.
0: General knowledge is like a
1: negative
0: bulb. It is negative.
1: కాని లోపల పాజిటివ్ కరెంట్ కూడా అందులో ప్రవేశించాలి.
0: The current within is
1: positive. అప్పుడే దానికి బ్రైట్నెస్ వచ్చేస్తుంది.
0: Then you will have illumination, brightness.
1: కనుకనే ఈ నెగటివ్ కు పాజిటివ్ కూడా చేరినప్పుడే దీనికి బ్రైట్నెస్ వస్తుంది, మన చీకటి వెళ్లిపోతుంది.
0: When once the positive joins the negative, you'll have all the light that sheds the darkness.
1: కనుక మనము నెగటివ్ తో పాటు పాజిటివ్ ను కూడా పెంచుకోవాలి.
0: So we have to grow, develop positive along
1: negative
0: with the negative.
1: నెగటివ్ లేకపోయినా పర్వాలేదు, పాజిటివ్ ఉంటే చాలు.
0: Doesn't matter if you don't have
1: దాని పవర్ ఎక్కడైనా ఉపయోగపెట్టచ్చును.
0: The positive power can be utilized anywhere.
1: బల్బు లేకపోయినా ఫ్యాన్ లో వేసుకోవచ్చు, చక్కని గాలిని తిప్పుకోవచ్చు.
0: Even the bulb you can just apply to the fan and enjoy the
1: ఫ్యాన్ లో లేకపోతే స్టవ్ లో పెట్టుకోవచ్చు, వంటలు గావించుకోవచ్చు.
0: At least you can make use of it in a heater and cook.
1: ఏది లేకపోతే నాకు ఈ కరెంట్ ఏం పని ఉంటుండది?
0: Without these gadgets, what do I do with current?
1: అని అనుకున్నప్పుడు ఆ కరెంట్ ను ముడితే చాలు, నీకు షాక్ కొడుతుంది.
0: If you touch the current, you will have electric
1: shock. దాని పవర్ అక్కడ కూడా ఉంటుండది.
0: It has got a point there.
1: కనుకనే దివ్యత్వం అనేటువంటి ఒక శక్తి సర్వుల యందు ఉంటుండది.
0: So powerful divinity is in everyone.
1: అదే పాజిటివ్.
0: That is positive.
1: ఈ పాజిటివ్ మానవుని యందు నెగటివ్ అనేటువంటి అధికంగా చేర్చుకుంటున్నారు ఈనాడు.
0: The positive divinity within, but he is just collecting the negative.
1: పుట్టడం, చావటం, పెరగటం, తినటం, ఉండటం అన్ని కూడా నెగటివ్నే.
0: The birth, growth, death, eating, drinking, all are negative.
1: కాదు కాదు, చావు పుట్టుకలేనట్టు శాశ్వతుడు.
0: But you are eternal, permanent.
1: ఆది మధ్యాంతరహితుడు, అనాది వాడు.
0: With no beginning nor the end.
1: తాను చావక పుట్టక చంపబడక.
0: He cannot be annihilated or destroyed. He remains as eternal through the witness.
1: ఆత్మతత్వం.
0: That is the principle of truth.
1: కనుకనే ఈ ఆధ్యాత్మిక తత్వము అన్నిటికీ ఒక ప్రిన్సిపల్ గా ఉంటుంటది.
0: Therefore, spiritual awareness is the main principle.
1: మొట్టమొదటి ప్రాక్టికల్ కంటే అధికమైనటువంటిది.
0: It is beyond the practical knowledge.
1: అలాంటి జనరల్ నాలెడ్జ్ కంటే, ప్రాక్టికల్ నాలెడ్జ్ కంటే, నేచురల్ నాలెడ్జ్ కంటే అన్నిటికంటే అధికమైనటువంటిది.
0: Therefore, this spiritual knowledge is much more than general knowledge.
1: Fundamental knowledge. Fundamental.
0: It is fundamental knowledge.
1: అన్ని దీని నుంచినే ప్రారంభమవుతుంటాయి.
0: It being fundamental, everything arises out of it.
1: ఆ ఫండమెంటల్ నాలెడ్జ్ ని మొట్టమొదటి పెంచుకోవాలి.
0: We have to develop this fundamental knowledge to begin with.
1: అందులోనే ఆధ్యాత్మిక తత్వం కూడా అనంతమై ఇమిడి ఉంటుండాలి.
0: There lies ingrained spiritual knowledge, infinite.
1: కనుక ఈనాటి చదువులతో పాటు ఆ ప్రాచీనమైనటువంటి ఆధ్యాత్మిక విద్యలు కూడా అత్యవసరము.
0: Therefore today, along with the secular knowledge, we need spiritual education.
1: మన సత్య జీవితం మాత్రమే జరపటము గొప్పదే.
0: It's no doubt it's great to lead a
1: fruitful life.
0: How long can you carry on? We should lead the life of truth, Ruta.
1: మన లైఫ్ ఎక్కడ పోతుందో దేహం అనుకుంటున్నాం మనము.
0: You think you are the boss.
1: చాలా పొరపాటు.
0: It's a big mistake.
1: ఒక తల్లి 25 సంవత్సరముల తల్లి ఉంటుండాలి.
0: We have a mother age of 25.
1: 15 సంవత్సరముల ఒక కుమారుడు ఉన్నాడు.
0: She has a son aged 15.
1: కానీ ఆ 15 ఇయర్స్ ఏజ్ వాడు ఈ 25 30 వయసు వచ్చినటువంటి తల్లి మరణించగానే
0: దిస్ బాయ్ సూన్ ఆఫ్టర్ హి ఫైండ్స్ హిస్ మదర్ డెడ్ అట్ ది ఏజ్ ఆఫ్ 30
1: అప్పుడు ఆ పిల్లవాడు బాధపడుతున్నాడు.
0: హి ఫీల్స్ సో సాడ్.
1: ఏమని బాధపడుతున్నాడు?
0: ఇన్ వాట్ వే?
1: అమ్మా నన్ను వదిలిపోతివా, నన్ను నాకెవరు దిక్కు, నన్ను ఎవరు చూసుకుంటారు, నన్ను వదిలిపోతివా వదిలిపోతివా వదిలిపోతివా అని ఏడుస్తున్నాడు.
0: ద సన్ గోస్ ఆన్ క్రైయింగ్, ఓ మదర్ యు లెఫ్ట్ మీ, హూ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ?
1: చక్కగా విచారణ చేస్తే
0: when he inquires clearly,
1: తన్ను వదిలిపోయినటువంటిది ఏమిటి?
0: Who is the one that left him?
1: ఇంతకాలం దేని నీవు తల్లి తల్లి అని భావిస్తున్నావో ఆ దేహం నీ కంటి ముందే ఉంది.
0: The one whom you consider mother is right in front of you.
1: కాబట్టి నువ్వు వదిలిపోతివని ఎందుకు అంటున్నావు?
0: Then why do you say you left me?
1: నీ వెంటనే నీ కంటనే ఉంటుండాలి.
0: You find this right in front of you.
1: కానీ ఆ దేహం కాదు తల్లి.
0: And this
1: నన్ను వదిలిపోతివా అంటున్నాడు. ఆ దేహాన్ని వదిలింది ఏమిటి? ప్రాణం.
0: You say your mother died, but the body is there. So what is that left? It is life.
1: కనుకని ఈ దేహం కాదు నా తల్లి, ప్రాణమే నా తల్లి.
0: Therefore my mother is not this body, she is the very life.
1: ప్రాణముకు ఏమాత్రము డెత్ లేదు.
0: The life as such is eternal, immortal.
1: దేహం అనేటువంటిది కేవలం తొడిగిన వస్త్రముల వంటివి.
0: The body is like a dress.
1: Death of the dress.
0: Yeah, and is the death of is the dress of life.
1: ఈ డ్రెస్ అనేటువంటిది death of life.
0: We go on changing.
1: ఇవన్నీ మార్పులు చెందుతుంటాయి.
0: They change continuously.
1: అన్నింటికి లోపల ఆధారమైనటువంటిది ఒకటి ఉంటుంది.
0: But for all this there's one basic thing.
1: అది ఫండమెంటల్.
0: That is the fundamental.
1: ఈ ఫండమెంటల్ విద్యను మనం మొట్టమొదటి గడపాలి.
0: We have to develop this fundamental knowledge.
1: దాన్ని మొట్టమొదటి మనం సాధిస్తే ఏ దేశమైనా పో, ఏ గ్రామమైనా పో, ఏ వేడనైనా పో, ఎక్కడికైనా వెళ్ళు, నీ వెంటనే ఉంటుంటుంది.
0: Having acquired this fundamental knowledge, you can go anywhere, town or village or any other country, you will be safe.
1: కాని దేహాన్ని లక్ష్యంగా పెట్టుకొని దేహాధారంతోనే మనం ఉండకూడదు.
0: We should not concentrate limiting ourselves to the body.
1: మనలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: We should develop the spirit of the self.
1: దీనిని ఎడ్యుకేర్ అన్నారు.
0: This awareness of the self,
1: ఎడ్యుకేషన్ తో పాటు
0: along with education,
1: ఎడ్యుకేర్ కూడా అత్యవసరం.
0: ఎడ్యుకేర్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: ఎడ్యుకేషన్ లేకపోతే ఎడ్యుకేషన్ మనకు అభ్యం కాదు.
0: Without this education you cannot comprehend educare.
1: Kanuka
0: so
1: meerandaru chaduvulu prarambhamistunnaru.
0: You all commence your education activity.
1: Aneka deshamallo aneka rakamainaatvanti vidyanu abhyasistunnaru.
0: Many study in different ways.
1: Kani deenini kramakramena meeru abhivruddhi gaavinchukoni ee vidhamainaatvanti danto mee sandehalu mee baadhalu mee doubts vastunnayo avi tarvata manam maatladukovachu.
0: As you investigate, explore, as to go how about, you may have some doubts in between.
1: ఐదు పంచభూతములు మాత్రం మనకు తెలుసుకోవాలి.
0: First, we should know the
1: పంచతంత్రాలు మాత్రమే గుర్తించాలి.
0: The five principles and five procedures.
1: ఏమిటి చదువు అంటే ఏమి?
0: What is education?
1: ఇప్పుడు మనం చదివే చదువు ఏమి చదువు?
0: What sort of education we acquire?
1: ఈ చదువు యొక్క మూలాధార తత్వం ఏమిటి?
0: వాట్ ఇస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: ఈ చదువు యొక్క పంచాక్షరం యొక్క ఏమిటి?
0: వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: నేటి ఉన్నటువంటి చదువు లోపల దీనివల్ల జరిగేటువంటి ఫలితం ఏమిటి?
0: వాట్ ఇస్ ద అల్టిమేట్ రిజల్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్?
1: ఈ ఐదింటిని మొట్టమొదట మనం గుర్తించాలి.
0: వి హావ్ టు నో ది ఆన్సర్స్ టు దీస్ ఫైవ్ క్వెశ్చన్స్.
1: ఇది పంచతంత్రం యొక్క ప్రవేశము.
0: దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ గెటింగ్ ఇంటు ది ఫైవ్
1: యొక్క వివేకము.
0: This is the significance of the
1: panchatantram yokka vicharamu.
0: This is the inquiry of the five essentials.
1: Ee vicharam chesinappude anni education lo manaku sulabhanga artham avutayi.
0: When you inquire and investigate, you will know the different procedures.
1: Kanuka
0: so
1: motta mota manu education ante emiti?
0: First you should know what is education.
1: కేవలం గ్రంథ పరిచయం కాదు.
0: Not merely bookish
1: knowledge. బ్లాక్ బోర్డ్ పైన రాసినటువంటి పదములు కాదు.
0: Not words written on the blackboard.
1: మనం అన్ని కూడా ఏదో చదువుతున్నట్టుగా చెప్తున్నాము.
0: We say it's all education.
1: ఎడ్యుకేషన్ అనేటువంటిది
0: మీ
1: నోరును తెరిపించి మాటలు చెప్పటం కాదు.
0: It's not merely verbal or vocal expression.
1: నిజమైనటువంటి ఎడ్యుకేషన్ మనసు యొక్క తలుపులను తెరుస్తుంది.
0: The true education will open the doors of your mind.
1: ఈ డోర్స్ ఆఫ్ మైండ్,
0: ద డోర్స్ ఆఫ్
1: మైండ్ యొక్క డోర్స్ ని తెరిపించాలి.
0: ద డోర్స్ ఆఫ్ ద మైండ్ హావ్ గాట్ టు బి ఓపెన్.
1: అదే నిజమైనటువంటి ఎడ్యుకేషన్.
0: దట్ ఈస్ ట్రూ ఎడ్యుకేషన్.
1: ఇప్పుడు డోర్స్ అంతా మూసివేసి,
0: ద డోర్స్ ఆఫ్ ద మైండ్ ఆర్ క్లోజ్డ్,
1: అందరినీ పిలుస్తుంటే లోపల విడిచేది ఎట్లా?
0: అండ్ యూ ఇన్వైట్ దెమ్, హౌ డు దే గెట్ ఇన్?
1: అనేక సుఖములు ఆశిస్తున్నావు.
0: యు వాంట్ ప్లెజర్.
1: అనేక సౌభాగ్యాలు ఆశిస్తున్నావు.
0: యు వాంట్ కన్వీనియన్స్.
1: అనేక గుణములు ఆశిస్తున్నావు.
0: యు వాంట్ కంఫర్ట్.
1: కానీ తలుపులు తెరిచి దాన్ని ఆశించు.
0: అండ్ ఓపెన్ ద డోర్ సో దట్ యు కెన్ గెట్ ఇన్.
1: అప్పుడే దాన్ని తలుపులు తెరిచిన తర్వాత ఎవరినైనా లోపల విడిచవచ్చు.
0: యాజ్ ద డోర్స్ ఆర్ కెప్ట్ ఓపెన్, ఎనీబడీ కెన్ బి అషర్డ్ ఇన్.
1: కనుకనే ఋతం అనేటువంటి చదువు మనకు రావాలనుకుంటే,
0: ఇఫ్ యూ వాంట్ ఎక్వైర్ దిస్ ఋతం,
1: హృదయం కొత్త తలుపులు తెరచాలి.
0: యూ హావ్ టు ఓపెన్ ద డోర్స్ ఆఫ్ ద మైండ్.
1: అప్పుడే మనలో ఆ ఋతం అనేటువంటిది ప్రారంభమవుతుంది.
0: దెన్ దిస్ ఋత ద ఫండమెంటల్
1: సర్వత్రా సంచారం చేస్తుంది.
0: దిస్ ఋత ఫండమెంటల్ ఈస్ ప్రెసెంట్
1: ఎవ్రీవేర్. నీకు నాకు వారికి వీరికి అందరికి కూడా ఒక్కటిగానే ఉంటుంటాయి.
0: ఇట్ ఈస్ యూనిఫామ్ టు మీ అండ్ టు ఎవ్రీవన్.
1: కనుకనే మనం యూనిఫామ్ లో మనం బ్రతకాలి.
0: సో వీ షుడ్ లీడ్ దిస్ యూనిఫామ్ లైఫ్.
1: యూనిఫామ్ డ్రెస్ మాత్రమే కాదు.
0: ఇట్స్ నాట్ మియర్లీ డ్రెస్ యూనిఫామ్.
1: యూనిఫామ్ మైండ్ కావాలి.
0: యూ షుడ్ హ్యావ్ ద మైండ్ దట్ ఈస్ యూనిఫామ్ ఇన్ ఆల్ స్టేట్స్.
1: ఆ మైండ్ అందరి ఎందుకు ఒక పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: ద మైండ్ షుడ్ బి ఎగ్జాంపులరీ ఎవ్రీవేర్.
1: సంస్కారంతో సంస్కరింపబడినటువంటిదిగా ఉండాలి.
0: అండ్ ఇట్ షుడ్ బి అప్రోప్రియేట్ యువర్ లైఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
1: ఈనాడు విద్యా విధానం లోపల ఎంతనో మనం తెలుసుకోవాల్సింది ఉన్నాయి.
0: ఇన్ ది ఎడ్యుకేషన్ ఫీల్డ్ దేర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు బి నోన్.
1: కానీ మనం తెలుసుకోవాల్సింది ఏమాత్రమూ తెలుసుకోవటం లేదు.
0: బట్ వీఆర్ నాట్ మేకింగ్ అటెంప్ట్ టు నో దాట్.
1: అనవసరమైనటువంటి వాటి అంతా తెలుసుకుంటున్నాము.
0: అన్నెసరీ థింగ్స్ ఆర్ పిక్డ్ అప్.
1: ఎవరో బుక్ లో రాసినటువంటి విషయాన్ని నీవు దాన్ని స్వీకరిస్తున్నావు.
0: ఆల్ దట్ ఇస్ రిటన్ ఈస్ జస్ట్ అక్సెప్టెడ్.
1: అది కేవలము లౌకిక ఎడ్యుకేషన్.
0: అండ్ ఇట్ గివ్స్ యూ స్కోప్ ఫర్ డౌట్.
1: ఆ ఎడ్యుకేషన్ కు ఎడ్యుకేర్ కూడా నువ్వు చేర్చాలి.
0: ఎడ్యుకేషన్ షుడ్ బి మిక్స్డ్ అప్ విత్ కేర్.
1: అప్పుడే నీకు ఆనందం కలుగుతుంది.
0: దెన్ యుల్ బి బ్లిస్ఫుల్.
1: ఈ ఎడ్యుకేర్ కు ఎడ్యుకేషన్ కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: ద డిఫరెన్స్ బిట్వీన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేషన్ కొట్టి వాటర్.
0: ఎడ్యుకేషన్ ఇస్ మియర్లీ వాటర్.
1: ఎడ్యుకేర్ షుగర్.
0: ఎడ్యుకేర్ ఈ షుగర్.
1: ఆ షుగర్ దాంట్లో వేయి.
0: మిక్స్ ది షుగర్.
1: వేసిన తర్వాత ఒకతూరి త్రాగి చూడు.
0: Drink once.
1: కానీ నీకు ఆ రుచి తెలియదు.
0: యూ డోంట్ నో ద టేస్ట్ ఇనిషియల్.
1: కానీ ఒక స్పూన్ తీసుకో.
0: పిక్ అప్ ద స్పూన్.
1: దాన్ని వేసి బాగా లోపల త్రిప్పు.
0: పుట్ ఇట్ దేర్ అండ్ మిక్స్ ఇట్ అప్ వెల్.
1: అడుగునున్నటువంటి షుగర్ సర్వత్రా వ్యాపించిపోయి ఎక్కడ చూసినా తీయని ధనం వస్తుంది.
0: ద షుగర్ అట్ ద బాటమ్ వుడ్ గెట్ మిక్స్డ్ అప్ విత్ ఆల్ ది రెస్ట్ ఆఫ్ ద వాటర్ ఇన్ ద కంటైనర్.
1: మన హృదయమే టంబ్లర్.
0: అవర్ హార్ట్ ఇస్ ద టంబ్లర్.
1: డివినిటీ షుగర్.
0: డివినిటీ షుగర్.
1: లౌకిక విద్యలంతా కూడా కేవలం వాటర్.
0: సెక్యులర్ నాలెడ్జ్ ఇస్ వాటర్.
1: విజ్ఞానం అనేటువంటి స్పూన్ తీసుకో.
0: అండ్ పుట్ ది పిక్ అప్ ది స్పూన్ ఆఫ్
1: విజ్డమ్. విచారణ అనేటువంటిది కలుపు.
0: అండ్ స్టరింగ్ అప్ మిక్సింగ్ ఇస్ విజ్డమ్ ఎంక్వైరీ.
1: విజ్ఞానం అనేటువంటి సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: అండ్ దిస్ విజ్డమ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
1: కనుక కేవలము
0: సో
1: స్పూన్ కూడా కావాలి మనకు.
0: యూ నీడ్ స్పూన్ ఆల్సో.
1: అది విజ్ఞానము.
0: అండ్ దట్ ఈస్ విజ్డమ్.
1: ఆ విజ్ఞానం నుంచినే మనలో ఉన్నటువంటిది ప్రజ్ఞానంగా మారిపోతుంది.
0: అండ్ దట్ విజ్ఞాన విజ్డమ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ ప్రజ్ఞానం
1: అనేటువంటి ఆచరణ పెట్టేటప్పుడు సుజ్ఞానంగా రూపొందుతుంది.
0: వెన్ వన్స్ మీ యూ మేక్ యూజ్ ఆఫ్ ది ప్రజ్ఞాన స్పిరిచువల్ నాలెడ్జ్ ఇట్ బికమ్స్ సుజ్ఞాన.
1: జ్ఞాని జ్ఞాని అనుకుంటున్నారు.
0: యూ సే యువర్ వన్ ఆఫ్ విజ్డమ్.
1: కానీ జ్ఞాని అనుకునేటువంటి వాడు జ్ఞాని ఎప్పుడూ కాదు.
0: ఇఫ్ యూ కాల్ యువర్ సెల్ఫ్ జ్ఞాని వన్ ఆఫ్ విజ్డమ్ యువర్
1: జ్ఞాని అనేది దానికి రూపం లేదు.
0: And wisdom has no form.
1: జ్ఞానాన్ని ఎవరు చూపలేరు.
0: No one can demonstrate.
1: అద్వైత దర్శనం జ్ఞానం.
0: The experience of non-duality is wisdom.
1: ఒకటి.
0: All are one.
1: All are one.
0: All are one.
1: Be alike to everyone.
0: Be alike to everyone.
1: ఈ సత్యాన్ని గుర్తుంచుకోవడమే అదే జ్ఞానం.
0: Experience in its truth is wisdom.
1: అన్నింటి యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
0: We should know the unity in diversity.
1: ఏమిటి?
0: What is it? This kerchief.
1: ఇది ఒక గుడ్డ.
0: దిస్ ఎ క్లాత్.
1: ఇది గుడ్డ కాదు అంటాను నేను.
0: నాట్ సో.
1: మరి ఏమిటి?
0: దెన్ వాట్ ఈస్?
1: త్రాళ్లు అంటాము.
0: అండ్ విత్ థ్రెడ్స్.
1: థ్రెడ్స్. ఇది త్రాళ్లు కాదు అంటారు.
0: నాట్ థ్రెడ్స్ ఎనీవే.
1: కానీ ఇది ప్రత్తి అంటారు.
0: బట్ యు సే ఇట్స్ కాటన్.
1: ఈ ప్రత్తి, దారము, వస్త్రము మూడు చేరి ఒక్కటే.
0: ద కాటన్, ద థ్రెడ్ అండ్ ద క్లాత్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కానీ కాటన్ ఏ లేకపోతే థ్రెడ్ లేదు.
0: విదౌట్ కాటన్ యూ కెనాట్ హ్యావ్ యార్న్. థ్రెడ్
1: లేకపోతే కాటన్ కాదు.
0: విదౌట్ యార్న్ యూ కెనాట్ హ్యావ్ క్లాత్.
1: ఒక గుడ్డ కాదు.
0: అండ్ ఇట్ కెనాట్ బి క్లాత్.
1: కనుకనే మూడు చేరినటువంటిదే ఇందులో ఏకత్వము.
0: ద కాంబినేషన్ ఆఫ్ త్రీ ఇస్ యూనిటీ.
1: కనుకనే మానవత్వంలో త్రిగుణం, త్రిధనాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం.
0: Therefore it is said, I offer unto God, surrender totally the three attributes, the three levels of consciousness. You have to surrender, offer to God.
1: Sukham kani, dukham kani.
0: Either pain or pleasure.
1: Dukham vachinappudu, ayyo bhagavantuna naaku enduku ee dukkhanni icchavu ani bhagavantuni pe nindistamu.
0: You blame God when there is pain in life.
1: Kaadu kaadu.
0: No.
1: Daanlo kuda edo oka sukham pettadu.
0: There must have been some pleasure.
1: This is good for me. This is good for me.
0: You should have a spirit of acceptance that it is good for me.
1: Tarata sukham vachesindi.
0: Then you are happy later.
1: Ayyo idi bhagavantudu ichinatvanti gift anukuntamu.
0: You think this God's gift.
1: Kaadu kaadu adi kuda nee yokka manchi kosam ani.
0: That's also good for you.
1: Pain and pleasure both are your.
0: The pain and pleasure are both are good.
1: Good, good, good.
0: Both are good.
1: ఈ రచకంగా మీరు తీసుకున్నప్పుడే మన జీవితంలో ఎంతో విశాల భావం పెరుగుతుంది.
0: If you proceed along this line, you'll be broad-minded.
2: That was the Supreme Teacher Bhagawan Baba enlightening us on the true purpose of education in his discourse delivered on 20th November 2001 during the inauguration of the Sai Schools Conference.

0: Sai Ram, dear listeners, constant contemplation of God rids us of all difficulties. This has been the strong experience of devotees who have worshipped the Lord across the ages. In today's Divine Discourse, Bhagwan Baba explains how our ancestors lived in peace by being good and doing good always. He exhorts us also to lead similar lives. Let us now listen to the excerpts from the Divine Discourse delivered by Bhagwan Baba in Prashanta Nilayam during the Dasera celebrations on the 28th of September 2006.
1: Prema Swarupulara.
2: Embodiments of love.
1: Lokamunam Deniyo Vidyaru.
2: There are many forms of education, knowledge.
1: Inniyo Telivitetalu.
2: And there are varied expressions of intelligence.
1: Kani Telivitetale Mukhyamani Bhavistunnaru Kondaru.
2: Some feel that intelligence is most important.
1: Vidyuleka Telivitetalu Undi Prayojanam Emiti.
2: Mere intelligence without education is useless. What is the use out of it?
1: Lokamulo endaro vidyavantulu unnaru.
2: There are many educated people.
1: Undi kudanu telivitetalu leka prayojanam ledu.
2: Though they are educated, they are not intelligent enough. What is the use then?
1: Kanuka telivitetalato patu vidyalu kudanu undali.
2: Therefore, coupled with education, intelligence is also essential.
1: Vidyalundiyu telivitetalu lekundina kevalam oka mookuduga bhavinchuru.
2: Without intelligence, mere education will make you look like a fool in the sight of the world.
1: Deeniki oka drishtantaram.
2: An example for this.
1: పూర్వము రేపల్లెయందు యశోదా నందనులు జీవించేటువంటి వారు నివసించేటువంటి వారు.
2: అర్లియర్ దేర్ ఇన్ రేపల్లె యశోదా నంద లివ్డ్.
1: కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ కూడాను వారింటికి వెళ్లి సాయంకాలము దీపం ముట్టించుకునేటువంటి వారు.
2: It was the tradition in those days that every householder, the housewife, would go to the house of Nanda and light the lamp.
1: Arati sampradayamu oka goppa inti vaari oka deepamu tama intiki teesukoni pote tamu kudanu goppa vaaru avtaarani oka aasha.
2: The tradition in those days where people would visit the houses of rich people and light their lamp with the idea that they would also be rich in their own turn.
1: Kaani ippatiki kudanu palle yendu ilanti vaadiku untunnadi.
2: This practice is followed in certain villages even this day.
1: Goppa srimantulu intiki velli vaari mundu inti mundu pettinatvanti divannu tama dvipanto veliginchukoni inti korigu poyetunti vaaru.
2: They go to rich people and light their lamps, bring them back home to light their own lamps at their residences.
1: Kondaru sthreelu attalu deenni dveshinchetuvanti vaaru.
2: This was not relished and accepted by certain women and mothers in law.
1: Malintilo deepam lekana varintiki velli deepam teesukuravatam ani mandalinchetuvanti vaaru.
2: The mother in law used to check the daughter in law by saying, "We have enough of fire, the lamp here. Why do you go elsewhere?"
1: ఈ యొక్క మాటలన్నీ కూడాను ఆ బావి దగ్గర చేరినప్పుడు ఆడవారందరూ కూడాను దీన్ని ముచ్చుచుంటేది వారు.
2: ఇన్ విలేజెస్ యు నో దేర్ ఇస్ ఎ వెల్ లొకేటెడ్ ద సెంటర్ వేర్ ఆల్ విమెన్ గ్యాదర్ అండ్ టాక్ అబౌట్ దీస్ థింగ్స్.
1: అప్పుడు ఆ గ్రామంలో ఒక కొత్త కోడలు వచ్చింది.
2: ఇట్ ఇస్ ద టైమ్ ఎ న్యూలీ మ్యారీడ్ ద డాటర్ హ్యాపెన్ టు బి దేర్ ఇన్ దట్ విలేజ్ దట్ డే.
1: ఆ అమ్మాయి కృష్ణుడి యొక్క లీలలు కృష్ణుడి యొక్క చేష్టలు అన్ని నిన్న వింటూ వచ్చేది.
2: The girl started listening to the leelas of Krishna, the mystery of Krishna every day.
1: కానీ అది మనసులో ఉంచుకొని అత్తగారికి భర్త గారికి చెప్పకుండా తాను మనసులో ఉంచుకొని ఒకనాడు వెళ్ళింది.
2: She treasured all that she heard, the mysteries and leelas of Krishna in her heart.
1: ఎంత గోప్యముగా ఎంత గుట్టుగా తాను పెట్టుకున్నప్పటికీ సత్యము ఎప్పటికీ దాగేటువంటిది కాదు.
2: Though she kept it all to herself in her heart without revealing to anybody, truth cannot be concealed for long.
1: సత్యమును దాచిపెట్టుకుంటూ గాని సత్యమును అమ్ముకోవటం గాని సత్యమును మూసిపెట్టుకుంటూ గాని సాధ్యం కాదు.
2: It is impossible to cover the truth. It is impossible to sell out the truth or hide the truth.
1: సత్యము నుండి పుట్టినది ఈ జగము.
2: In fact, the whole world originated out of the principle of truth.
1: సత్యమునందుండి సర్వము సృష్టించే సత్యమునంత అడిగే సర్వ సృష్టి.
2: God from the point of truth has created the whole of the creation, and the creation will merge back
1: into the truth.
2: In fact, if you inquire, you will not come across any place where there is no truth.
1: శుద్ధ సత్యం అదే చూడరయ్యా.
2: If you watch, you will notice there is a pure, unsullied, pristine truth.
1: ఆ కోడలు ఎంత గుట్టుగా వచ్చిందో అంత రట్టైపోయింది.
2: Though the daughter-in-law wanted to hide the truth, but however, it kept the notice of everybody.
1: Bindakada pettindi.
2: He just kept down the pot on the ground.
1: Bazaar lo dance aadtu velutundadi.
2: He started moving along the street, dancing along.
1: Achchenatvanti gumpulanta kodanu aminu emti idi vichitram endukosam nee ee vidhanga aadutunnavu kotta kodalave ikkada nunchi vachavu ane prashnalu adhesthu vachadu.
2: All ladies around were very much surprised to watch this little girl watching, moving about along the street. And you are newly married, how is that you are dancing? They started questioning that way.
1: ఏదో ఒక విధంగా ఆ రహస్యాన్ని గుర్తించారు.
2: Somewhere or other, they could know the secret behind this.
1: అందరూ ఈ విధంగా డాన్స్ ఆడుతూ కూర్చున్నారు.
2: All joined together in dancing.
1: ఏ విధంగా?
2: What else is left now?
1: సుగుణకు కనిపించేనంట మన సుగుణకు కనిపించేనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించేనంట.
2: They all started singing like this. It is our Suguna who could see Gopala at the residence of Nanda in that Deepa, in that lamp.
1: Krishna, Krishna అంటుకుంటూ దీపం అంటించుకుంటున్నది. కానీ ఆ కృష్ణుడు కనిపించాడు. ఆ దీపం లోపల చే పెట్టింది తీయంత కాలింది.
2: She was singing the glory of Krishna. She was lighting her lamp. In so doing, she has lost her for herself and kept her hand in the lamp and she started getting burnt up.
1: సుగుణకు కనిపించేనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించేనంట.
2: Suguna could see Gopala Krishna at the residence of Nanda, there in that lamp, the Jyoti Deepa.
1: Kramakramena intiki telisindi.
2: Gradually to each home.
1: Ee vidhanga konni samayam nandu aanandamato sarvam kodanu kashtamanu kodanu marchipoyetundi vaaru.
2: In that state of ecstasy, people have forgotten themselves. They are ecstatic.
1: Kanaka mana dukkhamanu kodanu ఈ దైవ చింతన చేత కొన్ని మర్చిపోయి కష్టమైన కూడాను ఈ దైవ చింతన చేత మరుపు తెచ్చుకుని అన్ని విధాల ఆనందంగా రూగేచుంటివారు.
2: లైక్ వాయిస్ పీపుల్ ఫర్గెట్ దేర్ ప్రాఫిట్. సుగుణ కుడ్ సీ గోపాల కృష్ణ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ నంద దేర్ ఇన్ దట్ ల్యాంప్ ద జ్యోతి దీప.
1: క్రమక్రమేణా ఇంటికి తెలిసింది.

0: అన్ని విధాలా ఆనందంగా పురుగేచుంటి వారు.
1: Likewise, people forget their problems and difficulties all the while thinking of God, and they could win over all these problems and were blissful.
0: ఈ విధంగా అనాది కాలం నుండి భక్తులు ఈ ఆనందమును అనుభవించుకుంటూ ప్రచారం చేస్తూ ప్రదర్శించుకుంటూ దీన్ని ప్రబోధించుకుంటూ సంతోషించేటువంటి వారు.
1: Well, that has been the experience since ages here in this country, where people have forgotten their own problems, singing the glory of God, publicizing, sharing the mystery of God.
0: ఈ విధంగా జరుగుతూ ఉండగా,
1: as things went on like this,
0: విద్యలు పెరుగుతూ వచ్చినాయి.
1: And you find there's a rise in the standards of education.
0: ఈ విద్యలు పెరుగుతూ వచ్చేటప్పటికీ,
1: the rise of educational standards,
0: తెలివితేటలు కూడా పెరుగుతూ వచ్చాయి.
1: There's equal rise in the realm of intelligence.
0: తెలివితేటలు పెరుగుతూ వచ్చినాయి, కానీ విద్యలు కరుగుతూ వచ్చినాయి.
1: Though they were more and more intelligent enough, the standard of education is on the decline on the other hand.
0: ఈ విద్యలు తరుతూ వచ్చి ఈ తెలివితేటలు పెరుగుతూ వచ్చాయి.
1: There's declining standard in education while the intelligence is ever on the rise.
0: ఎక్కడ చూచినను మీరు విద్యార్థులను మీరు చూడండి.
1: You can inquire from any student.
0: ఏదో ఫారెన్ నుంచి వచ్చినటువంటి పేపర్స్ లేక ఫారెన్ నుంచి వచ్చినటువంటి యొక్క మ్యాగజైన్స్ వాటిని చూస్తూ వస్తుంటారు, కానీ మరి తన యొక్క క్లాసుని తన యొక్క పద్ధతిని ఏమి మాత్రం యోచించరు.
1: The students go through all the articles published in foreign magazines, journals, but they don't go through their own textbooks.
0: ఈ కొత్త వాటి పాత్రత్వము పెరుగుతూ వచ్చింది తెలివితేటలు.
1: And this has been the trend in the modern times.
0: పలాంటి పండితుడు పలాంటి వచనము రచించాడు, అది ఎంతటి గొప్పది.
1: Such and such author has written this article. How great must it have been?
0: వీటిపైన మనకు పోరాటం జరుగుతూ వస్తుంది.
1: We go on arguing on this consideration criteria.
0: తన టెక్స్ట్ బుక్ లో ఏమిటి ఉండదో, తన టెక్స్ట్ లో ఏది చదివారో తను చదవలసినటువంటి యొక్క పద్ధతి మర్చిపోతున్నాడు.
1: One has forgotten to go through his own text that is within him.
0: ఈ విధంగా తెలివితేటను పెంచుకుంటున్నామే కాని ఈనాడు మన యొక్క విద్యా విజయాన్ని ఏమాత్రము జ్ఞప్తి ఉంచుకోవటం లేదు.
1: లైక్ దిస్ వీ గో ఆన్ ఇంక్రీజింగ్ అవర్ ఇంటెలిజెన్స్ బట్ వీ డోంట్ థింక్ ఆఫ్ ది యాక్చువల్ ఎడ్యుకేషన్ అండ్ కోర్స్ కంటెంట్.
0: కనుక మొట్టమొదట మనం చేస్తున్నటువంటి పనిని, కర్మను మనం ఏమాత్రం కూడా విసర్జించకూడదు.
1: Therefore, under any circumstance, we should never give up our duty.
0: కర్మణ్యేవ అధికారశ్చాని గీత ఎందుకు బోధించింది.
1: Gita taught in clear terms that you have got right on action.
0: కర్మమున పుట్టిన జంతువు కర్మమున వృద్ధి పొంది కర్మమున చనును.
1: Having been born in action karma, having grown in karma the action, ultimately the individual merges back in action.
0: కర్మను నరకు దైవము.
1: And it is action karma is verily divine.
0: కర్మని సుఖ దుఃఖములకు కారణమిల్లలు.
1: And it is karma or action which is responsible for pleasure and pain. మనం
0: కర్మ చేస్తామో దానికి సుఖ దుఃఖములకు ఆ కర్మనే కారణము.
1: And the reason for pain and pleasure happens to be this karma or action.
0: కనుక మంచి కార్యములు మనం చేసినప్పుడు మంచి ఫలితమే మనం అనుభవిస్తాము.
1: Therefore, when we undertake good action, you'll certainly reap good results.
0: చెడ్డ కార్యములు చేసినప్పుడు, చెడ్డ తలంపులు తెచ్చినప్పుడు చెడ్డవే మనం అనుభవిస్తాం.
1: Bad actions, bad thoughts will certainly bear bad results.
0: కాబట్టి ఇవి రెండు కూడా ఒక త్రాసు వంటివి.
1: These two are like a balance.
0: మంచిని చేర్చి చెడ్డ అనుభవించడు.
1: Having done good, you never experience bad.
0: చెడ్డను చేసి మంచి అనుభవించడు.
1: Having done bad, you cannot think of experiencing anything good.
0: చెడ్డను చేసి చెడ్డనే అనుభవిస్తాడు.
1: Bad gives bad results.
0: మంచిని చేసి మంచిని అనుభవిస్తాడు.
1: The good will give you good experiences, results.
0: కనుకనే do good, be good and see good.
1: Therefore, Bhagavan says, do good, be good, see good.
0: This is the way to God.
1: This is the way to God.
0: కనుక మనం మంచిని చేస్తాం.
1: Therefore, let us do good.
0: మంచి భావాలు ఉద్భవిస్తాం.
1: Let us develop good thoughts.
0: మంచి కర్మల చేత మనము మంచిని అనుభవిస్తాం.
1: Let us undertake good action so that we will experience good results.
0: Karuka mana karmala yokka phalamale mana yokka sukhadukhamulaku moola karanamani chakkaga gurtinchandi.
1: Therefore we have to understand very clearly the experiences or results are born out of our own actions.
0: Prachina kalam nundi

0: మన పెద్దలందరూ కూడాను అనేక రకములైనటువంటి యొక్క ప్రాచీన సాంప్రదాయములని ఈనాటి కూడాను అనుభవిస్తూ.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ వి హావ్ బీన్ ఫాలోయింగ్ సర్టెన్ ఏన్షియంట్ ప్రాక్టీసెస్ అండ్ ట్రెడిషన్స్.
0: తద్వారానే వారంతా సుఖపడుతూ వచ్చారు.
1: దీస్ ప్రాక్టీసెస్ మేడ్ దెమ్ హ్యాపీ.
0: ఈనాడు మన పెద్దలు అనుభవించినటువంటి యొక్క కర్మలను ఈనాడు మనము పిల్లలు విస్మరించి
1: The youngsters have forgotten the tradition and the practices of elders.
0: ఆధునిక విద్యనంతా అభ్యసించి
1: They have acquired the modern education.
0: అనేక విధములైనటువంటి అశాంతికి గురి అవుతున్నారు.
1: And are facing restless in myriad ways.
0: అశాంతికి మాత్రమే కాదు
1: Not only restlessness.
0: అసంతృప్తికి కూడాను గురి అవుతున్నారు.
1: And they face the state of dissatisfaction.
0: అనారోగ్యంలో కూడాను గురి అవుతున్నారు.
1: And they also suffer from ill health.
0: కనుక ఈనాడు మన అనారోగ్యములకు మూల కారణము మన యొక్క థాట్స్.
1: The reason behind sickness is only our thought.
0: కనుక ప్రతిదానికి కూడాను మన యొక్క థాట్స్ మంచివిగా ఉండాలి.
1: Therefore, in every aspect, our thoughts should be perfect and good.
0: ఈనాడు చూడండి.
1: They just watch.
0: ఎక్కడైనా మంచి నీరు త్రాగి
1: If you want to drink pure water
0: మంచి భోజనం భుజించి
1: and having partaken good food
0: మంచి గాలిని మనం అనుభవించినప్పుడు
1: and when you experience the good state
0: వారి ఆరోగ్యము చక్కని ఆరోగ్యంగా ఉంటారు
1: they will have very good health
0: కానీ మాలిన్యమైన జలం తాగి
1: but if they drink polluted water
0: మలినమైన భోజనం భుజించి
1: and if they partake polluted food
0: దుర్వాసన కలిగినటువంటి యొక్క గాలిలో మనం సంచరిస్తున్నప్పుడు
1: అండ్ వెన్ మూవ్ అబౌట్ ఇన్ పొల్యూటెడ్ ఎయిర్
0: మనలో ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంది
1: వి లూజ్ అవర్ హెల్త్
0: ఈనాటి మూల కారణము ఈ చెడ్డ నీరు చెడ్డ భోజనమే
1: ద మెయిన్ థింగ్ టుడే ఇస్ దిస్ ది పొల్యూటెడ్ వాటర్ అండ్ పొల్యూటెడ్ ఫుడ్
0: కనుకనే మనం అన్నిటినీ మనం మంచిగా మనం తీసుకోవాలి
1: Therefore, we should receive all that is pure.
0: ఇట్టి మంచి గుణములు నేర్పేటువంటి మార్గమే ఈ దసరా యొక్క లక్షణం.
1: దసరా సెలబ్రేషన్ సిగ్నిఫైస్ కల్టివేషన్ ఆఫ్ ప్యూర్ సీక్రెట్ క్వాలిటీస్.
0: 10 దినములు కూడాను మంచి భోజనము దినము స్నానము చక్కగా మంచి నిద్ర.
1: ఆల్ దీస్ డేస్ విల్ హ్యావ్ ద గుడ్ స్లీప్ గుడ్ రెస్ట్ గుడ్ ఫుడ్.
0: ఇవి చేసినప్పుడు మనం ఎంతో ఆనందంగా ఉంటాం.
1: This ensures happiness.
0: ఈనాడు మన ఇంటిలో పూజ చేసుకుని మన ఇంటిలో చక్కని భోజనం చేసుకుని చక్కని మంచి నీరు త్రాగి మనం బయటకు పోతే మన ముఖమంతా కడకడలాడుతుంటారు.
1: Having had food at our own residences, having spent in a good way at our own residences, as we move about outside, our faces will be resplendent.
0: ఇంటిలో మలిన్యమైనటువంటి జలం గోరి
1: If we drink polluted water,
0: మలినమైనటువంటి అన్నం తిని భుజించి
1: అండ్ వీ ఈట్ పొల్యూటెడ్ ఫుడ్
0: మనం మాలిన్యమైన గాలిలో తిరుగుతుంటే
1: అండ్ వీ జస్ట్ వెన్ వీ బ్రీత్ ఇన్ ది పొల్యూటెడ్ ఎయిర్
0: మన మానవత్వం అనేటువంటిదే మర్చిపోయి
1: ది హ్యూమన్ క్వాలిటీ ఇస్ ఫర్గాటన్
0: కేవలం ఒక దైవం క్వాలిటీకి పోయి
1: అండ్ వీ విల్ బి ఫార్ అవే ఫ్రమ్ అవర్ ఐడెంటిటీ
0: దయ్యం క్వాలిటీగా పొందుతున్నాం
1: ఇన్స్టెడ్ ఆఫ్ దైవ డివైన్ వీ బికమ్ దయ్యా ద డెమన్
0: కనుకనే మనం మంచిగా ఉండాలంటే చాలా మంది అంటుంటారు నన్ను స్వామి 82 ఏళ్ళు అయిపోతుంది దీంతో బాగా ఉన్నారే అంటారు
1: మెనీ పీపుల్ స్టార్ట్ వండరింగ్ లుకింగ్ ఎట్ భగవాన్ భగవాన్ హౌ ఇస్ ఇట్ అట్ దిస్ ఏజ్ ఆఫ్ 82 యు ఆర్ సో బ్రైట్
0: అయ్యా నేనేమి చెడ్డవి పూజించు
1: భగవాన్ సేస్ ఐ డోంట్ ఈట్ ఎనీథింగ్ దట్స్ బ్యాడ్
0: చెడ్డ గాలి నేను తీసుకోవటం లేదు
1: ఐ డోంట్ బ్రీత్ పొల్యూటెడ్ ఎయిర్
0: భక్తుల యొక్క ప్రార్థన అనేటువంటి గాలిని నేను భుజిస్తున్నాను
1: భగవాన్ భగవాన్ బ్రీత్స్ ది ఎయిర్ విచ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద ప్రేయర్ ఆఫ్ ద డివోటీస్
0: కనుకని ఇలాంటి దీని వల్ల నా యొక్క తేజస్సు ఎక్కడ పోతుంది
1: ఇట్ ద ప్రేయర్ ఆఫ్ ది డివోటీస్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బ్యూటీ అండ్ ద రేడియన్స్ ఆఫ్ భగవాన్
0: పిల్లల యొక్క ఒత్తిడి వల్ల నేను కొంతవరకు క్రింద కూలి నా కాలు కొంచెం విరిగింది
1: బికాస్ ద మిస్టేక్ ఆఫ్ సమ్ బాయ్స్ హి సస్టైన్డ్ ఎ ఫ్రాక్చర్
0: నాకెట్టి జబ్బు లేదు
1: భగవాన్ హ్యాస్ నో ఎయిల్మెంట్ వాట్స్ ఎవర్
0: నాకెట్టి పెయిన్ లేదు
1: భగవాన్ హ్యాస్ నో పెయిన్ వాట్స్ ఎవర్
0: కానీ దీనివల్ల నేను కొంత నడుచడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుండాలి.
1: బికాస్ దిస్ ఫ్రాక్చర్ దేర్ సమ్ డిఫికల్టీ ఇన్ వాకింగ్.
0: కానీ నాకు నడచాలని ఇష్టం కూడా లేదు. నాకు నడచాలని ఇష్టము కూడా లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ ఆల్సో ఇస్ నాట్ ప్రిపేర్ టు వాక్ బ్రిస్క్లీ.
0: నేను పోతున్నాను, భక్తుని చూస్తున్నాను.
1: భగవాన్ హౌ ఎవర్ గోస్ రౌండ్ అండ్ గివ్స్ హిస్ దర్శన్ టు ఆల్ డివోటీస్ ఎనీవే.
0: నాకు కష్టం ఎందుకు?
1: వెర్ ఇస్ ద డిఫికల్టీ దెన్?
0: నాకు బాధ ఎందుకు?
1: వై ఇస్ సాడ్నెస్?
0: ఎట్టి బాధ నాకు లేదు.
1: దేర్ నో డిఫికల్టీ, నో ప్రాబ్లమ్.
0: భక్తులను ఆనంద పెట్టినప్పుడు నాకు ఎట్టి ఆనందమైన జరుగుతుంది.
1: భగవాన్ ఇస్ ప్లెస్డ్ సో హ్యాపీ వైల్ మేకింగ్ ఆల్ ద డివోటీస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: కనుక నాకు బాధ అనేటువంటిది, కష్టము అనేటువంటిది, నొప్పి అనేటువంటిది నా స్వప్నమునందు కూడా రాదు.
1: భగవాన్ హ్యాస్ నో పెయిన్, నో ప్రాబ్లం, నో ఎయిల్మెంట్, నాట్ ఈవెన్ ఇన్ ఎ డ్రీమ్.
0: నాకెప్పుడు ఆనందమే.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్ త్రూ అవుట్.
0: నాకు ఆనందమే నా యొక్క ఆహారము.
1: ఆనంద బ్లిస్ ఈజ్ హిస్ ఆహార ఫుడ్.
0: నా యొక్క ఆనందము కంటే మించినటువంటి ఆనందము మరొక చోట లేదు.
1: భగవాన్స్ బ్లిస్ఫుల్ స్టేట్ ఈస్ సుప్రీం, ది హైయెస్ట్, లాఫ్టియస్ట్ అండ్ నోబ్లెస్ట్.
0: ఒక దినమేమైనా కూడా సభకు రాకుండా పోతే అయ్యో పాపం, భక్తులు ఎంత బాధపడుతుంటారు, ఎంత వెయిట్ చేస్తుంటారు, ఎంత విచారిస్తుంటారు అని చాలా బాధ వేస్తుంది.
1: ఫర్ ఎనీ రీజన్ ఇఫ్ హి డజంట్ గివ్ దర్శన్ భగవాన్ ఫీల్ సో బ్యాడ్ దట్ డివోటీస్ విల్ బి వెయిటింగ్ ఫర్ హిమ్, లాంగింగ్ ఫర్ హిమ్ ఫర్ హిస్ దర్శన్.
0: ఎంత టైం అయినా సరే నేను తక్షణమే బయలుదేరి వస్తుంటాను.
1: వాట్ ఎవర్ మే బి ద టైమ్ హి స్టార్ట్స్ గివింగ్ దర్శన్ టు ఎవ్రీబడీ.
0: నాకు బాధని కానీ నాకు నొప్పిని కానీ మీరు భావించకండి.
1: నెవర్ నెవర్ థింక్ దట్ దేర్ ఇస్ ఎనీ ప్రాబ్లం, ఎనీ డిఫికల్టీ, ఎనీ సిక్నెస్ ఫర్ భగవాన్. నథింగ్ నథింగ్ వాట్స్ ఎవర్.
0: ఇట్టి సత్యమైనటువంటి యొక్క ఆనందాన్ని మీకు ఎదురుగా చూపే నిమిత్తమై నేను ఈనాడు పలకరిస్తున్నాను.
1: భగవాన్ ఈజ్ స్పీకింగ్ టు అస్ టు డెమోన్స్ట్రేట్ టు షో టు ఎవ్రీబడీ హిస్ బ్లిస్.
0: కనుక మీరు కూడాను ఎలాంటి కష్టములు వచ్చినప్పటికీ, ఎలాంటి బాధలు సంభవించినప్పటికీ ధైర్యంగా దానిపైన దైవం పైన భక్తిని పెట్టుకుని మీరు సాధిస్తూ రావాలి.
1: కమ్ వాట్స్ ఎవర్, ఎనీ ప్రాబ్లం, ఎనీ డిఫికల్టీ, రెసిస్ట్ అండ్ ఫేస్ బ్రేవ్లీ విత్ ఆల్ ద కరేజ్ అండ్ కన్విక్షన్ థింకింగ్ ఆఫ్ గాడ్.
0: కనుక దైవ చింతన చేస్తూ ఉంటుంటే ఏ చింతన కూడా అందులో ప్రవేశించదు.
1: వెన్ వన్స్ యూ కంటెంప్లేట్ ఆన్ గాడ్ దెర్ బి నో స్కోప్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ వరీ ఆర్ ఎంగ్జైటీ.
0: ఏకం సత్వ ప్రభావదావదంతి, ఉన్నది ఒక్కటే.
1: ద ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్.
0: ఆ సత్యం లోపల ఏ పదార్థం కూడా నువ్వు వచ్చి చేరడానికి వీల్లేదు.
1: ఇన్ ద ట్రూత్ విచ్ ఈజ్ ఓన్లీ వన్ ఆర్ నాన్ డ్యూయల్, నథింగ్ ఎల్స్ కెన్ బి దేర్ ఇన్ ద
0: ఏ కష్టము కానీ, ఏ నష్టం కానీ, ఏ దుఃఖం కానీ, ఏ విచారం కానీ అందులో ప్రవేశించడానికి స్థలం లేదు.
1: దేర్ ఇన్ ద ఎటర్నల్ నాన్ డ్యూయల్ ట్రూత్ నో యాంగ్జైటీ, వరీ ఆర్ ఎనీ పెయిన్ వాట్స్ ఎవర్ కెన్ ఎవర్ ఎంటర్.
0: ఎప్పుడు ఆనందంగానే ఉంటాను.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ బ్లిస్ఫుల్, ఆల్వేస్ హ్యాపీ.
0: కనుకనే హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: ఎప్పుడు కూడా దైవంతో కూడినప్పుడు ఏ యొక్క బాధలు మనకు కనిపించవు.
1: వెన్ యు ఆర్ ఇన్ యూనియన్ విత్ గాడ్ దేర్ బి నో ప్రాబ్లం, నో డిఫికల్టీ.
0: దేహం రీతిగా ఉండవచ్చు బాధలు,
1: ఫిజికల్లీ దేర్ మే బి సమ్ ప్రాబ్లమ్,
0: మానసికంగా ఉండవచ్చు చింతలు,
1: దేర్ మే బి సర్టన్ వరీస్ ఎట్ ద మెంటల్ లెవెల్.
0: కానీ ఈ మనసును, ఈ దేహమును, ఈ పవిత్రమైనటువంటి యొక్క ఆత్మతో మాత్రం చేర్చకుండా చూసుకోవాలి.
1: But we should take every caution that the physical problems or mental worries would never get into that Atma's spirit. Then you will never have any kind of worry or problem. This is the message of Bhagavan to all the devotees during this festival of Navaratri. We face so many difficulties every day.
0: దినములకు ఎన్నో చింతలు సంభవిస్తుంటాయి.
1: వి డూ హ్యావ్ సో మెనీ థాట్స్ ఆఫ్ వరీ.
0: దినములకు ఎన్నో విషయాలంతా కూడాను మన మనసుకు చేరుతుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ సో మెనీ థింగ్స్ కమ్ టు అస్ రీచ్ అవర్ బ్రెయిన్.
0: ఇవన్నీ నావి కాదు,
1: దే డోంట్ బిలాంగ్ టు మీ.
0: ఇవన్నీ ఎవరివో,
1: దే బిలాంగ్ టు సమ్ సమ్
0: గాలిలో వచ్చినవి, గాలిలోనే పోతున్నాయి.
1: దోస్ దట్ హావ్ కమ్ ఇన్ ద మిడిల్ విల్ సర్టన్లీ వానిష్.
0: నాలో చేరేటువంటివి గాలిలో పోవడానికి వీల్లేదు.
1: వాట్ ఈస్ ద రియాలిటీ విత్ ఇన్ మీ కెన్ నెవర్ గెట్ అవుట్.
0: నాలోనే చేరుతాయి.
1: ఇట్ ఈస్ విత్ ఇన్ మీ ఓన్లీ ఎగ్జిస్టెన్స్.
0: కనుక నేను ఎప్పుడు కూడా ఇలాంటి దానికి అవకాశం ఇవ్వను.
1: భగవాన్ విల్ నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ దీస్ ఔటర్ వరీస్ ఆర్ ప్రాబ్లమ్స్.
0: కర్మమున పుట్టిన జంతువు,
1: అండ్ ఇట్స్ ఎ లివింగ్ బీయింగ్ దట్స్ బోర్న్ అవుట్ ఆఫ్ కర్మ.
0: కర్మమున వృద్ధి పొంది,
1: అండ్ ఇట్ గ్రోస్ ఇన్ యాక్షన్.
0: కర్మమున చనున్,
1: And then it returns back to action.
0: Karma me narulaku daivamu.
1: And it is action that is divine.
0: Aa daivamainatvanti karma ne karma me narulaku daivamu.
1: And this action is verily God.
0: Mana karmale sukha dukkhamulaku mula karanam illanu.
1: Our actions, karma, are responsible for pleasure and pain.
0: Kanuka manam baadhapadetvanti evaro pettarani manam bhavincharadu.
1: Never consider someone is responsible for your problems. Don't worry that someone else is responsible for your difficulties. Our losses or failures are not due to anybody else.
0: Kauravas
1: made several attempts to put Pandavas to suffering. But they have never submitted to them.
0: Karanam emti?
1: Why?
0: Krishna naavadu.
1: Because Krishna is ours.
0: Karuka meeru kodanu Sai maavadu.
1: Have the feeling that Sai is mine. Sai is with me.
0: Inno clouds vastuntai potuntai.
1: Many clouds appear and pass on.
0: Ivanni passing clouds.
1: They are only passing clouds.
0: Kani edi permanent idi? Permanent eppudu kodanu suryuniki addam raadu.
1: And in fact nothing permanent that stands as an obstacle.
0: ఈ వర్షాకాలంలో పల్లె క్లౌడ్స్ అంతా అడ్డం వస్తుంటాయి.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ ది రెయినీ సీజన్ యూ ఫైండ్ సో మెనీ క్లౌడ్స్ అరౌండ్.
0: మన మనసు చంచలంగా ఉండినప్పుడే మనకి ఈ బాధలన్నీ సంభవిస్తుంటాయి.
1: వెన్ ది మైండ్ ఇస్ వేవరింగ్ వి ఫేస్ ఆల్ దీస్ డిఫికల్టీస్.
0: మన మనసు స్థిరంగా దృఢంగా ఉండినప్పుడు ఎట్టి క్లౌడ్స్ కూడా అక్కడ చేరడానికి వీల్లేదు.
1: విత్ ది స్టడీ స్ట్రాంగ్ మైండ్ దేర్ ఇస్ నో ఛాన్స్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ది క్లౌడ్స్ టు గ్యాదర్.
0: కనుక మీరందరూ కూడా ధైర్య సాహసాన్ని పెంచుకుని
1: with all the courage
0: inaadu manavudu yokka janmam anta ee reethiga
1: unnadi we have to understand clearly how the human life presently
0: manava natakam anta ikkudanu manava natakam anta ikkudanu
1: all the drama of human life
0: kama krodhamulani petti yokka paatra paadukuntu
1: goes on singing the songs lullabies of anger and hatred
0: madra ahankaramulani petti yokka act cheskuntu
1: and full of action of ego
0: జీవితం అనేటువంటి యొక్క దీంతో ఈ నాటక రంగంలో చేరి
1: అండ్ ఆల్ దీస్ థింగ్స్ జాయిన్ ఇన్ దిస్ డ్రామా ఆఫ్ లైఫ్
0: డ్రామాను చూపిస్తున్నారు
1: అండ్ దే డెమాన్స్ట్రేట్ దే
0: యాక్చువల్లీ చూసినటువంటి ఒక వ్యక్తులు
1: ఆల్ దోస్ దట్ విట్నెస్ దిస్ డ్రామా
0: చాలా మంది చాలా బాగుంది అంటారు
1: మెనీ అప్రిషియేట్ దిస్ డ్రామా ఆఫ్ లైఫ్
0: కానీ కొందరు మాత్రమే దీన్ని అంగీకరించగలరు
1: బట్ సమ్ డు నాట్ యాక్సెప్ట్ దిస్
0: ఈ యొక్క యాక్షన్ అంతా కూడాను కేవలం రియాక్షన్
1: This action is just a reaction.
0: ఈ రియాక్షన్ మనము ఏమాత్రమును మనం భయపడకూడదు.
1: We should not be afraid or respond to this reaction.
0: కనుక రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ కు మనం ఏమాత్రము పోకూడదు.
1: So we should never run away from this reaction, reflection and resound.
0: రియాలిటీకి పోవాలి.
1: So we should be after reality.
0: రియాలిటీ అనేటువంటిదే దైవం యొక్క తత్వం.
1: Reality is the nature of God.
0: అది చలించదు.
1: It doesn't change.
0: Bhramichadu.
1: He is not deluded.
0: Varinchadu.
1: And he is not deluded.
0: Kanipinchadu. Kanipinchadu.
1: And he is not, is non-apparent.
0: Kanipinchadu. Atti aa reality ni pattukunnappude.
1: With this reality.
0: Resound.
1: Resound.
0: Mana nunchi manchi reality anetuvanti sound vastundi.
1: And you will get melodious resound out of you.
0: Mana pravartana anta kudanu reflection ga vastundi.
1: And all of these things comes back to you as reflection.
0: Reflection. రియాక్షన్ రెండింటినీ పురస్కరించుకునే ఈ సౌండ్ అని పలుకులు అట్టాటి వ్యవస్థ
1: దేర్ఫోర్ బేసింగ్ ఆన్ రియాక్షన్ రిఫ్లెక్షన్ దేర్ విల్ బి ది సౌండ్ అండ్ యూ స్పీక్ అకార్డింగ్లీ యూ మేక్ యూజ్ ద వర్డ్స్ అప్రోప్రియేట్లీ
0: కనుక విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: ఈ బయట బయట సంచరించేటువంటి ఈ మేఘములు చూచి
1: ఆల్ ద డిఫరెన్సెస్ దట్ యూ ఫైండ్ ఇన్ ద అవుట్ సైడ్ వరల్డ్
0: ఈ మేఘములకు మీరు ఏమాత్రము భయపడక్కర్లేదు
1: నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ ద క్లౌడ్స్
0: ఏమాత్రము చింతించనక్కర్లేదు
1: డోంట్ బాదర్ యువర్ సెల్ఫ్
0: మీ కర్తవ్యాన్ని మీరు బోధించుకోండి
1: డూ యువర్ డ్యూటీ పర్ఫెక్ట్లీ
0: మీ యొక్క కర్తవ్యాన్ని మీరు వర్తించండి
1: అండ్ యూ యాక్ట్ అకార్డింగ్ టు ది వే యూ ఆర్ ఎక్స్పెక్టెడ్
0: మీ తల్లిదండ్రులు ఏమి అని ఆశించారో దాన్ని మీరు సక్సెస్ చేయండి
1: సీ దట్ యూ విల్ అచీవ్ ఆల్ దట్ యువర్ పేరెంట్స్ విష్డ్ వాంటెడ్
0: కనుక తల్లిదండ్రులు ఎంతో కొండంత ఆశ పెట్టుకుని
1: యువర్ పేరెంట్స్ హావ్ వెరీ హై ఆస్పిరేషన్స్ ఫర్ యూ
0: ఇక్కడికి పంపితే మీరు దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తే తల్లిదండ్రులు ఎంత బాధపడతారు
1: ఇఫ్ యూ యాక్ట్ జస్ట్ ఇన్ ఎ నెగటివ్ వే ఇన్ ఎ కాంట్రడిక్టరీ వే యువర్ పేరెంట్స్ విల్ ఫీల్ సో సాడ్
0: కాబట్టి పేరెంట్స్ కూడా నువ్వు ఎంత కష్టపడతావో అప్పుడు స్వామి కూడా అంత కష్టమవుతుంది.
1: ఇఫ్ యు మేక్ యువర్ పేరెంట్స్ సఫర్, యు ఆర్ మేకింగ్ స్వామి ఆల్సో సఫర్.
0: త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖత్ త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ. దేవునికును తల్లిదండ్రులకును భేదము లేదు.
1: స్వామి యువర్ ఫాదర్, యువర్ మదర్, యువర్ రిలేషన్, యువర్ వెల్త్, యువర్ ఎవ్రీథింగ్. దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ స్వామి.
0: తల్లిదండ్రులు ఆనంద పెట్టండి.
1: Make your parents happy.
0: Swami eppudu aanandanga ne untaru.
1: When you make your parents happy, Swami will be very happy.
0: Vidya anaga emi?
1: What is vidya education?
0: Vidya anaga kevalam chaduvu ani antunnaru meeru.
1: Education vidya, you think learning.
0: Kaadu kaadu.
1: No.
0: Vidya anaga hrudaya vidya.
1: Vidya is meaning that which relates to your heart.
0: Hrudayamlo unchi vacheetundi vidya eppadiki chelinchetundi kaadu.
1: Therefore, which is learned out of the book of the heart will never change.
0: It can never be hidden.
1: It can never be hidden.
0: కనుకనే విద్య అనేటువంటిది కేవలము ఆత్మవిద్య కానీ భౌతిక విద్య కాదు.
1: So vidya, the knowledge, is knowledge of the self, atmavidya, but not secular knowledge.
0: ఆత్మవిద్య నిజమైనటువంటి విద్య.
1: The knowledge of the self, atmavidya, is true knowledge.
0: కానీ ఒకానొక సమయం లోపల
1: at one time
0: tanri pilchi
1: father asked him to come close to him.
0: Naina gurul daggara chechanu.
1: I sent you to schools to your teachers.
0: Vaarni chakkari bodhan cheyalani cheppin chepparu.
1: I wanted him to teach you well.
0: Kaani neeku bodh chestunnara annaru.
1: Are they teaching you?
0: Appudu nanna chakka bodhisthunnaru.
1: He said they are teaching me very well.
0: Em bodhisthunnaru?
1: What is that teaching?
0: Chadivithi anni vidyalu kodu.
1: I have learned, acquired all forms of knowledge.
0: చదివిన అన్ని విద్యలను చక్కగా నేర్చినాను అన్నాడు.
1: I have learned perfectly all that is taught to me.
0: ఏది ఒక శ్లోకం చెప్పు అన్నాడు.
1: And the father said, recite one shloka.
0: చదివించిన నన్ను గురువులు.
1: Teachers made me learn.
0: చదివిన ధర్మ అర్థ కామ మోక్షములని.
1: I have learned all the four objectives of life, dharma, artha, kama, moksha.
0: Dharmamulo marma mella chadivithi tandri.
1: I have learnt the marma, the secret of dharma, the righteousness.
0: Ee chuchevetunta anubhavincheetunta anityamulu ashashvatamulu.
1: All that you see, all that you experience, they are temporary, they are fleeting, momentary.
0: Daivame satyamu.
1: God is truth.
0: Annadu anetappudu kopam vachindi.
1: The father was very furious.
0: మెడబెట్టి ముందుకు నెట్టాడు.
1: అండ్ హీ జస్ట్ నెక్డ్ హిమ్ అవుట్.
0: తక్షణమే వాడిని తీసుకుని వెళ్లి సముద్రంలో పడేయండి.
1: అండ్ హీ వాంటెడ్ ద బాయ్ టు బి థ్రోన్ ఇన్ టు ది సీ.
0: తండ్రి ఆజ్ఞను మీరినటువంటి వాడు మా యొక్క కన్ను ముందు ఉండరాదు.
1: ద బాయ్ హూ డిసోబేడ్ ద ఫాదర్ షుడ్ నో లాంగర్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
0: అప్పుడు ఈ సిపాయిలందరూ తీసుకుని వెళ్లి కొండ ఎక్కి కొండపై నుంచి సముద్రంలో నెట్టారు.
1: The soldiers took the boy there and pushed him out of the mountain top.
0: అప్పుడు కూడా నారాయణ నారాయణ.
1: Boy went on chanting God's name, Narayana Narayana.
0: సముద్రంలో నుంచి కూడాను నారాయణుడు వచ్చాడు పట్టుకున్నాడు.
1: Narayana came out of the sea, caught hold of the boy.
0: తర్వాత వీడికరం చావలేదా అని పెద్ద అగ్నిమంటలు వేయించి అందులో నెట్టించాడు.
1: The boy did not die, therefore father wanted to put him into fire.
0: పైరులో వేసినా కూడాను పైరు కూడాను ఆరిపోయింది.
1: ఏమింది? ఫైర్ వాజ్ ఆల్సో ఎక్స్టింగ్విష్డ్.
0: అది కూడా ఇష్టపడలేదు.
1: ద ఫైర్ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు బర్న్ హిమ్.
0: అనగా మంచికి అన్ని కూడాను చెడ్డ వస్తుంటాయి. చెడ్డ వచ్చినా కూడాను బాధించవు.
1: ద గుడ్ విల్ ఫేస్ సర్టన్ ఛాలెంజెస్ ఆఫ్ బ్యాడ్, బట్ దే విల్ నెవర్ హర్ట్ నర్ హార్మ్.
0: కాచిన చెట్టుకు రాళ్ళు దెబ్బలు.
1: ఇట్స్ ఓన్లీ ది ట్రీ దట్ బేర్స్ ఫ్రూట్స్ విల్ హ్యావ్ టు ఫేస్ ఆల్ ద స్టోన్స్ పెల్టెడ్ అట్ ఇట్.
0: ఎవరు చూసినా కానీ కాయలున్నటువంటి చెట్టును రాలకపోయినా కొడుతుంటారు.
1: వాచింగ్ ద ఫ్రూట్స్ ఓవర్ దేర్ ఎవ్రీబడి స్టార్ట్స్ పెల్టింగ్ ద స్టోన్.
0: అదే విధంగానే మంచి వారికి అన్ని కూడాను ఇలాంటి చెడ్డవన్నీ వస్తుంటాయి.
1: ద గుడ్ పీపుల్ నేచురలీ ఫేస్ ద ఛాలెంజెస్ ఫ్రమ్ ది బ్యాడ్ సెక్షన్.
0: ఎన్ని వచ్చినా కూడాను అవన్నీ కూడాను అంతర్భూతం అయి ఉంటాయి.
1: బట్ హౌఎవర్ దే మే బి దేర్ హిడెన్, బట్ యూ డోంట్ బాదర్ అబౌట్ ఇట్.
0: కనుక మీరు విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: తల్లిదండ్రుల ఆజ్ఞను,
1: ది కమాండ్ ఆఫ్ ద పేరెంట్స్,
0: దైవం యొక్క ఆజ్ఞను,
1: the command of God,
0: ullanghinchakunda
1: you should follow, you should never disobey,
0: nadchukondi,
1: and you conduct in the way expected of you,
0: anni meeku manche jarugutayi,
1: everything good will certainly happen to you.
0: Edi ninnu badinchadu,
1: nothing will harm you.
0: Edi ninnu kashtapettadu,
1: nothing will push you to difficulty.
0: ఇలాంటి సత్యవాక్యమును బోధించే నిమిత్తమై
1: teach you all these truths.
0: సత్య సుందరి,
1: the beauty, the embodiment of truth.
0: అనగా ఈ యొక్క సత్యలోకము
1: and this world of truth.
0: అన్ని కూడా మిమ్మల్ని అనుసరిస్తూ వస్తాయి.
1: All will follow you.
0: వీరిని సావిత్రి, సరస్వతి, దుర్గా అని చెప్తూ వచ్చాను.
1: And these are termed as సావిత్రి, సరస్వతి and దుర్గ.
0: దుర్గ అంటే ఎవరిని?
1: Who is దుర్గా?
0: దుర్గా అంటే భయంకరమైనటువంటి ఒక చండీకరి కాదు.
1: దుర్గా యూ థింక్ షీ సో ఫెరోషస్.
0: రక్షించేటువంటి ఒక మహాదేవత.
1: దుర్గా ఇస్ ద వన్ హూ ప్రొటెక్ట్స్ యూ.
0: దుర్గా లక్ష్మీదేవి.
1: And Durga is Lakshmi, the goddess of wealth.
0: Lakshmi Saraswati Devi.
1: And Lakshmi Saraswati, goddess of
0: Saraswati
1: money.
0: Anaga manchi vakyamulu.
1: Saraswati means good teaching.
0: Kaluka good teaching, good vakyamu, good pravartana. Chakkaga ee Lakshmi Saraswati Durga yokka bhavamulu prakatinchutu vachindi.
1: Therefore Durga Lakshmi Saraswati symbolize good teaching, good utterances, good thoughts and good conduct.
0: Kaluka meeku evaru మంచి చెప్తారో,
1: whosoever that tells you good,
0: వాళ్లే లక్ష్మీ స్వరూపుడు.
1: They are the very personification of Lakshmi.
0: ఎవరు మీకు మంచిది బోధిస్తారో,
1: the one who teaches you good things,
0: వారే సరస్వతి.
1: They represent సరస్వతి.
0: సరస్వతి, దుర్గా, లక్ష్మి ముగ్గురు వేరు వేరు కాదు.
1: సరస్వతి, దుర్గా, లక్ష్మి ఆర్ నాట్ సెపరేట్.
0: అందరూ ఒకే హృదయమే.
1: They are all present in one heart.
0: అందరూ మనుషులకు మనిషిగా ఉండమని బోధించటమే.
1: ఆల్ ఆఫ్ దెమ్ టీచ్ ద బేసిక్ ట్రూత్ దట్ యు హావ్ గాట్ టు బి గుడ్.
0: కనుక దుర్గా, లక్ష్మి, సరస్వతి ముగ్గురు కూడాను ముగ్గురు మాతలు.
1: దుర్గా, లక్ష్మి, సరస్వతి ఆర్ త్రీ మదర్స్.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క మంచి విషయాలు మీ హృదయాల్లో చేర్చుకుని మంచి అభివృద్ధికి వచ్చి మంచి ఆదర్శాన్ని నిరూపించి దేశమునకు అంతటికి కూడాను భారతదేశం యొక్క విద్య చాలా గొప్పది అనేటువంటి దాన్ని మీరు నిరూపించాలి.
1: Bhagavan wants you to listen to these good teachings, the good words, treasure them in your heart, lead an ideal life, so that the whole world will recognize the educational values of Bharat.
0: ఈ నాడు ప్రపంచంతో కూడాను మీకు కొన్ని చెడ్డ విద్యను బోధిస్తూ వస్తున్నాయి.
1: In the modern world, you find certain bad knowledge passed on to you.
0: కానీ అవి మంచివని మీరు భావించి వరించడానికి ప్రయత్నించకూడదు.
1: Never run after such filth.
0: ఇది నా హృదయానికి విరుద్ధమైనటువంటిదా, మంచిదా అని మీరు వివేచించాలి.
1: జస్ట్ డిస్క్రిమినేట్ విదిన్ యువర్ సెల్ఫ్ వెదర్ ఇస్ అక్సెప్టబుల్ టు యువర్ హార్ట్ ఆర్ నాట్.
0: కనుక మీ హృదయానికి నచ్చకపోయినప్పుడు అది పక్కకు నచ్చేటండి.
1: ఇఫ్ ఇట్ ఇస్ నాట్ అక్సెప్టబుల్ టు యూ, బ్రష్ ఇట్ అసైడ్.
0: ఆ విధంగా నటించినప్పుడే మీ జీవితము సుఖశాంతులతో వర్ధిల్తుంది.
1: ఇఫ్ యూ కండక్ట్ దిస్ వే యూ లీడ్ ద లైఫ్ ఆఫ్ పీస్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ.
0: విద్యార్థుల
1: స్టూడెంట్స్,
0: నిరంతరం కూడాను నామస్మరణ చేయండి.
1: సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ ఇన్సెసెంట్.
0: నామ విమ్నా సుఖ శాంతి నహి. హరి నామ విమ్నా సుఖ శాంతి నహి.

0: మంచి పని చేసి కీడును గంచలేరు.
1: హావింగ్ డన్ బ్యాడ్ యు కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ గుడ్, హావింగ్ డన్ గుడ్ యు డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బ్యాడ్ ఇన్ టర్న్.
0: నిమ్మమును నాటి సూత ఫలంబుగనునా.
1: Having sown the lime, do you expect the neem out of it?
2: Mangoes
1: out of it.
0: Sootamunu naati nimma phalambuganu.
1: Sowing the mango seeds, do you expect the lime fruits out of it?
0: Vidyarthulara.
1: Students.
0: Manamu bhoomiyo ye vittanam naatutamo adi mokkaga manasi అదే వృక్షంగా మారి అట్టి ఫలమునే మనకు అందిస్తుంది.
1: As you sow, so you reap, as it is said. Depending on the seed that you sow, you get the same plant.
0: ఇది ప్రకృతి యొక్క ప్రభావం.
1: This is the quality of nature.
0: సృష్టి యొక్క రహస్యం.
1: This is the secret of nature.
0: ఇది ఎవరు కాదన్నను అవునన్నను ఈ సత్యం మారదు.
1: Whether one denies or endorses, this truth doesn't change.
0: కనుకని మానవుడు చేసే ప్రతి కర్మలకును ఫలితం అనేది ఉన్నది.
1: ఎవ్రీ హ్యూమన్ యాక్షన్ ఇస్ బౌండ్ టు హ్యావ్ ఎ కాన్సిక్వెన్స్.
0: ఎట్టి కర్మనో అట్టి ఫలితం.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ద రిజల్ట్.
0: ఎట్టి విత్తనమో అట్టి మొక్క.
1: యాజ్ ఇస్ ది సీడ్ సో ఇస్ ద ప్లాంట్.
0: విత్తనం ఒకటైతే మొక్క మరొకటి మొలవదు.
1: ఇఫ్ యు సో వన్ సీడ్ యూ డోంట్ ఎక్స్పెక్ట్ డిఫరెంట్ ప్లాంట్.
0: కనుకని మానవుడు ఎట్టి కర్మలు ఆచరించినో అట్టి ఫలమును అందుకోగలుగుతున్నాడు.
1: మ్యాన్ రీప్స్ ద రియాక్షన్ ద రిజల్ట్ బేసింగ్ ఆన్ హిస్ యాక్షన్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను మంచి పని చేసి మంచి ఫలమును పొందుకోవడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ టు డూ గుడ్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ గుడ్ రిజల్ట్.
0: కానీ ఈనాటి మానవుడు పుణ్యస్య ఫలమిశ్చంతి పుణ్యం నేశ్చంతి మానవః నభాప ఫలమిశ్చంతి పాపం కుర్వంతు యత్నత. పుణ్యఫలము కావాలని అమితంగా ఆశిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ టుడే డిజైర్స్ టు హ్యావ్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఆల్ హిస్ గుడ్ యాక్షన్స్.
0: కానీ పుణ్యకర్మలు ఆచరించడానికి ముందంజ వేయటం లేదు.
1: బట్ హి డజంట్ ప్రొసీడ్ స్టెప్ ఫార్వర్డ్ టు అండర్టేక్ గుడ్ యాక్టివిటీ.
0: పాప ఫలమును విస్మరిస్తున్నాడు.
1: హి ఫర్గెట్స్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్.
0: కానీ పాపము చేయుటకు ముందంజ వేస్తున్నాడు.
1: బట్ హి స్టెప్స్ ఫార్వర్డ్ టు కమిట్ సిన్ఫుల్ యాక్ట్స్.
0: ఇది ఏ మానవుని యందున్నటువంటి అజ్ఞానం.
1: దిస్ ఇస్ ది ఇగ్నోరెన్స్ ఇన్ మ్యాన్ కైండ్.
0: కానీ ఇది కేవలము ఒక మానవ ప్రభావమే కాదు, ప్రకృతి యొక్క ప్రభావం కూడాను ఇందులో పాల్గొని తద్వారా మానవుని అనేక విధములైనటువంటి మార్గంలో నడిపిస్తూ ఉంటున్నది.
1: సో ఇట్స్ నాట్ మియర్లీ హ్యూమన్ టెండెన్సీ. But it's also the quality of the nature that guides him.
0: ఈ అనుభవించేటువంటి బాధలను కష్టములను దుఃఖములను సహించుకోలేక ఓ భగవంతుడా ఎందుకు నన్నిట్ట పరిశీలిస్తున్నావు పరిశోధిస్తున్నావు పరీక్షిస్తున్నావు అని భగవంతుని మొరపెట్టుకుంటారు.
1: They cry in helplessness, Oh God, why do you put me to suffering, anxiety and worry? Why do you test me like this?
0: భగవంతుడు సుఖమును కాని దుఃఖమును కాని అందించటం లేదు.
1: God doesn't give us either pleasure or pain.
0: నీవు అనుభవించేటువంటి సుఖ దుఃఖములు నీ కర్మల యొక్క ఫలితమే కాని భగవంతుని యొక్క ప్రసాదములు కాదు.
1: All your experience that you go through, pleasure or pain, are of your own making.
0: భగవంతుడు సాక్షిభూతుడు.
1: God is a witness.
0: భగవంతుడు కేవలం ఒక పోస్ట్ మ్యాన్ వంటి వాడు.
1: God is a postman.
0: నీకు ఏ కవర్ వస్తే ఆ కవర్ నీకు అందిస్తున్నాడు.
1: He will be giving you the cover that you are to
0: ye card vaste aa card neeku andistunnadu.
1: He gives you the card addressed to you.
0: Ee money card vacheste aa yokka deenini money card kinda manasiga neeku andistunnadu.
1: He will also hand over the money that is meant for you.
0: Aa cover nu chinchi andulo unnatundi vaartala valla sukha dukkhalu pondeetundi neeve kaani postman card.
1: As you tear the cover and go through the contents, they refer to you, they relate to you. Nothing to do with the postman.
0: అదే విధంగానే నీవు ఆచరించినటువంటి యొక్క మంచి చెడ్డల యొక్క కర్మఫలములు నీవు అనుభవిస్తున్నావే కానీ భగవంతుడు అనుభవించేపి చేసేది భగవంతుడు అందించేటువంటివి కాదు.
1: is only that you experience the results of your actions. They are not given by God anyway.
0: అయితే
1: however,
0: ఇక్కడ ఒక స్పెషల్ గ్రేస్ అనేటువంటిది ఉంది.
1: Here there is a special grace.
0: నీవు హృదయపూర్వకంగా పవిత్రమైన భావముతో నిర్మలమైనటువంటి హృదయంతో నిస్వార్థమైనటువంటి క్రియలతో నీవు భగవంతుని స్మరించినప్పుడు భగవంతుడు ప్రత్యేకంగా ఇందులో పాల్గొని నీకు తగినటువంటి సహాయం చేస్తుంటాడు.
1: However, if you pray with a pure heart, sacred feelings, and offer prayers selflessly, there God confers a special grace.
0: అయితే మానవుని యొక్క సుఖదుఖములకు కూడాను కొంత మూలాధారం ఉండాలి.
1: However, for the pleasure or pain, there must be some basis.
0: No, fundamentally.
1: There's something fundamental behind.
0: ఏ జన్మములో కాని ఏ పరిస్థితులు ఎందు కాని భక్తులు ఆచరించినటువంటి యొక్క మంచి చెడ్డల ఫలములు దృష్టి అందు ఉంచుకొని భగవంతుడు దానికి తగినటువంటి ఫలమును ప్రసాదిస్తూ ఉంటాడు.
1: Either this life or in the previous life, basing on our action, God gives us the consequences or the results.
0: కొన్ని నిమిషములకు ముందుగా 12th క్లాస్ బాయ్స్ కూడా చెప్పారు.
1: Few minutes earlier, 12th class boys said.
0: ద్రౌపదిని దుర్యోధనుడు అనేక విధములైనటువంటి యొక్క అవస్థలను గురి చేసి నిండు సభలో అవమానించడానికి పూనుకున్నాడు.
1: దుర్యోధన determined to humiliate ద్రౌపది in an open court.
0: అప్పుడు ఈ ద్రౌపదికి ఏ విధమైనటువంటి సహాయం చేయాలి?
1: What kind of help is to be extended to ద్రౌపది?

0: ప్రార్థన చేస్తుంది. కేశవా, మాధవా, నారాయణ అని ప్రార్థన చేస్తుంది ఆడి.
1: ద్రౌపది ప్రేస్ దిస్ వే, కేశవ, మాధవ, నారాయణ.
0: ఈ కేశవుడు ఎవరు?
1: హూ ఇస్ కేశవ?
0: కేశవ,
1: కేశవ,
0: కా ప్లస్ ఆ ఈశా ప్లస్ ఈశా ఈ కేశవ.
1: కా ప్లస్ ఆ ప్లస్ ఈశా ఈస్ కేశ.
0: కా బ్రహ్మ,
1: కా ఈస్ బ్రహ్మ.
0: ఆ విష్ణు,
1: ఆ ఈస్ విష్ణు.
0: ఈశా మహేశ్వరుడు,
1: ఈశా ఇస్ మహేశ్వర.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులను ఎవరు తనయందు ఉంచుకున్నారో అతనే కేశవుడు.
1: ద వన్ విత్ దిస్ ట్రినిటీ, బ్రహ్మ విష్ణు మహేశ్వర
0: అనగా త్రిమూర్తి స్వరూపుడైనటువంటి యొక్క ఏ కేశవ.
1: ఓ గాడ్, యు ఆర్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ దిస్ ట్రినిటీ.
0: దీనిని పరాశరుడు కూడా నువ్వు దీన్ని మరొక రీతిలో వర్ణిస్తూ వచ్చాడు.
1: పరాశర ఆల్సో స్టేటెడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: ఎవరు కేశవ? కే కా ప్లస్ ఈశా ప్లస్ వా కేశవ.
1: పరాశర సెడ్ దిస్ వే, కా ప్లస్ ఈశా ప్లస్ వా.
0: కే అనగా ఉంగరములు చుట్టుకున్నటువంటి దట్టమైన నల్లని ముంగురులతో కూడినటువంటి వాడు కేశవుడు.
1: కేశవ ఇస్ ద వన్ విత్ డార్క్ ఫోర్ లాక్స్, ద హెయిర్, హాలో ఆఫ్ హెయిర్.
0: ఇతను ఎవరు?
1: హూ ఇస్ హీ
0: అన్నాడు.
1: హూ ఇస్ హీ?
0: ఇతనే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు అన్నాడు.
1: ఈస్ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర.
0: ఉంగరములు చుట్టుకున్న నల్లని ముంగురములతో కూడినటువంటి వాడు కేశవుడు అన్నాడు.
1: కేశవ హ్యాస్ కర్లింగ్ హెయిర్, డార్క్.
0: కనుకనే ఈమె కేశవ మాధవ అని ప్రార్థించింది.
1: దోషి ప్రే సేయింగ్ కేశవ మాధవ.
0: కృష్ణుడు విన్నాడు.
1: కృష్ణ హర్డ్ హర్ ప్రేయర్.
0: ఈ ప్రార్థనను నేను ఏ రీతిగా నేను దీన్ని ఫాలో చేయాలి, అనుసరించాలి?
1: కృష్ణ థాట్ సో, హౌ ఆమ్ ఐ టు రెస్పాండ్ టు హర్ ప్రేయర్.
0: ఈ ప్రార్థనకు సంబంధించినటువంటి యొక్క క్రియలు ఏమైనా పూర్వం ఈ యొక్క ద్రౌపది చేసి ఉందా?
1: హ్యాస్ షీ డన్ ఎనీథింగ్ బిఫోర్
0: అని ఆ ద్రౌపది యొక్క హిస్టరీని అంతప్పుడు వెనుకకు తిరిగి చూచాడు.
1: హీ స్టార్టెడ్ రిఫరింగ్ టు ది ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ద్రౌపది.
0: ఒకానొక సమయంలో సంక్రాంతి దినం,
1: ఇట్ వాజ్ సంక్రాంతి డే.
0: ఆనాడు అందరు కూడాను చెరుకులు నములుతూ ఉంటారు.
1: దే ఆల్ కన్స్యూమ్ ది షుగర్ కేన్.
0: ఇందులో
1: చూ ఇట్.
0: ఆనాడు సాయంకాలము కృష్ణుడితో కూడి అనేక విధములైనటువంటి రీతిగా ఆనందానుభవతులు పొందుతున్నారు గోపికలు, సత్యభామ, రుక్మిణి, జాంబవతి, ఈ యొక్క ద్రౌపది కూడా.
1: దట్ ఈవినింగ్ దే వర్ ఆల్ స్పెండింగ్ ఎన్ ఎంజాయబుల్ టైమ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ కృష్ణ. దోస్ ఆర్ ప్రెసెంట్ ఓవర్ దేర్ ఆర్ గోపికాస్, రుక్మిణి, సత్యభామ, జాంబవతి అండ్ సో ఆన్.
0: కానీ వీరినందరినీ కూడాను పరీక్ష చేయదలంచి కృష్ణుడు కావాలనే ఆ చెరుకును తీస్తూ వేరుని కోసుకుంటాడు.
1: ఇన్ ఆర్డర్ టు టెస్ట్ దెమ్, కృష్ణ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హిస్ ఫింగర్ ఈస్ కట్.
0: భగవంతుడు ఎప్పుడు కూడాను భక్తులను టెస్ట్ చేయటం అనేటువంటిది, అనగా పరీక్షించటము చాలా అతనికి స్వభావము.
1: ఇట్స్ నేచర్ ఫర్ గాడ్ టు టెస్ట్ హిస్ డివోటీ.
0: కానీ ఈ టెస్ట్ అనేటువంటిది భగవంతునికి ఒక పెద్ద టెస్ట్.
1: బట్ ది టెస్ట్ ఈజ్ ఎ టెస్ట్ టు గాడ్.
0: ఈ టెస్ట్ లోపల సరైనటువంటి ఉత్తీర్ణుడైనటువంటి వారిని తాను అనుగ్రహించుకుంటుంటాడు.
1: ఇఫ్ ఎ డివోటీ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ టెస్ట్, హిల్ బి ద రెసిపియంట్ ఆఫ్ హిస్ గ్రేస్.
0: చిన్న క్లాసు లోపల, ప్రైమరీ స్కూల్ లోపల, ఫస్ట్ స్టాండర్డ్ పోతే కూడాను టెస్ట్ పెడతారు.
1: ఇఫ్ యూ ఆర్ టు బి అడ్మిటెడ్ ఫస్ట్ స్టాండర్డ్ యూ విల్ బి పుట్ టు టెస్ట్.
0: అనగా దీనికి అర్హుడా కాదా అనేటువంటి విషయాన్ని విచారించడమే.
1: దే విల్ ఫైండ్ అవుట్ వెదర్ యూ డిజర్వ్ ది అడ్మిషన్ ఆర్ నాట్.
0: ఇది భగవంతుడు కేవలం ద్వేషంతో కానీ లేక విరోధంతో కానీ ఇంకే విధమైన అనిష్టంతో కానీ చేసేటువంటి టెస్ట్ కాదు.
1: ఇట్ నాట్ ది టెస్ట్ దట్స్ కండక్టెడ్ బై గాడ్ అవుట్ ఆఫ్ ఎనిమిటీ ఆర్ హేట్.
0: భగవంతుడు అమిత ప్రేమ చేతను, దయానుగ్రహం చేతను, కరుణ చేతను వారిని అనుగ్రహించకవరి వారికి టెస్ట్ ఇస్తుంటాడు.
1: అవుట్ ఆఫ్ ఇంటెన్స్ లవ్ అండ్ మెర్సీ కంపాషన్ గాడ్ టెస్ట్ హిస్ డివోటీ టు కన్ఫర్ గ్రేస్.
0: తక్షణమే రక్తం కనిపించింది, సత్యభామ చూచింది, రుక్మిణి చూచింది, మా జామవతి చూచింది, ద్రౌపది చూచింది.
1: యాజ్ బ్లడ్ వాజ్ బ్లీడింగ్ ఇట్ వాజ్ నోటీస్డ్ బై రుక్మిణి, సత్యభామ, జాంబవతి.
0: వీరందరూ చాలా డియర్ అండ్ నియర్ గా ఉండేటువంటి వారు కనుక ఈ యొక్క దృశ్యాన్ని వారు చూడగలిగారు.
1: యాజ్ దే వర్ సో డియర్ అండ్ నియర్ దే కుడ్ వాచ్ ద హోల్ సీన్.
0: దాసీలంతా చాలా దూరంగా ఉంటుండినా.
1: ఆల్ సర్వెంట్ మెయిడ్స్ ఆర్ ఎట్ ఎ డిస్టెన్స్.
0: సత్యభామ చూచింది, దాసీని పిలిచింది, లోపలికి వెళ్లి బట్ట తీసుకుని చుట్టడానికి అనింది.
1: సత్యభామ ఆస్క్డ్ ద సర్వెంట్ మెయిడ్ టు బ్రింగ్ ఎ క్లాత్ సో యాస్ టు పుట్ యాస్ ఎ బ్యాండేజ్.
0: రుక్మిణి స్వయంగానే పరిగెత్తింది లోపల.
1: రుక్మిణి ర్యాన్ ద డిస్టెన్స్ హర్ సెల్ఫ్.
0: ద్రౌపది చూచింది.
1: ద్రౌపది సా.
0: తన కట్టుకున్నటువంటి ఒక కొంగుని చించింది, తక్షణమే చుట్టి వేసింది.
1: షీ టోర్ హర్ ఓన్ సారీ టువర్డ్స్ ద ఎండ్ అండ్ మేడ్ ఇట్ ఇంటు ఎ బ్యాండేజ్.
0: ఏ విరేలుకు దక్షిణాంగుష్ఠానికి అనగా కుడి చేతి యొక్క వేలుకు తెగింది.
1: ఇట్ ఈస్ ద థంబ్ ఆఫ్ ద రైట్ హ్యాండ్.
0: దీనికి చుట్టినది ఈ యొక్క ద్రౌపది.
1: అండ్ ద్రౌపది మేడ్ ఇట్ ఇంటు ఎ బ్యాండేజ్.
0: ఇది చూచిన తక్షణమే సత్యభామ రుక్మిణి ఒకరికొకరు ముఖం చూసుకున్నారు.
1: వాచింగ్ ది హోల్ సీన్ సత్యభామ అండ్
0: ద్రౌపది యొక్క జాగ్రత్త మనకు లేకపోయింది కదా.
1: వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ కాషన్ అండ్ కేర్.
0: ద్రౌపది యొక్క ప్రేమ మనలో లేకపోయింది కదా.
1: వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ లవ్ ఆఫ్
0: ద్రౌపది. శరీరాన్ని మాత్రమే కోరుతున్నాము.
1: వీ జస్ట్ డిజైర్ ద బాడీ.
0: అతని యొక్క పరిస్థితి ప్రభావాలను మనం ఏమాత్రం ఆశించటం లేదు.
1: బట్ వీ డోంట్ కన్సిడర్ ద పొజిషన్ రైట్ నౌ.
0: ఇది ద్రౌపది యొక్క భక్తి ప్రపత్తుల యొక్క ప్రభావము.
1: దిస్ ఈస్ ద డివోషన్
0: అని వారిలో వారు చాలా సిగ్గుపడ్డారు.
1: దే ఫెల్ట్ వెరీ సారీ, అషేమ్డ్ అమంగ్ దెమ్సెల్వ్స్.
0: ఈ లెసన్ చూచాడు కృష్ణుడు.
1: కృష్ణ సా దిస్ ఇన్ ద రికార్డ్.
0: ఆనాడు ద్రౌపది ఈ విధంగా తనకు సేవ చేసింది కనుక దీనికి నేను ప్రతిఫలంగా ఈమెకు దీన్ని అందించాలి అనుకున్నాడు.
1: As Krishna has gone through the previous history of Draupadi, he thought that it is most befitting to come her to rescue.
0: ఈ ప్రాప్తమైన జగత్తునందు ఏ వస్తువును మనం పొందాలనుకున్నప్పటికీ ఒక వస్తువును మనం అందించి ఇంకొక వస్తువు మనం అందుకోవాలి.
1: In this world, our daily routine, you know, unless you give something, you don't receive another.
0: షాప్ కైనా పోయి ఒక హ్యాండ్కర్చీఫ్ కావాలంటే 10 రూపాయలు అతనికి అందించినప్పుడే ఒక హ్యాండ్కర్చీఫ్ మనకి అందిస్తాడు షాప్ కీపర్.
1: When you want a handkerchief, you must pay 10 rupees and
0: అదే పద్ధతి. భక్తులకి భగవంతుని కూడా మధ్యలో ఉండినటువంటి సంబంధ బాంధవ్యాలు.
1: There are certain interrelationships between devotee and God.
0: నీవు ఇంత కించిత్తైనా కూడా నువ్వు భగవంతునికి అర్పితం చేసినప్పుడే అనంతమైనటువంటి ఫలితాన్ని భగవంతుడు నీకు అర్పిస్తుంటాడు.
1: If you offer a fraction, a segment or a fragment, God will grant infinite.
0: ఇదే కుచేలుడు కూడా నువ్వు పిటిక అటుకులు అందించడం చేతనే బహుళ భాగ్యాన్ని కూడా అందించాడు కుచేలునకు.
1: Kuchela also offered handful beaten rice and he received God's grace in abundance.
0: సత్యభామ కృష్ణుని అమ్ముకునేటువంటి పరిస్థితి యందు రుక్మిణి కూడా పోయి ఒక తడుసి దళం తీసుకుని వచ్చింది.
1: When Satyabhama has put Krishna on sale, Rukmini brought tulsi leaf.
0: దానిని ప్రార్థిస్తూ

0: లీఫ్.
1: ఏమిటి ఈ పత్రం?
0: వాట్ ఈస్ దిస్ లీఫ్?
1: త్రిగుణములతో కూడినటువంటి పత్రం, మారేడు పత్రం ఈ దీహము.
0: ద బాడీ హాస్ గాట్ ది త్రీ అట్రిబ్యూట్స్, దట్స్ ద లీఫ్.
1: త్రిగుణములతో కూడినటువంటి, సత్వరజోతమో తమో గుణములతో కూడినటువంటి దేహమే ఒక పత్రము.
0: బాడీ ఈస్ ద లీఫ్ విత్ ది త్రీ అట్రిబ్యూట్స్, ద ఫైర్స్, ఎమోషన్ అండ్
1: డౌన్. హృదయ పుష్పము,
0: ద ఫ్లవర్ ఆఫ్ యువర్ హార్ట్,
1: నిర్మలమైనటువంటి హృదయ పుష్పము,
0: దట్స్ ప్యూర్ హార్ట్.
1: పవిత్రమైనటువంటి సుగంధముతో కూడినటువంటి హృదయ పుష్పము,
0: ద సీక్రెట్ ఫ్రాగ్రెంట్ ఫ్లవర్ ఆఫ్ హార్ట్.
1: ఫలము, మానసిక ఫలము,
0: ఇట్ ఈస్ ఫ్రూట్ ఆఫ్ ద మైండ్.
1: ఈ యొక్క మానసిక ఫలమునందు మాధుర్యమైనటువంటి రసం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ స్వీట్ జ్యూస్ విత్ ఇన్ ద ఫ్రూట్.
1: కానీ ఈ యొక్క జ్యూస్ యొక్క తత్వం మనసు ఎరుగదు.
0: బట్ ద మైండ్ డస్ నాట్ నో ద టేస్ట్ ఆఫ్ ద జ్యూస్.
1: ఫలములోని రసము గంధం అనేటువంటిది చెట్టు ఎరుగదు.
0: ద టేస్ట్ ఆఫ్ ది జ్యూస్ కంటెయిన్డ్ విత్ ఇన్ ద ఫ్రూట్ ఈస్ నాట్ నోన్ టు ద ట్రీ.
1: పూలోని మకరందము తీగలు అనుభవించవు.
0: ద నెక్టార్ ప్రెసెంట్ ఇన్ ద ఫ్లవర్ ఈస్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ బై ది క్రీపర్.
1: పవిత్రమైన గంధములోని మధుర రసము ఈ ప్రాకృతమైనటువంటి మనుషులు అనుభవించలేరు.
0: ఆల్ ది సీక్రెట్ థింగ్స్ మెన్షన్డ్ ఇన్ సీక్రెట్ టెక్స్ట్ ఈస్ నాట్ నోన్ టు ద వరల్డ్లీ పీపుల్.
1: కనుకనే రుక్మిణి కూడాను ఆ పత్రాన్ని అర్పితం చేసింది.
0: రుక్మిణి ఆఫర్డ్ దిస్ లీఫ్.
1: ఇంత తులసీదళాన్ని అర్పితం చేయటం చేతనే బ్రహ్మాండ నాయకుడైనటువంటి భగవంతుడు ఒక్క తూరి తూగగలిగాడు.
0: బికాస్ షీ కుడ్ ఆఫర్ దట్ స్మాల్ తులసీ లీఫ్.
1: ఎట్టి అపేక్షలు లేకుండా నిరపేక్ష భావం చేతనే రుక్మిణి కృష్ణుని తూచుతూ వచ్చింది.
0: రుక్మిణి కుడ్ డూ లైక్ దట్ విత్ ఆల్ డివోషన్ దట్ ఇస్.
1: అదే విధంగానే ద్రౌపది ఎట్టి అపేక్ష లేకుండా నిరపేక్షత కృష్ణుడికి ఈ విధమైనటువంటి యొక్క త్యాగం చేసింది.
0: ద్రౌపది సాక్రిఫైస్డ్ విత్ ఆల్ హర్ సెల్ఫ్లెస్నెస్ స్పిరిట్.
1: కేశవ మాధవ దేవ మధుసూదన ప్రార్థన చేసింది కళ్ళు మూసుకుంది.
0: ద్రౌపది ప్రేడ్ అండ్ షీ క్లోజ్ హర్ ఐస్.
1: గొప్ప బలవంతుడైనటువంటి పతులు దగ్గరనే ఉంటున్నారు.
0: దర్ హస్బెండ్స్ ఆర్ వెరీ
1: మహా వీరులు, సూర్యులు, ప్రజ్ఞానుడైనటువంటి యొక్క పతులు దగ్గరనే ఉంటున్నారు.
0: దేర్ ఆర్ హస్బెండ్స్ ఆర్ క్లోజ్ బై, ద మెన్ ఆఫ్ వాలర్.
1: ఎవరు ఈ యొక్క ప్రభావాన్ని, ఈ పరిస్థితిని అడ్డుకోలేకపోయారు.
0: Nobody could prevent the situation.
1: Okka krishnudu tappa marokudu naaku dikku ledu ani prarthinchindi.
0: She prayed that there is only Krishna who would come to her rescue, none else.
1: Ee taanu chesinatvanti yokka puram yokka tyagamunaku tana velunu chuttadu.
0: Because of the sacrifice she did earlier and here is Krishna.
1: Aa velu kattinatvanti chinna piece of cloth.
0: It's a small piece of cloth which is a bandage around her finger.
1: Achayanga maaripoyindi cheera.
0: That had turned into infinite number of sarees.
1: Kanukani intaina manam bhagavantuniki chesinappude antaina bhagavantunito andukovadaniki veelavutundi.
0: If we do little, God will give you infinite.
1: Kanukani karma phalam anetundi manaku tappinadi kaadu.
0: The fruits of action you cannot escape, run away from them.
1: Aithe daivanugraham cheta elanti karma phalam aina kodanu tappinchukovachu.
0: However, out of God's grace it's quite possible to be away from the consequences of one's own action.
1: దైవ శాసనంలో మాత్రము తప్పించుకునేటకు వీలు కాదని మాత్రమే ఉంది.
0: But as per God's command, it is written clearly it is inescapable.
1: అంటే ఫలితం నీవు అనుభవించాలి.
0: As is the action, you are bound to face the consequence, result.
1: కర్మ దాట వశమా నరుడా, కర్మ దాట వశమా, కర్మ దాట వశమా నరుడా, కర్మ దాట వశమా.
0: O man, is it possible for you to run away from the destiny?
1: Gana paathambulu chadivinagani kula devatalanu kolasinagani karadavulake poyinagani katina tapasule chesinagani karma daata vashama naruda karma daata vashama.
0: You may go through mighty sacred texts, you may offer all sorts of prayers to the devotees, deities, but you may be in a thick forest, but you cannot run away from your destiny or fate.

0: with all the physical strength and intelligence.
1: భుజబలంబు
0: ఫిజికల్ స్ట్రెంగ్త్
1: మంచి బుద్ధి బలంబుండి
0: విత్ ఆల్ ది ఇంటెలిజెన్స్
1: ధర్మ బలము లేక దీనుడయ్యే
0: వితౌట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ రైచియస్నెస్ అండ్ గాడ్
1: కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే
0: What happened to such a mighty Karna at the end?
1: Karnudantati vaadu kadapatike mayye.
0: What happened to
1: Karna? Maruvabokudu itti manchi maata.
0: Never forget this good word.
1: Bhujabalamundi.
0: Yes, physical strength.
1: Buddhibalamundi.
0: Intelligence.
1: Astrashastra balamanta kuda untundadi Karnuneku.
0: Karna has got all the power of
1: Kani
0: the archery.
1: Kani daiva balamu ledu.
0: But he has no strength of God.
1: కారణం ఏమిటి?
0: Why?
1: దుస్సంగం చేత దుర్భావమును పెంచుకొని దుష్ట చతుష్టయములో ఒక్కడిగా మారిపోయాడు కర్ణుడు.
0: కర్ణ happened to be one among the four wicked people because he was in the bad
1: దుర్యోధన దుశ్శాసన శకునితో చూడటం చేతనే కూడటం చేతనే ఈ యొక్క కర్ణుడు కూడాను నాలుగో వాడుగా దుష్టుడిగా మారిపోయాడు.
0: కర్ణ వాజ్ ద ఫోర్త్ అమంగ్ ద ఫోర్ వికెట్ పీపుల్ దుర్యోధన దుశ్శాసన అండ్ శకుని.
1: కనుకనే మనం చెడ్డ సంఘంలో మనం పాల్గొనకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ బీ ఇన్ ద బ్యాడ్ కంపెనీ.
1: చెడ్డ సంఘంతో మనం చేరినప్పుడు చెడ్డ భావంలో మనలో ఆవిర్భవిస్తాయి.
0: ఇఫ్ యూ ఆర్ ఇన్ ద బ్యాడ్ కంపెనీ యూ విల్ ఎంటర్టైన్
1: చెడ్డ భావంలో ఆవిర్భవించినప్పుడు చెడ్డ పనుల్లో మనం ప్రవేశిస్తాము.
0: బికాస్ ఆఫ్ ద బ్యాడ్ థాట్స్ యూ విల్ ఎంటర్ ఇంటూ బ్యాడ్
1: యాక్షన్. కనుకనే కంపెనీ మనకు చాలా ప్రధానమైనటువంటిది.
0: దేర్ఫోర్ కంపెనీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: టెల్ మీ యువర్ కంపెనీ ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: టెల్ మీ యువర్ కంపెనీ
1: ఐ షల్ టెల్ యు వాట్ యు ఆర్. నీ కంపెనీ ఎలాంటిదో నీవు చెప్పు. నీవెలాంటి వాడో నేను చెప్పగలను.
0: యాజ్ ఇస్ ది కంపెనీ సో యు ఆర్.
1: నిజంగా చూస్తే కర్ణుడు చాలా ధర్మపరుడు.
0: Actually, Karna is one of charity.
1: ఈ కర్ణుని యొక్క స్వభావం మరింత కొంతవరకు మీరు విచారించాలి.
0: You should also know the temperament of Karna.
1: కర్ణుడు యుద్ధ భూమిలో కూలిపోయాడు.
0: There in the battlefield he fell down.
1: కానీ కర్ణుని యొక్క ప్రభావ ప్రసక్తులంతా కూడాను అర్జునుడికి బోధించాలని కృష్ణుడు సంకల్పించుకున్నాడు.
0: Krishna determined to prove, to show to Arjuna the power and the valor.
1: కారణం ఏంటంటే అర్జునుడు చాలా అహంకారంగా ఉంటున్నాడు.
0: Arjuna was highly egoistic.
1: నాకంటే గొప్ప శస్త్ర విద్యలు నేర్చినటువంటి వాడు మరొకడు ఈ జగత్తులో లేడనుకున్నారు.
0: He was feeling there none else in this world other than
1: him. కృష్ణుడు నా మిత్రుడు.
0: Krishna is my close friend.
1: నా భావమరిది.
0: He is my brother-in-law.
1: నా ఆజ్ఞను ఉల్లంఘించేటువంటి వాడు కాదు.
0: He will never disobey me.
1: కనుక నా యొక్క ఇష్టమును నెరవేర్చేటువంటి వాడు కృష్ణుడు.
0: Krishna will certainly fulfill my desire.
1: గర్వమును పెంచుకున్నాడు.
0: So he is feeling very proud.
1: ఆ గర్వమును తీయని మార్గములో అణగదొక్కి నిమిత్తమై కృష్ణుడు అర్జునుడు వెంట పెట్టుకున్నాడు.
0: ఇన్ ఎ సాఫ్ట్ అండ్ స్వీట్ వే హీ వాంటెడ్ టు పుట్ డౌన్ ద ప్రైడ్ ఆఫ్ అర్జున.
1: తక్షణమే కృష్ణుడు ఒక బ్రాహ్మణ వేషము ధరించాడు.
0: కృష్ణ కేమ్ ఇన్ ద టైర్ ఆఫ్ ఎ బ్రాహ్మణ్.
1: కర్ణుడు క్రింద పడి చాలా అవస్థలకు గురి అయిపోయాడు.
0: కర్ణ ఫెల్ డౌన్ హి వాస్ సఫరింగ్.
1: దగ్గరికి వెళ్లి
0: హి వెంట్ క్లోజ్ టు
1: కర్ణ.
0: కర్ణ
1: నీవు మహాదాన కర్ణుడవు.
0: You are the one of charity. Krishna is my close friend.
1: నా భావమరిది.
0: He is my brother-in-law.
1: నా ఆజ్ఞను ఉల్లంఘించేటువంటి వాడు కాదు.
0: You never disobey me.
1: కనుక నా యొక్క ఇష్టమును నెరవేర్చేటువంటి వాడు కృష్ణుడు.
0: Krishna will certainly fulfill my desire.

0: he was suffering.
1: దగ్గరికి వెళ్లి
0: ఈవెన్ క్లోజ్ టు
1: కర్ణ,
0: కర్ణ
1: నీవు మహాదాన కర్ణుడవు,
0: యు ఆర్ ది వన్ ఆఫ్ చారిటీ,
1: కానీ నా ఇంటిలో ఒక కార్యం సంకల్పించుకున్నాను.
0: ఐ హావ్ గాట్ వన్ టాస్క్.
1: ఈ పరిస్థితిలో నిన్ను అడగటం కూడా న్యాయం కాదు.
0: ఐ నాట్ జస్టిఫై టు ఆస్క్,
1: కానీ నిన్ను ఒక ధర్మాన్ని కోరి నేను వచ్చాను.
0: బట్ ఐ వాంటెడ్ సంథింగ్ ఫ్రమ్ యూ.
1: అప్పుడు కూడా నువ్వు క్రిందబడినటువంటి కర్ణుడు ఏమి కావాలనో కోరుకోమన్నాడు.
0: ఈవెన్ ఇట్ దట్ స్టేట్ హి స్టిల్ ఆస్క్ వాట్ ఇస్ దట్ యు వాంట్.
1: నాకు కించిత్ బంగారు కావాలి అన్న.
0: హి వాంటెడ్ సమ్ గోల్డ్.
1: బ్రాహ్మణ, నా ఇంటికి వెళ్లి నా భార్యను నేను చెప్పినట్టుగా చెప్పు, నా భార్య ఇస్తుంది ధర్మము.
0: యు గో హోమ్ అండ్ టెల్ మై వైఫ్ అండ్ షీ విల్ గివ్ యూ గోల్డ్ యు వాంట్.
1: నేను ఈ వ్యాపార నిమిత్తమే రాలేదు.
0: ఐ హావ్ నాట్ కమ్ ఫర్ బిజినెస్.
1: డైరెక్ట్ గా నిన్ను అడిగే నిమిత్తమే నేను వచ్చాను.
0: ఐ హావ్ కమ్ హియర్ టు ఆస్క్ యు డైరెక్ట్.
1: నీవు డైరెక్ట్ గా నీవు ఇస్తే ఇవ్వు, అంతేకాని నా భార్యను నా అత్తను నా మామను అనమని ఈ విధమైనటువంటి యొక్క వ్యాపారంలో నన్ను ప్రవేశపెట్టవద్దు అన్నాడు.
0: If you won't give me directly, I don't want to meet your father-in-law, mother-in-law, wife or anybody.
1: కన్నులు మూసుకున్నాడు కర్ణుడు.
0: కర్ణ క్లోజ్
1: యోచించాడు. యుద్ధభూమిలో తన దగ్గర బంగారు ఎక్కడుంది?
0: There in the battlefield, how do you expect him to have gold?
1: రెండు పండ్లకు బంగారు కవర్ వేసుకున్నాడు.
0: He has got two of the teeth with gold plate.
1: పూర్వకాలంలో ఇది కొంతవరకు అందరికీ సహజమే.
0: It is a tradition in those
1: days. Dental surgeons లేకపోయినప్పుడు ఏదైనా కొన్ని రంధ్రాలు పడినప్పుడు బంగారు రేఖ చేత ఆ యొక్క పళ్ళును మూసివేస్తుంటారు.
0: సిన్స్ దేర్ వర్ నో డెంటిస్ట్ దెన్ వెన్ దే హావ్ డెంటల్ ప్రాబ్లమ్స్ దే హావ్ గోల్డ్ ప్లేట్ టు సమ్ ఆఫ్ దేర్ టీత్.
1: కనుక అప్పుడు చెప్పాడు కర్ణుడు,
0: కర్ణ సే
1: బ్రాహ్మణ ఈ రెండు పండ్లు తీసుకుని పో అన్నాడు.
0: హి సే బ్రాహ్మణ టేక్ దీస్ టు టీ.
1: ఏమిటి ఇది?
0: వాట్స్ దిస్?
1: నీ పండు నేను తీవాలంటే ఇది సాధ్యమయ్యేటువంటిదా?
0: ఈజ్ ఇట్ పాసిబుల్?
1: నిన్ను హింసించు కదా నేను ఈ పండ్లు తీసుకోవాలి.
0: ఐ షుడ్ హర్ట్ యు?
1: దానం ఎంత అవుతుంది?
0: How can you call it charity?
1: కనుక ఇది దానం కాదు.
0: It's no charity.
1: నేను నీ పండ్లు నేను ముట్టను అన్నాడు.
0: I don't touch your teeth anyway.
1: అయితే రెండు రాళ్లైనా తీసుకుని రామన్నాడు కర్ణుడు.
0: కర్ణ సెడ్ at least pick up two stones.
1: రెండు రాళ్లు తీసుకుని వచ్చేటప్పటికి దాన్ని కొట్టి ఉన్నాడు. ఆ రెండు పండ్లు తీసిచ్చాడు.
0: With these two stones said, kick against his teeth.
1: ఈ యొక్క సువర్ణాన్ని నేను ఎత్త ముట్టేది. నేను బ్రాహ్మణుడను.
0: I am a Brahmin. How can I touch this gold?
1: ఇంకా పరీక్షలు చేస్తూ పోతూ నీవు క్షత్రియుడవు.
0: You are Kshatriya.
1: నీ ఎంగిలి నేను ఏ విధంగా ముట్టాలి?
0: How am I to touch all this which belongs to you?
1: ఇది నా ఆచారమునకు విరుద్ధం అన్నాడు.
0: It's quite against my culture.
1: తక్షణమే అమ్మును తీసుకున్నాడు.
0: He picked up the arrow.
1: భూమిలో వేసూటిగా వేశాడు.
0: He shot into the earth straight.
1: ఆ గంగ పైకి ఉబికి వచ్చింది. పైకి
0: Ganges originated from there.
1: తక్షణమే ఆ పండును ఆ యొక్క గంగతో కడిగాడు. అప్పుడు కుడి చేతితో ఇచ్చాడు.
0: He cleaned both the teeth there in the spring of Ganges and handed over to
1: Brahma. అర్జున్ వైపును చూస్తున్నాడు.
0: And Krishna was looking at Arjuna.
1: Arjuna stirasthunchu.
0: Arjuna bent his head.
1: ఈ విధమైనటువంటి త్యాగము, ఈ విధమైనటువంటి యొక్క దైవ భక్తి, ఈ విధమైనటువంటి గురు యొక్క స్వభావము నేను ఎక్కడను చూడలేదు.
0: This sort of sacrifice, this sort of devotion I have not seen anywhere.
1: ఇట్టి భక్తి ప్రపత్తులు అనేటువంటిది నాలో ఏ మూలను కనిపించవు.
0: This sort of devotion and steadfastness are not present in me.
1: నన్ను క్షమించు అన్నాడు.
0: Krishna, pardon me, he said.
1: అప్పుడు చెప్పాడు కృష్ణుడు.
0: Then Krishna said,
1: ఈ కర్ణుడు ఎవరో తెలుసునా?
0: You know who is Karna?
1: మీ పెద్దన్న.
0: He is your eldest brother.
1: ధర్మరాజు కంటే ముందు వాడు ఈ యొక్క కర్ణుడు.
0: And Karna is elder to Dharmaja.
1: చాలా బాధపడ్డాడు.
0: He felt so sad.
1: ఈ మాట ముందుగానే నీవెందుకు చెప్పలేదు?
0: Why didn't you tell me before?
1: నా సొంతం అన్న అయిపోయి కూడాను అతన్ని అనేక విధములుగా నేను బాధించాను.
0: He is my own brother, but I had to hurt him, harm him.
1: కనుక నీ ధర్మజుడు అని గొప్ప పేరు మాత్రమే కాదు, అతనికంటే గొప్ప ధర్మజుడు ఈ కర్ణుడు.
0: In fact, Karna is greater than Dharmaja.
1: ఈ విధంగా భగవంతునికి ఏదైనా సరే ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంటుండేటువంటి యొక్క పరిస్థితి ఆనాటి యొక్క ధర్మము.
0: ఇన్ దోస్ డేస్ పీపుల్ ఫాలోడ్ దిస్ ధర్మ దట్ దే వర్ ప్రిపేర్ టు ఆఫర్ ఎనీథింగ్ టు గాడ్.
1: కనుక ప్రతి కర్మ కూడాను ఒక విధమైనటువంటి యొక్క ఫలితం అనేటువంటిది భాగంగా నిలిచి ఉంటాయి.
0: దెర్ఫోర్ ఎవ్రీ యాక్షన్ క్యారీస్ విత్ ఇట్
1: ప్రతి కర్మ కూడాను ఒక విత్తనమే.
0: ఎవ్రీ యాక్షన్ ఇస్ ఎ సీడ్.
1: ప్రతి విత్తనము కూడాను ఒక చెట్టే. కనుక మనము కర్మలు అనేటువంటిది పవిత్రమైన కర్మలు ఆచరించడానికి పూనుకోవాలి.
0: So we should undertake sacred actions.
1: ఈ కర్మలు ఎట్టివో ఫలితములు ఎట్టివిగా ఉంటుంటాయి.
0: As is the action, so is the consequence.
1: కానీ చేసే సమయంలో మాత్రం ఆనందంగా చేస్తుంటాం కర్మలు.
0: We do it with all the joy.
1: కానీ అనుభవించేటప్పుడు కంటిదారంతో అనుభవిస్తాం.
0: But when we suffer, we shed tears.
1: కనుక నీ మొదలే మనం గుర్తించి
0: we should know before
1: ఏ కర్మలు మంచివి ఏవి చెడ్డవి అనేటువంటిది నిర్ణయం చేసుకుని తదుపరి ఈ మంచి కర్మల్లో మనం ప్రవేశించాలి.
0: Prior to that, we have to decide what are good actions, what are bad actions, and then resort to action later.
1: ప్రకృతి యొక్క ప్రభావము,
0: the effects of nature today,
1: ముందు వెనుకలు యోచించకుండా కర్మలు ఆచరిస్తాం.
0: They don't think of pro and con.

0: ముందు వెనకలు విచారించకుండా మాటలు చెప్తాము.
1: దే డోంట్ ఎంక్వైర్ దిస్
0: ముందు వెనకలు యోచించుకోకుండా కూడా కర్మలు ఆచరిస్తాము.
1: వితౌట్ ఎనీ థాట్ ప్రయర్ థాట్
0: ఆ ఫలితం వచ్చినప్పుడు మనం కృంగిపోతుంటాము.
1: When the time comes and when they had to suffer, they'll be frustrated.
0: ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడాను సహజమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క చర్యలే.
1: Everything is natural action.
0: వర్షం కురిచింది.
1: It rains.
0: ఒకరి కోసం కురిచిందా?
1: Is it for anybody?
0: కాదు.
1: No.
0: ప్రకృతి ఎందున్నటువంటి ప్రతి మానవుని కోసము వర్షం కురిచింది.
1: There is rain for everybody on earth.
0: అందరికి చల్లదనాన్ని అందిస్తుంది.
1: It gives you all the comfort.
0: అందరికి దాహాన్ని తీరుస్తుంది.
1: It quenches the thirst uniformly.
0: మారుతము వీచుతుంది.
1: You find the wind blowing.
0: ఇది ఒక్క మానవుని కోసం కాదు.
1: It's not merely for
0: one. అన్ని ప్రాణుల కోసము ఈ గాలి చాలా ప్రాణం అందిస్తుంది.
1: This wind gives life to all the living creatures.
0: కొన్ని పంచభూతములను కూడాను ప్రాకృతమైన జీవులను రక్షించే కోసమే వచ్చినటువంటివి.
1: So all the five elements are there to protect the living creatures.
0: కనుక ఏ ఒక్కరి కోసమో ఏ ఒక్క వ్యక్తి కోసమో వచ్చినటువంటివి కాదు.
1: They are not meant for a specific individual.
0: అదే విధంగా దైవం కూడాను
1: also God.
0: ఒక్క జాతి కోసము, ఒక్క దేశం కోసము, ఒక్క వ్యక్తి కోసం వచ్చినటువంటిది కాదు.
1: God has not descended on earth not for any single person, not for any single nation.
0: తాను అవతరించి విశ్వమును ఉద్ధరించే కోసమని వచ్చింటాడు.
1: He has descended on earth for the emancipation of the
0: ఎవరు ఎట్టి కర్మలు ఆచరిస్తారో అట్టి కర్మకు తగినటువంటి ఫలితాన్ని అందిస్తూ ఉంటాడు.
1: So God will see to it that you cannot run away from the consequences of your actions.
0: కనుక మనము కర్మను ఆచరించడానికి పూర్వము కొంతకాలం తీసుకుని విచారించి మంచి కర్మలు చేయాలి.
1: So before we start doing, we should take time and enquire.
0: ఈ కర్మల వల్ల ఎవరికి ని ఏ విధమైనటువంటి ఒక కష్టము నష్టము కలగకుండా చూసుకోవాలి.
1: By this action, you should see that you should not put to anybody to any inconvenience.
0: అది జగత్తునందు అసాధ్యము.
1: However, in this world, it is impossible.
0: మానవత్వం అనేటువంటి ఉపాధి యొక్క అభిమానాన్ని పుచ్చుకొని తదుపరి మనం ఈ ఇట్టి కర్మలు ఆచరించాలంటే ఇది ఏ మాటకి సాధ్యం కాదు.
1: With the body feeling and body attachment, you cannot do like that.
0: దేహాభిమానమును మర్చినటువంటి వ్యక్తి మాత్రమే ఇట్టి కార్యము చేయగలడు.
1: The one without any body feeling can only act that way.
0: ఈ దుఃఖం అనేటువంటిది ప్రకృతిని పట్టే మనకు దుఃఖం ప్రాప్తిస్తుండాలి.
1: The misery is out of nature alone.
0: ఈ ప్రకృతి అనేటువంటిది ఎట్లా మన దృష్టిని పట్టే ప్రకృతి వస్తుంటాది.
1: This nature ప్రకృతి is based on our దృష్టి.
0: దేహాభిమానం ఉండినంత వరకు ప్రకృతి అనేటువంటిది ఉంటుంటాది.
1: So long there is body feeling, there is nature.
0: ప్రకృతి భావం ఉండినంత వరకు దుఃఖం అనేటువంటి మనం వెంటాడుతుంటాం.
1: So long there is worldly feeling, you will have misery.
0: ఎప్పుడు దేహాభిమానం పోతుందో
1: the moment body feeling goes,
0: అప్పుడు ప్రకృతి కూడాను పోతుంది.
1: The nature also will
0: ఎప్పుడు ప్రకృతి పోతుందో అప్పుడు మన దుఃఖం కూడాను ఉండదు.
1: The moment nature vanishes, disappears, there will be no misery. When?
0: జాగ్రత్త అవస్థలో దేహాభిమానం ఉంది, ప్రకృతి కనిపిస్తుండాలి, సుఖ సంతోషములు మనం అనుభవిస్తున్నాము.
1: ఇన్ ది వేకింగ్ స్టేట్ యూ హావ్ గాట్ ది బాడీ అటాచ్మెంట్, యూ ఫైండ్ ద ప్లెజర్ అండ్ పెయిన్.
0: సుషుప్తి గాఢ నిద్రయందు మన దేహమే మనకు లేదు.
1: ఇన్ సుషుప్తి డీప్ స్లీప్ you don't find your body.
0: మన దేహమే మనకు లేనప్పుడు ప్రకృతి కూడాను మనకు కనిపించదు.
1: When there's no body consciousness, there's no nature.
0: ఈ ప్రకృతి లేనప్పుడు మనకు దుఃఖమే లేదు.
1: When there's no nature, there's no misery either.
0: కనుక ఒక్క నిద్రావస్థయందే మనకి సుఖ దుఃఖములు ఎట్టివి అనేటువంటిది గుర్తించడానికి వీలవుతుండాలి.
1: It's only in the deep sleep you can understand that you are beyond pleasure.
0: అదే విధంగానే దైవ చింతన చేత దేహాభిమానం మనం క్రమక్రమే తగ్గించుకుంటూ రావాలి.
1: బై కాన్స్టెంట్ థింకింగ్ ఆఫ్ గాడ్ యూ హావ్ టు రిడ్యూస్ బాడీ ఫీలింగ్.
0: ప్రాకృతమైనటువంటి భావములు కూడా క్రమక్రమేణా తరిగిపోతాయి.
1: ద వరల్డ్లీ ఐడియాస్ ఆల్సో వుడ్ డిక్రీజ్.
0: ఈ ప్రాకృతమైనటువంటి భావములు ఎప్పుడు మనకు అటాచ్మెంట్ లేకుండా తగ్గిపోతుందో అప్పుడే మన దుఃఖం కూడా నివారణ అవుతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఆర్ నో వరల్డ్లీ ఫీలింగ్స్, వెన్ వన్స్ దేర్ నో అటాచ్మెంట్ ద బాడీ,
0: ఈ దుఃఖము సుఖము అనేటువంటివి కేవలం మనం పిలిస్తే వచ్చేటువంటివి కాదు.
1: Pain and pleasure, you cannot invite them.
0: కాననంబున రేగిన కారు చిచ్చు,
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ బాన్ ఫైర్.
0: ఏములను వాల్చి మామిళ్ళ విడచిచనునా,
1: ఇట్ విల్ బర్న్ ఎవ్రీథింగ్, ఇట్ విల్ నాట్ లీవ్ మ్యాంగోస్ దేర్.
0: అన్నిటినీ కాల్చివేస్తుంది.
1: ఇట్ విల్ బర్న్ ఎవ్రీథింగ్ అరౌండ్ ఇన్ ద ఫారెస్ట్.
0: కనుక మనము ఏనాడు ఈ దేహాభిమానం అనేటువంటి దాన్ని మనము కొంతవరకు తగ్గించుకుంటాము, అప్పుడు సుఖము దుఃఖము రెండు కూడా ఉండవు.
1: దట్ డే వెన్ యూ డిక్రీజ్ దిస్ బాడీ ఫీలింగ్, దేల్ బి నో మిజరీ, ప్లెజర్ ఆర్ పెయిన్ ఎయిదర్.
0: కనుక కలలో చూచిన మేడల మిద్దలు కన్నులు విప్పిన లేవు కదా.
1: ఆల్ దోస్ మ్యాన్షన్స్ దట్ యు సీ ఇన్ ద డ్రీమ్, యూ డోంట్ ఫైండ్ దెమ్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
0: అందువల్లనే ఉపనిషత్తులంతా కూడాను ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్య బోధత అన్నాడు.
1: సో ఉపనిషత్
0: నీ అజ్ఞానమనే నిద్ర నుంచి మేల్కో.
1: ఉపనిషత్ సేస్ ఓ మ్యాన్ గెట్ అప్ ఫ్రమ్ ద స్లీప్ అండ్ స్లంబర్.
0: జ్ఞానం అనేటువంటి యొక్క పగల లోపల నీవు జ్ఞానంగా నిల్చుకో.
1: మూవ్ అబౌట్ ఇన్ ద బ్రాడ్ డే లైట్ ఆఫ్ విజ్డమ్.
0: నీ సత్యాన్ని నీవు గుర్తించు.
1: నో యువర్ ట్రూత్.
0: కేవలం నీవే సత్య స్వరూపుడై ఉండి కూడాను ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేక తిరిగి సత్యం ఎక్కడో ఉంటున్నదని దాని అన్వేషణలోను ప్రారంభిస్తున్నావు.
1: బీయింగ్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ ద ట్రూత్ స్టిల్ యు మూవ్ అబౌట్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్.
0: ఇది ఎక్కడనో బయట లేదు.
1: ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ది ఎక్స్టీరియర్.
0: సచ్చిత్ ఆనందం అనేటువంటిది నీవే.
1: That Satchidananda is yourself verily.
0: ఒక ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు.
1: There is a prime minister.
0: ఒక ప్రెసిడెంట్ ఉంటాడు.
1: President.
0: ఒక కింగ్ ఉంటాడు.
1: A king.
0: కానీ నిద్రావస్థ లోపల నేను కింగ్, నేను ప్రైమ్ మినిస్టర్, నేను ఒక ప్రెసిడెంట్ అనేటువంటి భావాలు ఏమీ ఉండవు.
1: While they are in deep sleep, they will not have feelings that I am the president, the prime minister and king and so on.
0: కానీ మేలుకున్న తర్వాత నేను ప్రైమ్ మినిస్టర్, నేను ప్రెసిడెంట్, నేను కింగ్ అని చెప్పగలుగుతున్నాడు.
1: ద మూమెంట్ దే వేక్ అప్ దే విల్ అండర్స్టాండ్.
0: అదే విధంగా ఈ అజ్ఞానం అనేటువంటి ప్రాకృతమైన భావం అనేటువంటి ఇద్దరులో ఉండినటువంటి వానికి నేను సచ్చిత్ ఆనంద స్వరూపుడను అనేటువంటిది తెలియకుండా ఉంటాయి.
1: సో లాంగ్ వేర్ ఇన్ దిస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ స్లీప్ అండ్ స్లంబర్ విల్ నాట్ అండర్స్టాండ్ దట్ వేర్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ బ్లిస్.
0: కనుకనే నీవు మేల్కొన్ను, జాగ్రత్త,
1: వేక్ అప్,
0: జ్ఞాన మార్గంలో నీవు మేల్కో. అప్పుడు నీవు నీవే సత్యత్ ఆనంద స్వరూపుడవు అనేటువంటి సత్యం నీకు గుర్తించడానికి వీలవుతుంది.
1: వేక్ అప్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ద లైట్ ఆఫ్ విజ్డమ్, దెన్ యూ విల్ నో యువర్ సెల్ఫ్.
0: నిద్రలో ఉండినంత వరకు నీవెవరో నీకే తెలియదు.
1: సో లాంగ్ యువర్ ఫాస్ట్ స్లీప్ యూ డోంట్ నో యువర్
0: మేల్కున్న తర్వాత నీ పొజిషన్లు, నీ యొక్క పేరు, నీ ఊరు, నీ యొక్క రూపము అన్ని గుర్తించడానికి వీలవుతుంది.
1: ద మూమెంట్ యూ వేక్ అప్ యూ విల్ నో యువర్ ఫామ్, ద ప్లేస్ యూ బిలాంగ్ టు అండ్ యువర్ నేమ్.
0: కనుక ఈనాడు మనం ఎక్కడ ఉంటున్నాము?
1: వేర్ ఆర్ వి?
0: ప్రాకృతమైనటువంటి నిద్రలో ఉంటున్నాము.
1: వీఆర్ ఇన్ ది స్లీప్ of this world.
0: భౌతికమైనటువంటి యొక్క నిద్రలో ఉంటున్నాము.
1: ఇట్ ఇస్ ద వరల్డ్లీ స్లీప్.
0: లౌకికమైనటువంటి నిద్రలో ఉంటున్నాము.
1: ఇట్ ఇస్ ద ఫిజికల్ స్లీప్.
0: అజ్ఞానమైనటువంటి నిద్రలో ఉంటున్నాము.
1: ది స్లీప్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: కనుకనే మన సచ్చిత్ ఆనందం అనేటువంటి స్వరూపాన్ని గుర్తించుకోలేకపోతున్నాము.
1: సో ఫర్ దట్ రీజన్ వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్.
0: జాగ్రత్త, ప్రాప్య వరాన్య బోధత, లెమ్ము లెమ్ము లెమ్ము, ఈ నిద్ర నుంచి లే.
1: అరైజ్ అండ్ అవేక్ అవుట్ ఆఫ్ ది స్లీప్ అండ్ స్లంబర్.
0: నిద్రలో నీకు ఒక పాము గర్చింది.
1: యు ఆర్ బిటెన్ బై ఎ స్నేక్ ఇన్.
0: కానీ నిద్రలో గర్చినటువంటి పాము కోసం నీవు అరుస్తున్నావు.
1: You shout there.
0: Kani nidraloku achinatundi paamuku pratyakshanga poi mandu veste nivaran avutunda?
1: Because you are bitten by a snake in deep sleep, you don't put medicine in the waking state. Nidra
0: nunchi lepitima paamu garchinatundi baadhi tagipothundi.
1: If you wake him up, he will not suffer the pain.
0: Ee nidralo undinanta varaku kuda nu ee paamu bhayam anipidi ninnu baadhistuntadi.
1: So long he is in sleep, he is bound to suffer the pain.
0: Nidra lepitima ee paamu undadu, neeku aa bhayam undadu, garchinatundi oka gurtulu undavu.
1: The moment you wake him up, there will be no trace of any pain or that of the
0: anaga
1: biting of the snake.
0: Ee naati oka jeevitham manu entu undalante ajnanam ane nidralo untunnamu.
1: In the modern life, we are sleeping.
0: దేహ అభిమానం అనేటువంటి నిద్రలో ఉంటున్నాము.
1: We are in the sleep of body.
0: లోకాభిమానం అనే నిద్రలో ఉంటున్నాము.
1: The sleep of worldly attachment.
0: అనిత్యం అసుఖం లోకం.
1: This world is ephemeral and it's full of misery.
0: ఇది ఒక నిద్ర వంటిది.
1: It's a sleep.
0: ఈ నిద్రలో మనం అనేక విధమైన బాధలను అనుభవిస్తున్నాము.
1: We suffer a lot in this.
0: దీనికి ఔషధం ఏమిటి?
1: What's the medicine?
0: దీనికి అనుగ్రహం ఏమిటి?
1: What's grace?
0: దీనికి పరిహారం ఏమిటి?
1: What's solution?
0: ఈ అజ్ఞానం అనే నిద్ర నుంచి లేవటమే దీనికి పరిహారం.
1: If you wake up from the sleep of ignorance, the problem is solved.
0: అనగా ఇవన్నీ కూడా మనకు దేహాభిమానంతో కలిసి వస్తున్నాయి.
1: All these come follow because we have body
0: attachment. కనుకొని క్రమక్రమేణా మనం దేహాభిమానాన్ని తగ్గించుకుంటూ రావాలి.
1: Gradually we have to reduce this body feeling.
0: అప్పుడే మనకు ఆనందం పెరుగుపోతూ వస్తుంది.
1: Then the bliss will improve.
0: ఎంత అభిమానాన్ని మనము తగ్గించుకుంటామో అంత ఆనందం మనకు అభివృద్ధి అవుతుంటారు.
1: The more bliss you will have if you reduce the body attachment.
0: కనుక ఆనందాన్ని అనుభవించగోరేటువంటి ఒక ప్రతి వ్యక్తి కూడాను ఈ యొక్క అభిమానం అనేటువంటి దాన్ని తగ్గించుకుంటూ రావాలి.
1: ఎవ్రీవన్ హూ వాంట్స్ టు ఎంజాయ్ ది స్టేట్ ఆఫ్ బ్లెస్,
0: ఈ అభిమానానికి తోడుగా అహంకారం ఒకటి ప్రారంభమవుతుంది.
1: బికాస్ ద బాడీ అటాచ్మెంట్ దేర్ ఇస్ ఈగో.
0: పదవుల చేతను లేక ధనము చేతను లేక భుజ బలము చేతను జన బలము చేతను ఏదో ఒక విధంగా అహంకారం మనలో ఆవిర్భవిస్తుంటారు.
1: వన్ ఈజ్ ఈగోయిస్టిక్ బికాస్ ద పొజిషన్ ద అసోసియేషన్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ సో ఆన్.
0: మనం ఎంత పెరుగుతూ పోయే కొలది అంత మనకు అహంకారము అభిమానం తరుగుతూ రావాలి.
1: ద మోర్ అండ్ మోర్ యు కమ్ అప్ ఇన్ లైఫ్ యు షుడ్ నాట్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ ఈగో.
0: మేఘము లోపల నీరు నిండినప్పుడు
1: ది క్లౌడ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: ఆ మేఘములు భారమై కిందికి దిగుతాయి.
1: దే డిసెండ్ దే కమ్ డౌన్ బికాస్ ఆఫ్ ది హెవీనెస్.
0: ఒక చెట్టు లోపల అమితంగా కాయలు కాచినప్పుడు కొమ్మలంతా వంగిపోతాయి.
1: వెన్ ట్రీ ఈల్డ్స్ మెనీ ఫ్రూట్స్ ద బ్రాంచెస్ బెండ్.
0: అయితే ఈనాటి మానవుడు
1: మ్యాన్ టుడే
0: దేనిపైన ఆధారపడి ఉంటున్నాడు?
1: What is it on which he relies?
0: చక్కగా విచారించి చూస్తే
1: if inquire clearly,
0: ఒక చిన్న పక్షి లేత కొమ్మ పైన చెట్టు కొమ్మ పైన వాలి ఉంటుండాలి.
1: A small bird is resting on a tender branch.
0: ఆ కొమ్మ అటు ఇటు ఆడితే ఆ పక్షి ఏమాత్రమో భయపడదు.
1: As this branch tosses on either way, the bird is not fear stricken.
0: కారణం ఏమిటి?
1: Why?
0: నాకు రెక్కల పైన, నేను రెక్కలను ఆశ్రయించాను.
1: The bird knows that it depends on wings.
0: కొమ్మ ఊగిని రాలని కూలని నా రెక్కలు మాత్రం భద్రంగా ఉంటున్నాయి అని రెక్కల విశ్వాసం చేతనే ఆ కొమ్మ పైన అంత ధైర్యంగా కూర్చోగలుగుతున్నాడు.
1: ద బ్రాంచ్ మే బెండ్ ఆర్ ఈవెన్ మే ఫాల్ బట్ ద బర్డ్ రిలైస్ ఆన్ ద వింగ్.
0: కానీ ఈనాడు ఆ పక్షికి ఉండినటువంటి విశ్వాసం కూడా మానిసుకి లేదు.
1: సో మ్యాన్ ఈస్ నాట్ హ్యావింగ్ దట్
0: ఈ సంసారం అనేటువంటి వృక్షం పైన ఏ కించిత్ బాధలో కష్టంలో కలిగినప్పటికీ తాను భయపడిపోతున్నాడు.
1: Man is fear stricken because if there is any slightest of a problem, he is very
0: కారణం ఏమిటి? ఆత్మవిశ్వాసం కూలిపోవటమే.
1: వాట్ ద రీజన్? హీ లాస్ట్ సెల్ఫ్.
0: ఆత్మవిశ్వాసం తనపైన తనకు విశ్వాసం లేకపోవటమే.
1: హీ హాస్ నో కాన్ఫిడెన్స్ ఇన్ హిస్ ఓన్ సెల్ఫ్.
0: పచ్చికైనా తన రెక్కలపైన తాను విశ్వాసిస్తున్నది కానీ మనిషికి తన ఆత్మవిశ్వాసం లేకుండా పోతుందని.
1: బర్డ్ అట్లీస్ట్ హెస్ గాట్ కాన్ఫిడెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ కనుక
0: ఏ కించిత్ కష్టములకైనా కూడా కుంగిపోతున్నాడు మానవుడు.
1: బట్ ది స్లైటెస్ట్ ప్రాబ్లమ్
0: ఏ కించిత్ బాధలకైనా కూడా లొంగిపోతున్నాడు మానవుడు.
1: స్లైట్ సఫరింగ్ మ్యాన్ ఇస్ ఫ్రస్ట్రేటెడ్.
0: దీనిని కూడా నువ్వు భరించుకోలేకపోతున్నాడు, సహించుకోలేకపోతున్నాడు.
1: హీ కుడ్ నాట్ బేర్ ఎనీ స్మాలెస్ట్ సఫరింగ్.
0: కనుకనే పక్షులు మృగములు కూడా సహజమైనటువంటి జీవితాన్ని అనుభవించటం చేతనే అవి ధైర్యంగా సాహసంగా తనకు అన్ని విధాల కార్యాలు సాధిస్తూ పోతున్నాయి.
1: As birds and animals lead their life in a natural way,
0: ఈనాటి మానవుడు తన బుద్ధిబలం పైన, భుజబలం పైన, ధనబలం పైన తాను ఆధారపడి ఉంటున్నాడు. ఆత్మబలం ఆశ్రయించుకోలేదు.
1: మ్యాన్ టుడే డిపెండ్స్ ఆన్ హిస్ ఇంటెలిజెన్స్, the physical strength and money, but not confidence in his
0: own
1: self.
0: ఆత్మవిశ్వాసం ఒక్కటి ఉంటుంటే సర్వమును సాధించవచ్చును.
1: When once he has got self confidence, he can achieve anything.
0: ఈ ధనబలం ఉంటుంటారు.
1: You have money.
0: కానీ ఎంతవరకు ఇది passing clouds, వస్తుంది పోతుంది.
1: Money is like a passing cloud, comes and passes off.
0: కానీ జనబలము
1: and the people
0: are ఎంతవరకు ఉంటుంటారు?
1: How long they'll be
0: there? నీ ఏదైనా ఒక పెద్ద అధికారంతో ఒక సిరి సంపదతో తొలుతూకుతున్నంత వరకు బంధువులంతా నీ వెంట ఉంటారు.
1: So long you are in position and with wealth, people will surround you.
0: తదుపరి
1: later
0: ఇంక జగత్ అనేటువంటి మనం ఎట్లా గౌరవిస్తుంది?
1: When do you receive
0: ఆత్మబలం ఒక్కటి ఉంటే సర్వబలములు కూడా చేకూరుతుంది.
1: When you have got the strength of the spirit, you will have everything else.
0: కనుక ఈనాడు ఆత్మబలం చేత, దైవ బలం చేత జీవించడానికి మనం పూనుకోవాలి.
1: Therefore we should try to lead our lives with the strength of Atma and the strength of the
0: Divine. విశ్వసించి కర్మలోపల మంచి కర్మలు ఆచరించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద స్పిరిట్ వీ షుడ్ రిసార్ట్ గుడ్ యాక్టివిటీ.
0: కనుకనే కర్మలు ఎట్టివో ఫలితం అట్టిది.
1: యాజ్ ఇస్ యాక్షన్ సో ఇస్ ద రిజల్ట్.
0: తిండి ఎట్టిదో త్రేపు అట్టిది.
1: యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ద
0: తిండి ఎట్టిదో రొట్టె అట్టిది.
1: యాజ్ ద ఫ్లోర్ సో ఇస్ ద బాండ్.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను సత్కర్మల్లో ప్రవేశించాలి.
1: సో ఎవ్రీవన్ షుడ్ రిసార్ట్ టు గుడ్ యాక్షన్.
0: సదానందాన్ని అనుభవించాలి.
1: వన్ షుడ్ ఎంజాయ్ ఎటర్నల్ బ్లెస్.
0: సత్లోకంలో చేరిపోవాలి.
1: అండ్ షుడ్ రీచ్ ది గుడ్ వరల్డ్.
0: ఇది ఏ మానవుని యొక్క ప్రధాన గమ్యం.
1: దిస్ ది చీఫ్ గోల్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్.
0: ఇది ఏ ప్రధానమైన మానవుని యొక్క లక్ష్యము.
1: దిస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
0: కేవలం చెడ్డ చేసి మంచిని రావాలని చెప్పి కోరుకుంటే ఇది రావడానికి వీలు కాదు.
1: హావింగ్ డన్ బ్యాడ్, యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ గుడ్ అవుట్ ఆఫ్ ఇట్ లేటర్.
0: కనుక మంచిని చెయ్యండి.
1: డూ గుడ్.
0: దైవత్వానికి అత్యంత సమీపంగా మనం పోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు బి వెరీ వెరీ క్లోజ్ అండ్ ఇంటిమేట్.
0: ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు సన్నిహితంగా ఉంటుండాలి.
1: ఎవ్రీ స్టెప్ షుడ్ లీడ్ యూ టువర్డ్స్ ద ప్రాక్సిమిటీ.
0: కనుకనే మనం వేసే ప్రతి అడుగు కూడాను దైవానికి సమీపంగా పోవాలి.
1: ఎవ్రీ స్టెప్ షుడ్ టేక్ యూ నియర్ గాడ్.
0: అప్పుడే మనం విజయాన్ని సాధించగలము.
1: దెన్ యుల్ బి ట్రయంఫెంట్.
0: రామ జయం రఘు రామ జయం రాఘవ జ్ఞానమే లోకమయం రామ జయం.

0: పరమార్థ జ్ఞానమునకు భక్తియే మూల కారణం.
1: ఫర్ ది సుప్రీమ్ నాలెడ్జ్ ఇట్ ఇస్ ద డివోషన్ దట్ ఈస్ ద కాజ్.
0: భక్తిరేవ భవరోగనాశి జనన మరణాది ఈ రోగములకు భక్తియే సరి అయిన ఔషధము.
1: డివోషన్ ఇస్ ద ట్రూ మెడిసిన్ టు గివ్ అస్ ఏ రిలీఫ్ ఆర్ క్యూర్ ఫ్రమ్ ద డిసీజ్ ఆఫ్ బర్త్ అండ్ డెత్.

0: సమస్త తత్వజ్ఞానమునకు ఈ భక్తియే మూల కారణము.
1: ఫర్ ఆల్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇట్ ఇస్ ది డివోషన్ దట్ ఈస్ ది బేసిస్.
2: భక్తి రేవ పరమోక్షకారిణి.
0: పవిత్రమైన గమ్యమైన మోక్షమునకు కూడాను ఈ భక్తియే మూల కారణం.
1: ఇట్ ఇస్ ది డివోషన్ దట్ టేక్స్ అస్ టు ద గోల్ ఆఫ్ లిబరేషన్.
0: ఇట్టి పరమ భక్తి నిమిత్తమై అనేక మంది అనేక విధములైన మార్గములను అనుసరించి దైవానుగ్రహమును పొంది తద్వారా దీని యొక్క ఫలితమును పొందాలని అనేక విధములుగా ప్రయత్నిస్తున్నారు.
1: పీపుల్ టేక్ టు మెనీ మెనీ సార్ట్స్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ ఫాలో మెనీ పాత్స్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ గాడ్స్ గ్రేస్ బై ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ డివోషన్.
0: అయితే భక్తి అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ డివోషన్?
0: భజ్ అను ధాతువు నుండి ఉద్భవించినటువంటిదే భక్తి.
1: భక్తి డివోషన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ దట్ వర్డ్ భజ్.
0: భజ్ అనగా సేవ.
1: భజ్ మీన్స్ సర్వీస్.
0: భజ్ అనగా ఒక విధమైనటువంటి యొక్క బంటు రీతి కొలువు.
1: భజ్ మీన్స్ స్పిరిట్ ఆఫ్ సర్విట్యూడ్.
0: భజ్ అనగా ప్రేమకు ప్రధానమైనటువంటి సూత్రము.
1: భజ్ ఇండికేట్స్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ లా.
0: ఈ భజ్ అనేటువంటి యొక్క ధాతువునందు అనేక విధములైనటువంటి అర్థములు ఇమిడి ఉంటున్నవి.
1: దిస్ వర్డ్ భజ్ హ్యాస్ మెనీ మీనింగ్స్.
0: కానీ ఈ భక్తుల యందు నాలుగు విధములైనటువంటి తెగలుగా విభజించి వారు భగవత్ చింతనల చేత కాలంను గడుపుతూ వచ్చారు.
1: However, devotees are of four types and think of the Lord in these four paths.
0: మొదటిది గుణగానము.
1: The first one is singing the glory basing on the attributes.
0: రెండవది లీలాగానము.
1: The second, singing the glory of the Lord basing on miracles.
0: మూడవది భావగానము.
1: The third one is the one with the feeling.
0: నాలుగవది నామజ్ఞానము.
1: ద ఫోర్త్ వన్ ఇస్ చాంటింగ్ లార్డ్స్ నేమ్.
0: అనగా నామ సంకీర్తన చేత కొంతమంది ధరిస్తూ వచ్చారు.
1: సమ్ సార్ట్ లిబరేషన్ బై ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్
0: లీలా సంకీర్తన చేత మరికొంతమంది ధరిస్తూ వచ్చారు.
1: సమ్ సింగ్ ది గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్ హిస్ మిస్టరీస్ అండ్ మిరాకిల్స్.
0: భావ సంకీర్తన చేత మరికొంతమంది భ్రమలో మునిగిపోతూ వచ్చారు.
1: Some are deluded by the feeling and the tributes of the divine.
0: Guna sankirtana cheta kevalamu asantruptim pondutu vacharu.
1: By singing the divine qualities, however, they are not completely satisfied.
0: Guna sankirtana anetvantidi bhagavantudu gunatheetudu.
1: God is beyond all attributes.
0: Alanti gunatheetudu ainatvanti okka bhagavantunni gunamu cheta gaanamu chesi meppinchatamu idi kevalam oka bhramane.
1: It is delusion to superimpose the attributes which are not present in God.
0: ఇది కేవలము వారి భ్రాంతి చేతనే ఈ గుణ సంకీర్తన చేసి అప్పటికప్పటికి తృప్తి పడుతూ వస్తున్నారు.
1: It's only our illusion that gives us the temporary satisfaction by praising his attributes.
0: నిజముగా చూస్తే భగవంతునికి గుణములే లేవు.
1: Truly speaking, there are no attributes in our God.
0: అతి గుణరహితుడైనటువంటి భగవంతుణ్ణి గుణములుగా కల్పించి దానితో స్మరించి దానితో భజించి మీరు తరించాలనేటువంటి కోరటము ఇది ఒక భ్రాంతి మాత్రమే.
1: When God is beyond all attributes, to attribute certain of these qualities, sing his glory and try to attain liberation is just an illusion.
0: వాసుకిసయన్న శ్రీనివాస చిద్విలాస భవ పాశమూల దుంచి మనోల్లాసం ఇవ్వరా వాసుర కళ్యాణపుర వాసుడవు శేష గోప దాసుని బ్రోచేటి జగదీశ ఘోషి కేశవేగ శ్రీరమ రమణి మనోహర ఆశ్రిత జన శుభకర శ్రీ రమ రమణి మనోహర. గుణము లేనటువంటి యొక్క భగవంతుని అనేక విధములుగా వర్ణించి వాసుకి శయన శ్రీనివాస చిద్విలాస. ఏమిటి ఇవి శ్రీనివాసుడు, ఈ చిద్విలాసుడు ఏమిటి, విలాసం ఏమిటి? విలాసం ఒక గుణం కాదా?
1: We praise, we think of God who is beyond all attributes, but yet we call him Chidvilasa with all the mystery. Is it not an attribute?
0: ఈ విధంగా గుణగానము గావించి అప్పటికప్పుడు సంతృప్తి పడి కడపటికి నిరాశకు గురి అవుతూ వచ్చారు.
1: A devotee is disappointed because he gains temporary happiness and pleasure by singing the glory and attributes of the divine.
0: ఇంకా లీలాగానము,
1: లీలాగాన, సింగింగ్ హిస్ మిరకల్స్.
0: ఈ లీలాగానం అనేటువంటిది జయదేవుడు, గౌరాంగదుడు వీరందరూ కూడాను అనేక విధములుగా లీలాగానం చేస్తూ వచ్చారు.
1: దిస్ పాత్ ఈస్ ఫాలోడ్ బై డివోటీస్ లైక్ జయదేవ, గౌరాంగ.
0: కేవలం అది కూడా వారి భ్రమనే.
1: ఇట్స్ ఆల్సో దేర్ డెల్యూషన్.
0: ఈ భ్రమను మరింత అభివృద్ధిగా ఉంచుకొని ఈ లీలల చేతనే తాము తృప్తి పొందుతూ వచ్చారు. కడపటికి సత్యాన్ని గుర్తించి వారు కూడా తరిస్తూ వచ్చారు.
1: దే ఆర్ డెల్యూటెడ్ మోర్ అండ్ మోర్ బీయింగ్ క్యారీడ్ అవే బై ఆల్ దీస్ మిరకల్స్. హౌఎవర్ దే రికగ్నైజ్ ద ట్రూత్ టువర్డ్స్ ద ఎండ్.
0: మీరా కూడాను ఆ విధంగానే, మీరా సక్కుబాయి వీరందరూ కూడాను అదే విధంగానే లీలాగానము చేస్తూ కట్టకడపటికి దీని వల్ల ప్రయోజనం లేదు. జగత్తే అతని యొక్క లీల, సృష్టి అంతయు అతని యొక్క లీలని, ఇందులో భగవంతుని యొక్క లీలలు ప్రత్యేకించి ఏమిటున్నవి అని గుర్తించి అప్పటి నుంచి తాను స్మరిస్తూ వచ్చింది.
1: మీరా సక్కుబాయి, దే ఫాలోడ్ దిస్ పాత్ సింగింగ్ ద గ్లోరీ అండ్ ద మిరకల్స్ ఆఫ్ ద లార్డ్, బట్ యెట్ దే ఫైనల్లీ రియలైజ్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ మిరాక్యులస్ దాన్ ద క్రియేషన్ ఇట్సెల్ఫ్, అండ్ దే ఎంటర్టైన్ సచ్ ఎ ఫీలింగ్ ఫైనల్లీ.

0: దిన రామ తుమ బిన కృష్ణ తుమ బిన ప్యారే తుమ బిన హృదయన జాయ.
1: నీవు లేకపోతే నాకు నిద్రాహారములు కూడా నువ్వు రావు, నాకు అక్కర్లేదు.
2: Without you, I don't need any drink or food to eat. I can't sleep even.
0: Divasana bhuka nindanahi raina.
1: Dinamulo naaku aakalani kaani dappeni kaani ye maatramu kuda nu naaku kaligetuntivu kaadu Krishna.
2: Krishna, I never felt thirsty. I never felt hungry any moment, any day.
1: Ee vidhangena Krishnuni prarthinchi katta kadapatiki దినము తానే, రాత్రి తానే, కాలస్వరూపుడు తానే, అంతా తానే, ఇంకా దీందులో లీలలు ఏమిటి? ఇదంతా కేవలం నా భ్రమనే అని సంతృప్తి పడుకొని అప్పటి నుంచి కూడాను హృదయవాసిగా భావించి కృష్ణ నీవే నా హృదయవాసి, హమారా దిల్ తుమారా మందిర్ అని నిశ్చయం చేసుకుంది.
2: షీ కుడ్ అండర్స్టాండ్ డే ఈజ్ గాడ్, నైట్ ఈజ్ గాడ్. Then what else you speak of a miracle or mystery? That's all your illusion. Therefore, finally she considered God as indweller in her heart and thought so.
1: Inka bhava sankirtana lopala aneka mandi vaaru kuda nu bhraminchipothunnaru.
2: The bhava sankirtana, those that sing in full realization of the significance of the divinity, feeling they are also deluded.
1: Sandugondulandi muari andarandune ve aanandamundu chunduvani bindu sidara. సందుగొందులందు మరి అందరందు నీవే ఆనందముందు చుందువాని విందు సీధర హిందువదన సురేంద్ర బుంద వందిత పాదార వింద నిత్యానంద గోవింద వేగ బ్రోవరర శ్రీరమారమణి మనోహర ఆశ్రిత జన శుభకర శ్రీరమారమణి మనోహర. సందుగొందులందు మారి అందరందు నీవే ఆనందముందు చుందువని విందు శ్రీధర.
2: ఓ గాడ్, ఐ లిసన్ టు దట్. యు డిలైట్ యువర్ సెల్ఫ్ బై ఇన్స్టాలింగ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ దోస్ పీపుల్ హూ లివ్ ఎవ్రీవేర్.
1: భగవంతునికి ఒక సందు, ఒక గొంది, ఒక విధమైన మార్గం ఉంటుందా?
2: దేర్ ఇస్ నో స్పెసిఫిక్ లేన్ ఆర్ బై లేన్ ఫర్ గాడ్.
1: కనుక ఇవన్నీ కూడా నా భ్రాంతులే.
2: దట్స్ ఆల్ మై ఇమాజినేషన్.
1: కనుకనే ఈ మూడు రకములైనటువంటి కూడా నువ్వు భ్రాంతులే. గుణగానము, భావగానము, లీలాగానము, ఈ మూడు కూడాను కేవలము ఒక భ్రాంతితో కూడినటువంటివి అని నిర్ణయం చేసుకున్నారు.
2: ఫైనలీ ఇట్స్ డిసైడెడ్ దట్ ఆల్ దీస్ త్రీ పార్ట్స్ సింగింగ్ హిస్ అట్రిబ్యూట్స్ ఆర్ ఇన్ ఫుల్ రియలైజేషన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద మీనింగ్ ఆర్ ద మిరకల్ దట్ జస్ట్ ఇల్యూషన్.
1: నామ సంకీర్తనే స్థిరమైనటువంటిది అన్నారు.
2: That which is permanent, that which is steady, is to chant
1: singing his name.
2: God takes a form.
1: రూపమును ధరించినప్పుడు నామాన్ని కూడాను వరిస్తున్నాడు.
2: When once he takes a form, he has a name too.
1: రూపాన్ని ధ్యానించటము, నామాన్ని స్మరించటము, ఈ రెండింటి యొక్క సంబంధమే రూప సహిత ధ్యానము, ధ్యాన సహిత రూపము అన్నారు.
2: Therefore, we have to meditate on his form and chant his name. This is what is called the process of spiritual path, where there is combination of these two.
1: Kanuka ee oka nama sankirtana ainatundi sarvulu kudunu tarinchadaniki takkani maraja margamu.
2: Singing his name, chanting his name is the royal path to liberation.
1: Ee nama sankirtanato andari kanthamulu cheri ekatma tattaka ఒక్క గానంగా పాడినారంటే ఆ విధమైన దివ్యశక్తి యొక్క వైబ్రేషన్ సర్వత్రా వ్యాపించిపోతుంది.
2: When all join in chorus singing in absolute unison in one voice, that will certainly lead to divinity.
1: ఈ నామ సంకీర్తనే కాక రూపభావాన్ని కూడాను కొంతవరకు నిరూపిస్తూ వచ్చారు వాళ్ళు.
2: They also demonstrated the feeling of his divine form while repeating his name. రూపనామ రెండు
1: చేరేటప్పటికి జగత్ వ్యవహారం కూడాను ప్రారంభమైంది.
2: When once these two aspects are there, the name and the form, there comes forth the other rest of the things.
1: రూపనామముతో కూడినటువంటిది ఈ జగత్తు.
2: The whole world is the combination of these two, name and form.
1: కనుకనే ఈ జగత్తుతో కూడినటువంటిదే అభిమాన మమకారములు.
2: And we find these two, the attachment, possessive instinct.
1: ఒకానొక సమయములోపల కృష్ణుడు తన సహజ స్వరూపాన్ని ధరిస్తూ వచ్చాడు.
2: Krishna was in his original form at one time.
1: Anadu kani ee naati prajalu Krishna yokka leelalu kani atani yokka cheryalu kani aneka vidhamulu ga kodanu vimarsistu vacharu kani appatiki Sri Krishna ki vayasu 6 samvatsaramule.
2: Then and now people criticize the divine actions and the divine miracles.
1: 6 samvatsaramulu yokka baarudainatunti vaadu ఏమిటి ఈ చర్యను విమర్శించడానికి అవకాశం ఎక్కడుంది?
2: వేర్ ది స్కోప్ ఫర్ ఎనీవన్ టు క్రిటిసైజ్ కృష్ణ హూ వాస్ ఏజ్డ్ 6
1: భావరాగముల యొక్క ఊహరే.
2: ఇట్ వాస్ ఆల్సో జస్ట్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ దర్ ఇన్నర్ ఫీలింగ్ అండ్ ఎమోషన్.
1: భర్త లోపల పరుండినాడు.
2: ద హస్బెండ్ ఇస్ స్లీపింగ్ ఇన్ సైడ్.
1: భార్య కూడాను లోపల ఉంటుండాలి.
2: వైఫ్ వాస్ ఆల్సో దేర్.
1: కృష్ణుడు పోయి తలుపు తట్టాడు.
2: కృష్ణ ట్యాప్డ్ ది డోర్.
1: ఆమెకు అభిమానం ప్రారంభమైంది.
2: దెన్ షీ స్టార్టెడ్ ఫీలింగ్ వాట్స్ గోయింగ్ టు హ్యాపన్.
1: కొంతసేపు ఆగాలనుకుని తిరిగి కొంతసేపు ఆగింది.
2: షీ వెయిటెడ్ ఫర్ సమ్ టైమ్.
1: కానీ కృష్ణుడు ఊరుకునేటువంటి వాడు కాదు. ఒక హఠం పట్టేటువంటి వాడు. బాగా కొడుతూ వచ్చాడు తలుపును.
2: కృష్ణ డిడ్ కీప్ క్వైట్. హీ వెంట్ ఆన్ థంపింగ్ ది డోర్.
1: నెమ్మదిగా ఒక సందు ఉండేటువంటి దీన్ని చూచి అక్కడ కృష్ణుడితో చెప్తుంటుండాలి.
2: Watching a small hole there, she went on telling to Krishna.

0: Krishna, I will open the door. Wait for some time. Wait for some time.
1: కానీ ఇంకా కొడుతూ వచ్చాడు.
0: బట్ యట్ కృష్ణా వెంట్ ఆన్ థంపింగ్ ద డోర్.
1: కానీ భర్త లేచాడు.
0: హస్బెండ్ గాట్ అప్.
1: భర్త లేచి తలుపు తెరిచాడు.
0: హస్బెండ్ ఓపెన్ ద డోర్.
1: కృష్ణుడు చిన్న పిల్లవాడు.
0: కృష్ణ వాస్ సో యంగ్.
1: ఆ పిల్లవాడిని చూస్తే కోపం రాలేదు ఆ భర్తకు.
0: హస్బెండ్ వాస్ నాట్ యాంగ్రీ వాచింగ్ దిస్ లిటిల్ బాయ్.
1: ఎత్తుకున్నాడు పాపం.
0: హీ లిఫ్టెడ్ హిమ్.
1: ఎత్తుకుని లోపలికి వెళ్లాడు.
0: హస్ టేకెన్ హిమ్ ఇన్సైడ్.
1: భార్య యొక్క భావము, ఆ యొక్క నామ సంకీర్తనలో ఉన్నటువంటి యొక్క ఆనందము మురిసిపోయింది. ఆహా, నా భర్త కూడా మారిపోయాడు. నా భర్త కృష్ణుడింటే ప్రేమిస్తూ వచ్చాడు, కృష్ణుడిని ఎంతనో ఆలిస్తూ వచ్చున్నాడు అని తానెంతో మైమర్చిపోయింది.
0: వైఫ్ హాస్ ఫర్గోటన్ హర్సెల్ఫ్ బికాస్ హస్బెండ్ స్టార్టెడ్ లవింగ్ కృష్ణ, కెరెసింగ్ కృష్ణ యాజ్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ సింగింగ్ హిస్ గ్లోరీ, ఎఫెక్ట్ ఆఫ్ భజన్.
1: కనుకనే కృష్ణుని యొక్క చేష్టలు అన్ని కూడాను ఒక విధమైనటువంటి యొక్క ప్రవృత్తి మార్గంలో ప్రవేశించి నివృత్తి తత్వాన్ని బోధించేటువంటిది.
0: దో యాక్షన్స్ ఆఫ్ కృష్ణ ఆర్ అవుట్వర్డ్, ఇట్ విల్ టేక్ అస్ టు ఇన్వర్డ్ పాత్.
1: ఈ నివృత్తి యందు కూడాను ప్రవృత్తిని ఏర్పరిచి ఆ ప్రవృత్తి యొక్క తత్వం నుంచి నివృత్తి యొక్క మార్గాన్ని బోధిస్తూ వచ్చేటువంటిది.
0: ఇన్ ట్రైంగ్ టు బి ఇన్వర్డ్ వి స్టార్ట్ టు బిగిన్ విత్ ఫ్రమ్ ద అవుట్వర్డ్ ట్రెండ్ అండ్ దెన్ రియలైజ్ లేటర్.
1: కాన భగవంతుని యొక్క లీలలు గానము చేతనే మనకు సంతృప్తి గావిస్తుంటాయి.
0: గాడ్స్ మిస్టరీస్ క్యాన్ బి అండర్స్టూడ్ అండ్ విల్ బి బ్లిస్ఫుల్ బై సింగింగ్ మిరకల్స్ ఆఫ్ గాడ్.
1: ఈ గానం అనేటువంటిది ఎంత మాధుర్యమైనటువంటిదో, ఎంత మధురమైనటువంటిదో, ఎంత శ్రవణానందమైనటువంటిదో అందరికీ తెలుసు.
0: మ్యూజిక్ యు నో హౌ మెలోడియస్ ఇట్ ఈస్, హౌ ప్లీజింగ్ టు హియర్.
1: తెల్లవారుజామున నగర సంకీర్తన చేస్తుంటే పాటలు రానివాడు కూడా అందులో ప్రవేశించి ఆనందంగా పాడుకుంటూ పోతుంటాడు.
0: The morning time during Nagar Sankirtan, those that do not know songs and hymns, they also join the chorus.
1: ఈ యొక్క గానమునందు అంత మాధుర్యం ఉంటుంది.
0: So much of sweetness is contained in this music.
1: నాస్తికుడైనా ఆస్తికుడైనా ఆస్తిక నాస్తికుడైనా నాస్తికుడైనా గానములో మురిచిపోతాడు, మర్చిపోతాడు.
0: He may be theist or an atheist for that matter. He forgets himself the moment he listens to the melody.
1: తనను తాను మరిపించి మురిపించి మయమర్పించేటువంటి తత్వమే ఈ గానము.
0: ఇట్ ఇస్ ద మ్యూజిక్ దట్ విల్ మేక్ హిమ్ ఫర్గెట్ లాస్ట్ ఫర్ హిమ్సెల్ అండ్ ఎక్స్టాటిక్ స్టేట్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఇంకా భగవంతుని యొక్క లీలా గుణగణ విశేషములను, మహత్తరములను కూడాను ఈ గానంలో ప్రబోధిస్తూ వచ్చింటుంది.
0: బై మ్యూజిక్ వీ కెన్ కన్వే అండ్ షేర్ ద మిరకల్స్ ఇన్ ద మిస్టరీ అండ్ ద డివైన్ క్వాలిటీస్ ఆఫ్ గాడ్.
1: ఈ భగవంతుని యొక్క చర్యలను, అనేక విధమైనటువంటి మహత్తరమైనటువంటి శక్తులను గానం ద్వారా వినిపించి అనేక ప్రపంచానికి చాటినటువంటి యొక్క భక్తులు కూడాను లేకపోలేదు.
0: దెర్ ఆర్ మెనీ డివోటీస్ హూ ప్రాపగేటెడ్ ద డివైన్ యాక్షన్స్ అండ్ ద డివైన్ మిస్టరీ అండ్ ద మిరకల్స్.
1: కనుక గానం అనేటువంటిది చాలా అందరినీ ఉల్లాసపరిచేటువంటిది.
0: దేర్ఫోర్ ఇట్స్ ద మ్యూజిక్ దట్ విల్ in which we will be swept off.
1: Kana gaanamu cheta andarnu tarinchadaniki idu oka chakkani rajamargam.
0: Music is the royal path leading to liberation.
1: Kanukane ee gaana sankirtanam chetane bhagavantunni tana swadhinamu gaavinchukovachu.
0: By singing the glory of God we can certainly attain him, reach him.
1: Ee vidhamga gaana sankirtanam chesi hrudayanni marchipoyi ఆ గానములో లీనమై భగవంతుని యందు తాను పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని అభివృద్ధి గావించుకుంటాడు.
0: వైల్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ హీ ఫర్గెట్స్ హిమ్సెల్ఫ్, హీ మర్జెస్ ఇన్ హిమ్, దేర్ బై డెవలప్స్ డివైన్ లవ్.
1: హీ కృష్ణాయని మురళిడా ద్రౌపదిని కమలేదా.
0: ఓ కృష్ణ, హ్యావ్ యు నాట్ కమ్ టు ద రెస్క్యూ ఆఫ్ ద్రౌపది?
1: పాండవులను గాచినావు, కుచేలుని ఆర్తి దీర్చినావు, కురూపి అయిన కుబ్జా వక్రములను పోగొట్టినావు. వాచామ గోచరుండని నీ చరితములను పొగడ

0: Krishna, you have protected Pandavas. It was you who had saturated the Kubja at that time. It was you who helped that Kuchela. And I have been waiting for you to receive your
1: grace.
0: You have protected Pandavas. And you made that ugly Kubja look so beautiful. And you helped Kuchela.
1: Krishna.
0: You came to their rescue, responding to their prayer.
1: Vachama gocharundani nee charitamulanu pogata brahmadulakunaina tarama.
0: Is it possible for Brahma to narrate, to describe, to extol in full your mystery?
1: Avangmanasa gocharam aneetvanti tattvanni gurtincheetvanti.
0: God is beyond comprehension, understanding.
1: Yato vacho nivartante apraapya manasasaha.
0: The word and the mind return in futility, being not able to understand the divinity.
1: Kanukane gana sankirtanam chetane, samasthi gana sankirtanam chetane, marinta jagat vyapti gavinchadaniki, hudayam vikasinchadaniki, విశాలంగా అవడానికి చక్కని అవకాశములు ఉంటున్నాయి.
0: బై సింగింగ్ టుగెదర్ దేర్ ఇస్ ఎవరీ పాసిబిలిటీ టు బ్లాసమ్ అవర్ డివోషన్ అండ్ టు రీచ్ అవుట్ టు ఎవరీబడీ.
1: ఈ భజన అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది.
0: కలెక్టివ్ సింగింగ్ ఇస్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
1: దీనిని మొట్టమొదట గురునానక్ ప్రారంభించాడు.
0: ఇట్ వాస్ గురునానక్ హూ స్టార్టెడ్ దిస్ కలెక్టివ్ సింగింగ్.
1: అతను అందరూ ఏకంగా పాడేటువంటి రీతిగా భజన్లోని ప్రారంభించాడు.
0: హీ స్టార్టెడ్ భజన్స్ కలెక్టివ్ కమ్యూనిటీ సింగింగ్.
1: కనుక అట్టి భజన అనేటువంటిది మానవుని చక్కగా తరింపజేస్తూ వచ్చింది.
0: ఇట్స్ ఓన్లీ భజన్ కలెక్టివ్ సింగింగ్ ఇన్ కోరస్.
1: కబీర్ దాసు,
0: కబీర్
1: తులసిదాసు,
0: తులసి
1: రామదాసు,
0: రామదాస్
1: వీరందరూ కూడాను ఈ నామ సంకీర్తన చేతనే తరిస్తూ వచ్చారు.
0: దేర్ లైవ్స్ ఆర్ రిడీమ్డ్ బికాస్ ఆఫ్ దీస్ భజన్స్.
1: ఈ నామ సంకీర్తన లోపల ఇంత మాత్రమైన శక్తి ఉంటుండాలి.
0: సచ్ గ్రేట్ మైటీ స్ట్రెంగ్త్ ఇస్ లేటెంట్ ఇన్ ది సింగింగ్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: రూపము లేదని చెప్పుకోవచ్చును కానీ నామం మాత్రం ఉంటుండాలి.
0: యు మే సే దట్ గాడ్ హ్యాస్ నో ఫార్మ్ బట్ హీ హ్యాస్ ఎ నేమ్.
1: భగవంతుడు అనేది ఒక పెద్ద పేరు.
0: గాడ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ నేమ్.
1: పేరంటే ఏమిటి కావాలి? ఓ రామకృష్ణ గోవింద్ అని కాదు, భగవంతుడా అనటమే ఒక పేరు.
0: Name is not Rama, Krishna, Govinda. You say God. God itself is a name.
1: Nama rahitudu antunnaru, roopa rahitudu antunnaru.
0: You say he is nameless and formless.
1: Nama roopamu lenatundi ee jagattulo kanaradu.
0: In this world there is nothing without a name and a form.
1: Kinchit anusvarupani kudanu roopam undi, naamam undi.
0: Even an atom has a name and a form.
1: ఈ రూపనామములే లేకపోతే ఇంత పెద్ద స్వరూపాన్ని ఏ విధంగా ధరిస్తుంది?
0: వితౌట్ నేమ్ అండ్ ఫార్మ్ టు సచ్ ఎ టైనీ స్మాల్ సటిల్ ఆటమ్ హౌ డు యు ఎక్స్పెక్ట్ ఎ లార్జ్ థింగ్.
1: ఉన్నటువంటి సమస్త రూపములకు నామము, ప్రతి నామమునకు ఒక శక్తి ఉంటున్నది.
0: దేర్ఫోర్ ఎవ్రీ ఆబ్జెక్ట్ హస్ గాట్ ఎ నేమ్ అండ్ ఎ ఫార్మ్ అండ్ ఎ పవర్ దేర్ ఇన్.
1: కనుకనే భారతీయులు ప్రతి రాతిని కూడాను పూజిస్తూ వచ్చారు, ప్రతి చెట్టును కూడాను పూజిస్తూ వచ్చారు.
0: దేర్ఫోర్ భారతీయస్ వర్షిప్ ఎవ్రీ స్టోన్, ఎవ్రీ ట్రీ.
1: విషపురుగు అయినటువంటి సర్పాన్ని కూడా పూజిస్తూ వచ్చారు.
0: దే వర్షిప్ ఈవెన్ ఎ పాయిజనస్ స్నేక్.
1: కానీ పైన ఎగిరేటువంటి గరుడవంతుని కూడా పూజిస్తూ వచ్చారు.
0: దే ఆల్సో వర్షిప్ ద బర్డ్ దట్ ఫ్లైస్.
1: భగవంతుని పూజించలేనటువంటిది మరొకటి లేనే లేదు జగత్తులో.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ దట్ డస్ నాట్ డిజర్వ్ యువర్ వర్షిప్.
1: అందువల్లనే అనేక మంది ఎక్కడ చూస్తే అక్కడ ప్రదర్శన చేసి అక్కడే భూమికి నమస్కారం చేసుకుంటారు.
0: దేర్ ఫోర్ వాట్ మెనీ పీపుల్ డూ, యూ మైట్ బి వాచింగ్, they go on paying their obeisance, respects.
1: Sarvatra untundadi bhoomi.
0: Mother Earth is present everywhere.
1: Idi mother earth lenatvanti pradesame ledu.
0: There is no place where there is no earth.
1: Oka chinna katha untundadi.
0: There is a small story here.
1: Oka fox bhoomi daggara 5 rupayalu appu teeskundata.
0: A fox has taken a loan of 5 rupees from earth.
1: Rendo dinam lechetappudike earth adigindata, em 4 rupayalu na isthava ledha ani.
0: Second day earth asks, are you going to repay the loan?
1: Ade dinni inka tritti pettadam chaala kashtam avutundani raatri raatri chaala parigetti ento adu parigetti poyindata.
0: In order to evade payment, the fox went on running overnight.
1: Ee bhoomi yokka taapani nenu tappaka tappinchukunnanu, nenu inka haayiga undavachu anukundata anakka.
0: The fox didn't want to be bothered or pestered by earth, therefore it went on running.
1: విశ్రాంతి తీసుకుంది.
0: ఇట్ టుక్ రెస్ట్.
1: తెల్లవారు లేచింది.
0: గాట్ అప్ నెక్స్ట్ మార్నింగ్.
1: అక్కడ కూడా భూమి ఏమి నా 5 రూపాయలు ఎక్కిస్తావు అనేది.
0: ఇమ్మీడియట్లీ ఎర్త్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ ఆర్ యు గోయింగ్ టు పే బ్యాక్ ద లోన్.
1: కనుకనే భూదేవి అనేటువంటిది సర్వత పాణిపాదం సర్వత్రా ఉంటుండాలి.
0: సో ఎర్త్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: కనుకనే ఈ భూమిదే ఒక దేవత.
0: దేర్ఫోర్ ఎర్త్ ఈస్ డివైన్.
1: కనుకనే భూమి కూడాను ఒకనొక సమయంలో నారాయణని ప్రార్థించిందట.
0: దిస్ ఎర్త్ ప్రే టు నారాయణ.
1: స్వామి
0: స్వామి
1: ఎలాంటి పాపములనైనాను నేను భరించగలను.
0: ఐ కెన్ బేర్ ఎనీ సినర్.
1: కానీ నీ నామస్మరణ చేయనటువంటి వారిని నేను భరించలేకపోతున్నాను.
0: బట్ ఐ కెనాట్ బేర్ ఎనీ ఫెలో హూ కెనాట్ సింగ్ యువర్ గ్లోరీ.
1: సర్వులకు నువ్వు నీ నామస్మరణ అందించి వారికి తరింపజేయటానికి తగినటువంటి మార్గం చూపించమనిందట.
0: సో ఎర్త్ ప్రే టు నారాయణ. ఓ గాడ్ షో ద వే సో దట్ దే వుడ్ సింగ్ యువర్ గ్లోరీ.
1: అప్పుడు
0: దెన్
1: వాల్మీకి కోటి శ్లోకాలు రాశాడట రామాయణం పైన.
0: వాల్మీకి కంపోజ్డ్ 1 crore స్టాన్సెస్ ఆఫ్ రామాయణ.
1: అందులోపల ఈ రాసిన తర్వాత తిరిగి ఇదంతా ఒక ముల్లోకాల వారికి పంచాలి అనుకున్నాడట.
0: హీ వాంటెడ్ టు డిస్ట్రిబ్యూట్ దిస్ 1 crore ఆఫ్ శ్లోకాస్ అమంగ్ ద 3 worlds.
1: కానీ అందరికీ సమంగా పంచుతూ వచ్చాడు.
0: దే వర్ ఆల్ డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వలీ.
1: 33 lakh 33,000 పంచాడు.
0: 333 వర్ డిస్ట్రిబ్యూటెడ్
1: ముల్లోకముల వారికి పంచాడు.
0: దే వర్ డిస్ట్రిబ్యూట్ ఆల్ ది 3 worlds.
1: 33,000 ఇది ముల్లోకాల వరకు చేరిపోయింది.
0: ఇట్ రీచ్డ్ ఆల్ ది 3 worlds.
1: ఒక్క శ్లోకం మిగిలింది.
0: బట్ 1 shloka remained.
1: ఈ శ్లోకాన్ని ఎట్ట పంచేది?
0: హౌ టు డిస్ట్రిబ్యూట్ ఈక్వలీ ది శ్లోక?
1: ఇది పంచడానికి వీలు కాదే.
0: ఇస్ నాట్ పాసిబుల్ టు డిస్ట్రిబ్యూట్.
1: అప్పుడు ఈ శ్లోకం లోపల దీంతో 11 అక్షరాలు ఉంటున్నాయి.
0: ది శ్లోక హ్యాడ్ 11 letters.
1: 11 అక్షరాలు ఉంటున్నప్పుడు ఈ ముల్లోకముల వరకు పంచాలి.
0: 3 words మస్ట్ రిసీవ్ ఈక్వల్.
1: 3 అక్షరాలు ఒక్కొక్కరికి ముల్లోకాల వరకు పంచారు.
0: అట్ ద రేట్ ఆఫ్ 3 letters దే వర్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్ 3 worlds.
1: మిగిలినాయి.
0: 2 letters remain.
1: ఇది ఎవరికి పంచేది? ముల్లోకాల వరకు పంచడానికి వీలు కాదే.
0: Only 2 letters are remaining. There are 3 words to claim.
1: Vishnu
0: said,
1: "Amma, ఈ యొక్క వాల్మీకి రాసినటువంటి యొక్క రామాయణమును అందరినీ పంచడానికి కారకుండా పోయింది. ఇదిగో 2 అక్షరాలు మిగిలాయి. ఈ 2 అక్షరాలే రామ కృష్ణ హరి శివ హర సాయి అనేటువంటి 2 అక్షరాలుగా పెట్టుకోండి.
0: At this juncture, Narayana told Earth, I distributed all slokas of Ramayana, but however only 2 letters remained. I could not distribute. Those 2 letters are Rama, Krishna, Hari, Shiva, Sai.
1: అన్నింటికి 2 అక్షరాలు సరిపోయింది.
0: సో 2 letters are here now.
1: కనుకనే ఈ 2 అక్షరములు కూడా ద్వైత స్వరూపం అని పెట్టింది.
0: So these 2 letters are to be shared.
1: ప్రపంచం అనేటువంటిది ద్వైత స్వరూపమే.
0: The whole world is a jewel.
1: కలుగునే దాని వల్ల కొంతవరకు మానవులు కొంత మార్పు చెందుతుంటారు.
0: ది డ్యూయలిజం విల్ మేక్ యూ
1: ఫర్గెట్. ఎ మ్యాన్ విత్ డ్యూయలీ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్ అని.
0: ఎ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
1: అందువల్లే ఒకటూరు ఎస్ అని పోతుంది, ఒకటూరు నో అని వస్తుంది.
0: సో మైండ్ సేస్ ఎస్ అట్ వన్ టైమ్ అండ్ నో అట్ అనదర్ మోమెంట్.
1: ఈ ప్రకృతి యొక్క స్వభావం ఆ రీతిగా ఉంటుండాలి.
0: దట్ ఈస్ ది నేచర్.
1: కనుకనే ఈ 2 అక్షరముల నామాన్ని ఎవరైనా స్మరించవచ్చు, అందరూ తరించవచ్చు అన్నారు.
0: Therefore, God's name of these 2 letters can be chanted, sung by anybody.
1: Christians కూడా జీసస్ 2 అక్షరాలు వచ్చేసింది.
0: Christians also said 2 letters.
1: Muslims కూడా అల్లా 2 అక్షరాలు వచ్చేసేసి.
0: Muslims say Allah 2 letters.
1: అన్నింటి అందరూ 2 అక్షరాలు.
0: Every religion speaks of God 2-lettered one.
1: అందువల్లనే త్యాగరాజ్ చెప్పాడు.
0: So Chagra said,
1: ఎవరని నిన్ను నిర్ణయించేదిరా?
0: How can I decide you?

0: మాధవ మంత్రము ఓం నమో నారాయణాయ, నమో నారాయణాయ అనేటువంటి అష్టాచరణామంలో రకారమే దీనికి ప్రాణము అన్నాడు.
1: ఇన్ మాధవ మంత్ర ఓం నమో నారాయణాయ,
0: ఆ రకార పోతే నాయనాయ అయిపోతుంది.
1: నమో నారాయణాయ వితౌట్ రా ఇట్ ఈస్ మీనింగ్ లెస్.
0: నాయన అంటే ఛేదించటము,
1: నాయన మీన్స్ చాపింగ్ ఆఫ్ కటింగ్.
0: కాబట్టి దీంట్లో ప్రాణం లేదు.
1: సో దేర్ ఇస్ నో లైఫ్ హియర్.
0: శివ మంత్రమునకు మా జీవము. నమ శివాయ, ఇందులో మకారమని లేకుంటే నా శివాయ.
1: But Shiva Mantra, Namah Shivaya, Ma is the prime letter, without which it is
0: life Shiva. Letter.
1: Life letter.
0: Kanukane, Namah Shivaya ane tvandhi boi, Namah Shivaya, Makaram lekuna bote, Nas Shivaya, Mangalam kaane tvandhi, Amangalam hoi pote.
1: Namah Shivaya, which is auspicious, without Ma, life letter, it is inauspicious.
0: Ee vivaramu telisina ganunaku mukkeda.
1: I pay my respects to the one who knows all these details.
0: Yavarani, yavarani, ninnu ninna inche dira.
1: How am I to decide? In what way I can call you?
0: Shivudavo, Madhavudavo.
1: Maybe Shivudavo, Shivudavo or Madhava.
0: Kani Shivamantramlo Majivamu, Madhavamantramlo Rajivanam. ఈ వివరము తెలిసినటువంటి వానికి నేను మ్రొక్కుతాను అన్నాడు.
1: దేర్ఫోర్ ఇన్ మాధవ మంత్ర లైఫ్ లెటర్ ఇస్ రా, ఇన్ శివ మంత్ర లైఫ్ లెటర్ ఇస్ మా.
0: కనుక ఈ రెండు చేరినటువంటిదే రామ అనే మంత్రము నేను మొక్కుతున్నాను అన్నాడు.
1: దీస్ టూ లెటర్స్ కాన్స్టిట్యూట్ రామ. ఐ పే మై రెస్పెక్ట్ సాల్యుటేషన్స్ టు దట్.
0: కనుక జగత్ అంతా కూడాను భగవత్ నామాన్ని స్మరించినటువంటి వాడు లేనే లేడు.
1: In this whole world there are none who don't chant his name.
0: ఏదో ఒక రూపంలో భగవంతుని స్మరిస్తుంటాడు.
1: In one form or other he thinks of God.
0: పిల్లల పేరు పెట్టుకోనన్నా వాడిని పిలుస్తూ ఉంటాడు.
1: At least they will have their children named after him.
0: లేక స్నేహితుని పేర్లన్నా వాడు పిలుస్తుంటాడు. అరే రామా ఇక్కడ రారా, అరే కృష్ణ రారా అని ఏదో ఒక రీతిగా పిలుస్తుంటాడు.
1: At least he will be calling his friends who bear the names of gods.
0: కనుక భగవంతుని నామము లేనటువంటిది ఎక్కడ కూడా కనిపించదు.
1: All names are divine.
0: అన్ని నియమం అన్ని రూపములు భగవంతుని రూపములే.
1: ఆఫ్టర్స్ కాన్స్టిట్యూట్ రామా. ఐ పే మై రెస్పెక్ట్ సాల్యుటేషన్స్ టు
0: కనుక జగత్ అంతా కూడాను భగవత్ నామాన్ని స్మరించినటువంటి వాడు లేనే లేడు.
1: ఇన్ దిస్ హోల్ వరల్డ్ దేర్ ఆర్ నన్.

0: అన్ని నియమం అన్ని రూపములు భగవంతుని రూపములే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: అన్ని నామములు భగవంతుని నామములే.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: కనుకనే ఏ నామంతోనైనా స్మరించి నామ సంకీర్తన చేతనే జీవితాన్ని ధరించుకోవాలి.
1: We have to redeem our lives, singing his glory, chanting his name.
0: నీ ప్రాంతిని పురస్కరించుకుని భగవంతుని ఎన్ని రకములుగా వర్ణించుకోవచ్చును.
1: Basing on your own feeling, you can extol God in any way you want.
0: అది నీ యొక్క తృప్తి.
1: It gives you satisfaction.
0: అది నీ భ్రమ.
1: That's your
0: feeling. కాని నామం మాత్రం సత్యం.
1: But the name of the God is truth.
0: నిరంతరము నామాన్ని నాలుకపైన నాట్యం ఆడిస్తుంటే ఇంతకంటే తగినటువంటి తపస్సు మరేమిటి?
1: There is no other penance greater than making the name of God dance on your tongue.

0: ఈ ఒక్క భగవత్ యొక్క తత్వాన్ని నామాన్ని స్మరిస్తే అదే తపస్సు, అదే తీర్థము, అదే క్షేత్రము, అంత సర్వము అదే అయిపోతుంది.
1: సింగ్ హిస్ గ్లోరీ, దట్ ఈస్ ద పిల్గ్రిమేజ్ అండ్ దట్ అమౌంట్స్ టు రీడింగ్ ద సీక్రెట్ టెక్స్ట్, దట్ ఈస్ ద పెనెన్స్.
0: కనుక గుణ సంకీర్తన, భావ సంకీర్తన, ఇవన్నీ సంకీర్తనలో కాకుండా నామ సంకీర్తన మాత్రము చాలా ఉత్తమమైన సంకీర్తన.
1: Of all the forms of singing the glory of the Lord, the attributes and the feeling and all that, the name chanting is supreme.
0: Naam chetane bhajinchandi.
1: Chanting, naam chetane tarinchandi. And that's the only way to
0: redemption. Naamanne varinchandi.
1: And you be after his name.
0: Bhajana bina sukha shanti.

0: mother.
1: When there is lamp at home, why do you need to go to the neighbor's house for the same lamp? You being the divine, if you forget God, it amounts to forgetting your own self.
0: Vidyarthulara,
1: students,
0: భారతీయ సంస్కృతి యందు సమస్త పదార్థములు కూడాను దైవ స్వరూపమే.
1: As per the culture of Bharat, every matter is divine.
0: దైవం కానటువంటి పదార్థము, దైవం లేనటువంటి జీవము ఈ జగత్తులో కానరాదు.
1: There is no material nor a living creature without divinity.
0: రాయి మొదలుకొని రత్నం వరకు,
1: right from stone to the diamond,
0: chima modalukoni simham varaku,
1: from ant to a lion,
0: pachi modalukoni garuda varaku,
1: right from a bird,
0: parvatam modalukoni chinna gulaka rayi varaku kudanu,
1: the mountain to a small pebble.
0: Kanuka bharatiyulu chettunu guttanu puttanu mattini kudanu poojistu vacharu.
1: Therefore Bharatiyas worship the tree, the ant hill and the mountain.
0: ee naati bharatiyulu ee pavitra sampradayamnu vismarinchi kevalamu ee laukikalo jagattulo ivanni kudunu moodha vishwasamuluga bhavinchi ee aadhunika yugamnandu ee vidyarthulu kudunu ee vidhamainatunti okka margamne anusaristhu prachina sampradayam antai kudunu moodha vishwasamani దానిని వెనుకకి నెట్టి వేస్తున్నారు.
1: సచ్ సీక్రెట్ కల్చర్ ఆఫ్ భారత్, ద లెగసీ అండ్ ద హెరిటేజ్ ఈజ్ టోటలీ ఫర్గాటన్ అండ్ ఈజ్ వ్యూడ్ యాజ్ ద బ్లైండ్ ఫెయిత్ అండ్ ట్రెడిషన్. ద మోడర్న్ స్టూడెంట్స్ ఆల్సో కన్సిడర్ ఆల్ ది ఏన్షియంట్ పాత్ యాజ్ సూపర్ స్టిషన్.
0: భారతీయుల యొక్క విశ్వాసము గొప్ప అంతరాత్మతో కూడినటువంటిది.
1: ద ఫెయిత్ ఆఫ్ భారత్ has got a lot of significance.
0: భగవంతుడు అనుగ్రహించినటువంటి ఈ ప్రేమ తత్వమును మానవుల వరకే ఇది పరిమితం కాకుండా సర్వ జీవులు యందు సర్వ పదార్థములు యందు కూడాను ఈ ప్రేమ తత్వాన్ని ప్రసరింపచేస్తూ వచ్చారు భారతీయులు.
1: ద భారతీయస్ హ్యావ్ నాట్ లిమిటెడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ టు ఎ మ్యాన్ ఓన్లీ, నో, ఇట్ హ్యాస్ గోన్ టు ద లెవెల్ ఆఫ్ ఆల్ మెటీరియల్ and all other living creatures.
0: కనుకనే త్యాగరాజు కూడాను

0: పశ్చిమలో బ్రహ్మలో.
1: In an ant and also in Brahma.
0: Shiva Keshavadulalo.
1: In Shiva and also Keshava.

0: భగవంతుని యొక్క దివ్యతత్వము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: ద డివినిటీ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: ఇందుకలడందు ఏదని సందేహము వలదు.
1: యు డోంట్ నీడ్ టు డౌట్. గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ హియర్.
0: రోడ్డు పైన పడినటువంటి దారి పైన ఉండినటువంటి ఒక చిన్న రాతిని కూడా పూజిస్తూ వస్తున్నారు.
1: భారతీయస్ వర్షిప్ ఎ స్టోన్ దే ఫైండ్ ఆన్ ద వే.
0: విషసర్పమును ప్రవేశించినటువంటి పుట్టను కూడా ప్రేమిస్తూ వచ్చారు, పూజిస్తూ వచ్చారు.
1: దే ఆల్సో లవ్ ఎన్ యాంట్ హిల్ అండ్ ప్రే ద స్నేక్ ఇన్ సైడ్.
0: ఈ విధంగా భారతీయులు పూజించలేనటువంటి పదార్థం ఈ జగత్తులో కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో మెటీరియల్ విచ్ ఇస్ నాట్ వర్షిప్.
0: గుట్టను పూజిస్తూ వచ్చారు.
1: దే వర్షిప్ ఇన్ ద
0: మౌంటెన్ పర్వతము అని, ఇది హిమాచల పర్వతము అని పర్వతాన్ని కూడా పూజించి వచ్చారు.
1: దే వర్షిప్ మౌంటైన్స్ హిమాచల.
0: ఈ విధంగా గుట్టలను, చెట్టులను, పుట్టలను, మట్టిని కూడా పూజిస్తూ వచ్చారు, పచ్చిని కూడా పూజిస్తూ వచ్చారు.
1: లైక్ దిస్ భారతీయస్ వర్షిప్ ద యాంట్ హిల్ ద మౌంటైన్ ద ట్రీ అండ్ ద బర్డ్.
0: చీమలకు భారతీయులు బియ్యం పిండిని పోస్తూ దాన్ని సంరక్షించడానికి ఎన్నో విధములుగా కూడా ప్రాకులాడుతూ ఉండేటువంటి వారు.
1: భారతీయస్ ఆఫర్ రైస్ ఫ్లోర్ టు ది యాంట్.
0: ఇప్పటికి కూడా కలకత్తా ఇలాంటి ప్రదేశం ఎందు ఈ పక్షులకంతా కూడా చేపలను అందించటము, ఆహారాన్ని అందించటము ఇలాంటివంతా కూడా సేవలు చేస్తూ వచ్చారు.
1: ఇన్ కల్కట్టా ఈవెన్ దీస్ డేస్ యు ఫైండ్ ఫిష్ ఆర్ ఆఫర్డ్ ద ఫ్లయింగ్ బర్డ్.
0: అనేటువంటిది భారతీయులకు పెట్టిన పేరు, పుట్టిన ఇల్లు. భూతదయా పశ్చాత్తాపం,
1: ది కంపాషన్ అండ్ రిపెంటెన్స్ ఆర్ ది టూ క్వాలిటీస్ దట్ వి ఫైండ్.
0: ఇలాంటి భారతీయుల యొక్క సంస్కృతిని ఇది కేవలం మూఢ విశ్వాసం అని భావించటము, అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు.
1: టు కన్సిడర్ ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ వన్ ఆఫ్ సూపర్ స్టిషన్. దేర్ ఇస్ నో అదర్ హైయర్ ఫూలిష్నెస్ దాన్ దిస్.
0: కేవలము పాశ్చాత్యులు బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అన్నాడు, భ్రాతృత్వం కంటే గొప్పది లేదన్నారు.
1: The Westerners considered the feeling of brotherhood of man, fraternity highest.
0: కాని భారతీయ సంస్కృతి అందు ఈ భ్రాతృత్వం కంటే అధికమైనటువంటి మరొక స్థానం ఉంటున్నది, అదే ఏకాత్మభావము.
1: బట్ అమంగ్ భారతీయస్ దేర్ ఇస్ వన్ స్టెప్ హైయర్ దాన్ దిస్ బ్రదర్హుడ్.
0: సర్వులు ఎందు ఉండినటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఒక తత్వాన్ని ప్రచురింపజేసినటువంటిది, ప్రచార ప్రబోధన సల్పినటువంటి ఒక భారతీయ సంస్కృతాన్ని మూఢత్వం అని చెప్పుకోవటంలో ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు.
1: ఇట్ ఇస్ ద కల్చర్ ఆఫ్ భారత్ దట్ ప్రొపగేటెడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్, ద స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద క్రీచర్స్. దేర్ ఇస్ నో అదర్ ఫూలిష్నెస్.
0: సాంఘికమైనటువంటి ఒక ధర్మము అనగా ఏ దేశమునందు కూడా ఈ సోషల్ జస్టిస్ అనేటువంటిది ఎక్కడ కానరాదు.
1: యు డోంట్ ఫైండ్ ది సోషల్ జస్టిస్ ఇన్ అదర్ కంట్రీ.
0: ఏ దేశమునందు చూసినా కానీ అనేక భిన్న భిన్నములైనటువంటి యొక్క తెగలను భావిస్తూ వచ్చారు.
1: యు ఫైండ్ డైవర్సిటీ మల్టిప్లిసిటీ ఎవ్రీవేర్.
0: కానీ భారతీయులు ఒక్కరు మాత్రమే ఇటువంటి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని లోకానికి ప్రబోధిస్తూ వచ్చారు.
1: ఓన్లీ కల్చర్ ఆఫ్ భారత్ that propagated the principle of unity in diversity.
0: ఇది చిరకాలం నుండి కూడాను మన భారతదేశమునందు అభివృద్ధి గాంచి ఇతర దేశములకు కూడాను ఈ ఆధ్యాత్మిక సంపత్తిని అందించి అనేక జగములను సుస్థిర శాంతి భద్రతకు చేకూరుస్తూ వచ్చారు.
1: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ కల్చర్ ఆఫ్ భారత్ దట్ హెస్ షేర్డ్ ఇట్స్ రిచ్ కల్చరల్ హెరిటేజ్ అండ్ ద స్పిరిచువల్ వెల్త్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద నేషన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: సాంఘికమైనటువంటి ఒక జగత్తునందు, ఈ పవిత్రమైనటువంటి యొక్క దేశమునందు, దివ్యమైనటువంటి భావమునందు, నవ్యమైనటువంటి యుగమునందు ఈ పవిత్రమైన చరిత్ర మరువరానటువంటి చరిత్ర.
1: ఇన్ దిస్ న్యూ ఏజ్ ద నావల్ ప్రిన్సిపల్స్, ద యూనిక్ ప్రిన్సిపల్స్ రిలేటింగ్ టు సోషల్ జస్టిస్ విచ్ ఇస్ డివైన్ హ్యాస్ గాట్ టు బి ప్రిజర్వ్డ్.
0: కనుక ఇది గొప్ప విశాలవంతులకు మాత్రమే ఇది అర్థమవుతుంది, కానీ సంకుచితమైనటువంటి బుద్ధి గల వారికి ఇది కేవలం మూర్ఖంగానే కనిపిస్తుంది.
1: బ్రాడ్ మైండెడ్ పీపుల్ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్.
0: దేవుడు లేని స్థానం ఎక్కడ?
1: షో ది ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: దేవుడు కానటువంటి పదార్థం ఎక్కడ?
1: వాట్ ఈస్ ది మెటీరియల్ డివైడ్ ఆఫ్ డివినిటీ?
0: భగవంతునిదే.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్.
0: అణోరణీయాన్ మహతో మహీయాన్.
1: ఫ్రమ్ ఆటమ్ మైక్రోకాజం టు ద మాక్రోకాజం.
0: ఈ అణువులు చేరించవల చేతనే ఘనంగా ఏర్పడుతున్నది.
1: You find the matter composed of atoms.
0: అణువులందు కూడా ఉండినటువంటి దైవత్వాన్ని కాదని చెప్పడానికి ఏ సైంటిస్ట్ కాదు మాత్రం ముందుకు వస్తాడు?
1: Which scientist will come forward to say that there is no divinity in an atom?
0: అణువు దైవం కాదని చెప్పేటువంటి వాడు సైంటిస్టే కాదు.
1: The scientist who denies the presence of divinity in an atom,
0: సర్వమును పరమాణువుల యొక్క పవిత్రతనే ఈ యొక్క స్వరూపంలో ప్రకాశిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఫైండ్ ద డివినిటీ దట్ షైన్స్ ఇన్ ఎవ్రీ ఆటమ్.
0: అందువల్లనే
1: సో
0: ఎక్కడ చూసినా కానీ భగవంతుడే ఉంటున్నాడని రామదాస్ పాడుతూ వచ్చాడు.
1: Therefore Ramadas sang the glory of God, telling that he is everywhere.
0: Rama tattvam tappa maroka tattvam ikkadi prapanchamlo kaanu raadu.
1: In this world you find only the principle
0: of Ramamayam. Ee jagamanta Ramamayam annadu.
1: He said everything is principle of Rama, the whole universe, nothing else.
0: Tatti padartham kudunu manamulu ramimpa chesetvantidi.
1: It means every matter in this world will draw your attention.
0: Kaani ee naati vidya vidhanamu aneka vipareeta margamlo ప్రయత్నం చేయటం ఈ దివ్యత్వాన్ని మీరు విస్మరిస్తూ పోతున్నారు.
1: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ డిస్టార్టెడ్ అండ్ పర్వర్టెడ్ వర్షన్,
0: పొట్టకూటి చదువులు మాత్రమే కానీ బుద్ధిని అభివృద్ధి పరిచేటువంటిది, జ్ఞానాన్ని వికసింపజేసేటువంటిది కాదు.
1: The modern education will help us only to carry out a living. It doesn't help to blossom our intellect.
0: పాప భయంబు పోయే
1: There is no fear of sin.
0: Paripatai poyanu suskrutam bilam.
1: Entering into wrong action has become a habit.
0: Papa bhayambu poye.
1: There is no fear of sin.
0: Paripatai poyanu duskrutam bilam.
1: Doing all wrong actions has become a second
0: nature.
1: The devotion is lost.
0: Jivarimpagaleni duranta krutyamu dapuramaye lokamulo.
1: In this world all wicked actions are taking place beyond all narration and measure.
0: Yapuramayya lokamulo Sripati namachintanane chekura cheyu sukambu manava manava Sripati namachintanane chekura cheyu sukambu.
1: O man, understand this. You can gain happiness only by chanting the name of God.
0: పుస్తకముల్ పఠించితిని
1: ఐ హావ్ గోన్ త్రూ ఆల్ టెక్స్ట్
0: పూర్తిగా చూచితి సర్వశాస్త్రము
1: ఐ హావ్ గోన్ థరలీ ఆల్ సీక్రెట్
0: నిశ్చులమైన విద్యలను నేర్చితి నంచును గర్వమేల.
1: Why should you pride yourself that you have become an expert in all fields of knowledge? నీ
0: హస్తయుగంబు మోచి పరమాత్ముని భక్తితో కొల్వలేని ఈ ప్రకృతి విద్యలన్నీ దాత్రి నిరర్థకముల్ కద మానవా.
1: ఓ మ్యాన్, విత్ ఆల్ యువర్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ అబౌట్ విచ్ యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యూ కెనాట్ జాయిన్ బోత్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రేయర్ ఆఫర్ ప్రేయర్ టు గాడ్, ఆల్ యువర్ ఎడ్యుకేషన్ ఇస్ యూస్లెస్.
0: కేవలం పొట్టకూటిని కూడా అందించలేకపోతున్నాయి ఈ విద్యలు.
1: This education is not even helping us to carry out a living.
0: Nidurandilechi mari nidura poyadu dadi pottakai haddunu padduleka vyayamandaga jeyuchu jeevitambu nee vidyala daravosi aravinda dalachuni vismarinchi ఏ పెద్ద సుఖము నొందితురో ప్రీతిగా యోచన చేయు మానవా, ప్రీతిగా యోచన చేయు మానవా, ప్రీతిగా యోచన చేయు మానవా.
1: ఓ మ్యాన్, ఎంక్వైర్ పీస్ఫుల్లీ, యూ విల్ అండర్స్టాండ్ రైట్ ఫ్రమ్ ద టైమ్ వీ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అంటిల్ వీ గో బ్యాక్. We spend all the time and struggle hard to study, to acquire various forms of education. We don't offer our prayer.
0: Janma dullaham manava janma metti kudanu idiya manam sampadinchavalsindi.
1: Having been born as a human, is that what we should have?
0: Idiya manam sadinchavalsinatundi.
1: Is it that we should achieve?
0: Idiya manam pondavalsinatundi aanandamu.
1: Is that kind of happiness should we get it?
0: Kaadu kaadu.
1: No.
0: Mana aanandam veru, mana gamyam veru, mana lakshyam veru.
1: Our purpose is different, our goal is different, our aim is different.
0: Kaani aa satyanityamainatundi okka daanini vismarinchi asatyamu anityamu ashashtamainatundi daani paina mana lakshyanni abhiruddhi parchukuntunnam.
1: But on the other hand, we go by all falsehood and we think of all that is ephemeral and transient.
0: ఇది ప్రాకృతమైనటువంటి విద్యలు ఉండవలసిందే.
1: This modern education, secular knowledge is needed.
0: ఇది కాదని నేను చెప్పటం లేదు.
1: భగవాన్ డజన్ సే నో టు దట్.
0: యమున సుఖయింప హేమతారక విద్య పరమున సుఖయింప బ్రహ్మ విద్య.
1: The secular knowledge is required to carry out happy living on earth, while the spiritual knowledge is necessary for the life
0: after.
1: This is all worldly knowledge.
0: ఇది ప్రవృత్తి యొక్క తత్వము.
1: ఇట్ ఇస్ వన్ నేచర్ ఆఫ్
0: మనది నివృత్తి యొక్క లక్షణం.
1: బట్ వీ షుడ్ ఫాలో ది ఇన్వర్డ్ పాత్.
0: ప్రవృత్తి అనిత్యము అశాశ్వతము.
1: దట్ విచ్ ఇస్ అవుట్ వర్డ్ ఇస్ మొమెంటరీ అండ్ టెంపరరీ.
0: సత్యము నిత్యము.
1: దట్ విచ్ ఇస్ విత్ఇన్ ఇస్ ట్రూ.
0: కనుకనే ఈ నివృత్తి మార్గాన్ని మనం పొందడానికి తగినటువంటి యొక్క ప్రయత్నం కూడా మనం చేయాలి.
1: Therefore, we should make every effort to travel within, follow the inward path.
0: ఏవి ప్రయోజనం?
1: What is the use?
0: పుస్తకముల నిండ మస్తుగా చదివుండే మస్తకముల నిండ మట్టి మెండు.
1: Books are full of reading material, but the heads are full of mud.
0: కాని పుస్తకములో ఉంటుండాలి knowledge.
1: There's knowledge in the books.
0: ఈ పుస్తకం నాలెడ్జ్ ఎంతవరకు పనిచేస్తుంది?
1: హౌ లాంగ్ దిస్ బుకిష్ నాలెడ్జ్ విల్ హెల్ప్ యూ?
0: కానీ ఆ పుస్తకమే మస్తకంగా మార్చుకుంటే మస్తకం కూడా మట్టి అయిపోతుంది, పుస్తకము మట్టి అయిపోతుంది.
1: ఆన్ ద హ్యాండ్ ఇఫ్ యూ ట్రాన్స్ఫార్మ్ ద బుక్ ఇన్ యువర్ హెడ్, బోత్ బికమ్ మడ్ ఓన్లీ.
0: కారణం ఏమిటి? సంఘ దోషము. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: The reason is our company. Tell me your company.
0: ఈ పుస్తకంలో ఉండేటువంటి జ్ఞానం మస్తకంతో చేరేటప్పటికి మస్తకం యొక్క సంబంధం కూడా పుస్తకంగా మారిపోతుంది.
1: On the other hand, if you take, absorb all the material contained in the book,
0: kanukane pustakam yokka knowledge kada manaku kavalsinatundi. So mastakam yokka knowledge adi a practical knowledge.
1: So it is not the bookish knowledge which is important, it is the practical knowledge which is essential.
0: Practical knowledge ni manam sadhincharante oka aadhyatmika margamlo tappa anya margamlo veelu kaadu.
1: You can acquire practical knowledge by following the spiritual path.
0: Yat bhavam tad bhavati.
1: As is the feeling, so is our experience.
0: మన భావము మన విశ్వాసము పవిత్రంగా ఉండినప్పుడు ఆ యొక్క ఫలితం కూడా పవిత్రంగానే మనకు లభ్యమవుతుంది.
1: When our feelings and faith are pure and sacred, you will be successful too.
0: శ్రీనాథ్ చెప్పాడు.
1: శ్రీనాథ్ said,
0: పూర్వకాలమునందు శ్రీమంతుల యొక్క ఇంటి ముందు ఒక చిన్న గూడుగా ఉండేటువంటిది.
1: In earlier days, the rich persons will have a sort of an arch-like thing in front.
0: People andaru vachi aa shrimantulu yokka inti mundu pettinatundi jyothi nunchi vaari inti jyothini veliginchukoni poyetundi vaaru.
1: Everybody from the neighborhood would go over there and light their lamps, taking it from this rich man's house.
0: Endukanaga aa shrimantulu inti nunchi vachina jyothi mammanu kuda nu shrimantuluga maarustundeni aa vishwasam.
1: The faith is, if they go and light their lamps right from the rich man's house, they would be rich someday.
0: Ee sampradayamunu puraskarinchukoni రేపల్లె ఎందు కూడాను యశోద ఇంటి ముందు కూడాను ఒక గూడు కొట్టి ఆ గూడు లోపల దీపం వెలిగించేటువంటిది యశోద.
1: యాజ్ పర్ దిస్ ట్రెడిషన్ దేర్ ఇస్ ఆల్సో ఎ సార్ట్ ఆఫ్ ఎ ప్లేస్ దేర్.
0: ఆ గోపికల ఇండి వాళ్ళందరూ కూడాను లైన్ గా వచ్చి ఆ జ్యోతిని వెలిగించుకుని పోయేటువంటి వారు.
1: ఆల్ గోపికాస్ లైన్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ల్యాంప్ అండ్ లైట్ అప్ ఓవర్ దేర్.
0: అప్పటికి కృష్ణుడు మధుర చేరిపోయాడు.
1: కృష్ణ రీచ్ ఇన్ మధుర బై దెన్.
0: ఆ రేపల్లెలో కృష్ణుని యొక్క లీలలు చరిత్రలు వింటుంటే కొత్తగా వచ్చినటువంటి కోడలకు చాలా పిచ్చి పట్టినట్టు అయిపోయింది.
1: ఎ న్యూ బ్రైడ్, ఎ డాటర్ ఇన్ లా, హర్డ్ ఆఫ్ ఆల్ ద మిరకల్స్ అండ్ ద మిస్టరీస్ ఆఫ్ కృష్ణ అండ్ షీ బికేమ్ మ్యాడ్. అయ్యో
0: నా దురదృష్టము,
1: ఇట్స్ మై బ్యాడ్ లక్.
0: నేను ఈ రేపల్లెకు వచ్చేటప్పటికి కృష్ణుడు కూడా నువ్వు రేపల్లె వదిలి మధుర చేరిపోయాడు కదా.
1: ఇట్స్ మై బ్యాడ్ లక్, బై టైమ్ ఐ రీచ్ రేపల్లె కృష్ణ లెఫ్ట్ మధుర.
0: నష్టం రాసిన రాత కన్న కలదా నువ్వురేండు చింతిల్లి నన్ను.
1: ఐ మే రిపెంట్ ఫర్ 100 ఇయర్స్, ఐ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద ఫ్యాంగ్స్ ఆఫ్ డెస్టినీ.
0: అని చింతిస్తూ ఉండేటువంటిది.
1: షీ వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: ఇంతకు పూర్వం అంతా కూడాను తన అత్తగారు వచ్చి ఆ ఇంటి జ్యోతిని వెలిగించుకుని పోయేటువంటిది.
1: Earlier, the mother-in-law used to frequent that house and light her lamp from the shelter.
0: Aa suguna yokka adrushtam emito kaani attagariki high temperature vachesesindi.
1: It is fortune of this gopika suguna. The mother-in-law had high temperature that day.
0: Appudu ee sugunane vellavachindi aa yokka jyothini veliginchadaniki.
1: So it was the turn of suguna to go over there and light her lamp.
0: Vendi vendetappudiki aha ఆ పరమాత్ముడు తిరిగినటువంటి యొక్క ఆ ప్రదేశాన్నైనా ఒక పర్యాయం చూడటానికి నాకు ప్రాప్తించింది కదా అని ఎంతో విశ్వాసంతో, హృదయపూర్వకమైనటువంటి విశ్వాసంతో ఆ యశోద ఇంట్లో ప్రవేశించింది.
1: విత్ హోల్ హార్టెడ్ ఫెయిత్ అండ్ ఫుల్ లవ్ షీ వెంట్ ఓవర్ దేర్ టు ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
0: దైవత్వం అనేటువంటిది విశ్వాసం పైన ఆధారపడి ఉంటుందని కానీ నీ సాధన పైన కాదు, నీ పారాయణ పైన కాదు, నీ పాండిత్యం పైన కాదు.
1: డివినిటీ డిపెండ్స్ ఆన్ యువర్ ఫెయిత్ and not your scholarship, not the worship or anything whatsoever.
0: గొప్ప పండితులంతా ఉంటున్నారు.
1: There are many great scholars.
0: కానీ గొప్ప తపస్వీలంతా ఉంటున్నారు.
1: యు ఆల్సో నో వన్ ఆఫ్
0: మహాయోగులంతా ఉంటున్నారు,
1: మహాత్యాగులంతా
0: ఉంటున్నారు.
1: ఎవరికి
0: ప్రాప్తించినటువంటి యొక్క ప్రాప్తి ఆ సుగుణకు కలిగింది.
1: అండ్ సుగుణ కుడ్ హ్యావ్ దట్ విచ్ ఇస్ నాట్ అటైన్డ్ బై ఎనీవన్ ఎల్స్.
0: ఆ రేపల్లలో కాలు పెట్టింది మొదలుకొని అయ్యో నా ప్రాప్తి ఇట్లయిపోయింది, కృష్ణుడు రేపల్లను వదిలిపెట్టిపోయాడు అని నిరంతరం కూడా కృష్ణ చింతనే చేసేటువంటిది.
1: ఎవర్ సిన్స్ షీ రీచ్డ్ రేపల్ల షీ థాట్ ఆఫ్ కృష్ణ ఆల్ ద టైమ్.
0: ఆ దీపం ముందు తన దీపం పెట్టింది పాపం.
1: షీ ప్లేస్డ్ హర్ ల్యాంప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బిగర్ వన్.
0: ఆ దీపము వెలుగుతూ ఉండాలి.
1: ఇట్ వాస్ షైనింగ్.
0: ఆ యొక్క సుగుణకు దేహమంతా మర్చిపోయింది, సుగుణ చేయి కూడాను కాలిపోతుంటుండాలి.
1: The hand of Suguna also was burnt.
0: ఎక్కడో బట్ట వాసన వస్తుందాదే అని లోపల నుంచి యశోద పరిగెత్తి వచ్చింది.
1: Finding out the smell of a cloth that is being burnt, Yashoda came out. Who are you, she said.
0: నీ దేహమే కాలిపోతుంటే కూడా నీవు ఏమాత్రం లక్ష్యం చేయటం లేదే, ఏమి నిద్రపోతున్నావా, రాత్రి నీవు నిద్రించలేదా అని ఈ విధంగా ప్రశ్నలు అడుగుతూ వచ్చింది.
1: యశోద స్టార్టెడ్ క్వశ్చనింగ్ లైక్ దిస్, వాట్ హ్యాపెన్ టు యూ, వై డు యు అలౌ యువర్ సెల్ఫ్ యువర్ బాడీ టు బి బర్న్ లైక్.
0: ఇంకా అనేక మంది ఈ దీపాలు వెలిగించుకోవడానికి వచ్చినారు గోపికలంతా.
1: సో మెనీ గోపికాస్ ఆర్ దేర్ ఇన్ ద లైన్. వాళ్ళు
0: కాచుకున్నారు.
1: దే ఆర్ ఆల్ వెయిటింగ్.
0: కట్టకడపడి చూస్తే ఆ జ్యోతి లోపల కృష్ణుడు కనిపిస్తున్నాడు. ఆ సుగుణకు
1: Suguna could see the effulgent form of Krishna there in that jyoti, the light.
0: Aa jyoti lo kanipinchetundi Krishnuni chustu thanu dehanni marchipoyindi.
1: As she was watching Krishna there in that jyoti, the light,
0: andaru
1: forgotten herself. Andaru
0: kodi emiti neeku em kanipinchindi ani chepte appudu aame cheppinappatiki ee gopikalanta road anta kunu dance aadutu unnaru.
1: All gopikas came and asked her, what is that you see, why are you so ecstatic?
0: Sugunaku kanipinchenanta మనసు గుణకు కనిపించెనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట అదియే వేలికి తగిలిన మంట సుగుణకు కనిపించెనంట మనసుగుణకు కనిపించెనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట ఇంత ఆనందంతో ఉబ్బిపోతున్నారు.
1: ఆల్ గోపికస్ వర్ జస్ట్ డాన్సింగ్ ఇన్ జాయ్ బికాజ్ దే ఆల్ స్టార్టెడ్ టెల్లింగ్ దట్ అవర్ సుగుణ కుడ్ సీ అవర్ సుగుణ రెసిడెన్స్ ఆఫ్ నంద.
0: ఏ పూజలు చేసింది?
1: వాట్ ఇస్ వర్షిప్ దట్ షీ హస్ డన్?
0: సుగుణకు పూజలంటే ఏమిటో, జపం అంటే ఏమిటో, ధ్యానం అంటే ఏమిటో ఏమీ తెలియదు.
1: దే హావ్ నో నాలెడ్జ్ ఆఫ్ పెనెన్స్, దే హావ్ నో నాలెడ్జ్ ఆఫ్ మెడిటేషన్.
0: ఈ యొక్క స్త్రీల యందు బాలబాలికల యందు ఈనాటి చదువులు లేవు.
1: ది మోడర్న్ ఎడ్యుకేషన్ వాస్ నాట్
0: అదే వాళ్ళ గొప్ప అదృష్టం.
1: ఇట్ వాస్ దేర్ గుడ్ లక్.
0: ఈ చదువులేగిన ఆనాటి ఉండింటే ఈ యొక్క ప్రాప్తి లభించేటువంటిది కాదు.
1: హ్యాడ్ దిస్ ఎడ్యుకేషన్ బీన్ ప్రెసెంట్ దేర్ దే వుడ్ హావ్ బీన్ సో డివోటెడ్.
0: వారి లక్ష్యమంతా దైవం పైనే ఉండేటువంటిది.
1: ఆల్ దేర్ ఎయిమ్ కాన్సంట్రేటెడ్ ఆన్ గాడ్.
0: ఆధునిక లక్ష్యమంతా పుస్తకం పైనే ఉండేటువంటిది.
1: వేర్ ఇస్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ సెంటర్స్ రౌండ్ ద బుక్.
0: ఇంకా చదివిన తర్వాత పరీక్షల పైన లక్ష్యము.
1: అండ్ దెన్ వీ కాన్సంట్రేట్ ఆన్ అవర్ ఎగ్జామినేషన్.
0: ఇంక ఈ పరీక్షల పైన లక్ష్యంతో రాత్రి పోలు టీ కాఫీలు తాగేసి చదవటము.
1: They read day and night drinking coffee and tea.
0: Unna knowledge ni kuda odagottukotamu.
1: They will forget the knowledge they have already on.
0: Naa prasaktanta kudunu mandavadi potamu.
1: They lose their memory.
0: Ee vidhanga manavuni yokka shaktulu anta kudanu kavalsinanta nirmoolam gaavinchukuntunnadu.
1: Like this all the energy is lost.
0: Aanati suguna nirantaramu chintane krishna chintane.
1: But suguna thought of krishna all the time.
0: Aa vishwasame ఈమెకు ఇంత గొప్ప ప్రాప్తికి మూల కారణము.
1: ఇట్ ఈస్ ఓన్లీ దట్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ మేడ్ హర్ ఎక్స్పీరియన్స్. ఇదే విధంగానే
0: ఆ ప్రాప్తి అనేటువంటి విశ్వాసం పైన ఆధారపడుతుంటారు, కానీ మరొక దాని పైన కాదు.
1: దట్ డిజర్వ్డ్నెస్ డిపెండ్స్ అపాన్ ద ఫెయిత్.
0: చెప్పాను, ఇల్లు ఎక్కాలంటే కింద భూమి పైన నిచ్చెన నీ మోపాలి, పైన కూడా మోయాలి. అది కిందదే ప్రేమ, పైనదే విశ్వాసం. ఈ రెండింటి యొక్క ఆధారం లేకుండా మనం పైకి ఎక్కడానికి వీలు కాదు.
1: ద లాడర్ కెన్ స్టాండ్ on the ground of love, leaning on the wall of
0: prema vishwasam le deeniki moola karanalu ive pedda sadham.
1: Love and faith are important spiritual practices.
0: Purab shariram yokka tattam nandu kudanu bangra aneetvanti gramam lopala
1: a village by name bangra
0: Hemant Singh aneetvanti vaadu undeetvanti vaadu parama bhaktudu Sai Baba ku
1: an ardent devotee of Sai Baba was there. హేమంత్ పండిత్.
0: అతని రెండవ పేరు ఏమిటంటే అన్నా సాహెబ్ అంటారు.
1: హిస్ సెకండ్ నేమ్ ఇస్ అన్నా సాహెబ్.
0: ఈ అన్నా సాహెబ్ ఎప్పుడు కూడాను బాబా బాబా బాబా బాబా అని బాబాను చింతిస్తూ ఉండేటువంటి వాడు.
1: అన్నా సాహెబ్ ప్రేస్ టు బాబా సేయింగ్ బాబా బాబా.
0: పండుకున్నాడు.
1: హి రెస్టెడ్
0: 3 గంటలకు లేచాడు.
1: హి గాట్ అప్ అట్ 3 o'clock.
0: చూచాడు.
1: హి సా
0: ఎవరో పెద్ద అజానుబాహుడు వచ్చినట్టుగా కనిపించింది.
1: హి సా ఎ మైటీ
0: పర్సనాలిటీ. తలుపులు కూడాను తెరవబడింది.
1: ది డోర్స్ వర్ ఓపెన్డ్.
0: వచ్చాడు.
1: హి కేమ్.
0: ఈ అన్నా సాహెబ్ పైన కొంతవరకు వీపు పైన తట్టాడు.
1: హి ప్యాటెడ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ అన్నా సాహెబ్.
0: అన్నా సాహెబ్
1: హి సేడ్ అన్నా సాహెబ్
0: రేపటి దినం మీ ఇంటికి భోజనానికి వస్తున్నానన్నాడు.
1: టుమారో ఐ విల్ బి కమింగ్ ఫర్ లంచ్.
0: చూచాడు. ఇది నా స్వప్నమా లేక యథార్థమా అని కొంతవరకు ఆలోచించాడు.
1: హి థాట్ వెదర్ ఇట్స్ ఎ డ్రీమ్ ఆర్ ఎ రియాలిటీ.
0: ఇది స్వప్నం కాదు.
1: ఇట్స్ నాట్ ఎ డ్రీమ్.
0: నా బాబానే నా దగ్గరికి వచ్చాడు.
1: బాబా
0: రేపటి దినం నా ఇంటికి భోజనానికి వస్తాడట.
1: టుమారో మార్నింగ్ ఈస్ గోయింగ్ టు కమ్.
0: అని అప్పటికప్పుడే రాత్రి 3 గంటలప్పుడు రేపటి దినం బాబా నా ఇంటికి భోజనానికి వస్తాడు మా ఇంటికి భోజనానికి వస్తాడు అని ఒకే ఆనందపడిపోతున్నాడు.
1: హీ గాట్ అప్ ఎట్ 3 o'clock అండ్ హీ వాస్ సో హ్యాపీ డిక్లేరింగ్ ఎవ్రీబడీ దట్ బాబా విల్ బి.
0: ఈ అరుపులు వినింది భార్య. ఆమె లేచింది.
1: Wife heard all the shouts and she too got up.
0: ఏమిటండి మీకేం స్వప్నమా లేకపోతే ఇంకేమైనా ఒక గిలియా ఎందుకోసం మీరు ఇట్లా అవస్థ పడుతున్నారని.
1: అండ్ ద వైఫ్ స్టార్ట్ ఆస్కింగ్ హ్యావ్ యూ డ్రీమ్డ్ ఆర్ ఎనీథింగ్ రాంగ్ విత్ యూ.
0: ఇది కేవలం ఏదో ఒక స్వప్నంగా ఉంటుంటుంది.
1: ఇట్స్ ఆల్ ఏ డ్రీమ్.
0: లేకపోతే ఈ 3 గంటలప్పుడేమిటి బాబా ఇక్కడ రావటం ఏమిటి ఎక్కడ షిడ్డి ఎక్కడ బాగ్రా ఎంత దూరం ఉంటుండాలి ఇదంతా మీ యొక్క భ్రమ అనింది ఆమె.
1: షి సెడ్ ఇట్స్ టైమ్ ఇస్ 3 o'clock. Where is Shirdi? Where is Bangra? And you say that Baba is here? No.
0: Appudu atariki chaala baaga telusu. Anna sahib cheppadu.
1: Anna sahib said.
0: Pichidana.
1: Madcap.
0: Bhagavantuniki dooramu daggara anetundi ledu.
1: God is beyond space.
0: Sarvatra undinatundi bhagavantuniki raavatam povatam anetundi ekkada.
1: God who is present everywhere. What is the fun saying that he came?
0: Bhagavantuniki raaka pokalu undinatundi oka swarupame bhagavantudu.
1: God neither comes nor goes.
0: కనుక ఎక్కడ ఎవరికి ప్రాప్తి అక్కడ కనిపిస్తాడు.
1: హీ మానిఫెస్ట్ టు దోస్
0: ఎక్కడికి ఎవరికి ప్రాప్తి లేదో వారికి కనిపించడు.
1: ద అండర్సర్వింగ్ పీపుల్ డోంట్
0: సీ. అది వారి వారి విశ్వాసారంగా నడుస్తుంది.
1: దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది.
0: కానీ బాబా రేపటి దినం మన ఇంటికి వస్తాడు.
1: హీ ఇస్ షూర్ టు కమ్ టుమారో.
0: తప్పక తెల్లవారు లేస్తాడని తగినటువంటి వంటలంతా చేయాలి అన్నాడు.
1: దట్ ఆల్ ప్రిపరేషన్స్ కుకింగ్ మస్ట్ బి మేడ్ ఫాలోయింగ్ మార్నింగ్.
0: బాబానే నిజంగా మన ఇంటికి వస్తే అంతకంటే అదృష్టమా అనింది పాపం ఆ ఇల్లాలు.
1: ద వైఫ్ ఆల్సో సెడ్ What else I want? Baba is coming.
0: Ellavar lechindi.
1: She got up next morning. Illanta
0: kadigindi. Paatalanta subram chesindi. Pratyekanga kontha vantalanta vundindi.
1: She kept the house very clean and cleaned all the vessels and made very good delicious preparations.
0: Payasam vundindi.
1: She made payasam rice pudding.
0: Chesindi.
1: She made another sweet.
0: Oka vada chesindi.
1: She prepared vada.
0: Anni vundichindi.
1: All are prepared.
0: Baba vastadu bhojana samayaniki. అని కాచుకొని ఉంటున్నారు ఇద్దరు కూడా.
1: బోత్ ఆఫ్ దెమ్ హస్బెండ్ వైఫ్ వర్ వెయిటింగ్ ఫర్ ద అరైవల్ ఆఫ్ బాబా.
0: సక్కని పూల తోరణాలు కట్టింది మామిడి ఆకులు కట్టింది ఇల్లంతా అలంకారం చేసుకుంది పాపం.
1: ద హోల్ హౌస్ ఇస్ డెకరేటెడ్ ఫ్లోరల్ డెకరేషన్ ఆల్ ఓవర్.
0: 12 గంటలైంది.
1: ఇట్ వాస్ 12 o'clock.
0: బాబా రాలేదు.
1: బాబా డిడ్ంట్ కమ్.
0: వచ్చే సూచనలు ఎక్కడ కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో సైన్ ఆఫ్ హిస్ అరైవల్.
0: కానీ అన్ని వైపులా చూస్తున్నాడు.
1: హి వాస్ వాచింగ్ ఎవ్రీవేర్.
0: కానీ ఇంకా వీరు కాలేదు.
1: హి డిడ్ంట్ కమ్.
0: బాబా ఎందుకు రాలేదు? బాబా ఆడిన మాట తప్పడు.
1: వై బాబా డిడ్ంట్ కమ్? హి విల్ సడన్లీ కీప్
0: అతను సత్య స్వరూపుడు. అతనే సత్యనారాయణుడు.
1: ఈజ్ వెరీ ఎంబోడిమెంట్ ఆఫ్ ట్రూత్. ఈ సత్యనారాయణ
0: అతనికంటే వేరొకటి మరలేదు.
1: దేర్ ఇస్ నో
0: కాబట్టి బాబు వచ్చే తీర్తాడు.
1: బాబా ఇస్ షూర్ టు కమ్. ఇస్ డెఫినెట్ టు కమ్.
0: అలాంటి బాబా ఇచ్చిన మాట తప్పించుకోడు.
1: హి విల్ నెవర్ గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్
0: అని భార్య నచ్చ చెప్తున్నాడు.
1: And he convinced his wife.
0: సరే 2 గంటలైంది.
1: It was 2 o'clock in the afternoon.
0: వచ్చే జాడలు కనిపించలేదు.
1: No trace of his arrival.
0: సరే ఇంకేం చేసేదని చూస్తుండగానే ముందు రూమ్ లో నుంచి ఎవరో ఇద్దరు సాహెబులు వచ్చారు.
1: Right from the front door, 2 Muslims came.
0: వచ్చేసి వాళ్ళు చెప్పారు.
1: They said,
0: ఏమండి అన్న సార్, మీరేమో చాలా బిజీగా ఉంటున్నారు, మీ ఇంటికి ఎవరో బంధువులు వచ్చేటట్టుగా ఉంటున్నారు, భోజనాలు గీజనాలంతా రెడీ చేసుకుంటున్నారు, మీరు చాలా ఇదిగా ఉంటున్నారు, ఇప్పుడు మీతో మాట్లాడటానికి వీలు కాదు, మేము తర్వాత వస్తాం, మీ పని మీరు చేసుకోండి, ఇదిగో ఈ ప్యాక్ మాత్రం తీసుకోండి అన్నారు.
1: దీస్ టూ ముస్లిమాన్స్ సెడ్, యూ బోత్ సీమ్ టు బి వెరీ బిజీ, యూ బోత్ అపియర్ టు బి మేకింగ్ సో మెనీ ప్రిపరేషన్స్ ఎక్స్పెక్టింగ్ సమ్ రిలేషన్స్ ఫర్ ద లంచ్ దిస్ ఆఫ్టర్నూన్, బెటర్ యూ అటెండ్ యువర్ వర్క్ అండ్ టేక్ దిస్ ప్యాక్. దే సెడ్
0: ప్యాక్ తీసుకున్నాడు.
1: అండ్ హీ కలెక్టెడ్ ద ప్యాక్.
0: ఈ ప్యాక్ తీశాడు.
1: The moment he opened
0: వెళ్ళిపోయారు.
1: అండ్ దే లెఫ్ట్.
0: చూసేసేస్తే బాబా పిక్చర్స్.
1: As he opened the bundle, the pack, he saw Baba's pictures.
0: నీవు ఏ రూపకంగా వచ్చావు నా ఇంటికి అన్నాడు. ఆ బాబానే ఆ ఫోటోల్ని గట్టి కరుచుకున్నాడు.
1: Saying, Baba, you have come in the form of this picture, and they hugged this picture.
0: Bhakti anta pichiga untuntadi.
1: The devotion looks so mad.
0: Pichiru bogottu pichi battinchunu Sachidanandudu Sai Baba. Pichulu pogottu pichi battinchunu Sachidanandudu Sai Baba.
1: Sai Baba is Sachidananda. He will cure all your madness and make you mad again.
0: ఈ విధంగా బాబా ఎందుకు ఈ విధంగా పిచ్చి పట్టిస్తున్నాడు?
1: Why should he make us mad?
0: ప్రపంచము పిచ్చిని పోగొడతాడు, తన పిచ్చిని పట్టిస్తాడు.
1: He will give you relief to the madness of the worldly thought and make you mad after God.
0: దాన్ని ఆ ఫోటోను తీసుకున్నాడు, ఆకు ముందు పెట్టాడు.
1: He kept the photo in front of the leaf.
0: Baba, neevu bhujinche teerali.
1: Baba, you must eat food, sir.
0: Ee roopakanga vachavu.
1: You have come in this form.
0: Ani cheppadu.
1: He said, sir.
0: Photo ni akkada pettadu. Adi nilchadaniki veelledhe. Oka tumbler ni akkada pettesi aa tumbler ku nilabettadu ee photo ni.
1: And he made this photo stand against this tumbler.
0: Kanneeru teppinchu. కన్నీరు తప్పించు చిన్మయమూర్తి ఓ చిన్ని బాబా.
1: ఓ బాబా, యు ఆర్ వన్ ఆఫ్ అవేర్నెస్, యూ విల్ వైప్ అవుట్ ఆల్ ది టీయర్స్, యెట్ యు మేక్ అస్ షెడ్ టీయర్స్.
0: లోక సంబంధమైనటువంటి యొక్క కంటి నీరును తుడిచివేస్తాడు.
1: యు విల్ వైప్ అవుట్ ఆల్ ది టీయర్స్ దట్ వి షెడ్ ఫర్ ది వరల్డ్.
0: మనమే కార్చేటువంటి కంటి నీరును తెప్పిస్తాడు.
1: యు విల్ మేక్ అస్ షెడ్ ద టీయర్స్ పైనింగ్ ఫర్ యు.
0: కనుక బాబా నిన్ను భుజించాలి అన్నాడు.
1: యు మస్ట్ టేక్ దిస్ ఫుడ్.
0: కన్నులు మూసుకొని ప్రార్థిస్తున్నాడు.
1: హి క్లోజ్డ్ హిస్ ఐస్ అండ్ స్టార్ట్ ప్రేయింగ్.
0: కట్టలో ఉండినటువంటి యొక్క ఒక వడ లేదు.
1: దేర్ ఆన్ దట్ ప్లేట్ సో మెనీ ఐటమ్స్ ఆర్ సర్వ్డ్, వన్ వడ వాస్ మిస్సింగ్.
0: భార్య ఆ అన్నం అంతా కూడా కుప్ప మాదిరి వడ్డించింది, అది చెదిరిపోయింది. అందులో 5 వేళ్లు కనిపిస్తున్నాయి.
1: The rice was served at the center and they could find the prints of all the 5 fingers on
0: Baba
1: the rice.
0: Baba tinnadu, Baba tinnadani aa annam anta taane nideshistunnadu.
1: Baba has partaken this
0: Baba prasadam, Baba prasadam.
1: And Baba has eaten this food. He was so overjoyed and
0: Anaga,
1: he started eating all the rest.
0: Aanati paristhitulaku aanati vidhamainatundi yokka చర్యలు ఆనాటి భక్తులకు తృప్తిగా ఉండేటువంటిది.
1: సచ్ మిరకల్ సచ్ మిస్టరీ సటిస్ఫైడ్ డివోటీస్ ఆఫ్ దోస్ టైమ్స్. వస్తానని
0: చెప్పిన తర్వాత ఏదో ఒక రూపంలో వచ్చేటువంటి వాడు.
1: వెన్ వన్స్ హి సెడ్ ఐ విల్ కమ్, హి
0: భగవంతుడు సర్వస్వరూపుడు అనేటువంటి దానికి మూల కారణం ఏమిటి? కుక్కగా వచ్చి భోంచేసేటువంటి వాడు.
1: టు సే దట్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్, వెల్ హి కేమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ డాగ్. ఎనుగా
0: వచ్చేసేసి ఆకుల్లో ఉండేటువంటి దాన్ని భోంచేసేటువంటిది.
1: హి కమ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ హీబర్ ఫెలో అండ్ పార్టేక్స్ ఆల్ ద ఫుడ్ సర్వ్డ్ ఆన్ ది ప్లేట్.
0: ఏదో పిల్లిగా వచ్చి భోంచేసేటువంటిది.
1: హి కమ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అనదర్ డాగ్.
0: అప్పుడు ఆ రూపాల ధరిస్తూ ఉండేటువంటిది.
1: అస్సూమ్ దోస్ ఫార్మ్స్ దెన్.
0: ఇప్పుడు అట్లా కాదు, వస్తాను మీ ఇంటికి వచ్చి భోంచేస్తానంటే ప్రత్యక్షంగా నేను పోతాను భోంచేస్తాను.
1: నౌ ఇట్ ఈస్ నాట్ సో.
0: అనేక మందికి చెప్పాను, నాయన ఇప్పుడు బొంబాయికి వస్తున్నా, బొంబాయికి వచ్చి మీ ఇంటికి వస్తాను.
1: Now it is not so. When he says I'll come to Bombay, he will come there physically.
0: తప్పగా చెప్పినట్టు వెళ్తున్నాను, భోంచేస్తున్నాను.
1: He is certainly attending, he is certainly partaking.
0: ఎందుకోసం?
1: Why?
0: ఆనాటి భావము యొక్క ప్రభావము ఈనాటి భావము యొక్క ప్రభావం వేరు.
1: The effects of the feelings then and the effects of the feelings now. ఆనాడు
0: పూర్తి విశ్వాసంతోనే ఉండేటువంటిది.
1: There was total faith then.
0: ఆనాడు పూర్తి ప్రేమతోనే మునిగేటువంటిది.
1: There was absolute love then.
0: ఈనాటి విశ్వాసము పార్ట్ టైం డివోషన్.
1: And today the faith is among the trend of part time
0: ఆనందంగా ఉంటారు. మరి తర్వాత వస్తాడో లేదు, ఏదో నా తృప్తి కోసం చెప్పాడు ఏమో అనేటువంటి సందేహాలు వస్తుంటాయి.
1: We are so happy on listening to the promise from Bhagavan that he will be visiting us. But at the same time, we doubt
0: అవకాశం ఇవ్వకూడదు.
1: Never doubt any of his statements.
0: పూర్ణ విశ్వాసంతో ఉండినప్పుడు తప్పక ఆ యొక్క మాట జరిగిపోతుంది.
1: When once you have total faith, he will fulfill his promise.
0: అది ఏ దైవం యొక్క వాక్కు.
1: That is God's word.
0: అది అమృతవాణి.
1: That's one nectarine promise.
0: అది ఏ దివ్యమైనటువంటి వాణి.
1: That is the divine gospel.
0: ఎప్పటికీ తప్పేటువంటిది కాదు.
1: It's bound to happen.
0: కానీ మీ మీ విశ్వాసంలో ఉన్నటువంటి లోపము చేతనే అది తప్పిపోతుంటది.
1: The defect lies in our faith. And therefore we miss the opportunity.
0: Yad bhavam tad bhavati.
1: As is the feeling.
0: మీరు ఆ యొక్క విశ్వాసాన్ని దృఢంగా పెట్టుకోండి.
1: Strengthen your faith.
0: ఎలాంటి పరిస్థితులు అడ్డు తగిలినప్పటికీ ఆ యొక్క విశ్వాసాన్ని మాత్రం మార్చుకోకూడదు.
1: Under any circumstances, come what may, never change your faith.
0: ఏ విధమైన కష్టం వచ్చి పడిపోయినా సరే. విశ్వాసాన్ని మాత్రం మరవకుండా ఉండాలి.
1: నెవర్ ఫర్గెట్ గాడ్.
0: మీరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడాను మీ విశ్వాసం ఎట్లా జరుగుతూ ఉంటుందో అట్లనే మీ విశ్వాసం కూడాను ఎలాంటి పరిస్థితుల్లో కూడాను అది శ్వాసం వలె జరుగుతూ ఉంటుండాలి.
1: జస్ట్ యాజ్ వీ బ్రీత్ కంటిన్యూస్లీ ఇన్సిస్టెంట్లీ లైక్ వైజ్ వీ షుడ్ ఆల్సో హ్యావ్ ఫెయిత్ ఆల్ ద టైమ్.
0: కనుక పూర్వపు యొక్క చరిత్ర యందు సిడీ లోపల ఇదే విధంగానే అనేక రకములైన కూడాను మాటలు చెప్పటము కానీ రూపం రావకుండా పోవటము ఇంకొక రూపంలో రావటము.
1: దేర్ ఇన్ షిరిడీ హీ ప్రామిసెస్ టు కమ్ బట్ హీ విల్ కమ్ ఇన్ ద ఫామ్ హీ డిసైడ్స్.
0: కానీ కొంతమందికి ఈ యొక్క అంతరార్థాన్ని గుర్తించుకోలేనటువంటి వాడు బాబా మీరు వస్తారని కాచుకున్నానే మమ్మల్ని ఎందుకు ఇంత నిరాశ చేశారు, ఎందుకు మమ్మల్ని ఇంత కష్టపెట్టారు, ఎందుకు ఏ పాపం చేశామని వారు చాలా బాధపడేటువంటి వాడు.
1: దోస్ దట్ హావ్ నాట్ అండర్స్టుడ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ దే యూస్ టు సే బాబా వై డు యూ ఫ్రస్ట్రేట్ అస్ లైక్ దట్. Why do you disappoint us like that? Why did you not come? Is it madcap I came? But you have driven me out holding a stick on hand.
0: ఏమిటి బాబా మిమ్మల్ని మేము కర్ర తీసుకుని తరం కొడతామా, అంత పాపులమా మేము అని వారు ఎంతో బాధపడేటువంటి వారు.
1: దే ఫెల్ సో సాడ్ బాబా ఆర్ వి సిన్నర్స్ టు డ్రైవ్ యు అవుట్.
0: వచ్చానే నల్ల కుక్క రూపంలో వచ్చాను.
1: ఐ కేమ్ ది ఫార్మ్ ఆఫ్ ఎ బ్లాక్ డాగ్.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: అన్ని జీవులు ఎందుకు నువ్వు భగవంతుడు ఉన్నాడనేటువంటి సత్యాన్ని నిరూపించేటువంటిది భారతీయ యొక్క సంస్కృతి.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ విల్ ప్రూవ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్.
0: చూడండి, ఒక ఎలుక ఎలుక ప్రత్యేకంగా కనుక పడితే దాన్ని బోను పట్టి పట్టేస్తాము, లేకపోతే కర్ర తీసుకుని కొట్టేస్తాము.
1: ఇఫ్ యు ఫైండ్ ద ర్యాట్ సెపరేట్ యు విల్ ట్రాప్ ఇట్ అండ్ కిల్ ఇట్.
0: అది ఏ వినాయకుని కిందగిన ఉంటుందంటే దానికి కూడా నమస్కారాలు చేస్తాం మనం.
1: When once the very same rat is associated with the Vinayaka, you start
0: worshipping it.
1: Whatever that is close to God deserves all worship.
0: పాములు ఎక్కడైనా బయట ప్రదేశంలో చూస్తే కర్ర తీసుకుని కొట్టేస్తాం, లేక పాములు పట్టేవాడిని తెచ్చి దాన్ని పట్టించి పంపిస్తాం.
1: If you find a snake on the way, you call the snake charmer and catch hold of it or kill it either.
0: కాని అదే సర్పములు ఈశ్వరుని యొక్క ఆభరణాలుగా ఉంటున్నప్పుడు నమస్కారాలు చేస్తాం.
1: The very same snake, when it's a matter of ornament to Lord Shiva,
0: sannidhini patti dani yokka pennidhi perugutundi.
1: It is sannidhi, the proximity that gives the pennidhi prosperity.
0: Kanukane aa sameepatvanni puraskarinchukoniye ee yokka inta gaurava maryadalu labhistuntayi.
1: Therefore the respect and courtesy and esteem are because of the proximity.
0: Aa sannidhi yokka deenine manaku dooram ayipothe idu moham choocheetunte vaaru kuda undaru.
1: When once the proximity is lost, no one will look at our face.
0: Kanukane sarvatra manam bhagavat sannidhi ande untunnamu.
1: We are present in the presence of God.
0: Yedi chuchina bhagavat tattvame, ekkada chuchina bhagavat tattvame.
1: God is everywhere.
0: రాకపోకలు అనేటువంటి తత్వం భగవత్ యొక్క తత్వము.
1: ఇట్ ఇస్ ది డివినిటీ దట్ నైదర్ కమ్స్ నార్ లీవ్స్.
0: కనుకనే సర్వత పాణిపాదం త సర్వతోచి శిరోముఖం, ఇందుకన్నాడు అందు లేదని సందేహం వలదు.
1: God is everywhere. Never doubt that you whether present is there or not.
0: Yendendu chuchina andante kaladu.
1: Wherever you search, you will find him there.
0: Adiye tirigi vinayakudu kuda chupinchadu.
1: At what vinayaka also show.
0: Okanoka samayalo meeku tamash cheyadalchi Parvati Parameshwarulu iddaru kumarulaku kontha oka aatalu potiga pettaru.
1: Parvati Parameshwara, they conducted a competition for both of their sons.
0: Vinayaka Subramanya itra.
1: They called Vinayaka, Subramanya, come on.
0: చూడండి, ఈనాడు ఒక పని పెట్టాలి మీకు.
1: Today there is a competition.
0: ఊరికే ఉడిపి కృష్ణ కడుపు బరువు ఎత్తలేను ఏమి చేతని తినేసేది కూర్చునేది ఈ విధంగా ఉంటుంటే పని ఎట్లా జరుగుతుంది?
1: You go on eating and develop the paunch. How do you do work like this?
0: లోడింగ్ అన్లోడింగ్ అనేటువంటిది కొంచెం మానేసేయండి, ఒక పని పెట్టేస్తాను మీరు చెయ్యండి అని చెప్పారు.
1: Put a full stop this loading business. I'll give you some work now.
0: చెప్పండి అన్నారు ఇద్దరు పాపం.
1: Both of them already tell us.
0: అమ్మా మీ ఆజ్ఞ శిరసావహిస్తామన్నారు గణపతి వచ్చాడు.
1: గణపతికి ఏమైనా సెట్ మదర్ ఐ విల్ సర్టన్లీ ఫాలో యువర్ కమాండ్.
0: మీ ఇద్దరు పోయి ఈ విషయాన్నంతా రౌండ్ చేసుకుని రావాలి, చుట్టి రావాలి, ఎవరు ముందొస్తారో మీరు రాండి.
1: బోత్ ఆఫ్ యూ గో రౌండ్ దిస్ యూనివర్స్ అండ్ హూమ్స్ ఎవర్ దట్ రీచెస్ ఫస్ట్.
0: వినాయకుని పొట్ట చాలా పెద్దది,
1: వినాయక
0: వాహనం ఎరుక చాలా చిన్నది.
1: Vinayak has got a very big belly and the chariot is
0: ఎట్లా ప్రయాణం చేయగలడు అనేటువంటి దాన్ని పరీక్షించడానికి చూచారు.
1: And he wanted to test how he is going to travel.
0: Subramanyamu, peacock, nemali,
1: సుబ్రహ్మణ్య హస్ గాట్
0: దానిపైన కూర్చున్నాడు, బయలుదేరాడు.
1: హి సాట్ ఆన్ ఇట్స్ బ్యాక్ అండ్ స్టార్టెడ్
0: పీకాక్ మంచి స్పీడ్ గా వెళ్ళిపోతుండది.
1: పీకాక్ ఈస్ గోయింగ్ ఎట్ ఎ వెరీ హై స్పీడ్.
0: కానీ ఎలుకను కూడా దగ్గరకు రామని చెప్పలేదు ఇంకా విఘ్నేశ్వరుడు.
1: అండ్ వినాయక హస్ నాట్ ఆస్క్డ్
0: ఏమాత్రం కూడా దానిపైన ఎక్కలేదు.
1: అండ్ హి డిడ్ ట్రై ఎనీ
0: ఏ చింతను చేయలేదు.
1: హి డిడ్ థింక్ ఆఫ్
0: కూర్చున్నవాడు అట్టే కూర్చున్నాడు.
1: హి సాట్ దేర్ ఓన్లీ.
0: ఇంకా అంత దూరం లోపల సుబ్రహ్మణ్యుడు వచ్చి చూచాడు, మెత్తగా ఈశ్వరునికి పార్వతికి ప్రత్యక్షం చేశాడు, నేనే ముందుకు వచ్చాను అన్నాడు.
1: హీ సా సుబ్రహ్మణ్య కమింగ్ క్లోజ్, ఇమీడియట్లీ గాట్ అప్, వెంట్ రౌండ్ పార్వతి అండ్ పరమేశ్వర.
0: పార్వతి అడిగింది,
1: పార్వతి ఆస్,
0: ఎంత యుక్తిపడురా నీవు,
1: హౌ ఇంటెలిజెంట్ యు ఆర్,
0: వాట్ ఎ నాక్,
1: వాట్ ఎ నాక్.
0: మీ అన్నగారు ఇంత దూరం పరిగెత్తి వచ్చేసేశారు, అతనిది మొదటి ప్రైజ్ కావాలి, కానీ నువ్వు ఇక్కడ మమ్మల్ని ఇద్దరిని చుడితే ఎట్ట విశ్వాసం చుట్టట్టు.
1: యువర్ బ్రదర్ హూ వెంట్ రౌండ్ ది హోల్ యూనివర్స్ షుడ్ రిసీవ్ ద అవార్డ్.
0: పార్వతి పరమేశ్వరుకు తెలియక కాదు, లోకానికి ఈ విధమైనటువంటి ఒక భగవంతుడు సర్వవ్యాపకుడు అనేటువంటిది లోకానికి తెలిసే నిమిత్తమై ఈ విధమైన నాటకం ఆడుతూ వచ్చారు.
1: పార్వతి పరమేశ్వర్ ఐ వాంటెడ్ టు టీచ్ ది ఎంటైర్ వరల్డ్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: అప్పుడు వినాయకుడు చెప్పాడు,
1: నేను వినాయక సేవ
0: అమ్మా
1: మదర్,
0: ఎక్కడ చూసినా మీరిద్దరే కదా ఉంటుండేది.
1: బోత్ ఆఫ్ యు ఆర్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఈ శక్తి ఈశ్వరుడు రెండే.
1: శక్తి ఇది ఎనర్జీ అండ్ ఈశ్వర్ ఆర్ లార్డ్.
0: కనుక ఎనర్జీ అండ్ మ్యాటర్.
1: ఎనర్జీ అండ్ మ్యాటర్.
0: కనుక పార్వతి మ్యాటర్.
1: పార్వతి ఇస్ మ్యాటర్.
0: ఈశ్వరుడు ఎనర్జీ.
1: ఈశ్వరుడు ఇస్ ఎనర్జీ.
0: ఈ ఎనర్జీ అండ్ మ్యాటర్ రెండే కదా ఉంటుంది జగత్తులో.
1: ఇన్ దిస్ వరల్డ్ ఓన్లీ ఎనర్జీ మ్యాటర్ ఎగ్జిస్ట్.
0: కనుక మిమ్మల్ని ఇద్దరిని చుట్టే లోకాన్ని చుట్టినట్టే అయిపోయింది.
1: దేర్ఫోర్ ఇఫ్ ఐ జస్ట్ గో రౌండ్ ఇట్ అమౌంట్స్ టు గోయింగ్ రౌండ్ ది యూనివర్స్. దీనిని
0: బట్టి అప్పుడు వినాయకునికి ఒక ఫలం ఇచ్చేసేసింది ప్రైజ్ అని.
1: అండ్ మదర్ పార్వతి గేవ్ హిమ్ ద అవార్డ్ ప్రైజ్ టు వినాయక.
0: తర్వాత ఇంత చుట్టి వచ్చాడే పాపం సుబ్రహ్మణ్యుడు నిరాశపడతాడేమో అని అతనికి ఒక ఫలం ఇచ్చింది. నీవు ఫస్ట్.
1: యువర్ ఫస్ట్ టు గో అరౌండ్ దిస్
0: అంతరాత్మాన్ని ప్రబోధించడంలో వినాయకుడు ఫస్ట్.
1: వినాయక స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: అందుకోసమని కాదు, చుట్టి వచ్చావు కాబట్టి ఫల నీది అన్నాడు. పళని అనగా అదే పళని. కోయంబత్తూరు దగ్గర పళని అంటుండాలి, అదే పళని అన్నాడు.
1: అండ్ షీ ప్రెసెంటెడ్ దిస్ పళని, ది ఫ్రూట్ ఈస్ ప్రెసెంటెడ్ టు సుబ్రహ్మణ్య. పళని ఇస్ ద ప్లేస్ ఇన్ తమిళనాడు. పళని
0: చూచారా ఎంతింత అత్తరాత్తాలు ఉంటుంటాయి. భగవత్ యొక్క విచారాన్ని లోతుగా దిగి విచారించినప్పుడే ఈ దివ్యత్వమైనటువంటి పవిత్రమైనటువంటి చరిత్రలు చక్కగా అర్థమవుతాయి. కానీ పై పైన తేలేటువంటి వానికి ఏమాత్రం అర్థం కాదు.
1: అన్లెస్ యు ఫాథమ్ ద డెప్త్స్ ఆఫ్ ద డివినిటీ యు విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్.
0: అనేటువంటి ఒక జలము లోపల తలమునుగ పూర్తి మునిగినటువంటి వాడు ఏమీ మాట్లాడలేడు.
1: When once you drown yourself completely over there, you cannot speak any longer.
0: నీళ్ల పైన పై పైన తేలుతుంటాడు చూడు, వాడే ఎక్కువ మాట్లాడుతుంటాడు.
1: The one who floats on the superficial layers
0: talk more. భక్తి విశ్వాసము ఆ ప్రేమ విశ్వాసంలో మునిగినటువంటి వాడికి ఏమీ తెలియదు, తన్మయత్తుడై ఉంటాడు.
1: Therefore, the one who drowns himself in love and faith,
0: ఈనాటి పండితులని కాని ఈనాటి విద్యావంతులమని కాని ఈనాటి కౌలమని కాని చెప్పుకునేటువంటి వారంతా పై పైన తేలేటువంటి వాళ్ళే.
1: The modern educated people and the poets, they are present at the superficial level.
0: కానీ నిండా మునిగినటువంటి వానికి ఏ మాటలు రావు.
1: The one who has deeply drowned himself will not speak any longer.
0: ఆనందమే అతని భాష.
1: That bliss is his language.
0: దీనికంటే మించింది ఏం కాదు.
1: Nothing is beyond this.
0: కనుకనే భగవంతుని అన్వేషణ అనేటువంటిది చాలా పొరపాటు.
1: సర్చ్ ఫర్ గాడ్ ఈస్ మీనింగ్లెస్.
0: సర్వత్రా ఉండినటువంటి వానికి అన్వేషణ ఎక్కడ జరుగుతుంది?
1: When God is everywhere, where do you search for him?
0: అన్వేషణే లేదు.
1: There's no search at all.
0: అందువల్లనే ఒకానొక సమయంలో అనిబిసెంట్ చెప్పింది.
1: So at one time అనిబిసెంట్ said,
0: భగవద్గీత లోపల
1: దేర్ భగవద్గీత
0: భక్తులు భగవంతుణ్ణి అనేక విధములుగా అన్వేషణ చేస్తున్నారు అని చెప్పి చెప్పారు.
1: భగవద్గీత మెన్షన్స్ దట్ ది డివోటీ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గాడ్.
0: ఎన్ని మార్గాల్లో,
1: సో మెనీ పాత్స్,
0: అనేక మార్గాల్లో చేస్తున్నారు.
1: హీ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ సో మెనీ పాత్స్.
0: కీర్తనం,
1: లిసనింగ్, సింగింగ్.

0: servitude,
1: స్నేహం, ఆత్మనివి,
0: friendship, surrender.
1: ఇంత మార్గాలు చేస్తున్నారు అన్నారు.
0: 9 paths we are in search of God.
1: ఆమె వినింది.
0: She heard this.
1: అయ్యో,
0: she said,
1: భగవంతుని అన్వేషించేయటమా? సర్వత్రా ఉన్నటువంటి భగవంతుని అన్వేషణ ఎక్కడ? తానే భగవంతుడై ఉన్నాడు. ప్రతి వ్యక్తి కూడా నువ్వు భగవత్ స్వరూపమే. భగవంతుడే భక్తుని అన్వేషణ చేస్తున్నాడు.
0: సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ? గాడ్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ డివోటీ.
1: ఎక్కడ నాకు నిజమైన భక్తున్నాడు, ఎక్కడ నా నిజభక్తున్నాడు, ఎక్కడ నా నిజభక్తున్నాడని తాను వెతుకుతున్నాడు.
0: గాడ్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ ట్రూ డివోటీ. వేర్ ఈస్ మై ట్రూ?

0: నాడు నేడు నిజ మానవ భక్తులను వెతుకుతున్నాను.
1: I am searching. I am in continuous search of a true devotee.
0: నిజమానవ భక్తుని వెతుకుతున్నాను.
1: I am in search of a true devotee.
0: పక్షుల్లోనైనా ఉంటుందా అది నిజమైన భక్తి?
1: There is devotion among birds.
0: అనిమల్స్ లోనూ ఉంటుంది అది నిజమైన భక్తి.
1: There is true devotion in animals.
0: దురదృష్టమో, నిజమైన భక్తి మనుషుల్లో లేకపోతుంటుండాలి.
1: But human beings do not have the true devotion.
0: అంత పార్ట్ టైం డివోషన్ గా ఉంటుండాలి.
1: Everything is part time devotion.
0: ఎక్కడ ఉన్నాడు దేవుడు అంటే ఇకపై మీరు పూర్తి విశ్వసించాలి.
1: You have full faith in God.
0: మీరే భగవత్ స్వరూపులు.
1: You are the form of divine.
0: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు?
1: Where is God?
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః. ఈ దేహం అనేటువంటిది మన దేవాలయము.
1: The body is the temple.
0: ఈ దేహం అనే టెంపుల్ లోపల జీవుడు అనే దేవుడు ఉన్నాడు.
1: There is present the indweller God.
0: కనుకనే అతనే నీ యొక్క పరమాత్మ తత్వము.
1: And he is the divinity.
0: నీవే పరమాత్మ తత్వము.
1: And you are God.
0: ఇంతకంటే పరమ దేవుడు ఎక్కడున్నాడు?
1: What else you need?
0: కనుక ఆ విశ్వాసాన్ని దృఢంగా నమ్మాలి.
1: You have to strengthen that faith.
0: అప్పుడే
1: then
0: నిజమైనటువంటి యొక్క ఆనందము, నిజమైనటువంటి ప్రేమ యొక్క రుచి మీకు చక్కగా తెలుస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ ఎంజాయ్ ద ట్రూ బ్లిస్ అండ్ ద టేస్ట్ ఆఫ్ లవ్.
0: పెట్టుకునే చక్కెర రుచి ఎట్టుంది అంటే మీకు అర్థం కాదు. దాన్ని నాలుకపైన వేసుకో.
1: ఇఫ్ యూ హోల్డ్ షుగర్ ఆన్ హ్యాండ్ యూ డోంట్ నో ద టేస్ట్ ఆఫ్
0: నాలుకపైన వేసుకున్నంత మాత్రమే కాదు, దాన్ని చప్పరించు తీయని రసంగా లోపల పోతుంది.
1: కీప్ ఇట్ ఆన్ ద టంగ్ అండ్ చూ ఇట్, యూ విల్ అండర్స్టాండ్ ద స్వీట్నెస్.
0: మధుర మధుర

0: without any charity and consideration for others, without compassion and truth, without morality in one's own mind and heart, such a man with all wicked behavior, wicked thoughts, will ruin himself here and thereafter.
1: Vidyarthulara,
0: students,
1: satya dharmamulaku meeru varasulu.
0: You are the heirs of this truth and righteousness.
1: Vidyarthulu yokka bhajyata paine satya dharmamulo aadharapadi untunnayi.
0: The truth and righteousness depend on you.
1: Vidyarthulu vishala hrudayulugai undali.
0: Students should be broad minded.
1: అప్పుడే ఈ సత్యధర్మములను పోషించుకోవడానికి తగిన సమర్థులవుతారు.
0: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ ద కెపాసిటీ టు సస్టైన్ దీస్ టూ ప్రిన్సిపల్స్, ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: సమాజమునకు, మానసిక సీమకు సత్యధర్మములను పెంచి శాంతి సౌఖ్యం పోషించడానికి విద్యార్థులు కంకణం కట్టుకోవాలి.
0: స్టూడెంట్స్ షుడ్ డిటర్మిన్ టు రెండర్ సర్వీస్ అడ్హియరింగ్ టు దీస్ టూ ప్రిన్సిపల్స్ అండ్ టు ఎన్ష్యూర్ peace and security in society.
1: ee naati vidya yokka viluva kevalam manamu grantha parichayam tho vacheetundi kaadu.
0: The education today what you have is the one that can't be got by mere familiarity with the text.
1: ee vidyam tey kudanu ajnana andhakaram aneetundi daani nirmoolam gaavincheetundi divyamainatundi jyoti vantidi vidya.
0: This education should be a sort of light that dispels the darkness of ignorance.
1: Kanuka vidyarthulainatunti varu satya dharmamulu rendu kudanu tama netramuluga viswasinchi samajamunaku deshamunaku taginatvanti okka suchchemanni andinchadaniki kankanam kattukovali.
0: Students should consider truth and righteousness as their two eyes and should determine to work for the progress of the society and the country by and large.
1: Satyamu pratyaksha daivame satyamu.
0: Truth is God.
1: Ramo vigrahavan dharmaha dharma swarupude daivamu.
0: God is the embodiment of righteousness.
1: Daivamanaga vere ekkadu unnado ani vetukanakkarledu.
0: You don't need to search for God elsewhere.
1: Satya dharmamulu sarvatra vintunnayi.
0: Truth and righteousness are everywhere.
1: Kanukane సత్యధర్మమును మనం అన్వేషించడానికి ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: డు నాట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు సర్చ్ ఫర్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
1: అనేక మంది సత్యధర్మ ప్రచారకులని తాము అనేక విధములైనటువంటి ప్రయత్నములు చేస్తున్నామని భావిస్తారు.
0: మెనీ థింగ్ దట్ దే ఆర్ ప్రొపగేటింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: లేని చోటుగా ఉంటే ఆ లేని చోటు దీనిని ప్రచారం చేయవచ్చును. సర్వత్రా ఉండినటువంటి సత్యధర్మమును ప్రచారం చేయటం ఎందుకు?
0: You can propagate these two principles, truth and righteousness, where they are missing. But when they are present everywhere, why do you need to teach and propagate?
1: Kanukane dinni pracharam cheyanakkaledu, aacharan cheyali.
0: Therefore they need not be publicized, but they have got to be practiced.
1: Idi ekkadi nunchi vachindi dharmam?
0: Where from you got this righteousness?
1: Dharmam aneetvantidi dru aneetvanti dhatuvu nunchi vachinatvantidi.
0: The word dharma, righteousness, is a derivative of the word druk.
1: ee druk aneetvanti sanskrita padam nunchi vachinatvanti ee dharmamuku deeniki mooladharam aitundi dharani aneetvanti padam.
0: The primal word is dharani.
1: ee dharani aneetvantidi sarvamunu kudanu vishwanni katti vesinatvantidi ee dharani ane artham.
0: The word dharani means that which binds the whole world.
1: ధర్మ విశ్వస్య జగత ప్రతిష్ట. ధర్మ విశ్వస్య జగత ప్రతిష్ట. ఈ ధర్మం అనేటువంటిది విశ్వాన్ని కప్పివేసినటువంటిది.
0: ధర్మ ఎన్కంపాసెస్ ది ఎంటైర్ యూనివర్స్.
1: ధారయతి ధర్మ. ఈ యొక్క విశ్వాన్ని ధరించినటువంటిది ధర్మము.
0: ధర్మ ఇస్ ద వెస్చర్ పుట్ ఆన్ బై దిస్ యూనివర్స్.
1: విశ్వమునంతా కూడాను ఏక కట్టుగా కట్టి పారించినదే ధర్మము.
0: It is this righteousness that will bind the whole universe by one.
1: Kevalam okka deshamunaku kaani okka kaalamunaku kaani okka vyaktulaku kaani sambandhinchinatundi kaadu.
0: It's not limited to a time and space nor an individual.
1: అన్ని దేశములకు అన్ని కాలములకు అన్ని వ్యక్తులకు కూడా సంబంధించినటువంటిదే ఈ సత్యధర్మములు.
0: Truth and righteousness relate to all periods of time, all countries and all individuals.
1: సత్యం అనేటువంటి పునాది పైని ధర్మం అనేటువంటి భవనం నిర్మించింది.
0: On the foundation of truth, the mansion of righteousness stands.
1: ఈ ధర్మ భవనమునకు ఏ చేటుకునను రాదు, ఏ లోటు కూడాను లేదు.
0: The mansion of righteousness doesn't need anything more. It's
1: yada yada hi dharmasya ganirbhavati bharata abhyuddhanam adharmasya tadatmanam srujamaham. ధర్మము ఎప్పటికీ నశించేటువంటిది కాదు.
0: Righteousness shall never decay.
1: కనుక గ్లానిర్భవతు భారత కొంతవరకు ఇది చలనం కలుగుతూ ఉంటుండాలి.
0: హౌఎవర్ ఇట్ బికమ్స్ షేకీ ఎట్ టైమ్స్.
1: నిజముగా ధర్మమే నశించేటువంటిదైతే అది ధర్మమే కాదు.
0: ట్రూలీ స్పీకింగ్ ఇఫ్ ద రైచస్నెస్ షాల్ నెవర్ పెరిష్.
1: ధర్మము నశించేటువంటిది కాదు.
0: ఇట్ విల్ నెవర్ పెరిష్.
1: లేక మరుగుపడేటువంటిది కాదు.
0: ఇట్ కెనాట్ బి హిడెన్ ఐదర్.
1: కొంతకాలము మానవుని యొక్క ఆచరణ సన్నగిల్లిపోవటం చేతనే అది మరుగుపడినట్టుగా కనిపిస్తుంది.
0: The righteousness appears as though it is hidden because it is not practiced by mankind.
1: ప్రకాశించేటువంటి సూర్యునికి మధ్యలో దట్టమైన మేఘములు అడ్డు వస్తాయి.
0: Shining sun will be covered by thick clouds.
1: కాని ఈ విద్యలో అడ్డు ఉండేటువంటి ఒక వ్యక్తి సూర్యుని చూడలేడు, కాని సూర్యునికి సూర్యుని తేజస్సుకు అడ్డం రావడానికి వీలు కాదు.
0: But however, nothing can come between the sun and the sunlight.
1: కనుక ఈ యొక్క సన్లైట్ అనేటువంటి ధర్మమునకు సన్ అనేటువంటి సత్యమునకు ఎవ్వరు కూడా అడ్డుతరడానికి వీలు కాదు.
0: Therefore, sunlight is righteousness, sun is truth, none can stand in
1: between. సత్యధర్మములు రెండు కూడాను అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయము.
0: Truth and righteousness are interrelated and interdependent.
1: ఇవి రెండు కూడాను ప్రకృతి పరమాత్మల యొక్క సంబంధము.
0: They have got the relationship like the nature and God.
1: జగత్ యొక్క స్వరూపము.
0: It is the relationship of the inert and awareness.
1: Matter and energy యొక్క సంబంధము.
0: It is the relationship between matter and energy.
1: కనుకనే ఇట్టి సత్య ధర్మములను ఎవ్వరు కూడా వేరు చేయడానికి వీలు కాదు.
0: Therefore, none can separate out these two, truth and righteousness.
1: కనుకనే ప్రతి మానవుని ఎందుకును ప్రతి పురుషునకును ఇది సహజమైనటువంటి ఒక ధర్మమే సత్య ధర్మముల ప్రచారము.
0: Therefore, these two are the natural traits in every human.
1: కానీ కొంతమంది పురుషులు చెప్తారు, ఇది నిజమైన మీ లక్షణము, సత్యాన్ని ధర్మాన్ని పోషించి ఆచరించి ఆనందించి జగత్తుకు అందించటమే మీ ధర్మమని చెప్పినప్పుడు కొంతమంది చెప్తుంటారు ఉద్యోగం పురుష లక్షణం అంటారు.
0: When it is said that it is the duty of every man to propagate and to practice, to delight and to reach the state of bliss practicing these two, truth and righteousness, they say it is the qualification of man to do a job.
1: నిజమే ఇది ఉద్యోగం పురుష లక్షణం అంటే ఈ ఆధునిక యుగము లోపల అనేక మంది స్త్రీలు కూడా ఉద్యోగం చేస్తున్నారు.
0: ఇఫ్ యూ సే ద మ్యాన్ షుడ్ నెసెసరీ టేక్ ఎ జాబ్, యూ ఫైండ్ సో మెనీ విమెన్ ఆల్సో డూయింగ్ జాబ్స్.
1: ఇది పురుష లక్షణమేనా?
0: కెన్ యూ కాల్ ఇట్ స్పెషల్ క్వాలిఫికేషన్?
1: ఇది ఒక తెగకు మాత్రమే సంబంధించినటువంటిది ఈ యొక్క పురుష లక్షణము.
0: ఇట్స్ ఓన్లీ లిమిటెడ్ టు ఎ పర్టికులర్ సెక్స్.
1: కానీ ప్రతి మానవునికి సమష్టిగా సరి అయినటువంటిది ధర్మార్థకామోక్షం, అక్కడ ధర్మం మొదటి వచ్చింది.
0: హౌఎవర్ from the community point of view, in a collective sense, among the four objectives of life, righteousness stands first.
1: ఉద్యోగం లేనటువంటి పురుషులు ఎంతమంది ఉంటున్నారు, వారిని పురుష లక్షణం చెప్పవచ్చునా?
0: There are many men without jobs. Can you say that they are not men?
1: లేక ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలంతా కూడా ఉద్యోగం స్త్రీ లక్షణం అని చెప్పవచ్చునా?
0: There are many women who do jobs. Can you say job is special qualification?
1: కనుక ఈ ఉద్యోగం కాదు పురుష లక్షణము, ధర్మం పురుష లక్షణం.
0: సో ఇట్ ఈస్ నాట్ ది స్పెషల్ క్వాలిఫికేషన్ ఆఫ్ మ్యాన్ టు డూ ఏ జాబ్, ఇట్స్ రైట్.
1: సత్యం పురుష లక్షణం.
0: ట్రూత్ ఈస్ ది క్వాలిఫికేషన్ ఆఫ్ మ్యాన్.
1: ఇది పురుష అనగా ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై ది టర్మ్ పురుష?
1: సఫారీ డ్రెస్ వేసుకుని ప్యాంటు షర్ట్ వేసుకున్నటువంటి వాడు పురుషుడనా?
0: కెన్ యూ కాల్ హిమ్ దట్ ఇస్ ఎ మ్యాన్ ఇఫ్ హీ పుట్స్ ఆన్ సఫారీ అండ్ ఎ ప్యాంట్?
1: కాదు కాదు.
0: నో,
1: పురుష అనగా దేహమనే పురమునందు నకసిక పర్యంతము సంచరించేటువంటి ఒక చైతన్యమునికే పురుష అని పేరు.
0: The word purusha means that the body is pura, where you find the awareness moves from top to toe.
1: కనుకనే ధర్మం అనేటువంటిది ప్రతి మానవులకు ప్రతి జీవికి కూడా సంబంధించినటువంటి లక్షణమే.
0: దేర్ఫోర్ దిస్ రైచియస్నెస్ ఇస్ ద కామన్ క్వాలిటీ యూనిఫామ్ టు ఆల్.
1: ప్రాకృతికంగా భౌతికంగా ఈ ధర్మమును అనేక విధములుగా మనము విభజిస్తూ వచ్చాం.
0: హౌఎవర్ దిస్ ధర్మ ఇస్ క్లాసిఫైడ్ ఇంటు మెనీ కేటగిరీస్.
1: ఇది బ్రహ్మచర్య ధర్మమని, గృహస్థ ధర్మమని, వానప్రస్థ ధర్మమని, సన్యాస ధర్మమని.
0: వన్ ఇస్ దట్ ఆఫ్ ఎ సెలిబేట్, ద హౌస్ హోల్డర్ అండ్ ఎ మెండికెంట్, రెనన్షియన్.
1: ఒక్కొక్క తెగకు ఒక్కొక్క విధమైనటువంటి ధర్మములు ఉన్నది అని విభజించుకుంటూ వచ్చాం.
0: ఈచ్ స్టేజ్ హాస్ గాట్ ఎ పర్టికులర్ కోడ్.
1: ఇది ప్రాకృతమైనటువంటి తాత్కాలికమైన ధర్మములు మాత్రమే.
0: ఇట్స్ ఆల్ ఎ టెంపరీ కోడ్.
1: సమష్టి ధర్మం కానేరదు.
0: ఇట్ కెనాట్ బి ఎ కలెక్టివ్ వే ఆఫ్ బిహేవియర్.
1: ఇది బహిర్ముఖమైనటువంటి ధర్మమే.
0: ఇట్ ఇస్ ఎక్స్టర్నల్ ధర్మ.
1: కానీ అంతర్ముఖమైనటువంటి ధర్మం కాదు.
0: ఇట్స్ నాట్ ఇంటర్నల్.
1: అంతర్ముఖమైనటువంటి ధర్మం ఎలాంటిది?
0: What sort of is this?
1: Manasekam vachasekam karmanyekam mahatmanam. The proper study of mankind is man.
0: The internal dharma.
1: Anaga thoughts, words, action. Moodu kudane ekam kavali.
0: Internal dharma refers to this harmony, unity of thought, word and deed.
1: Idi prati manavunikini satyamainatunti dharmam.
0: This is a natural truth, dharma.
1: ఇది ఒక స్త్రీ పురుషులు అనేటువంటి తెగకు ఏమాత్రమూ సంబంధించినటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఎనీ పర్టికులర్ సెక్స్.
1: సర్వ మానవులకు సంబంధించినటువంటిది.
0: ఇట్స్ రిలేటెడ్ టు ఎంటైర్ హ్యూమన్ సొసైటీ.
1: పశు పక్షులకు కూడాను వాటికి సంబంధించినటువంటి ధర్మం వేరువేరుగా ఉంటున్నాయి.
0: ద బర్డ్స్ అండ్ ఎనిమల్స్ దే హావ్ గాట్ దేర్ ఓన్ ధర్మ, ద కోడ్.
1: అగ్నికి దహన శక్తి ధర్మము.
0: ద ధర్మ ఆఫ్ ఫైర్ ఇస్ టు బర్న్.
1: నీటికి ప్రవాహ శక్తి ధర్మము.
0: ద ధర్మ ఆఫ్ వాటర్ ఇస్ టు ఫ్లో.
1: చక్కెరకి తీపి యొక్క ధర్మము.
0: ది ధర్మ ఆఫ్ షుగర్ ఇస్ స్వీట్నెస్.
1: అదే విధంగానే ఒక్కొక్క వస్తువులకు ఒక్కొక్క విధమైన ధర్మం ఏర్పరిచింది.
0: లైక్ దిస్ ఎవ్రీ ఆబ్జెక్ట్ మెటీరియల్ హ్యాస్ ఇట్స్ ఓన్ ధర్మ.
1: సృష్టితోనే ప్రారంభమవుతూ వస్తాయి.
0: ఇట్ స్టార్టెడ్ రైట్ ఫ్రమ్ క్రియేషన్.
1: కనుక మనము ఈ ధర్మం అనేటువంటి దాన్ని ప్రాకృతమైనటువంటిగా గానే కాని హృదయ సంబంధమైనటువంటి యొక్క అంతర్ముఖ సంబంధం కాదు.
0: దిస్ ధర్మ ఇస్ జస్ట్ ఎక్స్టర్నల్, ఇట్ హ్యాస్ గాట్ నథింగ్ టు డూ విత్ ఇన్ ద హార్ట్.
1: సత్యమైనటువంటి ధర్మము, నిత్యమైనటువంటి ధర్మము హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది.
0: బట్ that dharma which is all truth and eternal comes out of the heart.
1: ye tagaku sambandhinchinattu varaina, ye rangamunku sambandhinchinattu varaina, hrudayanni vaakunu manasunu anaga chetulunu jodinchali.
0: They may belong to any country, any tribe or any nation, but they should have the harmony of thought, word and deed.
1: kaani konni konni paristhitulu yendu vyaktini puraskarinchukoni praaptamaina dharmalu kodanu dharmam ani cheptuntaru.
0: However, individuals follow their own external dharma, which is world.
1: Hastasya bhushanam danam. Hastasya bhushanam danam. Mana chetiki andam emti? Danam cheyatame andamu.
0: The real beauty of the hand lies in indulging in activity like charity.
1: Satyam kanthasya bhushanam.
0: Truth is the jewel of our neck.
1: Srotram shastram srotasya bhushanam.
0: To the ear, the sacred text is the ornament.
1: ఇంతకంటే మనకు కావలసిన భూషణములు ఏమిటి?
0: What more jewels you need?
1: ఇవే మనకు శాశ్వతమైనటువంటి ఒక నగలు.
0: These are permanent jewelry.
1: ఇవే సరైనటువంటి సౌందర్యాన్ని అందించేటువంటి నగలు.
0: They confer the real beauty.
1: దీనికి మించినటువంటి సౌందర్యం మరొకటి లేదు.
0: There's no other beauty beyond this.
1: కనుకనే మానవుడు అన్నింటికంటే మంచి అందమైనటువంటి వాడు ఏమిటి? ఈ మూడు గుణములను చేరినటువంటి వాడే అందము.
0: Who is most handsome, most beautiful? The one with these three, perfect harmony.
1: Kanuka satyamu dharmamunu poshinche nimittamai aacharinche nimittamai aanandinche nimittamai deenni manam aacharinchali.
0: Therefore, in order to uphold and protect these two principles of righteousness and truth, we should practice them.
1: Prachina kalamu nundi bharatiyulu tama yokka dharmamunu tama yokka satyamunu నేత్ర సమానంగా విశ్వసించి కాపాడుకుంటూ వచ్చారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ భారతీయస్ కన్సిడర్డ్ సత్య అండ్ ధర్మ యాజ్ ది టూ ఐస్.
1: ధర్మం ఎటువంటిది?
0: వాట్ ఈస్ దిస్ ధర్మ? వాట్ టైప్ ఆఫ్
1: ధర్మం? నీకంటే ముందు పుట్టినటువంటి తల్లి వంటిది.
0: ధర్మ వాస్ బోర్న్ ఈవెన్ బిఫోర్ యూ వర్ బోర్న్, లైక్
1: భార్యను నీవు ఎన్నుకున్నటువంటి వాడవు. సెలెక్షన్.
0: ఇట్ ఈస్ సెలెక్షన్.
1: ఇది వైఫ్.
0: వైఫ్ ఈజ్ సెలెక్షన్.
1: కానీ ధర్మం సెలెక్షన్ కాదు.
0: బట్ ధర్మ ఇస్ నాట్ ద వన్ ఆఫ్ సెలెక్షన్.
1: ధర్మమును సెలెక్షన్ చేసుకునేటువంటి వారికి ఎవరికి అధికారం లేదు.
0: నో వన్ హ్యాస్ అథారిటీ టు రిసార్ట్ టు
1: ధర్మాన్ని సెలెక్ట్. ఒక్క దైవమునికి మాత్రమే అధికారం.
0: గాడ్ ఓన్లీ హ్యాస్ దిస్ రైట్ ఆఫ్ దిస్ సెలెక్షన్.
1: సెలెక్షన్ చేసుకోవచ్చును.
0: యూ కెన్ సెలెక్ట్ యువర్ వైఫ్.
1: కనుకనే మనకు ధర్మం ఎటువంటిదంటే మాతృమూర్తి వంటిది ధర్మము.
0: దిస్ ధర్మ రైచియస్నెస్ ఇస్ లైక్ యువర్ మదర్.
1: కనుకనే మాతృపిత ఆజ్ఞను మనం శిరసావహించాలి.
0: దేర్ఫోర్ యు హావ్ టు ఓబే ద కమాండ్ ఆఫ్ ద మదర్.
1: మాతృదేవో భవ పితృదేవో భవ.
0: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
1: కనుకనే ఈ సత్య ధర్మంలో మనకు ప్రత్యక్ష దైవములు.
0: దేర్ఫోర్ ట్రూత్ ఇస్ గాడ్, రైచియస్నెస్ ఇస్ గాడ్.
1: కనుక ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి చిన్న కార్యమునందు కూడాను ధర్మాచరణ ప్రధానమని చెప్పనని మన పెద్దలంతా కూడా చెప్తూ వచ్చారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ ప్రిస్క్రైబ్డ్, కమాండెడ్, వాంటెడ్ అస్ టు ఫాలో ద పాత్ ఆఫ్ రైచియస్నెస్.
1: మానవుని నడక మొదలుకొని, చూపు మొదలుకొని, శ్రవణం మొదలుకొని, ఆటలు మొదలుకొని, పాటలు మొదలుకొని అంత ధర్మసిద్ధమైన రీతిగా వస్తూ వచ్చాయి.
0: Walking, the looking, the singing, talking, everything has got its own prescribed code.
1: ఇది అంతకొడును ధర్మ మూలం మిదం జగత్తు. జగత్ అంతకొడును ధర్మంతో ఆధారపడినటువంటిది.
0: The entire universe depends on this dharma.
1: కనుక జగత్ అంటే ఏమిటి?
0: What is this jagat?
1: జగత్తుకు ప్రత్యేకమైన ఒక స్వరూపం లేదు.
0: This world has no different form.
1: మానవుల యొక్క ఏకత్వమే జగత్తు.
0: It is the combination of all individuals.
1: సమాజము అంటారు.
0: Which is society.
1: సమాజమునకు పేరుంది కానీ రూపం లేదు.
0: Society has a name but not form.
1: 10 మంది చేరినటువంటిది ఒక సమాజము.
0: Combination of group of individuals constitute a society.
1: కనుక సమాజమునకు రూపం లేదు.
0: Society has no special form.
1: కానీ సమాజమునకు గుణం ఉంటుండాలి.
0: But society has got a quality.
1: ఏమిటి ఆ గుణము?
0: What is that?
1: సత్య ధర్మములే ప్రధాన గుణం సొసైటీకి.
0: Society should have these two basic qualities, సత్య and ధర్మం.
1: ఈ సొసైటీ దీనిని అంగీకరించుకునేటువంటి ఒక పనులు ఏమైనా చేసినప్పుడు ఈ జగత్తు వాటిని ఖండిస్తుంది.
0: If the society doesn't go by these two principles, it will be condemned by the world.
1: ఏదైనా మనం ఫలం భుజించే సమయంలో రుచికరం కానటువంటి ప్రజలను కింద పారవేస్తాం మనం.
0: As you eat a fruit, if it is not delicious and sweet, if it is bitter, you will spit it out.
1: అదే రీతిగాని సమాజమునకు సంతోష పెట్టనటువంటి ఒక పనులు సమాజం కూడాను మనం వెనక్కి నెట్టుతుంది.
0: Therefore, if we don't do certain acts that will make society happy, you will be rejected by society.
1: హృదయం నుండి ఆవిర్భవించాలి.
0: Dharma should come out of our heart.
1: ఒక విత్తనం ఉంటుండాలి.
0: Here is a seed.
1: ఈ విత్తనం ఒక టిన్నులో పెట్టి నీరు పోస్తే మొక్క వస్తుందా?
0: If you keep the seed in a tin and water it, it will not germinate.
1: కాదు, విత్తనం కూడా కుళ్ళిపోతుంది.
0: The seed also decays.
1: ఆ సీడ్ ని మనము మట్టిలో పెట్టినప్పుడే మొక్క వస్తుంది.
0: On the other hand, if you sow the seed in the soil, it grows.
1: ఈ ధర్మం అనేటువంటిది ప్రచారం చేత కూడా కానీ లేక ప్రబోధన చేత కానీ అభివృద్ధి కాదు.
0: Therefore, righteousness shall never grow by means of publicity.
1: ఈ ధర్మం అనేటువంటి మొక్కను నాటినప్పుడే ఈ యొక్క శాంతి సౌఖ్యములతో అభివృద్ధి అవుతుంది.
0: Therefore, in the field of our heart, if the seed of dharma is sown, it grows into security and peace, the tree.
1: కనుక ధర్మము అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
0: Therefore, righteousness is highly valuable.
1: నీవు ఎట్ట దీనిని నిర్ణయించగలవు?
0: How do you decide?
1: ఇప్పుడు లోకం లోపల అనేక మంది అనేక విధమైన ధర్మములు ప్రబోధిస్తున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ యూ ఫైండ్ సో మెనీ పీపుల్ ప్రాపగేటింగ్ మెనీ ప్రిన్సిపల్స్.
1: అయితే నీకు నీవు తృప్తి పడాలంటే నీ కాన్షియన్స్ తృప్తి.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ కంప్లీట్ సాటిస్ఫాక్షన్, ఇట్ షుడ్ సాటిస్ఫై యువర్ కాన్షియన్స్.
1: ఇది సత్యము అని చెప్పు.
0: టెల్ ద ట్రూత్ విత్ యువర్ కాన్షియన్స్ యాజ్ ద విట్నెస్.
1: కానీ నీవు తప్పించుకునే నిమిత్తమై అనేక విధమైనటువంటి మాటలు చెబుతూ ఇది సత్యమని బోధిస్తున్నావు.
0: But in order to escape, you speak many, many things and still say that it is truth.
1: Kaadu, kaadu.
0: No.
1: Nee yokka atma sakshiga nee cheppinatundi satyam.
0: Speak truth wholeheartedly.
1: Daani nee master annaru. Follow the master.
0: Follow the master.
1: Who is your master?
0: Who is your master?
1: Your conscience is your master.
0: Your conscience is your master.
1: Oka teacheru, lek inko guruvo, inko swamo, evaro kaadu nee master.
0: Your teacher or a guru is not your master.
1: Your conscience is your guru.
0: Your conscience is
1: your master.
0: Your conscience is your master.
1: Adhe, follow the master.
0: Follow the master.
1: Kaliga master ante emti?
0: Who is this master?
1: Ee teacher anukuntunnaru.
0: You think he is a teacher?
1: Kaadu, kaadu.
0: No.
1: Edo mantropadesham chesinatundi guru anukuntunnaru. Kaadu, kaadu.
0: You think he is a guru who gives you some mantra?
1: Kaadu. Nee hrudayame neeku mantram ichinatundi.
0: Your conscience is your master.
1: Kanukane hrudayamu ఒక యంత్రము, తంత్రము.
0: Therefore, హృదయ ఇస్ తంత్ర, ది టెక్నిక్.
1: దేహము ఒక యంత్రము.
0: బాడీ ఇస్ ఎ మెషిన్, యంత్ర.
1: భావమే ఒక మంత్రము. భావమే మంత్రము.
0: ద ఫీలింగ్ ఇస్ మంత్ర.
1: దేహమనే యంత్రములో
0: In this body, the yantra machine.
1: హృదయం అనే తంత్రం నుంచి.
0: The heart, the tantra, the technique.
1: సోహం అనేటువంటి వాక్ అనేటువంటి మంత్రం మనకు బయలుదేరుతుండాలి.
0: There is this mantra eternally going on. That is soha mantra.
1: యంత్రము మంత్రము తంత్రము మనమే.
0: Therefore, the yantra, the machine, the tantra, the technique and the mantra, the chanting.
1: ఇంతకంటే గొప్ప మిశ్రమైనటువంటి మంత్రం మనకి ఎందుకు?
0: There's nothing higher than this.
1: మంత్రానికి నీవే అమూలాధారం.
0: You are the foundation.
1: నీవే యంత్రము.
0: You are the machine yantra.
1: ఈ దేహమనే యంత్రం లోపల ఎంత మెకానిక్ పనిచేస్తుంటుందో చెప్పండి.
0: This body, the machine yantra, works wonderfully.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: ఒక చెట్టు పైన పండును చూచావు నీవు.
0: You see a tree on the fruit on the top of the tree.
1: కన్నును చూచాయి.
0: Eyes have watched the fruit.
1: కన్నును చూచిన తక్షణమే మనసు కావాలని ఆశించింది.
0: ద మూమెంట్ ఐజ్ సీ ద ఫ్రూట్ మైండ్ వాంట్స్.
1: ఆశించిన తక్షణమే ఫలం వచ్చి నీ కడుపులో చేరలేదు.
0: ద మూమెంట్ డిజైర్ స్టార్టెడ్ యూ డోంట్ గెట్ ద ఫ్రూట్.
1: తక్షణమే కాళ్ళు చెట్టు దగ్గరికి నడిచినాయి.
0: లెగ్స్ స్టార్టెడ్ అప్రోచింగ్ ద ట్రీ.
1: కానీ అక్కడికి నడిచినంత మాత్రం పండు నీ కడుపుకు చేరలేదు.
0: బై మియర్లీ వాకింగ్ ద డిస్టెన్స్ యూ డోంట్.
1: నడుము వంగింది.
0: And the back bend.
1: కానీ వంగిన తక్షణమే ఫలం నీ కడుపుకు చేరలేదు.
0: Immediately you can't eat it.
1: చేతి ఒక రాయిని తీసుకుంది.
0: The hand picks it stone.
1: తక్షణమే నీ కడుపు నిండలేదు.
0: Immediately it's not.
1: భుజము దాన్ని తీసి విసిరింది.
0: It's the shoulder that pels the stone.
1: ఆ ఫలం కింద పడింది.
0: The fruit drops.
1: పడిన తక్షణమే నీ యొక్క కడుపు నిండలేదు.
0: Even then the hunger is not.
1: నీ ఫింగర్స్ ఆ ఫలమును పట్టుకున్నాయి.
0: And the fingers catch the
1: ఫలం. పట్టుకున్నంత మాత్రం కడుపు పూర్తి నిండలేదు.
0: It's not enough to satisfy.
1: ఆ ఫలం తీసుకుని నోట్లో పెట్టుకుంది.
0: The fruit has got to be
1: కడుపు నిండలేదు.
0: ఇస్ నాట్ ఈనా.
1: కానీ నమిలింది.
0: దెన్ యూ చూ.
1: నమిలింది అక్కడ పెట్టుకోలేదు. తిరిగి జఠరాగ్నికి పంపించింది.
0: ఫ్రమ్ మౌత్ ఇట్ ఇస్ సెంట్ టు ద స్టమక్.
1: ఇప్పుడు చెట్టులో ఉన్నటువంటి పండు పొట్టలో చేరడానికి ఏదికి ఏ అంగం ప్రధానమైనటువంటి.
0: దేర్ఫోర్ ద ఫ్రూట్ ఆన్ ద ట్రీ రీచెస్ యువర్ స్టమక్. Which limb helped you? Which organ of your body helped you?
1: అంగములు సమానంగా పనిచేశాయి.
0: All the organs of your body worked uniformly.
1: ఏ అంగం కానీ పనిచేయకుండా పోతే చెట్టులో ఉన్న ఫలము పొట్టలో చేరదు.
0: If one organ non-cooperates, you cannot collect the fruit.
1: కనుక ఈ విధమైనటువంటి కోఆపరేషన్ చేరటం చేతనే.
0: Because of such cooperation.
1: ఎంతో దూరంగా ఉండేటువంటి దాన్ని కూడా సమీపంగా మనం అనుభవిస్తున్నాము.
0: Even that which is at a distance could be made near.
1: ఈ కోఆపరేషన్ చక్కగా ఆధారంగా తీసుకుని
0: బేసింగ్ ఆన్ దిస్
1: జఠరం కూడా ఏం చేస్తుంది?
0: వాట్ ఇస్ దట్ ది స్టమక్?
1: నాకు అందించారు కదని జఠరంలో మాత్రం తీరేసి ఊరుకు ఉండదు.
0: బికాస్ ద ఫ్రూట్ హ్యాస్ గాన్ టు యువర్ స్టమక్ ఇట్ డజంట్ రిమైన్ దేర్.
1: అన్ని అంగములు చేరి నాకు ఫలమును అందించినాయి. కనుక దీని రసమును నేను తిరిగి అన్ని అంగములు కూడా సప్లై చేయాలి అని చేసుకుంటుంది.
0: All organs of this body brought this fruit to me. Therefore, the stomach supplies the essence to various limbs of this body.
1: Kanukane bhagavantuni stomachunu angirasaya namaha.
0: Therefore, God
1: angamulu yandu rasa swaroopudainatunti vaadu angirasudu.
0: God is in the form of essence rasa in all angas, the limbs of the body.
1: Ee cooperation anetundi dani bodhinchetundi de dharmamu.
0: It is dharma, righteousness that speaks of
1: cooperation. ఎక్కడ లేదు, ఎక్కడ చూసినా ఆపరేషన్ ఆపరేషన్ ఆపరేషన్. నో కోఆపరేషన్.
0: టుడే దేర్ ఇస్ నో కోఆపరేషన్, ఓన్లీ ఆపరేషన్ ఆపరేషన్.
1: అంతా భిన్న భిన్నమైన పోతుండాలి.
0: ఎవ్రీథింగ్ ఇస్ డైవర్సిఫైడ్.
1: ఇది విచ్ఛిన్నమైపోతుండాలి.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రాగ్మెంటెడ్.
1: సంసారం అన్నిటి గానీ విచ్ఛిన్నమైపోతుండాలి.
0: ద ఫ్యామిలీ ఇస్ బ్రోకెన్.
1: సమాజంలో కూడా విచ్ఛిన్నమైనటువంటి చర్యలు అభివృద్ధి అవుతున్నాయి.
0: దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ డివైడ్ ద సొసైటీ.
1: ఏకం కావాలి, ఏకం కావాలి, ఏకం కావాలి.
0: ఆల్ షుడ్ బి యూనిఫైడ్.
1: కనుకని ఇలాంటి యూనిటీ చేత మనం ఎలాంటి ఘనకార్యమైనా మనం సాధించవచ్చు.
0: విత్ దిస్ యూనిటీ యూ కెన్ అచీవ్ ఎనీ మైటీ థింగ్.
1: కానీ ఈనాటి జనులు అందరూ ధర్మపరులుగానే కనిపిస్తుంటారు.
0: Today all people appear to be righteous.
1: అందరూ సత్యవాక్ పరిపాలకులుగానే కనిపిస్తుంటారు.
0: It appears as though they speak truth.
1: కానీ ఏది సత్యమో ఏది ధర్మమో ఎవరు తెలుసుకోవడానికి వీలు కాదు.
0: But no one can find out the real truth or dharma.
1: కొందరు ధర్మం చేయకుండా ధర్మం చేసినట్టుగా నటిస్తారు.
0: Some don't do this dharma righteous act, but they pretend.
1: కొందరు చేసి కూడాను చేయనట్టుగా నటిస్తారు.
0: Some follow, but they pretend as if they
1: even
0: don't do it.
1: ప్రాకృతమైనటువంటి ఒక నటనలు.
0: That is all worldly action.
1: కనుకనే ఇవన్నీ కూడాను దైవం యొక్క చిరేలే.
0: These are all divine actions.
1: ఒకానొక సమయం లోపల.
0: At one time.
1: గోపికలందరూ వచ్చినప్పుడు కృష్ణుడు నిద్రించినట్టుగా నటించాడు.
0: When all gopikas went there, Krishna was pretending as if he was sleeping.
1: నేను మరచి నిదిదించే వారిని మేలుకొలుపగలరు ఎవరైనా.
0: ఇవన్నీ స్లీపింగ్, వీ కెన్ వేక్ హిమ్ అప్.
1: నేను మరచి నిదిరించే వారిని మేలుకొలుపగల

0: But if one pretends as if one is sleeping by merely closing the eyes, a pretense, an action, who can wake him up? Why, Krishna, why do you do this?
1: నిదురనటించి గనులు లేపగా ఎవరితరం.
0: ద వన్ హూ క్లోజెస్ ఐస్ అండ్ ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హీ ఈజ్ స్లీపింగ్, హూ కెన్ వేక్ హిమ్ అప్?
1: నిద్రించేటువంటి వాడిని ఒక తూరి రెండు తూర్లు కొడితే వాడు లేస్తాడు.
0: దోస్ హూ ఇస్ ఫాస్ట్ అస్లీప్ కెన్ బి మేడ్ అవేక్.
1: లేక మేలుకున్నటువంటి వాడిని పిలిస్తే కూడా చాలు, లేస్తాడు.
0: అండ్ యూ కెన్ జస్ట్ కాల్ హిమ్, హీ విల్ వేక్ అప్.
1: కానీ నిద్రపోయినట్టుగా నటించేటువంటి వాడిని ఎవ్వడు కూడా లేపలేడు.
0: ద ఫెలో హూ ఇస్ ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ హీ ఇస్ ఫాస్ట్ అస్లీప్, నన్ కెన్ మేక్ వేక్.
1: వాడు కుంభకర్ణుడు కానీ ఎవడైనా కానీ వాడిని కూడా లేపలేరు.
0: లెట్ హిమ్ బి కుంభకర్ణ ఆర్ ఎనీవన్.
1: ఇది నటన,
0: ఇట్స్ ఆల్ యాక్షన్, ప్రిటెన్షన్.
1: కనుక ఈనాడు ధర్మ సత్య ప్రచారములు ప్రబోధములు కూడాను కేవలం నటనగా కనిపిస్తున్నాయి.
0: దేర్ఫోర్ ద ప్రొపగేషన్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఈజ్ ఓన్లీ అ మ్యాటర్ ఆఫ్ ప్రిటెన్షన్.
1: ఆచారం ప్రధానం కావాలి.
0: ప్రాక్టీస్ ఇస్ ఎసెన్షియల్.
1: పవిత్రమైన సమస్త గ్రంథములు కూడాను
0: All sacred texts
1: పారాయణ నిమిత్తమై ఏర్పడినటువంటివి కాదు.
0: నాట్ మెంట్ ఫర్ మీ
1: ప్రచార నిమిత్తమై ఏర్పడినటువంటివి కాదు.
0: నాట్ ఫర్ ప్రొపగేషన్,
1: ఆచార నిమిత్తమై ఏర్పడినటువంటివి.
0: దే ఆర్ మెంట్ టు బి ప్రాక్టీస్.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేనిటువంటి భక్తులు సాధకులు ఇది కేవలం నిత్యము ప్రొద్దున సాయంకాలం పారాయణ కింద చేస్తున్నారు.
0: Aspirants who do not know this truth, they simply go through the sacred text.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను ప్రతి సత్యము కూడాను మనం ఆచరించాలి. అందువల్లనే వేదంలో సత్యం వద ధర్మం చర. నీవు ధర్మాన్ని ఆచరించమని చెప్పింది కానీ ధర్మాన్ని చెప్పమని చెప్పలేదు.
0: దేర్ఫోర్ ఎవ్రీ ట్రూత్ లెర్న్డ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్, ట్రూత్ షుడ్ బి స్పోకెన్, ధర్మ షుడ్ బి యాక్టెడ్ అపాన్.
1: సత్యమును చెప్పమని చెప్పింది కానీ ఆచరించమని చెప్పలేదు.
0: ఇట్ సెడ్ స్పీక్ ట్రూత్ బట్ ఇట్ నెవర్ సెడ్ ప్రాక్టీస్ ట్రూత్.
1: కనుక చెప్పేటువంటిది నాలుక.
0: వాట్ దట్ సేస్ ఇస్ ద
1: చేసేటువంటిది అష్టము.
0: ఇస్ ద హ్యాండ్ దట్ డస్.
1: ఈ రెండింటికి నీ మనసులో మనసు ఏకంగా ఉంటుండాలి.
0: ఇస్ ద మైండ్ దట్ యూనిఫైస్ బోత్.
1: ఇది నిజమైనటువంటి ధర్మం.
0: దిస్ ఇస్ ట్రూ ధర్మ.
1: ఒకదానికొకటి కాంబినేషన్ కావాలి.
0: దేర్ షుడ్ బి ఎ పర్ఫెక్ట్ కాంబినేషన్.
1: కోఆపరేషన్ చేరాలి.
0: దేర్ షుడ్ బి పర్ఫెక్ట్
1: యూనిటీ ఉండాలి.
0: దేర్ షుడ్ బి యూనిటీ.
1: యూనిటీ ఉండినప్పుడే ప్యూరిటీ మనలో బయలుదేరుతుంది.
0: దెన్ వన్స్ దేర్ ఇస్ యూనిటీ, దేర్ విల్ బి ప్యూరిటీ.
1: ఈ ప్యూరిటీ డెవలప్ అయినప్పుడే డివినిటీ మనకు వస్తుంది.
0: వెన్ ప్యూరిటీ డెవలప్స్ డివినిటీ ఒరిజినేట్స్.
1: యూనిటీ లేదు, ప్యూరిటీ లేదు, ఏమీ లేదు.
0: Today there is no unity, there is no purity.
1: కాని ఎనిమిటి ఉంటుండాలి.
0: బట్ దేర్ ఇస్ ఎనిమిటి.
1: ఈ ఎనిమిటి డెవలప్ అయిపోయి జగత్తంతా కూడా ఒక విధమైన అశాంతి రూపంగా చెలరేగుతుండాలి.
0: బికాస్ ఇఫ్ దిస్ ఎనిమిటి ఎవర్ ఆన్ ద రైజ్, ద హోల్ వరల్డ్ ఈస్ రెస్ట్లెస్.
1: కనుక మన హృదయం లోపల సరి అయినటువంటి యొక్క సత్యమును ధర్మమును మనం ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఈ ఎనిమిటి చేరడానికి అవకాశమే లేదు.
0: Therefore, we should fill our hearts with truth and righteousness. Thereby, there will be no enmity.
1: Mana hrudayamu, single chair, not a musical chair.
0: Our heart is a single chair, but not musical chair.
1: Or not double sofa.
0: Not double sofa either.
1: Okka satyam lopala undindante, inkevaru kuda akka praveshinchalaniki veelu kaadu.
0: Then once there is truth in your heart,
1: okka dharmam anetundi mana hrudayamlo untunte, inkevaru marokaru praveshinchalaniki veelu kaadu.
0: Then once there is dharma in your heart, no one can enter later.
1: Okka nimisham adharmam, okka nimisham dharmam.
0: One time righteousness,
1: one time satyam, rendu nimisham asatyam.
0: One time truth, other time falsehood.
1: Ilanti vaadu manavudani cheppadaniki veelavutunda?
0: Can you call him a human?
1: Manasu maata nadata manishi kokkati aina.
0: The word, the thought and the deed, if they are unified,
1: manavattam anaga manaku chellu,
0: then only we deserve the title of a human being.
1: Human quality.
0: Human quality.
1: Human quality ante emti?
0: What is the human quality?
1: Manasu maata nadata manishiki okkati aina.
0: When there is unity of thought, word and deed,
1: idiye nijamainatundi manavattam.
0: This is the true human quality.
1: Idiye nijamainatundi dharmamu.
0: This is the true dharma, righteousness.
1: Kanukane
0: so
1: Sita kalyanam jarige samaya lopala,
0: at the time of Sita kalyana,
1: Janaka maharaju vachi Ramachandra adutunnadu.
0: King Janaka came and started asking Rama.
1: Dharmecha artecha kamecha nati charani.
0: He wanted Rama to make promises that he will follow Sita in all respects of righteousness and wealth.
1: Dharmecha.
0: Dharmecha.
1: Emti ee dharmam?
0: What is this dharma?
1: Kani prakrutamainatuvanti dharmama leka antarbhutamainatuvanti dharmama?
0: Is that the worldly outer external dharma or the inner?
1: ఈ ప్రాకృత ధర్మం లోపల తన సుఖమే నా సుఖం.
0: From the worldly point of view, your enjoyment,
1: నా ధనమే ఆమె ధర్మము.
0: And my dharma is your dharma.
1: ఆమె ఇష్టమే నా ఇష్టము.
0: Your likes are my likes.
1: ఈ మూడింటికి నేను ఎప్పుడు ఒప్పుకుంటాను.
0: I accept, abide by this.
1: అంతర్భావములో ఉన్నటువంటి ధర్మానికి నేను అంగీకరించను.
0: But I will not proceed by the inner content of this dharma.
1: అనగా సమాజ ధర్మములకు ఏమైనా అడ్డు తగిలినని నేను సీతనైనా వదులుతాను కానీ సమాజాన్ని నేను వదలనన్నాడు.
0: If this dharma, the code is to the matter of society, I am ready to sacrifice Sita, but I will never give up dharma.
1: ఎవడో ఒక చాకలివాడు వచ్చి 10 నెలలంతా కూడా అరణ్యంలో ఉన్నటువంటి లంకలో ఉన్నటువంటి సీతను తెచ్చుకున్నాడు అనేటప్పటికీ ఇది ప్రజల లోపల ఈ విధమైనటువంటి భావం చెలరేగిందని తక్షణమే సీతను పంపించాడు.
0: బికాస్ సమ్ వాషర్మెన్ సెడ్ దట్ సీత స్టేడ్ దేర్ ఫర్ 10 మంత్స్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ బికాస్ ఆఫ్ దట్ బ్లేమ్ రామా హ్యాస్ గివెన్ అప్ సీత దేర్ అట్ దట్ మూమెంట్.
1: అనగా సమాజమునకు అడ్డు తగలటం చేత సీతను త్యజించాడు.
0: బికాస్ దేర్ ఇస్ సమ్ టాక్ ఇన్ సొసైటీ.
1: ఇది సత్యం, సత్యం వదా.
0: Speak truth.
1: సత్యవాక్ పరిపాలకుడు రాముడు.
0: రామ అబైడ్స్ బై ట్రూత్, ఫాలోస్ ట్రూత్.
1: తానిచ్చినటువంటిది కాదు, తన తండ్రి ఇచ్చినటువంటి మాటను కూడా పరిపాలన చేస్తూ వచ్చాడు.
0: నాట్ ఓన్లీ ద వర్డ్ హీ మేక్స్ బట్ ఆల్సో ద వర్డ్ ప్రామిస్ గివెన్ బై ఫాదర్.
1: తండ్రి తనకు తండ్రి, తాను తండ్రికి కుమారుడు.
0: హీ ద సన్ ఆఫ్ హిస్ ఫాదర్.
1: కనుకనే ఆత్మానం ఉత్తరనామం సి, తండ్రికి కుమారుడు తన పూర్వపంలోనే జన్మిస్తున్నాడు.
0: ద ఫాదర్ టేక్స్ ఫార్మ్ ఇన్ హిజ్ ఓన్ సన్, ఆత్మావై పుత్రనామ.
1: తన పుత్రుడే తానైపోయినాడు.
0: సో హీ బికమ్స్ హిజ్ ఓన్ సన్.
1: కనుకనే ఆత్మానం పుత్రనామం సి అన్నాడు.
0: సో ఇట్ ఇస్ ఆత్మానం పుత్రనామం.
1: నేను దశరథుణ్ణి.
0: ఐఎమ్ దశరథ.
1: దశరథుడి ఈ రూపంలో పుట్టాడు.
0: దశరథ హెస్ టేకెన్ దిస్ ఫార్మ్.
1: దశరథుడి ఇచ్చిన మాట వేరు, నేను ఇచ్చిన మాట వేరు కాదు.
0: దేర్ ఫోర్ మై వర్డ్ అండ్ ద వర్డ్ ఆఫ్ మై ఫాదర్ ఆర్ నాట్ డిఫరెంట్.
1: కనుక ఇద్దరిది ఒక్కటే అని ఆ సత్యాన్ని పాలిస్తూ పోయాడు.
0: సో సిన్స్ బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్ హీ ఫాలోడ్ దిస్ దాట్.
1: ఇది నిజమైన ధర్మము.
0: దిస్ ఇస్ ట్రూ ధర్మ.
1: రామరాజ్యం అనగా,
0: రామరాజ్యం మీన్స్
1: కేవలం రాగములతో కూడినటువంటి రాజ్యం కాదు.
0: Is not the one of raga or attachment.
1: Tyagarajyame ane tyagakanti ade nijamaina ramarajyam.
0: Is not the one of raga attachment, it's one of tyaga the sacrifice.
1: Ramarajyamu
0: the one of sacrifice is ramarajyam.
1: Manam samaryanitunte oka help ni manam cheyali.
0: We should help every person, every individual.
1: Nirantaram kudunu chittam nandu bhagavat ramani chintinchali.
0: We should think of God continuously.
1: Adi e nijamainatunte oka sarvada sarvakaleshu sarvatra ramachintanam ani.
0: At every point of time and all circumstances everywhere, we should sing the glory of God.
1: కనుకనే ఒక్క చోట ఉన్నాడు ఒక్క చోట లేదు అనేటువంటిది కాదు.
0: యు కెనాట్ సే గాడ్ ఈస్ ప్రెసెంట్ హియర్ అండ్ అబ్సెంట్ దేర్.
1: ఎక్కడ చూసినా ఉన్నటువంటిది సత్య ధర్మములే.
0: ఎవ్రీవేర్ యూ ఫైండ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: కనుక మన ధర్మాన్ని మనం పాటించాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ ఫాలో ధర్మ. ప్రాచీన కాలం
1: నుండి కూడాను ప్రతి చిన్న పల్లెని ఎందు కూడాను రామ మందిరం.
0: Since ancient times, you find Rama's temple in every village.
1: మన భారతదేశంలో త్యాగం లేనటువంటి హస్తము.
0: In Bharat, a hand that doesn't take
1: Ramanam telinatunte vyaktulu ekkada kanipincharu.
0: There are none here in Bharat who do not know the name of Rama.
1: Kanuka sarvulakunu ati samipamainatunte yokka raminchethi Ramaha.
0: That which delights is Rama. That name is Rama.
1: Andaru raminchinatundi Ramanamam.
0: All like, all are drawn, attracted by this Rama.
1: Kumarudenti Raman peru kadu.
0: Is not merely the son of Dasharatha.
1: Hudayamunake Rama ani peru.
0: హృదయ, ద హార్ట్ ఈస్ కాల్డ్ రామ.
1: కనుకనే నా ఆత్మారామునికే తెలుసు ఉంటారు.
0: దేర్ఫోర్ పీపుల్ సే రామా విత్ ఇన్
1: ఆత్మకే రామ అని పేరు.
0: ద ఆత్మా ద స్పిరిట్ ఈస్
1: అందువల్లనే ఆత్మానం ది పురుష చేంతి. ఆత్మనే తండ్రి యొక్క దీంతో కుమారుడిగా పుడుతున్నాడు.
0: దేర్ఫోర్ ఇట్ ద స్పిరిట్ దట్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ద సన్ లేటర్.
1: కనుక ప్రతి క్రిందు ఒకే ఆత్మతత్వమే.
0: Therefore we find only oneness, one principle.
1: ఈ ధర్మం అనేటువంటి దాన్ని మనం గుర్తించి వర్తించడం అత్యవసరం.
0: We have to know this dharma and tread along that path.
1: కాన
0: సో
1: ఏది మనకు తెలియకపోయినప్పటికీ ఆడిన మాట తప్పకూడదు.
0: We may not be knowing many things, but we should not go by it.
1: సాధ్యమైనంత వరకు మన కాన్షియన్స్ కు తృప్తికరమైనటువంటి యొక్క పనులు మనం చేయాలి.
0: We should do certain actions so as to satisfy our conscience.
1: అప్పుడే నిజమైనటువంటి యొక్క జీవితం జరుగుతుంది.
0: దెన్ ఓన్లీ దేర్ బి ట్రూ లైఫ్, మీనింగ్ఫుల్ లైఫ్.
1: 18 పురాణములు రాశాడు వ్యాసులు.
0: వ్యాస కంపోజ్ 18 ఎపిక్స్.
1: కానీ ఒక్కొక్క పుస్తకం ఇంత తలదిండు మాదిరి ఉంటుంటది.
0: ఈచ్ టెక్స్ట్ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ ఎ పిల్లో.
1: కానీ ఇంత పెద్ద 18 పురాణములు ఎవరు చదవగలరు?
0: హూ కెన్ గో త్రూ ఆల్ దీస్ 18 టెక్స్ట్?
1: ఇది ఎవరు చదవడానికి టైం ఉండదు, అంత వయసు ఉండదు.
0: There will be no time nor the lifespan either.
1: ఈ కలియుగంలో ఆయు ప్రమాణం చాలా తక్కువ.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి ద లైఫ్ స్పాన్ ఇస్
1: లిమిటెడ్. ద్వాపర యుగంలో ఆయు ప్రమాణం కూడా కొంత ఎక్కువగా ఉండేటువంటిది.
0: ఇన్ ద్వాపర ఏజ్ పీపుల్ లివ్ లాంగ్.
1: పిల్లలకు తెలుసును,
0: బాయ్స్ నో.
1: మహాభారత యుద్ధ సమయం లోపల,
0: అట్ ది టైమ్ ఆఫ్ వార్ ఆఫ్ మహాభారత్,
1: కృష్ణుడికి 76, అర్జునుడికి 74 సంవత్సరములు.
0: కృష్ణ వాస్ ఏజ్ 76, అర్జున 74.
1: కానీ భీష్ముడు, అతని కమాండర్ ఇన్ చీఫ్,
0: భీష్మ ఇస్ ద కమాండర్ ఇన్ చీఫ్,
1: అతనికి 112 సంవత్సరములు.
0: హిస్ ఏజ్ ఇస్ 112.
1: యంగ్ బాయ్, ఆ యొక్క ద్వాపర యుగంలో అంత యంగ్ వాళ్ళే ఉండేటువంటి వాళ్ళు.
0: ఇన్ ద్వాపర ఏజ్ పీపుల్ ఆర్ సో యంగ్.
1: 70 ఇయర్స్ అంటే యంగ్ బాయ్,
0: 70 ఇయర్స్ యంగ్.
1: ఈనాటికి యంగ్ మ్యాన్ అంటే ఎవరంటే 17 ఇయర్స్ లోపల పోయి ఉంటాయి.
0: అండ్ టుడే ఈవెన్ ది ఏజ్ ఆఫ్ 17 వీ ఫైండ్ ది ఏజ్.
1: కారణం ఏంటి?
0: వై?
1: ఆనాటి వారి యొక్క హృదయ పవిత్రతలే దీనికి మూల కారణం.
0: ద సీక్రెట్నెస్, ద శాంక్టిటీ ఆఫ్ దేర్ హార్ట్ ఇస్ ద సైన్ ఆఫ్ దేర్ యూత్ That's the three P's.
1: P, first P, purity.
0: First P, purity.
1: Second P, patience.
0: Second P, patience.
1: Third P, perseverance.
0: Third P, perseverance.
1: ఈ మూడు కూడా ఉండటం చేతనే ఆ యొక్క యుగం లోపల వారు ఎప్పటికీ యంగులుగానే ఉంటున్నారు.
0: Because of these three P's, they were ever young, ever green.
1: కనుకనే మనం ఈనాడు దీనికి సరైనటువంటి ఒక దీన్ని భావాన్ని ఊహించి సత్యధర్మాన్ని ప్రచార ప్రబోధన సల్పుతూ మీరు ఆచరిస్తూ రావాలి.
0: Therefore, we should entertain such sacred feelings, speak truth, follow dharma, propagate and share.
1: కలియుగం లోపల అన్ని మార్పులు చెందినాయి.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి దర్ సో మెనీ చేంజెస్.
1: దైవ చింతన చేయాలంటే ఎన్నో అడ్లు తగులుతుంటాయి.
0: టు థింక్ ఆఫ్ గాడ్ యూ ఫైండ్ సో
1: దైవ మందిరాలు కట్టాలంటే ఎన్నో విధమైనటువంటి కలహాలు జరుగుతుంటాయి.
0: టు కన్స్ట్రక్ట్ టెంపుల్స్ యూ హ్యావ్ టు ఫైట్ విత్ పీపుల్.
1: కనుక దైవ మందిరాలు కూడా ఇలాంటి కలహాలు ఎందుకు?
0: టెంపుల్స్ ఆల్సో విల్ మేక్ యూ టు ఫైట్ విత్ పీపుల్.
1: కనుకనే దీన్ని చేసేటువంటి వారికి తగిన ఉత్సాహ ప్రోత్సాహాలు అందించాలి.
0: వీ షుడ్ ఎంకరేజ్ దోస్ పీపుల్ దట్ బిల్డ్ టెంపుల్స్.
1: ఈ విధమైనటువంటి ఒక సహనభావం ఉంటున్నప్పుడే
0: విత్ దిస్ స్పిరిట్ ఆఫ్ టాలరెన్స్
1: సరి అయినటువంటి సార్థకమవుతుంది జీవితం.
0: అవర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.
1: కాన విద్యార్థులారా,
0: సో స్టూడెంట్స్,
1: మీరు ఈ లేత వయస్సునందే
0: At this tender age,
1: ఇలాంటి పవిత్రమైన భావాలు మీ హృదయంలో ప్రతిష్ఠ చేసుకుని
0: ఇన్స్టాల్ ది సీక్రెట్ ఫీలింగ్స్ ఇన్ యువర్ హార్ట్.
1: దైవ చింతనతో పాటు
0: అలాంగ్ ది
1: చాంటింగ్ ఆఫ్ ద గాడ్ సత్యధర్మం కూడాను ఆచరణలో పెట్టి
0: ప్రాక్టీస్ ది సచ్చైన్ ధర్మ.
1: దైవ ప్రేమకు తగినటువంటి దీనికి ఉపాదన చేయండి.
0: అండ్ వర్క్ సో హస్ టు బి ది రిసిపియెంట్స్ ఆఫ్
1: దైవ ప్రేమ. సంపాదించుకున్నారంటే సర్వమును సంపాదించుకున్న వారు అవుతారు.
0: దెన్ వన్స్ యు ఆర్ ద రిసిపియెంట్స్ ఆఫ్ గాడ్స్
1: దైవ ప్రేమ ఏ రీతిగా లభిస్తుంది?
0: హౌ డు యూ అక్వైర్ ఇట్?
1: సత్యధర్మాన్ని ఆచరించినప్పుడే అది లభిస్తుంది.
0: వెన్ వన్స్ యూ ప్రాక్టీస్ దీస్ టూ సచ్ అండ్ ధర్మ యుల్ ద రెసిపియెంట్స్ ఆఫ్ గాడ్స్.
1: దైవం అంటే వేరే కాదు.
0: గాడ్ ఈస్ నాట్
1: సెపరేట్. ట్రూత్ ఈస్ గాడ్.
0: ట్రూత్ ఈస్ గాడ్.
1: ఈ ధర్మం అనేటువంటి దానికి మనకు వేరొక పదం లేదు ఇక్కడ.
0: ధర్మ హ్యాస్ నో ప్రాపర్ ట్రాన్స్లేషన్.
1: ఈ సంస్కృతంలో ధర్మములకు ధర్మమే సరి అయినటువంటి పదం.
0: ధర్మ ఇస్ ద సాంస్క్రిట్ వర్డ్ దట్ సాల్
1: ఇట్ పేరు చెప్తారు కానీ ఇవన్నీ సరి అయినటువంటి అర్థములు కాదు.
0: ది అదర్ వర్షన్స్ ట్రాన్స్లేషన్స్ ఏ
1: వేదమునందు కానీ ఏ శాస్త్రమునందు కానీ ఏ ఇతిహాసమునందు కానీ ఏ పురాణమునందు కానీ ధర్మములకు ధర్మమే ఉపయోగపెడుతూ వచ్చారు.
0: ఇన్ ఎవ్రీ ఇతిహాస ఇన్ ఎవ్రీ శాస్త్ర సీక్రెట్ టెస్ట్ ధర్మ ఇస్ ధర్మ దట్ సాల్.
1: కానీ రైట్ అంటే కానీ రైట్ యాక్షన్ అంటే కానీ ఇవన్నీ కేవలం ఒక ప్రతిబింబం వంటివి.
0: బట్ ధర్మ ఇస్ ట్రాన్స్లేటెడ్ యాజ్ రైచియస్నెస్ అండ్ రైట్ యాక్షన్. దే ఆర్ ఇంప్రాపర్ ట్రాన్స్లేషన్.
1: ధర్మం కాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్ ధర్మ.
1: కనుక ధర్మం అంటే నీ హృదయానికి నేను హత్తుకునేటువంటి ఒక ఆనందాన్ని అందించేటువంటి ధర్మం.
0: ధర్మ ఇస్ ద వన్ దట్ గివ్స్ యూ బ్లెస్ గెటింగ్ ఇట్ సెల్ఫ్ ఇంప్రింటెడ్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుక ధర్మం పురుష లక్షణం.
0: సో ది ధర్మ ఇస్ ది క్వాలిఫికేషన్ ఆఫ్ పురుష ద మ్యాన్.
1: పురుషుడు అనగా మ్యాన్ కాదు,
0: పురుష మ్యాన్.
1: అది నీ ప్రాపకమైనటువంటి అర్థం. పురుషులందుకు ఆడవాళ్ళు కూడా పురుషులే.
0: విమెన్ ఆల్సో పురుష.
1: ఎందుకంటే దేహం అనేటువంటి పురం ఉంటుంది.
0: బికాస్ దే హ్యావ్ ద బాడీ ద పుర.
1: దేహమునికే పురం అనే పేరు.
0: ద బాడీ ఇస్ కాల్డ్ పుర.
1: ఈ దేహం అనేటువంటి దాని లోపల నకసిక పర్యంతం సంచరించేటువంటి ప్రతి దేహమునందు కూడా పురుషుడే.
0: సో దిస్ బాడీ విచ్ ఇస్ ద పుర, ద డివినిటీ దట్ డ్వెల్స్ ఫ్రమ్ టాప్ టు టో ఈస్ పురుష, ద హ్యూమన్.
1: అయితే ఆదర్శంగా భావించేటువంటి వాడు పురుషోత్తముడు అన్నారు.
0: Therefore, the one who sets an ideal is no blessed purushottama.
1: కనుక కేవలం వీళ్ళు పురుషులు వాళ్ళు స్త్రీలు అని చెప్పకూడదు.
0: సో వీ కెన్
1: ఉపాధి భేదమనే కానీ ఆత్మ భేదములు కాదు.
0: సో వీ కెన్ కేటగరైజ్ దేస్ మెన్ అండ్ విమెన్ బట్ ఇట్స్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ ద బాడీ.
1: ఇది కేవలం ఒక విధమైనటువంటి ఉపాధి భేదములే.
0: ఇట్స్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ రెస్పెక్ట్ టు ద బాడీ.
1: ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ప్యాంటు షర్ట్లు వేసుకుంటున్నారు.
0: విమెన్ ఆల్సో విల్ పుట్ ఆన్ షర్ట్ అండ్ ప్యాంట్
1: అవుతుందా?
0: బట్ కెన్ యూ కాల్ ద మెన్?
1: కాదు.
0: నో.
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: పై డ్రెస్లే.
0: It's all outer
1: జన్మ మరణాలు కూడా అలాంటివే.
0: బర్త్ అండ్ డెత్ ఆర్ ది సేమ్ టైమ్.
1: డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్.
1: కనుక ప్రతిదానికి కూడా ఒక డ్రెస్ వంటివి ఇవన్నీ.
0: ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఎ డ్రెస్.
1: ఈ దేహాన్ని బట్టి మీరు ఏమాత్రం ఇది పోకూడదు.
0: యు కెనాట్ గో బై ది బాడీ.
1: దేహిని ఆధారం చేసుకోండి.
0: యు మస్ట్ థింక్ ఆఫ్ ది ఇండ్వెలర్.
1: అది ఏ నిజమైనటువంటి సత్యం.
0: దాట్ ఈస్ ద రియల్ ట్రూత్.
1: నీ మనసుకు నీకు సంపూర్ణమైనటువంటి తృప్తి కలగాలి.
0: యు షుడ్ వర్క్ టు ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ యువర్ కాన్షియన్స్.
1: కనుక త్రికరణ శుద్ధిగా మీరు ప్రవర్తించి
2: విత్ ఆల్ ద ప్యూరిటీ ఇన్ దిస్ ట్రినిటీ
1: సమాజంలో ఈనాడు చెలరేగినటువంటి అశాంతిని దూరం చేసి
2: యూ ట్రై టు సీ దట్ ఆల్ ఎడ్యుకేషన్
1: ప్రశాంతి ప్రబోధనను మీరు ఆచరించి
2: అండ్ ప్రొపగేట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పీస్ అండ్ సెక్యూరిటీ
1: సమాజములకు తగిన శాంతిని భద్రతను చేకూర్చాలి
2: అండ్ సీ దట్ దేర్ విల్ బి ఎనఫ్ ఆఫ్ పీస్ ఇన్ దిస్ వరల్డ్
1: ఈనాడు జగత్తులో ఎక్కడ చూసినప్పుడు లా అండ్ ఆర్డర్స్ పూర్తిపోయినాయి
2: అండ్ టుడే దేర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్ ఇన్ సొసైటీ
1: కనుకనే ఈ లా అండ్ ఆర్డర్స్ అంతా తిరిగి రావాలంటే
2: in order to bring back the law and order
1: love and action raavali ippudu
2: there should be love and action
1: appudu ee law and order kuda manaku vastundi
2: then law and order will be established
1: idi ee naati vidyarthulu cheyavalsinatundi pradhanamainatundi okka soochana
2: this is the main thing that the students must undertake and do
1: govinda krishna jai gopala krishna jai gopala

أكثر الكون نجحنا

0: బ్రహ్మానందం. ప్రాచీన మహర్షులు షోడశ కళా పరిపూర్ణుడైనటువంటి భగవంతుని గురువుగా ఎన్నుకొని విశ్వసించి గురుత్వాన్ని పొంది చైతన్యమూర్తులయ్యారు.
1: With ancient seers and sages, down the ages, have looked upon God as the Guru Himself and assigned to Him many attributes and worshipped God Himself as Guru, in the process themselves becoming enlightened ones.
0: Antarathani Guddhiji ప్రవర్తన యందు పరివర్తన కలిగి దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని విశ్వసించడమే ప్రధానమైనటువంటి లక్ష్యమని గుర్తించారు.
1: They further recognize that to know one's own self and to attain divinity, it is equally essential not only to grasp the inner significance of these dictums but also to practice them.
0: గురుత్వమనగా దివ్యత్వమైన దైవత్వమే అనేటువంటి సత్యాన్ని పై శ్లోకం ద్వారా ఋషులు వివరించారు.
1: ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ శ్లోక దే రిసైటెడ్ ద రిషి లుక్డ్ అపాన్ గాడ్ యాజ్ గురు అండ్ గురు యాజ్ గాడ్.
0: బ్రహ్మానందం అనగా బ్రహ్మానందం అనగా ఏదో ఒక ప్రత్యేకమైన స్థితిని అనుభవించటమని ఈనాటి మానవుల యొక్క భ్రాంతి.
1: It is man's illusion today that when he but also to practice this.
0: Gurutvam anaga divyatvamaina daivatvame anetuvanti satyanni pai lokam dwara

0: Even today, that when he looked upon this word Brahmanda, he assigns to it a certain place.
1: Prati manavudu tappana sariga ee brahmananda manetunte yokka vishayanni telusukovadam atyavasaram.
0: It becomes of necessity for every individual to understand the inner significance of this word Brahmananda.
1: Jagatte brahmanandam.
0: The world itself is Brahmananda.
1: Brahmananda means jagat.
0: And Brahmananda is jagat.
1: Jagat brahmananda sarupamani. ఈ వాక్యము శాస్త్రములు వివరించట చేత శాస్త్రములు పఠించినటువంటి వ్యక్తులు కేవలం బ్రహ్మానందమనే పదమును ఉచ్చరిస్తూ అంతటితోనే సంతృప్తి నందుతున్నారు.
0: Those who have looked deeper into such issues have satisfied themselves with feeling that this creation is a manifestation of that Brahmana Swarupa.
1: అంధుడు జగత్తు నందే జన్మించి జగత్తు నందే జీవించి జగత్తు నందే అభివృద్ధి నుండి జగత్ అనేటువంటి యొక్క విషయాన్ని వింటూ ఉండినప్పటికీ జగత్తులో చూడటం లేదు.
0: A blind person is born in the world, is brought up in the world, makes himself a living in this world, but nevertheless he cannot see the world.
1: అదే విధముగా సాధకుడు జగత్తు నందే జన్మించి బ్రహ్మము నందే నివసించి బ్రహ్మము యొక్క తత్వాన్ని గుర్తించి బ్రహ్మము యొక్క స్థాయిని గుర్తించుకోలేకపోవటం చేతనే ఈ అంధునకు ఈ వ్యక్తికి వ్యక్తి భేదం లేదని మనం నిరూపించవచ్చు.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఎ సాధక హూ బోర్న్ ఆఫ్ దిస్ వర్ల్డ్ హూ లుక్స్ అపాన్ దిస్ బ్రహ్మతత్వ అండ్ హూ వాంట్స్ టు లివ్ హిస్ థాట్ ఇన్ బ్రహ్మతత్వ బట్ నెవర్ దిస్ కెనాట్ అటైన్ ఇట్ హీస్ అకిన్ టు దిస్ బ్లైండ్ పర్సన్.
1: ఈ బ్రహ్మానందం అనేటువంటి పదములకు అనేక విధములైనటువంటి అర్థములను మనము గుర్తించవచ్చు.
0: వీ కెన్ అసైన్ ఎనీ నెంబర్ ఆఫ్ మీనింగ్ టు దిస్ వర్డ్ బ్రహ్మానందం.
1: కనకనక వస్తు వాహనాలు
0: మెటీరియల్ పొజిషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ వెల్త్
1: కీర్తి మర్యాదలతో
0: ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫేమ్ అండ్ పొజిషన్స్ ఆఫ్
1: పదవి ప్రతిష్టలతో
0: ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వన్స్ ఓన్ ఆనర్ అండ్ డిగ్నిటీ
1: ఆరోగ్య భాగ్యములతో
0: and in terms of these material pleasures
1: vidya pandityamulato
0: or one scholarship of the book
1: eka chakradipatyam nelutunnatvanti sthiti endu kaligeyatundi aanandamunaku manushyanandamu ante
0: and one who holds complete sway over his domain these are all ananda avarais but something pertaining to man as such
1: anaga manavuniki kavalsinatvanti bhoga bhagyamulu endu vyakti korthayu leka vyakti vidhamulu ikkatunu kalaguka సర్వ విధమైన ప్రశాంతులు పొందేటువంటి స్థితికి ఈ మానుష్యానందం అని కూడా పేరు.
0: ఇన్ అదర్ వర్డ్స్ దిస్ మానుష్యానంద యాజ్ వి కమ్ టు నో ఇట్ ఈస్ రాదర్ ఇట్ పర్టైన్స్ టు ఎ పర్సన్ హూ కెన్ ఎంజాయ్ ఆల్ మెటీరియల్ ప్రాస్పెరిటీ ఆల్ వెల్త్ ఆల్ పొజిషన్ ఆక్యుపైస్ ఎ పొజిషన్ అండ్ సో
1: ఇట్టి మానుష్యానందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిదే గంధర్వానందము అని రెండవది.
0: ఎ ఫ్యూ స్టెప్స్ అబౌట్ దిస్ మానుష్యానంద He is the second one called Gandharvananda.
1: ఈ గంధర్వానందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది పితృదేవతానందము అని పేరు.
0: And there is just a third one, which is 100 steps above this Gandharvananda. It's called Pitrudevananda.
1: ఈ పితృదేవత ఆనందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది అజానజ ఆనందము అని పేరు.
0: And 100 times more powerful is the Ajas Ananda.
1: ఈ అజానజ ఆనందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిదే దేవానందము అని.
0: అండ్ 100 టైమ్స్ మోర్ పోర్షన్ ఈజ్ కాల్డ్ ద దేవానంద.
1: ఈ దేవానందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిదే ఇంద్రానందము.
0: 100 టైమ్స్ ఈవెన్ గ్రేటర్ దాన్ ది దేవానంద ఈజ్ కాల్డ్ ఇంద్రానంద.
1: ఇంద్రానందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిదే బృహస్పతి ఆనందము.
0: 100 times above this Indrananda is Brahaspatananda.
1: ఈ బృహస్పతి ఆనందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిదే సచ్చిదానందము అని.
0: 100 times more potent than this Brahaspatananda is Sachidananda.
1: ఈ సచ్చిదానందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిదే ప్రజాపతి ఆనందము.
0: 100 times greater than this Sachidananda is called Prajapatananda.
1: ఈ ప్రజాపతి ఆనందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిదే హిరణ్యగర్భ ఆనందము.
0: 100 times greater than this Prajapati Ananda is Hiranyagarbha.

0: ఈ హిరణ్య గర్భానందమనే బ్రహ్మానందము అని చెప్పబడుతూ వచ్చింది.
1: ఇట్ ఈస్ దిస్ హిరణ్య గర్భానంద విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ బ్రహ్మానంద.
0: సామాన్య మానవుల యొక్క ఆనందమునకు ఇన్ని విధములైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితి అయినటువంటి ఈ బ్రహ్మానందమునకు వ్యత్యాసం ఏమని మనం గుర్తించవచ్చు.
1: నౌ యూ కెన్ సీ ద గ్రేట్ డివైడ్ బిట్వీన్ దిస్ ఆనంద పర్టైనింగ్ టు మ్యాన్ అట్ వన్ ఎక్స్ట్రీమ్ ది స్పెక్ట్రమ్ అండ్ దిస్ హిరణ్య గర్భానంద అట్ ద ఫార్ ఎండ్.
0: ఇది కేవలము మానసుకు యొక్క స్థాయి యొక్క మార్పులే కాని అన్య మార్పులు కాదు.
1: బట్ దెన్ యూ ఆల్సో షుడ్ నో దట్ దీస్ పర్టైన్ టు వన్ బేస్ ఆఫ్ పర్సీవింగ్ ఎ పర్సనల్ థింగ్.
0: మన ఏవో మనిష్యానం కారణం నందమొచ్చేవన్నట్టు ఈ బ్రహ్మానందమునకు మనిష్యానందమునకు ఎట్టి భేదము లేకపోయినప్పటికీ తమ తమ స్థాయిని గురించుకొని గుర్తించుకొని ఈ ఆనందం యొక్క స్థాయిని మార్పు తెలుస్తూ ఉంటాయి.
1: Now in terms of how the mind operates, you place yourself at different rungs of this ladder. One could certainly keep saying that he is in this Brahmananda state, all the while remaining in this
0: Manishya. Brahmanandam yaka swarupame swastharupamu ni chakura chakita vachyas.
1: It has also been said that this Brahmananda swarupa is one's own swarupa, swastharupa.
0: This swastharupamanega yin.
1: What is this swastharupa?
0: Jagratalo. జాగ్రత్తగా గుర్తించేటువంటి జాగ్రత్త లేదని తెలిపే జాగ్రత్తనే స్వస్వరూపం.
1: ఇన్ ద వేక్ఫుల్ స్టేట్ వెన్ యూ నో దట్ ఇట్ ఈస్ ఆల్ దట్ యూ సీ ఈస్ పర్టైనింగ్ యువర్ వేక్ఫుల్ స్టేట్ దట్ ఈస్ దిస్
0: స్వస్వరూపం అనగా తన ఉనికిని తాను గుర్తించుకోవటమే స్వస్వరూపం.
1: దిస్ ఈస్ దిస్ స్వస్వరూపం మీనింగ్ యూ నో వాట్ యూ ఆర్.
0: ఈ ఉనికి అనగా జాగ్రత్తనే
1: అండ్ దిస్ రియలైజేషన్ ఈస్ దిస్ జాగ్రత్త.
0: జాగ్రత్తలోని ఉనికియే ఈ యొక్క స్వస్వరూపం.
1: The realization in this wakeful state is one satsvarupa.
0: Satsvarupa me aksharam.
1: And this satsvarupa is akshara.
0: Akshara me pranavam.
1: Akshara in turn becomes pranava.
0: E pranava me brahmam.
1: And pranava in turn is brahma.
0: Kankani, e brahmanandam ane kunti yaka tattvamunaku aneka vidham ne kunti sthayi gunthunnadi.
1: So we find that for this brahmananda, there are different stages that one can think about.
0: Ekam satsvipradhajavadanti. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ తమ తమ యొక్క కర్మలు తమ తమ యొక్క స్థాయిలు తమ తమ యొక్క బాధ్యతలు వ్యత్యాసంగా గోచరించడం చేతని ఈ ఆనందములకు ఈ విధంగా రూపనామం ఏర్పడుతూ వచ్చాయి.
1: Those to be sure, there is one and only one thing. In terms of one's action, one's responsibility, one's duty, one would see the one thing as a many.
0: ఈ బ్రహ్మానంద స్థాయి ఎందు ఏ విధమైనటువంటి యొక్క స్థితి ఈ మనసు అనుభవిస్తుంది అనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి.
1: వి షుడ్ ఆల్సో రికగ్నైజ్ ద టైప్ ఆఫ్ ఆనంద దట్ ద మైండ్ హస్ సచ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ దిస్ స్టేట్ ఆఫ్ బ్రహ్మానంద.
0: ఈ నేను నేను అనే నేను అంతమైనప్పుడే ఈ యొక్క ఆనందం మనకు లభిస్తుంది.
1: యు టాక్ అబౌట్ దిస్ ఐ అండ్ ఐ ద మూమెంట్ దిస్ ఐ వానిషెస్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ దిస్ ఆనంద.
0: నేను అనేటువంటి నేను లేకపోవటమే దీని యొక్క స్వరూపం.
1: The very form of this Brahmananda is when you have no place for this I.
0: ఈ నేను అనేటువంటిదే వేదము. నేను కాకుండా నేను నేనై ఉండటమే వేదాంతం.
1: This I is a question of distinction. That is a question of dividing. When you say there is no I, that is Vedanta.
0: నేను ద్వైతం.
1: This I signifies dualism.
0: నేను కాని స్థితియే అద్వైతం.
1: That state where I does not exist, that is non-dualism, advaita.
0: Ee dvaitamu charam.
1: This dvaita is chara.
0: Advaitamu acharam.
1: Whereas advaita is akshara.
0: Ee akshara tattvani gurtinchukotame brahmanandama yokka swaroopamu.
1: And the very form of this brahmananda is to recognize this akshara swaroopam.
2: Kanuka ee brahmananda swaroopudu, akshara swaroopudu, pranava swaroopudu, evaru paramatmude. So who is this brahmananda swaroopa?
0: కనుక గురువు అనగా పరబ్రహ్మతత్వమే గురుత్వం అనేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి.
1: దట్ ఈస్ బ్రహ్మహింస. సో హూ ఇస్ దిస్ గురు? గురు ఈస్ నథింగ్ షార్ట్ ఆఫ్ బ్రహ్మహింస.
0: పరమ సుఖదం, ఇది పరిపూర్ణమైనటువంటి సుఖంతో ఉండేటువంటి.
1: దెన్ యూ కమ్ టు దిస్ పరమ సుఖదం, వన్ విచ్ ఇస్ నాట్ డివైడ్ of the totality of this sukha.
0: Vedamanandu kasmai namaha sarkarmani kasmai namaha karmani bhagavantudu sukha swaroopudu ani nirupinchu.
1: The Vedas are true and determined that God is sukha swaroopa.
0: Sukham anaga em?
1: What is the meaning of this word sukha?
0: Kevalam sharira sambandhamaina sukham.
1: Does this sukha signify bodily comfort?
0: Neka manasika sambandhamaina sukhama?
1: Or does it pertain to the mind?
0: Neka indriya sambandhamaina sukhama?
1: Or pertains to indriya?
0: Eto vacha nivartante apasya manasaha. Manasunaku indriyamulaku gocharamu kaka atitamai oka vidhamaina atmatattvanni pondinatundi sukhame nijamaina sukham.
1: The sukha that you are talking about is that which transcends the limitation of the mind and the indriya, which is beyond their comprehension.
0: ఇదియే గురుత్వని కూడా నిరూపిస్తూ వస్తారు విషయం.
1: The rishis have proved once again that this is gurutva.
0: అనగా సుఖస్వరూపుడు ఆత్మని అనేటువంటి నిర్ణయమైంది.
1: That is the truth that this sukhaswarupa is the atma.
0: కేవలం అనగా దేశ కాలమునకు అతీతమైన స్థితిలో ఉండేటువంటి శక్తి.
1: Now this word kevalam means that it transcends the limitations of time, place and country.
0: దేశమునకు కాలమునకు పాత్రకు కట్టుబడక తాను సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క చైతన్య తత్వముని కేవలం అన్నారు.
1: దిస్ ఎనర్జైజింగ్ ఫోర్స్ విచ్ ట్రాన్సెండ్స్ ది లిమిటేషన్ ఆఫ్ టైం, ప్లేస్ అండ్ సర్కమ్స్టాన్స్. దట్ ఈస్ దిస్ మీనింగ్ ఆఫ్ కేవలం.
0: కనుక శక్తి కేవల తత్వము, కేవల స్వరూపము ఒక దైవత్వము.
1: అండ్ దిస్ నేచర్ ఈస్ వెరీ గాడ్.
0: ఇంకా నాలుగవది జ్ఞానం. కేవలం జ్ఞానమూర్తి, జ్ఞానస్వరూపుడైనటువంటి వాడు అద్వైత దర్శనం జ్ఞానం. రెండు కానటువంటి యొక్క స్థితిని పొందినటువంటి వాడు దైవము.
1: దెన్ ద ఫోర్త్ కాంపోనెంట్ ఈస్ జ్ఞానమూర్తి. వన్ హూ ఇస్ నాట్ బౌండ్ బై దిస్ డ్యువాలిటీ, వన్ హూ ట్రాన్సెండ్స్.
0: ఈ జ్ఞానమూర్తి అనేటువంటి వాడిని గురువు గారు స్వీకరిస్తూ వచ్చారు.
1: దట్ మీన్స్ యు ఆర్ రిసీవింగ్ సచ్ ఎ పర్సన్ ఆఫ్ జ్ఞాన యాజ్ గురు.
0: కనుక ఈ గురువు అనగా కేవలం ఒక గైడ్ ఫోర్స్, మార్గమును నిరూపించి ప్రయాణికులకు సహాయం చేసేటువంటి యొక్క ఒక గైడ్ ఫోర్స్ గా నిర్మించారు.
1: సో దిస్ గురు ఈజ్ లైక్ ద గైడ్ ఫోర్స్ హు పాయింట్స్ టు యూ ద వే దట్ యూ హావ్ టు టేక్ ఆన్ యువర్ ఆన్వర్డ్ జర్నీ.
0: కానీ ఈ గైడ్ ఫోర్స్ ఫలాని చెట్టుకు వెళ్ళినప్పుడు ఫలాని గ్రామం చెప్పుకుంది అని మాత్రమే విషిస్తుంది. కానీ ఈ మధ్యలో ఉండినటువంటి యొక్క ఎత్తు పల్లములు ఏమాత్రం కూడా నిరూపించదు.
1: Now what does the guidepost do? It indicates to you that if you go this way, you are going to reach this particular village or town.
0: Kani bhagavantuda nechanti jnanamurti attu kaakunda thana thanam kudanu adugadu kudanu ee yokka prayanamana gurtinchi gamyamu chetadaniki tagineti bhagavantulu yerpalustadu.
1: He doesn't say anything about the nature of your journey, but God on the other hand uses jnanamurti, takes care of you at every step of your journey.
0: Nee venta nee gantane vintane gantane untundi ఈ యొక్క మార్గానికి ఏ విధమైనటువంటి యొక్క అతులు రాకుండా గమ్యాన్ని చేరుస్తాడు.
1: ఈ విత్ యూ వెన్ యూ అరౌండ్ యూ అబౌట్ యూ టేకింగ్ కేర్ ఆఫ్ యూ అండ్ ఎవ్రీథింగ్.
0: సత్య జ్ఞానమూర్తి భగవంతుడే.
1: సత్య జ్ఞానమూర్తి ఈజ్ గాడ్ హింసెల్ఫ్.
0: ఇంకా ఐదు ద్వంద్వాతీతం.
1: దెన్ వి కమ్ టు ద ఫిఫ్త్ వన్, ద్వంద్వాతీతం.
0: సుఖ దుఃఖములకు
1: that is either for joy or sorrow,
0: లాభ నష్టములను,
1: loss or gain,
0: నిందా స్తుతులను,
1: or criticism of faith,
0: శీతోష్ణములకు,
1: or cold and heat,
0: అతీతమైనటువంటి స్థాయిలో ఉండినటువంటి
1: one who is above all such divisions,
0: నిందలకు కృంగక,
1: succumbing to
0: వర్ణనలకు కృంగక,
1: or being puffed up by praise,
0: ఈ కృంగి పొంగినటువంటి యొక్క సమత్వము ధరించినటువంటి వారు భగవంతుడే.
1: One doesn't get inflated, one doesn't get deflated, that is his God.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క ద్వంద్వాతీతం అనేటువంటి యొక్క తత్వము ఒక్క భగవంతునికి మాత్రమే చెల్లుతుంది.
1: సో దిస్ స్టేట్ ఆఫ్ ట్రాన్సెండింగ్ సచ్ లిమిటేషన్ ఈజ్ గివెన్ ఓన్లీ టు గాడ్.
0: గగన సదృశ్యం అనగా గగనము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: దెన్ వీ హ్యావ్ ద సిక్స్త్ వర్డ్ గగన సదృశ్యం. గగన ఇస్ సంథింగ్ స్కై విచ్ ఇస్ ఆల్సో వెరీ.
0: ఆకాశము ఏ విధంగా సర్వత్రా వ్యాపించి ఉన్నదో అదే విధముగానే దైవత్వం సర్వవ్యాపకుడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: జస్ట్ యాజ్ ది స్కై ఇస్ ఆల్ పర్వేసివ్, సో ఇస్ గాడ్ ఆల్ పర్వేసివ్.
0: కనుక ఈ సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, సర్వశక్తిమయుడు అయినటువంటి భగవంతుడిని గురువు గారు స్వీకరిస్తూ వచ్చారు.
1: సో ది ఆమ్నిషియంట్, ఆమ్నిపోటెంట్ అండ్ ఆమ్నిప్రెసెంట్ గాడ్ ఈజ్ వెరీ యువర్ గురు.
0: తత్వమస్యాది లక్ష్యం అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వం అసి అనేటువంటి ఈ మహావాక్యములకు మహావాక్యములు లక్ష్యంగా నిరూపించి, లక్ష్యంగా నిర్మించి ఆ లక్ష్యాన్ని ప్రపంచములకు దాటేసి వారు భగవంతుడు.
1: the whole Mahavakya in the form of this given to us in the scripture, one who is verily that and one who proves to you the truth contained in these statements.
0: Inka ekam, ekam anaga okkate, okkade bhagavantudu.
1: Ekam, the one and the only one, that is God.
0: Jagat-dokta-sushuttariyandu, enni karmalu acharinchinappatikini, enni krityamulanu taanu anubhavinchinappatikini, ఎటువంటి పరిస్థితుల్లో మార్పు చెందినప్పటికీ తాను ఏకత్వమై ఉంటుంటాడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: Either your wakeful state, or your dream state, or your sleep state, whatever you might be doing, whatever you might be thinking, you are very in the reality proper. There is no second, you are the only one.
0: జాగ్రత్తలు అనేక దృశ్యములు మనం చూడవచ్చు.
1: Right? In our waking state, we do come across any number of sights.
0: అనేక విధములైన కర్మలు ఆచరించవచ్చు.
1: We also perform any number of actions.
0: అనేక విధమైన అనుభూతులను మనం
1: అనుభవించవచ్చు.
0: స్వప్నంలో మరొక రీతిగా మనం ఈ యొక్క అనుభూతులను అందుకోవచ్చు.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఇన్ అవర్ డ్రీమ్ స్టేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ అదర్ వేస్.
0: సుషుప్తి స్థితియందు అనేక విధమైన ఆనందమును అనుభవించవచ్చు.
1: లైక్వైజ్ ఇన్ అవర్ డీప్ స్లీప్ స్టేట్ వి మస్ట్ ఎక్స్పీరియన్స్ అన్టోల్డ్.
0: ఈ అవస్థలు ఎందు మన కర్మలు కానీ మన అనుభూతులు కానీ వేరు వేరు అయినప్పటికీ అనుభవించినటువంటి వ్యక్తి ఒక్కడే అనే సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: ఇన్ దీస్ డిఫరెంట్ స్టేట్స్ ద ఎక్స్పీరియన్సెస్ ద యాక్షన్స్ అండ్ యువర్ థాట్స్ టు బి డిఫరెంట్ బట్ ద పర్సన్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ అండర్గోయింగ్ ఆల్ దిస్ ఇస్ వన్ అండ్ ద సేమ్. దట్స్ ద ట్రూత్ కంటిన్యూ.
0: కనుకని దైవత్వము సర్వత్రా ఉండినప్పటికీ వ్యక్తిత్వమునందు దివ్యత్వమునందు పవిత్రత ఎందు కూడా ఏకత్వమైన వ్యక్తి యొక్క దైవత్వంగా తాను ప్రకాశిస్తూ వస్తుంటాడు.
1: Certainly God is all pervasive, but at the same time, in one's own individual personality, in one's own thinking, in one's own actions, He is one. This is the truth contained.
0: Tadupari Nityam.
1: That's why we come to this word Nityam.
0: It is Shashvatamaina Atvanti.
1: Nityam, something which is permanent.
0: Marpu Chandana Atvanti,
1: doesn't undergo any change.
0: Ilante Marpu Chandana Atvanti, Nityasakya Nirmulamaina Atvanti, Nirmulam, Niranjanam, Sanatanam, Nityasanam, Nityasutta Buddha Mukta, Nirmala Sarupani. అనేటువంటి దాన్ని కూడా నిరూపిస్తూ వచ్చింది.
1: దిస్ విచ్ ఈస్ పర్మనెంట్ విచ్ ఈస్ లాస్టింగ్ విచ్ ఈస్ విచ్ డస్ నాట్ అండర్గో ఎనీథింగ్ విచ్ ఈస్ ప్యూర్ విచ్ ఈస్ సబ్లైమ్ విచ్ ఈస్ సెరీన్ విచ్ ఈస్ సేక్రెడ్ అండ్ ప్యూర్ ఆల్ దిస్ ఇస్ గాడ్.
0: ఈ నిత్యము అనేటువంటి దానికి అనేక విధమైనటువంటి అర్థములు కూడా ఉంటున్నాయి.
1: హియర్ అగైన్ దేర్ ఆర్ అదర్ ఇంటర్ప్రిటేషన్స్ గివెన్ టు దిస్ వర్డ్ నిత్యం.
0: ఈ విధమైనటువంటి అర్థం తీసుకున్నప్పటికీ మార్పు చెందినటువంటిది శాశ్వతమైనటువంటిది అనేటువంటి యొక్క అంతరార్థాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: నౌ ఇట్ మైట్ హావ్ మీనింగ్ ఆఫ్ మీనింగ్ బట్ వాట్ ఇట్ రియలీ మీన్స్ ఇస్ దట్ విచ్ డస్ నాట్ అండర్గో ఎనీథింగ్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ లాస్టింగ్.
0: తదుపరి విమలం.
1: దెన్ వీ హావ్ దిస్ వర్డ్ విమలం.
0: వ్యక్తి మాలిన్యము లేక పరిశుద్ధమై పవిత్రమై ఉండేటువంటి ఒక స్థితి ఒక దైవమే.
1: దట్ స్టేట్ ఆఫ్ గాడ్ ఈస్ దాట్ వేర్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ఇంప్యూరిటీ డర్ట్ ఆఫ్ దట్.
0: ఇలాంటి దైవత్వాన్ని గురుత్వంగా స్వీకరిస్తూ వచ్చారు ఆనాటి ఋషులు.
1: సో రిషీస్ ఆఫ్ దోస్ డేస్ వుడ్ హ్యావ్ సచ్ ఎ గాడ్ యాజ్ దేర్ గురు.
0: తదుపరి అచలం.
1: దట్స్ వై వి హ్యావ్ దిస్ వర్డ్ అచలం.
0: అనగా క్షణక్షణం కూడా మార్పు చెందేటువంటిది కాదు.
1: దట్ మీన్స్ దట్ విచ్ డస్ నాట్ చేంజ్ విత్ ఎవ్రీ పాసింగ్ సెకండ్.
0: ఏ ఆకారం నందు ఉండినప్పటికీ ఆకారము మార్పు చెందినప్పటికీ ఆత్మతత్వము ఏ విధమైన జలత్వము లేకుండా ఉండేటువంటిది.
1: వాట్ ఎవర్ ఫార్మ్ ఇట్ మైట్ ఎన్కంపర్ ద ఆత్మ సత్ రిమైన్స్ పర్మనెంట్. ఇట్ డస్ నాట్ అండర్గో ఎనీ చేంజ్.
0: మనసు మనిషి జలత్వంతో కూడినటువంటి స్వరూపము.
1: ద మైండ్ అండ్ ద మ్యాన్ దే హ్యావ్ దిస్ వేవరింగ్ నేచర్ వెరీ చేంజ్.
0: అప్పుడు ఈ జగత్తు నందు ఈ అచలమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుకోవడానికి సాధ్యమవుతుంది.
1: Once they recognize the truth of this world asalam, this unwavering nature, they can sanctify them.
0: Ani kavandi telichi undavachu.
1: There are many who might have known about
0: it. Ima bommalu okka kanamunaku 16 paryayamulu telichu.
1: These figures that you see in a cinema, for every second it is said, let's change 16 times.
0: Kanukani aa cinema nu nitya jagattu unchustu vachadu.
1: That's why this cinema has been called this world.
0: అనగా కల్పితమైన జగత్తు అని.
1: దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ సూపర్ఫిషియల్.
0: కృత్రిమమైనటువంటి జగత్తు అని
1: విచ్ ఈస్ ఆర్టిఫిషియల్.
0: కనుకని ఈ తెలిసేటువంటి మనసు కలిగినటువంటి జీవితము కృత్రిమమైనటువంటి జీవితమే.
1: సరే, దట్ మైండ్ విచ్ కీప్ చేంజింగ్ దా ఈస్ లీవింగ్ ఇన్ ఆర్టిఫిషియల్ సూపర్ఫిషియల్ లైఫ్.
0: ఇది చరవతో కూడినటువంటిది కనుక ఇది ఏ విధమైన శాశ్వతత్వము ఉండదు.
1: Because it is continually undergoing a change, it can never aspire for that unchanging state, unwavering state.
0: Achara swarupudaina chuttivadu telisina chuttivadu kanaka athane bhagavantudu.
1: Whereas this achara swarupa, one who does not waver, who remains permanent, who does not change, that is God.
0: Sarvadhi sakshi bhutam.
1: Then we have this sarvadhi sakshi bhutam.
0: Annintiki taanu oka sakshi bhutudai untadu.
1: That is why everything around him, he is this witness, eternal witness.
0: ఇది సాక్షిభూతుడనిగా ఏ విధంగా మనం నిర్వహించవచ్చు?
1: హౌ కెన్ వి ప్రూవ్ దిస్?
0: అన్నింటి ఎందు తానుంది, అన్నియూ తానై, అన్ని జరిపించినది తానై, సర్వం కూడా నువ్వు తానే సాక్షిభూతుడై ఉండకూడదు, తాను అతడుడై ఉంటున్నాడు.
1: బీయింగ్ ఇన్ ఎవ్రీథింగ్, బీయింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ బీయింగ్ ద ప్రైమ్ ఫోర్స్ బిహైండ్ ఎవ్రీథింగ్, హీ ఈజ్ ద వన్ హూ రిమైన్స్ పర్మనెంట్ లైక్ దిస్ విక్టర్.
0: అయితే ఈ సాక్షిభూతమునకు మనం ఏమని మనం తెలుసుకుంటున్నాం?
1: Now what actually is the idea that we have of this idea of being a witness?
0: Deenni kittu anukodunu cheptu vacham.
1: This has also been given the term chit.
0: Kittu anukodunu cheptu
1: vacham. Meaning awareness.
0: Deenni inkokarithilo manam cheptu vacham. Manam consciousness antaru.
1: We also use this word consciousness for this.
0: Ee consciousness anukodunu daivattam.
1: This consciousness is God.
0: It is chaitanyam to kurinatvanti.
1: It is this which is full of this energy. This activating force is present everywhere.
0: Bhavatitam. Bhavatana kemastam kurinu antechintati kaadu.
1: Then you have bhavatitam, beyond one's comprehension.
0: Sarva bhavamunu yandu taanu undi kudanu, atti bhavamunaku taanu chikkakunda nilutuntadu.
1: He is part and parcel of all that you feel and think and experience, but still you cannot grasp him.
0: దీనిని త్రిగుణ రహితం అన్నారు.
1: దిస్ హస్ బీన్ కాల్డ్ ఇన్ టర్మ్స్ త్రిగుణ రహితం.
0: ఈ గుణములో గుణము తానున్నాడు కానీ తన ఎందు గుణము లేదు కనుకని త్రిగుణాతీతుడు చెప్తూ వచ్చాడు.
1: హీ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద త్రీ గుణ బట్ గుణాస్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ హిమ్, సో హీ ఈజ్ బియాండ్ దీస్ త్రీ గుణ.
0: గుణములు అనగా త్రాగదు అని ఒక అర్థం.
1: నౌ ఎ మీనింగ్ అటాచ్డ్ టు దిస్ వర్డ్ గుణ ఈజ్ రో.
0: ఈ గుణముల చేతనే మానవుడు కట్టబడి ఉంటున్నాడు.
1: ఇట్ ఈస్ దిస్ గుణ విచ్ బైండ్స్ ఎ పర్సన్.
0: ఈ గుణము అనగా ఒక కల్పితము అని కూడా మరొక అర్థం.
1: యట్ అనదర్ మీనింగ్ దిస్ వర్డ్ గుణ ఈజ్ దాట్ విచ్ యు మేక్ అప్, విచ్ యు థింక్.
0: కొంతమంది తమో గుణము చేతను, మరికొంతమంది సాత్విక గుణము చేతను, ఇంకా కొంతమంది రజో గుణము చేతను బంధితుడై కావటం చేతనే మానవుడు ఇన్ని బాధలకు గురి అవుతున్నాడు.
1: There are some who are tied down by this tamasic quality, some others by rajasic quality, and yet others by sattvic quality. In all cases, a person is bound.
0: Kanukane gunamula cheta bandhimpabadinatuvanti vadu manavudu, gunamulaku atheetamainatuvanti vadu madhavudu.
1: That is, man is one who is tied down, who is bound by these senses. One who breaks free of these senses, these gunas, is God. That is madhava.
0: Matti cheta kundalu cheyabadinattu kani, kundalalo kuda matti unnadi kani, mattilo kundalu ledu.
1: You can make pot out of clay, but you can't perceive a pot in clay.
0: Kundalu cheyabadinattu maatrame madhyakalamlo kanipinchetundi maatrame.
1: Now what you see as a final product is adi pot.
0: Adi vidhamgane ee gunamu anetundi madhyakalamlo manlo aavirbhavinchetundi maatrame.
1: In the same manner, these gunas are those that are to be seen and experienced within oneself.
0: Kanuka gunamulado భగవంతుడు ఉన్నాడు కానీ భగవంతుడి ఎందుకు గుణములు లేవు.
1: దట్ ఈస్ ఇన్ దీస్ గుణస్ గాడ్ ఇస్ ప్రెజెంట్ బట్ ఇన్ గాడ్ యు కాంట్ హావ్ దీస్.
0: గుణములైనటువంటి కుండలు ఎందుకు మట్టి ఉన్నది కానీ మట్టిలో కుండలు లేవు అనే సత్యానికి తిట్టు వచ్చారు.
1: సో దీస్ థాట్ దట్ ఆర్ మేడ్ ఆఫ్ క్లే, దట్ ఈస్ వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్, బట్ యు కెనాట్ లుక్ అట్ దట్ థాట్ ఆఫ్ ద క్లే ఇన్ ద థాట్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి 16 గుణములు కలిగినటువంటి వాడు గురువు. ఎవరతను? అతని సత్ అన్నారు. సత్.
1: సో దీస్ టోటల్ ఆఫ్ 16 అట్రిబ్యూట్స్, హూ దిస్ పర్సన్, దట్ ఈస్ దిస్ సత్.
0: ఈ సత్ అనేటువంటి ఒక తత్వము, ఒక గురుత్వం.
1: అండ్ దిస్ వర్డ్ సత్ ఇన్ టర్న్ కనోట్స్ దిస్ గురుత్వం.
0: సత్ అనగా బ్రహ్మతత్వం.
1: సత్ మీన్స్ బ్రహ్మతత్వం.
0: చిత్ మీన్స్ జీవతత్వం.
1: చిత్ మీన్స్ జీవతత్వం.
0: ఈ చిత్త అనేటువంటి జీవుడు సత్తనే బ్రహ్మలో చేరినప్పుడే ఆనందం అనేటువంటి లభిస్తుంది కలిపి సత్ చిత్ ఆనందము అని దీని ఒక పేరు.
1: దిస్ జీవ హ్యాస్ టు మర్జ్ ఇన్ దిస్ సత్ గాడ్, దెన్ హీ కెన్ ఎక్స్పీరియన్స్ ఆనంద.
0: ఏ విధంగా చక్కెర నీటితో చేరినప్పుడు పానకము అనేటువంటి మూడొక పేరు ధరిస్తుందో అదే విధంగానే చిత్ అనేటువంటి జీవుడు సత్ అనేటువంటి దేవుడితో చేరినప్పుడు ఆనందము అనేటువంటి దివ్యత్వాన్ని అనుభవిస్తాడు.
1: వెన్ షుగర్ గెట్ mingles, gets mixed up with water, it's known as a sweet juice. So also this jiva, this merges in such God to become the third quantity ananda.
0: Kanka, guru vanaga kevalamu, bhashya sambandhamainatundi, brahmanulaku lobadinatundi, vyaktulu matrame kaadu.
1: So a guru is one who should not be likened to a person who is tied down by this worldly bond.
0: Brahmanti rahita guruvu, brahmanti sahita guruvu ani rendu guruvu.
1: Now there are two types of gurus. One who becomes a victim of this delusion, one who is free of it.
0: Brahmanti sahita guru anaga, yedo oka brahmanti cheta taanu konni sadhanalu aacharistu untadu.
1: Now the first one, brahmanti sahita guru, he has this feeling of illusion and he keeps performing his
0: sadhana. Deni kosam chestunnadu? Edo oka phala nimittame chestunnadu.
1: For instance, why is he performing sadhana? So that he might reap some benefit of it.
0: Phalamunu aashinchinatundi vaade sadhana kalustadu gaani phalamunu aashinchinatundi vaadu sadhana cheyadu.
1: One who aspires for it will perform sadhana. One who does not aspire does will not do
0: sadhana. Lokamulo sadhana chestu undetundi guruvulu guruvulu kaadu.
1: So in this world, those gurus who do sadhana for the sake of truth are not
0: true. Sadhana guru ani cheppavachu.
1: Such people can at best be called sadhana
0: guru. Brahmanti guru ani kuda cheppavachu.
1: They can also be called brahmanti guru.
0: Vyakti brahmantiyu leka brahmatattvamutoni aanandamunu anubhavinchetundi guruvu okka daivattvam maatrame.
1: There is this God who your true guru, who is not bound down by any such delusion.
0: కనుకని అట్టి గురుత్వాన్ని పొందేటువంటి యొక్క దివ్యత్వాన్ని మనము సంపాదించుకున్నప్పుడే ఈ నిత్యత్వం అనేటువంటి సత్యత్వం మనకు కావచ్చుంది.
1: ఓన్లీ వెన్ వి ఆస్పైర్ ఫర్ సచ్ ఎ గురు ఇన్ టర్న్ కెన్ వి మేక్ అవర్ లైఫ్ వర్త్ వైల్.
0: కనుకనే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్కార బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని మన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ భగవతి చెప్పారు.
1: Now just now our Supreme Court Chief Justice Bhagavati was quoting to you this sloka.
0: అయితే శ్రీ గురు బ్రహ్మ గురువే విష్ణువు గురువే మహేశ్వరుడు అని చెప్పడంలో ఉండేటువంటి అంతరార్థం ఏంటి?
1: Now what is the significance of likening the guru with Brahma, Vishnu, Mahesh?
0: గురు బ్రహ్మన లేకపోతే బ్రహ్మనే గురువ?
1: The question is the guru Brahma or is Brahma the guru?
0: అనగా ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడాను ద్వైత స్వరూపులే కాని అద్వైతులు కాదు.
1: Meaning, this Brahma, Vishnu, Maheshwara have this dualism tacked on to this.
0: Veeru kayamunu dharinchinatundi vaaru.
1: They are those who have a body.
0: Anityamu atashtamainatundi kayamunu dharinchinatundi vaaru satyamu vereetiga untaru.
1: Now these are the ones who have a body, who have a form, and which are in turn speaking.
0: Bhaktadishtha nirasnetchenichi nimittamai, bhakta pushta bhala nishtivitcha nimittamai, veeru konni samayamuyandu కొన్ని కొన్ని రూపములు ధరిస్తూ వస్తుంటారు.
1: ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ ద విషెస్ అండ్ డిజైర్స్ ఆఫ్ దేర్ డివోటీ ఫ్రమ్ టైమ్ టు టైమ్ దే హావ్ టేకెన్ అప్ డిఫరెంట్ ఫార్మ్స్ ఇన్ మీ.
0: సాత్వికమైనటువంటి ఆహారం ధరించినప్పుడు మహావిష్ణువుగా ఉంటున్నాడు.
1: లైక్ వెన్ యూ హ్యావ్ దిస్ సాత్విక్ యాజ్ ఫుడ్ హీ బికమ్స్ మహావిష్ణు.
0: కొన్ని అదృష్టములను సృష్టించిన లోపల బ్రహ్మగా నిరూపిస్తూ వచ్చాడు.
1: In terms of creating a few things, he takes on the form of Brahma.
0: Itanu rajoguna swarupuduga untadu.
1: Now he has this rajoguna as his chief quality.
0: Konnitini atamatyekam padayamlo tamoguna swarupayinchi rutuduga untadu.
1: And in yet other time he has this tamoguna and he
0: becomes the Brahma. Brahma Vishnu Maheshwaru ye aakaramu dhanichaaru ekam satitra bhodavadanti. ఉన్నది ఒక్కటే గాని మూడు ఆకారాలు వేరీగా వచ్చినాయి.
1: నౌ వెన్ ఈవెన్ యాజ్ యువర్ సేయింగ్ దట్ దేర్ హస్ బీన్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ ఫామ్, హౌ దెన్ వి హావ్ త్రీ డిఫరెంట్ మానిఫెస్టేషన్స్ దట్
0: కలుకనే బ్రహ్మనే ఆకారము,
1: దట్ ఇస్ బ్రహ్మ ఈజ్ ఆకార,
0: విష్ణువే ఉకారము,
1: సో విష్ణు ఈజ్ ఉకార,
0: మహేశ్వరుడే మకారం,
1: అండ్ మహేశ్వర ఈజ్ మకార.
0: ఈ ఆ ఈ మూడు చేసినటువంటి ఓంకారమే దివ్యమైన ఆకారం.
1: When you put these two three together, you have this Om, and you have this Omkara as the divinity.
0: Kalu ekatma swaroopudainatundi yokka bhagavantudu moodu aakaramulu yandu cheri ee mumurtulaga velachi jagatnandu sakshishtulaina chestutu ostunda.
1: So God, who is basically one, takes up these three manifestations in order to carry out these three processes of creation, preservation and dissolution.
0: Kalupane itti divyattamaina sthitini lakshyamga nilchukoni guru brahma గురు విష్ణు గురు దేవో మహేశ్వర అన్నారు, కానీ సామాన్యమైనటువంటి గురువులను బ్రహ్మ విష్ణు మహేశ్వరు అని చెప్పలేదు.
1: సో కీపింగ్ దిస్ పర్స్పెక్టివ్ ఇన్ వ్యూ, వీ హావ్ లుక్డ్ అపాన్ ద గురు అస్ బ్రహ్మ, గురు అస్ విష్ణు, గురు అస్ మహేశ్వర. ఇట్ డస్ నాట్ అప్లై టు అదర్ ఆర్డినరీ వన్ ఆఫ్ ది మిల్ గురుస్ ఇన్ ది వరల్డ్.
0: కనుక ఈ విధమైనటువంటి అంతరార్థాన్ని గుర్తించుకున్నప్పుడే యథార్థం మనకు బోధపడుతుంది.
1: సో ఓన్లీ వెన్ వి డెల్వ్ డీపర్ ఇన్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ కెన్ వి గ్రాస్ప్
0: యథార్థాన్ని మనం అనుసరించినప్పుడే నిత్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవిస్తాం.
1: అండ్ వన్స్ యూ హావ్ కమ్ టు గ్రిప్స్ విత్ ద రియాలిటీ ప్రాపర్ దెన్ యూ కెన్
0: హ్యావ్ ఈనాటి కదములకన్నింటికి అనర్థాలు అభివృద్ధిపరచుకొని నానార్థాలను పెంచుకొని అందులో మనము జీవితాన్ని వ్యక్తం చేసుకుంటున్నాం.
1: సో టుడే వి ట్రై టు గివ్ డిస్టార్టెడ్ మీనింగ్ టు ద వరల్డ్ దట్ హస్ కమ్ డౌన్ టు అస్ ఇన్ ద ప్రాసెస్ అండర్గోయింగ్ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ అండర్స్టాండింగ్.
0: ఈనాటి దినములు వ్యాస పూర్ణిమ అని కూడా చెప్తూ వచ్చారు.
1: టుడేస్ డే ఈజ్ ఆల్సో కాల్డ్ వ్యాస పూర్ణిమ.
0: కారణం ఏమనగా ఈనాడు వ్యాసుడు
1: మీన్స్ ద మీనింగ్ బీయింగ్ దట్ టుడే వ్యాస
0: బ్రహ్మసూత్రమును రచించినటువంటి దినం.
1: దిస్ వాస్ ద డే వెన్ హి రోట్ డౌన్ దిస్ బ్రహ్మసూత్ర.
0: ఈ బ్రహ్మసూత్రము జగత్తులకు ఒక దివ్యోపదేశము గావించినటువంటి దినం.
1: దీస్ బ్రహ్మసూత్ర ఆన్ దిస్ డే షోడ్ ద పాత్ ప్రాపర్ ఫర్ మ్యాన్కైండ్.
0: బ్రహ్మసూత్రము నుండి ఈ మానవత్వము కట్టబడి ఉంటుందని సత్యాన్ని కూడా మనం నిరూపిస్తూ వచ్చారు.
1: అండ్ దిస్ ట్రూత్ వాస్ ప్రొక్లెయిమ్డ్ దట్ ఇన్ దీస్ బ్రహ్మసూత్ర మ్యాన్ హ్యాస్ టు ఫైండ్ హిస్ గోల్.
0: సూర్య మణిగణాయువాని అనేక సూత్రములు ఎందు అనేక మనులు ఎందు ఒక్క సూత్రము చేరినట్టుగా అనేక విధములైనటువంటి రూపనామములు ఎందు ఒక్క దైవత్వమైనటువంటి బ్రహ్మతత్వము సూత్రముగా నిరూపిస్తూ వచ్చింది.
1: నా యూ కుడ్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ థింగ్స్ బట్ దే కుడ్ బి వన్ కామన్ డినామినేటర్. ఇన్ ద సేమ్ మేనర్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ సూత్రస్ దిస్ బ్రహ్మ సూత్ర హ్యాస్ ఎ స్పెషల్ మీనింగ్.
0: కనుక ప్రతి మానవత్వం కూడా ఒక మణి వంటిది.
1: దెర్ఫోర్ ది ఎంటైర్ హ్యూమానిటీ ఈజ్ లైక్ ఎ ప్రెషియస్.
0: ఈ మానవత్వం అనేటువంటి మణుల ఎందు బ్రహ్మం అనేటువంటి సూత్రం ఒక్కటిగానే ఉంటుండాలి.
1: అండ్ ఇన్ దీస్ మైండ్ యూ కుడ్ ఫైండ్ వన్ వాల్యుబుల్ పొజిషన్ సూత్ర.
0: కనుకనే ఇటువంటి బ్రహ్మసూత్రమును రచించి జగత్తులకు అందించి ఈ దివ్యత్వాన్ని బోధించినటువంటి దినం కనుకనే ఈనాడు వ్యాస పూర్ణిమ అని కూడా చెప్తూ వచ్చారు.
1: సో దిస్ వాస్ ద డే వెన్ ది బ్రహ్మసూత్రస్ వర్ రిటన్ డౌన్ అండ్ హ్యాండెడ్ డౌన్ ఫర్ హ్యూమానిటీ.
0: ఈ పూర్ణిమ అనగా కేవలం ఏ విధమైన యొక్క మక్కలు లేకుండా తెల్లగా తెల్లగా ప్రకాశించే దినమని మనం భావిస్తున్నాం.
1: Now this Purnima, our idea of this word, day Purnima is the moon is full, no trace of any other.
0: Purnama, Purnamidam, Purna Purnama Dachyate, Purnasya Purnama Adaya Purnameya Vavashitate, Vishishyate, ee Purnam, yehdi a Purnam, Divyatkavayitate Purnam.
1: Now this is the common meaning that we attach in terms of the moon. Truly speaking, this word Purnima represents something which is whole, which is full, which is devoid of any
0: problem. Ee Chandra Purnima, ee naadu undavattu. రేపు తరగవచ్చు.
1: నౌ దిస్ ఫుల్నెస్ ఆఫ్ ద మూన్ కుడ్ బి దేర్ టుడే, టుమారో ఇట్ కుడ్ స్టార్ట్ డిమినిషింగ్.
0: రేపు తరగవచ్చు, ఎల్లుండి తరగవచ్చు.
1: టుమారో ఇట్ కుడ్ డిమినిష్, డే ఆఫ్టర్ ఇట్ కుడ్ ఇంక్రీజ్ అగైన్.
0: పెరిగి తరగనటువంటి ఒక సంగీతంతో కూడినటువంటి ఒక తత్వమే పరత్వము అని.
1: బట్ ద పరత్వ దట్ విచ్ లైస్ బియాండ్ ఈజ్ దట్ విచ్ డస్ నాట్ చేంజ్, డస్ నాట్ డిమినిష్, విచ్ డస్ నాట్ ఇంక్రీజ్.
0: పరము అనగా రాకపోకలు లేనటువంటి ఒక స్థితి.
1: సో దిస్ స్టేజ్ పర ఈజ్ దట్ విచ్ హస్ నో కమింగ్ అండ్ నో గోయింగ్.
0: అంతేకాదు ఏమీ లేనటువంటి స్థితిని పరము అని చెప్తూ వచ్చారు. అనగా ఎలాంటి యొక్క స్థితిని లేనటువంటి యొక్క స్థితిని పరము అని చెప్తూ
1: వచ్చారు. పరం
0: ఇచ్చి పరత్వంతో కూడినటువంటిదే పూర్ణత్వము.
1: అండ్ దిస్ పర ఈజ్ దాట్ విచ్ ఇస్ ఫుల్.
0: ఈ పూర్ణత్వమునకు ఆది అంతములే లేదు.
1: దేర్ ఇస్ నో బిగినింగ్, దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ దిస్ పూర్ణత్వం.
0: అలాంటి పూర్ణిమలు మనకు సంవత్సరములకు నాలుగు పర్యాయములు వస్తున్నాయి.
1: నా ఫస్ట్ పూర్ణిమ కమ్ టు అస్ ఫోర్ టైమ్స్ డ్యూరింగ్ ది ఇయర్.
0: ఒకటి వైశాఖ పూర్ణిమ,
1: ద ఫస్ట్ ఇస్ కాల్డ్ వైశాఖ పూర్ణిమ.
0: రెండవది ఆషాఢ పూర్ణిమ,
1: సెకండ్ ఇస్ ఆషాఢ పూర్ణిమ.
0: మూడవది శ్రావణ పూర్ణిమ,
1: థర్డ్ ఇస్ శ్రావణ పూర్ణిమ.
0: నాలుగోది మాఘ పూర్ణిమ,
1: ద ఫోర్త్ ఇస్ మాఘ పూర్ణిమ.
0: ఈ నాలుగు పూర్ణిమల లోపల ఆషాఢ పూర్ణిమను మాత్రమే గురు పూర్ణిమ అని చెప్తూ వచ్చారు.
1: అవుట్ ఆఫ్ దీస్ ఫోర్ దిస్ ఆషాఢ పూర్ణిమ హెలో ఇస్ కాల్డ్ గురు పూర్ణిమ.
0: ఈ గురు పూర్ణిమ యొక్క అంతరార్థమును మనం చక్కగా గుర్తించాలి.
1: వీ షుడ్ రికగ్నైజ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ గురు పూర్ణిమ.
0: మన మనస్సు అనేటువంటి దీంట్లో చంద్రమా మనసో జాత చెట్టో సూర్యో అజాయత, ఈ విధమైనటువంటి వేద మంత్రం ఎందు మన మనసే చంద్రుడు, చంద్రుడి యొక్క ప్రతిబింబమే మనస్సు.
1: ఇట్ హాస్ బీన్ పుట్ డౌన్ ఇన్ ద వేదర్ ద మైండ్ హ్యాస్ అ లింక్ విత్ ద మూన్.
0: చెట్టో సూర్యో అజాయత, ఈ చంద్రుని యొక్క సూర్యుని యొక్క కాంతి యొక్క తేజస్సు యొక్క భాగమే మన యొక్క చేచ్చూరు.
1: లైక్ వైజ్ ద ఐస్ ఇన్ వే హావ్ బీన్ ఈక్వేటెడ్ యాజ్ ఒరిజినేటింగ్ ఫ్రమ్ ద సన్. ద రేజ్
0: ఆఫ్ ఉదయమే విశాలమైన ఆకాశం.
1: అండ్ అవర్ హార్ట్ ఈజ్ లైక్ ద వాస్ట్ ఎక్స్పాన్స్ ఆఫ్ ద స్కై.
0: ఈ ఉదయమనే ఆకాశంలో మనోబుద్ధులు అనేటువంటి యొక్క సూర్యచంద్రాలను తిరుగుతూ ఉంటున్నారు.
1: అండ్ ఇన్ ద స్కై ఆఫ్ ద హార్ట్ యూ హ్యావ్ బీ టూ ద మూన్ అండ్ ద సన్.
0: ఇందులో మధ్య మధ్య మన యొక్క సంకల్ప వికల్పమైనటువంటి యొక్క దట్టమైన మేఘాలు కదులుతూ ఉంటుంటాయి.
1: సో ఇన్ దిస్ స్కై అగైన్ యు హావ్ దీస్ క్లౌడ్స్ ఇన్ ద ఫామ్ ఆఫ్ యువర్ థాట్స్ అండ్ ద డిసిషన్ దేర్.
0: ఈ దట్టమైన మేఘములు కప్పపట్టడం చేత ఈ సూర్యచంద్రాలు మనకు కనిపించకుండా ఉంటుంటారు.
1: నౌ బికాస్ దీస్ క్లౌడ్స్ ఆర్ డార్క్ అండ్ డెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు పర్సీవ్ ద సన్ అండ్ ద మూన్ ఎట్ టైమ్.
0: అప్పుడే మనం కొన్ని విధమైన అపమార్గంలో పడుతుంటాం.
1: అండ్ ఇన్ ఫస్ట్ పీరియడ్ వీ కెన్ టు గో అస్ట్రైట్.
0: అయితే ఈ కప్పబడినటువంటి మేఘములు శాశ్వతమైనటువంటి కాదు అనేటువంటిది మనం గుర్తించుకోవాలి.
1: బట్ వీ షుడ్ రికగ్నైజ్ దట్ దీస్ డార్క్ అండ్ క్లౌడ్స్ ఆర్ నాట్ ఓన్లీ
0: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
1: దే ఆర్ ఆఫ్టర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్.
0: కొంతకాలం మాత్రమే ఉండి తదుపరి కదిలిపోతుంటాయి.
1: దే ఆర్ అరౌండ్ ఫర్ ఎ వైల్ అండ్ దెన్ దే మూవ్.
0: ఈ మేఘముల యొక్క తత్వాన్ని గుర్తించుకున్నప్పుడు మనకి ఏ విధమైనటువంటి యొక్క అశాంతి కూడా మనకు ఆవరించదు.
1: వన్స్ వీ అండర్స్టాండ్ దిస్ ది నేచర్ ఆఫ్ దీస్ క్లౌడ్స్ వీ ఆర్ నాట్ సబ్జెక్టెడ్ టు ఎనీ డిస్ట్రెస్.
0: అజ్ఞానమే మానవుని కట్టబడి
1: it is this ignorance which binds man.
0: ఈ అజ్ఞానం చేతనే మానవుడు ఇన్ని దుఃఖములకు కష్టములకు విచారములకు గురి అవుతున్నాడు.
1: ఇట్ ఇస్ దిస్ ఇగ్నోరెన్స్ ఇన్ ద సబ్జెక్షన్ టు గ్రీట్ అండ్ సారో ఇన్ దిస్
0: వరల్డ్. ఈ అజ్ఞానం మనం దూరం చేసుకున్న వలన అక్రమ యొక్క జ్ఞానాన్ని మనం గుర్తించాలి.
1: సో ఇఫ్ దిస్ ఇగ్నోరెన్స్ హ్యాస్ టు బి డ్రివెన్ అవే వీ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ అక్షర.
0: కనుక సర్వమునకు కూడా దైవమే ఆధారము అనేటువంటి యొక్క సత్యాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ దట్ దట్ గాడ్ ఇట్ ఈస్ ఇస్ ద వెరీ బేసిస్ ఆఫ్ ఎవ్రీథింగ్.
0: ఈనాడు దైవత్వాన్ని విస్తరించి జగత్తును విశ్వసించి మనం అనేక విధమైనటువంటి బాధలకు గురి అవుతున్నాము.
1: టుడే వి హావ్ ఫర్గాటెన్ డివినిటీ వి గో బై ద వరల్డ్ దట్స్ వై గ్రీట్ అండ్ పవర్ కమ్
0: అవుట్. ఈనాడు లోకములో పాప భీతి దైవ ప్రీతి అనేటువంటిది నశించిపోయింది.
1: దట్ వై టుడే యు ఫైండ్ ఎ థింగ్ లైక్ love of God, fear of sin.
0: కనుక
1: యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫేస్
0: పాప భీతి దైవ ప్రీతి మన హృదయంలో ఏనాడు ప్రకాశించినో ఆనాడే మనం మానవులుగా మారుతాం.
1: వెన్ యూ హ్యావ్ దిస్ లవ్ ఆఫ్ గాడ్ అండ్ ఫియర్ ఆఫ్ సిన్ యూ బికమ్ ఎ ట్రూ మ్యాన్.
0: ఈనాడు మానవత్వం కోల్పోయినటువంటి యొక్క సవస్వరూపులుగా జీవిస్తున్నాం.
1: We are living past it as it were, having forgotten our nature.
0: దయా దాక్షిణ్య రహితమైనటువంటి యొక్క మానవునిగా జీవిస్తున్నాము.
1: We have no trace of compassion, mercy and tenderness in our heart.
0: దయా ప్రేమలు లేని హృదయము హృదయం కాదు.
1: అండ్ దిస్ హార్ట్ డివైడ్ ఆఫ్ కంపాషన్ అండ్ లవ్ ఈజ్ నో హార్ట్ ఇట్ ఆల్.
0: దయా ప్రేమలు లేనిటువంటి మానవుడు మానవుడు కాదు.
1: అండ్ వన్ హూ హాస్ నో ప్లేస్ ఫర్ లవ్ అండ్ కంపాషన్ ఈజ్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: కనుక ఈ మానవుడు ఈనాడు దయా ప్రేమలు అనేటువంటి దాన్ని పెంచుకున్నప్పుడే దైవము అనేటువంటి దీన్ని మనం చూడడానికి వీలవుతుంది.
1: సో టుడే ఇఫ్ మ్యాన్ వర్క్ ఇస్ ఫర్దర్ విత్ దయా అండ్ ప్రేమ హీ వుడ్ బికమ్ ఎ ట్రూ మ్యాన్.
0: మానవుడు మానవుని మార్చలేడు, మానవుడు మానవుని మార్చగలడని భగవంతుడు చెప్పాడు.
1: భగవత్ ఎవరు చెప్తున్నారు దట్ మ్యాన్ కెనాట్ చేంజ్ గాడ్ బట్ గాడ్ కెన్ చేంజ్ మ్యాన్.
0: అది సరైనటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద ట్రూత్ స్టేట్ ఆఫ్ అఫైర్స్.
0: మానవుడికి మాధవుడు ఎంత అవసరమో మాధవునికి మానవుడు అంత అవసరం.
1: యాజ్ మచ్ యాజ్ గాడ్ ఈజ్ నెసెసరీ ఫర్ మ్యాన్, మ్యాన్ ఈజ్ నెసెసరీ ఫర్ గాడ్.
0: మానవుడే లేకపోతే మాధవుడే లేదు.
1: వితౌట్ మ్యాన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ దేర్ ఇస్ నో గాడ్.
0: మానవుడిని ఏ రీతిగా మాధవుడు సృష్టించినాడో మానవుడు కూడా మాధవుని ఆ రీతిగా సృష్టించగలడు.
1: జస్ట్ యాజ్ గాడ్ హాస్ రేజ్డ్ గివెన్ టు మ్యాన్ టు క్రియేట్ గాడ్.
0: ఈనాడు అవతారములన్నీ కూడా మానవ నిమిత్తమే సృష్టించుకున్నదే కదా.
1: లైక్ టుడేస్ అవతార్ హాస్ కమ్ ఫర్ ద సేక్ ఆఫ్ మ్యాన్.
0: ప్రహ్లాదుని యొక్క భక్తి ప్రపత్తుల చేతనే నరసింహ అవతారంగా రూపొందినాడు దైవం.
1: బికాస్ ఆఫ్ ఇంటెన్స్ డివోషన్ and dedication of Prahlada, God came down as Narasimha avatar.
0: ee Narasimha avatara yokka srishtiki Prahladune kada karanam.
1: God is Narasimha avatara snake form and shape. Prahlada is responsible.
0: Manavudu madavuni srishtinchu unnadu.
1: So here you have a case of man.
0: Manavudu cheke kunti yokka prarthana chetanu janava chetanu japatapadi yagnamulu chetanu kodanu daivatvanni nirupistu unnadu.
1: Because of one's own prayer, one's own japa, one's own dhyana, man is able to create God, bring God down.
0: Kanukane మాధవుడు మానవుని ఏ రీతిగా సృష్టిస్తున్నాడో మానవుడు కూడా మాధవుని ఆ రీతిగా నన్ను సృష్టించుకునేటువంటి అధికారం ఉన్నది.
1: ఇన్ ది సేమ్ మేనర్ దేర్ఫోర్ జస్ట్ యాజ్ గాడ్ ఈస్ క్రియేటింగ్ మ్యాన్, మ్యాన్ ఆల్సో హ్యాస్ ద రైట్ టు క్రియేట్ గాడ్.
0: మాధవుడే లేకపోతే మానవుని యొక్క జీవితమే లేదు.
1: Without God, there is nothing like life in man.
0: అదే విధంగా మానవుడే లేకపోతే మానవత్వమే రాణించదు.
1: In the same manner, without man in the first place, there is no charm attached to God.
0: ఈ రెండు కూడాను అన్యోన్య ఆశ్రయమైనటువంటి.
1: These two are inseparably linked.
0: అన్యోన్యభావ సంబంధమైనటువంటి.
1: Inseparably linked and interdependent.
0: రెండు కూడాను నెగిటివ్ పాజిటివ్ వంటివి.
1: These two are like negative and positive.
0: ఈ రెండు చేరినప్పుడే విద్యుత్ శక్తి మనలో ప్రకాశిస్తుంది.
1: When both these are satisfied, current or electricity flows.
0: అందువల్లనే నీలతో మధ్యస్థ లేకే వాసర నీవారు వర్తంతి అని వేదమునందు బోధిస్తూ వచ్చారు. నీలతో ఇద మధ్యస్థ విద్యుల్లేకే వాస్వర అనగా నీల మేఘముల మధ్య విద్యుత్ రేఖ మెరిచినప్పుడు అది ఎంత ప్రకాశంగా కనిపిస్తుంది. ఆ నీల వేగమునే లేకపోతే విద్యుత్ శక్తి ఏమాత్రమో ప్రకాశం ఉండదు.
1: This is what is pertaining to this Vedic statement, that it's only when this streak of lightning streaks across the dark backdrop of a dark cloud can you really see the lightning and experience it and feel.
0: ఈ అజ్ఞానమయుడైనటువంటి మానవుడిని సృష్టింపబడిన చేతనే ప్రజ్ఞానమయమైనటువంటి యొక్క మానవత్వాన్ని గుర్తించుకోవడానికి వీలవుతుంది.
1: So you have this backdrop of this ignorant man speaking across it is an effulgent God.
0: అజ్ఞానమే నసుకారల పేతే సుఖం అనేది వేదము. సుఖం చేత మనకు సుఖాన్ని మనం అందుకోలేదు.
1: ఇట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అగైన్ ఇన్ ద వేదా సెడ్ ఫ్రమ్ సుఖ కంఫర్ట్ యూ కెనాట్ డెరైవ్ కంఫర్ట్.
0: సుఖం చేతనే సుఖాన్ని మనం పొందగలం.
1: ఇట్ ఇస్ ఓన్లీ దుఃఖ డిఫికల్టీ కెన్ యూ ఎక్స్పీరియన్స్ జాయ్.
0: కష్టమే లేకుండా సుఖం మనకు లభించదు.
1: వితౌట్ గ్రీఫ్ యూ కెనాట్ హ్యావ్ జాయ్.
0: నసుఖ లభ్యతే సుఖం. ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్.
1: ద ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్.
0: ఈ కష్టం అనేటువంటి వాడి మధ్యలోనే మన సుఖం కూడా ఇబ్బంది ఉంటుండాలి.
1: ఇన్ బిట్వీన్ టూ డిఫికల్టీస్ యూ హ్యావ్ యువర్ కంఫర్ట్ మూమెంట్.
0: ఒకటే లేకపోతే ఈ జీవంలో విలువ ఎదురుస్తారు.
1: వితౌట్ హ్యాపీనెస్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ హూ ఇస్ గోయింగ్ టు గివ్ వాల్యూ టు దిస్ లైఫ్.
0: ఆకలే లేకపోతే అన్నాన్ని ఎవరు ఆశిస్తారు.
1: వెన్ యూ డోంట్ హ్యావ్ హంగర్ హూ ఇస్ గోయింగ్ టు ఆస్క్ ఫర్ ఫుడ్.
0: తావే లేకపోతే తల్లి అయినా బిడ్డను ప్రేమించదు.
1: ఇట్ సేస్ వితౌట్ ద ఐడియా ఆఫ్ డెత్ ఈవెన్ ద మదర్ వుడ్ నాట్ లవ్ ద చైల్డ్.
0: ఈ విధమైనటువంటి కష్టములు నష్టములు దుఃఖములు ఉండటం చేతనే మానవీయులు అంతో ఇంతో ప్రేమైన ఒక విధమైనటువంటి ఆశ అయిన ఆనందమైన తాను అనుభవించుకోవడానికి అవకాశం ఏర్పడింది.
1: బికాజ్ యూ హ్యావ్ థింగ్స్ లైక్ డిఫికల్టీ సారో గ్రీఫ్ అండ్ సో ఆన్ సో ఫోర్త్. మ్యాన్ ఆస్పైర్ ఫర్ సమ్ పాజిటివ్ థింగ్స్ టు సర్వ్
0: అస్ దైవము. మానవుని యొక్క దివ్యత్వాన్ని గుర్తింపజేసే నిమిత్తమై అప్పుడప్పుడు కొన్ని కష్టములు నష్టములు దుఃఖములు విచారములను అందిస్తూ ఉంటాడు.
1: సో ఇన్ ఆర్డర్ టు మేక్ మ్యాన్ రియలైజ్ వాట్ హీ షుడ్ సీ గాడ్ సబ్జెక్ట్ మ్యాన్ హెట్ మూవ్ అట్ టైమ్స్ టు డిఫికల్టీస్.
0: ఇవన్నీ మా మంచి నిమిత్తము అనేటువంటి యొక్క తత్వాన్ని మనం అనుభవించాలి.
1: వాట్ వీ షుడ్ ఫీల్ ఇస్ ఆల్ దీస్ ఆర్ ఫర్ అవర్ ఓన్ గుడ్.
0: ఏది చేసినా ఏది చూసినా ఏది చెప్పినా మా మంచి కోసం అనేటువంటి యొక్క సత్యాన్ని మేము అర్థం చేసుకోవాలి.
1: అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ వాటెవర్ ఇస్ డన్ వాటెవర్ ఇస్ సెడ్ టు యూ ఈస్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: ఈ విధమైనటువంటి సమస్త భావాన్ని మనం పెంచుకోవాలి.
1: దిస్ ఈస్ ఈక్వాలిటీ ఆఫ్ మైండ్ పర్పస్ దట్ మస్ట్ హావ్.
0: ఈ సమత్వాన్ని
1: దిస్ ఈక్వల్ మైండ్
0: ఈ సమగ్రతను
1: దిస్ కేపబిలిటీ
0: ఈ సమైక్యతను
1: అండ్ దిస్ యూనిటీ ఆఫ్
0: సోల్ ఈ పరిరక్షణను
1: అండ్ సచ్ అబ్జర్వేషన్
0: ప్రసాదించే నిమిత్తమై పరమాత్మను కొన్ని బాధలను అందిస్తుంటారు.
1: ఇన్ ఆర్డర్ దట్ గాడ్ మైట్ గివ్ యూ దీస్ కీప్ సబ్జెక్ట్ యూ టు టెస్ట్ and difficulty
0: anninti endukodu chance vahinchi.
1: So through such moments
0: daitimato edurkoni
1: be steadfast, be
0: sahasamto sadinchi,
1: be courageous and be of
0: sandhiyyattani chalinchakunda
1: without losing sight of the divinity as
0: you go praveshinchadani prayatinchali.
1: Try to set yourself on such a path.
0: ఇది మానవుని యొక్క ప్రధానమైనటువంటి మార్గం.
1: This is the primary task ahead of man.
0: ఇలాంటి దివ్యత్వమైన యొక్క తత్వాన్ని మానవుడు స్మరించడమే నిజమైనటువంటి గురు పూర్ణిమ.
1: ది ట్రూ గురు పూర్ణిమ సెన్సెస్ ఇన్ మ్యాన్ కాంటెంప్లేటింగ్ సచ్ థింగ్స్ ఆన్ ఎ డే లైక్ దిస్.
0: గురు అనగా కేవలం మంత్రోపదేశం చేసినటువంటి వాడు మాత్రమే కాదు గురువు.
1: గురు ఇస్ నాట్ వన్ హు మియర్లీ గివ్స్ యూ ఏ మంత్ర.
0: ఇది ఒక మంత్రమును అందించినటువంటి గురువు కావచ్చు.
1: నౌ హీ కుడ్ బి వన్ హు హస్ గివెన్ యూ మంత్ర.
0: ఇది అంతా మార్గదర్శకులు మాత్రమే కాని గురువులు కానీ.
1: ఆల్ దీస్ పీపుల్ ఆర్ లైక్ ద గైడ్ పోస్ట్. They cannot be called guru.
0: Guru anaga gunadhipudainatuvanti vaadu guru.
1: Because a guru is one who is above the
0: guru parahitudainatuvanti vaadu guru.
1: One who has no form.
0: Hukaramane ajnanaanni nirmoolam gaavinchesukunte hukara swaroopu guru.
1: One who has the form of this hukara to dispel the
0: ignorance. Guru ante kaavalsina ajnanamu nindipitamai untundaga inkoka ajnanamu yedithiga vaadu pariharam cheyagalaru.
1: These gurus are themselves full of ignorance. How then can they endeavor to dispel the darkness of ignorance of others?
0: Karuka sarva baadhanu kudanu సర్వ దుఃఖములు కూడా నివారణ గావించేటువంటి ఒక సర్వేశ్వరుడే నిజమైనటువంటి గురువు.
1: సో గాడ్ వన్ హూ కెన్ అలీవియేట్ యువర్ సఫరింగ్ అండ్ మూమెంట్స్ ఆఫ్ సారో అండ్ డిస్ట్రెస్ కంట్రోల్ యువర్ గురు.
0: గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్కార బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ఆ దైవత్వమునే మనము యథార్థమైన గురువుగా విశ్వసించడము ఇది సరియైన సార్థక మార్గం.
1: సో ది ట్రూ పాత్ కన్సిస్ట్స్ ఇన్ యువర్ లుకింగ్ అపాన్ యువర్ గురు యాజ్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర అండ్ నోయింగ్ ఇన్ ఫుల్ వాట్ దిస్ రియల్లీ స్టాండ్స్ ఫర్.
0: కనుక తమ అభిష్టములు నెరవేర్చుకునే నిమిత్తమై సాధనలు చేసేటువంటి యొక్క గురువులను మనము గురువులుగా స్వీకరించరాదు.
1: వీ షుడ్ నాట్ రిసీవ్ దోస్ పీపుల్ యాజ్ గురుస్ హూ ట్రై టు డూ సాధన ఫర్ ద సేక్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ దేర్ ఓన్ ఎండ్.
0: గుడ్డివారిని గుడ్డివారి గురువులు గుంటలో పడినట్టుగా ఇద్దరు అభిజ్ఞతో కూడినటువంటి వారు అయినప్పుడు ఒకరినొకరు తరించుకోవడానికి సాధ్యమట్టు అవుతుంది. ఏ బ్లైండ్ మ్యాన్ లీడింగ్ అనదర్ బ్లైండ్ మ్యాన్ బోత్ ఆర్ గోయింగ్ టు కమ్ టు గ్రీట్ సూనర్ దెన్ లేటర్. ఇన్ ద సేమ్ మ్యానర్ హీ హ్యాస్ ఎ డిజైర్, యూ హ్యావ్ ఎ డిజైర్, హౌ కెన్ యూ మేక్ యువర్ జర్నీ. శ్రీవంతుడిగా ఉండినప్పుడే 10 మందికి భోజనం అన్నం కూడా నువ్వు వర్తించగలడు. వెన్ యూ హ్యావ్ ద మీన్స్ యూ కెన్ ఆల్సో సర్వ్ అనదర్ పీపుల్. తనకే భుజించడానికి సాధ్యం కానటువంటి పరిస్థితిలో ఉండినటువంటి వాడు పరులకు ఏమాత్రం వర్తించగలడు. వెన్ హీ హింసెల్ఫ్ ఇస్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ ఫర్ హింసెల్ఫ్, హౌ కెన్ యూ టేక్ కేర్ ఆఫ్ అదర్స్. కనుకనే ఈ ప్రాంత సహితుడైనటువంటి వారిని తన గురువులుగా స్వీకరించరాదు. సో డు నాట్ రిసీవ్ సబ్ పీపుల్ ఎస్ గురు హూ హ్యావ్ దిస్
3: బ్రాంతి
0: గురు. వన్ హూ డస్ నాట్ హ్యావ్ దిస్ డిల్యూజన్ డిల్యూజన్ ఈ బ్రాంతులతో ఉండినంత వరకు నువ్వు బ్రహ్మాన్ని మనం గుర్తించుకోలేము. అండ్ వన్ హూ హ్యావ్ దిస్ బ్రాంతి కెన్ నెవర్ హ్యావ్ దిస్ బ్రహ్మాండ. బ్రాంతి వదిలినప్పుడే బ్రహ్మం మనకి సాక్షాత్కరిస్తాడు. రిమూవ్ దిస్ బ్రాంతి యూ సెక్యూర్ బ్రహ్మాండ. కనుక ఇలాంటి సత్యాన్ని బోధించినటువంటి ఒక సద్గురువు నిజమైనటువంటి దైవం. వన్ హూ కెన్ రియలీ teach you that is God and that is your guru. Nayana, ee jagat ante guru vidya jagat. Otsai, this world is full of
3: illusions. Prakritamu enta varaku nu vyasata leku vachin tarvata asatyamuga rupanistunnavo ade vidhangane jnanasthiti endu ee vidya jagat anta kuda prakritamuga untuntadu.
0: Like whatever you experience in your sleeping state or dream state, the moment you are awake, all these go, they are not real. In the same manner, all that you experience in the world is not real.
3: కలలో చూసిన మేడలు మిత్రులు కన్నులు మిత్రులు లేవు కదా.
0: లైక్ యూ క్లోజ్ యువర్ ఐస్ యువర్ బిల్డింగ్ క్యాసిల్స్ యువర్ సీన్ క్యాసిల్స్ అండ్ మ్యాన్షన్స్ యువర్ యువర్ ఐస్ దే ఆర్ గాన్.
3: లో ఉండినటువంటి సర్వ సౌఖ్యాలు కూడాను జ్ఞానాలక్తి అని ఏమాత్రము కాని రావు కదా.
0: యూ ఓపెన్ యువర్ ఐస్ దే ఆర్ గాన్. ఇన్ ద సేమ్ మ్యానర్ వాట్ యూ సీ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ వేకింగ్ స్టేట్ ఇన్ యువర్ జ్ఞాన స్టేట్ దట్ డిసప్యర్.
3: అదే అద్వైత దర్శనం.
0: దట్ ఈస్ కాల్డ్ అద్వైత దర్శనం.
3: ప్రతి అద్వైత దర్శనమే జ్ఞానం.
0: దట్ అద్వైత దర్శనం ఇస్ జ్ఞానం.
3: ప్రతి అద్వైత దర్శనానికి సాధ్యమైనంత వరకు మనం ప్రయత్నం చేయాలి.
0: సో వీ షుడ్ యాస్ ఫార్ అస్ పాసిబుల్ యాస్ పార్ట్ ఫర్ దిస్ అద్వైత.
3: సర్వసంగా పరిత్యాగం చేయనక్కర్లేదు.
0: ఫర్ దిస్ యూ డోంట్ హావ్ టు రినౌన్స్
3: సన్యాసము తీసుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ హావ్ టు టేక్ సన్యాస.
3: సంసారాన్ని విసర్జించనక్కర్లేదు.
0: యూ డోంట్ హావ్ టు లీవ్ యువర్
3: అడవుల పాలు కానక్కర్లేదు.
0: యూ డోంట్ హావ్ టు గో
3: మంత్రాలను భుజించనక్కర్లేదు.
0: యూ డి నాట్ హావ్ టు గో ఈ
3: కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ కాంతి దర్శించడానికి ప్రయత్నించాలి.
0: బై ఫుల్ఫిలింగ్ అవర్ డ్యూటీస్ టేకింగ్ కేర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ వి కెన్ జస్ట్ సీ గాడ్.
3: దేవుడనగా మీరు దేశమందు ఉండేది. దేవుడు అనగా తన దేహం అండి.
0: గాడ్ ఈజ్ నాట్ బి ఫౌండ్ అవుట్ సైడ్ ఆఫ్ యూ, హీ షుడ్ బి సీన్ విత్ ఇన్ యూ.
3: తాపమనగా వేరు పరదేశం ఉండేది. తాను చేరు తనుల తల్లి.
0: లైక్ వైస్ సిన్ ఈజ్ నాట్ బి ఈజ్ నాట్ ఎక్స్టర్నల్ టు యూ, ఇట్ ఈస్ ఇన్ ద డీప్ దట్ యు పర్ఫామ్.
3: కనుక దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉండినప్పుడు మనం ఇంటి ఇల్లు వాకులు వదిలిపెట్టి అరణ్యానికి పోనక్కర్లేదు.
0: సేమ్ మ్యానర్ ఇన్ గాడ్ ఇస్ ఎవ్రీవేర్, వెర్ ఇస్ ద నీడ్ ఫర్ యూ టు గో టు ద ఫారెస్ట్ లీవింగ్ బిహైండ్ యువర్ ఫ్యామిలీ అండ్ హౌస్ అండ్ అదర్స్.
3: దైవం తన ఎందే ఉన్నాడనే మర్మాన్ని గుర్తించుకున్న తక్షణమే మన యొక్క మహత్ అనేటువంటి పెరుగుతుంది.
0: అండర్స్టాండ్ దిస్ సీక్రెట్ దట్ గాడ్ ఇస్ విత్ ఇన్ యూ అండ్ హౌ షల్ బి వెల్.
3: మర్మ పెరిగిన మరో నిమిషంలో మన సే వారికి గురుడండి.
0: వన్స్ యువర్ గ్రాస్ ఇస్ టూ ఆఫ్ ద గాడ్ ఇన్ విత్ ఇన్ యూ, యువర్ మైండ్ ఇస్ స్టిల్ బికమ్ యువర్ గురు.
3: గురువును మనం పైగా ఎదుకనక్కర్లేదు.
0: యూ డోంట్ హావ్ టు లుక్ ఫర్ ఏ గురు ఎక్స్టర్నల్.
3: మన మర్మాన్ని మనం గుర్తించుకుంటే మనసే మనకు గురు.
0: అండర్స్టాండ్ యువర్ ఓన్ సీక్రెట్ అండ్ యువర్ మైండ్ బికమ్స్ యువర్ గురు.
3: అయితే మన ఏ మనుష్యానాం కారణం బంధమోక్షో, బంధమునకు మోక్షమునకు ఒక్క మనసే కారణమని చెప్పారు. హేతువైనటువంటి మనసు మొత్తం ఏ రీతిగా హేతులు కాగలదు.
0: సో దిస్ మైండ్ విత్ ఇట్స్ బ్యాక్గ్రౌండ్ దిస్ ఐడియా ఆఫ్ బాండింగ్, హౌ కెన్ ఇట్ ఆల్సో ప్రొవైడ్ ఫర్ లిబరేషన్.
3: మనసు అధోగతిగా మనం దింపినప్పుడు మనం బంధంలో పడిపోతున్నాం.
0: ఇఫ్ ద మైండ్ డిసెండ్ డౌన్ టు ద లోయర్ లెవెల్ యూ బికమ్ బౌండ్.
3: మనము మనసును ఊర్ధ్వగతిగా మనం పంపినప్పుడు మన మోక్ష స్థితిలో చేరిపోతున్నాం.
0: రైజ్ ద మైండ్ లెట్ ఇట్ గో అప్వర్డ్ దెన్ యూ రీచ్
3: అధోగతి.
0: నౌ వాట్ ఇస్ దిస్ ఐడియా ఆఫ్ ఎ హయ్యర్ లెవెల్?
3: మనం తెలుసుకొని బాహ్య జీవితం నుండి మన జీవితం అనేది అర్థం చేసుకున్నంత వరకు కూడా మనకు బంధం తప్పినది కాదు.
0: వెన్ యూ హ్యావ్ టై టు ద వరల్డ్ అరౌండ్ అస్, ష్యూర్లీ బాండేజ్ విల్ కమ్ అవుట్.
3: ప్రపంచంలో ఉండినంత వరకు మన కర్తవ్యాన్ని నిర్వర్తించవలసింది.
0: కొలోనైజ్ ఇన్ ద వరల్డ్ యూ హావ్ టు డిశ్చార్జ్ యువర్
3: కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ కాయలను మనం ఈ యొక్క బంధనలో ప్రవేశపెట్టి కాంతిని మన దైవత్వంలో నిరూపించాలి.
0: Now, even as we are engaged in discharging our responsibility, the body is tied down to the world like that. But at the same time, our thought should be centered on God.
3: This is karma kaushalam annaru.
0: This is called karma kaushalam.
3: మనం ఏ కర్మలు చేస్తున్నప్పటికీ సర్వకర్మ భవత్యాస్తాం అనే దీంతో మనం ఆచరించాలి.
0: వాట్ ఎవర్ యాక్షన్స్ వి పర్ఫార్మ్ టు ది మీడియం ఆఫ్ ది బాడీ, దే ఆర్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్, ఫర్ ద ప్లెజర్ ఆఫ్ గాడ్.
3: కనుకనే మనం ఈ విధమైన మార్గాన్ని మనం చెడ్డడానికి కొన్ని విధమైన సాధనలు కూడా చేయాలి.
0: నౌ ఇన్ ఆర్డర్ టు బికమ్ దట్ యు హావ్ టు పర్ఫార్మ్ అ ఫ్యూ సాధన.
2: ఫస్ట్ థింగ్ ఇస్ డిస్కార్డ్ ద కంపెనీ ఆఫ్ ది ఈవిల్ అండ్ ది వికెట్. సప్నాంతరీతికి వారితో మనం స్నేహాన్ని పెంచుకోవాలి. డెవలప్ ఎ ఫ్రెండ్షిప్ విత్ ఎ గుడ్ అండ్ నోబుల్ అండ్ వర్చువస్.
3: గురు పుణ్యమహోరాత్రం, మనము రాత్రి పగలు కూడా ప్రవేశించే కార్యంలో ప్రవేశించాలి.
1: అండ్ యాజ్ ఫార్ అస్ పాసిబుల్ ఇన్ ద డే ఆల్ లెట్స్ ట్రై అండ్ డు సంథింగ్ ఫర్ అదర్స్.
3: మర నిత్యం అనిత్యత, మనము నిత్యమేమిటి అనిత్యమేమిటి అనే కొంత విషయాన్ని మనం విచారించాలి.
1: దెన్ వీ షుడ్ ట్రై టు ఆస్క్ విచ్ ఇస్ రియల్ విచ్ ఇస్ నాట్ రియల్.
3: మొట్టమొదటి సృజన సంసర్గం, దుష్టులైనటువంటి వారి యొక్క స్నేహాన్ని మనము తక్షణమే వదిలిపెట్టాలి.
1: The first one is, let go instantly, the company of the evil enemy.
3: Run away from evil company.
1: Run away from evil company.
3: తక్షణమే మనం వదిలిపెట్టాలి.
1: Instantly.
3: దీనికి కాలం కూడా వ్యర్థం చేయకూడదు.
1: You should not waste even a second in this process.
3: కారణం ఏమనగా, దుష్టుల చేత చేరినప్పుడు ఆస్తికుడు కూడా నాస్తికుడుగా మారిపోతాయి.
1: The reason being, once you are in the company of the wicked and the evil, it is said,
3: Virayi kudanu saragiga maripotadu.
1: Even the believer could become a non-believer.
3: Manchu adukudanu chettavadiga maripotadu.
1: And the good could become the evil one.
3: ఈ చెడ్డ వారికి సంబంధం అనేటువంటిది చాలా వికార స్వరూపాన్ని ధరించి చేస్తుంది.
1: ద కంపెనీ ఆఫ్ ద వికెట్ టేక్స్ అప్ ఎ వెరీ డిస్టార్టెడ్ డిటెక్టబుల్ ఫామ్.
3: ఈ దుర్బోధనల చేతనే మనం చాలా వరకు మనస్సు మాయలుగా మారిపోతుంది.
1: బికాస్ ఆఫ్ ద టీచింగ్స్ అండ్ ప్రీచింగ్ ద మైండ్ ఆఫ్ అండర్గోస్ ద ట్రాన్స్ఫర్మేషన్.
3: రామాయణంలో ఉన్నటువంటి యొక్క విషయం మీకు తెలుసు.
1: యు నో దిస్ కాన్సెప్ట్ అబౌట్
3: కన్నుల కొడుకు కంటే కూడా అతి ప్రేమగా గారాగంగా పెంచినటువంటిది కైక శ్రీరాముని.
1: రైట్ ఫ్రమ్ హిస్ బర్త్ కైక టుక్ అట్మోస్ట్ కేర్ అండ్ షవర్డ్ ఎ లాట్ ఆఫ్ లవ్ ఆన్ రామ.
3: ప్రాణం
1: ఇన్ రామ వాస్ హర్ వెరీ లైఫ్ ఫర్ హర్.
3: తన కుమారుడైనా వదిలిపెట్టి ఉండగలదు కానీ రాముని క్షణమైనా వద్ద ఉండేటువంటిది కాదు కైక.
1: కైక వాస్ వన్ హూ కుడ్ పాసిబ్లీ వితౌట్ హర్ ఓన్ సన్ బట్ నాట్ వితౌట్ రామ.
3: ప్రాణ కుమారంగా పెంచి విలువిద్యలు నేర్పి
1: protecting him as her own life breath.
3: And nirantaram kudu ramana tone aadu kodatu undinatundi kaika.
1: And beating him all the other parts, she would take care and follow rama.
3: Anta prana samananga chustunnatundi ee kaikaku mandara bodhana.
1: Now this kaika who loved rama so intensely got to hear a few words from mandara.
3: Ee durbodhana chetanu ee chustangudu chetanu కడపరిచి తన యొక్క హృదయము అమృతమయమైనటువంటి యొక్క హృదయము ప్రేమమయమైనటువంటి హృదయము విషముగా మారిపోయింది.
1: వన్స్ హీ హర్డ్ ఎ ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ దిస్ ఈవిల్ అండ్ వికెట్ మందర
3: ఇన్ ఎ ట్రై ద హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ నెక్టార్ అండ్ లవ్. రాములు ఏమి చేసినా ఏమి చెప్పినా కూడా మహావాక్యములుగా విశ్లేషించేటువంటి అన్ని మంచిలే చెప్పిన ఊపొచ్చేటువంటి కైక.
1: Prior to this, whatever Rama would say, whatever is pertaining to Rama, she would always think about it and
3: Rama Kshatriya Vanti Kudamu Satshat Satya Swarupalani Vishwasinche Chinti.
1: She would have this tremendous belief and feeling that whatever Rama says is a true prophet.

0: స్నేహంగా ఉండినంత కాలము అన్ని మంచిగానే కనిపిస్తాయి. ఈ స్నేహం కొంచెం ద్వేషంగా మారిపోయినా మంచి కొడుకు చెడ్డగానే మార్చుకుంటారు. వన్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ టర్న్స్ ఎ లిటిల్ సాఫ్ట్ దెన్ ఈవెన్ ది గుడ్ అపియర్స్ యాజ్ బ్యాడ్. కనుకని ఈ దుర్బోధనల చేతను దుస్సంగం చేతను ఈ కైకేయి హృదయము కఠినంగా మారిపోయి
1: ఇన్ ద సేమ్ మేనర్ ద మూమెంట్ షీ హర్డ్ మందర్ ఆఫ్ వర్డ్ కైకేయి హార్ట్ బికేమ్ హార్డ్.
0: ఈ దుస్సంగం చేతనే
1: ద రీజన్ బీ దిస్ కంపెనీ ఆఫ్ ది
0: డెవిల్. కనుకనే అనేక మంది సాధకులు నిత్యము సాధన చేసుకుంటారు, జప తప యజ్ఞ యాగాది క్రతువులంతా చేసుకుంటుంటారు, జ్ఞానములు ఆచరిస్తుంటారు, కానీ వారికి మనస్థితి ఏమాత్రం కూడా మార్పు చెందటం లేదు.
1: జప యు హ్యావ్ దీ సాధక హూ డే ఇన్ అండ్ డే అవుట్ ఎవ్రీ సెకండ్ ఎవ్రీ అవర్ టూ జప
0: వారికి అనేక కష్టములు నష్టములు బాధలు సంభవిస్తుంటాయి.
1: బట్ ఈవెన్ టు సచ్ పీపుల్ దే ఆర్ సబ్జెక్టెడ్ టు ఎడ్యుకేషన్ యాంగ్జైటీ అండ్ డిఫికల్టీ.
0: ఏదో ప్రారంభమని ఏదో భగవంతుని యొక్క పరీక్షలని మనము మూఢనమ్మకాలుగా మనం విశ్వసిస్తూ పోతుంటాం.
1: And in such moments we say, these are our destiny, these are our fate, and these are what God has given to us.
0: ఇవన్నీ కాదు కారణము. మన దుష్టంగం చేత లభించేటువంటి మార్పులు.
1: This is not a correct interpretation to please. The reason is, you are the bad company that you have been seeking.
0: కనుక సాధనను చేయగోరేటువంటి యొక్క ప్రతి మానవుడు కూడా ఈ నాలుగింటిని మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: So every person who aspires to do sadhana should keep these four ideas in mind.
0: నిజముగా ఈ నాలుగింటి లక్షణాలు కూడా అభివృద్ధి పరుస్తున్నటువంటి వారు ఏనాటికి చెయ్యటువంటి వాడు కాదు.
1: వన్ హూ క్లింగ్ ఫర్మ్లీ టు దీస్ ఫోర్ ఇంజంక్షన్స్ కెన్ నెవర్ గో బ్యాక్, కెన్ నెవర్ గో బ్యాక్.
0: నిజమైనటువంటి సాధకుడు, నిజమైనటువంటి భక్తుడు, నిజమైనటువంటి త్యాగి,
1: హీ ఈజ్ ద ట్రూ సాధక, ద ట్రూ డివోటీ అండ్ ద ట్రూ త్యాగి.
0: కృష్ణంతో దుర్వాదం భాషలో విన్నప్పుడు మనసు మరొక రీతిగా మారటము, పక్షంతో చేరినప్పుడు ఇంకొక రీతిగా మారటము, ఈ రీతిగా ఉండటం చేత ఇది ఏమాత్రము స్థిరత్వం లేనటువంటి భక్తి.
1: In the company of the bad, his thoughts turn wicked and evil. In the company of the good, he turns this side. It's a case of continuously changing. This is the hallmark of a monkey, a continuously changing person.
0: కదా ఇలాంటి వారు సాధకులను చెప్పడానికి దానికి కూడా ఏమాత్రం అధికారం లేదు.
1: సో సచ్ ఎ పర్సన్ కెన్ నెవర్ కాల్ హింసెల్ఫ్ ఎ సాధక.
0: మొట్టమొదట తేజ దుర్జన సంసర్గం.
1: సో ద ఫస్ట్ థింగ్, రన్ అవే ఫ్రమ్ ద ఈవిల్ అండ్ ద వికెడ్.
0: అంతస్తో మన యొక్క సాధన పూర్ణత్వం కాదే.
1: నా యువ సాధన డజన్ కమ్ టు అన్ ఎండ్ విత్ జస్ట్ దిస్.
0: భజ సజ్జన సంబంధం.
1: యూ కమ్ టు ద సెకండ్ వన్, టేక్ కేర్, గో ఇన్ ద కంపెనీ ఆఫ్ ది గుడ్, ది నోబుల్ వన్. మంచి
0: వారి సహవాసాన్ని మనం పెట్టాలి.
1: సీ ద ఫ్రెండ్షిప్ ఆఫ్ ది నోబుల్ వన్.
0: ఈ మంచి చెడ్డని మనం ఏ రీతిగా గుర్తించడానికి వీలవుతుంది?
1: హౌ కెన్ వి నౌ డిస్టింగ్విష్ బిట్వీన్ ద గుడ్ అండ్ ద బ్యాడ్?
0: ఎప్పుడూ మంచి మాటలు, మంచి పనులు, మంచి బోధనలు, మంచి యొక్క ప్రవర్తనలు కలిగేటువంటి యొక్క బయట దృశ్యాన్ని కూడా మనం గుర్తించాలి.
1: వి షుడ్ ఆల్సో ట్రై టు లుక్ అవుట్ సైడ్ ఆఫ్ అస్ అండ్ ట్రై టు డిజర్న్ దట్ విచ్ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్. ట్రై టు గో ఫర్ గుడ్ వర్డ్స్, గుడ్ థాట్స్, గుడ్ డీడ్స్.
0: సరే, హితమైనటువంటి యొక్క సేవలయందు పాల్గొన్నటువంటి వ్యక్తిని మనం ఎంతైనప్పుడు సహవాసం చేయాలి.
1: లైక్ వన్ హూ ఇండల్జెస్ ఇన్ సెల్ఫ్లెస్ యాక్టివిటీస్ సర్టెన్లీ వి కెన్ సీ ద డిఫరెన్స్.
0: ఇలాంటి సత్యం సంగత్వంలో కూడా రామకృష్ణ స్వామి చెప్పారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన ముక్తి. ఈ సత్సంగం అనేటువంటిది చాలా దుర్లభమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. ఇది అందరికీ సాధ్యమయ్యేటువంటిది కాదు.
1: దిస్ ఇస్ బికాస్ ఐడియా గివెన్ బై రామకృష్ణ పరమహంస ఆల్సో. ఇట్ ఈస్ త్రూ దిస్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ సత్సంగ ద కంపెనీ ఆఫ్ ది గుడ్ కెన్ యూ అటైన్ డిగ్నిటీ.
0: ఈ సజ్జన సంగత్వం అనేటువంటి దాన్ని మనం చక్కగా గుర్తించాలంటే కొన్ని విధమైన లక్షణాలు మనం అర్థం చేసుకోవాలి.
1: నౌ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ హూ గుడ్, దిస్ ఐడియా ఆఫ్ సత్సంగ, వీ షుడ్ లుక్ ఫర్ ఎ సింపుల్
0: సత్యం యొక్క హృదయం ఏ రీతిగా ఉంటారంటే కష్టములు ఎందు కాని, సుఖములు ఎందు కాని, దూషణలు ఎందు కాని, దూషణలు ఎందు కాని, దైవత్వం పని ఏమాత్రం కూడా విశ్వాసం చెల్లించినటువంటి యొక్క స్థితి కలిగినటువంటి వాడే సజ్జన.
1: హూ ఇస్ సజ్జన, హూ ఇస్ గుడ్ అండ్ నోబుల్ వన్? One who does not pray to moments of joy and sorrow. One who does not succumb to criticism and ridicule. One who does not get puffed up with praise and name. One who remains steady forever. This is a sadhana.
0: Nirantaram kudu sadhu sanghamunu aashrayinchi vaaru sevalu cheyatundi variga undaru.
1: And such a person again looks to do some service to people who are in need of that, his help.
0: Kirtan Dalwara anetundi varu tenu desamlo undetundi varu.
1: So there was one person, Tirthanga Alvar, in Tamil Nadu.
0: Okanadu, ayanaku kalayandu, devudu prathyakshamayi, varamu korukomannadu.
1: It so happened that one night in his dream, God presented himself and gave him a boon. Ask of anything.
0: Atanu, daivatvane kodavadu. లేక దైవత్వంలో లీనమయ్యే స్థితిని కూడా కోరవచ్చు. కానీ ఆ విధంగా కోరలేస్తాను.
1: Now if he had wanted, he would have asked God himself or for the state where he could have merged with God. But he did not ask for either of these.
0: What did he ask for finally?

0: స్వామి, నేను మీ శాసనాన్ని కాకుండా కావాలి, శాసనకు సేవ చేయాలి. ఇది ఒకటి వరం నాకు అనిపిస్తున్నారు. That I may become a servant of your service, and that I may do service to your own service. But today, to call myself a servant, I am ashamed. Some of the time I have a goal, I am a servant of your service. I am a servant of your service. Like you say, you want to proclaim that you are a devotee of Sai Baba, as if hanging a
1: flag.
0: Now it's a question of trying to realize all by yourself.
1: Ye Ram bhaktudaina, ye Krishna bhaktudaina, Ramu cheppali, ayana nu na bhaktudra ani cheppali.
0: Now either a Ramu bhakta or a Krishna bhakta, Rama Krishna said, oh child, you are my devotee.
1: Ante kani Ramu daggara poyi bhaktu, ayya nenu ee bhaktu nenu cheppukodaniki taniki adhikaram ekkada undi.
0: Rather than this, he goes to Rama and says, oh Swami, I am your devotee.
1: Ee naadu bhaktulu ani cheppukovadam anta kudanu kevalam oka vidhamai chusi ఆడంబరంగా రూపొందుతుందని కాని ఆత్మశుద్ధితో చేయటం కాదు.
0: సో దిస్ ఐడియా టుడే ఆఫ్ ప్రొక్లైమింగ్ వన్ సెల్ఫ్ యాజ్ ఎ డివోటీ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ వన్స్ ఓన్ పాంపస్ నేచర్.
1: భజనలు చేసినంత మాత్రమే భక్తులు కానేరు.
0: బై మ్యూర్లీ డూయింగ్ భజన్
1: సేవలు చేసినంత మాత్రమే భక్తులు కానేరు.
0: బై పెర్ఫార్మింగ్ సేవ ఇట్ ఇస్ నాట్
1: జపములు చేసినంత మాత్రమే భక్తులు కానేరు.
0: బై డూయింగ్ జప
1: ధ్యానములు కూర్చోనింత మాత్రమే భక్తులు కాదు.
0: ఆఫ్ సిట్టింగ్ ఇన్ మెడిటేషన్ ఇట్ ఇస్ నాట్ బికమ్ ఎ భక్త.
1: చిత్తశుద్ధి కలిగినప్పుడే భక్తుడిగా ఉంటాడు.
0: వెన్ హీ హ్యాస్ ఎ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ then he is a true bhakta.
1: Kashtasukhamani yandu kudamu siratvani vahinchenetinti vada bhaktadega undar.
0: One who has this equanimity either in joy or sorrow, he is a true bhakta.
1: Kashtamulaku pundaka, sukamulaku pundaka unde kante samatvani garinchi undaru.
0: Does not leave place at the very mention of sorrow. Does not get puffed up at the moment of joy.
1: Ye kashtamulu vachina, idi indulo edo nidamaitunte, నా యొక్క మంచి కోసమే వచ్చాయనేటువంటి యొక్క విశాల భావాన్ని మనం కలిగి ఉండాలి.
0: డిఫికల్టీస్ మై కమ్ హిస్ వే బట్ హీ విల్ లుక్ అపాన్ దెమ్ యాజ్ ఫోకస్ దే టాక్ ఆఫ్ మై ఓన్ గుడ్.
1: ఇది నిశ్చితమైన భక్తులు కానే
0: రాబై దే పెర్ఫార్మింగ్ సేవ ఇట్ ఇస్ నాట్ బికమ్
1: చతుర్ తీసినంత మాత్రమే భక్తులు కానే
0: రాబై డూయింగ్ జప
1: ధ్యానములు కూర్చోనింత మాత్రమే భక్తులు కాదు.
0: ఆఫ్ సిట్టింగ్ ఇన్ మెడిటేషన్ ఇట్ ఇస్ నాట్ బికమ్ ఎ భక్త.
1: చిత్తశుద్ధి కలిగినప్పుడే

0: ఆయన యొక్క విచార భావాన్ని మనం కలిగి ఉండాలి.
1: డిఫికల్టీస్ మై కమ్ హిస్ వే బట్ యు లుక్ అపాన్ దెం యాస్ ఫోకస్ దే టాప్ ఆఫ్ మై ఓన్ గుడ్.
0: ఇది నిజమైన భక్తుల యొక్క లక్షణం.
1: దిస్ ఇస్ ద ట్రూ ఐడియా ఆర్ ఇండెక్స్.
0: ఇలాంటి భక్తులకు మనం సేవ చేయాలి.
1: భక్త షుడ్ ఇన్ టర్న్ బి సర్వ్డ్ బై అదర్స్.
0: ఇవన్నీ భజ సజ్జన సంపర్క.
1: సో దిస్ ఇస్ వాట్ ఇస్ కంటెంట్ ద సెకండ్ ఎగ్జాంపుల్.
0: గురు పుణ్య మహోరాత్రం. నీవు ఒక పగలని కానీ ఒక రాత్రిని కానీ ఒక దినమని కానీ మరొక ఈ విధంగా నీవు కాల నిర్ణయాలు చేసుకోదు. నీకు అవకాశం చిక్కినప్పుడంతా కూడా నువ్వు మంచి కార్యాల్లో నువ్వు
1: పాల్గొన్నావు.
0: ఎప్పుడు నీ హృదయంలో మంచిని చిక్కిస్తుందా?
1: థింక్ ఆల్వేస్ ఆఫ్ గుడ్.
0: చెట్ల చింతలు నువ్వు చేస్తుగా తక్షణం నీవు దుర్యోధన దుశ్శాసన ప్రజలుగా మారిపోతావు.
1: If you, even for a moment, think of things which are wicked and evil, next moment you become
0: another. Nirantaramu kudanu duryodhana dushyasanadulu pavitrani nikunti dharmamurtulu nikunti pandavulu yokka bhavamulo dushchintanu cheyatam chetane vaari vachanamantakamu dosham aipoyindi.
1: You become brothers of Duryodhana and Dushyasana. Now talking of these people, constantly they used to think of the noble Pandava. So in the end, what happened to them? They got exterminated by the Pandava.
0: Kanaka durbhavanalaku dushchintanalaku mana hrudayamlo emaatram kudano avakasam nandinchara.
1: So there should be no place in our heart for bad and evil thoughts.
0: Parula chintanam manamu chettanu manam enta korukuntamo antaku padirettu chintanam manaku aduttu untayi.
1: Now even as you think about the others, 10 times that, compared to that, you get affected.
0: కనుకనే చెడపకురా చెడదవు అన్నారు. పౌరుల చెట్టను మనం కోరగా
1: దట్ ప్రిన్సెస్ యూ థింక్ అబౌట్ ఈవెన్ ఫాదర్.
0: కనుకనే జగత్తులో అనేక విధములుగా బాధల పడటానికి కారణమేమిటి? పౌరుల చెట్టును మనం కోరటం చేతనే అవి మనకు ప్రతిబింబించిపోతున్నాయి. ఆ చెడ్డలంతా మనలోనే వస్తున్నాయి.
1: యూ విల్ గెట్ ఎఫెక్టెడ్ ఇన్ టర్న్. దట్ వై టుడే యూ ఫైండ్ దట్ యూ పీపుల్ థింక్ బ్యాడ్ ఫాదర్ దే ఆర్ గెటింగ్ ట్రబుల్ ఇన్ ది ఫాదర్.
0: పౌరుల చింతను చెట్టగా మనం భావించరాదు.
1: So all the thoughts about others, let them not be evil.
0: ఈ సృష్టింతలకు మన హృదయంలో ఏమాత్రమూ అవకాశం ఇవ్వరా?
1: There should be no place for such thoughts in our heart.
0: ఇంకా మన నిత్యం అనిత్యతాం, ఏది నిత్యము ఏది సత్యము అనే దాన్ని మనం గుర్తించాలి.
1: Then we come to the fourth injunction. What is real? What is unreal?
0: దేహము పాత్య భౌతికం.
1: This body is one of the five elements.
0: దేహము కూలక తప్పదెప్పుడు.
1: It has to decompose one day.
0: దేహి నిరామయుండు.
1: Whereas the one who resides,
0: గలతింపక దేహికి తావు పుట్టుకల మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: The one who resides has no form and no question of decay. Is beyond
0: దేహం అనిత్యము. దేహి సత్యం.
1: So this body is unreal, temporary. The one who resides is permanent.
0: అదేవిధంగా ఈ నిత్య అనిత్య విషయ పరిశీలన చేయడానికి ప్రయత్నించాలి.
1: In this way, try to distinguish between that which is real and unreal.
0: ఈనాడు పూర్తి రేపటి దినం ఇంక 15 దినంలో అమావాస్య వస్తుంది.
1: టుడే ఇస్ పూర్ణిమ. ఇన్ 15 డేస్ టైం
0: ఈనాడు అమావాస్య అంటే రేపటి నుంచి ఇప్పుడు చంద్రోదయం కలుగుతుంది.
1: నా టుడే ఇది అమావాస్య బట్ టుమారో 3 సెకండ్స్ రాయి.
0: పూర్ణిమ ఎంత అస్థిరమో అమావాస్య కూడా అంత అస్థిరమే.
1: సో జస్ట్ ఆ పూర్ణిమ ఇస్ టెంపరీ, సో ఇది అమావాస్య.
0: ఇవి రెండు కూడా స్థిరములు కాదు,
1: టెంపరీ. దీస్ టు ఆర్ నాట్ పర్మనెంట్.
0: కానీ రెండింటినీ అనుభవించేటువంటి నేను స్థిరము.
1: బట్ వన్ హూస్ ఎక్స్పీరియన్సింగ్ దీస్ టూ దట్ ఇస్ ఐ దట్ ఇస్ పర్మనెంట్.
0: అందువల్ల మొట్టమొదటి దేహంతో నుంచి ప్రారంభం కావాలి ఈ విధమైనటువంటి విచారం.
1: సో దిస్ ఇంక్వైరీ టు స్టార్ట్ విత్ దిస్ బాడీ. ఫర్
0: గోవు తచ్చినా గాని గోత్వం అనేటువంటి ఒక దీని ఏమాత్రం కూడా కావచ్చు. గోవు యొక్క రూపం నచ్చినప్పటికీ
1: ఈవెన్ అస్ ది ఫామ్ దట్ యు గివ్ టు ఎ కౌ ఇట్ మే గెట్
0: గోవు అనేటువంటి జాతి తత్వం ఏమాత్రం మారదు.
1: ఇట్ మే డై. But this idea of a cow remains.
0: మానవుడు మరణించినప్పటికీ మానవత్వం ఏమాత్రము మారదు.
1: మ్యాన్ మే డై లైక్ వైజ్ బట్ ద హ్యూమన్ రేస్ విల్ నాట్ గెట్ ఎక్స్టర్మినేటెడ్
0: కంపెనీ. ఇది సజీవమైనటువంటి యొక్క తత్వము, ఈ యొక్క దివ్యత్వము.
1: సో దిస్ ఈస్ డెఫినిటీ దాట్ ఇట్ ఈస్ పర్మనెంట్. దిస్ రిమైన్. ఇది నాట్ ఇన్ లైక్ దిస్ ఇస్ మై ఆర్మ్.
0: ఇది నా తల.
1: దిస్ మై హెడ్.
0: ఇది నా కడుపు.
1: మై స్టమక్.
0: ఇది నా కాళ్ళు.
1: మై లెగ్.
0: నేనెవరు?
1: బట్ హూ ఆమ్ ఐ?
0: ఈ సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో ఇట్ యు స్టార్ట్ ఇంక్వైరింగ్ ద హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ.
0: నా దేహము, నా మనసు, నా పుష్టి, నా చిత్తము, నా ఇంద్రియము, నా అంతఃకరణ అంటున్నావు. నేనెవరు?
1: యు ఆర్ సేయింగ్ ఇట్ ఇస్ మై బుద్ధి, మై సెన్సెస్, మై బాడీ. బట్ హూ ఆమ్ ఐ ఇన్ ది ఫస్ట్ ప్లేస్?
0: నేను అనేటువంటి వాడు ఒక శాశ్వతమైన వాడు ఉండం బట్టే కదా నా మనసు, నా బుద్ధి, నా చిత్తం వాయించాలనుకుంటున్నాం.
1: సో హియర్ దేర్ ఇస్ సంబడీ కాల్డ్ ఐ విచ్ ఇస్ పర్మనెంట్. దట్ వై యు ఆర్ సేయింగ్ మై బాడీ.
0: ఈ మన బుద్ధి చిత్తం అంతా కూడా మార్పు చెందేటువంటివే.
1: నేను మాత్రం శాశ్వతము. ద బాడీ, ద మైండ్ అండ్ ఇంటలెక్ట్ దే ఆల్ కీప్ చేంజింగ్ బట్ ఐ రిమైన్ పర్మనెంట్.
0: ఇది దేహంతో చేరినటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ వన్ విత్ ద బాడీ.
0: నేను దేహంతో అతీతంగా ఉంటున్నాను.
1: ఐఎమ్ బియాండ్ దిస్ బాడీ.

0: But in my dream state, this body is resting on the couch.
1: You have a dream that you have gone
0: somewhere to Delhi.
1: అక్కడ ఎవరు నీవు ఢిల్లీకి
0: వెళ్ళారు?
1: అక్కడ నీవెవరు?
0: హూ ఆర్ యూ?
1: దేహంతో సంబంధం లేదు.
0: యూ హావ్ నో లింక్ విత్ ది బాడీ.
1: ఇంద్రియాలు మూసుకుని ఉంటున్నాయి.
0: ఇంద్రియస్ ఆర్ నాట్
1: ఇంద్రియాలు దేహంతో సంబంధం లేనిటువంటి నీవెవరు?
0: సో యూ ఆర్ ఫ్రీ ఫ్రమ్ యువర్ ఇంద్రియస్ ఫ్రమ్ ద బాడీ.
1: నిత్యానిత్య విషయ పరిశీలన చేస్తుంటే దేహాతీతం, ఇంద్రియాతీతం, మనోతీతం అన్నింటికి అతీతమైనటువంటి యొక్క రాజస్థానంలో ఉంటున్నాయి.
0: So if you start inquiring that, you come to understand that you are beyond the body.
1: You
0: transcend all these limitations. Therefore, one who wants to understand his own nature, should take care of these four
1: injunctions.
0: All of them individually. The most important of these is,
1: దుర్భావములు మన నుంచి వదిలిపెట్టాలి.
0: డిస్కార్డ్ ద కంపెనీ ఆఫ్ ఈవిల్ ఇన్ ద వికెట్. డోంట్ హ్యావ్ ఎనీ ట్రేస్ ఆఫ్ ఈవిల్ ఇన్ ద వికెట్ విత్ ఇన్ యు.
1: ఈ దుర్భావములు, దుర్జన సంగత్వము మన యొక్క ఉండినంత వరకు మనం మానవులమే కాదు.
0: These evil thoughts, they are in you. The company of the evil is with you. When you are not man in the first place, how can you talk about becoming God? So first of all, transform yourself to a human
1: being.
0: Try to further this cause of your human nature. Then in a natural way, divinity is yours.
1: మానవుడిగా మారక మానవత్వమే నీలో లేకపోయినప్పుడు మాధవత్వాన్ని పొందడం ఇది అసాధ్యం.
0: యు ఆర్ నాట్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్. యూ డోంట్ హ్యావ్ హ్యూమన్ నేచర్ ఆఫ్ క్వాలిటీస్ ఇన్ యూ. యూ వాంట్ బికమ్ గాడ్.
1: మాధవత్వాన్ని పొందడానికి మాధవుని గురువుగా స్వీకరించి మాధవుని యొక్క అనుగ్రహానికి పాత్రులై మాధవుని యొక్క మార్గాన్ని తిరసావహించినప్పుడే నిజమైనటువంటి ఒక మానవుడిగా మారుతారు.
0: సో యూ వాంట్ టు బికమ్ వన్ విత్ గాడ్, దెన్ ట్రై టు ఫాలో ది ఇంజంక్షన్స్ లేడ్ డౌన్ బై గాడ్. ట్రై టు హ్యావ్ గాడ్ యాజ్ యువర్ గురు. ట్రై టు ఫాలో ద పాత్ దట్ హి హస్ షోన్ టు యూ. యూ షల్ సక్సీడ్.
1: కాన సాధకులుగా కాబోయేటువంటి వారు తేజన సంసర్గం ఇది మొట్టమొదటిది. గురు పుణ్య మహోరాత్రం
0: డే అండ్ నైట్ థింక్ ఆఫ్ డూయింగ్ సమ్ గుడ్ ఫర్ అదర్స్.
1: స్మర నిత్యం అనిశ్చిత.
0: అండ్ ద ఫస్ట్ వన్, థింక్ ఫర్ ఎవర్ అబౌట్ వాట్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్.
1: తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మస్మి. ఈ మహావాక్యముల యొక్క సారము,
0: దీస్ ఫోర్ వెరీ గివ్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ ద ఫోర్ మహావాక్యం.
1: ఈ మహావాక్యములు మనం పాటించినప్పుడే, మనం అనుసరించినప్పుడే, ఆచరించినప్పుడే మనకు దివ్యత్వం అనేటువంటి దాన్ని మనం అనుభవించడానికి సాధ్యమవుతుందని గుర్తించడమే నిజమైనటువంటి గురుత్వాన్ని పొందడం.
0: Only when you realize the significance of these four mahavakya and experience the essence contained in them, can we say that we have secured divinity for us.
1: Karaka, prakriti dvaitam.
0: Therefore this world, this creation is duality.
1: Purushude advaitam.
0: The purusha is advaitam.
1: Ilanti advaitattvam anetundi purushatvanni manam pondalanukunnappudu divyatvam bhavam untundi.
0: So we have to go to this purushatva, which is advaita, and that is the state of the divyatva.
1: Daivatvam, daivatvam, daivatvam.
0: That is precisely what you mean by
1: daiva the state of divinity. Divamu anetundi padam.
0: Now this daiva means diva. It is derived from the word diva.
1: Daivamu, nadu, divamu.
0: It is not daiva, but daivamu.
1: Diva manega dinamu ane artham.
0: This word divamu in turn means dinamu.
1: Dinamu anega ratrim pagalu ane.
0: This dinamu, they mean day and night.
1: Anaga daivam anaga enti ratrim pagalu kanivadu daivamu.
0: Meaning God is one who is not this night and day.
1: Kala kalamulaku atheetamainatuvadu vadu daivamu.
0: One who transcends the limitations of time and that.
1: Kalukane kalaya namaha, kala kalaya namaha, kala prathmaya namaha, kala atheetaya namaha, kala swaroopaya namaha, kala nimittaya namaha. Ani kalamulaku inta pradhanamainatuvanti pramanam ichchadu.
0: That's why a lot of importance has been given to time. By invoking the name of God as one who is the embodiment of time, one who transcends
1: kala kala prapannanam kala chinna karishyate. Kalamulaku bringeetunti vadu daivamu.
0: In fact, God is one who has swallowed this idea of time.
1: Kalamu chetam lingamati vaitirthi vadu manavudu.
0: Whereas man is one who has been swallowed by time.
1: Kalamu kalakalamuku atheetamainatuvanti oka daivatvanni aashrayinchinappude మనము ఈ కాలం యొక్క బారి నుండి తప్పించుకోవడానికి వీలవుతుంది.
0: సో యూ సీ షెల్టర్ ఇన్ గాడ్, యూ కాన్సెంట్ సైన్ గాడ్, యూ కెన్ ఆల్సో గో ది వే ఇన్ విచ్ యూ హావ్.
1: కనుకనే దండపాటి బారి నుండి తప్పించుకోవాలంటే కోదండపాటి బాధం పట్టరా అన్నాడు.
0: దట్ వాస్ బీన్ సెడ్, ఇఫ్ యు వాంట్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ from this God of death. Seek the seat of
1: holiness, the Lord.
0: The one who seeks God, shelter, there is no trace of
1: దైవాన్ని గురువుగా మనం విశ్వసించి దైవాన్ని ప్రస్తావించి దైవ మార్గాన్ని అనుసరించడమే మానవత్వం యొక్క దివ్యత్వం యొక్క పవిత్రత.
0: లెట్ గాడ్ బి యువర్ గురు, సీక్ గాడ్ యాజ్ యువర్ గురు అండ్ లివ్ యువర్ లైఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంజంక్షన్ లేడ్ డౌన్ బై గాడ్. దిస్ ఇస్ యువర్ సేక్రెడ్ నేచర్, దిస్ ఇస్ ద డివినిటీ దట్ యు హావ్ అల్టిమేట్లీ సీక్.
1: కనుక మనకు కాలం చిక్కినప్పుడంతా దైవాన్ని స్మరించి దైవాన్ని భజించి మన జన్మను సార్థకం చేసుకోవాలి.
0: వెనెవర్ వి హావ్ టైం, థింక్ ఆఫ్ గాడ్. Contemplate on God and sanctify your life.
1: There is no greater path, nobler path than this.
0: There is no greater path, nobler path than this. This is the easiest
1: way, Atya Markam.
0: And this is the right path.

0: స్వరూపులైన విద్యార్థులారా,
1: జన్మించిన ప్రతి జీవి కూడాను, స్థూల రూపము ధరించినటువంటి ప్రతి పదార్థము కూడాను మార్పు చెందక తప్పదు, గతించక తప్పదు. కాని ఈ జనన మరణములకు మధ్యయందు అనేక రకములైనటువంటి కొన్ని బాధలు, క్షీణము, నశించటము, పరిణామం పొందటము, జీవించటము, ఇట్టి షట్వికార భావముల చేత జీవితమనేటువంటిది ఈ జనన మరణములకు మధ్యయందు చిక్కులుకొని ఉంటుంటది.
2: టు బి బోర్న్ అగైన్ అండ్ అగైన్, టు డై అగైన్ అండ్ అగైన్, ఇన్ బిట్వీన్ టు లై డార్మెంట్ ఇన్ ది వూమ్ ఆఫ్ ది మదర్, దిస్ ఈజ్ అన్ ఎండ్లెస్ ట్రబుల్ బై వే ఆఫ్ సంసారా. ప్లీజ్ ఓ గాడ్, విత్ యువర్ గ్రేస్ గెట్ మీ అవుట్ ఆఫ్ దిస్ troublesome samsara. Divyatma swarupas, students, whatever is born, whatever comes into this world and takes some shape is sure to die and pass away. But before one dies, between the birth and the death, there is an intermediate period, and the changes that come about in that period, the growth and the life, are something which are inevitable. This change in life accompanies all living things.
1: Aithe manamu ee putti gittutaku madhyalo unnatundi kalamunu ee rakamainatundi margamunandu manamu pradesha petti mana jeevithamunaku taginatundi yokka saarthakathanu manam andukuntunnamu aneatundi yokka vishayanni prati manavudu kudanu vicharinchavalasinatundi avasaramu.
2: Every human being must consider and make an inquiry in what manner is he spending the life and the time that is between one's birth and one's death. Are we making suitable use of the time and thus getting the fulfillment of the purpose of our life?
1: నిజముగా ఇట్టి లోతుగా దిగి విచారం చేసినటువంటి ఒక వ్యక్తికి ఒక విధమైనటువంటి వ్యక్తి కూడాను రాక తప్పదు.
2: For one who makes a deep inquiry into the truth of all this, truly there will be some kind of awareness to such a person.
1: Atti virakti pandinatvanti yokka manavudu itti rakti yandu oka vidamainatvanti yokka asahyam kudanu kanipinchi anubhavinchi taanu oka vidamainatvanti yokka bhavamuto ee reetiga palakagaladu. Chedda chinta chesi chesi gruddi aatalu aadi aadi ఊడిపడే కోకానికి బూటకపులు ఆటలాడి
2: చెప్పండి. ఫర్ వన్ హూ ఇన్ దిస్ మేనర్ మేక్స్ ఎ డీప్ ఎంక్వైరీ అండ్ డెవలప్స్ ఎ డిటాచ్మెంట్, హీ విల్ అన్డౌటెడ్లీ ఆల్సో ఫైండ్ సమ్ కైండ్ ఆఫ్ నెగ్లిజెన్స్, సమ్ కైండ్ ఆఫ్ డిటాచ్మెంట్ ఫ్రమ్ ఆల్ ది ప్లెజర్స్ దట్ కమ్ ఇన్ వన్స్ లైఫ్. హీ విల్ థింక్ దట్ by doing bad things and behaving in a blind manner, by playing in this world, we are spending this life.
1: Prarabdhamu tiragane kapata veshal vidanaadi punya papamulato koodi maranintu avo khiladi annadata.
2: As soon as whatever prarabdha, whatever you have accumulated in your past births is over, then you will give up this pretentious life and along with the good and the bad that you have done, you actor, you will die and take the good and bad with you.
1: Aithe janminchatamu jananamu maranamu ee yokka rendinti yandu ee jananamunaku maranamu maranamunaku jananamu idi ena deeni yokka arthamu leka indulo emaina antarartham emaina unnada ani manam vicharinchinappudu prati manavuni kudanu itti prashnane vesinappudu janminchinatvanti vaadu maranistadu, మరణిస్తున్నటువంటి వాడు జన్మిస్తాడు, జన్మించడం ఎందుకోసం, మరణించడం ఎందుకోసం అని ప్రశ్న వేసినప్పుడు మరణించడం జన్మించడం కోసం, జన్మించడం మరణించడం కోసం ఇట్టి జవాబు ప్రతి మానవుడు కూడాను చెప్పడానికి సంసిద్ధుడై ఉంటాడు. కాని ఈ జవాబు సరి అయినటువంటిది కానేరదు.
2: When we see birth following death and death following birth, we ask ourselves, what is the meaning of all this? Does the meaning simply consist in being born, followed by death, followed by birth, and so on? When an inquiry of that kind is made, man finds that birth follows death and death follows birth.
0: We ask ourselves, why? Do we die to be born again? Do we get birth to die again and repeat this again and again? This answer, however, is not the right one.
1: ఎవరైనా ఒక వ్యక్తిని మనం ప్రశ్నించినప్పుడు, అయ్యా నీ ఔషధం ఎందుకోసం సేవిస్తున్నావంటే రోగ నివారణ కోసము అని చెప్పటం అది సర్వసామాన్యం. కానీ అది సరి అయినటువంటి జవాబు కాదు. ఔషధం సేవించటం ఇంకా ముందుకు ఔషధం సేవించకుండా ఉండటం కోసం అని చెప్పటం సరి అయినటువంటి జవాబు.
0: If you ask any individual, why are you taking medicine? The reply that you usually get will be, in order that I may be cured of the disease that I have. But this is not the correct answer. The correct answer should be that he is taking the medicine so that in future he does not have to take the medicine once again.
1: జననము కూడా ఎందుకోసం జన్మించినావంటే ఇంకా పైన జన్మించకుండా ఉండటం కోసం జన్మించినానని చెప్పటం సరి అయినటువంటి అర్థం.
0: Similarly, if we ask a question, why have you taken this birth? The correct answer would be, I have taken this birth so that I may not again repeat and take the same birth.
1: కాని జన్మించడం అనేటువంటిది మరణించడం కోసమని, మరణించడం జన్మించడం కోసమని ఈ కాలచక్రమును జనన మరణం అనేటువంటి యొక్క తత్వం లోపల మన జీవితం వ్యర్థమైపోవటం కంటే నిజమైనటువంటి సార్థకమైనటువంటి సత్యస్వరూపాన్ని గుర్తించడం మానవుని యొక్క కర్తవ్యం.
0: However, to be born so that you die, to die so that you may be born again, and thus get caught in this wheel of time is not the true thing that we should do. We should regard our life as purposeful in order to understand the truth that lies behind all this.
1: Aite dehame lekapothe ee jagattunandu etti karyam kodanu cheyataniki veelu kaadu. దేహము స్థూల దూహము స్థూల రూపమైనటువంటి దేహము జగత్తుకు అవసరమే. అయితే దీనిని మనం ఉపాధిగా తీసుకుని తద్వారా మనం సాధించవలసినటువంటి లక్ష్యం లోపల దీనిని ప్రవేశింపచేసుకోవటం ఇది సామాన్యమైనటువంటి యొక్క మానవత్వంలో కర్తవ్యం.
0: Without having a body, one cannot do anything in this world. The body has got a gross shape. But this gross shape of the body has to be understood as only a means. Adopting this means, we should fulfill the main purpose for which we have come into this world.
1: ఈ దేహము బంధనకు ఎంత కారణమో మోక్షమునకు కూడాను అంత కారణమే. మనియేవ మనుష్యానాం కారణం బంధమోక్షయుః అంటున్నారు. కాదు, దేహము కూడాను బంధమోక్షమునకు మూల కారణమైనటువంటిదిగా ఉంటుంటది.
0: This body is as much responsible for our bondage as it is responsible for our liberation. They say that man's mind is responsible for his bondage as well as for his liberation. No, not only that, the body is also responsible for our bondage and for our liberation.
1: Dehame lekapothe manasu tattvanni gurtinchadam sadhyam kaadu.
0: Without the body, one cannot recognize the aspect and the nature of one's mind.
1: ప్రాణము, మనసు, బుద్ధి, చిత్తము ఈ యొక్క ఇంద్రియములు అంతా కూడాను దేహమును పురస్కరించుకునియే ఈ యొక్క జగత్తునందు ప్రకటనమవుతున్నది.
0: ది లైఫ్, ది మైండ్, ది ఇంటెలిజెన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఎవిడెంట్ టు దిస్ వరల్డ్ ఓన్లీ బై అకాంపనీయింగ్ ది బాడీ.
1: కనుక అట్టి పవిత్రమైనటువంటి దేహమును మనము సార్థకమైనటువంటి మార్గమునందు ప్రవేశపెట్టి సత్యాన్వేషణ యందు మన యొక్క జీవితమును అంకితం చేసి నిత్యకృత్య కర్మము నిర్బంధ జీవితం కోసం కర్తవ్య ధర్మను ఆచరించుకోవటం ఈ యొక్క పవిత్రమైన దేహము వరప్రసాదంగా అందుకున్నటువంటిది.
0: Therefore, we must use this sacred body for the useful purpose of looking at truth, of finding out what the truth is. This life which has come to us as a compulsory thing should be regarded as God's gift, and we must make use of this body for this purpose.
1: Manava janmamu maha pavitramainatundi. Jantunam narajalma durlabham. Enni janmala yokka punya phalamu chetano ee manava janmam praaptistundi. అట్టి ప్రాప్తించినటువంటి మానవ జన్మమును మనము సార్థకమునరించుకునేటువంటి మార్గములో ప్రవేశపెట్టాలి. దీనిని గురించి శంకరుల యొక్క శిష్యులు ఈ విధమైనటువంటి యొక్క పునరపి జననం, పునరపి మరణం, అయ్యా పుట్టటము చావటము, ఇంకా తల్లి గర్భం లోపల ఆ పిండము ఆ స్వరూపాన్ని ధరించడానికి పడేటువంటి కష్టములు అలవి కానటువంటిది అనగా మీకు ఆ స్థితి ఎందు తెలియదు కనుక మీకు అర్థం కాదు. నిజముగా పిండము రూపముగా మారే సమయం లోపల నరక వేదన అనుభవిస్తుంది. అలాంటి వేదన ఎక్కడ అనుభవిస్తుంది? మూత్రపిండములో అనుభవిస్తుంటుంటాది. ఇలాంటి దేహమును ఇంత కష్టపడి ఇన్ని శ్రమల కోర్చి ఈ జగత్తును కళ్ళారా చూచినటువంటి ఈ దేహము పవిత్రమైనటువంటి మార్గాన్ని ప్రవేశింపకుండా చేసుకోవటము నిజముగా మానవత్వం అంటే కూడాను చాలా అవమానకరంగా ఉంటుంటాది.
0: మ్యాన్ ఈజ్ ఎ సేక్రెడ్ యానిమల్ ఆఫ్ ఆల్ ది యానిమల్స్ విచ్ ఇంక్లూడ్స్ మ్యాన్. To be born as a man is something which is an extraordinary gift. Therefore, one must use the life as he is born as man in a purposeful manner. The disciples of Shankara, in order to bring out the significance of man's birth, have referred to the fact that man is born again and again. He dies again and again. And while he goes through this process of being born and dying, he lies in a miserable state in the womb of the mother. It is not really describable. The pain through which he goes when he gets life into himself and the dormant condition in which he lies in the womb of the mother, these things are really indescribable suffering. When once you come out of such suffering into the world, and when you look with your eyes at the world, you must realize that you must make your life a sacred one and live a purposeful life.
1: ప్రతి మానవుడు కూడాను జగత్తు లోపల ఒక ఆదర్శాన్ని నిరూపణ చేసేటువంటి యొక్క దివ్య కార్య నిమిత్తంగా వచ్చినాడు. ఈ జగత్ అనేటువంటి పెద్ద ఒక మిషన్ లోపల ఒక్కొక్క మానవుడు కూడాను ఒక్కొక్క పార్ట్ వంటి వాడు, ఒక స్క్రూ, ఒక బోల్ట్, ఒక నట్, ఏదో ఒక విధమైనటువంటి యొక్క దీంట్లోపల ఈ జగత్ అనేటువంటి ఒక కర్మాగారం లోపల ప్రతి మానవుడు కూడాను ఒక్కొక్క అంగంగా ఉంటున్నాడు.
0: Every man comes into this world with a specific ideal to demonstrate on his side. This individual comes into the world which in itself is a very big machine, is a big workshop. Each person is a screw or a bolt or a nut, and all these people make up together this big machine of the world.
1: మన లక్ష్యమునందు ఏదో మన యొక్క జీవితం వ్యర్థమైనటువంటిది, చిన్న పిన్ను వంటిది అని మనం అనుకుంటాం. కానీ ఆ చిన్న పిన్ను లోపలనే ఉంటుంటాది మిషన్ యొక్క లైఫ్ అంతా కూడా.
0: ఇన్ అవర్ కాన్సెప్ట్ వీ మే థింక్ దట్ అవర్ లైఫ్ ఈజ్ వేస్టెడ్ బికాస్ ఇట్ ఈస్ కంపేర్డ్ టు ఎ స్మాల్ పిన్ ఇన్ దిస్ బిగ్ మెషీన్. బట్ ది ఎంటైర్ యూస్ఫుల్నెస్ ఆఫ్ ది మెషీన్ విల్ లై ఇన్ ది యూస్ఫుల్నెస్ ఆఫ్ దట్ స్మాల్ పిన్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము, పెద్ద ట్రైన్ బయలుదేరి చాలా స్పీడ్ గా పోతుంటుంటాది.
0: దర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. యు హ్యావ్ ఎ హ్యూజ్ ట్రైన్ విచ్ స్టార్ట్స్ అండ్ ట్రావెల్స్ ఎట్ గ్రేట్ స్పీడ్.
1: కానీ దానిని నిలపాలని లక్షల మంది ప్రజలు వెళ్లి ఆ యొక్క దీనిని పట్టుకున్నప్పటికీ వారికే ప్రమాదం అందిస్తుంది. కానీ ట్రైన్ నిలచడానికి పూనుకోదు.
0: Even if lakhs of people with a view to stop the train go and catch hold of the train, they will be harmed, but the train will not stop.
1: Kani engine room lo unnatundi driver brake aneetundi chinna pinnu nu vesetappudiki adu nilichipothundi.
0: But the driver who is in the engine room, if he puts on a small pin which is the brake for the train, then the train comes to a stop.
1: Inta veganga parigettevatundi pedda trainu inni lakshala mandi pattukunnappudiki ni nilichakapoyinappudiki aa okka chinna pinna dwara ee trainu control lo vippindi. కనుకనే మానవుడు ఏ మనసు, ఏ వ్యక్తి, ఏ భావంతో ఈ జగత్తు యొక్క దుర్మార్గమును, అన్యాయమును, అక్రమమును, అనాచారమును, అసత్యమును నిలిపివేసేటువంటి యొక్క శక్తి కలదో చెప్పడానికి సాధ్యం కాదు. కనుక ప్రతి వ్యక్తి కూడాను ఉపయోగకరమైనటువంటి యొక్క దేశం కళ్యాణమును ఆశించేటువంటి యొక్క వ్యక్తిగా భావించుకోవటం ఉత్తమమైనటువంటి లక్షణం.
0: This train which is traveling with such great speed, which could not be stopped by lakhs of people making an attempt, that it could be stopped by putting a brake in the form of a small pin shows the importance of the small pin. In the same manner, man, when he uses his mind, his ideas and his intelligence, and when he faces the sorrow, the trouble and the untruth that is going in this world, one can see that he, although he is compared to a small pin, can have the capacity to counter this sorrow and this untruth in this world. Therefore, he must regard himself even as a small pin to be a good, useful person in terms of the prosperity of the world.
1: ఈ దేహము నుండి ప్రాణము పోయేటువంటి యొక్క పరిస్థితికి మనం ఏమాత్రం కూడా వెరవకు నక్కరలేదు. ఇది సహజమైనటువంటిది. లోహ సహజమైనటువంటి యొక్క భౌతిక దేహమునకు సంభవించేటువంటి యొక్క సామాన్యమైనటువంటి యొక్క ధర్మమే.
3: We should not be afraid at any time that life will fly away from this body. This is a natural thing. This body is a material body, and that life should fly away sometime or other is an obvious and natural thing. Really, when we think deeply and consider this matter, it should not be a matter of surprise that life will fly away from this body. What should cause surprise is that life should at all stay in this body for that time.
1: Anaga deeniki oka chinna udaharanamu.
3: This small example for this.
1: Oka cycle tire untadi leka car tire untadi andulo edaina chinna oka pin కుర్చుకుందంటే అందులో ఉన్నటువంటి ఎయిర్ అంతా కూడాను వెళ్లిపోతుంది.
3: We have a cycle tire or a car tire. If in that tire, if you pierce a small pin, then all the air that is contained in the tire will go out.
1: అంత చిన్న పిన్ను కుర్చుకున్నటువంటి ఆ టైర్సే దానిలో ఉన్నటువంటి యొక్క గాలి అంతా కూడాను కోల్పోతున్నటువంటి సమయం నందు ఈ దేహమనేటువంటి టైర్స్ కు 9 రకములైనటువంటి పెద్ద పెద్ద పంక్చర్స్ అంతా ఉంటున్నాయి, కానీ ఈ గాలి పోవటం లేదు. దీనికి మనం ఆశ్చర్యపడాలి.
3: When a small pin is pierced into those tires, all the air just goes out. Under such conditions, we should really wonder how this tire, the tire of our body, when it has 9 punctures to it all over the body, under such conditions, how does this life, the air of life, stay without leaking out in this body?
1: Kanuka manaku ee yokka jeevitham aneetvanti inta kaalam ee dehaanni nilabettinanduku manamu taginatvanti krutagnatanu andinchadaniki pavitramainatvanti karyamu lopala mana kaayamunu praveshapettali.
3: We should therefore be grateful for life having remained in this body for such a long time, and in return show our gratitude by using the body for sacred purposes only.
1: Aa dekhamanandu utchvasa nishvasa swaroopudainatvanti yokka hamsa gayatri japamunu swarincheetvanti yokka aa yokka gaali yokka tattvanni manamu artham chesukotaniki punukovali.
3: In this body, the process of breathing, taking in the breath and giving out the breath, this process should be remembered as something which reminds us of the Hamsa Gayatri, the sacred mantra of Gayatri, and we should remember that it has special significance.
1: Kanuka sarvatra bhagavat swaroopame sarvatra bhagavat yokka shaktiye kanuka manam ee dehamunu maatrame oka lakshyam nanduchukoni dehame na yokka aadharam ani ee jagattunu oka pradhanam ani bhavinchukotam adi sari ainatundi lakshanam kaaledu. దేహం అనేటువంటిది ఒక ఉపాధిగా మనం భావించి దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వమే మన యొక్క లక్ష్యం అందించుకున్నప్పుడు సర్వత్రా ఆనందముని అనుభవించుకోవటానికి అవకాశం ఉంటుంది. కొన్ని నిమిషములకు పూర్వము పాగే చెప్పాడు, ఆదిత్య వర్ణం తమస పరస్తాత్తన్నారు. ఈ యొక్క ఉపనిషత్తు యొక్క వాక్యమును కూర్చుని కొన్ని రకములైనటువంటి దీన్ని మనం ఉచ్చరించాలంటే, నీ కన్నులతో నీవు జగత్తును చూస్తున్నావు అని భ్రమిస్తున్నావు, కాని చూచేది నీ కన్నులు కాదు, భగవంతుడే తన యొక్క కన్నులతో ఈ యొక్క దీనిని చూపిస్తున్నాడే కాని భగవంతుని కన్నులు చూస్తున్నాయి కాని నీ కన్నులు భగవంతుని చూడటం కాదు. నీ ద్వారా భగవంతుడు జగత్తును చూస్తున్నాడు.
3: ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ గాడ్ స్ట్రెంగ్త్. గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ షుడ్ రియలైజ్ దట్ అవర్ బాడీ ఈజ్ ఓన్లీ ఎ మీన్స్ ఫర్ రికగ్నైజింగ్ దిస్ ట్రూత్. వీ షుడ్ నాట్ అటాచ్ ఎనీ మోర్ ఇంపార్టెన్స్ టు అవర్ బాడీ దాన్ టు అక్సెప్ట్ ఇట్ యాజ్ ఎ మీన్స్ బై విచ్ వీ కెన్ రికగ్నైజ్ ది ఆమ్నిప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. వీ షుడ్ యూజ్ ఇట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అక్సెప్టింగ్ ది డివినిటీ అండ్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఆత్మ ఎవ్రీవేర్. A few minutes ago, Sri Page told you that the whole world is such that it is not with your eyes that you are seeing the world, that it is with God's eyes, and God is seeing through you everything that is contained in this world. Therefore, you are only a means, and God is present and seeing everything in this world.
1: Kanuka, nee kannulato neevu chustunnaru nee bhramistunnavu kaadu kaadu daivam yokka kannulatone neevu chustunnavu.
3: You are imagining that you are seeing everything with your eyes. No, you are seeing everything with God's eyes.
1: Kana sarvamu bhagavatmayamainatvanti ee jagattunandu ee anityamu ashashvatamu asatyamainatvanti neeti budaga vanti ee deha nimittamai manamu paritapinchanakkaraledu. ఈ దేహ నిమిత్తమా మనం ప్రతిపించవలసింది, ఇది మనుషుని యొక్క లక్షణం కాదని కూడాను మరొక కవి కూడాను ఒక భావోద్రేకంతో చెప్పాడు. ఏమని చెప్పాడు? పుట్టినప్పుడు ఏడ్చినావు, చచ్చునప్పుడు ఏడ్చుతావు, మధ్యనెన్నో రోగాలకు ఎన్నెందుకు ఏడ్చుతావు? ధర్మజ్ఞాని అనుసరింప, ధర్మజ్ఞాని కలుగుచుండా ఉద్ధరింప ఏడ్చినావా? లేక నీ యొక్క సత్య స్వరూపాన్ని నీవు స్వరూపించడం దర్శించడం కోసమని నీవు ఏడ్చినావా? ఎందుకోసం ఏడ్చినావు? చావు కోసం ఏడ్చినావా? ఏడ్పు కోసం ఏడ్చినావా అని ఆ యొక్క హృదయాన్ని చక్కగా పట్టి ప్రశ్నిస్తాడు.
3: దిస్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ గాడ్, ఎవ్రీవేర్ గాడ్ ఈజ్ ప్రెసెంట్. అండర్ దోస్ కండిషన్స్ టు గ్రీవ్ ఫర్ దిస్ బాడీ విచ్ ఇస్ టెంపరీ, విచ్ ఇస్ అన్ట్రూ, విచ్ ఇస్ గోయింగ్ టు పెరిష్, ఈజ్ నాట్ మ్యాన్స్ క్వాలిటీ ఎట్ ఆల్. దట్ షుడ్ నాట్ బి మ్యాన్స్ క్వాలిటీ. ఫర్ డిస్క్రైబింగ్ దిస్ సిచ్యువేషన్ ఎ పోయెట్ విత్ గ్రేట్ ఇమోషన్ ఆస్క్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. యూ క్రై వెన్ యు ఆర్ బోర్న్, యూ క్రై వెన్ యూ డై, యూ క్రై ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ బిట్వీన్ యువర్ బర్త్ అండ్ డెత్. Have you ever cried when you found dharma declining? Have you ever cried for the sake of truth? Have you ever cried that you should have the vision of the true quality of atma? You have not done that. This is how the poet in great emotion asks you certain questions.
1: Kanuka manamu ee jagattunu paripalinchetunte yokka divya swaroopudainatunte daiva paripalanayandu manam okka anuvuluga untunnam. కనుక ఈ దైవ పరిపాలన యందు మన యొక్క బాధ్యతను కూడాను మన భాగమునకు వచ్చినటువంటి యొక్క కర్మను కూడాను మనం సక్రమమైన మార్గంలో వినియోగించుకోవాలి అనేటువంటి యొక్క సద్భావమును మన హృదయంలో నింపుకోవటానికి పూనుకోవాలి.
3: సో వీఆర్ ఓన్లీ వన్ లిటిల్ బిట్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ప్రిసైడెడ్ ఓవర్, విచ్ ఇస్ రూల్డ్ బై గాడ్. And we should recognize that we are only a part of this entire universe and recognize that we should conduct ourselves in a manner that befits our being one in the rule of God.
1: మనము ఇంద్రియములను నిగ్రహించుకోవటానికి తగినటువంటి ప్రయత్నం సల్పాలి, కానీ కేవలము దేహమును మాత్రమే అరికట్టుకోవటానికి ప్రయత్నం చేస్తే ప్రయోజనం లేదు. పుట్ట మీద మర్దించిన పాము మరణమొందున తనువును తా దండించిన విషయభోగములు అనుగున ఆకలి దప్పులు మానినంత ఆత్మజ్ఞాని తానగున తానెవరో తెలియకున్న తత్వజ్ఞానం ఎటుకుదురును.
3: దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ కంట్రోలింగ్ ఓన్లీ యువర్ బాడీ. వన్ షుడ్ ట్రై అండ్ కంట్రోల్ ఆల్ అవర్ ఆర్గన్స్, దెన్ ఓన్లీ ది డిజైర్డ్ రిజల్ట్ విల్ కమ్. ఇఫ్ యూ టేక్ ఎ స్టిక్ అండ్ బీట్ సింప్లీ ఆన్ ది అవుట్ సైడ్, విల్ ది స్నేక్ ఇన్ సైడ్ ది అబోర్డ్ డై? ఇఫ్ యూ పనిష్ అవుట్ in an outward manner, will the result be got? If you take, will your thirst be quenched if you simply look at water? If you just utter mantras and words, will you have the knowledge of the divine?
1: Kanuka mottamoda taanevaro telusukovataniki prayatnam cheyali.
3: First thing to do is to find out who are you, who you are.
1: Adi teliyinanta varaku kudanu మనం ఎన్ని కార్యములు చేసినప్పటికీ, ఎన్ని రకములైనటువంటి యొక్క సాధనలు కలిపినప్పటికీ మనకు ఈ యొక్క ఆత్మతత్వం అనేటువంటిది అర్థం కాదు.
3: టిల్ యూ అండర్స్టాండ్ హూ యు ఆర్, డజంట్ మ్యాటర్ హౌ మచ్ సాధన యూ డూ, హౌ మెనీ గుడ్ థింగ్స్ యూ డూ, యూ విల్ నాట్ అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ ఆత్మ.
1: అందువలననే పెద్దలైనటువంటి వారిని, అనుభవజ్ఞులైనటువంటి వారిని కూడి చేరి వారి యొక్క ప్రబోధనను, వారి యొక్క ఉపదేశములను చక్కగా మనం ఆచరణ యందు ఉంచి తద్వారా మనము కొన్ని రకములైనటువంటి యొక్క సశక్తితో కూడాను కొన్ని సాధనలు చేకూర్చుకున్నప్పుడు దాని ద్వారా కొంత అర్థం కావటానికి అవకాశం ఉంటుంటుంది.
3: సో బై గోయింగ్ టు ఎల్డర్స్, బై మీటింగ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, బై లిసనింగ్ టు దేర్ సేయింగ్స్, బై అండర్స్టాండింగ్ దేర్ టీచింగ్స్ అండ్ బై పుట్టింగ్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్, thereafter with our own effort, ourselves doing part of these good things, that is the way by which you can understand the true situation.
1: Kani mee adrushtavashattu meere aa anubhogulu daggariki velladaniki badulu mee chendake anubhogulainaatunte peddalu anni vidhamulainaatunte yokka vidyanu ardhinchinaatunte yokka anubhogulu mee chendake vachi nityamu vaari yokka prabodhalanu వారి యొక్క పవిత్రమైనటువంటి యొక్క
4: టీచింగ్స్ కూడాను మీకు అందిస్తుంటే మీ యొక్క అదృష్టవశాత్తు దీనిని అంతో ఇంతోనైనా ఆచరణలో పెట్టి మీరు దీనిని ఈ యొక్క నిర్ణయందు కూడాను కొంత మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయటం చేత మన భారతదేశమునకు మీరు ఎంతనూ ఉపకారం చేసినటువంటి వారైపోతారు.
3: హౌఎవర్ బై యువర్ గుడ్ లక్ ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ హ్యావింగ్ టు గో టు సచ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ అండ్ ఎల్డర్స్ ది ఎక్స్పీరియన్స్ పీపుల్ అండ్ ఎల్డర్స్ ఆర్ కమింగ్ టు యూ డ్యూరింగ్ దిస్ మంత్ డైలీ ఇన్ దేర్ టీచింగ్స్ అండ్ ఇన్ దేర్ సేక్రెడ్ సేయింగ్స్ దే ఆర్ టెలింగ్ యూ వాట్ ఈస్ గుడ్ అండ్ ఇఫ్ out of that even some small portion can be put by you into practice and if you understand the significance of those things in future you will become valuable acquisitions for our country.
4: దీనికి ఒక చిన్న కథ.
3: There is a small story for this.
4: వచ్చినటువంటి వారి అందరిని కూడాను ఒక రాజు మూడు ప్రశ్నలు వేస్తూ వచ్చేటువంటి వాడు.
3: One king used to ask three questions of all people who came to him.
4: మొదటి క్వశ్చన్ ఎవరు శ్రేష్ఠుడు అనేటువంటిది.
3: ఫస్ట్
4: రెండవది ఎట్టి కాలము శ్రేష్టమైనటువంటి కాలము అని. మూడవది ఏ కార్యము శ్రేష్టమైనటువంటి కార్యము అని. ఎట్టి కార్యము శ్రేష్టము, ఏ కాలము శ్రేష్టము, ఏ వ్యక్తి శ్రేష్టము, ఈ మూడింటిని కూడా తాను తెలుసుకోవటానికి చాలా పరితపిస్తూ ఉండేటువంటి వాడు.
3: The first question which the king used to ask was, who is the best of people? The second was, what is the best amongst the times? The third was, of all things, of all works, type of action, what is the best action? The king was very anxious to know, what is the best type of work, what is the best time, and who is the best person?
4: Kani, entamandi enni rakamulainatundi javabulu cheppinappatikini, ఆ రాజులకు సంతృప్తి కలిగేటువంటిది కాదు.
3: దీస్ పీపుల్ యూస్ టు గివ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆన్సర్స్ బట్ ది కింగ్ వాజ్ నెవర్ సాటిస్ఫైడ్.
4: ఒకనాడు విహారార్థమై అరణ్యమునకు వెళ్లాడు.
3: వన్ డే హీ వెంట్ టు ది ఫారెస్ట్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ సమ్ ప్లెజర్.
4: పర్వతములు, కొలనులు, వృక్షములు పరికించుతూ ఏదో అలసిపోయి ఏదో ఒక తెల్లగా ఒక ఆశ్రమం కనిపించేటప్పటికీ ఆ ఆశ్రమం చేరుకున్నాడు.
3: He was moving about the hills and the lakes and the trees and after having looked at them, he felt a little tired. Then he found at some distance a white ashram. He wanted to go there and take rest. He went to the ashram.
4: ఇతను ఈ మహారాజు ఆశ్రమంలో చేరేటప్పటికి ఆశ్రమ వాసి అయినటువంటి ఒక సాధువు పూల మొక్కలకు నీరు పోస్తూ ఉంటూ ఉండినాడు.
3: By the time this king reached the ashram, the sadhu who was living in the ashram was giving water to various flower plants.
4: కానీ ఈ రాజు అలసి వచ్చటము తాను గమనించాడు. తక్షణమే తాను పోస్తున్నటువంటి ఒక పాత్రను ఒకచోట పెట్టి ఈ సాధువు పరిగెత్తి వెళ్లి తనకు చల్లటి నీరును, తీయటి పండును అందించాడు.
3: This sadhu found that the king came there rather tired. He saw that. So he at once kept the vessel with which he was pouring water in the plants, ran up to the king and gave him cool water and sweet fruits.
4: ఈ లోపలనే ఏదో ఒక వ్యక్తికి దేహమంతా గాయములు తగిలి కొంతమంది సాధువులు ఆ వ్యక్తిని ఆ ఆశ్రమానికి ఎత్తుకుని వచ్చారు.
3: In that time, at that time, another individual was brought by other sadhus to the same ashram and that individual was wounded all over his body.
4: Ayokka vyaktini techina tachaname taanu chakkani shuddhamainatundi jalamuto aa gaayamulanta kadigi ataniki konni rakamainatundi yokka ee chettu moolikala dwara yerparchukunnatundi aushadhamulu vesi atani upashanti nimittamai చక్కని బోధలు చల్పుతూ అతని దగ్గర కూర్చొని మనశ్శాంతి నిమిత్తమై అతనికి చక్కని ఉపదేశములు అందిస్తూ వస్తున్నాడు.
3: As soon as he saw the individual being brought into the ashram, he took some pure clean water and washed all the wounds and he had some herbs of various trees with which he could cure those wounds. He gave him the herbs and he sat by his side and he was telling him various good things so that he might cause him rest and peace of mind.
4: సాధువు యొక్క చల్లని మాటల చేత అతని బాధలంతా కూడా మర్చి చక్కగా నిద్రించాడు.
3: By listening to the soft words of this sadhu, this wounded person forgot all his pain and he slept away.
4: తక్షణమే ఈ మహారాజు కాలాతీతమైనది, నేను ఇంక నా గ్రామమునకు వెళ్ళొస్తానని సాధువుకు కృతజ్ఞత చెప్పే నిమిత్తమై సాధువు దగ్గరకు వచ్చాడు.
3: ది కింగ్ కేమ్ టు ది సాధు విత్ ఎ వ్యూ టు టెల్ హిమ్ దట్ ఇట్ ఇస్ నౌ టైమ్ ఫర్ హిమ్ టు గో బ్యాక్ టు హిస్ ప్లేస్ అండ్ హీ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ హిస్ గ్రాటిట్యూడ్ టు ది సాధు.
4: సాధువు చక్కగా ఆశీర్వదించి అతని ఇంక వెళ్లి రావచ్చునని ఆజ్ఞ ఇచ్చాడు. కానీ ఈ మహారాజునుకు తనలో మెదులుతున్నటువంటి ఈ మూడు కోరికలు ఈ సాధువునేమైనా అడిగితే చెప్తాడా అనేటువంటి ఉత్సాహంతో తిరిగి అతని దగ్గర ఈ మూడు కోరికలు కూడాను వెలువరిచాడు.
3: ది సాధు బ్లెస్డ్ ది కింగ్ అండ్ సెడ్ ఎస్ నౌ యూ కెన్ గో బ్యాక్ బట్ ది కింగ్ హ్యాడ్ ది 3 క్వశ్చన్స్ విచ్ హీ వాజ్ ఆస్కింగ్ ఎవ్రీ వన్ ట్రబ్లింగ్ హిమ్. హీ థాట్ ఇఫ్ ఐ పుట్ ది 3 క్వశ్చన్స్ టు ది సాధు మేబీ ఐ విల్ గెట్ ది కరెక్ట్ ఆన్సర్స్ అండ్ హీ ఆస్క్ ది 3 క్వశ్చన్స్.
4: ఈ యొక్క ప్రశ్నకు సాధువు చెప్పాడు, ఇంతవరకు జరిగింది కదా, ఇంతవరకు జరిగినటువంటి యొక్క క్రియ లోపల నీ మూడు క్వశ్చన్స్ కు ఆన్సర్స్ ఉన్నాయన్నాడు.
3: సాధు రిప్లైడ్, ఎస్ ఇన్ వాట్ యూ హ్యావ్ సీన్ టిల్ నౌ, ఇన్ వాట్ హ్యాస్ గాన్ ఆన్ టిల్ నౌ, ది ఆన్సర్స్ టు యువర్ 3 క్వశ్చన్స్ ఆర్ కంటెయిన్డ్.
4: ఈ మహారాజుకు ఏమాత్రం అర్థం కాలేదు. స్వామి, నేను కొంతవరకు అమాయకుడిగా ఉంటున్నాను, ఇది ఇంతవరకు జరిగినటువంటి దాంట్లో ఏది ఈ మూడు క్వశ్చన్ కు ఆన్సర్ సరిగా ఉంటున్నావో తమరు విశదీకరించి చెప్పాలి అని ప్రార్థించాడు.
3: ది కింగ్ డిడ్ నాట్ అండర్స్టాండ్, దేర్ఫోర్ ది కింగ్ ఆస్క్ ది సాధు, ఐ డూ నాట్ సీమ్ టు బి సఫిషియంట్లీ షార్ప్ యాస్ టు బి ఏబుల్ టు గెట్ ది ఆన్సర్స్, ఐ రిక్వెస్ట్ యూ టు ఎక్స్పాషియేట్ అండ్ ఎక్స్పాండ్ దెమ్ అండ్ గివ్ మీ ది కరెక్ట్ ఆన్సర్స్ ఫర్ ది 3 క్వశ్చన్స్.
4: నీవు ఆశ్రమానికి వచ్చే సమయం నందు నేను పూల మొక్కలకు నీరు పోస్తున్నాను, అది నా కర్తవ్యం.
3: At the time when you came to the ashram, I was watering the flower plants. That was my duty.
4: Kani atti kartavya karmanu aacharinche samayam nandu neevu ashramaniki vachavu. Kanuka vachina tachaname naa kartavyanni akkada petti tirigi ashramaniki vachinatundi aditi abhyagatanu aadarinchetundi naa prathama kartavyam. Kanuka vachanu neeku challani neeru tiyani pandlu ichanu neeku shrama teerchanu.
3: At the time when you entered the ashram, I was giving water to the plants. But as soon as you came to the ashram as a guest, my duty was to receive you. So I stopped watering the plants. I came to you, I gave you clean water and I gave you good sweet fruits.
4: Ninnu kontha varaku shanti parche samayamunde inkoka oka badalato vachinatundi vyakti akkada cheraadu. అతని బాధలను నివారించేటువంటి నిమిత్తమై నా యొక్క కర్తవ్యాన్ని నేను అక్కడ నిర్వర్తించాను.
3: వైల్ రిలీవింగ్ యూ ఆఫ్ యువర్ పెయిన్ అండ్ యువర్ టైర్సమ్నెస్ దేర్ కేమ్ అనదర్ ఇండివిజువల్ హూ హ్యాడ్ సమ్ గ్రేట్ ట్రబుల్స్ దేర్ ఫోర్ ఐ గేవ్ అప్ ది డ్యూటీ ఆఫ్ సర్వింగ్ యూ అండ్ ఐ వెంట్ టు దట్ ఇండివిజువల్ హూ ఇస్ హ్యావింగ్ సమ్ ట్రబుల్.
4: కనుక ఎవరు మన దగ్గరికి వచ్చి మన యొక్క సేవను కోరుతారో వారు శ్రేష్టమైనటువంటి వ్యక్తి. ఇంకా కార్యం ఏమిటి అంటావా, నా యొక్క కర్తవ్యం లోపల ఏ కాలమునందు మన యొక్క కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించాలో ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడమే మనకు శ్రేష్టమైనటువంటి కర్మ. ఇంకా కాలమునందు ఏది మంచి కాలం అంటావా, వర్తమానమే మంచి కాలము, భవిష్యత్తు ఎక్కడో చేరుకొని ఉంటుండాలి, మనకు కంటికి కనిపించినటువంటి యొక్క పరిస్థితిలో ఉంటుండాలి, కంటికి కానరానటువంటి పరిస్థితిలో ఉంటుండాలి. కనుక అట్టి భవిష్యత్తును మనం విచారించి ప్రయోజనం లేదు. ఇంకా గడిచిపోయినటువంటి దానిని మనం విచారిస్తామంటే గడిచిపోయింది చూచే పంపించాము, దానిని విచారించనక్కర్లేదు. కనుక జరుగుతున్నటువంటి దానికి తగినటువంటి యొక్క బాధ్యతను మనం తీసుకోవాలి. కర్తవ్యాన్ని మనం చక్కగా నిర్వర్తించడము, ప్రస్తుత కాలమును పవిత్రము చేయటము, మన యొక్క అతిథి అభ్యాగతను ఇంటికి వచ్చినటువంటి వారిని మంచి మాటతో మంచి పలుకుతో మంచి గౌరవంతో వారిని ఆదరించటము, ఈ మూడే సరి అయినటువంటిది. మన దగ్గరికి వచ్చినటువంటి వాడు మంచివాడు ఎవడైనా సరే. ఇంకా నీవు చేసే కర్తవ్యం ఎత్తిదైనా పర్వాలేదు, కర్తవ్యం ప్రధానమైనటువంటిది కనుక నీవు అది మంచిదిగా నీవు చూచుకో. వర్తమానం, ఈ వర్తమానం మనం చేసినప్పుడే ఈ భవిష్యత్తుకు తగినటువంటి భద్రత కలుగుతుంది. కనుక ఈ మూడు పవిత్రమైనటువంటివి అని అతను ఆన్సర్ చెప్పాడు.
3: Whoever comes seeking service from you, he is the best of individuals. At that time, whatever service you can do to that person and give him satisfaction, that will be your duty and that is the best of work that you can do. The time, the present time, right now, when you can do something useful, is the best of times. future is something which you do not see. Your eyes cannot perceive what the future is going to be. Therefore, you should not care for the future. Past has gone. You can do nothing about the past. Therefore, you should not regard past as the best of times. Of all the three, the present time, which you can use well, you fulfilling your duty in serving the person who comes to you and whoever comes to you seeking your service, these are the three best things and these are the three answers to your questions.
4: ఈ యువకులుగా ఉన్నటువంటి ఈ సమయమునందు ఈ వర్తమానమునందు మీ కర్తవ్యం ఏమిటి? ఒకవైపున తల్లిదండ్రులను గౌరవించి తల్లిదండ్రులను ప్రసన్న హృదయులుగా గావించి మీ యొక్క విద్యాభ్యాసయందు ఎట్టి ఉడుదుడుకులకు కూడాను మీరు చేరకుండా మీరు ఏ యొక్క కార్యమునందు మీరు కాలిడినారో ఆ కార్యమును సక్రమమైనటువంటి రీతిలో సాధించడానికి మీరు పూనుకోవాలి. ఈ సక్రమమైనటువంటి రీతితో సాధించటము సరి అయినటువంటి కర్మ. ఈ కాలమునకు మీరు కొన్ని రకములైనటువంటి నీతి నిజాయితీల యొక్క తత్వముతోపల గుణమును పోషించుకోవటము ఇది సరి అయినటువంటి యొక్క టైము. అయితే ఇంకా చేయవలసినటువంటి ఏమిటంటే తల్లిదండ్రులకు తగినటువంటి గౌరవమే కాకుండా వారికి సార్థక నామాన్ని అందించడమే కాకుండా మన భారతదేశం యొక్క భవిష్యత్తును కూడాను సంస్కృతిని కూడాను పునరుద్ధరించడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
3: At this young age of yours, that is the right now, the present time, you should recognize that as the most important time. You must fulfill your duty, which is the best of work that you can do. What is that duty? Your duty is to respect your mother and father. Your duty is not to take a bad path. Your duty is also to do whatever work you have undertaken to do in the best possible manner. You have to understand, therefore, that this time is the best of time. Your duty is the best of duty to your mother and father. Your best of work is to do the work that you have undertaken in the best possible manner. Therefore, in doing such good work, you will not only do the best of things, you will also serve your country in the best possible manner.
4: Kanukare. ఈ డిసిప్లైన్, డివోషన్, డ్యూటీ ఈ మూడింటిని మనం సరి అయినటువంటి రీతి లోపల ఈ వయసు లోపల భద్రపరచుకోవాలి.
3: Therefore, these three things, discipline, devotion and duty, at this right age of yours, you must take great care and strengthen these three things.
4: కనుక మనము కాలములో ఏది కాలము మంచిదంటే నిజంగా ఈ యొక్క వయసు ఎంత పవిత్రమైనటువంటిదో చెప్పడానికి సాధ్యం కాదు. ఈ పవిత్రమైనటువంటి వయసు లోపల అపవిత్రమైనటువంటి మార్గములు మనం త్రొక్కటం చేత మన జన్మము చాలా అల్లకల్లోలమైనటువంటి స్థితిలో అల్లాడిపోతుంది. ప్రస్తుతం మీకు తెలియదు, కానీ భవిష్యత్తుకు ఈ విధమైనటువంటి యొక్క జీవితం తిరిగి రామంటే రాదు. కనుక ఉన్నటువంటి ఈ కాలమును పవిత్రమనరించుకునే నిమిత్తము మీ యొక్క గుణములు పరిశుద్ధమైనటువంటివిగా పెట్టుకోవటానికి ఈ లోకమునకు భారతదేశమునకు మన యొక్క మనసు, బుద్ధి, దేహము కూడాను త్యాగం చేయటానికైనా సంసిద్ధులుగా ఉండేటువంటి యొక్క పరిస్థితికి మీరు సంసిద్ధులు కావాలి.
3: సో వి ఆస్క్ అవర్ సెల్ఫ్ ది క్వశ్చన్, వాట్ ఈస్ ది బెస్ట్ ఆఫ్ టైమ్? ది బెస్ట్ ఆఫ్ టైమ్ ఈస్ ది ప్రెసెంట్ టైమ్. ది ఏజ్ ఇన్ విచ్ యూ నౌ ఆర్ ఈస్ ది బెస్ట్ ఆఫ్ టైమ్. Therefore, you must do sacred things in this age. You should not do bad things in this age of yours. If you do bad things, your future life will become an utter confusion. You are not likely to realize it. In fact, in future, if your life is not properly guided, this present life will not come back to you again. So, you must attach importance to good qualities. Your mind, your intelligence, your body and all your strength must be used for this purpose and for bringing glory to your country.
4: Atti pavitra karya nimittamai vachinatvanti deham kani kevalamu deham
3: is the present time. The age in which you now are is the best of time. Therefore, you must do sacred things in this age. You should not do bad things in this age of yours.

0: His purpose and for bringing glory to your country.
1: అట్టి పవిత్ర కార్య నిమిత్తమై వచ్చినటువంటిదే దేహం కాని కేవలము దేహం పుట్టింది దేహం పోతుందని ఈ దేహమును అలక్ష్యం చేయటము మన యొక్క ఇది కానేరదు. మానవత్వానికి అది సరైనటువంటి యొక్క పవిత్రత ఎట్టిదనగా దేహమును కాపాడుకోవాలి. ఎంతవరకు మన యొక్క లక్ష్యం ఎంతవరకు ఆ లక్ష్యమును చేరేంత వరకు కూడాను దేహం భద్రమైనటువంటిదిగా ఉంటుండాలి. అంతేకాని దేహంపైనే లక్ష్యం పెట్టి మన లక్ష్యాన్ని విసర్జించి జీవితాన్ని వ్యర్థం చేసుకోవటం ఇది సరైనటువంటిది కాదు.
0: దిస్ బాడీ ఈజ్ అ సేక్రెడ్ బాడీ. ఇట్ హాస్ కమ్ టు యూ ఫర్ ఫుల్ఫిలింగ్ ఎ సేక్రెడ్ పర్పస్. Therefore, you should not neglect it. You should not think, oh, this is born, it is anyhow going to die, therefore let me not care for it. This is not right. You must protect it. How far should you protect it? You should protect it until you are able to reach the destination that is destined for you with the help of this body. You should not waste your life in any other manner.
1: మంచి చేసినా చెడ్డ చేసినా దేహములు కట్టకడపటకు విసర్జించక తప్పదు. ఎట్టివారి దేహమైన లోకము లోపల అశాశ్వతమే కాని మనం ఉన్నంత వరకు కూడాను ఈ దేహమును తగినటువంటి శాశ్వత కీర్తిని అందుకోవాలి. కాకి వగుచు కలకాలము తిరుగక హంసమై చడమే ఆడుమురా. మంచి సత్కీర్తితో ఒక 5 మినిట్స్ మనం జీవించినా కూడా చాలు. అపకీర్తులతో పల 50 ఇయర్స్ మనం జీవించి కూడా ప్రయోజనం లేదు.
0: Whether anyone does good or bad, it does not matter. The body of all persons has to perish. Every body of every person is temporary and it is bound to perish. It is not a permanent body. Therefore, it's much better you live as a swan. What is the point in living like a crow? It's good to live like a swan and a glorious life even for 5 minutes. What is the use of living a wasteful life like a crow even for 15 years?
1: Prahladuru cheppadu, చేతులారంగా శివుని పూజించరేని, నోరు నవ్వంగా హరికీర్తి నుడువరేని, దయయు సత్యంబు ధరణిలో తలుపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చీట.
0: ప్రహ్లాద హెడ్ సెడ్ విత్ ఆల్ యువర్ హ్యాండ్స్ యూజ్ దెమ్ టు ది ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ టు పెర్ఫార్మ్ పూజ టు శివ.
1: సత్కార్యం పవిత్రమైన కార్యం.
0: Use your hands to do sacred tasks. All the time you must use your hands to do sacred tasks. Similarly, you must use your mouth for uttering the name of the Lord, Hari. And if you cannot show kindness, if you cannot show truth, what is the use of being born? Such a birth is simply to ruin the mother's health.
1: కనుక అట్టి తల్లి గర్భమునందు జన్మించినటువంటి యొక్క పుత్రుడు ఆ తల్లి గర్భమును సంతృప్తిపరిచే నిమిత్తము కొంతవరకు మనం కృతజ్ఞత చూపాలి. మన యొక్క రుణములు 4 ఉంటున్నాయి. మాతృరుణము, పితృరుణము, దేవరుణము, ఋషి రుణము. ఈ 4 రుణములు కూడా తీర్చుకునే నిమిత్తం ఈ పవిత్రమైన దేహం వచ్చింది. తల్లి ఎంత కష్టపడి తన రక్తమును, తన యొక్క ఆహారమును, తన సర్వస్వాన్ని కూడాను కుమారునికి దారబోస్తుంది. అట్టి తల్లికి కృతజ్ఞత చెప్పాలి. తండ్రికి పోషించి పెద్ద చేసి విద్యాభ్యాసం గడిపించి తగినటువంటి యొక్క సదుపాయాలను కూడా చేయించినటువంటి తండ్రికి కృతజ్ఞత చెప్పాలి. ఇట్టి పవిత్రమైనటువంటి మానవ జన్మము మనకు రావటము మహర్షుల యొక్క ఆశీర్వాదము. కనుక వారికి కృతజ్ఞత చెప్పాలి. ఇట్టి అన్నింటికి కూడాను మూలాధారమైనటువంటి వాడు దైవము. కనుక దైవమును కృతజ్ఞత చెప్పాలి. ఏదో ఒక చిన్న ఉదాహరణము.
0: To have been in the mother's womb and to have given her so much trouble and to be born, you must do things in such a way that you will satisfy her. You must show her gratitude. We have 4 kinds of debts in this world. Debt to your mother, debt to your father, debt to the rishis, debt to the God Almighty. Now, so far as the mother is concerned, she has given you blood, she has given you her strength, and she has been responsible for your birth. You must return this debt by showing respect for your mother. The father, he helps you, he gives you money, he protects you, he puts you through various educational processes. You must show your gratitude to the father. The rishis, they have given you the birth of a man, they have given you human qualities. You should show your gratitude. Lastly, God, He has made all these things possible. You must show your gratitude to Him.
1: మన భారతదేశమునందు పశుబలి అనేటువంటిది కొన్ని ఉండేటువంటిది.
0: In our country, in India, there is what is called sacrifice of a pashu or an animal.
1: భూతబలి అని కూడాను ఉండేటువంటిది దీనికి.
0: There is also

0: a name bhuta bali, that is you sacrifice a bhuta or a life.
1: Bali anaga mana yokka lokarthamunandu manam chakkaga vicharana chesinappudu danini himsinchatamu anukuntunnam kaadu. Bali anaga sunkamu.
0: In ordinary parlance, this word bali conveys to us the meaning that we kill or sacrifice the animal.
1: No, bali means it is a tax. Ippudu మనము ప్రతి ఒక్క మానవుడు కూడాను కరెంటుకు ట్యాక్స్ కడుతున్నాము, నీటికి ట్యాక్స్ కడుతున్నాము, రోడ్డుకు ట్యాక్స్ కడుతున్నాము. ఈ విధమైనటువంటివంతా కూడాను దేనికోసం కడుతున్నామంటే కరెంటుకు ట్యాక్స్ కట్టడం వల్ల ఎక్కడో మనకు అందలానటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి కరెంటును మనకు అందుబాటులోకి తెప్పించినారు కనుక దానికి ట్యాక్స్. మన జలము ఎక్కడో మనకు అందుబాటుకు దూరంగా ఉన్నటువంటి జలమును మనకు అందుబాటులోకి తెప్పించినారు కనుక దానికి ట్యాక్స్. అదే విధంగానే భూత బలి అంటే మనము దేవతలంతా కూడాను మనకు పవిత్రమైనటువంటి మానవత్వాన్ని అభివృద్ధిపరిచి మానవత్వాన్ని అందించి వారు ఈ విధమైనటువంటి పవిత్రమైన జన్మం లోపల ప్రవేశపెట్టారు కనుక వారికి మనం అందరానటువంటి ఆనందమును అందరానటువంటి సుఖమును పొందరానటువంటి యొక్క స్వర్గతత్వమును మనం పొందించే నిమిత్తమై ఈ మనం చేసేటువంటి సాధనలు అనేటువంటిదంతా కూడాను భగవంతునికి సుంకంగా చేసుకోవటం నిమిత్తమై దీనికి భూత బలి అన్నారు. అనగా దైవమునకు అర్పితం చేయటమే దీనికి భూత బలి అని సరైన అర్థం.
0: మ్యాన్ పేస్ వేరియస్ కైండ్స్ ఆఫ్ ట్యాక్సెస్. ట్యాక్స్ ఇస్ ది మీనింగ్ ఫర్ ది వర్డ్ బలి. మ్యాన్ పేస్ ఎ ట్యాక్స్ ఫర్ ఎలక్ట్రిక్ కరెంట్. మ్యాన్ పేస్ ట్యాక్స్ ఫర్ వాటర్. మ్యాన్ పేస్ ట్యాక్స్ ఫర్ యూజింగ్ ది రోడ్స్. వై? We ask ourselves the question. We pay tax for electric current because the current that is available at some distant place is brought to us and is given to us for use in our houses. Similarly, water that is available in some distant tank is brought to us and given to us for use in our houses. So we pay tax. We use the roads, so we pay tax. Therefore, Bhutabali means gods have given us this sacred birth. Gods have given us the possibility of understanding the nature of the divine Atma, to have bliss and so on. So we have to pay by way of sadhana, by way of devotion, our tax to gods in return to the good they have done to us.
1: Kanuka prati manavudu kodanu sukhamu, santoshamu, shanti, anandamu kavalanukuntunnadu. Kanuka ee anandamunaku mana sadhana tax, mana sukhamunaku mana yokka prarthana tax, మన యొక్క సౌఖ్యానికి మన యొక్క ధ్యానం ట్యాక్స్. కనుక ఇవన్నీ కూడా ట్యాక్స్ల మాదిరి ఇచ్చి మనకు అతి దూరంలో ఉన్నటువంటి యొక్క సచ్చిదానందం, నిత్యానందం, బ్రహ్మానందం, పరమానందం, యోగానందం, అద్వైతానందం అనేటువంటి అట్టి ఆనందమును పొందే నిమిత్తమై మనము సత్ప్రవర్తన, సదాలోచన, సచ్చింతన, సద్గుణములు ఇలాంటివంతా కూడా మనం చేసినప్పుడు ఇవన్నీ అతనికి అందించి వాటిని మనం పొందుకునే నిమిత్తమై.
0: మ్యాన్ వాంట్స్ పీస్, మ్యాన్ వాంట్స్ హ్యాపీనెస్, మ్యాన్ వాంట్స్ బ్లిస్. Man wants these various things for himself. How is he going to get it? You will have to pay tax by way of meditation if you want to get peace. You will have to pay tax by way of prayers if you want to have bliss. And you have to do various types of sadhana in order to get these good things for yourself. If you want to get them from the Sachidananda Swarupa, if you want to realize what Brahmananda is, you have to have various kinds of meditation, jhana, prayer, satsanga and so on. This is the tax you have to pay for the good things that can be brought to you from distance and given to you.
1: Kanuka manam edi kavalani kortunnamo daniki edo kontha manam chellinchaka tappadu.
0: So in order to get what you desire, what you want, you have to in return pay something.
1: Kanuka manam ee janmam vachinanduku bhagavantuniki mana yokka hrudayapurvakamainatvanti yokka surrender ni andinchi atan daggara nunchi kodanu pavitramainatvanti aanandanni manam anubhavinchukone nimittamai ee yokka pavitra margamulanta kodanu peddalanta yerparcharu.
0: Since we have got this particular birth, we have to give to God by way of surrendering, a hearty surrender, and realize the sacredness and the bliss from Him in return.
1: Kani eenaadu manamu bhakti bhakti bhakti ani antunname kani bhakti ante emito kodano artham kaani paristhiti lopala bhakti bhakti bhakti ani manamu uchcharinchukuntu kodu kaalam vyartham chestunnam.
0: Today we talk of bhakti or devotion. We simply go on uttering the word bhakti or devotion without even understanding what really bhakti or devotion signifies.
1: Kani ee naadu nijamainatundi bhakti emanaga kashtamu raani sukhamu raani sarvam kudanu naa manchi nimittamai prati okkati kudanu bhagavantuni yokka anugraha varaprasadame aneetvanti yokka ekatvaniki manamu samsiddhulai untundali.
0: What is true devotion? True devotion is, does not matter whether you are in troubles, does not matter whether you are happy and free from troubles. To recognize that whether it is trouble or good, whatever comes to you is only by grace of God and it is for your own good. This realization of oneness, whether it is trouble or happiness, this is true devotion.
1: Manamu yemi chesina kudanu, mana phalitamu, mana karmanu anusarinche untuntadi.
0: Whatever we may do, the result will simply depend upon our own karma or action.
1: Neevu oka office lo full time ni work chestiva neeku full pay istuntadu kaani half time work chestiva neeku half pay istuntadu kaani ee naadu manchi full devotion ledu part time devotion ga untundadi dani valla nu chesedi part time adigedi full pay etla isthaniki veel avutundi.
0: In an office, if you work full time, you will get full pay. If you work only for half time, you will get half pay. On the contrary, today, in the matter of devotion, what we show is only part-time devotion. And we want full results and full pay in return to our part-time devotion. How can we get it?
1: Kanuka manamu manasu anto into ichi manamu full pay anugraham anetundi kavalante atanu ivvadu. కనుక నీవు పూర్తి నీ హృదయపూర్వకంగా నా హృదయవాసి నీవు నీ యొక్క తత్వం వలనే ఈ జీవితం చెదులుతూ ఉంటుండాలి కదులుతూ ఉంటుండాలి కనుక నా యొక్క హృదయవాసి నీవు నా యొక్క ఆత్మస్వరూపుడే నీవు నా యొక్క సర్వస్వము నీవు అనేటువంటి దీని కింద సంపూర్ణమైనటువంటి దీని కింద అర్పితం చేసుకున్నప్పుడు నీ యొక్క సంపూర్ణ బాధ్యతలంతా కూడాను తాను తప్పక చూసుకుంటాడు ఇందులో ఎట్టి సందేహము లేదు ఇచ్చి చూడండి అనుభవించండి.
0: ఇఫ్ యూ గివ్ only part of your mind, show only part devotion and ask for full return, full grace of God, it is like asking for full pay. How can you get it? On the other hand, if you surrender with the fullness of your heart, if you recognize that every movement on your part, everything that you do is by God's grace, then surely the full return, full grace will be given to you by God. You try and see it, you will get it.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 18th discourse on Gita, Bhagavan delivered on 23rd August 1984. In this discourse, Bhagavan enlightens us on the way one should inquire into the temporary nature of the sense objects and thus achieve control of senses. Sri Bhagavan Uvacha.
1: Yogastaha Kuru Karmani. Atma Sthiti Yandu Nilakada Kaligi Karma Nacharinchu Arjuna.
2: Arjuna, you establish yourself in the state of Atma and do your duties.
1: Swasvarupa Smriti Kaligi Yavadu Karma Nacharinchunu Atti Karmalu Amohamainatunti.
2: Whoever performs work, being fully aware of his own real identity, the works would be very great.
1: Atti Karmalu Bandharahitamainatuntivi.
2: Such works are free from bondage.
1: Itti Karmalanu Acharinchutaku Indriya Nigrahamu Atyavasaramu.
2: To perform such acts, control of sense organs is precondition and essential.
1: Itti Nigrahamulanu Anubhavinchi Anandinchinatunti Vade Sthita Prajnudu.
2: The one who enjoys such perfect control over sense organs, he may be described as Sthita Prajna.
1: Sitvashnamulanu
2: Heat and cold,
1: Sukhadukkamulanu
2: Joy and sorrow,
1: Manabhimanamulanu
2: Honor and dishonor,
1: Labhanashtamulanu
2: Profit or loss,
1: Samuttamuga Bhavinchi
2: Considering them with equal mindedness,
1: Tamayokka Swasvarupanu Sandhanamulo Tanu Nimagnudu Kavatame Sitapragnudu Yokka Swabhavam.
2: Establishing oneself in the identity of the reality, that is the characteristic of Sthita Prajna.
1: Samatvam Yoga Uchyate. Itti Samatvamunu Bhavinchatame Sthita Prajna Yokka Swabhavam.
2: It is the nature of Sthita Prajna to treat everything equally.
1: Mottamodata Indriyamulu Yokka Gunamulanu Swabhavamulanu Gurtinchina Itti Sthita Prajna Tattvamunaku Sariyainatuvanti Sulabha Margam Yerpadutundi.
2: Once a person recognizes the nature and the type of the sense organs, he would be able to easily follow the path to Sthita Prajnatva.
1: Dehatma Bhavam Undinanta Varaku Kudanu Manavunaku Itti Sthiti Dullabhamu.
2: So long as a man has body consciousness, it is impossible to attain that state.
1: Neevu Dehi Kani Dehamu Kadu.
2: You are the indweller Dehi and not Deham the body.
1: Neevu Dharinchunattu Vadu Kani Dharimpabadetuvanti Vastramu Kadu.
2: You are the one who wears the cloth but not the cloth itself.
1: Neevu Nivasinchu Vadu Kani Neevu Gruhamu Kadu.
2: You are the resident of the house and not the house.
1: Neevu Chetragnudi Ainanu Chetramuga Bhavistunnavu.
2: You are Chetragna himself, but by mistake you are considering yourself similar to Chetra.
1: Nasharamainatunti yokka Padartha Bhogamulanni Kudanu Nasara Tattvamune Pondutai.
2: Enjoyment of all impermanent things will give you only impermanence.
1: Anityamainatunti Bhogamulanni Kudanu Ashantini Chekurustai.
2: Things, pleasures and enjoyments which are not permanent can give you only sorrow.
1: Chanchalamuto kudinatuvanti yokka phalitamulu chanchalangane untai.
2: Fickle things will lead you to fickle mindedness alone.
1: Kanuka neevu sthira chittudavai ఆత్మ. స్మృతి యందు నీవు కర్మలను ఆచరించుటకు పూనుకోమన్నాడు.
2: దేర్ఫోర్ బీ స్టడీ ఇన్ యువర్ మైండ్ అండ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ విత్ రిమెంబరింగ్ ఆత్మన్.
1: మనకు కలిగేటువంటి యొక్క సుఖదుఖములకు కాని జనన మరణములకు కాని నీవు ఏమాత్రము కూడాను విచారించరాదు, చెల్లించరాదు.
2: యు వుడ్ నాట్ థింక్ వరీ ఆర్ వేవర్ అబౌట్ ది డెత్ ఆర్ ద బర్త్ ఆర్ అబౌట్ జాయ్ ఆర్ సారో విచ్ అక్రూ టు యూ.
1: జనన మరణములు దేహమునకే కాని నీకు కాదు, నీవు దేహము కాదు.
2: బర్త్ అండ్ డెత్ ఆర్ రిలెవెంట్ ఓన్లీ టు ద బాడీ, దే డు నాట్ రెఫర్ టు యూ. యు ఆర్ నాట్ బాడీ.
1: చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
2: యు ఆర్ ద పర్మనెంట్ ఎంటిటీ హూ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ డెత్ అండ్ బర్త్.
1: ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు.
2: యూ డు నాట్ హ్యావ్ బిగినింగ్ ఆర్ ఎండ్ ఆర్ ఇన్ ద మిడిల్.
1: తాను చావక పుట్టక చంపబడక.
2: యు ఆర్ నైదర్ బీయింగ్ బోర్న్ నార్ యు డై, నెవర్ నార్ డు యు కిల్ ఎనీవన్.
1: అంతటను చేరియుండి ఆత్మ నీవే.
2: యు ఆర్ ది రియల్ ఆత్మ విచ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: ఆత్మయే బ్రహ్మ, బ్రహ్మయే ఆత్మయగు.
2: ఆత్మన్ ఈజ్ బ్రహ్మ అండ్ బ్రహ్మన్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఆత్మన్.
1: అగ్ని వేడిగా ఉన్నదనేటువంటి వార్త విని ఎవరైనా శోకిస్తారా?
2: ఆఫ్టర్ కమింగ్ టు నో దట్ ఫైర్ గివ్స్ హీట్, వుడ్ ఎనీవన్ గ్రీవ్ ఓవర్ ఇట్?
1: మంచు చల్లగా ఉన్నదనేటువంటి విషయం వింటానే ఎవరైనా దుఃఖిస్తారా?
2: వుడ్ ఎనీవన్ సఫర్ ఫ్రమ్ సారో ఆఫ్టర్ లర్నింగ్ దట్ ఐస్ ఈజ్ కూల్?
1: కారణమేమనగా అగ్నికి దహన శక్తి సహజం.
2: ఫైర్ హ్యాస్ దిస్ బర్నింగ్ నేచర్ విచ్ ఈస్ వెరీ న్యాచురల్ టు ఇట్.
1: మంచుకు చల్లదనము సహజము.
2: కూల్నెస్ ఈజ్ ఇన్సిడెంటల్ నేచర్ ఆఫ్ ఐస్ ఇట్సెల్ఫ్.
1: అదే విధముగానే పుట్టిన ప్రతి వస్తువునకు గిట్టుట సహజము.
2: ఇన్ ది సేమ్ వే ఎవ్రీథింగ్ దట్ ఈస్ బీయింగ్ బోర్న్ మస్ట్ డై. దిస్ ఇస్ నేచురల్.
1: వచ్చిన ప్రతి ఒక్క వస్తువునకును పోవుట దీనికి సహజము.
2: ఎనీథింగ్ విచ్ హస్ కమ్ హ్యాస్ టు గో, దిస్ ఇస్ నేచురల్ టు ఇట్.
1: పుట్టుటలో ఎంత స్వాతంత్రం ఉంటున్నదో పోవుట ఎందుకూడను అట్టి స్వతంత్రం ఉంటుండాలి.
2: వాట్ ఎవర్ లిబర్టీ అండ్ ఫ్రీడమ్ ఈజ్ ఎంజాయిడ్ ఇన్ బర్త్, ద సేమ్ ఫ్రీడమ్ ఈజ్ దేర్ ఈవెన్ ఫర్ డెత్.
1: వచ్చుటలో తనకు ఎంత భావమున్నదో పోవుట ఎందుకూడను అట్టి భావమే ఉంటున్నది.
2: వాట్ ఎవర్ ఫ్రీడమ్ అండ్ ఫీలింగ్ వన్ హ్యాస్ ఇన్ కమింగ్, ఈవెన్ ఇన్ గోయింగ్ ఆల్సో ది సేమ్ థింగ్ ప్రివైల్స్.
1: కనుక ఇట్టి సహజమైనటువంటి యొక్క సుఖదుఖములకు కానీ జనన మరణములకు కానీ నీవు విచారించటము సరి అయినటువంటిది కాదన్నాడు.
2: దేర్ఫోర్ యూ షుడ్ నాట్ వరీ ఓవర్ అండ్ బ్రూడ్ ఓవర్ అండ్ థింక్ అబౌట్ సచ్ థింగ్స్ విచ్ ఆర్ న్యాచురల్ లైక్ బర్త్ అండ్ డెత్, జాయ్ అండ్ సారో.
1: ఇట్టి సమత్వమును గుర్తించుటకు వస్తువు యొక్క దోషమును మొట్టమొదట గుర్తించాలి.
2: యూ షుడ్ రికగ్నైజ్ ద వీక్నెసెస్ అండ్ ద డిఫెక్ట్స్ ఆఫ్ ద థింగ్స్ ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ ఈక్వాలిటీ.
1: జగత్తునందు కల సమస్త నశ్వర పదార్థములు కూడాను ఏదో ఒకనాటికి ఇవి మార్పు చెందునవి.
2: ఆల్ ద థింగ్స్ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్ విల్ హ్యావ్ టు అండర్గో ఏ చేంజ్ వన్ డే ఆర్ ది అదర్.
1: సర్వత్రా ఉండినటువంటి యొక్క పంచభూతములు నా యందు కూడా ఉంటున్నవి, నీ యందు ఉంటున్నవి.
2: ది ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఆల్ పర్వేసివ్ అండ్ ఫౌండ్ ఎవ్రీవేర్ ఎల్స్ ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ మీ అండ్ ఇన్ యూ ఆల్సో.
1: ఈ జగత్తు కాదు, మరొక జగత్తు కాదు, ఏ జగత్తునందు నువ్వు వెతికినప్పటికీ పంచభూతముల కంటే భిన్నమైనటువంటి వస్తువు మరొకటి లేదు.
2: బీ ఇట్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఇన్ ఎనీ అదర్ వరల్డ్ వెన్ యూ మేక్ ఎ సర్చ్.

0: You will find and conclude that these five elements exist
1: everywhere. ఏ వస్తువు నందు ఏ పంచభూతములు ఉన్నవో ఆ పంచభూతములు నీ యందే ఉంటున్నవి.
0: Whatever five elements are found in the object before you, the same elements are in you also.
1: కనుక నీ యందున్నటువంటి పంచభూతములు నీవు తిరిగి కోరటమనేటువంటిది ఎంత అజ్ఞానం.
0: Therefore, the five elements which are in you, you are seeking after them in something else.
1: What is in a lokamulo tana daggara lenatunte vastuvunu koratam sahajam.
0: It is natural for any person to seek a thing which he does not have.
1: Kani tana yende undinatunte vastuvunu tirigi taanu koratam anetundidi idi asahajam.
0: But it would be unnatural to seek a thing which he is already existing in himself.
1: నీ దగ్గర లేనటువంటి వస్తువును నీవు కోరాలి.
0: ఎనీథింగ్ విచ్ యూ డూ నాట్ హ్యావ్ యూ కెన్ సీక్ అండ్ ఆస్పైర్ ఫర్.
1: అట్టి పంచభూతములకు అతీతమైనటువంటి యొక్క వస్తువు షడ్ వస్తువు ఒక్కటి మాత్రమే, అదే దైవం.
0: దెర్ ఇస్ ఓన్లీ వన్ ఎంటిటీ విచ్ ట్రాన్సెండ్స్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ దట్ ఈస్ డివినిటీ విచ్ యూ డూ నాట్ హ్యావ్ ఇన్ యూ.
1: దానిని నీవు అపేక్షించి దానిని లక్ష్యంనందు ఉంచుకొని నీ కర్తవ్య కర్మలు ఆచరించు.
0: దట్ యు కెన్ ఆస్పైర్ ఫర్, దట్ యు కెన్ కీప్ ఇన్ యువర్ వ్యూ అండ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ విచ్ ఆర్ గివెన్ టు యూ.
1: జ్ఞానముతో కూడినటువంటి కర్మలే శ్రేష్టమైనటువంటివి.
0: ఆల్ ది యాక్టివిటీ విచ్ ఆర్ రిజల్ట్ ఆఫ్ జ్ఞాన ఆర్ విజ్డమ్ దే ఆర్ సేక్రెడ్.
1: జ్ఞానం అనగా ఏకత్వ దర్శనం.
0: జ్ఞానం రెఫర్స్ టు సీయింగ్ ఓన్లీ వన్ థింగ్ ఎవ్రీవేర్.
1: అనగా ఆత్మలక్ష్యముతో కూడినటువంటి కర్మలు అతి శ్రేష్టమైనటువంటివి.
0: యాక్షన్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ అండ్ బేస్డ్ అపాన్ ఆత్మన్ దే ఆర్ సేక్రెడ్ అండ్ దే ఆర్ శాంక్టిఫైయింగ్.
1: కనుక ఇట్టి కర్మలను నీవు ఆచరించి ఇది భగవత్ప్రీత్యార్థమైనటువంటి కర్మలుగా భావించి నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించమన్నాడు.
0: యూ కెన్ డిశ్చార్జ్ సచ్ డ్యూటీస్ అండ్ యూ కెన్ పర్ఫార్మ్ సచ్ యాక్షన్స్ అండ్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ ద లార్డ్ అండ్ డిశ్చార్జ్ యువర్ డైలీ రొటీన్ డ్యూటీస్.
1: అట్టి స్థితప్రజ్ఞ తత్వమునకు భారతదేశమున అనాది కాలము నుండి కూడాను అనేక మంది ఋషులు తగిన కృషి చేశారు.
0: A number of rishis right from ancient days have made heroic efforts in getting at this sthita prajna tattva.
1: ఒకానొక సమయంలో అలెగ్జాండర్ గ్రీస్ దేశపు రాజు సింధు నది తీరంలో ప్రవేశించాడు.
0: Once upon a time, king of Greece, Alexander, came to the banks of Sindhu river.
1: భారతదేశమును జయించవలనని భారతదేశమును కొల్లగొట్టుకునవలనని సైన్యంతో ప్రవేశించాడు.
0: He wanted to conquer Bharat and plunder Bharat. For this purpose, he came with a big army.
1: ఆనాడు దారులు కేవలము ఒక రాజబాటలుగా లేక కాలినడకలతో ఉండేటువంటివి.
0: Those days, the roads were not the royal roads, but they were something like footpaths.
1: ఈ యొక్క కాలిబాటలు సైన్యంతో తాను అడవిలో ప్రవేశించాడు సింధు నది తీరం.
0: దిస్ కింగ్ ఎంటర్డ్ విత్ ఆర్మీ దిస్ బ్యాంక్స్ ఆఫ్ సింధు రివర్ అక్రాస్ ఎ ఫారెస్ట్.
1: ఆ కాలి మార్గంలో ఒక వృక్షం కింద దారికి కాళ్లు చాపుకొని ఒక యోగి ధ్యానంలో ఉంటున్నాడు.
0: ఆన్ హిస్ వే హీ ఫౌండ్ ఏ పర్టికులర్ యోగి లయింగ్ డౌన్ అండర్ ఏ ట్రీ స్ప్రెడింగ్ హిజ్ లెగ్స్ అండ్ ఇన్ ఎ ఫ్రీ మూడ్.
1: అతను పూర్ణ స్థితప్రజ్ఞుడు.
0: హీ వాస్ ఎ పర్సన్ హూ హ్యాడ్ రీచ్డ్ ఫుల్ స్థితప్రజ్ఞత్వ.
1: రాజుకు ముందుగా ఒక సిపాయి వెళ్లి అతనిని లేవగొట్టడానికి ప్రయత్నించాడు.
0: వన్ సోల్జర్ వెంట్ టు దిస్ పర్టికులర్ పర్సన్ అండ్ హీ వాంటెడ్ టు అవేకన్ హిమ్.
1: కానీ ఈ యోగి ఆ యొక్క సిపాయి దీనిని ఏమాత్రము లక్ష్యం చేయలేదు.
0: బట్ హీ వాస్ రాదర్ ఇండిఫరెంట్ టు ఆల్ ది ఎఫర్ట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ సోల్జర్.
1: గ్రీక్ చక్రవర్తి వస్తున్నాడని అతను మహా గొప్పవాడని గొప్ప బలవంతుడని రాజ్యమును కొల్లగొట్టుకున్నట్టుకై వస్తున్నాడని అనేక విధములుగా బెదురు పెట్టాడు.
0: దిస్ సోల్జర్ హెల్డ్ అవుట్ నంబర్ ఆఫ్ థ్రెట్స్ టు దిస్ యోగి టెలింగ్ దాట్ ది గ్రేట్ ఎంపరర్ ఆఫ్ గ్రీస్ ఈస్ కమింగ్ విత్ ఆర్మీ, హీ వాంట్స్ టు ప్లండర్ ది ఎంటైర్ నేషన్, ఆర్ యు నాట్ అవేర్.
1: ఇతనితో సంభాషిస్తూ ఉండగానే రాజుగారు సమీపించారు.
0: వైల్ హీ వాస్ కన్వర్సింగ్ విత్ దిస్ యోగిన్ ది ఎంపరర్ అలెగ్జాండర్ హిమ్సెల్ఫ్ కేమ్ దేర్.
1: ఇంకా అలెగ్జాండర్ సమీపించినాడు కదా అని ఈ సిపాయికి కోపం వచ్చి చక్రవర్తిని చూచైనా కూడా వీడు లేచి తగినటువంటి మర్యాదను ఇవ్వకుండా ఉన్నాడని ఖడ్గము తీసి నీ శిరఛేదనం చేస్తానన్నాడు.
0: దిస్ సోల్జర్ వాజ్ సో ఎన్రేజ్ ఈవెన్ ఆఫ్టర్ ది ఎంపరర్ హింసెల్ఫ్ హస్ కమ్ దిస్ యోగిన్ ఈజ్ సో ఇండిఫరెంట్ హీ ఈజ్ నాట్ ఎక్స్టెండింగ్ ఎనీ కర్టసీస్ అండ్ ఎనీ మ్యానర్స్ విచ్ ఆర్ డ్యూ టు దిస్ ఎంపరర్ హీ వాంటెడ్ టు కట్ హిస్ హెడ్.
1: ఈ మాట విన్న తక్షణమే యోగి గట్టిగా నవ్వుతూ నిల్చుకున్నాడు.
0: దిస్ యోగిన్ ది మొమెంట్ హీ హర్డ్ దిస్ హీ బిగాన్ లాఫింగ్ లౌడ్ అండ్ స్టూడ్.
1: ఆ యోగి యొక్క ముఖం నందు ఏ విధమైనటువంటి భయభ్రాంతులు కానీ లేవు.
0: ఇన్ ది ఫేస్ ఆఫ్ దట్ యోగిన్ దెర్ వాస్ నో ట్రేస్ ఆఫ్ ఫియర్.
1: ఆనంద కిరణములు చిందులు దొక్కుతూ ఉన్నాయి.
0: హీ వాస్ జాయస్.
1: ఇతని యొక్క ముఖ తేజస్సును చూచి చక్రవర్తి సమీపించాడు.
0: ఎంపరర్ సా దట్ గ్రేట్ ఎఫల్జెన్స్ ఇన్ హిస్ ఫేస్ అండ్ హీ అప్రోచ్ హి
1: గుర్రమును దిగి, నాయన నీ శిరఛేదనం చేస్తున్నానని చెప్పినటువంటి ఈ యొక్క సిపాయి యొక్క మాటలను విని నీవు ఎందుకు ఇంత గట్టిగా నవ్వుతున్నావు అన్నాడు.
0: హీ కేమ్ టు హిమ్ అండ్ అడ్రస్ హిమ్ సార్ After listening to the threats held out by this soldier that he would cut your head,
1: సామాన్య మానవుడు దీనికి భయపడు లేక దాసుడయ్యో లేక శరణాగతుడయ్యో ఏ విధమైనటువంటి ప్రార్థనలకైనా కొంత పాల్పడతాడు.
0: Why are you so laughing so loud? If it were to be an ordinary person, he would immediately surrender, prostrate, ask excuse or do some such thing.
1: కానీ నీవు నవ్వుటకు కారణం ఏమిటన్నాడు.
0: But then, what is the reason for your laughing so loud?
1: అప్పుడు ఈ యోగి చెప్తున్నాడు.
0: దెన్ దిస్ యోగి రిప్లైడ్,
1: నేను సచ్చిదానంద స్వరూపుడను.
0: ఐఎమ్ సచ్చిదానంద స్వరూప ఇట్సెల్ఫ్.
1: నేను నిత్య శుద్ధ బుద్ధుడను.
0: ఐఎమ్ ఎటర్నల్లీ ఫ్రీ.
1: నన్ను ఆయుధములు ఏమాత్రం కూడా ఛేదించలేవు.
0: దీస్ వెపన్స్ కెన్ నెవర్ కట్ మీ.
1: అగ్ని కాల్చలేదు.
0: ఫైర్ కెనాట్ బర్న్ మీ.
1: నీరు ముంచలేదు.
0: వాటర్ కెనాట్ డ్రౌన్ మీ.
1: గాలి తేల్చలేదు.
0: ఎయిర్ కెనాట్ జస్ట్ లిఫ్ట్ మీ అప్.
1: అలాంటి నన్ను ఈ సిపాయి శిరఛేదనం చేస్తానన్నాడు. ఈ అజ్ఞానం చూచి నాకు నవ్వు వచ్చింది అన్నాడు.
0: సచ్ ఎ పర్సన్ యాజ్ ఐ ఆమ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ దిస్ సోల్జర్ థ్రెటన్స్ టు కిల్ మీ ఆర్ కట్ మై హెడ్ అండ్ దేర్ ఫోర్ ఐ వాస్ ప్రొవోక్డ్ టు లాఫ్.
1: ఈ మాట విన్న తక్షణమే గ్రీక్ మహారాజునకు చాలా ఆశ్చర్యం వేసింది.
0: ద మోమెంట్ దిస్ ఎంపరర్ హర్డ్ దీస్ వర్డ్స్ హీ వాస్ సర్ప్రైజ్ క్వైట్ అ లాట్.
1: మరణమునకు భయపడేటువంటి వ్యక్తులు లోకంలో ఉన్నారు, కానీ మరణమనేగా కేవలం లక్ష్యం చేయక ధీరత్వముతో ఈ విధమైనటువంటి ఆత్మతత్వములో ఇమిడినటువంటి వ్యక్తులు చాలా అరుదు. ఇటువంటి మహానుభావులు ఈ భారతదేశం నందు ఉంటున్నారు. ఇలాంటి నైతిక ఆధ్యాత్మిక తత్వముల చేత ఆత్మ విషయాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు ఈ భారతదేశం నందున్నారు. ఇలాంటి పవిత్ర భారతదేశమునకు ఒక నమస్కారం. ఈ భారతదేశంలో నేను ప్రవేశించడము ఇది మహాపాతకం చేసిన వాడిని అవుతాను అని వెనుకకు తిరిగి వెళ్లిపోయాడు.
0: This emperor just said that it is quite natural for people to get frightened when they are about to be killed, when they are about to face death. But there are very rarely any person who would be very happy when he is about to die. And in this kingdom, in this Bharat, there are people who have attained a state of excellence in spiritual knowledge and therefore they are not afraid of death. And such a nation, I am going to plunder. I do not want to do that. He told these things and he returned.
1: Itti mahapurushulu భారతదేశమున అనాది కాలము నుండి కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి ఆత్మతత్వాన్ని ఇతర దేశములకు బోధించి వారికి అందించి ఇలాంటి దేశం యొక్క ప్రతిష్టను నిలబెట్టుతూ వచ్చారు.
0: ఫ్రమ్ టైమ్స్ ఇన్ మెమోరియల్ సచ్ గ్రేట్ పర్సన్స్ హ్యావ్ ఎగ్జిస్టెడ్ ఇన్ భారత్ అండ్ దే హ్యావ్ లివ్డ్ ఎ లైఫ్ లైక్ దాట్ అండ్ దే హ్యావ్ ఆల్సో టాట్ వేరియస్ అదర్ నేషన్స్ హైయెస్ట్ ట్రూత్స్ అండ్ ది స్పిరిచువాలిటీ.
1: ముఖ్యముగా ఇంద్రియములను నిగ్రహించుకునేటువంటి విధానము తెలియక అనేక మంది కొన్ని పెద్ద మార్గములు పడుతున్నాయి.
0: మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నాట్ నోయింగ్ ది మెథడ్ ఆఫ్ కంట్రోలింగ్ ది సెన్స్ ఆర్గన్స్ టేక్ టు రాంగ్ పాత్.
1: ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది చాలా సులభమైనటువంటిది.
0: కంట్రోలింగ్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ ఈజ్ రాదర్ ఈజీ.
1: తెలియని వారికి అన్ని కష్టమే.
0: పీపుల్ హూ డు నాట్ నో ఫైండ్ ఎవ్రీథింగ్ డిఫికల్ట్.
1: విషయం గుర్తించినటువంటి వారికి అన్ని సులభమే.
0: పీపుల్ హూ నో అండ్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ.
1: కనుక గుర్తించుటకు తగిన ప్రయత్నం చేయాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్.
1: ప్రతి ఇంద్రియ భోగములన్నీ కూడాను దుఃఖమునకు హేతువైనటువంటివి.
0: ఆల్ ది ప్లెజర్స్ అండ్ ఎంజాయ్మెంట్స్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ ఆర్ ఫుల్ ఆఫ్ సారో.
1: కనుక మొట్టమొదట వస్తువునందున్నటువంటి యొక్క దోషమును మనము వెతకాలి.
0: దేర్ఫోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ హావ్ టు ఇన్వెస్టిగేట్ ద డిఫెక్ట్స్ అండ్ ది ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ ది ఆబ్జెక్ట్స్.
1: తాత్కాలిక సుఖ సంతోషముల నిమిత్తమై మానవుడు అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు దుఃఖములకు గురి అవుతున్నాడు.
0: ఫర్ ది సేక్ ఆఫ్ టెంపరీ జాయ్ అండ్ ప్లెజర్స్ అండ్ ఎంజాయ్మెంట్స్ మ్యాన్ ఈజ్ సబ్జెక్టింగ్ హిమ్సెల్ఫ్ టు ఎ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఎ పర్మనెంట్ వే.
1: రోగి అయినటువంటి వాడు అపత్యమును తినగోరి మరుగుగా ఏదో ఒక పదార్థము తెప్పించుకొని స్వల్పంగా భుజించి తాత్కాలికంగా ఆనందిస్తాడు.
0: ఎ పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ ఎ డిసీజ్ ఇఫ్ హీ వాంట్స్ టు జస్ట్ టేక్ ఎ థింగ్ విచ్ ఈస్ నాట్ విత్ ఇన్ ది డైరెక్ట్ ప్రిస్క్రైబ్డ్ దెన్ హీ మే టేక్ ఇట్ టెంపరీ హీ మే బి వెరీ హ్యాపీ దట్ హీ హాస్ బీన్ ఏబుల్ టు గెట్ దట్.
1: అపత్యమైనటువంటి వస్తువును తాత్కాలికంగా తిని తాత్కాలిక ఆనందాన్ని మాత్రం అనుభవించాడు, కానీ తదుపరి ఆ రోగం అనేటువంటిది బలపడి బలమై అనేక విధములుగా అతన్ని దుఃఖమునకు కష్టమునకు గురి చేసేటువంటి విషయంను తాను ఏమాత్రం కూడా గుర్తించడం లేదు.
0: దిస్ పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ డిసీజ్ హ్యాస్ వయలేటెడ్ ది డైట్ అండ్ ఎంజాయిడ్ ది ఫుడ్స్ విచ్ ఆర్ ప్రొహిబిటెడ్ బట్ హీ గాట్ ది టెంపరీ జాయ్ బట్ హీ ఫర్గెట్ ది ఫ్యాక్ట్ దట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ హీ ఈస్ గోయింగ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
1: ఈ రోగం తీవ్ర స్థితికి పోయి అతనికి ప్రమాద స్థితిని కూడాను అందిస్తుంది.
0: దిస్ మే లీడ్ టు ఎ రాదర్ డేంజరస్ సిచ్యుయేషన్.
1: అదే విధముగానే మానవులు క్షణభంగురమైనటువంటి యొక్క భోగమునకై లొంగి తదుపరి అనేక విధమైనటువంటి దుఃఖములను అనుభవిస్తాడు.
0: ఇన్ ది సేమ్ వే మెన్ యీల్డింగ్ టు టెంపరీ జాయ్స్ విల్ సఫర్ ఇన్ ది లాంగ్ రన్ గ్రేట్ మెనీ ప్రాబ్లమ్స్.
1: గొప్ప గొప్ప మహారాజులు పెద్ద పెద్ద భవనాలు కట్టుకుని ఆ భవనంలో సుఖ నివాసం చేస్తుంటారు.
0: A number of great kings will construct mansions and big palaces and they enjoy the sense pleasures.
1: Pedda pedda vahanalanta ninminchukoni danilo prayanam salipuchu idi nenu bhogamulu anubhavistunnanani bhavistaru.
0: They will be having luxurious means of transport and be traveling in that and they will be thinking that they are really enjoying great many luxuries.
1: Rakarakamainatundi bhojamulu cheyinchukoni ఇది భోగ భోజ్యములుగా కూడా స్వీకరిస్తుంటారు.
0: దే గెట్ డెలీషియస్ అండ్ వెరైటీ ఆఫ్ ఫుడ్ అండ్ ఎంజాయ్ ది ఫుడ్.
1: నేను ఈ విధమైనటువంటి భోగములను అనుభవిస్తున్నానని విర్రవీగుతుంటారు.
0: హీ వుడ్ బి థింకింగ్ ఇన్ వెయిన్ గ్లోరీ దాట్ హీస్ ఎంజాయింగ్ ఆల్ దీస్ ప్లెజర్స్ అండ్ ఎంజాయ్మెంట్స్.
1: అయితే లోతుగా ఆలోచన చేసి భోగములను నేను అనుభవిస్తున్నానా లేక భోగములే నన్ను అనుభవిస్తున్నాయా అనేటువంటి విచారణకు వస్తే భోగములను తాను అనుభవించడం లేదు, తననే భోగములు అనుభవిస్తున్నాయి.
0: ఇఫ్ వన్ వర్ టు థింక్ ఎ లిటిల్ డీప్లీ వెదర్ హీఈస్ ఎంజాయింగ్ ది ప్లెజర్స్ అండ్ ది జాయ్స్ ఆర్ దీస్ లగ్జరీస్ ఆర్ ఎంజాయింగ్ హిమ్ వన్ హ్యాస్ టు కమ్ టు ది కన్క్లూజన్ హీఈస్ నాట్ ఎంజాయింగ్ దెమ్ బట్ దే ఆర్ ఎంజాయింగ్ హిమ్.
1: భోగములు తనను అనుభవించటం చేతనే తాను రోగిగా మారిపోతున్నాడు, బలహీనుడగా అవుతున్నాడు, వృద్ధాప్యమును పొందుతున్నాడు.
0: యాజ్ హీఈస్ బీయింగ్ ఎంజాయిడ్ బై the sense objects he is becoming weak, he is becoming diseased, he is also getting old age.
1: Bhogamulle taanu anubhavinchu undinatunte vaade ayinda taanu chiranjeeviga undetunte vaadu.
0: If only he had enjoyed the sense objects then he would have been a chiranjeevi.
1: Manchi aarogyamunu pondi undevaadu.
0: He would have good health.
1: Manchi balamunu kaligi undetunte vaadu.
0: He would have great strength.
1: Ee bhogamulu valla tana balamunanta kolipothunnadu.
0: But as he is being enjoyed he is losing all his health.
1: Tana vayu ayu pramanamunu kodanu antyam chesukuntunnadu.
0: He is getting the span of life reduced.
1: Kanuka bhogamunu tana anubhavistunnaye anetunte oka satyanni gurtinchaka bhogamulle nenu anubhavistunnanani aanandistunnadu manavudu.
0: Not recognizing this truth that he is being enjoyed by the sense objects, he is not really enjoying the sense objects, he is simply blissful in a wrong way.
1: కనుక మనము లౌకిక సంబంధమైనటువంటి యొక్క భోగభాగ్యములు మాత్రమే లక్ష్యమునందు ఉంచుకుంటున్నాము, కాని ఈ లౌకిక సంబంధమైనటువంటి భోగభాగ్యములు అస్థిరము అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించుకోవటం లేదు.
0: బట్ వీఆర్ ఓన్లీ కీపింగ్ ఇన్ వ్యూ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ టెంపరీ but we are not realizing the consequences that would accrue on account of enjoying the sense objects.
1: ఒకానొక వ్యక్తి ఒక సాముద్రిక శాస్త్రం దగ్గరికి వెళ్ళాడు.
0: A particular person went to a palmist.
1: Astrologer. అతని దగ్గరికి వెళ్ళి హస్తము చూపించాడు.
0: He showed his hand.
1: అతను చూచాడు, అయ్యా నీకు ధనరేఖ చాలా పెద్దదిగా ఉంటుండాలి అన్నాడు.
0: The astrologer mentioned that you are having a line which proclaims that you will be very wealthy.
1: ఆ మాట వినగానే ఆనందంతో చాలా కులికి సరిగా కూర్చున్నాడు.
0: The moment he heard it, he was so much overjoyed, he sat erect.
1: మరి కొంతసేపు చూచి నీవు చాలా గౌరవ ప్రతిష్టలు అందుకుంటావు అన్నాడు.
0: After seeing the hand for a while more, he just said that you will get a lot of honor.
1: Marinta aanandanni anubhavinchadu paapam.
0: He got a little more joy.
1: Mari kontha sepu chuchi nivu goppa padavini pondutavu annadu.
0: After seeing the hand for a while more, he just said that you are going to occupy a very big position.
1: Aanade thanu prime minister ga ainattiga aanandinchadu paapam.
0: He felt so happy as if he became the prime minister that very day itself.
1: Tadupari rishikam chuchi నీవు గొప్ప సిరి సంపదలతో తొలుతూగుతావు అన్నాడు.
0: ఆఫ్టర్ ఎ వైల్ హి జస్ట్ సేడ్ దట్ యు ఆర్ గోయింగ్ టు జస్ట్ హావ్ ఎ లాట్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రాపర్టీ
1: అండ్ చిల్డ్రన్. మరింత ఆనందించాడు పాపం.
0: దెన్ హి వాస్
1: అంతలోనే చూచి పాపం, అయ్యా ఆయువు రేఖ చాలా చిన్నదిగా ఉంటుండాలి అన్నాడు.
0: ఆఫ్టర్ టెలింగ్ ఆల్ దీస్ థింగ్స్ హి జస్ట్ అబ్జర్వ్డ్ ది హ్యాండ్ లిటిల్ మోర్ అండ్ జస్ట్ సేడ్ బట్ యువర్ లైఫ్ స్పాన్ ఈస్ వెరీ లిమిటెడ్.
1: ఆ మాట వినగానే కుంగిపోయాడు పాపం.
0: ద మోమెంట్ హీ హర్డ్ దిస్ హీ గాట్ సో మచ్ డిజెక్టెడ్ హీ ష్రాంక్ ఆల్మోస్ట్.
1: దీని అంతరార్థం ఏమనగా, ఎన్ని సిరి సంపదలు ఉండినప్పటికీ, ఎంత భోగభాగ్యం అనుభవించినప్పటికీ, ఎంత అధికార పవర్ను తాను చేపట్టినప్పటికీ, ఆయువు స్థిరమైనటువంటి లేనప్పుడు ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏమిటి?
0: ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఈజ్ whatever wealth property you may have, whatever children you may have, whatever position you may occupy, whatever honor you may get, but if you do not have
1: anaga tane stiramu kanapatunna samayamlo ivanni ikkudunu stiramulettla avutayi manaku.
0: If you are not going to be permanent, how would these things be permanent for you?
1: Enta mandi rajulu, enta mandi maharajulu ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఈ జగత్తును వీడిపోయారు?
0: హౌ మెనీ కింగ్స్ అండ్ హౌ మెనీ ఎంపరర్స్ అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్ హ్యాడ్ దే టు లీవ్ దిస్ వరల్డ్.
1: నిరత సత్యప్రభుకి ధరణి నీలిన హరిశ్చంద్రుడి ధరభాషి చనగలేదా?
0: హరిశ్చంద్ర హూ రూల్ దిస్ పర్టికులర్ ల్యాండ్ హ్యాడ్ హీ నాట్ టు గో?
1: ఎల్ల లోకములీల యశుకు శ్రీ నలరాజు తన వెంట భూమిని కొనుచుచనా?
0: King Nala, who ruled all over the world, could he take a part of the earth with him?
1: హృదయమునకు అలంకృతి చేయు మాధాత సిరిదమూట గట్టుకు జనగజనన.
0: మాందాత, who was a shining example of కృతయుగ, could he take anything with him?
1: జలది చేతి ఊకట్టి అలనాటి సీతాముడి పుడుగుపై ఉన్నవాడా?
0: King Rama, who built the bridge across the ocean?
1: రాజులు ఏగినారు.
0: So many kings have gone.
1: ఒక్కరుని వెంట కొనిపోవరు ఈ ఉరివి తలము.
0: నాట్ ఈవెన్ వన్ పర్సన్ వుడ్ క్యారీ ఎ లిటిల్ ఆఫ్ హర్.
1: నీవు మాత్రము నీదు సిరియు సంపదల్ తలను కట్టుకపోదు ఆ ధర్మ హృదయ.
0: ఓ ధర్మ హృదయ, యూ వుడ్ యూ బి ఏబుల్ టు జస్ట్ టేక్ ఎ లిటిల్ ఆఫ్ ఇట్ విత్ యూ?
1: కనుక ఈ గడిచినటువంటి చరిత్రను నీవు ఒకతూరి విచారిస్తే ఈ నశ్వరమైనటువంటి యొక్క పదార్థముల యొక్క విషయము నీకు చక్కగా అర్థమవుతాయి.
0: ఇఫ్ యూ థింక్ అండ్ రిఫ్లెక్ట్ ఓవర్ ద పాస్ట్ అండ్ ద హిస్టరీ ఆఫ్ ది మ్యాన్ కైండ్ యూ బి ఏబుల్ టు జస్ట్ అండర్స్టాండ్ హౌ ఇంపర్మనెంట్ థింగ్స్.
1: కనుక సత్యనిత్యమైనటువంటి వస్తువులు కానీ వ్యక్తులు కానీ విషయములు కానీ ఈ జగత్తులో కానరావు, లేవు.
0: దేర్ఫోర్ ట్రూ అండ్ పర్మనెంట్ థింగ్స్ ఎంటిటీస్ పర్సన్స్ ప్రిన్సిపల్స్ ఆబ్జెక్ట్స్ యూ డోంట్ ఆబ్టైన్ దెమ్ ఇన్ దిస్ వరల్డ్.
1: నీ యందు ఉన్నవి బయట ప్రపంచం నందు నీవు చూస్తున్నావు.
0: Whatever you are having inside you, you see them externally.
1: నీ యందు ఉన్నది, నీ యందు లేనిది సర్వత్రా ఉన్నది, ఒక్కటి మాత్రమే.
0: The thing which is in you and which is all around, which is all pervasive, there is only one thing like that.
1: అదే సత్యం శివం సుందరం.
0: That is సత్యం శివం సుందరం, truth, auspiciousness and beauty.
1: కనుక అట్టి సత్యానికై నీవు తగినటువంటి ప్రయత్నము చేయి.
0: దేర్ఫోర్ ఫార్ అటైనింగ్ సచ్ పర్మనెంట్ ట్రూత్ యు మేక్
1: అట్టి నిత్య స్థానమునకై తగిన ప్రయాణము సలుపు.
0: ఫార్ సచ్ పర్మనెంట్ ప్లేస్ యు మేక్ అన్ ఎఫర్ట్ టు ట్రావెల్ అండ్ రీచ్
1: అట్టి సుందరమనేటువంటి ఒక దివ్యత్వాన్ని నీవు పొందు.
0: Such divinity, which is the very embodiment of beauty, try to obtain and attain that.
1: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
0: Discharge your duties.
1: ఇన్ని విధముల బోధన చేసి స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణము కూడా నువ్వు బోధించి కట్టకటప్పటికీ అర్జును యుద్ధములో దింపాడు.
0: After teaching in all these ways to Arjuna and after explaining the qualities of Sthita Prajna, he made Arjuna enter the battlefield.
1: Anaga ప్రతి యొక్క లక్ష్యం కూడాను నాయందు ఉంచి నా ఆజ్ఞను సిరసా వహించి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు.
0: కీప్ ఆల్ యువర్ అటెన్షన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఇన్ మీ అండ్ ఒబే మై కమాండ్, డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
1: కర్తవ్యాన్ని నిర్వర్తించు నిమిత్తమై కాయము నీకు ధరించడం.
0: ఫార్ ది పర్పస్ ఆఫ్ డిశ్చార్జింగ్ యువర్ డ్యూటీస్ బాడీ హెస్ బీన్ గివన్ టు యూ.
1: కాయమును కాలముతో పవిత్రము గావించుకునే నిమిత్తమై కర్మను నీవు చేపట్టాలి.
0: ఫర్ మేకింగ్ యువర్ బాడీ అండ్ ద టైమ్ సేక్రెట్ యూ హ్యావ్ టు టేక్ అప్ యువర్ డ్యూటీస్.
1: కర్మ వల్లనే జన్మము లభించినది కనుక కర్మ ద్వారానే నీ జన్మము సార్థకం చేసుకో.
0: ఓన్లీ ఆన్ అకౌంట్ ఆఫ్ యాక్షన్ యూ హ్యావ్ గాట్ దిస్ బర్త్ అండ్ బై యాక్షన్ ఇట్ సెల్ఫ్ యూ శాంక్టిఫై దిస్ లైఫ్.
1: లోకములో ఆరని దీపము ఒక్కటే ఉన్నది.
0: Only light which does not get extinguished in the world, there is only one
1: Adi Atma,
0: and that is Atman.
1: Current undinanta varaku bulbulu velugutayi.
0: So long as you have electricity, these bulbs burn.
1: Current potane bulbulu velagavu.
0: The moment electricity ceases, then the bulbs would not be able to light.
1: Premajalo tailam undinanta varake deepam velugutundi.
0: Only so long as you have oil in the lamp, the lamps light.
1: Tailamu ఖర్చయుతానే ఈ యొక్క దీపం వెలుగదు.
0: ద మోమెంట్ ది ఆయిల్ గెట్స్ ఎగ్జాస్టెడ్ ది లైట్ సీజస్ టు ది
1: టార్చ్. లో బ్యాటరీ ఉండినంత వరకే ఈ లైట్ కూడాను నీకు వెలుగుతుంది.
0: ఓన్లీ సో లాంగ్ యాజ్ దేర్ ఆర్ బ్యాటరీస్ ఇన్ ది టార్చ్, ది టార్చ్ ఫంక్షన్స్.
1: ఈ సెల్స్ లోపల బ్యాటరీ అయిన తర్వాత ఏమాత్రము వెలుగు నీకు కనిపించదు.
0: సేమ్ వే ఇన్ ది సెల్స్ ఆర్ నాట్ having power, you will not be able to just get the battery.
1: Surya Chandradul Agnil kudanu variki etti currentu avasaram ledu, etti tailamu avasaram ledu, etti batterylu avasaram ledu, kaani varu kudanu pralaya samayam lopala varu kudanu cheekatini anubhavistaru.
0: Sun, moon and fire, which do not need any such fuel as batteries or oil and electricity, they are
1: varu kudanu tamaka ప్రశాంతిని కూడా కోల్పోతారు.
0: దే ఆల్సో లూజ్ దేర్ లైట్ అండ్ ఎఫల్జెన్స్ ఇన్ ద ఎండ్.
1: కనుక సూర్యచంద్రాదులే తమ ప్రకాశమును కోల్పోయేటువంటి పరిస్థితి యందు నీ యొక్క ఇది ఏమాత్రం.
0: వెన్ సన్ అండ్ మూన్ దెమ్సెల్స్ ఆర్ లైక్లీ టు లూజ్ దేర్ ఎఫల్జెన్స్, వాట్ అబౌట్ యూ?
1: మరి పిచ్చివాడ, పెనుకొండలే పిండి చేసినటువంటి వానికి గులకరాయి ఎంతరా అన్నాడు.
0: ఓ డియర్ చైల్డ్, for a person who can pound the mountains itself, what to speak of small pebble.
1: Surya Chandradula itti nasvaratvanni pondiya samayamlo nee jeevitam emiti?
0: When sun and moon themselves are likely to
1: nee bhogamulu emiti?
0: What to speak of your
1: dehabhimanam emiti?
0: Your body consciousness,
1: nee bandhumitrulu yokka shokam emiti?
0: The grief arising out of your relatives and friends,
1: idi kevalam ajnanamulo munigipothunnavu.
0: You are getting drowned in ignorance.
1: నీ కంటిదారాల యొక్క కాలువలో కొట్టుకుని పోతున్నావు.
0: యు ఆర్ సింప్లీ బీయింగ్ వాష్డ్ అవే బై ది టియర్స్ ఆఫ్ యువర్ ఓన్ ఐస్.
1: లెమ్ము,
0: అరైజ్,
1: జాగ్రత్తగల మేలుకొమ్ము,
0: బికమ్ అవేకన్,
1: ఉత్తిష్ఠత, జాగ్రత్త, ప్రాప్యవరాన్ని బోధత,
0: అరైజ్, అవేకన్, స్టాప్ నాట్ టిల్ ది గోల్ ఇస్ రీచ్
1: అని చెప్పారు.
0: దస్ కృష్ణ టాట్ అర్జున.
1: ఇప్పుడు సూర్యచంద్రాదులు జగత్తుని ప్రకాశిస్తున్నారు.
0: Sun and moon are shining in the world.
1: Aithe surya chandradulu jagattunu prakashimpa cheyavachunu kani bhagavantunni prakashimpa cheyalevu.
0: Sun and moon make light and provide illumination for the world, but they cannot illumine God.
1: Deepamulu aa inti andunnatvanti yokka padarthamulu prakashimpa cheyavachune kani bhagavantunni prakashimpa cheyalevu.
0: Lights inside the house may illuminate, ది ఆబ్జెక్ట్స్ ఇన్ సైడ్ ద హౌస్ బట్ నాట్ గాడ్.
1: అయితే సూర్యుడు చంద్రుడు అగ్ని ప్రకాశిస్తున్నారనేటువంటిది మనకు ఏ విధంగా తెలుస్తుండాలి?
0: How are we understanding the fact the sun, moon and fire are burning?
1: దేని ఆధారంతో మనం ఇవి ప్రకాశిస్తున్నాయని గుర్తించగలుగుతున్నాము?
0: With the support of what have we been able to recognize that these things are giving effulgence?
1: కన్నుల ద్వారా మనము దీనిని ప్రకాశించినట్టుగా గుర్తిస్తున్నాము.
0: We have been able to recognize this through our eyes.
1: కన్నులే లేకపోతే సూర్యచంద్రాదుల యొక్క ప్రకాశం కూడాను కేవలం అంధకారంగానే ఉంటుంటది మనకు.
0: If you do not have eyes, the shining and the effulgence of sun and moon that cannot be seen by you.
1: అయితే కన్నులు ఏ యొక్క ప్రకాశంతో ఇవి ప్రకాశిస్తున్నాయి?
0: These eyes, with the help of what are they shining and able to see?
1: మనము నిద్రించినప్పుడు లేక అంధులైనటువంటి వారి యందు ఒక విధమైనటువంటి యొక్క తెలివితేటలు ప్రజ్ఞ ప్రకాశిస్తూ ఉంటుండాలి.
0: When a person is sleeping or in a person who is blind, a particular type of effulgence is shining.
1: Kanuka kannulakante buddhi maha pragnato kurinatvantadi prakashamto undinatvantadi.
0: Therefore, more effulgent than the eyes is intelligence.
1: Oka chinna kata.
0: One small story.
1: Oka gruddivadu kuntivadu iddaru sneham ayyaru.
0: One blind man and one lame man, they became friends.
1: ఇరువురు చేరి బిచ్చమెత్తడానికి ఊరు ఊరు ప్రయాణం చేస్తూ వచ్చారు.
0: దే వెంట్ ఫ్రమ్ విలేజ్ టు విలేజ్ బెగింగ్.
1: కుంటివాణికి కన్నులున్నాయి, గుడ్డివాణికి కాళ్ళున్నాయి.
0: ది బ్లైండ్ వన్ హ్యాస్ ది లెగ్స్ అండ్ ది లేమ్ వన్ హ్యాడ్ ఐస్.
1: కాళ్ళు ఉన్న గుడ్డివాణి యొక్క వీపు పైన కుంటివాడు కూర్చున్నాడు.
0: ద బ్లైండ్ మ్యాన్ సాట్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ది లేమ్.
1: ఈ కుంటివాణికి కన్నులున్నాయి కనుక తమ్ముడు ఇట్లా బయలుదేరు, ఇట్ల రోడ్డు పో, ఈ రోడ్డు పో అని తాను స్టేరింగ్ తిప్పుతున్నాడు పాపం.
0: The one who is blind and who is having eyes, he was able to just direct the other person.
1: ఈ విధంగా ఒకరినొకరు సమర్థించుకొని అర్థం చేసుకుని ఇరువురు కూడాను గ్రామ గ్రామము ప్రయాణమై వెళుతున్నారు బిచ్చాడు.
0: In this way, with the help of each other, they were able to just go from village to village for begging.
1: ఒక మార్గ మధ్యము లోపల ఎక్కడో పెద్ద దోసకాయ తోట కనిపించింది, ఒక వనం కనిపించింది.
0: ఇన్ ఆన్ ద వే దే కేమ్ అక్రాస్ ఎ పర్టికులర్ గార్డెన్ వేర్ కుకుంబర్స్ ఆర్ అవైలబుల్.
1: ఈ పైన కూర్చున్నటువంటి కుంటివాడు చెప్పాడు, తమ్ముడు ఇక్కడ చాలా దోసకాయలు ఉంటున్నాయి, కొంచెం ఆకలి కూడా వేస్తుంటుండాలి, కొన్ని దోసకాయలు తీసుకుని దాన్ని తిని ఆకలి తీర్చుకొని తిరిగి ఇంకో గ్రామం మనం ప్రయాణం అవుదాం అన్నాడు.
0: ద లేమ్ పర్సన్ టోల్డ్ ద బ్లైండ్ వన్, బ్రదర్, there are a number of cucumbers here, we'll just go there and eat a little, take a little rest, then we'll proceed.
1: ee kannu leni vaadu cheppadu, anna evaranna kaapala geepla unnaremo jagrataga chusko annadu.
0: The blind one told the lame person, brother, just be careful, there may be some watchman here watching over this particular field.
1: Aa evvaru manushulu kanipinchaledra annadu.
0: He said there is no one in the sight.
1: దానికి ఏమైనా కంచి కించి కట్టి ఏమైనా గేటు గీటు పెట్టారేమో యోచన చేసుకో అన్నాడు.
0: ప్లీజ్ థింక్ అబౌట్ అండ్ ఫైండ్ అవుట్ వెదర్ దేర్ ఇస్ ఫెన్స్ అండ్ ఎ గేట్ ఫర్ దిస్ పర్టికులర్ గార్డెన్.
1: ఈ కుంటివాడు చెప్పాడు, మనుషులు లేరు, కంచె లేదు, గేటు లేదు, ఏమీ లేదు, ఎవరు లేరు, కొన్ని తినేసి పోదాము అన్నాడు.
0: దిస్ లేమ్ పర్సన్ సెడ్ దేర్ ఇస్ నైదర్ ఫెన్స్ నార్ గేట్ ఎనీ వాచ్మెన్, విల్ గో అండ్ హ్యావ్ అవర్ ఓన్ ఫీల్ అండ్ దెన్ విల్
1: డు. గుడ్డివాడు చెప్పాడు, అన్న ఇవి మంచి దోసకాయలు కాదైతే, ఇదేదో చేదు దోసకాయలుగా ఉంటుంటాయి, లేకపోతే మంచి దోసకాయలైతే కంచె కట్టకుండా కాపలా గాయకుండా ఉంటారా, వద్దు వద్దు మనం వెళ్లిపోదాం పా అన్నాడు.
0: బ్లైండ్ పర్సన్ ఇమీడియట్లీ టోల్డ్, బ్రదర్, దీస్ మే నాట్ బి ది నైస్ వన్ ఫర్ టేస్టీ వన్, దే మస్ట్ బి బిటర్ ఫ్రూట్స్, అదర్వైజ్ విల్ దర్ బి, హౌ కెన్ యూ హ్యావ్ వితౌట్ ఫెన్స్ వితౌట్ ఎ వాచ్మెన్ ది ఎంటైర్ ఫీల్డ్.
1: ఇక్కడ కన్నులు ఉన్నవాని కంటే కన్నులు లేని వాని యొక్క ప్రజ్ఞ ప్రకాశం చాలా అధికంగా కనిపించింది.
0: హియర్ యూ కెన్ సీ the greatness of a person who might not have eyes but who had intelligence.
1: Kanuka kannulaku buddhi prakashanni andistundali.
0: Therefore intelligence lends shining and effulgence to the eyes.
1: Aithe buddhiki ye prakasham nunchi idi buddhi prakashistundali?
0: Then how, from which is this intelligence getting its power?
1: Idi aatma yokka prakasham tone buddhi prakashistundali.
0: Intelligence is shining on account of and from atma.
1: Kanuka buddhi valla mana netramulu, netram valla suryachandradulu, suryachandradula valla jagat prakashistuntundadi.
0: Therefore on account of intelligence the eyes, from eyes sun and moon, and from sun and moon
1: kaani manu itu nundi manam prayanam chesthe jagat prakashamunaku suryachandradulu aadharamu.
0: From the other side, if we proceed to try to understand, ఫర్ ది లైట్ ఇన్ ద వరల్డ్ సన్ అండ్ మూన్ ఆర్ రెస్పాన్సిబుల్
1: సూర్య చంద్రాదుల ప్రకాశాన్ని అనుభవించడానికి కన్నులు ప్రధానము
0: ఫర్ ఎంజాయింగ్ ది లైట్ ఆఫ్ ది సన్ అండ్ మూన్ ఐస్ ఆర్ రెస్పాన్సిబుల్ అండ్ ఇంపార్టెంట్
1: కన్నులను ప్రకాశింపచేసేటువంటిది బుద్ధి
0: ఇట్ ఈస్ ఇంటెలిజెన్స్ విచ్ ఈస్ మేకింగ్ ది ఐస్ సీ
1: బుద్ధిని ప్రకాశింపచేసేటువంటిది ఆత్మ
0: ఇట్ ఈస్ ఆత్మన్ విచ్ ఈస్ మేకింగ్ ఇంటెలిజెన్స్
1: కట్టాయపడికి ఆత్మనే గమ్యము
0: Therefore, the goal is Atman.
1: Atmane main switch.
0: That is the main switch.
1: Kanuka atti Atmanu neevu aaradhinchumannadu.
0: Therefore, such Atma you please worship.
1: Ee Atmane lakshyam nandunchukomannadu.
0: Keep Atman in your view.
1: ఈ ఆత్మను లక్ష్యం నందుంచుకున్నప్పుడే నీవు స్థిత ప్రజ్ఞుడు కాగలవు అన్నాడు
0: ఓన్లీ వెన్ యూ కీప్ ఆత్మన్ ఇన్ యువర్ వ్యూ అండ్ ఇన్ ఆల్ దట్ యు డు దెన్ ఓన్లీ
1: స్థిత ప్రజ్ఞుడు అనగా మరికొంతమంది మరికొన్ని విషయాల లోపల కూడాను లౌకిక ప్రజలను కొంతవరకు బుద్ధి
0: ఇట్ ఈస్ ఇంటెలిజెన్స్ విచ్ ఈస్ మేకింగ్ ది ఐస్ సీ
1: బుద్ధిని ప్రకాశింపచేసేటువంటిది ఆత్మ
0: ఇట్ ఈస్ ఆత్మన్ విచ్ ఈస్ మేకింగ్ ఇంటెలిజెన్స్
1: కట్టాయపడికి ఆత్మనే గమ్యము

0: కనుక మరికొంతమంది మరికొన్ని విషయాల లోపల కూడాను లౌకిక ప్రజలను కొంతవరకును కంగోగలు చేసేదానికోసమే ఉపయోగపెడుతుంటారు.
1: దిస్ వర్డ్ స్థిత ప్రజ్ఞ ఈజ్ ఎంప్లాయిడ్ బై సమ్ పీపుల్ ఇన్ డిస్క్రైబింగ్ ది వరల్డ్లీ పీపుల్ అండ్ వరల్డ్లీ యాటిట్యూడ్స్ ఆల్సో టు కన్ఫ్యూజ్.
0: అజ్ఞానులైనటువంటి యొక్క సామాన్య మానవులకు స్థితప్రజ్ఞంటే సులభమైనటువంటి మార్గంలో ఏదో ఒకటి చెప్పి వారిని మోసపుచ్చుతుంటారు.
1: సమ్ పీపుల్ ట్రై టు కన్విన్స్ ది మీనింగ్ ఆఫ్ స్థితప్రజ్ఞ ఫర్ ఆర్డినరీ పీపుల్ బై గివింగ్ ది రాంగ్ మీనింగ్.
0: అది ఎట్లనగా
1: ది ఎక్స్ప్లెనేషన్ కింద
0: అందరూ మేలుకున్న సమయంలో స్థితప్రజ్ఞుడు నిద్రిస్తుంటాడు.
1: ది ఎక్స్ప్లెనేషన్ గివెన్ ఇస్ డ్యూరింగ్ టైమ్ వెన్ ఆల్ పీపుల్ ఆర్ అవే స్థితప్రజ్ఞ విల్ బి స్లీపింగ్.
0: అందరూ నిద్రించే సమయంలో స్థితప్రజ్ఞుడు మేలుకొని ఉంటాడు అన్నాడు.
1: స్థితప్రజ్ఞ వుడ్ బి అవేక్ వెన్ ఆల్ ది అదర్ పీపుల్ ఆర్ స్లీపింగ్.
0: అట్లయితే రాత్రిపూట నైట్ డ్యూటీ చేసే స్టేషన్ మాస్టర్లంతా ఉంటుంటారు, గుర్ఖాలంతా ఉంటుంటారు, వీళ్ళందరూ నిద్రపోయేటప్పుడు ఈ స్టేషన్ మాస్టర్లు గుర్ఖాలు మేలుకొని ఉంటారు.
1: ఇఫ్ దట్ ఈస్ సో దట్ డ్యూరింగ్ ద నైట్ టైమ్ ది స్టేషన్ మాస్టర్స్ అండ్ నైట్ వాచ్ మెన్ దే విల్ బి అవేక్ వెన్ ఆల్ అదర్ పీపుల్ ఆర్ స్లీపింగ్.
0: పగలపూట అందరూ మేలుకున్నప్పుడు ఈ నైట్ డ్యూటీ చేసిన వాళ్ళందరూ వారు నిద్రపోతుంటారు.
1: డ్యూరింగ్ ద డే టైమ్ వెన్ ఆల్ పీపుల్ ఆర్ అవే పీపుల్ హూ హావ్ డన్ ది నైట్ డ్యూటీ దే వుడ్ బి స్లీపింగ్.
0: ఈ అర్థాన్ని స్థితప్రజ్ఞుడిగా మనం తీసుకుంటే నైట్ డ్యూటీ చేసేటువంటి స్టేషన్ మాస్టర్లు, గుర్ఖాలు, వాచ్మ్యాన్లు వీరందరూ స్థితప్రజ్ఞుల కిందనే చేరుతారు.
1: ఇఫ్ వీ టేక్ దిస్ పర్టికులర్ మీనింగ్ ఆఫ్ స్థితప్రజ్ఞ ద గుర్ఖాస్ అండ్ ద నైట్ వాచ్మెన్ అండ్ ద స్టేషన్ మాస్టర్స్ ఆల్ దీస్ ఆర్ స్థితప్రజ్ఞాస్.
0: అది కాదు సరైనటువంటి అర్థము.
1: దిస్ ఇస్ నాట్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ స్థితప్రజ్ఞ.
0: నశ్వరమైనటువంటి ఈ జగత్తును పైన ఆధారపడినటువంటి వ్యక్తులందరూ కూడాను ఈ యొక్క జగత్ విషయంలో జాగ్రత్తగా ఉంటుంటారు.
1: ఆల్ దోస్ పీపుల్ హూ బేస్ దేర్ లైఫ్ ఆన్ దిస్ ఇంపర్మనెంట్ వరల్డ్ దే విల్ బి ఫుల్లీ అవేర్ టు దిస్ వరల్డ్ అండ్ ఇట్స్ ఆబ్జెక్ట్స్.
0: ఈ ప్రాపంచిక సంబంధమైనటువంటి భోగ భాగ్యములు యందు స్థితప్రజ్ఞుడు అలక్ష్యంగా నిద్రిస్తుంటాడు.
1: స్థితప్రజ్ఞ ఆన్ ది అదర్ హ్యాండ్ వుడ్ బి స్లీపింగ్ అండ్ ఇమ్యూన్ టు దిస్ కైండ్ ఆఫ్ వరల్డ్లీ సెక్యులర్ ఆబ్జెక్ట్స్.
0: సామాన్యమైనటువంటి మానవులు ఆత్మతత్వములో కేవలము నిద్రిస్తుంటారు, అనగా జాగ్రత్త అవస్థ లేకుండా ఉంటారు.
1: ఆర్డినరీ పీపుల్ విల్ నాట్ బి అలైవ్ టు ది బ్యూటీ ఆఫ్ ది ఆత్మ అండ్ దే విల్ బి హ్యాపీ.
0: సంబంధమైనటువంటి యొక్క జగత్ విషయం లోపల అతి జాగ్రత్తగా మేలుకొని ఉంటారు.
1: బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ది సెన్స్ ఆబ్జెక్ట్ దే విల్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ అండ్ అవేక్.
0: అనగా ఆత్మ లక్ష్యంతో జీవించేటువంటి వాడు జగత్ లక్ష్యాన్ని విస్మరించేటువంటి వాడు స్థితప్రజ్ఞుడు అని.
1: దేర్ ఫోర్ స్థితప్రజ్ఞ ఇస్ వన్ who is sleeping to the principle of the world and who is fully awake to the principle of atman.
0: kanukani sthitapragnudanaga sarvasanga parityagi anninni teginchi tejinchi ekkado aranyamunu cheyatam kaadu.
1: therefore sthitapragna does not mean the one who has renounced the entire world and has gone to the forest.
0: neevu anni panulu cheyi.
1: you do all the works.
0: nee jagat sambandhamainatu vrittullo neevu undu.
1: You do live in the things which are incidental to your daily
0: life. కానీ లక్ష్యమును ఆత్మ లక్ష్యమునందు ఉంచుకో.
1: But keep your concentration and your attention on Atman.
0: అయితే ఇలాంటి వాళ్ళు కర్మలు చేయవలసిన అవసరం ఏమిటి అని కొంత సందేహం రావచ్చు.
1: Then a doubt may arise. Such people, where is the need for such people to do the daily works?
0: మేము జ్ఞానులము కదా, స్థితప్రజ్ఞులము కదా అని వారు స్తంభించి ఉంటుంటే అజ్ఞానులను ఉద్ధరించడం అనేటువంటిది ఇది వీలు కాదు.
1: If sthitapragnas would take to that attitude and do not do the work, they would not be able to help the
0: ordinary uddharinchi prakashamulo praveshimpa cheyadaniki sthitapragnulainatundi gnanulu veeru adarsha prayaluga untundali.
1: Sthitapragnas and these wise men will have to set an example for ordinary people and ignorant people so that they would be able to follow that.
0: Vari karmalato etti phalamu lekapoyinappatikini ఎట్టి సంబంధం లేకపోయినప్పటికీ అజ్ఞానులు ఉద్ధరించే నిమిత్తమై వారు ఈ కర్మలలో ప్రవేశించాలి.
1: దే డు నాట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ వర్క్, దే డు నాట్ హ్యావ్ ఎనీ అసోసియేషన్ విత్ ద వర్క్, బట్ స్టిల్ ఫర్ ది సేక్ ఆఫ్ గుడ్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఇగ్నోరెంట్ పీపుల్ దే హావ్ టు టేక్ అప్ దీస్ వర్క్స్.
0: కనుకని అర్జున నీవు ఆదర్శప్రాయమైనటువంటి ఒక వ్యక్తిగా నీవు తయారు కా.
1: దేర్ ఫోర్ అర్జున యు హావ్ బికమ్ ఎన్ ఐడియల్ పర్సన్.
0: నీవు కృష్ణునికి సన్నిహిత సంబంధుడు.
1: యు ఆర్ ఎ క్లోజ్ person to Krishna.
0: Aaptudavu.
1: You are dear to
0: bandhulavu.
1: You are a relative of
0: Bhavavu.
1: You are brother-in-law.
0: Inni rakamlainatundi sambandha bandhavyamto koodinatundi ninnu aadarshaprayuduga nenu ee jagatuku nirupinchali.
1: I want to prove you as an example.

0: ideal person to the world because you are in such great number of ways related to
1: antaraatmanu hrudayam nanunchukone krishnudu
0: keeping all this inner significance in the heart krishna
1: nimitta matram bhavasavya sachi annadu ninnu nimittanga teeskoni nenu ee jagat lopala konni rakamainaatvanti yokka aatma tattvanni ప్రకటించడానికి ప్రవేశపెట్టడానికి నేను పూనుకున్నానన్నాడు.
0: కృష్ణ టోల్డ్ అర్జున ఐ విల్ ఓన్లీ యూజ్ యూ యాజ్ ఇన్స్ట్రుమెంట్ యూ విల్ బి ఇన్స్ట్రుమెంటల్ ఇన్ మై డూయింగ్ ఎ నంబర్ ఆఫ్ థింగ్స్ ఫర్ ద వరల్డ్.
1: కృష్ణుడు చెప్పినవన్నీ కూడాను కేవలము లోకాదర్శ నిమిత్తమై మానవ కళ్యాణ నిమిత్తమై ఆత్మజ్ఞాన నిమిత్తమై అందించినటువంటివి.
0: Whatever Krishna has uttered and told, it is all for the welfare of the world. It is all for setting an ideal for the world. It is all for the good of the world. And this, that thing you has given.
1: Tanaku itti bodha valla kani, itti jnanopadesham valla kani, tanaku vacheetundi labham kani, kaligeetundi nashtam kani, ye maatramu ledu.
0: By the teachings of
1: Mandu praveshinchutadu.
0: During all incarnations, God will undertake activity which is absolutely
1: కాని సామాన్యమైన మానవులు దానిని అర్థం చేసుకోలేరు.
0: But ordinary people will not be able
1: to దైవత్వాన్ని గుర్తించలేరు.
0: They would not be able to recognize such God.
1: అందుకోసమనే కృష్ణుడు కూడాను చెప్పాడు. అర్జున
0: Therefore, in that particular context only, Krishna told Arjuna,
1: ఏదో నీకు రత్సారథనై నేను నిల్చుకొని నీకు రథం నడపటం అనేటువంటి డ్రైవింగ్ చేయటం అనేటువంటిది నాకు చాలా ఉత్సాహము ఉల్లాసంగా ఉంటుంది. నేను ఈ పనికి రాలేదు.
0: అర్జున ఐ నాట్ యాక్సెప్టెడ్ ది చారిటర్షిప్ ఆఫ్ యువర్ చారియట్ బికాస్ ఐ లైక్ ఇట్ ఐఎమ్ ఎంథూజియాస్టిక్ అండ్ ఐ లవ్ దట్ పర్టికులర్ థింగ్ ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ దాట్.
1: అర్జున నీ గుర్రంబులు తోలునట్టు పనికి నేనేటికి నా ఇంటిలో లేవే గుర్రంబులు.
0: ఇట్ ఈస్ నాట్ ఫర్ ది సేక్ ఆఫ్ ద హార్సెస్ ఆఫ్ దిస్ చారియట్ దట్ ఐ హావ్ కమ్ డోంట్ ఐ హావ్ ది హార్సెస్ విత్ ఇన్ మీ.
1: కనుక నాకు ఆ గుర్రాలు లేక రథం లేక ఏదో నీ రథాన్ని నీ గుర్రాన్ని తోలాలనే ఉద్దేశంతో వచ్చినట్టుగా నువ్వు భావిస్తున్నావు. నేను ఉన్నటువంటిది ఆరడుగుల వ్యక్తిని కాదు.
0: యూ మే బి థింకింగ్ దట్ ఐ డోంట్ హ్యావ్ ది హార్సెస్ ఆర్ ఐ డోంట్ హ్యావ్ ది చారియట్స్ ఆఫ్ మై ఓన్ అండ్ దేర్ఫోర్ ఐ హావ్ టేకెన్ అప్ దిస్ పర్టికులర్.
1: నీకు దేహాత్మ భావన అనేటువంటిది దేహములో బాగా రక్తంలో చేరిపోయి ఉంటుండాలి.
0: యువర్ దిస్ బాడీ కాన్షియస్నెస్ ఇస్ సాచురేటెడ్ విత్ యూ అండ్ ఇట్ ఈస్ ఇన్ యువర్ బ్లడ్.
1: నీకు ఈ దేహాత్మ భావన దూరం చేసి పరమాత్మ తత్వాన్ని లోపల చేర్చే నిమిత్తమై నేను ఇంత నాటకం ఆడుతున్నానన్నాడు.
0: ఐ ఆమ్ ఎనాక్టింగ్ దిస్ ఎంటైర్ ప్లే ఇన్ ఆర్డర్ టు సీ దాట్ యు ఆర్ ఫార్ రిమూవ్డ్ ఫ్రమ్ బాడీ కాన్షియస్నెస్.
1: ఎవరితో కూడా ఊరికే వర్ణించుకునేటువంటి స్వభావం భగవంతుని యందు ఉండదు.
0: గాడ్ డజంట్ హ్యావ్ ఎనీ లైకింగ్ టు బి డిస్క్రైబ్డ్ అండ్ ప్రైజ్డ్ బై ఎనీ వన్.
1: కనుక ఎప్పుడు చూచినా కూడా అర్జునుడు బావా బావా బావా అని ఈ బావమరుదల యొక్క సంబోధనలే తాను చేస్తుండేటువంటి వాడు.
0: Arjuna was just addressing Krishna as brother-in-law throughout.
1: ఒకానొక సమయంలో కృష్ణుడు యమునా తీరం దగ్గర ఇసుక దిన్నెల పైన చెప్పాడు, అర్జున నిరంతరము నన్ను బావా బావా బావా అనుకుంటున్నావు. ఈ సులభంగా ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా నీతో నేను బావా అనిపించుకోవటం నాకు ఇష్టం లేదన్నాడు.
0: Krishna once told Arjuna on the banks of Yamuna in the sands, Arjuna, I don't like to be called brother-in-law for nothing at all. Without
1: లోకములో భగవంతుని అనేక మంది వర్ణిస్తూ ఉంటారు, పొగుడుతూ ఉంటారు.
0: ఇన్ ద వరల్డ్ ఎ నంబర్ ఆఫ్ పీపుల్ విల్ బి ప్రైజింగ్ గాడ్.
1: కానీ ఈ పొగుడుతలో భగవంతుడు ఏమాత్రం కూడా అంగీకరించడు.
0: బట్ దిస్ సచ్ ప్రైజెస్ గాడ్ డజంట్ అగ్రీ అండ్ యాక్సెప్ట్.
1: ఏదో ఒక ఆఫీసర్ను ఒక అధికారను వర్ణన చేసి అతని దగ్గర ఏదో కొన్ని విధమైనటువంటి ఫలితమును పొందే నిమిత్తమై ఈ లోక సంబంధమైనటువంటి వృత్తులు ఎందు ఈ పొగడింపులు ఉండవచ్చు.
0: సచ్ ప్రైజ్ మే బి న్యాచురల్ అండ్ కామన్ ఫర్ పీపుల్ టు గో టు సమ్ ఆఫీసర్స్ ఫర్ సమ్ ఫేవర్స్ అండ్ ప్రైజ్ దెమ్. దిస్ మే బి న్యాచురల్ దేర్.
1: కానీ కారణం లేని పొగడుతలు,
0: praise which does not have sufficient reason,
1: artham lenitundi pogadatalu,
0: praise which does not have any
1: reason, panneeru vantivu maatrame ani cheppadu.
0: It is only like the perfumed water.
1: Panneeru nu vasana chustu kurchochine tappa danini traagutu kurchokoodadu annadu.
0: Perfumed water can be only smelled but it cannot be taken as drink.
1: Vaari varnalu nu vinavachune kaani hrudayaniki teesukokoodadu.
0: Such praise you may be only hearing but you will not be able to take it to the heart.
1: ఏది సత్యమైనట్టో అవి మాత్రమే భగవంతుడు హృదయానికి తీసుకుంటాడు.
0: ఓన్లీ ట్రూ థింగ్స్ గాడ్ యాక్సెప్ట్స్ అండ్ టేక్స్ ఇట్ టు ది హార్ట్.
1: అయితే నీ నుంచి బావా బావా అనేటువంటి పదం తీసివేయటం అనేటువంటిది నాకు కూడా ఇష్టం లేదు.
0: బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ డు నాట్ వాంట్ యు టు గివ్ అప్ కాలింగ్ మీ బ్రదర్.
1: నేను వద్దన్నా కూడా నీవు బావా బావా అనటం మాత్రం నీవు మానవు.
0: ఈవెన్ ఇఫ్ ఐ ఆస్క్ యూ నాట్ టు డూ ఇట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు స్టాప్ కాలింగ్ మీ బ్రదర్ ఇన్ లా.
1: కనుక నీకు నిజంగా నేను బావగానే చేసుకుని నేను ఆనందించాలి అని అప్పుడు సుభద్రనిచ్చి పెళ్లి చేశాడు.
0: Therefore he said, I really want to become your brother-in-law and offered Subhadra in marriage and he became brother-in-law to Arjuna.
1: ఈ సుభద్రని ఇవ్వటము బలరామునికి ఇష్టం లేదు.
0: ఆఫరింగ్ సుభద్ర ఇన్ మ్యారేజ్ టు అర్జున బలరామ డిడ్ నాట్ లైక్.
1: కట్టకడిపటికు ఈ పెళ్లి సమయంలో కూడా బలరాముడు లేడు.
0: ఈవెన్ డ్యూరింగ్ ద మ్యారేజ్ టైమ్ బలరామ వాజ్ నాట్ దే.
1: తాను అరణ్యవాసం బయలుదేరాడు.
0: He went to a forest.
1: అప్పటి నుంచి కూడా కృష్ణుని పైన కూడా బలరాముడు ద్వేషాన్ని సాధిస్తూ వచ్చాడు.
0: ఫ్రమ్ దట్ టైమ్ ఆన్వర్డ్స్ బలరామ వాజ్ నాట్ హ్యావింగ్ లవ్ ఫర్ కృష్ణ.
1: అనగా కృష్ణుని యొక్క స్వభావం ఏమిటంటే ఏ ఒక్క విషయం కూడాను మాటతో పాటు క్రియను కూడాను ఆచరించి చేయాలి.
0: దేర్ఫోర్ వన్ థింగ్ అబౌట్ కృష్ణ విచ్ ఇస్ ఎక్స్ట్రాడినరీ ఇస్ దట్ అలాంగ్ విత్ వర్డ్ యాక్షన్ షుడ్ ఫాలో.
1: ఇది మానవుని యొక్క నిజ స్వభావం అన్నాడు.
0: దిస్ ఈజ్ ట్రూ నేచర్ ఆఫ్ మ్యాన్.
1: ఏది తలుస్తాడో అది చెప్పాలి.
0: వాట్ ఎవర్ యూ థింక్ హీ యు హావ్
1: ఏది చెప్పునో అది చెయ్యాలి.
0: వాట్ ఎవర్ యూ సే యూ విల్ హావ్ టు డూ ఇట్.
1: కనుక మనోవాక్ కర్మలను ఏకత్వం గావించుకునేటువంటి ఒక నిజతత్వమే దైవత్వం.
0: Divinity is unity of thought, word and deed.
1: కనుకనే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నాడు. ఇది నిజమైనటువంటి మానవుని యొక్క మానవత్వం అన్నాడు.
0: ద రియల్ నేచర్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
1: కనుకనే ఈనాడు యుద్ధ భూమి ఎందు కూడాను నిన్ను స్థితప్రజ్ఞుడి గావించి నీవు ఇంద్రియానికంతా కూడాను వశం చేసుకున్నటువంటి వాడి గుడాకేశుడిగా నీకు నిరూపించి తదుపరి నేను ఇతరులకు బోధించాలి, అంతవరకు నేను ఇతరులకు బోధించటకు వీలు కాదన్నాడు.
0: హీస్ టోల్డ్ అర్జున, ఐ వాంట్ టు మేక్ యూ ఎన్ ఎగ్జాంపుల్, దేర్ ఫోర్ ఐఎమ్ టీచింగ్ యూ ఈవెన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ది క్వాలిటీస్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ అండ్ ఐ వాంట్ టు మేక్ యూ వన్ స్థిత ప్రజ్ఞ అండ్ దెన్ ఓన్లీ టీచ్ అదర్స్.
1: మొట్టమొదట నా తత్వాన్ని నీవు గుర్తించుకో.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ అండర్స్టాండ్ మై.
1: నేను దేహస్వరూపుణ్ణి కాదు.
0: I am not this body.
1: నీవు దేహస్వరూపుడు కాదు.
0: You are also not the body.
1: నీవు నేను దేహిని.
0: We are both of us are the indwellers, dehi.
1: కనుకు ఈ దేహి అనేటువంటి దాన్ని సత్యంగా గుర్తించినప్పుడు దేహభ్రాంతి నీకు ఏమాత్రము ఉండదు.
0: Once you recognize this particular fact that you are not deha, you will not be having dehabhranti or body consciousness.
1: దేహము క్షణికమైనటువంటిది, క్షుద్రమైనటువంటిది.
0: Body is mean and temporary.
1: దేహి సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది.
0: God is permanent and eternal.
1: కనుక నీవు ధరించేటువంటి వస్తువు కాదు, ధరింపబడేటువంటి వాడు.
0: You are not the cloth. You are the one who wears that cloth.
1: కనుకనే దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన.
0: Therefore it is said that this body is the temple of God and the indweller is God himself.
1: అనిత్యం అసుఖం లోకం విమం ప్రాప్య భజస్వమాం. అనిత్యం అసుఖం లోకం విమం ప్రాప్య భజస్వమాం.
0: This world is impermanent and this world is full of sorrow.
1: కనుకని ఇది అనిత్యము అసుఖమైనటువంటిది. కనుక నిత్య సుఖములతో కూడినటువంటి దైవత్వాన్ని నీవు ఆశ్రయించు.
0: As this world is impermanent and not
1: ఎవరిని ఆశ్రయించుకోవడము ప్రయోజనం లేదు.
0: There is no use in taking refuge.
1: ఇవన్నీ మార్పు చెందినటువంటివి.
0: All these people will be changed.
1: ఈ మార్పు చెందినటువంటి ఒక ఆరో గుణము ఒక దైవం ఒక్కడే.
0: The only sixth quality which the an entity is God who does not
1: understand. అతనే ఆరని దీపము. అతనే ఆరని దీపము.
0: He is the one lamp which does not get
1: extinguished. ఆ దీపాన్ని నీవు ఆశ్రయించు.
0: You take shelter in it.
1: అదే పరంజ్యోతి.
0: That is పరంజ్యోతి.
1: అదే జీవనజ్యోతి.
0: That is జీవనజ్యోతి.
1: అదే అఖండ జ్యోతి.
0: This is అఖండ జ్యోతి.
1: అదే అద్వైత జ్యోతి.
0: This is also the light of అద్వైత.
1: కనుక అట్టి దానిని ఆశ్రయించమని బోధించి అనేక విధములుగా అజ్ఞానంతో కూడినటువంటి యొక్క అర్జున్ యొక్క హృదయాన్ని పరిశుద్ధం గావించి ప్రకాశింపచేశాడు.
0: కృష్ణ మేడ్ ది హార్ట్ ఆఫ్ అర్జున విచ్ వాస్ ఫుల్ ఆఫ్ ఇంప్యూరిటీస్. హీ ప్యూరిఫైడ్ ఇట్ అండ్ మేడ్ ఇట్ షైన్ ఆఫ్టర్ ఎక్స్ప్లెయినింగ్ దీస్ థింగ్స్ ఇన్ అ నంబర్ ఆఫ్ వేస్.
2: దాట్ వాస్ ది 18th ఇన్ అ సిరీస్ ఆఫ్ 34 డిస్కోర్సెస్ భగవాన్ డెలివర్డ్ ఆన్ గీత ఇన్ 1984. In this discourse, which was delivered by him on 23rd August 1984, Bhagavan enlightened us on the way one can achieve control of senses. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message
3: of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: Radio Sai presents next a divine discourse delivered by Bhagwan Baba on the 9th of July,
1: 1989. Manujini Manugade Kunu Bandhamulaku Manyata Kunu మనసే హేతువు మనుజుని మనుగడకును బంధమునకు మాన్యతకును

0: It is the mind which is the cause for man's respect, for his honor, for his deliverance. The same mind is responsible for bringing liberation. And manas, the mind itself, is responsible for taking him to hell, creating a hell for him and making him forget his own human nature.
1: Vidyarthulara,
0: dear students,
1: manomoolam idam jagat, jagatnu kani indriyamulu kani manase maranchutu untunnadi.
0: It is the mind which makes the world function and the senses also function.
1: Manoshakti valane indriyamulu kani jagattu kani kadalchunnadi.
0: It is by the power of the mind, the senses and the world, they are doing the duty.
1: Prapanchamanta ikkudanu panchabhootamulato nindinatunti swarupamu.
0: The world is essentially the form of five elements.
1: Prithvi, jalamu, agni, vayu, akasham. Ivi okadanikante okati telikayai sukshmamai swaroopane dharistunnavi.
0: Those five elements are earth, water, fire, wind and sky. Each one is steadily subtler than the previous one.
1: Prithvi kante jalamu ati sukshmamainatundi telikayainatundi.
0: Water is subtler and lighter than earth.
1: Neeti kante agni marinta sukshmamainatundi chala telikayainatundi.
0: Compared to water, fire is subtler and lighter.
1: Agni kante vayuvu marinta sukshmamainatundi.
0: So is the wind compared to fire.
1: Vayu kante akashamu marinta sukshmamainatundi.
0: Ether, sky, is the subtlest compared to any one of these things.
1: Yeta vata prithvi jalamu agni vayuvu anikudanu akashamu nundi aavirbhavinchinatundivi.
0: The summon substance of this is earth, water, fire and wind have taken their birth from
1: ether. Akasham yokka chalanam chetane vayu yerpadutunnadi.
0: It is an account of the movement of sky, the air takes its birth.
1: Vayu chetane agni sambhavistuntundadi.
0: Fire emanates from wind.
1: Vayuve lekundina agni abhrudhiye chendadu.
0: Without wind, the fire will not develop fast.
1: Kalukune agni yokka chaladanam chetane neeru aavirbhavistunnayi.
0: It is an account of the fire, the water also takes its birth.
1: Jalamu ghanibhutam kavatam chetane prithviga marutundadi.
0: The earth is the solidified form of water.
1: Ivanni kudunu kevalamu oka daivattam nunchi kudunu aavirbhavinchinatundi bhutamule.
0: All these elements have taken or emerged from God.
1: ఈ అన్నింటికి మనసే మూల కారణము.
0: ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ ఈస్ మైండ్ విచ్ ఇస్ ది రూట్ కాజ్.
1: ఈ మనసు యొక్క స్థానం శరీరము లోపల చక్కగా విచారించినప్పుడు పంచకోశముల మధ్యలో నిలిచినటువంటిది ఈ మనసు.
0: ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ వేర్ ఎగ్జాక్ట్లీ ది మైండ్ డ్వెల్స్ ఇన్ ద బాడీ, ఇట్ ఇస్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ఫైవ్ షీట్స్.
1: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయం.
0: దోస్ ఫైవ్ షీట్స్ ఆర్ అన్నమయ ఫుడ్ షీట్, ప్రాణమయ ది వైట్ ఎయిర్ షీట్ అండ్ మనోమయ మైండ్ షీట్, విజ్ఞానమయ విజ్డమ్ షీట్ అండ్ ఆనందమయ బ్లిస్ షీట్.
1: ఈ పంచకోశములందు మనసు ఎక్కడ ఉన్నది?
0: దెన్ వేర్ డస్ మైండ్ ఎగ్జిస్ట్? ఇన్
1: మనస్సుకు పైన ప్రాణము, క్రింద బుద్ధి.
0: Above mind is the life forces and below the mind is the intellect.
1: Pranamu buddhi endu agni swaroopamulu agni tattvamulu.
0: This principle of prana and this intellect, they are the form of fire.
1: మనస్సు జలతత్వము.
0: మైండ్ ఈజ్ ఏ మేనిఫెస్టేషన్.
1: మనస్సుకు అధిష్టాన దేవత చంద్రుడు.
0: మూన్ ఈజ్ ద ప్రిసైడింగ్ డైటీ ఆఫ్ మైండ్.
1: కనుకనే చల్లదనము మనసుకు స్వభావము.
0: Therefore, it is natural for the mind to be cool.
1: Aite deeniki paina pranamane agni krinda buddhi aneetunte agni undatam chetane manasu jalamga mari potundadi.
0: As it is sandwiched by these two principles of fire, prana and buddhi, then it becomes
1: jalam yokka swabhavamu. It pallamunaku pravahinchatame dani yokka swabhavam.
0: It becomes water, and one of the features of water is to flow always
1: downward.
0: It does not have the feature of earth.
1: కనుకని మనస్సు నిరంతరము కూడాను విశేష సంబంధమైన యొక్క మార్గం నుండి ఇది ప్రయాణం సలుపుతూ ఉంటుంటుంది.
0: దట్ ఈస్ వై మైండ్ ఆల్వేస్ ట్రావెల్స్ ఇన్ సర్చ్ ఆఫ్ సమ్ ఆబ్జెక్ట్స్ ఫర్ ఎంజాయ్మెంట్.
1: ప్రాకృతమైన మార్గంనే ఇది అనుసరిస్తూ ఉంటుంది.
0: ఇట్ గోస్ ఇన్ ది న్యాచురల్ వే, ఇన్ ది వే ఆఫ్ నేచర్.
1: పవిత్రమైన ఉత్తమమైనటువంటి యొక్క ఊర్ధ స్థాయికి ఇది ఏమాత్రమూ ప్రయాణం చేయలేదు.
0: ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ ఫర్ ఇట్ టు గో అప్వర్డ్ టు ఎలివేటెడ్ స్పేస్ ఆఫ్ ఆత్మ.
1: ఈ మనస్సు యొక్క తత్వము ఊర్ధ మార్గమునకు ప్రవేశపెట్టవాలన్న దీనికి ఆధ్యాత్మిక చిత్తం అత్యవసరము.
0: ఇఫ్ యూ వాంట్ టు టర్న్ ఇట్ టువర్డ్స్ ది హయర్ స్టేజెస్ ఇన్ లైఫ్, దెన్ స్పిరిచువల్
1: మానవుడు ఆనందాన్ని ఆశిస్తున్నాడు, అభిలషిస్తున్నాడు.
0: ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఆస్పైరింగ్ ఫార్ బ్లిస్ అండ్ జాయ్.
1: అయితే ఈ ఆనందం ఏ రీతిగా మనకు ప్రాప్తి కాగలదు?
0: హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ టు అక్వైర్ దిస్ బ్లిస్?
1: ఇది కేవలము పంచభూతములకు నివాసమైన, పంచభూతములకు నిలయమైనటువంటి ఈ యొక్క ఆత్మతత్వమును మనం కొంత అర్థం చేసుకోవాలి.
0: ఫర్ దిస్ వీ హావ్ టు అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, which is the basis for all this fire.
1: పంచభూతములకు అవకాశం అందించినదే ఆకాశం.
0: ఇట్ ఈస్ ది స్కై విచ్ గివ్స్ పవర్ టు ఆల్ ది అదర్ ఫోర్.
1: ఇది కేవలం ఆత్మతత్వం నుండినే ఆవిర్భవించినటువంటిది.
0: ది స్కై ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
1: కనుక ఆత్మతత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకున్నప్పుడు పంచభూతములు కానీ పంచకోశములు కానీ మన యొక్క స్వాధీనంలో ఉండగలము.
0: ఇఫ్ వీ కెన్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, the five elements and five seeds will be under our control.
1: అప్పుడు మనం ఆనంద ప్రాప్తి చేకూరగలదు.
0: Then only we can enjoy bliss.
1: ఆనందం అనేటువంటిది సుఖములకు దుఃఖములకు అతీతమైనటువంటిది.
0: Bliss transcends sorrow and joy.
1: మానవునికి సుఖము దుఃఖము కూడాను మనసు యొక్క వికారములే కాని మనిషికి ఏమాత్రం కూడాను సుఖ దుఃఖములు ఏమాత్రం కూడా లేవు.
0: Joy and sorrow are two forms of the working of the mind.
1: ఈ సుఖ దుఃఖములకు అతీతమైనటువంటి ఒక స్థితియే ఆనందము.
0: Bliss is a state which transcends sorrow and joy.
1: అట్టి ఆనంద స్థితియే ప్రజ్ఞాతత్వము అన్నారు.
0: This state of bliss is ప్రజ్ఞాతత్వం, principle of ప్రజ్ఞ.
1: ఈ ప్రజ్ఞ అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: ప్రజ్ఞ is all pervasive.
1: ఇదే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
0: That is the meaning of ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఈ ప్రజ్ఞానము సర్వత్రా వ్యాపించినటువంటిది అయినప్పటికీ దానిని గుర్తించడానికి కొన్ని విధమైన మార్గములను మనము అనుసరించవలెను.
0: ఆల్దో దిస్ ప్రజ్ఞానం ఈజ్ ఆల్ పర్వేసివ్,
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్,
0: దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఈజ్ ఆల్ పర్వేసివ్, ఇట్ ఈజ్ నెససరీ టు మేక్ ఎఫర్ట్స్ టు రికగ్నైజ్.
1: దేహమునందును, మనస్సునందును, బుద్ధి అందును, అంతఃకరణ ఎందు కూడాను ఉండినటువంటి యొక్క సమతత్వం కలిగినే దీనికి ప్రజ్ఞ అని కూడాను ఒక చక్కని పేరు.
0: యాజ్ దిస్ ఆక్యుపైస్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ అండ్ హ్యూమన్ లైఫ్, this is appropriately called constant integrated awareness.
1: ఇలాంటి ప్రజ్ఞ యొక్క శబ్దమును మనము అనుసరించవలసి వస్తుంది.
0: We have to follow the sound itself of this particular word.
1: దీనిని అంతర్వాణి అని చెప్తూ ఇచ్చారు.
0: This has been described as the inner voice.
1: అంతర్వాణికి భగవంతునకు భేదము లేదు.
0: There is no difference whatsoever between inner voice and God.
1: అంతర్వాణియే భగవంతుడు, భగవంతుడే అంతర్వాణి.
0: Inner voice itself is God and God himself is inner voice.
1: ఆ యొక్క అంతర్వాణిని మనం అనుసరించినప్పుడు,
0: if we can follow the inner voice and conscience,
1: మనకు ఆనందము ప్రాప్తిస్తుంది.
0: We get bliss.
1: అయితే ఈ అంతర్వాణిని ఏ రీతిగా మనము అనుభవించాలి?
0: How to enjoy and follow this conscience, inner voice?
1: అంతర్వాణిని అనుభవించవలనన్న బహిర్ముఖమైనటువంటి ఒక ఇంద్రియముల యొక్క శక్తిని మనం అణుచుకోవాలి.
0: ఓన్లీ బై కంట్రోలింగ్ ది సెన్స్ ఆర్గన్స్ విచ్ గో అవుట్వర్డ్ వీ కెన్ ఎంజాయ్.
1: అంతర్బహిర్ ఇంద్రియములను అణగదొక్కినప్పుడే ఈ అంతర్వాణి మనకు సుస్పష్టంగా వినిపించగలదు.
0: వెన్ వీ సబ్డ్యూ ది ఔటర్ అండ్ ది ఇన్నర్ ఆర్గన్ సెన్స్ ఆర్గన్ వీ విల్ బి ఏబుల్ టు హియర్ ది ఇన్నర్ వాయిస్ ప్రాపర్లీ.
1: బహిర్ముఖమైనటువంటి మనస్సులకే దీనికి మనస్సు అని పెట్టారు.
0: ది మైండ్ విచ్ గోస్ అవుట్వర్డ్స్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ మనస్.
1: అంతర్ముఖమైనటువంటి యొక్క దీనికే నమా అని పెట్టారు.
0: ద మైండ్ విచ్ గోస్ ఇన్ వర్డ్స్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ నమా,
1: అనగా మనస్సు కానటువంటిది ఇది అంతర్వాణి.
0: ది ఇన్నర్ వాయిస్ ఇస్ నాట్ మైండ్ ఇట్ సెల్ఫ్.
1: మనసు యొక్క ప్రభావం ఉండినంత వరకు కూడాను మనిషి అనేక రకములైనటువంటి యొక్క మార్గమును అనుసరిస్తుంటాడు.
0: మ్యాన్ ఫాలోస్ డిఫరెంట్ పాత్స్ వెన్ హీఈస్ అండర్ ది స్పెల్ ఆఫ్ మైండ్.
1: ఈ మనస్తత్వాన్ని మనం అణగదొక్కినప్పుడే అమనస్కమనేటువంటి స్వరూపాన్ని ధరిస్తాడు.
0: ఓన్లీ వెన్ వీ సబ్డ్యూ దిస్ మైండ్ అండ్ ఇట్స్ టెండెన్సీస్ వీ కెన్ గెట్ ది స్టేట్ ఆఫ్ అమనస్కత్వం.
1: అమనస్క స్థితి ఎందు మాత్రమే ఈ అంతర్వాణి మనకు ప్రాప్తిస్తుంది.
0: ఓన్లీ ఇన్ దట్ స్టేట్ ఆఫ్ మైండ్లెస్నెస్ విల్ బి ఏబుల్ టు గెట్ ది ఇన్నర్ వాయిస్.
1: ఈ అంతర్వాణి నిమిత్తమై మనం అనేక విధమైనటువంటి సాధనలు చేయవలసి వస్తుంది.
0: ఫర్ బీయింగ్ ఏబుల్ టు గెట్ ఇన్ టచ్ అండ్ ఎంజాయ్ దిస్ ఇన్నర్ వాయిస్ సర్టన్ ఎఫర్ట్స్ ఆర్ రిక్వైర్డ్.
1: దీనికే భక్తి ప్రపత్తులు అని పిలుస్తూ వచ్చారు.
0: దాట్ ఈస్ డివోషన్ అండ్ సరెండర్. భక్తి ప్రపత్తులు ఆర్ రిక్వైర్డ్ ఫర్
1: ఈ భక్తి ప్రపత్తుల యొక్క తత్వమును మనం అర్థం చేసుకోవాలన్నా భగవంతుని ప్రేమ అత్యవసరం.
0: ఓన్లీ బై హ్యావింగ్ లవ్ టువర్డ్స్ గాడ్ వీ కెన్ అండర్స్టాండ్ డివోషన్ అండ్ సరెండర్.
1: ఈ భగవంతుని ప్రేమను మనం పొందవలనన్నా సాకారం అనేటువంటిది అది సరి అయిన మార్గం.
0: టు గెట్ ద లవ్ ఆఫ్ గాడ్ వీ హావ్ టు రిసార్ట్ టు ది ఫారం ఫుల్ గాడ్. గాడ్
1: ఈ సాకార భక్తి యందు అనేక విధమైనటువంటి మార్గములు ఉంటున్నవి.
0: డివోషన్ టు గాడ్ విత్ ఫార్మ్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్.
1: ఇందులో ప్రధానమైనటువంటి మూడు.
0: దేర్ ఆర్ త్రీ ఇంపార్టెంట్ వన్స్.
1: తామసిక రాజసిక సాత్వికమని.
0: దో త్రీ ఆర్ తామసిక రాజసిక అండ్ సాత్విక.
1: ఈ తామసికమనేటువంటిది కేవలము
0: దిస్ తామసిక ఈజ్
1: హింస చేతను,
0: అసోసియేటెడ్ విత్ వైర్
1: క్రోధము చేతను,
0: యాంగర్
1: ఆడంబరము చేతను,
0: షో ఆస్టెంటేషన్.
1: మానవుడు దైవాన్ని ఆరాధిస్తుంటాడు.
0: మ్యాన్ వర్షిపింగ్ గాడ్ విత్ ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ తామసిక.
1: ఆడంబరము చేత, అహంకారం చేత, కీర్తి ప్రతిష్టల నిమిత్తమై తాను ఆచరించడం అనేటువంటిది ఇది తామసిక భక్తిగా మారుతుంది.
0: దిస్ తామసిక టైప్ ఆఫ్ డివోషన్ ఈజ్ వన్ విచ్ ఈజ్ బేస్డ్ అపాన్ షో, ఈగో అండ్ దట్ కైండ్ ఆఫ్ అప్రోచ్.
1: ఇంకా రాజసిక భక్తి అనేటువంటిది పేరు ప్రతిష్టల నిమిత్తమై, అధికార నిమిత్తమై, స్వభిష్యం లోపల సరైనటువంటి స్థితిని పొందాలనేటువంటి నిమిత్తమై తాను ప్రార్థిస్తుంటాడు భగవంతుణ్ణి.
0: ది రాజసిక టైప్ ఆఫ్ డివోషన్ ఈజ్ టు గెట్ పొజిషన్ పవర్, టు గెట్ నేమ్ అండ్ ఫేమ్ అండ్ టు గెట్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఫుల్ఫిల్డ్.
1: ఇంకా సాత్వికమైనటువంటి భక్తుడు
0: ది సాత్విక్ టైప్ ఆఫ్ డివోటీ
1: కేవలము ఒక విధమైనటువంటి ఒక శరణాగతి తత్వం ఉంది.
0: హీ ఫాలోస్ ది పాత్ ఆఫ్ సరెండర్.
1: సర్వకర్మలు కూడా భగవత్ప్రీత్యార్థమై భ్రమించి
0: హీ డస్ ఆల్ ద వర్క్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్ ఫర్ హిస్ ప్లెజర్.
1: సర్వత్రా భగవంతుడు ఒక్కడే ఉన్నాడనేటువంటి విశ్వాసం చేత
0: హీ హ్యావ్ ద ఫెయిత్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీ ప్లేస్.
1: ఏది చేసినా భగవత్ సేవగా విశ్వసిస్తూ చేస్తుంటాడు.
0: హీ డస్ ఎవ్రీథింగ్ యాజ్ సర్వీస్ టు గాడ్ అండ్ డస్ ఎవ్రీ వర్క్ లైక్ దాట్.
1: అయితే ఈ మూడింటి భక్తి ఎందుకూడను మరికొన్ని రకమైనటువంటి భక్తులు ఉంటున్నాయి. నిర్గుణ భక్తి.
0: ఇన్ అడిషన్ టు దీస్ త్రీ దెర్ ఈస్ వన్ మోర్ నిర్గుణ టైప్ ఆఫ్ డివోషన్, నిర్గుణ భక్తి.
1: ఇదే రాక్షస భక్తి, అసుర భక్తి, మోహ భక్తి అని.
0: దట్ ఈస్ రాక్షస భక్తి,
1: అసుర భక్తి,
0: అసుర భక్తి అండ్ మోహ భక్తి.
1: ఈ అసుర భక్తి అనగా
0: అసుర భక్తి ఆర్ అసుర డివోషన్ రిఫర్
1: తాను ఒక్కడు మాత్రమే క్షేమంగా ఉండాలి.
0: ది ఎసెన్షియల్
1: తాను మాత్రమే ఆనందించాలి.
0: యలోన్ షుడ్ బి హ్యాపీ.
1: తాను మాత్రమే ధన్యుడు కావాలి.
0: యలోన్ షుడ్ సేవ్ హింసెల్ఫ్.
1: కేవలం ఈ పరిపూర్ణమైనటువంటి స్వార్థంతో నిండినటువంటిది ఈ యొక్క అసుర భక్తి.
0: డివోషన్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్ ఈజ్ అసుర డివోషన్.
1: తన యొక్క సహచరులు కాని, తన యొక్క కుటుంబం కాని, తన యొక్క తోటి మానవుల యొక్క క్షేమమును ఏమాత్రం కూడా ఆశించేటువంటి వాడు కాదు.
0: హీ ఈజ్ నాట్ విల్లింగ్ టు కేర్ ఫార్ ఎయిదర్ హిజ్ ఫ్యామిలీ, హిజ్ సరౌండింగ్స్, హిజ్ సొసైటీ అండ్ ఎనీవన్.
1: రాక్షస భక్తి అనగా హింసాదుల చేతను,
0: డివోషన్ రాక్షస
1: డివోషము చేతను,
0: వయలెన్స్ అండ్
1: దయాదాక్షిణ్య రహితము చేతను,
0: డివైడ్ ఆఫ్ ఎనీ కంపాషన్ అండ్ కైండ్నెస్
1: గడుపుతూ ఉంటుంటాడు.
0: అండ్ యూ బి లివింగ్ హిస్ లైఫ్ లైక్ ఆన్ దీస్ లైన్స్.
1: మోహభక్తి అనగా
0: మోహభక్తి
1: నిత్యానిత్య విషయ పరిశీలనాశీనురై
0: హీ వుడ్ నాట్ కేర్ ఫర్ డిస్క్రిమినేషన్.
1: ఈ యొక్క విచారణ శక్తి శూన్యుడై
0: హీ వుడ్ బి నాట్ హ్యావింగ్ ద డిస్క్రిమినేషన్.
1: ఒకరిని బాధించాలనేటువంటి భావం లేకపోయినప్పటికీ
0: హీ మే నాట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్ టు హర్ట్ ఎనీ
1: అదర్. ఇతరులకు బాధలు కలిగిస్తుంటాడు
0: బట్ హీ విల్ బి హర్టింగ్ అదర్స్ ఆల్ ద సేమ్.
1: అలాంటి యొక్క తత్వమును
0: సచ్ ప్రిన్సిపుల్
1: అర్థం చేసుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యం కూడా నువ్వు కోల్పోతాడు.
0: హీ లూజెస్ ఈవెన్ దట్ పవర్ టు అండర్స్టాండ్ దిస్ డిస్క్రిమినేషన్.
1: ఈ ముగ్గురికి కూడాను దైవభక్తి అనేటువంటిది ఏమాత్రము ఉండదు.
0: ఆల్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ పీపుల్ డు నాట్ రియలీ హ్యావ్
1: దైవ చింతన అనేటువంటిది కూడా ఏమాత్రము ఉండదు.
0: దే డు నాట్ ఈవెన్ థింక్ ఆఫ్ గాడ్.
1: పరోపకార తత్వం అసలే ఉండదు.
0: వెల్ఫేర్ ఆఫ్ అదర్స్ doing some service for
1: dayadachinna rahitulai untaru.
0: He will be absolutely not having any kind of
1: ilanti varu nirguna bhakti ani dinni prabodhistu untaru.
0: And these people will be explaining as if it is nirguna bhakti. This kind of
1: kevalamu oka vidhamaina rakshasa bhakti ane cheppavachunu.
0: Truly speaking, this is a demonic type of devotion.
1: ఇంకా ఈ రెండింటికి నీ విరుద్ధమైనటువంటి భక్తులు రెండు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ టూ మోర్ టైప్స్ ఆఫ్ డివోషన్ అదర్ దాన్ దిస్.
1: విప్రక భక్తి అని ఒకటి.
0: విప్రక డివోషన్ ఈజ్ వన్.
1: సంకర్షక భక్తి అని ఒకటి.
0: ది అదర్ వన్ ఈజ్ సంకర్షక డివోషన్.
1: సంకర్షక భక్తి అనగా
0: సంకర్షక డివోషన్ మీన్స్
1: కొన్ని వస్తువులను
0: ఎ ఫ్యూ థింగ్
1: దూరముగా ఉండే వస్తువులను సమీపింప చేసుకోవటం.
0: ఇట్ ఈజ్ మేకింగ్ థింగ్స్ విచ్ ఆర్ అట్ ఎ డిస్టెన్స్
1: దూరముగా ఉండేటువంటి వ్యక్తులను సన్నిహితము గావించుకోవటం.
0: It is making friendship with people who are far.
1: దూరముగా ఉండేటువంటి విషయములను తనకు చెందినట్టుగా భావించుకోవటం.
0: Thinking that things which really do not belong to him and which are at a distance.
1: అలాగా ఇది ప్రేమ తత్వమునకు సంబంధించినటువంటిది.
0: This particular devotion is based upon love.
1: దూరముగా ఉండిన వస్తువులు కాని వ్యక్తులను కాని విషయములు కాని తన సన్నిహితంగా గావించుకోవటమే ఇది సంకర్షణ భక్తిని.
0: సంకర్షణ భక్తి ఈజ్ బేస్డ్ అపాన్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ ది ఆబ్జెక్ట్స్ అండ్ ది పీపుల్ అండ్ ద మ్యాటర్స్ విచ్ ఆర్ ఫార్ అవే.
1: కేవలం ఒక విధమైనటువంటి ఒక ఆకర్షణీయంగా ఉండేటువంటిది.
0: దిస్ ఈజ్ బేస్డ్ అపాన్ ఎ టైప్ ఆఫ్ అట్రాక్షన్.
1: ఇంకా రెండవది విప్రక భక్తి అనేటువంటిది. ఇది ద్వేషంతో కూడినటువంటిది.
0: దిస్ విప్రక భక్తి ఈజ్ బేస్డ్ అపాన్ హేట్రెడ్.
1: ఒక వస్తువు దగ్గరున్నటువంటి దానిని దూరం చేసుకోవటం.
0: ఇట్ ఈజ్ మేకింగ్ ఎ థింగ్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ డిస్టెంట్.
1: దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను దూరం చేసుకోవటం.
0: ఇట్ ఈస్ ఆల్సో సపరేట్ గెటింగ్ సపరేటెడ్ ఫ్రమ్ పీపుల్ హు ఆర్ క్లోజ్ టు హిమ్.
1: దగ్గరున్నటువంటి విషయాలను చాలా దూరంగా భావించుకోవటం.
0: మ్యాటర్స్ విచ్ ఆర్ వెరీ నియర్ హిమ్ ఆల్సో ఆర్ కన్సిడర్డ్ బై హిమ్.
1: ఇది కేవలము ఒక ద్వేషభక్తి అని కూడా చెప్పవచ్చు.
0: దిస్ టైప్ ఆఫ్ డివోషన్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ డివోషన్ బేస్డ్ అపాన్ హేట్రెడ్.
1: ఈ సంకర్షణ భక్తి అనేటువంటి దాంట్లో మూడు రకములు ఉంటున్నాయి.
0: ఇన్ దిస్ సంకర్షణ డివోషన్ దెర్ ఆర్ త్రీ టైప్స్.
1: తనకంటే అధికులను చూచి
0: లుకింగ్ అట్ పీపుల్ హు ఆర్ బెటర్ ప్లేస్ దాన్ హిమ్
1: గౌరవించటము
0: షోయింగ్ దెమ్ రెస్పెక్ట్
1: వారికి స్వాగతము చేయటము
0: వెల్కమింగ్ దెమ్
1: వారికి వినయ విధేయతలను ప్రకటించటము
0: షోయింగ్ హ్యూమిలిటీ
1: నమ్రతతో వారి యొక్క దీని ఎందు అనుభవించటము
0: ఎంజాయింగ్ దేర్ కంపెనీ విత్ హ్యూమిలిటీ.
1: ఇది మొదటి తరగతికి చెందినటువంటి.
0: దిస్ ఈజ్ ఫస్ట్ టైప్ ఆఫ్ సంకర్షణ.
1: రెండవది
0: ద సెకండ్ వన్ ఈజ్
1: తనకు సరి అయినటువంటి వారిని అనగా తనకు ఈడైనటువంటి వారిని
0: దట్ ఈస్ పీపుల్ హు ఆర్ ఈక్వల్ టు హిమ్
1: వారితో స్నేహము గావించుకోవటము
0: మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ సచ్
1: వారితో ప్రేమను పెంచుకోవటము
0: డెవలపింగ్ లవ్ విత్ సచ్
1: వారితో భయమును వీడి ఉండటము
0: బీయింగ్ ఫ్రీ విత్ దెమ్.
1: ఇది రెండవ తరగతి భక్తి.
0: దిస్ ఈజ్ ది సెకండ్ టైప్ ఆఫ్ డివోషన్.
1: ఇంకా మూడవది తనకంటే చిన్నవారిని చూచి
0: ద థర్డ్ టైప్ ఆఫ్ డివోషన్ ఈజ్ బేస్డ్ అపాన్
1: దయ కరుణ.
0: పీపుల్ హు ఆర్ లెస్ ఫార్చునేట్ దాన్
1: జాలిని చూపి
0: షోయింగ్ కైండ్నెస్ కంపాషన్
1: వారికి తగినటువంటి యొక్క మార్గమును ప్రబోధించటము
0: అండ్ షోయింగ్ ఏ వే అప్రోప్రియేట్ టు పీపుల్ హు ఆర్ లెస్ ఫార్చునేట్ దాన్
1: అన్నింటికి అత్యుత్తమైనటువంటి యొక్క ప్రేమ మరొకటి ఉంటుంది.
0: దేర్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ డివోషన్ విచ్ ఈజ్ అబవ్ ఆల్ దీస్ టైప్స్.
1: లోకములో చతుర్విధమైనటువంటి పురుషార్థములు ఉంటున్నాయని ధర్మ అర్థ కామ మోక్షములని.
0: దేర్ ఆర్ ఫోర్ types of goals for human life, dharma, artha,
1: parama purushartamainatundi kuda nu marakutunnadi anetundi satyanni gurtinchukolekapothunnaru.
0: Those people who expound this do not know that there is a fifth which transcends all these types of goals of life.
1: Annintikante adikulainatundi varu daivam.
0: The one who is supreme is God.
1: Alanti daivanni pondinappudu,
0: when you get such
1: alanti daivanni darshinchinappudu,
0: when you take darshan of
1: alanti daivam yokka sannidhi sambandha bandhavyanni erparchukunnappudu,
0: when you have been able to establish close relations,
1: kaligeetuvanti yokka aanandamu,
0: the joy which you derive by
1: saayujyamu,
0: that kind of closeness,
1: aa prema tattamune maha parabhakti ani cheptu vacharu.
0: This type of love has been described as parabhakti.
1: Yeta vata parabhakti anaga saayujyam ane cheppavachunu.
0: Parabhakti is another name for a state of saayujya.
1: Ee saayujyam anedi leenamu kavatame.
0: Saayujya is merging into God.
1: Bhinnatvam leka,
0: there is no separateness.
1: Ekatvamulo anekatvamunu kuda kalpinchukoka,
0: there is no question of seeing many things in one.
1: Anekatvamuloni ekatvanni anubhavinchatame saayujyam.
0: Enjoying many different things in one thing and that kind of unity
1: in diversity.
0: Unity in diversity, that is saayujya.
1: Ilanti tattvalu pondetunte parabhakti.
0: Parabhakti is one which takes you this to this state.
1: Ee parabhakti tattvam anetundi andarki praptinchetundi kaadu.
0: All people cannot attain this parabhakti state.
1: Aithe ఇది లభ్యం కానటువంటిదని మనము నిరుత్సాహములకు నిరాశకు నిస్పృహకు ఏమాత్రం కూడా దారివనక్కర్లేదు.
0: జస్ట్ బికాస్ ఆఫ్ దాట్ పీపుల్ నీడ్ నాట్ బికమ్ డెస్పరేట్ అండ్ డిస్కరేజ్ అబౌట్ దిస్.
1: దానికి తగినటువంటి కృషిని చెయ్యాలి.
0: పీపుల్ షుడ్ మేక్ ఎఫర్ట్స్ అప్రోప్రియేట్.
1: ఎంతకాలమైనా నీవు వేరు నేను వేరు అనేటువంటి ఒక దీని ఎందే భేదాభిప్రాయం నుండే జీవితాన్ని వ్యర్థం గావించరాదు.
0: For any length of time one should not go on wasting on the basis that God is
1: supreme. ఈ వేదభావం ఉండినంత వరకు కూడాను అనుమానము ఆస్పదము కలుగుతూ ఉంటాయి.
0: As long as there is the difference, there will be room for doubt.
1: ఈ అనుమానాస్పదములు ఉండినంత వరకు కూడాను వాడు నిజమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేడు.
0: As long as there is room for doubt, one would not be able to get at truth.
1: ఈనాటి మానవుడు,
0: today's man,
1: ఎన్నో బోధిస్తూ ఉన్నాడు కానీ
0: has been teaching many things.
1: Bodhinchinatundi vishayamulu tanakkudunu anvayisthayi aneetundi oka satyanni marchipothunnadu.
0: But he is forgetting all those things which he is teaching are applicable to him also.
1: Itarulaku bodhinchetundi oka vishayamulo lopala taanu enta varaku aacharistunnaru aneetundi oka vicharanni kuda nu taanu cheyatam ledu.
0: He is not even caring to think as to what extent he is practicing.
1: Ee kevalam aadambaramaina bhaktiga nirupistu untuntaru.
0: This kind of devotion is a
1: aadambaram kani ahankaram kani atapataram gaavistundi.
0: Ostentation, show and ego,
1: bhagavantuni kuda dooram gaavinchukuntadu.
0: You will be become distant to God.
1: అలాంటి యొక్క దివ్య భావములను దూరం గావించుకునేటువంటి అనుమానాలకు మనం ఏమాత్రమూ అవకాశం ఇవ్వకూడదు.
0: Do not give room for doubts which will separate you and make
1: స్వార్థము సప్రయోజనము దృష్టి ఎందుకున్నటువంటి వానికే ఈ అనుమానములు అధికంగా ఉంటాయి.
0: Selfishness and self interest, if they dominate him,
1: భగవద్ప్రీతిని ప్రపత్తిని అనుభవించేటని ఆశించేటువంటి వానికి ఈ విధమైనటువంటి భేదములు ఏమాత్రము ఉండవు.
0: For one who enjoys devotion and love for the Lord will never entertain doubt.
1: లోక సంబంధమైన వ్యవహారం నుండి మాత్రమే తన యొక్క భక్తి ప్రపత్తులను వెల్లడి చేసుకుంటున్నాడు కానీ దైవత్వ సంబంధమైనటువంటి యొక్క ఆత్మతత్వం నందు తమ భక్తి ప్రపత్తులను తమకు తమ సాక్షిగా ఉంటుండాలి.
0: Showing all this devotion expecting some worldly benefits and not for the sake of God himself.
1: విద్యార్థులార,
0: dear students,
1: ప్రాప్తమైన ఈ జీవితం నందు,
0: in this worldly life,
1: ఈ జగత్ సంబంధమైనటువంటి వ్యవహారం ఎంతకాలం,
0: for how long this world will last,
1: ఈ జగత్ సంబంధమైన వ్యవహారం ఏ విధమైనటువంటి శాంతి సంతోషం అందిస్తున్నాయి,
0: to what extent can they give you peace, happiness and
1: joy, తద్వారా మానవుడు అనేక విధమైన అశాంతిని పొందగలుగుతున్నాడు,
0: through that you can only get lack of peace, strife and lack of peace,
1: అర్థబలము ధనబలము అంగబలము, అర్థబలము ధనబలము అంగబలము భక్తి ముక్తుల సాధింప పనికి రావు.
0: The strength based upon wealth, the strength based upon the sense organs and the physical body, విల్ నాట్ బి ఏబుల్ టు హెల్ప్ యూ టు అటైన్ ఆర్ డివోషన్.
1: విద్యా బలము కూడా అటులే విద్యాబలము కూడా.
0: సో ఈజ్ ఆల్సో ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్.
1: దైవ బలం ఒక్కటే మనుజుని ధన్యుజేయు.
0: ద ఓన్లీ స్ట్రెంగ్త్ విచ్ కెన్ శాంక్టిఫై మ్యాన్ ఈజ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్.
1: జగత్తులో ఎన్ని బలములు ఉండినప్పటికీ అన్ని బలములు దుర్బలములే.
0: ఆల్ ద అదర్ టైప్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇన్ ద వరల్డ్ దే ఆర్ అబ్సల్యూట్లీ
1: ధన బలము ఒక్కటి మాత్రమే బలం అనుకుంటున్నారు జగత్తులో.
0: People think that the power obtained by wealth is the real power.
1: Kaadu, daiva balam okkatiye pradhanamaina balam.
0: The most important strength and power is the power of God.
1: Shankaranu kuda chepparu, maa kurudana

0: Shankara also has declared, for how long will the strength based upon
1: Jana Jana Yavana Garvamanetundi oka kshana matramu minchu minchinattiga untuntadi.
0: Pride arising out of wealth and people and also the youth.
1: Aithe dhanamu jadamainatundi.
0: Money is after all inert.
1: Ee jagattunandu ee jadamainatundi daliki ekkada undi balamu.
0: In this world, how can such a inert entity have power?
1: మనిషి ఎందున్నటువంటి మనస్తత్వం వల్లనే దీనికి బలం కాని దుర్బలం కాని ఏర్పడుతుండాలి.
0: ద పవర్ ఈజ్ ఇంపార్టెడ్ టు ఇట్ ఓన్లీ బై ది మైండ్ ఆఫ్ ద మ్యాన్.
1: ధనము కాని విద్య కాని ఇంకే విధమైనటువంటి యొక్క సంపత్తులు కాని అన్ని ఇప్పుడు పరిశుద్ధమైనటువంటి జలం వంటివి.
0: ఆల్ ది అదర్ టైప్స్ ఆఫ్ వెల్త్ బీట్ వెల్త్ బీట్ ఎడ్యుకేషన్ ఆల్ దీస్ మే బి కంపేర్డ్ టు రివర్ ప్యూర్ వాటర్.
1: అయితే ఈ జలము ఏ రంగు బాటిల్లో చేరినప్పుడు ఆ యొక్క రంగు స్వరూపాన్ని పొందుతుంటాయి.
0: బట్ ది కలర్ ఆఫ్ ది వాటర్ విల్ డిపెండ్ అపాన్ ది కలర్ ఆఫ్ ది బాటిల్ ఇన్ విచ్ యూ పుట్ దిస్ వాటర్ ప్యూర్ వాటర్.
1: అదే విధంగానే ధనము కూడాను ఒక దుర్మార్గుడు అనేటువంటి వారిలో చేరిపోయినప్పుడు ఆ ధనం కూడాను దుర్వినియోగంగానే పోతుంటాయి.
0: వెన్ ది మనీ ఇస్ అట్ ది కమాండ్ ఆఫ్ ఎ వికెట్ ఫెలో ఇట్ విల్ బి యూజ్డ్ ఫర్ ఈవిల్ పర్పసెస్.
1: ఆ ధనం కూడాను పవిత్ర హృదయం కలిగినటువంటి వారిలో చేరినప్పుడు అది పవిత్రమైనట్టుగానే రూపొందుతుంది. కార్యములు ప్రవేశిస్తుంది.
0: వెన్ ది వెల్త్ ఈస్ అట్ ది కమాండ్ ఆఫ్ ఎ గుడ్ పర్సన్ అండ్ ఎ నోబుల్ పర్సన్ ఇట్ విల్ బి యూజ్డ్ ఫర్ నోబుల్ పర్సన్.
1: ధనము కాని విద్య కాని ఇంకే విధమైనటువంటి శక్తి సామర్థ్యము కూడాను మనిషి యొక్క స్వభావాన్ని పట్టే ఇవి ఆ యొక్క స్వరూపాన్ని చెందిపోతున్నాయి.
0: వెదర్ ఇట్ ఈస్ మనీ ఆర్ ఎడ్యుకేషన్ దే విల్ బి యూజ్ డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ పర్సన్ విత్ హూమ్ దే ఆర్ అసోసియేటెడ్.
1: కనుక ధనము చెడ్డది కాదు, విద్య చెడ్డది కాదు, వినియోగ విధానము చెడ్డదిగా మంచిదిగా మారుతున్నాయి.
0: మనీ అండ్ ఎడ్యుకేషన్ బై దెమ్సెల్వ్స్ దే ఆర్ నాట్ బ్యాడ్.
1: అందరు ధనవంతులకు అహంకారం ఉండదు.
0: All wealthy people are not arrogant.
1: విద్యావంతులందరికీ కూడాను అహంకారం ఉండదు.
0: All educated people are not arrogant either.
1: కానీ వాని స్వభావ స్వరూపమును పురస్కరించుకుని మనస్సు యొక్క ప్రభావం కూడాను సంబంధం చేసుకుని వారి యొక్క మంచి చెడ్డలు మారుతున్నాయి.
0: బట్ డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ పర్సన్ విత్ హూమ్ దీస్ టూ ఐటమ్స్ ఆర్ దేర్ దే ఆర్ యూజ్ ఎయిదర్ ఫర్ గుడ్ పర్పసెస్ ఆర్ బ్యాడ్ పర్పసెస్.
1: కనుకనే మనస్సు యొక్క ప్రభావాన్ని మంచి మార్గంలో ప్రవేశపెట్టడానికి ఒక ఆధ్యాత్మిక మార్గమే సరైనటువంటి మార్గం.
0: ఇట్ ఈస్ ది ఓన్లీ స్పిరిచువల్ పార్ట్ విచ్ కెన్ మేక్ ద మ్యాన్స్ మైండ్ గో ఆన్ ద రైట్.
1: ఆధ్యాత్మిక మార్గంలో అనేక విధమైనటువంటి అడ్డు తగులుతూ ఉంటాయి.
0: క్వైట్ ఎ ఫ్యూ ఆబ్స్టికల్స్ మే బి ఫేస్ ఇన్ ది పార్ట్ ఆఫ్ స్పిరిచువల్.
1: మొట్టమొదటి అడ్డు వాసన.
0: ద ఫస్ట్ ఆబ్స్టికల్ ఈజ్ ది వాసన ది డిజైర్.
1: అనగా ఈ వాసనలు అనగా అభిమాన మమకారములు.
0: These wasana, these desires are attached.
1: ఎలాంటి అభిమాన మమకారములు? ప్రాకృత సంబంధమైనటువంటి భోగభాగ్యములు, అనుకూలములు, ఆనందములు ఇలాంటివంతకుడును తాను ఒక విధమైనటువంటి సత్యంగా భావిస్తుంటాడు.
0: వాట్ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ వాట్ టైప్ ఆఫ్ ఈగో అండ్ దే ఆర్ బేస్డ్ అపాన్ ది ట్రాన్సియంట్ థింగ్స్ విల్ బి కన్సిడర్డ్ బై హిమ్ యాజ్ దే ఆర్ పర్మనెంట్ వన్స్.
1: భగవత్ ఆజ్ఞను శిరసా వహించి ఆ యొక్క కార్యమునందు దీక్షను పూని విజయమును సాధించవలనని ఆశించేటువంటి వ్యక్తులకు ఇది మొట్టమొదటి అడ్డు తగులుతుంటాయి.
0: ఫర్ పీపుల్ హూ వాంట్ టు ఫాలో ది కమాండ్ ఆఫ్ ద లార్డ్ అండ్ శాంక్టిఫై దేర్ లైఫ్ ద ఫస్ట్ ఆబ్స్టికల్ ఈజ్ దిస్.
1: నా బంధువులు ఏమనుకుంటారో ఏమో.
0: వాట్ మై పీపుల్ ఆర్ గోయింగ్ టు.
1: నా మిత్రులు ఏ విధంగా భావిస్తారో ఏమో.
0: వాట్ మై ఫ్రెండ్స్ విల్ థింక్ ఆఫ్ మీ.
1: సమాజంలో ఏ విధమైనటువంటి యొక్క పేరు ప్రతిష్టలు నాకు భంగమవుతుందో.
0: How am I lose my name and fame in society?
1: Ani kontha varaku sankuchita hrudayulai
0: with this kind of narrow mindedness people will approach.
1: Kevalam aadambaram nimittamai
0: for the sake of name
1: gaurava maryadala nimittamai
0: name fame and so
1: tatkalika sukshantara nimittamai
0: temporary joys
1: kontha varaku bhangapadi
0: and they yield to these temptations.
1: Daivadnanu ullangistu untaru.
0: They disobey and go against the commands of the Lord.
1: రెండవది అరకంటే అధికులైనటువంటి వారిని చూచి అధిక విద్యావంతులు, అధిక శ్రీమంతులు, అధిక బలవంతులు ఇలా అధికమైనటువంటి వారిని చూచి ఇది అసూయాభావం గుర్తిపడుతుంది.
0: జెలసీ టేక్స్ షేప్ ఇన్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ వెన్ హి సీస్ పీపుల్ హూ ఆర్ బెటర్ దాన్ హిమ్ ఎదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్ ఎడ్యుకేషన్ బ్యూటీ ఎట్సెట్రా.
1: ఆ అసూయాభావంలో కూడా చేరనివ్వకుండా చూసుకోవాలి సాధకులు.
0: సాధకా షుడ్ టేక్ కేర్ టు సీ దట్ దేర్ ఇస్ నో రూమ్ ఫర్ జెలసీ.
1: మూడవది అహంకార భావం.
0: The third one is ఈగో అహంకారం.
1: ఈ అహంకారం అనేటువంటిది తనలో ఉండేటువంటి ఎన్ని దోషములైనా కూడాను అవి మంచివిగా భావిస్తాడు.
0: పర్సన్ విత్ ఈగో కన్సిడర్స్ ఆల్ హిస్ డిఫెక్ట్స్ యాజ్ స్ట్రాంగ్.
1: పనులు ఎందున్నటువంటి మంచిది కూడాను దోషముగా నిరూపిస్తాడు.
0: అండ్ హి థింక్స్ ది గుడ్ థింగ్స్ ఇన్ అదర్స్ ఆల్సో యాజ్ బ్యాడ్ థింగ్స్.
1: తాను చేసేటువంటి దోషములంతా కూడా సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తాడు.
0: హీ గోస్ ఆన్ డిఫెండింగ్ ఆల్ ద మిస్టేక్స్ హీ కమిట్.
1: సమాజమునందు కాని,
0: బీట్ ఇన్ సొసైటీ,
1: మరే విధమైనటువంటి పార్టీలు ఎందు కాని,
0: ఆర్ ఇన్ ఎనీ అదర్ పార్టీ,
1: తనకు పేరు ప్రతిష్టలు రావాలి.
0: హీ వాంట్స్ టు గెట్ నేమ్ అండ్ ఫేమ్.
1: దాని నిమిత్తమై
0: ఫర్ ద సేక్ ఆఫ్
1: దైవాజ్ఞను కూడా ఉల్లంఘిస్తూ ఉంటాడు.
0: హీఈస్ ప్రిపేర్డ్ టు డిజోబే ది కమాండ్.
1: అట్టివారు సరి అయిన భక్తులు కాదు.
0: He can never be a good devotee.
1: ఈ భక్తి కూడా సన్ని సంబంధ బాంధవ్యం కూడా ఉండదు.
0: Such devotion cannot be established with closeness to the Lord. దీనికి
1: చక్కని ఉదాహరణ హనుమంతుడే.
0: The best example for this is Hanuman.
1: రావణుడు శిరస వహించి
0: he obeyed.
1: సీతాన్వేషణ గావించి విజయాన్ని సాధించాలని సంకల్పించుకున్నాడు.
0: He resolved to obey the law, the commands of Rama. And search for Sita and get at her.
1: రామార్గం తీసుకుని వానర సైన్యంతో తాను సీతాన్వేషణలో ప్రవేశించాడు.
0: Accepting the commands of the Lord, accompanied by the monkey's army, he proceeded.
1: అక్కడ సముద్రం ఒడ్డు చేరాడు.
0: He reached the ocean, shores of ocean.
1: ఈ వానరులందరూ కూడా ఈ సముద్రం అగాధమైన సముద్రం చూచేటప్పటికే అందరి గుండెలు జారిపోయాయి. ఏ రీతిగా దాటటం?
0: The monkeys got terribly discouraged the moment they saw the
1: ఈ లంకను ఏ విధంగా ప్రవేశించటము?
0: హౌ కెన్ వీ క్రాస్? హౌ కెన్ వీ
1: అసాధ్యము అసాధ్యమని అందరూ బలహీనుడయ్యారు.
0: ఎవ్రీ వన్ బికేమ్ వీక్ మైండెడ్ టెలింగ్.
1: కానీ ఒక హనుమంతుడు మాత్రమే ధీరుడై,
0: బట్ హనుమాన్ రిమైన్ వెరీ కరేజియస్.
1: భగవత్ ఆజ్ఞను శిరసావహించి నెరవేర్చుకోవటం మన కర్తవ్యం.
0: ఇట్ ఈస్ మై డ్యూటీ టు ఒబే ది కమాండ్ ఆఫ్ ద లార్డ్.
1: కష్టము కాని, నష్టము కాని, నిష్ఠూరం కాని, నిందలు రాని, కారణమైన పోని, కానీ దీన్ని నెరవేర్చడం మన కర్తవ్యం.
0: కమ్ వాట్ మే, ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ మై ఓన్ లైఫ్, ఐ హావ్ టు అకాంప్లిష్ ది టాస్క్ గివెన్ టు మీ బై ది లార్డ్.
1: కనుక నేను దీంట్లో ప్రవేశిస్తాను.
0: ఐఎమ్ గోయింగ్ టు అండర్టేక్
1: దిస్ టాస్క్. భగవంతుని కార్య విజయమును అందరూ సాధించిన వారిగా ఉండాలి, కానీ నేను ఒకటే సాధించాలనే అహంకారం నాకు రాకూడదు.
0: బట్ హి సెడ్ ఐ షుడ్ నెవర్ గెట్ ది ఫీలింగ్ దట్ ఐ అలోన్ హావ్ అకాంప్లిష్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్.
1: కనుక మీరందరూ కూడా నేను తిరిగి సముద్రం దాటి లంక నుంచి వెనుకకు వచ్చేంత వరకు మీరు కిష్కిందా పట్టణం రాముల దగ్గరికి మీరు పోకూడదు.
0: అంటిల్ ఐ కమ్ బ్యాక్ ఫ్రమ్ లంక ఆల్ ఆఫ్ యూ షుడ్ రిమైన్ హియర్.
1: ఇక్కడే నా నిమిత్తమే కాచుకుని ఉండాలన్నారు.
0: యూ షుడ్ కీప్ వెయిటింగ్ ఫర్ మై అరైవల్ బ్యాక్.
1: ఆ విధంగా వారిని శాసించి
0: హీ కమాండెడ్ దిస్ మంకీస్.
1: మొదటి పర్వతాన్ని ఎక్కాడు.
0: హీ క్లైంబ్డ్ ది ఫస్ట్.
1: ఏమిటి ఆ పర్వతము?
0: వాట్ ఈస్ దట్ మౌంటైన్?
1: నేను రామాజ్ఞ లోపల నా యొక్క ప్రాణమైన అర్పితం గావించి నేను అతని యొక్క ఆజ్ఞను శిరసావహించాలి.
0: ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ మై లైఫ్.
1: ఇదే నా దీక్ష అని హృదయపూర్వకంగా ప్రమాణం చేసుకున్నాడు.
0: హీ ప్రామిస్డ్ అండ్ వౌట్ హిమ్సెల్ఫ్ దాట్ హీఈస్ గోయింగ్ టు ఒబే ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ హిజ్ ఓన్ లైఫ్.
1: రెండవ పర్వతం ఎక్కాడు.
0: ది సెకండ్ ఆబ్స్టికల్ ఆల్సో హీ క్రాస్డ్.
1: వాక్తో కింద ఉండేటువంటి వానలకంతా కూడా ఒక శాసనం చేశాడు.
0: He gave a command to all those vanaras, monkeys.
1: నా జీవితం రామా ఆజ్ఞ లోపల అంకితం చేస్తున్నాను.
0: ఐ ఆమ్ డెడికేటింగ్ మై లైఫ్ ఇన్ ఒబేయింగ్ ది కమాండ్ ఆఫ్ ద లార్డ్.
1: నేను సాధించగలను.
0: ఐ కెన్ అకాంప్లిష్.
1: త్వరలోపలికి విజయాన్ని తీసుకుని నేను వస్తున్నాను అని
0: చెప్పాడు. ఐ ఆమ్ గోయింగ్ టు గెట్ బ్యాక్ ది న్యూస్ ఆఫ్ విక్టరీ ఇన్ ఎ షార్ట్ టైమ్, హి సెడ్.
1: మరి మూడవ పర్వతం ఎక్కాడు.
0: ది థర్డ్ ఆబ్స్టికల్ ఆల్సో హీ.
1: ఇదిగో నేను ఇప్పుడు సముద్రాన్ని దాటుతున్నాను అని కుప్పించేశాడు.
0: He said that he is going to cross the ocean and he jumped.
1: అనగా భగవంతుని ఆజ్ఞను శిరసావహించడానికి త్రికరణ శుద్ధి అనగా మనస్సు యొక్క శుద్ధి మొదటిది, రెండవ శుద్ధి వాక్కుది, మూడవ శుద్ధి శరీరాన్ని. ఈ మూడింటి యందు త్రికరణ శుద్ధిగా తాను సముద్రంపై ఎగిరాడు.
0: To obey the command of the Lord, there is a need for purity of త్రికరణ, body, mind and world.
1: ఈ త్రికరణ శుద్ధి తోపల అనగా మనస్సులో దాని యొక్క దీక్షను పూనటము, వాక్కులో దాన్ని వెల్లడి చేయటము, శరీరంతో అనుభవించటం.
0: దట్ మీన్స్ హీ రిజాల్వ్ ఇన్ హిజ్ ఓన్ మైండ్ అండ్ హీ టోల్ ద సేమ్ థింగ్ ఇన్ ది వరల్డ్ అండ్ హీ డిడ్ ఇట్ ఇన్ యాక్షన్. ఎంత
1: దూరం పోయేటప్పటికీ
0: వెన్ హీ వాస్
1: ఈ వాసన స్వరూపమైనటువంటి మైనాకం వచ్చింది.
0: అండ్ దిస్ ఫారమ్ ఆఫ్ వాసన, ది డిజైర్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ మైనక మౌంటైన్ ఇట్ కేమ్ అప్.
1: తన తండ్రి అయిన వాయుదేవుని వల్ల రక్షింపబడినటువంటి కనుక మైనాకము,
0: దిస్ మైనాక మౌంటన్ వాజ్ సేవ్డ్ బై హనుమాన్
1: వాయుదేవుని పుత్రుడైన యొక్క హనుమంతుడుకు ఒక కృతజ్ఞత అందించాలని మంచి ఉద్దేశంతోనే వచ్చింది పాపం.
0: అన్ అకౌంట్ ఆఫ్ ఆఫరింగ్ గ్రాటిట్యూడ్ టు ద సన్ ఆఫ్ వాయు హూ హెడ్ సేవ్డ్ మైనాక.
1: మారుతి, నా పైన కొంతసేపు విశ్రాంతి తీసుకుని నా ఆదిత్యం పుచ్చుకుని వెళ్ళమని చెప్పి కోరింది.
0: ఇట్ ప్రే టు హనుమాన్, ఓ హనుమాన్ టేక్ ఎ లిటిల్ రెస్ట్ ఆన్ మీ అండ్ గివ్ మీ సాటిస్ఫాక్షన్.
1: హనుమంతుడు చెప్పాడు, నేను వెందులు ఆరగించే నిమిత్తం రాలేదు.
0: హనుమాన్ టోల్డ్, ఐ నాట్ కమ్ హియర్
1: రామార్థం నేను పూర్తి చేసేంత వరకు నేను ఏ యొక్క నీరైనా కూడా త్రాగను.
0: అంటిల్ ఐ ఫుల్ఫిల్ ది కమాండ్ ఆఫ్ రామా ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్.
1: భగవంతుని ఆజ్ఞనే నాకు ప్రధానము.
0: హిస్ వర్డ్ ఇస్ లా ఫర్ మీ.
1: నాకు ఈ శాంతి కానీ విశ్రాంతి కానీ నాకు అక్కర్లేదు.
0: ఐదర్ పీస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ రెస్ట్ ఐ డోంట్.
1: అతని సేవలో నేను అంకితమైపోయాను.
0: ఐ హావ్ డెడికేటెడ్ మై సెల్ఫ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్.
1: కనుక ఆ రామాజ్ఞను పూర్తి నెరవేర్చుకుని వచ్చేంత వరకు కూడా నీ యొక్క ఆదిత్యం నాకు అక్కర్లేదన్నాడు.
0: అంటిల్ ఐ ఫుల్ఫిల్ ది కమాండ్స్ ఆఫ్ మై లార్డ్ ఐ ఆమ్ నాట్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ ది హానగారి.
1: ఈ రాజును ఉల్లంఘించాడు, ఈ సౌఖ్యమునంతా చోసివేశాడు.
0: హీ త్రూ అవే, హీ సెట్ అసైడ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ ఆబ్స్టికల్స్ అండ్ టెంప్టేషన్స్.
1: మరీ కొంత దూరం వెళ్లేటప్పటికీ అసూయ,
0: ఆఫ్టర్ హీ వెంట లిటిల్ వాయ్ దేర్ వాజ్ జెలసీ ఫేసింగ్ హిమ్.
1: అక్కడ సురసి వచ్చింది, అనగా ఒక రాక్షసి, అసూయ రాక్షసి.
0: అండ్ దట్ ఈస్ ది డెమన్ ఆఫ్
1: రాముడు. హనుమంతుడు ఎగిరిపోతుంటే ఆ నీడను కూడా పట్టి లాగిందన్నమాట.
0: వెన్ హనుమాన్ వాజ్ ఫ్లయింగ్ ది సురసి,
1: అనగా తనకంటే అదుపులేనటువంటి వాడిని క్రిందికి లాగటమే తన యొక్క స్వభావం.
0: దట్ ఈస్ పుల్లింగ్ డౌన్ పీపుల్ హు ఆర్ బెటర్ దాన్ ఇట్. దట్ ఈస్ ది నేచర్.
1: హనుమంతుడు నలు ప్రక్కల ఎక్కడ ఎవరు కనిపించలేదు.
0: హనుమాన్ లుక్ ఆన్ ఆల్ ద ఫోర్ సైడ్స్, హీ వాజ్ నాట్ ఏబుల్ టు సైట్ ఎనీవన్.
1: క్రింద చూచాడు,
0: హీ లుక్డ్ డౌన్.
1: ఇది ఒక రాక్షస కృత్యము, అసూయతో కూడినటువంటిది, నన్ను క్రిందికి లాగడం కోసం ఇంత ప్రయత్నం చేస్తున్నాడని గుర్తించాడు.
0: హీ రికగ్నైజ్ ఎ డెమన్ ఫిల్డ్ విత్ జెలసీ ట్రైంగ్ టు బుల్ డౌన్ హనుమాన్ ఫ్రమ్ డౌన్ బిలో.
1: ఆ మరుక్షణంలోనే సురచి, ఓ హనుమంత, నీవు నాకు ఆహారంగా మారిపోవాలి అన్నాడు.
0: సురసి సేడ్, ఓ హనుమాన్, యు షుడ్ బికమ్ ఫుడ్ ఫర్ మీ
1: చెప్పాడు. నీకు ఆహారంగా నేను అర్పితం కావటంలో ఏమాత్రం నేను సందేహించను.
0: ఐ హావ్ నో హెసిటేషన్ ఇన్ బికమింగ్ ఫుడ్ ఫర్ యూ.
1: అయితే ఒక్కటి నా ప్రతిజ్ఞ ఉంటుండాలి.
0: బట్ దెర్ ఈస్ అ వౌ విచ్ ఐ హావ్.
1: భగవంతుని ఆజ్ఞను పూర్తి నేను నెరవేర్చిన తర్వాత ఎవరికైనా సరే నేను ఆహారంగా ఉంటాను.
0: ఆఫ్టర్ ఫుల్ఫిలింగ్ ది కమాండ్ ఆఫ్ మై లార్డ్ ఐఎమ్ ప్రిపేర్ టు బికమ్ ఫుడ్ ఫర్
1: ఎనీవన్. నా ఆజ్ఞను తీసుకుని పోయి సీతకు అందించి సీత యొక్క విషయం తిరిగి రామునికి అప్పచెప్పి నేను తిరిగి నీకు ఆహారంగా వస్తానన్నాడు.
0: ఆఫ్టర్ కన్వేయింగ్ ది మెసేజ్ ఫ్రమ్ రామా టు సీత అండ్ ఫ్రమ్ సీత టు రామా ఐఎమ్ ప్రిపేర్ టు కమ్ బికమ్ ఫుడ్ ఫర్ యు.
1: ఆఖరి నాకు ఇప్పుడవుతుంటే ఎప్పుడో నీకు ఆహారంగా వస్తానంటే నాకు అది అక్కర్లేదు, ఇప్పుడే నాకు నీవు ఆహారంగా సిద్ధం కావాలన్నాడు.
0: ఓ ఫూలిష్ వన్, ఐ వాంట్ యూ టు బికమ్ ఫుడ్ జస్ట్ నౌ బికాస్ ఐఎమ్ హంగ్రీ, ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు వెయిట్.
1: ఇది అసాధ్యము, నాకు భగవంతుని ఆజ్ఞనే నాకు ప్రధానము.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ లార్డ్,
1: నీవేమైనా తీసుకోండి, ఎన్ని విధమైనటువంటి హింస పెట్టినా కానీ ఆ హింసలో ప్రాణమునైనా వదులుతాను కానీ భగవత్ ఆజ్ఞ నేను విడువను.
0: వాట్ ఎవర్ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్ విత్ యూ ఐఎమ్ ప్రిపేర్ టు బేర్, బట్ ఐ విల్ నెవర్ గివ్ అప్.
1: తాను అనేక రకమైన రూపంలో దాల్చి హనుమంతుడిని మింగడానికి ప్రయత్నించింది.
0: సురసి బిగాన్ టేకింగ్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ గల్ప్ డౌన్ హనుమాన్.
1: కానీ భగవత్ ఆజ్ఞను లక్ష్యం అందించుకున్నటువంటి హనుమంతుడికి ఎట్టి భయప్రాంతులు లేకుండా ఆ సురసిని హింసించాడు, అనగా హతమార్చాడు.
0: హనుమాన్ హూ వాజ్ డెడికేటెడ్ హింసెల్ఫ్ ఫర్ ది కమాండ్ ఆఫ్ ద లార్డ్ హ్యాడ్ ది పవర్,
1: అనగా అసూయ అనేటువంటి గుణమును కూడాను ప్రాణం తీశాడు.
0: దట్ మీన్స్ హీ కిల్డ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ జెలసీ.
1: అక్కడ నుంచి లంకలో ప్రవేశించాడు.
0: హీ ఎంటర్డ్ లంక.
1: చూచాడు అతి సుందరమైన ఈ లంకను చూసి,
0: హీ లుక్డ్ అట్ దిస్ బ్యూటిఫుల్ సిటీ.
1: ఆహా, నేను హనుమంతుడిని ఎప్పుడు చూడలేదు, ఆ రావణ్ని ఎప్పుడు నేను చూడలేదు.
0: ఐ హావ్ నాట్ సీన్ అట్ ఎనీ.
1: ఇతని యొక్క భవనంలో ఇంత మందిరంగా ఉంటున్నప్పుడు వీరి భావాలు ఎంత పవిత్రంగా ఉంటాయో ఏమో అనుకున్నాడు.
0: హీ ఫెల్ట్ దట్ వెన్ దేర్ బిల్డింగ్స్ ఆర్ సో బ్యూటిఫుల్ దేర్ ఫీలింగ్స్ ఆల్సో.
1: అక్షరమే రామాజ్ఞ జ్ఞాపకం వచ్చింది.
0: ఇమ్మీడియట్లీ హీ రిమెంబర్డ్.
1: వీడే నిజంగా పవిత్రుడైపోతే ఈ రకమైన అపవిత్రమైనటువంటి కార్యములు ఎందుకు చేస్తాడు.
0: ఇఫ్ ఓన్లీ హీ ఈజ్ ఎ సేక్రెడ్ అండ్ డివైన్ పర్సన్ హౌ వుడ్ హీ డూ సచ్ అన్సేక్రెడ్.
1: కానీ వీడి మంచి చెడ్డలు గుర్తించాలని చెప్పని అతి స్వల్ప స్వరూపాన్ని ధరించి లంకలో ప్రవేశించడానికి పోయాడు.
0: హీ టుక్ ఎ వెరీ స్మాల్ ఫార్మ్ అండ్ దెన్ హీ ఎంటర్డ్ లంక. However, to understand
1: what అహంకారి అయిన లంకిణి ఉంటుండాలి.
0: There was Lankini who is full of ego.
1: Suchindi.
0: She looked at Hanuman.
1: Vare koti nannu kuda nu mosam chesi dongatananga lopala praveshistunnava ani archindi.
0: Oh monkey, you want to deceive me and somehow enter into Lanka, is it?
1: Hanumantudu mandipoyadu.
0: Hanuman was enraged.
1: Nenu dongana.
0: Do you call me a thief?
1: Nenu dongaga ee yokka Lankalo praveshistunnana.
0: Do you think that I want to enter in a stealthy
1: act? మంచి చెడ్డలు గుర్తించాలని చెప్పని అతి స్వల్ప స్వరూపాన్ని ధరించి లంకలో ప్రవేశించడానికి పోయాడు.
0: He took a very small form and then he entered Lanka

0: Do you call me a thief?
1: నేను దొంగగా ఈ యొక్క లంకలో ప్రవేశిస్తున్నానా?
0: Do you think that I want to enter in a stealthy manner?
1: మీ రాజు మహా దొంగవాడు.
0: You are a king is a great
1: ఆ రాజుకు తగినటువంటి యొక్క రాక్షసులే మీరందరూ కూడాను.
0: And you all
1: the రాజా ప్రజ.
0: All the demons are like the king himself.
1: మా ప్రభువు ధర్మస్వరూపుడు.
0: My lord is the very
1: సత్యవాన్ పరిపాలకుడు.
0: He always follows the
1: path. మా ప్రభు యొక్క శిష్యులైనటువంటి మేము కూడాను ధర్మస్వరూపులమే.
0: All of us, the disciples of such God, we are
1: మాలో ఇలాంటి దుర్గుణములు ప్రవేశించడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
0: There is no room for us to have any bad thoughts.
1: అని చాలా గర్జించాడు.
0: He roared with these words.
1: అప్పుడు రాక్షసి, మా మహారాజు దొంగలంటున్నావా అని చెప్పని అది రాక్షసి కూడా చాలా కోపం వచ్చింది.
0: The demons also became very angry. Do you call our
1: దొంగ కాకపోతే ఆ శ్రీరామచంద్రుడి యొక్క పత్ని అయినటువంటి సీతను దొంగతనంగా ఎక్క తెచ్చాడు. వాడు దొంగ కాక మరేవాడు ఉన్నాడు.
0: ఇఫ్ హీ ఈజ్ నాట్ ఎ థీఫ్, హౌ కుడ్ హీ హావ్ అబ్డక్టెడ్ సీత ఇన్ ఎ సచ్ ఎ స్టెల్తీ మేనర్.
1: ఈ విధంగా కూడా నువ్వు పోరాడేసేసి మొట్టమొదట వాసనను, రెండవది అసూయను, మూడవది అహంకారాన్ని రూపుమాపాడు.
0: ఇన్ దిస్ వే హీ ఓవర్కేమ్ ఆల్ దీస్ త్రీ అబ్స్టకల్స్.
1: ఇది భగవంతునికి భక్తులకు ప్రధానమైనటువంటి గుర్తులు అనేటువంటిది కూడా లోకానికి చాటుతూ వచ్చాడు.
0: హీ ఆల్సో షోడ్ అండ్ డిక్లేర్డ్ టు ద వరల్డ్
1: నిజంగా భక్తులైనటువంటి వాళ్ళకి ఈ వాసనల కోసం ఏమాత్రం కూడా ప్రాకులాడకూడదు.
0: ట్రూ డివోటీస్ షుడ్ నాట్ హ్యావ్ దీస్ త్రీ డిఫెక్ట్స్.
1: ఇంకా ఆడంబరము, అసూయ అనేటువంటిది ఇందులో ఏమాత్రము ఉండకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ రూమ్ ఫార్ ఎయిదర్ జెలసీ ఆర్
1: అహంకారం. అసలే తావివ్వకూడదు.
0: There should be no room whatsoever for
1: the భక్తుడైనటువంటి వాడు.
0: ఏ డివోటీ
1: వాసనలను, అసూయను, అహంకారమును అణగదొక్కాలి.
0: డివోటీ షుడ్ సబ్ డ్యూ అండ్ కంట్రోల్ ది వాసన, ది డిజైర్.
1: చూచిన తర్వాత ఆమె యొక్క భక్తి ప్రపత్తిని కూడా చక్కగా గుర్తిస్తూ వచ్చాడు.
0: ఆఫ్టర్ హీ సా సీత హీ రికగ్నైజ్ సీత
1: భక్తునికి ఉండవలసిన లక్షణాలు కూడా తాను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించాడు.
0: హీ వాంటెడ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ డివోటీ. ఫ్రమ్
1: నిరంతరము భగవంతుని చింతలో ఉండినటువంటి వాడు శరీరాన్ని పుష్కింపు చేసుకుంటాడు.
0: ఎ పర్సన్ హూ ఆల్వేస్ థింక్స్ ఆఫ్ ద లార్డ్ విల్ అలౌ హిస్ బాడీ టు ఫ్యామిష్.
1: నిజముగా దేహాన్ని పెంచుకున్నటువంటి వాడికి భక్తి అభివృద్ది కాదు.
0: ఎ పర్సన్ హూ వాంట్స్ హిస్ ఫిజికల్ బాడీ టు గ్రో ఫ్లరిష్ హీ విల్ నాట్ హ్యావ్ డివోషన్.
1: భక్తి పెరిగినటువంటి వాడికి దేహం అభివృద్ది రాదు.
0: ఎ పర్సన్ ఫిల్డ్ విత్ డివోషన్.
1: ఇవి రెండింటికి చాలా భిన్న భేదంగా ఉంటుంటాయి.
0: దేర్ ఇస్ ఎ నెగటివ్ కారిలేషన్ బిట్వీన్ ది.
1: సీతను చూచాడు. ఆమె శరీరం చాలా శుష్కించిపోయింది.
0: సీత వాస్ వెరీ థిన్.
1: ఇది ప్రతిభక్తి యొక్క ప్రధానమైనటువంటి యొక్క చిహ్నం అనుకున్నాడు.
0: హీ రికగ్నైజ్ దాట్ యాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ట్రూ డివోషన్.
1: దుఃఖంలో ఉండినటువంటి వాడు విందులు ఆరగించడు, భయానికి కాలు తివ్వడు.
0: A person filled with sorrow could not go on taking feast.
1: Karuna Sita talli ee vidhamaina dukkhamulo untam cheta tana yokka deha sambandhamaina yokka bhrantini kuda nu vadari pettindi.
0: Mother Sita, who is suffering this kind of
1: daivam kavali daivam kavali anetundi vaadiki deha chinta ekkuva undakoodadu.
0: A person who aspires to have God should not have too much of body.
1: Sukhamulu santoshamulu saubhagyamulu ye matram aashincharadu.
0: He should not aspire to have physical comforts, physical joys.
1: Ee padinelalu aame undatam cheta tana yokka shariramanta talantakudunu okka attaga cheripoyindi.
0: The whole hair had become matted on account
1: ye yokka samskaram kudunu aame aashinchaledu.
0: She was not prepared to even have any
1: rama chinta tappa anni chintalu aamelo levu.
0: There was no thought excepting the thought of
1: rendavadi emante drushti.
0: The second one is the vision, drushti, viewing.
1: Tana yokka drushti tana padamula paina tappa anyula yokka mukham chuchetunti kada ani.
0: Her vision was concentrated throughout on her feet.
1: Tana kindi kochukoni tana padamulu maatrame taam chustu untundani.
0: She was bending down her head and looking at her feet.
1: Tana yokka manasu bhagavantuni padaravindamula paina pettadam.
0: Keeping his one's mind at the lotus feet of the Lord.
1: Manasunu bhagavantuni paina drushtini tana padavula paina petti deha bhranti lekunda nirantaram kodanu భగవంతుని చింత చేయటమే భక్తుని యొక్క ప్రధానమైన గుర్తులని గుర్తించాడు.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ ట్రూ డివోటీ ఫిక్సింగ్ వన్స్ మైండ్ ఆన్ ద లార్డ్, ఫిక్సింగ్ వన్స్ విజన్ ఆన్ ద ఫీట్ అండ్ మేకింగ్ ఫర్గెటింగ్ వన్స్ ఓన్ బాడీ కాన్షియస్నెస్. దీస్ ఆర్ ది ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ గుడ్ డివోటీ. దట్స్ వాట్ హీ థాట్.
1: ఈ విధంగా సీతతో పరిచయం జరిగిన తర్వాత

0: ఆఫ్టర్ హీ
1: తల్లి నేనొక ప్రమేయం నేనొక ప్రతిజ్ఞ చేసుకున్నాను.
0: దెన్ హీ వెంట్ టు సీతా అండ్ టోల్డ్
1: హర్ దర్శనం అయ్యేంత వరకు ఆహార పానీయం నేను ముట్టకూడదు అనుకున్నాను.
0: ఐ హావ్ టేకెన్ ఎ వౌ దట్ అంటిల్ ఐ హావ్ దర్శన్ ఆఫ్ యూ ఐ విల్ నాట్ టేక్ వాటర్. ఐ హావ్ యువర్ దర్శన్.
1: కనుక నేను తమను ఆజ్ఞయిస్తే ఈ అశోకవనంలో అనేక పండుగ కనిపిస్తున్నాయి, వాటిని నేను కొంచెం భుజించి నా ఆకలిని తీర్చుకుంటానన్నాడు.
0: ఇఫ్ యూ పర్మిట్ ఐ వుడ్ లైక్ టు క్వెంచ్ మై హంగర్ బై టేకింగ్ ఫ్రూట్స్ ఇన్ దిస్
1: అశోకవనం. కూడాను ఆమె యొక్క పవిత్రమైనటువంటి యొక్క ధర్మాన్ని చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
0: ఈవెన్ దేర్ సీతాదేవి షోడ్ హర్ సీక్రెట్ అటాచ్మెంట్ టు ధర్మ.
1: హనుమంత, ఇది నాది నీది కాదు అడవి, ఈ యొక్క వనం.
0: దిస్ ఫారెస్ట్ నైదర్ బిలాంగ్
1: రావణం యొక్క అడవి
0: నార్ బిలాంగ్స్ టు బిలాంగ్స్ టు రావణ.
1: ఇందులో వారి ఆజ్ఞ లేకుండా నీవు దీనిని అపహరించటము దీనిని భుజించటము దొంగతనంగా మారుతుంది.
0: వితౌట్ హిస్ పర్మిషన్ పార్ట్ టేకింగ్ ఫ్రూట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ గార్డెన్ వుడ్ అమౌంట్ టు స్టీలింగ్.
1: కింద పడినటువంటి పండుగ అవసరం నీవు భుజించు అని చెప్పింది.
0: ఇఫ్ యూ వాంట్ టు ఈట్ యూ కెన్ టేక్ ది ఫ్రూట్స్ విచ్ ఆర్ డ్రాప్ డౌన్ ఫ్రమ్ ద ట్రీస్.
1: కానీ తాను ఆకలిని భరించుకోలేక చెట్టు ఎక్కాడు, అన్ని పండ్లు కోసి తిన్నాడు.
0: బట్ నాట్ బీయింగ్ ఏబుల్ టు బేర్ హంగర్ హనుమాన్ క్లైంబ్డ్ ది ట్రీస్ అండ్
1: తినటమే కాకుండా కొమ్మలు విరిచివేయటము చెట్టంతా లాగివేయటము ఈ కోతి చేష్టలు చేసుకుంటూ పోయాడు.
0: నాట్ మెయిన్లీ డిడ్ హీ ఫార్ టేక్ ది ఫ్రూట్స్ విచ్ ఆర్ అవైలబుల్ దేర్ బట్ హీ బ్రోక్ ది బ్రాంచెస్
1: కావాలనే చేస్తూ
0: వచ్చాడు ది ట్రీస్ అండ్
1: ఎందుకంటే ఈ విధమైన పనులు చేసినప్పుడే నేను రావణ యొక్క సన్నిధికి పోవడానికి వీలవుతుంది.
0: హీ డిడ్ ఆల్ దీస్ థింగ్స్ ఇంటెన్షనలీ విత్ హిస్ ఇంటెన్షన్.
1: అప్పుడు వాడికి సరైనటువంటి బుద్ధి చెప్పడానికి సాధ్యమవుతుంది.
0: దెన్ ఓన్లీ రావణ వుడ్ క్యాచ్ మీ అండ్ టేక్ మీ టు కోర్ట్ దెన్ ఓన్లీ ఐ
1: ఈ విధంగా కూడా చెట్లు వీటంతా పెరిగి పారవేయటము వేర్ల వరకు లాగివేయటము ఈ విధమైనటువంటి చర్యలు చేస్తూ వచ్చాడు.
0: హీ బిగాన్ అప్ రూటింగ్ ది ట్రీస్ బ్రేకింగ్ ది ట్రీస్ ది బ్రాంచెస్ ఎక్సెట్రా ఆర్ బ్రోకన్ డౌన్.
1: ఈ వార్త లంకలో అంతా ప్రాకిపోయింది, రావణం వరకు తెలిసిపోయింది.
0: దిస్ ఇస్ న్యూస్ స్ప్రెడ్ టు ది ఎంటైర్ లంకా సిటీ అండ్ వెంట్ రైట్ అప్ టు రావణ.
1: చాలా వీరులంతా పంపిస్తూ వచ్చాడు.
0: రావణ బిగాన్ సెండింగ్,
1: వచ్చిన వారందరినీ కూడా చక్కగా సరైనటువంటి ఒక పరిస్థితికి తెచ్చాడు.
0: హనుమాన్ బిగాన్ పనిషింగ్ ఆల్
1: వారితో పోరాడి వారి ప్రాణమంతా తీసేశాడు.
0: హీ ఫాట్ విత్ దెమ్ కిల్ దెమ్.
1: ఈ విధమైనటువంటి ఒక క్రూరకృత్యం తాను తెలుసుకోవటం చేత రావణుడు మరింత ఉగ్రుడయ్యాడు.
0: రావణ వాజ్ ఫర్దర్ ఎన్రేజ్డ్ వన్స్ హీ రియలైజ్డ్ దట్ హనుమాన్ వాజ్ కిల్లింగ్ సో మెనీ సోల్జర్స్.
1: తన కుమారుడిని పంపించాడు.
0: హీ సెంట్ హిస్ సన్.
1: అతను పోయేటప్పటికి కూడాను తాను కొంతవరకు లొంగినట్టుగా నటన చేశాడు.
0: హనుమాన్ యాక్టెడ్ యాజ్ ఇఫ్ హీ సబ్డ్యూడ్ బై
1: ఇంద్రజిత్తు అనేటువంటి వాడు ఎవరంటే కేవలం అనేక మోసములతో కూడినటువంటి వాడు.
0: దిస్ ఇంద్రజిత్ ఈజ్ ఫుల్ ఆఫ్ ట్రిక్స్.
1: వాడి పేరు ఇంద్రజిత్. అన్ని మోసములుగా చేసేటువంటి వాడు.
0: దిస్ ఇంద్రజిత్ నేమ్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ హీస్ వన్ హూ ఈస్.
1: అతని బలమునకు అసాధ్యం కావటం చేత కొంతవరకు బ్రహ్మాస్త్రాన్ని కూడా వేశాడు.
0: యాజ్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ ఇంద్రజిత్ టు కాన్కర్
1: హనుమంతుడు లొంగినట్టుగా తాను లొంగిపోయాడు.
0: హనుమాన్ బిహేవ్డ్ యాజ్ ఇఫ్ హీ సబ్డ్యూడ్ బై.
1: అతన్ని తీసుకుని పోయి రావణ్ ముందు నిలిపాడు.
0: ఇంద్రజిత్ టు హనుమాన్ అండ్ మేడ్ హిమ్ స్టాండ్ బిఫోర్.
1: అక్కడ కూడా హనుమంతుడు తన యొక్క దీంట్లో ఏమాత్రమూ తగ్గలేదు. రాముడు దగ్గర మాత్రమే తాను దాసుడు కాని రావణుడి దగ్గర మహావీరుడుగా నిలిచాడు.
0: హనుమాన్ బిహేవ్డ్ లైక్ ఎ సర్వెంట్ ఓన్లీ బిఫోర్ రామ. బిఫోర్ రావణ హీ వాజ్ క్వైట్ ప్రౌడ్.
1: తాను చెప్తూ వచ్చాడు, రాముల దగ్గర నేను దీనుడను, రావణ దగ్గర మహావీరుడను అన్నాడు.
0: బిఫోర్ రామ ఐఎమ్ ఎ సర్వెంట్ హంబుల్ మ్యాన్ బట్ బిఫోర్ రావణ ఐఎమ్ ఎ హీరో ఐ కెన్ నెవర్ బెండ్ అవర్ మై హెడ్.
1: అక్కడ కూర్చోబెట్టేటప్పటికి రావణుడు అడిగాడు, నీవెక్కడి నుంచి వచ్చావు?
0: రావణ ఆస్క్ హనుమాన్ ఫ్రమ్ వేర్ ఇట్ యు కమ్.
1: నేను మా ప్రభు అయిన రామనాథ్ను నడుచుకునే నిమిత్తమే ఈ లంకలో ప్రవేశించానన్నాడు.
0: In order to comply with the command of my lord, I have entered Lanka. That's what Hanuman told Ravana.
1: Vachchavu kaani palamulanta enduku tinnavu annadu.
0: It's all right, you have come, but why did you eat the fruits?
1: Aakali vesindi tinnanu annadu.
0: I was hungry, therefore I ate.
1: Aa poovulu givulanta kuda enduku teechi paravesesavu annadu.
0: Why did you remove all those flowers from the trees?
1: Appudu taanu cheppadu, aa poovulu neevi naavi kaadu, naa prabhu srushtinchinatunte vavi.
0: దోస్ ఫ్లవర్స్ బిలాంగ్ నైదర్ టు యూ నాట్ టు మీ.
1: నీకెంత అధికారం ఉందో నాకంత అధికారం ఉంది అన్నాడు.
0: ఐ హావ్ ఈక్వల్ రైట్స్ విత్ యూ.
1: అయితే ఈ చెట్లంతా ఎందుకు పెరిగి పారవేశావు అన్నాడు.
0: వై హావ్ యూ అప్రూటెడ్ సో మెనీ ట్రీస్ అండ్ త్రో దెమ్.
1: నా సహజము అన్నాడు.
0: సెడ్ ఇట్ ఇస్ న్యాచురల్ ఫర్ మీ.
1: అయితే మా యొక్క రాక్షసులందరినీ ఎందుకు చంపివేశావు అన్నాడు.
0: దెన్ వై డిడ్ యూ కిల్ సో మెనీ డెమాన్స్.
1: వారు నన్ను చంపడానికి వచ్చారు, నేను రక్షించుకోవటం నేను వారిని చంపానన్నాడు.
0: ఇన్ ఆర్డర్ టు డిఫెండ్ మై సెల్ఫ్
1: ఒక్కదానికి ఈ విధమైన సమాధానం ఇస్తూ వచ్చాడు హనుమంతుడు. ఏ ఒక్క పదమునందు కాని అసత్యము కాని ఇంకే విధమైనటువంటి మోసం కాని ఒక్కటి లేదు. రామాజ్ఞను శిరసావహించి సత్యవాక్ పరిపాలన చేస్తూ వచ్చాడు.
0: ఒబేయింగ్ ది కమాండ్స్ ఆఫ్ రామ హీ ఆల్వేస్ ఫాలోడ్ ది పాత్ ఆఫ్ ట్రూత్. హీ నెవర్ అటెంప్టెడ్ ఎ లై.
1: నా ప్రభు శ్రీరామచంద్రమూర్తి.
0: మై లార్డ్ ఈజ్ శ్రీరామచంద్ర.
1: నేను అతని దాసుడను.
0: ఐఎమ్ హిస్ సర్వెంట్.
1: అతని ఆజ్ఞనే నాకు ప్రధానమైనటువంటిది.
0: హిజ్ కమాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: అని ఈ విధంగా భక్తి ప్రపత్తులు లోకానికి చాటినటువంటి వాడు హనుమంతుడు.
0: హనుమన్ వాజ్ వన్ హూ షోడ్ టు ద వరల్డ్ వాట్ డివోషన్ అండ్ సరెండర్ ట్రూలీ మీన్.
1: కనుక ఈనాడు ప్రభువు ఎలాంటి వాడో దాసులు అలాంటి వారుగా తయారు కావాలి.
0: టుడే ఆల్సో ది డివోట్ డిసైపుల్
1: సాయి భక్తులు చెప్పుకోవటము,
0: యూ సే దట్ యు ఆర్ ది
1: దానికి విరుద్ధమైన మార్గమును అనుసరించటము,
0: యూ ఫాలో ది పాత్ కాంట్రరీ టు ఇట్,
1: ఇది కేవలము ఒక అసత్య మార్గమును ప్రవేశించిన వారం అవుతాం.
0: దిస్ వుడ్ బి ఫాలోయింగ్ అన్ అన్ట్రూ పాత్.
1: సాయి యొక్క ఆశయాలకు తగినట్టుగా మనం నడుచుకోవాలి.
0: ఫాలో అకార్డింగ్ టు ది ఐడియల్స్ ఆఫ్ సాయి.
1: ఆదర్శవంతమైన జీవితాన్ని మనం అందించాలి.
0: ఆఫర్ యువర్ లైఫ్ హ్యాస్ ఎన్ ఐడియల్
1: ఆర్డర్. శ్రద్ధ వహించాలి.
0: ఫాలో ది కమాండ్.
1: ఎన్ని కష్టములైనా ఎన్ని దుఃఖములు వచ్చినప్పటికీ ఆ ఆర్డర్ను మనం నెరవేర్చుకోవటమే మన కర్తవ్యంగా భావించాలి.
0: వాట్ ఎవర్ బి ది నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ యూ ఫేస్ యూ షుడ్ ఫాలో అండ్ ఇంప్లిమెంట్ ది కమాండ్.
1: ఆర్డర్ను ప్రవేశించే సమయంలో స్వార్థము స్వప్రయోజనములకు ఏమాత్రమో అవకాశం ఇవ్వకూడదు.
0: వైల్ ఫాలోయింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ డోంట్ గివ్ రూమ్ ఫార్ సెల్ఫిష్నెస్.
1: అది భక్తికి సరైనటువంటి అర్థం.
0: దాట్ ఈస్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ట్రూ డివోషన్.
1: కనుక త్రికరణ శుద్ధిగా మనం ఈ కార్యంలో మనం ప్రవేశించాలి.
0: ఎంటర్ ఇన్ టు దిస్ పాత్ విత్ ప్యూరిటీ ఆఫ్.
1: ఏదో చెప్పినాడే అని ఈ యొక్క డిసిప్లిన్ అంతా కూడా నడుచుకోవాల్సి వస్తుంది, నడుచుకోకపోతే బయట పంపుతారో ఏమో, ఈ భయంతో భ్రాంతితో మాత్రం ఉండకూడదు.
0: డూ నాట్ ఫాలో ది డిసిప్లిన్ అవుట్ ఆఫ్ ఫియర్. యూ షుడ్ ఫాలో.
1: నా జీవితం యొక్క కర్తవ్యము, ఇది నా లక్ష్యము అని భావించాలి.
0: యూ షుడ్ కన్సిడర్ దిస్ యాజ్ ది గోల్ ఆఫ్ యువర్ లైఫ్.
1: ఆ విధంగా బలవంతంగా మీరు ఆచరించేటువంటి సమయంలో ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు.
0: If you are following this only with that kind of compulsion, it is no use.
1: Shanti undadu, maaku santosham undadu.
0: Neither you will be happy nor will have
1: peace. Discipline sakramanga ikkada aacharinchetundi paddhati undinappude hrudayapurvakanga aacharinchali.
0: You have to follow this discipline of the place with full heart.
1: Ante kaani భయంతో కాని ఇంకే విధమైన దిగులతో కాని ఈ డిసిప్లిన్ లో ప్రవేశించకూడదు.
0: డూ నాట్ ఫాలో దిస్ డిసిప్లిన్ అవుట్ ఆఫ్ ఫియర్.
1: ఆ విధంగా వస్తే నీకు నీవు ద్రోహం చేసుకున్న వాడవే అవుతావు.
0: ఇఫ్ యూ డూ దట్ వే,
1: నిన్ను నీవు మోసం చేసుకున్న వాడే అవుతావు.
0: యూ హావ్ డిసీవ్డ్ యువర్ సెల్ఫ్.
1: నిన్ను ఎవరూ మోసం చేయటం లేదు.
0: నో వన్ ఈస్ డిసీవింగ్ యూ.
1: కనుకనే తన ఆత్మద్రోహము తాను గావించుకున్న వాడవుతాడు.
0: యూ బి ట్రెచరస్ టు యువర్ సెల్ఫ్.
1: ప్రతి ఒక్క విషయమునంత కూడాను ఇది నా యొక్క భవిష్యత్తు లోపల పవిత్రమైన మార్గమే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవాలి.
0: యు షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఆల్ దిస్ డిసిప్లిన్ ఇస్ మెంట్ ఫర్ ఎ హ్యాపీ ఫ్యూచర్.
1: భక్తి భక్తి అనుకోవటము,
0: ఇఫ్ యు మియర్లీ అట్టర్ ద వర్డ్ డివోషన్,
1: అన్యుల మాటల లోపల నీవు ప్రవేశించటము,
0: బట్ ఫాలోయింగ్ ఎ కాంట్రరీ.
1: ఈనాడు లోకం ఎట్టుందంటే పవిత్రమైన విషయాలైన కూడా వాడు ఏమాత్రము యోచించడు.
0: టుడేస్ వరల్డ్ డస్ నాట్ సీమ్ టు
1: అపవిత్రమైన విషయాలకు త్వరగా చెవినిస్తూ ఉంటాడు.
0: పీపుల్ లెండ్ దేర్ ఇయర్స్ ఫర్ ఎనీథింగ్ అన్సేఫ్.
1: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన.
0: వెన్ వీ టెల్ విత్ ఫుల్ హార్ట్
1: చెడ్డ మాట ఎట్టి చెవికి చేరు.
0: ఇఫ్ ఇట్ ఇస్ ఓన్లీ ఎ బ్యాడ్ థింగ్,
1: ఎట్టి వారు నన్ను ఎరువంగా నేర్తురా,
0: హౌ కెన్ దీస్ పీపుల్ అండర్స్టాండ్ మీ,
1: ఎట్టి చదువులు ఉన్నా ఏమి ఫలం,
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హావింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: మంచి మాటలు మాత్రం వినరు.
0: యూ విల్ నాట్ అండర్.
1: చెడ్డ మాటలైతే ఒక క్షణం లోపల చెవికి చేర్చుకుంటారు, చెవి నుంచి హృదయానికి చేర్చుకుంటారు, హృదయం నుంచి ఇంకా చేతిలో వచ్చేసేస్తుంది, పనిలో ప్రవేశించారు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇట్ ఇస్ ఎ బ్యాడ్ వర్డ్, మైండ్ హార్ట్ అండ్ యాక్షన్ ఎవ్రీథింగ్ విల్ ఫాలో వన్ అవుట్.
1: కనుకనే త్రికరణ శుద్ధి మనసునందును వాక్కునందును క్రియందుకును ఏకత్వాన్ని మనం నిరూపించాలి.
0: వీ హావ్ టు ప్రూవ్ దేర్ ఇస్ యూనిటీ ఇన్.
1: ఎంత కాలమైనప్పటికీ నేను భక్తులను భక్తులను భక్తులను అనుకుని జీవితమంతా భక్తి లోపలి జీవితం వ్యక్తం చేస్తే ఇంకా భక్తుడు ఎప్పుడు అవుతాడు.
0: ఇఫ్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎ డివోటీ త్రూఅవుట్ యువర్ లైఫ్ అండ్ వేస్ట్ యువర్ లైఫ్ ఇన్ సాటిస్ఫైయింగ్ యువర్
1: ఓన్. కేవలం సమాజాన్ని మోసగించేటువంటి పదవులు.
0: His devotion then would be to deceive the society.
1: కనుక నీకు నీవు మోసగించుకుంటున్నావు.
0: You are deceiving yourself.
1: నీకు నీవు ఆనందించడానికి తగిన కృషి చేసుకో.
0: Do try to really satisfy yourself.
1: ఈ పంచకోశంలో ఉన్నటువంటి యొక్క కడపటి అయినటువంటి ఆనందాన్ని నువ్వు అనుభవించడానికి ప్రయత్నించు.
0: Try to make effort to reach this.
1: నీ అంతర్వాణాన్ని నీవు సరైన మార్గంలో నీవు ఉంచుకొని నీవు ఫాలో చేయి.
0: Follow your inner voice and conscience.
1: అదే కాన్షియన్స్.
0: That is conscience.
1: ఈ కాన్షియన్స్ నువ్వు ఫాలో చేయాలి.
0: ఫాలో యువర్ ఓన్ కాన్షియన్స్.
1: నీకు నీవు సమర్థించుకోవడానికి ప్రయత్నించడం చేతను నిన్ను నీవు ద్రోహం చేసుకున్న వాడు అవుతావు.
0: ఇఫ్ యూ గో ఆన్ డిఫెండింగ్ యువర్ సెల్ఫ్,
1: నీలో ఉన్నటువంటి దోషాలను నీవు పూర్తి నిర్మూలన గావించడానికి పూనుకోవాలి.
0: యూ షుడ్ ట్రై టు డిస్ట్రాయ్ ఆల్ యువర్ డిఫెక్ట్స్.
1: నీ దోషాలను సమర్థించుకోవడానికి ప్రయత్నించకూడదు.
0: డూ నాట్ గో ఆన్ డిఫెండింగ్.
1: వాడే మహాద్రోహి.
0: అండ్ సచ్ ఎ పర్సన్,
1: అలాంటి వాడి వల్ల దేశం కూడా పాడైపోతుంది.
0: Not merely himself, the entire country.
1: అలాంటి వ్యక్తులే అధికంగా కనిపిస్తున్నారు ఈనాడు.
0: Today, such people are only seen in large numbers.
1: విద్యార్థులు,
0: స్టూడెంట్స్,
1: భావి భారతోద్ధారకులు,
0: these people are going to
1: దేశం యొక్క సౌభాగ్యాన్ని ఆశించేటువంటి యొక్క వీరులు.
0: These are the heroes.
1: లేత హృదయులను యొక్క మీ అందు ఈ పవిత్రమైన భావములు ఈనాడు అభివృద్ధి కావాలి.
0: In tender hearts of these students.
1: విద్యార్థులారా, భగవత్ ప్రేమను పెంచుకోలేనటువంటి ఒక హృదయము అది కేవలం మరుభూమి ఉంటుంది.
0: ఏ హార్ట్ విచ్ డస్ నాట్ హ్యావ్ ట్రూ డివోషన్ ఫర్
1: దాంతో పవిత్రమైన మొక్కలు మచ్చడానికి వీలే ఉండదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫార్ గుడ్ సాప్లింగ్స్ టు గ్రో ఇన్ ఎ డెజర్ట్.
1: కనుకని ఆ ప్రేమ బీజములు నాటుకోండి.
0: సో ద సీడ్స్ ఆఫ్ లవ్,
1: సహన ప్రసూనములు వికసింపచేయండి.
0: లెట్ దర్ బి పేషెన్స్ అండ్
1: శాంతి ఫలములు సమాజములకు అందించండి.
0: ఆఫర్ ద ఫ్రూట్ ఆఫ్ పీస్.
1: మీరు కూడా శాంతి జీవితం జరపండి.
0: Live also lives filled with peace.
1: అంతేకాని ఈ స్వార్థము చేత అనేక మందిని బాధించడానికి తగినటువంటి కృషి చేయకండి.
0: Do not try to give trouble to others.
1: నీకు నీవు బాధపడవద్దు.
0: Do not trouble yourself also.
1: నీ నుంచి ఇతరులను బాధ పెట్టవద్దు.
0: Do not trouble others also.
1: కనుక ఇదే భక్తులకు తగినటువంటి సరైనటువంటి లక్షణము.
0: This is a true characteristic of
1: భగవద్గీతను హృదయమునందు ఉంచుకొని
0: కీప్ గాడ్స్ నేమ్.
1: ఏ పని చేసినప్పటికీ అది ప్రేమమయంగానే మారుతుంది.
0: Whatever work you do, it will be filled with love.
1: కనుకని దైవ నామాన్ని నిరంతరం కూడా స్మరిస్తూ చింతిస్తూ దృష్టిని దానిపై నిలిపి జీవితంలో సార్థకంగా గావించుకోండి.
0: Chant the name of the Lord continuously. Reflect and think of the Lord always and sanctify your life.

శాంతులు లేకున్నా దాన ధర్మాలు సార్థకత సున్నా.

ధర్మంబు నిలువ గుణములివి నాలుగు పునాది గోడలప్ప. గుణములు ఇవి నాలుగు పునాది గోడలప్ప.

0: We cannot say this is good and we cannot say some other thing is bad, because both are created by God Himself, and one has to understand the mystery, the secret behind these two.
1: Vidyarthulara.
0: Students.
1: Vidyarthiniyulara.
0: Girls and boys.
1: Jagatlo endu chuchinappatikini kalatalu kallolamulu viruddhamaina bhavamula cheta kanipinchutunnadi.
0: The whole world is full of confusion, chaos, agitations and contradictory feelings.
1: Samaikyata, samagrata, saubhratuttam anetuntidi ekkada matsunukainanu kanipinchutaledu.
0: We don't find not even a trace of unity, integration and brotherhood.
1: Desham modalukoni desham varaku kudanu ee vidhamainatundi kalatalu kallolamulu vikruta bhavamulu vitrumpinchipoyinavi.
0: Right from the individual body to the national level, we find agitations, emotions and perverted notions.
1: Manishiki manishiki madhya kalatalu.
0: Between person to person there is conflict.
1: Intiki intiki madhya kalahamulu.
0: Between house and house there is fight.
1: Gramamunaku gramamunaku madhya kallolamulu.
0: Between village to village there is infight.
1: Jillaku jillaku madhya viruddha bhavamulu.
0: A district and district they don't go together.
1: Rashtramunaku rashtramunaku madhya aneka vidhamainatundi bheda abhiprayamulu.
0: Number of difference of opinions prevail between province to province.
1: దీనికి కారణములేమిటి?
0: What is the reason behind it?
1: కేవలము పదవి వ్యామోహముల చేతను, దురాశ చేతను, స్వార్థము చేతను ఈ విధమైనటువంటి యొక్క అశాంతులు ప్రపంచములో వ్యాప్తి అవుతూ వస్తున్నాయి.
0: The restlessness in the world is on the increase because of love for power, excess of desire and selfishness.
1: దీనికి తోడుగా అధికారం అనేటువంటి యొక్క బలము కొంత బలహీనము కావటం చేతను, సత్యధర్మములను విస్మరించటం చేతను, ప్రభుత్వం యొక్క శక్తిని తమ కర్తవ్యాన్ని కోల్పోవటం చేతను ఈ విధమైనటువంటి అరాజకములు, అశాంతులు, అల్లకల్లోలములు కూడాను అభివృద్ధి అవుతూ వస్తున్నవి.
0: బికాస్ ఆఫ్ లవ్ ఫర్ పవర్ వన్ బికమ్స్ వీక్ యాజ్ వన్ డస్ నాట్ ఫాలో ది ట్రూత్ అండ్ రైచియస్నెస్. As one does not discharge one's own duty expected of him, we find conflict and confusion.
1: Satya dharma swaroopudaina bhagavantudu sarvatra unnadani andaru cheptunnaru.
0: Everyone declares that
1: he is omnipresent, omniscient ani palugutunnaru.
0: We say God is omniscient,
1: kani danini artham chesukovatam kani danini darshinchatam kani danini tagina anubhutiki techukovatam kani evvaru kodanu prayatnam cheyatam ledu.
0: But no one is making an attempt to understand this omniscience, omnipotence, to have a vision and an experience.
1: Rendu moodu chukkalaina kodanu amrita binduvulu kanthamlo posinappudu kontha sarthakam avutundi kaani kadavala kadavalanta kodanu amrutamu bayata pettukunnappudu dani upayogam emiti.
0: If you just taste one or two drops of nectar you can experience. There is no use of having pot full of nectar outside.
1: Teenadu satya dharma swaroopudaina bhagavantuni gurinchi aneka vidhamulaga kodanu prabodhalu jarugutunnayi jagattulo.
0: In this world you find the teaching of God relating to these two aspects of truth and righteousness.
1: Aithe ee satyanni darshinchina vaaru enta mandi?
0: But how many experience this truth?
1: Ee dharmanni aacharinchina vaaru enta mandi?
0: How many practice dharma?
1: Kontaina kodanu anubhootiloku techukunnara?
0: Have they experienced a fraction?
1: Kontaina di yokka satyanni sakshatkarinchadaniki prayatninchara?
0: Would they have the reality, the experience?
1: Ledu.
0: No.
1: Kevalamu veetini sakshatkarinchaka veeti anubhutulanu maatrame parukulalo palikinappudu idi kevalamu okka aadhyatmikaniki viruddhamainatundi margam ane cheppavachu.
0: If we just utter without any experience, it is just the opposite of spiritual pursuit.
1: గోపరాజు, త్యాగరాజు, రామదాసు వీరందరూ కూడాను, ఇంకా అనేక మంది సాధకులందరూ కూడాను భగవంతుని అనుగ్రహాన్ని పొందగోరి, అతని యొక్క ఆనందాన్ని చెందగోరి అనేక విధమైనటువంటి త్యాగమును చలిపి సాధనను సల్పుతూ వచ్చారు.
0: great devotees like Koparavasu, Tyagaraju, Ramadasu, they experienced bliss by undertaking the path of sacrifice.
1: వీరు ఏ పదవులకును పాటుపడలేదు.
0: They did not satisfy by
1: ఏ అధికార వాంఛను కూడాను వారు కాంక్షించలేదు.
0: They didn't desire any position.
1: కేవలము భగవంతుని అనుగ్రహమే వారికి తగినటువంటి ఫలముగా విశ్వసించారు.
0: They wanted only God's grace.
1: భగవంతుని యొక్క ప్రేమతత్వమే వారి ప్రధానమైన ఆస్తిగా విశ్వసించారు.
0: They consider the divine love as their wealth.
1: కానీ ఈ కలి ప్రభావం చేత ఈనాటి సాధకులు కూడాను ఈనాటి భాగవతులు కూడాను ధనముల పైన పదవుల పైన లేక అధికార వాంఛ చేతను అనేక విధములైనటువంటి యొక్క పెడమార్గములు పట్టి తమ తత్వాన్ని తాము విశ్వసిస్తూ పరతత్వాన్ని విస్మరిస్తూ ఉన్నారు.
0: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ కలి వి ఫైండ్ ది ఈవెన్ ఆస్పిరెంట్స్ ఇన్ ది స్పిరిచువల్ పాత్ దేర్ ఆఫ్టర్ మనీ ద పొజిషన్ ద అథారిటీ and leading a wrong life altogether.
1: రక్షకుడు భగవంతుడే గాని ఏ విధమైనటువంటి అధికారులు కాదు.
0: In fact, we should pray for God, no position.
1: అట్టి రక్షకుడిని విస్మరించి
0: we forget the protector.
1: రక్షకుడిని విశ్వసించి తమ జీవితాన్ని గడపటము ఇది విరుద్ధమైనటువంటి మార్గము.
0: To spend the life in worldly way is just the opposite way of spending life.
1: ఈనాటి మానవుడు భోగముల నిమిత్తమై విలాసముల నిమిత్తమై వందలు వేళ్లు లక్షలు కూడాను ఖర్చు పెడుతున్నారు.
0: మ్యాన్ టుడే స్పెండింగ్ థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఫర్ ప్లెజర్స్ అండ్ కన్వీనియన్సెస్.
1: కానీ ధర్మమునకు దానమునకు దైవమునకు ఏ కించిత్తైనా కూడా ఇందులో ఒక భాగం కూడాను వినియోగించడానికి ప్రయత్నించడం లేదు.
0: బట్ దే ఆర్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ దేర్ వెల్త్ నాట్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఫర్ చారిటీ ఫర్ గుడ్ యాక్ట్స్ అండ్ ఫర్ గాడ్.
1: భగవంతుని పూజ అని ఇంటిలో ఏదైనా ఆడవారు ఉంచుకుంటే దానికి రెండు ఊదత్తులు రెండు ఫలములు కొంచెం పుష్పములు కూడా ఇవ్వడానికి కూడాను వీరు కొంత వెలుగంజ వేస్తుంటారు.
0: ఈవెన్ వీ విత్ డ్రా ఈవెన్ టు ఆఫర్ ది ఇన్సెన్స్ స్టిక్స్ ద ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ టు గాడ్.
1: ఇంతటే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: దీని వల్ల వచ్చినటువంటి ఫలితం ఏమిటి అని ప్రశ్నించడం కూడాను ప్రారంభమైంది.
0: We also start questioning what is the use, what is the result by doing this.
1: నీవు అనేక విధమైనటువంటి యొక్క సుఖములు భోగములు వ్యామోహములు అనుభవిస్తున్నావు, దీనివల్ల ఏ సుఖాన్ని పొందావు?
0: యూఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ కంఫర్ట్స్ అండ్ ప్లెజర్స్, వాట్ హ్యాపీనెస్
1: యు గాట్? భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి భోగములు క్షణభంగురములు.
0: ఆల్ దిస్ వరల్డ్లీ ట్రాన్సియెంట్ ప్లెజర్స్ ఆర్ మొమెంటరీ.
1: దానములు ధర్మములు త్యాగములు ఇటువి సత్యనిత్యమైనటువంటి యొక్క శాశ్వతమైనటువంటి యొక్క దైవ గుణములు.
0: ద చారిటీ ద రైచియస్నెస్ అండ్ సాక్రిఫైస్ ఆర్ డివైన్ క్వాలిటీస్.
1: మానవ జీవితము ఒక సుదీర్ఘమైనటువంటి యొక్క మాల.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ ఎ వెరీ బిగ్ గార్లెండ్.
1: ఒక కొస జననము మరొక కొస మరణము.
0: అట్ వన్ ఎండ్ ఇస్ బర్త్ అనదర్ ఎండ్ ఇస్
1: ఈ రెండింటికి మధ్య లోపల అనేక విధమైనటువంటి కలతలు కల్లోలములు అవిశ్వాసములు ఆత్మవిశ్వాసము లేకపోవటం ఇలాంటివన్నీ కూడా కట్టబడినటువంటివి.
0: Both ends are there, in between we find agitations, confusions, restlessness.
1: Kani ee madhyalo undinatundi oka ee pushpamulu oka prabhavamu amitanga kanipistundali.
0: We see the effect of the flowers more and more.
1: Lokulu ee oka kallolamulu kalatalu ashantulu akramalu ityadi pushpamulu maatrame chustunnaru kani ee anni pushpamulakunu చేర్చినటువంటి యొక్క దారము ఇందులో ఒకటి ఉన్నది అనే సత్యాన్ని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: వీ గో బై ద ఫ్లవర్స్ ఆఫ్ ఎజిటేషన్స్ అండ్ కన్ఫ్యూజన్స్ అండ్ అన్రైచువస్ యాక్ట్స్ దేర్ బట్ వీ ఫర్గెట్ ది వెరీ థ్రెడ్ దట్ బైండ్స్ ద ఫ్లవర్స్.
1: ఈ దారమే లేకపోతే పూలే చేరవు.
0: వితౌట్ దిస్ థ్రెడ్ యూ కెనాట్ జాయిన్ ద ఫ్లవర్.
1: జనన మరణములే లేవు.
0: There's no birth and death.
1: ఈ దారము చేతనే అన్ని కూడాను బంధింపబడినటువంటివి.
0: It's only the thread that brings them all together.
1: ఆ దారమే బ్రహ్మ సూత్రం.
0: That thread is the principle of
1: అది ఏ బ్రహ్మ అనేటువంటి దారము.
0: That is the thread of
1: ఆ బ్రహ్మ అనే దారము లోపలే ఈ కష్టములు నష్టములు సుఖములు దుఃఖములు నిందలు నిష్ఠూరములు అన్ని ఒక పూల వలె చేరి ఉంటున్నాయి.
0: It's only the thread of Brahma that binds, brings together the flower.
1: అయితే ఈ రంగుల పువ్వులు ఎందుకు చేర్చాలి?
0: Why should they be brought together?
1: ఈ రంగు రంగుల పువ్వులు చేర్చినప్పుడే హారమునకు ఒక అందము.
0: The garland is really beautiful when you have different
1: జీవితం అందము ఏమిటి? కష్టములు ఒక అందమే,
0: Difficulty is beauty.
1: బాధలు ఒక అందమే.
0: Suffering is beauty.
1: దుఃఖములు ఒక అందమే.
0: Misery.
1: ఆనందము ఒక అందమే.
0: Bliss.
1: ఇవన్నీ కూడా నువ్వు ఒక విధమైనటువంటి అంతాన్ని చేకూర్చేటువంటి యొక్క పుష్పములుగానే భావించాలి.
0: They are all the flowers that give us joy.
1: ఇట్టి సమత్వాన్ని మానవుడు వహించినప్పుడే విద్యల యొక్క ఘనత్వాన్ని కూడా మనం అర్థం చేసుకున్న వారం అవుతాం.
0: When we develop this equanimity, you can understand the inner significance of
1: education. కానీ ఈనాటి మానవుడు తన ఎందున్నటువంటి అమిత దోషములను కూడాను గుర్తించుకోకుండా చూసుకుంటున్నాడు.
0: బట్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఏబుల్ టు నో హిజ్ ఓన్ మిస్టేక్స్.
1: స్వరుడు ఎందున్నటువంటి అణుమాత్రమైనటువంటి దోషములను సహస్ర నేత్రములతో దర్శిస్తున్నాడు.
0: బట్ హీ ఫైండ్స్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ డిఫెక్ట్ ఇన్ అదర్స్ విత్ థౌజండ్ ఐస్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: ఒక పల్లె స్త్రీ గోదావరి కృష్ణా నదుల పైన ట్రైన్ లో ప్రయాణం జరుపుతూ ఉండాలి.
0: ఏ లేడీ వాజ్ ట్రావెలింగ్ ఇన్ ఎ ట్రైన్ ఆన్ ద గోదావరి కృష్ణా.
1: పల్లెల వారి విశ్వాసము చాలా పవిత్రమైనటువంటి విశ్వాసం.
0: ద ఫెయిత్ ఆఫ్ విలేజర్స్ ఇస్ సీక్రెట్.
1: భారతీయ సంస్కృతి ఇంకా అంతనో ఇంతనో పల్లెలు ఎందే కూడా కనిపిస్తుంటుంది.
0: ద భారత్ కల్చర్ ఇస్ దేర్ ఇన్
1: పట్టణం. ఎక్కడ కూడా ఈ సంస్కారమే కనిపించటం లేదు.
0: ఇన్ సిటీస్ యూ డోంట్ ఫైండ్ ఎనీ ట్రేస్ ఆఫ్ భారత్ కల్చర్.
1: ఆ నది పైన ప్రయాణం చేస్తున్న సమయంలో తన దగ్గరున్నటువంటి రెండు కాసులు తీసి కృష్ణార్పణమని కృష్ణ నదిలో వేసింది.
0: She was crossing this river, she dropped two coins repeating God's name.
1: Prakkanne untunnadu oka bharatiya yuvakudu.
0: There's present youngster a bharatiya.
1: Chi bharatiyulu yokka vishwasam anta murkha vishwasamu mooda vishwasamulu.
0: The youngster said the faith of bharata is blind, it's foolish.
1: Dhanamuleka alladi potundaga ee kaasulu teeskoni krishna arpanamani krishnalo vestundali deeni valla vachina phalitham emuntundi.
0: When people are suffering out of poverty, why do you drop coins like that?
1: You vyartham chesinatunti vaadi daanam kada ani aame nindinchadu.
0: He went on blaming her for wasting money.
1: Palle pache kaani aameku telivitetalu adhikanga untunnayi.
0: Though she belongs to a village, she is highly
1: palle vaari kundinatunti telivitetalu pattanam vaari kuda levu.
0: The villagers are more intelligent than
1: common sense, general knowledge pallelu ane untundadi inka.
0: కామన్ సెన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్.
1: ఈనాటి ఆధునిక విద్యల చేత కామన్ సెన్స్ జనరల్ నాలెడ్జ్ జీరో అయిపోయింది పట్టణాల్లో.
0: ఇన్ సిటీస్ దోస్ దట్ హ్యావ్ మోడర్న్ ఎడ్యుకేషన్ డోంట్ హ్యావ్ కామన్ సెన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్.
1: అప్పుడు ఆమె చెప్పింది.
0: దెన్ షీ సెడ్.
1: ఆ మాట ఏమి నిందిస్తూ తక్షణమే పాకెట్ తీశాడు, ఒక సిగరెట్ ప్యాక్ తీశాడు, దాని నుంచి ఒక అగ్గిపెట్టి తీసి గీసి నోట్లో పెట్టుకుని తాగుతున్నాడు పొగ విడుతూ.
0: దిస్ యంగ్స్టర్ ఇమీడియట్లీ పిక్డ్ అప్ హిస్ సిగరెట్ ప్యాకెట్ అండ్ స్టార్టెడ్ స్మోకింగ్ ఎ సిగర్.
1: ఈ పల్లె మనిషి చెప్పింది, నాయన నేను రెండు కాసులు ఏదో కృష్ణార్పణమని భగవద్భావంతో నేను వేశాను.
0: లుక్ హియర్ ఐ డ్రాప్ ద టూ కాయిన్స్.
1: నా జీవితంలో ఎప్పుడో ఒక పర్యాయం ఈ కృష్ణానది పైన ప్రయాణం చేస్తాను, నిత్యము నేను చెయ్యను.
0: ఐ డోంట్ ట్రావెల్ ఎవ్రీ డే వన్స్ ఇన్ ఎ లైఫ్.
1: జీవితంలో రెండు కాసులు కృష్ణార్పణమని నీటి పాలు చేసినంత మాత్రమే నీవింత విర్రవీగుతున్నావు, నన్ను కోప్పడుతున్నావు.
0: You are very angry with me because I dropped two coins.
1: నీ వల్ల ఫలితం ఏమని ప్రశ్నిస్తున్నావు.
0: You also ask what is the result of
1: such an action. ఎన్ని సిగరెట్లు పాడు చేస్తున్నావు, ఎంత ఖర్చు పెడుతున్నావు, నీకు అంత మాత్రం తెలియదా?
0: Don't you know that much, how much of money you are wasting for smoking?
1: ఎంత ధనమును నీవు అగ్నిపాలు చేస్తున్నావో నీవు గుర్తించుకోలేకపోతున్నావా?
0: How much of money you are burning?
1: దీని వల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
0: What is the result
1: of cancer? ఏ లంగ్ వ్యాధిలో, ఏ టీబీలో, ఏ విధమైనటువంటి యొక్క దుర్వ్యాధులకంతా గురి అయిపోతున్నావు?
0: యూ విల్ సఫర్ ఫ్రమ్ సివియర్ డిసీజెస్ లైక్ క్యాన్సర్ అండ్ టీబీ.
1: నీలో ఉండినంత కొండంత దోషమును నీవు గుర్తించుకోలేక నాలో ఉన్నటువంటి అల్ప దోషమును మాత్రమే నీవు గుర్తిస్తున్నావు.
0: యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద మిస్టేక్ ఆఫ్ ద మౌంటైన్.
1: మొట్టమొదట నీ దోషమును నీవు సవరించుకో.
0: ఫస్ట్ కరెక్ట్ యువర్ మిస్టేక్.
1: నిన్ను నువ్వు బాగు చేసుకో.
0: యు రెక్టిఫై.
1: నీ క్షేమాన్ని నువ్వు కోరుకో.
0: యు జస్ట్ డిజైర్ యువర్ వాట్
1: ఇస్ గుడ్ ఫర్ యు. దైవ చింతన.
0: దట్స్ వాట్ యూ షుడ్ డూ.
1: అంతేకాని కేవలం పరులను నిందించటము, పరులను దూషించటము, హాస్యము చేయటము ఇవి కాదు నీ యొక్క గొప్పతనము, చదువుల యొక్క గొప్పతనము.
0: ద గ్రేట్నెస్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ డజంట్ లై ఇన్ అక్యూజింగ్, క్రిటిసైజింగ్, మేకింగ్ ఫన్ ఆఫ్ అదర్స్.
1: కనుక మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వము ఎంతో గొప్పదైనటువంటిది ఉన్నది.
0: ద డివినిటీ ఇన్ హ్యుమానిటీ ఈజ్ రియలీ నో.
1: దానికి ఏ మానవుడు కూడాను కించిత్తైన కూడాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: No man is making an attempt to understand even a fraction.
1: ఒకానొక సమయంలో
0: at one time
1: గోపరాజును ఉన్నత స్థాయికి తెప్పించాలని శ్రీనాథుడు వచ్చాడు.
0: శ్రీనాథ came in order to offer good position to గోపరాజు.
1: కానీ అక్కడ త్యాగరాజు కాదు, గోపరాజు కాదు, పోతన.
0: ఈ పోతరాజు పోతన
1: ఈ పోతరాజు దగ్గరికి వచ్చి అతను భావమర్ది
0: and he is his brother-in-law.
1: Baba, నీవు కేవలం నీ కవిత్వమంతా కూడా విలువైనటువంటి కవిత్వమును వ్యర్థం చేస్తున్నావు.
0: యు ఆర్ రియలీ వేస్టింగ్ యువర్ ఎక్సలెంట్
1: రామార్పితం చేస్తున్నావు నీ కవిత్వాన్ని.
0: యు ఆర్ ఆఫరింగ్ టు రామ
1: రామునికి అంకితం చేస్తున్నావు.
0: యు ఆర్ డెడికేటింగ్ టు రామ
1: నీవు చాలా పొరపడుతున్నావు.
0: యు ఆర్ మిస్టేకెన్
1: రామును నీ కూటి గుడ్డలను అందిస్తున్నాడా?
0: రామ ఇస్
1: గివింగ్ నీ యోగక్షేమాన్ని చూసుకుంటున్నాడా?
0: ఇస్ హి టేకింగ్
1: నీ సంసారం కాపాడుకోగలుగుతున్నాడా? లేదు లేదు.
0: ఇస్ హి టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ? నో.
1: కనుక నీ కవిత్వాన్ని రాజునికి అర్పితం చేయి.
0: బెటర్ యు ఆఫర్ యువర్ లిటరేచర్
1: కంపోజిషన్. ఈ రాజు నీ పైన కనకవర్షాన్ని కురిపిస్తాడు.
0: అండ్ ది కింగ్ విల్ షవర్ ద రెయిన్ ఆఫ్
1: వెల్త్. శాంతిగా జీవిస్తుంది.
0: యు కెన్ లీడ్ ఎ కంఫర్టబుల్ లైఫ్.
1: అప్పుడు చెప్పాడు పోతన్నా.
0: దెన్ పోతన్నా సెడ్,
1: బావా నువ్వు చాలా పొరపడుతున్నావు.
0: బ్రదర్ లా, యు
1: రక్షకుడు రాముడే కాని రాజును కాదు.
0: వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ రామ బట్ నాట్ ద కింగ్.
1: ఈ రాజులంతా ఎంతకాలం నిలిచగలిగారు?
0: హౌ లాంగ్ దే లివ్?
1: ఎంత పోషింపగలిగారు?
0: హౌ కెన్ దే ప్రొటెక్ట్? హౌ లాంగ్?
1: లేదు. నాకు నిజమైన మాత భూమాత.
0: రియల్ ది మదర్ ఇస్ మదర్.
1: భూమాత నమ్ముకొని రామచంద్రుడు స్మరించడం చేత నా జీవితం సార్థకం పొందుతుంది.
0: ఐ రిలై ఆన్ ద మదర్ ఎర్త్, ఫుల్ ఫెయిత్ ఇన్ రామ, దెన్ ఐ రిడీమ్ మై లైఫ్.
1: బాలర సాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్ కునలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే హాలికుడైన నేమీ. బావా నే హాలికుడైన నేమీ. కేవలము రాజుల చేతిలో పవిత్రమైనటువంటి యొక్క రామకథను అందించి ఆ ఎత్తి వేసేటువంటి ఒక కూటిని నేను భుజించేదానికంటే భూదేవిని నమ్ముకొని నా సంసారం రక్షించుకోవటం నా ప్రథమ ధర్మం అన్నాడు.
0: Instead of stretching my hand in front of the king and receive what gifts he would give by offering my sacred composition, better I lead the life of a farmer.
1: Idi kevalam saraswati swaroopamu na kavittam.
0: My composition is the very embodiment of saraswati.
1: Saraswati ni brahmake andinchali kani marokariki andinchadaniki veelu kaadu.
0: Saraswati, the god of literature, should be offered to Brahma, to none else.
1: Kanuka atti pavitramainatundi saraswati devini teesukoni poyi kevalam durmargulainatundi rajuluku arpitam kavinchatama.
0: This composition, embodiment of Saraswati, should not be dedicated to king.
1: నేను ఆ పనికి పూనుకోను అన్నాడు.
0: I don't do that.
1: కానీ ఈ వార్త చేత శ్రీనాథుడికి చాలా కోపం వచ్చింది.
0: శ్రీనాథ వాజ్ వెరీ యాంగ్రీ.
1: రాజు దగ్గరికి వెళ్లి చెప్పాడు.
0: He reported the matter to the king.
1: ఈ స్వార్థపరుడైనటువంటి రాజుకు కూడా చాలా కోపం వచ్చింది.
0: The king who is selfish was very furious.
1: రాజు అనగా రజోగుణం కలిగినవారు రాజులు అని.
0: Raju, the king, is one with rajas emotion.
1: కరుకుని ఆ రజస్ అనేటువంటిది మరింత పెరిగిపోయింది.
0: He was more emotional.
1: దాని చేత అనేక విధమైనటువంటి దూతలను పంపించి తన ఇంటికి అగ్ని అంటి చెప్పచేశాడు.
0: ద కింగ్ సెంట్ ఆల్ సోల్జర్స్ అండ్ సెట్ ఆన్ ఫైర్ ద హోల్ హౌస్.
1: తన ఇల్లంతా కూడా అగ్నితో మండుతూ ఉంటుండాలి.
0: ది ఎంటైర్ హౌస్ వాస్ పుట్ ఇన్ టు ఫ్లేమ్స్.
1: కానీ రామచింతన చేస్తూ కూర్చున్నాడు ఆ రామాయణంకి ఎదురుగా, పుస్తకం ఎదురుగా.
0: పోతన సాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ సీక్రెట్ టెక్స్ట్ థింకింగ్ ఆఫ్ రామా.

0: అని ప్రార్థించాడు.
1: హి ప్రేడ్, ఓ రామా, యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్, యు ఆర్ మై రిలేషన్, అండ్ యు ఆర్ మై ఫ్రెండ్, యు ఆర్ మై నాలెడ్జ్, యు ఆర్ మై వెల్త్.
0: ఇదంతా కాలిపోయింది. కానీ భాగవతము తన రూము కూడాను, తన పూజ రూమ్ కూడాను సుక్షేమంగా ఉంటుండాలి.
1: ద హోల్ హౌస్ ఇస్ బర్న్డ్ ఎక్సెప్టింగ్ హిస్ పూజా రూమ్ అండ్ భాగవత.
0: నిజముగా హృదయపూర్వకంగా భగవంతుని నమ్మేటువంటి వానికి ఎట్టి కొరతను రావు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు హావ్ గాట్ ద హోల్ హార్టెడ్ ఫెయిత్, దేర్ విల్ బి నో షార్టేజ్ ఆర్ డర్.
0: కేవలం బాహ్యమైనటువంటి యొక్క వాంఛల చేతను,
1: బికాస్ ఆఫ్
0: ప్రాప్తమైనటువంటి ఇష్టముల చేతను,
1: ఆఫ్ యువర్ ఓన్ లైక్స్,
0: భగవంతుని పెదవులతో ప్రార్థిస్తున్నారు కానీ హృదయములతో ప్రార్థించటం లేదు.
1: యు జస్ట్ ప్రే గాడ్ విత్ యువర్ లిప్స్, నాట్ అవుట్ ఆఫ్ హార్ట్.
0: కనుక పెదవుల చేత ప్రార్థించే దానికంటే చేతులతో సేవ చేయి, అదే గొప్పతనం.
1: Therefore the hands that serve are holier than the lips that pray.
0: అది హనుమంతుడు కూడాను విభీషణుడికి చెప్పినటువంటిది.
1: That's what Hanuman told
0: విభీషణ. కేవలము నీవు వాక్ శుద్ధిని మాత్రమే గావించుకుంటున్నావు కానీ చిత్తశుద్ధిని గావించుకో.
1: ఓ విభీషణ, యు హావ్ ప్యూరిఫైడ్ యువర్ టాక్ బట్ ప్యూరిఫై యువర్ హార్ట్.
0: అది సర్వకర్మల యొక్క ప్రమాణం యొక్క ఫలితము.
1: దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఆల్ యువర్ యాక్ట్.
0: చిత్తస్య శుద్ధయే కర్మః. మనం చేసే సర్వకర్మలు కూడాను చిత్తశుద్ధి నిమిత్తమై.
1: ఆల్ అవర్ యాక్షన్స్ ఆర్ మెంట్ టు ప్యూరిఫై అవర్ హార్ట్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఏదో విద్య నిమిత్తమై, మనం అనేక విధ పదముల నిమిత్తమై ప్రాకులాడుతున్నామే కాని సర్వ విద్యలకు సారమైనటువంటి యొక్క దైవ విద్యను, ఆత్మవిద్యను మనం గుర్తించడానికి తగిన కృషి చేయటం లేదు.
1: వి స్ట్రగుల్ హార్డ్ టు స్టడీ, టు రిసీవ్ ఎడ్యుకేషన్ and to occupy positions, but we don't study atmic knowledge or spiritual
0: dhanamu vachunu povunu dharani endu.
1: On earth money comes and goes.
0: Ivi rendu kudanu shastralu kaadu.
1: Both are not permanent.
0: Dhanamunnadanuchunu ganamuga palikina pudamiyan disumanta santasamu ledu.
1: If you really feel proud of all the wealth, there's no fraction of happiness on this earth.
0: Vidya unnadani విర్రవీగిన గాని పుడమి అందిసుమంత శాంతి లేదు.
1: దో యువర్ ఈగోయిస్టిక్ ఆఫ్ ఆల్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్, యూ డోంట్ ఎక్స్పీరియన్స్ ఫ్రాక్షన్ ఆఫ్ పీస్.
0: గుణమున్న వానికే స్థలము గలదు.
1: ద వన్ ఆఫ్ క్యారెక్టర్ హెస్ గాట్ ఎ ప్లేస్.
0: ఈ ప్రపంచంలో గుణవంతునికి మాత్రమే స్థలం ఉంటుండాలి.
1: ద వన్ ఆఫ్ క్యారెక్టర్ హెస్ ఎ ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్.
0: అందరూ నివసిస్తున్నారు, నిజమే.
1: ఆల్ లివ్.
0: వారికి స్థలం లేదా? ఉంది. కానీ వారికి ఏ స్థలం ఉంటుందని? బాహ్యమైన ప్రాకృతమైనటువంటి స్థలం వారికి స్వాధీనమైపోయింది.
1: ద పీపుల్ హ్యావ్ ప్లేస్ అవుట్ వర్డ్ ఇన్ ద వరల్డ్.
0: కానీ గుణవంతునికి భగవంతుని హృదయంలోనే స్థలం ఏర్పరచుకున్నాడు.
1: బట్ వర్చ్యువస్ పర్సన్ ఫైండ్స్ ఎ ప్లేస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ గాడ్.
0: కనుకనే మనం ఎక్కడ స్థానం సంపాదించుకోవాలి? భగవంతుని హృదయంలో మనం స్థానం సంపాదించుకోవాలి.
1: వేర్ షుడ్ వి ఫైండ్ ఎ ప్లేస్?
0: నిజముగా ప్రాచీన కాలం నుండి భారతీయులు ఇట్టి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక తత్వం చేతనే అన్ని దేశములకు శాంతి సుస్థిరమైన శాంతి భద్రతను చేకూరుస్తూ వచ్చారు.
1: బికాస్ ఆఫ్ సీక్రెట్ కల్చర్ ఇన్ భారత్, ఇట్ కుడ్ షేర్ విత్ ది రెస్ట్ ఆఫ్ ది నేషన్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: ఆనాటి పండితులు, ఆనాటి విద్యావంతులు, ఈనాటి విద్యావంతుల లోపల ఏ క్షణం కూడా దీనికి కూడా పనికిరారు.
1: ఎడ్యుకేటెడ్ పీపుల్ స్టాండ్ నో వేర్ వెన్ కంపేర్ టు దోస్ పీపుల్.
0: గొప్ప మహనీయులు,
1: నోబుల్ సోల్స్,
0: వారు తమ విద్యలను అన్నింటినీ కూడాను దైవార్పిత భావంతో చూస్తూ వచ్చారు.
1: ఆల్ దేర్ నాలెడ్జ్ ఈజ్ ఆఫర్ టు గాడ్.
0: కనుకనే ఈనాటి విద్యలన్నీ కూడా మేము మనము కేవలం ధనమును అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నాము.
1: బట్ వీఆర్ సెల్లింగ్ అవుట్ ఆల్ అవర్ నాలెడ్జ్ ఫార్ మనీ.
0: మనీ కాదు ఇంపార్టెంట్, మైండ్ ఇంపార్టెంట్.
1: మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, మైండ్ ఈజ్ ఇంపార్టెంట్.
0: కనుకనే మన మనసును మన స్వాధీనం నందుంచుకోవాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ ఎ కంట్రోల్.
0: మనసును దైవార్పిత భావంతో మనం అర్పితం గావించాలి.
1: వీ షుడ్ సరెండర్ అవర్ మైండ్ టు గాడ్.
0: ఈనాడు బాహ్యమైనటువంటి యొక్క జగత్తుకును బ్రహ్మకును నిండి సంబంధం ఏమిటి అని అనేక మంది ప్రశ్నిస్తారు.
1: మెనీ క్వశ్చన్ టుడే, వాట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఔటర్ వరల్డ్ అండ్ బ్రహ్మ.
0: నాయన, ఈ ప్రాకృతమైనటువంటి జగత్తు బ్రహ్మము రెండు ఒక్కటే.
1: యాక్చువల్లీ స్పీకింగ్ ద ఫిజికల్ వరల్డ్ అండ్ బ్రహ్మన్ ఆర్ వన్.
0: కార్యము జగత్తు, కారణము భగవంతుడు. కార్యము జగత్తు, కారణము భగవంతుడు.
1: ది ఎఫెక్ట్ ఇస్ ద వరల్డ్, ద కాజ్ ఈస్ గాడ్.
0: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: ఇట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కాజ్ అండ్
0: ఈ జగత్తులో బ్రహ్మ తప్ప మరొకటి లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ ఓన్లీ బ్రహ్మ, నో వన్.
0: కనిపించేదంతా కూడా జగత్తుగా కనిపిస్తుంటుండాలి.
1: ఇట్ అపియర్స్ యాస్ వరల్డ్.
0: దీనికి చక్కని ఒక ఉదాహరణ,
1: గుడ్ ఎగ్జాంపుల్.
0: ఒక విత్తనమును భూమిలో నాటినప్పుడు,
1: వెన్ యూ సో ఎ సీడ్,
0: అది మట్టిలో నాటాము.
1: యు హావ్ సోన్ ఇన్
0: ఎర్త్, కానీ మొక్క అయింది.
1: ఇట్ గ్రోస్ ఇన్ ఎ ప్లాంట్,
0: వృక్షమైంది.
1: ఎ ట్రీ,
0: శాఖోపశాఖలుగా అభివృద్ధి అయింది.
1: ఇట్ ఇస్ రిపీటెడ్
0: అందులో ఫలములు పుష్పములు కూడా వికసించాయి.
1: యు ఫైండ్ సో మెనీ ఫ్లవర్స్ బ్లాసమింగ్ ఫోర్.
0: అయితే ఈ పుష్పములు, ఈ ఫలములు, ఈ శాఖలు, ఈ శాఖోపశాఖలు, ఈ కొమ్మలు, ఈ యొక్క చెట్టు, ఇదంతా దేని స్వరూపము?
1: ద ఫ్లవర్స్, ద బ్రాంచెస్ అండ్ ద ఫ్రూట్స్ అండ్ ఎ హోల్ ప్లాంట్, what does it, what do they signify?
0: Anta mattimayame,
1: that's full of mud only.
0: Ee matte kommaluga maaripoyindi.
1: It mud that becomes branches.
0: Ee matte vrukshanga maaripoyindi.
1: It has grown into tree.
0: Ee matte phalamuluga maaripoyindi.
1: The very same mud.
0: Ee matte pushpamuluga maaripoyindi.
1: The same flower.
0: Nee yokka drishti lopala binna binna swarupanga nee chustunnavu.
1: But from your point of view they are varied.
0: Sarvam ekatma swarupam.
1: Everything is only one.
0: కనుకనే బీజం మాం సర్వభూతానాం అన్నాడు భగవద్గీతలో.
1: Therefore భగవద్గీత,
0: విత్తనము నేనే.
1: I am the seed.
0: ఈ విత్తనం నుండి వచ్చినటువంటి వివిధ రూపములంతా కూడాను నేనే.
1: The different forms you find are only my own.
0: ఆకులో ఉన్నది మట్టే, పువ్వులో ఉన్నది మట్టే, కొమ్మలో ఉన్నది మట్టే, వేర్లలో ఉన్నది మట్టి, అంతా మట్టిమయమే.
1: The very same mud is present in the root, in the flower, in the branches, in the fruit.
0: కనుక ఇవన్నీ భిన్న భిన్న స్వరూపాన్ని ధరిస్తూ ఉంటుండాలి.
1: They assume varied forms.
0: మృత్పిండమేకం బహుభాండ రూపం.
1: Mud is same, but pots are many different forms.
0: గోచిరమేకం బహుధేను జాత.
1: Milk is one, cows are many.
0: Suvarnamekam bahubhushanani.
1: Gold is one, jewels are many.
0: Ekam paratma bahudehavarti. Anta paramatmude bahudehavarti. Dehamulu anekanga unnai.
1: There is only one God who dwells in many of the beings and creatures.
0: దేహముల యొక్క రూపనామములు భిన్న భిన్నంగా ఉంటున్నాయి.
1: ద నేమ్స్ అండ్ ద ఫార్మ్స్ ఆఫ్ బాడీ వేరీ,
0: కానీ దైవము ఒక్కడే.
1: బట్ గాడ్ ఈజ్ వన్.
0: ఇలాంటి సత్యాన్ని ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను చక్కగా గుర్తించాలి.
1: ఎవ్రీవన్ అలాంగ్ ది స్పిరిచువల్ పాత్ షుడ్ నో దిస్.
0: కానీ ఈనాటి మానవుడు, ఈనాటి విద్యావంతుడు కేవలం ధనమే ధనమే ధనమే ప్రధానమని జీవితాన్ని అంకితం చేస్తున్నాడు.
1: బట్ మ్యాన్ టుడే educated, he thinks of money only.
0: కావలసినది,
1: మనీ ఇస్ నీడ్.
0: ధనము ఉండవలసినది. ధనము లేకపోతే క్షణమైన ఈ జగత్తులో ఉండలేము.
1: వి కెనాట్ లివ్ ఫర్ ఎ సెకండ్ విత్ మనీ.
0: దానికి కూడా ఒక పరిమితం ఉంటుండాలి.
1: బట్ ఇట్ షుడ్ బి అండర్ సర్టెన్ లిమిట్.
0: పరోపకార సంబంధమైన కార్యంలో దీన్ని ప్రవేశపెట్టాలి.
1: సాక్రిఫైస్ ఫర్ ద వరల్డ్.
0: కేవలం దాన్ని దాచిపెడితే మట్టిలో ఉండినటువంటి రాళ్ల వలె ఉంటుంటాది డబ్బు కూడాను.
1: ఇఫ్ యూ అమాస్ వెల్త్, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ప్రెషర్ స్టోన్స్.
0: దాచవద్దు, దాచవద్దు.
1: నెవర్ హైడ్ ఇట్.
0: మనకు తెలియకుండా మట్టిలో ఎన్ని విలువైన రాళ్ల ఉంటున్నాయి.
1: దట్ ప్రెషర్ స్టోన్స్ ఆన్ ఎర్త్.
0: కానీ ఉండి ప్రయోజనం ఏమి?
1: వాట్ ఆర్ ది యూజ్ ఆఫ్ దెమ్?
0: దానిని తిరిగి వెలుపలకు తీసి దానికి తగినటువంటి విలువ నచ్చి జగత్తులో దాన్ని వ్యాపింప చేయాలి.
1: యూ షుడ్ బ్రింగ్ అవుట్ ద ప్రెషర్ స్టోన్స్ అవుట్ ఆఫ్ ద ఎర్త్ and make use of them.
0: కనుకనే ఆ సత్కర్మల లోపల దీన్ని ప్రవేశపెట్టాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ దెమ్ ఇన్ యాక్షన్.
0: అట్లా లేకుండా పోతే మానవత్వాన్ని ఆ ధనము కృంగింపజేస్తుంది.
1: అదర్వైజ్ ది వెరీ సేమ్ మనీ విల్ మేక్ యూ డికే.
0: ధనమెచ్చిన మదమెచ్చును.
1: ఇఫ్ యూ హావ్ మోర్ మనీ విల్ బి మోర్ ఈగోయిస్టిక్.
0: మదమెచ్చిన దుర్గుణంబు మానక హెచ్చును.
1: అవుట్ ఆఫ్ ప్రైడ్ యూ విల్ హ్యావ్ మెనీ బ్యాడ్ క్వాలిటీస్.
0: ధనముడిగిన మదముడుగును.
1: The moment money goes, you will not be egoistic.
0: Na durgunambu manunu manishi.
1: When the pride is gone, there will be no bad quality.
0: Oh, manavuda.
1: Oh, man.
0: Ee satyanni neevu gurtinchu.
1: Know this truth.
0: Thanamu kavalsinadi.
1: Money is necessary.
0: Dana dharmam lopala, tyaga bhavam lopala, loka kshemam lopala, loka kalyanamulakai deenni viniyoginchu.
1: Make use of the money in acts of charity and sacrifice it for the welfare of the world.
0: Anati Rama Rajyamulo gavinchinatvanti maha tyagam.
1: It is the highest principle of sacrifice in Ramarajya.
0: Ramudu sarvasmunu tyagam chestu vachadu.
1: Rama sacrificed everything.
0: Anduvalle aanadu vedam kudanu na karmana na prajaya ghanena tyageneke amrutatva manasuhu. Anduvalle adi Ramarajyamuni goppa kirtini arjinchindi.
1: It's only tyaga sacrifice that confers immortality, therefore Ramarajya is reputed.
0: Tana kattukunnatvanti vastramulu kudanu ichi aranyaniki vellaadu.
1: He sacrificed even his clothing.
0: గోవులంతా దానం చేశాడు.
1: జస్ట్ ఆఫర్ టు ఎవ్రీ.
0: తన పడకలు కూడా దానం చేశాడు.
1: ఈ ఆఫర్ డిస్ట్రిబ్యూటెడ్.
0: సర్వమును త్యాగం చేశాడు.
1: ఈ సాక్రిఫైస్ ఆఫ్.
0: ఆ త్యాగం చేయటం వల్లనే రామతత్వం అనేటువంటిది వ్యాప్తి గావించింది జగత్తుకు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది సాక్రిఫైస్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్ప్రెడింగ్ ఆఫ్ రామ నేమ్.
0: అన్ని మనకు కావాల్సింది
1: In fact, we
0: తన వెంట ఏమి తీసుకెళ్లాడు?
1: What is he has taken?
0: ఏమి తీసుకున్నాడు?
1: Nothing.
0: తన పాదములకు చెప్పులు కూడా వేసుకోలేదు.
1: He didn't wear even chappals.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: సర్వసంగ పరిత్యాగములో ఉండినటువంటి వైరాగ్యం ఇదియే.
1: This is the essence of renunciation.
0: వైరాగ్యం అనగా సర్వాన్ని త్యాగం చేయటం కాదు.
1: It's not giving up totally.
0: సమత్వాన్ని వహించటమే త్యాగము, అదే ఒక వైరాగ్యము.
1: The spirit of equanimity is renunciation.
0: ఎవరైనా నిందించని,
1: one may blame you.
0: ఎవరైనా భూషించని,
1: one may praise you.
0: రెండింటిని సమత్వంగా తీసుకో.
1: Take them in equal spirit.
0: ఎవరైనా ఒక విధమైనటువంటి దీంతో నీకు అపకారం చేయని,
1: one may harm you.
0: మరొకరు ఉపకారం చేయని,
1: or help.
0: రెండింటిని సమత్వంగా తీసుకో.
1: Take it in equal spirit.
0: ఒక వ్యాపారంలో నష్టం వచ్చింది, మరొక వ్యాపారంలో ఆదాయం వచ్చింది.
1: You may sustain a loss or you may gain another.
0: ఈ రెండింటిని సమత్వంగా తీసుకో.
1: Take them in equal spirit.
0: కనుకనే సమత్వం యోగముచ్యతే.
1: So this equanimity is yoga.
0: ఈ యోగం సుకర్మ కౌశలం.
1: And it is
0: అదియే సుకర్మ కౌశలం.
1: It is doing work.
0: అదియే మన యొక్క జీవితం యొక్క కళ్యాణం.
1: It only confers joy to our life.
0: సాధ్యమైనంత వరకు నువ్వు,
1: to the extent possible,
0: దీనులను దిక్కులేనటువంటి వారిని కాపాడటానికి తగినటువంటి కృషి చేయాలి.
1: We should render service to the needy, poor, needy people.
0: చేయాలంటే ఈ త్యాగభావం మనలో రావాలనుకుంటే,
1: to develop the spirit of sacrifice,
0: మన హృదయంలో దైవభావం ప్రారంభించాలి.
1: We should develop divine thoughts.
0: దైవభావమే హృదయంలో లేకపోతే ఈ భావములన్నీ నిరుపయోగమే.
1: Without divine thoughts, all other are useless.
0: మనకు ఏ విధమైనటువంటి అస్త్ర శస్త్రములు ఇంట్లో చేతిలో ఉంటాయో అప్పుడు దానికి తగినటువంటి భావములే మనలో ఆవిర్భవిస్తుంటాయి.
1: As the things that you have on hand, you develop the
0: mana chetulo dhanam kuda adhikanga unte daniki sambandhinchinatu lobhitvam kuda adhikanga vastuntadi.
1: If you have more of money, naturally you sacrifice.
0: Okkalo oka samayam lopala ramulato sita cheppindi.
1: At one time Sita told Rama,
0: Rama,
1: ee
0: adavulo santirincheetundi brugamulu neeke apakaramu cheyaledi kada.
1: The animals in the forest haven't harmed you.
0: Alanti apakaram cheyinatundi brugamulu neevu sikshinchadamu enta doshamu.
1: Why do you kill them though they haven't harmed you anyway?
0: Rakshasulu aranyamulo sancharistunnaru dandakaranyamulo.
1: Demons are moving about.
0: Vaaravaru neeku apakaram cheyaledu.
1: They have not harmed you.
0: Vaarini enduku neevu samharinchatam?
1: Why do you kill them?
0: Nee astramulu daggaru unnayi kanukane samharinchetundi bhavam neelo aavirbhavistunnayi.
1: As you have weapons with you, you develop this idea of
0: samharinchadam. Aa weapons nee daggara lekapothe samharinchalanatundi durbhavame neelo raadu.
1: If you don't carry weapons, you will never entertain the idea to kill them.
0: నీలో సత్యం ఉన్నది.
1: You have truth.
0: కానీ ధర్మం ఉన్నది.
1: You have dharma.
0: కానీ హింస మాత్రం ఒకటి, విరుద్ధమైనటువంటిది కూడా ఉంటుండాలి.
1: But this violence is also.
0: ఈ హింసను నీవు దూరం చేసుకో, నీవు అహింసా స్వరూపుడు అయిపోతావు.
1: Give up this violence, then follow non-violence.
0: దీనికి ఒక చక్కని కథ చెప్పింది సీతని.
1: Sita narrated a good story here.
0: ఇంద్రుడు,
1: ఇంద్ర,
0: ఒక తపస్సు చేసుకుంటున్నటువంటి ఒక మహర్షిని చూచాడు.
1: Saw a rishi in deep
0: తపస్సు. గాఢమైన తపస్స లేక కృత్రిమైనటువంటి తపస్స పరీక్షించాలని ప్రయత్నించాడు.
1: ఇంద్ర డిసైడెడ్ టు టెస్ట్ వెదర్ ద పెనెన్స్ ఇస్ జెన్యున్ ఆర్ ఆర్టిఫిషియల్.
0: ఆ ఇంద్రుడు ఒక సేవకుడి వేషంతో వచ్చాడు.
1: ఇంద్ర కేమ్ ఇన్ ది అటైర్ ఆఫ్
0: ఖడ్గమును తీసుకుని వచ్చాడు. ఖడ్గమును.
1: హీ బ్రాట్ ద స్వార్డ్.
0: మహర్షి, నేనేదో ఒక అర్జెంట్ పని పైన వెళుతున్నాను.
1: I'm going on urgent work.
0: చాలా విలువైనటువంటి ఖడ్గము.
1: This is a valuable sword.
0: నీ దగ్గర పెట్టిపోతున్నాను, దీనికి కాపాడుండు, తిరిగి నేను వచ్చి తీసుకుంటానన్నాడు.
1: I'm keeping this sword by your side. Take care of it. I'll collect it back on my return.
0: సరే మంచిదన్నాడు.
1: He said yes.
0: మాట ఇచ్చాడు.
1: He promised.
0: ఇంకా ఆనాటి నుంచి కూడాను ఈ మనసంతా ఖడ్గం పైనే.
1: Since then he was concentrating on this
0: sword. ఎక్కడికి వెళ్ళినా గానీ ఆ ఖడ్గాన్ని చేతిలో పట్టుకుని తీసుకుపోవటం, ఎందుకంటే కాపాడుతానని దానికి వాగ్దానం ఇచ్చాను.
1: Wherever he was going, he was taking this sword along with him because he made a promise.
0: ఈ ఖడ్గమును చేతిలో పట్టుకుని పోట్టుకుని పోతూ తిరుగుతూ ఉండటం చేత కొన్ని హింస భావములు అతనిలో ప్రారంభమైనాయి.
1: As he was carrying the sword with him, he entertained the ideas of
0: violence. తపశక్తి అనేటువంటి భావమే పూర్తి పోయింది.
1: He lost all the sense of penance.
0: ఈ విధమైనటువంటి ఒక తపస్సు భావం అనేటువంటి కూడా నిర్మూలమైపోయింది.
1: ఆల్ దీస్ ఫీలింగ్స్ ఆర్ గాన్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: ఈ వస్తువు యొక్క ప్రభావమే.
1: ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది రిటర్న్.
0: సరే మంచిదన్నాడు.
1: హి సెడ్ yes.
0: మాట ఇచ్చాడు.
1: హి ప్రామిస్.
0: ఇంకా ఆనాటి నుంచి కూడాను ఈ మనసంతా ఖడ్గం పైనే.
1: సిన్స్ దెన్ హి వాస్ కాన్సంట్రేటింగ్ ఆన్
0: ఎక్కడికి వెళ్ళినా గానీ

0: రీజన్.
1: ఈ వస్తువు యొక్క ప్రభావమే.
0: ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది స్వోర్డ్ హీ వాస్ క్యారీయింగ్.
1: కనుకనే మనలో ఒక విధమైనటువంటి దుర్గుణములు అనేటువంటి ఆయుధములు మనలో ఉండినప్పుడు,
0: వెన్ యూ హ్యావ్ దిస్ వెపన్,
1: ఎక్కడికైనా వెళ్ళు, ఆ దుర్గుణములు నిన్ను దుర్భావంలోనే ప్రవేశపెట్టుంటాయి.
0: ఇఫ్ యూ క్యారీ ది వెపన్స్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్ యూ విల్ ఎంటర్టైన్ బ్యాడ్ ఐడియాస్.
1: నామము అనేటువంటి సద్గుణములు నీ హృదయంలో నింపుకో.
0: Develop the divine.
1: నీవు ఎక్కడికి వెళ్ళినప్పటికీ నీ సద్గుణ స్వరూపుడిగానే రూపొందుతావు.
0: Wherever you go, you'll be one of character and virtue.
1: సత్కీర్తిని ఆర్జిస్తావు.
0: You'll be reputed.
1: సదాచార సంపన్నుడవుతావు.
0: You'll practice.
1: అది మానవుని యొక్క ప్రధానమైన విలువలు.
0: They are the human values.
1: ఈ యొక్క దమమును సాధించాలి.
0: You should have sense control.
1: ఈ విధమైనటువంటి ప్రేమను సాధించాలి.
0: You should develop love.
1: అది విద్య యొక్క నిజమైనటువంటి ప్రమాణములు.
0: That is the real value in our life.
1: సత్య ధర్మ ప్రేమ శాంతును లేకున్నా విద్యలన్నీయు నేర్చి విలువ సున్నా.
0: వితౌట్ దీస్ వాల్యూస్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్ ఇట్స్ వాల్యూ ఇస్ జీరో.
1: అయితే నేర్చండి విద్యలు.
0: కోర్స్ లర్న్.
1: నేర్చే నిమిత్తమే మేము కూడా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాము.
0: వీ స్టార్టెడ్ ది ఇన్స్టిట్యూట్.
1: అయితే
0: స్టడీ
1: ఆ విద్యను కూడాను పరోపకార సంబంధమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: బట్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్ షుడ్ బి మేడ్ యూజ్ ఆఫ్ టు రెండర్
1: లోక శ్రేయస్సుకై దీనిని వినియోగించాలి.
0: ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ అదర్స్.
1: సమాజ క్షేమమునకై వినియోగించాలి.
0: ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ సొసైటీ.
1: తన క్షేమాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి.
0: యూ షుడ్ కీప్ యువర్ ఓన్ ఆల్సో.
1: తనం తాను విసర్జించమని కాదు.
0: నాట్ దట్ యూ షుడ్ గివ్ అప్ యువర్.
1: ఏ ఇంద్రియమును నీకు అనుగ్రహించాడో ఆ ఇంద్రియమును స్వార్థమునకు పరార్థమునకు రెండింటికి నీ ఉపయోగించుకోవాలి.
0: దోస్ సెన్సెస్ గిఫ్టెడ్ టు యూ షుడ్ బి యూజ్డ్ పర్సనలీ అండ్ ఫర్ సొసైటీ.
1: కనుకని
0: సో
1: ఈ విధమైనటువంటి స్వార్థ పరార్థ భావంతో మానవుడు ప్రవర్తించినప్పుడే ఇతనికి మానవత్వము అనేటువంటి ఒక సార్థక నామం అతనికి దక్కుతుంది.
0: యు కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ ఇఫ్ యూ మేక్ యూజ్ ఆఫ్ సెన్సెస్ ఫర్ యువర్ బెనిఫిట్ అండ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద సొసైటీ.
1: రామాయణం అంతా కూడాను సత్య ధర్మమును ప్రబోధిస్తూనే వచ్చాయి.
0: రామాయణ టీచెస్ ద ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: ఈ సత్య ధర్మమునే కోల్పోతే మానవత్వమునకు విలువే లేదు.
0: వెన్ దీస్ టూ ఆర్ లాస్ట్ హ్యూమన్ హ్యాస్ నో.
1: దహన శక్తిని కోల్పోతే అది ఎట్లా బొగ్గుగా మారిపోతుందో.
0: జస్ట్ ఎస్ వెన్ ది పవర్ టు బర్న్ ఇస్ లాస్ట్
1: బొగ్గును అగ్ని అని ఎవరు చెప్పరు.
0: Nobody will call coal a fire.
1: అగ్నిని ముట్టుకుంటే కాలుస్తుంది, బొగ్గును ముట్టుకుంటే మాలిన్యం అవుతుంది.
0: When there is fire, it burns. Otherwise, if you touch the coal, it will be dirty.
1: ఆ అగ్ని యొక్క ధర్మము కోల్పోవడం చేతనే అది బొగ్గుగా మాలిన్యంగా మారిపోతుంది.
0: As the fire has lost its value, it has come down to a level of coal.
1: కనుకనే మానవుని యొక్క శక్తులు అనేటువంటి ఈ సత్య ధర్మ ప్రభావములు ఈ కోల్పోయినప్పుడు మనము కేవలము మనుష్యమునేటువంటి తత్వం లోపల మాలిన్యంగా రూపొందుతాం.
0: Therefore, when human qualities such as truth and righteousness are lost,
1: ఆ బొగ్గును ముట్టినప్పటికీ తిరిగి మాలిన్యమైపోతాం.
0: You come down to a level of a coal, full dirt.
1: అదే విధంగానే ఈనాడు మన హృదయాలంతా మాలిన్యం కావడానికి మన యొక్క సహజ ధర్మాన్ని మనం కోల్పోవటమే దీనికి మూల కారణము.
0: Our hearts are polluted and dirty because we have lost our natural values.
1: కనుక మానవత్వం అనగా
0: human life,
1: ఈ యొక్క మూడింటి యొక్క ఏకత్వం ఉంటుండాలి.
0: Should have the unity of the Trinity.
1: మనస్సు,
0: మైండ్,
1: వాక్కు, కాయము, ఇదే త్రికరణ శుద్ధి అని.
0: ది హార్మనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్
1: డీడ్. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: అతనే నీవు మనిషి.
0: దెన్ యూఆర్ ఎ హ్యూమన్.
1: ఈ మూడు ఏకం కాకపోతే నీవు మనిషి కాదు.
0: బిరెఫ్ట్ ఆఫ్ దీస్ త్రీ యూఆర్ నో హ్యూమన్ బీయింగ్.
1: కనుక మనిషి కావాలన్నప్పుడు ఈ త్రికరణ శుద్ధిని మనం పెంచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు బి ట్రూ హ్యూమన్ బీయింగ్ షుడ్ డెవలప్ దిస్ హార్మనీ.
1: సమాజంలోనే కాదు, ఇంటిలోనే కాదు, దేశంలోనే కాదు, ఎక్కడైనప్పటికీ నీకు సత్కీర్తి అనేటువంటిది వెతుక్కుంటూ వస్తుంది.
0: నాట్ ఓన్లీ అట్ హోమ్ ఇన్ సొసైటీ బట్ నేషన్ బై లార్జ్.
1: సత్యాన్ని వెతకనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ సచ్.
1: నీవు పవిత్రుడిగా ఉంటే సత్యమే నిన్ను వెతుక్కుని వస్తుంది.
0: ఇఫ్ యు ఆర్ సీక్రెట్, ద ట్రూత్ విల్ ఫాలో యూ.
1: ధర్మాన్ని నీవు ప్రయత్నంగా ఒక సంచరించడం ప్రయత్నంగా వెతకడం అక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ధర్మ.
1: ధర్మమే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది.
0: ధర్మ విల్ బి ఆఫ్టర్ యూ.
1: కనుకనే దానిని మనం వెతుక్కుంటూ పోయటం మన బలహీనత.
0: ఇఫ్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ దెమ్, యూఆర్ వీక్.
1: అదే మనమని వెతుక్కుంటూ రావాలి, అది యొక్క మన బలము.
0: That should come in search of you. There lies your
1: దైవమే నిన్ను వెతుక్కుంటూ రావాలి.
0: గాడ్ షుడ్ కమ్ ఇన్ సర్చ్ ఆఫ్.
1: దైవాన్ని వెతకడానికి నీవు ప్రయత్నించడం కేవలం మూర్ఖత్వము.
0: ఇట్ యువర్ ఫూలిష్నెస్ ఇఫ్ యూ సర్చ్ ఫర్.
1: ఎందుకనగా సర్వత్రా ఉంటున్నాడు భగవంతుడు.
0: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
1: అన్వేషణ అనేటువంటిది ఎందుకు?
0: వై డూ యూ సర్చ్?
1: ఎక్కడో ఒక చోటు ఉంటే అతను అక్కడ ఉన్నాడా లేదా అని అన్వేషణ జరపాలి.
0: ఇఫ్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎట్ వన్ లొకేషన్, యూ
1: సర్వత్రా ఉండేటువంటి భగవంతుని వెతికేది ఎందుకు?
0: గాడ్ ఇస్ ఎవ్రీవేర్, వై డూ యూ సర్చ్?
1: అందుకోసమనే అనిబిసెంట్ కూడా ఒకానొక సమయంలో చెప్పింది.
0: సో అనిబిసెంట్ ఆల్సో సెడ్ ఎట్ వన్.
1: ఈనాడు భక్తులందరూ భగవంతుని వెతుకుతున్నారు.
0: టుడే డివోటీస్ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
1: ఇది సరియైన భక్తి కాదు.
0: ఇట్స్ నాట్ ట్రూ డివోషన్.
1: భగవంతుడే భక్తుని వెతుక్కుంటూ రావాలి.
0: గాడ్ షుడ్ కమ్ ఇన్ సర్చ్.
1: వేర్ ఇస్ మై డివోటీ, వేర్ ఇస్ మై డివోటీ, వేర్ ఇస్ మై డివోటీని తానే వెతుక్కుంటూ రావాలి.
0: గాడ్ హింసెల్ఫ్ షుడ్ బి ఇన్ సర్చ్ ఆఫ్ డివోటీ సేయింగ్ వేర్
1: ఇస్ మై డివోటీ. అది నిజమైనటువంటి యొక్క ఫలితము.
0: దట్ ఇస్ ట్రూ కాన్సిక్వెన్స్.
1: అది లేకపోతే ప్రయోజనం ఏమిటి?
0: అదర్వైజ్ వాట్ ఇస్ ది యూజ్?
1: నేను భగవంతుని భక్తుడను, నేను భగవంతుని భక్తుడను, కృష్ణ భక్తుడను, రామ భక్తుడను.

0: చేయబోతున్నాని చెప్పుకోవటం ప్రయోజనం లేదు.
1: ఇట్స్ యూస్లెస్ టు డిక్లేర్ వన్స్ ఓన్ సెల్ఫ్ ఎస్ రామా.
0: భగవంతుడు చెప్పాలి, నాయన నీవు నా భక్తుడవు, నీవు నా వాడవు అని భగవంతుడే చెప్పాలి.
1: గాడ్ షుడ్ సే యు ఆర్ మై డివోటీ.
0: అది భగవద్గీత యందు చక్కని ఆదర్శం చేశాడు.
1: ఎ వెరీ గుడ్ ఐడియల్ ఇస్ టాట్ ఇన్ భగవద్గీత.
0: మన్మనా భవమద్భక్తు మజ్జాజీ మాం నమస్కరి మామే వైశ్యసీ సత్యంతే ప్రతి జానే ప్రయోజమే. అయ్యా నేను నీ భక్తుడునే అనుకుంటున్నావు, అది సరైంది కాదు. భగవంతుడి నుంచి రావాలి రిప్లై నీవు నా భక్తుడు అని.
1: యూ క్లెయిమ్ దట్ యువర్ డివోటీ, నో, యూ షుడ్ గెట్ రిప్లై ఫ్రమ్ గాడ్.
0: నీ ఒక రిజిస్టర్ కవర్ రాశావు నీ ఫ్రెండ్ కు.
1: యు హావ్ రిటన్ ఎ లెటర్ టు యువర్ ఫ్రెండ్.
0: కానీ ఆ రిజిస్టర్డ్ లెటర్ అక్కడ చేరినట్టుగా అక్కడ నుంచి ఫ్రెండ్ నుంచి అక్నాలెడ్జ్మెంట్ రావాలి.
1: వెన్ యూ రైట్ ఎ రిజిస్టర్డ్ లెటర్ యూ షుడ్ గెట్ అక్నాలెడ్జ్మెంట్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్.
0: అక్నాలెడ్జ్మెంట్ వచ్చినప్పుడే ఈ కవర్ ఒక మిత్రునికి చేరింది అని ఒక గుర్తు.
1: When you are in due receipt of the acknowledgement, it means the letter is received.
0: నీవు చేసినటువంటి ప్రార్థన భగవంతునికి అందిందని భగవంతుడు నాయన నీవు నా భక్తుడు అని చెప్పించుకోవాలి.
1: In order to make sure that your prayers are heard, God should declare you my devotee.
0: లేకపోతే అందినట్టు అవుతుంది.
1: Otherwise, how do you call
0: ఈనాటి విద్యావంతులు ఏ విధంగా కవర్స్ పోస్ట్ చేస్తున్నారు తెలుసునా?
1: Modern educated people, do you know how they post letters?
0: లెటర్స్ రాస్తున్నారు, చాలా బాగా రాస్తున్నారు.
1: దే ఆర్ రైట్ లెటర్స్ వెరీ నైస్లీ.
0: కానీ అడ్రస్ రాయటం లేదు.
1: బట్ దే ఆర్ నాట్ రైట్.
0: ఫ్రమ్ అడ్రస్ లేదు, టు అడ్రస్ లేదు.
1: దేర్ ఇస్ నో ఫ్రమ్ అడ్రస్, దేర్ ఇస్ నో టు.
0: ఆ బాక్స్ లో వేస్తున్నారు.
1: దే పుట్ ఇన్ ద బాక్స్.
0: ఈ లెటర్ ఎక్కడ పోతుంది?
1: వేర్ డస్ ఇట్
0: గో? లెటర్స్ ఆఫీస్ కు పోతుంది.
1: ఇట్ విల్ గో టు ద డెడ్ లెటర్ ఆఫీస్.
0: ఫ్రమ్ అడ్రస్ అయినా ఉండాలి.
1: ఎయిదర్ దే షుడ్ బి ఫ్రమ్,
0: టు అడ్రస్ అయినా ఉండాలి.
1: ఆర్ అట్లీస్ట్ టు అడ్రస్.
0: టు అడ్రస్ లేదు, ఫ్రమ్ అడ్రస్ లేదు.
1: నైదర్ ఆఫ్ ది టు ఆర్ మెన్షన్డ్.
0: లోపల చూస్తే చాలా గుండైనటువంటి అక్షరాలు, మంచి భాషతో ఉంటుండాలి.
1: ఇట్స్ ఎ వెరీ గుడ్ లెటర్, నైస్లీ రిటన్.
0: ఉపయోగమే,
1: ఇట్స్ ఆల్ యూస్లెస్.
0: చూసారా? అదే విధంగానే నేను ఎక్కడి నుంచి వచ్చాను అని ఫ్రమ్ అడ్రస్ నైనా నీవు తెలుసుకోవాలి.
1: నో యువర్ ఫ్రమ్ అడ్రస్, వేర్ ఫ్రమ్ ఐ హావ్ కమ్.
0: ఎక్కడికి నేను పోతున్నాను అని టూ అడ్రస్ నైనా తెలుసుకోవాలి.
1: ప్లీజ్ యూ షుడ్ నో టూ అడ్రస్, వేర్ డు యూ గో.
0: టూ అడ్రస్ తెలియదు, ఫ్రమ్ అడ్రస్ తెలియదు, ఈ కవర్ ఏం ప్రయోజనం?
1: యూ డోంట్ నో ది టూ అడ్రస్ ఆర్ ఫ్రమ్ అడ్రస్.
0: పునరపి మరణము పునరపి జనని జఠరే శయనం.
1: బర్త్ అండ్ డెత్ ఆర్ రిపీటెడ్ ఆఫ్.

0: ఈ రెండూ తెలియనటువంటి వాడు తిరిగి పుట్టడం చావటం, పుట్టడం చావటం, పుట్టడం చావటం.
1: The one who does not know these two addresses will be born and die off and on.
0: కానీ ఈ యవ్వనము లోపల మన మనస్సు అనేక రకమైనటువంటి యొక్క ఉడుదుడుకుల్లో ప్రవేశిస్తుంటుంది.
1: It's only in this age of youth the mind is highly confused with agitations.
0: కనుక ఈ యవ్వనం అనేటువంటిది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది, కానీ మన పుట్టుకతో రాలేదు, అంత్యం వరకు ఉండదు.
1: It comes in between, passes off. Why do you get confused?
0: కనుకనే చెప్పాడు శంకరాచార్యుడు కూడా.
1: సో శంకరాచార్య సార్
0: మాకు

0: యౌవన గర్వము. ఏమిటి యౌవన గర్వము? హరతి నిమిష కాల సర్వం. నీ జీవితం అంతా కూడా ఒక అర నిమిషం లోపలే పోతుంది.
1: ఆల్ యువర్ లైఫ్ విల్ వానిష్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ
0: మోమెంట్. దీనికోసం ఎందుకు ఈ గర్వము?
1: వై ఆర్ యూ గోయింగ్?
0: ఎందుకు ఈ అహంకారం?
1: వై ఆర్ యూ ప్రౌడ్?
0: ఈ అహంకారాన్ని నిర్మూలన చేసినప్పుడే ఆనందం నీలో అభివృద్ధి అవుతుంటుంది.
1: వెన్ యూ కిల్ ఆల్ ద ప్రైడ్ ఇన్ ఈగో యు విల్ బి బ్లిస్ఫుల్.
0: అందువల్లనే భగవంతునకు ఒక చక్కని పేరు ఉంటుండాలి.
1: గాడ్ హ్యాస్ గాట్ ఎ వెరీ గుడ్ నేమ్.
0: మధుసూదన అన్నాడు అతని పేరు.
1: వి కాల్ గాడ్ హ్యాస్ మధుసూదన.
0: మధుసూదన అనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై మధుసూదన?
0: మధు అనే రాక్షసును సంహరించినటువంటి వాడు అని దీని అర్థం.
1: ది మీనింగ్ ఈస్ ద వన్ హూ కిల్డ్ మధు ఎ డెమన్.
0: ఈ మధు అంటే ఏమిటి?
1: వాట్స్ దిస్ మధు?
0: అదే మధురము, అదే తీపి, అదే తేనె.
1: That is sweet, sweetness, honey.
0: ఈనాటి మానవునికి ఏది తీపి?
1: What is sweet to people today?
0: ఈనాటి మానవునికి ఏది మధురము?
1: What is the real
0: thing? అహంకారం అంటే చాలా మధురము.
1: The ego is so sweet to people today.
0: కనుక అహంకారం అంటే ఆశపడినటువంటి వాడు లోకంలోనే కనిపించడు.
1: There are none in this world who are not
0: అహంకారం అంటే చాలా మాధుర్యము.
1: Ego is so sweet, very sweet.
0: ఒక్క నిమిషం లోపల, కొన్ని నెలల లోపల నేను తాతా మాదిరి కావాలి, బిర్లా మాదిరి కావాలి, కిర్లాస్కర్ మాదిరి కావాలి అంటారు.
1: ఇన్ ఎ మినిట్స్ టైమ్ ఎవ్రీబడి వాంట్స్ టు బి లైక్ తాతాస్ అండ్ బిర్లా, సో రిచ్.
0: ఏం తాతా కావడానికి? నీ బిడ్డకు కుమారుడు పుడితే వాడు నిన్ను తాతా అని పిలుస్తాడు అంతే కదా. ఇంక తాతా ఎందుకు కావాలి నీవు?
1: ఇఫ్ యూ వాంట్ టు బి తాతా, ఇఫ్ యూ యువర్ డాటర్ హ్యాస్ ఎ సన్, యూ బికమ్ తాతా లైక్ గ్రాండ్ ఫాదర్. వాంచలు
0: పడుతున్నారు, అర్థరక్తమైన వాంచలు.
1: యు హావ్ మీనింగ్లెస్ డిజైర్స్.
0: కనుకనే ఈ అహం అనేటువంటిది అణిగినప్పుడే అప్పుడు దైవత్వం అనేటువంటిది మనలో ఆవిర్భవిస్తుంది.
1: When this ego is subdued, then divinity will originate.
0: కనుకనే భగవంతుడికి మధుసూ అట్టి అహంకారాన్ని నిర్మూలము గావించేటువంటి వాడు భగవంతుడు, కనుకనే అతనికి మధుసూదన అన్నారు.
1: As God killed this ego totally, he is called మధుసూదన.
0: భగవంతుని యొక్క నామంలో ఎంత అంతరార్థంతో కూడినటువంటి నామములు ఉంటున్నాయి.
1: ఎవ్రీ నేమ్ ఆఫ్ గాడ్ హెస్ గాట్ లాట్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్.
0: కానీ ఎవరు అట్టి గ్రంథాన్ని ఎవరు చదవటం లేదు.
1: నో వన్ వుడ్ ఎవర్ గో
0: ఈ పిచ్చి కథలంతా కూడా పట్టుకుని ప్రాకులాడుతుంటారు.
1: వి గో త్రూ ది
0: కనుకనే పిచ్చి జీవితంగా రూపొందుతుంటారు.
1: దేర్ఫోర్ ద లైఫ్ ఇస్ ఆఫ్ డెల్యూషన్.
0: ఎంత చదువు చదివి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ అవర్ నాలెడ్జ్?
0: నొసట రాత తప్పించ ఎవరి తరము?
1: హూ కెన్ మేక్ యూ ఎస్కేప్ ఫ్రమ్ డెస్టినీ?
0: చెడ్డ కాలము తందరు జేరినేని.
1: When the bad thoughts are there in the mind,
0: ఎండబారును బుద్ధులు బండబారు.
1: All mind will be dry and perverted.
0: కరికిని మొట్టమొట్ట మన యొక్క పవిత్రమైన భావాన్ని మనం పెంచుకోవాలి విద్యార్థులు.
1: So we should entertain sacred ideas, students.
0: అధిక భాషాన్ని తగ్గించండి.
1: We should not talk too much.
0: ఇతరులతో అధిక స్నేహాన్ని కూడా తగ్గించుకోండి.
1: Don't have too much of friendship.
0: ఏంటి ఈ స్నేహము?
1: What is this friendship?
0: ఎవరు నీకు నిజమైన స్నేహితుడు?
1: Who is your true friend?
0: ఈ ప్రపంచ స్నేహితులు అంతా నిజమైన స్నేహితులు కాదు.
1: The worldly friends are not true.
0: నీకు గనక వస్తు మహనాదుతో తొలతూకుతుండేంత వరకు హలో హలో హలో హలో అని వస్తుంటారు.
1: So long you have money and position, people say hello.
0: పాకెట్ లో మనీ ఉంటున్నప్పుడు హలో కమాన్ పోదాం సినిమాకి అంటారు.
1: When there's money in the pocket, hello, let's go to cinema.
0: కాని నీ పదవులు, నీ అధికారము, నీ యొక్క ఇది క్రమక్రమేణా తగ్గేటప్పటికి గుడ్ బై కూడా చెప్పడు, ఎక్కడో తప్పించుకుని తిరుగుతాడు.
1: The moment position, properties are gone, nobody will say goodbye at least.
0: కనుకని అతని కాదు నీ ఫ్రెండ్.
1: He's not your friend.
0: నిజమైన మిత్రుడు భగవంతుడే.
1: True friend is God.
0: ఎక్కడికి వెళ్ళినప్పటికీ నిన్ను వదలనటువంటి వాడు భగవంతుడే.
1: You may go anywhere, he will follow you.
0: అడవులు ఎందున్నా?
1: ఇన్ ద ఫారెస్ట్.
0: ఆకాశమునున్నా?
1: ఇన్ ద స్కై.
0: పట్టణమునున్నా?
1: సిటీ.
0: పల్లెనున్నా?
1: విలేజ్.
0: గుట్ట మీదనున్నా?
1: మౌంటైన్.
0: నట్టేటబడి ఉన్నా? దిక్కు లేని వాని దేవుడోము.
1: ఆర్ ఇన్ ఎ డీప్ సీ, గాడ్ ఈస్ ది రిఫ్యూజ్ ద ఫోర్ లార్న్.
0: ఈ మిత్రులంతా కూడా అంతవరకు రారు.
1: దీస్ ఫ్రెండ్స్ డోంట్ ఫాలో.
0: చెరువులో నీళ్లు ఉండినంత వరకు కప్పలు బెకబెకలాడుతుంటాయి.
1: సో లాంగ్ ది ట్యాంక్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్ యూ ఫైండ్ ది ఫ్రాగ్స్ దేర్.
0: నీరు ఎండిపోతే ఒక్క కప్ప అక్కడ ఉండదు.
1: The moment is dry, not even one frog. ఇది
0: ప్రాకృతమైనటువంటి ఒక సంబంధము, స్నేహము.
1: This is the friendship today.
0: ఎన్ని చూస్తున్నాం మనము?
1: So many we
0: ఎన్ని అనుభవిస్తున్నాం మనము?
1: So many we experience.
0: ఈ స్నేహితులంతా ఎక్కడున్నారు?
1: What happened to friends?
0: రెండేండ్లు మూడేండ్లు కాలేజీలో ఉన్నంత వరకు హలో హలో హలో హలో పట్టుకుని తిరుగుతారు.
1: They last for 2 to 3 years saying hello hello.
0: ఈ కాలేజీ వదిలిన తర్వాత ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్.
1: The moment they leave the college, it will be in different
0: direction.
1: East,
0: north, west. One is south.
1: And south, north appear in between.
0: అందువల్లనే ఈ విధమైనటువంటి స్నేహాలు కాదు. మంచిగా ఉండు, మంచిగా మాట్లాడు, మంచిగా వారితో ఉండు, అంతేకాని స్నేహంగా ఉండకూడదు.
1: Be good, talk nicely, but don't be a friend.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige.
0: ద్వేషాన్ని పెంచుకోకూడదు.
1: Don't
0: have మైత్రిని కూడా అభివృద్ధి గావించుకోకూడదు.
1: బట్ డోంట్ డెవలప్ టూ మచ్ ఆఫ్ ఫ్రెండ్షిప్.
0: ఎంత అవసరమో అంత మతమే.
1: ఓన్లీ టు ది ఎక్స్టెంట్ నీడ్.
0: ఏ పనికో ఆ పనికే మనం వినియోగించుకోవాలి.
1: ఫర్ ద జాబ్ గివెన్ టు యూ.
0: మితిమీరి పోతే ఇద్దరికి మతి చెడిపోతుంది.
1: ఇఫ్ ఇట్ ఇస్ టూ మచ్ యూ టర్న్ మ్యాడ్ బోత్ ఆఫ్ యూ.
0: కనుక మైత్రిని కూడా నువ్వు మితంలో పెట్టుకోవాలి.
1: ఫ్రెండ్షిప్ అండర్ షుడ్ బి సర్టన్.
0: కానీ మితములకు అతీతమైనటువంటి మైత్రి ఒక దైవత్వమే.
1: యు షుడ్ హావ్ టూ మచ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ విత్ ఓన్లీ వన్ గాడ్.
0: ఏనాటి కూడాను అతన్ని వదలడు.
1: హీ విల్ నెవర్ డ్రాప్ యూ ఎనీ టైమ్.
0: బంధువులందరూ వాకిటి దాకనే వల్లకాటికే వస్తురు.
1: Relations will follow you up to the doorstep or to the graveyard.
0: బాయనే నీ బంధుపాను బాయనేటువంటి ఆపద్ బంధువు భగవన్ నామమిరా.
1: God is the only refuge. Will follow
0: ఎక్కడికి వెళ్ళినా నీ వెంట వస్తుంటాడు భగవంతుడు.
1: He'll be with you wherever you go.
0: అట్ట వచ్చేటువంటి ఫ్రెండ్స్ ఈ జగత్తులో ఎవ్వరూ లేరు.
1: There are no friends in this world that will be.
0: కనుక రాముడు కూడాను ఇదే రామాయణుడు ఒక సమయంలో చెప్పాడు.
1: This is stated by Rama in Ramayana.
0: లక్ష్మణుడు మూర్చిల్లినాడు.
1: When Lakshmana fainted,
0: రాముడు అక్కడ కూర్చున్నాడు.
1: Rama was there.
0: లక్ష్మణ
1: లక్ష్మణ
0: కావాలంటే సీత వంటి భార్యలు ఎంతమంది అయినా చిక్కుతారు.
1: ఇఫ్ ఐ వాంట్ ఐ కెన్ హ్యావ్ వైఫ్.
0: కౌసల్య వంటి తల్లులైనా ఎంతవరకు నేను చిక్కుతారు.
1: ఐ కెన్ హ్యావ్ మదర్ ఆఫ్ ది చైల్డ్.
0: కానీ నా లక్ష్మణ వంటి సోదరుడు నాకు చిక్కడు ఇంకా.
1: బట్ ఐ కెనాట్ గెట్ ఏ
0: బ్రదర్ లైక్ లక్ష్మణ. లక్ష్మణ జీవితం నాకు అక్కర్లేదు.
1: దేర్ ఇస్ నో బ్రదర్ లైక్ లక్ష్మణ.
0: నేను కూడా నువ్వు పోతాను.
1: ఐ విల్ ఆల్సో గో.
0: ఓ జాంబవంత,
1: ఓ జాంబవంత,
0: ఓ సుగ్రీవ,
1: సుగ్రీవ,
0: ఓ అంగద, ఓ హనుమంత, మీరందరూ ఇంకా కిష్కిందకు వెళ్ళండి.
1: బెటర్ యూ గో బ్యాక్, యూ రిటర్న్.
0: లక్ష్మణ మూర్తి నుంచి వెనుకకు రాకపోతే నేను ఈ సముద్రంలోనే పడిపోతానన్నాడు.
1: ఇఫ్ లక్ష్మణ డజంట్ రీగెయిన్ హిస్ కాన్షియస్నెస్ ఐ విల్ ఆల్సో గో.
0: అలాంటి స్నేహం అంటే ఆత్మ ఒక్కటే.
1: ఆత్మ స్పిరిట్ ఇస్
0: మన వైస్ ఛాన్సలర్ చెప్పాడు. రాముడు దేవుడు, లక్ష్మణుడు జీవుడు అన్నారు.
1: వైస్ ఛాన్సలర్ సెడ్ రామా ఇస్ గాడ్, లక్ష్మణ ఇస్ ఇండివిడ్యువల్.
0: లక్ష్మణుడు కూడా జీవుడు కాదు, లక్ష్మణుడు దేవుడే.
1: లక్ష్మణ ఇస్ నాట్ ఇండివిజువల్, హీస్ ఆల్సో గాడ్.
0: అందరూ దేవుళ్ళే.
1: ఆల్ ఆర్ డివైన్.
0: జీవులు అనేటువంటి వారే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్
0: జీవత్వం అనేటువంటిది. ఏమిటి?
1: వాట్ ఇస్ ఇండివిజువల్?
0: చైతన్యమే జీవత్వము. అది ఏ దైవత్వం?
1: ఇస్ ఓన్లీ ద బాడీ దట్ మేక్స్ యూ.
0: కాబట్టి దైవం సర్వుడు ఎందు ఉంటున్నాడంటే చైతన్య స్వరూపుడై ఉంటున్నాడు సర్వుడు ఎందు.
1: గాడ్ ఈజ్ ఇన్ ఆల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్.
0: కనుక ఆ చైతన్యం నుంచి ఆవిర్భవించేటువంటిది పవిత్రమైనటువంటి ప్రేమ.
1: సో దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద టోటల్ అవేర్నెస్ ఇస్
0: ప్రేమ. స్వరూపమే భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ప్రేమ.

ஆஸ்தி சத்ய சமம் தப நாஸ்தி ராக சமம் துக்கம்

0: విద్యకు మించిన నేత్రములు ఈ జగత్తున కానరావు.
1: ఇన్ దిస్ యూనివర్స్ యు డోంట్ ఫైండ్ ఐస్ మోర్ దాన్ దట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్.
0: విద్యని మానవులకు నిజమైన నేత్రములు.
1: దిస్ నాలెడ్జ్ ఈస్ ద ట్రూ ఐ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: నాస్తి సత్య సమం తప. సత్యమునకు మించిన తపస్సు మరొకటి కానరాదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ దెన్ ద ట్రూత్ విచ్ ఇస్ ద పెనెన్స్.
0: అన్నపానాదులు వదలి ఆకులలములే మేసి అడవులు సంచరించినంత మాత్రమున తపస్సు కానేరదు.
1: ఐ మియర్లీ ఫర్సేకింగ్ డ్రింక్ అండ్ ద ఫుడ్ మూవింగ్ అబౌట్ ఇన్ ద ఫారెస్ట్ ఇట్ డజంట్ అమౌంట్ టు పెనెన్స్.
0: సత్యమే నిజమైన తపస్సు.
1: ట్రూత్ ఇస్ ద ట్రూ పెనెన్స్.

0: మానవులకు కోరికలకు మించినటువంటి దుఃఖం మరొకటి లేదు.
1: ఫర్ హ్యూమన్ బీయింగ్స్ దేర్ ఇస్ నో అదర్ మిజరీ అదర్ దాన్ ద డిజైర్.
0: కోరికలు ఒకదానితో తీరునవి కాదు.
1: డిజైర్స్ విల్ నాట్ బి ఫుల్ఫిల్డ్ ఆల్.
0: తరంగముల వలె ఒకదాని తర్వాత మరొకటి ఆవిర్భవిస్తుంటాయి.
1: Desires come, originate like waves, one after the other.
0: Kanuka, korikalanu adupulo ninchukovatame nijamainatundi aanandam.
1: The true bliss lies in exercising a control over the desire.
0: Korikalanu adupulo ninchukonakunna deenikante mirinta dukham marokati ledu.
1: There is no other misery other than the state when we don't have ceiling on desire.
0: నాస్తి త్యాగ సుఖం. త్యాగము కంటే మించిన సుఖము ఈ జగత్తులో కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో అదర్ హ్యాపీనెస్ అదర్ దాన్ సాక్రిఫైస్.
0: కనుకనే వేదం న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు.
1: That's why the Veda says it is a sacrifice that confers immortality to human beings.
0: Kanuka manavunaku tyagamu pradhana pranamu.
1: So for a human being, sacrifice is the chief life force.
0: Ee tyagame nijamaina yogam.
1: This sacrifice is the true yoga.
0: Ee tyaga bhoga yogamunu nerpinatundide vedamu.
1: It's Veda that teaches the sacrifice and the pleasure and yoga.
0: Vit anu dhatu nundi vachinatundi vedam.
1: Veda is the derivative out of that vit.
0: Vedam anaga aneka vidhamulainatundi arthamulu untunnavi.
1: Veda has many meanings.
0: Manavunaku nitya jeevitamulo satya jeevitanni galukune nimittamai కొన్ని విధములైనటువంటి నిబంధనలు అత్యవసరము.
1: టు లీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ సర్టన్ స్టిపులేషన్స్ రెగ్యులేషన్స్ ఆర్ నీడెడ్ ఫర్ హ్యూమన్ సొసైటీ.
0: కనుక వేదమనగా తెలివి.
1: సో వేద మెంట్ ఇంటెలిజెన్స్.
0: జ్ఞానము
1: విజ్డమ్.
0: ఎరుక
1: అవేర్నెస్.
0: తనను తాను తెలుసుకునేటువంటి యొక్క దివ్యతత్వానికి ఎరుక అత్యవసరము.
1: That kind of awareness as to know one's own self is very necessary.
0: Kanuka telivitetulanu penchukunnanta maatramana chaladu.
1: So it's not enough if we have excessive of intelligence.
0: Telivi kramamaina teliviga untundali.
1: The intelligence should be proper.
0: Yerukanu gurtimpa cheseetundi teliviga untundali.
1: We should have that intelligence as to bring in this sort of awareness.
0: జ్ఞానమును పోషించేటువంటి తెలివిగా ఉంటుండాలి.
1: ది ఇంటెలిజెన్స్ షుడ్ ఫాస్టర్ విజ్డమ్.
0: ఈ జగత్తునందు ఉన్నటువంటి సమస్త జ్ఞానము కూడాను జ్ఞానమని చెప్పుటకు వీలు కాదు.
1: వీ కెనాట్ కాల్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ విజ్డమ్.
0: ఈ పదమునందే ఉంటున్నది ఇది సత్య జ్ఞానము కాదని.
1: ది వెరీ వర్డ్ ఇంప్లైస్ ద మీనింగ్ దట్ ఈస్ నాట్ ఆల్ ట్రూత్ అండ్ విజ్డమ్.
0: జ్ఞానం.
1: It has two here, one jnana.
0: Jnanamu. Na, kaadu. Idi nijamaina jnanamu kaadu ani jnanam cheptundadi.
1: Jna means wisdom, na means negation. It's not true wisdom.
0: Trikala jnanamu, jnanamu.
1: Which is indivisible in all the three times is wisdom.
0: Advaita jnanamu, jnanamu.
1: Non-dualism is wisdom.
0: Itti jnanamu, okka daivame.
1: That wisdom is just the divine.
0: ఆ దైవమే సత్యముతో కూడినవాడు.
1: ద డివైన్ ఇస్ ఆల్ ట్రూత్.
0: ఇది అనంతమైనటువంటిది.
1: దట్ ఈస్ ఇన్ఫినిట్.
0: కనుకనే సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ అన్న.
1: దట్స్ ఫర్ దట్ రీజన్ ద బ్రహ్మ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద ట్రూత్ విజ్డమ్ అండ్ ఇన్ఫినిట్.
0: మానవుని జీవితంలో తన యొక్క పరిపూర్ణతను పొందటకు వేదము అనేక విధములుగా తోడ్పడుతూ ఉన్నది.
1: Veda helps to have this comprehensive fullness vision of life.
0: వేదమనగా కేవలం కొన్ని మంత్రములతో కూడినటువంటి స్వరూపమని భావించవచ్చు.
1: We may consider that Veda is a form of mantras.
0: అనాది మంత్ర ద్రష్టలైనటువంటి మహనీయులు ఆవిర్భవించినటువంటి ఆవిష్కరించినటువంటి సత్యవాక్య స్వరూపమే వేదం.
1: The Veda is the very form of the word which is exhibited by the ancient visionaries.
0: ఇట్టి సత్యవాక్ స్వరూపమైనటువంటి ఈ వేదము త్రిలోకములు ఎందు కూడాను త్రికాలములు ఎందు కూడాను మానవోద్ధరణ జరుపుతూ ఉంటున్నది.
1: This Veda emancipates the human race in all the three times and in all the three worlds.
0: త్రిలోకములకు యోగక్షేమమును కలిగింపజేస్తున్నది.
1: It also ensures the safety and security for all the world.
0: సమాజములకు సత్యమైనటువంటి జ్ఞానమును శాంతిని అందిస్తున్నది.
1: It also hands over the peace and the truth to society.
0: మానవుని ఇష్టములను నెరవేర్చుకున్నట్టుగా అయిష్టములను త్యజించుటకు ఈ వేదము అనేక విధములైనటువంటి ఉపాయమును నేర్పుతున్నది.
1: వేద ఆల్సో టీచెస్ సెవెరల్ డివైజెస్ టు సాక్రిఫైస్ ఆల్ అవర్ డిస్లైక్స్ అండ్ టు అచీవ్ అవర్ లైక్స్.
0: మానవుని సుఖమునకు దుఃఖములకు వేదమే మూల కారణము.
1: For the pleasure and the pain is the Veda that's responsible.
0: వేదమును అనుసరించినప్పుడు మనకు సుఖమే, దానిని ఉల్లంఘించినప్పుడు అదే మనకు దుఃఖము.
1: When we follow Veda, we'll have all happiness. When we transgress, we'll have misery.
0: వేదము అనంతమైనటువంటిది.
1: Veda is infinite.
0: ఈ అనంతమైన వేదమును మానవుడు సామాన్యమైన తన జీవితంలో అధ్యయనము చేయటం చాలా కష్టమే.
1: To learn this infinite Veda in the ordinary human life, it's very difficult.
0: మానవులకు కేటాయించిన ఆయు ప్రమాణము అల్పమౌట చేత ఈ అనంత వేదములను అధ్యయనం చేయటం దీనికి కాలము చాలకపోయినది.
1: As the life span is quite limited, it becomes very difficult to learn the entire Vedic text.
0: వేదమును అధ్యయనం చేసినంత మాత్రమే చాలదు.
1: It's not enough. If we learn Veda,
0: దీనిని ఆచరించుటకు కాలము లేదు.
1: There's no time to practice it.
0: ఈ విధమైనటువంటి యొక్క సమస్యను గుర్తించే వ్యాసులు వేదమును చిన్న చిన్నదిగా విభజిస్తూ వచ్చాడు.
1: Having understood these problems, Saint Vyasa divided Veda into small sections.
0: అనంత వేదములలో ఉన్నటువంటి రుక్కులను వేరు చేసి దీనికి రుక్ సంహిత అని పేరు పెట్టాడు.
1: He separated Ruks from Veda and called it Ruk Samhita.
0: ఈ రుక్ సంహితము రుక్కును మాత్రమే వేరు చేసినటువంటిది.
1: This Ruk Samhita is the one that separated out రుక్కులు.
0: తరువాత యజుస్ సంహితములను వేరు చేసి దీనికి యజుస్ సంహితము అని పేరు పెట్టాడు.
1: Later he segregated యజుస్ సంహిత and called it యజుస్ సంహిత.
0: సామములను వేరు చేసి దీనికి సామ సంహితము అని పేరు పెట్టాడు.
1: He classified and segregated the Sama aspect also.
0: అధర్వణ మంత్రములను వేరు చేసి దీనిని అధర్వణ సంహితము అని పేరు పెట్టాడు.
1: All mantras of Adharvana are separated out and called Adharvana Samhita.
0: అయితే ఈ వేదములు నాలుగు అయినప్పటికీ ఇందులో యజుర్వేదములో కృష్ణ యజుర్వేద సంహితము శుక్ల యజుర్వేద సంహితమని రెండుగా విభజిస్తూ వచ్చాడు.
1: Though Vedas are four, this Yajurveda has two aspects. One is Shukla Yajurveda.
0: ఈ తర్వాత ఐదు వేదములుగా రూపొందుతూ వచ్చాయి.
1: With all said and done, there are five.
0: ప్రతి సంహితమునకుడు మూడు భాగములుగా విభజిస్తూ వచ్చాడు.
1: He classified every Samhita into three parts.
0: దీని బ్రాహ్మణము ఆరణ్యకము ఉపనిషత్తులు అని.
1: These three are బ్రాహ్మణ ఆరణ్యక and ఉపనిషత్.
0: ఈ బ్రాహ్మణ భాగమంతా కూడాను మంత్రములతో కూడినటువంటిది.
1: The first part Brahmana is full of mantras.
0: ఈ మంత్రములు యజ్ఞయాగాది క్రతువులను సూచింపజేసేటువంటిది.
1: These mantras will indicate all sorts of rituals.
0: దాన ధర్మాలకు కూడాను ఇది తోడ్పడేటువంటిది.
1: It also helps all acts of charity.
0: మంత్రమనగా మననత్రాణ సమ్మిళితం ఇది మంత్ర అని. మనన ముందు ప్రాణశక్తిని కూడాను కూర్చి ఉచ్చరించేటువంటిది మంత్రము.
1: మంత్ర ఇస్ ద వన్ విచ్ హస్ గాట్ దిస్ లైఫ్ ఫోర్స్ బిహైండ్ ద క్యాపిటులేషన్ అండ్ రిపిటేషన్.
0: నియమించిన అర్థమును వివరింపజేసేటువంటిది మంత్రము.
1: దట్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ ది కంప్లీట్ మీనింగ్ ఇస్ మంత్ర.
0: ఈ మంత్రములన్నీ కూడాను దైవ సంహితమైనటువంటి మంత్రములు.
1: ఆల్ దిస్ మంత్రస్ రిలేట్ టు ద డివైన్.
0: ఇంకా రెండవది ఆరణ్యకము.
1: ద నెక్స్ట్ వన్ ఇస్ ఆరణ్యక.
0: మానవుడు గృహస్థాశ్రమమును గడిపి వానప్రస్థములో ప్రవేశించి అరణ్యములో సంచరిస్తూ కందమూలాదులు భుజిస్తూ కాలము గడుపుచున్నటువంటి సమయంలో అధ్యయనం చేసినటువంటివి ఈ ఆరణ్యకములు.
1: హావింగ్ స్పెంట్ ద స్టేట్ ఆఫ్ హౌస్ హోల్డర్, హావింగ్ టేకెన్ ద స్టేట్ ఆఫ్ రిక్లూజ్, స్పెండింగ్ టైమ్ ఇన్ ద ఫారెస్ట్ కన్స్యూమింగ్ ఆల్ రూట్స్, హీ లర్న్స్ దిస్ పార్ట్ ఆఫ్ వేద, ఆరణ్యక.
0: ఇందులో ఎక్కువ కర్మకాండకు అవకాశం ఉంటున్నది.
1: దేర్ ఇస్ వైడ్ స్కోప్ ఫర్ రిచువలిస్టిక్ ఆస్పెక్ట్.
0: ఇది మంత్రముతో సమానంగా కర్మలు కూడాను ఆచరించినప్పుడు ఈ మంత్ర కర్మల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపము చే దైవత్వాన్ని ప్రాప్తింపజేసుకోవచ్చు.
1: ఇట్ లేస్ మచ్ ఎంఫసిస్ ఆన్ మంత్ర ద రిపిటేషన్ అండ్ ఆల్సో ద కర్మ ద యాక్టివిటీ.
0: శ్రవణ మనన నిత్యధ్యాసల వల్ల ఏ విధమైనటువంటి యొక్క సత్యాన్ని మనం పొందగలుగుతున్నామో అదే విధముగానే ఈ కర్మ మంత్రముల చేత మనము దివ్యత్వాన్ని అనుభవించవచ్చు.
1: జస్ట్ అస్ ఆల్ ద కాన్సిక్వెన్సెస్ పాజిటివ్ రిజల్ట్స్ వీ గెట్ అవుట్ ఆఫ్ లిసనింగ్ అండ్ రికాపిచులేషన్ అండ్ ప్రాక్టీస్ వీల్ ఆల్సో హ్యావ్ ద సేమ్ అవుట్ ఆఫ్ దిస్ యాక్షన్ అండ్ మంత్ర.
0: మధుర పదార్థముల యొక్క పేరును విన్నంత మాత్రమున మనము దాని యొక్క రుచిని మనము అనుభవించిన వారం కాలేము.
1: బై మియర్లీ లిసనింగ్ వీ కెనాట్ క్లెయిమ్ టు హ్యావ్ ఎంజాయ్డ్ ద టేస్ట్ ఆఫ్ ఇట్.
0: మధుర పదార్థమును భుజించినప్పుడే దాని మాధుర్యం మనకు స్వానుభవానికి వస్తుంది.
1: When sweet is actually consumed, partaken, you know the taste.
0: కనుకనే కేవలం మంత్రముల చేత ఉచ్చరించినంత మాత్రమున మధుర పదార్థముల యొక్క విషయాన్ని విన్నంత మాత్రమే అవుతుంది.
1: By merely reciting, it amounts to mere listening only.
0: దీనిని ఆచరించినప్పుడు ఇది తిన్నంత మాత్రం అవుతుంది.
1: When it is practiced, it amounts to eating.
0: వినటం వేరు, తినటం వేరు.
1: Listening is one thing and eating another.
0: కనుక అంధకారం వెళ్ళ హతమారునే చూడ వసుదలో దీపపు వార్త వలన.
1: Will all the darkness be dispelled by merely listening to the news of light?
0: రోగపీడితుని బల్ రోగంబు తీరున ఔషధ మహిమంబు అంత విన్న.
1: By merely listening to the efficacy of the drug, do you think that you'll be cured out of all ailment?
0: నిరుపేద వారి పేదరికంబు పోగున విత్త ప్రభావంబు విన్నయంత.
1: Will ever the poverty will ever leave by merely listening to the finance and economy?
0: ఆగున్న మానవుని ఆకలి తీరున పంచభక్ష్యంబుల పాకము విన.
1: Will hunger of any man be appeased by merely listening to the menu?
0: ఈ పాకమును మనం భుజించినప్పుడే మన ఆకలి తీరుతుంది.
1: When all the dishes are partaken, then only hunger would be appeased.
0: శక్తివంతమైనటువంటి ఔషధములు సేవించినప్పుడే మన రోగము నివారణ కలుగుతుంది.
1: When powerful medicine is taken, one will be cured of the illness.
0: అంధకారముగా ఉండేటువంటి ఈ చీకటి నందు దీపమును వెలిగించినప్పుడే మనకు చీకటి దూరం అవుతుంది.
1: The entire darkness will be dispelled if only we light the lamp.
0: అదే విధముగానే వేదములను ఉచ్చరించినంత మాత్రమున చాలదు.
1: Similarly, it's not enough if we just repeat, chant Veda.
0: ఈ వేదాధ్యయనము చేత దానిని ఆచరణ కూడా ఉంచినప్పుడే మనకు ఈ మధురానందము మనకు అర్థమవుతుంది.
1: Along with the learning of Veda, one has to take to practice. Then only they will enjoy
0: ఈ సత్యానుభూతిని పొందినప్పుడే మనం నిజమైనటువంటి యొక్క ద్రష్టలం అవుతాం.
1: When we have the experience of truth, then you will be a visionary.
0: కనుక వేదాధ్యయనం అనేటువంటిది మానవునకు ఒక గమ్యస్థానమును చేర్చేటువంటి రాజమార్గమే.
1: లర్నింగ్ ఆఫ్ వేద ఈజ్ ఎ రాయల్ రోడ్ దట్ విల్ టేక్ యూ టు ద డెస్టినేషన్.
0: ఇటువంటి రాజమార్గమును ఈనాడు విస్మరించి కేవలము కష్ట నష్టములకు గురి అయ్యేటువంటి యొక్క రాళ్లబాట ఎందు మనం ప్రయాణం చేస్తున్నాం.
1: వీ హావ్ ఫర్గాటన్ దిస్ రైట్ రాయల్ రోడ్ బట్ we are treading along the road of all stones.
0: Prati manavuni kudanu gamyamu atyavasaram.
1: Destination is essential for
0: everyone. Cheraka tappadu.
1: One must reach someday.
0: Manavuni yokka lakshyame adi.
1: That is the aim of man.
0: కనుక మనము వేదమును ఉచ్చరించాలని కాదు, వేదమును అధ్యయనము చేసేటువంటి వారి దగ్గర మనఃపూర్వకంగా శ్రవణము చేసినప్పుడు కూడా చాలు.
1: It's enough if you listen to Veda, chanting of Veda wholeheartedly.
0: ఇది వేదము, ఇది వాణి.
1: Veda is voice.
0: ఈ వాణి ఎందే ఉంటున్నది సర్వసారం.
1: In this voice lies the essence.
0: అది శబ్ద బ్రహ్మము అన్నారు.
1: That is the infinite in the form of sound.
0: ఆ శబ్ద బ్రహ్మం ఎక్కడ ఉంది? సర్వత్రా ఉంటుండాలి.
1: That infinite sound is present everywhere.
0: ఎలాంటి శక్తులతో కూడి ఉంటుండాలి?
1: What faculties does it possess?

0: ఈ శబ్ద బ్రహ్మము నవ విధములైనటువంటి ఒక రూపమును ధరించి నవ మార్గములలో ప్రవేశించి గమ్యమైన ధన్యతను అందిస్తుంది.
1: దిస్ ఇన్ఫినిట్ ప్రైమల్ సౌండ్ ఈస్ అలాంగ్ ది 9 పాత్స్ అండ్ విల్ సర్టన్లీ టేక్ ఎవ్రీవన్ టు ద డెస్టినీ.
0: ఇట్టి వేదమయమైనటువంటి యొక్క వాణి నాదము సర్వత్రా వ్యాపించి ఉంటుందని.
1: ద సౌండ్ ఆఫ్ వేద ఈజ్ ఆల్ ప్రవేసివ్.
0: ఈనాడు లోకములో అనేక విధములైనటువంటి యొక్క అశాంతులకు, అక్రమాలకు, అనాచారములకు, దుర్మార్గములకు ఆలవాలమైన ఈ పరిస్థితి యందు వేదవాణి ఎంతైనా మనం వ్యాపింప చెయ్యాలి ఈ యొక్క విద్యుత్ తరంగములతో.
1: ఇన్ దిస్ ట్రబుల్ టౌన్ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీస్ ట్రబుల్స్ అండ్ మిజరీ అండ్ వికెడ్ యాక్ట్స్ దేర్ ఇస్ ఎవ్రీ నీడ్ టు స్ప్రెడ్ ద వాయిస్ ఆఫ్ వేద.
0: త్రాగే నీరు మలినమైనది.
1: ద డ్రింకింగ్ వాటర్ ఇస్ పొల్యూటెడ్
0: పీల్చే గాలి మలినమైనది.
1: ద ఎయిర్ దట్ వీ బ్రీద్ ఇన్ ఇస్
0: భుజించే ఆహారం మలినమైనది.
1: ద ఫుడ్ ఇస్ పొల్యూటెడ్
0: మాట్లాడే శబ్దం మలినమైనది.
1: దర్ ఇస్ సౌండ్ పొల్యూషన్.
0: ఒకటేమిటి మానవుని మనసే మలినమైనది.
1: ద మైండ్ ఈజ్ ఆల్సో పొల్యూటెడ్
0: ఈ మలినమైనటువంటి యొక్క ఈ జగత్తునందు మనము మలినమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాం.
1: ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ పొల్యూషన్ వీ లీడ్ ఎ పొల్యూటెడ్ లైఫ్.
0: ఇంకా పవిత్రమైన నిత్యమైన సత్యమైన జీవితాన్ని ఏ రీతిగా గడపడానికి వీలవుతుంది?
1: దెన్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు లీడ్ ఎ సీక్రెట్ ఎటర్నల్ ప్యూర్ లైఫ్?
0: మనం పీల్చుకునే గాలి మలినమే.
1: ది ఎయిర్ దట్ వీ బ్రీద్ ఇన్ ఇస్ పొల్యూటెడ్
0: ఇంకా హృదయం ఎట్లా పరిశుద్ధం అవుతుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ ద ప్యూరిఫికేషన్?
0: గాలి పరిశుద్ధం కావాలి.
1: The air should be purified.
0: నీరు పరిశుద్ధం కావాలి.
1: The water should be pure.
0: శబ్దం పరిశుద్ధం కావాలి.
1: Sound should be pure.
0: ఇది మనం చేసేటువంటి కర్మలతో ఆధారపడి ఉంటుండాలి.
1: All these are based on our actions.
0: మనం ఎక్కడ ఏ పదములు ఉచ్చరించినప్పటికీ ఆ పదములు శబ్దములో విద్యుత్ తరంగముల వలె సర్వత్రా వ్యాపించిపోతున్నాయి.
1: వాట్ ఎవర్ వర్డ్ దట్ వీ అటర్ ఇట్ విల్ స్ప్రెడ్ లైక్ ఎలక్ట్రిక్ వైబ్రేషన్స్.
0: ఈ శబ్ద తరంగములకు మరణమే లేదు.
1: ది సౌండ్ వైబ్రేషన్స్ ఆర్ డెత్లెస్.
0: సర్వత్రా ఉంటుండది.
1: దే ఆర్ ఎవ్రీవేర్.
0: కనుక నీ వేదమంత్రముల చేత పవిత్రమైనటువంటి భగవత్ నామముల చేత ఈ యొక్క వాతావరణమును పవిత్రము గావించినప్పుడే ఆ పవిత్రమైనటువంటి గాలి మనలో ప్రవేశించి పవిత్ర హృదయాలుగా మారుతుంది.
1: దేర్ఫోర్ ది ఎంటైర్ అట్మాస్ఫియర్ హ్యాస్ టు బి శాంక్టిఫైడ్ బై ద రిపిటేషన్ ఆఫ్ ద వేద సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
0: మనం ఒక్క ప్రదేశంలో ఈ పవిత్రమైనటువంటి శబ్దం ఉచ్చరించినప్పుడు ఇది ప్రపంచమంతా కూడా వ్యాపిస్తుండాలి.
1: When there is sacred chanting here, the everything will be purified.
0: Oka chinna udaharanam.
1: A small example.
0: Delhi lopala ee 5.5 gantaku edo aakashavaani lo oka program pettaru.
1: There in Delhi at 5:30 there is radio program.
0: Kaani aa program ippudu mana prachantanilo kuda nu vinipistundi.
1: You can listen to that program even here in
0: Delhi lo kuda vinipistundi.
1: ఆల్సో యూ లిసన్
0: మెడ్రాస్ లో వినిపిస్తుంది.
1: ఇట్ కెన్ బి లిసన్
0: అమెరికాలో వినిపిస్తుంది, జపాన్ లో వినిపిస్తుంది.
1: యూ కెన్ హియర్ దేర్ ఇన్ అమెరికా అండ్ జపాన్.
0: ఈ శబ్దం ఏ రీతిగా ప్రయాణం చేస్తుంది? అది
1: హౌ డస్ ద సౌండ్ ట్రావెల్?
0: విద్యుత్ తరంగములతో చేరి
1: హావింగ్ బిన్ మిక్స్డ్ విత్ ఎలక్ట్రిక్ వేవ్స్
0: అతి శీఘ్రముగా వ్యాపింప చేస్తుంది.
1: ద స్ప్రెడ్ వెరీ ఫాస్ట్.
0: దీని యొక్క వ్యాప్తి వెలుతురు కంటే అతి శీఘ్రంగా పోతుండాలి.
1: ద వే హౌ ద స్ప్రెడ్ ఇస్ ఫాస్టర్ దాన్ ద లైట్.
0: అదే విధంగా మనము పవిత్రమైనటువంటి యొక్క మంత్రముల చేత మన కాలము సార్థకం గావించుకున్నప్పుడు దేశానికి ఎంతో మనము పవిత్రతను అందించిన వారం అవుతాం.
1: బై రిసైటింగ్ ద సీక్రెట్ మంత్రస్ విల్ బి శాంక్టిఫైంగ్ ది ఎంటైర్ అట్మాస్ఫియర్ అండ్ హెల్పింగ్ ద కంట్రీ.
0: కనుకనే ఆనాటి మంత్రద్రష్టలైనటువంటి మహర్షులు అడవులలో ప్రవేశించి వేదాధ్యయనము చదువుతూ ఆ యొక్క వాతావరణమును పరిశుద్ధము గావిస్తూ వచ్చారు.
1: ఫర్ దిస్ రీజన్ ద విషనరీస్ అండ్ సెయింట్స్ స్పెంట్ ద టైమ్ ఇన్ ద ఫారెస్ట్ అండ్ రిసైటెడ్ లర్న్డ్ వేద.
0: ఇటువంటి పవిత్రము గావించినటువంటి ఈ వేదములను ఈనాడు మనము అపవిత్రము గావిస్తున్నాం.
1: వేదాస్ విచ్ ఆర్ రియలీ సీక్రెట్ ఆర్ మేడ్ టుడే అన్సీక్రెట్.
0: నిజముగా భారతీయులు వేదము యొక్క శక్తి సామర్థ్యములను చక్కగా గుర్తించలేదని చెప్పవచ్చు.
1: It can be said that Bharatiyas have not understood the potentialities and the capacities of
0: Vedas. Gurtinchiye undina వీటిని ఇంత సులభంగా వదిలి ఉండేటువంటి వారు కాదు.
1: హ్యాడ్ దే రియలైజ్ దే వుంట్ హావ్ లెఫ్ట్ ఇట్ సో ఈజీలీ లైక్ దిస్.
0: చలగి మధురు గ్రోల చేదు రుచించునా.
1: హావింగ్ రిలిష్డ్ ఆల్ ద స్వీట్నెస్ వుడ్ ఎవర్ ఎనీబడీ యాక్సెప్ట్ ద బిటర్నెస్.
0: ముద్ద ఖర్జూరం తినేటటువంటి వాడికి చింతపండు రుచి.
1: ద వన్ హూ రిలీషస్ దట్ కైండ్ ఆఫ్ ద గ్రేప్ విచ్ ఇస్ ఆల్ స్వీట్ విల్ నెవర్ యాక్సెప్ట్ ద టామరిండ్.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క వేదం యొక్క మాధుర్యాన్ని వేదాధ్యయనం చేసేటువంటి వారు కూడా గుర్తించలేదని చెప్పవచ్చు.
1: ద స్వీట్నెస్ ఆఫ్ వేద ఈజ్ నాట్ రియలైజ్డ్ బై దోస్ హూ లర్న్ వేద.
0: ఏదో జీవనోపాధి నిమిత్తమే దీనిని ఉపయోగించుకుంటున్నారు, కానీ జీవిత పరమావధి నిమిత్తమే ఏర్పడినటువంటిది వేదమనే సత్యాన్ని అర్థం చేసుకోవటం లేదు.
1: దే హావ్ నాట్ రియలైజ్ ద ఫ్యాక్ట్ దట్ ది వేద ఇస్ మెంట్ ఫర్ లైఫ్ నాట్ టు క్యారీ ఆన్ ఏ లివింగ్.
0: ఇంకా ఉపనిషత్తులు,
1: ద నెక్స్ట్ ఉపనిషత్స్,
0: ఈ ఉపనిషత్తులన్నీ కూడా మానవ జీవితంలో ధర్మ అర్థ కామ మోక్షమనే చతుర్విధ పురుషార్థములను ప్రబోధించే నిమిత్తం వచ్చినవి.
1: ది ఉపనిషత్స్ ఆర్ మెంట్ ఫర్ దీస్ ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ద రైటియస్నెస్, ది డిజైర్, ది లిబరేషన్.
0: వేదములు ద్వైతము,
1: వేద ఇస్ డ్యూయలిజం,
0: వేదాంతము అద్వైతం,
1: ద వేదాంత ఇస్ నాన్ డ్యూయల్.
0: కనుక ఉపనిషత్తులు వేదాంతములు.
1: దిస్ ఉపనిషత్ ఇస్
0: వేదములకు అంత్యములో ఉండేటువంటివి కనుక వేదాంతములని కూడా మరొక పేరు.
1: యాజ్ దే ఆర్ టువర్డ్ ది ఎండ్ ఆఫ్ వేద ఇస్ కాల్డ్ వేదాంత.
0: అయితే ధర్మ అర్థ కామం ఈ మూడింటిని మాత్రమే మానవుడు తన యొక్క ప్రయత్నముతో, తన యొక్క సాధనల చేత, తన యొక్క సంకల్పముల చేత పూర్తి గావించుకునవచ్చు.
1: Man can accomplish, achieve with his own devices and plans the righteousness, the desire.
0: Vidya vidyanam chetane labhyamavutundi.
1: It is quite possible through education.
0: Upanishadullo rendu vidhamainatvanti vidyalu unnai.
1: In Upanishad there are two forms of learning.
0: Apara vidya, para vidya.
1: One is apara, the second one is para.
0: Dharmartha kamamulanta kudalu apara vidyalu.
1: These three, the righteousness, the desire and wealth,
0: are para vidya.
1: Liberation is only para vidya.
0: కనుక అట్టి పర విద్యను మాత్రం మనం పొందాలనుకున్నప్పుడు దానికి ఈ ప్రాకృతమైనటువంటి యొక్క విద్యలు కాని, అభ్యాసములు కాని, సాధనలు కాని దీనికి అక్కరలేదు.
1: To have this spiritual knowledge, the other practices and the secular knowledge are not needed.
0: ఇవన్నీ కూడా ద్వైతమునకు సంబంధించినటువంటివి.
1: They are all related to the principle of dualism.
0: Satya drishti matrame ee yokka paravidyaku pariki vastundi.
1: The vision of truth is needed for the spiritual life.
0: Prachina kalam nundi bharatiyulu ee vedamulanu aneka vidhamuluga adhyayanam chestu danini tama jeevitaadharamuga bhavinchi jeevistu vacharu.
1: Since ancient times bharatiyas have taken the learning of veda, the very breath, the very life principle.
0: Vedamulaku 9 పేర్లు ఉన్నాయి.
1: Veda has 9 names.
0: ఒకటి శృతి,
1: one శృతి.
0: రెండవది అనుస్వరం,
1: second అనుస్వర.
0: మూడవది త్రయి,
1: third one త్రయి.
0: నాలుగవది ఆమ్నాయము,
1: fourth one ఆమ్నాయ.
0: ఐదవది సమామ్నాయము,
1: fifth సమామ్నాయ.
0: ఆరవది ఛందస్సు,
1: sixth ఛందస్సు.
0: ఏడవది అధ్యాయం,
1: seventh అధ్యాయం.
0: ఎనిమిదవది నిగమం,
1: ఎయిత్ వన్ నియమం.
0: తొమ్మిదవది ఆగమం,
1: నైన్త్ వన్ ఆగమం.
0: ఈ 9 రకములైనటువంటి పేర్లతో ఈ యొక్క వేదము జగత్తులో సంచరిస్తూ ఉంటుండాలి.
1: దిస్ వేద ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్ విత్ ఆల్ దిస్ 9 అట్రిబ్యూట్స్ ద నేమ్.
0: శృతి అనగా
1: శృతి మెంట్
0: గురు శిష్యుల సంపర్కం చేత గురువు చెప్పినట్టుగా నడుచుకొని గురువు చెప్పినటువంటి స్వరమునే తాను ఉచ్చరించి ఆ స్వరమును అనుసరించి తద్వారా నేర్చుకోవటం.
1: Sruti meant is an association between the preceptor and the disciple. The disciple follows the rhythm and the meter as revealed to him by the preceptor.
0: దీనికి ఆ కాలంలో కొన్ని గ్రంథములు కాని, ఇంకే విధమైనటువంటి ఒక టేప్ రికార్డ్స్ కాని, గ్రామ్ఫోన్ ప్లేట్లు కాని ఉండేటువంటివి కాదు.
1: Those days there were no text, nor gramophone plate, nor tape recorder.
0: రాత్రింపగలు గురువును అనుసరిస్తూ గురువు పైన ఉన్నటువంటి భక్తి ప్రపత్తుల చేత అదే స్వరమును ఉచ్చరిస్తూ దాని దారి తప్పకుండా అదే పదములను తాను ఉచ్చరిస్తూ ఉంటుండాలి.
1: Day and night they should follow the preceptor, repeating the same rhythm and follow him.
0: పదములు కొంత అటు ఇటు జరిగినప్పటికీ కొంత పర్వాలేదు, కానీ స్వరం మాత్రం తప్పకూడదు.
1: The words, there may be some dislocation in the order of the words.
0: స్వరబద్ధమైనటువంటిది ఈ యొక్క వేదం.
1: But to tune the meter is necessary.
0: కనుకనే గురువు యొక్క ఉచ్చారణను సక్రమంగా సహేతువుగా తాను ఉచ్చరించి నేర్చుకున్నటువంటిది కాబట్టి దీనికి విని నేర్చుకున్నది కనుకనే శృతి అనుశ్రవం అని పేరు వచ్చాయి.
1: As he listens to the way how it is recited, how it is said and chanted, it is called Shruti, Anuswara.
0: Inga, Trayi.
1: The next one, Trayi.
0: Anadu, Moodu Vedamulakne, Ekku Pradhanati Stuchar.
1: In those times, importance is given to three Vedas.
0: Adarvada Vedaniki Evaru Patinchaledu.
1: Nobody took any interest in Agarvada.
0: Karuka, Rukvedamu. యజుర్వేదము సామవేదము ఈ మూడు వేదములకు మాత్రమే ప్రధానత ఇవ్వటం చేత దీనికి త్రయి అని పేరు పెట్టారు.
1: సిన్స్ దీస్ త్రీ వేదస్ ఋగ్వేద యజుర్వేద సామవేద ఆర్ వైడ్లీ స్ప్రెడ్ ఇట్ ఇస్ కాల్డ్ త్రయి.
0: ఇంకా మ్నా అనగా అభ్యాసము.
1: మ్నా అండ్ ప్రాక్టీస్.
0: అభ్యాసము చేత దీనిని నిరంతరం కూడాను స్వప్న సుశక్తులు ఎందుకు కూడా దీనిని అభ్యాసం చేస్తూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ ఈవెన్ ఇన్ ద డ్రీమ్ అండ్ ద డీప్ స్లీప్ స్టేట్స్.
0: ఏ నిమిషము దీని అభ్యాసం మానినా దీని యొక్క మర్చిపోతామో ఏమో అని జాగ్రత్త స్వప్నం ఎందుకు కూడా దీనిని అభ్యాసం చేస్తూ వచ్చారు.
1: దే వర్ ఆల్వేస్ అఫ్రైడ్ దట్ ద మూమెంట్ దే స్టాప్ ద ప్రాక్టీస్ దే మైట్ ఫర్గెట్.
0: అని పేరు పెట్టారు.
1: సో ఇట్స్ ఆల్సో కాల్డ్ ఆమ్నాయము.
0: దీనిని హృదయంలో స్థిరం చేసుకుంటాం చేత సమామ్నాయము అని కూడా దీనికి పేరు వచ్చింది.
1: యాజ్ ఇట్ ఇస్ ప్రిజర్వ్డ్ ఇన్ ద హార్ట్ ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ సమామ్నాయ.
0: ఇంకా సామవేదం అనేటువంటి దాంట్లో ఛందోబద్ధమైనటువంటి దీనికి ఛందస్సు అని పేరు పెట్టారు.
1: యాజ్ సామవేద ఇస్ బేస్డ్ ఆన్ ద మీటర్ ఇట్ ఇస్ కాల్డ్ ఛందస్సు.
0: ఇంకా ప్రాచీన కాలము నుండి కూడాను
1: since ancient times
0: taratarulaga kudanu idi prakutu vachinatundi kanuka
1: as it is passed on over generations after generations
0: taatalu taatalu tandrulu kodukulu manamulu munimu ee vidhanga taratarulato kudanu vachinatundi kanuka
1: as it is passed on since generations fathers forefathers and grandfathers
0: deeniki swadhyayamu ani peru pettaru.
1: This is also called swadhyayamu.
0: Inka nigamam agamam.
1: The next one, Nigamam and Agamam.
0: Bhagavantuni ujjvasa nishwasamulu kanukane teesukovatamu vadalatamu deeni valla yerpadinatundi kanukane ee vedamu deeniki nigamagamam peru pochindi.
1: As it is equal to the inhalation and exhalation of the Lord of God himself, it is called Nigam Agamam.
0: Ujjvasa nishwasamule veda swarupamulu.
1: The inhalation and exhalation of God is this veda.
0: Oka chinna udaharana teesukondi.
1: Take a small example.

0: సో అంటే పూరించటము, తీసుకోవటము.
1: సో మీన్స్ ఫిల్లింగ్ అప్, ఇన్హలేషన్.
0: హమ్ వదలటము.
1: హమ్ అండ్ ఎక్సలేషన్, లీవింగ్ అవుట్.
0: సో మీన్స్ దట్, అది.
1: సో మీన్స్ దట్.
0: హమ్ నేను.
1: హమ్ అండ్ ఐ.
0: సో హమ్ అదే నేను.
1: ఇట్ మీన్స్ దట్ దౌ ఆర్ట్.
0: అనగా ఏమి? తత్వం అసి అనేటువంటి మహావాక్యానికి ఇది సరైనటువంటి అర్థం అవుతుంది.
1: ఇట్ అమౌంట్స్ టు ది కరెక్ట్ మీనింగ్ టు దిస్ మహావాక్య తత్వం.
0: ఈ సోహం సోహం అనేటువంటిది దినమునకు 21,600 పర్యాయం జరుగుతుండాలి.
1: దిస్ సోహం వీ డూ ఇట్ రిపీటెడ్ 21,600 టైమ్స్ ఎవ్రీ డే.
0: ఆ అర్థం ఏమని బోధిస్తుండాలి?
1: What is the lesson that is taught?
0: Soham, soham, I am that, I am God, I am God, I am God, I am God. Nene gaadu, nene daivamu, aneetvindadi uccharistuntundadi.
1: The lesson taught by this exercise is, I am that, I am God.
0: Kanuka, daivamu yokka uchvasa nishvasamule kaadu, sarimanamu yokka uchvasa nishvasamule kudanu, sakramayinatundi yokka daivatvanne uccharistuntundadi.
1: It is not merely the breath of God himself, it is the breath of every human being.
0: అది కూడాను వేదవాక్యమే.
1: ఇట్ ఈస్ ఆల్సో ద వర్డ్ ఆఫ్ వేద.
0: ఈ వేదవాక్యమైనటువంటి సోహమే లేకపోతే జీవితమే లేదు.
1: వెన్ ది సోహమ్ ఇస్ నాట్ దేర్, దేర్ ఇస్ నో లైఫ్.
0: కనుక ఏ తర్వాత వేదమే మన జీవితము.
1: విత్ ఆల్ సెడ్ అండ్ డన్, ది వేద ఇస్ వెరీ అవర్ లైఫ్.
0: మన శ్వాసనే ఈ యొక్క వేదము.
1: ద బ్రెత్ ఈస్ ద రూట్స్.
0: ఈ యొక్క వేదమును మనము ఇంత ప్రాణ సమానంగా తీసుకున్నప్పుడే,
1: వెన్ వీ టేక్ వేద ఈక్వల్ టు అవర్ లైఫ్.
0: పూర్వకాలమునందు
1: ఇన్ ఏన్షియంట్ టైమ్
0: రామ కృష్ణ గోవింద అనేటువంటి పేర్లు లేకుండా,
1: వితౌట్ ది నేమ్స్ ఆఫ్ రామ కృష్ణ గోవింద,
0: తస్మై నమః కర్మణే, మహాపురుషులందరూ కూడాను తస్మై నమః కర్మణే అనగా ఏమని నమస్కరించేటువంటి వాడు, ఓ సుఖపురుషుడా నీకు నమస్కారము అన్నారు.
1: ఆల్ దోస్ నోబుల్ పీపుల్ ఇన్ ది ఏన్షియంట్ టైమ్ సెడ్ ఓ ద మ్యాన్ ఆఫ్ ప్లెజర్ హౌ వి ఆఫర్ యువర్
0: సాల్యుటేషన్. సుఖపురుషుడు ఎక్కడ ఉంటున్నాడు?
1: వేర్ ఇస్ ది వన్ ఆఫ్ ప్లెజర్?
0: అనేక మంది ఋషులు తపస్సు చేసి,
1: మెనీ ఆఫ్ ది సెయింట్స్ ఆఫ్ అండర్టేకింగ్ పెనెన్స్,
0: ఈ దివ్యతత్వాన్ని గుర్తించాలని అనేక సాధనలు సల్పారు.
1: టు నో ద నేచర్ ఆఫ్ ది డివినిటీ దే అండర్ టుక్ మెనీ ప్రాక్టీసెస్.
0: ఏ కొంతమంది దీనిని పట్టుపట్టి సాధించారు.
1: ఓన్లీ ఫ్యూ అకంప్లిష్డ్ ఇట్.
0: వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. మేము చూచాము భగవంతుణ్ణి.
1: వీ హ్యావ్ సీన్ గాడ్.
0: ఎక్కడ చూచావు?
1: వేర్ హ్యావ్ యూ సీన్ హిమ్?
0: లేదు, బయట చూచారా, లోపల చూచారా?
1: హ్యావ్ యూ సీన్ హిమ్ అవుట్ సైడ్ ఆర్ విదిన్?
0: తమస పరస్తాత్, అంధకారం అనేటువంటి అజ్ఞానములకు అవతల ఉంటున్నాడు.
1: హీఈస్ కవర్డ్ బై ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: తమస్సుకు అవతల ఉంటున్నాడు.
1: Is beyond this darkness.
0: Ekkada tamassu?
1: Where is this darkness?
0: Deha brantiye tamassu.
1: The body identification is tamas.
0: Indriya brantiye tamassu.
1: The attachment to
0: Indriya
1: senses.
0: Indriyamunu anusarinchadame tamassu.
1: Following senses is
0: darkness. Anusarinchadame tapassu.
1: To follow the one's own self is penance.
0: Kanuka ee dehaatma bhavamulaku avatala untunnadu bhagavantudu.
1: God lies beyond this body identification.
0: Tamasa parastat.
1: He is beyond all this darkness of ignorance.
0: ఈ విధంగా ప్రతి వేదములందు కూడాను అతి సులభంగా కూడాను బోధిస్తూ వచ్చింది.
1: Like this, many things are taught easily in Veda.
0: ఇంకా వేదము వేదములంతా బోధించిందని చెప్తుంటారు.
1: Some say that Veda taught differently.
0: వీరు ఉచ్చరించకూడదు, వీరు ఉచ్చరించాలి, వీరు దీనికి అర్హుడు, వీరు దీనికి అర్హుడు కాదు అనేటువంటి భేదములు వేదములు ఏనాడు లేదు.
1: Some say some can chant, some should not. This should be said that by some, not others. There is no such thing in Veda.
0: మొట్టమొదటి మంత్రం మీరు చక్కగా తీసుకోండి.
1: You take the first canto in Veda.
0: సహనా భవతు, సహనా భునక్తు, సహ వీర్యం కర.
1: Beyond all this darkness of ignorance.
0: ఈ విధంగా ప్రతి వేదములందు కూడాను అతి సులభంగా కూడాను బోధిస్తూ వచ్చింది.
1: లైక్ దిస్ మెనీ థింగ్స్ ఆర్ టాట్ ఈజీలీ ఇన్ వేద.
0: ఇంకా

0: Take the first canto in Veda.
1: Sahana bhavatu, sahana bhunaktu, sahaviryam karavavahi, tejasvina. Sahana bhavatu. Yanta sahananga chepkindi.
0: How clearly it stated.
1: Dinin sakramanga meeru chakkaga artham telusukunte vedamulo etti bhedamu ledu.
0: If you understand it clearly, there are no differences in Veda at all.
1: Vedam unnadi vedamu kaadu.
0: It is no Veda if it entertains differences.
1: Kalasi melasi perugudam.
0: Let's grow together.
1: Kalasi melasi tirugudam.
0: Let's move about together.
1: Kalasi melasi telisukunna telivini pochinchudam.
0: Let us develop the intelligence which we have learned.
1: Kalasi melasi kalata leka chelivito jeevinchudam manindi.
0: Let us live together without any conflict.
1: కలత లేక తెలివితో జీవించుదాం.
0: లెట్ అస్ లివ్ ఇన్ ఫ్రెండ్షిప్ వితౌట్ కాన్ఫ్లిక్ట్.
1: ఎంత విశాలంగా బోధించింది.
0: విత్ వాట్ వాస్ట్నెస్, బ్రాడ్ మైండెడ్నెస్ ఇట్ టాట్.
1: కనుకనే మొట్టమొదటి అర్థాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
0: సో వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ద మీనింగ్ ఫస్ట్.
1: ఏ కించిత్ అర్థం తెలుసుకున్నా కూడా మనకు చాలు.
0: It is enough if we know the fraction of the meaning.
1: ఒక్కొక్క అర్థాలు మనం తెలుసుకోనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు నో ద లాట్ ఆఫ్ మీనింగ్ దేర్.
1: కనుక వేదము లోపల ఎంత సూక్ష్మసూక్ష్మమైనటువంటి విషయంలో కూడా సమత్వాన్ని, ఏకత్వాన్ని, పవిత్రతను ప్రబోధిస్తూ వచ్చింది.
0: దేర్ ఆర్ సటిలిటీస్ ఇన్ వేద దట్ ప్రొపగేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ, ది ఈక్వానిమిటీ అండ్ ది ఈక్వాలిటీ.
1: ఇవి ఒక్కొక్క వేదము అనేక శాఖలతో కూడి ఉంటున్నాయి.
0: ఈచ్ వేద హ్యాస్ సో మెనీ బ్రాంచెస్.
1: ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఋగ్వేదము లోపల 28 శాఖలు ఉండేటువంటివి.
0: ఇన్ ఋగ్వేద దేర్ ఆర్ 28 బ్రాంచెస్.
1: దురదృష్టవశాత్తు 28 శాఖల లోపల 26 కాలగర్భంలో కలిసిపోయినాయి. 2 శాఖలు మాత్రమే ఉంటున్నాయి.
0: అన్ఫార్చునేట్లీ అవుట్ ఆఫ్ ది 28 బ్రాంచెస్ 26 ఆర్ లాస్ట్, ఓన్లీ 2 ఆర్ ప్రెసెంట్.
1: యజుర్వేదము లోపల 17 శాఖలు ఉండేటువంటిది.
0: దేర్ ఆర్ 17 బ్రాంచెస్ ఇన్ యజుర్వేద.
1: అక్కడ కూడా 2 మాత్రమే నిలిచిపోయాయి.
0: ఓన్లీ 2 విచ్ స్టుడ్ ది టెస్ట్ ఆఫ్ టైం.
1: సామవేదము లోపల 1000 శాఖలు.
0: ఇన్ సామవేద దేర్ ఆర్ 1000 బ్రాంచెస్.
1: 1000 శాఖలుగా ఉంటుంటే 998 మాత్రం పోయినాయి, ఇంకా 2 ఉన్నాయి.
0: 998 ఆర్ లాస్ట్, 2 ఆర్ సర్వైవింగ్.
1: నిజముగా ఈ అన్ని శాఖలు కూడా ఉండింటే ఎంత దివ్యమైనటువంటి శక్తిగా ఉండేటువంటిదో ఈ ప్రపంచం.
0: ఇన్ దిస్ వరల్డ్ యుడ్ హావ్ బీన్ మైటీ పవర్ఫుల్.
1: ఉన్న ఈ కొన్ని శాఖల చేతనే ఇంత గొప్ప శక్తిని మనం సంపాదించుకుంటున్నాం.
0: వీ కుడ్ అకంప్లిష్ అండ్ గెట్ సో మెనీ ఫ్యాకల్టీస్ బై లెర్నింగ్ ది ఫ్రాక్షనల్ నాలెడ్జ్.
1: కనుక మనము క్రమక్రమేణా వీటిని కూడా నువ్వు పోగొట్టుకుంటావో ఏమో అని చాలా భయంగా ఉంటుండాలి.
0: విత్ ది కోర్స్ ఆఫ్ టైమ్ వీ మే లూజ్ దీస్ థింగ్స్ ఆల్సో.
1: పవిత్రమైన భారతదేశము వేదభూమి, త్యాగభూమి, మంత్రభూమి, కర్మభూమి.
0: Sacred Bharat is the land of penance, is the land of action, is the land of all sacredness.
1: ఇలాంటి త్యాగభూమి, యోగభూమి, కర్మభూమి అయినటువంటి భారతదేశాన్ని భోగభూమిగా చెప్పుకుంటూ ప్రయత్నిస్తున్నాం.
0: This land of action, this land of all Veda, we have transformed into the land of enjoyment.
1: ఆశించడం చేతనే అనేక రోగములకు గురి అయిపోతున్నాం మనం.
0: Because we want all this enjoyment bhoga, we suffer with all roga or disease.
1: భోగము కాదు మన జీవితము, యోగం.
0: It's not the enjoyment bhoga, it is yoga, the practice important.
1: కనుక వేద విద్యలనేటువంటిది చాలా అనంతమైనటువంటి అర్థములతో కూడినటువంటిది.
0: The Vedic knowledge has infinite meanings.
1: సమస్త దేశమును, సమస్త లోకమును కూడాను వేదములే పోషిస్తున్నాయి.
0: All countries in all world sustain up to
1: ఇతర దేశస్తులకు వేద సంబంధం తెలియకపోయినప్పటికీ అది ఒక విధమైనటువంటి శబ్ద తరంగములతో వ్యాపించిపోతుండాలి.
0: The foreigners may not be aware of this Veda, but they are spread by way of
1: కేవలం వేదం ఒక భారతదేశంలో మాత్రమే ఉన్నదని భావించరాదు.
0: నెవర్ కన్సిడర్ ద వేదా ఇస్ లిమిటెడ్ టు భారత్.
1: సర్వత్రా ఉంటుండాలి శబ్ద తరంగములు.
0: ద సౌండ్ వేవ్స్ ఆర్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: భూమికి ఆకర్షణ శక్తి ఉందని,
0: దట్ ఎర్త్ హస్ గాట్ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ.
1: ఏదో ఒక విదేశీయుడు కనిపెట్టాడు,
0: ఎ ఫారినర్ డిస్కవర్డ్.
1: కానీ ఆ విదేశీయుడు ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదని కనిపెట్టక పూర్వము కూడాను ఈ భూమికి ఆకర్షణ శక్తి లేదా?
0: Even prior to the discovery of the gravitational force, that it existed.
1: ఆ న్యూటన్ అనేటువంటి వాడు దానికి ప్రత్యేకమైనటువంటి సాధన చేసి దాన్ని కనిపెట్టాడు.
0: న్యూటన్ డిస్కవర్డ్ విత్ స్పెషల్ డివైస్.
1: అంతేకాని సాధన చేసిన వారికి ప్రతి ఒక్కరికి ఇది సాధ్యమవుతుంది.
0: ద వన్ హూ టేక్స్ టు ప్రాక్టీస్ క్యాన్ అకాంప్లిష్.
1: అదే విధంగానే భారతదేశం లోపల మహర్షులందరూ కూడా ఈ వేద శబ్ద తరంగములను వారు సాధన చేసి దాన్ని సాధించారు.
0: సిమిలర్లీ

0: ancient saints could accomplish all the sound vibrations spread everywhere.
1: దీనిని సాధించినటువంటి మహర్షులు భారతదేశంలో ఉన్నారు.
0: There are many present in Bharat.
1: దానిని సాధించినటువంటి ఒక మహర్షి ఒక విదేశంలో ఉంటున్నాడు.
0: There is also one saint present in the foreign land.
1: వ్యక్తులు దేశంలో మార్పున్నది కానీ శక్తి సర్వత్రా ఒకటే.
0: There is a difference in the land, but the capacities are one and same.
1: నీవు అమెరికాలో పోయి దీన్ని సాధన చేయి, అక్కడ కూడా నీకు ప్రత్యక్షం అవుతుంది.
0: యు గో టు అమెరికా అండ్ ప్రాక్టీస్, యూ కెన్ అకంప్లిష్.
1: దేశ కాల పాత్రకు అతీతమైనటువంటిది ఇది.
0: దిస్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
1: కనుకనే ఇది సత్య స్వరూపము.
0: ఇట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
1: సత్యమనగా త్రికాల భాజ్యం సత్యం.
0: Truth is beyond all the three times.
1: కాలములు ఎందుకును మారనటువంటిది సత్యము.
0: ఇట్ ఈస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్.
1: అట్టి సత్య స్వరూపము వేదము.
0: వేద ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
1: ఇట్టి వేదాన్ని మనము ఈనాడు అలక్ష్యం చేసుకుంటున్నాము.
0: టుడే వీఆర్ నెగ్లెక్టింగ్ దట్ వేద.
1: హాస్యం చేస్తున్నాము.
0: వీఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ ఇట్.
1: ఏదో నోటితో ఉచ్చరించేటువంటి ఒక మంత్రం లేదు తప్ప దీనిలో ప్రయోజనం లేదని మనము అవిశ్వాస పడుతున్నాము.
0: We have no faith in it. We take it as the one repeated just verbally.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Meeku aksharamu telikapoyinappudiki nee paravaledu.
0: Doesn't matter even if you don't know letters.
1: Ayaka shabdamunu meeru shravanam chesthe charu andulone untundadi aanandam.
0: Listen to the sound, there lies happiness.
1: Puttina chanti biddanu ooyallo vesi amma paata paadutu kammani kantamto jolalu paadutuntadi.
0: When the child is kept in the cradle and mother goes on singing the lullaby,
1: కానీ ఆ చంటి బిడ్డకు అమ్మ పాడేటువంటి పదముల యొక్క అర్థం తెలుసునా?
0: Does the child is aware of the meaning of the lullaby sung by the mother?
1: తెలియదు. కానీ ఆ రాగం చేతనే ఆ చంటి బిడ్డ చక్కగా చల్లగా నిద్రపోతుంది.
0: Because of the singing of the tune of the song, the child sleeps.
1: అదే విధముగానే మీకు అర్థం తెలియకపోయినప్పటికీ పర్వాలేదు, ఆ వేదోచ్చారణ చక్కగా మీరు చేస్తుంటే వాళ్ళు ఆనందంగా శ్రవణం చేయండి.
0: Similarly, it doesn't matter even if you don't know the meaning.
1: ఆ శ్రవణం చేతనే మీకు ఆనందం కలుగుతుంది.
0: Out of that listening you will have all the bliss.
1: ఆ శ్రవణమిని మననం చేయండి.
0: That listening has got
1: a నిత్యాసక రూపొందుతుంది.
0: And that will transform into practice.
1: కనుక శ్రవణంలో కూడాను ఎంతో ఆనందం ఉంటుంది.
0: There's great bliss in listening.
1: అది ఒక నాదము.
0: It is a sound.
1: ఈ నాదం అనేటువంటి దాంట్లో ఎంతో ఘనమైనటువంటి శక్తి ఉంటుండాలి.
0: The sound is highly powerful.
1: మన దేవాలయంలో కూడాను గంటలు పెడుతుంటాం.
0: We have got the bells in temples.
1: పోయిన వారంతా ఒక తూరి గంట ఎక్క కొడతారు.
0: Everyone that goes there rings the bell.
1: ఎందుకోసం గంటలు పెట్టారు?
0: Why are the bells kept?
1: ఏ భగవంతుడు ఏదో నిద్రపోతుంటాడు అతన్ని మేల్కొల్పడం కోసం పెట్టారా?
0: Are they meant merely to wake up the god who is sleeping?
1: కాదు కాదు కాదు.
0: No.
1: వేదము రాని వాళ్ళు ఇది ఒక నాదమే వేదమని భగవంతుని చేతులు వినిపిస్తుంటారు.
0: దోస్ హూ హావ్ నో నాలెడ్జ్ ఆఫ్ వేద విల్ రింగ్ ద బెల్ అండ్ టేక్ ఇట్ ఇస్ ద సౌండ్ ఆఫ్ వేద.
1: అంతేకాదు భగవంతుడు సర్వరక్షకుడు.
0: నాట్ ఓన్లీ దట్ గాడ్ ప్రొటెక్ట్స్ ఎవ్రీవన్.
1: అనేక విధమైనటువంటి యొక్క విషయం లోపల తాను అనేక విధమైనటువంటి యొక్క శ్రవణము జరుపుతుంటుంటాడు.
0: హీ లిజన్స్ టు ఎవ్రీథింగ్.
1: పరధ్యానంలో కూడా ఉండొచ్చును, పరులను రక్షించేటువంటి దీంట్లో కూడా ఉండవచ్చును.
0: హీ మే బి అబ్సెంట్ మైండెడ్ బట్ స్టిల్ ప్రొటెక్ట్ పీపుల్.
1: మనం ఎవరైనా ఇప్పుడు మారడం ఆధునిక యుగం లోపల మనం ఒక ఇంటికి పోయిందంటే ఒక విజిటింగ్ కార్డ్ ఇచ్చి పంపిస్తాం అతనికి.
0: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ వెన్ వీ విజిట్ ఎనీబడీ వీ సెండ్ అవర్ విజిటింగ్ కార్డ్.
1: ఓ పలాని వారు వచ్చారా అని అతను లోపల నుంచి బయటకు వస్తాడు.
0: సో సో అండ్ సో హస్ కమ్ దేర్ఫోర్ హీ కమ్స్ అవుట్.
1: ఆ విజిటింగ్ కార్డే ఇవ్వకపోతే లోపల ఉన్నటువంటి పెద్ద మనిషి బయటికి రాడు.
0: ఇఫ్ దట్ విజిటింగ్ కార్డ్ ఈస్ నాట్ హ్యాండెడ్ ఓవర్ ద పర్సన్ వుడ్ నాట్ కమ్.
1: అదే విధంగానే దేవాలయంలో ఉండేటువంటి ఈ పెద్ద భగవంతుడు బెల్లు కొడితే అదే విజిటింగ్ కార్డు, ఎవర్రా బెల్లు కొట్టాడు అని చూస్తాడు.
0: సిమిలర్లీ మైటీ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద టెంపుల్. వెన్ వన్స్ యు రింగ్ ద బెల్
1: భగవంతుని దృష్టిని ఈ శబ్దం ద్వారా తన పైన మరల్చుకుంటున్నాడు.
0: The vision of God can be directed towards us by ringing the bell.
1: అది కూడా ఏదంటే అది శబ్దం చేయకూడదు.
0: We should not make any kind of sound.
1: ఆ నాదము చక్కగా అకార ఉకారముతో కూడినటువంటి ఓంకారం రావాలి.
0: It should be proper sound, combination of akara.
1: అది అతని సరైనటువంటి అడ్రస్.
0: That is his correct address.
1: ఊరికే తట్టకుండా పోయి కొడితే ఎవడో పిల్లలు ఆర్డర్ చేస్తున్నారా కొట్టు అని చెప్తాడు.
0: If you just ring the bell whimsically, it is something like a child's play.
1: Kanuka aa omkaram kudanu entano saumyanga sweetiga maduranga sunnitanga palakari.
0: Omkara should be repeated softly and sweetly.
1: అది ఎక్కడి నుంచినో వచ్చి దగ్గర చేరి తిరిగి ఎక్కడికో పోతున్నట్టుగా ఉంటుండాలి. నిత్యం విని ఉంటారు పట్టణం వాసులు, ప్లేన్ ఎక్కడి నుంచినో వచ్చే సమయంలో కొంచెం శబ్దం వినిపిస్తుంది.
0: Many the urban people know as the plane lands,
1: దగ్గరకు వచ్చిన తర్వాత ఎక్కువ శబ్దం వినిపిస్తుంది.
0: As it nearer, you hear louder.
1: తిరిగి పోయే సమయంలో తక్కువ తక్కువ తక్కువగా వినిపిస్తూ పోతుంది.
0: As it leaves, takes off, you can hear less.

0: இது தக்கு பைக்கு போகல மரி. இது நிஜமேனட்டு யோக ஸ்வரம்.
1: Therefore, he should ascend and reach and gradually slow down.
0: దీనికి స్పెల్లింగ్ ఉంటుంది.
1: It is a spelling.
0: G-O-D పెట్టి God అంటున్నాము.
1: If the spelling is G-O-D, God.
0: అదే విధంగానే ఓంకు అకార ఉకార మకారం చేస్తే ఓంకారం అయిపోయింది.
1: Similarly, the three letters, అకార ఉకార మకార, is ఓంకారం. కనుక మనం
0: స్పెల్లింగ్ నేర్చుకోవడానికి ఇందులో ఓంకారంలో ప్రయత్నం చేయకూడదు.
1: So we should not make an effort to pick up the spelling.
0: ఓంకారంలో స్పెల్లింగుల కోసం పేస్తుంటారు. ఇది కాదు ఓంకారము.
1: ఇఫ్ దే డూ ఇట్ ఆ ఊమా రిడిక్యులస్లీ ఇట్స్ నాట్ ఓంకార.
0: లోపల నుంచి రావాలి.
1: ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద నేవ్.
0: ఊ టంగ్ నుంచి రావాలి.
1: ద ఊ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద టంగ్.
0: పెదవుల నుంచి పోవాలి.
1: దెన్ వన్స్ వి సే ది
0: కరుకలే ఈ మూడు ఏకం కావాలి, మధ్యలో గ్యాప్ రాకూడదు.
1: ఆల్ ది త్రీ షుడ్ బి యూనిఫైడ్ వితౌట్ ఎనీ గ్యాప్.

0: మూడు అందులో చేరిపోవాలి.
1: ఆల్ ది త్రీ షుడ్ బి యూనిఫైడ్.
0: స్వరబద్ధమైనటువంటి యొక్క రాగం,
1: దట్ ఈస్ ది ప్రాపర్ ట్యూన్.
0: ఇలాంటివన్నీ కూడా చక్కగా వేదము మంచిగా బోధిస్తుంది.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ క్లియర్లీ టాట్ బై వేద.
0: తెలపటమే కాకుండా బోధించటమే కాకుండా
1: నాట్ ఓన్లీ ఎక్స్ప్రెసింగ్,
0: ఆదరిస్తుంది వేదము.
1: ఇట్ ఆల్సో సపోర్ట్స్,
0: ఆనందాన్ని అందిస్తుంది వేదము.
1: ఇట్ గివ్స్ బ్లెస్,
0: అభిష్టాన్ని నెరవేరుస్తుంది వేదము.
1: వేద ఫుల్ఫిల్స్ ద డిజైర్.
0: ఈ సత్యాన్ని ఈనాడు గుర్తించుకోలేకపోతున్నారు.
1: This truth is not realized today.
0: అయ్యో వేదం చదివితే మా పొట్టగుడి కరిగేదెట్లా, మా జీవితం జరిగేదెట్లా అని కాన్వెంట్ కు పంపిస్తున్నారు వేద పండితులు తమ తమ పిల్లలు.
1: Many Vedic scholars send their children to convents because by learning to Veda they cannot have their daily living. ఆ
0: పవిత్రమైనటువంటి విశ్వాసమే ఉండింటే తప్పక వాడికి లభిస్తుంది, వాడి జీవితం ఎందుకు జరగదు?
1: If they have that strong feeling of faith, it will certainly uphold them.
0: Maharshulu kani, Brahmanulu kani, veeriki ye vidyam nerchukunnaru?
1: Ancient saints and Brahmins, how have they learned?
0: Vedam, Vedam, Vedam.
1: So they carried their living by Veda.
0: Kanuka deeniki taginatundi protsaham utsaham lekapovatam cheta,
1: because of lack of encouragement,
0: ఈ వేదాంతాన్ని సక్రమైనటువంటి రీతిలో ప్రచార ప్రబోధం సల్పటం చేత, సల్పలేకపోవటం చేత,
1: బికాస్ ఇట్స్ నాట్ పబ్లిసైజ్డ్ ఇన్ ద ప్రాపర్ వే,
0: వేదము దినదినానికి తరిగిపోతుంటుండాలి.
1: వేద ఇస్ డిక్లైనింగ్ డే బై డే.
0: కనుక ఈ ఉన్న కొన్ని సేకరణలు అయినా కూడాను దీన్ని పోషించి తిరిగి మన యొక్క వేద భూమి అనేటువంటి దానికి తగినటువంటి పునరుద్ధరణ చేస్తారని నేను ఆశిస్తున్నాను.
1: Swami expects that we will certainly uphold and preserve the faster, the limited sustaining branches of Veda.
0: Ma vidya samasthalo,
1: in our institutions,
0: 1700 mandi pillalu untunnaru.
1: There are 1700 students.
0: Primary school, higher secondary school, institute. Will andariki telusuni Vedam.
1: All students, primary school, higher secondary school, institute, all students know Veda.
0: మీరు ఇప్పుడే కొంత నిమిషం ముందుగా చూచారు ఆ ప్రైమరీ స్కూల్ పిల్లలు 5 సంవత్సరముల పిల్లలు ఎంత స్వచ్ఛంగా చెప్పారు.
1: You must have seen primary school children aged 5, how clearly they chanted Veda.
0: అన్ని విద్యలతో పాటు వేద విద్య కంపల్సరీగా దాన్ని చదివే తీరాలని పెట్టాం.
1: It is prescribed along with other learning and education. Learning a Veda is compulsory.
0: ఇది బలవంతము కాదు.
1: It's not out of force.
0: పిల్లలే ఆనందంగా వచ్చి నేర్చుకుంటున్నారు.
1: Children are learning with pleasure.
0: మిగతా వేద పాఠశాలలో మీకు 50 రూపాయలు ఇస్తాము, 500 రూపాయలు ఇస్తాము నేర్చుకుంటే తీసుకుంటారు వెళ్లిపోతున్నారు.
1: In other Vedic schools, they are paid 50 rupees, 500 rupees. They receive money and get out.
0: కారణం ఏమిటి? వాళ్ళకి ఆ అభిరుచిని వాళ్ళకి బోధించడం లేదు.
1: What is the reason?
0: దాంట్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని వాళ్ళకి అందించడం లేదు.
1: They are not motivated. They don't recognize the sweetness.
0: కనుకనే ఇక్కడ ఈ పిల్లలు మేము నేర్చుకోవాలి ఉత్సాహంగా వస్తున్నారు.
1: బట్ హియర్ స్టూడెంట్స్ లర్న్ ఎంథూజియాస్టికలీ.
0: ఈ ఉత్సాహంగా వచ్చేటువంటి వేదమే సరైనటువంటి వేదం.
1: ఇట్ ఈస్ ట్రూ వేద ఇఫ్ యూ లర్న్ విత్ ఆల్ ఎంథూజియాజం.
0: బయట తట్టంతా కూరేది, ఇక్కడ నుంచి ఊరేది.
1: అవుట్ సైడ్ ఇట్ ఈస్ టఫ్డ్, హియర్ ఇట్ ఊజెస్ అవుట్.
0: అది ఊరేటువంటి దాంట్లో ఏనాటికి తరగదు.
1: That which oozes out will never fall
0: short. ఏదో కొంతసేపు కూరిన తర్వాత తిరిగి అంతా బయటపడిపోతుంది.
1: If you go on stuffing, it's bound to come out at one time.
0: శేషం కూడా ఉంటుండదు ఇంకా.
1: There will never be remnant or residual there.
0: కనుక ఆ విధంగా వేదాధ్యయనం చేయకూడదు.
1: One should not learn Veda that way.
0: వారికి ఉత్సాహం రావాలి పిల్లలకు కూడా.
1: They should have all the enthusiasm, zeal.
0: కనుక మన భారతదేశాన్ని అనాది కాలం నుండి సంరక్షిస్తూ సరైనటువంటి స్థితిలో పోషించినటువంటిది వేదమే.
1: ఇట్ ఇస్ వేద దట్ హెస్ ప్రొటెక్టెడ్ భారత్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
0: దురదృష్టవశాత్తు ప్రభుత్వం ఈ సత్యాన్ని గుర్తించుకునలేకపోవటం చేతనే మన భారతదేశం దురవస్థని ఈ గతి పట్టిపోతుంటారు.
1: అన్ఫార్చునేట్లీ ది గవర్నమెంట్ హెస్ నాట్ అండర్స్టూడ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ వేద, దేర్ఫోర్ దిస్ ఈస్ ది ప్రజెంట్ పొజిషన్.
0: కనుక పబ్లిక్ అనగా వ్యక్తిగతమైనటువంటి ఒక మీరైనప్పుడు దీనిని తగినటువంటి శ్రద్ధను పూని దీనికి తగినటువంటి ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందించాలి.
1: Therefore, the public at the individual level should support and encourage.
0: Inka vedamlo ento viluvaina ratnalanta untunnayi.
1: In Veda there are many valuable precious gems.
0: Repata nunchi
1: from tomorrow
0: ee veda saramainatundi
1: the essence of Veda,
0: upanishadulu,
1: the upanishads.
0: Ee upanishadulunu గురించి మనం కొంతవరకు విన్నప్పుడు ఈ ఉపనిషత్తు అనేటువంటిది మన జీవితం యొక్క ప్రధాన ప్రాణమని మీకు కూడా అర్థమవుతుంది.
1: When we listen to Upanishads, we will understand that Upanishad is our very life.
0: Mahabharatam idi.
1: It's Mahabharat.
0: Bharata desam idi.
1: This is
0: Mahabharatam lo anetundi madhyalo undinatundi yokka naadhi vantidi Bhagavad Gita.
1: The Bhagavad Gita is a novel in this Mahabharata.
0: ఈ యొక్క భగవద్గీత అనేటువంటిది ఉపనిషత్తుల యొక్క సారము.
1: భగవద్గీత ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్స్.
0: ఆ ఉపనిషత్తుల యొక్క సారమే దీని యొక్క బ్రహ్మ సూత్రము.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్.
0: ఒకదాని నుంచి ఒకటి వడగట్టి పెట్టినటువంటిది ఎందుక.
1: దే జస్ట్ ఫిల్టర్డ్ వన్ ఫ్రమ్ ది అదర్.
0: కనుక రేపటి నుంచి ఉపనిషత్తుల గురించి మనము మాట్లాడుకుందాం.
1: బిగినింగ్ ఫ్రమ్ టుమారో విల్ డిస్కస్ ఉపనిషత్.
0: అందులో చక్కగా కథలు కూడా ఉంటున్నాయి.
1: సో మెనీ స్టోరీస్.
0: మహర్షులు ప్రజలకు సులభ మార్గంలో అందించడానికి కొన్ని సూక్ష్మమైనటువంటి యొక్క దీన్ని కూడా కనిపెడుతూ వచ్చారు.
1: ద సెయింట్స్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఈజీ వే దే హావ్ సింపుల్ పార్ట్స్ ఆల్సో.
0: ఉపనిషత్తులు కూడా ఎన్నో ఉపనిషత్తులు ఉంటున్నాయి.
1: దర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఉపనిషత్తులు.
0: 8 ఉపనిషత్తులు ఉంటాయి.
1: దర్ 1008.
0: కానీ వాటిని కూడా ఒకదానికోటి కుదించి
1: but we have to sum up them.
0: 11 ఉపనిషత్తులు గా నిర్ణయం చేశారు.
1: అండ్ దర్ ఆర్ 11 ఉపనిషత్స్.
0: అందులో మొదటి ఉపనిషత్తు,
1: ద ఫస్ట్ ఆఫ్ దెమ్,
0: ఈశావాస్యోపనిషత్తు.
1: ఈజ్ ఈశావాస్యోపనిషత్.
0: దీని పేరే మొట్టమొదటి ప్రారంభంలో ఈశావాస్యమిదం సర్వం అని వచ్చేసేస్తుంది.
1: ద ఫస్ట్ వర్స్ ఈజ్ ఈశావాస్య.
0: సర్వము అందులోనే ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ లైఫ్
0: ఈశావాస్యమిదం సర్వం.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: ఈశావాస్యమిదం జగత్.
1: అందులోనే
0: ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ లైస్ దేర్.
0: కనుక మీరు భారతీయుల యొక్క పవిత్రమైన చరిత్రలు పురాణములు మీరు చదువుకోవడం లేకపోవడం చేతనే మీకు ఆధ్యాత్మికం అంటే ఏమిటో అర్థం కాకుండా పోతుండాలి.
1: సిన్స్ యూ హావ్ నాట్ స్టడీడ్ ది సీక్రెట్ స్టోరీస్ ఆఫ్ భారత్, యూ హావ్ నాట్ నాలెడ్జ్ ఆఫ్
0: భారతీయుల సమస్త గ్రంథములు కూడా సంస్కృతంతో ఉండేటువంటివి.
1: ఆల్ టెక్స్ట్ ఆఫ్ భారతీయస్ ఆర్ రిటన్ ఇన్ సంస్కృత.
0: సంస్కృతానికే అవకాశం అందించడం లేదు, ఇంకా చదవడం ఏమి చదువుతారు?
1: We don't give any scope for Sanskrit, then how do you expect you to learn?
0: మీరు చదువుకోవాల్సినటువంటి ఏ ఇంగ్లీష్ విద్యలో చదువుకోండి, తప్పు లేదు.
1: There's no mistake in having English education.
0: కానీ మన దేశం యొక్క సంస్కృతిని నిలబెట్టేటువంటిది, మన యొక్క సంస్కారమును నిలబెట్టేటువంటిది, మన యొక్క జీవితాన్ని పోషించేటువంటిది, దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
1: We should also understand this, which really affords our culture, gives all kinds of
0: refinement. సంస్కారమే లేకపోతే కేవలం మానవత్వమే కాదు.
1: Without culture, it cannot be the human life.
0: సంస్కరింపజేసేటువంటిది సంస్కారము.
1: That which refines is culture.
0: కనుక ఈ ఉపనిషత్తులన్నీ కూడాను చక్కగా మానవుని సంస్కరింపజేసి చక్కని ఒక దివ్యమైనటువంటి మూర్తిగా తయారు చేస్తూ వచ్చున్నాయి.
1: It refines and purifies into a noble one.
0: కనుక రేపటి నుంచి ఉపనిషత్తుల గురించి మనము విచారిస్తాం.
1: So from tomorrow we shall discuss Upanishads.
2: భజన వినాశ శాంతి నహి.

शांति नदी

Yeah.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నేను ఉరవకొండలో ఉండగా,
1: వెన్ భగవాన్ వాస్ దేర్ ఇన్ ఉరవకొండ,
0: కార్పొరేషన్ కమిషనర్ అతను బళ్ళారిలో ఉన్నాడు.
1: ది కార్పొరేషన్ కమిషనర్ అట్ ద టైమ్ స్టేడ్ ఇన్ బళ్ళారి.
0: ఆయనకు ఒక రాత్రి స్వప్నం వచ్చి, నీవు పలాని నంబర్ పలాని ఇంటికి నీ వెళ్ళి అక్కడ సత్యాన్ని నీవు తీసుకుని రా అని ఎవరో చెప్పినట్టు అయిపోయింది.
1: దట్ జెంటిల్మన్ హ్యాడ్ ఎ డ్రీమ్ వేర్ ఇన్ ద డ్రీమ్ హీ వాస్ టు గో టు ఎ పర్టిక్యులర్ నంబర్ ఆఫ్ ద హౌస్ మీట్ సత్య అండ్ బ్రింగ్ హిమ్ అలాంగ్ విత్ హిమ్.
0: అదే సమయంలో అతని అర్ధాంగి అయిన లక్ష్మీదేవి ఆమెకు కూడా స్వప్నంలో వచ్చి, అమ్మా మీరిద్దరూ వెళ్ళండి, వెళ్ళి ఆ సత్యాన్ని తీసుకుని రండి.
1: హిజ్ వైఫ్ లక్ష్మీదేవి ఆల్సో హ్యాడ్ సిమిలర్ డ్రీమ్ వేర్ ఇట్ వాజ్ ఇండికేటెడ్ క్లియర్లీ యూ ఆల్సో ఫాలో యువర్ హస్బెండ్ అండ్ బ్రింగ్ సత్యం అలాంగ్ విత్ యూ బోత్.
0: వారు వచ్చారు.
1: దే కేమ్.
0: సత్యం అంటే ఎంతటి పెద్దవాడో, ఎంతటి గొప్పవాడో అని అనుకున్నారు వాళ్ళు.
1: దే థాట్ సత్యం మస్ట్ హ్యావ్ బీన్ ఎ వెరీ బిగ్ మ్యాన్ గ్రోన్ అప్ ఆర్ ఎ వెరీ గ్రేట్ పర్సన్.
0: ఇప్పుడే నేను ఇంత అడుగులు, 5 అడుగులు, ఆనాడు మరింత పొట్టి.
1: ద ప్రజెంట్ హైట్ భగవాన్ యు నో ఇన్ దోస్ డేస్ హీ వాజ్ స్టిల్ షార్ట్.
0: చిన్న నిక్కర్ వేసుకుని,
1: వేరింగ్ ఎ స్మాల్ నిక్కర్,
0: చొక్కా తుడుక్కొని
1: అండ్ ఎ షర్ట్.
0: అప్పుడు 12 సంవత్సరం.
1: హీ వాజ్ ఏజ్
0: 12. నేను బయట వచ్చాను.
1: భగవాన్ కేమ్ అవుట్.
0: చూసిన తక్షణమే ఆ కమిషనరు, కమిషనర్ భార్య ఇరువురు కూడాను స్వప్నంలో చూసింది ఇతనే అని చాలా ఆనందించి బజార్లో సాష్టాంగ నమస్కారం చేశారు.
1: ద కమిషనర్ అండ్ హిస్ వైఫ్ ఇమ్మీడియట్లీ ఐడెంటిఫైడ్ భగవాన్ దేర్ ఆన్ ద స్ట్రీట్ అండ్ ఫెల్ ఎట్ హిస్ ఫీట్ వెన్ భగవాన్ వాజ్ సో యంగ్.
0: నేనప్పుడు 2 పుస్తకాలు తీసుకుని ఒక స్కూల్కి పోతున్నాను.
1: భగవాన్ వాజ్ క్యారింగ్ 2 బుక్స్ టు అటెండ్ ద స్కూల్.
0: అప్పుడు 4వ తరగతి.
1: హీ వాజ్ స్టడీయింగ్ 4th క్లాస్.
0: సరే, వారు వచ్చారు. ఈ శరీరంలో బ్రదర్ అయిన శేషమరాజును పట్టుకున్నారు.
1: బోత్ ఆఫ్ దెమ్ మెట్ ద బ్రదర్ శేషమరాజు.
0: మీరు ఎట్టైనా సరియే, ఈనాడు మీరు హాలిడే అయినా తీసుకుని సత్యాన్ని మీరు బళ్ళారికి తీసుకుని రావాలి అన్నారు.
1: దే వాంటెడ్ హిస్ బ్రదర్ టు టేక్ సత్యం అలాంగ్ విత్ దెమ్ దో ఇట్ రిక్వైర్స్ హిమ్ టు అప్లై ఫర్ లీవ్ టు హిస్ ఆఫీస్.
0: సరే, ఆయన అన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కార్పొరేషన్ కమిషనరు, ఇంత పెద్ద ఆఫీసరు ఈ విధంగా అడుక్కుంటుంటే నేను ఏ విధంగా నేను వద్దని చెప్పడానికి వీలు కాదని ఆయన కూడా అంగీకరించి తక్షణమే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి ఈ విధంగా సత్యాన్ని బళ్ళారి తీసుకుని రామని కమిషనర్ గారు కోరుతున్నారు, తప్పక సెలవు ఇవ్వాలి అన్నారు.
1: ద బ్రదర్ అప్రోచ్ ద హెడ్ మాస్టర్ అప్లైడ్ ఫర్ క్యాజువల్ లీవ్ ఇన్ఫార్మింగ్ దట్ సత్యం ఈస్ టు బి టేకన్ ఇన్ రెస్పాన్స్ టు ద రిక్వెస్ట్ ఆఫ్ ద కమిషనర్ ఆఫ్ ద కార్పొరేషన్ టు బళ్ళారి. సో హీ హాస్ టు ఒబే ఆఫీసర్
0: కామేశ్వర్ రావు అని హెడ్ మాస్టర్.
1: ద నేమ్ ఆఫ్ ద హెడ్ మాస్టర్ వాజ్ కామేశ్వర్ రావు.
0: అప్పుడు ఆయన చెప్పాడు, సత్యాన్ని బళ్ళారికే కాదు ఎక్కడికైనా తీసుకెళ్ళండి.
1: ది హెడ్ మాస్టర్ కామేశ్వర్ రావు సెడ్ టేక్ సత్యం నాట్ మియర్లీ టు బళ్ళారి,
0: నన్ను అడగనక్కర్లేదు,
1: టేక్ హిమ్ ఎనీవేర్, యూ డోంట్ నీడ్ మై పర్మిషన్
0: అని అడిగి
1: సో
0: బళ్ళారికి తీసుకుని అతని కారు ఇచ్చి కారులో పంపించాడు.
1: హెస్ సెండ్ ద కార్ అండ్ భగవాన్ వాజ్ టేకెన్ ఇన్ దట్ కార్ టు బళ్ళారి.
0: ఆ బళ్ళారి లోపల 3 దినములు వాళ్ళు ఇంటిలో పెట్టుకున్నారు.
1: భగవాన్ స్టేడ్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ ద చైర్మన్ ఆఫ్ ద కార్పొరేషన్.
0: అక్కడ నుంచి చాలా సమీపంగా ఉంటున్నదని విరూపాక్ష దేవాలయం తీసుకెళ్లారు.
1: భగవాన్ వాజ్ టేకన్ టు విరూపాక్ష టెంపుల్ విచ్ హ్యాపెన్స్ టు బి వెరీ క్లోజ్ టు ది హౌస్ ఆఫ్ ది చైర్మన్.
0: అప్పుడు శేషంరాజు అతని ఇల్లాలు లోపలి వెళ్లి, మేము విరూపాక్షని దర్శించుకొని వస్తాము, నీవు ఈ సామాన్ దగ్గర ఉండు అన్నారు.
1: శేషమరాజు అండ్ హిజ్ వైఫ్ వాంటెడ్ భగవాన్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దేర్ బిలాంగింగ్స్ అవుట్ సైడ్ యాజ్ దే వుడ్ గో ఇన్ టు ద టెంపుల్ టు హ్యావ్ ద విజిట్ ఆఫ్ ద హోలీ ష్రైన్.
0: సరే, నేను ఇక్కడే ఉంటానని ఒప్పుకున్నాను.
1: స్వామి యాక్సెప్టెడ్ దేర్ ప్రపోజల్.
0: వీరు ఇరువురు కూడాను దేవాలయంలో వెళ్లారు.
1: బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ హ్యావ్ గాన్ ఇన్ టు ద టెంపుల్.
0: అక్కడికి వెళ్లితే గర్భగుడి లోపల నేనే అక్కడ నిల్చుకున్నట్టుగా కనిపించింది.
1: దేర్ బోత్ ఆఫ్ దెమ్ సా భగవాన్ దేర్ ఇన్ ది సాంక్టోరం ఆఫ్ ద టెంపుల్.
0: ఈ శేషమరాజుకు చాలా డౌట్స్.
1: శేషమరాజు హ్యాస్ సో మెనీ డౌట్స్.
0: ఏం బయట కూర్చోమని చెప్తే వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు?
1: How is it that I asked Satyam to stay outside the temple? How is it that I find him
0: inside
1: the temple? And he came out.
0: నేను అక్కడే కూర్చున్నాను.
1: దేర్ హీ సా స్వామి దేర్.
0: మళ్ళీ లోపల పోయాడు, అక్కడ ఉన్నాను.
1: హీ వెంట్ ఇన్ సైడ్, దేర్ హీ సా స్వామి అగైన్.
0: కానీ ఇంకా ఆయన డౌట్స్ పోలేదు.
1: స్టిల్ హీ వాజ్ హ్యావింగ్ డౌట్స్.
0: భార్యను బయట పోమన్నాడు.
1: హీ ఆస్క్డ్ హిస్ వైఫ్ టు గో అవుట్ సైడ్.
0: నీవు అక్కడ సత్యం దగ్గర ఉండు.
1: You stay with Satyam there outside the temple.
0: Satyani kadalivukunda chesko.
1: See that Satyam won't move. He will be there only.
0: Nenu lopalu velthanu velladu.
1: And he said,
0: akkada kodanu navutu nenu undinanu.
1: And he has gone inside. There he found smiling Bhagavan there.
0: Ee rendu kodanu
1: santoram.
0: Maatone vachinatvanti okka commissioner raju kodanu chustu vachadu.
1: All this was noticed by the commissioner who accompanied them.
0: బయటకు వచ్చిన తర్వాత
1: శేషంరాజు
0: చేతులు పట్టుకుని,
1: ఈ కాట్ హోల్డ్ ది హ్యాండ్స్ ఆఫ్ శేషంరాజు.
0: రాజు, మీరు చాలా పొరపడుతున్నారు.
1: హి సెడ్, రాజు యు ఆర్ మిస్టేకెన్.
0: ఇతను మీ సోదరుడు కాదు.
1: హీఈస్ నాట్ యువర్ బ్రదర్.
0: కేవలం సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి కాదు.
1: హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్.
0: నీవు ఈ వ్యక్తి భావంతో నువ్వు చాలా పొరపడుతున్నావు.
1: బికాస్ ఆఫ్ ది హిస్ బాడీ రిలేషన్షిప్ యు ఆర్ మిస్టేకెన్.
0: ఇది పెద్ద డివైన్ పవర్ అన్నాడు.
1: దిస్ ఈస్ ద డివైన్ పవర్, హీ సెడ్.
0: సరే, అక్కడికి వచ్చేసేసినాము. మరి ఇంటికి వచ్చేసేసి భోజనం చేసుకుని మేము ఊరవ కొండకు బయలుదేరాము.
1: దే రిటర్న్డ్, దే హ్యావ్ దేర్ ఫుడ్ అండ్ స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్స్ ఊరవ కొండ.
0: హంపి నుండి వచ్చి స్కూలుకు అరుగుచు బాబా కాలర్ పిన్ అక్కడ జారి కనపడలేదు.
1: భగవాన్
0: రాజుకి ఏమి ఇవ్వాలి?
1: వాట్ ఈస్ టు బి ప్రెజెంట్ టు రాజు?
0: నేను ఏది పుచ్చుకోను అని చెప్పాను.
1: స్వామి సెట్ దెన్ ఇట్ సెల్ఫ్, ఐ డోంట్ యాక్సెప్ట్ ఎనీ.
0: నాలుగు షర్ట్స్, నాలుగు నిక్కర్లు కుట్టిస్తానన్నాడు.
1: హీ సెట్ దట్ హీ వుడ్ గెట్ స్టిచ్ ఫర్ హిమ్ ఫోర్ పేర్స్ షర్ట్స్ అండ్ నిక్కర్స్.
0: నాలుగు కాదు, ఒక్కటి కూడా నేను పుచ్చుకోనున్నాను.
1: హీ సెట్ నాట్ ఫోర్, ఐ డోంట్ యాక్సెప్ట్ ఈవెన్ వన్.
0: చాలా ఇంకా తొందర పెడితే మంచిది కాదని చెప్పి వాళ్ళ భార్య చెప్పింది. ఈనాటి పిల్లలందరూ కూడాను కాలర్కు ఒక పిన్ను వేసుకునేటువంటి వారు అప్పుడు.
1: యాజ్ దే డిడ్ంట్ వాంట్ టు ఫోర్స్ స్వామి ఫర్దర్, ద వైఫ్ సెడ్ అనదర్ ప్లాన్. చిల్డ్రన్ హ్యాడ్ పిన్, కాలర్ పిన్ ఇన్ దోస్ డేస్, ఎ డెకరేటివ్ పీస్.
0: కాలర్ పిన్ వేసుకుంటే చాలా గొప్పవాడు అని పిలిచేటువంటి వారు.
1: ఎ కాలర్ పిన్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ ప్రెస్టీజ్ ఇన్ దోస్ డేస్.
0: ఆయన చాలా వేగంగా వెళ్లాడు. కాలర్ పిన్, బంగారు కాలర్ పిన్ తీసుకొచ్చాడు, నా కాలర్కు వేశాడు.
1: హీ వెంట్ ఫాస్ట్, గాట్ దట్ గోల్డెన్ కాలర్ పిన్ అండ్ గాట్.
0: నేను ఎవరి వస్తువులు కూడా ఏనాటికి నేను ముట్టను.
1: భగవాన్ విల్ నాట్ టచ్ ఎనీబడీస్.
0: సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత శేషంరాజు చెప్పాడు, ఆయన ఇచ్చినాడు, ఆయనకు అగౌరవం చేయకూడదు, నీవు కాలర్ పిన్ వేసుకో.
1: శేషంరాజు సెడ్, హియర్ ఇస్ ది చైర్మన్ ఆఫ్ కార్పొరేషన్, ఎ బిగ్ మ్యాన్, డోంట్ షో ఎనీ డిస్రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్, యాక్సెప్ట్ ఇట్, హీ సెడ్.
0: నేను అది వేసుకుని స్కూల్కి పోతున్నాను.
1: విత్ ద కాలర్ స్వామి వాజ్ మూవింగ్ టు స్కూల్.
0: హంపి నుండి వచ్చి స్కూల్కి అరుగుచు బాబా కాలర్ పిన్ అక్కడ జారి కనపడలేదు.
1: రిటర్నింగ్ ఫ్రమ్ హంపి వేరింగ్ ద కాలర్ వై బాబా
0: కలిగెను నాడు.
1: దిస్ pin dropped on its way, which is not seen.
0: ప్రపంచక సంబంధం పిన్ అయి తొలగే.
1: The whole worldly feeling is dropped like the pin.
0: ఈ ప్రపంచక సంబంధం అంతా ఒక పిన్నుతో సమానం నాకు.
1: The whole worldly feeling is like a pin after all.
0: అది తొలగిపోయింది.
1: It lost, it vanished.
0: భక్తుల బాధలను ఒప్పించిన నిమిత్తమై నేను వెళ్ళాలి అన్నాను.
1: I must go to give relief to my devotees who are having umpteen sufferings.
0: అక్కడి నుంచి పుస్తకాలు అక్కడ పారవేశాను.
1: He dropped, thrown away the books.
0: అక్కడ ఎక్సైజ్ కమిషనర్ అని హనుమంతరావు అని ఉండేవాడు.
1: There was commissioner హనుమంతరావు.
0: వారి తోటకు వెళ్ళాను.
1: భగవాన్ went to their garden.
0: ఆయన చాలా భక్తుడు.
1: He is an ardent devotee.
0: అయ్యో రాజొచ్చాడని భార్యకు చెప్పి ఈ మమ్ము తిండంతా చేయించాడు.
1: హనుమంతరావు టోల్ హిస్ వైఫ్ దట్ రాజు ఈస్ కమింగ్ టు ద గార్డెన్, వీ షుడ్ సెలబ్రేట్ ఇట్. గాట్ ఆల్ ప్రిపరేషన్స్.
0: ఎవరిది ముట్టలేదు.
1: భగవాన్ డిడ్ నాట్ టచ్ ఎనీబడి.
0: ఏ పదార్థం కూడా ఎవరిది నేను ముట్టలేదు.
1: హీ డిడ్ నాట్ టచ్ ఎనీ ఆఫ్ ది ఐటమ్స్ బ్రాట్ దేర్.
0: శేషంరాజు వచ్చాడు.
1: శేషంరాజు కేమ్.
0: సత్య ఇంటికి పోదామరా, ఇంటికి పోదామరా అని చాలా బాధ పెట్టాడు.
1: శేషంరాజు ఫోర్స్డ్ హిమ్, సత్య లెట్ అస్ గో బ్యాక్, లెట్ అస్ రిటర్న్ హోమ్.
0: నేను రాను అన్నాను.
1: ఐ విల్ నాట్ కమ్.
0: ఎప్పుడూ నేను జవాబు చెప్పేటువంటి స్వభావం లేదు.
1: భగవాన్ హ్యాస్ నో టెంపర్మెంట్ టు సే నో టు ఎనీబడి.
0: ఆ జవాబు చెప్తుంటే అతనికే చాలా ఆశ్చర్యం వేసింది.
1: హీ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ టు లిసన్ నో ఫ్రమ్ భగవాన్.
0: ఈ సత్యానికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?
1: హౌ ఇస్ దట్ సచ్ ఐ సో కరేజియస్ నౌ.
0: నవ్వుతూ నవ్వుతూ ఉంటుంటే నా ముఖం యొక్క తేజస్సు అంతా కూడా అతనికి చాలా కప్పి పెట్టుంటున్నది.
1: With a smiling face around the Bhagavan was seen the brilliance and the radiance which has mystified the brother.
0: Tatchana intiki vachadu.
1: Immediately returned home.
0: Puttaparthiki telegram ichi pampichadu.
1: He sent a telegram to Puttaparthi.
0: Aanadu Puttaparthiki telegram raavalante oka varam pattedi.
1: For the telegram to reach to Puttaparthi in those days it took one full week.
0: Oka school pillavanto cheppi manishtone pampichadu.
1: The message was sent through a messenger, a school boy.
0: Iddaru tatchaname raavalsindi annadu.
1: That both of them should report immediately.
0: Evaru?
1: Who are they?
0: Eeswaramma, Pedda Venkamaraju. Meer iddaru bayaldeeri raavali annaru.
1: Eeswaramma and Pedda Venkamaraju should report immediately.
0: Veeriddaru akkadiki vacharu.
1: Both of them came there.
0: Rendava dinam chusetappudike Seshamaraju intlo unnaru.
1: The second day at the residence of Seshamaraju.
0: Vaariddaru niku teeskoni ఈ యొక్క అంజనేయులు ఇంటికి వచ్చాడు.
1: దే కేమ్ టు అంజనేయులుస్ హౌస్.
0: నాయన అన్నగారింటికి పోదాంరా, పోదాంరా.
1: హీ సెడ్, లెట్ అస్ గో టు బ్రదర్స్ హౌస్, లెట్స్ గో దేర్
0: అని ఈశ్వరమ్మ చాలా ఏడ్చింది.
1: ఈశ్వరమ్మ క్రైడ్ ఎ లాట్.
0: నేను చెప్పాను ఎక్కడికి నేను రాను.
1: స్వామి సెడ్, ఐ వోంట్ గో ఎనీవేర్.
0: ఇక్కడ రావాలని కోరుతుంటే మీ వెంట వస్తాను పండి పుట్టవర్తి.
1: If you really want me, I'll follow you to Puttaparthi.
0: Akkadiki vachi aa gramasthulku aanandaparchi tadupari naa ishta prakaram nenu velutanu annanu.
1: I'll come to Puttaparthi, I'll follow you, make all the villagers of Puttaparthi happy and then do according to my way.
0: Rendava dinamu,
1: second day,
0: school prayer.
1: It was school prayer time.
0: School prayer time lo dinamu nene prayer cheyali.
1: Bhagavan did prayer every day.
0: ఆ లక్ష్మీపతి కోరేటువంటి వాడు.
1: ఇట్ వాస్ ద రిక్వెస్ట్.
0: నీవు చిన్నవాడైనా పర్వాలేదు, నీ ప్రేయర్ మా హృదయాల లోపల చేరిపోతుంటాది.
1: లక్ష్మీపతి హెడ్ మాస్టర్ వాంటెడ్ స్వామి టు ఆఫర్ ప్రేయర్ ఎవ్రీ మార్నింగ్ బికాస్
0: నిత్యము నేను ప్రేయర్ చేస్తుండేటువంటి వాడిని.
1: ఎవ్రీ డే భగవాన్ యూస్ టు ఆఫర్ ప్రేయర్ సేమ్
0: ప్రేయర్. ఆనాడు
1: దట్ డే
0: మీరు పుట్టపర్తికి రావాలని బస్సు చేసుకున్నారు.
1: భగవాన్ వాస్ రెడీ to leave for Puttaparthi at that day.
0: School pillalandarum mem vastam ani kurchunnaru.
1: All school children decided to follow him.
0: Andaru yedchukuntu kurchunnaru.
1: All children were crying bitterly.
0: Evaru prarthanaku poledu.
1: Nobody attended prayer session.
0: Appadiki oka pillavani swamiki chaala daggarlo kurchuneetundi pillavadu benchilo.
1: A boy who used to sit quite close to Swami.
0: Ramesh.
1: His name is Ramesh.
0: Atanu naa paatalu nerchukunnadu ganaka అతను స్టెప్స్ ఎక్కి స్టేజ్ పైన పాట పాడటానికి ప్రారంభించాడు.
1: దట్ రమేష్ క్లోజ్ అసోసియేట్ హ్యావింగ్ లెర్న్డ్ ద సాంగ్ ఆఫ్ ప్రేయర్ హీ క్లైంబ్డ్ అప్ ది స్టెప్స్ అండ్ రెడీ టు సింగ్.
0: ఆ ప్రేయర్ కు ప్రారంభించినప్పటికే గట్టిగా ఏడ్చాడు.
1: యాజ్ హీ స్టార్టెడ్ సింగింగ్ హీ క్రైడ్ లౌడ్లీ.
0: అందరూ ఏడ్చారు.
1: ఆల్ క్రైడ్ క్రైడ్
0: ఎందుకంటే అక్కడ రాజు లేడు.
1: బికాస్ దే మిస్డ్ రాజు దేర్.
0: ఈ ప్రేయర్ మాకు అక్కర్లేదు.
1: వీ డోంట్ వాంట్ దిస్ ప్రేయర్.
0: అందరూ రావాలని.
1: దే ఆల్ వాంటెడ్.
0: కానీ ఈ పదకి ఎవరు వస్తారు?
1: బట్ దెన్ హూ విల్ కమ్ ఫర్?
0: చాలా కష్టం అవుతుంది.
1: ఇట్ విల్ వెరీ డిఫికల్ట్.
0: వారందరికీ నచ్చ చెప్పమని కామేశ్వరరావుకి నేనే గట్టిగా చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ మీ వెరీ డైరెక్ట్లీ టు కామేశ్వరరావు టు కన్విన్స్ ఆల్ ద చిల్డ్రన్.
0: అక్కడి నుంచి వెళ్ళినారు.
1: భగవాన్ లెఫ్ట్
0: రమేష్ పరేష్.
1: రమేష్ అండ్ పరేష్
0: వారిద్దరు కూడా ఉన్నారు. డస్క్ లోపల నేను సెంటర్ లో కూర్చుంటే ఒకరి ఇటువైపున ఒకరు అటువైపున కూర్చునేవాడు.
1: రమేష్ అండ్ సురేష్ వుడ్ ఆక్యుపై వన్ సీట్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ భగవాన్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: పబ్లిక్ ఎగ్జామినేషన్ వచ్చేసింది.
1: ఇట్ వాజ్ ది టైమ్ ఆఫ్ పబ్లిక్ ఎగ్జామినేషన్
0: అని
1: టిఎస్ఎల్సి ఎగ్జామినేషన్.
0: నేను క్లాస్ రూమ్ లో అయితే అని నేను ఆన్సర్స్ చెప్పేటువంటి వాడిని.
1: ఇట్ విల్ బి రెగ్యులర్ క్లాస్ రూమ్. భగవాన్ వుడ్ గివ్ ఆన్సర్స్.
0: ఇప్పుడు వాడు చాలా బాధపడుతున్నారు.
1: బోత్ ది బాయ్స్ క్లాస్మేట్స్ వర్ ఫీలింగ్
0: సాడ్. ఒకటి 108 వచ్చేసింది.
1: ద రిజిస్టర్ నంబర్ వన్స్.
0: ఇంకోటి 95 వచ్చింది.
1: ద రిజిస్టర్ నంబర్ అనదర్ 90.
0: ఇంకోటి 5 నంబర్ వచ్చింది.
1: అనదర్ 5.
0: ఒక్కొక్కరు ఒక్కో చోటు కూర్చుంటున్నారు.
1: ఆల్ ఆఫ్ దెమ్ సాట్ అట్ డిఫరెంట్ ప్లేసెస్.
0: మా గతి ఏమవుతుందో అనేవారు చాలా బాధపడుతున్నారు.
1: బికాస్ ఇట్ వాజ్ ఎగ్జామినేషన్ దే వర్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: వాళ్ళకి నేను చెప్పాను.
1: స్వామి టోల్డ్
0: ఏమీ రాయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రైట్ ఎనీ.
0: నేను రాస్తాను.
1: ఐ విల్ రైట్.
0: మీరు ఊరికి ఒట్టి చేతులతో పెట్టినట్టుగా పెట్టి మీరు వెనక్కి రాండి అన్నాను.
1: యూ జస్ట్ గో కీప్ ద పేపర్ రిటర్న్ ఎంప్టీ హ్యాండెడ్.
0: నా పేపరు నేను ఒక 10 నిమిషాల్లో ఆన్సర్ రాసేశాను.
1: భగవాన్ కంప్లీటెడ్ ఆన్సరింగ్ హోల్ థింగ్ ఇన్ 10 మినిట్స్.
0: ఆ పేపర్ కంతా కూడా 2 గంటల టైం ఇచ్చారు.
1: ద డ్యూరేషన్ మాక్సిమం టైమ్ ఇస్ 2 అవర్స్.
0: ఇంకొక పేపర్ లోపల రమేష్ ఆన్సర్స్ అంతా రమేష్ హ్యాండ్ రైటింగ్ లోనే చేశారు.
1: అనదర్ పేపర్ స్వామి రోట్ ఇన్ రమేష్ హ్యాండ్ రైటింగ్ ద హోల్ స్క్రిప్ట్.
0: కింద రమేష్ అని రాశాను.
1: అట్ ద బాటమ్ ఈ రోట్ రమేష్.
0: ఇంకోటి పరేష్ యొక్క హ్యాండ్ రైటింగ్ కింద ఇంకొక ఆన్సర్ రాశాను.
1: అనదర్ స్క్రిప్ట్ ఇన్ ది హ్యాండ్ రైటింగ్ ఆఫ్ పరేష్ హీ రోట్ ద హోల్ థింగ్.
0: అతని నేమ్ అతని సిగ్నేచర్ కూడా నేనే చేశాను.
1: అండ్ హీ ఆల్సో స్క్రిబ్బుల్ హిస్ సిగ్నేచర్.
0: ఆనాటి పరిస్థితుల లోపల
1: in those days
0: examination ayin tarchaname rendo dinamme results cheppetvantidi.
1: In those days the results were announced on the following day of the examination.
0: Ee Delhi no Hyderabad ekkado ponakkaledavi.
1: The scripts are not sent to long distances like Delhi and Hyderabad.
0: Vachindi results vachindi.
1: Results are announced.
0: Maa muggarame first vachesnayi.
1: All the three stood first in the examination.
0: Ikkada andariki oka pedda కన్ఫ్యూజన్ వచ్చేసేసింది.
1: ఆల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ అట్ దిస్ మోమెంట్.
0: ఏమైనా చూచి రాశారా అనుకోవడానికి ఒకరిది 100, ఒకరిది 96, ఇంకోటి 8, ఈ రకంగా నంబర్స్ వేరువేరుగా ఉంటున్నాయి.
1: దే కెనాట్ కంక్లూడ్ దట్ దే కాపీ ఇట్ బికాస్ వన్ ఈజ్ ఇన్ వన్ కార్నర్, అదర్ ఈజ్ అనదర్ కార్నర్, వన్ ఈజ్ ఇన్ ది
0: మిడిల్. ఎట్లా అవుతుంది? వీలు కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు కాపీ.
0: వారి సిగ్నేచర్ కూడా ఉంటుండాలి.
1: అండ్ యూ కుడ్ ఆల్సో ఫైండ్ ది సిగ్నేచర్.
0: ఈ విధంగా పెట్టి ఆ ఉరవకొండ లోపల పబ్లిక్ రోడ్ లోపల మమ్మల్ని ముగ్గురిని ఎత్తుకొని ప్రొసెషన్ చేశారు.
1: అండ్ ఆల్ ది త్రీ వర్ లిఫ్టెడ్ ఇన్ ది ఆర్మ్స్ ఆఫ్ ద లోకల్ ఇన్హాబిటెంట్స్ దేర్ ఇన్ ఉరవకొండ. ఏ బిగ్ ప్రొసెషన్ వాజ్ ఆర్గనైజ్డ్.
0: ఇంత సమీపంగా ఉండినటువంటి పిల్లలు వాడిద్దరు.
1: దే వర్ సో క్లోజ్ టు స్వామి.
0: వారికి కూడా 12, 14 సంవత్సరాలు.
1: దే వర్ ఏజ్ 12 and 14.
0: నేను ఉరవకొండ వదిలాను.
1: స్వామి లెఫ్ట్ ఉరవకొండ.
0: ఆ పరేష్ అనేటువంటి వాడు రాజు రాజు రాజు రాజు అని ఓ పిచ్చి పట్టిపోయింది.
1: ద పరేష్ ది క్లాస్మేట్ టర్న్ మ్యాడ్ బికాస్ ఆఫ్ ది ప్యాంగ్స్ ఆఫ్ సపరేషన్.
0: ఈ రమేష్ అనేవాడు వెళ్లినాడు ఒక బావిలో పడిపోయాడు.
1: రమేష్ అనదర్ క్లాస్మేట్ ర్యాన్ ఫెల్ ఇన్ టు ద వెల్.
0: బావిలో పడి ప్రాణం విడిచాడు.
1: హీ ఫెల్ ఇన్ టు ద వెల్ అండ్
0: రాజు నేను స్కూల్కి రాను.
1: ఐ డోంట్ అటెండ్ ద స్కూల్ విదౌట్ రాజు.
0: ఈ పిల్లవాడంతే రాజు రాజు రాజు రాజు రాజు అని ఒకే పిచ్చి పట్టిపోయింది.
1: ది అదర్ క్లాస్మేట్ వెంట్ ఆన్ రిపీటింగ్ రాజు.
0: పిచ్చాసుపత్రిలో చేర్చినారు. ఎక్కడే కాని పిచ్చి నయం కాలేదు.
1: హీ వాజ్ గివెన్ ట్రీట్మెంట్ ఇన్ మెనీ ఆఫ్ ద హాస్పిటల్.
0: వాళ్ళ తల్లి తండ్రులు ఇద్దరు వచ్చేసేసి నన్ను కోరారు. మీ ముఖం చూస్తే నన్న వాడికి ఆనందం ఇస్తుందేమో రండి ఒకతోరి అని.
1: ద పేరెంట్స్ కేమ్ అండ్ ప్రేడ్ టు స్వామి అట్లీస్ట్ ద సన్ వుడ్ బి ఆల్ రైట్ ఇఫ్ హీ సీస్ ది ఫేస్ ఆఫ్ స్వామి.
0: నేను బళ్ళారి పిచ్చాసుపత్రికి నన్ను తీసుకెళ్లారు.
1: And they took Bhagwan to the mental hospital in Ballari.
0: Akade potani raju raju raju raju ani archinaadu yechinaadu పాదాల పైన పడ్డాడు, ప్రాణం విడిచాడు.
1: సీయింగ్ స్వామి హీ షౌటెడ్ రాజు రాజు రాజు, ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ స్వామి అండ్ డైడ్ దేర్.
0: ఆ విధంగా స్వామికి అర్పితం చేశారు.
1: దట్స్ హౌ దే హావ్ సరెండర్డ్ దెమ్సెల్వ్స్.
0: మేము ఎప్పుడు మీతోనే ఉండాలి.
1: We should always be with you.
0: మిమ్మల్ని వదిలి క్షణమైనా మేము ఉండలేము.
1: We cannot live away from you for a
0: moment. అని కోరేటువంటి వారు వారు.
1: That was their prayer.
0: తర్వాత నేను
1: later
0: ఇక్కడికి పుట్టపర్తికి వచ్చిన తర్వాత
1: అండ్ స్వామి కేమ్ హియర్,
0: సుబ్బమ్మ ఒక ఎకరా ల్యాండ్ ఇచ్చింది సత్యమ్మ గుడి దగ్గర.
1: సుబ్బమ్మ గేవ్ వన్ ఏకర్ ఆఫ్ ల్యాండ్ నియర్ దట్ సత్యమ్మ టెంపుల్.
0: దానికి ఒక చిన్న ఇల్లు కట్టారు.
1: ఎ స్మాల్ హౌస్ వాజ్ కన్స్ట్రక్టెడ్
0: అప్పటి లోపల వీళ్ళిద్దరు కూడాను రెండు కుక్క పిల్లలై నా దగ్గర వచ్చారు.
1: అట్ దట్ టైమ్ దీస్ టూ క్లాస్మేట్స్ కేమ్ టు భగవాన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టూ లిటిల్ స్మాల్ డాగ్స్ పపీస్.
0: దీనికి మైసూర్ మహారాజా చెల్లెలు అనేటువంటి ఆయమ,
1: దేర్ వాజ్ ద సిస్టర్ ఆఫ్ మైసూర్ మహారాజా,
0: ఆమె ఈ రెండు చాలా అందంగా ఉంటున్నాయి, జాక్ అండ్ జిల్ అని పెట్టింది.
1: దీస్ టూ పపీస్ టూ స్మాల్ డాగ్స్ ఆర్ నేమ్ జాక్ అండ్ జిల్.
0: జాక్ అండ్ జిల్, జాక్ అండ్ జిల్, జాక్ అండ్ జిల్ అని చెప్తూ వచ్చేటంటాడు.
1: అండ్ ఎవ్రీవన్ కాల్ దీస్ టూ డాగ్స్ జాక్ అండ్ జిల్.
0: మైసూర్ డివిజర్ రాణి,
1: మైసూర్
0: పెద్ద రాణి,
1: ది క్వీన్,
0: ఎప్పుడు చూసినా పూజ చేసేటువంటిది.
1: షీఈస్ ఎ గ్రేట్ డివోటీ.
0: పూజ చేయాలంటే చెట్టుకంతా ముందు నీళ్లంతా కొట్టాలి.
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ ద హోల్ ఏరియా షుడ్ బి శాంక్టిఫైడ్.
0: ఆ నీళ్లు కొట్టిన తర్వాత పాలు కొట్టాలి.
1: And then milk has to be sprinkled around.
0: ఆ పాలు కొట్టిన తర్వాత ఆమె చేతులతో ముట్టి పుష్పాలు కోయాలి.
1: And she has to personally pluck out the flowers.
0: ఆ పుష్పాలతో పూజ చేసేటువంటిది.
1: And with those flowers personally picked up or used for worship.
0: అలాంటి ఆమె
1: సచ్ లేడీ
0: స్వామిని చూడాలని కర్ణాటకపల్లి వరకు కారులో వచ్చింది.
1: కేమ్ టు సీ స్వామి ఇన్ బై కార్.
0: అప్పుడు పుట్టపర్తికి ఎక్కడే గాని రోడ్లు లేదు.
1: దేర్ వాజ్ నో అప్రోచ్ రోడ్ టు పుట్టపర్తి.
0: అక్కడ నుంచి వచ్చింది.
1: షీ కేమ్ ఫ్రమ్ దేర్
0: పాత మందిరం, అనగా ఇప్పుడు కళ్యాణ మండపం కట్టారే అక్కడ పూర్వం చాలా చిన్న షెడ్ ఉండేటువంటిది.
1: పాత మందిర్ ప్రెసెంట్లీ కళ్యాణ మండపం, ఇన్ దోస్ డేస్ దేర్ వాజ్ ఎ స్మాల్ షెడ్.
0: ఆమె వచ్చింది.
1: షీ కేమ్,
0: స్వామికి నమస్కారం చేసుకుంది.
1: షీ నమస్కారం,
0: వెళ్ళిపోవాలని అనుకుంది.
1: అండ్ షీ డిసైడ్ షీ
0: చెప్పాను కొంచెం ఒక దినం రాత్రి ఉండండి, ఈ డ్రైవర్ పోవాలి కదా, అక్కడ కార్ రిపేర్ చేయాలి కదా అని అన్ని చెప్పాను.
1: స్వామి సెడ్ యూ స్టే హియర్ టు నైట్ బికాస్ యూ కెనాట్ గో, ద డ్రైవర్ హ్యాస్ టు గో అప్ టు కర్ణాటక పల్లి.
0: ఇక్కడ చాకల సుబ్బన్న అని ఒక చాలా నమ్మకమైనటువంటి వర్షి.
1: దేర్ ఇస్ అ వెరీ ఫెయిత్ఫుల్ మ్యాన్ హియర్ ఇన్ పుట్టపర్తి.
0: స్వామి అంటే చాలా ప్రాణం.
1: చాకల సుబ్బన్న హూ కన్సిడర్ స్వామి యాజ్ హిస్ లైఫ్.
0: ప్రొద్దున సాయంకాలము పాత మందిరాన్ని చక్కగా చూసుకునేటువంటి వాడు.
1: డే అండ్ నైట్ హీ సర్వ్డ్ స్వామి దేర్ ఇన్ పాత మందిర్.
0: భోజనం చేసి డ్రైవర్ కర్ణాటకపల్లికి పోతున్నాడు.
1: ద డ్రైవర్ ఆఫ్టర్ టేకింగ్ హిస్ ఫుడ్ ప్రొసీడెడ్ టు కర్ణాటకపల్లి.
0: నేను జాక్ చెప్పాను, జాక్ చూడు మన మనిషి పోతున్నాడు, అతని వెంట నీవు పో అన్నాను.
1: స్వామి టోల్ ద జాక్ దిస్ మ్యాన్ ఈస్ గోయింగ్, ఫాలో హిమ్.
0: అప్పుడు జాక్ అతని వెంట పోయింది.
1: జాక్ డాగ్ ఫాలోడ్ ద డ్రైవర్.
0: రాత్రి అంతా కూడాను కారు కింద పండుకుంది.
1: ద జాక్ ద డాగ్ స్లెప్ దేర్ అండర్ ద కార్.
0: తిరిగి తెల్లవారు లేస్తానే రాణి గారి వెళ్ళాలి కదా, దాన్ని కారు స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు.
1: నెక్స్ట్ మార్నింగ్ క్వీన్ వాజ్ టు లీవ్, ద డ్రైవర్ వాజ్ స్టార్టింగ్ ది ఇంజన్.
0: స్టార్ట్ చేసి కొంత దూరం కదిలించారు కారును.
1: హీ స్టార్టెడ్ ది ఇంజన్ అండ్ ద కార్ స్టార్టెడ్ టు మూవ్.
0: కారు టైర్ కింద పండుకుంది ఈ జాక్.
1: దిస్ జాక్ వాజ్ లయింగ్ అండర్ ద టైర్ ఆఫ్ ద కార్.
0: కడుపు పైన పోయింది టైర్.
1: ద టైర్ రోల్డ్ ఆన్ ద స్టమక్ ఆఫ్ ద కార్.
0: బ్యాక్ బోన్ అంతా విరిగిపోయింది.
1: ద బ్యాక్ బోన్ వాజ్ బ్రోకెన్ డౌన్.
0: అక్కడ నుంచి అరుచుకుంటూ దాన్ని ఈడ్చుకొని వస్తుండే అది పాపం.
1: దిస్ జాక్ ద డాగ్ వాజ్ షౌటింగ్ క్రయింగ్ డ్రాగింగ్ ఇట్స్ బాడీ ఆల్ అలాంగ్ టు పుట్టపర్తి.
0: అప్పుడు సుబ్బన్న వచ్చి, స్వామి జాక్ చాలా బాధపడుతుండది, ఏమో ప్రమాదం జరిగింది అని వచ్చాడు.
1: దెన్ సుబ్బన్న కేమ్ హరీడ్లీ, స్వామి జాక్ ఈస్ క్రయింగ్, ఇట్ ఈస్ ఫీలింగ్ సో సాడ్, సమ్ డేంజర్ ఇస్.
0: నేను బయటికి వచ్చాను.
1: స్వామి కేమ్ అవుట్
0: ఏడ్చుకుంటూ వస్తున్నది.
1: ద జాక్ వాజ్ కమింగ్ క్రయింగ్ అండ్ క్రయింగ్.
0: వచ్చి స్వామి పాదాల పైన పడింది, ప్రాణం ఇచ్చింది.
1: The jack crying fell at the feet of Bhagavan and died there.
0: ఆ జాక్ ను ఎనకలు పెట్టినటువంటి బృందావనము జాక్ యొక్క సమాధి.
1: టుడే యు ఫైండ్ దేర్ ఇన్ బృందావన్ ద టోంబ్ ఆఫ్ ది జాక్.
0: అది సెంటర్ లో కట్టలేదు.
1: it was not the center.
0: నేను చెప్పాను ఇంకా కొంచెం సైడ్ కట్టమని చెప్పాను.
1: స్వామి సెట్ ఇట్ షుడ్ బి బిల్ట్ బై ద సైడ్.
0: దీనికి రెండవ సమాధి కూడా కావాలి అన్నాను నేను.
1: ద సెకండ్ సమాధి ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ టాంబ్.
0: సరే కొన్ని దినములు అయిన తర్వాత ఈ జాబ్ పోయింది అనేటువంటి దీంతో అన్నం తినకుండా ఒకే ఏడ్చుకుంటూ అజిల్లి కూడా ప్రాణం పెట్టేది.
1: బికాస్ ఆఫ్ సెపరేషన్ ది అదర్ డాగ్ జిల్ క్రైడ్ అండ్ క్రైడ్ అండ్ డైడ్.
0: ఆ రెండింటి యొక్క సమాధియే పాత మందిరం దగ్గర వెనక ఉండేటువంటి బృందావనము.
1: దట్స్ వాట్ వీ ఫైండ్ బృందావనం బిహైండ్ దిస్ పాత మందిర్ ద టూ టోమ్స్ ఆఫ్ ది జాక్ అండ్
0: ఆ విధంగా రమేష్ పరేష్ వాళ్ళు స్వామి వెంట ఉండాలని ఇంత తపస్సు చేసి ఇన్ని విధాల జన్మమైన ఎత్తేసి కుక్క జన్మమైన ఎత్తి ప్రశాంతంలో అక్కడి నుంచి పోయారు.
1: దట్ వాస్ ది ప్రేయర్ ద పెనన్స్ ఆఫ్ రమేష్ అండ్ పరేష్ హూ వాంటెడ్ టు స్టే విత్ స్వామి ఈవెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాగ్స్ అండ్ బ్రీడ్ దేర్ లాస్ట్.
0: ఈ విధమైనటువంటి మార్పులు ఉరవకొండలో జరిగింది మొట్టమొదట.
1: దీస్ చేంజెస్ హావ్ టేకెన్ ప్లేస్ ఇన్ ఉరవకొండ.
0: ఈ పిల్లల యొక్క పరిస్థితి,
1: ద పొజిషన్ ఆఫ్ ద బాయ్,
0: కాలర్ పిన్ జారిపోవటము,
1: ద డ్రాపింగ్ ఆఫ్ ది కాలర్
0: పిన్, స్కూల్ పోకుండా నిలిచిపోవటము,
1: దట్ హీ డిడ్ అటెండ్ స్కూల్,
0: ఈ తల్లిదండ్రులు ఇద్దరు రావటము,
1: ద కమింగ్ ఆఫ్ ద పేరెంట్స్,
0: నన్ను ఇక్కడ తీసుకుని రావటము,
1: అండ్ స్వామి బీయింగ్ బ్రాట్ హియర్.
0: ఈ విధమైన కారణాలను పురస్కరించుకుని స్వామి ఉరవకొండ వదిలిపెట్టాడు.
1: బేసింగ్ ఆన్ ఆల్ దీస్ రీజన్స్ అండ్ గ్రౌండ్స్ స్వామి లెఫ్ట్ ఉరవకొండ.
0: అప్పటి నుంచి ఇంకా బెంగళూరు మైసూరు కార్లు అంతా చాలా రావటం ప్రారంభమైంది.
1: సిన్స్ దెన్ కార్స్ స్టార్టెడ్ రీచింగ్ దిస్ ప్లేస్ ఫ్రమ్ బెంగళూరు అండ్ మైసూర్.
0: కాఫీ పొడి సాకమ్మ అని ఉండేటువంటి వాడిని,
1: దర్ ఇస్ వన్ పర్సన్ బై నేమ్ కాఫీ పొడి సాకమ్మ.
0: ఈ రాణి గారు కూడా ఉండేటువంటి వాడు,
1: దర్ ఇస్ క్వీన్ ఆర్ టూ.
0: వాళ్ళందరూ వచ్చారు, స్వామి మేమందరూ ఇక్కడికి రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది, మీరే మైసూర్కి రండి, మేము ఒక ప్యాలెస్ అంతా ఇస్తాము అన్నారు.
1: ఆల్ బిగ్ బిగ్ పీపుల్ కేమ్ ఫ్రమ్ మైసూర్ అండ్ బెంగళూరు అండ్ సెడ్ స్వామి వీ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు కమ్ టు పుట్టపర్తి. ప్యాలెస్ స్వామి సెడ్ ప్యాలెస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్,
0: కనుక నేను ఇక్కడే ఉండాలన్నాను.
1: ఐ డిసైడెడ్ టు స్టే హియర్.
0: ఆనాడు రాత్రి ఈశ్వరమ్మ వచ్చి ఏడ్చింది.
1: దట్ నైట్ ఈశ్వరమ్మ కేమ్ అండ్ క్రైడ్.
0: ఎందరో వచ్చేసేసి కోరుతున్నారు,
1: స్వామి మెనీ ఆర్ కమింగ్ అండ్ ప్రే,
0: వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసమని,
1: ఫర్ దేర్ సెల్ఫిష్నెస్,
0: స్వామిని ఇక్కడ రండి అక్కడ రండి అని తీసుకుని పోతున్నారు.
1: దే వాంట్ యూ టు గో దేర్ అండ్ హియర్ అండ్ దేర్.
0: మీరు పుట్టబర్తి వదిలితే నేను బ్రతకను.
1: ఇఫ్ యూ లీవ్ పుట్టబర్తి ఐ డోంట్ లీవ్ ఎనీ లాంగర్.
0: మీరు పుట్టబర్తిలోనే ఉండాలి.
1: యూ షుడ్ డెఫినెట్లీ స్టే హియర్.
0: నాకు మాట ఇవ్వండి అని.
1: స్వామి మేక్ ఏ ప్రామిస్ టు మీ.
0: నేను ఇచ్చానమాట.
1: స్వామి ప్రామిస్డ్
0: ఏనాటికైనా నేను పుట్టబర్తి వదలను అని ఇచ్చేసేసాను.
1: Swami gave a promise to Ishwaramma, any day I will never leave this puttaparthi.
0: Anduvalane puttaparthine nenu ikkada peddadiga bhavanam metti vache bhaktulandarki anukoolalu parichi taginatundi sevalu chestu vachanu.
1: It is for that reason all these things are built, all these constructions are made for the comforts and the conveniences of the visiting devotees.
0: Appude ee oka chinna kottam undatam manchidi kadani,
1: that a small residence is not good,
0: okati chinna bhavanam kattalani,
1: that a small building is to be made,
0: aa palliki daggaraga undakoodadani,
1: that is not good to be near the village.
0: Maharaja Menamama,
1: the uncle of Maharaja
0: Sakamma,
1: Sakamma,
0: veellandaru ee pradeshaniki vachi kolta vesukoni ikkada 10 ekaralu ivvala annaru.
1: They have decided to acquire 10 acre land here.
0: ఇక్కడ ఈ ప్రశాంతి నిలయం కట్టే సమయంలో,
1: అట్ ద టైమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రశాంతి నిలయం,
0: నిజంగా అంత భక్తి శ్రద్ధలతో ఉండేటువంటి వాడు విఠల్ రావు.
1: విఠల్ రావు వాజ్ అన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ సిన్సిరిటీ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్.
0: డివోటీ కాదు, గొప్ప ఆఫీసర్. బ్రిటిష్ వాళ్ళ టైం లోపలనే ఫారెస్ట్ ఆఫీసర్ గా ఉండేది.
1: ఈజ్ ఎ బిగ్ ఆఫీసర్ డ్యూరింగ్ బ్రిటిష్ టైమ్స్, ఫారెస్ట్ ఆఫీసర్.
0: అతను, స్వామి నేను దీన్నంతా చూసుకుంటానన్నాడు.
1: విఠల్ రావు సెట్, I'll take this responsibility of construction.
0: Aina,
1: the uncle of Maharaja
0: Sakamma,
1: Sakamma,
0: veellandaru ee pradeshaniki vachi kolta vesukoni ikkada 10 ekaralu ivvala annaru.
1: They have decided to acquire 10 acre land.

0: అంతా చూసుకుంటానన్నాడు.
1: విఠల్ రావు సెడ్ ఐ టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్.
0: ఆయన ఇక్కడ ఈ మందిరం కట్టుకునే చూసేటువంటివాడు.
1: అండ్ హీ సూపర్వైజ్డ్ ద కన్స్ట్రక్షన్
0: ఆఫ్ ద మెడ్రాస్ ఆర్యన్ రావు అని. ఆర్యన్ రావు నీలాద్రి రావు అని.
1: నీలాద్రి రావు
0: పిఠాపురి మహారాజా అల్లుడు.
1: అండ్ హిస్ సన్ ఇన్ లా పిఠాపురి మహారాజా
0: బరోడా మహారాజా అల్లుడు.
1: అండ్
0: ఆయన కూడా ఇక్కడికి వచ్చి ఈ బిల్డింగ్ అంతా చూసుకునేటువంటి
1: సన్ ఇన్ లా బరోడా మహారాజా. దే వర్ ఆల్ సూపర్వైజింగ్ కన్స్ట్రక్షన్ హియర్.
0: ఈ విధంగా వచ్చి వాళ్ళందరూ చేరిపోవటం వల్ల త్వర త్వరగా అయిపోయింది బిల్డింగ్ లు.
1: బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ జాయింట్ హ్యాండ్స్ దే కుడ్ కంప్లీట్ కన్స్ట్రక్షన్ వర్క్ వెరీ సూన్.
0: ఆనాడు వార్,
1: ఇట్ వాస్ వార్ టైమ్స్,
0: ప్రపంచం యొక్క యుద్ధము,
1: ఇట్ వాస్ వరల్డ్ వార్.
0: అప్పుడు ఒక్క ఇనుముక్కు కూడా చిక్కలేదు.
1: ఐరన్ వాజ్ నాట్ అవైలబుల్.
0: ఈ విధంగా ఎట్లనో వారు సంపాదించి చాలా బాగా శ్రద్ధగా దీన్ని కట్టారు.
1: విత్ ఆల్ గ్రేట్ డిఫికల్టీస్ అండ్ సిన్సెరిటీ సమ్ దే కుడ్ కంప్లీట్
0: కట్టేంత వరకు కూడా నువ్వు స్వామి ఇక్కడ రాకూడదని వాడు మాట.
1: దే హావ్ డిసైడెడ్ ద స్వామి షుడ్ నాట్ బి హియర్ అంటిల్ కన్స్ట్రక్షన్ ఇస్ ఓవర్.
0: ప్రతి ఒక్కటి కూడా నేను భక్తులకు ఇచ్చినటువంటి మాట ప్రకారమే నేను నడుచుకుంటూ వచ్చాను.
1: భగవాన్ ఫుల్ఫిల్ ఆల్ ద ప్రామిసెస్ గివెన్ టు
0: ఏది నాకు ఇష్టం లేదు.
1: Bhagavan doesn't like any in fact.
0: ఏది నాకు ఆశ లేవు.
1: He has no desire.
0: ఏది నాకు కోరిక లేవు.
1: He has no desires.
0: కాళ్ళ మొదలుకొని శిరస్సు వరకు ఏ వాంఛ కూడా నేను పట్టుకోలేదు.
1: From top to toe, he has no desire whatsoever.
0: కనుకనే వారిద్దరు చాలా శ్రమపడి రాత్రి పౌరులు దీనికి కావిలి ఉండి బట్టువాడాలు ఇచ్చుకుంటూ దీన్ని పూర్తి చేశారు.
1: దే వర్క్డ్, దే స్ట్రగుల్ హార్డ్, పేయింగ్ డైలీ లేబర్ టు ఎవ్రీబడీ. దే సా టు ఇట్ ద కన్స్ట్రక్షన్.
0: తండ్రి కారు తీసుకుని నేను పుట్టబట్టి పోవాలా, ఈనాడు బట్టువాడ ఇవ్వాలా అంటే కూలీస్ కంత డబ్బు ఇవ్వాలా అని వచ్చేటువంటి వాడు ఆదివారం ఆదివారం.
1: ఎవ్రీ సండే ఫాదర్ యూజ్ టు విజిట్ దిస్ ప్లేస్ టు పే వేజెస్ టు లేబర్.
0: బెంగళూరులోనే ఏదో ఇంత వంట చేసుకునేది, కారులో పెట్టుకునేది, తీసుకుని వచ్చేటువంటి వాడు.
1: అండ్ సమ్ ఫుడ్ దే కుక్ దేర్ ఇన్ బెంగళూరు. ఈ విధంగా ఆల్ అలాంగ్
0: స్వామి యొక్క సంబంధము ఈనాటికి 55 ఏళ్ళు అయిపోయింది వాడు నా దగ్గర ఉండడం.
1: అండ్ దే హ్యావ్ బీన్ హియర్ 55 ఇయర్స్ ఆఫ్ లాంగ్ లాంగ్ అసోసియేషన్.
0: ఇక్కడికి రావటం, ప్రశాంత నిలబడి రావటము, స్వామి యొక్క భజనలు పాడటము, ఇవంతా నేర్చుకోవటం చాలా ఉత్తమమైనటువంటి భావాన్ని అభివృద్ధి పరుచుకుంది.
1: She has been visiting the place very regularly, most frequently, picked up singing songs, the glory of Bhagavan.
0: ఈ విధంగా జరుగుతూ ఉండటం వల్లే ఈ సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఇంత గొప్పగా పెరిగిపోయింది.
1: That has been the intimate relationship that has increased day by day.
0: కనుక ఏది కానీ ప్రాప్తి అనేటువంటిది లేకుండా ఒక్కటి కూడా లభ్యం కాదు.
1: వితౌట్ ప్రాప్తి డిజర్వ్డ్నెస్ యూ డోంట్ గెట్ ఎనీథింగ్.
0: కోరితే వచ్చేటువంటివి కాదు.
1: సింపుల్ డిజైర్ ఇస్ నాట్ ఎనఫ్.
0: వద్దంటే పోయేటువంటివి కాదు.
1: యూ కెనాట్ డినై అండ్ రిఫ్యూజ్.
0: ఇది కేవలం జన్మాంతర సుకృతం యొక్క ఫలితమే ఇవన్నీ కూడా.
1: ఇట్ ఈస్ ఆల్ ద మెరిట్ అక్రూడ్ ఇన్ ద పాస్ట్ లైవ్స్.
0: ఈ విధంగా ఎంతో సంప్రాప్తితో ప్రాప్తితో ఈ దీన్ని సంపాదించుకున్నారు ఆ గృహం వారు.
1: దట్ ఫ్యామిలీ has been the recipients of the divine grace because of their samagara.
0: Venkamma garu eppudu kuda nu naaku ikkadiki vanta chesukoni teesukochetunte vaaru.
1: Venkamma garu used to make food for Bhagavan Swami.
0: Tarata kontha kaalamulaku Parvatamma kuda vachindi.
1: Later Parvatamma also came.
0: Ante aame chellelu, Venkamma chellelu,
1: meaning the younger sister of Venkamma.
0: Aa Parvatamma garu kuda nu పొద్దున ఒకరు, సాయంకాలం ఒకరు, పొద్దున ఒకరు, సాయంకాలం ఒకరు స్వామికి భోజనం తీసుకుని రావాలి.
1: దే వర్ కుకింగ్ ఇన్ బై టర్న్స్, వన్ ఇన్ ద మార్నింగ్, అనదర్ ఇన్ ది
0: కాల పరిస్థితి సరిలేదు.
1: ద సర్కమ్స్టాన్సెస్ వర్ నాట్
0: ఫేవర్. ఎవరి భోజనము తినకూడదు స్వామి.
1: స్వామి షుడ్ నాట్ ఈట్ ఎనీబడీస్ ఫుడ్.
0: మా భోజనమే తినాలని వారికి ఒక ఆశ.
1: దేర్ డిజైర్ వాస్ స్వామి షుడ్ ఈట్ దేర్ ఓన్ ప్రిపరేషన్.
0: అట్టి మాటను తీసుకున్నారు.
1: దట్ వాస్ ద ప్రామిస్ దే వాంటెడ్ స్వామి టు మేక్.
0: ప్రాణం ఇచ్చేంత వరకు కూడా నాకు సేవ చేశారు.
1: దే సర్వ్డ్ టిల్ దేర్ ఎండ్.
0: ఇక్కడ నుంచి తీసుకుని వచ్చేసేశారు వెంకమ్మను.
1: అండ్ వెంకమ్మ వాజ్ బ్రాట్ టు బెంగళూరు.
0: అక్కడికి వచ్చేంత వరకు కాన్షియస్ లేదు.
1: షీ వాజ్ అన్కాన్షియస్ టిల్ షీ రీచ్డ్ దేర్.
0: కన్నులు కూడా తెరిచేటువంటిది కాదు.
1: షీ నెవర్ ఓపెన్డ్ హర్ ఐస్.
0: నేను వెళ్ళాను.
1: స్వామి వెంట్.
0: వెంకమ్మ అన్నాను.
1: స్వామి సెడ్ వెంకమ్మ.
0: కన్నులు తెరిచింది.
1: షీ ఓపెన్డ్ హర్ ఐస్.
0: కన్నులు తెరిచింది, స్వామిని చూచింది.
1: అండ్ షీ సా స్వామి దేర్.
0: నా చేతులు పట్టుకుంది.
1: షీ కాట్ హోల్డ్ ఆఫ్ హ్యాండ్స్.
0: ఆ రెండు చేతులు తీసుకుని కండ దగ్గర నమస్కారం చేసుకుంది.
1: అండ్ షీ డిడ్ నమస్కార్ బై టేకింగ్ హర్ స్వామి.
0: కంటి దారిన కార్చింది, ప్రాణం విడిచింది.
1: షెడ్డింగ్ టీయర్స్ షీ లెఫ్ట్ హర్ బాడీ దేర్.
0: అదే విధంగానే పార్వతమ్మ కూడాను అక్కడే బెంగళూరు లోపలనే.
1: సేమ్ థింగ్ హ్యాడ్ హ్యాపెన్ టు

0: Gautama there in
1: Bangalore. Unconsciously vachindi.
0: She also came there unconscious.
1: Vachetappudiki
0: when she came there
1: nenu vellaru ikkadiki.
0: Swami went there.
1: Parvatamma Parvatamma annanu.
0: Swami said Parvatamma Parvatamma.
1: Aami kuda ante kannulu terchindi.
0: She opened her eyes.
1: కంటిదారులు కార్చింది.
0: షీ షెడ్ హర్ టియర్స్.
1: ప్రాణం విడిచింది.
0: అండ్ షీ డైడ్.
1: వారు ప్రాణం ఉండినంత వరకు కూడా నువ్వు స్వామికి పొద్దున ఒకరు సాయంకాలం ఒకరు భోజనం తీసుకుని వచ్చేటువంటి వారు.
0: సో లాంగ్ దే ఆర్ అలైవ్ టిల్ దే లాస్ట్ బ్రెత్ దే వర్ సర్వింగ్ స్వామి కుకింగ్ ఫర్ స్వామి.
1: ఇదంతా కూడా ఒక జన్మాంతర సుకృతమే గాని ఒకరి ప్రయత్నంతో లభించేటువంటిది కాదు.
0: దీస్ థింగ్స్ ఆర్ నాట్ అటైన్డ్ బై ఎనీ హ్యూమన్ ఎఫర్ట్. ఇట్ ఇస్ ద మెరిట్ ఆఫ్ ద పాస్ట్ లైవ్స్.
1: ఈ విధంగా వారికి ఎంత జబ్బులు వచ్చినా కూడాను కేర్ చేయకుండా స్వామికి సేవ చేసుకుంటూ వచ్చారు.
0: దే వర్ నెవర్ బాదర్డ్ ఆఫ్ ఎనీ ఎయిల్మెంట్ ఆర్ సిక్నెస్.
1: వారి జన్మ సార్థకమైంది.
0: దేర్ లైవ్స్ ఆర్ లిబరేటెడ్.
1: అదే విధంగానే కరణం సుబ్బమ్మ కూడాను.
0: సేమ్ థింగ్ ఇస్ ద కేస్ విత్ కరణం సుబ్బమ్మ.
1: కరణం సుబ్బమ్మ కూడాను శరీరానికి సంబంధం కాకపోయినప్పటికీ ఆమెకు మానసిక సంబంధమైనటువంటిది ఇది చాలా అధికంగా ఉండేటువంటిది.
0: దో షీఈస్ నాట్ ఫిజికలీ ఎనీవే రిలేటెడ్, షీ హాస్ గాట్ దట్ మెంటల్ అఫినిటీ.
1: స్వామి స్వామి స్వామి స్వామి ఎప్పుడు కూడా స్వామి స్వామి స్వామి.
0: She always repeated this word, holy name, Swami, Swami, Swami.
1: కళాతురికి తన ఇంట్లోనే ఉండమని చెప్పింది.
0: Ultimately,
1: ఇదంతా ఖాళీ చేసి ఇచ్చేస్తానని.
0: She said, I'll empty whole of my residence. You
1: stay here. చాలా మంది బంధువులంతా వచ్చారు.
0: All relations came.
1: నీవు బ్రాహ్మణుడు, మీరు క్షత్రియులు, ఎట్లా నువ్వు ఇంటికి వదులుతున్నావు అని ఆమెను అనేక మంది వాదించారు.
0: Many relations argued with her. We are Brahmins. He is Kshatriya. How can you give your house?
1: నాకెవ్వరూ అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ ఎనీబడీ.
1: నాకు ఒక స్వామి ఉంటే చాలు. నాకు
0: ఇట్ ఈస్ ఎనఫ్ ఇస్ స్వామి ఇస్ హియర్.
1: నా కోసం నా బిడ్డలకి ఎవరికి బిడ్డలు ఎవరు అక్కర్లేదు. నా బిడ్డలు మీ బిడ్డలకి ఏమని అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ టు.
1: నేను ఎవరింటికి రాను.
0: ఐ డోంట్ గో ఎనీవేర్.
1: ఎవరు నా ఇంటికి రానక్కర్లేదు.
0: నోబడీ నీడ్ టు బి హియర్.
1: స్వామి ఒక్కడుంటే నాకు చాలు అని ఒకే పట్టుదల పట్టింది.
0: షీ హస్ డిటర్మిన్డ్ ఇఫ్ స్వామి ఇస్ హియర్ ఇట్ ఈస్ ఎనఫ్ షీ సెడ్.
1: కట్టగడపటికి ఒకే కోరిక కోరింది.
0: ఫైనల్లీ షీ హాడ్ వన్ డిజైర్.
1: స్వామి కట్టగడపటికి నా ప్రాణం విడిచే సమయంలోప మీ యొక్క ముఖసుందరం చూడాలా అని.
0: షీ హాడ్ ఓన్లీ వన్ డిజైర్. స్వామి వెన్ ఐ లీవ్ మై బాడీ ఐ షుడ్ సీ యువర్ ఫిజికల్ ఫామ్.
1: సరే నేను అప్పుడు ఏదో పని పైన భక్తులు తీసుకుని పోయారు మెడ్రాస్.
0: ఆన్ సమ్ వర్క్ భగవాన్ వెంట్ టు మెడ్రాస్.
1: సుబ్బమ్మ కూడా బుక్కపట్టణం వెళ్ళింది.
0: సుబ్బమ్మ వెంట్ టు బుక్కపట్టణం.
1: వాళ్ళ తల్లి గారింట్లో ఉంది.
0: షీ వాజ్ స్టేయింగ్ విత్ హర్ మదర్.
1: కానీ అప్పుడు రావటం పోవటం చాలా కష్టము.
0: కన్వేయన్స్ వాజ్ నాట్ దేర్ ఎట్ దోస్ డేస్.
1: సరే నేను మెడ్రాస్ నుంచి వచ్చాను.
0: స్వామి రిటర్న్ ఫ్రమ్ మెడ్రాస్.
1: నేను వచ్చేటప్పటికి సుబ్బమ్మ ప్రాణం విడిచింది.
0: బై ది టైమ్ స్వామి రీచ్ హియర్ సుబ్బమ్మ ఆల్రెడీ డైడ్.
1: మేము ఇక్కడికి వస్తున్నాము అక్కడంతా ఏదో కట్టెలు వేరుస్తున్నారు.
0: And Swami was reaching, they could notice some pyre there.
1: నన్ను చూసిన తక్షణమే స్వామి స్వామి స్వామి మీ సుబ్బమ్మ రాత్రి ప్రాణం విడిచింది అన్నారు.
0: People came rushed to Swami and said, Swami, Subbamma left her body.
1: అప్పుడు నేను ఇక్కడ వచ్చినటువంటి తిప్పుకొని తిరిగి బుక్కపట్నంకి వెళ్ళాను.
0: ఇమ్మీడియట్లీ స్వామి టర్న్ బ్యాక్ వెంట్ టు బుక్కపట్నం.
1: వరండాలో పెట్టారు, బట్ట మూశారు, చాలా బాధపడుతున్నారు ఆ ఇంటి వారంతా.
0: దేర్ ద బాడీ వాజ్ కెప్ట్ ఇన్ ద వరండా ర్యాప్డ్ బై క్లాత్ అండ్ ఆల్ వర్ షెడ్డింగ్ టియర్స్.
1: అంతే నేను వెళ్ళాను.
0: స్వామి వెంట్.
1: మాట ఇచ్చింది మాట.
0: భగవాన్ గేవ్ ఎ ప్రామిస్.
1: ఎలాంటి పరిస్థితిలో కానీ ఆ మాట తప్పదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ హీ విల్ ఫుల్ఫిల్ ద ప్రామిస్ గివెన్.
1: అప్పుడు నేను అక్కడికి వెళ్లి బట్టను తీశాను.
0: స్వామి వెంట్ టు రిమూవ్ ద క్లాత్.
1: చీమలంతా పట్టినాయి.
0: దేర్ వర్ నంబర్ యాంట్స్.
1: డెడ్ బాడీ.
0: డెడ్ బాడీ నేచురలీ.
1: తీసి సుబ్బమ్మా అన్నాను.
0: స్వామి సెడ్ సుబ్బమ్మా.
1: కన్నులు తెరిచింది.
0: షీ ఓపెన్డ్ హర్ ఐస్.
1: బుక్కపట్టణంలో ఉన్న వారందరూ కూడా శుభం బతికింది బ్రతికింది బ్రతికింది అని అందరూ వస్తున్నారు.
0: ఆల్ విలేజర్స్ ఇన్ బుక్కపట్నం సేయింగ్ దట్ సుబ్బమ్మ ఇస్ బ్రాట్ బ్యాక్ టు లైఫ్. దే వర్ రన్నింగ్.
1: ఆ సుబ్బమ్మ తల్లికి 100వ సంవత్సరం.
0: ద మదర్ ఆఫ్ సుబ్బమ్మ.
1: ఆమె కూడా చాలా బాధపడుతుండే.
0: 100 ఇయర్ ఓల్డ్. షీ వాస్ ఫీలింగ్ బ్యాడ్.
1: అప్పుడు ఆమెతోనే నేను చెప్పాను, ఆ తులసి దాని నీళ్లు తీసుకుంటా అన్నాను.
0: స్వామి టోల్డ్ హర్ మదర్ బ్రింగ్ సమ్ తులసి లీఫ్ అండ్ వాటర్.
1: ఆ తులసి దిన్ని ఆమె నోట్లో వేసి
0: అండ్ స్వామి హస్ పుట్ తులసి లీవ్స్
1: ఈ నీళ్లు త్రాపించి
0: మేడ్ హర్ డ్రింక్ వాటర్.
1: సుబ్బమ్మ నీకు ఇచ్చిన ప్రామిస్ నెరవేర్చాను.
0: సుబ్బమ్మ ఐ ఫుల్ఫిల్ మై ప్రామిస్.
1: ఆనందంగా వెళ్ళు అన్నాను.
0: బెటర్ యు గో హ్యాపీలీ.
1: నాకింతకంటే ఏం కావాలి స్వామి, నేను ఆనందంగా పోతున్నాను.
0: షీ సెడ్ వాట్ ఎల్స్ వాట్ మోర్ ఐ వాంట్ ఐఎమ్ లీవింగ్ బ్లిస్ఫుల్.
1: కంటిదారు కార్చుకుంటూ ఒక తట్టు నవ్వుకుంటూ నా చేతులు రెండు పెట్టుకుని పోయొస్తాను పోయొస్తాను పోయొస్తాను అన్నది.
0: షెడ్డింగ్ టీయర్స్, క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ స్వామీస్ హ్యాండ్స్, షీ సెడ్ స్మైలింగ్లీ, షీ సెడ్ ఐఎమ్ గోయింగ్ స్వామి బ్లిస్ఫుల్లీ.
1: ఆ విధంగా సుబ్బమ్మ ప్రాణం కూడా అంతే.
0: దట్స్ హౌ సుబ్బమ్మ బ్రీత్ హర్ లాస్ట్.
1: ఈ విధంగా ప్రామిస్ ఇచ్చినటువంటి వారికి ఎవరికి నేను తప్పలేదు.
0: లైక్ దిస్ స్వామి నెవర్ వెంట్ బ్యాక్ ఆన్ ద ప్రామిస్.
1: సుబ్బమ్మ కూడా ఎంతనో సేవ చేసింది.
0: సుబ్బమ్మ సర్వ్డ్ ఎ లాట్.
1: కృష్ణ అవతారం లోపల,
0: ఇన్ కృష్ణ ఇన్కార్నేషన్,
1: దేవకి దేవి ఎంత ప్రేమనో యశోద అంతకంటే ప్రేమ.
0: మోర్ దెన్ దేవకి, యశోద హ్యాడ్ గ్రేటర్ లవ్.
1: ఇక్కడ ఈశ్వరమ్మ సుబ్బమ్మ ఇద్దరు కూడాను కిటికీల్లో నుంచి మాట్లాడుకునేటువంటి వాళ్ళు.
0: ఈశ్వరమ్మ అండ్ సుబ్బమ్మ యూస్ టు కన్వర్స్ త్రూ ద విండో.
1: ఎందుకంటే వాడు మగవాడు, మగవాడు కొంచెం ద్వేషం.
0: బికాస్ దేర్ వాజ్ సమ్ ఎనిమిటీ అమాంగ్.
1: ఆమె ఇక్కడ రాకూడదు, ఈమె అక్కడ పోకూడదు.
0: షీ షుడ్ నాట్ గో ఓవర్ హియర్ నాట్ దిస్ లేడీ టు అదర్ హౌస్.
1: కనుక మిటికి కిటికీలపై నుంచి మాట్లాడుకునేటువంటి.
0: సో దే యూస్ టు స్టాండ్ నియర్ ద
1: విండో. ఇద్దరు కూడా అంత ప్రేమగా ఉండేటువంటి వాళ్ళు.
0: దే వర్ సో ఇంటిమేట్, ఫుల్ ఆఫ్ లవ్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: ఈ దేహానికి సెలెక్ట్ చేసుకునేటువంటి వాడు తల్లిదండ్రులు.
0: అండ్ ద పేరెంట్స్ ఆర్ చోజన్ బై భగవాన్.
1: ఇంకా పెద్ద వెంకటరాజు ఇక్కడ పుట్టబర్తలోనే ఉంటుండి భక్తులకంతా ఏదో సహాయం చేస్తూ ఉండేటువంటి వాడు.
0: పెద్ద వెంకటరాజు స్టేడ్ హియర్ సర్వింగ్, హెల్పింగ్ డివోట్.
1: కొబ్బరికాయలు కావాలంటే, ఏదో పప్పులు కావాలంటే ఇలాంటివంత పరిగెత్తిపోయేవాడు, బుక్కబట్టం పోయి తీసుకుని వచ్చేటువంటి వాడు.
0: హీ సప్లైడ్ ఆల్ ద ప్రొవిజన్స్ రిక్వైర్డ్ బై ద డివోటీస్. యూస్ టు గో టు బుక్కపట్నం అండ్ బ్రింగ్ ఆల్ దోస్ థింగ్స్ ప్రొవిజన్.
1: ఆయన కూడా అంత సేవ చేసేటువంటి వాడు.
0: అండ్ హీ సర్వ్ డివోటీస్.
1: కళాతూరికి పోయేక ముందుగా నా ప్రశాంత నిలయం వచ్చాడు.
0: And towards end he came to Prashant Nilayam.
1: నేను అందరిని సెలెక్ట్ చేసుకుని కూర్చోబెట్టుకున్నాను కోరికలకు.
0: భగవాన్ సెలెక్టెడ్ డివోటీస్ ఫర్ ఇంటర్వ్యూ.
1: ఆ కూర్చోంటే ఆయన వచ్చి అక్కడ నిలుచుకున్నాడు.
0: అండ్ హీ కేమ్ అండ్ స్టూడ్ దేర్.
1: ఏమొచ్చినావు అంటే చిన్న పని ఉంది అన్నాడు.
0: When Swami asked him, why are you here? He said, small job.
1: రా అన్నాను.
0: Said, come in now.
1: ఏమి పని అని?
0: What is that you want?
1: స్వామి, నేను ఎవరికి పరాధీనంలో పోకూడదు.
0: స్వామి, ఐ డోంట్ వాంట్ టు బి ఇన్ డెట్.
1: ఋణము నాలో ఉండకూడదు.
0: ఐ షుడ్ నాట్ బి ఇన్ డెట్. ఋణము
1: విముక్తి జరగాలి.
0: ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపన్.
1: ఏదో నేను వ్యాపారం గీపారం చేసే సమయంలో కొన్ని బొట్టు అర్ధాణాను కొంచెం మోసంగా జరిగిండొచ్చును.
0: ఇన్ డ్యూరింగ్ దిస్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ దేర్ ఐ మైట్ హావ్ గివెన్, ఐ మస్ట్ హావ్ బీన్ డ్యూ టు సంబడి.
1: పరిహార నిమిత్తమై
0: టు అటోన్ సిన్.
1: నేను కష్టపడి సంపాదించుకున్నాను.
0: ఐ స్ట్రగుల్ హార్డ్ ఎర్న్ మనీ.
1: అని 500 రూపాయలు,
0: 500 రూపీస్
1: అది నా చేతిలో పెట్టి
0: గేవ్ టు స్వామి.
1: 5 మూటలు బియ్యం పెట్టాను.
0: 5 బ్యాగ్స్ ఆఫ్ రైస్ హియర్.
1: 2 మూటలు బెల్లం పెట్టాను.
0: అండ్ 2 బ్యాగ్స్ ఆఫ్ జాగరి.
1: ఇదంతా కూడా నా 12వ దినము అందరికి బీదలకి అంత అన్నం పెట్టండి అన్నాను.
0: ఆన్ ద 12th day లెట్ ఆల్ దీస్ థింగ్స్ బి సర్వ్ టు ద పూర్.
1: అదే విధంగా ఆయన కూడా చక్కగా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఇక్కడ నుంచి వెళ్ళాడు. ఇక్కడ పండుకున్నాడు, పోయాడు.
0: హీ లెఫ్ట్ దిస్ ప్లేస్, హీ వాస్ టాకింగ్ టు ఎవ్రీబడి, వెంట్ హోమ్, స్లెప్ట్ అండ్ బ్రీత్ హిస్ లాస్ట్.
1: ఇంకా ఈశ్వరమ్మ.
0: దెన్ ఈశ్వరమ్మ
1: సమ్మర్ కోర్స్ జరుగుతోంది బెంగళూరులో.
0: ఇట్ వాజ్ ద సమ్మర్ కోర్స్ టైమ్ ఇన్ బెంగళూరు.
1: సమ్మర్ కోర్స్ కు వచ్చేసి స్వామి ఎక్కడ ఉంటాడో అక్కడ నేను రావాలి.
0: షీ హాస్ ఎ డిటర్మినేషన్ టు ఫాలో స్వామి వేర్ ఎవర్ హీ గోస్.
1: సమ్మర్ కోర్స్ వచ్చింది.
0: ఇట్ వాజ్ సమ్మర్ కోర్స్ టైమ్.
1: ఆ పిల్లలు, ఆ యుద్ధులు అందరూ వచ్చింటే వాళ్ళందరినీ చూసి ఆనందించేటువంటి.
0: షీ వాజ్ సో హ్యాపీ వాచింగ్ స్టూడెంట్స్ దేర్.
1: వాళ్ళందరికీ భోజనం చేసేటప్పుడు నీళ్లు కూడా పోసి తాపడానికి పెట్టేది.
0: షీ ఆల్సో సర్వ్డ్ వాటర్ టు స్టూడెంట్స్ అట్ ద టైమ్ ఆఫ్ డైయింగ్.
1: మా కాలంలో మేము ఎప్పుడు ఇట్లా చేయలేదు.
0: We never did like
1: this. ఈ స్వామి మాకు ఇలాంటి అదృష్టాన్ని అంతా చూపిస్తున్నాడు.
0: స్వామి gave us this fortune of witnessing
1: ఇదంతా మా ప్రాప్తి అని తాను చాలా సంతోషించేటువంటిది.
0: షీ కంగ్రాచులేటెడ్ హర్సెల్ఫ్ ఫర్ హర్ ఫార్చ్యూన్.
1: ఒకనాడు
0: వన్ డే
1: భోజనం టిఫిన్ చేసింది.
0: షీ మేడ్ టిఫిన్.
1: ఈ సమ్మర్ క్లాస్ పిల్లలకి అందరికీ టిఫిన్ వడ్డిస్తున్నారు.
0: అండ్ ఆల్ ద బ్రేక్ఫాస్ట్ వాస్ సర్వ్డ్.
1: కూడా టిఫిన్ చేసింది.
0: షీ టు హ్యాడ్ హర్ బ్రేక్ఫాస్ట్.
1: కాఫీ తీసుకుంది.
0: షీ హ్యాడ్ హర్ కాఫీ.
1: ఆ వెంట వెంకమ్మ ఉండేది.
0: అండ్ వెంకమ్మ వాజ్ బై హర్ సైడ్.
1: అప్పుడు వెంకమ్మ ఆమెకంతా చూసుకుంటేటువంటిది.
0: వెంకమ్మ వాజ్ అటెండ్ ఆన్ హర్.
1: అంత చేసిన తర్వాత తాంబూలం దంచుకుని తినేటువంటిది పాపం.
0: అండ్ దెన్ షీ మేడ్
1: పాన్.
0: అండ్ దట్ బీటిల్ నట్ హ్యాస్ టు బి క్రష్డ్ ఇన్ మేడ్ టు పీసెస్.
1: అది కొట్టుకుని శబ్దం ఇస్తుండే అది పైకి నాకు.
0: అండ్ దట్ సౌండ్ వాజ్ హర్డ్ బై భగవాన్.
1: కింద నుంచి స్వామి స్వామి స్వామి అని పిలిచింది.
0: రైట్ ఫ్రమ్ ద డౌన్ స్టేర్స్ షీ సెడ్ స్వామి స్వామి షౌటెడ్.
1: వస్తున్నాను వస్తున్నాను నేను చెప్పాను.
0: స్వామి సెడ్ ఐఎమ్ కమింగ్ ఐఎమ్ కమింగ్.
1: వస్తున్నాను చెప్పాను, కిందికి దిగాను, ప్రాణ విడిచింది.
0: సో సేయింగ్ స్వామి గాట్ డౌన్ అండ్ షీ డైడ్.
1: ఏ ఒక్క బాధ లేదు.
0: నో సఫరింగ్.
1: ఏ కంటి నొప్పో కాలు నొప్పో తలనొప్పో కూడా లేదు.
0: నో పెయిన్, నాట్ ఈవెన్ ఎ హెడేక్.
1: అట్లే పోయారు.
0: And both of them left like that.
1: కనుకనే స్వామి సెలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు కనుకనే వాళ్ళందరి జీవితము అంత పవిత్రంగా సార్థకమైంది.
0: Because they are chosen, selected by Bhagavan, their lives are so
1: sacred.
0: అదే విధంగా
1: రమేష్ ప్రవేశ్ వాళ్ళకు చాలా స్వామి సన్నిహితుడు.
0: Ramesh and Paresh are so intimate to Swami.
1: 11-7, 13-7.
0: Age 11 and 13.
1: ఆ చిన్న పిల్లలకు ఇంత అభిమానము, ఇంత ప్రేమ.
0: At that young age, they had such an intense love for Swami.
1: వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా కుట్టిచ్చేస్తే గుడ్డలు.
0: ఇఫ్ దర్ పేరెంట్స్ గాట్ స్టిచ్డ్ డ్రెస్.
1: నా దగ్గర డబ్బు లేదు.
0: దేర్ ఇస్ నో మనీ విత్ స్వామి.
1: నేను ఎప్పుడు ఎవరి దగ్గర పుచ్చుకునేటువంటి వాడిని కాదు.
0: స్వామి నెవర్ యాక్సెప్టెడ్ ఎనీ ఫ్రమ్ ఎనీబడి.
1: అప్పుడు రమేష్ రెండు జతలు తెచ్చి డెస్క్ లోపల పెట్టిపోయేవాడు.
0: రమేష్ got two pairs of dresses made and kept hidden
1: Raju,
0: in the desk.
1: ఇది మీరు తీసుకోకుండా వెళ్ళిపోతే నా ప్రాణం ఇస్తాను అనేది.
0: And Ramesh said, Raju, if you don't accept this dress, I'll commit suicide.
1: ఇలాంటి సంబంధంతో మన ప్రేమను పెంచుకోకూడదు.
0: Swami said, this should not be our relationship.
1: హృదయానికి హృదయము, హృదయానికి హృదయము.
0: It is only connection heart to heart.
1: Love to love.
0: Love to love only.
1: ఇది కానీ మన సంబంధము, ఇచ్చి పుచ్చుకునేటువంటి మనకు సంబంధం ఏ మాత్రము శాశ్వతాలు కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్, నాట్ గివింగ్ అండ్ రిసీవింగ్.
1: ఆ విధంగా కూడా ఉండేటువంటి వాడిని.
0: దట్ ఈస్ భగవాన్.
1: కనుకనే ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను ఎవరిది ఏమి పుచ్చుకునేలేదు.
0: దెన్ అండ్ నౌ భగవాన్ నెవర్ యాక్సెప్టెడ్ ఎనీ ఫ్రమ్ ఎనీబడి.
1: ఇప్పుడు కూడాను ఆ ఇంటి నుంచే వస్తుంటాది భోజనాలు.
0: ఈవెన్ టుడే ఫుడ్ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ దట్ హౌస్.
1: ఈ విధంగా స్వామి సేవ లోపల నిత్యము సేవ లోపల పాల్గొంటూ ఉన్నారు.
0: దే ఆల్ పార్టిసిపేట్ ఇన్ సర్వీస్.
1: ఈనాటి వరకు కూడాను నేను ఇప్పుడు రాత్రిపూట ఏమి ముట్టగను.
0: భగవాన్ డస్ నాట్ టేక్ ఎనీథింగ్ ఇన్ ద
1: నైట్. ఈ ఇంటికి వాళ్ళ నుంచి వంటలు తీసుకుని వచ్చేటువంటి.
0: దే ఆల్ బ్రింగ్ ఆల్ ద ఫుడ్ దే కుక్ ఫర్ స్వామి ఎవ్రీ మార్నింగ్.
1: ఈ విధంగా నా సన్నిహిత సంబంధ బాంధవ్యములు ఇంత భద్రంగా పెట్టుకునేటువంటి అన్ని.
0: దట్ హ్యాస్ బీన్ ది ఇంటిమేట్ అసోసియేషన్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అంటారు.
0: దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్. హెల్ప్ ఎవర్
1: ఎవరిని నేను ఎప్పుడు బాధ పెట్టేటువంటి వాడిని.
0: భగవాన్ మేడ్ నో బడి సఫర్.
1: కనుకనే ఈ విధమైనటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యము ఆ కుటుంబానికి దీనికి ఉండేటువంటిది.
0: దిస్ ఇస్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ అండ్ అసోసియేషన్ విత్ దట్ ఫ్యామిలీ.
1: కొన్ని అవతారాలు,
0: సమ్ ఇన్కార్నేషన్స్,
1: వారు ప్రేమించి వీరిని కోరుతుంటారు.
0: అండ్ దే లవ్ అండ్ దే వాంట్ హిమ్.
1: కానీ నేను అట్ట కాదు.
0: స్వామి ఇస్ నాట్ లైక్ దట్.
1: నేనే కోరి వాడని జన్మింపజేస్తున్నా.
0: స్వామి హాస్ చోజన్, హాస్ డిజైర్డ్, హీ విల్డ్ దట్ వే.
1: ఈమె నా తల్లిగా ఉండాలి, ఈమె నా తండ్రిగా ఉండాలి అని నేను కోరి వాడికి జన్మనిస్తున్నాను.
0: భగవాన్ హాస్ డిసైడెడ్, విల్డ్, సో అండ్ సో షుడ్ బి ద ఫాదర్, సో అండ్ షుడ్ బి ద మదర్.
1: కనుక ఇట్లా సామాన్యమైనటువంటి రీతిగా, సాధారణమైనటువంటి ఒక సంబంధాలతో జన్మించినటువంటి కాదు ఈ శరీరము.
0: ద బాడీ has not taken birth in the ordinary mortal way.
1: ఈ నాటి వరకు ఎవ్వరికి కూడా ఏ విధమైనటువంటి అపకారం చేయటం లేదు.
0: He has not harmed anybody till this day.
1: ఎప్పుడు కూడా నేను ఇతరులకు మంచి చేస్తేనే నాకు ఆనందము.
0: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ.
1: కనుక నేను భక్తులందరికీ లోకస్తమస్తా సుఖినో భవంతు.
0: So the whole world should be happy is the desire of Bhagavan.
1: అందరూ క్షేమంగా ఉండాలి.
0: All should be happy.
1: అందరూ ఆనందంగా ఉండాలి.
0: All should be blissful.
1: అందరూ సౌఖ్యంగా ఉండాలి.
0: All should be happy.
1: ఎవరిని ఎవరు బాధ పెట్టుకోకూడదు.
0: All should live in safety and security.
1: ఈ విధమైనటువంటి దీంతో స్వామి యొక్క ప్రేమ తత్వాన్ని జగత్తుకు చాటుతూ వస్తున్నాను.
0: This has been the principle of love propagated by Bhagavan.
1: నా పెద్ద ప్రాపర్టీ,
0: the biggest property of Swami,
1: కాలేజ్ పిల్లలే,
0: or the children, students,
1: ప్రైమరీ స్కూల్,
0: ప్రైమరీ స్కూల్,
1: కాలేజీ,
0: కాలేజ్,
1: హైయర్ సెకండరీ స్కూల్,
0: హైయర్ సెకండరీ స్కూల్,
1: వీళ్ళందరూ పిల్లలంతా కూడా నా వెంట వెంటనే ఉంటుంటారు.
0: ఆల్ దీస్ చిల్డ్రన్ ఆర్ విత్ స్వామి.
1: నన్ను వదిలి వారిపోరు, వారిని వదిలి నేను ఉండలేను.
0: దే డోంట్ లీవ్ స్వామి, స్వామి విల్ నెవర్ లీవ్ దెమ్.
1: కనుకనే నా ప్రేమంతా కూడా ప్రజలే.
0: అండ్ స్వామిస్ లవ్ ఇస్ ఆన్
1: ప్రజల యొక్క ప్రాణదమే నా యొక్క జీవితము.
0: ది హ్యాపీనెస్ ఆఫ్ పీపుల్ ఇస్ ది హ్యాపీనెస్ ఆఫ్ స్వామి.
1: కనుకనే నా తత్వాన్ని మీకు ఈనాడు పూర్తి వెల్లచేయాలని
0: Bhagavan wanted to declare his nature.
1: October somvaram 20th teedi
0: and
1: ee raavadaniki kaaranam idi.
0: This is the reason for the descent of Bhagavan.
1: Ee vidhamainatundi nenu eppudu janmadinotsavalu eppudu nenu cheskonu.
0: This has not been observed nor celebrated before.
1: Kaani ee bhaktulu nannu ooruke undanivaru.
0: But devotees won't leave him at that stage.
1: Swami idi birthday idi cheyal adi cheyal anta naaku edi ishtam ledhu.
0: Bhagavan does not prefer nor like, but devotees
1: aanandame na birthday.
0: Your bliss is the birthday of Bhagavan.
1: Naaku pratyekamaina birthday levu.
0: There is no separate birthday celebration.
1: Ee birthday na birthday.
0: యువర్ బర్త్డే ఇస్ భగవాన్స్ బర్త్డే.
1: కాబట్టి దేహాలు వేరు వేరే ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి భావాలు ఉండకూడదు.
0: వి షుడ్ నాట్ హ్యావ్ ద డ్యూయల్ మైండ్.
1: ఆల్ ఆర్ వన్, బీ అలైక్ టు ఎవ్రీవన్.
0: ఆల్ ఆర్ వన్, బీ అలైక్ టు ఎవ్రీవన్.
1: కనుక నాకు ఈ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు లోకంతో ఏర్పడినటువంటివి కాదు.
0: దిస్ ఈస్ నాట్ వరల్డ్లీ రిలేషన్షిప్ ఎనీవే.
1: ఇదంత ప్రేమ చేత లభించేటువంటివి.
0: దీస్ థింగ్స్ కుడ్ బి హ్యాడ్ బై లవ్.
1: ప్రేమ ముదిత మనసే కదా.

ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి, ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన

0: బుద్ధిశక్తి చూపిన దివ్య భూమి, చిత్రకళలతోడ చిత్రమయ్యున్నట్టి భరత భూమి యందు జననముంది. భరత మాత సత్య భాగ్యంబు కాపాడ బాధ్యతంతయుమీదే. భారతీయులార బాధ్యతంతయుమీదే. భారతీయులార,
1: దిస్ ఇస్ ద మదర్ ల్యాండ్ విచ్ హ్యాపన్స్ టు బి ద బర్త్ ప్లేస్ ఫార్ మెనీ ఆఫ్ ద సెయింట్స్ అండ్ సీయర్స్ అండ్ ద నోబుల్ సోల్స్ హు ఆర్ హైలీ రెప్యూటెడ్ continental world over. This is the place, this is the country that has driven out all the foreigners and could achieve freedom in the freedom struggle. And this is the divine land that has got its birth in science, literature and technology. It is also land of all fine arts. Having been born here in this land, it is the responsibility and the bounden duty of all Bharatiyas to uphold and to maintain the pristine glory of this country.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Bharatiya sanskruti vannanaku alavika anatundi.
1: The culture of Bharat is beyond all narration and description.
0: Bharata deshamanandu ఉద్భవించిన యావత్ ప్రపంచమంతా ఇది ఒక భారతీయుడనే కాదు, సర్వ మతముల వారి కూడాను సాంప్రదాయమైనటువంటిది.
1: ఇట్స్ నాట్ లిమిటెడ్ టు ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ దిస్ కంట్రీ అలోన్, ఇట్ ఇస్ ఈక్వల్లీ అప్లికబుల్ టు ఎంటైర్ హ్యుమానిటీ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: ప్రతి మాసమందు కూడాను ఒక్కొక్క ప్రశ్న కలిపి ఈ యొక్క భారతీయ సంస్కృతిని ప్రచారం చేస్తూ వచ్చాడు శంకర్ల వారు.
1: ఆదిశంకర ప్రాపగేటెడ్ ది కల్చర్ ఆఫ్ భారత్ త్రూ హిస్ టీచింగ్స్ ఆల్ ది టైమ్ ఎవ్రీ మంత్.
0: ప్రభవ విభవ శుక్ల ప్రమోదోత్పత్తి ప్రాచీన భారత సంస్కృతి యొక్క ప్రధాన కర్మలు.
1: The names of all these ideas symbolize the sacred actions undertaken in different periods of time.
0: ఇందులో 15 పదములు ఉండినప్పటికీ ఈ భారతీయులు తమ శ్రద్ధను సన్నగింపజేసుకుని సర్వ పదములు కూడాను పిడుస్తూ వచ్చారు.
1: ద హోల్ థింగ్ ఇస్ కంటైన్డ్ విదిన్ దిస్ 15 లెటర్స్. పీపుల్ హ్యావ్ గాట్ కంట్రాక్టెడ్ ఇట్, రిడ్యూస్డ్ ఇట్, దేర్ఫోర్ దే కుడ్ నాట్ బి బెనిఫిటెడ్ ఇన్ ఫుల్.
0: 15 పదములలో 14 పదముల వరకు కూడాను ప్రబోధించారు, కానీ 15 దాని దగ్గరకు వచ్చేటప్పటికి స్తంభించిపోయారు.
1: Everything is explained in detail up to the 14 words. The 15th has not been explained in depth.
0: Punyamalaku moolastambhamu cheekatiki mooladharamu ainaatundi padamule rendu kuda nusajjistu vacharu.
1: They have given up the words that stand for the darkness.
0: ప్రజోత్పత్తి అనే పదం,
1: దట్ వర్డ్ ఇస్ ప్రజోత్పత్తి.
0: ఈ ప్రజోత్పత్తి అనేటువంటి దానిని ప్రధానమైనటువంటి దృష్టి అందించుకొని శంకరాచార్యుల వారు ఈ 15ని బోధిస్తూ వచ్చారు.
1: కీపింగ్ దిస్ ప్రజోత్పత్తి ఇన్ ద మెయిన్ వ్యూ, శంకరాచార్య ఎక్స్ప్లెయిన్డ్ ఆల్ ద 15 ఆస్పెక్ట్స్ దట్ హీ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్.
0: ఈ ప్రజోత్పత్తి అనేటువంటి పదము భౌతికంగా మానవులకు ఇది ఆధారమైనటువంటిది.
1: This prajotpatti is the basic foundation, physically speaking, for the entire mankind.
0: ఈ ప్రజోత్పత్తిలో ఉన్నటువంటి యొక్క సారము ప్రభవ విభవ శుక్ల ప్రమోదూత ప్రజోత్పత్తి అనేటువంటి యొక్క దీంట్లో నిలిచిపోయినది.
1: The essence of prajotpatti is present in every maya which has a name for itself, like prabhava, vibhava and so on.
0: ఈ విధమైనటువంటి అన్నిటికీ ఆధారమైనటువంటి అన్నిటికీ శక్తి విచూరమైనటువంటి ప్రథమ సోపానమైనటువంటి యొక్క అంగమును వదలి ఎన్ని పదములు చెప్పుకుంటే గాని వచ్చిన ఫలితం ఏమిటి?
1: Forgetting this basic foundation, leaving the first rung in the ladder, what is the fun of learning the remaining?
0: ఇట్టి మూలాధారమైనటువంటి మంత్రము భారతీయుడు యందు ప్రధాన సూత్రముగా బోధిస్తూ వచ్చింది.
1: This primordial mantra speaks of the essence and the main principle of the culture of Bharat.
0: ఈ ప్రధానమైనటువంటి మంత్రిని మర్చిపోయి తమ కాలమును తొల్లించుకుంటూ వస్తుండగా మధ్య మధ్య లోపల ఇది ఒక విధమైనటువంటి హెచ్చరికను చేస్తూ వచ్చింది.
1: As the essential has been forgotten and time is just passing off, and it is the time to consider it as a matter of caution.
0: Prabhava, vibhava, shukla, prajotpatti, pramadi, ananda, rakshasa, nala, pingala.
1: These are all the different names of each, every maya, prabhava, vibhava and so on.
0: Idi amavasyaku mundu padamu.
1: This term is used before the dark night, amavasya.
0: ఈ అమావాస్యకు కొన్ని విధములైనటువంటి యొక్క చరణములు ఉంటున్నవి.
1: This dark night has got certain important aspects here.
0: ఇవి చెప్పుతూ రాగా మానవులకు అనేక విధములైనటువంటి యొక్క ఉత్కృష్టమైనటువంటి శక్తి చేకూరుతూ వచ్చింది.
1: As things are revealed to the man, the various aspects, he will have the greater heights of power.
0: ఇవి చెప్పుతూ రాగా క్రమక్రమేణ ఆ పదములు కూడాను దూరం అయిపోయినది.
1: As this teaching is dinned into ears, the word goes to the background.
0: జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అనేటువంటి దీంట్లో ఇందులో చీర్లీనమై ప్రధానమైనటువంటి యొక్క భారతీయ సారమును విస్మరిస్తూ వచ్చారు.
1: The terms like January, February, March, April and so on have replaced the names of the months of the ancient culture.
0: ఈ యొక్క పదము చాలా కఠినమైనటువంటిదిగాను ప్రకాశవంతమైనటువంటిదిగాను నిలుస్తూ ఉంటుంది.
1: These words are so tough, but yet they are quite brilliant.
0: ఇది క్రమక్రమేణ పలుకుతూ వచ్చినాగా ఉత్తర దిశ యందు ఈ పదములంతా తేజోరూపంగా అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: As things have been happening like this, it is only in the northern side of this country all these words found their expression in all their brilliance and splendor.
0: అది కైలాసము అని.
1: That is Kailasa.
0: ఈ కైలాసం నుంచి వచ్చినటువంటి పదములన్నీ కూడాను చాలా ఉత్కృష్టమైనవి అయినప్పటికీ ఇది దీని యొక్క ఉత్కృష్టతను తాము తెలుసుకోలేకపోతున్నారు.
1: All the terminology that has been the byproduct of this Kailasa represents the higher altitude, the beatitude, but people have not understood the depth of its nobility.
0: ఇది అమావాస్యకు ముందును పౌర్ణమికి ముందును ఇవి రెండు కూడా చేరుతూ వచ్చాయి.
1: These words are used before the dark night and also the full moon night.
0: ఈ విధంగా మారుతూ రాగా భారతీయుల యొక్క ఉత్కృష్టమైనటువంటి శక్తి సన్నగిల్లుతూ పోయింది.
1: Because of changes that went on happening, the power of Bharatiyas started declining.
0: ఈ శక్తి సన్నగిల్లుతూ రాగా మానవుడు శక్తిహీనుడైపోయి నిలిచిపోయాడు.
1: As the culture is lost, man has become weak and has forgotten his own latent power.
0: అప్పుడు బ్రహ్మ విష్ణు ఈ రెండు పదములను పుచ్చుకొనుటకై వెతుకుతూ వచ్చారు.
1: The two, Brahma and Vishnu, the creative and sustaining aspect, have been maintaining the depth of these words.
0: అయితే వారికి లభించినటువంటి పదముల్లో దీని యొక్క సారము చాలా మరింత ఉత్కృష్టమైనటువంటిగా నిలిచింది.
1: However, the essence of these words has become much higher in its depth.
0: దీనికి తోడుగా ఈ ప్రపంచమంతటువంటి యొక్క శక్తులన్నీ కూడాను ఇందులోనే లీనమవుతూ వచ్చాయి.
1: All the faculties of power of this universe are present here in these terms.
0: ఇది ఈనాటికి ఆనాటికి మొదలుకొని ఏమాత్రము తేలటం లేదు.
1: The matter has not been settled now and it was not settled even earlier.
0: ఇది నేటికి కూడాను బ్రాహ్మణులు మంత్రకారులు నిన్ను వెతుకుతూ వెతుకుతూ వచ్చారు.
1: Brahmanas, the scholars are in search of the content and the significance of these terms.
0: కాని ఇంకా మధ్యలోనే నిలిచిపోయినాయి.
1: They had to discontinue in the middle.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: ఈ జగత్తులందు ఉన్నటువంటి యొక్క సమస్త శక్తులు కూడాను ఈ యొక్క ఒక పదము యందే ఇమిడి ఉంటుంది.
1: The entire power of this universe is contained in these terms.
0: శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఇందులోనే లీనిపోయి ఉన్నాయి.
1: All the five senses of cognition are also reflected here.
0: ఇట్టి మహత్తరమైనటువంటి శక్తి ఆ యొక్క పదముని యందే ఇమిడి ఉన్నది.
1: That mighty power is immanent in these words.
0: ఈ పదము ఎన్ని విధములు చెప్పినప్పటికీ అది అర్థము తనకే కాకపోతూ వచ్చినాయి.
1: In spite of all attempt to explain the meaning of this term, it could not be evident to anyone.
0: ప్రభవ విభవ శుక్ల ప్రమోదూత ప్రదత్పత్తి ఆంగీరస శ్రీముఖ భవ యువ ధాతు ఈశ్వర బహుధాన్య.
1: All the names of all these deities have been repeatedly stated and emphasized, but the meaning could not be comprehended.
0: దీనికి అర్థం ఏమిటని అనేక మంది ప్రశ్నిస్తూ వచ్చారు.
1: Many started questioning the meaning of these terms.
0: మానవుల యొక్క శ్రద్ధాభక్తులు తక్కువ కావటం అయితే ఇవన్నీ కూడా క్షీణించిపోతున్నాయి.
1: Because there is no sincerity, steadfastness, devotion among men, they could not know the content of these words.
0: కనుక మానవుని యందు అమితమైన శక్తి ఉన్నది.
1: Man has mighty power indeed.
0: ఇంత శక్తి ఉండినప్పటికీ దీనిని ఏమాత్రం కూడాను జ్ఞప్తి అందు ఉంచుకోలేకపోతున్నారు.
1: He is not able to realize, keep in memory, the mighty power latent in him.
0: ఎరుకు మరపనకుండ జాగ్రత్త నిత్యముగా సుప్రాస శక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగా జీవాత్మ చదివి తారకం.
1: Therefore, if this kind of awareness of the mighty power latent in him is present both in all the three states of consciousness, that is only tarakam or liberation.
0: ఇది తారకము పదముతో చిక్కేటువంటిది కాదు.
1: This taraka liberation is not obtained by
0: మంత్రములకు లభించేటువంటిది కాదు.
1: Nor could be captured by mantra recitation.
0: ఇది మానవుని యొక్క ప్రయత్నముల చేతనే ఇది లభ్యమవుతుంది.
1: One can attain liberation taraka by effort.
0: ఇది మానవుని యొక్క శక్తి ఇంత గొప్పదని ఈనాడు చెప్తూ వచ్చాడు.
1: This is the declaration today that man is mighty in his power.
0: జగత్తు సర్వత్రా నిండినటువంటిది ఇదియే.
1: This pervades all over the universe.
0: ప్రజోత్పత్తి ఆంగిరస శ్రీముఖ భవ యువ ధాతు.
1: ప్రజోత్పత్తి ఆంగిరస,
0: అంగీరసం అనగా ప్రతి ఒక్కరి అంగమునందు కూడాను రసస్వరూపమై నిలిచి ఉన్నది.
1: అంగీరస మీనింగ్ రస, ది ఎసెన్స్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ అంగస్, ద లింబ్స్ ఆఫ్ ద బాడీ.
0: మానవుని యొక్క దేహంలో అది లేనటువంటి స్థానమే లేదు.
1: There is no place in the human body where this essence is non-existent.
0: Angirasa annaru.
1: And hence it is named as Angirasa.
0: ఈ అంగమలందు కూడాను దీని యొక్క రసస్వరూపము తేజస్సుగా మారుతూ వచ్చింది.
1: Therefore the essence is present in the form of radiance in all the limbs of the body.
0: ఇట్టి మహత్తరమైనటువంటి యొక్క శక్తిని ఈ మంత్రం నందు ఇవిడి ఉన్నదని సత్యమైన ఈనాటి వరకు ఎవరు కూడా గుర్తించలేదు.
1: Nobody could know the reality and the truth that these mantras speak of this mighty power.
0: ఎవరు దీనిని అర్థం చేసుకుందరో, ఎవరు దీనిని ఉచ్చరిస్తూ వెళ్ళుదరో, వారికి దీని యొక్క సర్వస్వము అర్పితమవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఇస్ వెల్ కాగ్నైజ్డ్ బై దోస్ దట్ రిపీట్ దట్ చాంట్ ఇన్ ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇట్.
0: కనుక మనం చూసేదంతా కూడాను కేవలము భౌతికమైనటువంటిది.
1: సో వాట్ ఆల్ దట్ ఇస్ అపారెంట్ ఇస్ ఫిజికల్.
0: కంటికి అగపించు కార్యము తెలిసి మీరు సత్యమిది అని చెప్పుట సర్వ.
1: వాట్ ఆల్ దట్ యు సీ విత్ ది ఫిజికల్ నేకెడ్ ఐ కెన్ నాట్ బి ది ట్రూత్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: ఇది అక్షరములకు అందినటువంటిది.
1: దిస్ కెన్ నాట్ బి క్యాప్చర్డ్ ఇన్ లెటర్స్.
0: దీనిని మనం విచారించటకు ఆధారములు రెండే ఉండదు.
1: హౌఎవర్ యు కెన్ స్పెల్ ఇట్ అవుట్ యు కెన్ చాంట్.
0: ఈ ఎత్త ప్రయత్నములు మానవ ధర్మము, దయాపజయములు దైవాధీనము.
1: The effort and human effort is in the hands of man, but however, the final is in the hands of the divine.
0: ఈ నాటి వరకు కూడాను, క్షణ క్షణమునందు కూడాను, అణు అణువునందు కూడాను, కణ కణమునందు కూడాను ఈ అక్షరములు సంచరిస్తూనే ఉన్నవి.
1: In fact, the content of these letters is percolating all over the human body, in every cell, in every limb of the human personality.
0: కాని బాడీని కేవలం మనము తుచ్చమని భావిస్తూ వస్తున్నాము.
1: But we have been considering the body mean.
0: Samasta shaktulakunu nilayamainatundi ee dehamu.
1: In fact, the body is the center of all power.
0: Itvanti pavitramainatundi shaktito koodinatundi dehamunu manam alakshyam cheyatamu sahajam kaadu.
1: This body with the sacred mighty power latent should not be neglected at any cost.
0: Kaluga dehamulaku sariyainatundi baddhamta manam cheykurchali.
1: Therefore we should see that body is strong and quite fit enough.
0: Puttinappati nunchi kudanu ee dehamulaku sariyainatundi mantrocharana andistu raavali.
1: Right from the beginning one should be taught how to chant the Veda mantrocharana.
0: Kalukane nirantaram kudanu vedocharana cheyamani pillalaku nenu bodhisthunnanu.
1: That's what Bhagavan is teaching to students of our institutions, to chant Veda.
0: ఈ విధముగా చేస్తుండేటప్పుడే ఇది మన యందు ఆవిర్భవిస్తుంది.
1: When once you chant, you can understand the emanation of the truth.
0: ఇలాంటి పవిత్రమైన శక్తిని ఈనాడు మనము చూడలేకపోతున్నాం అనేటువంటిది చాలా అవమానకరమే.
1: It's a matter of shame that we are not able to realize the innate inborn power within us.
0: ఇది అత్యంత సులభమైనటువంటిది.
1: But it's quite easy to know.
0: ఈ సులభమైనటువంటి మార్గమును మీరు ఒక్క పదములోనే మీరు అందుకోవచ్చును.
1: ఇట్ కెన్ బి ఈజీలీ అండర్స్టూడ్ బై సింప్లీ అటరింగ్ స్పెల్లింగ్ అవుట్ ఏ సింగిల్ టర్మ్.
0: మనోతత్వం అనేటువంటిది హిందీ అందే ఉంటున్నది.
1: ది హోల్ పవర్ ఆఫ్ ద మైండ్ ఈజ్ ఆల్సో రిఫ్లెక్టెడ్ దేర్.
0: మనస్సు యొక్క సారము, మనసు యొక్క శక్తి, మనసు యొక్క ప్రభావము ఈ శక్తి అందే ఉంటున్నది.
1: ద పవర్ ఆఫ్ ద మైండ్, the essence of the mind, the influence and the impact of the mind are all very much symbolized in this term.
0: Chandrama manaso jata.
1: Moon is the presiding deity of the mind.
0: Kaani manasuku sariyainatundi arthamu chandrude.
1: Moon speaks of in reality the meaning of the mind.
0: Ee chandrakadalu kramakramena cheestu pothunnayi.
1: The different phases of moon start declining day by day.
0: ఈనాటికి ఎన్నో తరముల నుంచి కూడాను ఈ మానసిక సత్వం అయినటువంటి కళలు నశించిపోతున్నవి.
1: సో ద డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ ద మైండ్ ఆర్ బీయింగ్ లాస్ట్ ఫాస్ట్ డిసపియరింగ్ డే బై డే.
0: చంద్రమా మనసో జాత.
1: మూన్ ఈజ్ ద ప్రిసైడింగ్ డేట్ ఇస్ ద మైండ్.
0: మనస్సు లేనప్పుడే మానవుడు మనిషి అనిపించుకుంటున్నాడు.
1: మ్యాన్ is a true man in the real sense when you could achieve the
0: victory. కానీ ఈ మనసును మహత్తరమైన శక్తిగా భావించినటువంటి వాడు నిజమైన మనిషి.
1: You are a true man if you know the power and the phase faculty of the mind.
0: కాని అట్టి మనసుతో కూడినటువంటి మానవుని అలక్ష్యం చేస్తున్నారు.
1: We are neglecting people who know the reality of the mind.
0: మనసులో ఉన్నటువంటి శక్తి సామర్థ్యములు ఎంతైనా కూడా ఉంటున్నవి.
1: The power of the mind is immense.
0: ఈ యొక్క శక్తి దేని కూడా నువ్వు అంటలేదు.
1: The power of the mind is not present anywhere else.
0: దీనికి ఉన్నంత శక్తి ప్రపంచంలో దేనికి కూడా నువ్వు లేదు.
1: In this world, no other thing has got as much power as the mind.
0: మనసు కేవలము సంకల్ప వికల్పంతో కూడినటువంటిదని దాన్ని వదిలిపెడుతున్నారు.
1: But we describe the mind as the combination of thoughts and counter thoughts.
0: కాదు కాదు.
1: No.
0: అనేక రకమైనటువంటి శక్తితో చేరినటువంటిది.
1: But it is full of power.
0: ఇటువంటి మానసిక శక్తిని మనం ఎంతవరకు పోషించుకుంటాం?
1: To what extent we are safeguarding this infinite mental power?
0: ఈ నాడు ఈ మానసిక సత్వమును మనం విలువచ్చుకునే నిమిత్తమై ఈ పదములంతా చేరుతున్నాయి.
1: We chant these terms, the Vedas, to express only these aspects which have not been realized and experienced till now.
0: మానసిక తత్వమును అర్థం చేసుకునేప్పుడే ఇది మనకు సరిగా బోధపడుతుంది.
1: In fact, when you know the nature of the mind, you'll be able to understand the depth of chanting.
0: మరణపు కొంప.
1: It's the center of dirt.
0: రోగముల మ్రగ్గెడుకు సేవక గంప.
1: It's full of afflictions.
0: జాతి సంచరణము పొల్లుదుంప.
1: It perennates life after life.
0: భవసాగరమేదిగలేని కంప.
1: It cannot cross this life.
0: ఇటువంటి దేహమునందు ఇంతటి ప్రభావమైనటువంటి యొక్క ఉత్తమమైనటువంటి మనసు ఇమిడి ఉంటున్నది.
1: This body which repeats life after life cannot understand that most valuable thing.
0: ఈనాటి అనేక మంది సాధకులు ఈ మనసును అర్థం చేసుకునే నిమిత్తమై ప్రయత్నం చేస్తున్నారని భావిస్తున్నారు.
1: We think that the seekers and aspirants have been investigating on the nature of the mind.
0: ఈ మనసుతో జగత్తునే ఉద్యమించవచ్చు.
1: In fact, you can direct the whole universe if you have control of the mind.
0: ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త శక్తులను కూడా అరికట్టవచ్చును.
1: In fact, you can control, exercise your check, control all over the world if you know the nature of the mind.
0: ఈ ప్రపంచంలో ఉన్నటువంటి శక్తి ఒక్క మానవుని యందు మాత్రమే ఎంతవరకు ఉంటున్నది.
1: In fact, this power of control is present in man alone.
0: కానీ ఆ సత్యాన్ని గుర్తించుకోలేక మానవుడు ఇది మన చేతగాని పని అని నిలిపివేస్తున్నాడు.
1: As man is ignorant of this fact, he feels that he is helpless.
0: కనుక కర్మ ద్వారా ఈ మనసు యొక్క శక్తిని మనం ఆవిర్భవించుకోవచ్చును.
1: బై రైట్ యాక్షన్ వీ కెన్ సీ ద పవర్ ఆఫ్ ద మైండ్ ఈస్ పుట్ ఇన్ టు.
0: కానీ మానవుని యందు ఈ రైట్ యాక్షన్ అనేటువంటిది క్షీణించిపోయింది.
1: ద రైట్ యాక్షన్ ఈస్ నాట్ సీన్ ఇన్ మ్యాన్ టుడే.
0: ఏదో గ్రంథంలో ఉన్నటువంటి పదమును ఉచ్చరించుకుంటూ దాన్నే మనం అర్థం చేసుకుంటూ వస్తున్నాం.
1: వీ ఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఓన్లీ ద వర్డ్స్ దట్ వీ రీడ్ ఇన్ బుక్స్.
0: కనుక మనము ఏం పట్టాలో దాన్ని పట్టడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ నాట్ ప్రొసీడింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
0: ఏం చూడాలో దాన్ని మనం చూడటం లేదు.
1: వీఆర్ నాట్ విజువలైజింగ్ దట్ వాట్
0: ఏం సంపాదించాలో దాన్ని మనం సంపాదించుకోవటం లేదు.
1: వీఆర్ నాట్ ఎక్వైరింగ్ దట్ వాట్ హస్ గాట్ టు బి ఎక్వైర్డ్.
0: ఈ విధంగా మనకు కావాల్సిన దాన్ని వదిలిపెట్టి కాగోరవలసిన చూడాన్ని మనం ఎంతో మనం ప్రయత్నపూర్వకంగా చేస్తున్నాం.
1: దేర్ఫోర్ వీఆర్ ఎక్వైరింగ్ ఆల్ ద నెసెసరీ అన్నెసెసరీ థింగ్స్. వీఆర్ నాట్ ఏబుల్ టు క్యాప్చర్ దట్ విచ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: అనేక మంది మహనీయులు ఈ యొక్క మంత్రంను ఆధారం చేసుకుని అంత కొండలు కొండలు తిరిగి గుట్టలు గుట్టలు తిరిగి ఏ మహనీయుని దగ్గర దీని యొక్క శక్తి ఇమిడి ఉన్నదా అని ఈనాటికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
1: ఆస్పిరెంట్స్ అండ్ సీకర్స్ హ్యావ్ బీన్ గోయింగ్ రౌండ్ డిఫరెంట్ సెంటర్స్ ద హెర్మిటేజెస్ అండ్ దే వాంట్ టు లెర్న్ మంత్రస్ ఫ్రమ్ నోబుల్ సోల్స్ అండ్ దే ఆర్ ఇన్ కాన్స్టెంట్ సర్చ్ టిల్ దిస్ డే.
0: కనుక ఈ మంత్రమును ముఖ్యంగా మనసు పట్టినటువంటి వాడికి ఒక క్షణంలో చిక్కుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు నో ద నేచర్ ఆఫ్ ద మైండ్ యు కెన్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ మంత్ర.
0: ఆ యొక్క పదం యొక్క అర్థం తాను గుర్తించిన వాడికంటే ఇంకా మెప్పైనటువంటి వాడు వాడికంటే గొప్ప అయినటువంటి వాడు ఈ జగత్తులోనే ఉన్నాడు.
1: ఇఫ్ యు నో ద మీనింగ్ ఆఫ్ దీస్ టర్మ్స్ ఇన్ వేదాస్ చాంటింగ్ దేర్ ఇస్ నో అదర్ మ్యాన్ గ్రేటర్ దాన్ యూ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈనాటి వరకు కూడా మంత్రములు చేతనే మనము మాటలు చెప్పుకుంటూ కాలమును వ్యర్థం చేస్తున్నాము.
1: In fact, we have been wasting our time, spending time in gossip.
0: కనుక ఏనాడు ఏడు మంత్రములను అర్థం చేసుకోనక ఎన్ని మంత్రములు వర్ణించినప్పటికి ఇది ప్రయోజనం లేదు.
1: If we don't understand the meaning of these mantras, there's no use in merely chanting.
0: కనుక మనము ఈ మంత్రం యొక్క దారిని కనుక్కొని దానికి తగినటువంటి ప్రయత్నం చేసినప్పుడే ఈ మంత్రం మనకు లభ్యమవుతుంది.
1: Therefore, we should know the root of every mantra and then be benefited by.
0: కనుక ఈనాడు ఈ యొక్క మహాశివరాత్రి అనేటువంటి దీంట్లో ఈ శివరాత్రి అనేటువంటి దాంట్లో చాలా గొప్ప విషయం ఉంటుండాలి.
1: Today is a celebration of Mahashivaratri. This Shivaratri term has got profound meaning.
0: ఈ పౌర్ణమికి ముందు వచ్చేటువంటి మహాశివరాత్రి, ఈ యొక్క అమావాస్యకు ముందు కూడాను ఇది లభిస్తూ ఉంటుండాలి.
1: We have Shivaratri before full moon and Shivaratri on the before dark night.
0: దీనికి ముందు వచ్చినటువంటిది ఇది శివరాత్రి.
1: సో దట్ విచ్ కమ్స్ ద డార్క్ నైట్ ఈజ్ ఇన్ ఆస్పిషియస్ శివరాత్రి.
0: కానీ మహాశివరాత్రి చాలా అద్భుతమైనటువంటిది.
1: బట్ మహాశివరాత్రి ఈజ్ మిస్టీరియస్ అండ్ వండర్ఫుల్.
0: ఈ మహాశివరాత్రిని మనము గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మహాశివరాత్రి.
0: ఈ మహాశివరాత్రి అన్నిటికీ వెలుతురు చూపించేటువంటిది.
1: Mahashivaratri shows light to everyone.
0: ఇది ఉత్తర దిశను కూడాను అనేక విధమైనటువంటి కళల చేత ఇది ఆవిర్భవిస్తూ వస్తుండాలి.
1: We find it is directed towards the north with all the faces.
0: ఇది లభించినటువంటి చోటు లేనే లేదు.
1: There is no place where the light of Mahashivaratri is not.
0: ఎక్కడెక్కడ చూసినామో అక్కడంతా కనిపిస్తూనే ఉంది.
1: You will certainly see the light of Shivaratri everywhere.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దీనిని మనం గుర్తించుకోనక కనిపించినటువంటి దానిని మనం కనిపించేటట్టుగా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ నాట్ సీయింగ్ ద లైట్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్, బట్ వీఆర్ ఇన్ కాన్స్టెంట్ సర్చ్ ఆఫ్ దాట్ విచ్ ఈజ్ నాట్ సీయింగ్.
0: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో జాయత ముఖ ఇంద్రస్య అగ్నిశ్చ అని మన దేహం నుండి ఈ సర్వము కూడాను ఇమిట్ చేసింది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హ్యూమన్ బాడీ రిఫ్లెక్ట్స్ ఆల్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ డిఫరెంట్ డైటీస్. Moon is the presiding deity of the mind. Sun is the presiding deity of the vision. Indra is the presiding deity of the face.
0: సమస్త ఇంద్రియములకు నాథుడైనటువంటి యొక్క ఇంద్రియాధిపతి అయినటువంటి వాడు మహాసంఘ మంత్రము.
1: Therefore, the master of all the senses, indriyas, is God himself. That is mantra.
0: ఏ దేశం వారికైనా, ఏ కాలం వారికైనా, ఏ తరం వారికైనా ఇది చాలా అవసరమైనటువంటిది.
1: This is absolutely necessary for anybody of any place, of any generation, at any point of time.
0: ఇది క్రమక్రమేణ ఆ పదములలో ఉన్నటువంటి నీటి బిందువులే క్రమక్రమేణ ఒక విధమైనటువంటి లింగాకారమును ధరిస్తూ ఉంటుంది.
1: All the content, the essence of these mantras will be like droplets and would mold in the form of linga.
0: ఈ లింగం అనగా ఎట్టి జీవునకు రూపనామము కొచ్చినటువంటిది కాదు.
1: Linga is beyond the name and form.
0: ఏది తల, ఏది కాళ్ళు, ఏది ముఖము, ఏది చెడ్డది అని చెప్పేవారే లేరు.
1: Nobody can decide what is anterior, what is posterior.
0: అన్ని వైపులు కూడా సమానంగా కనిపిస్తుంటారు.
1: It is quite equal in all directions.
0: కనుకనే లింగము అంటేమి, దీనికి గుర్తు అని.
1: Linga, the term means a sign, a symbol.
0: ఈ గుర్తును ఆధారంగా తీసుకుని,
1: basing on this symbol,
0: పవిత్రమైనటువంటి యొక్క దాని ఆకారమును మన మనసులో నింపుకొని,
1: we'll install that sacred form in our mind.
0: Idi e Hiranyagarbhudu yokka swarupamu.
1: He is very much felt as Hiranyagarbha.
0: Hiranyagarbhudu ga emi bangaratho koodinatvanti vaadu.
1: Hiranyagarbha means the one full of gold, golden.
0: Idi prati va manushi endukodanu ee yokka lingam untunnadi.
1: This linga is present in every human being.
0: Prati dehamulandukodanu rasa swarupamai untunnadi.
1: This is present in every human body in the form of essence.
0: ఈ రసస్వ రూపమైనటువంటి యొక్క బంగారు క్రమక్రమేణ మనము ఒక శబ్ద స్వరూపంగా మార్చుకోవాలి.
1: This gold which is present in the form of essence within the human body can be converted into a solid form in course of time.
0: ఈ సాలిడ్ ఫామ్ వచ్చినప్పుడే మనకు ఆవిర్భవిస్తుంది ఈ లింగము.
1: When this gold takes a solid form, that's what is called emergence of linga.
0: ee solid form anetundi kavalante entano shramapadali
1: for this gold This linga is present in every human being.
0: ప్రతి దేహమునందు కూడాను రసస్వరూపమై ఉంటుండాలి.
1: This is present in every human body in the form of essence.
0: ఈ రసస్వరూపమైనటువంటి యొక్క

0: of linga.
1: ఈ సాలిడ్ ఫామ్ అనేటువంటిది కావాలంటే ఎంతనో శ్రమ పడాలి.
0: For this gold to take the solid form, one has to exert strain.
1: ఈనాడు కొందరు పిల్లలు కూడా వచ్చి చేరారు.
0: Today, students had assembled.
1: స్వామి, మీరు పడేటువంటి బాధను మేము చూడలేము, ఆ లింగాకారం మాకు అక్కర్లేదన్నారు.
0: And students appealed to Bhagavan, we cannot bear you the sight of your strain.
1: పిచ్చివారులారా, అదే దానికోసమనే జీవితం రావటం.
0: Bhagavan said this body is for that purpose.
1: అది సేవ ఏమాత్రము కాదు.
0: It's not strenuous, no strain.
1: బాహ్య దృష్టిలో చూసేటువంటి వారికి ఇది గొప్ప శ్రమగా భావిస్తున్నారు.
0: From the outside, external point of view, it appears to be
1: అంతర్బహిత సర్వవ్యాప్య నారాయణ స్థిత.
0: Divinity is present within and without, inside and around.
1: ఉన్నది ఒక్కటే అది.
0: In fact, God is one.
1: ఈ ప్రపంచంలో ఇన్ని గుర్తులంతా మీరు వెతుకుతున్నారు.
0: We see so many of the scenes in
1: this. ఇవన్నీ కూడా వృథాయిపోయేటువంటివి.
0: All of them are sure to vanish and perish someday.
1: కట్టగలిపిన సత్యము నిత్యమైనటువంటిది ఆ లింగాకారమే.
0: In fact, that which is true, eternal, immortal is linga.
1: ఇది నిత్యము సత్యమై నిర్గుణ స్వరూపమై నిరాకారంగా ఉంటుంటుంది.
0: This linga is eternal, immortal, attributeless and formless.
1: ఈ ఈశ్వరత్వానికి ఒక రూపము ఒక నామము లేదు.
0: Divinity has no specific name and form.
1: ఏ ఫామ్ అని చూసినప్పటికీ అంతా లింగాకారమే.
0: ఎవ్రీ ఫామ్ ఫర్ దట్ మ్యాటర్.
1: ఇన్ని వేల మంది ఇక్కడికి ఉంటున్నారు, ఇవంతా కూడా లింగాకారమే.
0: థౌజండ్స్ ఆర్ సీటెడ్ హియర్, ఎవ్రీ వన్ ఈజ్ లింగ అంటూ యువర్ సెల్ఫ్.
1: ఎవరు కూడా మానవాకారము కాదే కాదు.
0: నో వన్ ఈజ్ జస్ట్ ఎ హ్యూమన్ ఫామ్.
1: అందరు కూడా శివస్వరూపుడే, లింగస్వరూపుడే.
0: ఆల్ ఆర్ డివైన్, ద ఫార్మ్ ఆఫ్ లింగ.
1: లింగము అనగా ఒక గుర్తు.
0: Linga means a sign, a symbol.
1: ఆ లింగములకు గుర్తుగా నిరూపించేటువంటి ఈ దేహము.
0: Therefore, this body demonstrates, proves the fact of the existence of linga.
1: దైవత్వాన్ని ఏదో ఒక రీతిగా మనం కనిపెట్టినామన్నట్టుగా మీరు భావిస్తున్నారు, ఇది చాలా పొరపాటు.
0: You think that you have attained divinity in some way or other, you are mistaken.
1: అది తప్పక ఈనాడు కాకపోయినా రేపైనా మీకు లభ్యం అవుతుంది.
0: By effort, you'll certainly attain it now or later.
1: మీరు దానిని గుర్తించడానికి తగిన కృషి చేయండి.
0: You should certainly make every attempt to realize it.
1: దాన్ని ప్రయత్నపూర్వకంగా సాధించినటువంటి వాడే మహాసార్థకుడు.
0: In fact, your life is fulfilled if you realize that by making sincere effort.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి మానవ జన్మ వ్యక్తి కూడాను.
0: And this sacred man, the life.
1: చంద్రమ మనసో జాత అనేటువంటి రీతిగా ఈ మనస్సును ఈ రకంగా చంద్రుడి రూపకంగా మార్చుకోవాలి.
0: Certainly consider that his mind is influenced by the movement of the moon.
1: నీ మనసు అనేటువంటిది ఈ లింగాకారమే.
0: And the very mind is also linga.
1: సర్వశక్తులు కూడాను ఆ లింగమునందే లీనమై ఉంటున్నాయి.
0: ఆల్ పవర్స్ ఆర్ కంటైన్డ్ విత్ ఇన్ దిస్ లింగం.
1: అది చాలా చిన్నదిగా ఉండినప్పటికీ బ్రహ్మాండం అంత బరువు అయినటువంటిది.
0: This linga may be so small, but it is full, universal.
1: అది ఎవరి శక్తికి తగినటువంటిది వారికి ఆ విధంగా గోచరిస్తుంది.
0: But each one would comprehend depending upon his limited understanding.
1: చిన్న వారికి చిన్నదిగా కనిపిస్తుంది.
0: Young people may notice it as so small.
1: పెద్దవారికి పెద్దదిగా కనిపిస్తుంది.
0: The elders may notice it that
1: ఈ ప్రపంచమంత విరాట స్వరూపుడికి ఇంత ప్రపంచమంత విరాట స్వరూపంగా కనిపిస్తుంది.
0: In fact, it is cosmic, universal.
1: దీనికి ఇంతని అంతదని ఎవరు నిర్ణయించేది కారణం లేదు.
0: Nobody can estimate its size.
1: అలాంటి పవిత్రమైనటువంటి లింగాకారమును మనం చిన్నదిగా భావించుకుని దాన్ని ఏదో అలక్ష్యంగా మూలకు పడివేస్తున్నాం.
0: That linga which is cosmic and universal cannot be treated as so small and neglected.
1: అది ప్రతి ఒక్కరికి కూడాను అది గోచరించాలి.
0: In fact, everyone should be able to experience the linga within.
1: ఆ విధంగా గోచరం కానటువంటి వారికి ఇది చాలా ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఇలాంటివి ఎన్ని జరిగినప్పటికీ ఈ దేహములకు ఏమాత్రమో ప్రమాదం లేదు.
0: Such things that you have witnessed now may happen, but nothing will happen to Bhagavan's divine body.

0: కడుపులో నుంచి 3 టన్నుల బరువు పోయింది.
1: అవుట్ ఆఫ్ ది స్టమక్ ఎమనేటెడ్ శివలింగస్ ఆఫ్ ది వెయిట్ ఆఫ్ 3 టన్స్.
0: కనుకనే దేహములకు ఒక విధమైన అలసట కలిగింది.
1: దట్స్ ద రీజన్ వై సమ్ స్ట్రెయిన్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ద బాడీ.
0: అందులో 2 నెలల నుంచి దీనికి సరైన ఆహారము సరైన పుష్టి దీనికి అందించలేదు.
1: ఫర్ ద లాస్ట్ 2 మంత్స్ ద బాడీ హ్యాస్ నాట్ బీన్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్స్ మెయింటెనెన్స్ బై పార్ట్ టేకింగ్ ద రిక్వైర్డ్ ఫుడ్.
0: కానీ ఇంకా ఈనాటి నుండి ఏ విధమైనటువంటి బలహీనత లేకుండా చక్కగా నేను
1: from this day onwards there will be no trace of any weakness whatsoever.
0: ఈ దేహము అలసట చూచి మీరందరూ కూడా చాలా బాధపడుతున్నారు.
1: You must be feeling very sad noticing the strain on the body of Bhagavan.
0: కనుక దీనికి ఏమాత్రం మీరు భయపడి చింతించనక్కర్లేదు.
1: డోంట్ ఫీల్ సాడ్, డోంట్ గెట్ వరీడ్.
0: రేపటి నుంచి నేను ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను.

0: From tomorrow, Bhagavan will walk freely from tomorrow.
1: ప్రేమ స్వరూపులారా, ఈ దేహం అంతా కూడాను మీకే అర్పితం చేశాను.
0: భగవాన్ హాస్ గివెన్ దిస్ బాడీ ఫర్ ది హ్యుమానిటీ.
1: మీరు దీన్ని పోషించుకున్నా, దీన్ని ఏ విధంగా తెచ్చుకించినా అది మీదే బాధ్యత.
0: ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు సీ భగవాన్స్ బాడీ అండ్ ఇట్స్ మెయింటెనెన్స్.
1: కనుక మీరెవ్వరూ ఏమాత్రమూ బాధపడనక్కర్లేదు.
0: Do not feel sad anymore.
2: Shiva Shiva Shiva Shiva Shivaya Namah. Shiva Shiva Shiva Shiva
3: Shivaya Namah. Ganga Jatadhara Kauri Shankara Giriya Namah.

0: ఈ దృశ్యాన్ని చూసి మా పిల్లలందరూ చాలా భయపడిపోయాడు.
1: వాచింగ్ దిస్ అవర్ స్టూడెంట్స్ ఆర్ వెరీ మచ్ ఫ్రైటెన్.
0: వారు నా ప్రాణ సమానం.
1: స్టూడెంట్స్ ఆర్ వెరీ లైఫ్ ఆఫ్ భగవాన్.
0: వారికి ఏమాత్రం కూడా సమయం నేను కొనుక్కోను.
1: భగవాన్ డజంట్ వాంట్ టు గివ్ దెమ్ ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్.
0: కానీ అందరూ మంచి బంగారు.
1: ఆల్ బాయ్స్ ఆర్ గోల్డెన్.
0: కనుకనే బంగారు వండం కలిగినటువంటి లింగాలు వచ్చినాయి.
1: అండ్ హెన్స్ ఇట్ లెడ్ టు ది ఎమర్జెన్స్ ఆఫ్ గోల్డ్ లింగాస్.
0: కనుక నా పిల్లల యొక్క పరిస్థితి నాకు తెలుసు, కానీ మరొకరు తెలియదు.
1: భగవాన్ అలోన్ నోస్ హిస్ స్టూడెంట్స్, నో వన్ ఎల్స్.
0: పిల్లలందరూ కూడాను స్వామి అంటే ప్రారంభిస్తున్నారు.
1: ఆల్ చిల్డ్రన్ హియర్ స్టూడెంట్స్ గివ్ దేర్ లైఫ్ ఫర్ స్వామి.
0: అందువల్ల వారికి నేను ఎప్పుడైనా సరే నేను వారిని ప్రాణ సంరక్షణ చేస్తాను.
1: దేర్ఫోర్ భగవాన్ విల్ ప్రొటెక్ట్ దెమ్ ఎట్ ఎనీ టైమ్ ఎనీవేర్.
0: ఎందుకంటే ఈ పిల్లల యొక్క ప్రభావము ఎన్నో దినముల నుంచి కూడా నేను తెలుసుకున్నాను.
1: And the students in the devotion is known since long time past.
0: నా యొక్క దీనిలో ఉన్నటువంటి యొక్క భాగాన్ని అనేక విధములుగా కూడా పంచి వారికే ఇస్తున్నాను.
1: In fact, Bhagavan has sharing all his lot to students.
0: కనుక పిల్లలందరూ కూడా సుక్షేమంగా జీవించాలి.
1: Bhagavan blesses all students with long life, safe and secure.
0: మీరు ఎక్కడ ఉండినా కూడా నేను వెంట జంట ఇంట ఉంటాను.
1: You may be anywhere. God will be with you, in you.
0: కనుక మీరు ఏమాత్రమూ భయపడకండి.
1: Don't be afraid of anything.
0: ఈ దేహమునకు ఎట్టి ప్రమాదము సంభవించదు.
1: There will not be any sort of any danger to this body.
0: కనుక నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని చూసుకుంటాను.
1: Bhagavan will take care of you every time, everywhere.
0: కనుక దైవత్వం అనేటువంటిది ఎప్పటికీ కూడా గుర్తు తెచ్చుకోవాలి.
1: The divinity is beyond our knowledge, beyond our comprehension.
0: Kanuka repati nunchi kudanu meeru ye pani chesina gaani ee swami pani swami pani swami pani ganukon cheyandi.
1: From tomorrow onwards, consider each and every one of your activity as Bhagavan's work, Swami's work.
0: Repati nunchi ne meekantha aanandanga kalipisthanu.
1: From tomorrow you will see Bhagavan in a very very blissful form.
0: పిల్లలారా,
1: స్టూడెంట్స్,
0: మీ భావములు ఎవరు కూడా తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవటం లేదు.
1: యువర్ ఫీలింగ్స్ ఆర్ నాట్ ఈవెన్ నోన్ టు యువర్ పేరెంట్స్.
0: అది నాకొక్కడికి మాత్రమే తెలుసు.
1: భగవాన్ అలోన్ నోస్ యువర్ ట్రూ ఫీలింగ్స్.
0: కనుక నేను ఏమాత్రమో మీకు శ్రమ ఇవ్వను.
1: భగవాన్ విల్ నెవర్ గివ్ యూ ఎనీ సార్ట్ ఆఫ్ ఎ స్ట్రెయిన్.
0: మీరందరూ కూడా క్షేమంగా సుక్షేమంగా దినదిన ప్రవర్ధమానులై పెరగండి బంగారు.
1: భగవాన్ విషెస్ యూ ఆల్ ఎ లాంగ్ లైఫ్, ఎ ప్రోగ్రెస్ స్టడీలీ డే బై డే.
0: పిల్లలందరూ ఈనాటి నుంచి ఈ విచారాన్ని వదిలిపెట్టండి.
1: డోంట్ హ్యావ్ ఎనీ వరీ ఎనీ మోర్.
0: ది పాస్ట్ ఆఫ్ పాస్ట్.
1: పాస్ట్ ఈజ్ పాస్ట్.
0: ఇంత పాస్ట్ అయిపోయినట్టు పాస్ట్ అయిపోయింది.
1: The past already left.
0: Ee future, ee present nen chusukuntanu.
1: Bhagavan will take care of your present and future.
0: Kada meer andaru kodunu aanandanga untundali.
1: Let you lead a blissful life. Be happy.
0: Ee dehaniki ilantivi jarugutu untayi pothu untayi.
1: Many such things happen to this body. They come and pass off.
0: Idantha kodunu kevalam passing clouds.
1: All the happenings are like passing clouds.
0: Idantha kodunu క్లౌడ్స్ కదిలిపోయిన తర్వాత అక్కడ ఏమాత్రమూ గుర్తు ఉండదు.
1: As clouds pass off, there will be no trace left.
0: కనుక మీరందరూ కూడాను ఆనందంగా సంతోషంగా సుఖంగా జీవించండి.
1: భగవాన్ బ్లెస్సెస్ యూ ఆల్ టు లీడ్ ఏ లాంగ్ లైఫ్, హెల్దీ లైఫ్, ప్రాస్పరస్ లైఫ్.
0: ఈ పరీక్ష లోపల మీకు అందరూ కూడా పాస్ చేస్తున్నారు.
1: యు విల్ ఆల్ గెట్ త్రూ ది ఎగ్జామినేషన్ మోస్ట్ సక్సెస్ఫుల్లీ.
0: నేనున్నంత వరకు మీరు ఏమాత్రమో భయపడకండి.
1: డోంట్ బి అఫ్రైడ్ బికాస్ స్వామి ఇస్ విత్ యూ.
0: ఎప్పుడు కూడా విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ.
0: నాకు వేరే స్థానం ఎక్కడా లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ వాట్స్ ఎవర్ దట్ భగవాన్ వాంట్స్.
0: మీ హృదయాలే నా యొక్క స్థానం.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ హార్ట్స్ ఆర్ ది వెరీ సెంటర్స్ ఆఫ్ హిస్ డ్వెల్లింగ్ ప్లేస్.
0: మీరు ఏమాత్రమూ యోచించకుండా
1: Don't worry.
0: Past is past. Forget the past.
1: Past is past. Forget the past.
0: Present is omnipresent.
1: Present is omnipresent.
0: Bhagavan
1: is always with you, in you, above you, below you, around you.
0: Kanuka, meeru anandanga velli chakkaga bhojanam chesi ratrikantha meeru chakkani bhajan chestunnarandi.
1: Better you have your food and return and continue this, participate in akhanda bhajan throughout this night.
0: Then tirigi night kostanu.
1: Bhagavan will come again.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నూనె యందు నూనె ఉండినట్టుగా,
1: జస్ట్ యాజ్ యు హ్యావ్ ద ఆయిల్ ఇన్ టిల్ సీడ్స్,
0: క్షీర మధ్య యథాగృహం పాలయందు నెయ్యి ఉండినట్టుగా,
1: యాజ్ హీ ఇస్ ప్రెసెంట్ ఇన్ మిల్క్,
0: పుష్ప మధ్య యథా గంధం పూనందు సుగంధం ఉండినట్టుగా,
1: జస్ట్ లైక్ ద ఫ్రాగ్రెన్స్ ఇన్ ఎ ఫ్లవర్,
0: ఫల మధ్య యథా రసం ఫలమునందు మధురమైన రసం ఉండినట్టుగా,
1: జస్ట్ యాజ్ ఎ స్వీట్ జ్యూస్ ఇన్ ఎ ఫ్రూట్,
0: కాష్టాగ్నివత్ ప్రకాశేన కట్టెలయందు నిప్పు ఉండినట్టుగా,
1: యాజ్ యు ఫైండ్ ద ఫైర్ ఇన్ వుడ్,
0: తల్లింగం

0: దృశ్యకల్పితమైన ఈ జగత్తంతా ఇక్కడను భగవంతుడు నిండి ఉంటున్నాడు.
1: యు ఫైండ్ గాడ్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్ విచ్ ఇస్ అపారెంట్ అండ్ ఫిజికల్.
0: ఇట్టి సర్వత్రా వ్యాపించినటువంటి భగవంతుని గుర్తించవలనన్న మన జీవితంలో నిత్య జీవితంలో కూడాను మనం భగవంతుని యొక్క ఉనికిని మనం గుర్తించవచ్చు.
1: వీ కెన్ రికగ్నైజ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద డివినిటీ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
0: కన్నుల యందు చూపు వచ్చినట్టుగా,
1: జస్ట్ యాజ్ దేర్ విజన్ ఇన్ అవర్ ఐ,
0: చెవుల యందు శబ్దం వచ్చినట్టుగా,
1: జస్ట్ యాజ్ యు లిసన్ టు ద సౌండ్,
0: దేహమునందు చైతన్య స్వరూపుడైన భగవంతుడు ప్రకటితమవుతున్నాడు.
1: గాడ్ మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్ బై వే ఆఫ్ అవేర్నెస్ ఇన్ హ్యూమన్ బాడీ.
0: దైవం లేని స్థానం జగత్తునందు కానరాదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: కనుకనే దైవము సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి ఒక శక్తి.
1: The divine power is present all over the universe.
0: సృష్టి అనగా ఈశ్వరేచ్ఛకు ప్రకటనయే.
1: Creation means the manifestation of the divine.
0: అనగా ఈశ్వర స్వరూపమే.
1: It is the very form of God.
0: దీని పేరే ప్రకృతి.
1: The name is ప్రకృతి or nature.
0: ప్రకృతి నందు పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను ఈశ్వర స్వభావములే ఆవిర్భవించాలి.
1: Everyone born in this nature should carry the divine qualities.
0: ఇట్టి చైతన్య స్వరూపుని వ్యక్తీకరణ చేసే నిమిత్తమై మానవుడు ఆవిర్భవించాడు.
1: Man is born to express in the manifest the divine quality.
0: విత్తు నుండి మొక్క అలువడి తద్వారా సుగంధాన్ని అందించేటువంటి పుష్పము రూపొందినట్టుగా,
1: జస్ట్ యాజ్ ది సీడ్ జర్మినేట్స్ ఇన్ ది ప్లాంట్ దట్ ప్రొడ్యూసెస్ ది ఫ్లవర్స్ విత్ ఫ్రాగ్రెన్స్,
0: పువ్వులు కొమ్మలు కాయలు అన్నీ కూడాను ఈ పుష్పమునకు ఆధారమైన పరిణామములే.
1: ఇట్స్ ఓన్లీ చేంజ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ఫ్లవర్ దట్ గ్రోస్ ఇన్ టు ఎ టెండర్ ఫ్రూట్ అండ్ ద ఫ్రూట్ దేర్ ఆఫ్టర్.
0: ఈ సమస్త సృష్టికి కూడాను భగవంతుడు బీజం వంటివాడు.
1: ఫర్ ది ఎంటైర్ యూనివర్స్ గాడ్ ఈస్ ది సీడ్.
0: ప్రతి మానవుని యందు కూడాను ఈ సంకల్పం అనేటువంటి బీజము ఆవిర్భవించి తద్వారా కొమ్మలు రెమ్మలనేటువంటి గుణముల చేత, రాగద్వేషములనేటువంటి ముండ చేత పెంపొందింపబడి సత్చిత్ ఆనందమనేటువంటి పుష్పముగా రూపొందుతున్నాడు భగవంతుడు.
1: It is a tiny seed that grows into a tree with all the branches and the flowers. Amidst this attachment and hatred, which are the thorns, with the truth and bliss and that awareness as fruits thereby.
0: దీనికి వేదము ప్రత్యేకమైన ప్రమాణములను బోధిస్తూ వచ్చింది.
1: The Veda speaks about it.
0: సత్యం భూయాత్. సత్యమునే చెప్పు.
1: Speak truth.
0: ఇది నైతికమైన విలువ.
1: It's a moral value.
0: ప్రియం భూయాత్. ఈ సత్యము కూడాను ప్రియమైనటువంటి సత్యముగా నీవు ఉచ్చరించు.
1: The speech should be spoken in an acceptable way.
0: ఇది ధార్మికమైనటువంటి యొక్క మానవత్వము.
1: It's a righteous way in human life.
0: భూయాత్ సత్యం అప్రియం. అతనికి ప్రియము కదా అని అసత్యాన్ని చెప్పకూడదు.
1: Just as it is released, never utter a lie.
0: సత్యమైనటువంటిది ప్రియము చేతను, ఒక విధమైనటువంటి ఆకర్షణ చేతను, ఆనందము చేతను సత్యము ఆవిర్భవించింది.
1: ద ట్రూత్ హ్యాస్ గాట్ ఆల్ దట్ యాక్సెప్టబిలిటీ, అట్రాక్షన్ అండ్ బ్లెస్.
0: కనుకనే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేతే. నైతికము ధార్మికము ఆధ్యాత్మికము మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవుడు.
1: మ్యాన్ ఈజ్ ద కాంబినేషన్ of these three aspects, morality, righteousness and spirituality.
0: Atti pavitramaina manavudu ee naadu naitikamunu kolpoyi dharmikamunu visvarinchi aadhyatmikamunu ye maatram kudunu manasunandu talanchatam ledu.
1: Such a sacred man has forgotten today the morality and has lost all the righteous conduct and there's no trace of spirituality.
0: Manavatvamanaga ఎంతటి పవిత్రమైనటువంటిదో విచారించినప్పుడు మానవునికి చాలా సిగ్గేస్తుంది.
1: In fact, when we inquire and find out how sacred the human life, it is shameful as we find today.
0: ఈశ్వర సంకల్పంతో కూడినటువంటి యొక్క సచ్చిత్ ఆనందం అనేటువంటి స్వరూపమే మానవుడు.
1: మ్యాన్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ట్రూత్ అవేర్నెస్ అండ్ బ్లెస్.
0: ఈనాటి మానవుడు తన మానవత్వాన్ని కూడా విస్మరించి కేవలం పశుత్వాన్ని వరించి దానవత్వాన్ని ప్రకటిస్తున్నాడు.
1: మ్యాన్ టుడే హ్యాస్ ఫర్గోటన్ హిస్ హ్యూమన్ క్వాలిటీ, ఈస్ ఫాలోయింగ్ ద బీస్టియల్ టెంపర్మెంట్ అండ్ యాక్టింగ్ లైక్ ఎ డెమన్.
0: ఈనాటి పెద్దల యొక్క వాక్యములు కాని ఉపదేశములు కాని ఏమాత్రం కూడాను గౌరవించటం లేదు ఈనాటి మానవుడు.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ రెస్పెక్టింగ్ ద టీచింగ్స్ ఆఫ్ ద నోబుల్ సోల్స్ ఎల్డర్స్.
0: ఈనాటి పెద్దల యొక్క పేర్లు అనేటువంటిది షేర్ మార్కెట్ గా పెట్టి విక్రయిస్తున్నారు.
1: ద టీచింగ్స్ ఆఫ్ ద ఎల్డర్స్ ఈజ్ సోల్డ్ యాజ్ ఇన్ ఎ షేర్ మార్కెట్.
0: ఇది ఈనాటి మానవుని యొక్క ఫ్యాషన్.
1: దిస్ ఈజ్ ది మోడర్న్ ఫ్యాషన్ ఆఫ్ ద మోడర్న్ మ్యాన్.
0: మానవుని గౌరవించినప్పుడే మానవత్వం అనేటువంటిది మనకు ఆవిర్భవిస్తుంది.
1: వెన్ మ్యాన్ ఇస్ రెస్పెక్టెడ్, ద హ్యుమానిటీ ఇస్ రెస్పెక్టెడ్ బై అండ్ లార్జ్.
0: కానీ ఈనాటి పెద్దల వాక్యములను ఏమాత్రం కూడా గౌరవించటం లేదు.
1: టుడే నో వన్ ఇస్ రెస్పెక్టింగ్ ద టీచింగ్స్ ఆఫ్ ఎల్డర్స్.
0: ఇదియే ఈనాటి మానవుని యొక్క ప్రధాన ధర్మం.
1: దిస్ ఈస్ ద మెయిన్ క్వాలిటీ దట్ మ్యాన్ షుడ్ కల్టివేట్.
0: సత్యము, ప్రేమ, సహనము, దయ, సానుభూతి ఇత్యాది గుణములతే వర్ధిల్లించినటువంటి యొక్క ఈ భారతదేశమునందు,
1: ఇన్ దిస్ భారత్ వేర్ దేర్ ఇస్ ట్రూత్ లవ్ ఫర్బేరెన్స్ కంపాషన్ అండ్ టాలరెన్స్,
0: నిర్దయ స్వార్థము కఠినము మానవత్వం అనేటువంటిది ఏమాత్రం కూడా లేకుండా ప్రవర్తిస్తుండాలి ఈనాటి భారతదేశం.
1: టుడే వీ ఫైండ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ దోస్ వాల్యూస్ యు ఫైండ్ ద క్రూయల్టీ, ద సెల్ఫిష్నెస్, అబ్సెన్స్ ఆఫ్ కంపాషన్ ఆల్ ఓవర్.
0: ప్రేమ అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించటం లేదు.
1: దేర్ ఇస్ నో లవ్ ఎనీవేర్.
0: ప్రేమ ఉండినట్టుగా నటిస్తున్నామే కానీ అది ప్రేమ కాదు.
1: వీ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ దేర్ ఇస్ లవ్ అండ్ ఇట్స్ నాట్ ట్రూ లవ్ అట్ ఆల్.
0: స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై ఉపయోగించేటువంటి యొక్క కుచితమైనటువంటి యొక్క సంకుచిత భావం.
1: ఇట్ ఇస్ ఎ నారో మైండెడ్నెస్, నారో వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ఈనాడు ప్రపంచంలో మహనీయుల యొక్క విగ్రహములను ప్రతిష్ఠిస్తున్నారు.
1: టుడే వీ ఇన్స్టాల్ ద స్టాచ్యూస్ ఆఫ్ నోబుల్ పీపుల్.
0: విగ్రహాలను ప్రతిష్ఠ చేస్తున్నారే కానీ ఆ మహనీయులు చెప్పినటువంటి వాక్యములను భూమిలో బూడ్చిపెడుతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఓన్లీ ఇన్స్టాలేషన్ ఆఫ్ స్టాచ్యూస్ ఇస్ టేకింగ్ ప్లేస్ బట్ దేర్ మెసేజ్ ఇస్ బరీడ్.
0: ఎందుకు ఈ విధమైనటువంటి యొక్క ఆడంబరమైనటువంటి యొక్క నాటకం?
1: వై దిస్ పాంప్ అండ్ షో ద హోల్ డ్రామా?
0: విగ్రహములను పూజించటము, కేవలం వాక్యములను విస్మరించటము, ఇది మానవునికి సహజం కాదు.
1: ఇట్స్ నాట్ నేచురల్ టు మ్యాన్ కైండ్ టు వర్షిప్ ది స్టాచ్యూ అండ్ ఫర్గెట్ ద టీచింగ్.
0: మానవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని గుర్తించి వర్తించడమే నిజమైన మానవత్వం.
1: ద ట్రూ హ్యూమన్ క్వాలిటీ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ టు మ్యాన్.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వర్ అని పిలుపుతుందాం.
1: వీ స్పీక్ ఆఫ్ ది ట్రినిటీ, బ్రహ్మ విష్ణు మహేశ్వర.
0: ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరు అనేటువంటి వారిని, ఆకార రూపులైనటువంటి వారిని ఈ జగత్తులో ఎవ్వరు కూడా చూడలేదు.
1: We cannot see anyone without a form.
0: Aithe ee Brahma Vishnu Maheshwaru yokka upadhulu emiti?
1: What is the vesture, the form of the Trinity?
0: Prati manavuni endukodanu undinatvanti yokka sattva rajo tamo gunamule ee Brahma Vishnu Maheshwaru yokka upadhulu.
1: The Trinity, the Brahma Vishnu Maheshwara are the very three qualities, the attributes present in mankind.
0: Ishwarudu anaga evaru?
1: Who is Ishwara?
0: Anaga deenini vedamulu ఆత్మ అని వర్ణిస్తూ వచ్చింది.
1: వేద రిఫర్స్ టు ఈశ్వర యాజ్ ది సోల్ ఆర్ ఆత్మ.
0: హృదయమునే ఆత్మ అని ప్రకటిస్తూ వచ్చింది.
1: హృదయ ఎక్స్ప్రెసెస్ ఆత్మ.
0: ఈ హృదయం అనేటువంటిదే ఈశ్వర స్వరూపం.
1: హృదయ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ఈశ్వర.
0: ఇటువంటి ఈశ్వర సర్వభూతానాం, అన్ని భూతములు ఎందుకు ఉన్నటువంటిది ఈ ఈశ్వరత్వమే.
1: ఈశ్వర ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
0: అనగా హృదయమునకే ఈశ్వరుడు అని పేరు.
1: Hridaya is called Ishwara.
0: Kanukune adaniki Hridayeshwara annaru.
1: Therefore God is called Hridayeshwara.
0: Ee hridayam yokka sankalpame manasu.
1: And the mind is the reflection.
0: Ee manase Vishnu swaroopudu annadu.
1: Mind stands for Vishnu.
0: Vishnu anaga sarvavyapakudu ani deeni artham.
1: Vishnu means that which is all pervasive.
0: కనుకనే మనస్సు కూడాను సర్వత్రా ఉంటుండాలి.
1: మైండ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: మనోమూలం మిథం జగత్. జగత్ అంతా మనసు యొక్క మాయమే.
1: హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ మైండ్.
0: ఈ మనస్సు నుంచి వచ్చేటువంటి సంకల్పములే ఈశ్వరత్వము.
1: ద థాట్స్ దట్ ఒరిజినేట్ ఆఫ్ ద మైండ్ స్పీక్స్ ఆఫ్ ఈశ్వర.
0: అది ఏ వాక్.
1: దట్ ఈస్ ద స్పీచ్ ఫ్యాకల్టీ ఆర్ టాక్.
0: కనుకనే ఏ తర్వాత ఆత్మ అనగా హృదయము, మనస్సు, వాక్కు, ఈ మూడింటి యొక్క తత్వము మానవత్వం.
1: దేర్ఫోర్ హ్యూమన్ క్వాలిటీ హ్యాస్ గాట్ దీస్ త్రీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్, ద సోల్, ద మైండ్ అండ్ ద థాట్.
0: ఈ మూడింటి యొక్క పవిత్రతను మనం చేసుకోవటమే త్రికరణ శుద్ధి.
1: Sanctifying these three is the real purity.
0: కనుక విష్ణువు వేరే ప్రదేశంలో లేడు.
1: విష్ణు ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎ
0: సెపరేట్ ప్లేస్. మనసే విష్ణువు.
1: అవర్ మైండ్ ఇస్ విష్ణు.
0: విష్ణు అనేటువంటి ఈ మనసును పవిత్రమైనటువంటి, నిర్మలమైనటువంటి, నిశ్చలమైనటువంటి ఒక స్వరూపంగా మనం తీర్చిదిద్దుకోవాలి.
1: మైండ్ విచ్ ఇస్ విష్ణు షుడ్ బి షేప్డ్ ఇన్ ఎన్ ఐడియల్ వే దట్ ఈస్ స్టడీ ప్యూర్.
0: హృదయమే దీనికి ఈశ్వరత్వము.
1: హార్ట్ స్టాండ్స్ ఫర్ ఈశ్వర.
0: మనం వాక్కే అనగా సంకల్పంలే తలంపులే బ్రహ్మత్వం.
1: దట్ ఈస్ బ్రహ్మ.
0: కనుక నీ వాక్కు నుంచి వచ్చినటువంటిదే ఈ బ్రహ్మతత్వం.
1: దేర్ ఫోర్ టాక్ సిగ్నిఫైస్ బ్రహ్మ.
0: కనుక ఈ బ్రహ్మను మనం ఏ విధంగా కొలుస్తూ వచ్చాం?
1: హౌ డు వీ వర్షిప్ దిస్ బ్రహ్మ?
0: శబ్ద బ్రహ్మమయీ.
1: ద సౌండ్.
0: చరాచరమయీ.
1: మొబైల్ అని మొబైల్.
0: జ్యోతిర్మయీ వాంగ్మయీ. జ్యోతిర్మయీ వాంగ్మయీ.
1: The light and the thought.
0: కనుక అట్టి మూడింటి యొక్క స్వరూపంలో ప్రతి మానవుని ఎందుకు కూడా ఉంటున్నది.
1: దీస్ త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: అట్టి మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
1: సచ్ ఎ హ్యూమన్ క్వాలిటీస్ ఫర్గాటెన్ టుడే.
0: ఏదో భౌతికమైన, లౌకికమైన, ప్రాప్తమైనటువంటి యొక్క కర్మలను మాత్రమే ఆచరిస్తూ ఉంటున్నాం.
1: వీఆర్ క్యారీడ్ అవే బై ది ఫిజికల్ ఎఫీమరల్ ట్రాన్షియంట్ యాక్టివిటీస్.
0: ఇది కాదు మనం ఆచరించవలసినటువంటిది.
1: He's not that
0: అంతర్భావంతో కూడినటువంటి యొక్క ఆచరణ అత్యవసరం.
1: యాక్టివిటీ విత్ ఇన్నర్ ఫీలింగ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: భావశుద్ధి లేక కేవలము మాట శుద్ధి మాత్రమే ఉపయోగించిన ప్రయోజనం లేదు.
1: వితౌట్ ది ప్యూరిటీ ఆఫ్ థాట్ ఆఫ్ ద మైండ్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ మెయింటైనింగ్ ప్యూరిటీ ఇన్ వర్డ్.
0: ఈనాడు నూతన సంవత్సరం.
1: టుడే ఇస్ ద న్యూ ఇయర్.
0: ఈ సంవత్సరంలో పేరు ఈశ్వరనామ సంవత్సరము.
1: This year is called Ishwara year.
0: Ishwara anaga emti? Sakaisharya swarupudu.
1: Ishwara has got all the forms of wealth.
0: Idu kotta samvatsaramu manaku kotta vidhamainatundi oka sukamulu, aanandamulu, saubhagyamulu chekurustundani bhavistunnam.
1: We consider that new year will grant us new prosperity, new wealth.
0: Mana yokka manchi chedalu kaani, paapa punyamulu kaani, keerti pratishthalu kaani samvatsaram manaku teesukoni raavatam ledu.
1: Good or bad, reputation or disrepute are not brought by the new year.
0: మానవుడు చేసినటువంటి యొక్క ప్రతి కర్మల యొక్క ఫలితమును మనకు క్షణ క్షణం కూడా అందిస్తూనే ఉంటున్నది.
1: These are all the results of our past actions.
0: సంవత్సరమునకు భగవంతుడు అని పేరు.
1: Year, samvatsara, is the other name of God.
0: అట్టి భగవంతుడు కాలముతో కూడినటువంటి వాడు కనుకనే కాలాత్మకుడు అని కూడా భగవంతుడికి మరొక పేరు.
1: God is time, time is God, కాలాత్మక.
0: కనుకనే కాలాత్మకుడైనటువంటి నూతన సంవత్సరము మనకు ఏదో మంచి చెడు తెస్తుందని భావించకూడదు.
1: వి షుడ్ నాట్ కన్సిడర్ దట్ న్యూ ఇయర్ ఇస్ గోయింగ్ టు
0: మనం చేసినటువంటి మంచి చెడుల కర్మ ఫలితమే మనకు అందిస్తుంటుండాలి.
1: ద గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ బేస్డ్ ఆన్ అవర్ ఓన్ యాక్షన్స్.
0: కనుక సంవత్సరం నిమిత్తమై మనం కాచుకోనక్కరలేదు.
1: వి డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ద న్యూ ఇయర్.
0: నిత్యం కూడాను, క్షణ క్షణం కూడాను మనం నూతనమైనటువంటి క్షణములే.
1: ఎవ్రీ మూమెంట్ ఈస్ న్యూ ఫర్ దట్ మ్యాటర్.
0: కనుక ఈ సంవత్సరము ప్రపంచం ఏ పరిస్థితిలో ఉంటుందో, ఏ విధమైన కష్టములకు నష్టములకు గురి అవుతుందో అని అనేక మంది భావిస్తుంటారు.
1: మెనీ పీపుల్ స్టార్ట్ వండరింగ్ వాట్స్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ దిస్ న్యూ ఇయర్, ద హార్మ్ అండ్ ద డేంజర్ దట్ లై అహెడ్.
0: మన సుఖములకు, కష్టములకు, దుఃఖములకు, ఆనందములకు సంవత్సరము కాదు కారణం.
1: ఫర్ అవర్ పెయిన్ అండ్ ప్లెజర్, ద ప్రాఫిట్ అండ్ లాస్, ఇయర్ ఇస్ నాట్ ద కాజ్.
0: మన యొక్క నడతలే దీనికి మూల కారణం.
1: అవర్ బిహేవియర్ ఇస్ ద మెయిన్ కాజ్.
0: మనం మంచిగా నడుచుకుంటే మంచి ఫలితమే వస్తుంది.
1: యు ఆర్ గుడ్, యు విల్ హ్యావ్ గుడ్ రిజల్ట్స్.
0: దుర్గుణములతో మనం ప్రవేశించినప్పుడే దీనికి చెడు మనకు ప్రాప్తిస్తుంది.
1: అవర్ బ్యాడ్ క్వాలిటీస్ గివ్ అస్ బ్యాడ్ రిజల్ట్స్.
0: మంచి చెడ్డలు కేవలము కాలంలో ఉంటున్నవి కాని, కర్మలో ఉంటున్నవి కాని అని భావిస్తున్నాము. కాదు కాదు.
1: వి థింక్ దట్ గుడ్ అండ్ బ్యాడ్ లై ఇన్ ఎన్ ఇయర్. సర్టెన్లీ నాట్.
0: మన యొక్క సంకల్పములతోనే కూడి ఉంటున్నవి.
1: దే ఆర్ with our thoughts.
0: కనుక సత్సంకల్పంలో మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We should develop good thoughts.
0: సత్ప్రవర్తనలో మనం ప్రవేశించాలి.
1: We should have good conduct.
0: సద్భావములను పెంచుకోవాలి.
1: We should develop good feelings.
0: సత్సంగమును చేరాలి.
1: We should be in good company.
0: ఈనాడు భారతదేశము బీదది అనుకుంటున్నాము.
1: We think that India is a poor country.
0: ఈ బీదరికానికి మూల కారణం ఏమిటి?
1: What is the cause for this poverty?
0: మన సోమరితనమే దీనికి మూల కారణం.
1: Our laziness is the cause for this
0: poverty. ఈనాటి మానవుడు కాలం ఎంతో విలువైనటువంటిదిగా ఉంటుండాలి.
1: Time is highly valuable.
0: ఈ ఉన్న కాలము లోపల
1: ఇన్ ది ఎగ్జిస్టింగ్ టైం
0: మూడు వందల కాలమును మనం దుర్వినియోగం చేస్తున్నాము.
1: వీఆర్ వేస్టింగ్ 3 parts ఆఫ్ ఇట్.
0: 24 గంటల దినంగా ఉంటున్నటువంటి దానికి 23 గంటల 55 నిమిషములు దుర్వినియోగం చేస్తున్నాము. ఏదో అంతో ఇంతో సద్వినియోగం చేస్తున్నాము.
1: ఇన్ ఎ డే ఆఫ్ 24 hours వీఆర్ మిస్యూజింగ్ 23 hours 55 minutes.
0: ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: This is not the quality of a true human being.
0: కాలమునంతయు కూడాను సద్వినియోగపరచాలి.
1: A time must be used properly.
0: అది ఏ నిజమైనటువంటి మానవుని యొక్క ప్రధాన ధర్మము.
1: That is the main quality of a human.
0: అది ఏ నిజమైన మానవుని విలువ.
1: That is the true human value.
0: కాలమును వ్యర్థం చేసుకుంటుంటే మన యొక్క కర్మలన్నీ వ్యర్థమైపోతాయి.
1: We waste time, you will be wasting all the human activity.
0: కాలకాల ప్రబన్నానాం కాలక్యంన కరిష్యతేని. కాలమును మనం ఏనాడు మనం గౌరవిస్తామో ఆనాడే కాలం మనల్ని గౌరవిస్తుంది.
1: The day when you value time, you will be valued.
0: కనుక కాలం చేత గౌరవింపబడేటువంటి మానవుడిగా నీవు తయారు కావాలి.
1: యూ షుడ్ బి మ్యాన్ హూ షుడ్ బి వాల్యూడ్ బికాస్ యూ వాల్యూ టైం.
0: కాలాన్ని నీవు దుర్వినియోగం చేసుకుంటే కాలం కూడా నిన్ను హింసిస్తుంది.
1: ఇఫ్ యూ వేస్ట్ టైం ద టైమ్ ఆల్సో విల్ నాట్
0: దేశం యొక్క మంచి చెడ్డ సౌభాగ్యములంతా కూడాను మానవుని యొక్క ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటున్నాయి.
1: ద ప్రాస్పెరిటీ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ అపాన్ ద బిహేవియర్ ఆఫ్ మ్యాన్.
0: దేశ ప్రజలన్నీ కూడాను దాన ధర్మముల చేత సత్య ప్రవర్తనల చేత ప్రవర్తించినప్పుడే దేశం మంచి సుభిక్షంగా ఉంటుంది.
1: The country will prosper and progress when people have the qualities like compassion, righteousness and truth.
0: భారతీయ ప్రధానమైన సంస్కృతి సత్యం వద ధర్మం చెర. సత్యమును పలకటము ధర్మమును ఆచరించటము.
1: The culture of Bharat wants you to observe these two, speak truth and follow righteousness.
0: ఎందుకనగా ధర్మస్వరూపుడు నీ హృదయము.
1: Because your heart is very embodiment of righteousness.
0: Daya hrudaya adi eni yokka ishwara sthanam.
1: The heart hrudaya hrut plus daya is the center.
0: Manavudu dayamayudu ga roopondali.
1: Man should be one of compassion.
0: Kathinudu kaakudadu.
1: He should not be stone hearted.
0: Karuku andari endu undinatundi oke daya kanukane karukani ikkada unity anetundi danni Sivaram cheppadu.
1: Since the same compassion is uniformly present in everyone and is called unity by Sivaraj Patel.
0: Sivaraj Patel యూనిటీ కావాలి ప్యూరిటీ కావాలి అన్నారు.
1: శివరాజ్ పాటిల్ ప్రేడ్ ఫర్ యూనిటీ.
0: యూనిటీ ప్యూరిటీ ఉండినంత మాత్రం చాలదు, దీనికి ప్రేమ కూడాను చేరాలి అన్నారు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ దేర్ ఇస్ ప్యూరిటీ అండ్ యూనిటీ.
0: యూనిటీ ప్యూరిటీ ప్రేమ మూడింటి యొక్క ఏకత్వం చేతనే డివినిటీ రూపొందుతుంది.
1: అవుట్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ యూనిటీ ప్యూరిటీ అండ్ లవ్ యూ హ్యావ్ ది డివినిటీ.
0: యూనిటీ
1: వేర్ ఇస్ యూనిటీ?
0: దేశమునకు దేశముకు మధ్య జగడం జరుగుతుండాలి.
1: వేర్ ఇస్ యూనిటీ ఇన్ దిస్ కంట్రీ?
0: ఇంటికి ఇంటికి మధ్య వ్యవహారం జరుగుతుండాలి.
1: దేర్ ఇస్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఫ్యామిలీ టు ఫ్యామిలీ.
0: స్టేట్ కు స్టేట్ కు మధ్య కూడాను కేవలం ద్వేషం జరుగుతుండాలి.
1: దేర్ ఇస్ హేట్రెడ్ బిట్వీన్ స్టేట్ టు స్టేట్.
0: ఒకే స్టేట్ లోపల కూడాను అనేక విధమైనటువంటి రూపొందుతున్నాయి జగడములు.
1: దేర్ సో మెనీ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ఫైట్స్ ఇన్ ఎవ్రీ.
0: ఎక్కడ ఉంది యూనిటీ?
1: వేర్ ఇస్ యూనిటీ?
0: మహారాష్ట్ర దేశం అనుకుంటే కర్ణాటక దేశంలో ఒక బార్డర్ దగ్గర జగడం వస్తుండాలి.
1: దేర్ ఇస్ బార్డర్ డిస్ప్యూట్ ఎవ్రీవేర్ బిట్వీన్ మహారాష్ట్ర అండ్ కర్ణాటక.
0: కర్ణాటక అనుకుంటే ఆంధ్ర స్టేట్ కు మధ్య బార్డర్ లకు జగడం వస్తుండాలి.
1: దేర్ ఇస్ బార్డర్ డిస్ప్యూట్ బిట్వీన్ కర్ణాటక.
0: ఒక్కొక్క రాష్ట్రము ఒక్కొక్క దీనిగా ఉండేటువంటి వీరికే ఇన్ని విధమైనటువంటి ద్వేషంగా ఉంటే దేశమంతా ఎంత యూనిటీగా వస్తుంది?
1: వెన్ దేర్ ఇస్ హేట్రెడ్ ఇన్ దీస్ ప్రావిన్సెస్ హౌ డు ఎక్స్పెక్ట్ యూనిటీ ఇన్ ది ఎంటైర్?
0: మనం అందరూ కూడా ఒక అన్నదమ్ములమే.
1: వీఆర్ ఆల్ బ్రదర్స్.
0: మనం అందరూ మానవ స్వరూపులమే.
1: వీఆర్ ఆల్ వెరీ ఫార్మ్.
0: మనం ఏకత్వాన్ని పొందాలి.
1: వీ షుడ్ డెవలప్ యూనిటీ.
0: దేశమునకు విశాలమైనటువంటి యొక్క కీర్తిని సంపాదించాలి.
1: వీ షుడ్ బ్రింగ్ గుడ్ నేమ్ టు దిస్ కంట్రీ.
0: అలాంటి యొక్క ఏకత్వ భావము అందరూ పెంచుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ దట్ యునైటెడ్ ఫీలింగ్.
0: ఎవరు కూడా ఈ స్టేట్ ని పుట్టించలేదు.
1: నో వన్ ఇస్ ద కాస్ట్.
0: ఎవరు ఈ స్టేట్ ను ఒక విధమైన కొనుక్కోలేదు.
1: నో వన్ పర్చేజ్ ఎనీ.
0: సర్వులకు సమానమైన హక్కు ఉంటుండాలి.
1: ఆల్ హ్యావ్ ఈక్వల్ రైట్.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: ఇస్ ఓన్లీ వన్ స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది కఫ్.
0: ఇలాంటి విశాలమైన భావాన్ని మనం అభివృద్ధి పరచుకుంటే ఈ జగడములకు అవకాశమే ఉంటుండదు.
1: వెన్ వీ డెవలప్ సచ్ బ్రాడ్ feelings and thoughts,
0: కేవలం స్వార్థము స్వార్థము స్వార్థము.
1: ఎవ్రీవేర్ వీ ఫైండ్ సెల్ఫిష్నెస్.
0: ఈ స్వార్థము చేతనే ఇన్ని విధమైనటువంటి కలహములు ఈ ప్రపంచంలో అభివృద్ధి అవుతున్నాయి.
1: ఇట్ ఇస్ ది సెల్ఫిష్నెస్ విచ్ ఇస్ ది మెయిన్ కాజ్ ఫర్ ఆల్ ఇన్ ఫైట్స్.
0: అందరూ మానవులమే.
1: ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్.
0: కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ,
1: ద కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ,
0: రిలిజన్ ఆఫ్ లవ్,
1: రిలిజన్ ఆఫ్
0: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్,
1: ద లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించుకోవాలి.
1: వీ షుడ్ నో దిస్ ట్రూత్.
0: నీ ఎందు పంచభూతములున్నవి, నా ఎందు పంచభూతములున్నవి.
1: ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ యూ.
0: మన ఇరువురు సమానమే.
1: బోత్ ఆర్ ఈక్వల్.
0: ఇంకా భేదం ఎందుకు?
1: దెన్ వై షుడ్ దేర్ బి డిఫరెన్స్?
0: మనిషికి మనిషికి మధ్యలో ఎందుకు ఈ భేదములు?
1: వై షుడ్ దేర్ బి డిఫరెన్స్ బిట్వీన్ మ్యాన్ టు మ్యాన్?
0: ఇది ఏ మానవత్వంతో కోల్పోయి పశుత్వంగా అనుభవిస్తున్నాం.
1: దిస్ ఇస్ ద రీజన్ వై వీ లాస్ట్ ద హ్యూమన్ క్వాలిటీ అండ్ బికమ్ ఎన్ అనిమల్.
0: కనుక మనం సంవత్సరముల కోసమని మనం ప్రాకులాడనక్కర్లేదు.
1: సో వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ఎ న్యూ ఇయర్.
0: మనలో సద్భావములు ఆవిర్భవించినప్పుడు జగత్తంతేకును సన్మార్గంలో కనిపిస్తుంది.
1: ద డే వెన్ న్యూ థాట్స్ అరైజ్ విత్ ఇన్ ఎవ్రీ వన్ ఇట్ ఇస్ ఎ న్యూ ఇయర్.
0: ఎక్కడ చూసినా భక్తులుగా కనిపిస్తూనే ఉన్నారు.
1: ఎవ్రీవేర్ వీ ఫైండ్
0: డివోటీస్. ఇంకా అందరూ భక్తులైతే ఈ కలహాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దే ఆర్ ఆల్ ట్రూ డివోటీస్ వై షుడ్
0: యూ బి ఫైట్? ఈ భేదమంతా ఎక్కడి నుంచి పుడుతున్నాయి?
1: వెర్ ఇస్ ది స్కోప్ ఫర్ హేట్రెడ్?
0: ఈ అసూయలు ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తున్నాయి?
1: వై షుడ్ దేర్ బి జెలసీ అట్ ఆల్?
0: కాదు కాదు.
1: నో,
0: భక్తులు మనం అనుకుంటున్నారే కానీ అది వాళ్ల భ్రమ.
1: దే థింక్ దే ఆర్ డివోటీస్, దట్స్ ఆల్ దే ఇమాజిన్.
0: భక్తులకు తగినటువంటి యొక్క గుణములు మనలో ఉంటున్నాయా లేదా అని విచారణ చేసుకోవాలి.
1: ఎవ్రీ వన్ షుడ్ ఇన్వెస్టిగేట్ వెదర్ వన్ హ్యాస్ ది క్వాలిటీస్.
0: ఈ ప్రపంచం నుంచి, ఈ సమాజం నుంచి నాకేమి ఉపకారమని ప్రతి వ్యక్తి కూడా అరువులు చాచుతున్నాడు.
1: ఎవ్రీ వన్ వెయిట్స్ ఫర్ ద రిటర్న్స్ ఫ్రమ్ ద సొసైటీ.
0: నా నుంచి ఈ సమాజములకు సహాయం ఏమిటి, నా నుంచి ఈ సహాయములకు ఈ సమాజములకు ఉపయోగం ఏమిటి అని ఎవరు కూడా ప్రశ్న వేసుకోవటం లేదు.
1: నో వన్ పుట్స్ ఎ క్వశ్చన్ దిస్ వే, వాట్ సార్ట్ ఆఫ్ ఎ హెల్ప్ దట్ ఐ కెన్ డూ రెండర్ టు ద సొసైటీ.
0: కనుక నీవు సమాజములకు తగినటువంటి హెల్ప్ గా నీవు ప్రారంభించు.
1: సో వీ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ డే టు హెల్ప్ ద సొసైటీ.
0: కానీ ఎక్కడ పోయినప్పటికీ సమాజం నుంచి నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి.
1: బట్ ఎవ్రీవేర్ ఎవ్రీ టైమ్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద
0: సొసైటీ. అందులోన ఇప్పుడు కలి ప్రభావం చేత రెండు విధములైనటువంటి రోగములు మితిమీరిపోతున్నాయి.
1: టూ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఆర్ ఎవర్ ఆన్ ద రైజ్.
0: ధనదాహము
1: ఫస్ట్ ఫర్ మనీ.
0: ఈ సిటీలో పోతే ఎక్కడ చూసినా ఒకే రష్ గా ఉంటుంటారు. ఇక్కడ పోయే కారు, అక్కడ పోయే కారు, ఇక్కడ పోయే మనిషి, అక్కడ పోయే మనిషి, అంతా బిజినెస్.
1: దేర్ ఇన్ ది సిటీ యూ ఫైండ్ హెవీ రష్.
0: ఎందు చూసినా కానీ ధనం కోసం ప్రాకులాడుతున్నాడు, ధనం కోసం ఆరాట పడుతున్నాడు, ధనం కోసం సంచరిస్తున్నాడు, ధనం కోసమే జీవిస్తున్నాడు.
1: ఆల్ ది టైమ్ హీ స్పెండ్స్ ఇన్ బిజినెస్ యర్నింగ్ పైనింగ్ ఫర్ మనీ.
0: ధనము కావాల్సిందే,
1: మనీ ఇస్ నెసరీ,
0: కానీ మనకి ఎంతనో అంతవరకు కావాలి.
1: బట్ ఇట్స్ నీడెడ్ టు ఎ లిమిటెడ్ ఎక్స్టెంట్.
0: మితిమీరిన ఆశపోవటం చేతనే మతి తప్పిపోతున్నాడు మానవుడు.
1: బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ డిజైర్ హీ బికమ్స్ మ్యాన్.
0: ఈ మానవుడు దానవుడిగా రూపొందుతున్నాడు.
1: మానవ మ్యాన్ బికమ్స్ దానవ ద డెమన్.
0: కనుక ప్రతి మనిషి కూడాను ధనము ధనము ధనము ధనం, ఇది ఒక పిచ్చి మాది తయారైపోతుంటుంది.
1: థర్స్ట్ ఫర్ మనీ హాస్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్
0: మ్యాడ్నెస్. ఈ మనీ ఏమైనా సద్వినియోగం చేస్తున్నారా? ఏమాత్రమో చేయటం లేదు.
1: ఈజ్ హీ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ మనీ? నో.
0: తుదకు దొంగలకిత్తురో దొరలకవును.
1: వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి టేకెన్ అవే బై థీవ్స్ ఆర్ సంబడీ.
0: ధనమును ఆశించు, ఆ ధనమును సద్వినియోగం గావించు.
1: Earn money and make proper use.
0: సమాజం నుంచి పొందినటువంటి నీ ధనమును సమాజమునికే ఉపయోగించు.
1: Having received money from the society, make use of it.
0: అది ఏ మానవునికి ప్రధానమైన విలువ.
1: That is the main human
0: value. రెండవది అధికార దాహము.
1: The second, the thirst for position, authority.
0: అధికారం అధికారం అధికారం దాహం. ఎంత నీరు తాగినా, గంగను తాగినా కానీ తృప్తి లేదు అతనికి.
1: Even if he drink the whole Ganges, his thirst is not quenched.
0: ఈ విధమైనటువంటి పిచ్చులు మానవునికి ప్రవేశించి జగత్ అంతైకును ఒక పిచ్చి జగత్తుగా మార్చుతుంటారు.
1: దీస్ టూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మ్యాడ్నెస్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్.
0: కనుక ప్రతి వ్యక్తి ఎందుకును ఆశ ఉండాలి.
1: ఎవరి ఇండివిజువల్ హౌఎవర్,
0: ప్రతి వ్యక్తి కూడా ధనం కావాలి.
1: ఎవరిని ఇండివిజువల్ నీడ్స్?
0: ప్రతి వ్యక్తి కూడా అధికారం చెలాయించాలి.
1: ఎవరి వన్ షుడ్ హావ్ పొజిషన్?
0: తప్పు లేదు.
1: నో,
0: కానీ సక్రమమైన మార్గంలో ప్రవేశించు.
1: బట్ ఇట్ షుడ్ బి అబ్టైన్డ్ ఇన్ ఏ ప్రాపర్ వే.
0: నీ ఏ స్థానంలో ఉన్నావో ఆ స్థానానికి తగినటువంటి గౌరవాన్ని నువ్వు సాధించు.
1: You should achieve, accomplish, appropriate the position you occupy.
0: Prime Minister ki enta adhikaramo cheppu kutteetundi variki tana pallo tanaku anta adhikaram untundali.
1: Just as the Prime Minister has got his own right, every cobbler has got his own right.
0: Nee duty nu sakramanga cheyi.
1: Do your duty.
0: Nee chinna vaadu vaadu pedda vaadu ani bhavinchakoddu.
1: There is nothing like small and big.
0: Nee pani neeku pedda, adana pani athaniki pedda.
1: Your job is great. To you.
0: Karaga, do your duty sincerely.
1: Do your duty sincerely.
0: Ee vidhamainatundi bhavani prathi manavudu kodunu kaligi undali.
1: This sort of feeling should be there in everyone.
0: Naa pani nenu cheskovali.
1: I should do my work.
0: Naa panilo etti doshamulu lekunda chusukovali.
1: I should see that there will be no defect at
0: all. Okkokka vyakti kodunu tana yokka pani yokka saddanu abhiruddhi parchukunnappudu andaru kodunu loka samastha sukino bhavantu.
1: If everyone acts sincerely without any mistake, the whole world will progress.
0: Loka samastha sukino bhavantu antunnamu.
1: We say that you are
0: లోకం సమాచారం ఏమాత్రం విచారించడం లేదు.
1: బట్ వీఆర్ నాట్ బాదర్డ్ వాట్
0: తన లోకమే తనకు.
1: He thinks of his own self.
0: సంకుచితమైన భావంతో మానవుడు చంచరిస్తున్నాడు.
1: Man is moving about today with a narrow feeling.
0: కాదు కాదు, ఇది ఈశ్వర నామ సంవత్సరము.
1: This year is Ishwara year.
0: కనుక ఈ సంవత్సరంలోనైనా కూడాను అందరికి ఈశ్వభావము కలిగి అందరూ ఐకమత్యంగా ఉంటుంది, అన్యోన్య చేత మన యొక్క కర్తవ్య కర్మలను నిర్వర్తించాలి.
1: As this year is named as Ishwara year, everyone should carry the divine thoughts, divine feelings and stand united.
0: కనుక ప్రతి మానవుని యందు కూడాను డివైన్ అనగా దివ్యత్వం అనేటువంటి ఉంటుండాలి.
1: There is divinity in every man.
0: ప్రతి మానవుడు ఊహించవలసింది ఒకటి, నా హృదయమే ఈశ్వరుడు.
1: Everyone should feel like this.
0: ఈశ్వరుడు నా హృదయ స్థాయి.
1: Ishwara dwells in my heart.
0: ఈశ్వరు యొక్క సంకల్పమే మనసు.
1: And the mind is nothing.
0: ఈ మనసే విష్ణువు.
1: This mind is Vishnu.
0: కనుక విష్ణువు అయినటువంటి వాడిని ఎంత గౌరవించాలో మనసును కూడా అంత గౌరవించాలి.
1: Just as you respect Lord Vishnu, you should respect your
0: mind. మనసును తుచ్ఛమైనటువంటి కర్మలపైన ప్రవేశపెట్టకూడదు.
1: We should not allow our mind to dwell on the wrong path.
0: ప్రవేశపెట్టకూడదు.
1: We should never use it in a mean way.
0: ఎందుకనగా మనస్సు విష్ణు స్వరూపుడు.
1: Because mind is a very form of Lord Vishnu.
0: కనుకనే మనసును విష్ణువుగా భావించాలి.
1: కన్సిడర్ యువర్ మైండ్ యాస్ విష్ణు.
0: ఈ విష్ణువు యొక్క నాభి నుండినే ఉద్భవించినటువంటి వాడే బ్రహ్మ.
1: అండ్ బ్రహ్మ హాస్ టేకెన్ బర్త్ ఫ్రమ్ ద నావెల్ ఆఫ్ విష్ణు.
0: అనగా విష్ణువు యొక్క నాభి నుండి వచ్చినటువంటి ఏమిటది? అదే వాక్.
1: వాట్ ఇస్ దట్ హాస్ కమ్ అవుట్ ఆఫ్ ద నావెల్ ఆఫ్
0: విష్ణు? కనుకనే వాక్కే బ్రహ్మ.
1: సో ద వెరీ స్పీచ్ ఫ్యాక్టర్
0: మనసే విష్ణువు.
1: మైండ్ ఇస్ విష్ణు.
0: హృదయమే ఈశ్వరుడు.
1: హార్ట్ ఇస్ విష్ణు.
0: ఈ త్రిమూర్తులంతా నీలోనే ఉంటున్నారు.
1: ఆల్ ది త్రీ ట్రినిటీ ఆర్ ఇన్ యూ.
0: ఆ విధమైనటువంటి నమ్మకాన్ని మనం పెంచుకున్నప్పుడే మన దృష్టి బహిర్ముఖంగా పోకుండా అంతర్ముఖంలో అభివృద్ధి అవుతుంది.
1: When you have full conviction in such a truth, you will turn inward.
0: ఈశ్వరుని చూడాలని కైలాసం పోయేది.
1: You see, Ishwara, you go to Kailasa.
0: ఎక్కడ ఉంది కైలాసము?
1: Where is Kailasa?
0: నీ హృదయమే కైలాసం.
1: Your very heart is Kailasa.
0: ఎక్కడికెక్కడికో తిరుగుతున్నాం మనం, దేవాలయముకంతా తిరుగుతున్నాము, యాత్రలంతా చేస్తున్నాము, ప్రయోజనం ఏమిటి?
1: We go around pilgrim centers. We visit many temples. What's the use?
0: ఈ నాడు సైన్స్ కూడాను అదే రీతిగా ఎప్పుతుండాలి.
1: That is the situation with science.
0: లక్షల మైళ్ళు అంతరిక్షయానం చేస్తున్నాడు కానీ ఆశించేమైన హృదయాంతరాన్ని పోతున్నాడా?
1: They undertake space travel to lakhs and lakhs of miles. But would he ever travel?
0: ఈ నాడు భక్తులు కూడాను యాత్రలు చేస్తున్నాడు, ఈ మఠము ఆ మఠము ఆ మఠము.
1: Today
0: ఎన్ని మఠములు తిరిగి ప్రయోజనం ఏమిటి?
1: Today the devotee goes around the ఆశించినటువంటి
0: దేవుడు నీ హృదయంలోనే ఉంటున్నాడు.
1: In fact, God dwells in your heart, within you.
0: కనుక నీ హృదయ స్థాయిని నీవు చూసుకో.
1: కన్సిడర్ యువర్ ఓన్
0: నీ హృదయం లోపల ఎలాంటి భావములు ఆవిర్భవిస్తున్నాయో విచారణ చేసుకో.
1: ఎంక్వైర్ వాట్ థాట్స్ కమ్ దేర్.
0: అప్పుడే నీవు సరి అయిన మార్గంలో ప్రవేశిస్తావు.
1: దెన్ యూ కెన్ ట్రెడ్ అలాంగ్.
0: హృదయంలో చూస్తే మాలిన్యము.
1: హార్ట్ ఈస్ డర్టీ, పొల్యూటెడ్.
0: బయట చూస్తే మాధవ నామం.
1: Outside they chant the name of God.
0: సరైన భక్తియే కాదు.
1: It is not the proper procedure.
0: మొట్టమొదటి నీవు బయట నీవు ప్రదర్శించకపోయినప్పటికీ హృదయంలో నీవు పవిత్రం గావించుకో.
1: Even if you don't turn outwards, turn inward and inquire.
0: కనుక భగవత్ చింతన అనేటువంటిది హృదయమునందు చక్కని పవిత్రమైనటువంటి గుణములుగా పెంచుకోవాలి.
1: యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ ఇన్ ఎ సీక్రెట్ వే.
0: ఇదే మానవతా గుణములు.
1: దీస్ ఆర్ హ్యూమన్ వాల్యూస్.
0: దైవం సర్వత్రా ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
0: ఎందు చూసినా కనిపిస్తూనే ఉన్నాడు.
1: యూ కెన్ సీ హిమ్ ఎనీవేర్.
0: సహస్ర శీర్ష పురుష ఇదంతా కూడా దైవ స్వరూపాలే.
1: ఆల్ ఆఫ్ యూ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
0: ఋషికేశ ఛేదనం దైవ దర్శనం అనగా ఋషికేశ దర్శనం. సర్వులు కూడా ఋషికేశులే.
1: ఆల్ ఆర్ డివైన్.
0: ఋషిక ఈసే ఋషికేశ. కనుక ప్రతి వ్యక్తి కూడాను దైవ స్వరూపమే.
1: సో ఎవ్రీవన్ ఇస్ ఎన్ ఎంబాడీమెంట్ ఆఫ్ గాడ్.
0: ఎవరికి మనం ద్రోహం చేయకూడదు.
1: వి షుడ్ నాట్
0: హర్ట్ ఎవరికి మనం మోసం చేయకూడదు.
1: వి షుడ్ నాట్ డిసీవ్ ఎనీబడీ.
0: ఎవరిని మనసు నొప్పించకూడదు.
1: వి షుడ్ నాట్ హర్ట్ ఎనీ.
0: నీవు నొప్పించకుండా ఉండాలి.
1: అండ్ సీ దట్ యు ఆర్ నాట్ హర్ట్.
0: కనుకనే ఈ పవిత్రమైనటువంటి గుణాలను మనం పెంచుకుంటే ఇంతకంటే మించిన భక్తి మరొకటి లేదు.
1: అండ్ వన్స్ వి డెవలప్ దిస్ సీక్రెట్ క్వాలిటీస్ దెన్ నథింగ్ మచ్ మోర్ దన్ దిస్.
0: 18 పురాణములు రాసినటువంటి వ్యాసుడు
1: వ్యాసా హూ హస్ కంపోజ్డ్ 18 ఎపిక్స్
0: కట్టగలబడికి ఈ పురాణములు చదివేటువంటి వాడు ఎక్కడున్నాడు?
1: Where are those people who can go through all
0: this? There is no time to read.
1: చాలా
0: మంది అనుకుంటారు ఏదో పురాణం చదవాలనుకుంటే నాకు కాలం తక్కువగా ఉంది.
1: They say, we have no time to read an epic.
0: ఏదైనా వ్రతం చేయాలంటే నాకు సమయమే చిక్కటం లేదు.
1: I have no time to do japa.
0: నాకు ఆఫీస్ పనులంతా ఉంటున్నాయి.
1: And busy with
0: office work. బిజినెస్ పనులంతా ఉంటున్నాయి.
1: Business schedule.
0: నాకు చదువుకునే పనులంతా ఉన్నాయి.
1: హావ్ టు స్టడీ.
0: ఈ విధంగా వారి వారి స్థాయికి తగినటువంటి రీతిగా వారు చెప్పుకుంటూ వస్తుంటారు.
1: ఎవ్రీవన్ హ్యాస్ గాట్ హిజ్ ఓన్ ఎక్స్క్యూజ్ టు సే.
0: ఇది కేవలము ఒక అసత్యంతో కూడినటువంటి పలుకులే.
1: ఇట్ ఈస్ నాట్ ట్రూ.
0: నిజం కానీ సత్యం కానీ దైవ చింతన చేయాలనుకుంటే కావలసినంత టైం ఉంటుంది అది నీకు.
1: ట్రూలీ స్పీకింగ్ ఇఫ్ యూ వాంట్ టు థింక్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ టైం.
0: ఆఫీస్ నుంచి వస్తాడు, టైర్డ్ అయిపోయినా అని చైర్ పైన కూర్చుంటాడు.
1: He returns saying that he is tired and relaxes on the chair.
0: నూతన సంవత్సరము ఇంత పూజా మందిరానికి పోయి వస్తామంటే అబ్బే నాకు టైం లేదు నేను చాలా టైర్డ్ అయిపోయినాను అంటాడు.
1: When one says this being New Year's Day, let's go to the temple, he says,
0: పక్క సోమరి.
1: He's a పక్క lazy man.
0: చైర్ పైన కూర్చున్నటువంటి వాడు రెస్ట్ తీసుకుంటున్నాడా లేదే టీవీ వేసుకుని కూర్చుంటాడు.
1: Is he relaxing on the easy chair? No, he watches TV.
0: TV చూడటానికి మీరు టైర్డ్ కాలేదా?
1: Are you not tired to watch TV?
0: లేకపోతే క్లబ్ కు పోయి కార్డు రాయడానికి టైర్డ్ కాలేదా?
1: Are not tired to play cards?
0: ఇది చెప్పేటువంటి నాకు సమయం లేదని కావలసినంత సమయం ఉంది.
1: Lot of time.
0: సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.
1: You are wasting time.
0: కాలాన్ని వ్యర్థం చేస్తున్నారు.
1: You are misusing time.
0: కనుక ఆ వ్యర్థం చేసేదంతా సార్థకం గావించుకోండి.
1: అండ్ యూ షుడ్ మేక్ ప్రాపర్ యూస్ ఆఫ్
0: టైం. అది నిజమైనటువంటి మానవతా విలువ.
1: దట్ ఈస్ ది ట్రూ హ్యూమన్ వాల్యూ.
0: కాలమును మనం పవిత్రం చేసుకోవాలి.
1: వీ షుడ్ సంక్
0: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. టైం ఈజ్ గాడ్.
1: Don't waste time. Time waste is life waste. Time is God.
0: కనుక టైం ను మనం సరైన రీతిగా ఉపయోగించుకోవాలి.
1: వీ షుడ్ మేక్ ప్రాపర్ యూస్ ఆఫ్ టైం.
0: అది ఏ నిజమైన సంవత్సర స్వరూపుడు.
1: దట్ గాడ్ ఈజ్ టైం.
0: కనుక అట్టి సంవత్సర స్వరూపుని కోసము మనం ఒక సంవత్సరం అంతా వెతుకునక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ గాడ్ ఫర్ హోల్ వన్ ఇయర్.
0: క్షణ క్షణం కూడా నువ్వు దైవానికి ప్రార్థన చూసుకోవాలి.
1: ఎవ్రీ మూమెంట్
0: ఏ పని చేసినా కూడా నువ్వు ఇది భగవత్ కర్మగానే భావించుకోవాలి.
1: వాట్ ఎవర్ యూ మే డూ ఇట్ టేక్ ఇట్ టు గాడ్.
0: నీ ఇంటిని నువ్వు శుభ్రం చేసుకో ఇది భగవత్ కర్మని.
1: Clean your own house. Take it divine.
0: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతనః.
1: Body is the temple. God is the indweller.
0: దేవుడు తిరుపతిలో ఉన్నాడు. దేవుడు వైకుంఠంలో ఉన్నాడు. దేవుడు బద్రిలో ఉంటున్నాడు. దేవుడు అమరనాథ్లో ఉన్నాడు. ఈ విధంగా ఇంతకాలం ఎందుకు నువ్వు తిరగాలి?
1: Why do you go around the places thinking that God is there?
0: ఇంత సంకుచితమైపోయి ఉంటుంది.
1: Human mind has become so narrow.
0: బద్రీనాథ్కైనా ప్రయాణం చేస్తాడు, అమరనాథ్కైనా ప్రయాణం చేస్తాడు, కానీ సమీపంలో ఉన్నటువంటి హృదయ వైపు నీ తన మనసు తిప్పటం లేదు.
1: హీ గోస్ టు బద్రీనాథ్ అండ్ అమర్నాథ్. హీ డజంట్ గో ఇన్ ఇంటు హిస్ హార్ట్.
0: హృదయంలో ఉన్నటువంటి భగవంతుని చూడలేనటువంటి వాడు ఏ దేవాలయంకి వెళ్ళినప్పటికీ వాడు కేవలం ఒక విధమైనటువంటి కాలంను వ్యర్థం చేసిన వాడి.
1: ద వన్ హూ కెనాట్ సీ గాడ్ ఇన్ హిజ్ ఓన్ హార్ట్ విల్ బి వేస్టింగ్ టైమ్ బై గోయింగ్ అరౌండ్ ద పిల్గ్రిమ్ సెంటర్.
0: దైవం ఎక్కడికున్నా బయట లేడు.
1: గాడ్ ఈజ్ నాట్
0: నీవే దైవము.
1: యూ ఆర్ గాడ్.
0: నీ హృదయమే నీ దైవ మందిరము.
1: యువర్ హార్ట్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: కనుక నీ బాడీ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: Body is the temple of God.
0: కనుక ఇంత పవిత్రమైన మానవత్వం మనకు ప్రసాదించినప్పటికీ మనం దీనిని సరైన మార్గంలో ప్రవేశపెట్టుకోవటం లేదు.
1: Though sacred human life is gifted to us, we are not making proper use of it.
0: మానవునిగా ప్రవర్తించకుండా పశువు కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
1: We are not conducting ourselves like a human being.
0: పశువు కంటే నియమనిష్టలు ఉంటున్నాయి.
1: At least animal has got some discipline.
0: మానవునికి నియమము లేదు, నిష్ట లేదు.
1: Man has no discipline, no
0: regulation. కేవలం ఇష్టమే. నిష్టను పక్కకు తిప్పాడు.
1: Yes, brahmacharya
0: ni praveshapettadu.
1: He follows his own lights.
0: Emiti nee ishtamu?
1: What are your lights?
0: Tuchchamaina chanikamaina asthiramaina tuti yokka jeevitham kosamu neevu inta prakulattama?
1: Why should you struggle for this life which is after all temporary?
0: Neeku satyamaina tuti daivathyam kosamai neevu prakulaadu.
1: Work and struggle for God.
0: Samajamunaku seva cheyi.
1: Serve society.
0: Sajeevunnu neevu poojinchu.
1: And you worship
0: jeevumaina tuti raathulnu neevu poojinchavaddu.
1: And you don't need to worship anyone.
0: ఈ నాటి మానవుడు నిత్యమైనటువంటి శిలను పూజిస్తున్నారే కానీ సజీవమైనటువంటి మానవుడిని గౌరవించటం లేదు.
1: Man today is not respecting a human being. On the other hand, he worships.
0: మానవుల్ని గౌరవించలేనటువంటి పూజలు ఇది ఒక పూజల.
1: If you cannot respect a fellow human being,
0: మానవుల్ని గౌరవించి వారికి తగినటువంటి సహాయం చేయలేనటువంటి దానము దానముల.
1: If you cannot help a fellow human being,
0: కాదు
1: కాదు, call yourself a devotee.
0: మానవుడు దైవ స్వరూపంలో ఉంటున్నాడు.
1: Human
0: దైవం మానవ స్వరూపంలో ఉంటున్నాడు.
1: God is present in a human being.
0: కనుకనే వేదము దైవం మానుష రూపేణా అని.
1: Therefore Veda says God takes human form.
0: మనుషులకు నమస్కారం చేయొచ్చునా అనుకుంటారు చాలా మంది.
1: Can we do namaskar to another man?
0: ఇంకెవరికి చేయాలి నీవు నమస్కారము? దయ్యాలకు చేయాలనా?
1: Are you going to respect do namaskar to
0: ఒకానొక సమయం లోపల అశోక చక్రవర్తి మంత్రితో కూడి విహారం చేస్తూ పోయాడు.
1: At one time emperor Ashoka along with the minister.
0: మధ్య మార్గములో ఒక బుద్ధ గురువు వచ్చాడు.
1: On the way they met a sadhu of Buddhism.
0: ఈ అశోక చక్రవర్తి పరిగెత్తిపోయి తన శిరస్సు ఆ బుద్ధు గురువు యొక్క పాదముల పైన పెట్టాడు.
1: Emperor Ashoka prostrated in front of that sadhu, Buddhist monk.
0: మంత్రి చూచాడు.
1: Minister saw this.
0: చాలా కష్టపడ్డాడు.
1: He felt so sad.
0: అశోక చక్రవర్తి యొక్క శిరమును విలువైనటువంటి శిరమును ఆ సన్యాసి యొక్క పాదముల పైన పెట్టడమా?
1: The head of the emperor just prostrated.
0: చాలా కష్టపడ్డాడు ఈ మంత్రి.
1: The minister felt very sad.
0: తాను మంత్రి మాత్రమే కానీ సంకుచితమైన బుద్ధులు.
1: Being a minister has got narrow mind.
0: ఆ విశాలమైనటువంటి బుద్ధి లేదు ఆ మంత్రికి.
1: He has no broad feelings.
0: సమయం చూచాడు.
1: He waited for time.
0: ఇంటికి వెళ్లిన తర్వాత మహారాజా నాకు చాలా కష్టంగా ఉంటుంది అన్నాడు.
1: Having returned, he said, "O king, I don't understand what happened."
0: Mantri, deni kosam ee kashtanga undi.
1: The king asked, "Why are you worried?"
0: Ashoka chakravarti maha viluvainatundi sirassu.
1: The head of that emperor Ashoka is highly valuable.
0: Atti viluvainatundi sirassunu oka sanyasi padamulu paina pettatama.
1: Such a valuable head of the emperor cannot be there on the feet of a monk.
0: Ashoka chakravarti jawabu ivvaledu.
1: Emperor didn't reply.
0: Navinadu venuku vellaadu.
1: He simply smiled and left.
0: Ee samayaniki kaachukoni untunnadu Ashoka chakravarti.
1: Emperor is waiting for the proper time.
0: Konni dinamulu jarigin tarvata,
1: after a few days,
0: mantri itra annadu.
1: And he summoned the minister.
0: Naaku moodu sirassulu kavali annadu.
1: He said, "I want 3 heads."
0: Emiti swami, tappaku nenu teesukoni vastanu annadu.
1: He said, "What are they? I'll certainly bring."
0: ఒకటి మేక శిరస్సు, రెండవది టైగర్ శిరస్సు, మూడవది మనిషి శిరస్సు,
1: థర్డ్ వన్ ది హెడ్ ఆఫ్ ఎ హ్యూమన్.
0: మూడు తీసుకుంటా అన్నాడు.
1: బ్రింగ్ ది 3 హెడ్స్.
0: వెళ్ళాడు.
1: హి వెంట్
0: ఏదో ఒక దగ్గరికి వెళ్ళాడు, మేకతో కొట్టాడు, శిరస్సు తెచ్చాడు.
1: హి బ్రాట్ ది హెడ్ ఆఫ్ ఎ గోట్.
0: అడవికి వెళ్ళాడు, వేటాడాడు, పులి శిరస్సు తీసుకుని వచ్చాడు.
1: హి వెంట్ టు ది ఫారెస్ట్, బ్రాట్ ది హెడ్ ఆఫ్ ఎ టైగర్.
0: శ్మశానానికి వెళ్ళాడు, బూస్తున్నటువంటి ఒక శవం యొక్క శిరస్సును తీసుకుని తీసుకొచ్చాడు.
1: అండ్ హియర్ బి హెడెడ్, బ్రాట్ ది హెడ్ ఆఫ్ ఎ డెడ్ బాడీ.
0: ఈ మూడు తీసుకుని వచ్చి రాజుకు చెప్పాడు, రాజా నీ ఆజ్ఞ ప్రకారం నేను తీసుకుని వచ్చాను. మంచిది, ఈ మూడింటిని రేపు మార్కెట్ తీసుకుని అమ్ముకుని రా అన్నాడు.
1: అండ్ దిస్ ఇస్ గుడ్, సెల్ దమ్ అవుట్ దేర్ ఇన్ ద మార్కెట్.
0: మార్కెట్ కి పోయిన తక్షణమే మేక శిరస్సు ఎవరో బిర్యానీ కొనుక్కున్నారు, తిండి పోతున్నారుగా కొనుక్కున్నారు.
1: ది హెడ్ ఆఫ్ ఎ గోట్ వాజ్ ఇమీడియట్లీ పర్చేస్డ్ దేర్ ఇన్ ద మార్కెట్, సోల్డ్ అవుట్.
0: ఈ పురి శిరస్సు దీన్ని కూడా కొనుక్కుని స్టఫ్ గా చేసుకుని డోర్ పైన వేసుకుందామని దాన్ని కూడా కొనుక్కున్నారు.
1: ది హెడ్ ఆఫ్ a tiger was also purchased.
0: Kani manishi rasuni evaru konaledu.
1: Human head was not bought by anybody.
0: Tirigi velukoku vachadu.
1: He returned.
0: Chakravarti garu ee sirasuni evaru konaledu annadu.
1: Oh emperor, nobody purchased the human
0: head. Sare konakapothe oorike ichesi raapu annadu.
1: He said, "Just give it free of cost."
0: Free,
1: free, give
0: no cost,
1: no cost, no
0: ichesi ra annadu.
1: Yes, give it to him free of cost.
0: Deenni kuda evaru angikarinchaledu.
1: Nobody was prepared to receive.
0: Appudu tirigi vachi maharaja ఊరికి ఇచ్చినా కూడా ఎవరు తీసుకోవటం
1: లేదన్నారు.
0: జీవం ఉండినంత వరకు ఈ శిరస్సుకు విలువ, ఈ శిరస్సు కూడా ఆ శిరస్సు వెళ్ళనే వస్తుంది అన్నాడు.
1: ద మూమెంట్ లైఫ్ ఇస్ గాన్, ది హెడ్ ఆల్సో లూజెస్ ఇట్.
0: కనుకనే విలువ ఉండినప్పుడే మహనీయుల యొక్క పాదములు పుట్టి ఆ పాదముల పైన శిరస్సును పెట్టి ఆ పవిత్రతను నీవు అందుకో.
1: Therefore, while alive, bend in front of the noble souls and be benefited by their teaching.
0: జీవం ఉండినప్పుడే ఈ శిరస్సును సద్వినియోగం చేసుకోవాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ దిస్ హెడ్ వైల్ అలైవ్.
0: పెద్దలకు నమస్కారం చేస్తే ఏం తప్పు వచ్చింది?
1: వాట్ మిస్టేక్ ఈస్ దేర్ ఇఫ్ యూ
0: పే? దీని అనేక మంది నాస్తికులు కానీ యాస్తికులు కానీ దీనికి విమర్శిస్తూ ఉంటారు.
1: అండ్ ఎథీస్ క్రిటిసైజ్ సచ్ ఎ ట్రెండ్.
0: ఇది కేవలం తెలివి తక్కువ పని.
1: ఇట్ ఈస్ ద ఫూలిష్ వే ఆఫ్ థింకింగ్.
0: శరీరంకు కావలసినటువంటి గౌరవం ఇదే, పెద్దల పాదదర్శనమే సరైన విలువ.
1: వి షుడ్ సడన్లీ పే అవర్ రెస్పెక్ట్ టు ద ఫీట్ ఆఫ్ ద నోబుల్ సోల్స్.
0: కనుక శిరస్సు అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ హెడ్?
0: శిరస్సు అంటే సంపూర్ణ తెలివితేటలతో కూడినటువంటిది.
1: ఇట్ ఇస్ కాంప్రిహెన్సివ్ ఇంటెలిజెన్స్.
0: దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: అండ్ దిస్ ఇస్ ప్రజ్ఞాన అవేర్నెస్ బ్రహ్మ.
0: ప్రజ్ఞానంతో కూడినటువంటి శిరస్సు
1: ఇస్ వన్ ఆఫ్ స్పిరిచువల్ అవేర్నెస్.
0: ఎంతవరకు ప్రాణం ఉండినంత వరకే ప్రజ్ఞానం.
1: అండ్ దిస్ ప్రజ్ఞాన ఇస్ దేర్ సో లాంగ్
0: ప్రాణం పోతానే ప్రజ్ఞానం లేదు.
1: ద మూమెంట్ లైఫ్ ఇస్ గాన్ దేర్ ఇస్ నో మోర్ ప్రజ్ఞానం. సమయంలో
0: పాస్టుకులు కానీ దీనికి విమర్శిస్తూ ఉంటారు.
1: And atheists criticize such a trend.
0: ఇది కేవలం తెలివి తక్కువ పని.
1: ఇట్ ఇస్ ద ఫూలిష్ వే ఆఫ్ థింకింగ్.
0: శరీరంకు కావలసినటువంటి గౌరవం ఇదే, పెద్దల పాదదర్శనమే.

0: సమయంలో పాండవులు కౌరవులు యుద్ధం జరిగింది.
1: అట్ వన్ టైమ్ దిస్ వార్ బిట్వీన్ పాండవస్ అండ్ కౌరవ.
0: దుర్యోధన్ని కింద పడగొట్టారు.
1: అండ్ దుర్యోధన ఫెల్ ఆన్ ద
0: భీముడికి పాత కోపం అంతా కూడా తీర్చుకోవడానికి చాలా కోపంగా వస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది కాన్ఫ్లిక్ట్ ఇన్ ద ఫైట్ ఆఫ్ ద ఎర్లియర్ టైమ్స్ ద రివెంజ్ వాస్ డన్.
0: కొంత ప్రాణం ఇంకా ఉంటుందని దుర్యోధన్కి.
1: సమ్ లైఫ్ ఇస్ స్టిల్ లాస్ట్.
0: అప్పుడు భీముడు వచ్చి తన కాలుతో ఆ శిరస్సును తన్నుతున్నాడు.
1: అండ్ దెన్ భీమా కేమ్ స్టార్టెడ్ హిటింగ్ ది హెడ్ ఆఫ్ దుర్యోధన విత్ హిస్ లెగ్.
0: దుర్యోధన్ చెప్తున్నాడు,
1: దుర్యోధన స్టార్టెడ్
0: భీమా
1: భీమా
0: నా ప్రాణం ఉండినప్పుడు నీవు తన్ని ఉంటే అప్పుడు నేను చూచింది.
1: సో లాంగ్ ఐఎమ్ అలైవ్ ఇఫ్ యు స్టార్ట్ డూయింగ్
0: ఇట్ పడినప్పుడు నీవు పాదంతో తన్నటం గొప్పతనమా?
1: As I fell down on the battlefield,
0: నీవే కాదు కొన్ని నిమిషంలో తర్వాత కాకులు గద్దలు కూడా నన్ను కాళ్ళతో దంతాయన్నాడు.
1: నాట్ ఓన్లీ యూ, ఈవెన్ ద క్రోస్ అండ్ ద ఈగల్ ఆల్సో విల్ హిట్ మీ.
0: ప్రాణం ఉండినప్పుడు శిరస్సును కాపాడుకోవాలి.
1: వైల్ అలైవ్ వి షుడ్ ప్రొటెక్ట్.
0: ప్రాణం ఉండినప్పుడు ఈ శిరస్సుకు విలువను అందించుకోవాలి.
1: సో లాంగ్ దేర్ ఇస్ లైఫ్ వి షుడ్ కన్సిడర్ ద హెడ్ వాల్యుబుల్.
0: శిరస్సు మహనీయుడు యొక్క పాదముల పైన పట్టి దాని ద్వారా ఈ శిరస్సును పవిత్రం గావించుకోవాలి.
1: సో వి షుడ్ బెండ్ అవర్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఎల్డర్స్.
0: సా అష్ట అంగము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ సా అష్ట అంగ.
0: కనుక మనకు మనము పవిత్రమైనటువంటి భావాన్ని పెంచుకుని హృదయాన్ని అభివృద్ధి పరచుకొని దివ్యమైనటువంటి ప్రేమతో మనం జీవించాలి.
1: సో వీ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్ అండ్ ద డివైన్ ఫీలింగ్స్ ఇన్ అవర్ హార్ట్, లీడ్ ద డివైన్ లైఫ్.
0: కనుక ఈ యొక్క జీవితం ఉండినంత వరకే బంధువులందరూ మన వెంట వస్తారు.
1: సో లాంగ్ వీ ఆర్ అలైవ్ వీ హావ్ అవర్ రిలేషన్.
0: బంధువులందరూ వాకిటి దాకను వల్లకాటికే వత్తురు.
1: All our relations will fall out to the door step into the burial ground.
0: Bandhamanchin baayani aapat bandhu bhagavan naamemara.
1: The only the refuge of the forlorn, the God's name will be there.
0: Ni venta janta ninta kanta undi kaapadeetuntu vaadu bhagavantude.
1: Only God who will protect you is with you, above you, below you, in you, around you.
0: Kaani bandhuvunanta pranam unnanta varaku chusukovachunu.
1: Relations will take care of you.
0: Tarvata ravu varu kuda chudadu.
1: Later nobody will be bothered.
0: Kaluka nee pranam satyam kaadu.
1: లైఫ్ ఇస్ నాట్ ట్రూ.
0: జీవితం శాశ్వతం కాదు.
1: లైఫ్ ఇస్ నాట్ పర్మనెంట్.
0: మనం చేసిన కర్మలే సత్యమైనటువంటివి, శాంతమైనటువంటివి.
1: అవర్ యాక్షన్స్ ఆర్ పర్మనెంట్.
0: కనుక మనం శాంతము సత్యము గుణము మన యొక్క కర్మల ద్వారానే మనం పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ ద ట్రూత్ అండ్ పీస్ అండ్ వర్చ్యూ కెన్ బి
0: దైవత్వానికి అత్యంత సమీపులు కావాలి మనము.
1: వన్ షుడ్ బి వెరీ క్లోజ్ టు గాడ్.
0: అగ్నికి దగ్గర పోతే వేడి మాత్రం తగ్గుతుంది కానీ మనం అగ్నిగా రూపొందము.
1: వెన్ యూఆర్ నియర్ ద ఫైర్ యూ విల్ ఫీల్ ద హీట్ బట్ యూ డోంట్ బికమ్ ఫైర్.
0: ఆ అగ్నితో మనం సంబంధంగా చేరినప్పుడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఆ అగ్ని ఈ బొగ్గులో కూడా చేరి తప్పక అగ్నిగా మారిపోతుంది.
1: దెన్ వన్స్ యు ఆర్ ఇన్ ద ఫైర్ ద కోల్ బికమ్స్ ఫైర్ ఆటోమేటికలీ.
0: కనుక మనము దైవ సన్నిధితో చేరి
1: సో వీ షుడ్ బి
0: మనం కూడా దైవ స్వరూపులుగా రూపొందాలి.
1: వీ షుడ్ ఆల్
0: పత్రిని పెంచుకుంటే నేను దైవము దైవము అనుకుంటావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హ్యావ్ గాట్ సిన్సియర్ డివోషన్ యూ విల్ ఫీల్ యువర్ సెల్ఫ్ గాడ్.
0: కనుక నీవు మానవుడు అనుకోవటం సత్యం కాదు.
1: సో ది ఫీలింగ్ ఆఫ్
0: అది నీ భ్రమ.
1: ఇస్ యువర్ ఇమాజినేషన్.
0: నేను దైవము అనుకోవటమే సత్యం.
1: ద ట్రూత్ ఈస్ టు కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎస్
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి. ఐఎమ్ గాడ్.
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ.
1: అయమాత్మ బ్రహ్మ.
0: తత్వం అసి.
1: తత్వం అసి.
0: అది నేనే.
1: ఐఎమ్ దట్.
0: ఈ విశాలమైనటువంటి ధైర్యము సాహసము ప్రీతి ఈ యొక్క విశ్వాసం రావాలి.
1: యూ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కరేజ్ ఇన్ ద వ్యాలర్ ఇన్ ద కన్విక్షన్ అండ్ స్టేట్మెంట్.
0: అస్ట్రాలజర్ వచ్చి ఏదో చెప్పినాడంటే దానికి ఎంతో నమ్మకాన్ని పొందుకుంటావు.
1: ఇఫ్ అస్ట్రాలజర్ టెల్స్ యూ సంథింగ్ యూ విల్ బిలీవ్ ఇట్.
0: దీంట్లో కూడా నువ్వు ఒక న్యాక్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ సమ్ న్యాక్ హియర్.
0: ఒక పెద్ద ఆఫీసర్ వెళ్ళాడు.
1: ఎ బిగ్ ఆఫీసర్.
0: ఒక అధికారి వెళ్ళాడు.
1: హి వెంట్ దేర్.
0: శ్రీమంతుడు వెళ్ళాడు.
1: ఎ రిచ్ మ్యాన్ వెంట్
0: అస్ట్రాలజర్ దగ్గరికి.
1: దే కన్సల్టెడ్ అస్ట్రాలజర్.
0: అంతా బాగా చెప్తున్నాడని అంత ప్రచారం జరిగింది.
1: బికాస్ దేర్ వైడ్ పబ్లిసిటీ అబౌట్ హిస్ ఫోర్కాస్ట్.
0: ఆ యొక్క ప్రచారం చేత రాజు కూడా అస్ట్రాలజర్ని తన యొక్క ప్యాలెస్ చూపించాడు.
1: బికాస్ ఆఫ్ వైడ్ పబ్లిసిటీ ఈవెన్ కింగ్ వాంటెడ్ టు కన్సల్ట్ అస్ట్రాలజర్.
0: ఈ అస్ట్రాలజర్ వచ్చాడు మంచి రాజుగారు పిలిపించాలనే అహంకారము.
1: బికాజ్ హీ వాస్ హైలీ ఈగోయిస్టిక్ సిన్స్ హీ వాస్
0: అస్ట్రాలజర్స్. అంతర్గుని కారు నుంచి తల వరకు పెద్ద అహంకారమే.
1: ఆల్ అస్ట్రాలజర్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఈగో ఫ్రమ్ టాప్ టు టో.
0: ఇంత తప్ప వాళ్ళకి వేరే ప్రాపర్టీ ఏమి ఉండదు.
1: దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ప్రాపర్టీ.
0: అహంకారమే శాశ్వత ప్రాపర్టీ వాళ్ళకి.
1: ఈగో ఈజ్ దేర్ పర్మనెంట్ ప్రాపర్టీ.
0: అక్కడికి పోయేటప్పటికి
1: వెన్ హీ హాస్ గాన్ దేర్
0: చూచాడు. జాతకం చూచాడు.
1: హస్ గాన్ త్రూ ఆల్ దాట్.
0: ఈ గర్వం చేత ఏ విధంగా చెప్పాలి ఏ విధంగా పలకాలి అనేటువంటి విజ్ఞానం శూన్యమైపోయింది.
1: హి హస్ నో కామన్ సెన్స్. హీ కుడ్ నాట్ టెల్ వాట్ ఈస్ టు బి టోల్డ్.
0: చూచాడు రాజా.
1: ఈ సా ద హారోస్కోప్ అండ్ సెడ్ ఓకే.
0: నీ కుమారులందరూ త్వరగానే చచ్చిపోతారన్నాడు.
1: యువర్ సన్స్ విల్ డై వెరీ సూన్.
0: రాజుకు కోపం వచ్చింది.
1: కింగ్ వాజ్ యాంగ్రీ.
0: వచ్చేసేసి ఇంత గర్వపోతా వీడు, నా కుమారులంతా త్వరలో చచ్చిపోతారంటున్నాడే అని అతను తీసుకుపోయి జైల్లో పెట్టమన్నాడు.
1: ద కింగ్ వాస్ ఫెల్ట్ లైక్ దిస్ హౌ ఇస్ దిస్ అస్ట్రాలజర్ సో ఈగోయిస్టిక్.

0: కానీ అది నిజమే.
1: Yes, it is true.
0: ఆ నిజమైన కూడాను చెప్పవలసిన రీతిలో చెప్పాలి.
1: If the truth has
0: you cannot always verbalize, but you can speak always verbalizingly.
1: Even the truth should be said in an acceptable way. You cannot always oblige.
0: ఇంకొక అస్ట్రాలజర్ ని పిలిపించాడు.
1: He summoned another astrologer.
0: నిజమా కాదా అని తెలుసుకోవడానికి.
1: He wanted to verify the truth.
0: ఆ అస్ట్రాలజర్ వినయంగా వచ్చాడు.
1: That astrologer came in on humility.
0: చూచాడు.
1: He saw the horoscope.
0: జాతకం చూచాడు.
1: He saw the horoscope.
0: మహారాజా,
1: ఓ కింగ్,
0: నీకు దీర్ఘకాలం జీవిస్తారు అన్నాడు.
1: యు విల్ లివ్ లాంగ్.
0: దానిని ఈ విధంగా మార్పు చెప్పి తెచ్చాడు.
1: హి జస్ట్ చేంజ్డ్ దిస్ వే.
0: మీరు దీర్ఘకాలం జీవిస్తారు అన్నాడు.
1: యు విల్ లివ్ లాంగ్.
0: అయితే మీరు జీవించినంత కాలం మీ పిల్లలు జీవించరు అన్నాడు.
1: హౌఎవర్ యువర్ చిల్డ్రన్ విల్ నాట్ లివ్ దట్ లాంగ్ యాజ్ యు లివ్.
0: ఇది కొంతవరకు అతనికి తృప్తికరంగా ఉంటుంది.
1: ఇట్ ఇస్ లిటిల్ బిట్
0: సాటిస్ఫైడ్. చెప్పే మాటల లోపలే ఉంటుంది అది మాధుర్యం.
1: ద స్వీట్నెస్ ఇన్ అవర్ టాక్.
0: మొదటి వచ్చినటువంటి వాడు, మీ పిల్లలందరూ చచ్చిపోతారు, నీవు చాలా కాలం ఉంటావు అన్నాడు.
1: ఫస్ట్
0: ఎంత కఠినంగా ఉంటాది చెప్పండి.
1: ఫస్ట్ అస్ట్రాలజర్ సెడ్ యువర్ సన్స్ విల్ డై సూన్, యు విల్ లివ్ లాంగ్.
0: కనుక ఉన్న సత్యమైనా కూడాను ప్రీతికరంగా కూడాను హితకరంగా కూడాను బోధించాలి.
1: దో ఇట్స్ ట్రూత్ ఇట్ హస్ టు బి కన్వేడ్ ఇన్ అక్సెప్టబుల్ స్వీట్ వే.
0: మనలో దోషం ఉంటుంటాది.
1: దేర్ ఇస్ మిస్టేక్.
0: ఇప్పుడు అక్కడ గుడ్డివాడు ఉంటాడు.
1: హియర్ ఇస్ ఎ బ్లైండ్ మ్యాన్.
0: అతన్ని మనము గుడ్డివాడు నిజమే.
1: He is blind man, it's true.
0: ఓ గుడ్డివాడా రా అంటే వాడికి చాలా కష్టం వేస్తుంది, కొంచెం బాధపడతాడు.
1: We can't say, oh, blind man, get up. He'll feel sad.
0: అట్టు కాకుండా దగ్గరికి వెళ్ళి, ఓ సూర్యదాసు రండి అంటే ఎంత ఆనందం
1: ఇస్తుంది.
0: కనుక పలకవలసిన పలుకులు కూడా చాలా మధురంగా ఉంటుండాలి.
1: అవర్ వర్డ్
0: ప్రీతికరంగా ఉంటుండాలి.
1: అవర్ వర్డ్ షుడ్ బి సాఫ్ట్.
0: ఆ ప్రీతికరం రావాలంటే హృదయంలో ప్రేమ ప్రారంభం కావాలి.
1: దేర్ షుడ్ బి లవ్ ఇన్ అవర్ హార్ట్, సో హస్ టు స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్.
0: కనుకనే ప్రేమను పెంచుకున్నటువంటి వాడే మానవుడు.
1: ఈజ్ ఓన్లీ ట్రూ హ్యూమన్ ఇఫ్ హి డెవలప్స్ లవ్.
0: ప్రేమ లేనటువంటి మానవుడు ప్రేతము.
1: And the man without love is a dead body, corpse.
0: కనుక మనం ప్రతిదానికి తొందరపాటు పడకూడదు.
1: So we should not be in a hurry for everything.
0: మనమే దైవం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని మనం దినదిన అభివృద్ధి గావించుకోవాలి.
1: Realize the feeling and the thought of divinity within you.
0: కనుక ఈనాడు కొత్త సంవత్సరము.
1: Today is a new year.
0: ఈశ్వర నామ సంవత్సరము.
1: Called ఈశ్వర.
0: సకలైశ్వర్య స్వరూపమైన సంవత్సరము.
1: It has got all forms of well.
0: దివ్యమైనటువంటి యొక్క హృదయానికి చేరినటువంటి సంవత్సరము.
1: ఇట్ ఇస్ రిలేటెడ్ టు ది డివైన్ హార్ట్.
0: కనుక ఈనాడు హృదయాన్ని ఏదో అంతో ఇంతో మాలిన్యంగా ఉంటే పరిశుద్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: లెట్ అస్ క్లెన్స్ అవర్ హార్ట్స్ ఇఫ్ ఇట్ హ్యాస్ డర్ట్ ఎ ఫ్రాక్షన్.
0: ఎట్ల దీన్ని పరిశుద్ధం చేసుకోవాలి?
1: We have to re-examine ourselves.
0: దైవ చింతన ఒకటి.
1: We should think of God.
0: సమాజ సేవ మరొకటి.
1: We should serve society.
0: ఈ రెండింటి ద్వారానే మన యొక్క చిత్తశుద్ధి కలుగుతుంది.
1: With these two, we can have pure
0: regard. దైవ ప్రేమను మనం సాధించినామంటే సర్వమును సాధించిన వారం అయిపోతాం.
1: If you win the love of God, you can achieve anything.
0: ఎందుకంటే నీ యందు కూడా నువ్వు ప్రేమ ఉంటుండాలి.
1: Because there is love within you.
0: ఆ ప్రేమను ప్రేమ నిమిత్తమై మనం ప్రార్థించాలి.
1: Love should be spent for love.
0: ఈ ఆత్మ స్వరూపులారా,
1: embodiment.
0: లోకములో అనేక మంది దైవాన్ని ప్రార్థిస్తుంటారు.
1: Many pray to God in this world.
0: కానీ దేనికోసం ప్రార్థిస్తున్నారు?
1: What for? They
0: pray. ప్రాకృతికమైన, భౌతికమైన, ప్రాకృతమైన కోరికలు సంసిద్ధి కావడం కోసం.
1: They pray to God for the fulfillment of mundane physical worldly desire.
0: అది కాదు సరైన జవాబు.
1: It's not the proper thing.
0: దేవుని ఎందుకోసం ప్రార్థిస్తున్నావు?
1: Why should you pray to God?
0: ఇవన్నీ కావాలని కాదు నేను కోరేది.
1: Not for these
0: things. ఆ దేవుని ప్రేమ కోసం నేను ప్రార్థిస్తున్నాను.
1: You should pray to God for the divine love, God's love.
0: ఆ దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనటువంటిది.
1: The divine love is permanent.
0: దేవుని యొక్క ప్రేమ అమరమైనటువంటిది.
1: Divine love is immortal.
0: దేవుని యొక్క ప్రేమ అఖండమైనటువంటిది.
1: Divine love is
0: అఖండ ప్రేమను కావాలని ప్రార్థిస్తున్నానని కోరాలి.
1: Pray to God for the infinite divine love.
0: ఇంకా దేవునికి రెండవ గుణము.
1: God has second attribute.
0: ఆనందమయుడు.
1: He is one of bliss.
0: సచ్చిత్ ఆనంద స్వరూపుడు.
1: He is embodiment of
0: God. భగవంతుని ప్రార్థిస్తున్నావు ఎందుకంటే ఆ ఆనందం నాకు పంచమని కోరుతున్నాను.
1: యూ ప్రే టు గాడ్ సో హస్ టు బి బ్లిస్ఫుల్ స్టే.
0: ఈ భౌతికమైన ఆనందాలు కాదు.
1: ఇట్స్ నాట్ ది వరల్డ్లీ హ్యాపీనెస్.
0: వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి.
1: వరల్డ్లీ హ్యాపీనెస్
0: కమ్స్ అండ్ గోస్. పాసింగ్ క్లౌడ్స్.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: కనుక పర్మనెంట్ క్లౌడ్ నాకు కావాలి.
1: ఐ వాంట్ ది
0: భగవంతుని ఎవరు ప్రార్థించినప్పటికీ నీ ప్రేమ కావాలి, నీ ఆనందం కావాలని ప్రార్థించిన వాడే నిజమైన భక్తుడు.
1: A true devotee is the one who prays to God like this.
0: Not
1: oh God, I want your love. I want your bliss.
0: వాడు భక్తుడే కాదు.
1: If he prays for worldly mundane things,
0: వచ్చిన వస్తాయి ఎట్టైనా మనకు తప్పింది కాదు.
1: You cannot escape from the contact.
0: వచ్చిన ఎంత కాలం ఉంటాయి?
1: How long they come?
0: ఇవి కాదు మనం కోరవలసింది.
1: It's not the one that you should.
0: నిత్యమైన సత్యమైన శాశ్వతమైనటువంటి యొక్క దీనిని మనం ఆశించాలి.
1: You should aspire for that which is permanent.
0: కనుక భక్తి అంటే భగవంతుని ప్రేమను కోరాలి.
1: డివోషన్ మీన్స్
0: భగవంతుని ఆనందాన్ని ఆశించాలి.
1: ప్రే ఫర్ లవ్ అండ్
0: దివ్యత్వాన్ని మనం ఆవిర్భవింపు చేసుకోవాలి.
1: యువర్ డివైన్ ఫీలింగ్స్ విత్
0: ఇన్ యు. ఆ దివ్యత్వం ఆవిర్భవిస్తే జగత్తంతా బ్రహ్మమయమే, జగత్తంతా ఆనందమయమే.
1: వెన్ వన్స్ ది డివినిటీ ఇస్ అవేకెన్డ్ విత్ ఇన్ యూ, ద హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ డివినిటీ.
0: కనుక జగత్తు యొక్క ఆనందాన్ని కోరిన వారం అయిపోతాం మనం.
1: డిజైర్ ఫర్ ద బ్లిస్ అండ్ హ్యాపీనెస్ ఆఫ్ ద వరల్డ్.
0: నీవు ఆనందాన్ని అనుభవించి ఈ ఆనందాన్ని తిరిగి అందరికీ పంచు.
1: Enjoy the bliss within you and share this bliss with everyone.
0: ఈ ఆనందం అనేటువంటి నేత్రంతో నీవు చూస్తే సర్వము ఆనందంగానే కనిపిస్తుంది.
1: And once you have that vision of bliss, everything
0: will be beautiful. ద్వేష నేత్రంతో చూస్తే జగత్తంతా ద్వేషంగానే మారిపోతుంది.
1: When you look to the world full of hatred, everything will be like that.
0: కనుక మొట్టమొదటి మీ దృష్టిని మార్చుకోండి.
1: ఫస్ట్ చేంజ్ యువర్ విజన్ ఆఫ్
0: యూ. సృష్టిని మార్చడానికి ప్రయత్నం చేయవద్దు.
1: యూ డోంట్ నీడ్ టు చేంజ్ క్రియేషన్.
0: సృష్టి భగవంతుని యొక్క సృష్టి,
1: ఇట్స్ గాడ్స్ క్రియేషన్.
0: దాన్ని ఎవరూ మార్చలేరు.
1: నో వన్ కెన్ చేంజ్.
0: కనుక నీ మార్చుకోవాల్సిన నీ దృష్టి.
1: వాట్ యూ హావ్ టు చేంజ్.
0: ఏ దృష్టిని మార్చుకోవాలి? ఈ పాడు దృష్టి, పీడ దృష్టి, చెడ్డ దృష్టిని నీవు నిర్మూలం గావించుకుని ప్రేమ దృష్టి, శాంత దృష్టి, సహన దృష్టి, ఆనంద దృష్టిని పెంచుకోవాలి.
1: యూ షుడ్ చేంజ్ యువర్ బ్యాడ్ లుక్స్. యూ షుడ్ చేంజ్ యువర్ వికెట్ లుక్స్. యూ షుడ్ చేంజ్ యువర్ బ్యాడ్.
0: అప్పుడు జగత్తంతా కూడా నువ్వు అదే రూపంగా రూపొందుతుంది.
1: దెన్ వన్స్ దే టర్న్ గుడ్, ద హోల్ వరల్డ్ వుడ్.
0: నీవు రెడ్ గ్లాసెస్ వేసుకో, జగత్తంతా రెడ్ గా కనిపిస్తుంది.
1: దెన్ వన్స్ యూ పుట్ ఆన్ రెడ్ గ్లాసెస్,
0: నీవు బ్లూ గ్లాసెస్ వేసుకో, జగత్తంతా బ్లూ గా కనిపిస్తుంది.
1: ఇఫ్ యూ వేర్ బ్లూ గ్లాసెస్, ద హోల్ వరల్డ్ లుక్స్ బ్లూ.
0: కనుకనే నీ యొక్క హృదయము ప్రేమమయమైనప్పుడే నీ దృష్టి బ్రహ్మమయంగా మారిపోతుంది.
1: దెన్ వన్స్ యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్, ద హోల్ యూనివర్స్ వుడ్ బికమ్ బ్రహ్మన్.
0: కనుకని సర్వులు బ్రహ్మమయంగా మనం భావించాలి.
1: కన్సిడర్ ఎవ్రీవన్ యాస్ ది
0: డివైన్. ఎవరు మనకు విరోధులు లేరు.
1: దేర్ నో ఎనిమీస్ ఫర్
0: ఎవరు మనకు దేశులు కారు.
1: వి డోంట్ నీడ్ హేట్ ఎనీబడీ.
0: అందరూ నా స్వరూపులే.
1: ఆల్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
0: స్వరూపులే.
1: ఆల్ ఆర్ ఫార్మ్స్
0: ఆఫ్ గాడ్. ఆ భావాన్ని దినదిన అభివృద్ధి గావించుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ ద కన్విక్షన్.
0: ఎన్ని సంవత్సరం మనం చేసినప్పటికీ ఈ విశాల హృదయం మనకు రావటం లేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ ఇయర్స్ ఆఫ్ డివోషన్, వి డోంట్ డెవలప్ దట్ బ్రాడ్ ఫీలింగ్.
0: విశాల హృదయమే లైఫ్.
1: The broad feelings is the
0: life. Sankuchita hrudayame chaavu.
1: The narrow mindedness is death.
0: Kanukane contraction love anetundi chaavu. Expansion love is life.
1: Contraction of love is death. Expansion of love is life.
0: Kanuk expansion love. విశాలమైనటువంటి యొక్క ప్రేమను పెంచుకోవాలి.
1: ఎక్స్పాన్షన్ ఆఫ్ లవ్.
0: ఎవరైనా ఏమని అనుకోని
1: దట్ ఎనీ వన్ థింగ్
0: ఐ కేర్ చేయనక్కర్లేదు.
1: డోంట్ బి బాదర్డ్.
0: ఎందుకు మనలో దోషం లేదు?
1: దేర్ ఇస్ నో మిస్టేక్.
0: మనం మంచి మార్గంలో పోతున్నాం.
1: ఐఎమ్ స్టడీ ఇన్
0: భయం ఎందుకు?
1: దెన్ వై షుడ్ యూ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడీ.
0: దీనికి భయపడనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫియర్.
0: మనం ధైర్యంగా ఉంటుండాలి.
1: Have all courage.
0: ఎప్పుడు ధైర్యం వస్తుంది?
1: When can you be courageous?
0: మంచి పని చేసినప్పుడే మనకు ధైర్యం వస్తుంది.
1: When you do good deeds, you'll be courageous.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: so embodiments of love,
0: మీరందరూ కూడా ప్రేమను పెంచుకోండి.
1: Develop love, grow love.
0: ఈ క్షణభంగురమైనటువంటి ప్రేమ కాదు మనకు కావాల్సింది.
1: Not momentary love.
0: శాశ్వతమైనటువంటి ప్రేమ కావాలి.
1: ఆ
0: సత్యమైన ప్రేమ మనకు కావాలి.
1: That love which is truth.
0: అది ఏ శాశ్వతంగా ఉంటుంది? అదే అమృతత్వము. అదే అమృతత్వము.
1: That love is immortal. That is permanent.
0: ప్రేమ ముదిత మన

0: మనసు కారణమన్నిటికీ మానవుండ.
1: వన్ మే చాంట్ ద వేదిక్ టెక్స్ట్, వన్ మే కంపోజ్ ద పోయట్రీ, వితౌట్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ హీ రూయిన్స్ హిమ్సెల్ఫ్. ద మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ ఓ మ్యాన్.
0: భారతీయ వాంగ్మయము కేవలము అంధవిశ్వాసమని వాదించిన వారలకు సహేతుకమైన సమాధానమిచ్చి సంతృప్తిపరిచినటువంటి యొక్క దివ్య దర్శనములే షడ్ దర్శనములు.
1: దోస్ దట్ టేక్ ద కల్చర్ ఆఫ్ భారత్ యాజ్ బ్లైండ్ belief was negated by texts called shaddarshanas with all reasoning.
0: Vedamulaku oka vidhamaina arthamulu maatrame kaaka vivida vidhamulaga arthamulanu bodhinchi vishwaniki andinchinatvanti yokka divya sutramule shaddarshanamulu.
1: Veda explains in one way one meaning to a word, but different shades of meanings are explained by the shaddarshanas.
0: Veda gnanamunu vipulamga vivarinchi jagattunaku vijnana tattvamunu vijrumbimpa chesinatuntive ee shaddarshanamulu.
1: Shaddarshanas are those that explain Vedic literature in detail and has spread the waves of wisdom in the entire universe.
0: Avishwasamu antardarshanamu vedam ee moodu sutramule ee darshana kattalaku pradhanamaitvanti mukhya sutramulaga yerpadinavi.
1: These three main principles of shaddarshanas are the inner vision, the veda, and the avishwasa, the lack of faith.
0: భూత భవిష్యత్ వర్తకాలములను మారినటువంటి సత్యాన్ని విషయతత్వాన్ని ప్రపంచములకు అందించి మానవత్వంలో ఉండినటువంటి యొక్క బలహీనతను భయమును సంశయమును దుఃఖమును దూరము గావించినటువంటిది ఈ షడ్దర్శనములు.
1: ఆల్ థింగ్స్ రిలేటెడ్ టు ద పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ఆర్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ. And the reasons for fear, the doubt and the misery have been explained and solved by the shaddarshanas.
0: Vishwamunaku yoga kshemamunu prabodhinchi yoga kshema margamunu kodanu andinchi manavattvamulo malinyamu lekunda nirmoolamu gavinchi nirmalatvanni andinchinatvanti yokka divya sutramule ee shaddarshanamulu.
1: Shaddarshanas are those that have taught us the safety and security, welfare and all the dirt in the human life is removed, and thereby the pure nature of the human quality is explained.
0: Vedamu vedantamu vedagnuru tarbulu kudanu okkate aneetvanti yokka ekatvanni prabodhinchi divyatvanni prakatimpa chesinatvantidi ee shaddarshanamule.
1: Shaddarshanas are those that taught the Veda and the end of Veda and also the knower of Veda and explain the divinity in full.
0: ఈ అన్ని విధములైనటువంటి ప్రబోధనకు ప్రచారములకు పవిత్రతకు వివేక విజ్ఞానములకు మూల కారణము మనసే.
1: For all the discrimination, intellect and intelligence, it is the mind that is responsible.
0: ఈ మానసిక తత్వాన్ని అర్థం చేసుకునే నిమిత్తమై ఏకత్వంలోని అనేకత్వాన్ని విభజించి అనేకత్వం నుండి ఏకత్వానికి మానవుని కొనిపోయేటువంటి రాజమార్గమే ఈ యొక్క షడ్దర్శనములుగా రూపొందినవి.
1: షడ్దర్శనస్ ఆర్ దోస్ దట్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ ద నేచర్ ఆఫ్ ద మైండ్ అండ్ విల్ టేక్ అస్ టు యూనిటీ అవుట్ ఆఫ్ డైవర్సిటీ.
0: ఇవియే న్యాయ వైశేషిక సాంఖ్య యోగ పూర్వమీమాంస ఉత్తర మీమాంసములని ఆరు.
1: దీస్ షడ్దర్శనస్ ఆర్ న్యాయ వైశేషిక సాంఖ్య పూర్వమీమాంస అండ్
0: యోగ
1: యోగ పూర్వమీమాంస అండ్ ఉత్తరమీమాంస.
0: మొదటిది న్యాయం.
1: ద ఫస్ట్ షడ్దర్శన ఇస్ న్యాయ.
0: ఈ మిగిలినటువంటి యొక్క ఐదు దర్శనములు కూడాను ఈ న్యాయమే ప్రాణము.
1: ఫర్ ద రిమైనింగ్ ఫైవ్ షడ్దర్శనస్ ద న్యాయ ఈజ్ ద లైఫ్.
0: మానవుని యొక్క సానుభూతిని సమరసాన్ని ఏకత్వాన్ని గుర్తించినటువంటి మానవుని యందు మాత్రమే ఈ న్యాయము స్వేచ్ఛ ఆనందము లభ్యమవుతుంది.
1: దిస్ న్యాయ కుడ్ బి రియలైజ్డ్ ఇన్ మ్యాన్ హూ హాస్ గాట్ దిస్ టాలరెన్స్ ఈక్వాలిటీ ఫ్రీడమ్.
0: అనగా న్యాయతత్వం అనేటువంటిది కేవలము కొన్ని ప్రమాణములపైన ఆధారపడి ఉన్నది.
1: మీనింగ్ న్యాయ జస్టిస్ ఈస్ బేస్డ్ ఆన్ సర్టన్ మెజర్స్.
0: విషయమును వివరించవలనన్నను వస్తువులను ప్రకటించవలనన్నను దీనికి కూడాను కొన్ని ప్రమాణములు అత్యవసరము.
1: టు ఎక్స్ప్లెయిన్ ద మ్యాటర్ క్లియర్లీ అండ్ ఆల్సో టు మెజర్ ద ఆబ్జెక్ట్స్ వీ నీడ్ సర్టన్ స్టాండర్డ్.
0: మానమనగా కొలత.
1: ఇట్ ఈస్ మెజర్.
0: ప్రామానగా ముందు.
1: ప్రా మీన్స్ ఎర్లియర్.
0: దేనిని మనం విచారించవలనన్నను దీనికి ముందు ఒక విధమైనటువంటి ఒక ప్రమాణం మనకు అవసరం.
1: టు ఎంక్వైర్ ఎనీథింగ్ వీ నీడ్ ఎ స్టాండర్డ్ ఎ మెజర్.
0: కొలత బద్దు చేత కొన్ని వస్తువులను బట్టలను ఇత్యాది కొన్ని నియమితమైనటువంటి యొక్క వస్తువులను మాత్రమే దీనితో కొలత వేయవచ్చును.
1: విత్ దిస్ మెజర్ ఆఫ్ ద స్కేల్ వీ కెన్ సర్టన్లీ మెజర్ ద క్లాత్ అండ్ సర్టన్
0: పదార్థములకు ఒక కొలత.
1: ఫర్ ద మెటీరియల్ ఎ మెజర్.
0: విషయములకు ఒక కొలత.
1: అండ్ ఆల్సో ద మెజర్
0: విజ్ఞానములకు ఒక కొలత.
1: మెజర్ ఫర్ నాలెడ్జ్.
0: విజ్ఞానములకు ఒక కొలత.
1: నాలెడ్జ్ ఫర్
0: ప్రజ్ఞానములకు ఒక కొలత.
1: నాలెడ్జ్ ఫర్ గుడ్
0: నాలెడ్జ్ కొలత.
1: దేర్ ఇస్ ఎ మెజర్ ఈవెన్ ఫర్ ఇగ్నోరెన్స్.
0: అన్నిటికీ ప్రమాణము అత్యవసరం.
1: ఫర్ ఎనీథింగ్ మెజర్ ఇస్ నెసెసరీ.
0: ఈ ప్రమాణము లేక ఒక వస్తువును కాని విషయమును కాని వ్యక్తిని కాని మనము మంచి చెడ్డలుగా నిర్ణయించలేము.
1: వీ కెనాట్ డిసైడ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్ ఎనీ మెటీరియల్ ఆఫ్ ఎనీ ఇండివిజువల్ వితౌట్ మెజర్.
0: ఈ అన్ని ప్రమాణములు కూడాను మనస్సుపైనే ఆధారపడి ఉంటున్నవి.
1: ఆల్ మెజర్స్ రెస్ట్ ఆన్ మైండ్.
0: కనుక ఈ ప్రమాణములు నాలుగు విధములుగా ఉంటున్నవి.
1: దర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ మెజర్స్.
0: ఒకటి ప్రత్యక్ష ప్రమాణము.
1: వన్ ఈజ్ ద డైరెక్ట్ ప్రూఫ్.
0: రెండవది అనుమాన ప్రమాణము.
1: దెన్ ద ప్రూఫ్ బేస్డ్ ఆన్ డౌట్.
0: మూడవది ఉపమాన ప్రమాణము.
1: దెన్ స్టాండర్డ్ ఆన్ సిమిల్ ఎగ్జాంపుల్.
0: నాలుగవది శబ్ద ప్రమాణము.
1: దట్ ఈస్ ద స్టాండర్డ్ బేస్డ్ ఆన్ సౌండ్.
0: ఈ నాలుగు ప్రమాణములు కూడా చేతను మానవుని యందుండేటువంటి సర్వ సంశయములు కూడా నివారణ గావించి
1: దీస్ మెజర్స్ విల్ సర్టన్లీ సాల్వ్ సర్టన్ డౌట్స్.
0: మానవత్వం యొక్క విశిష్టతను గుర్తింపజేసి
1: విల్ మేక్ us realize the significance of human life.
0: సత్యస్వరూపాన్ని నిరూపణ గావించి
1: అండ్ ఇట్ ప్రూవ్స్ ద ట్రూ ఫామ్.
0: మానవత్వాన్ని సార్థకం గావిస్తూ వచ్చినది ఈ న్యాయము అనేటువంటి దర్శనం.
1: దిస్ దర్శన న్యాయ విల్ మేక్ ది హ్యూమన్ లైఫ్ సీక్రెట్.
0: మొదటిది ప్రత్యక్షము.
1: The one, the direct proof.
0: ఈ ప్రత్యక్షమనగా ఏమిటి?
1: What do you mean by direct proof?
0: కేవలం ఇంద్రియ గోచరమైనటువంటిది ప్రత్యక్షమని భావిస్తున్నాము.
1: We take it the direct proof which you are able to see with the naked eye.
0: కంటితో చూచినటువంటిది ప్రత్యక్షము.
1: That which you see with the eye is direct.
0: చెవితో విన్నటువంటిది ప్రత్యక్షము.
1: That which you listen to is direct.
0: చేతితో చేసినటువంటిది ప్రత్యక్షము.
1: What you do with the hands is direct.
0: కాని ఈ ఇంద్రియములు కొన్ని విధమైన వ్యాధులతో కూడటం చేత ఈ ప్రత్యక్షము సరైన యొక్క ప్రమాణము కాదు.
1: As these organs have got their own limits, they are not direct proofs.
0: కన్ను.
1: Eye.
0: కన్ను చూచినది.
1: Eye sees.
0: కానీ ఇది నలుపు తెలుపు ఎరుపు అని నిర్ణయిస్తూ వచ్చింది.
1: It decides white, red, black.
0: ఈ ప్రమాణము సత్యమని ఏ రీతిగా చెప్పవచ్చు?
1: How do you decide that it is true?
0: ఈ ఇంద్రియముల లోపల మనస్సు ఆవరించి ఈ మనస్సు యొక్క ఇష్ట అయిష్టముల ద్వారా ఈ యొక్క దీనిని నిర్ణయించడానికి పూనుకుంటుంది.
1: ఇట్ ఈస్ ద మైండ్ దట్ ఎన్కేసెస్ ఆల్ ద సెన్సెస్ అండ్ ప్రూవ్స్ అండ్ డిసైడ్స్.
0: ఇంతే కాక ఈ ఇంద్రియము కూడాను కొన్ని రోగములతో పీడింపబడుతుంది.
1: ఈవెన్ ది సెన్సెస్ హావ్ దేర్ ఓన్ లిమిటేషన్స్.
0: ఈ కనుదృష్టి ఆరోగ్యముగా ఉండినప్పుడు నలుపు నలుపు, తెరుపు తెరుపు, ఎరుపు ఎరుపు, పసుపు పసుపుగా కనిపిస్తుంది.
1: సో లాంగ్ ద ఐ సైట్ ఇస్ పర్ఫెక్ట్, వైట్ అపియర్స్ వైట్, బ్లాక్ అపియర్స్ బ్లాక్, యెల్లో అపియర్స్ యెల్లో.
0: మనలో ఒక జాండీస్ తగిన బయలుదేరినప్పుడు కన్ను పచ్చగా పసుపు పచ్చగా మారుతుంది.
1: When we are afflicted by jaundice, everything appears yellow.
0: చూచినవన్నీ ఇప్పుడు పచ్చగానే ఉంటుంటాయి.
1: All that you see appear yellow.
0: ఇది ఎట్లా ప్రత్యక్ష ప్రమాణం?
1: How do you call it? Direct proof.
0: రోగముతో కూడినటువంటి ఒక నేత్రంతో చూచినటువంటివన్నీ ఇప్పుడు ప్రత్యక్షమవుతాయా?
1: Do you call it a direct proof? When you see with the eye afflicted with all the senses.
0: ఇంద్రియములన్నీ కూడాను కేవలము మన ప్రభావముతో కూడినటువంటివే.
1: Therefore all senses are affected by mind.
0: ఇంకా నోటితో రుచి చూచినటువంటిది ప్రత్యక్షము.
1: You say that what you taste is
0: direct. నేను తిన్నాను, రుచి చూచాను, ఇది సత్యము అని వాదించవచ్చును.
1: You may argue, I have eaten, I have tasted, and you may argue so.
0: ఇది కూడాను ప్రత్యక్ష ప్రమాణము కాదు.
1: This is also not direct proof.
0: ఎట్లా?
1: How?
0: నీకు ఆరోగ్యముగా ఉండినప్పుడు తీపు తీపి, కారము కారము, చేదు చేదుగా ఉంటుంది.
1: When you are healthy, sweet will be sweet and hot will be hot, bitter will be bitter.
0: నీలో మలేరియా ఫీవర్ ఏగిన వచ్చిందంటే ఈ యొక్క నాలుక తీపును కూడాను చేదుగా రూపొందింపజేస్తుంది.
1: When you suffer from malaria, the tongue will make the sweet also taste bitter.
0: ఇది ప్రత్యక్షమని ఏ రీతిగా నీవు వాదించగలవు?
1: Then how do you consider it a direct proof?
0: లడ్డు తీయగనే ఉన్నది కాని నీవు చేదంటున్నావు.
1: The laddu is sweet but you call it bitter.
0: ఇది ఈ సమయమునందు పదార్థాన్ని కూడాను ఒక ప్రమాణంగా రూపొందింపజేసుకోవాలి.
1: Then we should take the measure, the standard of the material also.
0: ఇంద్రియ ప్రమాణమే కాకుండా పదార్థ ప్రమాణమును కూడాను మనం విచారించాలి.
1: Not only the standard of the senses, we should also take the measure.
0: ఇంద్రియ చేదుని చెప్పినటువంటిది పదార్థాన్ని విచారిస్తే అది తీయగా ఉంటుండాలి.
1: When you view from the standpoint of the sense, it
0: కనుక ఇది ప్రమాణమునకు సరైన ఆధారము కాదు.
1: Therefore, it is no basis for a standard.
0: ఇంకా మూడవది ఏమనగా,
1: the third one,
0: పాలను ప్రత్యక్షంగా చూస్తున్నాము.
1: You see the milk directly.
0: ఈ పాలలో కొంచెం మజ్జిగ తోడంత వేసినప్పుడు పెరుగుగా మారిపోతుండాలి.
1: When you just drop little curd, it curdles into curd.
0: ఇది ప్రత్యక్షమే.
1: This is direct.
0: పాలు పెరుగుగా మారిపోయింది.
1: Milk has become curd.
0: పెరుగును మనము మధ్యన చేసినప్పుడు ఇది వెన్న తేలుతుండాలి.
1: When you churn curd, you get butter.
0: వెన్నను మనం కాచినప్పుడు నెయ్యిగా మారుతుండాలి.
1: When you boil butter, you get ghee.
0: ఈ నెయ్యి, వెన్న, మజ్జిగ, పెరుగు అన్ని పాలలోనే ఉంటున్నాయి.
1: ఘీ, బటర్, కర్డ్ ఆర్ ఆల్ కంటైన్డ్ ఇన్ మిల్క్.
0: కానీ వివిధ మార్పుల చేత, వివిధ కర్మల చేత, వివిధ కాలములో వేరువేరుగా రూపొందుతూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ టైమ్స్, బికాస్ ఆఫ్ డిఫరెంట్ ప్రాసెసెస్ వీ డూ.
0: కానీ ప్రత్యక్షం కాదని చెప్పడానికి వీలు కాదు.
1: బట్ వీ కెనాట్ నెగేట్.
0: ఇది ప్రత్యక్షమే.
1: దిస్ ఇస్ డైరెక్ట్.
0: పాలు పెరుగుగా మారింది.
1: మిల్క్ హెస్ బికమ్ కర్డ్.
0: పెరుగు వెన్నగా మారింది.
1: The curd gave to
0: butter.
1: Butter became ghee.
0: ఇది దేనిలోన తిరిగి మన చేరదు.
1: This ghee will not become anything else later.
0: మజ్జిగ నుంచి వచ్చినటువంటి యొక్క వెన్ననే,
1: the butter that came out of buttermilk,
0: ముక్కలు చేసి తిరిగి మజ్జిగలో వేస్తే కూడా మజ్జిగతో కలవదు.
1: The butter will never mix up with the buttermilk.
0: పాలలో వేసినా కరగదు.
1: It will not dissolve even if it is
0: ఉంటుంటాయి.
1: It remains as it is.
0: ఎక్కడ నుంచి వచ్చింది ఇది?
1: వేర్
0: పాల నుంచే వచ్చింది, పెరుగు నుంచే వచ్చింది, మజ్జిగ నుంచే వచ్చింది. తిరిగి వాటితో ఇది చేరటం లేదు.
1: దిస్ బటర్ కేమ్ అవుట్ ఆఫ్ మిల్క్, కేమ్ అవుట్ ఆఫ్ కర్డ్, కేమ్ అవుట్ ఆఫ్ బటర్ మిల్క్, బట్ ఇట్ విల్ నెవర్ గెట్ డిజాల్వ్డ్.
0: దీనినే న్యాయ మీమాంస అని కూడా చెప్పవచ్చు.
1: దిస్ ఆల్సో కెన్ బి సెడ్ న్యాయ మీమాంస.
0: అనగా మీమాంసం అనగా,
1: మీమాంస మెంట్
0: ఏ మాంసమో కాదు.
1: Is no meat anyway.
0: వస్తువు యొక్క చివరి నిష్కర్షణ మీమాంసము.
1: ది ఎండ్ what you arrive at in discussion is mimamsa.
0: Neyi poorthi ainatundi katta kanipati amsamu.
1: Ghee is the final stage.
0: Neyi ni manam em cheyagalamu?
1: What can you do? What can you do with the ghee? You must partake. Neyi
0: maro antyamu ledu.
1: It has no further end.
0: Pala yokka antyamu neyye.
1: The end of the milk is ghee.
0: Ade chivara nishkarshane mimamsam annaru.
1: The final stage is mimamsa.
0: Kanukane ee nyayamu ainatundi ప్రత్యక్ష ప్రమాణం మాత్రమే మనం ప్రధానంగా తీసుకోవటం, ఇది కొంతవరకు కూడాను సాధ్యమవుతుంది.
1: Therefore in this న్యాయ to take the direct proof as reality is acceptable to certain extent.
0: ఈ న్యాయ సూత్రములను గౌతముడు దీనిని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: The principles of న్యాయ are explained by Gautama.
0: న్యాయ శాస్త్రములకు కర్త గౌతముడు.
1: The one who taught this న్యాయ
0: సూత్రములకు అన్నిటికూడను దీనికి మరొక పేరు గౌతమ సూత్రము అని కూడాను మరొక పేరు.
1: This is another name, Gautama Sruta.
0: ఇది మహనీయులు అనేక తపస్సులు చేసి అనేక విధముల విచారణ సలిపి ప్రచార ప్రబోధములు సలపడానికి పరిశోధనలు కూడా సలిపి ప్రమాణములు కూడా విశ్వసించి ఈ విధమైనటువంటి నిర్ణయానికి వచ్చారు.
1: The saints and seers, after undertaking penance for a long time, after deep process of inquiry and investigation, they arrived at these conclusions.
0: ప్రమాణకర్తలు ఆనాటి పరిశోధన కర్తలు ఈనాటి యొక్క కర్తలకు పోలికనే లేదు.
1: There is no comparison between those people that investigated, experimented, and those present.
0: Anadi yokka parishodhana maharshulanta kodanu kevalamu manasunu daati.
1: Those that investigated in those times have crossed the mind.
0: Dani taruvata unnatamainti manasunu super mind nu daati.
1: They crossed even super mind.
0: Aa super mind taruvata kodanu higher mind nu daati.
1: They crossed even the higher mind.
0: ఆ హయర్ మైండ్ నుంచి కూడాను ఇల్యూమినేటెడ్ మైండ్ అని దాటి
1: ఫ్రమ్ హయర్ మైండ్ దే క్రాస్ ది ఇల్యూమినేటెడ్ మైండ్
0: ఓవర్ మైండ్ ను కూడా దాటి
1: దే క్రాస్ ఈవెన్ ఓవర్ మైండ్
0: వారు విశిష్టమైనటువంటి ఒక దివ్యత్వాన్ని వారు దర్శించగలిగారు.
1: దే కుడ్ విజువలైజ్ ది సిగ్నిఫికెంట్ డివినిటీ.
0: ఈనాటి వైజ్ఞానికులు
1: ద మోడర్న్ సైంటిస్ట్
0: కేవలం లో మైండ్ నందే ఉంటుంది.
1: They remain in the low mind.
0: ఈ విశిష్టమైనటువంటి ఒక దివ్యత్వాన్ని అర్థం చేసుకోలేక
1: not able to understand significant divinity.
0: ఆనాటి ఋషులు కూడాను కనిపెట్టలేనటువంటి విషయాలను ఈనాడు మేము కనిపెట్టాము అని అహంకారంతో దొర్రవీగుతున్నారు.
1: They pride themselves declaring that they could discover those which could not be done by the earlier saints.
0: ఆనాడు ఋషులు కనిపెట్టలేనటువంటివి కాదు ఈనాడు మీరు కనిపెట్టిండేది.
1: You have not discovered anything new which you haven't.
0: ఆనాడు ఋషులు ఇవన్నీ కూడాను వ్యర్థమైనటువంటివి ఇవన్నీ కూడా లో క్లాస్ కు చెందినటువంటివి అని దానిని వదిలిపెట్టడంటివన్నీ కూడా ఈనాటి వైజ్ఞానికులు కనిపెడుతున్నారు.
1: ద సెయింట్స్ లెఫ్ట్ దెమ్, దే కన్సిడర్ దెమ్ వేస్ట్ఫుల్ అండ్ దే ఆర్ పిక్డ్ అప్ బై ద మోడర్న్ సైంటిస్ట్.
0: ఈనాటి వైజ్ఞానికులు కనిపెట్టేటువంటి యొక్క సమస్తము జ్ఞాన స్వరూపములు కూడా అన్ని ప్రాకృతమైనటువంటివి.
1: ద మోడర్న్ సైన్స్ trying to discover the worldly things.
0: పదార్థములతో కూడినటువంటివి.
1: That's full of matter.
0: కానీ ఆనాటి వైజ్ఞానికులు కనిపెట్టినటువంటి పదార్థముతో చేరినటువంటివి.
1: But the scientists of those days has got the spiritual content.
0: కనుకనే ఈనాటి వైజ్ఞానికులు
1: so modern scientists
0: ఆనాటి మహర్షులు కనిపెట్టినటువంటి వాటినంతా కూడాను
1: what all that is discovered by science
0: విశ్వసించలేకపోతున్నారు.
1: They're not able to believe.
0: వీరు విశ్వసించినా విశ్వసించలేకపోయినా కూడాను ఇవి పరమ సత్యములే.
1: Whether you believe it or not, they are true, perfect truth.
0: ee alpamainaatundi gnanamunike ahankara padi
1: you pride yourself because of this low wisdom.
0: Meer atma tattvainaku daivatvani kudanu vismaristunnaru.
1: You forget even this, that self which is the divinity.
0: Science cheddadi kaadu.
1: Science is not bad.
0: Science bhagavantuni vismarinchalekapoledu.
1: Science has not denied God.
0: Kontha mandi scientist matram anti god ga untunnaru.
1: Only some scientists take it that way.
0: Kani science anti god kaadu.
1: Science is never anti god.
0: Ee vidyarthulu chakkaga gurtinchali.
1: This scientist should know clearly.
0: Kontha mandi alpa buddhi kaligina vare ee vidhamainatundi oka anti god ga roopondutuntaru.
1: Only people consider it as anti god.
0: Miniguru puvu untundi.
1: Here is a glow worm.
0: Idi చీకటి లోపల నాకంటే ఇంకా గొప్ప వెలుతురైనటువంటి వారు లేరు ఈ లోకంలో అని వెర్రవీగుతుందట.
1: దీస్ గ్లో వర్మ్స్ ప్రైడ్ దెమ్సెల్వ్స్ బికాజ్ దే ఆర్ బ్రైట్ ఇన్ ద నైట్.
0: సూర్యుని ముందు ఈ మిడుగురు పువ్వు ఎంత?
1: బిఫోర్ ద సన్ లైట్ వాట్ ఆర్ దే ఆఫ్టర్ ఆల్.
0: అట్లనే ఈ విజ్ఞానవంతులైనటువంటి మహర్షుల యొక్క దృష్టి లోపల ఈ అజ్ఞానంతో కూడినటువంటి వైజ్ఞానికుల యొక్క దృష్టి ఎంత చిన్నది.
1: బిఫోర్ ద విజ్డమ్ ఆఫ్ దోస్ సెయింట్స్ హౌ ఫ్రాక్షనల్, హౌ డిసిమల్ ఇస్ ద నాలెడ్జ్ ఆఫ్ సైంటిస్ట్. దట్ జస్ట్ లైక్ గ్లో వర్మ్స్.
0: కానీ ఆనాటి వైజ్ఞానికుల యొక్క ఈ తత్వము సూర్య ప్రకాశం వంటిది.
1: దిస్ నాలెడ్జ్ ఆఫ్ ది సైంటిస్ట్ ఆఫ్ దోస్ టైమ్స్ ఈక్వల్ టు ది ఎఫల్జెన్స్ ఆఫ్ సన్.
0: కనుక విచారణ చేత ఇంద్రియములను మాత్రమే లక్ష్యంగా ఉంచుకొని ఇది ఏ ప్రత్యక్ష ప్రమాణం అనుకోవటము ఇది పెద్ద అజ్ఞానమే.
1: దేర్ఫోర్ విత్ ఆల్ ద ఎంక్వైరీ టు లిమిట్ అవర్ నాలెడ్జ్ టు ది సెన్సెస్ ఇస్ ప్యూర్ ఇగ్నరెన్స్. We should inquire.
0: Kevalam yantra parishodhana kaadu.
1: Not merely mechanical.
0: Mantra parishodhana kaadu.
1: Not inquiry, machine.
0: Hrudaya parishodhana.
1: We have to investigate with heart.
0: Ee hrudaya parishodhane nijamaina pramanam.
1: Inquiry with the heart is the true standard.
0: Yantra parishodhane alpa pramanam.
1: The inquiry with the machine is low.
0: యంత్రమేమైనా చెడిపోయినా ప్రమాణమే చెడిపోతుంది.
1: If the machine is spoiled, you lose the reserve.
0: ఈ యంత్రములంతా ఎవరు సృష్టించినటువంటివి?
1: Who discovered the machine?
0: కేవలం మానవ కల్పితమైనటువంటివి.
1: They are just.
0: ఈనాడు మీకు అందరికీ బాగా తెలుసును.
1: Today you know well.
0: ఈ కంప్యూటర్స్ అంతా కూడా అనేక మంది వైజ్ఞానికులు దీన్ని సృష్టిస్తున్నారు.
1: Many scientists have discovered the
0: computer. ఈ కంప్యూటర్ అనేది ఎలాంటిది?
1: What sort of a thing is computer?
0: కేవలం ఒక రబ్బిష్ వంటిది.
1: It is rubbish.
0: పైన బియ్యం వేస్తే కింద బియ్యం పిండి వస్తుంది.
1: If you keep the rice, you get the rice flour.
0: పైన బేడలు వేస్తే బేడలు పిండి వస్తుంది.
1: If you keep the dal there, you get the flour below.
0: వేస్తే అలాంటిది వస్తుంది కింద.
1: As you keep the material, so you get.
0: కాబట్టి ఈ సైంటిస్ట్ ఏ విధమైనటువంటి అడ్జస్ట్ చేస్తే ఆ విధమైనటువంటి రీతిగా ఫలితం వస్తుంది.
1: Therefore, scientists get the result depending upon the feeding that your computer.
0: ఏమైనా కొంత పొరపాటు జరిగినా.
1: If there is any mistake in feeding at the computer.
0: అంతా ప్రమాదమే, ప్రమాణం కాదు.
1: Everything is danger, no results.
0: ఈ కంప్యూటర్ లో మార్క్స్ అంతా కూడా రిజల్ట్స్ తెలిపేటువంటి కొన్ని కంప్యూటర్స్ లో పాస్ అయిన వాళ్ళను ఫెయిల్ గాను ఫెయిల్ అయిన వాళ్ళను పాస్ గాను తెలుపుతుంటాయి.
1: The results announced by the computer sometimes declared fail those who passed. And vice versa.
0: ఈ యంత్ర ప్రమాణములంతా కూడా అల్ప ప్రమాణములే.
1: Therefore, the standard of the machine is low.
0: కానీ రాసినటువంటి వాడి యొక్క హృదయ ప్రమాణము సత్యమైన నేను పాస్ అవుతాను, నేను తప్పక పాస్ అవుతాను అని ఆ విశ్వాసమే అతని పాస్ సాధిస్తుంది.
1: Therefore, the one who has written the examination, the standard of the heart is true one.
0: కనుకనే ఈ మూర్ఖ ప్రమాణాలంతా కూడా అభివృద్ధి అయిపోతూ వస్తున్నాయి.
1: We find these foolish standards on the rise.
0: దీని అన్నిటికీ మనసే కారణము.
1: For all this mind is responsible.
0: దీనిని తిరుత్తుండాళ్వారు కూడా చెప్పాడు, మనసుకు మనం కారణం.
1: తిరుత్తుండాళ్వార్ సెట్ ఫర్ ద మైండ్.
0: సర్వమునకు స్వామి కారణమే. సర్వమునకు స్వామే కారణము.
1: ఫర్ ఎవ్రీథింగ్ స్వామి ఇస్ రెస్పాన్సిబుల్.
0: ముఠాలకు మూర్ఖమే కారణం అన్నారు.
1: ఫర్ ది ఫీలింగ్ ఆఫ్ ద గ్యాంగ్స్ ఇట్ ఇస్ ది ఫూలిష్నెస్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుక మన ప్రమాణాలు ప్రత్యక్ష ప్రమాణాలు అనుకోవటము చాలా మూర్ఖత్వం.
1: సో ఇట్ షేర్ ఫూలిష్నెస్ టు రిలై ఆన్ ద డైరెక్ట్ ప్రూఫ్.
0: కనుక ప్రత్యక్ష ప్రమాణం అనగా ఏమిటి? హృదయ ప్రమాణమే ప్రత్యక్ష ప్రమాణము.
1: Therefore, the direct proof is the proof of heart.
0: ఇది సరైన న్యాయము.
1: This is the true wisdom.
0: కానీ ఈనాటి న్యాయము
1: but the modern knowledge
0: విరుద్ధమైనటువంటి రీతిగా జరుగుతూ ఉంటుండాలి.
1: It runs in the contradictory way.
0: న్యాయమును అన్యాయంగా అన్యాయం న్యాయంగా కూడా మారుస్తున్నారు.
1: Justice is viewed as injustice, injustice as justice.
0: ఒక 1,000 రూపాయలు జాస్తి ఇస్తే అన్యాయం న్యాయం అయిపోతుంది, న్యాయం అన్యాయం అయిపోతుంది.
1: ఇఫ్ యూ పే 1,000 రూపీస్ జస్టిస్ కెన్ బి అన్జస్టిస్, ఇన్జస్టిస్
0: ఇలాంటి న్యాయంలో న్యాయం అవుతుందా?
1: కెన్ దట్ జస్టిస్ బి విజ్డమ్?
0: ఇలాంటి న్యాయస్థానములు న్యాయస్థానములు అవుతాయా?
1: కెన్ దే బి ది సెంటర్స్ ఆఫ్ జస్టిస్?
0: కాదు. నిత్య జీవనోపాధి నిమిత్తమై పొట్టకూటికై పాటు పడేటువంటి న్యాయములు ఇవన్నీ కూడా.
1: వాట్ సార్ట్ ఆఫ్ జస్టిస్ ఈజ్ ఇట్ ఈజ్ వెన్ యూ స్ట్రైవ్ స్ట్రగుల్ ఫర్ ఎ లివింగ్?
0: ఇట్ న్యాయం కాదు ఆనాటి కాలంలో.
1: దిస్ నాట్ ద జస్టిస్ ఆఫ్ దోస్ టైమ్స్.
0: న్యాయం తన పర అనేటువంటి భేదం లేకుండా న్యాయాన్ని విచారించి దాన్ని సక్రమంగా దాన్ని సరైన మార్గంలో పెట్టేటువంటి వారు.
1: వితౌట్ ఎనీ డిస్టింక్షన్ ఆఫ్ ఐ అండ్ మైన్ అండ్ అదర్స్ ద జస్టిస్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దోస్ టైమ్స్.
0: ఏ మతంలో కూడా ఇలాంటి న్యాయము సక్రమైన మార్గాన్ని అనుసరించింది.
1: ఎవ్రీ రిలీజియన్ స్పీక్స్ ఆఫ్ ద జస్టిస్ ఇన్ దిస్ ప్రాపర్ డైరెక్షన్.
0: హజ్రత్ మహమ్మద్, ఇది మహమ్మద్ లో కూడా ఎంతో న్యాయం ఉంటుండాలి. మతములు వేరు కావచ్చును, న్యాయం అందరికీ ఒక్కటే.
1: మహమ్మద్ ఆల్సో ఎస్టాబ్లిష్ జస్టిస్. రిలీజియన్స్ మే బి డిఫరెంట్ బట్ దే స్పీక్ ది జస్టిస్.
0: మానవత్వానికి విరుద్ధంగా ప్రవర్తించినటువంటి వాడిని కఠినమైన శిక్షించేటువంటిది ఆనాటి మహమ్మద్ మతములు.
1: ద రిలీజియన్ ఆఫ్ ప్రాఫిట్ మహమ్మద్ జస్ట్ సెట్ ఆఫ్ సివియర్ పనిష్మెంట్ ఇఫ్ ఎనీవన్ కమిట్స్ ఎ మిస్టేక్.
0: అందరికీ సమానమైనటువంటి పనిష్మెంట్.
1: సేమ్ పనిష్మెంట్ టు ఎవ్రీవన్.
0: దుష్ట దృష్టితోట, దుష్టి మనస్సుతోట, దృష్టి యొక్క క్రియ చేత మానవుడు అనేక దోషములు చేస్తుంటాడు.
1: మ్యాన్ కమిట్స్ మెనీ మిస్టేక్స్ బికాస్ ఆఫ్ బ్యాడ్ లుక్స్, బ్యాడ్ మైండ్ అండ్ బ్యాడ్ థాట్.
0: అలాంటి వారికి 100 కొరడా దెబ్బలు అని ఒకరు నిర్ణయించారు మహమ్మద్ మతంలో.
1: మహమ్మద్ ప్రిస్క్రైబ్డ్ 100 విప్స్ టు సచ్ పీపుల్ ఇస్ ఎ పనిష్మెంట్.
0: కాలి అలాంటి దోషము ఈ హజరత్ మహమ్మద్ యొక్క కుమారుడే చేశాడు.
1: ద వెరీ సేమ్ మిస్టేక్ ఈస్ కమిటెడ్ బై ద సన్ ఆఫ్ మహమ్మద్.
0: అప్పుడు తన కుమారుడే అనేటువంటి భేదం లేకుండా ఆనాటి మహమ్మద్ మహతంలో కూడాను ఈ కుమారుడు కూడాను 100 కొరడా దెబ్బలు కొట్టండి అన్నాడు.
1: వితౌట్ ఎనీ కన్సిడరేషన్ దట్ హీస్ ది వెరీ సన్, హీ జస్ట్ ఆస్క్డ్ టు బి 100 లక్షలు.
0: న్యాయము.
1: దిస్ ఇస్ జస్టిస్.
0: తన పర భేదం లేకుండా సర్వులకు నువ్వు సమానమైన శిక్ష.
1: వితౌట్ ఎనీ డిస్టింక్షన్ మై పీపుల్ అండ్ అదర్స్ సేమ్ పనిష్మెంట్.
0: కానీ 50 దెబ్బలు కొట్టేటప్పటికీ ఈ కుమారుడు కూలి ప్రాణం ఇచ్చాడు.
1: ఆఫ్టర్ 50 whiplashes, the son fell and died.
0: ఇదన్ని తిరిగి సమాధి చేశారు.
1: దెన్ హీ వాస్ క్రిమేటెడ్.
0: ఆ సిపాయిలు వచ్చి మహమ్మద్ హజరత్ను ప్రార్థించారు, స్వామి ఇంకా 50 దెబ్బలు మిగిలి ఉంటున్నా, ఏం చేయాలన్నారు.
1: ద సిపాయిస్ కేమ్ అండ్ సెడ్ సర్, 50 మోర్ ఆర్ రిమైనింగ్, వాట్ ఇస్ టు బి డన్?
0: ఆ సమాధి పైన కొట్టండి అన్నాడు.
1: హి సెడ్ లెట్ ది స్టోన్ విచ్ ఇస్ ది విప్లాష్.
0: ఎంత న్యాయము, ఎంత ధర్మము, ఎంత పవిత్రత.
1: వాట్ సార్ట్ ఆఫ్ జస్టిస్, వాట్ సార్ట్ ఆఫ్ శాంక్టిటీ దేర్.
0: ఈనాడు తనా పరా అనే భేదం ఉంచుకొని,
1: టుడే వి హావ్ ది ఫీలింగ్స్ మై
0: వాడైతే 10 సంవత్సరాల శిక్ష,
1: ఇఫ్ అదర్స్ 10 ఇయర్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్.
0: తనవాడైతే కోర్టు పూర్తి దాన్ని ధిక్కరిచ్చేసేస్తుంది.
1: ఇఫ్ దే ఆర్ మై పీపుల్ ద కోర్ట్ విల్ జస్ట్
0: పేపర్ గా చూస్తుంది.
1: దట్స్ వాట్ వీ సీన్ ద పేపర్.
0: దీన్ని తప్పించేటువంటి విధానం ఏమిటని యుక్తితో కుయుక్తితో ఈ యొక్క మార్గాన్ని తప్పించుకుంటుంది.
1: దే విల్ ఆల్సో షో యూ ద వేస్ ఆఫ్ ఎస్కేప్.
0: ఇట్టి కుయుక్తులతోనా, ఇట్టి అల్పమైన బుద్ధులతోనా, అల్పభావంతోనా కూడినటువంటిది కాదు న్యాయం.
1: The justice is not the one which has got this knack and low feeling of devices.
0: న్యాయము న్యాయమే.
1: Justice is justice.
0: అలాంటి దానిని గౌతముడు దీనిని ఆవిర్భవింపజేశాడు.
1: It was Gautama who taught this న్యాయం.
0: ఇది న్యాయ దర్శనము.
1: This is న్యాయ దర్శన.
0: ఈ న్యాయ దర్శనం లోపల మొట్టమొదటి ప్రత్యక్ష ప్రమాణము.
1: ఇన్ దిస్ న్యాయ దర్శన ద ఫస్ట్ వన్ ఇస్ డైరెక్ట్.
0: రెండవది అనుమాన ప్రమాణము.
1: ద సెకండ్ ఇస్ డౌట్ ఆఫ్ దిస్ డౌట్.
0: కొంగలంతా అక్కడ బాగా తిరుగుతున్నాయంటే, ఓ అక్కడ నీరున్నాయి అనేటువంటిది విశ్వాసం.
1: వెన్ యూ ఫైండ్ సో మెనీ దేర్, యూ ఫైండ్ దేర్ ఇస్ వాటర్.
0: కొంగలు సంచరించేటువంటి ప్రదేశంలో నీరు ఉన్నది.
1: వేర్ యూ ఫైండ్ ద క్రేన్, వేర్ యూ ఫైండ్ వాటర్.
0: కొంగలను సాక్ష్యంగా తీసుకుని నీరు ఉన్నదని ప్రమాణం నిర్ణయిస్తున్నాడు.
1: యూ హావ్ నాట్ సీన్ వాటర్, బేసింగ్ ఆన్ ద క్రేన్ దేర్ యూ డిసైడ్ ద వాటర్.
0: అక్కడెక్కడో పొగ వస్తుండాలి.
1: You find the smoke.
0: అగ్ని కనిపించటం లేదు.
1: You don't see the fire.
0: పొగను ఆధారంగా చేసుకుని అగ్ని ఉన్నదని విశ్వసిస్తున్నాడు.
1: Basing on the smoke, you believe the fire present there.
0: ఇక్కడ ఎక్కడో దుర్గంధం వస్తుంటుండాలి.
1: You find
0: ఈ గంధాన్ని ఆధారం చేసుకుని ఇది ఏదో దుర్గంధం ఉంటుండాలి, ఇది ఏదో సుగంధమైనటువంటి మల్లె పువ్వులున్నాయి అని స్వరూపాన్ని నిరూపణ చేసుకుంటున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది స్మెల్, ఫౌల్ స్మెల్ ఆర్ గుడ్ స్మెల్ ఫ్రాగ్రెన్స్ యూ డిసైడ్ ద ఆబ్జెక్ట్.
0: స్వరూపము కనిపించకపోయినప్పటికీ స్వభావాన్ని విశ్వసించి దీనిని ఈ విధమైన స్వరూపం ఉండవచ్చును అనేటువంటిది అనుమాన ప్రమాణం.
1: దో యూ డోంట్ సీ ద ఫార్మ్, యూ సీ ద నేచర్ అండ్ డిసైడ్. దట్ ఈస్ కాల్డ్ ది ప్రూఫ్ బేస్డ్ ఆన్ డౌట్.
0: అనుమాన ప్రమాణం కూడాను ఒకటి అవసరమే.
1: దిస్ ప్రూఫ్ బేస్డ్ ఆన్ డౌట్ ఈస్ నీడెడ్.
0: ఈ దివ్యమైన ప్రకృతి యందు,
1: ఇన్ దిస్ డివైన్ నేచర్,
0: కేవలం ఇంద్రియంతో కూడినటువంటి యొక్క దేహంతో,
1: ద బాడీ విత్ ద సెన్సెస్,
0: హృదయం కూడినటువంటి యొక్క మనస్సుతో,
1: ద మైండ్ విత్ ద హార్ట్,
0: ఈ అన్ని ప్రమాణములు కూడాను ప్రమాణములుగానే తోస్తుంటాయి.
1: ఆల్ దిస్ ప్రూఫ్స్ అపియర్ టు బి ట్రూ.
0: కనుకనే అనుమాన ప్రమాణమునగా,
1: ద ప్రూఫ్ ఆఫ్ డౌట్ ఇస్,
0: విషయాన్ని ఆధారం చేసుకుని,
1: బేసింగ్ ఆన్ ద మ్యాటర్,
0: విషయ స్వరూపాన్ని నిరూపణ చేయటమే అనుమాన ప్రమాణము.
1: ప్రూవింగ్ ఇట్స్ ఫార్మ్ ఈస్ దిస్ ప్రూఫ్ ఆఫ్ డౌట్.
0: ఇంకా ఉపమాన ప్రమాణము.
1: దెన్ థర్డ్ వన్, ద ప్రూఫ్ బేస్డ్ ఆన్ ఎగ్జాంపుల్.
0: ఇందులో ఉపమాన ప్రమాణం అనగా ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై ఉపమాన ప్రమాణ?
0: ఈ భౌతికము, పారమార్థికము అనేటువంటి కొన్ని ఉంటుండాలి.
1: దెర్ ఆర్ సర్టన్ థింగ్స్, ద ఫిజికల్ అండ్ స్పిరిచువల్.
0: సముద్రం ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ఓషన్.
0: ఈ సముద్రంలో అలలు బయలుదేరినాయి.
1: యూ గెట్ ద వేవ్స్ అవుట్ ఆఫ్ ద ఓషన్.
0: నుంచి నురుగు వచ్చింది.
1: అవుట్ ఆఫ్ ది వేవ్స్ యూ ఫైండ్ ద ఫామ్.
0: ఇది అలలు ఎందు చూచినా, నురుగునందు చూచినా సముద్ర జలమే ఉంటుండాలి.
1: ఎయిదర్ ఇన్ ద వేవ్స్ ఆర్ ఇన్ ద ఫోమ్ యూ ఫైండ్ ద సీ వాటర్.
0: ఈ మూడింటిని విచారణ చేసుకుని ఒక విధమైనటువంటి యొక్క ఉపమానంగా మనం తీసుకోవచ్చును.
1: ఎంక్వైరింగ్ ది నేచర్ ఆఫ్ దీస్ త్రీ కెన్ టేక్ ఇట్ ఇన్ ఎగ్జాంపుల్.
0: పారమార్థికము, ప్రాతిభాషికము, వ్యావహారికము అంటే ఏమిటి అని ప్రమాణం చెప్పమంటే, అయ్యా ప్రాతిభాషికం అనగా కేవలం ఒక అల,
1: ప్రాతిభాషికం
0: అనగా నురుగు,
1: వ్యావహారికం
0: అనగా జలము, ఈ అన్నింటిలోనూ ఉండినటువంటి ఒకే జలమే అనేటువంటి ఉపమానాన్ని తీసుకుని దీని ఏకత్వంగా భావించటం.
1: యూ ఎస్టాబ్లిష్ ది యూనిటీ బై టేకింగ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్, ద ఓషన్ వాటర్, ద వేవ్ అండ్ ద ఫోమ్. ద వెరీ సేమ్ వాటర్ ప్రెజెంట్ ఇన్ ఆల్ దీస్ త్రీ.
0: పారమార్థికం అనేటువంటి యొక్క సముద్ర జలము నుండి,
1: అవుట్ ఆఫ్ దిస్ పారమార్థిక ద ఓషన్ వాటర్,
0: ప్రాతిభాషికం అనేటువంటి అలలు ఆవిర్భవిస్తున్నాయి.
1: యూ ఫైండ్ ద వేవ్స్ ప్రాతిభాషిక,
0: ఆవిర్భవించినటువంటి ప్రాతిభాషికం అనేటువంటి అలలు ఎందే,
1: అవుట్ ఆఫ్ ది వేవ్స్ ప్రాతిభాషిక,
0: ప్రాకృతమైనటువంటి ఒక నురుగు ఉంటుండాలి.
1: యు ఫైండ్ ది ఫోమ్ ద ప్రకృత.
0: కనుక పారమార్థికము, ప్రాతిభాషికము, వ్యావహారికము, వ్యావహారికమే నురుగు.
1: దేర్ ఫోర్ దిస్ వ్యావహారిక ద ఫిజికల్ ఈజ్ ఫోమ్.
0: ఈ ప్రాతిభాషికమైనటువంటిదే అలా.
1: దిస్ ప్రాతిభాషిక ఇస్ వేవ్.
0: పారమార్థికమే సముద్రము.
1: పారమార్థిక ఇస్ ఓషన్.
0: ఇలాంటి ఉపమానాన్ని తీసుకుని అర్థము కానటువంటి విషయాన్ని అర్థమయ్యే రీతిగా నిరూపించటం.
1: టేకింగ్ సచ్ ఎగ్జాంపుల్స్, దోస్ థింగ్స్ విచ్ ఆర్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ కుడ్ బి మేడ్ అండర్స్టూడ్.
0: ఏ విధంగా నిర్ణయాలు అవుతున్నాయి,
1: How do you decide things?
0: కేసుకు సాక్ష్యాలే ఒక విధమైనటువంటి ఒక నిర్ణయం.
1: Only the witnesses help you to decide.
0: కేసుకు సాక్ష్యాలు ఎంత ఆధారమో,
1: just as the witnesses are the basis,
0: సత్యాన్ని గుర్తించడానికి,
1: to know the truth,
0: ఈ విధమైనటువంటి ఉపమానాలు చాలా అవసరమే.
1: These examples are very essential.
0: కనుక నేను అమితంగా ఉపమానాలు చెప్తుంటాను.
1: Swami gives many many examples.
0: ఈ ఉపమానాల చేతనే,
1: because of the example,
0: సత్యాన్ని మనం గుర్తించడానికి వీలవుతుంది.
1: Would be able to recognize truth.
0: అక్కడ చూడు చందమామ ఉంటుంది.
1: There you see the moon.
0: ఈ కంటికి కనిపించినటువంటి చందమామను,
1: the moon you see,
0: అందరాని చందమామను,
1: the moon whom you cannot catch,
0: ఏ విధంగా చూపడానికి వీలవుతుంది?
1: How is it possible to see?
0: అదిగో అక్కడ ఉండేటువంటి ఎక్కడో చూస్తాడు. కాదు కాదు, ఆ చెట్టు పైన ఉంటుండది చూడు, ఆ గుట్ట పైన ఉంటుండది చూడు, ఆ మిద్దె పైన ఉంటుండది చూడు అని చెప్పినప్పుడు అప్పుడు చక్కగా దృష్టి అందులో ప్రసరించేస్తుంది.
1: When you say there is moon, where do you look? You look all around. Therefore, look on the top of the tree, look on the top of the staircase.
0: చందమామను వేలితో చూపించినట్టుగా,
1: just as the moon is directed to the finger, with the examples,
0: మన మనస్సుకు అందనటువంటి యొక్క దీనిని కూడాను అర్థమయ్యే రీతిగా మనం గుర్తించవచ్చు.
1: Those things which could not be comprehended by the mind could be taught.
0: దీనిని ఉపమానము అన్నారు.
1: This is called upamana or example.
0: ఇంకా ప్రత్యక్ష ప్రమాణము.
1: Then the direct proof.
0: ఈ ప్రత్యక్ష ప్రమాణం ఏమిటి కాదు, ఇదే శబ్ద ప్రమాణం.
1: This is the proof of the sound.
0: ప్రత్యక్షం,
1: డైరెక్ట్,
0: అనుమానం,
1: డౌట్,
0: ఉపమానం,
1: ఎగ్జాంపుల్,
0: శబ్ద ప్రమాణం,
1: దెన్ ద ప్రూఫ్ ఆఫ్ ద సౌండ్.
0: ఈ శబ్ద ప్రమాణం అనేటువంటిది,
1: ది శబ్ద ప్రమాణం,
0: ఇది సత్య ప్రమాణం అని భావిస్తూ వచ్చారు.
1: పీపుల్ స్టార్ట్ కన్సిడరింగ్ యాజ్ ది ట్రూత్.
0: ఈ సత్య ప్రమాణమును,
1: దిస్ ట్రూత్,
0: ఆధారం చేసుకుని,
1: బేసింగ్ ఆన్ దిస్,
0: వేదములు, వేదాంగములు, ఉపనిషత్తులు, భగవద్గీత ఇత్యాదివన్నీ కూడాను, మహాగ్రంథములంతా కూడాను ఈ ప్రత్యక్ష ప్రమాణములకు సంబంధించినటువంటి ఉన్నాయి.
1: All sacred texts, the Veda, the Vedanta, Bhagavad Gita, Upanishad, rely on
0: ప్రమాణముల చేత ఏమవుతుంది? ఈ ప్రత్యక్ష ప్రమాణం ఏ రీతిగా మనకు సంభవిస్తుంది?
1: How do you experience the direct proof?
0: ఈ ఇంద్రియముల యొక్క తత్వాన్ని పూర్తి అణగదొక్కాలి.
1: We should subdue the nature of the senses.
0: చూచిన కన్నులకు,
1: the eyes that see,
0: విన్న చెవులకు,
1: the ears that
0: listen, కలిసిన మనసుకు,
1: and the mind that thinks,
0: విచారించినటువంటి బుద్ధికి,
1: and the intellect that
0: అతీతమైనటువంటి స్థితిని పోవాలి.
1: We should go beyond.
0: అందువల్లనే బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం అన్నారు.
1: Therefore the intellect is beyond the senses.
0: కనుక మనము ఈ ప్రత్యక్ష ప్రమాణమును వదిలిపెట్టి, అనుమాన ప్రమాణమును వదిలిపెట్టి, ఈ ఉపమాన ప్రమాణమును వదిలిపెట్టి, శబ్ద ప్రమాణమును పోవడంలో చాలా జాగ్రత్తగా ఉంటుండాలి.
1: Therefore we leave the direct proof and also proof of the doubt and also example and travel to
0: the sound.
1: Having a qualification,
0: chagavachu,
1: you can be successful in congregation.
0: Sakala vidyalu nerchi sabhajeyin chagavachu.
1: Having acquired all forms of education,
0: radamandu poravachu,
1: you can also fight in the battlefield.
0: Raja rajai putti rajyamelagavachu.
1: Having been born as a king, you can rule the kingdom.
0: Hema godanamulliyavachu.
1: You can also offer the cow and the gold.
0: Gaganamandunna chukkalu lekkagonavachu.
1: You can count the stars across the sky.
0: Chandramandalamaina cheravachu.
1: You can reach even moon.
0: Ashtanga vidyalu anni nerchagavachu.
1: You can acquire all the eight forms of knowledge.
0: Kani.
1: But

0: One cannot have full control of the body and the senses. He can never turn inward and remain in the state
1: Samana
0: of steady
1: equanimity.
0: One should have that equanimity.
1: Samana chittudu kavali.
0: That should be steady equanimity.
1: తరంగముల వలె అటు ఇటు లేచేటువంటి మనస్సు కలిగి ఉండేవాడు కాకూడదు.
0: యు షుడ్ హావ్ ద మైండ్ లైక్ వేవ్స్ విత్ బంప్స్ అండ్ జంప్స్.
1: అది ఏ శబ్ద బ్రహ్మం.
0: దట్ ఈస్ ది బ్రహ్మన్ ఆఫ్ ది సౌండ్.
1: కనుకనే శబ్ద బ్రహ్మమయ్యి చరాచరమయ్యి వాంగ్మయ్యి నిత్యానందమయ్యి పరాత్పరమయ్యి మాయామయ్యి శ్రీమయ్యి అష్టేశ్వర స్వరూపంతో కూడినటువంటిది ఈ శబ్దము.
0: ది సౌండ్ హాస్ ఆల్ దీస్ 8 ఫార్మ్స్ అష్టైశ్వర్య.
1: ఎక్కడో దూరంగా ఉండేటువంటి వాడుని ఓ బాబూ అని పిలిస్తే ఆ శబ్దం చేతనే వాడు కనుక్కొని తిరిగి వస్తున్నాడు.
0: When a person is in a distance, if you call him by name, he will come to you.
1: ఇంతవరకు మనం పోనకర్లేదు. నిత్యం కూడా మనము శబ్దముల చేతనే మన యొక్క హృదయాన్ని ముంచుకోవటమో లేక హృదయాన్ని తేల్చుకోవటమో హృదయానికి ఆనందాన్ని ఇవ్వటమో లేక హృదయాన్ని దుఃఖాన్ని చేకూర్చుకోవటమో జరుగుతూ ఉంటుండాలి టీవీలలో.
0: On TV, you will certainly watch with the help of the sound. Either you can make your heart happy or miserable. They are all the proofs of sound.
1: కనుకని ఈ శబ్దములన్నిటిపైన కూడాను ప్రమాణ శబ్దము భగవత్ సంకీర్తన.
0: And therefore of all this, it is the singing the name of glory of the Lord is శబ్ద ప్రమాణ.
1: ఒకానొక సమయంలో నారదుడు మహావిష్ణువును సద్దించి,
0: therefore at one time Narada went to Vishnu.
1: స్వామి, తమ దర్శనార్థమే నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, ఇది నా సహజం.
0: He said, Swami, it's my natural quality to come to see you.
1: ఎందుకు ఇతనికి సహజమైంది?
0: Why is it natural?
1: తాడుల పేడుల ఇల్లుల బిడ్డల ఇష్టం వచ్చినప్పుడు తిరుగుతూ ఉంటాడు.
0: Narada has no family, no house, therefore he moves about.
1: ఇష్టం వచ్చినప్పుడు వైకుంఠము, ఇష్టం వచ్చినప్పుడు కైలాసము, ఇష్టం వచ్చినప్పుడు స్వర్గము, సర్వత్రా సంచరిస్తుంటాడు.
0: He moves everywhere, కైలాస, వైకుంఠ and the heaven.
1: కనుక స్వామి, నా అవసరం వచ్చినప్పుడు తమను సందర్శించుకోవాలంటే ఎక్కడికి రావాలి, నీ హెడ్ ఆఫీస్ ఎక్కడ అని చెప్పాడు.
0: సో హి ఆస్క్డ్ టు సీ యు, వాట్ ఇస్ యువర్ హెడ్ ఆఫీస్, వాట్ ఇస్ యువర్ అడ్రస్.
1: పిచ్చివాడా, మద్భక్తః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. రాసుకో నా అడ్రస్.
0: హి సెడ్,
1: మద్భక్తః,
0: టేక్ డౌన్ మై అడ్రస్.
1: యత్ర గాయంతి, ఎక్కడ గానం చేస్తుంటారో,
0: వేర్ మై గ్లోరీ, వేర్ మై డివోటీస్ సింగ్ ఇన్ గ్లోరీ.
1: తిష్ఠామి నారద, తిష్ఠామి, అక్కడనే ప్రతిష్ట అయి ఉంటాను.
0: ఐ ఇన్స్టాల్ మైసెల్ఫ్ దేర్.
1: వశాత్,
0: హీ మూవ్స్ ఎవ్రీవేర్, కైలాస, వైకుంఠ అండ్ ద హెవెన్.
1: కనుక స్వామి, నా అవసరం వచ్చినప్పుడు తమను సందర్శించుకోవాలంటే ఎక్కడికి రావాలి, నీ హెడ్ ఆఫీస్ ఎక్కడ అని చెప్పాడు.
0: సో యా

0: తిష్ఠామి, అక్కడనే ప్రతిష్ట అయి ఉంటాను.
1: ఐ ఇన్స్టాల్ మైసెల్ఫ్ దేర్.
0: వశామి నారద అని చెప్పలేదు, నేను వసిస్తుంటానని చెప్పలేదు.
1: హి నెవర్ సేస్
0: తిష్ఠామి అన్నాడు.
1: హి నెవర్ సేస్ హి లివ్స్ దేర్, హి ఇన్స్టాల్స్ దేర్.
0: కనుకనే ఎక్కడ భగవత్ నామం అదే శబ్ద బ్రహ్మము.
1: వేర్ ది గ్లోరీ ఆఫ్ ద లార్డ్ ఇస్ సంగ్ దట్ ఇస్ శబ్ద బ్రహ్మ.
0: ఏదో బాంబుల శబ్దము, పటాకుల శబ్దము, ఆ శబ్దం ఈ శబ్దములు కాదు, భగవత్ శబ్దమే నిజమైనటువంటి ప్రమాణం.
1: సౌండ్ ఈస్ నాట్ వన్ ఆఫ్ ది బాంబ్స్ ఆర్ ది క్రేకర్స్, ఇట్ ఇస్ ది సింగింగ్ ఆఫ్ ద లార్డ్.
0: ఈ శబ్దాలంతా మన డ్రమ్ములంతా పగిలిపోతాయి.
1: విత్ దీస్ సౌండ్స్ ఆఫ్ ద బాంబ్స్ ఆర్ ది ఇయర్ డ్రమ్స్ బ్రేక్.
0: ఈ గానమనేటువంటి శబ్దాలంతా మన హృదయమంతా వికసింపజేస్తుంది.
1: విత్ ది సింగింగ్ ఆఫ్ ద లార్డ్ ద హోల్ హార్ట్
0: హంతిని భేదింపజేస్తుంది.
1: అండ్ దెన్ ఇట్ ఆల్సో బ్రేక్ ఓపెన్స్ అప్.
0: కనుక ఈ శబ్ద ప్రమాణమే వేద ప్రమాణము.
1: అండ్ దేర్ఫోర్ ది సౌండ్ ఇస్ ది స్టాండర్డ్ ఆఫ్ వేద.
0: ఈ వేదము శబ్ద ప్రమాణంతో కూడినటువంటిది.
1: దిస్ వేద హ్యాస్ గాట్ దిస్ ప్రూఫ్ ఆఫ్ సౌండ్.
0: కనుక ఈ మానవత్వంలో న్యాయ విచారణకు నాలుగు విధములైనటువంటి ప్రమాణములు బోధిస్తూ కదపటది శబ్ద ప్రమాణము.
1: Therefore, in this branch of Nyaya, everything is explained in these four ways.
0: అన్ని
1: the final is
0: ప్రమాణములు ఎందుకూడను న్యాయము సమానమైనటువంటి అంతర్వాహినిగా ప్రవహిస్తూ వచ్చింది.
1: And this Nyaya justice is inner current in all the four.
0: కనుక విద్యార్థులారా,
1: so students,
0: మనము శబ్దస్పర్శ అనేటువంటి దాంతో మనం ఎంత యోగుడు మన జీవితాన్ని మనము పెడమార్గం పట్టిస్తున్నాము.
1: విత్ ది సౌండ్ అండ్ ద సెన్స్ ఆఫ్ టచ్ వి లీడ్ గో అలాంగ్ ద రాంగ్ పాత్.
0: వినవలసినటువంటి శబ్దము పవిత్రమైన శబ్దాన్ని వినాలి.
1: వి షుడ్ లిసన్ టు సీక్రెట్ సౌండ్.
0: ఇది దైవిక సంబంధమైనటువంటి శబ్దాన్ని మనం వినాలి.
1: వి షుడ్ లిసన్ టు డివైన్ సౌండ్.
0: కనుకనే న్యాయం అనేటువంటి యొక్క దర్శనం నందు,
1: సో ఇన్ దిస్ న్యాయ దర్శన,
0: ఓ మానవుడా,
1: ఓ మ్యాన్,
0: ప్రాకృతమైన జీవితం నందు కూడాను,
1: ఇన్ ది డైలీ లైఫ్,
0: ఈ యొక్క మానవత్వాన్ని కొంతవరకును విశ్వసించి,
1: హ్యావింగ్ ఫెయిత్ ఇన్ ది హ్యూమన్ లైఫ్,
0: ఈ హృదయ సంబంధమైనటువంటి యొక్క తాపము చేత,
1: విత్ దట్ యర్నింగ్ ఆఫ్ ద హార్ట్,
0: నిత్యానిత్య పరిశీలన శూన్యుడై,
1: విత్ ది డిస్క్రిమినేషన్ సెన్స్ ఆఫ్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్,
0: సత్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని నిరూపణ చేసుకో,
1: యు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ద ట్రూ ఫామ్.
0: ఈ సత్యాన్ని నిరూపణ చేసేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ షోస్ ద ట్రూ ఫామ్?
0: జడ్జీనో కాదు,
1: నౌ జడ్జ్,
0: ఏ లాయరో కాదు,
1: నో లాయర్,
0: కాన్షియన్స్, తన యొక్క చిత్తమే తనకు నిర్ణయం చేస్తుంది.
1: ఇట్ ఇస్ ద కాన్షియన్స్ దట్ డిసైడ్.
0: కనుకనే తన యొక్క మనస్సు అనేటువంటి దానికి అతీతమైనటువంటి స్థాయిలో అది నిర్ణయం చేస్తుంది.
1: దేర్ఫోర్ ఇట్ డిసైడ్స్ బియాండ్ ద స్టేట్ ఆఫ్ మైండ్.
0: దీనినే కాన్షియన్స్ అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ నే ప్రాణం యొక్క వైబ్రేషన్ ఉన్నారు.
1: దేర్ఫోర్ దిస్ కాన్షియన్స్ ఇస్ ది వైబ్రేషన్.
0: ఈ వైబ్రేషన్ యొక్క తత్వం చేతనే మొట్టమొదటి వాక్ ఆవిర్భవిస్తుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ వైబ్రేషన్ ద వర్డ్ కమ్స్.
0: మనసు నుంచి పుట్టేటువంటిది వాక్.
1: అవుట్ ఆఫ్ ద మైండ్ కమ్స్ ద స్పీచ్.
0: ఆ వాక్ మనసుతో సమానంగా పుట్టినప్పుడు కొంతవరకు భిన్నమైనటువంటి వాక్గా రూపొందుతుంది.
1: యాజ్ ఇట్ కమ్స్ అవుట్ ద మైండ్ ఇట్ టర్న్స్ డిఫరెంట్.
0: మనసుకు అతీతమైన స్థాయి నుండి దీనిని ఆవిర్భవించినప్పుడు సత్యవాక్గా రూపొందుతుంది.
1: ఇఫ్ ది స్పీచ్ కమ్స్ బియాండ్ ద స్టేట్ ఆఫ్ మైండ్ ఇట్ విల్ బి ట్రూత్.
0: ఆ సత్యవాక్కునే వైబ్రేషన్ అన్నారు.
1: That which is truth is vibration.
0: Conscience annaru.
1: This is called conscience.
0: Ilanti conscience anetundi danine,
1: this conscience
0: bhur ani pilchadi vedantam,
1: is also called bhu.
0: Bhuvaha,
1: bhuvaha,
0: suvaha,
1: suvaha.
0: Bhur anaga ee shariram nandu,
1: bhur means in this body,
0: sarvatra vyapinchetundi bhuvaha.
1: That bhuvaha which is all pervasive.
0: Vibration.
1: That vibration.
0: Pranasakti.
1: Is the life force.
0: E pranasakti anetundi yokka vibrationu ekkada nunchi aavirbhavistundadi.
1: Where from the vibration of life force
0: suvaha
1: originated.
0: Pragna nunchi aavirbhavistundadi.
1: It is out of suvaha awareness.
0: Not awareness. Radiation.
1: Is not awareness is radiation.
0: Radiation nunchi vibration, vibration nunchi materialization. Ee vidhanga sambandham erpadutundi.
1: So it is out of radiation, vibration, thereafter materialization.
0: Deenine bhur bhuvasuvaha annaru.
1: This is called bhur bhuvasuvaha.
0: Ee vedam nandu,
1: in this veda,
0: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అని అనేక రకాలుగా మనం ఉచ్చరిస్తూ మంత్రాలతో మనం ఉచ్చరిస్తున్నాము.
1: వి డిపిక్ట్ బై వే ఆఫ్ చాంటింగ్ మంత్రాస్ ఋగ్వేద, యజుర్వేద, సామవేద.
0: కనుక ఋగ్వేదం అనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై ఋగ్వేద?
0: వాక్కే ఋగ్వేగము.
1: దట్ వర్డ్ ఇస్ ఋగ్వేద.
0: అదే ఋగ్వేగము.
1: దట్ ఈస్ ఋగ్వేద.
0: అదే ఋగ్వేగము.
1: దట్ ఈస్ ఋగ్వేద
0: కూడా. ఈ ఋగ్వేదము అనేటువంటిది వాక్ నుంచి ప్రారంభమవుతుంది.
1: ద ఋగ్వేద కమ్స్ అవుట్ ఆఫ్ దిస్ వర్డ్ స్పీచ్.
0: ఈ వాక్ ఏ విధంగా వస్తుంది?
1: హౌ డు యూ గెట్ దిస్ వర్డ్?
0: కనుక అంతర్భావమైన మూలాధారమైనటువంటి నాభి నుండి వస్తుండాలి.
1: ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద నేర్.

0: as the basis.
1: దీనినే ఋగ్వేదము అన్నారు.
0: This is called Rugveda.
1: మనసునే యజుర్వేదము అన్నారు.
0: Mind is Yajurveda.
1: ప్రాణమునే సామవేదము అన్నారు.
0: లైఫ్ ఇస్ సామవేద.
1: ప్రాణమును ప్రాణోపాసన చేత
0: లైఫ్ when it's
1: worshiped. విజయమైనటువంటి స్వరము శ్వాసం అనేటువంటిది ప్రారంభమవుతుంది.
0: దేర్ కమ్స్ ద బ్రెత్.
1: ఈ శ్వాసము సుస్వరంతో కూడినటువంటిది అయిపోతుంది.
0: దిస్ బ్రెత్ హ్యాస్ గాట్ రైట్ ట్యూన్.
1: ఇది నిజమైన సామము.
0: This is the Samaveda.
1: Samagana anaga emiti?
0: What do you mean by the singing of Sama?
1: Pranopasana cheta aavirbhavinchinatundi yokka.
0: It is that by worshipping the mind.
1: Shravanandame samamu.
0: That's bliss by listening is Sama.
1: Gananandame sadhana.
0: That we listen to that, that is Samaveda.
1: Ee samamu yokka gunamu elantidante suswaramainatundiga undali.
0: The quality of Sama should have good sound.
1: సుస్వరము కానటువంటిది ఇదికి ఏమాత్రము సాధన కాదు, సాధ్యము కాదు, ఏ విధమైనటువంటి ఒక సమగానం కాదు.
0: When there is no good tune, it cannot be samagana.
1: సుస్వరంతో కూడి ఉంటుండాలి.
0: It should have good tune.
1: ఇది సమగానము.
0: This is called samagana.
1: కనుక ఈ సమగానము ప్రాణం నుంచి ఆవిర్భవించేటువంటిది.
0: సమగాన ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ లైఫ్.
1: యజుర్వేదము.
0: నెక్స్ట్ యజుర్వేద.
1: యజ్ఞయాగాది కృతములు యందు మంత్ర స్వరూపమైనటువంటిది ఈ యజుర్వేదము. ఈ ప్రపంచంలో మనకు కానవచ్చేటువంటి సమస్త తేజస్సును కూడాను ఒక స్వరూపంగా నిరూపణ చేసి
0: ది ఎఫల్జెన్స్ ఆల్ ఓవర్ ది యూనివర్స్ ఇస్ డెమోన్స్ట్రేటెడ్ ఇన్ ఫామ్.
1: భగవంతుడు తేజోమయుడు అనేటువంటి రూపాన్ని ధరింపజేసి ఈ యొక్క ఋగ్వేదము ప్రపంచానికి చాటుతూ వచ్చింది.
0: ఋగ్వేద టీచర్స్ టు ది ఎంటైర్ వరల్డ్ గాడ్ ఇస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ దిస్ ఎఫల్జెన్స్ బ్రిలియంట్.
1: సామాన్యంగా మన భారతీయులంతా కూడాను భగవంతుడు కోటి సూర్యుల కాంతితో వెలుగుతున్నాడు అని మనం ఉచ్చరిస్తుంటాం.
0: దేర్ఫోర్ భారతీయస్ డిస్క్రైబ్ గాడ్ హ్యావింగ్ ద ఎఫల్జెన్స్ ఆఫ్ క్రోర్ సన్స్.
1: అనగా తేజస్వరూపమే ఋగ్వేదము.
0: దేర్ఫోర్ ఋగ్వేద ఇస్ ఆల్ దట్ బ్రిలియంట్.
1: మంత్ర స్వరూపమే యజుర్వేదము.
0: యజుర్వేద ఇస్ మంత్ర.
1: గాన స్వరూపమే సామవేదము.
0: సామ ఇస్ బేస్డ్ ఆన్ సింగింగ్ మ్యూజిక్.
1: మానవులకు ఈ మూడు కూడాను లోకానికి అవసరమే.
0: దీస్ త్రీ ఆర్ నీడెడ్ ఫర్ ద వరల్డ్.
1: భగవంతుడు తేజోమయుడిగా నిర్మించుకుని
0: creating God as radiation.
1: ఆ భగవంతుని మంత్రంతో ఉచ్చరించి
0: repeating by way of mantra.
1: గానముతో ఆనందించమని కోరింది.
0: And delight yourself by singing.
1: కాబట్టి ఈ ఋగ్వేద యజుర్వేద సామవేదములు మూడు కూడాను దివ్యత్వాన్ని అనుభవింపజేయడానికి వచ్చినటువంటివి.
0: Therefore these three Vedas, ఋగ్వేద యజుర్వేద సామవేద,
1: ధరించడానికి కాదు వచ్చిండేటువంటిది.
0: They have not come merely to give knowledge.
1: ఋగ్వేదము తేజోమయుడైనటువంటి భగవంతుణ్ణి
0: Rugveda, the God who is all brilliant.
1: మంత్రపూరకమైనటువంటి ఒక ఆరాధన చేత
0: యజుర్వేద, వర్షిపింగ్ గాడ్ బై వే మంత్ర.
1: సామవేదమైనటువంటి గానము చేత
0: సామవేద ద స్టాండ్ ఫర్ మ్యూజిక్.
1: లీనము కా అని బోధించింది.
0: అండ్ ఇట్ టాట్ మర్జ్ యువర్ సెల్ఫ్.
1: గానము చేత తప్ప మరొక దాంతో లీనము కావడానికి వీలు లేదు.
0: యూ కెన్ ఓన్లీ మర్జ్ విత్ ది హెల్ప్ ఆఫ్ సింగింగ్ మ్యూజిక్, నాట్ అదర్వైజ్.
1: చాలా మందికి మీకు తెలుసును.
0: మెనీ ఆఫ్ యూ నో.
1: చాలా మంది పద్యాలు చెప్తుంటారు.
0: మెనీ రిసైట్ పోయమ్స్.
1: మాటలు చెప్తుంటారు.
0: దే స్పీక్.
1: మాటల చేతను పద్యాల చేతను హృదయం ఏమాత్రం కూడాను ఆ యొక్క దీనిని ఆకర్షించదు.
0: ద వర్డ్స్ అండ్ పోయమ్స్ విల్ నాట్ అట్రాక్ట్ హార్ట్.
1: ఒకడు రాముల ముందు పోయి రామా నన్ను కాపాడురా అనే ప్రయత్నం చేస్తే ఈ మాటలతో ఏమాత్రము హృదయం కలగదు.
0: ఇఫ్ ఎనీవన్ స్టాండ్స్ దేర్ అండ్ సేస్ రామా యూ ప్రొటెక్ట్ మీ, వెల్ యూ డోంట్ ఫైండ్ ఎనీ ఎఫెక్ట్.
1: రామా నన్ను కాపాడు పద్యంతో చెప్తే ఇది కూడా ఏమాత్రము కూడా కదలదు.
0: ఇఫ్ యూ రిసైట్స్ బై వే ఆఫ్ పోయమ్ రామా యూ ప్రొటెక్ట్ మీ, దెన్ దెర్ విల్ బి నో రియాక్షన్.
1: రామా నన్ను కాపాడు హృదయాన్ని ఆకర్షిస్తుంది.
0: వెన్ ఇట్ ఇస్ మ్యూజికల్లీ సెడ్ ది హార్ట్ అట్రాక్ట్.
1: కనుక గానములో ఇంత ఈ విధమైనటువంటి లీనం ఉంటుండాలి.
0: దేర్ఫోర్ ఇన్ మ్యూజిక్ దేర్ ఇస్ మర్జర్.
1: ఈ లీన తత్వాన్ని అర్థం చేసుకోలేని చెప్తే వ్యర్థ జీవులంతా కూడాను గానాన్ని కొంతవరకు వినలేకపోతున్నారు.
0: ద వేస్ట్ఫుల్ లైవ్స్ విల్ నాట్ బి బాదరింగ్ అబౌట్ దిస్ మ్యూజిక్ దట్ హెల్ప్స్ ద మర్జర్.
1: కొంత అపస్వరం అయిపోతే హృదయాన్ని భ్రష్టు పట్టిస్తుంది, దేవుని బ్రద్దలు చేస్తుంది.
0: వెన్ ది ట్యూన్ ఇస్ నాట్ ప్రాపర్ ఇట్ కంప్లీట్లీ రూయిన్స్ స్పాయిల్.
1: కనుక మన ఏకాగ్రతను చెడగొడుతుండాలి.
0: ఇట్ స్పాయిల్స్ కాన్సన్ట్రేషన్.
1: కనుక మనం పాడే సమయం లోపల సుస్వరంగా కూడా పాడేటట్టుగా ఉంటే మనం మైక్ ముందు కూర్చోవాలి.
0: So we should sit in front of the mic when we are sure of singing melodiously.
1: లేకపోతే మైక్ కు మనం దూరంగా ఉండి శ్రవణం చేస్తే మంచిది.
0: So better we be away from the mic and merely listen.
1: అపస్వరం చేసేటువంటి ఒక గానము, అపస్వరంగా పాడేటువంటి ఒక భజనలు మనం ఏమాత్రం కూడాను హృదయాన్ని కొంతవరకు చెలింప చేస్తున్నాయి.
0: And therefore the one who doesn't sing properly in proper tune will spoil our heart also.
1: నీ కొంత ఇష్టంగా ఉంటుంటే నీ ఒంటరిగా ప్రాక్టీస్ చేయి.
0: If you like it, practice all alone yourself.
1: ఆ తర్వాత నీ మైక్ ముందు వచ్చి కూర్చో.
0: The later you sit in front of mine.
1: నేను పాడాలి స్వామి ముందు నేను పాడాలని చెప్పి వచ్చేసేసి ఈ భజనలో పాడితే చాలా కర్ణకఠోరంగా ఉంటుంటారు.
0: But if everyone has got desire that I should sing in front of Swami, one cannot listen.
1: కనుకని భగవంతుని ఆకర్షింపజేసేటువంటిది, హృదయాన్ని రంజింపజేసేటువంటిది గానం.
0: Therefore, it is only music that attracts God and makes our
1: శబ్ద ప్రమాణము.
0: That is the proof of sound.
1: కనుక భగవత్ తత్వం లోపల
0: the nature of God.
1: ఈ న్యాయము న్యాయము న్యాయము అనేటువంటి దర్శనంలో
0: in this దర్శన న్యాయ
1: ఇంకా ఎన్నియో విధమైనటువంటి యొక్క మానవత్వానికి అవసరమైనటువంటివి ఎన్నియో ఉంటున్నవి.
0: There are lots of things needed for human life.
1: మానవుని యొక్క సంశయాలంతా నివర్తింపజేసి
0: క్లారిఫైయింగ్ ఆల్ డౌట్స్
1: మానవ హృదయాన్నంతా కూడా ఉప్పొంగింపజేసి
0: మేకింగ్ అవర్ హార్ట్ ఎక్స్టాటిక్
1: వికసింపజేసి ప్రకటింపజేసి
0: మేనిఫెస్టింగ్ అండ్ బ్లాసమ్
1: చేసేటువంటివి ఈ యొక్క న్యాయంలో చాలా ఉంటున్నాయి.
0: There are lots of things in this న్యాయ.
1: ఈ న్యాయ వైశేషిక
0: న్యాయ వైశేషిక
1: యోగ
0: యోగ
1: పూర్ణమీమాంసం
0: పూర్ణమీమాంస
1: ఉత్తరమీమాంసం
0: ఉత్తరమీమాంస
1: ఈ యొక్క ఆరు యొక్క దర్శనములు కూడాను
0: ఆల్ ది సిక్స్ దర్శన
1: ఒక్కతూరి మనం చక్కగా విని అర్థం చేసుకుంటే ఇంకా మానవత్వంలో మనం చేయవలసిన సాధనలు ఒకటి ఉండవు.
0: ఇఫ్ యు లిజన్ వన్స్ అండ్ అండర్స్టాండ్ క్లియర్లీ నథింగ్ యూ నీడ్ టు డూ ఇన్ హ్యూమన్ లైఫ్.
1: కనుకనే ఈ యొక్క షడ్దర్శనములంతా కూడాను
0: all these six darshanas
1: srishti yokka rahasyanni nirupinchi prabodhinchi pracharam salipi aanandanni andinchinatundivi
0: prove publicize teach the secrets of nature.
1: Kanuka vidyarthulu ee bharatiya vaangmayamunu kudanu kontha varaku artham chesukovataniki tagina krushi cheyali.
0: So students should make sincere effort to understand literature.
1: Ee bharatiya vaangmayamulanta kudanu ఏమి తెలియకుండా పోవటం చేతనే అయోమయం స్థితి లోపల కేవలము బజార్లో తిరుగుతూ కుక్కల వలె జీవితాన్ని గడుపుతున్నాం.
0: బికాస్ దిస్ లిటరేచర్ భారతీయ లిటరేచర్ ఇస్ నాట్ అండర్స్టూడ్ దే జస్ట్ మూవ్ అబౌట్ లైక్ ఫ్రీ డాగ్.
1: తెలుసుకోని మనం పశువులు కాదు మేము మనుషులము అనేటువంటి సత్యాన్ని మీరు విశ్వసించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ అండర్స్టాండ్ ఐఎమ్ నాట్ అన్ అనిమల్ ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్ దట్ వీ షుడ్ హావ్.
1: అలాంటి మహర్షులు ఎన్నో విధమైనటువంటి పరిశోధనలు పరిశీలనలు కలిపి ఈ పవిత్రమైనటువంటి యొక్క సారాంశాన్ని అందిస్తూ వచ్చారు.
0: సైన్స్ ఎక్స్పెరిమెంటెడ్ ఇన్వెస్టిగేటెడ్ అండ్ గేవ్ ది ఎసెన్స్
1: సర్వశాస్త్రములు సర్వవేదములు మదించి అందించినటువంటి సుధా సారములే ఈ షడ్దర్శనములు.
0: షడ్దర్శనస్ ఆర్ దట్ నెక్టర్ అమృత గివెన్ టు అస్.

0: Sai Ram, dear listeners, people of different religions use different names to adore God. However, the divinity we pray to is essentially one and the same. It is changeless and eternal. In today's Divine Discourse, Bhagwan Baba explains how God alone is the sole refuge for everybody in this world. He adds that the names may be many, but the inherent divine principle is only one. Let us now listen to the excerpts from the Divine Shower of Grace by Bhagwan Baba in Prashanti Nilayam on his 80th birthday on the 23rd of November 2005.
1: Embodiments of love.
2: Satya dharma prema chantulu lekunna pijalanni yunechi vilvasunna.
1: Without truth, righteousness, peace and love, all the forms of knowledge that we acquire are useless.
2: Satya dharma prema chantulu lekunna bahuda satkarya sabambusunna.
1: One may take to sacred activity and good deeds, but bereft of truth, righteousness, peace and love, they would all be in vain.
2: Satya dharma prema chantulu lekunna dana dharmalu sarthakata sunna.
1: Acts of charity and kindness will have no place and no value at all if there is no peace, righteousness and love.
2: Ujjogamulu jesi yanta padavinunna satya dharma prama shantulu lekunna.
1: One may occupy exalted position, one may be in very high positions. What far are they without truth, righteousness, peace and love?
2: Satya dharma premam shantulu lekunna bahula satkarya labhambusunna.
1: All actions of goodness, all good deeds that you do, what for are they without truth, righteousness, peace and love?
3: Premasarupulara.
1: Embodiments of love.
3: Manavudu shanti nimittamai janminchadu kani padavula kosam janminchaledu.
1: Man is born to be peaceful and not to occupy positions of authority.
3: Enni undinappatikini manavulaku shanti lekundina jeevitame shunyam.
1: You may have lots of things in life, but without peace, the life has no meaning and value.
3: Aneka mandi srimantulu unnaru.
1: There are many rich people.
3: Kotlaku vidyavantulu unnaru.
1: There are crores and crores of educated people.
3: Inka aneka vidyaviga kuda nu goppa goppa padavillo ellinattu vaaru unnaru.
1: There are people who are occupying very high positions in life.
3: Kani veerandari valla jagatlo em jarugutunnadi.
1: What is that is all happening in this world with these people?
3: Veerale yokka kantidaralu chuchuvaliki variki samayam ledu.
1: They have no time to see the suffering of the poor and the needy people.
3: Veerale paristhiti emiti?
1: What is the position of poor people?
3: వారి విషయాన్ని ఎవరు కూడాను తరం చేసినటువంటి వారు లేరు.
1: దేర్ ఆర్ నన్ యాక్చువల్లీ స్పీకింగ్ టు బాదర్ ఆర్ థింక్ అబౌట్ దెమ్.
3: ఏ బజారు నందు చూసినా కూడాను ఇది సోషల్ వర్క్, సోషల్ వర్క్, సోషల్ వర్క్. ఏమి సోషల్ వర్క్?
1: యు గో టు ఎనీ స్ట్రీట్ ఇన్ ది నేమ్ ఆఫ్ సోషల్ వర్క్ సో మెనీ పీపుల్ డూ ఇట్. వాట్ ఈజ్ సోషల్ వర్క్ ఇన్ ఫ్యాక్ట్?
3: ఎవరు కూడాను షో వర్క్ చేస్తున్నారు కానీ సోషల్ వర్క్ చేయటం లేదు.
1: All are involving, indulging in show work and there is no social work.
3: ఇంటికి అమ్మా భిక్షాంతేహి అని ఎవరైనా వస్తే వెళ్ళిపో అని చెప్తున్నారు.
1: Even if approaches you to doorstep with a begging bowl, asking for alms, you'll neck him out.
3: మానవులకు దాన ధర్మాల వల్లనే ఒక విధమైనటువంటి సత్యధర్మ శాంతి ప్రేమలు లభిస్తున్నాయి.
1: Man will enjoy the truth, peace and love if at all he is compassionate enough.
3: అసలు మానవ అంటే అర్థం ఏమిటో గుర్తించుకోవటం లేదు.
1: No one is understanding the very meaning of this word, manava.
3: Manava.
1: Manava.
3: Managa manishi.
1: Ma means the human being, manishi.
3: Kani ee manishiki edi mukhyamu?
1: What is important for a human being?
3: Asalu pettam mukhyama?
1: Is it desire or ambition?
3: Abhivruddhi kavatam mukhyama?
1: Is it progress in life?
3: ఆనందాన్ని అనుభవించటం.
1: ఈజ్ టు ఎక్స్పీరియన్స్ హ్యాపీనెస్ అండ్ ప్లెజర్.
3: ఏది కూడా దుఃఖం కాదు. మానవుడు సుఖ దుఃఖములతో జన్మించినాడు కానీ కేవలం సుఖమునే పొందాలని కాదు.
1: మ్యాన్ ఈజ్ బోర్న్ నాట్ టు ఎంజాయ్, నాట్ టు బి మ్యూర్లీ హ్యాపీ.
3: తోటి మానవులకు తోడుపడి లేకున్నా మనసు ఎట్లు శాంతి కలుగునవయ్యా?
1: హౌ కెన్ ఎక్స్పెక్ట్ మ్యాన్ టు రిమైన్ ఇన్ పీస్ ఇఫ్ హీ డజంట్ కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ ది ఫెలో మ్యాన్?
3: తోటి మానవులకు మనము సహాయం చేయాలి.
1: వీ షుడ్ హెల్ప్ ది ఫెలో మెన్.
3: అందరికీ ఏదో కష్ట సమయము సుఖ సమయము వస్తుంటుంది సూర్య తేజస్సు వల్లే.
1: ఇన్ దిస్ లైఫ్ సంథింగ్ లైక్ సన్ రైజ్ అండ్ సన్సెట్ వీ డూ హ్యావ్ ప్లెజర్ అండ్ పెయిన్.
3: కనుక ప్రతి మానవుడు కూడాను ఏదో కొన్ని కష్టములు కలుగుతుంటాయి.
1: ఎవ్రీవన్ విల్ ఫేస్ సమ్ డిఫికల్టీస్ ఇన్ లైఫ్.
3: కానీ ఈ కష్టకరమైన సుఖములు రెండు కూడా నువ్వు ఒక్కటిగా భావించాలి.
1: వన్ హ్యాస్ టు కన్సిడర్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ అలైక్ ద ప్లెజర్ అండ్ పెయిన్.
3: దుఃఖంలో ఆనందం ఉన్నది, ఆనందంలో దుఃఖం ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ప్లెజర్ ఇన్ పెయిన్ అండ్ దేర్ ఇస్ ఆల్సో పెయిన్ ఇన్ ప్లెజర్.
3: కనుక సుఖ దుఃఖములు రెండు కూడా మానవుని యొక్క మంచి చెడ్డలే.
1: దేర్ఫోర్ ద ప్లెజర్ అండ్ పెయిన్ would make you happy and also grief stricken accordingly.
3: కానీ మానవుడు అభివృద్ధి అయినందుకు ఈ రెండింటిని సమానంగా చూసుకోవాలి.
1: In order to progress in life, we have to develop the spirit of equanimity of both pleasure and pain.
3: కనుక ఈ సమానత్వం అనేటువంటిది లేకుండా పోతే మనం సమాజం ఎట్టవుతాం?
1: If there is no samatva, the equality, how can we call ourselves samaja, society?
3: సమాజము సమాజము.
1: We say samaja, society.
3: సమానత్వం లేనటువంటి వాడు సమాజంలో ఎట్టు పుట్టుతాడు?
1: ఇఫ్ దేర్ ఇస్ నో సమానత్వ ఈక్వాలిటీ, హౌ డూ యూ కాల్ యువర్ సెల్ఫ్ సమాజ సొసైటీ?
3: కష్టంలో సుఖమున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ప్లెజర్ ఇన్ పెయిన్.
3: సుఖంలో కష్టమున్నది.
1: అండ్ దేర్ ఇస్ డిఫికల్టీ ఇన్ ప్లెజర్.
3: కానీ ఈనాటి మానవుడు ఎన్ని సుఖములు పొందినప్పటికీ ఒక్క కష్టమేమైనా వచ్చిందంటే తట్టుకోలేడు.
1: Man, in spite of repeated pleasures that he passes through in his life sojourn, is very much disturbed with the slightest of the difficulty.
3: Oka srimantun daggariki velli, ayya meeru aanandanga unnaru kada ani prashninchandi.
1: If you approach a rich man and if you ask him, are you happy?
3: Ayya naakemi takkuva dhanam unnadi.
1: He will say, there is no shortage whatsoever, I have plenty of money.
3: నా కుమారులందరూ కూడా గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నారు.
1: My sons are in very high positions.
3: నా ఇంటిలో అన్ని గొప్ప గొప్ప సామాన్లు అంతా పెట్టుకున్నాము.
1: I got all comforts and conveniences at my residence.
3: మా కష్టములకు ఎట్టి బాధలు లేవు.
1: We don't have any troubles or difficulties.
3: కానీ అన్ని ఉన్నవి కానీ మనశ్శాంతి లేదు.
1: We have all that is all possible, but there is no mental peace.
3: ఈ పర్సనల్ శాంతి ఎట్ట వస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ దిస్ మెంటల్ పీస్?
3: అయ్యా నీవెవరు నీవెవరు నీవెవరని మనం ప్రశ్నిస్తున్నాం.
1: వీ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ హూ ఆర్ యూ.
3: కానీ ఉన్నదంత దోషం ఎక్కడ, హూ ఆ మై అనేటువంటి క్వశ్చన్ వేసుకోవటం లేదు.
1: బట్ ద మిస్టేక్ లైస్ హియర్, వీ ఆర్ నాట్ పుట్టింగ్ అవర్ సెల్ఫ్స్ ఎ క్వశ్చన్, హూ ఆమ్ ఐ.
3: అది తెలుసుకుంటే అన్ని కష్టములు దూరమైపోతాయి.
1: When once you know yourself the reality, you will be free from all difficulties.
3: కనుకనే
1: therefore
3: మానవుడు తన్ను తాను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: So man must make every attempt to know his own true self.
3: తనను తాను తెలుసుకోకుండా ఎన్ని ప్రయత్నములు చేసే ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ ద అవేర్నెస్ ఆఫ్ ది సెల్ఫ్ నోయింగ్ ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆర్ యూస్లెస్.
3: వానరు లేకున్నా విత్తనంబులు నాటి ప్రయోజనం ఏమిటి?
1: దెర్ ఆర్ నో రెయిన్స్ ఆన్ వన్ హ్యాండ్, వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ సోయింగ్ సీడ్స్?
3: గొప్ప వర్షములు కూర్చున్నప్పటికీ విత్తనం లేని నాటకుండా పంట పండునా?
1: In spite of down power of rain on one hand, if you do not sow the seeds, can you expect harvest?
3: Yendeyu ye pani yenu ee moodu kuda chesinappude chestundi.
1: Anywhere, any task can be fulfilled with the combination of these three.
3: Negative unnadi, positive unnadi.
1: There is a negative, there is positive.
3: Ivi rendu chesinappude manaku current labhistundi gaani lekapothe labhinchadu.
1: You will find the flow of current with the existence of these, the positive and the negative. Because the holy matchless God's name within us, God is present in all creatures. The whole universe, cosmos is full of divinity.
3: Kaluka manaku daivatvam anetuvanti dani marchipoyi aneka rakamulaitundi laugika bhautika sukhamulanu manam pondadaniki పుట్టలేదని తెలుసుకోవాలి.
1: We have forgotten the innate immanent divinity within us and we go by the momentary worldly physical pleasures.
3: కనుక మొట్టమొదట ఆధ్యాత్మికం కొంత ప్రవేశపెట్టాలి.
1: Therefore we should step into the field of spirituality to begin with.
3: ఆధ్యాత్మికమే లేకుండా
1: without spiritual content
3: మనకి ఏమాత్రం కూడా మనుషత్వం అనేటువంటి అధికారమే లేదు.
1: We have no claim or authority to call ourselves human beings.
3: ఇది దైవాన్నే ద్రోహం చేసినట్టు అవుతుంది.
1: In fact, we are betraying God himself.
3: దైవం అన్నది కేవలం తనను పూజించమని కాదు.
1: God does not expect you to worship him all along.
3: ఈ జగత్తులో ఉన్నటువంటి భౌతికమైన జీవితానికి కొంత ఆదర్శాన్ని అందించాలని.
1: Having been born in this world, we should set an ideal to the community.
3: ఒకానొక సమయంలో నారదుడు వెళ్లి విష్ణువుని ప్రశ్నించాడు.
1: At one time Narada approached Vishnu and questioned him.
3: స్వామి, నాకు ఏ విధమైన మార్గంలో నాకు జన్మ రాహిత్యం అవుతుంది?
1: He asked Swami, which path will take me to the birthless state or immortality or liberation?
3: అప్పుడు ఈశ్వరుడు చెప్పాడు, నేను అందరి యందు ఉంటున్నాను.
1: And God replied, I am in all of the beings.
3: Aithe naa yokka amshamu andari yandu untundali.
1: My spark of divinity is present in all.
3: Manushyudu kevalam oka vidhamaina daiva swaroopude kaani manavudu kaadu.
1: The human being in reality is divine in form. Aithe
3: jeevudu anetuvanti negative untadam chethane devudu anetuvanti positive vachi chestundi.
1: Because the human form is negative and the divinity within is positive.
3: Naina in lokasabha chin cheyalante in lokamlo undinatvanti prajalantarulu na roopanne pondali.
1: In order to be amongst the society I should be surrounded by human beings.
3: Kaluga na yokka bhavamu mee yokka atma ga nunchi untunnadi.
1: Therefore the divine feeling is your verily your own self.
3: Meerandaru kuda atma chintana cheyandi tappaga nenu vachi akkada nilustanu annadu.
1: Constantly contemplate, ruminate on your true identity, the self, then I will manifest among you.
3: Kanuka atani endu oka unnatundi atma andari endu untunnadi.
1: The cosmic principle of divinity is present in all.
3: Appude daivattam anetundi ventane jantane intane untuntadi.
1: Then only you will experience God behind you, with you, above you, below you, around you.
3: Nivu kevalam jeevitham anta negative gaane bethukutunte kinike enaadi positive dikkutundi.
1: In fact, you are leading life in the negative way, full of negativity.
3: Kanuka nirantaramu devudu devudu devudu ani devudu kosam devulu adakavudu.
1: You don't need to search for God incessantly.
3: Nenu okadu unnanu.
1: I am here.
3: Na endukudanu bhagavantu unnadu.
1: God is in me.
3: Kanuka ishara sarvabhutanam.
1: God is present in all living creatures.
3: Kanuka na devudu na endu untunnadu. Na peru kudanu devude.
1: God is in me, my name is God himself.
3: Devudu ante emi?
1: What is the meaning of this word devudu?
3: Pratyekichinatvanti oka swaroopam kaadu.
1: God is not a specific form.
3: Daivaniki nama roopam levu.
1: God is beyond name and form.
3: కానీ జగత్తులో ఉండినటువంటి యొక్క సమాజమును రచించే నిమిత్తమై మనం పనులు చేయాలి.
1: We have to conduct ourselves and fulfill the tasks assigned to us in order to be in society.
3: ప్రతి మానవుడు కూడాను పుట్టినందుకు ఏదో కొన్ని పనులు చేయాలి.
1: Having been born as a human being, one should do certain tasks.
3: సత్కర్మలు ఆచరించాలి.
1: One has to go along the path of truth and righteousness.
3: అప్పుడే సదాచారం మనలో బయలుదేరుతుంది.
1: Then only there will be good behavior and good conduct in life.
3: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
3: మీరందరూ ఆత్మస్వరూపులే కాని దేహ స్వరూపులు కాదు.
1: You are not merely the body. You are verily the Atma, the spirit indeed.
3: దేహము పంచభౌతికము.
1: The body is of senses.
3: దేహము కూడా తప్ప ఎప్పుడు.
1: The body is bound to fall, die someday.
3: దేహి నిరామయుండు.
1: The indweller is immortal.
3: దేహి నిరామయుండు.
1: And is nectarized.
3: గరుతింపక దేహి చావు పుట్టుకల మోహ నిబంధనలు ముద్రలు లేవు.
1: The indweller has no insignia like bondage or liberation, birth or end.
3: కానీ ఆత్మ అందరి ఎందు ఉంటున్నది. ఎవరైనా నా ఆత్మ చచ్చిపోయిందని ఎవరైనా చెప్పగలరా?
1: The spirit Atma is present in everybody. Can anyone say there is no Atma in me?
3: పంచభౌతికమైనటువంటి దేహం కూలినప్పటికీ పరమాత్మ తత్వం అనేటువంటి శాశ్వతంగా ఉంటుంటుంది.
1: The body of senses may be lost in the passage of time, but the self continues on and on.
3: ఆత్మ ఉన్నంతవరకే జీవితం అనేటువంటి నీరు అటువంటి నిండి ఉంటుంది.
1: So long there is atmic principle within you, the body is functional, the negative.
3: కానీ నీరేగిన పరమస్థితి ప్రతిబింబమే కనిపించింది.
1: Therefore, without the main object you cannot find reflection.
3: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
3: మన ఇంటిలో బావి ఉండాలి.
1: There is a well close to our residence.
3: ఇంటి పైన డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ ఒకటి ఉన్నది.
1: And there is a tank with drinking water.
3: పెద్ద చెరువు ఒకటి ఉన్నది.
1: And we have also find the river there.
3: కానీ సముద్రం కూడా ఒకటి ఉన్నది.
1: There is ocean also on the other hand.
3: నదులు కూడాను ప్రవహిస్తున్నాయి.
1: అండ్ ద రివర్స్ ఫ్లో.
3: అన్నింటి ఎందుకు సూర్యుడు ప్రతిబింబం కనిపిస్తున్నాడు.
1: అండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సన్ ఈజ్ నోటీస్డ్ ఇన్ ఆల్ ద రివర్ ద సీ అండ్ ద వెల్.
3: నీ గృహంలో ప్రవేశించినట్టు నీకు ఏ సూర్యుడు కనిపించడు.
1: బట్ ద మూమెంట్ యూ గెట్ ఇన్ టు యువర్ హోమ్ యూ డోంట్ ఫైండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ సన్.
3: కనుకనే మన దేహం అనేటువంటి ఒక శరీరము జీవుడు అనేటువంటి వాడు ఉన్నాడు.
1: దేర్ఫోర్ విత్ ఇన్ అవర్ బాడీ ఈజ్ జీవా ద ఇండివిజువల్ సోల్.
3: ఇదంతా కూడా ఒక జలం వంటిది.
1: This all amounts to water.
3: జలం ప్రవహిస్తుంది, నిలిచిపోతుంది.
1: The water flows or stagnates.
3: కానీ ప్రవహించేంత వరకు కూడా ఆ జలంలో సూర్యుడు కనిపిస్తుంటాడు.
1: In a flowing water, you certainly notice sun.
3: ఒక సూర్యుడు జగత్తులో మనకు ఒక్కొక్కడే కనిపించు. ఇది మా ఇండియా దేశం యొక్క సూర్యుడు. మీది అమెరికా యొక్క సూర్యుడు. మీకు రాత్రి అయినప్పుడు మాకు పగలవుతుంది. మాకు పగలైనప్పుడు మీకు రాత్రి అవుతుంది.
1: There is only one sun. There is nothing like Indian sun, American sun. If that is night for you, this is the daytime, the other side of the globe.
3: కాలం వ్యత్యాసమే కాని జలం ఒకటే.
1: It is only the difference of time, but that existence remains the same.
3: కాబట్టి ప్రతి మానవుడు కూడా ప్రవాహం వంటి వాడే.
1: So every human being is a flow.
3: కానీ ఈ ప్రవాహము అన్ని రకములైన పనులు చేసినప్పుడు అన్నింటి ఎందుకు కూడా ప్రతిబింబం కనిపిస్తుంది.
1: Therefore in this flow you find the reflection.
3: దైవం అన్ని దైవాల కూడా చేరడానికి వీలు కాదు.
1: అండ్ ఇట్స్ యూ కెనాట్ అండర్స్టాండ్ గాడ్ ఇన్ అ డిఫరెంట్ వే.
3: గాడ్ ఈజ్ వన్.
1: గాడ్ ఈజ్ వన్.
3: ట్రూత్ ఈజ్ వన్.
1: ట్రూత్ ఈజ్ వన్.
3: లవ్ ఈజ్ వన్.
1: లవ్ ఈజ్ వన్.
3: లివ్ ఇన్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
3: కనుక నీవు ప్రేమతో సత్యంతో జీవిస్తూ ఉంటుంటే అన్నిటి ఎందుకు దైవత్వం గోచరిస్తుంది.
1: వెన్ వన్స్ యూ లివ్ ఇన్ లవ్, వెన్ వన్స్ యూ లివ్ ఇన్ ట్రూత్, గాడ్ విల్ బీ విత్ యూ ఆల్వేస్ విత్ యూ ఇన్ సపోర్టింగ్ యూ.
3: కనుక దైవం ఒక్కడే.
1: God is one.
3: అది ఎవరు?
1: Who is he?
3: Myself. ఎవరికి వారు నేనే దైవము అనుకోవాలి.
1: Each one should clearly establish, affirm and confirm.
3: కానీ దీని వల్ల అహంకారం కానీ ఇంకే విధమైన ప్రతిబింబం కానీ మనకు కనిపించింది.
1: It is not egoistic statement nor observation made on the basis of reflection.
3: ఎదుటి వాళ్ళు దేవుడే, నేను దేవుడే అనేటువంటి రెండింటి సమత్వంగా తీసుకోవాలి.
1: ఐ షుడ్ నో దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ దట్ ఐఎమ్ గాడ్ అండ్ అదర్ పర్సన్ ఇస్ ఈక్వల్లీ గాడ్.
3: ఎవరితోనో నీవు జగడ వేస్తున్నావంటే ఎవరితోనో కాదు, నీతో నీవే జగడ వేస్తున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ఎనీబడీ, యు ఆర్ కాన్ఫ్లిక్ట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
3: ఎవడో నా నిమిత్తమై వచ్చినటువంటి వాడు ఓడిపోయినాడు.
1: యు విల్ సే దట్ ద అదర్ పర్సన్ లాస్ట్.
3: కానీ ఎవరో ఓడిపోయినారని భావించకూడదు, నేనే ఓడినాను.
1: నెవర్ కన్సిడర్ ద అదర్ మ్యాన్ హ్యాస్ లాస్ట్.
3: దానికి కూడా నువ్వు తన తనతో పోల్చుకోవాలి.
1: Therefore, you have to consider yourself in every aspect.
3: ఆ విధంగా పోల్చుకోకుండా అతను పరాయవాడు, నేను నా సొంతం వాడు అని అనుకుంటే అక్కడే భేదం వస్తుంది.
1: On the other hand, if you go by differences that you are separate from others, well, that leads to kind of diversity.
3: గెలుపు ఓటర్లు అంతా కూడా మానవుడికే జరుగుతుంటాయి.
1: And this kind of victory or loss, they do happen to every human being.
3: కానీ ఒకరినొకరు మనము దూషించుకుంటుంటాం.
1: But we blame each other.
3: నీవెవరు?
1: Who are you?
3: Who are you?
1: Who are you?
3: I am body.
1: Say, I am body.
3: బాడీ ఎంతవరకు ఉంటుంటాడు?
1: How long the body lasts?
3: ఇది కేవలం ఎప్పుడు పోతుందో ఏమో, నీటి బిడ్డ వల్ల ఎప్పుడు ఉంటుంది, పగిలిపోతుంది.
1: Body is like a water bubble. It may drop down any moment of time.
3: కాబట్టి తాత్కాలికంగా ఉండేటువంటి ఒక దేహము నేనని నీవు చెప్పగలవు.
1: You cannot claim to be body which is temporary, ephemeral.
3: Mind. Who are you? I am mind.
1: Then if you put the question, who are you? The response is, I am the mind.
3: Mind అనుకుంటే ఏమిటిది? బండల్ ఆఫ్ డిజైర్స్.
1: వాట్ ఈస్ మైండ్? మైండ్ ఇస్ బండల్ ఆఫ్ డిజైర్స్.
3: మైండ్ కు ఒక రూపం లేదు.
1: మైండ్ హ్యాస్ నో ఫార్మ్.
3: మనం కోరే కోరికలంతా కూడా మైండ్ గా రూపొందుతుంది.
1: అండ్ ఆల్ డిజైర్స్ కాన్స్టిట్యూట్ ద మైండ్.
3: కనుక ఇవన్నీ కూడా ఎప్పుడో ఒకతోని మనకు దూరమయ్యేటువంటివి.
1: అండ్ ద డిజైర్స్ మస్ట్ లీవ్ యూ అట్ వన్ టైమ్ ఆర్ అదర్.
3: కనుక మానవుడి నాడు మైండ్ మైండ్ని పట్టుకొని చూస్తే మన మైండ్ మంకీ మైండ్ అంట.
1: Therefore, you cannot identify with your mind because mind is monkey mind.
3: కానీ నీవు మ్యాన్ మైండ్ కావాలి.
1: But you should have the mind befitting a man.
3: మంకీ మైండ్ కాకూడదు.
1: It should not be monkey mindedness.
3: కనుక నేను మానవుడను.
1: We are human beings.
3: దైవం మానవ శరీరమైన.
1: God is in human form.
3: కనుక దైవము ఈ మనిషి రూపంలో ఉన్నాడు.
1: God is present in human form in front of you.
3: కాబట్టి బాడీని దూరం పెట్టి నేను దేవుడను దేవుడను అని ప్రతిబింబాన్ని మనం పూజించాలి.
1: అండ్ యూ షుడ్ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ ఐడెంటిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ విత్ ఇన్.
3: ప్రపంచంలో కూడా రాతి బొమ్మలు ఏమైనా జరిగిందంటే చేసిందంటే దానికి ఒక మందిరం కట్టి దానికి ఒక పూజలు పురస్కారాలు చేస్తుంటారు.
1: ఇఫ్ ఎనీ ఐడల్ ఈజ్ మేడ్ వీ కన్స్ట్రక్ట్ ద టెంపుల్ ఇన్స్టాల్ ఇట్ దేర్ ద ఐడల్ అండ్ స్టార్ట్ వర్షిపింగ్ ద ఐడల్.
3: ఆ స్టాచ్యూ ఎక్కడిది?
1: Where from you got this statue?
3: Neevu chesinide.
1: It is of your own making.
3: Kaani neevu chesinatuvanti statue nu neevu poojistunnavu kaani ninnu neevu poojinchaledu.
1: You are worshipping the idol statue that you have made and you are not worshipping yourself.
3: Kabatti ninnu neevu poojinchukokunda edo vigrahala poojistunnamante vigrahalalo vachinatuvanti vipramayam.
1: In fact, if you do not consider yourself supreme and go by worshipping our idols or idolatry, it is all useless.
3: Kanuka prati manushi kudanu mana endunnatvanti oka atma tattvanni manamu gauravinchali.
1: Therefore, everyone should respect the self within.
3: Atma vishwasam nijamainatvanti oka vishwasam.
1: The true confidence is that of self confidence.
3: Kani విగ్రహాల విశ్వాసము అది తాత్కాలికమైనటువంటిది.
1: ద ఫెయిత్ ఆర్ కాన్ఫిడెన్స్ ది ఐడల్ ఇస్ జస్ట్ టెంపరరీ.
3: తిరుపతి పోయినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి అంటారు.
1: వెన్ యూ గో టు తిరుపతి యూ సే యూ ఆర్ టేకెన్ బై సర్ప్రైజ్. వెంకటేశ్వర యూ సే
3: వెంకటేశ్వర స్వామి నా కులదైవము అని పొగుడుతుంటారు.
1: అండ్ యూ గో ఆన్ ప్రైజింగ్ లార్డ్ వెంకటేశ్వర దట్ ఈస్ ద ప్రిసైడింగ్ డైటీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ.
3: బృందావనం వెళ్ళినప్పుడు కృష్ణుడు మా దేవుడు.
1: When once you go to Vrindavan, you say Krishna is our God.
3: యొక్క పేరు పెట్టి పూజిస్తుంటారు.
1: And you give name to God and start worshipping him.
3: మరి అయోధ్య పోయినప్పుడు రాముడు మా దేవుడు.
1: When you go to Ayodhya, you say Rama is my God.
3: కానీ దేశ పరిస్థితులు పట్టి అక్కడ ఆయా పేర్లు పుట్టినాయి. కానీ భగవంతులకు దేవుడు రాముడు కృష్ణుడు వెంకటేశ్వరుడు సాయిబాబా అనేటువంటి భేదములు ఏమాత్రం లేదు.
1: These are the names that we have given to God depending upon the location, geography and the space. But God has no specific form like Rama, Krishna, Sai Baba.
3: Kanuka prati manavuniki okoka roopam untundi.
1: A human being has got a definite form.
3: Kabatti human life anetundi shastram anetundi kaadu.
1: So human life is not permanent.
3: కనుక శాశ్వతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం విశ్లేషించాలి.
1: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ దట్ ఇమ్మోర్టల్ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మా ద సెల్ఫ్,
3: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
3: ఇంతయో ఖర్చు పెట్టి మీరు ఇక్కడికి వస్తుంటారు.
1: యు స్పెండ్ లాట్ ఆఫ్ మనీ అండ్ రీచ్ దిస్ ప్లేస్.
3: అనేక కష్టములకు వచ్చి మీరు ఇక్కడ చేరుతుంటారు.
1: యు బేర్ మెనీ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్.
3: ఇన్ని కష్టములకు ఇన్ని నష్టములకు మీరు గురి అయి ఇక్కడికి వచ్చి చేరి ప్రయోజనం ఏమిటి?
1: What is that you get by bearing all these troubles and difficulties to reach this place?
3: దైవం ఏకత్వంగా తీసుకోవాలి.
1: You should consider God as one.
3: అప్పుడే మనకు శాంతి కలుగుతుంది.
1: Then only you'll remain in peace.
3: ఆ ఏకత్వం కుదరనంత వరకు కూడా మనకు చంచలత్వమే ప్రాప్తిస్తుంది.
1: Without this oneness, you're always wavering, you're always disturbed.
3: మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే.
1: Religions are different, but the destiny goal is one.
3: Ruhachintalanu veru. Ruhachintalu.
1: And all our thoughts relating to family are different.
3: Kani asalu okati.
1: But the basic reality of the desire is one and the same.
3: Ee vidhanga matamlanni kuda verainappudiki vaata okati gaanu.
1: Though religions are different, but the praise of God is one and the same.
3: Good and bad rendu padamulu untunnavi. Ee good anetunte padamulu okoru note endu ostundi, okoru note endu bad anu ostundi.
1: There are two words, good and bad. One speaks good, the other one speaks bad.
3: Kaani padamulu veru vere kaani sound veru vere kaani rendu okati.
1: The lips, and there is variation in the sound, but the word is same.
3: నేడు బ్యాడ్ మ్యాన్ అంటారు.
1: యు సే ఐ యామ్ ఎ బ్యాడ్ మ్యాన్.
3: రెండవ దినము గుడ్ మ్యాన్ అంటారు.
1: నెక్స్ట్ డే యు మే సే దట్ ఐ యామ్ ఎ గుడ్ మ్యాన్.
3: గుడ్ అండ్ బ్యాడ్ అనేటువంటిది మానవుడు పెట్టేటువంటి పేరే.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ రిలేటెడ్ టు యువర్ మైండ్ అట్ దట్ మోమెంట్ ఆఫ్ టైమ్.
3: మనుషులు కల్పించినటువంటిది.
1: అండ్ వేర్ ఇస్ ద మైండ్ ఈస్ నాన్ అపేరెంట్.
3: నీవెప్పుడు కూడా నువ్వు గుడ్ వాడే.
1: యూఆర్ ఆల్వేస్ గుడ్, యూఆర్ ఆల్వేస్ గుడ్.
3: లైఫ్ ఏమనేది చాలా మంచిది.
1: లైఫ్ ఈజ్ వెరీ ప్రెషస్.
3: కనుక దైవం మనుష్య రూపేణ అని మనుషుడు అనేటువంటి వాడు మనుషుడు కాదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ కన్సిడర్ అవర్సెల్వ్స్ యాజ్ సింపుల్ హ్యూమన్ బీయింగ్స్. నో, యూఆర్ ఎసెన్షియల్లీ డివైన్.
3: ఏ దేవుడిని ఒక పేరు పెట్టినప్పటికీ, ఏ దేవుడి ఒక రూపం పెట్టినప్పటికీ అందరి ముఖము ఒకటిగానే ఉంటుంటుంది. మనుషుడి ముఖమే ఉంటుంటుంది, కానీ మరొక రూపం ఉండదు.
1: సో యు మే హ్యావ్ ఎనీ నేమ్, ఎనీ ఫామ్, బట్ ఎసెన్షియల్లీ యువర్ సెల్ఫ్ ఈజ్ సేమ్.
3: కనుక మనం రూపాన్ని తీసుకోకూడదు.
1: సో వీ షుడ్ నాట్ గో బై ఫామ్.
3: వారు చేసినటువంటి యొక్క మహత్తరమైనటువంటి శక్తి భావాన్ని మనం పుట్టాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ద స్పిరిట్ బిహైండ్ ఇట్, ద మోటివ్ బిహైండ్ ఇట్, అండ్ సీక్రెట్ థాట్ బిహైండ్ ఇట్.
3: కనుక మన మనసు ఒక్కటిగానే పెట్టుకోవాలి.
1: వీ షుడ్ బి సింగిల్ మైండెడ్.
3: మనం మంకీ మైండ్ గా కాకూడదు.
1: వీ షుడ్ నెవర్ ఎంటర్టైన్ మంకీ మైండెడ్.
3: నువ్వు మనిషిగా పుట్టావు కాబట్టి నీకు మనిషి మనిషి ఉండాలి.
1: Being a human being, you should have human qualities.
3: Human mind e undali.
1: You should have human mind.
3: Kani manushiga putti pasuvu yokka pravartana untunte adi prayojanam ledu.
1: You are a human, but if you are bestial, full of animality, what is the use?
3: Neevu kevalamu oka sanyasiga undakoddu.
1: You should not remain a renunciant even.
3: Sanyasi kuda oka manavude.
1: Even renunciant is also a human being.
3: Manishi oka manavude.
1: And normal human being also verily
3: same.
1: So both of them are human in form.
3: దైవము ఎల్లెల్లా ఉంటున్నాడు.
1: And God is present in everyone.
3: ఒక చోట ఉండి ఒక చోట లేకపోవటం లేదు.
1: There is no place without God.
3: సర్వత పాదపాదం సర్వతో శిరోభో సర్వత స్తుతిమల్లోకే సర్వమాం ఉత్తిష్ఠతి.
1: All heads are His, all ears are His, all hands are His. Our legs are His. He is present in everyone, in every limb of the body.
3: Manu biyani sutichidu.
1: And why we just go by our own differences?
3: Aa vaddu sutichin tarvata vaddu paina pottu teesestam.
1: And because of this we differ from each other.
3: Aa pottu tho undinappude adi punarjanmam vastundi.
1: And because of the husk or the grain that is responsible for rebirth.
3: Aa pottu ni teesesi
1: when once the husk is removed
3: manamu ఒక భీముగా చేసుకుని
1: అండ్ వి జస్ట్ ఓన్లీ ది రైస్
3: అన్ని విధములైనటువంటి పరిపక్వము చేసుకుంటాం.
1: You make use of this rice for all other purposes.
3: మనం పులిహోర చేస్తాము.
1: And you make pulihora.
3: చక్కెర పొంగలి చేస్తాము.
1: చక్కెర పొంగలి.
3: చిత్రాన్నం చేస్తాము.
1: చిత్రాన్నం.
3: పాయసం చేస్తాము.
1: పాయసం.
3: ఇవన్నీ కూడా బియ్యం వల్ల పుట్టినవి.
1: They are all rice preparations.
3: దాన్ని ఒక పొడిగా చేసి దీని వల్ల దోశ చేస్తాము.
1: And you can make it rice flour and make a dosa.
3: తర్వాత ఇడ్లీ చేసుకుంటాం.
1: Or idli.
3: ఇడ్లీ అని ఒక పేరు.
1: Idli is one name.
3: కానీ పూరి అని ఒక పేరు.
1: And that పూరి another name.
3: అన్నము అని ఒక పేరు.
1: We have the rice.
3: ఈ విధంగా తీసుకుంటే మనం తినే తిండిని బట్టి ఆహారాన్ని బట్టి దీనికి పేర్లు మారుతున్నాయి కానీ లేకపోతే అన్ని బియ్యమే.
1: The names go on changing depending upon the item that you partake or consume. But basically it is rice alone.
3: అయితే బియ్యం అన్ని ఒకటే అయినప్పటికీ పాకము.
1: Though the rice is same, but
3: the సంస్కారము.
1: This paka, the preparation, is samskara, refinement.
3: We have to
1: polish or refine our mind.
3: Then
1: only that food which is
3: cooked
1: is fit for
3: consumption.
1: So everything needs processing.
3: Samskaram anapaga marpu.
1: This samskara means change.
3: ఆ మార్పును మనం భుజించేటువంటి పాకంగా తయారు చేసుకోవాలి.
1: And this change amounts to the process of cooking fit for consumption.
3: కనుక మనం చేసేటువంటి పనుల లోపల మార్పు కలుగుతుంటారు కానీ వస్తువు మాత్రం ఒక్కటే.
1: Therefore there is variation in our action, but the object, the material remains the same.
3: ఈ మెటీరియల్ ని బట్టి మనము ఇంత మోసపోతున్నాం.
1: We are betraying ourselves by taking material into consideration. Man is spoiled because of his material consideration. Therefore, he has to transform his view of life. God has given all these things in pure, pristine form.
3: కానీ దాన్ని నీవే నీవే బుద్ధిపూర్వకంగా మార్చుకుంటున్నావు.
1: బట్ యు ఆర్ పొల్యూటింగ్ ఇట్ బికాస్ ఆఫ్ యువర్ ఓన్ మైండ్.
3: కనుక మన మైండే ఇంత పనులు చేస్తున్నాయి.
1: ఇట్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ స్పాయిలింగ్ ఆల్.
3: మైండ్ ని మనం కూలగొట్టితే అంత స్వచ్ఛంగానే ఉంటుంటుంది.
1: వెన్ వన్స్ యు ఎనిహిలేట్ ఆర్ విత్ డ్రా ద మైండ్, రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ విల్ బి ఫైన్.
3: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
3: మీరు ఎంత పవిత్రమైన హృదయుడే.
1: You are all sacred-hearted indeed.
3: కాని ఈ డిజైర్స్ అనేటువంటి క్లౌడ్స్ వచ్చి చేరి మిమ్మల్ని అంతా మాయ చేస్తుండాలి.
1: బట్ హౌఎవర్ ద క్లౌడ్స్ ఆఫ్ డిజైర్ అపియర్ అండ్ స్పాయిల్ యూ.
3: కానీ క్లౌడ్స్ అనేటువంటి ఏమిటి?
1: వాట్ ఆర్ ద క్లౌడ్స్?
3: కదిలిపోయేటువంటివి.
1: దే కమ్ అండ్ పాస్ ఆన్.
3: కానీ ఇది కదిలినప్పుడు సూర్యుడి పైన వచ్చినప్పుడు సూర్యుడు మనకు మరుగు పోతాడు.
1: వెన్ వన్స్ క్లౌడ్స్ క్లియర్ యూ కెన్ సీ ద సన్.
3: మూన్ మనకు మరుగు పడతాడు.
1: And then you will be lay, otherwise
3: hills anta marugu padtayi
1: and all the trees will be hidden in the night time.
3: Kaani avi meghamulu valla vachinatuve gaani.
1: And these changes are because of clouds.
3: Adi satasiddhanga kuda roopandinavu kaavu.
1: And they are not natural.
3: Kanuka mana yokka bhavalu kevalam meghamulu vantivi.
1: Therefore all our feelings are like clouds.
3: Balyamulanduna palumuru tokudi aatapaatala yendu aikhyabagulu.
1: In childhood, one spends the time playing with the friends.
3: Mudivi vachinayanta mulaharini namaka adi idi ledani aashapadtaru.
1: In old age, without thinking, contemplating on God, one goes on repenting for all those things that are denied to him.
3: Madhyavayasulo,
1: in the middle age,
3: mayandu padi,
1: and he is deluded.
3: Nenu yukudu ani vadinchukuntunnavu.
1: And he is highly egoistic. Because he is in the stage of youth.
3: Anjima ragane.
1: And as the end approaches.
3: Anyu anubhavistani. Kani shantini anubhavistani.
1: He goes on regretting that he experienced everything but not peace.
3: Nirantaram kuda nu manishi anetuvattu vaadu baalyamaipai yavanamaipai vardhakyamaipothunnadu.
1: Therefore we pass through different stages in our life. Infancy, childhood, youth and old age.
3: Kanuka mana vayasu maarutundade kani వస్తువులు మారలేదు.
1: ద డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ గో ఆన్ చేంజింగ్ బట్ ద మెటీరియల్ రిమైన్స్ ద సేమ్.
3: కనుక మన దృష్టిని మార్చుకోవాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు చేంజ్ అవర్ అవుట్లుక్ విజన్.
3: కానీ సృష్టిని మార్చుకోకుండా ఈనాడు మనమంతా సృష్టిని తీసుకుంటున్నాం.
1: Therefore we don't change our drishti, the vision, but we want to change
3: drishti ni maatchukovali.
1: Therefore we should change our outlook.
3: Appude manaku sariyainatuvanti chupu vastundi.
1: Then only you will have correct identification.
3: Kanaka manamu srishti ni maatchadaniki evaru talamu kaadu, idi bhagavantuni yokka srishti.
1: It is impossible for anybody to change srishti creation.
3: ఈ సృష్టి అనేటువంటిది భగవంతుని సంకల్పంతో ఏదైనా జరుగుతుంది.
1: ఇన్ ది సృష్టి క్రియేషన్ థింగ్స్ హ్యాపన్ యాజ్ పర్ ది విల్ ఆఫ్ గాడ్.
3: ఏదో దేహశక్తి ఉండినంత వరకు నీవు ఆటలు పాటలు ఆనందాలు అనుభవించవచ్చు.
1: సో లాంగ్ దేర్ ఇస్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ యూ కెన్ ప్లే అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎ వెరీ వే.
3: కొంతకాలం అయ్యేటప్పటికి ఈ పంచభూతములు కూడా మారుతుంటాయి.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ యూ ఫైండ్ సర్టన్ చేంజ్ ఇన్ ది సెన్సెస్.
3: పాపం ఎంఎస్ సుబ్బలక్ష్మి మీకు తెలుసు, చాలా గొప్ప గానం చేస్తుంది.
1: యు నో ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఎ గ్రేట్ పర్సనాలిటీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మ్యూజిక్.
3: కానీ ఆమె కట్టగలిపటికి నేను పోతే కట్టి నీరు గార్చుకుంటూ పండుకుంది.
1: టువర్డ్స్ ది ఎండ్ షీ వాజ్ షెడ్డింగ్ టియర్స్ వాచింగ్ భగవాన్.
3: స్వామి, నా కంఠం ఎంతో సుఖంగా ఉండేటువంటిది, నాకు పాడే ఉత్సాహం ఉండేటువంటిది, అని ఈనాడు కంఠం పోయింది.
1: భగవాన్, I was a melodious singer till now, but I cannot sing anymore.
3: Kantham udinanta varaku andaru nannu use chesaru.
1: So long I could sing, all people respected me, honored me.
3: Jagatte nannu gaurinchindi.
1: The whole world honored me.
3: Kaani kantham pothane,
1: the moment I lost the melody,
3: yavvaru nannu palakarinchadam ledhu.
1: No one at least is talking to me.
3: Kaaranam emiti swami?
1: What is the reason, swami?
3: Nee kanthani neeve paadu chesukunnavu annanu.
1: Bhagavan said you have spoiled your own ఏది
3: కానీ అధికంగా మనం ఉపయోగం పెట్టకూడదు.
1: We should not use anything in excess.
3: ఈమెకు పేరు వస్తున్నదని ఇష్టం వచ్చినట్టుగా తిరిగింది.
1: Because of reputation, because of hunger for good name, she went on giving concerts.
3: ఈ తిరగటం చేతనే, గొంతు యూజ్ చేయటం చేతనే తాను ఈ విధమైన గతికి దిగింది.
1: Because of excessive use in giving concerts, she got her throat spoiled.
3: కనుక కంఠం కానీ,
1: either the throat,
3: శ్వాస కాని,
1: or the breath,
3: కంటి దృష్టి కాని,
1: or vision,
3: మార్పు చెందేటువంటిది.
1: They do change.
3: ఈ మార్పు చెందేటువంటి వాటిని నమ్ముకొని మనము మార్పు అయిపోతున్నాము.
1: Therefore, if we go by these changing things, we get automatically changed.
3: కానీ జగత్తు మారలేదు.
1: But there is no change in
3: జగత్. ఆనాటి నుంచి నేటి వరకు కూడా జగత్తుగానే ఉంటుండాలి.
1: The universe is same.
3: అయితే మన యొక్క దోషముల వల్లనే మనం చెడిపోతున్నాం.
1: We are spoiling our lives because of our own defects.
3: ఆ ప్రవర్తనలు సరిగా చేసుకుంటే అందరూ మనం బాగుపడతాం.
1: When once we correct them, we'll certainly improve and progress.
3: మన ప్రవర్తనను సరైన మార్గంలో పెట్టుకోవాలి.
1: We should see that we'll have good conduct and behavior.
3: నేను మానవుడు.
1: I'm a human being.
3: నాకు తిండి తీర్థములు ముఖ్యం కాదు.
1: It's not the food and drink that are important.
3: నా యొక్క శీలమే ప్రధానమైనటువంటిది.
1: Character is most important to me.
3: ఆ గుణములు సరిలేకుండా ఉండినప్పుడు,
1: when one has no character,
3: ఎన్ని విధములైనటువంటి అవస్థలో పడవలసి వస్తుంది.
1: One has to suffer.
3: అందుకోసమే దాన్ని సత్ అన్నారు.
1: Therefore this is called sat.
3: సత్ అనగా ఎప్పటికీ ఉండేటువంటిది.
1: Sat means existence.
3: అందుకోసమనే మామిడిని కూడాను అల్లాహో అక్బర్.
1: మహమ్మడన్స్ ఆల్సో సే అల్లాహో అక్బర్.
3: నీవే మాకు గొప్ప.
1: యు ఆర్ మైటీయెస్ట్.
3: నీ ఒకరు తప్ప మాకు అన్ని లేరు.
1: యు ఆర్ ఓన్లీ వన్ హూ ఇస్ అవర్ రిఫ్యూజ్, నన్ ఎల్స్.
3: కనుకనే మన హిందువులు కూడా అదే రీతిగా చెప్పాలి.
1: హిందూస్ ఆల్సో షుడ్ రిపీట్ ద సేమ్.
3: ఐ వాంట్ గాడ్.
1: ఐ వాంట్ గాడ్.
3: నేను డివైన్ కావాలి.
1: ఐ షుడ్ బి డివైన్.
3: కానీ ఈనాడు డివైన్ కాకుండా డీప్ వైన్.
1: Today we don't want to be divine, but we want deep wine.
3: Wine dal tagatame untunnaru kani manam deep devotion ki raavatam.
1: You are after the wine, in fact you are divine.
3: Okka thuri ramanna tarvata jeevithamanta ramanna undali.
1: And once you start chanting Rama's name, the whole life should be spent likewise.
3: Kani inaadu Rama antadu, repadi din kashtam vaste Ramana photo teesestadu.
1: Today he says Rama. If he faces any difficulty on the following day, he removes his picture.
3: తిరిగి కృష్ణ పెట్టుకుంటాడు.
1: And then he'll have Krishna's picture in his place.
3: చూడండి ఒక్కొక్క సినిమా ఒక భక్తుడు ఎప్పుడు కూడా శివసేవ చేస్తున్నాడు.
1: వన్ డివోటీ వెంట్ ఆన్ వర్షిపింగ్ శివ,
3: శివుని పూజిస్తూ ఉంటున్నప్పుడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నిరంతరము చెప్పే చూచేవాడు.
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వర్షిపింగ్ లార్డ్ శివ హీ వెంట్ ఆన్ రిపీటింగ్ హిస్ నేమ్ ఓం నమ శివాయ.
3: కానీ కొంతకాలమునకు ఆ శివుడు తనకేమి మేలు చేయలేదు.
1: హీ కుడ్ నోటీస్ దట్ హీ వాజ్ నాట్ బెనిఫిటెడ్ బై లార్డ్ శివ.
3: లేచాడు, ఆ శివుని ఫోటో బీరంలో పెట్టేశాడు, రాముని ఫోటో పెట్టుకున్నాడు.
1: హీ గాట్ అప్ అండ్ రిమూవ్డ్ శివాస్ ఫోటో కెప్ట్ ఇన్ ద అల్మైరా అండ్ హీ కెప్ట్ దేర్ రామాస్ పిక్చర్ ఇన్ దట్ ప్లేస్.
3: రాములకు పూజ చేసినప్పుడు కూడా కొంతకాలం శాంతిగా ఉన్నది, తర్వాత అశాంతి బయలుదేరింది.
1: దో హీ వాజ్ పీస్ఫుల్ ఇనీషియలీ హీ లాస్ట్ దట్ ఎగ్జిస్టింగ్ పీస్ ఈవెన్ ఆఫ్టర్ వర్షిప్.
3: రాముని ఫోటో కూడా ఒక అదే బీరంలో పెట్టేశాడు.
1: సో హీ రిమూవ్డ్ రామాస్ పిక్చర్ కెప్ట్ ఇట్ ఇన్ ద సేమ్ అల్మైరా.
3: మరి గురువు దగ్గరికి వెళ్లి రాముడు నాకేమి చేయలేదు స్వామి.
1: అండ్ దెన్ హీ వెంట్ హిస్ గురు అండ్ సెడ్ దిస్ రామ హాజ్ నాట్ డన్ ఎనీథింగ్ టు మీ స్వామి.
3: ఆ గురువు చెప్పాడు కృష్ణుని పూజ చేయన్నాడు.
1: అండ్ గురు సెడ్ యు వర్షిప్ కృష్ణ.
3: కృష్ణ పేరు పెట్టాడు.
1: హీ కెప్ట్ కృష్ణాస్ పిక్చర్
3: నిరంతరం కూడా గోపాలకృష్ణ గోపాలకృష్ణ గోపాలకృష్ణ అని గోపాలకృష్ణుని ఏమని చెప్తూ వచ్చాడు.
1: Through out the day he went on chanting singing the glory gopala krishna gopala krishna.
3: Mari konni dinamala gatta kuda nu ashanti vachetappudiki aa krishna photo kuda abhijavudu pettadu.
1: After a couple of days he was not peaceful, he removed krishna's picture also, kept it in the almira.
3: Mari evaro oka stree bhakturalani aa vachindi.
1: A lady came to him, an ardent devotee.
3: Ayya devi pooja anta chesi prayojanam emiti,
1: what is the use of all this form?
3: Devi pooja cheyamannadu.
1: Better you worship goddess now.
3: Goddess. Goddess sanna inappudu aa photo pettindi.
1: Then he has installed the picture of goddess this time.
3: Kodatinamo pooja chestu vachindi.
1: First time she started worshiping.
3: Aa worship
1: singing the glory gopala krishna gopala krishna.
3: Mari konni dinamala gatta kuda nu ashanti vachetappudiki aa krishna photo kuda abhijavudu pettadu.
1: After a couple of days he was not peaceful, he removed krishna.

0: చేయండి.
1: కంట్రోల్ యువర్ డిజైర్స్.
0: కనుక నేను అన్ని సమయాల్లో చెప్తుంటాను, కంట్రోల్ యువర్ థాట్స్.
1: భగవాన్ ఆల్వేస్ రిపీటెడ్లీ టెల్స్ అస్ కంట్రోల్ యువర్ థాట్స్.
0: థాట్స్ కంట్రోల్ చేస్తే అంత కంట్రోల్ అవుతుంది.
1: విత్ దిస్ థాట్ కంట్రోల్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ కెన్ బి కంట్రోల్డ్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీ అందున్నది శాశ్వతమైనటువంటి సత్యము ప్రేమ.
1: దట్ విచ్ ఇస్ పర్మనెంట్ ఎటర్నల్ ఇన్ యూ ఈస్ ది సత్య ద ట్రూత్ ప్రేమ లవ్.
0: సత్య ధర్మము రెండు చేరినప్పుడే,
1: వెన్ దీస్ టూ ఆర్ టుగెదర్ సత్య
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ సత్య ద ట్రూత్.
0: దీనికి సత్యమే ఆధారము.
1: అండ్ సత్య ఇస్ ది ఫౌండేషన్.
0: అటు సత్యాన్ని ఆధారంగా చేసుకుని నీవు ధర్మాన్ని నడుచుకుంటుంటే,
1: బేసింగ్ ఆన్ ట్రూత్ ఇఫ్ యు యాక్ట్ ఇన్ ద రైచువస్ డైరెక్షన్,
0: అప్పుడే నీవు ప్రేమను పొందుతావు.
1: దెన్ యూ విల్ అటైన్ ద స్టేట్ ఆఫ్ లవ్.
0: ప్రేమ సర్వ కర్మను కూడా ఫలింపజేస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ లవ్ విల్ ఫ్రక్టిఫై ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ యాక్షన్.
0: కనుక ఆత్మస్వరూపులారా,
1: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్ ఆత్మ,
0: మీరు ఆత్మస్వరూపుడే.
1: You are verily the very manifestation of Atma.
0: దానికి రూపమే లేదు.
1: And Atma has no form.
0: పంచభౌతికము దేహము దుర్బలము, కాయమే దుర్బలము.
1: The bodies of senses is bound to fall at one time or other.
0: గడితింపక తానికి చావు పుట్టుకలు మోహ నిబంధన ముద్రలు లేవు.
1: The innate spirit of the soul has no beginning nor end, liberation or bondage.
0: కనుక నీవు నిరామయుడు.
1: You are immortal.
0: మోహ నిబంధన ముద్రలు లేవు.
1: And you do not have any kind of prints or marks like beginning nor the end.
0: లేనప్పుడు నీవు శాశ్వతమైన వాడిగా ఉంటావు.
1: Without these things only you can remain immortal.
0: చింత లేని వాడిగా ఉంటావు.
1: And then only you will be ideal to the rest of the world.
0: చింత ఏమాత్రం ఉండకూడదు.
1: Don't worry for anything.
0: ఇప్పుడు మీరు దీనికి ఏమైనా సాక్షి ఉన్నారా అని చెప్పవచ్చు.
1: You may say, is there any witness for all the experiences I have?
0: దానికి నేను ఒక్కడే సరైనటువంటి ఆదర్శము.
1: Bhagavan is the only ideal for everybody.
0: నాకు ఎట్టి డిజైర్స్ కూడా లేదు.
1: Bhagavan has no desire at all.
0: నేను ఇప్పుడు పోవాలంటే ఎవడు ఇప్పుడు పోవచ్చు.
1: Bhagavan can withdraw himself any time he wants.
0: ఏది కావాలన్నా కూడా నేను తీవచ్చు.
1: Bhagavan can get anything he wants.
0: తీసి ప్రయోజనం ఏమిటి?
1: What is the use out of all this?
0: పోయినటువంటి వాడికి ఇవ్వాలి ఏది?
1: In fact, the one who desires.
0: కానీ నేను తీసుకుని రేపు పోయేటువంటి వాడికి నేను ఇది ఇచ్చి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ గివింగ్ యూ సంథింగ్ అండ్ యూ రిటర్న్?
0: కనుక మీరు ఎప్పుడు కూడా పోయేటువంటి వస్తువులను కోరకండి.
1: సో నెవర్ డిజైర్ దోస్ థింగ్స్ దట్ వుడ్ నాట్ లాస్ట్ పర్మనెంట్.
0: కోరకండి.
1: ఆస్క్ ఫర్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్ అండ్ పర్మనెంట్.
0: మేఘములు తిరుగుతూ ఉంటాయి.
1: అండ్ యూ ఫైండ్ క్లౌడ్స్ దట్ మూవ్ కంటిన్యూస్.
0: కానీ కదిలే మేఘములు శాశ్వతమా?
1: అండ్ ఆర్ ది పాసింగ్ క్లౌడ్స్ పర్మనెంట్?
0: మనలో కదలని శాశ్వతమైనటువంటి సత్యం ఉంటుంది.
1: బట్ దేర్ ఇస్ ట్రూత్ విచ్ ఇస్ పర్మనెంట్ విత్ ఇన్ యూ.
0: ఆ సత్యం వల్లనే జగత్ జగత్తుగా ఉంటుండాలి.
1: ద హోల్ వరల్డ్ ఇస్ సస్టైన్డ్ మెయింటైన్డ్ బికాస్ ఆఫ్ ట్రూత్.
0: సత్యము,
1: ట్రూత్,
0: లవ్, రెండు కూడా అందరి ఎందు ఉంటున్నటువంటి.
1: ట్రూత్ అండ్ లవ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: కనుక అందరి ఎందు ఉండేటువంటి యొక్క ప్రేమనే నేను, అందరి ఎందు ఉన్నటువంటి సత్యమునే నేను. సత్యం సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: ట్రూత్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, ఆల్ పర్వేసివ్. Love is everywhere. Truth is everywhere. That is Bhagavan.
0: కానీ ఈనాడు మనకు సత్యము రుచించదు.
1: And today you don't accept truth.
0: మన అనుకూలం కొద్దీ ఈ సత్య ప్రేమను ఉపయోగపెడుతున్నాము.
1: You go by your convenience and interpret truth.
0: నీ ఎందున్నటువంటి సత్య ప్రేమలు కోతుల ఎందు కుక్కల ఎందు కూడా ఉంటుంది.
1: And the truth and love in you are uniformly present in other animals too.
0: కనుక మనము పోయినటువంటి యొక్క ప్రేమను సత్యాన్ని మనం పెంచుకోవాలి.
1: Therefore we have developed and foster the eternal principles of love and truth.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు మనం గొప్ప అధికారంలో ఉంటున్నాము.
1: Today you are in very high position.
0: కానీ ఈ అధికారం ఎంతవరకు ఉంటుందంటే రిటైర్ అయ్యేంత వరకు ఉంటుంది.
1: You'll continue to remain in position until you retire.
0: కనుక ఈ డివైన్ అనేటువంటిది ఎప్పటికీ పోయేటువంటిది కాదు.
1: బట్ ది ఇన్నే డివినిటీ విల్ నెవర్ రిటైర్, విల్ నెవర్ గో.
0: ఈనాడు ఇట్టి సత్యంలో మీరు ప్రవేశించారు.
1: యు ఆర్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: ఈ సత్యాన్ని మీరు ఏనాడు కూడా మరవకూడదు.
1: అండ్ నెవర్ గివ్ అప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ యూ హ్యావ్ అండర్స్టూడ్.
0: దీన్ని మర్చినప్పటికీ సత్య ప్రేమను మాత్రం ఉండాలి.
1: యూ మే ఫర్గెట్ ఎనీథింగ్ బట్ యూ షుడ్ హ్యావ్ సత్య అండ్ ప్రేమ.
0: ప్రేమ అంతర్వాహిని.
1: అండ్ లవ్ ఈజ్ అండర్ కరెంట్.
0: సత్యము బహిర్వాహిని.
1: అండ్ ద ట్రూత్ ఈజ్ స్పోకెన్ అవుట్.
0: కనుక ఈ బహిర్వాహిని అంతర్వాహిని రెండు కూడా మనం కాపాడుకుంటూ.
1: So we have to preserve and protect the outer and inner current of love. And that is the duty of every human being. Without this you cannot call yourself a human being. Embodiments of love. Remain in love throughout.
0: నా బిడ్డలు నా భార్య నా బంధువులు అని వారి మాత్రమే ప్రేమతో కూడుకోవద్దు.
1: Don't limit your love to your family, to your children and to your relations.
0: ఎవరిని చూసినప్పటికీ వారంత భగవంతుడే.
1: Whomsoever you meet, understand that he is divine.
0: ఆ విధమైన యొక్క సర్వుడి యందు ప్రేమను పెంచుకొని ప్రేమను ఇచ్చుకొని మనం సత్యంతో జీవించాలి.
1: Therefore, understanding love within you, love in everybody in the entire vicinity and humanity, live in love.
0: నిరంతరము నేను ప్రేమ సత్యముని మాత్రమే బోధిస్తుంటాను.
1: Bhagavan continuously gives his divine message on these two principles, satya, the truth, prema,
0: love.
1: Bhagavan addresses many assemblies only to give the divine teaching of love and truth. Bhagavan is extremely happy that you have listened to his divine message. The quintessence of the message being two, one the truth, the other love.
0: నేను ఇంతమంది ప్రేమకు నేను గురి అయ్యాను కదా, మీరందరూ రావటం అంత కూడా నా నిమిత్తమై.
1: You all have assembled here for Bhagavan only.
0: ఇవన్నీ కూడా మీరు ఆచరణలో పెట్టితే,
1: if you practice Bhagavan's teaching,
0: అది మిమ్మల్ని చూసినందుకు మీ మాటలు విన్నందుకు నాకెంతో ఆనందం వస్తుంది.
1: That will make Bhagavan very happy for having come all along. If you practice, that will make him extremely happy.
0: కనుక మీ ప్రేమనంతా కూడా ప్రకృతి అయినటువంటి లౌకికమైన భావం పోకూడదు.
1: Therefore, don't make your love physical or worldly.
0: కేవలం ఒక దైవతత్వం పైన మీ ప్రేమనంతా పెట్టండి.
1: So, make your love divine, the divine love.
0: రాధ, రాధ అంటే ఎవరు?
1: రాధ, who is రాధ?
0: ధారా, ఆమెనే రాధ.
1: రాధ ధార, దట్ ఇన్సెసెంట్ ఫ్లో, కంటిన్యూస్.
0: ఈ ధర అంతా కూడా కేవలము భగవంతుని పైనే పెట్టింది.
1: ధర ద అర్త్ షుడ్ బి ఫుల్ ఆఫ్ గాడ్స్ నేమ్.
0: కానీ తన ఆడబిడ్డ పాలలో విషం కల్పించినప్పటికీ,
1: వెన్ షీ వాజ్ పాయిజన్డ్,
0: అది కూడా భగవంతునికి అర్పితం చేసింది.
1: షీ ఆఫర్డ్ దట్ పాయిజన్ ఆల్సో టు గాడ్.
0: అప్పుడే ఆ విషం అంతా కూడా దేవుడు తీసుకున్నాడు.
1: అండ్ గాడ్ రిసీవ్డ్ ఆల్ ద పాయిజన్ ఆఫర్డ్ టు హిమ్.
0: ఈ పాయిజన్ తీసుకున్న తర్వాత పవిత్రమైన పాలను మాత్రం తాగింది.
1: When it is free from poison, Radha could take that pure milk.
0: కనుక రాధ అంటే మీరు అర్థాన్ని కూడా తీసుకోవాలి.
1: So you should understand the meaning of this word Radha.
0: R-A-D-A Radha.
1: R-A-D-A Radha.
0: R అంటే,
1: R means
0: రాధ.
1: రాధ.
0: ఏ అంటే,
1: ఏ మీన్స్
0: ఆధారము.
1: ఆధార, బేసిస్.
0: డి అంటే
1: డి,
0: డియర్ అనే ప్రేమ.
1: Dear, so close, love, the
0: worshipful,
1: respectful nature towards the Prakriti and God.
0: And she doesn't
1: know whatsoever other than worshipful spirit.
0: And
1: she worships Krishna
0: only. And with
1: that she attained
0: liberation.
1: People want liberation today.
0: Liberation ఎట్లా వస్తుంది?
1: How do you expect to be liberated?
0: ఈ విధమైన మార్గాన్ని మనం పొందినప్పుడే లిబరేషన్ మనకు కలుగుతుంది.
1: When once you are here, follow divine life, you will attain liberation.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: నా మాటలు అధికమైపోయాయి.
1: Bhagavan has spoken a lot of things to you.
0: చాలా శ్రమ పెడుతున్నాను.
1: Perhaps you are put to strain.
0: కనుక నేను ఇంక విరమిస్తాను.
1: Bhagavan wants to conclude his divine discourse.
0: మీరు నిరంతరము ఎక్కడ పోయినప్పటికీ ఏమి చేసినప్పటికీ ఇంత దైవ కార్యమే, ఇంత దైవ ప్రదేశమే అని మీరు భావించండి.
1: Consider always whatever you speak, whatever you do, it's all God's word, God's work only.
0: ఆ విధమైన భావంతో ఉంటే అది నాకు చాలా ఆనందం.
1: That divine feeling will make Swami extremely happy.
0: ఈనాడు ఇంతమంది వచ్చారు కనుక మీరందరికీ కూడా పవిత్రమైన నా ప్రేమానందములు నేను మీకు తెలుపుతున్నాను.
1: Bhagavan blesses you all. So many people are assembled here. Let all of you be full of love. Let all of you lead the life of bliss.
0: Long life, healthy life, happy life, peaceful life.
1: Bhagavan blesses you all such that you will lead a long life, peaceful life, healthy life, and the divine life.
0: Happy life.
1: Happy life.

कश्चित् सुभतो भंगे सर्वे भवन्तु।

0: భారతీయ సంస్కృతి యందు మొదటి పదములు సర్వులు సుఖంగా ఉండాలి, సర్వులు సౌభాగ్యంగా ఉండాలి, సర్వులు ఆనందమయులై ఉండాలి, సర్వులు ఆరోగ్యవంతులై ఉండాలి. ఇది భారతీయ యొక్క సంస్కృతి ప్రధాన సూచన.
1: ది ఫస్ట్ డిక్టన్ యాజ్ పర్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ దట్ ఎవ్రీబడి షుడ్ లివ్ ఇన్ పీస్ ప్లెంటీ ప్రాస్పెరిటీ బ్లెస్ అండ్ గుడ్ హెల్త్.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుడు అనాది కాలం నుండి అనంతమైనటువంటి యొక్క అనుభూతులు అనుభవిస్తూ ఆనందాన్ని నోచుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ హ్యాస్ బిన్ స్ట్రగ్లింగ్ హార్డ్ పాసింగ్ త్రూ వేరిడ్ ఎక్స్పీరియన్సెస్ కుడ్ నాట్ రియలైజ్ టిల్ దిస్ డేట్ ద బ్లెస్.
0: భారతీయ సంస్కృతి కదిలేటువంటిది కాదు.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ అన్షేకబుల్.
0: కాలముచే కదలక, చరిత్రచే మాయక, ప్రళయముచే తరుగక, సృష్టిచే పెరుగక, నిత్య సత్యమైనటువంటి యొక్క ఆనందమైనటువంటి సత్వాన్ని ప్రబోధించేటువంటి భారతీయ సంస్కృతి.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ షాల్ నాట్ వానిష్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్. ది హిస్టరీ కెనాట్ కవర్ ఇట్ ఆల్ టుగెదర్. The end of this creation will never diminish it either, nor the creation would help it to increase it, because it is eternal and immortal.
0: Itti samskrutini ee naadu vidyarthulu marchipoyi anantamainatunti chikkulaku guriyai shantiki dooramai ఆనందానికి అత్యంత దూరమవుతూ వచ్చారు.
1: సచ్ కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ ఫర్గాటన్ బై స్టూడెంట్స్ టోటలీ, అండ్ సో దే ఆర్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ ఎజిటేషన్స్, అండ్ హెన్స్ దే హావ్ లాస్ట్ పీస్ అండ్ ది స్టేట్ ఆఫ్ బ్లెస్.
0: ప్రాచీన భారతీయులు వారి యొక్క అనుభూతులను, వారి యొక్క ఆనందమును, వారి యొక్క అనుభవములను 10 మందికి చాటుతూ అనుభవిస్తూ ఆనందిస్తూ వచ్చారు.
1: The ancient Bharatiyas had their experiences infinite. They have been publicizing it and experiencing that beautiful state of bliss.
0: భారతీయ సంస్కృతి యొక్క పవిత్రతను విదేశీయులు కూడాను సత్యాన్ని గుర్తించి దేశాన్ని ఉద్ధరించే నిమిత్తమై కంకణం కట్టుతూ వచ్చారు.
1: The value of the culture of Bharat has been recognized by foreigners as the one that would help for the emancipation of one's own land.
0: అమెరికా దేశస్థుడైనటువంటి చాలా ప్రసిద్ధిగాంచినటువంటి వాడు,
1: అమెరికన్ బై నేమ్ ఇస్ హైలీ రెప్యూటెడ్ వన్,
0: ఒకనొక సమయం లోపల తల్లిదండ్రులు చాలా బీదరికాన్ని అనుభవిస్తూ వచ్చారు.
1: హిస్ పేరెంట్స్ పాస్డ్ త్రూ ద పీరియడ్ ఆఫ్ పావర్టీ.
0: అలాంటి పరిస్థితిలో తల్లి పాత గుడ్డలను కుట్టి అంతో ఇంతో ధనమును సంపాదిస్తూ వచ్చింది.
1: మదర్ ఎట్ ద టైమ్ స్ట్రికెన్ బై పావర్టీ కుడ్ ఎర్న్ హర్ లైవ్లీహుడ్ బై స్టిచింగ్ ద ఓల్డ్ worn clothes.
0: Tandri carpenter pan chesi tanu techukuneetundi oka solpa dhanamune tana kutumbamto poshistu vachadu.
1: Father eked out his living by serving as carpenter, by earning little money every day.
0: Ee baludainatundi Lincoln chaala avasthalaku guri avutu vachadu.
1: This boy Lincoln had many difficulties.
0: చదువు నిమిత్తమై 10 మంది శ్రీమంతుల బిడ్డలతో చేరి తన యొక్క విద్యాలయమునకు బయలుదేరుతూ వచ్చాడు.
1: హీ వాజ్ అటెండింగ్ హిస్ స్కూల్ ఇన్ ద కంపెనీ ఆఫ్ రిచ్ పీపుల్.
0: కానీ తాను ధరించినటువంటి యొక్క గుడ్డలు చాలా పాతవి, కుట్టుకొని తన తల్లి ఏదో గౌరవంగా తనకు తొడిగిచ్చి పంపిస్తూ ఉండేటువంటిది.
1: ద డ్రెస్ హీ వోర్ వాజ్ స్టిచ్డ్ వన్ ఓల్డ్ క్లాత్, స్పాయిల్డ్ క్లాత్, స్పెషల్లీ స్టిచ్డ్ ఫర్ హిమ్ బై హిస్ మదర్.
0: ఈ లింకన్ చూసి తోటి బాలురు చాలా హాస్యాస్పదం చేస్తూ వచ్చారు.
1: ది అదర్ క్లాస్మేట్స్ ఆఫ్ లింకన్ మేడ్ ఫన్ ఆఫ్ హిమ్.
0: ఈ పూర్ ఫెలో మా వెంటెందుకు రావాలి?
1: హౌ ఇస్ దట్ దిస్ పూర్ ఫెలో ఇస్ ఫాలోయింగ్ దెమ్ టు స్కూల్?
0: అతని గుడ్డలు చూడు, అతని దేహం చూడు, ఎంత డర్టీగా ఉంటుండదేమో అని ఈ విధంగా కొన్ని వినలేని మాటలను చెప్తూ వచ్చారు.
1: ద క్లాస్మేట్స్ మేడ్ ఫన్ ఆఫ్ హిమ్ దట్ ఈస్ నాట్ పాసిబుల్ టు బేర్ దెమ్ ఎనీ లాంగర్, telling that what a shame it is, what dirty clothes that he has put on
0: Lincoln,
1: and he is following us.
0: అక్కడ నుంచి తిరిగి ఇంటికి వచ్చాడు.
1: And Lincoln returned home.
0: తల్లి పాత చీరను కుడుతూ ఉంటుండాలి.
1: Mother was stitching old garments.
0: అమ్మ అమ్మ అని ఏడుస్తూ వచ్చి తల్లి ఒడిలో పడ్డాడు.
1: The boy returned shouting mother mother and fell at her feet.
0: ఏమి జరిగింది, ఎందుకోసం నీవింత బాధపడుతున్నావు అని చాలా సావధానంగా విచారించింది.
1: మదర్ ఎంక్వైర్డ్ వాట్ హ్యాపెండ్ మై సన్, వాట్ ఈస్ ఇట్, వై ఇస్ ఇట్ దట్ యు ఆర్ సో సాడ్.
0: తోటి బాలురు నన్ను అనేక విధములుగా కూడా నన్ను అపహాస్యం చేస్తూ వచ్చారు.
1: ద బాయ్ సెడ్ మై క్లాస్మేట్స్ మేడ్ ఫన్ ఆఫ్ మీ ఆన్ మై వే టు ది స్కూల్.
0: నేను ధనహీనుడనని, దరిద్రుడనని, చాలా హీనమైనటువంటి దుస్తులు ధరిస్తున్నానని, ఇలాంటి పిల్లవాడితో మేము స్నేహం చేయకూడదని, మా వెంట నీవు రాకూడదని నన్ను నిషేధించారు.
1: ఆల్ మై ఫ్రెండ్స్ లుక్ డౌన్ అపాన్ మీ బికాస్ ఐఎమ్ వెరీ పూర్, దట్ మై డ్రెస్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ క్వాలిటీ, దే డోంట్ వాంట్ టు హ్యావ్ ఎనీ ఫ్రెండ్షిప్ విత్ మీ.
0: నాయన నీవు దీనికంతా బాధపడనక్కర్లేదు.
1: The mother said, "Don't feel sad."
0: మన పరిస్థితి యొక్క ప్రభావాన్ని కూడా మనం గుర్తించి వర్తించాలి.
1: We have to know our position and act accordingly.
0: వారు శ్రీమంతులు కనుక వారి స్థాయికి తగినట్టుగా వారు మాట్లాడారు.
1: As the rich people, they talk like that.
0: మనం దరిద్రులం కనుక మన స్థాయికి తగినట్టుగా మనం నడుచుకోవాలి.
1: As we are poor, we have to conduct ourselves according to our state.
0: మనకు ధన కనక వస్తు ఆహనాదు లేవు.
1: We don't have comforts and conveniences.
0: మనం శ్రీమంతులం కాము.
1: We are not rich.
0: కనుక దీనికి తగినటువంటి యొక్క బాధ్యతను మనం వహించి ధైర్యంగా దీన్ని సాధిస్తూ రావాలి.
1: We have to understand our position and face the situation with all the courage.
0: అప్పుడు తల్లి ఒడిలో కూర్చోబెట్టుకుని కంటి దారాలు తుడుస్తూ, నాయన ఈ చిన్న విషయానికై నీవింత కుంగిపోవటం మంచిది కాదు.
1: మదర్ మేడ్ ద బాయ్ సిట్ క్లోజ్ టు హర్, వైపింగ్ అవుట్ ద టియర్స్ హి సెడ్, ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు క్రై.
0: మనకు మిత్రులా శ్రీమంతులు కారు.
1: అవర్ ఫ్రెండ్స్ నీడ్ నాట్ నెసెసరీ.
0: మన బంధువులా శ్రీమంతులు కాదు.
1: అవర్ రిలేషన్స్ ఆర్ నాట్ రిచ్ ఐదర్.
0: మనకు తగినటువంటి వారే మనకు లభించారు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ గాట్ దోస్ హూమ్ వీ డిజర్వ్.
0: దీనికి నీవు బాధపడనక్కర్లేదు.
1: డోంట్ ఫీల్ సాడ్.
0: మనము ఒక్క దీని ఎందు మాత్రమే మనం గొప్పవారము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ ఆర్ రిచ్ ఇన్ వన్ కన్సిడరేషన్.
0: మనకు ఆత్మవిశ్వాసమే మన యొక్క శ్రీధనం.
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ ట్రూ వెల్త్ ఇస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఈ ఆత్మ ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మనం కలిగినప్పుడే మనకంటే శ్రీమంతుడు మరొకరు లేడు.
1: దేర్ కెనాట్ బి ఎనీ రిచర్ మ్యాన్ దెన్ us. దెన్ వన్స్ వీ హ్యావ్ దిస్
0: ఈ నాటి ధనము రేపటి దినం మారిపోతుంది.
1: Money you have today, you may not.
0: ఈ నాటి సుఖం రేపటి దినం మారిపోతుంది.
1: The happiness that you have today may not last.
0: కానీ ఆత్మవిశ్వాసము, ఆత్మ గౌరవము మారనటువంటిది.
1: But the self-respect and self-confidence are changeless.
0: ఈ ఆత్మవిశ్వాసాన్ని దృఢంగా నీవు మనసులో దృఢం చేసుకో.
1: Strengthen this spirit of self-confidence.
0: ఇది నీకు సర్వ సౌభాగ్యములను కూడాను చేకూరుస్తుంది.
1: This will give you all the wealth.
0: ఎవరే మందలము నా ధనము ఆత్మవిశ్వాసమే.
1: Let anyone say what they like.
0: దాని ఎవరు ఖండించడానికి వీలు కాదు.
1: None can contradict.
0: ఎవరు విమర్శించడానికి వీలు కాదు.
1: None can criticize that.
0: ఆత్మవిశ్వాసం అందరికీ ఉండవలసినటువంటిది.
1: Self confidence is essential to everyone.
0: ఆత్మవిశ్వాసం లేని మానవుడు ఈ జగత్తులో బ్రతకలేడు.
1: No one can survive, live without self confidence.
0: కనుకనే ఈ విశ్వాసం నీవు దృఢంగా పెట్టుకుని నీవు వెళ్ళమని చెప్పని చాలా గట్టిగా బోధించి పంపింది.
1: Mother taught him so well. Vehemently telling that with this wealth of self confidence that he can proceed.
0: Na dhanam atmane.
1: The true wealth is
0: na bhagyam atmane.
1: The true wealth is
0: spirit. Atma gauram kosam nenu bratuktunnanu.
1: With this self confidence and the strength of the self,
0: atma gauram lenipindi samayalo nenu bratiki prayojanam emiti.
1: Without self respect, what for should I live?
0: Kanuka na atma gauramme na yokka pradhanamainatuvanti aasti.
1: Therefore
0: sthiram chestunnadu.
1: Self respect is my property, that what he declared.
0: ఈ విధంగా అన్ని విధాల హాస్యములు ఆడుతున్నప్పటికీ దానిని లెక్క చేయకుండా ఆత్మవిశ్వాసంతో విద్యాలయమునకు వెళుతూ రావటం జరుగుతూ వచ్చింది.
1: Though everybody made fun of him, yet Lincoln attended school with that spirit of self confidence.
0: కానీ కొంత ఉత్తమ తరగతి వచ్చేటప్పటికీ చదవడానికి గ్రంథములు లేవు.
1: When he was promoted to the next class, there was no problem.
0: ఇంటిలో ద్వీపాలు లేవు.
1: In fact, there was no lighting facility at home.
0: తల్లి నెమ్మదిగా పిలిచి,
1: mother called him.
0: నాయన, 6 గంటలకే నీకు ఏదో చిన్న చిక్కినటువంటిది రొట్టె తిను.
1: Mother said, better you have your food before 6 o'clock in the evening.
0: మన ఇంట్లో చీకటిగా ఉన్నప్పటికీ వీధిలో చాలా లైట్ గా ఉంటుండాలి.
1: Though it is quite dark at home, you have got plenty of light.
0: ఆ వీధి జ్యోతుల లోపల దగ్గర పోయి నువ్వు చదువుకొని ఉత్తీర్ణుడు కావని చెప్పింది.
1: Better you go to the street lights, read there and get through the exam.
0: తల్లి ఆజ్ఞను శిరసా వహించి వెల్లింగ్టన్ ఆ వీధి లైట్ దగ్గరికి వెళ్లి చదువుకుంటూ వచ్చాడు.
1: లింకన్ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ ద మదర్ అండ్ స్టడీడ్ అండర్ ద స్ట్రీట్ లైట్స్.
0: ఈ విధంగా చదివి ఉత్తీర్ణుడయ్యాడు.
1: Having studied like that,
0: క్రమక్రమేణ కూడాను ఉన్నతమైనటువంటి ఒక క్లాసును తీసుకున్నాడు.
1: అండ్ హీ పాస్డ్ ఇన్ హై గ్రేడ్స్.
0: అందులో కూడాను ఈ కష్టములు అనుభవిస్తూ ఒక దినం తిని రెండవ దినం తినక నీరు త్రాగి ఈ విధంగా జీవిస్తూ వచ్చాడు.
1: హీ ఫేస్డ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రబుల్స్. హీ కుడ్ హ్యావ్ ఫుడ్ వన్ డే అండ్ హీ హడ్ టు ఫాస్ట్.
0: ఒక టీ కప్పు కొనడానికి కూడాను శక్తి లేదు.
1: హీ డిడ్ంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ మనీ టు బై ఇట్.
0: కానీ రాత్రి చదివే సమయంలో నీరు త్రాగటం పండుకోవటం.
1: While at night he used to drink water and go to sleep.
0: తల్లి ఈ కష్టమును భరించుకోలేక నాయన విద్యార్థులు చదివినటువంటి చదువు హృదయంలో నించిపోవాలంటే కొంతైనా కొంచెం ఆహారం లోపల ఉండాలి.
1: Mother, she was literally touched by the scene and said, every boy should have some food before he goes to bed.
0: కనుక మన ఇంటిలో విలువైనటువంటి భోజనాలు లేవు.
1: In fact, we don't have rich food at home.
0: అని ఒక దినము ఎవరిదో పాత చీర తీసుకుని పోయి రాత్రింపౌలు కుట్టి కుట్టి కుట్టి కుట్టి ఆ ఇంటి వారికి ఇచ్చి దాంతో కొంచెం ఒక 2 రూపాయలు విలువైనటువంటిగా తీసుకున్నారు.
1: In fact, she spent the whole night stitching the old cloth and by selling it she could have 2 rupees.
0: తాను పస్తు ఉండి కుమారునికి ఈ విధంగా కూడాను ఆహారాన్ని అందించుకుంటూ అతన్ని ఉత్తీర్ణుడు కావిస్తూ వచ్చింది.
1: షీ ఫాస్టెడ్ బట్ యెట్ షీ కుడ్ సప్లై ఫుడ్ టు హర్ సన్ అండ్ హూ పాస్డ్ వెల్ ఇన్ హిస్ టెస్ట్.
0: కడపటికి చాలు గొప్ప క్లాసులో పాస్ అయ్యాడు.
1: అండ్ లింకన్ స్టూడ్ ఇన్ డిస్టింక్షన్ ఇన్ హిస్ క్లాస్.
0: ఎక్కడ చూసినప్పటికీ ఈ లింకన్ యొక్క విషయము మాట్లాడుతూ వచ్చేటువంటి వారు.
1: ఎవ్రీ వన్ స్పోక్ వెరీ హై ఆఫ్ హిమ్.
0: వీధి పిల్లవాడు ఇంత సహనము, ఇంత ఓపిక, ఇంత ధైర్యము ఏ విధంగా వచ్చింది అని ఎవరైనా ప్రశ్న అడిగితే నా ఆత్మవిశ్వాసమే నాకింత విశ్వాసాన్ని పోచింది.
1: Everyone very much surprised because such a poor boy, how is that he could have that kind of
0: appearance and courage.
1: He said it's only self-confidence and self-respect that gave him all
0: the courage.
1: And he said my main property is self-confidence.
0: అని చెప్తూ ఏ ఒక్క చిన్న విషయమైనందు కూడాను అసత్యం ఆడేటువంటి వాడు కాదు.
1: హీ నెవర్ అటర్డ్ ఎ లై ఫర్ ఎనీ రీజన్.
0: సత్యమే నా ప్రాణం.
1: హీ కన్సిడర్డ్ ట్రూత్ యాజ్ హిస్
0: వెరీ బ్రెత్. ప్రత్యక్ష ప్రపంచమునకు సత్యమే దైవము.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ట్రూత్ ఇస్ గాడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: సత్యం మారుటకు వీలు లేదు.
1: ట్రూత్ ఇస్ చేంజ్లెస్.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడాను సత్యం సత్యంగానే ఉంటుంది, నిత్యంగానే ఉంటుంది.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ట్రూత్ రిమైన్స్ ఎస్ ట్రూత్.
0: ఆ సత్యమే నా దైవము, ప్రత్యక్ష దైవము.
1: ద ట్రూత్ ఇస్ వెరీ ఇస్ మై గాడ్
0: అని ధైర్యంతో పుల సాధించుతూ వచ్చాడు.
1: విత్ ఆల్ ద కరేజ్ హి వాస్ సక్సెస్ఫుల్.
0: కట్ట కనబడికి ఏదో చిన్న క్లర్క్ పని చిక్కింది.
1: At the end of his studies, he could serve as a clerk in some office.
0: ఈ క్లర్క్ పని కూడాను చాలా డిసిప్లిన్ గా తనకు యజమానికి తృప్తికరంగా సాధిస్తూ వచ్చాడు.
1: As clerk, he did his duties sincerely, dutifully.
0: ఆ యొక్క ఉత్తమ గుణములకు మెచ్చి ఆ యొక్క యజమానుడు అతనికి మరింత ప్రమోషన్ ఇస్తూ వచ్చాడు.
1: Having been pleased with his services, he was promoted.
0: దీంతో తల్లిదండ్రులకు కొంచెం భోజనం పెట్టించి తాను కొంచెం భోజనం చేసుకుంటూ ఏ విధమైనటువంటి కొరత లేకుండా జీవిస్తూ వచ్చాడు.
1: With this he could even supply food to his parents, and since then there was no shortage, actually speaking.
0: తల్లితో చెప్పాడు, తల్లి నీ అమృతమయమైనటువంటి యొక్క వాక్కు, ఆ ఉపదేశమే నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తెచ్చింది.
1: And he told his mother, "Mother, it is only your immortal nectarine message that has stood in my way."
0: తల్లి ఎంతటి గొప్ప ఉపదేశం చేస్తుంటారనేటువంటిది మీకందరికీ తెలుసు.
1: You all know the kind of teaching of a mother.
0: తాను పస్తుగా ఉండినప్పటికీ, తాను కష్టములు అనుభవిస్తూ ఉండినప్పటికీ, ఆ కష్టములు కుమారులకు చెప్పక తాను మృంగి కుమారులను ఉత్తీర్ణులు గావించాలని ఉన్నతమైనటువంటి ఆదర్శాన్ని అందించేటువంటి వారు.
1: Though mother fasts, the parents pass through many difficulties. They don't reveal them to their children and yet bring them well.
0: ఈ క్రమక్రమేణ ఈ లింకన్ యొక్క విషయము అందరికి తెలిసిపోయింది.
1: The Lincoln's fame has spread far and wide.
0: ఎక్కడ చూసినా గానీ బో లింకన్ చాలా సత్యవంతుడు.
1: Everyone could know that he is
0: న్యాయవంతుడు,
1: is one of justice.
0: అతని యొక్క సత్యము అతని యొక్క న్యాయము ఎవరికీ లేదు.
1: None has these two, the truth and
0: justice. చిన్న పిల్లల మొదలుకొని పెద్దవారి వరకు కూడాను ఇదే మాటలు చెప్పుకుంటూ వచ్చారు.
1: All have come to know the name, the greatness of Lincoln, young and old.
0: తన పాత క్లాస్ స్నేహితులంతా వచ్చి లింకన్,
1: all his old classmates came and said, Lincoln,
0: వచ్చే నెలలోపలే ఎలక్షన్స్ వస్తున్నాయి.
1: Next month we have elections.
0: కాని ఇలాంటి వారు ఇప్పుడు మన దేశానికి కావాలి.
1: This country needs a person like you.
0: సత్యమును పలికేటువంటి ఒక నాయకుడికి చిక్కాలి.
1: We want a leader of truth.
0: ఈనాడు రాజకీయంలో ఈ సత్యం అనేది అత్యంత దూరమైపోయింది.
1: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ట్రూత్ టుడే.
0: న్యాయం అనేటువంటిది శూన్యమైపోయింది.
1: దేర్ ఇస్ నో జస్టిస్ అట్ ఆల్.
0: కనుక నీబోటి వారు ఈ రాజ్యానికి ఈనాడు అవసరము అన్నారు.
1: This country needs people like you, they said.
0: కాని మీద వచ్చి అందరూ ఎక్కువ ప్రోత్సాహపరుస్తూ వచ్చారు.
1: Everyone pressurized him and encouraged him to contest.
0: ఆయన చెప్పారు, నా స్థితిగతులు నేను చూసుకోవాలి.
1: He said, I have to think of my position.
0: నా తల్లి చెప్పినటువంటిది నా యొక్క పరిస్థితిని పురస్కరించుకొని నేను ముందుకు నడచాలి.
1: My mother told me to behave as per my situation.
0: నా శక్తి చాలా చిన్నది.
1: Well, I can't afford.
0: నేను ఆశించడం పెద్దది.
1: What I want is something bigger.
0: నాకు తగినటువంటిది కాదు.
1: This is not good for me.
0: నా మనసే నాకు ఇష్టం లేనప్పుడు నేను ఏ విధంగా దీంట్లో ప్రవేశించాలి?
1: When I don't like it either, how is it I can
0: do? న్యాయరీతిగా అందరికి వారికి నచ్చజెప్తూ వచ్చాడు.
1: He was trying to convince them.
0: కానీ ఎవరు వినలేదు.
1: Nobody paid heed to his words.
0: కడపటికి పెద్ద పెద్ద వారు కూడా ఇందులో ప్రవేశిస్తూ వచ్చారు.
1: Elders also pressurized him.
0: వచ్చి అతనికి ప్రోత్సాహపరుస్తూ వచ్చారు.
1: They all have encouraged him.
0: నాయన, మేమందరూ హెల్ప్ చేస్తాం.
1: All came and said, we'll help.
0: నీబోటి బాలుడు, నీబోటి సత్యవాక్ పరిపాలకుడు ఈనాడు సమాజములకు నాయకుడు కావాలి.
1: They all came and said unanimously that a country needs a man of your type, the one of truth.
0: ఈ విధంగా జరిగినప్పుడు ఎలక్షన్ లో గొప్ప విజయాన్ని పొందాడు.
1: అండ్ హి వన్ ట్రయంఫెంట్లీ ఇన్ ది ఎలక్షన్స్.
0: ఆ ఎలక్షన్ లోపల విజయాన్ని సాధించాడని తల్లి వినింది.
1: దిస్ న్యూస్ కేమ్ టు హిస్ మదర్.
0: ఆమె భరించలేని ఆనందంతో
1: షీ కుడ్ నాట్ కంట్రోల్ హర్ ఎక్స్టాసీ.
0: కుమారుడిని పోయి కరుచుకుంది.
1: షీ హగ్డ్ హర్ సన్.
0: నాయన, నేను బ్రతికి ఇంక ప్రయోజనం లేదు. నీవు గొప్ప స్థితిని పొందావు. నా పేరును నీవు నిలబెట్టావు. నీవు ఈ సత్యానికి అర్పితమైపోయినావు.
1: Son, you won in the election. You have occupied exalted position and you are the one of truth. Well, I don't need to live any longer.
0: నీవు నిజముగా నా యొక్క మాట పైన నమ్మి నీవు ఇంతటి సత్యాన్ని సాధిస్తూ వచ్చావు.
1: You had full faith in my word and you could win.
0: నీ ఆత్మవిశ్వాసమే నిన్ను ఇంతటి విజయానికి కారణం చేస్తుంది.
1: It is only your self-confidence that brought you the victory.
0: ఈ ఆత్మవిశ్వాసం ఏనాటికి నీవు వదలవద్దు.
1: Never give up this self-confidence.
0: అదే పోతేనే ఆ ఆత్మవిశ్వాసమే పోతే నీ ప్రాణం పోయినట్టు.
1: Consider that life is gone.
0: ఆత్మగౌరవమే.
1: So what I want you to observe are these two, self-confidence and self-respect. She gave him all the courage.
0: తాను ఏదో పెద్దలందరూ వచ్చారని మాట్లాడుతుంటే ఇడిచిపెట్టిపోయింది.
1: As she was just watching many elders coming close.
0: ఈ ప్రెసిడెంట్ అయ్యేటప్పటికి గ్రామం అంతా ఆశ్చర్యపడిపోయింది.
1: All were surprised when coming to know this.
0: ఏదో బీద బాలుడు.
1: Such a poor boy.
0: ఏ దిక్కులేనటువంటి వాడు.
1: He has none to look after.
0: ఇలాంటి వాడు ఇతను ప్రెసిడెంట్ ఏ విధంగా కావటం.
1: How could he become president?
0: అని అనుకునేటప్పటికి తల్లి చాలా ఆనందించింది.
1: The mother was extremely happy. నాయనా,
0: నీవు భగవంతునికి అర్పితమైపోయినావు.
1: Son, you have dedicated your life to God.
0: భగవంతుడే నిన్ను ఈ స్థితికి తెప్పించాడు.
1: It's God brought you up to this state.
0: ఇది భగవంతుని యొక్క అనుగ్రహమే.
1: This is God's gift.
0: సత్యం యొక్క ప్రభావమే.
1: This is the effect of truth.
0: ఆత్మవిశ్వాసం యొక్క బలమే.
1: This is the strength of self-confidence.
0: నిన్ను ఈ స్థితికి తెచ్చిందని చెప్పని ప్రార్థించమని చెప్పి.
1: And she wanted him to pray in full realization of this.
0: రిక్షా లోపల ఆఫీసు పోయి ఛార్జీ తీసుకున్నాడు.
1: And he traveled in rickshaw. And took charge.
0: కారు కూడా లేదు.
1: He didn't have car.
0: కాదు, మన స్థితికి ఇదే సరే.
1: This is one what I.
0: తల్లి ఆ విధంగా బోధిస్తూ వచ్చింది.
1: That was the teaching of his mother.
0: కానీ కొన్ని దినముల లోపలే తండ్రి కుమారుని చదువు నిమిత్తమై రాత్రింపగలు శ్రమపడి వడ్రంగ పని చేస్తూ కొంత అనారోగ్యం చెడి అతను బలహీనుడైపోయాడు.
1: Because of strenuous hard work that has put in serving as a carpenter. He could not suffer any longer. The father
0: తల్లి కూడాను కుమారుని యొక్క పోషణ నిమిత్తమై తాను తిని తినక పిల్లవానికి పెట్టి పోషించి తాను కూడాను బలహీనమైపోయి కొన్ని దినాల లోపల తల్లి మరణించింది.
1: మదర్ ఆల్సో వర్క్ వెరీ హార్డ్. షీ వెంట్ త్రూ ఆల్ ఆర్డ్యూస్ టాస్క్.
0: కానీ ఇంట్లో ఎవరు సహాయం
1: లేదు. షీ డైడ్. నోబడి హెల్ప్డ్ హిమ్.
0: ఆయన చేయడానికి వీలు లేకుండా థామస్ రెండవ వివాహం చేసుకున్నాడు.
1: And nothing could be done. He got remarried.
0: ఆ వచ్చినటువంటి ఒక స్త్రీ కూడాను చాలా గుణవంతురాలు.
1: And the lady is a virtuous one.
0: లింకన్ను చాలా ప్రేమతో చూస్తూ వచ్చింది.
1: And she looked after Lincoln with all love.
0: నీ పేరు ప్రతిష్టలు నీ పెండికి నా పెండికి పూర్వమే నేను విన్నాను.
1: Son, I could hear your name and fame even before I got
0: married.
1: Your self-confidence brought you up to this
0: state.
1: You have all the self-respect. What more is to be solicited? She too praised her son. The stepmother served him food.
0: వాడు చక్కని రీతిగా అభివృద్ధికి తెచ్చింది.
1: అండ్ షీ ఆల్సో టేక్ గుడ్ కేర్ ఆఫ్ హిమ్.
0: మరి కొంతకాలమునకు
1: ఆఫ్టర్ సమ్ టైమ్
0: తండ్రి మరణించాడు.
1: ద ఫాదర్ డైడ్.
0: అప్పుడు బోధించాడు, నాయన కన్న తల్లి కన్న కుమార్ తండ్రి ఇరువురు కూడాను నిన్ను వదిలిపోయారు.
1: యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్.
0: నేను స్టెప్ మదర్. నేను కన్నదానని కాదు సాకిన దానని కాను. నా యొక్క పోషణ నీకు చాలుతుందో లేదో అని చాలా బాధపడింది ఈ స్టెప్ మదర్.
1: ద స్టెప్ మదర్ ఫెల్ సో సాడ్ టాకింగ్ టు హర్ సన్. లుక్ హియర్, ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఐ వుడ్ బి ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ యూ వెల్ ఆర్ నాట్.
0: కానీ లింకన్ చాలా ఆనందించి ఇలాంటి తల్లి నాకు చిక్కుతుందని నేను అనుకోలేదు.
1: లింకన్ సెడ్, ఐ నెవర్ థాట్ దట్
0: ఈ కాలం లోపల మారుతల్లు ఇంతటి ప్రేమను చూపుతారని నేను భావించలేదు.
1: ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ స్టెప్ మదర్ వుడ్ షవర్ హర్ లవ్.
0: కనుక తల్లి నీకు ఒక నమస్కారం అని చెప్పి
1: అండ్ హీ పేడ్ ఆల్ హిస్ రెస్పెక్ట్స్ టు హిస్ మదర్.
0: అన్ని విధాల ఆమెను కొంతవరకును సుఖశాంతులు పొందించే కోసమని ప్రయత్నం చేస్తూ వచ్చాడు.
1: అండ్ హీ డిడ్ ఎవ్రీథింగ్ టు మేక్ హర్ హ్యాపీ అండ్ పీస్ఫుల్.
0: దీనికి తగినటువంటి లింకన్
1: ద లింకన్
0: అతనికి ఒక పాత స్నేహితుడు ఒకడు ఉన్నాడు.
1: ఇస్ అన్ ఓల్డ్ ఫ్రెండ్.
0: అతను ఒకనాడు ఈ లింకన్ ఇలాంటి పదవికి వచ్చాడని అతను చూడటానికి వచ్చాడు.
1: He visited him having come to know that Lincoln occupied high
0: post. Lincoln athani kudunu cheptu vachadu.
1: And Lincoln told him,
0: Nayana manaku ee prapanchamto undinatvanti danakanaka vastu aanadulu kaadu manavulu uddarincheetvantidi.
1: He told his friend, neither wealth nor position would come to your rescue. No,
0: manaku satyame manavulu rakshistundi.
1: It's only truth that would protect you.
0: Ee aatmavishwasame manu poshistundi.
1: The self confidence will help your sustenance.
0: ఆత్మపైన మనం విశ్వాసం పెట్టుకోవాలి.
1: Repose confidence in
0: you. ఆత్మవిశ్వాసంతో నీ పని నీవు చేయి అన్నాడు.
1: With self confidence do your duty.
0: కట్ట కనబడికి వాడు ఏం పని చేస్తున్నాడు స్నేహితుడు?
1: What was the job that his friend was doing?
0: బూట్సులకు పాలిష్ వేయటమే.
1: హీ వాజ్ జస్ట్ పాలిషింగ్ ది షూ.
0: ఈ పాలిష్ వేసేటువంటిది కాకుండా చిన్న చిన్న పేపర్లు తీసుకుని బజార్లో అమ్మటం.
1: హీ వాజ్ ఆల్సో సెల్లింగ్ ది న్యూస్ పేపర్స్, డైలీ పేపర్స్.
0: ఇంకా కాలం చెక్కినప్పుడు హోటల్స్ లో పోయి కప్స్ అంతా కడగటం.
1: హీ వాజ్ ఆల్సో సర్వింగ్ యాజ్ ఎ క్యాటరర్, క్లీనింగ్ ది కప్స్ దేర్ ద హోటల్.
0: ఇంకా అవి కూడా పని చేయలేనప్పుడు ఎవరికైనా పిల్లలకు ఒక కవర్స్ పైన అడ్రస్ రాసిచ్చేది.
1: వెన్ టైమ్ వాజ్ అవైలబుల్ హీ యూస్డ్ టు హెల్ప్ అదర్ చిల్డ్రన్ ఇన్ రైటింగ్ ది అడ్రస్సెస్ ఆన్ ది ఎన్వెలప్స్.
0: ఈ అడ్రస్ రాసిచ్చినందుకు ఆ పిల్లలు ఏదో ఒక కాసో రెండు కాసులు ఇచ్చిపోయేవారు.
1: ద చిల్డ్రన్ ఆల్సో యూస్ టు పే హిమ్ ఫర్ ద సర్వీస్.
0: ఇతని హ్యాండ్ రైటింగ్ చాలా బాగుండేటువంటిది.
1: హిస్ హ్యాండ్ రైటింగ్ వాజ్ పర్ఫెక్ట్, లెజిబుల్.
0: ఈ విధంగా అడ్రస్ రాసిచ్చేటప్పుడు
1: వైల్ హీ వాజ్ రైటింగ్ అడ్రస్సెస్ ఆన్
0: ఈ లింకన్ చెప్పినటువంటి యొక్క ఆత్మవిశ్వాసాన్ని దృఢంగా పెట్టుకుని
1: విత్ ఆల్ దిస్ స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్
0: కవర్ ను వారికి తిరిగి అడ్రస్ తో వెనకిచ్చేటప్పుడు God bless you అని చెప్పేవాడు.
1: When he was passing on the envelope back to them, he used to say, God bless you.
0: ఇలాంటి ఆత్మవిశ్వాసము ఆనాటి పిల్లలకు ఎంత గొప్పగా ఉండేటువంటి.
1: That was the magnitude of self-confidence.
0: God bless you. God bless you.
1: And he always said, God bless you.
0: ఆ పిల్లలు కూడా God bless you. God bless you అని చెప్పేటువంటి.
1: The children also responded likewise, telling God bless you.
0: ఎవరెవరి హృదయము ఏ విధంగా ఉంటాదో చెప్పలేము.
1: We cannot say the nature of the heart or the temperament.
0: ఆ చిన్న పిల్లలైనటువంటి అమాయకులైనటువంటి పిల్లలు
1: the innocent children
0: హృదయపూర్వకమైనటువంటి ఆనందంతో God bless you, God bless you అనేటప్పటికి ఇది ఎంతో గొప్పగా అతనికి పరిణామం పొందిపోయింది.
1: Whole heartedly they said, God bless you, God bless you.
0: ఎలాంటి హృదయం చాలా పవిత్రంగా వస్తుంది.
1: దేర్ హార్ట్స్ ఆర్ సేక్రెడ్.
0: ఊరికి ఆర్టిఫిషియల్ గా గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అని చెప్పడం వేరు.
1: ఇట్స్ నాట్ ఎన్ ఆర్టిఫిషియల్ అటరెన్స్, గాడ్ బ్లెస్ యూ.
0: ఆ చిన్న బిడ్డలు హృదయపూర్వకంగా చెప్తూ వచ్చారు.
1: చిల్డ్రన్ సెట్ సో హోల్ హార్టెడ్లీ.
0: ఆ యొక్క గాడ్ బ్లెస్ యూ అనేటువంటి ఒక దీంతో అతను క్రమక్రమేణా అభివృద్ది అయిపోతూ వచ్చాడు.
1: విత్ దీస్ బ్లెస్సింగ్స్ గాడ్ బ్లెస్ యూ హీ కేమ్ అప్ ఇన్ లైఫ్.
0: ఈ లింకన్ చరిత్ర మరణించిన తర్వాత
1: ఆఫ్టర్ ది డిమైజ్ ఆఫ్ లింకన్
0: సేమ్ అతని స్నేహితుడు అతని మంచి ప్రబోధనలు విన్నటువంటి వాడు
1: ద వన్ హూ హర్డ్ ఆల్ హిస్ గుడ్ టీచింగ్
0: అతని సుబోధనంతా హృదయంలో పెట్టుకుని ఆచరణలో పెట్టేటువంటి వాడు
1: అండ్ ద వన్ హూ ప్రాక్టీస్డ్ ఆల్ హిస్ టీచింగ్
0: ఆయన ప్రెసిడెంట్ గా మారిపోయాడు
1: అండ్ హీ బికేమ్ ప్రెసిడెంట్ లేటర్
0: చూచారా బిడ్డలు
1: సీ దిస్ వాట్ హాడ్ హ్యాపెన్డ్
0: అలాంటి చిన్న వయసు లోపల
1: అట్ దట్ టెండర్ ఏజ్
0: అలాంటి ఆత్మవిశ్వాసం కలిగి
1: విత్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్
0: దైవ భక్తి చేత
1: విత్ డివోషన్
0: సత్యాన్ని ఆధారం చేసుకుని
1: బేసింగ్ ఆన్ ది ట్రూత్
0: కాలాన్ని గడుపుతూ వచ్చినటువంటి యొక్క ఆనాటి బ్రిటిష్ పీపుల్ ఎంతటిగా తిప్పుతారు చూడండి.
1: ద పీపుల్ హూ స్పెండ్ లైఫ్ టైమ్ లైక్ దట్ టు వాట్ పొజిషన్ దే
0: ఏ దేశమని కానీ ఏ కాలమని కానీ వ్యత్యాసం చూసుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో బై ద టైమ్ ఆర్ ద కంట్రీ.
0: కాలం వేరు కావచ్చు, దేశం వేరు కావచ్చు,
1: కంట్రీస్
0: పరిస్థితి ప్రభావం వేరు కావచ్చును,
1: మేబీ ది
0: కానీ హృదయ ప్రభావం అందరిది ఒక్కటే.
1: బి దట్ ది కంట్రీ ఆర్ ది టైమ్ ఆర్ ది సర్కమ్స్టాన్సెస్
0: విశ్వాసమే ప్రతి ఒక్కరి మానవుని యొక్క ప్రాణము.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ది వెరీ బ్రెత్ ఆఫ్ లైఫ్.
0: అలాంటి విశ్వాసం చేత
1: విత్ దట్ కాన్ఫిడెన్స్
0: ఆ బ్రిటిష్ ప్రజలు గొప్ప పదవిని పొందుతూ వచ్చారు.
1: అండ్ ద పీపుల్ హావ్ కమ్ అప్ వెరీ వెల్ ఇన్ లైఫ్.
0: క్రమక్రమేణా ఈ యొక్క బ్రిటిష్ దేశం లోపల ఆత్మవిశ్వాసం అనేటువంటిది ప్రబలుతు వచ్చింది.
1: దిస్ కాన్ఫిడెన్స్ ఇట్ వెంట్ ఆన్ ఇంక్రీజింగ్ అమంగ్ ద సిటిజన్స్.
0: పూర్వం దైవ విశ్వాసం అనేటువంటిది కనిపించేటువంటిది కాదు.
1: అర్లియర్ దేర్ వాజ్ నో ఫెయిత్ ఇన్ గాడ్.
0: క్రమక్రమేణా ఈ లింకన్ వచ్చిన తర్వాత అందరికీ ఆత్మవిశ్వాసం కలిగింది.
1: లేటర్ సీయింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ లింకన్ దే డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఈ విధమైన ఆదర్శ పురుషుడు ఒక్కడుంటే కూడా చాలు.
1: సచ్ ఎన్ ఐడియల్ మ్యాన్ ఎనఫ్ ఇఫ్ హావ్ వన్.
0: ప్రదోషి దీపకశ్చంద్ర ప్రభాతో దీపక రవి పగలు ప్రకాశాన్ని అందించేటువంటి వాడు సూర్యుడు.
1: ఇట్స్ ద సన్ హూ షెడ్స్ లైట్ డ్యూరింగ్ ద డే టైమ్.
0: రాత్రి దేశమునకు ప్రకాశం అందించేటువంటి వాడు చంద్రుడు.
1: ఇన్ ద నైట్ టైమ్ ఇట్స్ ద మూన్ హూ గివ్స్ అస్ ద లైట్.
0: త్రిలోకే దీపక ధర్మ అన్నాడు.
1: ఫర్ ఆల్ ద త్రీ వర్డ్స్ ద వన్ ఆఫ్ రైట్స్
0: లోకములకు కూడాను ప్రకాశాన్ని అందించేటువంటి ధర్మము.
1: ఇట్ ఈస్ ధర్మ దట్ గివ్స్ లైట్ బ్రిలియన్స్ ఇన్ ఆల్ ద త్రీ వర్డ్స్.
0: ఆ తర్వాత సుపుత్ర
1: దెన్ గుడ్ సన్.
0: ఈ సుపుత్రుడే మన ఇంటి తరమును నిలబెడుతుంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎ గుడ్ సన్ ఈస్ ద వెరీ లైట్ ఆఫ్ ది ఎంటైర్ ఫ్యామిలీ.
0: ఆ గౌరవాన్ని పెట్టేటువంటి వాడు సుపుత్రుడే.
1: అండ్ ఇట్స్ గుడ్ సన్ హూ విల్ అప్ హోల్డ్ ద గుడ్ నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ.
0: మీరందరూ కూడా సుపుత్రులు కావాలి.
1: You should all be good children, good sons.
0: సుపుత్రులైపోయి భారతదేశం యొక్క పరిస్థితిని తారుమారు చేసి మంచి మార్గంగా తిప్పాలి.
1: You should change the present position and see that it's going to be ideal.
0: మొదలు మీ హృదయాన్ని మొట్టమొదట మార్చుకోండి.
1: First transform your heart.
0: అప్పుడే అందరూ కూడాను ట్రాన్స్ఫర్ కావడానికి అవకాశం ఉంటుంది.
1: That would transform everybody around.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మనల్ని అందరూ గౌరవించాలని మనం కోరక పూర్వమే మొట్టమొదటి మనమే ఇతరులందరినీ గౌరవించాలి.
1: బిఫోర్ యూ డిజైర్ టు బి రెస్పెక్టెడ్ ఫస్ట్ యూ రెస్పెక్ట్ అదర్స్.
0: మనం ఇతరులందరినీ గౌరవిస్తూ వస్తే ఇతరులు తప్పక మనల్ని గౌరవిస్తారు.
1: ఇఫ్ యూ రెస్పెక్ట్ ఎవ్రీబడి యూ విల్ బి రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
0: కనుక ఇతరులకు మనం గౌరవాన్ని అందించేటువంటి యొక్క గొప్ప గుణాన్ని మనము నాటుకోవాలి.
1: సో కల్టివేట్ దిస్ సీక్రెట్ హ్యాబిట్ ఆఫ్ రెస్పెక్టింగ్ ఎవ్రీబడి.
0: కనుక మన జీవితంలో మనం అందరినీ గౌరవించాలి.
1: సో ఇన్ లైఫ్ వీ షుడ్ రెస్పెక్ట్ ఎవరీవన్.
0: పెద్ద చిన్న అనేటువంటి భేదభావం ఏమాత్రం పెట్టుకోనక్క.
1: వీ షుడ్ నాట్ హావ్ ఎనీ డిఫరెన్సెస్ ఆఫ్ క్యారెక్టర్.
0: మన మతముల యొక్క భేదమును పూర్తి త్యజించాలి.
1: వీ షుడ్ గివ్ అప్ ఆల్ కమ్యూనల్ కన్సిడరేషన్.
0: మానవులందరూ కూడా ఒకే ఆత్మసత్వంతో కూడినటువంటి వారే.
1: ఇన్ ఫ్యాక్ట్ ది సేమ్ స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్.
0: నీ యందు ఉన్నటువంటి ఆత్మ నాయందు, నాయందు ఉన్నటువంటి ఆత్మ వారి యందు, అందరి యందు ఉన్నటువంటి ఆత్మ ఒకటే.
1: ద సేమ్ సెల్ఫ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ యూ అండ్ ఇన్ మీ అండ్ ఎవ్రీవన్
0: అని అందరి యందు ఉన్న ఆత్మతత్వం ఒకటే అని సత్యాన్ని ప్రబోధించినటువంటిది భారతీయ సంస్కృతి.
1: ఇట్ ఇస్ ద కల్చర్ ఆఫ్ భారత్ దట్ ప్రొపగేటెడ్ దిస్ ప్రిన్సిపల్ దట్ ఈస్ ద వన్ దట్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ.
0: కనుక ఇలాంటి కల్చర్ ను ఈనాడు మనం మర్చిపోవటం చేతనే,
1: యాజ్ వి హావ్ ఫర్గాటన్ దిస్ కల్చర్,
0: కన్న తల్లిదండ్రులకు కూడా ప్రేమకు దూరం అయిపోతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ డిస్టెన్స్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ అవర్ ఓన్ పేరెంట్స్.
0: అసలు మన సంస్కృతి అంటే ఏమిటి?
1: What's our culture?
0: సంస్కరింపబడినటువంటిదే సంస్కృతి.
1: That which is refined is culture.
0: అనగా పవిత్రము గావించబడినటువంటిదే సంస్కృతి.
1: That which is made sacred is culture.
0: ఒక ఒడ్డు పండుతాయి మనకు.
1: And here we have paddy.
0: పండిన ఒడ్డును తక్షణమే మనం భుజించడానికి ప్రయత్నించడం చాలా తప్పు.
1: We don't partake paddy as
0: ఈ ఒడ్డును దంచి
1: and it has to be thrashed.
0: ఒడ్డును వేరు చేసి
1: husk has to be
0: బియ్యాన్ని ఉడికించి
1: and the rice has to be boiled.
0: ఉడికినటువంటి భోజనాన్ని మనం భుజించాలి.
1: So it has to be thrashed, husk has got to be removed.
0: భుజించడానికి అర్హతైనటువంటి ఒక బియ్యము మనం సంస్కారం చేతనే జరిగింది.
1: And this is all due to refinement or polishing.
0: ఇందులో ఉన్నటువంటి ఒక మాలిన్యాన్ని దూరం చేశాము.
1: All the husk is removed.
0: దీనికి చేరుకున్నటువంటి ఒక దుర్గుణాన్ని దూరం చేశాము.
1: ఆల్ ద అన్వాంటెడ్ స్టఫ్ ఇస్ ఎలిమినేటెడ్.
0: అది పవిత్రమైనటువంటి ఒక స్వరూపాన్ని పొందింది.
1: అండ్ ఇట్ హస్ అస్యూమ్డ్ ఎ సీక్రెట్ గుడ్ ఫామ్.
0: భుజించి జీర్ణించుకుని పుష్టిని సంతృష్టిని పొందుతూ వచ్చాము.
1: దెన్ ఓన్లీ దాట్ వి ఈట్ అండ్ డిరైవ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫుడ్.
0: కనుకనే సంస్కృతి అనే ఈ విధమైనటువంటి మనలో ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరం చేయటం.
1: సో రిఫైన్మెంట్ అండ్ కల్చర్ యాక్చువల్లీ మెంట్ రిమూవింగ్ ద డర్ట్ and the sanctity
0: పరిశుద్ధాన్ని చేయటము.
1: ఇట్ విల్ బి ప్యూరిఫైడ్.
0: మనం దీనిని ఆనందంగా ఆరగించటము.
1: దెన్ వీ పార్టేక్ ఇట్ హ్యాపీ.
0: ఆరగించినటువంటి మనమే ఆరోగ్యాన్ని పొందుతాము.
1: ద ఫుడ్ దట్స్ పార్టేకెన్ విల్ గివ్ యూ స్ట్రెంగ్.
0: ఆరోగ్యమైనటువంటి యొక్క దేహం నందే ఆరోగ్యమైన మనసు కూడా ఉంటాయి.
1: ఎ హెల్దీ బాడీ విల్ హ్యావ్ హెల్దీ మైండ్.
0: చాలా మంది మనసు వేరు దేహం వేరు అని ప్రత్యేకంగా భావిస్తున్నారు.
1: సౌండ్ మైండ్ అండ్ సౌండ్ బాడీ మెనీ కన్సిడర్ దెమ్ సెపరేట్.
0: కాదు కాదు కాదు.
1: నో, దే ఆర్ నాట్ డిఫరెంట్.
0: ఆనందం అనేటువంటిది హృదయం నుంచి వచ్చేటువంటిది.
1: ది బ్లిస్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: మన మనసు దేహాన్ని ధరించినటువంటిది.
1: అండ్ ద మైండ్ హ్యాస్ టేకెన్ అప్ దిస్ వెస్చర్ ఆఫ్ ద బాడీ.
0: మనసే లేకపోతే దేహము ధరించి ప్రయోజనం ఏమిటి?
1: Without this mind, what for is the body?
0: కనుకని ప్రాచీన సంస్కృతి మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయము అన్నారు.
1: Therefore, ancient culture clearly declared that the mind that is responsible for the bondage and liberation as well.
0: మనిషిని ధరించినటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క వస్త్రము.
1: And it's the mind that's most important one possessed by every living creature.
0: పవిత్రమైన భావాలను పెంచుకోవాలి.
1: The mind should entertain sacred thoughts.
0: కనుక ప్రతి మానవుడికి దేహము మనసు ఈ రెండు కూడా ఒకదారి కోటి సన్నిహిత సంబంధ బాంధవ్యమై ఉంటుండాలి.
1: సో ఫర్ ఎవ్రీ బాడీ ద మైండ్ అండ్ ద బాడీ ఆర్
0: ఇంటర్లీ ధరించినటువంటిది బాడీ, బాడీని ఆధారం చేసుకున్నటువంటిది మనసు.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ అండ్ ద బాడీ దట్ సర్వ్స్ యాజ్ ద వెస్చర్.
0: కనుక మన మనసు దేహము రెండింటిని కూడాను ఉత్తమమైనటువంటి మార్గంలో పెంచుకుంటూ రావాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ సీ దట్ ద బాడీ అండ్ ద మైండ్ ఆర్ వెల్ మెయింటైన్డ్ అట్ లెవెల్.
0: గొప్ప గొప్ప చదువులన్నీ చదివారు.
1: వీ రిసీవ్ వెరీ హై ఎడ్యుకేషన్.
0: పెద్ద పెద్ద డిగ్రీస్ అంతా తీసుకుంటున్నారు.
1: వీ హావ్ వెరీ హై డిగ్రీస్.
0: కానీ ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫర్?
0: ఈ డిగ్రీస్ మనకి ఏమాత్రం ఆనందాన్ని అందించడం లేదు.
1: డిగ్రీస్ విల్ నెవర్ కన్ఫర్ బ్లిస్.
0: ఫుడ్,
1: ద ఫుడ్,
0: మనకు ఆహారాన్ని అందిస్తుంది కానీ
1: ద ఫుడ్ సప్లై టు యూ
0: ఆనందాన్ని అందించడం లేదు.
1: విల్ గివ్ ద స్ట్రెంగ్త్ బట్ నాట్ ద బ్లెస్.
0: ధనము
1: ద మనీ
0: మనకు అనుకూలాలను పంచుతుందే కానీ
1: ప్రొవైడ్స్ కన్వీనియన్స్
0: ఆనందాన్ని పంచడం లేదు.
1: అండ్ నాట్ ద బ్లెస్ డెఫినెట్లీ.
0: కనుక మనకు ముఖ్యమైనటువంటిది
1: మోస్ట్ ఇంపార్టెంట్
0: దేహము మనసు.
1: వాట్ మోస్ట్ ఇంపార్టెంట్ టూ ఆర్ హియర్.
0: దేహాన్ని ఏ రీతిగా మనం పోషించుకోవాలి,
1: హౌ టు మెయింటైన్ ద బాడీ,
0: మనసును ఏ రీతిగా మనం పరిశుద్ధం చేసుకోవాలి,
1: హౌ టు ప్యూరిఫై ద మైండ్,
0: ఈ రెండింటి విషయాల్లోన విద్యార్థులు ఈనాడు చక్కగా గుర్తించాలి.
1: స్టూడెంట్స్ విల్ హావ్ క్లియర్ అండర్స్టాండ్ దీస్ టూ ఆస్పెక్ట్స్.
0: మనసును పరిశుద్ధం చేసుకోవటం,
1: వీ హావ్ టు ప్యూరిఫై ద మైండ్,
0: దేహాన్ని తగినట్టుగా పోషించుకోవటం,
1: అండ్ సీ దట్ ద బాడీ ఇస్ హెల్తీ.
0: ఇవి రెండు బాగా ఉండినప్పుడు
1: వీడు
0: పరిపూర్ణ మనుషుడిగా మారిపోతాడు.
1: యూ బికమ్ ఏ టోటల్ మ్యాన్.
0: దేహం ఆరోగ్యంగా ఉండి
1: ద బాడీ ఇస్ హెల్తీ,
0: మనసు సరిలేకపోతే
1: వెన్ ద మైండ్ ఇస్ నాట్ ప్రాపర్
0: హాఫ్ మ్యాన్,
1: యు ఆర్ ఓన్లీ హాఫ్ మ్యాన్.
0: ఈ రెండింటి యొక్క చేరిక చేతనే ఫుల్ మ్యాన్ గా తయారు కావాలి.
1: విత్ దీస్ టూ బాడీ ఇన్ ద మైండ్.
0: ఈనాడు మనం చదివే చదువులంతా కూడాను మనిషిని మనిషిగా తీర్చడం కాదు.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ డస్ నాట్ షేప్ యూ యాజ్ ఎ ట్రూ మ్యాన్.
0: మనిషిని పరిపూర్ణమైన మనిషిగా మనం మార్చుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ బి ఎ టోటల్ మ్యాన్, ట్రూ మ్యాన్.
0: ఈ పరిపూర్ణ మనిషి కావాలంటే మనస్సు దేహము రెండింటి యొక్క పరిశుద్ధతను మనం సంపాదించుకోవాలి.
1: ద టోటాలిటీ రిక్వైర్స్ ద ప్యూరిఫికేషన్, ద పర్ఫెక్షన్ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్.
0: అందరూ కూడాను ధనం ఉంటే చాలు సర్వము అనుభవించవచ్చు అనుకుంటారు.
1: మెనీ ఫీల్ దట్ ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ హావ్ మనీ టు ఎంజాయ్ ఎవ్రీథింగ్.
0: ధనం చేత మనకు ఆనందాన్ని లభించడం లేదు.
1: యు కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్ విత్ ద మైండ్.
0: ధనం చేత మనకు ఆరోగ్యం కలగటం లేదు.
1: యు కెన్ నెవర్ బి హెల్తీ విత్ ద మైండ్.
0: గుణము చేతనే మనకు కావాలి.
1: ఇట్స్ ఓన్లీ ద వర్చ్యూ దట్స్ నెసెసరీ.
0: కనుకనే ఈనాటి ప్రతి విద్యార్థి కూడాను
1: ఎవ్రీ స్టూడెంట్ టుడే
0: కలిమి బలిమి చెలిమి మూడింటిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
1: స్టూడెంట్స్ టుడే డెవలప్ దీస్ త్రీ, ది కలిమి ఫ్రెండ్షిప్, ది కలిమి వెల్త్, కలిమి ద వెల్త్, బలిమి ద స్ట్రెంగ్త్, చెలిమి ద ఫ్రెండ్షిప్.
0: కానీ ఈ మూడు మాత్రం ఉన్నాయి కానీ గుణము లేదు.
1: దీస్ త్రీ వీ హ్యావ్ బట్ వీ డోంట్ హ్యావ్ క్యారెక్టర్.
0: గుణము లేని బలం ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ క్యారెక్టర్ వాట్ ఫర్?
0: లేని చెలిమి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫర్ ఇస్ ద ఫ్రెండ్షిప్?
0: హలో హలో అంటే వెళ్ళిపోతున్నాడు.
1: వీ సే ఓన్లీ హలో అండ్ గో.
0: కనుకనే ఈ కలిమి బలిమి చెలిమి మూడింటి పైన ఆధారపడకూడదు, గుణం పైన ఆధారపడాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ నెవర్ డిపెండ్ రిలై ఆన్ ద వెల్త్, స్ట్రెంగ్త్ అండ్ ఫ్రెండ్షిప్, బట్ వీ షుడ్ డిపెండ్ ఆన్ ద క్యారెక్టర్.
0: ఆనాటి పూర్వీకులు ఈ గుణమును ఆధారం తీసుకుని
1: ఏన్షియన్స్ రిలైడ్ ఆన్ క్యారెక్టర్.
0: ఆదర్శవంతమైనటువంటి భారతీయులుగా దేశానికి తీర్చిదిద్దారు.
1: దే లెడ్ ఎన్ ఐడియల్ లైఫ్ అండ్ షేప్ దిస్ కంట్రీ ఇస్ అన్ ఐడియల్ వన్.
0: కనుక మనము గుణమును ప్రధానంగా తీసుకోవాలి.
1: సో వీ షుడ్ గో బై ది క్యారెక్టర్.
0: భారతదేశం అంటే ఎంత పవిత్రమైనటువంటి దేశము.
1: భారత్ ఇస్ ఎ సెక్రెడ్ ల్యాండ్.
0: ఇలాంటి పవిత్రమైన దేశంలో గుణము లేనిటువంటి భారతీయుడు భారతీయుడు అవుతాడా? హలో హలో అంటే వెళ్ళిపోతున్నాడు.
1: వీ సే ఓన్లీ హలో అండ్ గో.
0: కనుకనే ఈ కలిమి బలిమి చెలిమి మూడింటి పైన ఆధారపడకూడదు, గుణము పైన ఆధారపడాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్

0: దేశము.
1: భారత్ ఇస్ ఎ సెక్రెడ్ ల్యాండ్.
0: ఇలాంటి పవిత్రమైన దేశంలో గుణము లేనిటువంటి భారతీయుడు భారతీయుడు అవుతాడా?
1: అండ్ ఎ పర్సన్ వితౌట్ క్యారెక్టర్ కెన్ నాట్ బి ద సిటిజన్ ఆఫ్ భారత్.
0: తల్లిదండ్రులను పోషించి,
1: టేకింగ్ కేర్ ఆఫ్ ద పేరెంట్,
0: తల్లిదండ్రులకు తగినటువంటి ఒక ఆదర్శాన్ని అందించి,
1: డెమాన్స్ట్రేటింగ్ అన్ ఐడియల్ లైఫ్,
0: వారిని సంతృప్తి పరిచేటువంటి కుమారుడుగా సుపుత్రుడుగా పుట్టాలి.
1: వన్ షుడ్ బి గుడ్ సన్ బై ట్రైంగ్ టు ప్లీజ్ ద పేరెంట్స్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: కనుక భారతదేశంలో ఈ భారతీయ సంస్కృతి అంటే చాలా విలువైనటువంటిది.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ హైలీ సేక్రెడ్.
0: సంస్కృతి అనగా పరిశుద్ధము గావించబడినటువంటి
1: సంస్కృతి. కల్చర్ మెన్ ప్యూరిఫికేషన్ క్లెన్జింగ్.
0: మనలో ఉన్నటువంటి ఒక చెడ్డ భావాలు దూరం చేయాలి.
1: ఆల్ ది బ్యాడ్ ఫీలింగ్స్ థాట్స్ షుడ్ బి గివెన్ అప్.
0: చెడ్డ క్రియలంతా దూరం చేయాలి.
1: బ్యాడ్ యాక్షన్ షుడ్ బి గివెన్.
0: చెడ్డ సంకల్పాలు రానికుండా చూసుకోవాలి.
1: సీ దట్ దే యు డోంట్ గివ్ ఎనీ స్కోప్ టు బ్యాడ్
0: థాట్స్. చెడ్డ కార్యంలో ప్రవేశించకుండా పోవాలి.
1: నెవర్ గెట్ ఇన్ టు బ్యాడ్ డీడ్స్.
0: అది మన సంస్కృతి.
1: దాట్స్ అవర్ కల్చర్.
0: కనుకనే సంస్కృతి అంటే ఎంత గొప్పది అనేటువంటిది మీరు తీసుకోవాలి.
1: అండర్స్టాండ్ హౌ గ్రేట్ ద కల్చర్ ఈజ్.
0: అందరూ కలిసిమెలిసి పెరుగుదాం.
1: లెట్స్ గ్రో టుగెదర్.
0: కలిసిమెలిసి తిరుగుదాం.
1: లెట్స్ మూవ్ టుగెదర్.
0: కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: లెట్స్ గ్రో ఇన్ ఇంటెలిజెన్స్ టుగెదర్.
0: కలిసిమెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం.
1: లెట్స్ గ్రో టుగెదర్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్.
0: మనం అందరూ బ్రదర్స్ బ్రదర్స్ అంటున్నారు, కానీ బ్రదర్స్ మాదిరి జీవిస్తున్నాము మనము?
1: వీ సే బ్రదర్స్ బట్ ఈస్ దేర్ బ్రదర్హుడ్ ఇన్ అస్?
0: ఓరి బ్రదర్స్ బ్రదర్స్ అంటున్నారే కానీ బ్రదర్స్ వరే మనం జీవించడం లేదు.
1: ఇన్ఫాక్ట్ వీ ఓన్లీ సే బ్రదర్స్ బ్రదర్స్ బట్ దేర్ ఇస్ నో
0: స్టేజ్. కేకిన్ టచ్ మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటున్నారు.
1: ఆన్ ద స్టేజ్ వీ సే బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: కానీ సిస్టర్స్ వరే బ్రదర్స్ వరే మనం పాటిస్తున్నామా?
1: బట్ డు వీ యాక్ట్ ఇన్ అకార్డెన్స్ టు వాట్ వీ సే?
0: మాటకు తగినటువంటి క్రియను మనం నడుపుకోవాలి.
1: ఇన్ఫాక్ట్ అవర్ యాక్షన్ షుడ్ బి అప్రోప్రియేట్ టు ద డిక్లరేషన్.
0: కనుకనే అప్పుడే మనం నిజమైనటువంటి బ్రదర్స్ అవుతాం.
1: ఇఫ్ ది ప్రిసెప్ట్ అండ్ ప్రాక్టీస్ గో టుగెదర్ యు ఆర్ ట్రూ
0: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అన్నాడు జీసస్.
1: ఇట్ వాజ్ జీసస్ హూ సెడ్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: వాళ్ళందరూ కూడా ఈ భారతీయ సంస్కృతిని ఈ రకమైన మార్గంలో మార్చుకుంటూ వచ్చారు.
1: ఇన్ఫాక్ట్ దే ఫాలోడ్ ద కల్చర్ ఆఫ్ భారత్ ఇన్ దిస్ వే.
0: ఈ కల్చర్ ఆఫ్ భారత్ అంటే ఎంత గొప్పది.
1: హౌ గ్రేట్ ఇట్ ఈస్.
0: మనలో ఉన్నటువంటి దుర్గుణాలను దూరం చేయాలి.
1: యు గివ్ అప్ ఆల్ ది బ్యాడ్ క్వాలిటీస్.
0: సద్గుణాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ గుడ్ క్వాలిటీస్.
0: సదాచారం అనేటువంటి జలం పొయ్యాలి.
1: ఫాలో ది గుడ్ ప్రాక్టీస్.
0: సత్ప్రవర్తన అనేటువంటి దీన్ని మనం కలుపులు తీయాలి.
1: అండ్ రిమూవ్ ఆల్ ది బ్యాడ్ థింగ్స్ అండ్ డెవలప్ గుడ్ హ్యాబిట్స్.
0: అప్పుడే సదానందం అనేటువంటి పంట మనకు పండుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ద హార్వెస్ట్ ఆఫ్ ట్రూ బ్లెస్.
0: ఆ సదానందం అనేటువంటి పంటను భుజించిన వాడు సదా ఆనందుడిగా ఉంటాడు.
1: ద వన్ హూ ఎంజాయ్స్ ది హార్వెస్ట్ ఆఫ్ ద ట్రూ బ్లెస్ will be blissful throughout his lifetime. Students,
0: ఇది మొదటి దినము.
1: This is the first day.
0: మొట్టమొదట మనము శరీరమును మనసును తగినటువంటి పరిశుద్ధము గావించుకొని,
1: we should purify, cleanse our body and the mind.
0: మన ప్రాచీనులు చెప్పినటువంటి ఒక మాటలను ఆచరణలో పెట్టి,
1: and we should practice the old dicta, the teachings of
0: ancient. నిరంతరం కూడా స్మరిస్తూ రావాలి.
1: We should think of the teachings of the old.
0: ఇంటన్ తల్లి చెప్పినటువంటిది ఒక్కటే ఒకటి పెద్ద బోధ.
1: The biggest teaching of the mother of Lincoln is only one.
0: ఆత్మవిశ్వాసమే మన ఆస్తి.
1: She said self confidence is our property.
0: ఆత్మవిశ్వాసమే లేకపోతే మనం ఏ మాత్రము ఆస్తి లేనటువంటి వారమే.
1: Without this self confidence you are a pauper, a beggar.
0: ఈ లోక ఆస్తులు ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What for is the worldly property?
0: కనుకని ఆత్మవిశ్వాసం కావాలి.
1: So self confidence is needed.
0: ఆత్మ గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
1: సెల్ఫ్ రెస్పెక్ట్ యూ షుడ్ అప్హోల్డ్.
0: ఈ ఆత్మ గౌరవం లేకుండా పోతే మనకి గౌరవమే లేదు.
1: వితౌట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ద లైఫ్ ఇస్ యూస్లెస్.
0: ఊరికే మనం ఆర్టిఫిషియల్ గా మనం యాక్ట్ చేస్తున్నామే కానీ హార్ట్ఫుల్ గా మనం చేయాలి.
1: వీఆర్ ఓన్లీ అవర్ యాక్షన్స్ ఆర్ ఆర్టిఫిషియల్ బట్ అవర్ యాక్షన్ షుడ్ బి హార్ట్ఫుల్.
0: హార్ట్ ఈజ్ అవుట్ సైడ్, హార్ట్ ఈజ్ ఇన్సైడ్.
1: హార్ట్ ఈజ్ అవుట్ సైడ్, హార్ట్ ఈజ్ ఇన్సైడ్.
0: ఇన్సైడ్ ఉన్నటువంటి హార్ట్ ను మనం సరైన రీతిగా చేసుకోవాలి.
1: సో వీ షుడ్ ఫాలో ద హార్ట్ దట్ ఈస్ ఇన్సైడ్.
0: మనం ఆర్టిఫిషియల్ గుడ్ మైండ్ ఆర్టిఫిషియల్ గుడ్ ఆఫ్ ను మనం చేయకూడదు.
1: అండ్ వీ షుడ్ నాట్ యాక్ట్ ఇన్ అన్ ఆర్టిఫిషియల్ వే ఇన్ అన్ అవుట్ వర్డ్.
0: హలో, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఏమిటి మార్నింగ్?
1: వీ సే గుడ్ మార్నింగ్, వాట్ ఈస్ దాట్?
0: గుడ్ అంటే ఏమిటి? మార్నింగ్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్స్ మార్నింగ్?
0: న్యాయంగా చూస్తే మార్నింగ్ ఏ లేదు, ఈవినింగ్ ఏ లేదు.
1: ఇన్ఫాక్ట్ దేర్ ఇస్ నో మార్నింగ్ అండ్ దేర్ ఇస్ నో ఈవినింగ్.
0: సూర్యోదయం అయితే మార్నింగ్ అంటున్నావు, సూర్యాస్తమం అయితే ఈవినింగ్ అంటున్నావు.
1: అండ్ యూ సేస్ గుడ్ మార్నింగ్ విత్ సన్ రైజ్.
0: సూర్యుడు ఉదయించడము లేదు, సూర్యుడు అస్తమించడము లేదు.
1: నైదర్ సన్ రైజెస్ నాట్ సెట్.
0: చంద్రమా మనసోజాత చచ్చో సూర్యోజాయత.
1: Moon is the presiding deity of the mind. Sun is the presiding deity of the eye vision.
0: Chandrudu suryudu tilinattuga kanipistunnayi.
1: And as earth revolves, you feel the day and the night.
0: Surya chandradu susthiramainatundi vallu.
1: And the moon and sun are steady there.
0: Okaloka samayam lopala
1: at one time
0: Sita
1: Sita
0: Ramulu meedhin cheskune munduga
1: before she got

0: Married to Rama.
1: శివధనస్సు ఎత్తడానికి వచ్చాడు రాముడు.
0: Rama came there to lift up this bow.
1: వచ్చాడు శివధనస్సు ఎత్తాడు.
0: He came and lifted that శివధనుస్.
1: కాని
0: but
1: ఆమె చాలా బాధపడుతూ ఉండాలి.
0: She was feeling sad.
1: చంద్రమా మనసోజాతః, నా మనస్సు అనే చంద్రుడు చాలా నిరాశగా ఉన్నాడు.
0: అండ్ my mind is the moon.
1: అసంతృప్తిగా ఉన్నాడు.
0: He is dissatisfied.
1: ఆ చంద్రుని తృప్తిపరచాలి.
0: And I should satisfy this moon, the mind.
1: ఆ చంద్రుని తృప్తిపరిచినప్పుడే నాకు శాంతి కలుగుతుంది.
0: I'll be peaceful if only the mind, the moon is satisfied.
1: అని ఆమె చాలా ప్రార్థిస్తూ వచ్చింది.
0: She went on praying.
1: తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత
0: లేటర్ ఆఫ్ ద హోలీ వెడ్డింగ్
1: రామతో ఈ యొక్క విషయం బోధించింది.
0: షీ వాజ్ షేరింగ్ ది సేమ్ విత్ రామ.
1: నేను చంద్రుని యొక్క దీన్ని ప్రార్థించాను.
0: ఐ ప్రే టు
1: చంద్రుని యొక్క నిరాశను, చంద్రుని యొక్క నిస్పృహను నేను చాలా బాధపడ్డాను.
0: ఐ ఫెల్ సాడ్ వాచింగ్ ది ఫ్రస్ట్రేషన్ డిసాటిస్ఫాక్షన్ ఆఫ్ మూన్.
1: అప్పుడు చెప్పాడు రాముడు.
0: అండ్ దెన్ రామా సెడ్,
1: ఈ అవతారం లోపల,
0: ఇన్ దిస్ ఇన్కార్నేషన్,
1: ఆ చంద్రుడు అనేటువంటి పేరును దీంతో కలుపుకుంటాను నేను.
0: దట్ చంద్ర మూన్ name is attached to me.
1: Rama Chandra, Ramachandra.
0: That's the whole name, Rama Chandra.
1: Inte kaadu,
0: not only this,
1: vache janmam lopala
0: the next life
1: motta motta na darshanam chandrudike avutundi gaani evariki kaadu anindi.
0: Moon will have my manifestation, vision of my manifestation.
1: Anaga Krishna avataram vachinappudu
0: advent of
1: Krishna, ardhratri samayam lopala
0: midnight
1: nandudu tan talapaina pettukoni pothundappudu chandrudu maatrame choochadu gaani evaru choodaledu.
0: When Nanda was carrying on the head the child Krishna, it was moon who could have the vision of the manifestation.
1: చంద్రునికి ఇస్తాను అని చెప్పి ప్రామిస్ చేశాడు రాముడు.
0: సో రామ మేడ్ ఎ ప్రామిస్ దట్ ద మూన్ విల్ హ్యావ్ ద ఫస్ట్ విజన్ ఆఫ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ది అడ్వెంట్ ఆఫ్ కృష్ణ.
1: భారతీయ చరిత్ర లోపల పవిత్రమైనటువంటి సూక్తులు, పవిత్రమైన ఆదర్శములు ఎన్నో ఉంటున్నాయి.
0: ద నంబర్ ఆఫ్ సీక్రెట్ హిస్టరీ, సీక్రెట్ స్టోరీస్, సీక్రెట్ ఐడియల్.
1: కాబట్టి మన యొక్క హృదయం అనే ఆత్మతత్వాన్ని మనం చక్కగా విశ్వాసంగా తీసుకోవాలి.
0: సో వీ షుడ్ గో బై దిస్ విత్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ద స్పిరిట్ ఆఫ్ ద embodiments of love.
1: ఏది మనకు లేకపోయినప్పటికీ
0: we may not have anything.
1: ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి.
0: Self confidence develop.
1: ఆత్మను గౌరవించండి.
0: Have self respect.
1: ఏ ప్రతివాడిని కూడాను, వ్యక్తిని కూడాను మనం గౌరవించండి.
0: Respect everybody.
1: హలో బ్రదర్, బ్రదర్,
0: address everyone as brother.
1: హృదయపూర్వకంగా చెప్పండి.
0: Whole heartedly.
1: కానీ ఆ విధంగా చెప్పడం లేదు.
0: But we are not doing so.
1: పెద్దలు వచ్చేస్తే నమస్కారం అండి అని హృదయపూర్వకంగా చెప్పు.
0: Do నమస్కార హోల్ హార్ట్.
1: ఏమిటి ఈ నమస్కారం యొక్క అంతరాత్మము?
0: What is the inner significance of namaskar?
1: ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, ఈ ఐదు చేరి పదేంది ఇంద్రియములు, ఈ దశేంద్రియములు హృదయం దగ్గర పెట్టుకుని ఇది నమస్కారం, ఇవి హృదయానికి చేరాలి. చేరి అప్పుడు నమస్కారం అంటే ఇది పవిత్రమవుతుంది.
0: నమస్కారం అండ్ ది యూనియన్ కాంబినేషన్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్ ఆఫ్ కాగ్నిసెన్స్ అండ్ ఫైవ్ సెన్సెస్ ఆఫ్ యాక్షన్ బోత్ టెన్ టుగెదర్ టచింగ్ ద వెరీ హార్ట్
1: చెప్పాలి.
0: అండ్ యూ హ్యావ్ టు డూ నమస్కార హోల్ హార్టెడ్లీ.
1: కానీ మీరెవరు పోలేదేమో ఇంకా ఆంధ్ర వైపున, ఈ ఆంధ్ర వైపున పోతే నమస్కారం అండి ఏమిటి నమస్కారం? నమస్కారం రెండు కూడా చేరి కూడా చేరు. నమస్కారం అండి గొడ్డతో కొట్టినట్టుగా వచ్చింటుంటుంది నమస్కారం.
0: They do namaskar as if they are applying acts on the body. It's not so.
1: Namaskaramu.
0: Namaskaram.
1: ఈ రెండు కూడాను రెండు దక్షిణ అంగుష్టం ఇచ్చిన దాన చేసి బాణ సంధాన లాగో భంగమయ్యే ఎరుకు విలువిద్య కలిమికి ఈనుడయ్యే పాత్రునకు మనోహరతైన పాసేంత. ఈ రెండు కూడాను చాలా ప్రధానమైనటువంటి ఒక తంబులు.
0: The thumb is very important both.
1: ఇదే దైవంతో సమానము.
0: That's divine.
1: ఈ వేద కుటి లేకపోతే ఎన్ని వేలు ఉంటే కూడా ప్రయోజనం.
0: వితౌట్ ద థమ్ ద ఫోర్ ఫింగర్స్ ఆర్ యూస్
1: ఈ దశేంద్రియములు కలిపి
0: విత్ ఆల్ ద టెన్ సెన్సెస్
1: రెండు తమ్ముడు హృదయానికి పెట్టుకుని
0: అండ్ జాయినింగ్
1: ఇది నమస్కారం అని చెప్పాలి.
0: అండ్ దెన్ డూ నమస్కార
1: హృదయం నుంచి వచ్చేటువంటి నమస్కారం.
0: అండ్ ఇట్ షుడ్ కమ్ అవుట్ ద హార్ట్.
1: ఈ విధంగా ఉండినప్పుడే ప్రాచీన పురుషులంతా కూడా పవిత్రమైనటువంటి జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: ఏన్షియంట్ సేజ్ ఇస్ లెట్ ఎన్ ఐడియల్ లైఫ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఆనాడు
0: those days
1: ఆ భయంకరమైన అరణ్యాల లోపల
0: in the wild forest
1: ఆ భయంకరమైన మృగములు సంచరించేటువంటి ప్రదేశం,
0: there are wild animals around
1: రాక్షసులు సంచరించేటువంటి ప్రదేశములు,
0: the place inhabited by
1: demons, ఋషులందరూ పోయి నిర్భయంగా తపస్సు చేస్తూ వచ్చారు.
0: The saints and sages moved fearlessly.
1: వాళ్ళకి ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?
0: How could they have courage?
1: సింహాలు కూడా పక్కన తిరుగుతూ ఉన్నాయి.
0: Lions were just passing.
1: కానీ వాళ్ళకి భయం లేదు.
0: They were fearless.
1: వారు దేహాభిమానం లేదు.
0: They didn't have body attachment.
1: దేహాభిమానం లేకుండా ఆత్మాభిమానంతో సంచరిస్తూ
0: వచ్చారు. They got attachment to the self or the spirit and not to the
1: వాళ్ళ అస్త్రం ఏమిటి?
0: What was their weapon?
1: ఆత్మవిశ్వాసమే అస్త్రము.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాస్ దేర్.
1: ఆత్మవిశ్వాసమనే అస్త్రం చేత ఆ అరణ్యంలో సంచరిస్తూ వచ్చారు.
0: విత్ ది వెపన్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దే కుడ్ మూవ్ అబౌట్ ఫియర్లెస్లీ ఇన్ ద ఫారెస్ట్.
1: అందువల్లనే సింహాలతో కూడా ఆడుకుంటూ వచ్చారు.
0: సో దే కుడ్ ప్లే విత్ ద లయన్.
1: పులుసుతో కూడా ఆడుకుంటూ వచ్చారు.
0: దే కుడ్ ప్లే విత్ టైగర్.
1: భయమే లేదు.
0: దే హడ్ నో ఫియర్.
1: ఎప్పుడు ధైర్యమే. ధైర్యం సర్వసాధకం.
0: దే వర్ కరేజియస్. సో దే కుడ్
1: ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మవిశ్వాసంతోనే వస్తుంది.
0: వన్ కుడ్ బి కరేజియస్ ఇఫ్ దే ఆర్ సెల్ఫ్ కాన్ఫిడెంట్.
1: ఈనాడు మనం ఆత్మవిశ్వాసం అంటున్నామే కానీ అసలు విశ్వాసమే లేదు.
0: వీ సే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బట్ వీ హ్యావ్ నో కాన్ఫిడెన్స్ అట్ ఆల్.
1: కనుక ఈ ఆత్మవిశ్వాసం లేనప్పుడు పుట్టి ప్రయోజనం ఏమిటి?
0: ఆఫ్టర్ ఆల్ లైఫ్ హ్యాస్ నో మీనింగ్ వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దాన్ని మనం సాధించాలి.
0: వీ షుడ్ అచీవ్ దిస్.
1: ముఖ్యంగా ఈనాడు విద్యార్థులు,
0: టుడే స్టూడెంట్స్,
1: ఆత్మవిశ్వాసము ఆత్మనమ్మకమే లేదు.
0: దే డోంట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్.
1: ఆత్మ అంటే ఎక్కడుంది? ఆత్మ దేహం ఇక్కడుందా, అక్కడుందా, అక్కడుందా, ఎక్కడుంది అని అడుగుతారు.
0: దే వాంట్ టు ఇన్వెస్టిగేట్, ఫైండ్ అవుట్ వేర్ ఆత్మ ద సెల్ఫ్ ఈజ్ హియర్ ఆర్ దేర్ ఇన్ ద బాడీ.
1: సర్వభూతానాం.
0: It is present in all beings.
1: Sarvata paadipadam.
0: It is spread all over.
1: Sarvata uchi siromukham.
0: It is spread everywhere.
1: Sarvata srutimalloki.
0: It is present everywhere.
1: Sarvam tishtati. Ekkada chuchina unnatundi aatma okkate.
0: It is a self or spirit or atma that is present everywhere.
1: Pillalandaru chakka vicharana cheyachunu.
0: Students can inquire.
1: Ee gaali ekkada untundali manam peelchukune gaali.
0: The air that you breathe, where is it?
1: ఎక్కడ చూసినా ఉంది.
0: ఇట్ ఇస్ ఎవ్రీవేర్.
1: కానీ కంటికి కనిపించదు.
0: బట్ యూ డోంట్ సీ.
1: చేతికి చిక్కదు.
0: యూ కెన్ క్యాచ్.
1: కానీ ఆ గాలి లేకపోతే మనం జీవించలేము.
0: వితౌట్ దిస్ ఎయిర్ యూ కెనాట్ లివ్.
1: అలాంటిది ఆత్మ.
0: సిమిలర్ ఇస్ ఎయిర్.
1: ఆ గాలి ఏ విధంగా సర్వత్రా ఉంటుందో,
0: జస్ట్ ఎస్ ఎయిర్ ఇస్ ఆల్ ప్రవేసివ్,
1: ఆ ప్రాణము సర్వత్రా ఉంటుండాలి.
0: సో ఆల్సో ది స్పిరిట్.
1: ఆత్మ అనగా
0: ఆత్మ
1: ప్రాణ సంబంధమైనటువంటిది.
0: ఈస్ ద వెరీ లైఫ్ ప్రిన్సిపల్.
1: దేవాలయం లోపల కూడా ప్రాణ ప్రతిష్ట అంటారు, ప్రాణ ప్రతిష్ట చేస్తుంటారట.
0: దేర్ఫోర్ ఇన్ టెంపుల్స్ ఆల్సో ఇన్స్టలేషన్ ఆఫ్ ద ఐడల్ మెంట్ ఇన్స్టలేషన్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్.
1: మన ప్రాణమే ఆత్మతత్వము.
0: ఇన్ ఫ్యాక్ట్ అవర్ లైఫ్ సోర్స్ ఇస్.
1: నీ ప్రాణమే లేకపోతే నీవు ఎట్లా ఉన్నావు?
0: Without this life, how do you How are you able to breathe? All five elements are basically divine.
1: గాలి, నీరు,
0: వాటర్,
1: శబ్దము,
0: ద సౌండ్,
1: ఈ యొక్క స్పర్శ,
0: ద టచ్,
1: అంతా కూడా రూపము, అంతా భగవత్ స్వరూపమే.
0: ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్,
1: స్పర్శ, రూప, రస, గంధాదులు,
0: ద సెన్స్ ఆఫ్ టచ్, ద సెన్స్ ఆఫ్ విజన్, ద సెన్స్ ఆఫ్ ఆడిషన్, దే ఆర్ ఆల్ డివైన్.
1: బుద్ధుడు బోధించినటువంటిది.
0: దట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ బుద్ధ.
1: అన్ని పెద్దలు బోధించినటువంటివన్నీ విన్నాడు.
0: హి హర్డ్ ఆల్ దట్.
1: ఎంతమంది పెద్దలను దర్శించాడు.
0: హి విజిటెడ్ మెనీ నోబుల్ పీపుల్.
1: ఎంతమంది పెద్దలు రాసినటువంటి గ్రంథాలు చదివారు.
0: హి హస్ గాన్ త్రూ మెనీ సీక్రెట్ బుక్స్.
1: ఏమీ అర్థం కాలేదు.
0: హి కుడ్ నాట్ అండర్స్టాండ్.
1: కట్టకడ ఆ బుక్కులంతా తీసి ఒక పక్కన పారవేశాడు.
0: హి హస్ థ్రోన్ అవుట్ ఆల్ బుక్స్.
1: ఇవన్నీ మనకి ఏం బోధిస్తున్నాయి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ ఐ లెర్న్?
1: ఆర్టిఫిషియల్ బోధిస్తున్నాయి.
0: దే ఆల్ టీచ్ ఓన్లీ ఆర్టిఫిషియల్ థింగ్స్.
1: రెండు రెండు నాలుగు అని బోధిస్తున్నాయి.
0: దే ఓన్లీ టీచ్ టూ ఇంటూ త్రీ.
1: రెండు రెండు నాలుగు అంటే చెప్తున్నావు కానీ రెండు రెండు నాలుగు ఏ విధంగా నువ్వు నిర్ణయం చేస్తావు?
0: బట్ హౌ కెన్ యూ డిసైడ్ టూ ఇంటూ టూ ఇస్ ఫోర్?
1: ఈ రెండును కలిపితే కదా నాలుగు అవుతున్నాయి.
0: వెన్ యూ యాడ్ దిస్ టూ అండ్ దట్ టూ దెన్ ఇట్స్ ఫోర్.
1: కనుకనే ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని మనం గుర్తించాలంటే పంచభూతముల తత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకోవాలి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ థరోలీ ద నేచర్ ఆఫ్ ఫైవ్.
1: అప్పుడే బుద్ధుడు పంచభూతముల యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని ఇదే భగవత్ స్వరూపం అన్నాడు.
0: ఇట్ వాస్ దెన్ బుద్ధ అండర్స్టూడ్ ద వెరీ నేచర్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్.
1: తక్షణమే నిర్వాణుడయ్యాడు.
0: అండ్ దెన్ హీ వాస్ లిబరేటెడ్ అట్ దట్ మోమెంట్.
1: ఏదో దేవుడు దేవుడు దేవుడు అని మొక్కుతూ పోతే,
0: వెన్ యూ గో ఆన్ సేయింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్,
1: విగ్రహాలని మొక్కుతూ పోతే ఇంకో కొంతవరకు నీకు తృప్తి ఉండవచ్చు.
0: యూ మే హావ్ సమ్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
1: కాదు,
0: నథింగ్ రాంగ్.
1: కానీ అందులో లేదు.
0: బట్ ఇట్స్ నాట్ దేర్ ఇన్ ఫోర్.
1: సర్వము నీ హృదయంలో ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుక నీ ఇంద్రియాన్ని నీవు మొట్టమొదట వశం చేసుకో.
0: సో కంట్రోల్ యువర్ సెన్సెస్.
1: ఇంద్రియాన్ని నీవు అర్థం చేసుకో.
0: అండర్స్టాండ్ యువర్ సెన్సెస్.
1: అప్పుడే నీకు దైవత్వం ప్రాప్తిస్తుంది.
0: దెన్ యూ కెన్ రీచ్ డివినిటీ.
1: ఆ నిర్వాణ సంగతులను చూస్తూ వచ్చాడు ఆనందుడు.
0: అండ్ ఆనంద్ ఐ వాజ్ వాచింగ్ ద స్టేట్ ఆఫ్ లిబరేషన్. ఆనంద్
1: గారు బుద్ధుని యొక్క చిన్న చిన్న తల్లి కొడుకు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆనంద్ ఇస్ బ్రదర్ ఆఫ్ బుద్ధ.
1: స్టెప్ బ్రదర్
0: ఇస్ స్టెప్ బ్రదర్ ఆఫ్ బుద్ధ.
1: అతను బుద్ధుడు పోతున్నాడని కంటి తెరలు కాచారు.
0: హి వాస్ షెడ్డింగ్ టియర్ యాజ్ హి వాస్ నోటీసింగ్ ద లాస్ట్ మూమెంట్స్ ఆఫ్ బుద్ధ. బుద్ధ నోటీస్డ్
1: ఈ దేహాభిమానం ఇంకా ఎందుకు నువ్వు పెంచుకుంటున్నావు?
0: అండ్ ఇస్ వై డు యూ హ్యావ్ దిస్ బాడీ అటాచ్.
1: పాడు దేహం అనేటువంటిది నెగటివ్.
0: What is negative?
1: నేను పాజిటివ్.
0: I am the positive.
1: నెగటివ్ ను త్యజించక తప్పదు.
0: You have to give up negative one time or other.
1: నెగటివ్ ఈనాడంతా పెంచుకొని పెంచుకొని పోవటం చేతనే.
0: When you have more of this negative.
1: దేహాభిమానములు పెంచుకోవటం చేతనే.
0: When your body attachment.
1: ఆత్మాభిమానములు క్షీణించిపోతున్నాయి.
0: And you don't have any kind of attachment.
1: ఎప్పుడు దేహాలు దేహాలు దేహాలు దేహాలు.
0: We go by the body all the time.
1: దేహాన్ని చుచ్చుకోవాల్సింది.
0: You have to maintain your body.
1: మన కర్తవ్య కర్మలు ఆచరించవలసింది.
0: You have to do your duty.
1: దేహాన్ని పోషించవలసింది.
0: You have to maintain.
1: కానీ దేహమే సత్యమని భావించకూడదు.
0: But yet we should not consider the
1: దేహము పంచభౌతికము.
0: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ సెన్సెస్.
1: దేహము కూడక తప్పదు ఎప్పుడు.
0: ఇస్ బౌండ్ టు ఫాల్.
1: దేహి నియామియుండు.
0: ద ఇన్వెలర్ ఇస్
1: గణతింపక. దేహికి చావు పుట్టుకలు మోగ నిబంధ బంధనల ముద్రలు లేవు.
0: ద ఇన్వెలర్ హస్ నైదర్ బర్త్ నార్ డెత్ నైదర్ లిబరేషన్ నార్ బాండేజ్.
1: ఆ దేహియే దేవదేవుడు.
0: ద ఇన్వెలర్ ఇస్ ఎసెన్షియల్లీ డివైన్.
1: గుణతింపగా ఆత్మరూపుడై.
0: And he is in the form of the self.
1: కాబట్టి ఈ దేహాభిమానంతో మనం కాలాన్నంత వ్యర్థం చేసుకోకూడదు.
0: Let's not waste our time with this body.
1: కానీ దేహాన్ని పోషించుకోవాల్సింది.
0: But however, we have to maintain our body.
1: దేహాన్ని కాపాడుకోవాల్సింది.
0: But to protect our body.
1: కానీ కాలమంతా దేహంపైనే మనం ఆధారపడకూడదు.
0: We should not spend all the time thinking of the body.
1: ఆత్మ లేకపోతే దేహం ఏం చేస్తుంది?
0: Without this self, what is that you do with the body?
1: ఆధారమైనటువంటి ఆత్మ.
0: The foundation is self.
1: అది ఫండమెంటల్.
0: That is fundamental.
1: ఆ సత్యమైనటువంటి దీన్ని మనం విశ్వాసం లేకుండా.
0: Without faith on this fundamental truth.
1: ఇట్లా ఇట్లా అంటే మనం విశ్వాసం చేసుకొని.
0: We have got faith in all the negative of the body.
1: దీన్ని మాత్రమే మనం పోషించుకుంటూ వస్తున్నాం.
0: And we think of the body only.
1: చాలా తప్పు.
0: It's a big mistake.
1: చాలా తప్పు.
0: It's a very big mistake.
1: ఎందుకంటే ఈ దేహంతో మనం ఈ యొక్క ఇంద్రియాలను మనం పోషించుకుంటూ రావాలి.
0: And in fact we have to take care of these senses. ఇంద్రియాలను
1: పోషించడం చేత.
0: With this.
1: ఎందుకోసం పోషించాలి?
0: Why?
1: ఎందుకంటే ఈ లావణ్యాన్ని పెంచుకునే కోసమని.
0: బికాస్ టు సీ దట్ విల్ బి స్ట్రాంగ్ ఎనఫ్.
1: లావణ్యం అంటే ప్రాచీనులంతా దీన్ని క్యారెక్టర్ అన్నారు.
0: దిస్ లావణ్య ద బ్యూటీ ఇన్ ద ట్రూ సెన్స్ ఇస్ క్యారెక్టర్.
1: చాలా మంది లావణ్య లావణ్య అని పేరు కూడా పెట్టుకుంటుంటారు.
0: మెనీ హ్యావ్ నేమ్స్ దిస్ లావణ్య.
1: లావణ్యం ఎంత పెరిగిపోతుందో వాడు అంత గుణవంతుడిగా మారిపోతుంటాడు.
0: లావణ్య ద బ్యూటీ విల్ మేక్ యూ వర్చువస్.
1: వాడి అందచందములు కూడా పెరిగిపోతుంటాయి.
0: ద బ్యూటీ హీ వుడ్ బి మోర్ హ్యాండ్సమ్.
1: ఎంత వయసు వచ్చినప్పటికీ
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఏజ్
1: ఈ లావణ్యం అనేటువంటి దాన్ని మనం పోషించుకుంటూ వస్తే
0: when once you maintain
1: ఎప్పుడు యవ్వనుడిగానే ఉంటాడు.
0: యూ విల్ బి ఎటర్నల్లీ
1: ఎప్పుడు ఆనందమయుడిగానే ఉంటాడు.
0: యూ విల్ బి ఎవర్ బ్లిస్ఫుల్.
1: ఎప్పుడు కూడా బ్యూటిఫుల్ గానే ఉంటుంటాడు.
0: యూ విల్ బి ఎవర్ బ్యూటిఫుల్.
1: అది ఏ సత్యం శివం సుందరం.
0: దట్ ఈస్ సత్యం శివం సుందరం.
1: పిల్లలు 77 సంవత్సరం దీనికి.
0: భగవాన్ ఈ 77
1: దీనికి ఎందుకోసం ఇంత అందం వచ్చింది? లావణ్యమే దీనికి ఒక అందము.
0: దట్స్ లావణ్య ఇస్ ది
1: అనగా దీన్ని ఇంద్రియ నిగ్రహమే దీనికి లావణ్యం.
0: ఇట్ ఇస్ సెన్స్ కంట్రోల్ దట్ యాడ్స్ టు ది బ్యూటీ.
1: అప్పుడే ఎంత గొప్పవారైనా కూడా లావణ్యంగా ఉంటారు.
0: ఎవ్రీబడి వుడ్ కంటిన్యూ టు బి
1: హ్యాండ్సమ్. రాములు ఎక్కడే గానీ ముసలి అయినటువంటి రాములు కనపడటం లేదు.
0: యు మైట్ నాట్ హావ్ సీన్ రామా ఇన్ హిస్ ఓల్డ్
1: ఏజ్. ఎప్పుడు రాముడు యవ్వనుడే.
0: రామా ఇస్ ఎవర్ యంగ్.
1: కృష్ణుడు ఎప్పుడు కూడా ముసలిగా కనిపించడం లేదు.
0: కృష్ణ నెవర్ ఏజ్డ్.
1: కృష్ణుడు కూడా ఎప్పుడు కూడా లావణ్యుడే.
0: కృష్ణ వాజ్ ఎవర్ యంగ్.
1: అనగా యువకుడే.
0: ఎవర్ గ్రీన్.
1: నిరంతరం కూడా వీరి లావణ్యమే యువకత్వాన్ని పెంచుతుంది.
0: ఎవర్ ఎవర్ యంగ్ ఎవర్ యూత్ఫుల్.
1: ఈనాటి పిల్లలు చూస్తామంటే
0: ఇఫ్ యు సీ ది యంగ్స్టర్స్
1: 16-17 సంవత్సరాల పిల్లలే
0: అట్ ది ఏజ్ ఆఫ్ 16-17 ఓపెన్ రింకిల్స్ ఆన్ ద ఫేస్.
1: ఆ విధంగా తయారైపోతున్నారు పిల్లలు.
0: దే ఆర్ లైక్ యంగ్స్టర్స్.
1: మళ్ళీ చూస్తే ఏమైనా 75 ఇయర్సా ఏ 60 ఇయర్సా అని ఆశ్చర్యం వేస్తుంది.
0: యువర్ మిస్టేక్ ఇన్ థింకింగ్ దట్ హీ మైట్ బి 60 or 75.
1: అది కాదు. ఎప్పుడు కూడా దృఢంగా ఉంటుంది.
0: యు షుడ్ బి ఎవర్ యంగ్.
1: ఎప్పుడు ఈ ఇంద్రియాలను మనం పోషించుకోవటం.
0: అండ్ యు షుడ్ బి స్ట్రాంగ్ ఎనఫ్.
1: ఇంద్రియాలకు తగినటువంటి పనులు మనం ఇవ్వాలి.
0: అండ్ వీ షుడ్ గివ్ వర్క్ టు దిస్
1: ఏ ఇంద్రియము. ఆ ఇంద్రియమే ప్రత్యేకమైనటువంటి ప్రపంచము.
0: అండ్ ఈచ్ సెన్స్ హస్ గాట్ ఇట్స్ ఓన్ జాబ్.
1: ఈ దీనికి ప్రత్యేకమైన ప్రపంచం ఎక్కడ కనిపించడం.
0: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దిస్.
1: చెవుకు చెవే, ముక్కుకు ముక్కే, నోరు నోరే.
0: అండ్ ద నోస్ ద మౌత్ ఇయర్ హస్ గాట్ దేర్ అసైన్డ్ డ్యూటీ.
1: దేహంగా రూపొందుతుంది.
0: ఆల్ దిస్ కాన్స్టిట్యూట్ ద బాడీ.
1: కనుకనే ఈ ఏకత్వాన్ని పోంచుకున్నటువంటి ఏకత్వానికి తగినటువంటి గౌరవాన్ని అందించడమే లావణ్యము అన్నారు.
0: అటాచింగ్ వాల్యూ టు దిస్ యూనిటీ ఇస్ త్రూ బ్యూటీ లావణ్య.
1: ఎప్పుడు నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఉండాలి.
0: యూ షుడ్ స్మైల్ కంటిన్యూస్లీ. స్మైల్
1: నవ్వటం కాదు.
0: నాట్ లౌడ్ లాఫ్టర్ స్మైల్.
1: మనం ఎప్పుడు ప్రహసన్ హసన్ చిరునవ్వు నవ్వు
0: స్మైల్ నాట్ లాఫ్టర్.
1: నిజంగా ఎవరైనా ఏడుస్తుంటే నాకు నవ్వు వస్తుంది.
0: ఈవెన్ యూ వన్ క్రైస్
1: మనిషి ఏడ్చవలసిన వాడే కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ షుడ్ నెవర్
1: ఏడ్చకూడదు.
0: మ్యాన్ షుడ్ నెవర్ క్రై.
1: ఎందుకు ఏడ్చాలి?
0: వై షుడ్ యు క్రై?
1: వాడు ప్రసన్నుడిగా ఉన్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఇన్వెలర్ ఇస్ పీస్ఫుల్.
1: ఆత్మ తన యందు దృఢంగా ఉంటుండాలి.
0: సెల్ఫ్ స్పిరిట్ ఇస్ సో స్ట్రాంగ్.
1: కాబట్టి ఏడ్చనేకూడదు.
0: నెవర్ క్రై.
1: కాబట్టి నిరంతరం కూడాను అసందుగా ఉంటుండాలి.
0: సో స్మైల్ అండ్ స్మైల్.
1: కనుక మానవుడు పిల్లలైనటువంటి మీరు
0: యంగ్స్టర్స్
1: ఈ యొక్క జీవితం లోపల మంచి అభివృద్ధి కాంచి
0: యు షుడ్ గ్రో
1: ఆదర్శవంతమైన ప్రోగ్రెస్గా రూపొంది.
0: యు షుడ్ బి ఐడియల్.
1: దేశం లోపల అనాథులను రోగులను బీదలను కష్టపడేటువంటి వారిని తగినటువంటి తోడ్పాటు చేసి వాళ్ళు అభివృద్ధి గావించాలి.
0: యు షుడ్ ఆల్సో హెల్ప్ ద ఫోర్ లాన్ ద పూర్ సిక్ అండ్ నీడీ పీపుల్.
1: కనుక విద్యార్థులారా
0: స్టూడెంట్స్
1: ఈనాటి మొదటి దినము
0: దిస్ ఇస్ ద ఫస్ట్ డే.
1: ఈ సమ్మర్ క్లాస్ అంతా పెట్టుకోవటము
0: వి హ్యావ్ సమ్మర్ క్లాసెస్
1: కాలం వ్యర్థం చేస్తున్నారనే ఉద్దేశంతో
0: బికాస్ యూఆర్ వేస్టింగ్ యువర్ టైం.
1: ఈ రెండు నెలలంతా కూడా ఎంతో వేస్ట్ అయిపోతుంటది.
0: టూ మంత్స్ వెకేషన్
1: ఈ వేస్ట్ లోపల ఇంద్రియాలంతా నాశనం చేసుకుంటున్నారు.
0: డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఆఫ్ వేస్ట్ ఆల్ సెన్సెస్
1: తద్వారా వాళ్ళ యొక్క చదువు పాడైపోతుంది.
0: అండ్ నేచురల్లీ యువర్ ఎడ్యుకేషన్
1: ఆరోగ్యం కూడా అడుగంటి పోతుంది.
0: ది హెల్త్ ఆల్సో మస్ట్ హావ్ గాన్.
1: కనుక ఈ పవిత్రమైనటువంటి కాలాన్ని మంచి ఆదర్శవంతమైనటువంటి యొక్క గుణాల లోపల పెంచుకొని
0: to make best use of this time you can develop ideals good character and you can be strong
1: enough
0: and you can be satisfied
1: నీకు సత్యానందం అవుతుంది.
0: With the satisfaction and health you can have truthful bliss.
1: సత్యానందం
0: the truthful bliss
1: పరమ సుఖదం
0: is supreme
1: కేవలం జ్ఞానమూర్తి
0: and is one of wisdom
1: ద్వంద్వాతీతం
0: non dual
1: సగల సదృశ్యం తత్వమస్యాదిత్యం
0: and that's what ఏకం other
1: విచ్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం అది ఏ నీ యొక్క ఆనందము.
0: Pure, is unsullied, crystal clear, immortal, nectarine, eternal.
1: ఎప్పుడు కూడా సదానందులై ఉండాలి.
0: బి ఎటర్నల్లీ బ్లిస్ఫుల్.
1: ఎప్పుడు సదానందులై ఉంటారు?
0: వెన్ ఇస్ పాసిబుల్.
1: దేహాభిమానం పెంచుకుంటే వాడికి ఆనందమే శూన్యం.
0: ఇఫ్ యు గాట్ అటాచ్మెంట్ టు ద బాడీ యు విల్ నెవర్ బి బ్లిస్ఫుల్.
1: బాడీ కొంతవరకు మాత్రమే దీన్ని పోషించాలి.
0: యు హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ టు సమ్ ఎక్స్టెంట్.
1: కాలం అంతా దీనికే పెట్టకూడదు.
0: యు షుడ్ నాట్ స్పెండ్ ఆల్ ద టైం ఫర్
1: చికెన్. వంటలంతా కూడా వంటలుగా భుజించుకొని అంత ఒట్టి పెట్రోల్ వేసినట్టుగా ఈ ట్యాంక్ వేయకూడదు.
0: యు షుడ్ నాట్ గో ఆన్ ఫిల్లింగ్ యువర్ స్టమక్ లైక్ ఎ గ్లట్టన్.
1: హితమైన ఆహారము
0: which is acceptable.
1: నేను ఇలా చెప్తున్నాను పిల్లలకు.
0: భగవాన్ ఇస్ టెల్లింగ్ యూ టుడే.
1: నేను
0: భగవాన్
1: చాలా మంది నాతో భోంచేస్తుంటారు.
0: మెనీ పీపుల్ డైన్ విత్ హిమ్.
1: కానీ ఇప్పుడు ఒక నెల నుంచి కూడాను అన్నం కూడా మానేసేసారు.
0: ఫర్ ద పాస్ట్ వన్ మంత్ భగవాన్ ఇస్ నాట్ టేకింగ్ ఫుడ్.
1: సంకటి తినేటువంటి వాడిని.
0: యూస్ టేక్ దిస్.
1: ఇప్పుడు సంకటి కూడా మానేసేసినా.
0: ఇస్ నాట్ ఈవెన్ టేకింగ్.
1: తెల్లవారి కూడా ఒక రొట్టె.
0: ఈజ్ నాట్ టేకింగ్ ఈవెన్ దట్ రాగి మాల్ట్.
1: పూజించడం లేదు.
0: ఇస్ నాట్ ఎట్ ఆల్.
1: ఎంత ఆనందంగా ఉన్నాను నాకు తెలుసు.
0: యట్ హీ ఇస్ బ్లిస్ఫుల్.
1: మీరు అనుకోవచ్చు స్వామి బలహీనంగా ఉన్నాడు. మీ దృష్టి ఎట్లాంటిది? తద్భావం తద్భవతి.
0: యు మే థింక్ స్వామి ఇస్ వీక్. దట్స్ యువర్ ఫీలింగ్ ఆఫ్టర్ ఆల్.
1: నో వీక్నెస్.
0: నో వీక్నెస్.
1: ఐఎమ్ వెరీ స్ట్రాంగ్.
0: భగవాన్ ఇస్ వెరీ స్ట్రాంగ్.
1: ఎంత దూరమైనా నేను నడుస్తాను.
0: ఇస్ రెడీ టు వాక్ టు ఎనీ లాంగ్ డిస్టెన్స్.
1: కానీ
0: యూ డోంట్ నో.
1: ఏమైనా అవసరం వస్తే బాగా పరిగెత్తుతాను.
0: ఓ భగవాన్ ఇస్ ప్రిపేర్డ్ టు రన్ ఈవెన్.
1: దీనికి మూల కారణము
0: వాట్స్ ద రీజన్?
1: నా లావణ్యమే.
0: దాట్స్ ద బ్యూటీ ది లావణ్య.
1: నా లావణ్యమే ఇంతటి ఆనందాన్ని అందిస్తుంది.
0: లావణ్య ద బ్యూటీ గివ్స్ ద బ్లెస్.
1: చాలా మంది చూస్తుంటారు.
0: యు నో మెనీ.
1: స్వామి చాలా అందంగా ఉన్నాడే.
0: యు సే ద స్వామి ఇస్ వెరీ హ్యాపీ.
1: నేను అందంగా ఉంటుంటే పేషెంట్ గా ఉంటానా?
0: హీ విల్ నెవర్ బి ఎ పేషెంట్. నో.
1: నాకు ఎట్టి విచారము లేదు.
0: నో యాంగ్జైటీ.
1: ఆల్వేస్ బ్యూటీ.
0: భగవాన్ ఇస్ ఆల్వేస్ బ్యూటిఫుల్.
1: కనుక నేను ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి విచారణకు పోను.
0: హెస్ నో వరీస్ వాట్సెవర్.
1: మీరు కూడాను ఫాలో మీ.
0: యు ఆల్ ఫాలో భగవాన్.
1: అందరికి కూడా చెప్తుంటాను నేను.
0: భగవాన్ టెల్స్
1: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
0: భగవాన్ టెల్స్ ఎవ్రీబడి మై
1: లైఫ్. నా లైఫ్ ని మీరు మెసేజ్ గా తీసుకుని నడుచుకుంటారండి.
0: టేక్ భగవాన్స్ లైఫ్.
1: మీరు కూడా ఎంతకాలమైనా కానీ దృఢ సంకల్పులుగా ఉంటుండి మంచి పటుత్వాన్ని పొందుతారు.
0: విత్ ఆల్ ద డిటర్మినేషన్ యు విల్ బి వెరీ స్ట్రాంగ్ అండ్ హెల్దీ ఇఫ్ యూ ఫాలో భగవాన్.
1: ఆ విధంగా ఉంటుండి జీవితాన్ని దృఢమైన జీవితంగా సంపాదించుకుని దేశానికి తగినటువంటి ఒక సాయం చేయండి.
0: యూ షుడ్ లీడ్ ఎ హెల్దీ లైఫ్ అండ్ యూ షుడ్ హెల్ప్ దిస్ కంట్రీ.
1: మేము పుట్టిండేది సేవ కోసం పుట్టాం కానీ నాయకత్వం కోసం కాదని భావించాలి.
0: యూఆర్ బోర్న్ టు సర్వ్ నాట్ టు రూల్.
1: కనుక మీరందరూ సేవకులే.
0: యూఆర్ ఆల్ సర్వెంట్స్.
1: సేవకులు అంటే ఏమి? పనిచేసేటువంటి వాడి.
0: సర్వెంట్స్ ఆర్ దోస్ దట్ వర్క్.
1: కనుక ఆ సేవకత్వాన్ని పెంచుకోండి.
0: సో డెవలప్ దిస్ వర్క్మెన్షిప్.

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినిగారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మన యొక్క క్లాసు జరిగిన తర్వాత బయటికి పోయి మీరు కాలంని వ్యర్థం చేయకండి.
1: ఎవ్రీ డే ఆఫ్టర్ ది క్లాసెస్ ఆర్ ఓవర్ డోంట్ మూవ్ అవుట్ సైడ్ అండ్ వేస్ట్ యువర్ టైం.
0: ఇన్నటువంటి ఒక మంచి విషయాలను,
1: all the good things you have learned,
0: bodhinchinatvanti manchi vishayalanu,
1: all the things that have been told to you, better you recapitulate and see that they are imprinted in your heart.
0: Adhe meeri palidhanam cheyavalsinatvanti pani.
1: That's what you are supposed to do during these 10 days.
0: Aa print aipotam cheta anta meeku ekkada poyinappudiki adhe mee drushyamlo kalipistundi.
1: When once these lessons are imprinted on your heart, you will maintain them.
0: Gopikalu cheppe,
1: they'll be indelible.
0: Gopikalu cheppetundi varu.
1: Gopika said,
0: ఏమిటి, ఉద్ధవుడు వచ్చాడు,
1: ఉద్ధవ
0: కృష్ణుని యొక్క మెసేజ్ మీకు పంపినాడు,
1: కృష్ణ
0: వినండి అన్నారు.
1: He said, you follow me, listen.
0: ఏమిటి మాకు మెసేజ్,
1: వాట్ ఇస్ మెసేజ్?
0: కృష్ణుడే మాకు కావాలి కానీ మెసేజ్ మాకు అక్కర్లేదు.
1: వీ వాంట్ కృష్ణ, నాట్ ద మెసేజ్.
0: వద్దు,
1: నో, వీ డోంట్ వాంట్ ఇట్.
0: ఏ విధమైనటువంటి మెసేజ్ కావాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ మెసేజ్?
0: మా హృదయం లోపల ప్రింట్ అయిపోయినాడు కృష్ణుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ గాట్ హింసెల్ఫ్ imprint
0: on our hudiyanni krishnundi veru cheyadaniki evariki taram kadu.
1: And Krishna in our heart cannot be separated.
0: Aa ekamaina tundi danini mem ee reethiga veyagam cheyagam.
1: That which is one cannot,
0: evaru cheyaleru,
1: none can do it.
0: Kabatti I and God are one.
1: So I and God are one.
0: Aa ekatvaniki manam penchukuntu raavali.
1: We should develop this oneness.
0: Kanuka kaalamunu vyartham cheyakunda,
1: don't waste your time.
0: Oka దుర్భావమైనటువంటి మాటలను మాట్లాడకుండా,
1: డోంట్ ఇండల్జ్ ఇన్ గాసిప్,
0: అనవసరంగా జైలిపోయిన మాటలతో కాలం వ్యర్థం చేయకుండా,
1: డోంట్ వేస్ట్ టైమ్ ఇన్ అన్నెసరీ టాక్,
0: మౌనంగా ఉండాలి.
1: మెయింటైన్ అబ్జర్వ్ సైలెన్స్.
0: టాక్ లెస్, మోర్ వర్క్.
1: టాక్ లెస్,
0: మోర్ స్టడీ.
1: మోర్ స్టడీ, మోర్ స్టడీ.
2: You are listening to a discourse delivered by Bhagavan on the morning of 16th May 2002 during the inauguration of the summer course in Indian culture and spirituality.

రెండు దోషాలు వెంటాడుచుండు నరుని, తనదు లక్షల దోషాలు దాచుకొనుచు, తనదు లక్షల దోషాలు దాచుకొనుచు, పరుల దోషంపు నలుసును.

0: divine feeling is not there in our hearts for two reasons. We know pretty well the millions of mistakes of others, whereas we hide our own mistakes. We find the mole of a defect of a mistake in others.
1: Prema swarupulaina vidyarthulara, vidyarthiniulara.
0: Embodiments of love, students, boys and girls.
1: Dhanyulu, punyulu, dharmikulu, ainatvanti iddari, vyaktulu yokka charitramu, Ramayanamulo, kottavachinattu kanipistunnadi.
0: In the sacred text of Ramayana, the history of the two individuals who are noble, the one of charity, the meritorious in their character, are revealed.
1: Vakadu Sugrivudu.
0: One is Sugriva.
1: Rendavadu Vibhishanudu.
0: The second is Vibhishana.
1: Ee Sugriva Vibhishanudu yokka charitralu maha pavitramulainatuntivi.
0: The story and the history of Sugriva and Vibhishana are sacred.
1: Ramachandrude Sugrivuni chuche nimittamai ataniki aneka vidhamulainatuvanti vinayamulu chuputu poyyadu.
0: Ramachandra himself approached Sugriva in all humility.
1: Sugrivuni anveshistu vellaadu Ramachandrudu.
0: Rama went in search of Sugriva.
1: Ramachandruni anveshistu vachadu Vibhishanudu.
0: In fact, Vibhishana was in search of Ramachandra.
1: Ramachandruni maitri galigina tarvata Sugrivudu itanu manavadarshakudu ani nirupinchadu.
0: After friendship with Sugriva, we could know the human aspect there.
1: Kani Ramuni yokka aashrayam chikkaka purame Vibhishanudu Ramudu dayamayudu ani gurtinchadu.
0: Vibhishana could come to know of the character of Rama, that he is compassionate.
1: Itti pavitramainatuvanti yokka snehitulu Ramunaku kalagatam chala aanandamani anipinchindi Ramayanam.
0: Ramayana tells us that it is a matter of bliss to have a friend who is really safe.
1: Mahabharatamu 18 dinamulu jarigindi.
0: The Bharata war took place for 18
1: Kani
0: days.
1: Kani Rama Ravana yuddhamu 75 dinamulu jarigindi.
0: But Rama Ravana war went on for 75 days.
1: Bhautikanga laukikanga prakritikanga ivi dinamulaku maatrame lekku cherinavi.
0: We count them by days, by way of physical worldly sense.
1: Ivi kevalamu pravrutti yokkala ankelu.
0: This number is just worldly way.
1: Kani nivrutti yokka ankelanu manam vicharinchi chusinappudu naatiki netiki inka ye naatiki ainappatikini prati manavuni yokka hrudayam aneetunti yokka yuddharangamunandu kauravulu paandavulu ramulu ravanudu nirantaramu ee yokka bhoomi pai yuddham salputune unnaru.
0: But if you really understand the inward meaning there, we'll find there is a constant conflict war between Kauravas and Pandavas, Rama and Ravana, on the battlefield of heart.
1: Nirantaramu kodanu sangharshana jarugutune untunnayi.
0: There is a conflict between truth and falsehood.
1: Dharma adharmamulaku hrudayamundu nirantaramu sangharshana jarugutune untunnayi.
0: In the battlefield of heart, there is constant conflict between righteous and unrighteous.
1: ఈ యొక్క సంగ్రామములు ఈ సంఘర్షణలు ఏనాటికి మానును ఏనాటికి ఈ మానవత్వము ధన్యమవును ఇది ఎవరూ చెప్పలేరు.
0: When this confrontation, when this war would end, when man would be redeemed, no one can spell out.
1: దివ్యత్వం యొక్క తత్వాన్ని గుర్తించటము అందరికీ చేత కాదు.
0: It's not possible to everyone to recognize the divinity.
1: అందులో పరతనాభరణ అందులో పరుల యొక్క ధనమును అపహరించేటువంటి వాడు పరస్త్రీని ఆశించేటువంటి వాడు ఉత్తమను చూచి పరిహసించేటువంటి వానికి దివ్యత్వం అనేటువంటిది ఏనాటికి కూడా అర్థం కాదు.
0: ద వన్ విత్ దీస్ త్రీ క్వాలిటీస్ కెన్ నెవర్ అండర్స్టాండ్ డివినిటీ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. వన్ ద వన్ హూ వాంట్స్ టు స్టీల్ అదర్స్ మనీ, ద వన్ హూ వాంట్స్ టు కిడ్నాప్ అదర్స్ ఉమెన్, అండ్ ద వన్ హూ మేక్స్ ఫన్ ఆఫ్ గుడ్ పీపుల్ విల్ నెవర్ అండర్స్టాండ్ డివినిటీ.
1: మహనీయుల యొక్క తత్వం అనేటువంటిది కేవలము హృదయతత్వంగా భావించుకుని గుర్తించినటువంటి వారికే ఇది అర్థమవుతుంది.
0: Those that will understand the innate divinity will be able to know this.
1: ఈ 75 దినములు జరిగిన యుద్ధములో నిత్యము అటువైపున ఇటువైపున అనేక వేల మంది మరణిస్తూ వచ్చారు.
0: In the 75 long days of war, thousands on either side
1: ఈ యుద్ధమును గురించి నేను ఎక్కువగా ప్రబోధించటము అంత నాకు ఇష్టం లేదు.
0: భగవాన్ డజంట్ లైక్ టు డిస్క్రైబ్ ది ఎంటైర్ వార్ఫేర్.
1: కనుక యుద్ధ భూమిలో ఏవి ప్రధానమైనటువంటివో, ఏవి సత్యనిత్యములకు ఆధారమైనటువంటివో, వాటిని మాత్రమే మనము విమర్శించాలి, విచారించాలి.
0: We have to analyze those things that have got a relevance, that have taken place in the war front, then have got to be taken up.
1: ఇక్కడ రావణుని కుమారుడైనటువంటి వాడు అనేక విధములైనటువంటి యొక్క రోషము చేత రామలక్ష్మణులు మరణింప చేయాలనే ఉద్దేశంతో యజ్ఞము జరుపుతూ వచ్చాడు ఇంద్రజిత్తు.
0: ఇంద్రజిత్ ద సన్ ఆఫ్ రావణ ప్లాన్డ్ ఫర్ ద డెత్ ఆఫ్ రామ అండ్ లక్ష్మణ బై అండర్టేకింగ్ యజ్ఞ.
1: ఆ ముందు దినమే లక్ష్మణ మూర్చకుడను జరిగింది.
0: ప్రయర్ టు దట్ డే లక్ష్మణ ఫెయింటెడ్.
1: రెండవ దినము హనుమంతుడు లక్ష్మణుని తన భుజం పైన కూర్చోబెట్టుకుని ఇంద్రజిత్తు పైన యుద్ధానికి వెళుతున్నాడు.
0: Following day, Hanuman was proceeding with Lakshmana on his shoulder, ready to fight with Indrajit.
1: Indrajit mandalinatunte kopamuto.
0: Indrajit highly furious.
1: Vibhishana, neevu kula drohivi, rajya drohivi, ani amitanga dushistu vachadu.
0: Hanuman went on criticizing, attacking Vibhishana. You are a traitor, you are a betrayer.
1: Appudu Vibhishana kudanu satyamunu gurtinchipa cheyalane uddesham kaligi Indrajittu నోటికి వచ్చినట్టు వాగటము రాక్షసుల యొక్క సహజము.
0: విభీషణ సెడ్ ఇంద్రజిత్ ఇట్ ఇస్ అవర్ నేచురల్ క్వాలిటీ ఫర్ ద డెమన్స్ టు స్పీక్ యాజ్ వీ లవ్.
1: అమిత మాటల చేత కాలమును అప్రయోజనం చేయటం కూడా రాక్షసుల యొక్క సహజము.
0: ఇట్ ఇస్ అ డెమనిక్ క్వాలిటీ టు వేస్ట్ టైమ్ ఇన్ గాసిప్ అన్నెసరీ టాక్.
1: నేడు కాదు ఏనాటి నుండియో నేను రావణునికి అనేక విధములుగా బోధిస్తూ వస్తున్నాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ వాస్ టీచింగ్ రావణ సిన్స్ లాంగ్.
1: పరస్త్రీ అపహరణ అనేటువంటిది మహాపాపమని బోధించాను.
0: To kidnap a woman is the worst of the sins, I told
1: you. ఇది కేవలము రాజ్యమునకే ఒక విధమైనటువంటి హీనము జరుగుతుంది.
0: The whole kingdom will be ruined.
1: నీ జాతిని నీవు సంహరింప చేసుకుంటున్నావు.
0: You will put your clan to total ruin.
1: నీ రాజ్యమునే నీవు మంటగలుపుతున్నావు.
0: You will burn your kingdom.
1: ఇది మంచిది కాదని అనేక విధములుగా బోధించాను.
0: I taught him in varied ways, telling him that's not good.
1: ఇది ఒకానొక సమయములో.
0: This at one time.
1: కుంభకర్ణుడు.
0: కుంభకర్ణ.
1: రావణుడు.
0: రావణ.
1: సూర్పణక.
0: సూర్పణక.
1: ముగ్గురు కూడాను కలిసినప్పుడు చెప్పారు.
0: When they all the three met, they said,
1: విభీషణుడు చెప్పినటువంటి ఉత్తమ మాటలను నేను విశ్వసించలేకపోయాను.
0: I could not believe the noble path shown by Vibhishana.
1: ధర్మ ఆదేశములను నేను నమ్మలేకపోయాను.
0: I could not follow the righteous path.
1: కనుకనే ఈనాడు ఈ విధమైనటువంటి పరిస్థితికి నేను గురి అవుతున్నాను.
0: I am forced to this present plight because of that.
1: అని రావణుడు తన నోటి నుండియే చెప్పాడు.
0: Ravana himself expressed.
1: అనగా
0: meaning
1: ఈ రాజ్యమునకు ఈ యొక్క కులమునకు నాశనం కావించుకోవడానికి ఎవరు కారకులు? నేనా? మీ తండ్రియా?
0: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద టోటల్ రూయిన్ ఆఫ్ ద క్లాన్ అండ్ ద కింగ్డమ్? ఆమ్ ఐ రెస్పాన్సిబుల్ ఆర్ యువర్ ఫాదర్?
1: తన చేతులారా తన రాజ్యమును నాశనం చేసుకున్నాడు రావణుడు.
0: రావణ హాస్ బర్న్డ్ హిస్ కింగ్డమ్ విత్ హిస్ ఓన్ హ్యాండ్.
1: మంచి మాటలు అతనికి ఏమాత్రం కూడాను అర్థం కాలేదు.
0: హీ డిడ్ అండర్స్టాండ్ గుడ్ వర్డ్.
1: ధర్మం అంటే ఎరుగునటువంటి మూర్ఖులకు ఈ విధమైనటువంటి ధర్మం ఏ రీతిగా అర్థమవుతాయి?
0: A foolish people will never be able to understand the righteous aspect.
1: Adharmame ataniki preeti.
0: He loves unrighteous.
1: Asatyame ataniki aanandamu.
0: He delights himself in lies.
1: Durmargame atani pranamu.
0: Wickedness is very life.
1: Itti durbhavamulo durshangamulo kudinatundi ravana yokka hrudayamu ee reetiga maarutundi.
0: How do you expect the heart of ravana to change with all the wickedness and all?
1: Tana chetulara taanu rajyamunu basam gaavinchukunnadu.
0: With his own hands he has burnt his own kingdom.
1: Rajyamunu nasanam chesinadi nenu kaadu.
0: I am not responsible for the ruin.
1: Inte kaakunda
0: not only this.
1: Indrajitu maroka prashna vesadu.
0: Indrajit has put another question.
1: Poni nee maata vinakapothe nee madhyasthudiga undavachunu kaani ee rojulo ayinatundi varito nee cheri ee vidhamga yuddham cheyatamu chaala manchidi kaadannadu.
0: Indrajit said, supposing your words are not heard, you can remain neutral. It's not proper on your part to join the enemy's camp.
1: Indrajitu satya satyamlu erugunatundi murkudavu neevu.
0: You are a fool. You don't know what is truth and what is
1: dharma. Dharmamunu erigina tuntivadu nenu.
0: ఐ నో వాట్ ఈస్ రైచస్ అండ్ రైట్.
1: ధర్మాధర్మం తెలిసి కూడాను నేను మధ్యస్థుడిగా ఉండటము ఇది మంచిది కాదు.
0: హావింగ్ నోన్ వాట్ ఈస్ రైట్ ఐ కెనాట్ బి న్యూట్రల్.
1: ధర్మాధర్మములు సమాజములకు తప్పక చెప్పు తీరాలి.
0: The society should necessarily know what is right and what is wrong.
1: నేను మధ్యస్థుడిగా ఉండినప్పుడు సమాజం నాశనం అవుతుంది.
0: When I am neutral, the whole society will ruin.
1: కనుక నేను మధ్యస్థుడిగా ఉండటం వీలు కాదు.
0: It's not possible to be neutral.
1: నేను రామునితో చేరటము నా యొక్క సహజమైనటువంటి యొక్క స్వభావం.
0: It's my natural quality.
1: ఇది నా పుణ్య ఫలము, నా జన్మాంతర సుకృతము.
0: It is the merit of the past that made me to be with Rama.
1: సకాలమునకే రాముని యొక్క సన్నిధి నాకు ప్రాప్తించింది.
0: I could have his lotus feet at the right time.
1: అతని సన్నిధియే నా పెన్నిధి.
0: His very proximity is my
1: wealth. ఏమైనా భావించు అన్నా.
0: You may think in any way.
1: కానీ
0: బట్
1: ఆనాటి నుండి కూడాను తాను అనేక విధములుగా ఈ రాక్షసులతో బాధపడుతుండటము అందరికీ తెలుసు.
0: Everyone knows that Vibhishana is put to suffering like this.
1: ఒక విభీషణుడే కాదు.
0: Not only Vibhishana.
1: ఇలాంటి మహనీయులు ఇంకా ఎంతమందో ఆ లంకలో ఉంటున్నారు.
0: There are many noble souls in Lanka.
1: కానీ దుర్మార్గములకు వెరచి దౌర్జన్యానికి వెరచి వారు ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉండిపోయారు.
0: Though they are quite noble and good, they could not open their mouth because of a wicked man.
1: మొదలు హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు ఈ వాయుపుత్రునితో నేను మొరపెట్టుకున్నాను.
0: When Hanuman stepped into Lanka for the first time, I appealed to
1: Hanuman,
0: him. Hanuman.
1: Nenu kevalamu dantamula madhya naluku vale nenu jeevisthunnanu.
0: Hanuman, I am leading a life like a tongue surrounded by sharp teeth.
1: Lanka anta kudanu maharakshasule.
0: The whole Lanka is full of
1: vaari
0: demons.
1: Vaari madhyalo nenu mettani naluku vale nenu jeevisthunnanu.
0: In the midst of them,
1: enta kaalam nenu ee vidhanga jeevinchali.
0: How long should I lead the life of
1: my tongue? Sri Rama anugraham naaku praaptistundi.
0: When do I deserve God's grace?
1: ఆ మహనీయుని యొక్క సన్నిధి నాకు ఎప్పుడు లభ్యమవుతుంది?
0: When I would gain the proximity.
1: ఆ క్షణ నిమిత్తమై నేను క్షణములంతా వేచి ఉంటున్నాను.
0: I have been waiting every moment.
1: అంతే కాదు.
0: Not only that.
1: అప్పుడు హనుమంతుడు కూడాను విభీషణునికి చక్కని ఆదేశం ఇచ్చాడు.
0: Then Hanuman gave a good advice to Vibhishana.
1: విభీషణ నీకే కాదు.
0: Not only to you.
1: ఈ లోకములో మంచివారికి అందరు కూడాను కొంతమంది దంతముల వలె ఉండేటువంటి రాక్షసులు వెంటాడుతుంటారు.
0: ఆల్ గుడ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ విల్ బి సరౌండెడ్ బై బ్యాడ్ పీపుల్ లైక్ షార్ప్.
1: మహనీయులకు తపస్సులకు అవతారములకు అన్నింటికి కూడాను ఇలాంటి దుష్టులైనటువంటి దుర్మార్గులైనటువంటి రాక్షసులు అనేటువంటి దంతములు వెంటాడుతూనే ఉంటాయి.
0: ఆల్ నోబుల్ సోల్స్ ద వన్ ఆఫ్ పెనెన్స్ అండ్ ఆల్ ఇన్కార్నేషన్స్ ఆర్ సరౌండెడ్ బై బ్యాడ్ పీపుల్ లైక్ షార్ప్ టీత్ అరౌండ్.
1: ఒక్కటి మాత్రమే చక్కగా గుర్తించుకో.
0: వన్ యూ రికగ్నైజ్ వెల్.
1: నీతో పాటు పుట్టినది ఈ నాలుక.
0: దిస్ టంగ్ ఇస్ బోర్న్ అలాంగ్ విత్ యూ.
1: మధ్యలో పుట్టినటువంటివి దంతములు.
0: ది టీత్ కేమ్ లేటర్.
1: అనగా
0: మీనింగ్
1: సాత్వికము, ధర్మము, అహింస ఇత్యాది స్వభావం కలిగినటువంటి నాలుక మొట్టమొదట పుట్టింది.
0: ద టంగ్ దట్ సిగ్నిఫైస్ పైస్ క్వాలిటీ రైచియస్నెస్ అండ్ నాన్ వయలెన్స్ ఇస్ బోర్న్ ఫస్ట్.
1: జిహ్వే

0: ജിഹ്വി രസഗ്നി മധുരപ്രിയത്വം. പവിത്രമായിട്ടുണ്ട് ഒക്ക നാലുക ജീവിതംതോ പാട്ട് പുട്ടിനെട്ടുണ്ട് മഹാപവിത്രാലു.
1: ഓ ടങ് യു ആർ റിയലി സീക്രെട്, യു ആർ ബോർൻ അലോങ് വിത്ത് മീ.
0: മഹാസദ്ഗുണമുലതോ കൂടിനെട്ടുണ്ട് ഈ നാലുക.
1: ദ ടങ് ഈസ് വർച്യുവസ്.
0: മഹാമധുരമായിട്ടുണ്ട് ഈ നാലുക.
1: ദ ടങ് ഈസ് സോ സ്വീറ്റ്.
0: സത്യസ്വരൂപാന്ని బోధించేటువంటిది ఈ నాలుక.
1: ఇట్ టీచెస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: నిత్య సత్యమే నిలిచేటువంటిది ఈ నాలుక.
1: ద టంగ్ స్టాండ్స్ ఫర్ ఎటర్నల్ ట్రూత్.
0: నిర్ణయమును పరిచేటువంటిది ఈ నాలుక.
1: ఇస్ ద టంగ్ దట్ డిసైడ్స్.
0: ఇది మొదలు మీతోనే పుట్టింది.
1: ఇస్ బోర్న్ అలాంగ్ విత్ యు.
0: ఇది సద్గుణములు కలిగినటువంటి ఒక మహనీయుల యొక్క తత్వము.
1: దిస్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ నోబుల్ సోల్.
0: నాలుక మహా మహనీయుల యొక్క స్వరూపం ధరించింది.
1: ద టంగ్ సిగ్నిఫైస్ ద నోబుల్ సోల్.
0: దీని చుట్టూ దుష్టులు దుర్మార్గులు దురపరాధంలో గావించేటువంటి యొక్క దంతములు తరువాత పుడుతూ వచ్చాయి.
1: ద నోబుల్ సీక్రెట్ టంగ్ ఇస్ సరౌండ్ బై వికెడ్ బ్యాడ్ షార్ప్ టీత్ బ్యాడ్ పీపుల్ అరౌండ్.
0: ఈ దుర్మార్గులు ఈ దుష్టులు ఏ విధంగా ఈ నాలుకను బాధించాలని వేచి ఉంటారు.
1: ద వికెడ్ బ్యాడ్ పీపుల్ వెయిటింగ్ ఫర్ ఎ ఛాన్స్ టు హార్మ్ ద టంగ్
0: ఏ ఒక్క విషయానికి కూడాను నాలుకను ముందుకు రానివ్వకుండా అడ్డు చేస్తుంటాయి ఈ దంతములు.
1: The teeth will see that the tongue will never be projected at any point.
0: Kani naluka antarto tana yokka kartavyanni visvarinchadu.
1: But the tongue doesn't give up its duty anyway.
0: Pedavulu aaripoye samayamlo edo oka samayanni chusukoni naluka mettaga bayitiki vachi pedavunu aaripoyina pedavunu challabarustu untuntadi.
1: When the lips are dry, the tongue will come forward and will make the
0: anaga mahaniyulaku enni vidhamainatundi aapattulu sambhavimpa chesinappudikini ఎటువంటి దుర్మార్గులు ఏ విధమైనటువంటి దురమకారంతో అనేక ఆపత్తులను కలిగింపజేసినప్పటికీ మహనీయులైనటువంటి ఒక నాలుక అప్పుడప్పుడు ఈ సమాజం అనేటువంటిది ఎండిపోకుండా ఆరిపోకుండా నాశనము కాకుండా చల్లబరుస్తూ వస్తుంటాయి.
1: నోబుల్ సోల్స్ అండ్ గ్రేట్ పీపుల్ ఆర్ పుట్ టు సఫరింగ్ వెన్ దే ఆర్ పుట్ టు డేంజర్. ఇట్ ఇస్ ద సాఫ్ట్ టంగ్ దట్ కమ్స్ అవుట్ అండ్ పాసిఫైస్ the entire society to see that there will be comfort and security.
0: మహనీయుని యొక్క స్వరూపము.
1: Therefore tongue represents
0: దంతములు దుష్టులు దుర్మార్గులైనటువంటి వారి స్వరూపములు.
1: The teeth represent the bad people.
0: వారు ఎంత కాలం కూడాను దానిని అనేక రకములుగా బాధింపజేసేటువంటి వారే కానీ సహాయం చేసేటువంటి వారు కాదు.
1: These bad people will put everybody to suffering. They know hell.
0: అలాంటి మహనీయుడైనటువంటి యొక్క ఈ విభీషణుని అనేక విధములుగా హింసిస్తూ వచ్చారు.
1: సచ్ ఎ నోబుల్ సోల్ విభీషణ ఇస్ పుట్ టు సఫరింగ్.
0: విభీషణునికి లంకపైన ఆశ మాత్రమే ఉన్నది, తప్పులేదు.
1: విభీషణ హస్ గాట్ ఎన్ ఎస్పిరేషన్.
0: కానీ సింహాసనాన్ని కోరలేదు.
1: బట్ హీ నెవర్ వాంటెడ్ టు బి ఎ కింగ్.
0: రాక్షసులందరూ సుక్షేమంగా ఉండాలని ఆశించాడు.
1: హీ వాంటెడ్ దట్ ఆల్ డెమన్స్ షుడ్ బి సేఫ్ అండ్ సెక్యూర్.
0: కానీ లంక నాశనం కావాలని ఆశించలేదు.
1: బట్ హీ నెవర్ వాంటెడ్ ద టోటల్ రూయిన్ ఆఫ్ లంక.
0: ఇంతటి ఉత్తమమైనటువంటి భావం కలిగినటువంటి యొక్క విభీషణుని అనేక విధములుగా తూలనాడుతూ వస్తాడు ఈ యొక్క రావణుని కుమారుడు.
1: ద సన్ ఆఫ్ రావణ ఇంద్రజిత్ అక్యూజ్డ్ చార్జ్డ్ విభీషణ ఇన్ వేరిడ్ వేస్.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈ యుద్ధ భూమి లోపల
1: దిస్ వార్ ఫీల్డ్
0: హనుమంతుని తీసుకుని వెళ్లి,
1: టేకింగ్ హనుమాన్
0: అతనితో పాటు లక్ష్మణుని కూడా తీసుకెళ్లి వెళ్లి,
1: లక్ష్మణ ఈజ్ ఆల్సో టేకెన్ అలాంగ్ విత్ హిమ్.
0: ఈ రావణాసుని యొక్క కుమారుడైనటువంటి
1: ది సన్ ఆఫ్ రావణ
0: ఇతను చేసేటువంటి తపశ్శక్తిని ఒక మార్గంలో తీసుకుని వెళ్లి చూపిస్తూ వచ్చాడు.
1: ద పవర్ ఆఫ్ హిస్ పెనెన్స్ ఈజ్ షోన్ ఇన్ ఎ పర్టికులర్ డైరెక్షన్.
0: నల్లటి మారేడు చెట్టు,
1: ఇట్స్ ఎ డార్క్ ట్రీ మారేడు.
0: ఆ చెట్టు కింద అనేక నరబలములంతా గావిస్తూ వచ్చాడు. నరబలి
1: అండర్ ద ట్రీ మెనీ ఆర్ సాక్రిఫైస్ మెనీ ఆర్ కిల్డ్.
0: ఆ చెట్టుకు సమీపంగా ఉండినంత వరకే ఆ శక్తులంతా ఉంటాయి.
1: So long he is very close to that Maredu tree, he will have all the power.
0: కనుక సాధ్యమైనంత వరకు కూడాను ఆ యొక్క దుర్మార్గుణ్ణి ఆ చెట్టుకు సమీపంగా పోకుండా చూసుకోండి అన్నాడు.
1: So see that he will never be anywhere around the tree.
0: ఈ విధమైనటువంటి కొన్ని కొన్ని రహస్యాలంతా చెప్తూ వచ్చాడు.
1: Certain secrets are revealed to them.
0: అప్పుడు
1: then
0: ఈ రావణుని కుమారుడు
1: the son of Ravana
0: ఈ విభీషణ్ణి మరింత తిరస్కరించుకుంటూ వచ్చాడు.
1: He went on rejecting all the ideas.
0: నా రహస్యములన్నీ కూడాను లంక రహస్యములన్నీ కూడాను ఎదురు దుర్యోధనుడు అనగా దుర్మార్గులైనటువంటి మా ఎదురు పార్టీ వారికి చెప్తున్నావా అని తను నిందిస్తూ వచ్చాడు.
1: ఇంద్రజిత్ సెడ్, ఓ విభీషణ, యు ఆర్ రివీలింగ్ ఆల్ ది టాప్ సీక్రెట్స్ టు ది ఎనిమీస్
0: చెప్పాడు. రాములకు ఏ ఆశలు లేదు.
1: Rama has no spirit.
0: Ramanu ni lanka kavalani aashinchatam ledu.
1: Rama never wanted Ayodhya
0: your lanka. Ayodhyane tejinchi vachinatundi vaniki ni lanka paina taniki enduku abhishtam.
1: When Rama sacrificed very Ayodhya, how do you think that he wants your lanka?
0: Kevalamu Sita nimittamai ni lanka lo praveshinchade kani lekunte Ramuniki ye aasa ledu.
1: Rama is here in Lanka only for Sita, not any other
0: Atan
1: ambition.
0: Nirmala chittudu, niswartha parudu, shanta murti.
1: He's very personification of peace. Purity.
0: అలాంటి పరమాత్మ తత్వాన్ని గుర్తించడం రాక్షసులకు ఏమాత్రము వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ది డెమన్స్ టు నో
0: రాక్షసులు ఎప్పుడు కూడా అన్యాయం అక్రమము అనాచారం అసత్యంలో ప్రవేశించడమే వారికి సహజ ధర్మము.
1: డెమన్స్ నో ద పాత్ ఆఫ్ ఇంజస్టిస్ ద ఫాల్స్ హుడ్
0: అవియే వారికి మాధుర్యము.
1: దే లైక్ దాట్
0: అవియే వారికి ప్రాణము.
1: దాట్ దే టేక్ ఇట్ యాస్ దర్ బ్రెత్
0: వారి చింతనలు చేయటమే ఈయన యొక్క శ్వాస.
1: దే గో ఆన్ థింకింగ్ ఆఫ్ ఇట్ యాస్ లైఫ్ బ్రెత్
0: ఇలాంటి రావణాసురుని యొక్క సమస్త లోపల ఈ విధమైన పరమాత్మ తత్వం అయినటువంటి రామును విమర్శించటము మంచిది కాదన్నాడు.
1: సో ఇట్ ఇస్ నాట్ గుడ్ ఆన్ యువర్ పార్ట్ టు క్రిటిసైజ్ రామ హియర్ ఇన్ దిస్ ప్లేస్.
0: రామచంద్రుని యొక్క దర్శన నిమిత్తమై అనేక మంది అనేక విధములైనటువంటి యొక్క సాధనను సలిపి ప్రాణాలను కూడా త్యాగం చేసేటువంటి మహనీయులు ఉన్నారు.
1: దర్ మెనీ మెనీ నోబుల్ సోల్స్ అండ్ సేజెస్ సెయింట్స్ హు ఆర్ వెయిటింగ్ ఫర్ దర్శన్.
0: అదే చిత్రకూట పర్వతం పైన
1: చిత్రకూట మౌంటైన్
0: తులసిదాసు నిరంతరము కూడా రామచింతన చేస్తూ ఉండేటువంటి వాడు.
1: తులసిదాస్ స్పెంట్ ఆల్ ది టైమ్ థింకింగ్ ఆఫ్ రామ.
0: గోదావరి తీరమునకు వెళ్లేది, స్నానం చేసేది, ఆ నీరును తెచ్చి ఒక వృక్షం పైన పోస్తూ వచ్చాడు.
1: హి బ్రింగ్స్ వాటర్ ఫ్రమ్ గోదావరి అండ్ విల్ కీప్ ఇట్ ఆన్ ఏ.
0: ఒక దినము తాను స్నానం చేసి వచ్చి నీరు పోస్తూ ఉండగా
1: one day as he was watering a tree
0: aa chettu nunchi oka pedaatma bayal deri vachindi.
1: There came out a peculiar form.
0: Tulasidas neevu nityamu ramayana charitramunu prabodham charutunnavu.
1: You go through this ramayana sacred text every day.
0: Aa prabodhanu salpe samayam lopala chaala dooramlo oka vruddudainatunti vaadu kurchunnadu.
1: There as you read this text you find a very old man sitting over there.
0: అతని కన్నీళ్లు కార్చుతూ నీ యొక్క ప్రబోధన చక్కగా ఆనందంగా వింటూ ఉన్నాడు.
1: That old man is shedding his tears and listening to all that you read.
0: అతను ఎవరో నీకు తెలియదు.
1: You don't know him.
0: రేపటి దినం అతని వద్దకు వెళ్లి అతని పాదములు గట్టిగా పట్టుకుని నీ వరమును నీవు కోరుకోమన్నాడు.
1: Tomorrow you approach him, catch hold of his feet and ask for boon.
0: చెప్పిన తర్వాత ఆ ప్రేతాత్మ అంతర్ధానమైపోయింది.
1: And that form disappeared.
0: రెండవ దినమునకై వేచి ఉన్నాడు ఈ తులసిదాస్.
1: తులసిదాస్ వెయిటెడ్ ఫర్ ద ఫాలోయింగ్ డే.
0: కంజలోచన కంజముఖ కర కంజ పాదానందము అని ఆ ఒక గంధాన్ని తిప్పుతూ కూర్చున్నాడు.
1: హీ జస్ట్ గ్రైండింగ్ ది శాండల్ వుడ్ అబ్టైనింగ్ శాండల్ పేస్ట్.
0: రామచంద్ర కృపాళుదయనిదే. ఓ రామచంద్ర, ఓ కృపాళో, ఓ దయనిధి అని అనేక విధములుగా ప్రార్థిస్తూ ఉన్నాడు.
1: హి వెంట్ ఆన్ ప్రేయింగ్ టు రామ. యు ఆర్ ద ఓషన్ ఆఫ్ కంపాషన్.
0: గంధం తీసి పక్కన పెట్టి
1: హి కెప్ట్ ఇట్ అసైడ్.
0: తిరిగి ఆ వృద్ధుని దగ్గరికి వెళ్లి పాదములు గట్టిగా పట్టుకున్నాడు.
1: హి అప్రోచ్ ది ఓల్డ్ మ్యాన్ అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ హిస్ ఫీట్.
0: ఆ వృద్ధుడు, నాయనా నీకేం కావాలి కోరుకోమన్నాడు.
1: ఓల్డ్ మ్యాన్ ఆస్క్ వాట్ ఈస్ ఇట్ దట్ యు వాంట్.
0: నాకు ఏమీ అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
0: ఆ సుందరమైనటువంటి ఆ రామచంద్రుని యొక్క విగ్రహాన్ని నేను ఒక్కతూరి దర్శించాలి.
1: ఐ షుడ్ సీ దట్ బ్యూటిఫుల్ ఫార్మ్ ఆఫ్ రామ వన్స్.
0: అప్పుడు చెప్పాడు అతను.
1: దెన్ హి సెడ్
0: రామచంద్రుని దర్శనం నా హస్తంలో లేదు.
1: ఇస్ నాట్ ఇన్ మై హ్యాండ్స్ టు మేక్ యు సీ.
0: కానీ నీకు లభ్యమవుతుంది.
1: యెట్ యు విల్ హ్యావ్ ఇట్.
0: కొంతకాలం వేచి ఉండు అన్నాడు.
1: వెయిట్ ఫర్ సమ్ టైమ్.
0: ఆ వృద్ధుడు ఎవరు?
1: హూ ఇస్ దట్ ఓల్డ్ మ్యాన్?
0: హనుమంతుడే.
1: ఓల్డ్ మ్యాన్ ఇస్ హనుమాన్ హింసెల్.
0: ఎక్కడ రామచరితము జరుగుతుంటాదో,
1: వేర్ ది గ్లోరీ ఆఫ్ రామ,
0: ఎక్కడ రామ పారాయణం జరుగుతుంటాదో,
1: వేర్ ది టాస్క్ ఇస్ ఫుల్ఫిల్,
0: రామ యొక్క సంభాషణ జరుగుతుంటాదో,
1: వేర్ దిస్ కన్వర్సేషన్,
0: అంతా కూడాను హనుమంతుడు ప్రజెంట్ అయి ఉంటాడు.
1: దేర్ యూ ఫైండ్ హనుమాన్.
0: ఈ ప్రబోధనంతా విని తాను తన్మయత్తునిగా అయిపోతున్నాడు.
1: లిసనింగ్ టు ది స్టోరీ ఆఫ్ రామ హీస్ ఫర్గెటింగ్ హిమ్సెల్
0: మూడవ దినమే తిరిగి గంధాన్ని తీస్తున్నాడు ఈ తులసిదాసు.
1: థర్డ్ డే దిస్ తులసిదాస్ వెంట్ ఆన్ ది గ్రైండింగ్ ది శాండల్.
0: ఒక పిల్లవాడు వచ్చాడు.
1: ఎ బాయ్ కేమ్.
0: తాత, నాకు ఆ గంధాన్ని ఇస్తావా అన్నాడు.
1: ఎ బాయ్ కేమ్. గ్రాండ్ ఫాదర్ వుడ్ యూ గివ్ మీ దట్ శాండల్ పేస్ట్?
0: తప్పక నాయన, తీసుకోమని ఇచ్చాడు.
1: సర్టన్లీ టేక్ ఇట్.
0: అది ఇస్తున్న సమయం లోపల ఆ పైన ఉన్నటువంటి వృక్షం పైన ఉన్నటువంటి రెండు పక్షులు గానం చేస్తున్నాయి.
1: యాజ్ హీ వాస్ గివింగ్ ది శాండల్ పేస్ట్ టు ద బాయ్ ద టూ బర్డ్స్ ఆన్ ది టాప్ ఆఫ్ ది ట్రీ స్టార్టెడ్ సింగింగ్.
0: రామచంద్రుడే వచ్చి బాలరూపం లోపల గంధమును తీసుకుని చుండగా కేవలము అజ్ఞాని అయినటువంటి ఈ తులసిదాసు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: When Rama himself came in the form of this boy to receive the sandal paste, this ignorant Tulasidas is not able to know. ఏ రూపంలో
0: వస్తాడో,
1: God in what form? ఎప్పుడు
0: వస్తాడో,
1: when?
0: ఎక్కడ వస్తాడో,
1: where?
0: ఎక్కడ చూచినా తానే ఉంటున్నాడు.
1: Because God is everywhere.
0: అడవులయందున్న,
1: you may be in the forest.
0: ఆకాశమునున్న, పట్టణమునున్న, పల్లె గానం చేస్తున్నాయి.
1: As he was giving the sandal paste to the boy, the two birds on the top of the tree started singing.
0: Sri Ramachandrude vachi bala roopamulo opala gandhamunu teesukuni

0: You may be in the forest.
1: Akashamunanunna pattanamunanunna pallenunna gutta meedanunna natteetabadiyunna dikkuleni vaani dochunatadu brochunatadu.
0: You may be in a thick forest or you may be in the space.
1: Adavulayandunna.
0: You may be in the forest.
1: Akashamunanunna.
0: Or you may be in space.
1: Pattanamunanunna.
0: A city. Maybe a city or a village.
1: Uttameedanunna. Natteetabadiyunna.
0: You may be on the mountain top or a deep sea.
1: Ekkadamundinappudikini. Thanu akkadane thanu venta untuntadu.
0: You may be anywhere. God will be with you.
1: Alante Ramachandrudi ee roopamlo vastadu.
0: In what form Rama would come?
1: ఎక్కడ వస్తాడు?
0: Where?
1: అది గుర్తించుకోలేకపోయాడు తులసిదాసు.
0: తులసిదాస్ కుడ్ నాట్ నో దాట్.
1: కానీ తరువాత రెండవ దినము
0: అండ్ ది సెకండ్ డే
1: ఆ వృద్ధుడు వచ్చాడు.
0: ఓల్డ్ మ్యాన్ కేమ్.
1: నాయన నిన్న దినం నీవు చూచావా అన్నాడు.
0: హి సెడ్ డిడ్ యు సీ యెస్టర్డే?
1: ఎక్కడ రామచంద్రుడు నేను చూడలేదే.
0: ఐ డిడ్ నాట్ సీ రామ.
1: బాలస్వరూపంతో వచ్చి నీవు తీస్తున్నటువంటి గంధాన్ని తీసుకుని పోయినది ఎవరనుకున్నావు?
0: ద వన్ హూ కేమ్ ఇన్ ది ఫామ్ ఆఫ్
1: తానే. అన్ని నామములు తనవే.
0: All forms are his, all names are his.
1: Sarvata padipadam tas sarvatochi shiromukham sarvata srutimalloki sarvama vruttisthati. Anni roopamulu ataneve.
0: All forms are his.
1: Anni naamamulu ataneve.
0: All names are his.
1: Kevalam Ramachandrudani okka roopam kosam neevu prarthinchatam chaala viritharam nayana.
0: It's foolishness to pray only for this specific form.
1: Ramachandrudu nee hrudayavasiga untunnadu.
0: Rama dwells in your
1: heart. Aa hrudayame aa Ramachandrudu yokka peetamu.
0: That heart is the altar.
1: Aa peetam paina adaniki tappa marokariki nee chotu ivvavaddu.
0: Don't give scope for anyone to be seated in the altar of your heart.
1: Appude cheptu vachadu. Mata naasti.

0: నాయనా, ఎవరికో తల్లికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు, తండ్రికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు, తమ్ముళ్లకు అని హృదయంలో చోటు ఇవ్వద్దు, కుమారునికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు. కానీ నీ దేహంలో ఎక్కడైనా వారికి చోటు ఇచ్చి వారంత మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి వారి వారి బాంధవ్యాన్ని నీవు తప్పించుకోవద్దు. వారి సేవలు నీవు చేయి, అది కర్తవ్యమే. కానీ హృదయస్థానము మాత్రము ఒక్క భగవంతునిదే, అతని తప్ప అన్యులకు దీన్ని ఇవ్వద్దు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ యువర్ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ బ్రదర్స్ ఆర్ రిలేషన్స్, నెవర్ గివ్ ఎ సీట్ ఫర్ దెమ్ ఇన్ యువర్ హార్ట్.
0: భగవంతుని హృదయవాసి అన్నారు.
1: దేర్ఫోర్ గాడ్ ఇస్ ఇన్ డ్వెల్
0: ప్లస్ దయా, హృదయ దయతో కూడినటువంటిది ఆ హృదయము.
1: దేర్ఫోర్ హృదయ ఇస్ ద వన్ విత్ కంపాషన్.
0: కనుక ఆ హృదయంలో ఆ యొక్క రామచంద్రుని ఉంచుకో.
1: సో హ్యావ్ రామా దే
0: అని తులసిదాసుకు ఎంతో ప్రబోధించి వెళ్లాడు హనుమంతుడు.
1: హనుమాన్ టాట్ దిస్ వే టు తులసిదాస్.
0: అలాంటి హనుమంతుడు నిరంతరం కూడాను రామచింతన చేతనే యుద్ధం గావిస్తూ వచ్చాడు.
1: He fought all the time singing the glory of Rama.
0: ఆధ్యాత్మిక మార్గము లోపల అనేక విధమైనటువంటి బోధనలు చేస్తూ వచ్చాడు.
1: He taught so many.
0: విభీషణునకు చక్కని ఆదేశాన్ని అందిస్తూ వచ్చాడు.
1: He set a very good ideal to విభీషణ.
0: విభీషణ, నీవు ఎంతకాలము దీన్ని బాధ పెట్టుకోకు.
1: Don't worry any long, Vibhishana.
0: పట్టితివి రాముల పాదం.
1: You caught hold of his feet, Rama.
0: దానిని గట్టిగా పట్టుకో.
1: Have a strong grip.
0: అతనైనా నిన్ను వదిలించుకొని పోవాలి.
1: He may leave you.
0: లేక నీవైనా అతన్ని వదిలించుకొని పోవాలి.
1: You may have to leave.
0: కానీ అంతవరకు మాత్రం దీన్ని దక్కించుకోమని చెప్పాడు.
1: But till then, never leave.
0: భక్తి అంటే ఏమిటి?
1: What is devotion?
0: కేవలము రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చేయటం ఆ భక్తి?
1: Is it repeating God's name?
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టి తిరి పట్టునెగ్గెడు దాక అట్టే ఉండు.
1: Having caught hold of it, having determined, never leave until the task is fulfilled.
0: Korina dediyo korane koritiri korina diduka viduvakundu.
1: Having desired already, never leave until that is given.
0: Adigina dediyo adagane adigitiri.
1: You have asked anyway.
0: Adigina diduka viduvakundu.
1: Until it is given, don't go.
0: తలచినదేదియో తలచనే దలచితివి.
1: యు హావ్ థాట్ ఆఫ్ ఇట్ ఎనీవే.
0: తలుపు తీరెడుదాకా పోవకుండు.
1: అండ్ యువర్ థాట్ ఇస్ రియలైజ్డ్, నెవర్ గో.
0: పోరు పడలేక తా

0: మనభ్రోవలయు.
1: He has to confer grace out of disgust.
0: వడలు తెలియక నీవైన అడుగవలయు.
1: Are you going to ask losing your body consciousness? Only that.
0: ఇంక నీ ఎంత నీవు తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు. తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు.
1: To go back, to return, is not the quality of a devotee.
0: ఇది రామభక్తి అందున్నటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క దీక్ష.
1: This is strong determination.
0: ఈ విధంగా విభీషణుడికి అనేక విధములుగా బోధిస్తూ వచ్చాడు.
1: He taught Vibhishana in such a way.
0: విభీషణుడికే కాదు సుగ్రీవుడు కూడా బోధిస్తూ
1: వచ్చాడు.
0: అప్పుడప్పుడు సుగ్రీవుడు కొంత అభిమానం కలిగినటువంటి వాడు.
1: సుగ్రీవ హ్యాస్ అటాచ్మెంట్
0: ఎందుకంటే అతను కొన్ని విధమైన రాజ్యాభిమానంతో ఇంతకాలము తాను తపస్సు చేశాడు.
1: బికాస్ హ్యాస్ గాట్ అటాచ్మెంట్ టు హిస్ కింగ్డమ్ అండ్ ఇట్ పెనెన్స్.
0: చిన్న వయసు లోపలనే విభీషణుడు తపస్సు గావించాడు.
1: సుగ్రీవ డిడ్ పెనెన్స్ ఎట్ ఎ టెండర్ ఏజ్.
0: ఆ తపస్సు సమయం లోపల బ్రహ్మ ప్రత్యక్షమయ్యి
1: అట్ దట్ టైమ్ బ్రహ్మ అపియర్డ్ మేనిఫెస్ట్.
0: విభీషణ నీకేం కావాలో కోరుకోమన్నాడు.
1: హి సెడ్ విభీషణ వాట్ డు యు వాంట్.
0: కుంభకర్ణుడు ఏమేమో కోరుకున్నాడు. నిద్ర ఆహారం యొక్క దండిగా కావాలని.
1: కుంభకర్ణ ఆస్ ఫర్ ఫుడ్ అండ్ స్లీప్.
0: కానీ కోరుకోవటం ఎట్లయిపోయింది? నిద్రను కోరలేదు పాపం కుంభకర్ణుడు.
1: ఇన్ఫాక్ట్ ఇస్ నాట్ ది స్లీప్ దట్ హి ఆస్క్డ్.
0: నేను ఎప్పుడు క్రూరుడిగా ఉంటున్నానని నిర్దయ కావాలి అని కోరుకున్నాడు.
1: సిన్స్ ఐ వికెట్ హి వాంటెడ్ టు బి కంపాషనేట్.
0: నిర్దయ లేకుండా పోవటం.
1: ఓ స్వామి, సీ దట్ దేర్ వోంట్ బి ఎనీ కంపాషన్ ఎట్ ఆల్.
0: ఆ నిర్దయ అనేటువంటిది చెప్పడం లోపల దట్టమైనటువంటి మనిషి కనుక నాలుగు మందంగా ఉండి నిద్ర కావాలి అన్నాడట.
1: Nidaya without compassion. Instead of saying Nidaya without compassion,
0: Tadastunadu vellaadu.
1: Brahma said, let it happen.
0: Nidra vachindi.
1: Then he started.
0: Adhe vidhanga kudanu Ravanudu kudanu tapas chesadu.
1: Ravana also did penance.
0: Devatalato, gandharvulato, yakshulato, kinnulato, kimpurulato, evarito kudanu naaku maranam raakudadu annadu.
1: Ravana prayed so and wanted the boon to be granted that he should not die in the hands of yaksha, kinnara, kimpurusha.
0: Kaani durmargudainatundi aa Ravana yokka buddhi మానవుని చాలా అల్పునిగా భావిస్తూ వచ్చాడు.
1: బట్ రావణ కన్సిడర్డ్ మ్యాన్ సో లో.
0: మానవునితో నా ప్రాణం పోకూడదు అని కోరలేదు.
1: బట్ హీ నెవర్ వాంటెడ్ దట్ హీ షుడ్ డై ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్
0: చక్కగా విష్ణువు దాన్ని పట్టి
1: విష్ణు కాట్ హోల్డ్ ఆఫ్ దిస్
0: నేను మానవాధారమును ధరించి తద్వారా ఇతన్ని హతమారుస్తానన్నాడు.
1: విష్ణు డిసైడెడ్ టు కమ్ ఇన్ హ్యూమన్ ఫామ్ అండ్ టు కిల్ హిమ్.
0: అప్పుడే రావణుడు గుర్తించాడు.
1: Then Ravana,
0: ఇది నా చేతులారా చేసుకున్నటువంటి దోషమే.
1: ఇట్స్ ఓన్లీ ఆఫ్ మై మేకింగ్.
0: మానవుని మాటని నేను హెచ్చరించలేదు.
1: ఐ నెవర్.
0: మానవుడు చాలా అల్పుడని భావించుకున్నాడు రాక్షసుడు.
1: అండ్ ఐ కన్సిడర్ మ్యాన్ సో లో.
0: విభీషణుడు తపస్సు చేశాడు.
1: విభీషణ డిడ్
0: పెనెన్స్. నాయన నీకేం కావాలి కోరుకోమన్నాడు బ్రహ్మ.
1: బ్రహ్మ సెడ్ ఆస్క్ ఫర్ ఎ బూన్ నౌ. ఐఎమ్ రెడీ టు కన్ఫర్.
0: స్వామి,
1: స్వామి,
0: నాకేమీ అక్కరలేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
0: నిరంతరం కూడాను దయామయుడినై ఈ దయను అందరికీ పంచుతూ నా హృదయమే దయామయమైనటువంటి యొక్క స్వరూపాన్ని సర్వులకు నువ్వు దాన ధర్మంతో నేను జీవితాన్ని గడపాలి.
1: స్వామి, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్. ఐ షుడ్ హ్యావ్ కంపాషన్ కంటిన్యూస్లీ.
0: దయామయం కావాలి. ఎట్టి పరిస్థితులు ఎందుకు నా మనసు కఠినంగా మారకూడదు.
1: అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ షుడ్ హ్యావ్ బి స్ట్రాంగ్ హార్ట్.
0: దయలోనే కరిగిపోవాలి.
1: అండ్ ఐ షుడ్ బి ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: దీనిని అనుగ్రహించమని ప్రార్థించాడు.
1: హీ వాంటెడ్ టు బి కన్ఫర్మ్.
0: కనుకనే నిరంతరం కూడాను విభీషణుడు దయామయుడుగానే ఉంటాడు.
1: దేర్ఫోర్ విభీషణ రిమైన్ కంపాషనేట్.
0: ఎన్నో విధములు కూడాను రావణాసుడు దూషించాడు.
1: రావణ అక్యూజ్డ్ హిమ్.
0: తన కుమారులు అనేక విధముగా బాధించారు.
1: హిస్ సన్స్ ఆల్సో హావ్ హర్ట్ హిమ్.
0: కానీ దేనికి కూడాను అతను క్రోధాన్ని ఉపయోగపెట్టలేదు.
1: బట్ హి వాస్ నాట్ యాంగ్రీ.
0: దయతో అన్నింటినీ కూడాను దయతో నిగ్రహించి దైవానుగ్రహముల కోసమని పాటు పడుతూ వచ్చాడు.
1: హి వాస్ కంపాషనేట్ అండ్ వర్క్డ్ టు ఎర్న్ గాడ్స్ గ్రేస్.
0: ఆ దయచేత హృదయాన్ని నింపుకోవడం చేతనే దైవానుగ్రహం కూడా అతనికి ప్రాప్తించింది.
1: బికాస్ హీ ఈస్ కంపాషనేట్ హీ కుడ్ డిజర్వ్ గాడ్స్ గ్రేస్.
0: దైవ పాద సన్నిధి కూడా అతనికి ప్రాప్తించింది.
1: హీ కుడ్ గెయిన్ ది ప్రాక్సిమిటీ టు గాడ్.
0: కనుకనే ప్రతి మానవుని ఎందు కూడాను దయ అనేటువంటిది ఉండినప్పుడే అప్పుడు హృదయ అని పిలచడానికి వీలవుతుంది.
1: సో లాంగ్ దేర్ ఇస్ దయ ద కంపాషన్ యూ కెన్ సే
0: హృదయటువంటి వాడు మానవుడు కాదు దానవుడే.
1: ద వన్ వితౌట్ దయ ద కంపాషన్ ఇస్ దానవాద.
0: ఎలాంటి పరిస్థితులు ఎందుకు ఈ దయను మాత్రం మనం మార్చుకోకూడదు.
1: Therefore, at any point of time, we should never lose compassion.
0: Daya cheta dhanyulu kavalara, yanta ativaru daya cheta dhanyulu kavalara.
1: Any mighty man will have to be redeemed because of compassion.
0: Asurudaina, bhusurudaina, akanda telivi kalavadaina, daya cheta dhanyulu kavalara.
1: They may be angels or kings.
0: ముక్కు మూసి జపమాచరించిన మొక్కుచు బాగా నిలుచుండినా మొక్కి మొక్కి ఎంత ఏడ్చిన గాని మొరలిది నన్ను నీకు కరుగదు మనసు దయచేత ధన్యులు కావలరా ఎంతటి వారు దయచేత ధన్యులు కావలరా.
1: ఎనీ పర్సనాలిటీ be the angels or kings, they can be redeemed only because of compassion. They may close their nose and do penance. They may stand straight. They may wear ochre robes.
0: కాషాయి వస్త్రము లేసిన గాని కంఠమాల ధరించిన గాని గడగడమని జపమాల త్రిప్పిన కడకుని యొద్దకు రావల స్వామి దయచేత ధన్యులు కావలరా ఎంతటి వారు దయచేత ధన్యులు కావలరా.
1: You may wear ochre robes, you may have talisman with you and repeat God's name. It's only out of compassion God should come to you. దయచేతనే
0: ధన్యులు కావడానికి అవకాశం ఉంటుండాలి.
1: It's only the compassion will
0: give you. దయనే లేకపోతే వాడు ఏనాటి కూడా ఇంకా దానవుడే కానీ ధన్యుడు కాడు.
1: Without this you are a demon.
0: కనుకనే విభీషణుడు దయామయుడిగా నిలిచాడు.
1: So Vibhishana was compassionate.
0: అందువల్లనే రామధర్మం యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నాడు.
1: సో హీ కుడ్ నో ది నేచర్ ఆఫ్ రామ.
0: కట్టకపటికి రామాయణం అంతా కూడాను సత్యధర్మంతో నిండి ఉన్నది.
1: దెర్ఫోర్ ది ఎంటైర్ టెక్స్ట్ రామాయణ ఇస్ ఫుల్ ఆఫ్ సత్య.
0: అనేక రూపనామము ధరించి అనేక చర్యలలో తన వివిధమైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరించినప్పటికీ అన్నింటి యందు ఉన్నది రెండే దయ సత్యం అనగా ధర్మం సత్యం.
1: దో హెస్ టేకెన్ ది వేరీడ్ పాత్స్ and different ways, these two principles are underlying
0: correct. ఈనాటి మానవులకు రామరాజ్యం కావాలనుకున్నప్పుడు సత్యమును ధర్మమును పాలిస్తూ రావాలి.
1: When we want a రామరాజ్యం, we should have these two, సత్య and ధర్మ.
0: సత్యవాక్కును మనం ఉచ్చరించాలి.
1: We should speak truth.
0: నాలుకిచ్చిండేది దాని నిమిత్తమే.
1: The tongue is gifted for that purpose.
0: గోవింద దామోదర మాధవేతి ఓ జిహ్వి రసగ్ని మధురప్రియత్వం నీవు ఆ విధంగా పలుకు.
1: ఓ టంగ్ రిపీట్ గాడ్స్ నేమ్. గోవింద దామోదర
0: అతని నామమే సత్యమైనటువంటి నామము.
1: గాడ్స్ నేమ్ ఇస్
0: అతని రూపమే ధర్మస్వరూపమైనటువంటిది.
1: హిస్ వెరీ ఫామ్ ఇస్
0: రూపనామములే సత్య ధర్మ స్వరూపాలు.
1: అండ్ ది వెరీ ఫామ్ హస్ టేకెన్
0: మీ హృదయమునందు ఉంచుకొని
1: హావింగ్ దెమ్ ఇన్ యువర్ హార్ట్
0: జీవితాన్ని నడపడానికి ప్రయత్నించండి.
1: లీడ్ యువర్ లైఫ్.
0: అది ఏ రామాయణం యొక్క సరి అయినటువంటి సారం.
1: దట్ ది ఎసెన్స్ ఆఫ్ రామాయణ.
0: ఈ సత్యధర్మములే రామాయణం యొక్క గమ్యము.
1: The truth and righteousness are the very goals of
0: the kramakrameeda kudanu ee yokka sugreevunakunu vibhishanunakunu ramulu lakshanudu ee hanumantudu cheppinatundi aadhyatmika bodhalu ee yuddham lopala inka anekanga vastayi.
1: This is the sacred spiritual teaching taught to Sugriva and Vibhishana there in the war field.
0: సాధకులకైనా కూడా మధ్యలో దుర్మార్గుల యొక్క అవాంతరాలు అనేకంగా ఉంటాయి.
1: ఆల్ ఎస్పిరెంట్స్ విల్ నెసెసరీ హావ్
0: ఆబ్స్టకల్స్ ఉంటాయి. ఒంటిలో ఉంటాయి, బయట ఉంటాయి, రాజ్యంలో ఉంటాయి, దేశంలో ఉంటాయి, రాష్ట్రంలో ఉంటాయి. ఇన్ని రకములైనటువంటి దుర్మార్గములు అతని వెంట ఆడుతూనే ఉంటాయి.
1: ద ఆబ్స్టకల్స్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ పీపుల్ వికెడ్ పీపుల్ విల్ బి దేర్ ఇన్ ద ఫ్యామిలీ, అవుట్ సైడ్, ఇన్ సొసైటీ, ఎవ్రీవేర్.
0: కనుక నీ భక్తి ప్రపత్తులకు అనేక విధమైనటువంటి ఆటంకములు కలిగించేటువంటి యొక్క ఈ దుర్మార్గ లక్షణాలు ఎన్నో నీకు అడ్డు తగులుతుంటాయి.
1: Therefore, wicked people will come in between as obstacles in your path.
0: నీ దంతములు నాలుగు ఏ విధంగా అడ్డు తగులుతుండదో.
1: Just as the teeth come in the way of your tongue, so also.
0: కానీ నీ ఓపికతో దాన్ని భరించుకొని సహించుకొని ముందుకు నట్టుకొని పోవాలి.
1: But you have to be patient and face.
0: మొట్టమొట్ట ఊడిపోయేది దంతములే కానీ నాలుగు కాదు.
1: First one to drop.
0: ఆ దుర్మార్గులే కూలిపోతారు.
1: The wicked people are bound.
0: ఆ దుర్మార్గులే కాలిపోతారు.
1: Certainly
0: ఆ దుర్మార్గులే నిన్ను వీడిపోతారు.
1: The wicked people will leave you.
0: కానీ నీకు ఎట్టి ప్రమాదము ఉండదు.
1: You'll never be put to danger.
0: నిన్నెప్పుడు కూడా దైవమే కాపాడుతుంటాడు.
1: God will protect you.
0: దైవ రక్షణే నీకు ప్రత్యక్ష రక్ష.
1: And God will protect you in the true sense.
0: భగవంతుడు ఎన్నైనా చేస్తాడు.
1: God will do anything.
0: అందుకోసమనే త్యాగరాజు కూడా చెప్పాడు.
1: So త్యాగరాజు said,
0: వాచామ గోచరుండని నీ చేతములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా హే కృష్ణ కాచుకున్నాను నీది కృపకై నామురాలకించి బ్రోమయ్యమా చామ గోచరుండని కాలుడు కొనిపోయిన గురుపుత్రి తెచ్చిచ్చినావు కాలుని మదమడచినావు వసుదేవ దేవకి చరణు విడిపించినావు వాలుగంటి అయిన ఆ ద్రౌపది ఆ కృష్ణాయని మొరలిడబోచినావు మేలు మేలు పాండవులను గాచినావు కుచేలుని ఆర్తి తీర్చినావు కురూపి అయిన కుబ్య వక్రములను పోగొట్టినావు వాచామ గోచరుండని నీ చరితములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా కాచుకున్నాను నీది కృపకై నామురాలకించి బోవుమయ్యవాచామ గోచరుండని చెప్పు చూస్తా. ఈ విధంగా భగవంతుని యొక్క వర్ణనలు ఎన్నో విధములుగా కూడాను భక్తులు ప్రార్థిస్తూ పాడుకుంటూ గానం చేత భావం చేత అనేక విధములుగా భగవంతుని సంతృప్తి పరుచుకుంటూ వచ్చారు.
1: That's how the devotee sings the glory of God with all the melody and the devotion.
0: అందులో భగవంతుడు గానప్రియుడు.
1: And God loves music.
0: ఆ గానం చేతనే తనకు వశమైపోతుంటాడు భగవంతుడు.
1: And God will come down, confer grace because of music.
0: కనుకనే పరమాత్మ దగ్గరికి వెళ్లి నారదుడు ప్రశ్నించాడట.
1: Four questions are put to God.
0: నారాయణ నీ స్వస్థానం ఎక్కడ?
1: నారాయణ వేర్
0: నీ హెడ్ ఆఫీస్ ఎక్కడ?
1: వేర్ యువర్ హెడ్ ఆఫీస్?
0: ఎక్కడెక్కడో బ్రాంచ్ ఆఫీసులు దండిగా ఉంటున్నాయి.
1: దర్ మెనీ బ్రాంచ్ ఆఫీసెస్. వైకుంఠం
0: అంటారు, కైలాసం అంటారు, స్వర్గం అంటారు, ఇవన్నీ నిజమా కాదా అని ప్రశ్నించాడట.
1: పీపుల్ సే వైకుంఠ కైలాస, ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్?
0: అప్పుడు నారాయణ చెప్పాడు, నాయన ఇవన్నీ బ్రాంచ్ ఆఫీసులు.
1: నారాయణ సార్, దే ఆర్ ఆల్ బ్రాంచ్ ఆఫీసెస్.
0: ఇదిగో నా నిజమైన అడ్రస్ ఇస్తున్నాను రాసుకోమన్నాడు.
1: టేక్ డౌన్, ఐఎమ్ గివింగ్ ది ఎగ్జాక్ట్ అడ్రస్.
0: భక్త యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. ఎక్కడ నన్ను గురించి గానం చేస్తుంటారో వాడి దగ్గర నేను ప్రతిష్ఠ అయిపోతుంటాను. ఇంకా కదలనే కదలను అన్నాడు. శాశ్వతమైనటువంటి యొక్క అడ్రస్.
1: వేరెవర్ మై గ్లోరీ ఈజ్ సంగ్, దేర్ ఐ ఇన్స్టాల్ మై సెల్ఫ్.
0: భగవంతుడు హృదయవాసి.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ హార్ట్.
0: ఆ హృదయవాసి తత్వాన్ని కూడా అర్థం చేసుకోవడానికి కొన్ని ఇంకా ప్రయత్నాలు చేయాలి.
1: వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో
0: ఆడిటోరియం లోపల కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటుండాలి. ఆ పిల్లలు కూడాను చాలా బీద పిల్లలు.
1: దట్స్ కల్చరల్ ప్రోగ్రామ్ దేర్ ఇన్ ద కాలేజ్ ఆడిటోరియం.
0: కర్ణాటక లోపల బాల వికాస్ దీంట్ లోపల స్లమ్ ఏరియా నుంచి పెట్టినటువంటి పిల్లలు చాలా బాగా చేస్తారు.
1: ద్రోణి
0: యొక్క ఆట.
1: దే ఆర్ ది బాల వికాస్ చిల్డ్రన్ ఫ్రమ్ స్లమ్ ఏరియాస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ కర్ణాటక.
0: వాడు ఆ లేత వయస్సునందే భగవంతుని అనుగ్రహానికి పాత్రుడు కావాలని చెప్పనని 5వ సంవత్సరంలో పని అరణ్యానికి వెళ్లి తపస్సు చేసి శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి మహాపవిత్ర జీవి ఆ ధ్రువుడు.
1: ధ్రువ వెంట్ టు ది ఫారెస్ట్ అట్ ఎ టెండర్ ఏజ్ ఆఫ్ 5 టు ఎర్న్స్ గాడ్స్ గ్రేస్.
0: నారదుడు ఎన్నో ఆటంకములు చేశాడు.
1: నారద కేమ్ ఇన్ ద వే.
0: ఏత వయస్సు నీది, తపస్సు చేయలేవు. కారణములు కఠినమైనటువంటి రాక్షసులు మృగములంతా ఉంటున్నారు. నాయన నీవు అరణ్యం పోనక్కర్లేదన్నారు.
1: It is a thick forest. There are so many cruel animals. You cannot do penance there.
0: Deham satyam kaadu.
1: Body is not true.
0: Deham anityamainatundi.
1: Body is temporary.
0: Akkada undina ikkada undina ekkadikaina oka naatiki povalsindi.
1: There I am, there or here I am bound to die.
0: Kaani daiva chintanalone naa dehaanni vadaltaan annadu.
1: Let me die thinking of God.
0: Ani namaskaram chesi upadesham cheyamannadu.
1: And then he namaskaram and wanted teaching.
0: Om namo bhagavate vasudevaya ani namaskaram oka naamanni bodhinchi vellipomannadu.
1: నారద గేవ్ దిస్ మంత్ర, ఓం నమో భగవతే వాసుదేవాయ.
0: ఆ విధంగా నామాన్ని స్మరించి అతి శీఘ్ర కాలం లోపలనే విష్ణు సందర్శించుకుని తిరిగి తన అభిష్టాన్ని నెరవేర్చుకుని ప్రత్యక్షంగా నిరంతరము శాశ్వతమైనటువంటి స్టార్ నక్షత్రంగా రూపొందిపోయాడు ఆ ధ్రువుడు.
1: Dhruva spent all the time repeating God's name and today he remains as a star permanently over there.
0: అనగా స్టార్ కావాలంటే సినిమా స్టార్ కాదు, నక్షత్రములో తాను శాశ్వతంగా కావాలి.
1: స్టార్ డస్ నాట్ మీన్ సినిమా స్టార్, ఇట్ ఇస్ ద స్టార్ దేర్ ఇన్ ది స్కై.
0: నక్షత్ర స్వరూపుడు అయిపోయాడు.
1: హస్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్టార్.
0: కనుక అక్కడ డ్రామా కూడాను పిల్లలు ప్రదర్శిస్తారు. వారికి కూడా అవకాశం ఇవ్వాలా? రేపటి దినం మిగిలినటువంటి ఆధ్యాత్మిక ప్రబోధలు మనం ముచ్చటించుకుందాం.
1: దిస్ యంగ్ బాయ్స్, ది చిల్డ్రన్, బాలకాస్ చిల్డ్రన్ షుడ్ బి గివెన్ ఎ ఛాన్స్ దేర్ అండ్ టుమారో భగవాన్ విల్ గివ్ అస్ ద అదర్ స్పిరిచువల్ డీటెయిల్స్.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 14th discourse on Gita Bhagavan delivered on 18th August 1984. In this discourse, Bhagavan teaches us how impermanent the material world is and how foolish it would be for man to hanker after material pleasures, ignoring the true goal of his life, which is self-realization. With his profoundly sweet Telugu compositions, Bhagavan drives home an exceedingly beautiful lesson of detachment. Sai Bhagavan Uvacha.
1: Tasmat Sarveshu Kaleshu Ma Manusmaryuchacha.
2: Always and forever,
1: Arjuna, ella kalamulandu nannu smarinchu. Nee manobuddhulu naaku arpitamu gavinchi nee swadharmamainatunti yuddhamunu neevu aacharinchu. Tappaka nannu pondagalavu, indulo samsayam ledu అని కృష్ణ అర్జునునకు బోధించాడు.
2: కృష్ణ టాట్ అర్జున, అర్జున, యు రిమెంబర్ మీ ఆల్వేస్. యు ఆఫర్ యువర్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ టు మీ, అండ్ వైల్ రిమెంబరింగ్ మీ యు ఫైట్. యు విల్ విన్ అండ్ విల్ కమ్ టు మీ ఇన్ ద ఎండ్.
1: ప్రపంచంలో గల విలువ కలిగినటువంటి వస్తువులన్నింటి యందు కాలము చాలా విలువైనటువంటిది.
2: ఆఫ్ ఆల్ ది ప్రెషియస్ థింగ్స్ ఇన్ ద వరల్డ్, టైమ్ ఈజ్ ది మోస్ట్ ప్రెషియస్.
1: ఇట్టి విలువైనటువంటి కాలమును మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామో ఎవరికి వారు యోచించుకోవచ్చు.
2: ఈచ్ వన్ ఆఫ్ అస్ కెన్ థింక్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్సెల్ఫ్ హౌ వీఆర్ యూజింగ్ సచ్ ప్రెషియస్ టైమ్.
1: కాలకాల ప్రపన్నానాం కాలక్యంన కరిష్యతి. కాలమును కూడాను మృంగేటువంటి ఒక దైవత్వానికి కాలరూపుడైనటువంటి కాయమును కర్తవ్య రూపములో కర్మల ద్వారా సార్థకం గావించుకోవటమే మానవుని ప్రధాన కర్తవ్యం.
2: ది ప్రైమరీ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఈజ్ టు ఆఫర్ హిజ్ బాడీ, హిజ్ టైమ్, హిజ్ వర్క్స్ టు ద లార్డ్, who is the very embodiment of time.
1: Gadachi poyinatvanti kalamunu manam ye matram kudanu venukoku maralchalemu.
2: The time that has gone by cannot be turned back and we cannot get it back again.
1: Kolpoyina aarogyamunaina kudanu edo oka vidhamuga sarva vidhamula dhanamunu vyayam cheseina darini sampadinchukonavachchu.
2: Health which is spoiled or which is lost can be got back by spending money and getting medical aid.
1: Manamu gadupukunnatvanti oka kalamunu ye matram kudanu munduku techukonetaniki veelu kaadu.
2: The time which we have spent already, we would not be able to get it back again for use.
1: Ituvanti pavitramainatvanti viluvainatvanti కాలమును మనం సద్వినియోగపరచుకుంటే తగినటువంటి కృషి చేయాలి.
2: వీ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు యూజ్ సచ్ ప్రెషియస్ అండ్ సీక్రెట్ టైమ్ ఇన్ ద ప్రాపర్ వే ఫర్ అవర్ గుడ్.
1: అనంత కాలములో మన జీవితము క్షణికమైనటువంటిది.
2: టైమ్ విచ్ ఇస్ ఇన్ఫినిట్, ది టైమ్ విచ్ వీ హ్యావ్ ఈజ్ వెరీ స్మాల్ అండ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్.
1: కానీ దృష్టి కల్పితమైనటువంటి ఈ జగత్తునే సత్యమని విశ్వసించి ఈ కొద్ది కాలమును కూడాను దాని ఎందే ఉపయోగించి మనము జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాము.
2: వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ థింకింగ్ దట్ ది ఫెనామినల్ వరల్డ్ ఈజ్ ట్రూ అండ్ వీఆర్ యూజింగ్ ఆల్ ది లిమిటెడ్ టైమ్ అట్ అవర్ డిస్పోజల్ ఫార్ ఎంజాయింగ్ ది ఫెనామినల్ వరల్డ్.
1: మన జీవితంలో మనము సాధించినటువంటి యొక్క విశిష్టత ఏమిటి అని ఒక్కతూరి సింహావలోకనం చేసిన మానవత్వంలో ఏమాత్రం కూడాను తగినటువంటి జవాబు రావటం లేదు.
2: ఇఫ్ యు రిట్రాస్పెక్ట్ ఈవెన్ ఫర్ ఎ సెకండ్ వాట్ యు హావ్ అచీవ్డ్ హౌ హావ్ స్పెండ్ ద టైమ్ వుడ్ బి సారీ టు సీ దట్ యు హావ్ నాట్ డన్ ప్రాపర్లీ.
1: పుట్టినప్పుడు మానవుడు కోహం కోహం కోహం అనేటువంటి యొక్క శబ్దంతో ఏడ్చుచున్నాడు.
2: వెన్ ఎ పర్సన్ ఇస్ బోర్న్ హీ క్రైస్ కోహం హూ ఆమ్ ఐ హూ ఆమ్ ఐ అండ్ హూ ఆమ్ ఐ.
1: ఇది కేవలం జీవితమంతా కూడాను కోహము కోహము కోహం అనేటువంటి యొక్క నేనెవరు నేనెవరు అనేటువంటి యొక్క దీని అందే వ్యక్తము గావించిన నీవెవరు అనేటువంటిది ఎప్పుడు నీవు తెలుసుకోవటం.
2: ఇఫ్ యూ ఆర్ టు వేస్ట్ యువర్ ఎంటైర్ లైఫ్ టైం ఇన్ థింకింగ్ ఆఫ్ హూ యు ఆర్ అలోన్ వెన్ వుడ్ యు బి ఏబుల్ టు అండర్స్టాండ్ హూ యు రియలీ ఆర్.
1: కానీ మన జీవితం యొక్క అంతరార్థం ఇది కాదు.
2: బట్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ నాట్ దిస్.
1: కోహంతో ప్రారంభించి సోహంతో అంత్యం కావాలి.
2: We have to start with Koham, who am I? And we'll have to end with Soham, that I am.
1: Nene Dhanin. Anaga, Daivattamunu aneetvunti yukka satya ni guttinchi, Thanu prashanti ni pundali.
2: One has to recognize that he is himself the divinity and obtain peace supreme.
1: Kani manavudu, Thana mundunnatvunti yukka vastuvul matrime lachyamnan dunchukoni, Venuku yemi jaragabothunnado, వెనుక ఏమి రాబోతున్నదో అనేటువంటి యొక్క విషయాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
2: బట్ అన్ఫార్చునేట్లీ మ్యాన్ హస్ బీన్ కాన్సన్ట్రేటింగ్ ఆల్ హిస్ అటెన్షన్ ఆన్ ది ప్రజెంట్ అండ్ హీఈస్ నాట్ థింకింగ్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ ద ఫ్యూచర్.
1: నిరంతరము కూడాను ముందు పదార్థమును ఆకర్షించుకునేటువంటి యొక్క దృష్టిని తాను అభివృద్ధి గావించుకొనుచున్నాడే కాని వెనుక కలగబోయేటువంటి యొక్క ప్రమాదమును ఎట్టివో తాను విచారించుకోవటం లేదు.
2: హీ హాస్ బీన్ థింకింగ్ అండ్ కాన్సన్ట్రేటింగ్ ఇన్ అట్రాక్టింగ్ ద ఇమ్మీడియట్ ప్రజెంట్ బట్ హీ ఈస్ నాట్ ప్రిపేర్డ్ టు థింక్ ది కాన్సిక్వెన్సెస్ దేర్ ఆఫ్ విచ్ వుడ్ ఫాలో ఆన్ అకౌంట్ ఆఫ్ హిస్ కాన్సన్ట్రేటింగ్ హిస్ డూయింగ్ సడన్ వర్క్స్.
1: ఒక కప్ప ముందు ముందునటువంటి పురుగును చూచి తాను ఈనాడు నాకు తగిన ఆహారం లభించుచున్నది కానీ చాలా ఆనందముతో దానిపైన ఉప్పొంగించడానికి కొంతవరకు పెంచి ఎగరడానికి సంసిద్ధమై ఉంటున్నది.
2: ఎ ఫ్రాగ్ వెన్ ఇట్ సీస్ సమ్ ఫ్లైస్ అండ్ సమ్ వర్మ్స్ ఇన్ ఇట్స్ ఫ్రంట్ ఇట్ ఇస్ సో హ్యాపీ అండ్ ఎంథూజియాస్టిక్ దట్ ఇట్ లైక్ టు జంప్ ఆన్ ఇట్ అండ్ ఎంజాయ్.
1: కానీ ఆ కప్పకు వెనుకల ఒక పాము కప్పను మృంగుటకై తాను కూడాను కుప్ప క్వేచి ఉంటున్నది.
2: బట్ బిహైండ్ దిస్ ఫ్రాగ్ దెర్ ఇస్ అ స్నేక్ లేయింగ్ వెయిట్ టు క్యాచ్ ది ఫ్రాగ్ అండ్ ఈట్ ఇట్ అప్.
1: అయితే ఈ సర్పమును కూడాను తనకు వెనుకలు ఏమి రాబోవునో ఏమి జరుగుతుందో అనేటువంటి విషయాన్ని విచారించుకోకుండా ఈనాడు నాకు తగిన ఆహారం లభించుతున్నది కదా అని ఈ పాము కూడాను సంతోషించుతున్నది. కానీ ఆ పామునకు వెనుకల ఒక పీకాక్ నెమలి ఈ పామును మృంగుటకై పొంచి ఉంటున్నది.
2: ది స్నేక్ ఈజ్ సో హ్యాపీ దట్ ఇట్ హాస్ గాట్ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రాగ్ but it does not know that there is peacock behind it which is aiming at it.
1: Kani ee nemali ee paamunu chuchi ee naadu naaku samruddhi ainatunte aaharam labhinchunnadi aashinchutu aanandamuto uppungipovuchunnadi kani tana venuka oka boyavaadu ambunu teesukoni tanani kottadaniki samsiddhamayinnatunte vishayamu ee yokka pachi gamaninchatam ledu.
2: The peacock is so overjoyous at getting the food in the form of a snake, but it doesn't realize that there is a hunter behind it, aiming at it to kill it.
1: Adi vidhamugara okadani venuka okati mana yokka aayif nimittamai ponchi undinatvanti yokka drishyamunu manam gurtinchukonleka edo munmundu emo manam cheyagalam anetvanti yokka utsaham tenu protsaham tonu mundanje vestunnam.
2: In the same way we also are thinking of only things which are in our front but not realizing what is behind and what is waiting for us.
1: ye chanamulo ye nimishamulo ye pradeshamulo ye vidhamainatunte okka ikkattu sambhavinchunu ye vidhamainatunte pramadamulu sambhavinchunu aneetunte okka satyanni manam gurtinchukonaka kaalam ni vyartham gaavinchukuntunnam.
2: We are wasting time not realizing what harm is going to befall, what danger may be there in future, under what circumstances, in what time, in which particular place.
1: కనుక కాలమును మనము సద్వినియోగం ఖర్చు పరచవలనన్నా మనము తగినటువంటి ఒక కర్తవ్యాన్ని గుర్తించి క్షణమైనా కూడా మనం వ్యర్థం గావించుకోకుండా పవిత్రమైన కర్మల్లో మనం ప్రవేశించాలి.
2: ఇఫ్ యూ హ్యావ్ టు శాంటిఫై ద టైమ్ అట్ అవర్ డిస్పోజల్ అండ్ యూజ్ ఇట్ ప్రాపర్లీ, వీ హ్యావ్ టు రికగ్నైజ్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ టైమ్ అండ్ యూజ్ ఇట్ ఇన్ ద మోస్ట్ అప్రోప్రియేట్ అండ్ ప్రాపర్ వే.
1: ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ధనమును మనము దానికి దారబోసినప్పటికీ గడిచిపోయిన నిమిషము ఒక్క క్షణమైనా మనకు వెనుకు రాదు.
2: యూ మే బి ప్రిపేర్డ్ టు ఆఫర్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ బట్ యుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఎ సెకండ్ బ్యాక్ వన్స్ ది టైమ్ ఇస్ స్పెండ్.
1: యవ్వనము చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది. ప్రతి విషయం అందుకును ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడానికి ఇది సరి అయిన సమయం.
2: యూత్ ఈస్ ది మోస్ట్ ప్రెషియస్ మోస్ట్ సేక్రెడ్ టైమ్. ఇట్ ఆఫర్స్ యూ అన్ ఆపర్చునిటీ టు యూటిలైజ్ ద టైమ్ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్.
1: మన యొక్క జీవితంలో నరుని యవ్వనము నదీ జలము వెనుకకు తిప్పుటకు వీలు కాదు.
2: ఇన్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్ ద యూత్ అండ్ ద వాటర్స్ విచ్ ఆర్ ఫ్లోన్ ఇన్ అ రివర్ కెనాట్ బి గాట్ బ్యాక్ అండ్ టర్న్ బ్యాక్.
1: ఈ సత్యాన్ని యువకులు గుర్తించి తమ కాలమును సద్వినియోగపరచుకునే నిమిత్తమై తగినటువంటి కృషి సల్పాలి.
2: యూత్ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ అండ్ యూటిలైజ్ ద టైమ్ ఇన్ అ ప్రాపర్ వే సో దట్ దే విల్ హ్యావ్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ లైఫ్.
1: కనుక కాలమును మనం ఆధారం చేసుకుని ఈ కాలచక్రమును మనం ఎంతవరకు సాక్షిభూతంగా నుంచుకొని తద్వారా మన జీవిత నావలను నడుపుకుంటూ ప్రయత్నించాలి.
2: వీ హ్యావ్ టు స్పెండ్ అవర్ లైఫ్ రికగ్నైజింగ్ ద ప్రెషియస్నెస్ అండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ టైమ్ అండ్ రికగ్నైజింగ్ ది డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద వీల్ ఆఫ్ టైమ్.
1: ముందు ఏమి జరుగును అనేటువంటి విషయాన్ని మనం ఏమాత్రం కూడా గుర్తించుకోవటం లేదు.
2: వీఆర్ నాట్ కేరింగ్ టు రికగ్నైజ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్.
1: మన యొక్క జీవిత లక్ష్యాన్ని ఒక ప్రధానమైనటువంటి దృష్టిలో ఉంచుకోవాలి.
2: వీ హావ్ టు కీప్ ద గోల్ ఆఫ్ అవర్ లైఫ్ ఇన్ అవర్ ఓన్ వ్యూ అండ్ విజన్.
1: భగవద్గీతలో భక్తి యోగములో ప్రధానముగా
2: ఇన్ భగవద్గీత ఇన్ భక్తి యోగ ప్రైమర్లీ ఎ ఫ్యూ థింగ్స్ ఆర్ సెట్.
1: కాలమును ప్రమాణ రూపంలో స్వరూపించింది.
2: ఇట్ హస్ ప్రూవ్డ్ టైమ్ యాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్.
1: ఈ కాలమును నీ కర్తవ్య రూపంలో నీవు ఏ విధమైనటువంటి యొక్క వైరాగ్యమును పొందకపోయినప్పటికీ సర్వకర్మలు కూడాను భగవత్ప్రీత్యార్థంగా గావించడం చేత ఇది సార్థకమవుతుందని కూడాను బోధించాడు గీతాచార్యుడు.
2: గీతాచార్య హ్యాస్ టాట్ దట్ ఈవెన్ ఇఫ్ యూ డు నాట్ డెవలప్ ఎ హై సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్ బట్ ఇఫ్ యూ కెన్ ఆఫర్ ఆల్ యువర్ వర్క్స్ అండ్ ఆల్ యువర్ డ్యూటీస్ పర్ఫార్మ్ ఇన్ ది సెన్స్ ఆఫ్ ఎ డ్యూటీ అండ్ ఆఫర్ ఇట్ టు ద లార్డ్ యూ బి ఏబుల్ టు జస్ట్ ఫుల్
1: మా మనుస్మరయుజ్జచ్చ మా మనుస్మరయుజ్జచ్చ. అర్జున నీ యొక్క స్వధర్మమైనటువంటి యుద్ధమును కూడా నీవు ఆచరించు, కానీ మా మనుస్మరియుజ్జచ్చ నన్ను స్మరించుతూ నీవు యుద్ధం చే. నీకిందులో ఏ విధమైనటువంటి దోషంలో నిన్ను అంటావు?
2: అర్జున పర్ఫార్మ్ యువర్ డ్యూటీ ఈవెన్ ఇఫ్ యూ హావ్ టు ఫైట్ ఫైట్ బట్ థింకింగ్ ఆఫ్ మీ యూ ఫైట్ యూ విల్ నాట్ గెట్ ఎనీ సిన్ అవుట్ ఆఫ్ ఇట్.
1: నీ కర్తవ్యం విసర్జించి అరణ్యమునకు పోయి తపస్సు ఆచరించమని బోధించలేదు.
2: యూ ఆర్ నాట్ ఆస్క్డ్ టు గో టు ఫారెస్ట్ అండ్ డూ తపస్.
1: సర్వసంగ పరిత్యాగి ఏ సంసారమును త్యజించి నీవు ఏదో ఒక సన్యాసిగా రూపొందించమని బోధించలేదు.
2: యు ఆర్ నాట్ ఆస్క్డ్ టు టేక్ అప్ సన్యాసం గివింగ్ అప్ ఆల్ యువర్ వరల్డ్లీ బాండేజెస్ అండ్ అటాచ్మెంట్స్.
1: నీవు ఏది నీ ఇల్లు వాకిలి విసర్జించనక్కరలేదు.
2: యూ నీడ్ నాట్ గివ్ అప్ యువర్ హౌస్ అండ్ ప్రాపర్టీ.
1: ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది తలచినా కూడాను నా భావంతో నీవు దానిని ఆచరించమని చెప్పాడు.
2: Krishna has told Arjuna, whatever you see, whatever you talk, whatever you hear, whatever you think, whatever you do, think of me and do it as my work and offer it to me.
1: Maya pita mano buddhi. Naku nee mano buddhulu arpitam gavinchamannadu.
2: You offer your mind and intelligence to me.
1: ఈ విధమైనటువంటి దీనిని అద్భుతం గావించుకుని మనం చేయటంలో ఎట్టి విధమైనటువంటి ఇక్కట్లు కూడా మనకు ఉండవు.
2: వీ డోంట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇఫ్ యూ వాంట్ టు జస్ట్ డూ దిస్ పర్టికులర్ థింగ్ ఇన్ ది ప్రాపర్ వే.
1: కానీ ఈ మాత్రమైన కూడా భగవత్ అర్పితం గావించి కర్మలలో ప్రవేశించేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కానీ దృఢ విశ్వాసములు కానీ మానవుని ఎందు ఈనాడు కోల్పోయినాడు.
2: బట్ అన్ఫార్చునేట్లీ ఇన్ ది మ్యాన్ ఆఫ్ టుడే యూ డోంట్ జస్ట్ గెట్ that capacity and prowess and that particular faith and firmness in offering at least his mind and his intelligence and doing these things in that
1: nammakamunu manam abhruddhi gachukovali.
2: We have to develop this faith in that.
1: కానీ ఈనాటి విద్యావంతులు కానీ ఈనాటి పౌరులు కానీ నమ్మకమును రెండు నయనంబులే లేని అంధులైరి మనుషులవని యందు.
2: బట్ టుడేస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ టుడేస్ సిటిజన్స్ ఆర్ అన్ఫార్చునేట్లీ నాట్ హ్యావింగ్ ద ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: ఎవరెవరి జన్మను ఏ ఏ యొక్క కారణమును పురస్కరించుకుని ఏ ఏ పరిస్థితి లోపల ఏ ఏ స్థానమును పొందుతున్నావో ఎవరికి నీ అర్థం కావు.
2: నో వన్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ హిజ్ ఓన్ యాక్షన్స్ హిజ్ ఓన్ మెరిట్స్ అండ్ హిజ్ ఓన్ డిమెరిట్స్ వాట్ పర్టికులర్ లైఫ్ యుడ్ బి ఎంజాయింగ్ ఇన్ విచ్ పర్టికులర్ టైమ్ అండ్ వాట్ సర్కమ్స్టాన్సెస్ అండ్ ఇన్ వాట్ పర్టికులర్ ప్లేస్.
1: ఎందు దృఢశక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: ఏ డివోటీ హ్యాస్ టు డెవలప్ ఫర్మ్నెస్ అండ్ స్ట్రెంగ్త్.
1: ఏ కార్యమును మనం చేయవలనప్పటికీ ఒక దృఢ నిశ్చయానికి మనము రావాలి.
2: వాట్ ఎవర్ వర్క్ యు వాంట్ టు డూ యు మస్ట్ హావ్ ఎ ఫర్మ్ రిజాల్వ్.
1: ఈ దృఢ నిశ్చయమే లేకపోతే మానవుడు ఏ చిన్న కార్యమును కూడా సాధించలేడు.
2: వితౌట్ ఎ ఫర్మ్ రిజాల్వ్ అండ్ డిటర్మినేషన్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఈవెన్ ఎ స్మాల్ థింగ్.
1: ఒక చిన్న పక్షి టిట్టిభము అంటారు దాని పేరు.
2: వన్ స్మాల్ బర్డ్ బై నేమ్ టిట్టిభము.
1: ఇది సముద్రమునకు ఒడ్డు లోపల ప్రతి పర్యాయం కూడాను తాను గుడ్లు పెట్టుకోవటము ఏదో పిల్లల్ని పెంచుకొని తాను ఆనందంగా జీవితాన్ని గడపవాలని గుడ్లు పెట్టుకుంటూ వచ్చింది.
2: ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ఎ ఓషన్ దిస్ పర్టికులర్ బర్డ్ లేడ్ ఎగ్స్ అండ్ ఇట్ వాంటెడ్ టు హ్యావ్ ఎ కంఫర్టబుల్ లైఫ్.
1: అది ఒక్కొక్క పర్యాయం అలలు పెద్దగా రావటము ఈ అలల్లో ఈ గుడ్లు కొట్టుకుని పోవటము ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
2: ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ ద వేవ్స్ కేమ్ అండ్ వాష్డ్ అవే దిస్ ఎగ్స్ ఇన్ టు ద ఓషన్.
1: తాను పెట్టినటువంటి గుడ్లు అనేక పర్యాయములు సముద్రుడు ఈ విధంగా కొనుపోతున్నాడు కదా అని ఈ యొక్క టిట్టి బొమ్మనకు చాలా నిరాశ నిస్పృహతోపల కొన్ని విధమైనటువంటి యొక్క విరక్తి కూడా కలిగింది.
2: ఇట్ గాట్ ఎ లాట్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ డిస్గస్ట్ అండ్ ఇట్ బికేమ్ ఎ లిటిల్ డెస్పరేట్ వెన్ ఇట్ సా ఓషన్ టేకింగ్ అవే ఆల్ ద ఎగ్స్ లేడ్ బై ఇట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్.
1: సముద్రం పైన అమితంగా కోపం వచ్చింది ఈ పక్షికి.
2: ఇట్ డెవలప్ అన్లిమిటెడ్ యాంగర్ on the ocean.
1: Samudrini ee pachi emi cheyagaladu.
2: What can this small little bird do to the ocean?
1: Kaani inta pedda samudrame nenu emi cheyagalanu aneetundi nirashaku nispruhaku e maatramu avakasam anivaledu.
2: It did not think that way, that after all it is a small bird, what can it do for the whole
1: emaina sariye ee samudranni khali cheyali aneetundi deekshana pattindi.
2: But it took a firm resolve that it wanted to drink the entire waters of the ocean.
1: ఈ దృఢ నిశ్చయం అనేటువంటిది తన హృదయంలో చేసుకుంది.
2: ఇట్ హ్యాడ్ దట్ ఫర్మ్ రిజాల్వ్ అండ్ డిటర్మినేషన్ ఇన్ ఇట్స్ ఓన్ హార్ట్.
1: తన చిన్న ముక్కుతో కొంచెం నీరు తీసుకొచ్చడం బయట పోయటం చిన్న ముక్కుతో నీరు తేవటం బయట పో ఈ విధంగా తాను సముద్రాన్ని ఖాళీ చేయాలని తాను సంకల్పించుకుంది.
2: ఇట్ రిజాల్వ్ దట్ ఇట్ షుడ్ టేక్ ఎ లిటిల్ వాటర్ ఫ్రమ్ ఇట్స్ నోస్ అండ్ పోర్ ఇట్ అవుట్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద ఓషన్.
1: కట్టకడుపుడికి ఏమి జరిగింది? సముద్రుని జయించింది ఈ పక్షి.
2: అల్టిమేట్లీ ఇట్ వాజ్ ఏబుల్ టు కాంకర్ ఓషన్ ఇట్సెల్ఫ్.
1: ఇది క్రమక్రమేణా గరుడుని యొక్క సహాయం తీసుకుంది.
2: ఇట్ వాజ్ ఏబుల్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ ది బర్డ్ గరుడ.
1: ఈ గరుడు యొక్క రికమెండేషన్ తో విష్ణువు యొక్క అనుగ్రహాన్ని సాధించింది.
2: విత్ ది హెల్ప్ ఆఫ్ ది వెహికల్ ఆఫ్ విష్ణు గరుడ ఇట్ వాజ్ ఏబుల్ టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్
1: విష్ణు. సహాయంతో సముద్రాన్ని ఖండించింది దండించింది.
2: It was able to punish ocean with the help and the grace of
1: inka paina nee gudlaku etti pramadamunu kalavuku nivukunda chusukuntanani samudrudu promise chesadu.
2: Ocean assured this particular bird that I will see that your eggs are not destroyed by me.
1: Kaani tittima pachi ekkada samudram ekkada.
2: Where is the small little bird and where is the ocean?
1: Kaani adhe vidhamgane manam nirashaku kuri karadu. బ్రహ్మాండమంతట ప్రబలుచుండెడి నీకు ఆలయమున మచ్చ నలవేయగునా అని నిరాశకు గురి కాకూడదు.
2: ఈవెన్ వి మే బి స్మాల్ బట్ స్టిల్ వి షుడ్ నాట్ బికమ్ డెస్పరేట్ అండ్ లూజ్ హోప్.
1: బ్రహ్మాండమంతట ప్రబలుచుండెడి నీకు ఆలయమున మచ్చ నలవేయగునా అని బలహీనత ఎందుకు చెందాలి?
2: వి షుడ్ నాట్ బికమ్ డెస్పరేట్ బై థింకింగ్ దట్ ఓ లార్డ్ యు ఆర్ ఆల్ పర్వేసివ్ You are found everywhere. Is it possible for me to construct a small temple for you?
1: Koti suryula kaanti meeti kaligina neeku pramita dweepamune evaru pattagalaru.
2: The one you are who has got the effulgence of a crore of suns, how can I hold any lamp or light to you?
1: Adiharadulakaina అందని వాడవు, నీ రూపు కనుగొని ఎవరితరము?
2: యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు బి సీన్ బై ఈవెన్ గాడ్స్ లైక్ అజా అండ్ హరా. హౌ కెన్ ఎనీవన్ డిటర్మిన్ యువర్ ఫారం?
1: సర్వజీవుల యందు సంచరించటి నీకు సరి అయిన పేరుడు సాధ్యమగునా?
2: యు ఆర్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ హార్ట్ అండ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్ పీపుల్. హౌ కెన్ ఐ జస్ట్ గివ్ ఏ స్పెసిఫిక్ నేమ్?
1: బ్రహ్మాండమంతట ప్రబలుచుండేది నీకు, బ్రహ్మాండమంతట పొట్టలోనున్నట్టు నీకు భక్ష్యభోజ్యము ఎవరు పెట్టగలరు?
2: వెన్ ది ఎంటైర్ కాస్మాస్ అండ్ ఆల్ ద వరల్డ్స్ ఆర్ ఇన్ యువర్ స్టమక్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎనీవన్ టు ఆఫర్?
1: సర్వ జలముల యందు సంచరించటి నీకు స్నానంబు చేయింప సాధ్యమగునా?
2: You are found in all the waters of all oceans and the rivers. How is it possible to give?
1: ఈ విధమైనటువంటి భ్రాంతులతో మనము భగవంతునికి ఏమీ చేయలేము.
2: With such thoughts, we would not be able to do any service to the Lord.
1: కాని ఈ బలహీనతకు మనము ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వరాదు.
2: We should not give room for such weaknesses in our hearts.
1: బ్రహ్మాండమంతటి ప్రబలుచుండెడి నీవు, నా హృదయ ఆలయములో నీవు నివసిస్తున్నావు అనేటువంటి ధైర్యంతో మనము భగవంతుని హృదయాకాశంలో ప్రతిష్ఠ చేసుకోవాలి.
2: వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ద లార్డ్ ఇన్ అవర్ హార్ట్, టెలింగ్ ఆల్ రైట్ ఓ లార్డ్ యు ఆర్ రిసైడింగ్ ఆల్ ఓవర్ ద యూనివర్స్ బట్ స్టిల్ యు ఆర్ ఇన్ మై హార్ట్ ఆల్సో, ఐ విల్ ఎస్టాబ్లిష్ యూ ఇన్ మై
1: అనోరణీయాన్ మహతో మహీయాన్. నీవు గొప్పతనంలో గొప్పగా ఉన్నావు కానీ అల్పత్వంలో నా హృదయం లోపల అరించి స్వరూపంలో ఉంటున్నావు.
2: యు ఆర్ ది స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ అండ్ బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్. ఇన్ ఎ స్మాల్ ఫారం యు ఆర్ రిసైడింగ్ ఇన్ మై ఓన్ హార్ట్, ఐ జస్ట్
1: ఈ విధమైనటువంటి దృఢ నిశ్చయాన్ని మనం సంకల్పించుకున్నప్పుడే దైవత్వాన్ని కూడా సాధించడం సాధ్యమవుతుంది.
2: వీ విల్ బి ఏబుల్ టు అటైన్ ద లార్డ్ ఇఫ్ యూ గాట్ సచ్ ఫర్మ్ రిజాల్వ్ అండ్ సచ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ అవర్ ఓన్ సెల్ఫ్ అండ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్.
1: భగీరథుడు గంగను భూలోకమునకు తెప్పించాడు. ఏ విధంగా? ఈ విధమైనటువంటి ప్రతిజ్ఞ చేతనే, ఈ విధమైనటువంటి సుదీర్ఘమైనటువంటి యొక్క ప్రతిజ్ఞ వల్లని,
2: కింగ్ భగీరథ
1: నిశ్చయం వల్లని,
2: కింగ్ భగీరథ వాజ్ ఏబుల్ టు గెట్ గ్యాంజెస్ ఫ్రమ్ కైలాసా టు ద ఆర్త్ by such firm resolve, firm determination and with an oath which he took.
1: Buddhudu kudanu drudanischeyudai kattagadapu tapasya acharinchi taanu oka vidhamainatundi oka drudha shaktini sadhistu vachadu nirvanamnu pondataniki veeloyinattu shaktini sadhinchadu.
2: Even Gautama Buddha with a firm resolve and with a lot of penance he was able to achieve nirvana.
1: Okanoka samayamlo తన తండ్రి అయినటువంటి శుద్ధోదనుడు కుమారుడు భిక్షమెత్తుతున్నాడని విని అతనికి ఒక వార్తను పంపించాడు.
2: ఆన్ ఎ పర్టికులర్ డే ఆఫ్టర్ హియరింగ్ ఆఫ్టర్ కమింగ్ టు నో దట్ బుద్ధా వాజ్ బెగింగ్ ఆర్మ్స్ శుద్ధోదన సెంట్ వర్డ్ టు బుద్ధా.
1: నాయన, నా తాతలు మహారాజులు, నా తండ్రులు మహారాజులు, నేను మహారాజును, నీవు కూడాను మహారాజే.
2: ఓ చైల్డ్, my grandparents were emperors and kings, so was my father and I am also that. You are also a maharaja.
1: ilanti rajakumarudainatunte neevu samanyula vale bichchamettunnavani vinnanu.
2: I have come to know that being an emperor, being a king, you have started begging.
1: danakanaka vastu vahanaadulaku takkuva ledu.
2: There is no dearth of property, wealth,
1: భోగ భాగ్యములకు ఏ విధమైనటువంటి లోటు లేదు.
2: There is no shortage of any luxury that you want.
1: ఆనందంగా భక్ష్యభోజ్యములతో భుజించి హంసతూలిగా పానుపైన పవళించగలిగినటువంటి నీవు, కేవలము కఠినమైనటువంటి రాళ్లపైన పవళించి కేవలం ఒక కుండను చేతబట్టుకుని ఇంటింటంబడి బిచ్చాటం చేయటము నేను భరించరానిటువంటి దుఃఖమును అనుభవిస్తున్నాను.
2: I am suffering an untold suffering and pain after knowing that you, who can enjoy all the luxuries and all the delicious food and all the comforts of a palace, you have just taken to begging and you are lying down on hard earth and living a very uncomfortable beggar's life.
1: Nee venukuku vachuta siddhamaina nenu taginatvanti erpaatlu gaavinchi tagina swagatham cheyistanu annadu.
2: If you agree to come back to the palace, I would welcome you and make all the necessary ఫిటింగ్ అరేంజ్మెంట్.
1: ఈ వార్తను విన్నటువంటి యొక్క బుద్ధుడు పక్కున నవ్వాడు.
2: బుద్ధ హూ కేమ్ టు నో అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్ హీ హ్యాడ్ ఎ హార్టీ లాఫ్.
1: ఆ వచ్చినటువంటి వ్యక్తితో, నా తండ్రి మహారాజు, నా తాతలు మహారాజీ, అందరూ మహారాజులే, కానీ నా జన్మం అటువంటిది కాదు. నా తాతలు సన్యాసులు, నా తండ్రులు సన్యాసులు, నేను సన్యాసిని, అంతా నా జీవితమంతా సన్యాసిత్వమే.
2: He sent word with the person who brought the message. Well, my father was king, grandfather was king, I am king. But there is another thing which I believe in. I am a sannyasin, my parents are sannyasins, my grandparents are sannyasins.
1: నీవు నన్ను నిజముగా రావాలని కోరుటే సత్యమైనప్పుడు నన్ను మృత్యువు నుంచి తప్పించేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా? దీనికి మొట్టమొదటి జవాబు చెప్పు.
2: ఇఫ్ యూ వాంట్ మీ టు కమ్ బ్యాక్, ప్లీజ్ ఆన్సర్ దిస్ ఫస్ట్ క్వశ్చన్, డూ యూ హ్యావ్ ది కెపాసిటీ టు సేవ్ మీ ఫ్రమ్ డెత్?
1: రెండవది, నన్ను ఏనాటికి కూడాను రోగిష్ఠుని కాకుండా చేసేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా?
2: డూ యూ హ్యావ్ ది కెపాసిటీ? In the second place, whether you can just guarantee me a health which is free from any disease?
1: నాకు వార్ధక్యం రాకుండా ఉండేటువంటి చేసేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా?
2: Do you have the capacity to prevent me from getting into old age?
1: నాకు ఎట్టి రోగములు కూడా నువ్వు సంభవించకుండా చేసేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా?
2: Do you have the capacity to see, to free me from all the diseases and prevent the diseases from coming to me at all?
1: దీనికి నీవు సరైనటువంటి జవాబు చెప్పి పంపినా నేను తక్షణమే వస్తానన్నాడు.
2: ఇఫ్ యూ కెన్ గివ్ ప్రాపర్ అండ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్, ఇమ్మీడియట్లీ ఐ వుడ్ కమ్ టు ద ప్యాలెస్.
1: జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః అంత్యకాలే మహాదుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
2: ఇట్ ఈస్ సెట్ బర్త్ ఈస్ సారోఫుల్ అండ్ లైఫ్ ఈస్ సారోఫుల్ అండ్ ఎండ్ ఈస్ సారోఫుల్. Therefore, you must be extremely careful. A warning is
1: ivanni kudunu manaku telisi anubhavinchetunte vyaktulu yokka drushyamunu manam chuchi prapanchamlo jarugutunnatunte vishayamulu vini inkanu ee ajnanamulo padatam anetunte emiti ani tandriki kathinamainatunte reetiga jawabu andichadu.
2: Buddha gave a reply to his father in a fitting way, telling, after seeing all the sorrows of life, after seeing the experience of so many people in these areas, and still wallowing in the ignorance and just succumbing ourselves to the ignorance,
1: unnamera lopala mana satyanni manam gurtinchali.
2: Within the time available, we'll have to recognize our own truth.
1: Idi nijamainti manavuni yokka lakshyam.
2: This is the most important goal and objective of human life.
1: Desamu panchabhautikamu dehamu.
2: Our body, it consists of five elements.
1: Dehamu koolaka tappadeppudu.
2: It is going to perish sometime or the other.
1: Dehi niramayundu.
2: The indweller is a permanent
1: entity. Gadikka dehi chaavu kuttukal moha nibandha bandhana mudra levu.
2: If only one were to inquire into, there is nothing like old age, nothing like death for the
1: jambu chuda aa dehiye deva devudu.
2: If truly one can see, that particular indweller himself is God.
1: 13th adhyayamlo kshetra kshetragna vibhaga yogam anetundi dinkam balaraju prarambhinchadu. క్షేత్రమునకు క్షేత్రజ్ఞమునకు ఉండినటువంటి యొక్క భేదమేమిటి?
2: 13th చాప్టర్, ది చాప్టర్ ఆఫ్ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగ బాలరాజు హెస్ కమెన్స్. అండ్ వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ క్షేత్ర ఫీల్డ్ క్షేత్రజ్ఞ ద డ్వెలర్?
1: ఒకటి క్షేత్ర రెండు అక్షరములు.
2: వన్ ఈస్ క్షేత్ర విత్ టూ లెటర్స్.
1: ఇంక రెండవది క్షేత్రజ్ఞ మూడు అక్షరములు.
2: ది సెకండ్ వన్ క్షేత్రజ్ఞ విత్ త్రీ లెటర్స్.
1: క్షేత్రజ్ఞకు క్షేత్రముకు ఉండినటువంటి అధికక్షరం ఏమిటి?
2: వాట్ ఇస్ ది ఎక్స్ట్రా లెటర్ విచ్ ఈస్ మోర్ ఇన్ ది క్షేత్రజ్ఞ క్షేత్ర?
1: ఇది రెండు అక్షరం క్షేత్రజ్ఞ. క్షేత్ర దీంట్లో ఎందుకుంటుంది? జ్ఞా అధికంగా ఉంటుండాలి క్షేత్రజ్ఞలు.
2: బిట్వీన్ క్షేత్ర అండ్ క్షేత్రజ్ఞ, క్షేత్ర ఈజ్ కామన్, జ్ఞా ఈజ్ ఎక్స్ట్రా ఇన్ క్షేత్రజ్ఞ.
1: అనగా జ్ఞకారము లేనటువంటిది క్షేత్రము, జ్ఞకారము కూడినటువంటిది క్షేత్రజ్ఞుడు.
2: ఇట్ మీన్స్ Kshetra is devoid of that word gna, and Kshetrajna is having that particular letter gna.
1: Anaga gnana rahitamainatundi dehamu, gnana sahitamainatundi Kshetrajna.
2: It means body is devoid of wisdom, and Kshetrajna, the indweller, has got that wisdom.
1: Aiti Kshetra Kshetrajna chaapiman vidhi adanu kudanu adi kudanu nenenu ani mari tirigi cheppadu.
2: The Lord has declared that the field as well as the indweller, both are he himself.
1: Anaga kshetram anetundi tana yokka nivasam.
2: He has declared that kshetram is his dwelling place.
1: Ee upadhi anetundi dehamunu kudanu tanadiga bhavistu vachadu.
2: This form, which is the indwelling place of the Lord, he considered.
1: Manam nitya jeevitamlo em antunnam? Na dehamu antunnam.
3: ఇన్ అవర్ డే టు డే లైఫ్ వెన్ యూ రెఫర్ టు ద బాడీ వీ సే ఇట్ ఈస్ మై బాడీ.
1: నీవు దేహము కానప్పటికీ అది నీది అనేటువంటి దీంతో నీవు అనుభవిస్తున్నావు.
3: ఆల్దో దట్ ఈస్ నాట్ యూ, యూ ఎంజాయ్ ఇట్ యాజ్ యువర్స్.
1: అదే విధంగా క్షేత్రజ్ఞుడు తన దేహం కానప్పటికీ, దేహం కానప్పటికీ ఇది నా దేహము అనేటువంటి క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుడు భావిస్తున్నాడు.
3: క్షేత్రజ్ఞ సిమిలర్లీ ఈస్ కన్సిడరింగ్ దట్ హీఈస్ నాట్ క్షేత్రం బట్ ఇట్ ఈస్ హిస్.
1: అయితే నాది అన్నప్పుడు తాను వేరు కావడానికి అవకాశం ఉంటుండాలి.
3: వెన్ యూ సే దట్ ఇట్ ఈస్ మైన్ యూ ఆర్ డిఫరెంట్ అండ్ దట్ ఈస్ డిఫరెంట్.
1: ఇది నా కర్చీఫ్,
3: దిస్ ఈస్ మై కర్చీఫ్.
1: అయితే ఈ కర్చీఫ్ నేను వేరు చేయడానికి నాకు అధికారం ఉంటుండాలి, వేరు కావడానికి తనకు కూడా ఒక విధమైన అవకాశం ఉంటుండాలి.
3: దేర్ ఈస్ ఏ కెపాసిటీ అండ్ అథారిటీ ఫర్ మీ టు బీ డిఫరెంట్ ఫ్రమ్ ద కర్చీఫ్. కర్చీఫ్ ఆల్సో కెన్ డిసోసియేట్.
1: అదే విధంగా నా దేశం అనుకున్నప్పుడు దేశం వేరు, నేను వేరు కావడానికి అవకాశం ఉంటుండాలి.
3: When I say that this is my body, there is room for myself being separate and the body being separate.
1: అదే విధంగా నీ క్షేత్రం అనేటువంటి దేహంలో క్షేత్రజ్ఞుడు నేను కూడాను నాది కూడాను ఆ దేహం అని అన్నాడు. అయినప్పటికీ దేహం కూడా నేనే అనేటువంటి సమయ లోపల దేహం ఏనాడైనా విసర్జించవచ్చు.
3: ఇన్ ది సేమ్ వే వెన్ ది లార్డ్ హస్ డిక్లర్డ్ దట్ ది ఫీల్డ్ ఈస్ హిస్, హీ కెన్ గివ్ ఇట్ అప్ ఎనీ టైమ్ దట్ హీ వాంట్స్.
1: దేహం ఉన్నంతలో తాను తెలియవలేవు. ఈ దేహాన్ని తనను తెలుసుకునే నిమిత్తమై ప్రసాదించాడు.
3: బాడీ ఈస్ గివెన్ టు యూ ఇన్ ఆర్డర్ దట్ యు మే రియలైజ్ హూ యు ఆర్.
1: దేహిని గుర్తించే నిమిత్తమే దేహాన్ని అనుగ్రహించాడు.
3: బాడీ ఈస్ గివెన్ ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ ద ఇండ్వెలర్.
1: దేహమే లేకపోతే దేహిని మనం వెతకలేము.
3: ఇఫ్ దేర్ ఇస్ నో బాడీ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఎ సర్చ్.
1: సర్వ కర్మలు సర్వ సాధనలు కూడాను దేహం ద్వారానే మనం ఆచరిస్తున్నాము.
3: ఆల్ ది యాక్టివిటీ అండ్ ఆల్ ది ధర్మాస్ హావ్ బీన్ పర్ఫార్మ్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది బాడీ.
1: ఐదు కర్మేంద్రియములు,
3: ఫైవ్ కర్మేంద్రియ,
1: ఐదు జ్ఞానేంద్రియములు,
3: ఫైవ్ జ్ఞానేంద్రియ,
1: ఐదు ప్రాణములు,
3: ఫైవ్ ప్రాణాస్ లైవ్ బ్రెత్,
1: ఐదు కోశములు,
3: ఫైవ్ కోశాశీక
1: జీవి. దీనికి తీర్తే 21 తత్వములతో కూడినటువంటిది మన దేహం.
3: అవర్ బాడీ దట్ మే కన్సిస్ట్ ఆఫ్ 21 ప్రిన్సిపల్స్.
1: దీనికి మనోబుద్ధి చిత్త అహంకారములు కూడా నాలుగు చేరుతున్నాయి.
3: ఫర్ దిస్ వెన్ యూ యాడ్ మైండ్, ఇంటెలిజెన్స్, హార్ట్ అండ్ ఈగో ఇట్ బికమ్స్.
1: కనుక మాయ 25 మర్మములు అన్నాడు.
3: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ దేర్ ఆర్ 25 ఐటమ్స్ విచ్
1: కనుకనే మాయలోనే పుట్టి మాయలోనే పెరిగి మాయ నిరుంగరు మందమతుడు.
3: ఫూలిష్ వన్స్ బీయింగ్ బోర్న్ ఇన్ ఇల్యూజన్, దే గ్రో ఇన్ ఇల్యూజన్ బట్ స్టిల్ దే డు నాట్ నో వాట్ ఇల్యూజన్ ఈస్.
1: బ్రతుకులన్నీ మాయ.
3: ఆల్ ద లైఫ్ ఈజ్ ఇల్యూజన్.
1: భవబంధములు మాయ.
3: ఆల్ ది అటాచ్మెంట్స్ ఈజ్ ఇల్యూజన్.
1: సంసారం అది మాయ.
3: ఫ్యామిలీ లైఫ్ ఈజ్ ఇల్యూజన్.
1: చావు మాయ.
3: డెత్ ఈజ్ ఇల్యూజన్.
1: మాయ బ్రతుకుకింత మాయలో పడినేలా
3: వై ఫాల్ ఇన్ ఇల్యూజన్ ఫర్ దిస్ పర్టికులర్ లైఫ్ విచ్ ఇస్ ఇట్స్.
1: మనం చూస్తున్నవి అన్ని తలచున్నవి సర్వం కూడా మాయగానే ఉంటున్నాయి.
3: ఆల్ దట్ యు సీ అండ్ ఆల్ దట్ యు థింక్ ఇస్ ఫుల్ ఆఫ్
1: ఇల్యూజన్. ఒక్క క్షణంలో ఉండినటువంటి స్థానం మరొక క్షణంలో లేదు.
3: థింగ్స్ విచ్ యు గెట్ ఇన్ వన్ సెకండ్ యు డోంట్ ఒబ్టైన్.
1: కారే రాజులు రాజ్యమున్ కలువరే గర్వోన్నతిని పొందరి వారేరి.
3: ఎంతమంది
1: చక్రవర్తులు, ఎంతమంది రాజులు, ఎంతమంది ఉంటున్నారు, కానీ కాలం లోపల సర్వం కూడా చక్రంలో కదిలిపోతున్నది.
3: There were so many people, so many kings, emperors who were very proud of their own accomplishment. Where are they now? They are all rolled into this wheel of time.
1: Dinamulu, nelalu, samvatsaramulu, yugamulu, sarvam kudunu maaripothunnayi.
3: Days, months, years and eons and yugas, all these are merged into the time.
1: Kanuka kaalam oka pravaham.
3: Therefore, time may be compared to a continuous flow.
1: ఈ కాల ప్రవాహములో సర్వ పదార్థములు, సర్వ వ్యక్తులు, సర్వ విషయములు కూడా కొట్టుకుని పోయేటువంటివి.
3: ఇన్ దిస్ ఫ్లో ఆఫ్ టైమ్ ఆల్ ది పర్సన్స్, ఆల్ ద థింగ్స్ అండ్ ఆల్ ద ఐటమ్స్, ఎవ్రీథింగ్ ఇస్ వాష్ ఆఫ్.
1: కొట్టుకుని పోయేటువంటి వస్తువు మరొక కొట్టుకుని పోయే వస్తువును కాపాడటానికి ఏమాత్రము సాధ్యం కాదు.
3: ఎ థింగ్ విచ్ ఈస్ వాష్డ్ అవే కెనాట్ బికమ్ ఎ సపోర్ట్ ఫర్ అనదర్ థింగ్ విచ్ ఈస్ బీయింగ్ వాష్డ్ అవే.
1: ఎవరిని ఎవరు కాపాడగలరు?
3: హూ కెన్ సేవ్ హూమ్?
1: సర్వరక్షకుడైనటువంటి దైవమే సర్వులను కాపాడేటువంటి.
3: ద వన్ హూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద పీపుల్ అండ్ దట్ ఇస్ ద లార్డ్, హీ అలోన్ కెన్.
1: అతనే ఈ కాల ప్రవాహమునకు గట్టు.
3: హీఈస్ ద ఓన్లీ బ్యాంక్ ఫర్ దిస్ ఫ్లో ఆఫ్ టైమ్.
1: ఇదే జీవితానికి గుట్టు.
3: దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ లైఫ్.
1: ఈ గుట్టును గుర్తించినటువంటి వాడే వ్యక్తి.
3: దట్ ఈస్ ఎ రియల్ పర్సన్ హూ రికగ్నైజెస్ దిస్ సీక్రెట్.
1: కనుకనే మనము దైవత్వాన్ని విస్మరించక, జగత్తును విశ్వసించక మానవత్వం లోపల మన దివ్యత్వాన్ని అనుభవించాలి.
3: వితౌట్ బిలీవింగ్ ద వరల్డ్, వితౌట్ గివింగ్ అప్ ద లార్డ్, రికగ్నైజింగ్ రియల్ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యుమానిటీ, వీ హావ్ టు ఎంజాయ్ అవర్ లైఫ్.
1: జగత్తును నమ్మకూడదు, ఒక్కటి.
3: వీ షుడ్ నాట్ బిలీవ్ ద వరల్డ్, దిస్ ఇస్ ది ఫస్ట్ థింగ్.
1: మృత్యువుకు భయపడకూడదు.
3: వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ డెత్.
1: దైవాన్ని వదలకూడదు.
3: వీ షుడ్ నాట్ గివ్ అప్ లార్డ్.
1: ఇవి మూడే మన జీవితానికి ప్రమాణం.
3: దీస్ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్.
1: ఈ విధమైనటువంటి దీనిని భక్తి యోగము అన్ని విధములైనటువంటి ఆధారములతో బోధిస్తూ వచ్చింది.
3: విత్ ఆల్ ద ప్రూఫ్స్ అండ్ విత్ ఆల్ ద ఇంపార్టెంట్ ఎక్స్ప్లెనేషన్స్ ది భక్తి యోగ హ్యాస్ టాట్.
1: భక్తి యోగములో భక్తునికి ఉండవలసినటువంటి లక్షణములు 64 లక్షణములు దాన్ని అనుభవించాలి.
3: వితౌట్ బిలీవింగ్ ద వరల్డ్, వితౌట్ గివింగ్ అప్ ద లార్డ్, రికగ్నైజింగ్ ద రియల్ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యుమానిటీ, వీ హావ్ టు ఎంజాయ్ అవర్ లైఫ్.
1: జగత్

0: విత్ ఆల్ ద ఇంపార్టెంట్ ఎక్స్ప్లెనేషన్స్ ది భక్తి యోగ హ్యాస్ టాట్
1: భక్తి యోగములో భక్తునికి ఉండవలసినటువంటి లక్షణములు 64 లక్షణములుగా నిరూపించింది.
0: ఇన్ దిస్ భక్తి యోగ ది క్వాలిటీస్ అండ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ఎ ట్రూ డివోటీ ఆర్ 64.
1: 64 లక్షణములు కూడా వ్యక్తికి కలగవాలంటే ఇది అసాధ్యం.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ సింగిల్ ఇండివిజువల్ టు హ్యావ్ ఆల్ ది 64 అట్రిబ్యూట్స్.
1: ఏ ఒక్క లక్షణమైనా కూడా మనము ఆచరణలో పెట్టితే అంతే చాలు.
0: ఇఫ్ వీ కెన్ ప్రాక్టీస్ వన్ ఆఫ్ ది 64 ఇట్ ఈస్ సఫిషియంట్.
1: భగవంతుని విశ్వాసాన్ని గాఢంగా విశ్వసించాలి.
0: వన్ షుడ్ హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్.
1: ఈ యొక్క దృఢ నిశ్చయంతో నీవు భగవంతుని విశ్వసిస్తే ఇంతకంటే ఇంక నీవు చేయనక్కర్లేదు.
0: ఇఫ్ యూ కెన్ హ్యావ్ సచ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్ యూ నీడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ మోర్.
1: మ్యాచ్ బాక్స్ లోపల 50 మ్యాచ్ స్టిక్స్ ఉంటాయి.
0: ఇన్ ఎ స్మాల్ మ్యాచ్ బాక్స్ దేర్ విల్ బి 50 మ్యాచ్ స్టిక్స్.
1: కానీ మనకు అగ్ని కావాలంటే ఒక్క మ్యాచ్ స్టిక్ తీసి కావాల్సినంత అగ్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు.
0: ఇఫ్ యూ వాంట్ ఫైర్ యూ కెన్ జస్ట్ స్ట్రైక్ వన్ మ్యాచ్ స్టిక్ అండ్ గెట్ ఎనీ అమౌంట్ దట్ యూ వాంట్.
1: మనం 50 మ్యాచ్ స్టిక్స్ కూడా గీయనక్కర్లేదు.
0: వీ నీడ్ నాట్ స్ట్రైక్ ఆల్ ది 50 మ్యాచ్ స్టిక్స్.
1: అదే రీతిగానే 64 యొక్క గుణముల లోపల ఏ ఒక్క గుణమైనా కూడా మనము ఆచరణలో పెట్టి అంతే చాలు.
0: ఇన్ ది సేమ్ వే అవుట్ ఆఫ్ 64 అట్రిబ్యూట్స్ ఈవెన్ వన్ సింగిల్ అట్రిబ్యూట్ కుడ్ బి ప్రాక్టీస్.
1: ఇది ఏ ప్రధానమైన గుణము? ప్రేమ.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్ ఈస్ లవ్.
1: కనుకనే ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
0: దేర్ ఫోర్ లవ్ ఈస్ గాడ్ అండ్ గాడ్ ఈస్ లవ్.
1: లివ్ ఇన్ లవ్,
0: లివ్ ఇన్ లవ్.
1: కనుక ఈ దైవత్వం లోపల మనం జీవించినామంటే సర్వం కూడా నువ్వు దైవమే చూసుకుంటాడు.
0: ఇఫ్ యూ కెన్ లివ్ ఇన్ డివినిటీ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: ఇది భక్తి మాం మే ప్రియో నరహ. ఈ విధమైనటువంటి భక్తిలో నీవు ఉంటే నీవు నాకు ప్రియుడవుతావు అన్నాడు.
0: దిస్ ఈస్ వాట్ ఈస్ మెంట్ బై భక్తిమాన్ మే ప్రియో నరహ. ఇఫ్ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ డివోషన్ యువర్ డియర్ టు మీ.
1: అనగా కేవలము ఏదో పూజలు చేయటము, వ్రతములు చేయటము, భజనలు చేయటము ఇంత మాత్రమే కాదు.
0: Bhakti does not refer to the ritualistic formalities like worshipping and doing bhajan and doing
1: lopala nalugu vidhamainaatundi bhakti untundali.
0: In devotion there are four types:
1: arthi, artharthi, jignasi, gnani.
0: Arthi, artharthi, jignasi and gnani, these are the four.
1: Ee samanyamga aatulanaga kashtamulu, dukkhamulu, vicharamulu sambhavinchina samayalo bhagavantunni prarthinchatam.
0: Ordinarily, Arthi refers to the one who prays to the Lord when he is having difficulties, problems and some trials and tribulations in
1: life. ఇంట్లో పశువుకో శిశువుకో కొంచెం ఏమైనా ఆరోగ్యం చెడిపోతే అప్పుడు తిరిగి భగవంతుని ప్రార్థిస్తుంటాం.
0: If child at home or an animal in the house, if it is
1: ఆంధ్రలో అధికంగా ఉపయోగిస్తుంటారు సంకటం వస్తే వెంకటరమణ అని. ఏనాడు మనకు కష్టం కలిగితే అప్పుడు వెంకటరమణ వెంకటరమణ అని ప్రార్థిస్తుంటాం.
0: ఇన్ దట్ పర్టికులర్ వే ఇన్ ఆంధ్ర ఆల్సో దర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ విచ్ సేస్ దట్ వెన్ వీఆర్ ఇన్ డిఫికల్టీస్ వీ థింక్ ఆఫ్ ద లార్డ్.
1: కాలములో బాధల కాలములో నష్టములు సంభవించిన సమయంలో భగవంతుని చింతించి ఏదో వారు ఉపశాంతిని పొందడానికి ఈ విధమైనటువంటి యొక్క ప్రార్థనలు జరుపుతుంటారు.
0: డ్యూరింగ్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ట్రిబ్యులేషన్స్ డౌట్స్ అండ్ సచ్ ప్రాబ్లమ్స్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ అండ్ ప్రేయింగ్ టు ద లార్డ్ దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ డివోషన్.
1: ఇలాంటి దీనిని ఆర్థభక్తి అని చెప్పని చెప్పారు.
0: దిస్ పర్టికులర్ డివోషన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఆర్థ డివోషన్.
1: ఆర్థభక్తి అనగా ఏమి? ధనం కావాలి, అధికారం కావాలి, ఇంకా అనేక విధమైనటువంటి సుఖ సంతోషంలో అనుభవించాలి.
0: అర్థార్థి రెఫర్స్ టు సీకింగ్ మనీ, సీకింగ్ పొజిషన్, సీకింగ్ పవర్.
1: ఇల్లు కావాలి, భూములు కావాలి, నగలు కావాలి, ఈ విధమైనటువంటి యొక్క ధనంతో సంబంధించినటువంటి వాటిని అంతా కోరుతుంటారు.
0: సీకింగ్ వేరియస్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ మనీ లైక్ హౌసెస్, ప్రాపర్టీ, యానిమల్స్ అండ్ సచ్ అదర్ థింగ్స్.
1: ఈ విధమైనటువంటి ఐశ్వర్యము, ఈ విధమైనటువంటి ధనమును, ఈ విధమైన సంపదను ఆశిస్తుంటారు.
0: సచ్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ, వెల్ అండ్ మనీ వుడ్ బి సాట్ ఆఫ్టర్ బై అన్ అర్థార్థి.
1: శీలమే సదాచారం.
0: క్యారెక్టర్ ఇస్ గుడ్ బిహేవియర్ అండ్ దట్ ఇస్ లైఫ్.
1: జ్ఞానమే ఐశ్వర్యము.
0: విజ్డమ్ ఇట్సెల్ఫ్ ఇస్ వెల్త్.
1: సదాచారమే మన సంపద.
0: గుడ్ బిహేవియర్ ఇస్ అవర్ ప్రాపర్టీ.
1: ఇవి నిజమైనటువంటి ధనము, ఐశ్వర్యము, సంపద.
0: దిస్ ఈజ్ అవర్ వెల్త్, ప్రాపర్టీ అండ్ అవర్ పొసెషన్స్.
1: కానీ అంతర్భావంతో దీని అర్థమును గుర్తించుకోలేక బాహ్య సంబంధమైనటువంటి ఒక వస్తు వాహనాదుల కోసమే మనము పరుగులెత్తుతుంటాం.
0: వీఆర్ హ్యాంకరింగ్ ఆఫ్టర్ ది వరల్డ్లీ గ్రాస్ ఆబ్జెక్ట్స్ నాట్ రియలైజింగ్ ద సటిల్ మీనింగ్ అండ్ సటిల్ సెన్స్ వాట్ దే స్టాండ్ ఫర్.
1: ఇది అర్థార్థి అన్నారు.
0: దిస్ ఈస్ అర్థార్థి.

0: ఇంకా జిజ్ఞాస.
1: థర్డ్ వన్ ఇస్ జిజ్ఞాస.
0: జిజ్ఞాస అనగా ఏమిటి? దైవం ను తెలుసుకోవాలి, దైవం అంటే ఎక్కడ ఉంటాడు, ఏ విధంగా అతన్ని పొందడానికి మార్గము అని ఈ తత్వజ్ఞాన సమాచారం అంతా కూడా విచారణ చేస్తుంటాడు.
1: జిజ్ఞాస రెఫర్స్ టు ఎన్క్వైరింగ్ ఇన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిచువాలిటీ. వేర్ ఇస్ గాడ్, హూ ఇస్ గాడ్, వేర్ ఇస్ హీ, హౌ టు ఆబ్టైన్ హిమ్.
0: జ్ఞానం, తత్వత్వం జ్ఞానం. తత్ అనగా అది, త్వం అనగా నేను. అతనేమిటి, నేనేమిటి, అతనేమిటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేననగా ఏమిటి, దీనికి గమ్యం ఏమిటి అనేటువంటి దీన్ని విచారించుకోవటమే ఇది జిజ్ఞాస.
1: తత్వజ్ఞానం రెఫర్స్ టు అండర్స్టాండింగ్ హూ ఐఎమ్, హూ ఇస్ హీ అండ్ వాట్ ఈస్ అవర్ రిలేషన్షిప్, హౌ టు రీచ్ హిమ్ అండ్ సచ్ ఎన్క్వైరీ.
0: మొట్టమొదట నేనెవరు అనేటువంటి దాన్ని విచారించాలి.
1: ఇన్ ది ఫస్ట్ ప్లేస్ వీల్ హావ్ టు ఫైండ్ అవుట్
0: ఈ జగత్తు ఎక్కడి నుంచి వచ్చింది,
1: హూ ఆమ్ ఐ అండ్ ఫ్రమ్ వేర్ డిడ్ దిస్ వరల్డ్,
0: నాకు గమ్యం ఎక్కడ,
1: వాట్ ఈస్ మై గోల్.
0: ఇవి మూడు కూడా చాలా ప్రధానమైనటువంటివి.
1: దీస్ ఆర్ త్రీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్.
0: ఈ విషయమే తాను అనేక మంది పెద్దలను దర్శించి, స్పర్శించి, సంభాషించి, వారి ప్రబోధనలు శ్రవణం చేసి, వారి గురువుల ద్వారా లేక శాస్త్రము ద్వారా దీనిని కొంతవరకు గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: జిజ్ఞాసు ట్రైస్ టు అండర్స్టాండ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ బై ద లిజనింగ్ టు గ్రేట్ పీపుల్, అప్రోచింగ్ గ్రేట్ పీపుల్, సర్వింగ్ ది నోర్స్, ఆల్ బై స్టడీయింగ్ స్క్రిప్చర్స్.
0: ఇది కేవలం జ్ఞాతం.
1: దిస్ రెఫర్స్ టు ది ఎర్లియర్ ఆస్పెక్ట్ విచ్
0: రిటన్ మాత్రమే.
1: దిస్ ఓన్లీ లిజనింగ్.
0: ద్రష్టు, తిరిగి దాన్ని చూడాలి.
1: ద నెక్స్ట్ స్టెప్ ఈస్ హీ హాస్ టు సీ ఇట్.
0: ప్రవేశం, దీన్ని చేర్చుకోవాలి.
1: దెన్ హీ హాస్ టు అబ్జార్బ్ దట్ పర్టికులర్ థింగ్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: అదే విధంగానే ఈ యొక్క జిజ్ఞాసుడైన తర్వాత జ్ఞానం, అది ప్రవేశం.
1: ఆఫ్టర్ ది స్టేజ్ ఆఫ్ జిజ్ఞాసు దెన్ ది నెక్స్ట్ స్టేజ్ జ్ఞానం.
0: ద జ్ఞానం అనగా ఏమిటి, లౌకిక జ్ఞానమా?
1: వాట్ డస్ జ్ఞానం రెఫర్ టు? ఈజ్ ఇట్ సెక్యులర్ నాలెడ్జ్?
0: ఇది సరి అయినటువంటి జ్ఞానం కాదు.
1: దిస్ ఈస్ నాట్ కరెక్ట్.
0: ఇది భౌతిక జ్ఞానం.
1: దిస్ ఇస్ ఓన్లీ ఫిజికల్.
0: ఇది పదార్థ జ్ఞానం.
1: దిస్ ఈస్ నాలెడ్జ్ ఆఫ్ ద
0: కానీ జ్ఞానం అనగా పరార్థ జ్ఞానమే నిజమైన జ్ఞానం.
1: ఎ ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ ఈస్ ట్రూ నాలెడ్జ్.
0: అది ఏ జ్ఞానం అనగా ఏమిటి, అద్వైత దర్శనం జ్ఞానం.
1: రియల్ జ్ఞానం రిఫర్స్ టు ఎక్స్పీరియన్సింగ్ ఆఫ్ వన్నెస్ అండ్ యూనిటీ.
0: సర్వం పరవశం దుఃఖం, సర్వం ఆత్మవశం సుఖం. ఆ సుఖమే నిజమైన జ్ఞానం.
1: ఎక్స్పీరియన్సింగ్ ఎవ్రీథింగ్ ఎక్స్టర్నలీ ఇస్ సారో. ఎవ్రీథింగ్
0: పదార్థ జ్ఞానాన్ని మనం ఆధారం చేసుకుంటే పదార్థం వల్ల దాని యొక్క ప్రతిధ్వనిని కానీ, దాని ప్రతిఫలమును కానీ, దాని యొక్క ప్రతిబింబాన్ని కానీ అనుభవించవలసి వస్తుంది.
1: ఇఫ్ యూ బేస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆన్ ద బేస్ ఆఫ్ ది ఓన్లీ నాలెడ్జ్, యూ విల్ హ్యావ్ టు జస్ట్ ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద రిఫ్లెక్షన్ అండ్ ద రియాక్షన్ ఆఫ్ ఇట్.
0: ఇది పదార్థ జ్ఞానం.
1: ఇట్ ఇస్ దిస్ పర్టికులర్ రోస్ట్. దిస్ ఇస్ ది నాలెడ్జ్ ఆఫ్
0: నేను ఈ యొక్క డెస్క్ కొట్టాను గట్టిగా.
1: ఐ హావ్ హిట్ దిస్ రోస్ట్ వెరీ హార్డ్.
0: కానీ నేను ఈ బల్లను గట్టిగా కొట్టినాను అని చాలా ధైర్యంగా చెప్తున్నా. కానీ నేనెంత గట్టిగా ఈ బల్లను కొట్టానో బల్ల కూడా నన్ను అంత గట్టిగా కొట్టింది.
1: ఐ సే విత్ ఎ సెన్స్ ఆఫ్ ప్రైడ్ దట్ ఐ హావ్ హిట్ దిస్ పర్టికులర్ టేబుల్, బట్ దట్ హావ్ ఈక్వలీ హిట్ ఇట్ బ్యాక్, హిట్ మీ బ్యాక్.
0: ఎట్లా అంటే నేను కొట్టాను అనుకుంటున్నాను, మంట పుట్టింది, అది కూడా నన్ను కొట్టింటేనే కదా నాకు మంట పుట్టింది.
1: ఐ హావ్ హిట్ హర్ అండ్ ఐ గెట్ పెయిన్ అండ్ బికాజ్ ఐ థింక్ దట్ ఇట్ హాస్ బీన్ హర్ట్, బట్ ఐ హావ్ బీన్ ఆల్సో హర్ట్ బై దట్.
0: కనుక నీ పదార్థ జ్ఞానము రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ తో కూడి ఉంటుంటాది.
1: ఇన్ ది నాలెడ్జ్ ఆఫ్ ది వరల్డ్ దేర్ ఈస్ రీసౌండ్, రియాక్షన్ అండ్ రిఫ్లెక్షన్, దీస్ ఆర్ ఇన్హెరిటెడ్.
0: పరార్థ జ్ఞానమునకు నో రియాక్షన్, నో రిఫ్లెక్షన్, నో రీసౌండ్.
1: ఇన్ ది నాలెడ్జ్ ఆఫ్ ది ట్రాన్సెండెంటల్ దేర్ ఇస్ నో రియాక్షన్, నో రిఫ్లెక్షన్ అండ్ నో రిసౌండ్.
0: ఇది ఏ నిజమైనటువంటి జ్ఞానం. సెకండ్ అనేటువంటిది లేదు. ఏకం దేవ అద్వితీయం.
1: దిస్ ఈస్ ట్రూ నాలెడ్జ్. దెర్ ఇస్ నథింగ్ లైక్ సెకండ్, దెర్ ఇస్ ఓన్లీ వన్.
0: రెండవది ఒకటి ఉంటే కదా దానివల్ల ఒక భయమో, దానివల్ల ఆనందమో, దాన్ని పొందాలని ఇచ్చను ఏదో ఒకటి కలుగుతుంది.
1: ఓన్లీ వెన్ దెర్ ఇస్ అ సెకండ్ ఎంటిటీ దెర్ విల్ బి డిజైర్ టు హ్యావ్ ఇట్, దెర్ విల్ బి ఎ ఫియర్ అండ్ సచ్ అదర్ ఫీలింగ్స్ ఆర్ లైక్లీ టు కమ్.
0: రెండవదే లేదు జ్ఞానంలో.
1: ఇన్ ది రియల్ నాలెడ్జ్ దెర్ ఇస్ నథింగ్ లైక్ ఎ సెకండ్.
0: కానీ దానిని విజ్డమ్ అని చెప్పవచ్చు, కానీ జ్ఞానం అనకూడదు.
1: దట్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ విజ్డమ్ అండ్ నాట్ యాజ్ నాలెడ్జ్.
0: ఆ విజ్డమ్ తత్వం లోపల నువ్వు డఫ్ అండ్ డమ్ అయిపోతావు.
1: In that extreme, that final principle of wisdom, you will be really...
0: ఏది నీవు వినలేవు, ఏది నీవు చూడలేవు, సర్వంలో లీనమైకున్నావు.
1: You will not be able to see anything, you will not be able to hear anything, and you enjoy supreme bliss and silence.
0: శాశ్వతానందం.
1: That is permanent bliss.
0: ఇది బోధించేటువంటిది ఒక నిజమైనటువంటి దైవత్వం.
1: Divinity is that which teaches this.
0: కనుకనే ఇందులో భక్తి మార్గంలో నాలుగు విధములుగా ఉండేటువంటి దానిని ఒక చిన్నగా కథగా చెప్పి నా యొక్క ప్రసంగం ముగిస్తాను.
1: Giving a story to illustrate these four types of devotion, I would bring the discourse to a close.
0: ఒక శ్రీమంతుడు ఉండేటువంటి వాడు.
1: There was a wealthy man.
0: ఆ శ్రీమంతునకు నలుగురు భార్యలు ఉండేటువంటి వారు.
1: He had four wives.
0: ఇతనికి ఏదో ఒక కార్య నిమిత్తమై తాను పరదేశమునకు వెళ్ళాడు.
1: On some important task, he had to go abroad.
0: ఆ పరదేశంలో కొంతకాలం నివసించాడు.
1: He spent a few months in another country.
0: తాను తిరిగి స్వదేశానికి వచ్చే పూర్వము నలుగురు భార్యలకు జెటెస్ రాశాడు.
1: Before he came back to his native land, he wrote letters to all the four wives.
0: అందులో పెద్ద భార్యకు ఒక లెటర్ రాశాడు, చిన్న భార్యకు మూడో భార్యకు నాలుగో. ఏం రాశాడు? నేను నెక్స్ట్ వీక్ లో నేను వస్తున్నాను, మీకు ఎవరెవరికి ఏమేం కావాలి మీరు ఒక పట్టీ రాసి పంపించండి, ఇక్కడ నుంచి నేను అన్ని తీసుకుని వస్తాను అన్నాడు.
1: In the letters which he wrote to all the four wives, he mentioned that he would be going back in the next week, and whatever they want from that particular country, if they can send a list of them, he would be getting all those things.
0: నాలుగు భార్య, చిన్న భార్య, ఆమెకు చాలా ఆశలు ఎక్కువ.
1: The fourth wife,
0: చిన్న వయసు కనుక.
1: The fourth wife, she is the youngest of all the four, and as a youngster, she had a lot of desires.
0: ఈమె రాసింది ఏమిటండి, మీరు వచ్చే సమయంలో ఆ దేశంలో లేటెస్ట్ ఫ్యాషన్ గా ఉండేటువంటి చీరలు అంతా తీసుకురామని.
1: ఆల్ ది ఫ్యాషన్ జ్యువెలరీ ప్లీజ్ గెట్, షీ హాస్ రిటన్.
0: చేరింది అతనికి పాపం.
1: హీ గాట్ దట్ లెటర్.
0: రెండో భార్య రాసింది ఏమిటండి, నాకు ఈ జబ్బుతో నేను బాధపడలేకపోతున్నాను, మన భారతదేశంలో ఎక్కడ కూడా చిక్కటం లేదు మందులు, ఈ యొక్క నా జబ్బుకు సంబంధించినటువంటి మందులు ఏమైనా ఉంటే మీరు పట్టుకుని రండి అని ఆమె మందులు లిస్ట్ రాసి పంపించింది.
1: ద సెకండ్ వైఫ్ వాజ్ ఎన్ అన్హెల్తీ లేడీ అండ్ షీ జస్ట్ సెంట్ ఎ బిగ్ లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ టెలింగ్ దట్ మై హెల్త్ ఈస్ నాట్ ఆల్ రైట్, యూ గెట్ ఆల్ దీస్ మెడిసిన్స్ ఫర్ ఇంప్రూవింగ్ మై హెల్త్.
0: మూడో భార్య ఆమె రాసింది, ఆమె కొంచెం ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటువంటిది, అక్కడ ఏమైనా మహనీయులు ఎవరైనా ఉంటున్నారో, ఎవరైనా పెద్దలు ఏమైనా ఉంటుంటే, ఆధ్యాత్మిక గ్రంథాలు ఏమైనా ఉంటుంటే, కొన్ని ఫోటోలు ఉంటే పట్టుకుని రాండి అని ఈమె రాసింది.
1: షీ హ్యాడ్ సర్టన్ స్పిరిచువల్ ఆస్పిరేషన్ ద థర్డ్ వన్ షీ హ్యాడ్ సర్టన్ స్పిరిచువల్ ఇన్క్లినేషన్స్ షీ రోట్ దట్ దెర్ మే బి సమ్ గ్రేట్ పీపుల్ సమ్ సెయింట్స్ అండ్ సావెంట్స్ దెర్ మే బి సమ్ గుడ్ బుక్స్ అండ్ గుడ్ వర్క్స్ ప్లీజ్ గెట్ దెమ్ ఫర్ మీ.
0: నాలుగో భార్య రాసింది, నాకు ఏమి వద్దండి, మీరు వస్తే క్షేమంగా నాకంతే చాలని రాసింది.
1: The one of the four, the first one, she wrote that, well, I don't need anything, I will be happy if you can come back safe.
0: Sare naalugu jabulaku taginatundi jababulu. మొదటి భార్యకి కావాల్సినటువంటి నగలు చీరలు తెచ్చి మొదటి భార్యకి ఇచ్చాడు. రెండో భార్యకి తగినటువంటి యొక్క మందులంతా తెచ్చి రెండో భార్యకి ఇచ్చాడు. మూడో భార్యకి తగినటువంటి గ్రంథాలంతా తెచ్చి మూడో భార్యకి ఇచ్చాడు. నాలుగో భార్య ఇంట్లో పోయి భర్త కూర్చున్నాడు.
1: వాట్ ఎవర్ దే హాడ్ రిటన్ హీ బ్రాట్ దెమ్ అండ్ టు ది ఫస్ట్ వైఫ్ హూ హాడ్ ఆస్క్డ్ ఫార్ ది లేటెస్ట్ జ్యువెల్స్ హీ గేవ్ ద జ్యువెల్స్ ద సెకండ్ వైఫ్ హూ ఆస్క్డ్ ఫార్ ది మెడిసిన్స్ హీ గేవ్ సెండ్ ద మెడిసిన్స్ ద థర్డ్ వైఫ్ హూ వాంటెడ్ గ్రేట్ స్క్రిప్చర్స్ ఎట్సెట్రా హీ సెండ్ దోస్ books and the fourth wife who wanted him to go he went to that particular house and he started residing there stayed there
0: అప్పుడు ఈ ముగ్గురు భార్యలకు చుప్పనాతి బుద్ధి బయలుదేరింది. ఏమిట్రా ఇంతకాలం అంతా కూడా నువ్వు భర్త మన దగ్గర లేకుండా పోయి వచ్చింది వస్తాను ఆమె ఇంటికే పోయి కూర్చున్నాడే అని వీళ్ళందరికీ కొంచెం కష్టం కలిగి ముగ్గురు పోయి అతన్ని అడిగారు, ఎందుకు మా ఇంటికి రావటం లేదని.
1: దీస్ త్రీ అదర్ వైఫ్స్ దే వర్ జెలస్ ఆఫ్ హర్ ది ఫోర్త్ వన్ యాజ్ హీ వెంట్ అండ్ జస్ట్ సెటిల్డ్ దేర్ and they said that what is this after a long time he is coming instead of coming to our house he has gone there let us go and ask him why he has done
0: kudu bhartha cheppadu neevu korindi nagalu cheeralu neevu korindanta kudanu mandulu maaku eevi korindanta grandhalu kaani eevi korindi nanne korindi కనుక ఎవరు ఏ విధంగా కోరుతారో వారికి నేను అనుగ్రహిస్తాను. సకలైశ్వర్య సంపన్నుడే ఈశ్వరుడు, అతనే శ్రీమంతుడు.
1: హస్బెండ్ రిప్లై, well, one asked for the latest jewels, I have got them.
0: అతను ఇహలోకము నుంచి పరలోకములో ఉంటున్నాడు.
1: The second asked for medicines, I have given medicines. The third asked for the books, I have given the books. And the fourth one wanted
0: me. అతను నుంచి ఆర్తి అర్థార్థి జిజ్ఞాసి జ్ఞాని ఈ నలుగురు కూడాను అతని సతులు.
1: He is the Lord God himself and his four wives మేబీ కంపేర్ టు ఆర్తి అర్థార్థి జిజ్ఞాసు అంటున్నారు.
0: ఎవరెవరు ఏమేమి కోరుతుంటారు వాళ్ళకు తదాస్తు తదాస్తు అని అందిస్తుంటాడు.
1: Lord says, be that be so to any person whomsoever.
0: నీవే తప్పనిట ఫరం మెరుగాని ఎవరు తన్నే కావాలని కోరుతుంటారో వారి దగ్గర వారి హృదయంలో తానే వచ్చి కూర్చుంటాడు.
1: Whoever asks for Lord himself, he is prepared to reside in their heart.
0: కనుక మనము దేన్ని కోరితే భగవంతుడు దానిని అనుగ్రహిస్తాడు.
1: Therefore, whatever we ask, God will give that.
0: అతను కల్పవృక్షం.
1: He is wishful willing tree.
0: అతను కామధేను.
1: He is
0: ఆర్తుడు ప్రార్థించవచ్చు, అర్థార్థి ప్రార్థించవచ్చు, జ్ఞాని ప్రార్థించవచ్చు, జిజ్ఞాసి ప్రార్థించవచ్చు.
1: ఆర్తి మే బి ప్రేయింగ్, అర్థార్థి మే బి ప్రేయింగ్, జిజ్ఞాసి మే బి ప్రేయింగ్, జ్ఞాని మే బి ప్రేయింగ్.
0: భగవంతుడు సర్వంతర్యామిగా ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఆమ్నిషియంట్,
0: సర్వత్రా ఉంటున్నాడు.
1: హీ ఈజ్ ఎవ్రీవేర్.
0: ఈ జగత్తే ఒక పెద్ద కల్పవృక్షము.
1: This world itself may compare to a wishful tree.
0: ఈ కల్పవృక్షంలో ఎక్కడ ఎవరు ఏ విధంగా కోరితే వాళ్ళని అనుగ్రహిస్తుంటాడు.
1: He will be satisfying all the people whatever their wants be.
0: కాని ఇది కల్పవృక్షం అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు మానవుడు.
1: Man has not been able to recognize the fact that this is కల్పవృక్ష itself.
0: ఒక బాటసారి ప్రయాణమై వెళుతూ ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు.
1: A traveler was just traveling and he wanted to take rest under a tree.
0: ఈ ఎండలో చాలా అలసిపోయి నడిచి వచ్చాడు.
1: He was tired walking in the hot sun.
0: ఆ చెట్టు నీడ చాలా చల్లగా ఉంటుండాలి.
1: The shade of the tree was giving him a lot of
0: kuchunnadu kontha vishranti teeskunnadu. Ayyo challak neeru unte enta haayiga untundunu ikkada lekapayine ani anukunnadu. Kaani tachchane oka marachemu challati neelu kinda vachindi.
1: He rested for a while, then he wanted to have a cup of cool water and he just said, how nice it would be if I can get a cup of water. A tumbler of water came.
0: Marachembu.
1: A small vessel of water came there.
0: అది కల్పవృక్షము, అతనికి తెలియదు పాపం.
1: దట్ ఈస్ అ విష్ఫుల్ విల్లింగ్ ట్రీ అండర్ విచ్ హి వాస్ టేకింగ్ దిస్. హి డిడ్ నాట్ నో దట్.
0: నీళ్లు తీసుకున్నాడు, ఆహా చల్లగా, చాలా దాహం తీరింది అన్నాడు. ఒక పరుపు పిల్లోనే ఉంటే నేను పండుకొని కొంచెం విశ్రాంతి తీసుకుని పోయి ఉండొచ్చు కదా అన్నాడు. ఒక పరుపు పిల్లో వచ్చి చేసింది.
1: ఆఫ్టర్ టేకింగ్ ది వాటర్ హి గాట్ ఎ సెకండ్ డిజైర్, ఏ థాట్, హౌ నైస్ ఇట్ వుడ్ బి ఇఫ్ ఐ కెన్ హ్యావ్ ఎ పిల్లో అండ్ ఎ బెడ్, ఇట్ వుడ్ బి వెరీ నైస్, ఐ కెన్ జస్ట్ రిలాక్స్ అండ్
0: అది దైవ సృష్టితో వచ్చినటువంటిది కాబట్టి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. అది ఎవరిన డెన్ల పెట్టుకుంటే చాలా అధికంగా ఉంటుంది, మంచి కంఫర్ట్ గా ఉంది.
1: He got a bed and a pillow which was given by Lord himself and therefore they were very comfortable.
0: నేను ఇలాంటి పరుపును ఇలాంటి పిల్లలు దిండును నేను ఎప్పుడు చూడలేదు, నిజంగా నా భార్యనే ఉంటే చూచి ఎంత కుళ్ళి ఉండిరో అన్నాడు. భార్య వచ్చి దిగింది.
1: After getting the bed and the pillow, he just said, how nice and unique and fine this particular bed and pillow. In such a circumstance, how nice it would be if I can have my wife.
0: తక్షణమే అతనికి భయం ఏర్పడింది. ఈమె నా భార్యనా లేక దయ్యమా అనుకున్నాడు.
1: His wife came and as soon as he saw, he got a little fright in his own mind and he wondered whether it was his wife or some devil.
0: తక్షణమే దయ్యంగా మారిపోయింది.
1: The moment that thought flashed in his mind, she became a devil.
0: ఓ ఇది తింటుందో ఏమో అన్నట్టు తినేసేసి.
1: Then he got a doubt whether that is going to swallow him and
0: anaga emiti kalpavrutchamu kinda untundi manam elanti talampulu talaste alanti phalithalu manaku jarugutuntai.
1: The meaning and the moral of this particular thing is that when we are under a wishful willing tree, whatever thoughts we get them.
0: Kaliga jagatantha oka pedda kalpavrutchamu.
1: The entire world may be compared to a wishful
0: tree. Manam manchi bhavalu talaste manchine manaku ఫలితం వస్తుంది.
1: ఇఫ్ యూ హావ్ గాట్ గుడ్ థాట్స్ అవర్ ది రిజల్ట్స్ విల్ బి.
0: కనుకని చెడ్డ తలంపులు మీరు తలంచకూడదు అని చెప్పటం.
1: దేర్ ఫోర్ ఇట్ ఇస్ సెడ్ దట్ యు షుడ్ నాట్ హ్యావ్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ బ్యాడ్ థాట్స్.
0: బీ గుడ్, డూ గుడ్ అండ్ సీ గుడ్, దిస్ ఇస్ ది వే టు గాడ్.
1: ఇట్ ఇస్ సెడ్ బీ గుడ్, డూ గుడ్ అండ్ సీ గుడ్, దిస్ ఇస్ ది వే టు గాడ్.
0: కారణం ఏమిటనగా ఈ జగత్తంతా దైవం యొక్క సృష్టి, దైవం యొక్క సంకల్పంతో కూడినటువంటిది.
1: ది రీజన్ ఈస్ ది ఎంటైర్ వరల్డ్ ఇస్ క్రియేషన్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ హిస్ విల్.
0: మనలో చెడ్డ తలంపులు వస్తే చెడ్డ ఫలితాలే మనకు వస్తాయి.
1: ఇఫ్ యూ హ్యావ్ బ్యాడ్ థాట్స్ వీ గెట్ బ్యాడ్ రిజల్ట్స్.
0: కనుక మనం చెడ్డ తలంపులు రాకుండా దానిని ఇంద్రియ నిగ్రహం, దీనిని మనం నిగ్రహం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ నాట్ హ్యావ్ బ్యాడ్ థాట్స్, వీ షుడ్ హ్యావ్ కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ అవర్ సెన్సెస్.
0: కనుకని యువకులైనటువంటి వారు కానీ ఇక వృద్ధులు కానీ ఏ వయసు ఉండేటువంటి వారైనా కూడా మంచి భావం అభివృద్ధి పరచుకోవాలి.
1: బి ఇట్ యూత్ ఆర్ ఓల్డ్ పీపుల్,
0: మంచి పనులు చేయాలి.
1: గుడ్ థాట్స్ అండ్
0: మంచిగా బ్రతకాలి.
1: We should live a good life.
0: ఇదే మానవత్వానికి సరైనటువంటి అర్థం.
1: దిస్ ఇస్ ది రియల్ మీనింగ్ ఆఫ్ హ్యుమానిటీ.
0: నరా,
1: ది వర్డ్ నర
0: అనగా నాశనము కావటము కాదు, నాశనము కానటువంటి దేని రా అనేటువంటి అర్థములకు.
1: ఇట్ స్టాండ్స్ ఫార్ దట్ విచ్ ఇస్ నాట్ గోయింగ్ టు డిస్ట్రాయ్, యు షుడ్ కమ్ బ్యాక్ టు మీ.
0: రా అనగా నాశనం.
1: రా రెఫర్స్ టు డిస్ట్రక్షన్.
0: నర అనగా నాశనము కానటువంటి వాడు.
1: నర మీన్స్ ద వన్ హూ ఇస్ నాట్ గోయింగ్ టు బి రూయిన్డ్.
0: అమృత పుత్రుడు.
1: హీఈస్ ది సన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ.
0: కనుకనే ఉపనిషత్తుల నీకుడు శున్వంత శ్రీ అమృతస్య పుత్ర, నీవు అమృత పుత్రుడు కాని అమృత పుత్రుడు కాదు అని చెప్పని గట్టిగా బోధించింది.
1: Therefore, Upanishads have declared in an unmistakable way that you are the child of immortality, you are not the child of mortality.
0: ఇంతే కాదు, మానవ మూడు అక్షరంతో కూడినటువంటి వాడు వీడు.
1: Another appellation is మానవ, used for describing man.
0: మా అనగా అజ్ఞానము.
1: మా refers to ignorance.
0: నా అనగా లేకుండా.
1: నా refers to
0: వా అనగా వర్తించటం.
1: వా రెఫర్స్ టు బిహేవింగ్.
0: అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు అని.
1: ఇట్ మీన్స్ ద వన్ హూ బిహేవ్స్ వితౌట్ హ్యావింగ్ ఇగ్నోరెన్స్.
0: కానీ ఈనాడు అంతా అజ్ఞానంతోనే మనం వర్తిస్తున్నాం.
1: బట్ టుడే వి ఆర్ ఆల్ బిహేవింగ్ విత్ ఫుల్ ఆఫ్
0: ఇగ్నోరెన్స్. మానవ అనేటువంటి దానికి సరైనటువంటి యొక్క విలువ కూడా లేకుండా చేసుకుంటున్నాం.
1: వి ఆర్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ వాల్యూ ఫర్ ద వర్డ్ మానవ.
0: కనుక ఈ అజ్ఞానం మనం దూరం చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు మేక్ డిస్టెంట్ దిస్ ఇగ్నోరెన్స్.
0: డెత్ ఈజ్ స్వీటర్ దాన్ ది బ్లైండ్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అన్నారు.
1: It is said, death is sweeter than the blindness of ignorance.
0: Manayoka ajnanam dooram cheskolante gnanam manaku labinchali.
1: You have to make ignorance a distant factor, then you should acquire wisdom.
0: Ikkadi povalante velthur raavali.
1: If you want to drive away darkness, get light.
0: Ajnanam povalante gnanam kalagali.
1: If you want to drive away ignorance, you have to just get
0: gnanam kalagalante anugraham raavali. Gnanam kalagalante anugraham kavali.
1: If you want wisdom, you should earn grace.
0: అప్పుడే మనం అజ్ఞానం అనే గ్రహం దూరం అయిపోతుంది.
1: వన్స్ యు ఆర్ గ్రేస్ ది ఇగ్నోరెన్స్ విల్ గో అవే.
0: త్యాగరాజు చెప్పాడు.
1: త్యాగరాజు హస్ సెడ్,
0: రామ అనుగ్రహం అనేటువంటిది ఒక్కటుంటే నాకు ఈ గ్రహములు నన్ను ఏమి చేయగలవన్నాడు.
1: హి హస్ సెడ్, రామ ఇఫ్ ఓన్లీ ఐ హ్యావ్ యువర్ గ్రేస్ వాట్ కెన్ దిస్ ప్లానెట్స్ డూ టు మీ.
0: మానవుని యొక్క జీవితము కామక్రోధ లోపమోహమదాచల్యంతో ఆధారపడినటువంటిది కాదు.
1: Man's life is not based upon the six enemies of man, the lust, desire, anger.
0: కానీ అనుగ్రహం పైన ఆధారపడినటువంటి.
1: It is entirely based upon the grace of the Lord.
0: కనుక ఈ అనుగ్రహానికై మనం పాటుపడి తగినటువంటి మానవత్వాన్ని సార్థకంగా గావించుకునేటువంటి నిజతత్వంలో మనము కొంత జగత్తుకు ఆదర్శప్రాయాన్ని అందించాలి.
1: Therefore, we'll have to just understand this particular thing and aspire to earn the grace of God and set an example to the world.
0: సతతం దైవ చింతనం.
1: ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్.
0: సర్వదా సర్వకార్యేషు సర్వత్రా హరి చింతనం.
1: ఆల్వేస్ ఆల్ ప్లేసెస్ అండ్ ఎవ్రీ టైమ్ థింకింగ్ ఆఫ్ హరి.
0: నాస్తి నాస్తి మహాభాగ కలికాల సమం యుగం స్మరణాత్ చింతనాదేవ ప్రాప్తవతి పరమాంగతి అని. ఈ కలియుగం లోపల నామస్మరణకు మించినటువంటిది లేదు.
1: ఇన్ ది ఏజ్ ఆఫ్ కలి దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ ది రెప్యుటేషన్ ఆఫ్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్.
0: భజన బినా సుఖ శా

0: Love is God. God is love. Therefore, there should be a connection, contact, love to love. That should be the proper procedure. And therefore, if you strengthen this love, you will be unparalleled, unbeaten.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: మీరందరూ ఏదో ఇది కాన్ఫరెన్స్ అని ఈ కాన్ఫరెన్స్లో మీరు అటెండ్ కావటము తక్కువ టైం మీ కానీ మీరు వర్ణించటం చాలా గొప్పగా వర్ణిస్తున్నారు. మీరు ఆశించినంత ఆశ ఫలము మీకు ఇంకా దక్కలేదు.
0: యు ఆల్ హ్యావ్ అసెంబ్లెడ్ హియర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ for a brief period of time. But your experience, your narration, your description is far, far beyond. Yet you are to experience that what you really deserve and expect.
1: Sadbhaktulandaru Bhagavantuda Ansu Chevula Kimpuga Smarana Chedinam Bidala Vetalanni ప్రీతితో నెరవేర్చి అన్నదమ్ముల మార్కినున్న దినము. దైవ చింతన చేయు దాసబృందములకు ప్రీతి మృష్టాన్నము పెట్టు దినము. దినము కాని తక్కినవన్నీ కూడాను తద్దినాలే.
0: When all devotees gather and sing in praise of God, you made the day. When you serve the poor and the needy, and all people mingle with each other as fraternity, brotherhood, when all servants of God are fed with sumptuous, delicious meal, that is the real day, which is well spent. All the rest of the days are annual ceremonies or obituaries.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Prema ante emito ee naati yuthulaku neti karyakramam gurinchi neti kartavyanni gurinchi neti pravartanna gurinchi meer cheptunnare kaani prema anaga idi kaadu nijamaina prema.
0: All the observations you made on love are based on the activity going on here, your behavior in the campus, and the duties that lie ahead of you in future.
1: Rendu hrudayamlo unnatundi prema kaadu.
0: It's not the love that is limited to the two individuals.
1: Ekatma prema ne nijamaina prema.
0: The true love is the spirit of oneness.
1: ఒకరు ఇవ్వటము మరొకరు పుచ్చుకోవటము ఇది ప్రేమ కాదు.
0: Give and take does not reflect the spirit of love.
1: నిరంతరము సర్వకాల సర్వావస్థలందు కూడాను ఇచ్చుకోవటమే మన యొక్క నిజమైనటువంటి ప్రేమ.
0: The true love demands of us to continue to give and give throughout.
1: Kashtara samayam lopala manamu velukuku velutunnam adi chaala porapaatu.
0: We retreat, go back in times of difficulties, it is a mistake.
1: Adi prema anipinchukodu.
0: You cannot call it love by any standard.
1: అది స్వార్థమైనటువంటి ప్రేమ.
0: ఇట్ ఈస్ సెల్ఫిష్నెస్.
1: స్వార్థం అన్నటువంటిది త్యజించి పరార్థం అన్నటువంటిది భ్రమించి యథార్థమైనటువంటి ప్రేమలో మనం ప్రవేశించాలి.
0: సో యూ హ్యావ్ టు గివ్ అప్ స్వార్థ ద సెల్ఫిష్నెస్ అండ్ యూ షుడ్ బి ఆఫ్టర్ పరార్థ ద స్పిరిచువాలిటీ అండ్ అండర్స్టాండ్ యథార్థ ద సిగ్నిఫికెన్స్ అండ్ ద డెప్త్.
1: పదార్థం యథార్థమునకు ఎంత భేదమున్నదో మీరు గుర్తించాలి.
0: యు షుడ్ నో ది డిఫరెన్స్ బిట్వీన్ పదార్థ ద మెటీరియల్ అండ్ ది యథార్థ రియాలిటీ.
1: ఈ మెటీరియల్ అనేటువంటిది మ్యాటర్తో కూడినటువంటిది, అది ఏ పదార్థం?
0: పదార్థ ఇస్ మెటీరియల్ ఆర్ మ్యాటర్.
1: ఎట్టి మ్యాటర్తో కూడా నువ్వు చేరినటువంటిదే యథార్థం.
0: బట్ యథార్థ ద రియాలిటీ ఈజ్ బియాండ్ ద మెటీరియల్ ఆర్ మ్యాటర్.
1: సర్వం కల్విదం బ్రహ్మ, అన్నింటి యందు కూడాను సుఖ దుఃఖ సమయవస్థ లాభో లాభ జయాజయాత్ అన్నటువంటిది ఏకత్వంగా మనం భావించాలి.
0: వీ హ్యావ్ టు కన్సిడర్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్నెస్ ఆర్ ఈక్వానిమిటీ, కన్సిడరింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్ బీ దట్ ది మూమెంట్స్ ఆఫ్ గెయిన్ ఆర్ లాస్ పెయిన్ ఆర్ ప్లెజర్.
1: మనస్సును ఎట్టి సంబంధము పెట్టుకోకూడదు.
0: We should not have total identification with the mind.
1: Mind tho koodinappudu adi kevalam oka matter ga cherthundi.
0: If you are attached to the mind, it will take you towards matter.
1: Kaani matter ku tanaku it sambandham undakoodadu.
0: There should not be any relationship between the matter outside and the mind within.
1: మనసు చేరిన దగ్గరంతా కూడాను భిన్నత్వమే ఏర్పడుతుంది, కానీ ఏకత్వం అనేటువంటిది ఏర్పడదు.
0: వేర్ ఎవర్ మైండ్ గెట్స్ ఇన్ యు ఆల్వేస్ నోటీస్ డ్యుయాలిటీ, నో స్కోప్ ఫర్ నాన్ డ్యుయలిజం.
1: రెండుగా చేరినటువంటిది అది సరి అయినటువంటి భక్తియే కాదు.
0: దట్ విచ్ ఇస్ డ్యువల్ డస్ నాట్ స్టాండ్ ఫార్ ట్రూ డివోషన్.
1: కనుక ప్రేమస్వరూపులారా, మీ యందున్నది పరుల యందున్నది కూడాను ఒక ప్రేమ మాత్రమే.
0: Therefore, understand clearly, that love which is within you is very much same as the love in others.
1: ప్రేమ ఏకత్వం అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే భక్తుని యొక్క ప్రధానమైన కర్తవ్యము.
0: ఇట్ ఈస్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ డివోటీ టు రియలైజ్ that love is one.
1: Rendu ga chernatundi idi bhakti kaaneyadu.
0: Duality is not devotion.
1: Idi dvaitam tho koodinatundi.
0: It goes after this dualism or dualistic approach.
1: Ee dualism anetundi bhaktiye kaadu.
0: Dualism is not true devotion.
1: ఏకత్వమైనటువంటిదే భక్తి.
0: నాన్ డ్యువలిజం ఈజ్ డివోషన్.
1: కనుక మనము ప్రేమను ప్రేమగానే అందించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ లవ్ ఫర్ లవ్ సేక్.
1: ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము, ప్రేమ ప్రేమతో సంధింప నియమమగును. కాన ప్రేమను గట్టిగా పట్టియున్న అద్వితీయము చేర్చగా అర్హుడగును.
0: Therefore, God is love. Love is God. Strengthen this love. That should be our duty and responsibility. There should be love to love connection only, so that you can be non-dual.
1: ఇట్టి లౌకికమైనటువంటి ప్రేమ జగత్తులో ఈనాడు తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను ఇదే జరుగుతూ ఉంటున్నది. దీనిని ప్రేమ ప్రేమ ప్రేమ అని అందరు కూడాను భ్రమిస్తున్నారు.
0: The love that we experience from dawn to dusk, right time we get up from bed until we retire, we call this love in this world. This is not love at all in the true sense.
1: ఈ ప్రేమ దీనిని ప్రేమ అనిపించుకోదు.
0: This worldly love is not true love.
1: ప్రేమకు ఒక్కటే ఆకారము, ఒక్కటే మార్గము, ఒక్కటే గమ్యము, ఒక్కటే ధన్యము.
0: దేర్ఫోర్ ది లవ్ హ్యాస్ గాట్ ఓన్లీ వన్ గోల్, ఓన్లీ వన్ పాత్, ఓన్లీ వన్ రిడెంప్షన్, ఓన్లీ వన్ ఫుల్ఫిల్మెంట్.
1: ఇట్టి ప్రేమను మనం భిన్నంగా భావించుకోవటం చాలా పొరపాటు.
0: టు డివైడ్ లవ్ ఈజ్ ఎ బిగ్ మిస్టేక్.
1: దీన్ని మనం నిజమైనటువంటి ప్రేమగా భావించి దాన్ని అనుసరిస్తూ పోతున్నాం మనము.
0: వీ గో బై ద పాత్ ఆఫ్ ద డివైడెడ్ లవ్.
1: ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
0: లవ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ లవ్.
1: లివ్ ఇన్ లవ్,
0: లివ్ ఇన్ లవ్.
1: ఈ ప్రేమ అప్పుడే ఒక్కటిగా అది చేరుతుంది.
0: Then only you will find oneness in love.
1: ఇట్టి ప్రేమను ఎట్టి హృదయంలో నాటుకుందరో అట్టి సార్థకతను వారు పొందుదురు.
0: The day when you sow the seeds of love, naturally you will enjoy, experience the result, the bearing of it.
1: ప్రేమ ముదిత మనసుకో రామ రామ రామ.
0: Say the name of God with all love.
1: కాని ఏ పేరు చూచినప్పటికీ అది ప్రేమ కింద చేరినటువంటిది.
0: You may give any name to God, but it is full of love.
1: ఇట్టి ప్రేమను, ఇట్టి పవిత్రమైన ప్రేమను, ఇట్టి సార్థకమైన ప్రేమను, ఇట్టి ఏకత్వమైన ప్రేమను, ఇట్టి మధురమైనటువంటి ప్రేమను మనము అనేకంగా భావించుకొని దాన్ని అనుసరిస్తూ వెళుతున్నాము.
0: దిస్ సీక్రెట్ లవ్, దిస్ వన్ లవ్, దిస్ లవ్ దట్ విల్ గివ్ అస్ రిడెంప్షన్, లిబరేషన్, దిస్ నెక్టరైన్ లవ్ ఈజ్ వ్యూడ్ యాజ్ డ్యూయల్ ఆర్ డివైడెడ్.
1: కనుక ఇది ఇష్టప్రేమలు ఎందు కూడాను, ఇష్ట కష్టములు ఎందు కూడాను ఏకంగానే ఉంటుండాలి.
0: ద లవ్ షుడ్ రిమైన్ యాజ్ ఇట్ ఈజ్ యూనిఫామ్ ఇన్ లైక్స్ అండ్ డిస్లైక్స్, ఇన్ డిఫికల్టీస్ అండ్ ఆల్సో ఇన్ మూమెంట్స్ ఆఫ్ ప్లెజర్.
1: దీనిలో ఎట్టి భేదములు కూడాను ఆవిర్భవించుటకు అవకాశమే లేదు.
0: దేర్ ఇస్ నో స్కోప్ ఫార్ డిఫరెన్సెస్ టు ఎగ్జిస్ట్ ఇన్ లవ్.
1: అది మనలో ఆవిర్భవించేటువంటి యొక్క భేదములే కాని ఈ భక్తి యందు ఎట్టి భేదములు కూడా నువ్వు కాలరావు.
0: ఆల్ ది డిఫరెన్సెస్ ఆర్ బికాస్ ఆఫ్ యూ, బట్ ఇన్ డివోషన్ దెర్ ఆర్ నో డిఫరెన్సెస్.
1: యు అండ్ ఐ ఆర్ వన్.
0: ద రియాలిటీ సేస్ యు అండ్ ఐ ఆర్ వన్.
1: యు నీవు, ఐ నేను, నీవు నేను అనేటువంటిది ఇక్కడ ఏమాత్రము భేదం ఉండకూడదు.
0: We should not have differences such as you and I.
1: You anetvantidi kevalam third person.
0: When you say you, it refers to third person.
1: I anetvantidi ekatma person.
0: And this I is singular, that stands for oneness.
1: Kanuka you and I are one anetvantantu ee you anetvantidi ematramu undakoddu.
0: Therefore there should not be anything like the other you.
1: Kanuka manamu itti bhedamanu dooram chesi divyatvanni pavitratanu manu aacharinchali.
0: Therefore we should give up this dualistic mind and try to attain the divinity and sanctity behind this oneness.
1: Ee prema tattvam anetvadi idi అనుభవించవలసిందే కాని బోధించుటకు ఏమాత్రము సాధ్యం కాదు.
0: లవ్ ఈజ్ నాట్ కంపారిటివ్, ఈజ్ నాట్ కాంపిటేటివ్, బట్ లవ్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్.
1: కానీ ఈనాటి ప్రేమను మీరు లౌకికమైనటువంటి మార్గంలో అర్థములు తీసుకుని తద్వారా దానిని మార్పులు చేసుకుంటున్నారు.
0: బట్ వీ అండర్స్టాండ్ లవ్ ఫ్రమ్ ద ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ. Interpret and follow.
1: ఈ ప్రేమ దేహమునకు ఎట్టి సంబంధము ఉండకూడదు.
0: Love should not have any links with the physical body.
1: ఈ దేహంతో కూడినటువంటిదంతా కూడాను మ్యాటర్తో కూడినటువంటిది.
0: The body is composed of matter only.
1: ఈ మ్యాటర్తో కూడినటువంటిది కేవలము ఒక స్కూటర్ మాదిరి పోతుంది, కానీ ఇది నిజమైనటువంటి ఒక శాంతికి అందించదు.
0: దిస్ బాడీ మూవ్స్ అహెడ్ మూవ్స్ ఫార్వర్డ్ లైక్ స్కూటర్ బట్ ఇట్ డస్ నాట్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ ద రియాలిటీ.
1: కనుక మనము ఏ ఆత్మను సంబంధించింది కాకుండా ఏకాత్మ భావం ఒకటిగా పెట్టుకుంటే ఆల్ ఆర్ వన్ బి అలైవ్ టు ఎవరీ వన్.
0: ఇఫ్ వీ డు నాట్ ప్రొసీడ్ ఇన్ దిస్ డ్యూయల్ వే, ఇఫ్ వీ డు నాట్ గో బై దిస్ డివైడెడ్ మైండ్, ఇఫ్ యూ రిలై ఆన్ ద వన్నెస్ యూ విల్ అండర్స్టాండ్ దట్ ఆల్ ఆర్ వన్.
1: బి అలైవ్ టు ఎవరీ వన్,
0: బి అలైవ్ టు ఎవరీ వన్.
1: కనుక మనము ఈ ప్రేమతత్వాన్ని ప్రాకృతమైన మార్గంలో మనము తీసుకుని పోతున్నాము, అదే పెద్ద పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ ఇఫ్ యు అలౌ ద లవ్ టు ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ వరల్డ్.
1: కానీ ఇందులో రెండింటి ఏమాత్రము చేరకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి దిస్ డ్యూయలిస్టిక్ వే ఇన్ లవ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరందరూ కూడాను భిన్నంగా కనిపించినప్పటికీ అందరూ చేరి ఒకే ప్రేమని, అందుకోసమనే నేను ప్రేమాత్మ స్వరూపులారా అని పిలుస్తున్నాను.
0: దో యు ఆర్ మెనీ హియర్ ఇన్ నంబర్స్ డిఫరెంట్ ఇన్ ఫార్మ్స్ బట్ లవ్ ఈజ్ సేమ్ ఇన్ ఎవ్రీబడి, దేర్ఫోర్ భగవాన్ అడ్రెసెస్ యాజ్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమ ఒక్కటే కాని అనేకంతో కూడినటువంటిది కాదు.
0: లవ్ ఈజ్ ఆల్వేస్ వన్ అండ్ ఈజ్ నెవర్ డివైడెడ్.
1: కనుక మీరు దైవ ప్రేమను ఏకంగా భావించండి.
0: దేర్ఫోర్ కన్సిడర్ ద డివైన్ లవ్ యాజ్ యూనిటీ వన్ ఓన్లీ.
1: ఇట్టి ప్రేమని నిజమైనటువంటి భక్తి కింద చేరుతుంది.
0: సచ్ లవ్ ఈజ్ ట్రూ డివోషన్.
1: కనుకనే జయదేవుడు, గౌరాంగదుడు, ఏకసుందరుడు వీరందరూ కూడాను దేహమును వేరువేరుగా భావించినప్పటికీ ప్రేమతత్వాన్ని ఏకంగానే తీసుకుని పోయారు.
0: దేర్ఫోర్ గ్రేట్ పీపుల్ లైక్ జయదేవ, గౌరాంగ, దో దే హ్యావ్ డిఫరెంట్ బాడీస్ ద వెస్టర్ దే హ్యావ్ టేకన్ అపాన్ దెమ్సెల్స్ బట్ దే ఆల్వేస్ ప్రొసీడెడ్ అలాంగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: మీరా, సఖుబాయి వీరందరూ కూడాను ప్రేమ అనేటువంటి దీంట్లో ఒక్క మార్గంలోనే పోయారు, కానీ కృష్ణ అని, రామ అని, గౌరంగ అని వేరు వేరు పేర్లతో వీరు అనుభవించలేదు.
0: లైక్ వైజ్ డివోటీస్ లైక్ మీరాబాయి, సక్కుబాయి ఆల్వేస్ హ్యావ్ ప్రొసీడెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ లవ్, సింగిల్ మైండెడ్నెస్, వన్ పాయింటెడ్నెస్. దే నెవర్ అబ్జర్వ్డ్ ఎనీ డ్యుయాలిటీ ఆర్ డివైడెడ్ మైండ్.
1: కనుక వారు డ్యుయాలిటీ తీసుకుని పోవటం చేతనే వాళ్ళు పూర్తి పతనమైపోయారు.
0: Those that go by duality ruin themselves.
1: మనం డ్యుయాలిటీలో తేలుకోకూడదు.
0: So we should never be dualistic in our approach.
1: ఏకాత్మ భావంతోనే మనం అనుభవించాలి.
0: We should experience that one-pointedness, that is the experience of the self.
1: కనుక రామ అను, కృష్ణ అను, శ్యామ అను, ఈశ్వర అను ఏ పేరు పెట్టించినప్పటికీ ఒక్కటే దీని యొక్క గమ్యము.
0: యు మే గివ్ ఎనీ నేమ్ లైక్ రామ, కృష్ణ, శ్యామ, ఈశ్వర, బట్ ద గోల్ ఈజ్ వన్.
1: ఇట్టి గోల్ను మాత్రం మనం మర్చిపోకుండా తీసుకోవాలి.
0: వీ షుడ్ నెవర్ ఫర్గెట్ అవర్ గోల్.
1: కృష్ణుడు రాధకు కనిపించుకోకుండా పోయాడు. కృష్ణుడు రాధకు కనిపించకుండా వెళ్ళాడు.
0: It so happened that Krishna was not noticed by Radha.
1: కానీ ఆకారమును కృష్ణగా భావించుకొని ఈ ఆకారం కోసము ఈమె అనేక విధములుగా కూడాను పరితపించి ప్రయాణాలు చేసింది.
0: But Radha has considered Krishna in his physical form, always pined and yearned for his presence.
1: కనుక ఈ పేరులో ఉన్నటువంటి యొక్క నామము, పేరులో ఉన్నటువంటి ఒక రూపము ఏకమే కాని అన్యము కాదు.
0: దేర్ఫోర్ ద నేమ్ అండ్ ఫార్మ్ ఆర్ వన్ అండ్ ద సేమ్, దే ఆర్ నాట్ డిఫరెంట్.
1: కానీ మనము అంతటి లోతులకు పోయేటువంటి ఒక శక్తి సామర్థ్యములు లేవు.
0: వీ డోంట్ హ్యావ్ దట్ అబిలిటీ అండ్ కెపాసిటీ టు డైవ్ ఇన్ టు దట్ డెప్త్.
1: ప్రేమ గొప్ప శక్తివంతమైనటువంటిది.
0: లవ్ ఇస్ హైలీ పవర్ఫుల్.
1: దీని శక్తి మరి దేనికి కూడాను రాదు.
0: ద పవర్ ఆఫ్ లవ్ ఇస్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
1: ఈ పవర్ ఆఫ్ లవ్ ను ఎన్ని విధాల పరిశోధన చేసినప్పటికీ ఇది చిక్కేది దక్కేది కాదు.
0: ఇన్వెస్టిగేషన్ ఎక్స్పెరిమెంటేషన్ విల్ నెవర్ గివ్ యూ రిజల్ట్స్ టు నో ద పవర్ ఆఫ్ లవ్.
1: ప్రేమ ప్రేమ చోటనే ఉంటుంటుంది కానీ అన్య మార్గం ప్రవేశించదు.
0: లవ్ కెన్ బి అండర్స్టూడ్ ఓన్లీ బై ఎస్టాబ్లిషింగ్ లింక్స్ లవ్ టు లవ్ నథింగ్ ఎల్స్.
1: కానీ మహారాణా ఈ దేవాలయం లోపల భజన చేస్తూ ఉండగా కానీ ఆమెకు తగినటువంటి శిక్ష ఇస్తూ వచ్చాడు భర్త.
0: ది హస్బెండ్ రాణా కుడ్ నాట్ బేర్ మీరాబాయి సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ దేర్ ఇన్ ద టెంపుల్.
1: రాణా ఇక్కడ నీవు ప్రయత్నించడానికి వీలు లేదు, ఇది నేను కట్టిన దేవాలయము, గెట్ అవుట్ అన్నాడు.
0: రాణా సెడ్ దిస్ ఈజ్ ద టెంపుల్ బిల్ట్ బై మీ, యూ కెనాట్ ప్రే హియర్, గెట్ అవుట్ హీ సెడ్.
1: బయటకు వెళ్లిపోమని చెప్పేటప్పటికీ ఇది మొట్టమొదటి షాక్ మాదిరి వచ్చింది.
0: ఇట్ వాస్ ఎ షాకింగ్ న్యూస్ ఫర్ మీరాబాయ్.
1: ఏమిటి నన్ను బయట పోమంటున్నాడే, ఎక్కడ బయట పోయేది, కృష్ణుడు ఉండేది బయట నా లోపల అనేటువంటి ఒక సందేహం కుదురుతూ వచ్చింది.
0: She was very much surprised. Why is it that I'm asked to get out of the temple? Is there Krishna inside the temple or outside the temple? That was her doubt.
1: కానీ ఎక్కడ చూసినా ఉండినటువంటి ఒక కృష్ణుడికి బయట లోపల అనేటువంటి ఒక పదము ఈ మహారాణ ఎందుకు ఉపయోగపెట్టాడు?
0: When Krishna is all pervasive, present both inside and outside, why Rana said, get out of this temple?
1: అని చెప్పి తిరిగి తన అర్థాన్ని తాను తీసుకుంది.
0: Then she could have the proper understanding.
1: తాను మధురకు బయలుదేరింది.
0: And she was prepared to reach Madhura.
1: ఈ మధురలో ఉన్నాడు కృష్ణుడు అనుకుంది.
0: He thought Krishna was there in Mathura.
1: Mathura anaga oka pattanam kaadu, maduramainatvanti hrudayame Mathura.
0: Mathura is not a geographical location. Mathura symbolizes the nectarine nature of the reality.
1: Chelo re man Ganga Yamuna teer, chelo re man.
0: Let mind go along the shores of Ganga and Yamuna.

0: గంగా యమునా తీరం మీదుగా ఏమిటి? గంగా కుడి ప్రక్కన, యమున ఎడం ప్రక్కన. ఈ రెండింటి యొక్క ప్రవాహములే గంగా యమునా తీరం పెట్టుకుంటాను. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి భూమధ్య స్థానమే మధురగా తీసుకుంది ఆ మీర.
1: గంగా యమున రిప్రజెంట్ ద రైట్ అండ్ ద లెఫ్ట్ సైడ్స్ ఆఫ్ ద నాస్ట్రల్స్, వైల్ ద భృకుటి ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ దిస్ ఐబ్రో రిప్రజెంట్స్ మధుర.
0: కనుక ఆమె కూడాను చక్కని అర్థమునే తీసుకుంది.
1: షీ కుడ్ హ్యావ్ ది ఎగ్జాక్ట్ ఇంటర్ప్రిటేషన్.
0: మహారాణా చెప్పినట్టుగా ఈ గంగా యమునకు ఎక్కడ టికెట్ తాను చిక్కలేదు.
1: షీ డిడ్ ఫాలో వాట్ రాణా మెంట్ బై దీస్ టూ గంగా యమున.
0: వెళుతూ ఉంది పాపం.
1: హీ వాజ్ ప్రొసీడింగ్ అండ్ ప్రొసీడింగ్ బై.
0: కృష్ణ కృష్ణ కృష్ణ అనుకుంటూ బయలుదేరింది. కొండలు గుట్టలు
1: రిప్రజెంట్ ద రైట్ అండ్ ద లెఫ్ట్ సైడ్స్ ఆఫ్ ద నాస్ట్రల్స్, వైల్ ద భృకుటి ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ దిస్ ఐబ్రో రిప్రజెంట్స్ మధురా.

0: కృష్ణ కృష్ణ కృష్ణ అనుకుంటూ బయలుదేరింది. కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, అడవి అన్నిటినీ దాటిపోయింది.
1: షీ వాజ్ రిపీటింగ్ కృష్ణాస్ గ్లోరియస్ నేమ్. షీ వాజ్ ప్రొసీడింగ్ అలాంగ్ ది మౌంటైన్స్, ద డౌన్ ద వ్యాలీస్, అప్ ద హిల్స్.
0: చేరింది కట్టకడపటికి, బృందావనము చేరింది.
1: రీచ్డ్ ఫైనల్లీ బృందావన్.
0: అక్కడ వెళ్ళేటప్పటికి తలుపులు మూసుకుంది.
1: దేర్ షీ నోటీస్డ్ క్లోజ్డ్ డోర్స్.
0: ఎవరెన్ని ప్రార్థనలు చేసినప్పటికీ ఆ తలుపులు ఓపెన్ కాలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ ప్రేయర్స్ డోర్స్ డింట్ ఓపెన్.
0: అప్పుడు ఈమె గట్టిగా అరిచింది.
1: దెన్ షీ షౌటెడ్,
0: కృష్ణ, నీవు కేవలము ఒక స్థానం నుంచి మరొక స్థానమునకు మారేటువంటి వాడు కాదు.
1: కృష్ణ, యూఆర్ నాట్ ద వన్ టు మూవ్ అబౌట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్.
0: నీ ఉన్నది ఒకే స్థానమే.
1: యు ఆర్ ది వెరీ ఎగ్జిస్టెన్స్, యు రిమైన్ వేర్ యు ఆర్.
0: కనుక మీరా హృదయ స్థాయి నీవు.
1: యు రిసైడ్ ఇన్ ద ఆల్టార్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ మీరా.
0: మీరా హృదయము ఒక్కటే కాని రెండు లేవు.
1: ది హార్ట్ ఆఫ్ మీరా ఇస్ వన్ అండ్ నాట్ టూ.
0: కనుక ఆ హృదయాన్ని నీవు అందుకోమని చెప్పింది.
1: యు యాక్సెప్ట్ మై హార్ట్, షీ ప్రేడ్.
0: మోర మకుట భీతాంబరధారి.
1: And you wear that pitambara and we are with all that insignia of the Lord Krishna.
0: Akkadiki poyetappatiki thanu aa dwaramunaku tala kottindi.
1: And she had hit her head against the doors.
0: Tala pagalindi, Krishnudu akkada pratyakshamayyadu.
1: And there she could experience the manifestation of Krishna.
0: Krishna ekatvam ayyetappatiki maharana ventane pothunnadu.
1: And Maharana also was passing by along the same road.
0: నేను పొరపాటుతో పల మీరాను కోప్పడ్డాను.
1: I was deluded, I was mistaken in giving this treatment to Meera.
0: Krishna, మీరాను క్షమించు, నన్ను క్షమించు అని కృష్ణుని ప్రార్థించిపోయాడు.
1: And Rana prayed for pardon. Oh Krishna, pardon me, pardon Meera.
0: ఆమె క్రింద పడింది, ప్రాణం వదలింది.
1: As she fell down, she breathed her last.
0: కాని ఇది పోయి కృష్ణుడు చేరిన తర్వాత కృష్ణుడు ప్రత్యక్షమై ప్రయోజనం ఏమిటి?
1: When once she reached Krishna, one with him, what is the fun of Krishna's manifestation apart from this?
0: కనుక నా హృదయ స్థాయి నీ యొక్క స్థాయి అని చెప్పినప్పుడు హృదయ స్థాయికి చేరిపోయాడు కృష్ణుడు.
1: Therefore, when once she declared that Krishna resides in her heart, Krishna did so.
0: కనుక ఇలాంటి అంతరాత్మలు ఏమాత్రం ఉండినప్పటికీ ఎవరూ దీన్ని యోచించటం లేదు.
1: Though there is lot of depth and inner significance, no one seems to be bothered of this.
0: కాన బాహ్యమైనటువంటి పదమునే తాను ఉపయోగించుకుంటూ బాహ్యమైనటువంటి యొక్క మార్గమునే నడుచుకుంటూ కాలం గడుపుతూ వస్తున్నాను.
1: So people go by the words, taking external, worldly meaning and interpretations.
0: కనుక మనము ఈ వరల్డ్లీ మీనింగ్ మనం తీసుకోకూడదు.
1: సో వీ కెనాట్ షుడ్ నాట్ రిలై ఆన్ ద వరల్డ్లీ మీనింగ్.
0: హృదయ స్థాయి ఎందున్నటువంటి యొక్క భావంనే మనం తీసుకోవాలి.
1: దేర్ఫోర్ ద ఫీలింగ్ ఆఫ్ అవర్ హార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: అది ఏ శాశ్వతమైనటువంటిది, అది ఏ సత్యమైనటువంటిది, అది కదిలేటువంటిది కాదు, వెళ్ళేటువంటిది కాదు.
1: సో ద ఫీలింగ్ ఆఫ్ అవర్ హార్ట్ స్టాండ్స్ ఫర్ ట్రూత్. ఇట్ ఈస్ స్టేబుల్, ఇట్ ఈస్ స్టెడీ, పర్మనెంట్, ఇటర్నల్.
0: హృదయము మార్పు ఏనాటికే కలగదు.
1: హార్ట్ నెవర్ చేంజెస్.
0: హృదయ స్థాయి ఏనాటికి మారదు.
1: ద లెవెల్ ఆఫ్ ద హార్ట్, ద స్టేచర్ విల్ నెవర్ చేంజ్.
0: అట్టి మారినటువంటిది దీనిని మనం తీసుకోవాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ టేక్ దాట్ ఇన్ టు కన్సిడరేషన్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: ఈ విధంగా మీరా తన యొక్క ప్రియమైనటువంటి యొక్క కృష్ణుణ్ణి పొందుతూ వచ్చింది.
1: That's how Meera could experience oneness with Krishna.
0: Prema minchinatvanti marokati maragaledu.
1: There's nothing beyond love.
0: Aa prema ekatmata ga untundadi.
1: That love is always one.
0: Kanuka bhaktini koreetvanti varandaru kudanu prema tattvanni okati manam gattiga pattukovali.
1: Therefore all devotees

0: should have a firm grip on this love.
1: ఈ ప్రేమ తప్ప అన్య మార్గములు ఏవి కూడా మనము భగవంతుని చేర్చలేము.
0: No other path will take you to God other than love.
1: కనుక ప్రేమనే పిలుచుకుంటూ పోండి.
0: Therefore, go by this path of love, sharing.
1: ప్రేమ నీ వెంటనే జంటనే ఇంటనే ఉంటుండాలి.
0: Love is with
1: కంటనే కూడా ఉంటుండాలి.
0: Love is with you, in you, around you, above you, below you.
1: ఇట్టి ప్రేమ తత్వాన్ని ఏ రీతిగా మార్చుకోగలము?
0: How can you ever change love?
1: కనుక సామాన్యమైనటువంటి ప్రజలు ఏ విధంగానో మార్చినప్పటికీ గట్టి హృదయం లేనటువంటి భక్తిని కలవాడు ఒక్కరు కూడా ఎవరు మార్చలేదు.
0: The ordinary people may go on changing this principle of love. But the devotee should have this love which is changeless.
1: Prema swaruplara.
0: Embodiments of love.
1: Meerandaru kodanu tirigi meeru vellinappatikini akkada ee premane mee yokka hrudayanga teeskondi.
0: Even after you return, have this love, preserve this, sustain it.
1: Meeru inka deeniki kodanu marchanakkarledu.
0: You don't need to bring changes in any way.
1: Nee ventane jantane intane kuda untuntadu bhagavantudu.
0: God is always with you, in you, around you, below you, above you.
1: Kanuka Krishna nenu nee venta vastanu ani prarthisukunte taanu Krishna mundu pothuntadu taanu venta vastuntadu taanu veru itane veru.
0: If you pray Krishna please be with me, it means that he is always with you, by your side.
1: Kani Krishna nee tone nenu vastunnanu annapudu కృష్ణ లోపలనే ఉంటుంటాడు.
0: ఆన్ అదర్ హ్యాండ్ ఇఫ్ యూ సే కృష్ణ ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ హీస్ ఇన్ యూ.
1: కనుక ఇవన్నీ మనం అర్థం తీసుకుంటే ఏమాత్రము సాధ్యం కాదు.
0: ఇఫ్ యూ గో బై ద రియల్ మీనింగ్ యూ ఫైండ్ ఇట్ ఇంపాసిబుల్ టు ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ.
1: కృష్ణ ఐఎమ్ ఇన్ యూ అంటారు.
0: యు సే కృష్ణ ఐఎమ్ ఇన్ యూ.
1: నీవు లోపల ఉండినప్పుడు కృష్ణుడు ఏ విధంగా నీకు కనిపిస్తాడు?
0: When Krishna is in you, how do you find him outside?
1: Chala mandi bhaktulu kodanu, I am with you, I am in you, I am to you, I am for you, I am tuntar.
0: Many devotees go on proclaiming that I am with you, I am in you, I am for you. They go on saying like that.
1: Ivanni kodanu kevalamu distinctive padamulu tappa nijamainatundi padamulu kadu.
0: These are all the words that you find in dictionary, the vocabulary.
1: భగవంతుడు ఎప్పుడు కూడా ఏకంగానే ఉన్నాడు కానీ భిన్నంగా ఎప్పటికీ కనిపించడు.
0: గాడ్ ఈజ్ ఆల్వేస్ ఓన్లీ వన్, హీస్ నెవర్ డివైడెడ్.
1: కనుక మీరు ఎప్పుడు కూడా మీ యొక్క దేవుడు మీ వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాడని భావించుకొని మీరు ప్రార్థించండి.
0: దేర్ఫోర్ ఆల్వేస్ ఫీల్ అండ్ ప్రే విత్ ది కన్విక్షన్ దట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, దట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ యూ.
1: ఈ విధంగా మీరు ప్రార్థించడం చేత మీరెంతైనా ధన్యులు కావచ్చు.
0: ఇఫ్ యు ప్రే లైక్ దిస్ యు ఆర్ బౌండ్ టు బి లిబరేటెడ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు ఇంతటితోనే మీరు తృప్తి పడకండి.
0: డోంట్ గెట్ సాటిస్ఫైడ్ మియర్లీ విత్ దిస్.
1: ఇంకా ఎంతనో ఉంటుంది అది మీరు పడవలసిన ఆనందం.
0: దేర్స్ లాట్స్ ఆఫ్ థింగ్స్ బ్లెస్ వెయిటింగ్ ఫర్ యూ.
1: మీ కడుపు నిండుటకు ఇంకా ఎంతనో సామాన్య కావాలి.
0: You need so much to consume to fill your bellies.
1: Edo koncham tinesesi nanu kadapu nindindani anukokandi meeru.
0: By just eating a fraction you cannot say that your hunger is appeased or satiated.
1: Kaluka inka munmundu meeru entaina meeru anubhavinchadaniki avakasam untundadi.
0: There is wide scope to enjoy and experience in future.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Baba, addressing the Sai youth from the South Indian state of Kerala on the 13th of April 2005.

0: మనసు మాట క్రియయు అన్ని ఒక్కటి గాని కాతికి ఉండల్ మానవత్వంబన మనసు మాట క్రియయు అన్ని ఒక్కటి గాని అతికి ఉండల్ మనసు నందు వేరు మాటయు క్రియయు వేరు వేరు అయిన విలువదేమి మనసు వేరుగాను మాటయు క్రియయును వేరు వేరు అయిన విలువదేమి
1: ద ట్రూ ఇండెక్స్ to the fact that one is a human being is the perfect harmony and synchronization of one's thoughts, words and deeds. If there were to be a diversity prevailing in terms of what one thinks, what one utters and then finally what one does, what is the use?
2: యది జన్మ జరామరణం న భవేతి యది చేష్ట వియోగ భయం న భవేతి యది జన్మని సత్యం భవం న భవేతి ప్రేమస్వరూపులారా లోకమునందు జననము వృద్ధాప్యము మరణమే లేకుండెను లోకమునందు ఆశించిన వస్తువుల యొక్క వియోగమే సంభవించకుండినా ఈ జగత్తే అనిత్యము అశాశ్వతమే కాకుండినా మానవుని యందు ఏమాత్రము కూడాను ప్రియమనేటువంటిదే ఉండి ఉండేటివి కాదు
1: embodiments of love. If in this existence of ours were there not to be things like birth, growth, old age and finally death, if there were not to be a case of being disappointed with not fulfilling what one seeks and desires, if it were not for the fact that the world is after all unreal and passing and transient, certainly there would not have been a meaning and significance to one's existence or life.

సాధు పాలింప పరమ పురుషుడు ఏ గుణంబు గణించి యచంచనోనాడు ప్రహ్లాదు పాలింప పరమ పురుషుడు ఏ గుణంబు గణించి యచంచనోనాడు కరిణి గాచిని తరి కమలనయముడు ఏ గుణంబు గణించి ఏ తెంచెను నాడు పేదకు చేరుని ద్రోవ వేద చిరితుడు ఏ గుణంబు గణించి

0: Who is this Srinatha? Who is this Lokanatha? He is verily this Satchidananda Swarupa, the Satchidananda Murti, the Lord of Puttaparthi, Satya Sai.
1: Prema Swarupulara. Ishwarudu Sakala Aishwarya Swarupudu.
0: Embodiments of love, Ishwara has everything that he wants.
1: Shankarudanaga Subangalamainatuvanti Vadu.
0: Shankara connotes auspiciousness.
1: Sarvajnatvamu, Sarvavyapakatvamu, Sarvashaktitvamainatuvanti yokka Daivatvamunaku Lenatuvantidi Okkati Kudanu Jagattuno Kanaradu.
0: God who is omniscient, omnipotent and omnipresent, there is nothing that he does not have for himself.
1: Aite భౌతికమైనటువంటి ఈ జగత్తునకు ప్రాకృతమైనటువంటి ఈ లోకమునకు ఆధారభూతమైనటువంటి దైవత్వాన్ని విస్మరించి ప్రాకృతమైనటువంటి యొక్క వస్తువాహనములనే విశ్వసించి జీవితమును అర్థము చేసుకునలేక వ్యర్థము గావించుకుంటున్నారు మానవులు.
0: దిస్ వరల్డ్ విచ్ ఇస్ బట్ ఎ మానిఫెస్టేషన్ ఇన్ ఎ సూపర్ఫిషియల్ సెన్స్ విచ్ ఇస్ అన్రియల్ విచ్ ఇస్ ట్రాన్సియంట్ అండ్ విచ్ ఇస్ మొమెంటరీ. Man does not look at the basis, the power behind this creation. He is carried away by what that transpires in this materialistic world in a fleeting passing way.
1: Samanyamga manavuni yokka mana pravritti korikala yokka moota.
0: It's a commonplace thing to say that man's nature is where you have desires.
1: Bundle of desires.
0: It's a bundle of desires.
1: Aithe deenini వేదాంత పరిభాష యందు కామము అని చెప్పుతూ వచ్చారు.
0: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ద సేమ్ హ్యాస్ బీన్ గివెన్ ద నేమ్ ఆఫ్ కామ.
1: ఇది జిజ్ఞాసమయమైనప్పుడు విజ్ఞానము పరిధులను అవధులను దాటి నక్షత్రమండలములోని విజ్ఞాన రహస్యమును అనంతమైనటువంటి సాగరం నందుగల పవిత్రమైనటువంటి దివ్య శక్తులను నిరూపిస్తూ వస్తుంది.
0: దిస్ సేమ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ జిజ్ఞాస వెన్ ఇట్ రైజెస్ ఇట్సెల్ఫ్ టు ద సుప్రీం నాలెడ్జ్ కెన్ టేక్ యూ ఫర్దర్ బియాండ్ యువర్ ఓన్ ఇన్సిగ్నిఫికెంట్ రీచెస్. ఇట్ కుడ్ రీచ్ అవుట్ టు ద స్టార్స్ అండ్ ద కాన్స్టలేషన్స్ అండ్ గివ్ యూ అన్ ఇన్సైట్ టు ద మిస్టరీస్ ఆఫ్ నేచర్.
1: ప్రాకృతమైనటువంటి గుణమయమైనప్పుడు ఈ కామమే సంకుచితమైన భావములతో రాగద్వేషాలతో దుఃఖమును అందిస్తుంది.
0: The same karma, if it is intertwined with your worldly existence, looking around you and nothing beyond, will bind you down to a sense of hatred, jealousy and ego and the like.
1: Adhyatmikamayamainappudu idiye hrudayanandanni chekurustundi.
0: The self same karma, if it is spiritualized, will confer on you infinite atmic bliss.
1: Nirgunam niranjanam sanatanam niketanam నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని ఒక్క సాత్వికమైనటువంటి యొక్క గుణమునందు మాత్రమే సాక్షాత్కరించుటకు వీలవుతుంది.
0: దిస్ నేచర్ ఆఫ్ ది ఆత్మ విచ్ హాస్ నో అట్రిబ్యూట్స్ నో క్వాలిటీస్ విచ్ ఇస్ బియాండ్ కాంప్రహెన్షన్ విచ్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ అండ్ సాలిడ్ సబ్లైమ్ కెన్ బి అండర్స్టూడ్ ఓన్లీ త్రూ ద మీన్స్ ఆఫ్ అ సాత్విక్ క్వాలిటీ.
1: ధనములో దోషము లేదు.
0: There is no fault to be sought in money.
1: Vidyalo doshamu ledu.
0: Nor does education suffer from any shortcoming.
1: Vivekamunandu doshamu ledu.
0: Nor in the process of discrimination.
1: Vijnanamunandu doshamu ledu.
0: Nor in science is there any problem.
1: Manavuni yandu pravartana yandu maatrame ee doshamulu kanipinchuchundi.
0: The shortcoming is basically in one's behavior, in one's nature.
1: Parishuddhamainatundi jalamu pavitrame tellaga kanipistundi.
0: A pure water appears to be white.
1: Ade nallati teesayandu pochinappudu adi nallaga kanipistundi.
0: The same water poured into a colored bottle like black would appear black to you.
1: Yerrati bottle yandu pochinappudu ee jalame yerraga kanipistundi.
0: The same water poured in a red colored bottle appears red to you.
1: పరిశుద్ధమైనటువంటి యొక్క బాటిల్ లో పోసినప్పుడు ఇది పరిశుద్ధంగానే ఉంటుంటారు.
0: యు పో ద సేమ్ వాటర్ ఇన్ టు ఎ ప్యూర్ బాటిల్ విచ్ హస్ నో కలర్ ఇట్ అపియర్స్ దట్ వే.
1: జలములో ఎట్టి భేదము లేదు.
0: సో దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ద వాటర్.
1: అదే విధముగానే ధనమునందు కానీ ఐశ్వర్యమునందు కాని విద్య ఎందు కాని వివేకమునందు కాని ఎట్టి దోషములు లేవు. ప్రాదిష్టమైనటువంటి వాణి హృదయమునందు చేరినప్పుడు రాగద్వేష స్వరూపాన్ని ధరిస్తుండాలి.
0: In the same manner, there's nothing wrong whatsoever, basically, with things like money, wealth, one's education, one's powers of discrimination, etc. But these things, when they get entangled with one's rajasic quality, they take the shape and form of hatred and attachment.
1: Tamasikamainatvanti yukka priyamunandu praveshinchinappudu, lobhiga mari, tamasuga vikrama roopanni dharinchi, tadvara aneka vidhamulaina rajasattvamulo praveshistundi.
0: The same things, when they are associated with one who has this tamasic quality, the person tends to become greedy, his perception is distorted, he becomes demonic in nature.
1: సాత్వికమైన హృదయములో ప్రవేశించినప్పుడు ఈ ధనమే, ఈ విద్యయే, ఈ ఐశ్వర్యమే, ఈ విజ్ఞానమే పవిత్ర మార్గంలో ప్రవేశించి లోక కళ్యాణమునకు, మానవ జీవితంలో ఉన్నటువంటి ఆదర్శమునకు అనేక విధములైన ఉపకరిస్తుంది.
0: The same things again, if they are to be associated with a person projecting this sattvic quality, he will become a saintly, godly person. He would sanctify his life, he would bring benefit to all and become a source of inspiration to others.
1: Satti manavudu kudanu sattvikamainatundi bhavamulu avriddhi parchukoni satyamaina margamulu praveshinchi nityamainatundi ganyani cherutaku prayatninchali.
0: Every person should aspire to have this sattvic quality. He should treat the path of satya and finally reach the destination of that which is real.
1: Manavatmunaku aadharamainatundi daivatyam okkati maatrame.
0: It is God alone who is the basis and support and prop for man.
1: Enta dhanam unna enta balam unna bhakti muktulaku avi paniki raadu.
0: You might have any amount of wealth, any amount of prowess and strength, they cannot liberate you.
1: Entati vidyunna entati vinayam unna bhakti muktulaku avi paniki raadu.
0: You might have education, you might have a sense of dedication, but they can be cannot be compared to sense, things like devotion and liberation.
1: Na karmana na praja dhanena tyageneki amrutattva manasukoni ee tyagamunante ee amrutattva manaku praptinchunu kani bhogamunandu ee maatram kodamu manaku labhinchadu.
0: All these could be yours, but you cannot be liberated. But you should have the sense of sacrifice, tyaga, that alone can confer on you a state of liberation.
1: Kani duradrishtavashattu,
0: but unfortunately
1: మనకు బాధలను కల్పించేటువంటి భోగమునందు మాత్రమే మనం వాంఛలను అభివృద్ధిపరచుకొని
0: వీ టెన్ టు గో ఆఫ్టర్ థింగ్స్ దట్ అపీల్ టు అవర్ సెన్సెస్.
1: తద్వారా మానవుడు బంధితుడవుతున్నాడు.
0: అండ్ ఇన్ ద ప్రాసెస్ గెట్ బౌండ్.
1: కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి సన్మార్గమును ప్రవేశించి సత్సంగములో చేరటకు కృషి చేయాలి.
0: ఇఫ్ యూ విష్ టు సీక్ ద డివినిటీ ఇన్ మ్యాన్, గెట్ ఇన్ టు ద కంపెనీ ఆఫ్ ది గుడ్ అండ్ ది గాడ్లీ. And therein lies the key.
1: Idi ee pradhanamainatundi manava dharmam.
0: This is the first and foremost dharma of man.
1: Dharana dharma mityahu ani dharmam aneetundi dharinchinatundi.
0: The word dharma means something that you have worn.
1: Ee jagattunanta dharinchi varinchi bhraminchi tadwara ee jagattunu nadipinchuchunnadi ee dharmame.
0: It is this dharma which is wearing, which is being worn by this world, this creation as such. It is that
1: nirantaramu manavunaku ee jaripoyi paaripoyetunte yokka manasattvamu undatam chetane ee satyanityamainatunte yokka dharma sattvanni ee maatramu gurtinchadaniki prayatninchatam ledhu.
0: Which guides all that goes on in this world today. But man is not conscious of this fact. He tends to go after things which are not a manifestation of this dharma.
1: Prati padarthamunaku danini anusarinchi ఆ పదార్థం యొక్క సత్య స్వరూపాన్ని నిరూపించేటువంటి యొక్క తత్వమే ఈ ధర్మము.
0: వాట్ ఈస్ దిస్ ధర్మ? టు ఎవ్రీ లిటిల్ థింగ్ యూ కెన్ అసోసియేట్ ఎ బేసిక్ ఎంటిటీ అండ్ దట్ ఈస్ దిస్ ధర్మ.
1: వస్తువును వస్తువుగా నిరూపించి దాని స్వరూపాన్ని కూడా నువ్వు ప్రకటించేటువంటిదే ధర్మము.
0: ధర్మ ఇస్ దాట్ విచ్ షోస్ టు యూ ఎ థింగ్ ఫర్ వాట్ ఇట్ ఈస్, ఇట్ గివ్స్ యూ ఇట్స్ నేచర్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక కారు ఉన్నది,
0: దేర్ ఇస్ ఎ కార్.
1: ఈ కారుకు రూపం మాత్రం ఉండినంత మాత్రాన ప్రయోజనం లేదు.
0: ద కార్ మే హ్యావ్ ఎ ఫార్మ్ బట్ ఇట్స్ ఆఫ్ నో యూజ్.
1: ఈ కారుకు స్టేరింగ్ బాల్ బేరింగ్ ఈ రెండు కూడా చక్కగా ఉంటుండాలి.
0: ద కార్ షుడ్ హ్యావ్ ద స్టేరింగ్ వీల్ అండ్ బాల్ బేరింగ్స్.
1: ఇంతే కాదు, టైర్స్ లైక్ వైర్స్ ఈ రెండు కూడా సరిగా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ ఆల్సో హ్యావ్ టైర్స్ అండ్ వైర్స్ విత్ లైట్స్.
1: ఈ కారు మనం ప్రయాణం చేయటకు సరైనటువంటి స్థితిలో ఉండినప్పుడే దీనికి కారు అనేటువంటి ఒక పేరు సార్థకమవుతుంది.
0: ఓన్లీ వెన్ దిస్ car can possibly travel can you say it's really a car.
1: Car yokka dharmam emiti manavani ప్రయాణం చేసి గమ్యములు చేర్చేంత వరకు దాని యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకునేటువంటి యొక్క తత్వమే ఈ కారు యొక్క ధర్మము.
0: So what is the dharma that you associate with this car? It is that it should be capable of delivering man to his destination.
1: అదే విధముగాని మానవత్వం అనేటువంటిది పవిత్రమైన దివ్యత్వాన్ని చేర్చేటువంటి యొక్క తత్వములో ఈ గమ్యాన్ని చూపించే తత్వములందు తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో ఎట్టి దోషములు లేకుండా చూసుకోవటం ఇది ప్రధానమైనటువంటి ధర్మము.
0: So what is the dharma then that you associate with man? It is this sense of purpose in him which will make him come to realize his own innate divinity and will make him reach his own goal.
1: మానవుడు తత్వజ్ఞానమును ఎంత సేకరించినప్పటికీ విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములో పవిత్రమైనటువంటి సార్థక నామాన్ని పొందినప్పటికీ మనుష్యత్వంలో తాను సాధించినటువంటి యొక్క విలువలు ఏమిటి అనేటువంటి విచారాన్ని చక్కగా గుర్తించాలి.
0: Man may have mastered the art of debates and discussions and arguments. He may also have reached a high degree of proficiency in his knowledge of various things. But he should ask himself, has he got the real supreme knowledge?
1: మానవ జన్మములో పుట్టి మానవత్వాన్ని ధరించి మానవుడనేటువంటి పదమునకే సార్థక అర్థాన్ని గుర్తించుకోలేనటువంటి స్థితిలో మానవుడనేటువంటి దానికి ఏ విధమైనటువంటి విలువ ఉన్నది?
0: Born of the human race, having taken birth as a human being and projecting a form and name of a man, what is the sanctity attached to it?
1: ఆకారము కాదు మానవత్వమునకు.
0: One form does not indicate one's true nature.
1: మానవుడు ఆచరించేటువంటి ప్రవర్తన మానవత్వమునకు సరైనటువంటి లక్షణము.
0: It's one's actions which will project what a true human being is like.
1: కనుక మానవ లక్షణములు కలిగి దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని కూడా నువ్వు గుర్తించాలి.
0: So having been born as a man, you should try to understand what your divine nature is.
1: అయితే మానవునకు దైవము ఎంత ప్రధానమో దైవమునకు కూడా నువ్వు మానవుడు అంత ప్రధానము.
0: But then even as God is important to man, so is man important to God.
1: మానవుడే లేకపోతే దైవత్వాన్ని ఏమాత్రం కూడా నువ్వు ప్రకటించడానికి వీలు కాదు.
0: Without this entity called a human being or man, God cannot manifest himself in any form.
1: కుమారుడే లేనప్పుడు తండ్రి అనేటువంటి పదమునకు ఏమాత్రం కూడా నువ్వు అర్హుడు కాదు.
0: Like if there were to be no son at all, what is the meaning of your talking about a father?
1: కుమారుడు ఉండినప్పుడే తండ్రి అనేటువంటి పదమునకు ఒక అర్థం ఉంటుంటది.
0: Only when there is something like a son, there is some meaning attached to the word father.
1: అదే విధముగానే నరుడు అనేటువంటి పదము ఉండినప్పుడే నారాయణుడు అనేటువంటి పదమునకు సరైనటువంటి విలువ.
0: In the same way, only when there is a word like nara, does this word narayana have a significance.
1: కనుక దైవము మానవుడు ఏ విధంగా సృష్టిస్తున్నాడో అదే విధముగానే మానవుడు కూడాను సాధారణ రూపంలో దైవాన్ని కూడాను సృష్టించుకోవాలి.
0: So now even as God is creating man in his own way, man also should try and seek to give a shape and form to God.
1: దానిని సాక్షాత్కారం అని చెప్పబడుతూ వచ్చింది.
0: This is what is called సాక్షాత్కారం.
1: ఈ సాక్షాత్కారం అనేటువంటిది తన తత్వాన్ని తాను గుర్తించి సరైన మార్గంలో ప్రవర్తించినప్పుడే తన యొక్క ఆకారము తాను గుర్తించడానికి వీలవుతుంది.
0: What does this సాక్షాత్కారం mean? It means that one has understood oneself, one's own nature, and he is living a life as a reflection of God.
1: కనుకనే దైవతత్వాన్ని గుర్తించడం అందరికీ సాధ్యం కాదు.
0: But then it's not possible for all to realize this divine.
1: అయితే కొన్ని కొన్ని విషయములందు మానవత్వంలో కొన్ని బలహీనతలు ఉండటం చేత ఈ దుర్బలత్వంతో మూర్ఖత్వాన్ని కొను అభివృద్ధి పరుచుకుంటున్నారు.
0: బట్ అండర్ వేరియస్ సిచ్యువేషన్స్ బికాస్ ఆఫ్ వన్స్ ఓన్ ఇన్నేట్ ట్రేసెస్ ఆఫ్ వీక్నెస్ వన్ టెన్స్ టు బికమ్ ఫూలిష్ అండ్ ఇగ్నోరెంట్.
1: ఈ మూర్ఖత్వం చేతనే మానవుడు కృతజ్ఞుడుగా మారిపోతున్నాడు.
0: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ ఫూలిష్నెస్ దట్ హీ బికమ్స్ ఎన్ అన్గ్రేట్ఫుల్ రిచ్ అట్ టైమ్స్.
1: ఇసుకను నూరి తైలము తీయవచ్చు.
0: యు మైట్ గ్రైండ్ dust and derive oil therefrom.
1: Kundel talapaina kommulanu chudavachu.
0: Maybe you could also sight horns on the top of a rabbit.
1: Yendamavulaloni neerunu kuda nu tragavachu.
0: Maybe the water contained in a mirage you could drink of it.
1: Kani mukkunulo ye maatramu sugunalu chuchutaku veelu kadu.
0: But it is said as against all this, in one who is foolish to the core, you can never trace anything that is good and godly.
1: కనుకనే విష్ణు సహస్ర నామమునందు సూర్యునకు కొన్ని రకములైనటువంటి బిరుదులు అందించారు.
0: దట్స్ వై ఇన్ దిస్ విష్ణు సహస్ర నామ సూర్య ద సన్ హాస్ బీన్ గివెన్ వేరియస్ నేమ్స్.
1: సమజ్ఞాయ నమః, హిమజ్ఞాయ నమః, శత్రుజ్ఞాయ నమః, కృతజ్ఞాయ నమః. ఇది ఈశ్వరుని యొక్క బిరుదులు.
0: Out of all this, there is a mention made of this word Krutagna.
1: Tamagnaya namaha. Anaga, cheekatini రూపమాపేటువంటి యొక్క గుణము ఈ సూర్యుని యందు ఉంటున్నది.
0: ద ఫస్ట్ ఆఫ్ దిస్ తమగ్నాయ నమః, ద క్వాలిటీ ఆఫ్ ద సన్ వేర్ ఇన్ హీ కెన్ డిస్పెల్ డార్క్నెస్.
1: ఎక్కడ చీకటి ఉండునో అక్కడ సూర్యుడు లేడు.
0: వేర్ దేర్ ఇస్ డార్క్నెస్ దేర్ ఇస్ నో సన్.
1: ఎక్కడ సూర్యుడు వచ్చునో అక్కడ చీకటి ఉండదు.
0: అండ్ వేర్ దేర్ ఇస్ ది సన్ దేర్ ఇస్ నో డార్క్నెస్.
1: కనుక చీకటిని, అంధకారమును, అజ్ఞానమును దూరం చేసేటువంటి వాడు ఈ సూర్యుడు అని.
0: సో ద సన్ ఇస్ వన్ హు డిస్పెల్స్ దిస్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: హిమగ్నాయ నమః అనగా మంచును. సూర్యుడు లేనప్పుడు మంచు గడ్డ కట్టుకుని మహాబలమును పోసుకుంటుంది.
0: Then we come to Himagnaya Namaha, that is ice or snow, ice rather, it takes up a solid form in the absence of the sun.
1: Adhe suryudu vachana tana ahankaramunu anagadrakkukoni neeruga pravahistundi.
0: The sun comes along, the ice melts. That is the question of the ego melting and the water flowing down.
1: Shatrughnaya Namaha, Eeswaraniki shatruvulaneetunte vaaru ekkadu kuda kanipincharu.
0: Then we have Shatrughnaya Namaha, there is no enemy as such for the sun.
1: సూర్యుడు వచ్చిన తన శత్రువులైనటువంటి ఈ యొక్క తమస్సు హిమము తనకు పటాపించలమైపోతుంది, ఎక్కడ కూడా కనిపించదు.
0: As soon as the sun comes along, there is no place for this tamas or there is no place for this ego.
1: అదే విధంగానే కృతజ్ఞాయ నమః, కృతజ్ఞుడైనటువంటి వానికి సూర్యుడు మహాద్వేషుడట.
0: In the same manner it is said, this కృతజ్ఞాయ నమః, he is one, the sun does not go along with one who is an ungrateful person.
1: కృతజ్ఞుడైనటువంటి వారి యొక్క తత్వమును ఈ సూర్యుడు ఏమాత్రం కూడా విచారించడు.
0: That is, the sun does not relish a person who is ungrateful.
1: కారణమేమనగా సూర్యుడు ప్రతి ఒక్కరి నేత్రమునందు కూడాను తన తేజస్వరూపమే ప్రకాశిస్తూ ఉన్నాడు.
0: The reason being that the sun is present in the form of every eye as the power.
1: చంద్రమా మనహో జాత చక్షోసు జో అజాయత, ఈ చక్షురేందు సూర్యుని యొక్క తేజస్సు సూక్ష్మరూపాన్ని ధరించి జగత్తును చూపింపచుచున్నది.
0: దిస్ రేడియన్స్ అండ్ స్ప్లెండర్ ఆఫ్ ద సన్ ఇట్ ఇస్ సెడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఐ సో దట్ ద పర్సన్ కన్సర్న్ కెన్ సీ ద వరల్డ్ అరౌండ్ హిమ్.
1: కనుకనే కృతజ్ఞుని చూస్తే ఈ సూర్యుడు ఏమాత్రం కూడా ఓర్చుకోలేడు.
0: దట్ ఇస్ వై ద సన్ కెనాట్ టాలరేట్ ఎ పర్సన్ హూ ఇస్ అన్గ్రేట్ఫుల్.
1: అటువంటి వానికి సూర్యుడు ఇచ్చేటువంటి శిక్ష ఏమిటి?
0: నౌ వాట్ ఇస్ ద పనిష్మెంట్ దట్ ద సన్ వుడ్ గివ్ టు సచ్ ఎ పర్సన్?
1: అట్టి వాని దృష్టి నుండి తాను వైదొలుగుతాడు.
0: ద సన్ వుడ్ సింప్లీ రిమూవ్ హింసెల్ఫ్.
1: ఏటావాత
0: కృతజ్ఞుని
1: యొక్క దృష్టిని కోల్పోయి చేస్తాడు.
0: ఇన్ అదర్ వర్డ్స్ హీ వుడ్ రెండర్ ద పర్సన్ కన్సర్న్ బ్లైండ్, హీ కెనాట్ సీ.
1: రాతి పైన వ్రాతల వలే,
0: జస్ట్ లైక్ ద రైటింగ్స్ ఆన్ ఎ పీస్ ఆఫ్ రాక్,
1: క్షణంలో మరుగైపోతుంటాయి దుర్మార్గులకు చేసినటువంటి యొక్క మంచి.
0: ఇన్ ద సేమ్ మేనర్ యూ కెన్ ఎరేజ్ ఆల్ ద గుడ్ దట్ యూ హ్యావ్ డన్ టు ద ఈవిల్ ఇన్ ద వికెట్.
1: ఈ విధమైనటువంటి తత్వములో రాతి పైన ఎన్ని వ్రాతలు రాసినప్పటికీ హృదయమునందు ఏమాత్రము లేకపోయినప్పుడు ఈ హృదయము రాతితో సమానమైపోతుంది.
0: యూ మైట్ ఇన్స్క్రైబ్ ఎనీ నెంబర్ ఆఫ్ థింగ్స్ అండ్ సేయింగ్స్ ఆన్ వన్స్ like on a piece of rock, but if they are not inscribed on one's heart, there is no use.
1: Manavunaku enta chinna upakaram chesinappatikini goppa upakaranga bhavinchi taanu nirantaramu chintistu untadu.
0: Now you do a good to a certain person and you tend to feel that you have done something great.
1: Adi krutagnudu antaru, daanini krutagnudu antaru.
0: And that this is the quality of gratitude.
1: Enta upakaram chesinappatikini దానిని అపకారముగా భావించి దానికి విరుద్ధమైన చర్యలు ఆచరించినప్పుడు వారిని కృతజ్ఞుడు అంటారు.
0: సో వెన్ యూ కెన్ రెసిప్రోకేట్ వాట్ గుడ్ హ్యాస్ బీన్ డన్ టు యూ, యు ఆర్ గ్రేట్ఫుల్. బట్ ఆన్ అదర్ హ్యాండ్ యూ రిటాలియేట్ విత్ సంథింగ్ ఈవిల్ అండ్ బ్యాడ్ ఫ్రమ్ యువర్ సైడ్, దెన్ యు ఆర్ అన్ అన్గ్రేట్ఫుల్ పర్సన్.
1: అన్ని ఆకారములకు ఈ లోకమునందు శత్రుత్వం అనేటువంటిది లేకపోలేదు.
0: నౌ ఇన్ ఆల్ దట్ సీ అరౌండ్ యూ దేర్ ఇస్ అ థింగ్ కాల్డ్ ఎనిమిటీ ఇన్ దిస్ వరల్డ్.
1: కానీ ఒక్క సాయికి మాత్రమే శత్రువుడు ఎక్కడ కూడాను కనిపించదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ సాయి హూ డస్ నాట్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎన్ ఎనిమీ ఆర్ ఎన్ ఎంటిటీ కాల్డ్ ఎనిమిటీ.
1: కానీ లోకంలో అనేటువంటి మానవులు ఆపోహలను అభివృద్ధి పరచుకొని చర్యలను మాత్రమే చూస్తూ హృదయతత్వాన్ని విస్మరించడం చేత సాయికి కూడాను కొంతమంది శత్రువులు ఉండినట్టుగా భావిస్తుంటారు.
0: బట్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ ఆర్స్ పీపుల్ టెన్ టు గెట్ క్యారీడ్ అవే బై వాట్ దే హియర్, బై వాట్ దే గెట్ టు నో త్రూ సమ్ అదర్ సోర్సెస్, అండ్ దెన్ దే లుక్ అపాన్ సాయి యాజ్ దే ఎనిమీ.
1: వారి దృష్టిలో శత్రువులుగా కనిపించవచ్చు, కానీ నా దృష్టిలో శత్రువులే ఎవరు కూడాను లేరు.
0: దేర్ఫోర్ ఇన్ దేర్ ఐస్ I might be portrayed as their enemy, but as far as I am concerned, I have no enemy.
1: Naaku andaru priyule.
0: I like and I favor all.
1: Naaku undinatuvanti yokka sampada, naaku undinatuvanti yokka aishwaryamu lokamlo evvariki kudunu kanipinchadu.
0: The wealth and the possessions that I have, nobody in this world can see them.
1: Ye world bank lo kudunu naaku undinanta sampada ekkada kanipinchadu.
0: The amount of wealth and possessions that I have, even the World Bank cannot boast of.
1: నాకుండినంత ఐశ్వర్యము ఏ మహారాజులకు కాని ఏ చక్రవర్తులకు కాని కూడా లేదు.
0: And this wealth that I have, even the greatest of emperors or king of kings could never have hoped for.
1: ఆ ఐశ్వర్యం ఏంటి? ఆ సంపద ఏంటి?
0: What is this wealth? What is this possession I am talking
1: అదే
0: about?
1: అది నా నిస్వార్థమైన నిర్మలమైన ప్రేమ.
0: This towering wealth of mine is my unselfish, unmotivated, pure, sublime love.
1: Atti nishwarthamaina nirmalamaina kunti premato pavitramaina kunti jeevithanni gadapatam chethane naa yokka shariram kudanu enta tejamayamga untundali.
0: Because I have led my life in this state of this selfless and pure love all through, my body is so radiant.
1: నిజముగా యోచిస్తే లోకములో 60 సంవత్సరం జన్మదినోత్సవం చేసుకునేటువంటి వారి యొక్క తత్వము వారి యొక్క ఆకారము మీరు విచారించుకోవచ్చు.
0: Now going by the way the world goes, you could see for yourself how a 60-year-old person would look like.
1: ఈనాడు ఈ శరీరము ఆడుకుంటూ పాడుకుంటూ 60 సంవత్సరం జరుపుకుంటూ ఉన్నది.
0: Today this body is celebrating the 60th birthday by playing, by being playful and by being radiant.
1: Nenu aadagalanu paadagalanu parigettagalanu choodagalanu vinagalanu anni vidhamuluka udanu chakkani 16 samvatsaramulu yokka yuvakuni vale untunnanu.
0: I can play, I can sing, I can dance, I can run, I can eat, I can see, I can hear, as well as a 16-year-old one would do. There is no trace of weakness in this body.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the reason for this?
1: దీనికి నా యొక్క పవిత్రమైనటువంటి గుణమే దీనికి మూల కారణం.
0: The main cause and the reason for this youthfulness is the sacred and noble feeling that I have.
1: ఇట్టి తత్వాలను లోకులు గుర్తించడానికి ప్రయత్నించరు.
0: Now people in the world do not try to see
1: బాహ్యమైనటువంటి యొక్క చర్యలు మాత్రమే దృష్టి ఉంచుకొని బలహీనతలుగా భావిస్తూ మాట్లాడుకుంటుంటారు.
0: They do not look to this innate secret. They look at what they see on the outside world and then they get carried away.
1: Sai nundi kontha mandi dooramainappudu oho Sai Baba nundi kontha mandi dooramaipoyinaru inka Sai Baba balam tagipovochunu ani kodunu bhavistuntaru.
0: When some people get removed from Sai, when people go away, others tend to make an interpretation. Oh, then now even Sai Baba is likely to come back.
1: Va na pani ishtam leka dooram kavatam ledhu. వారికి నాపైన ఇష్టం లేక దూరం కావటం లేదు.
0: ద రీజన్ వై దే ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ మీ ఇస్ నాట్ దట్ దే హావ్ లాస్ట్ దేర్ లైకింగ్ ఫ్రమ్ మీ,
1: వారి ఇష్టమును నెరవేరకపోవటం చేత దూరం అయిపోతున్నారు.
0: ఇట్ ఈస్ నాట్ దట్ దే డు నాట్ లవ్ మీ, ఇట్ ఈస్ దట్ దేర్ విషెస్ హావ్ నాట్ బీన్ ఫుల్ఫిల్డ్ సో దే గెట్ టు గో అవే.
1: అంతేకాదు వారి ఇష్టమును నా చెంత నుండినంత వరకు కూడాను జరగవేమో అని లౌకికమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి ఆశ ఉన్నటువంటి వారికి నన్ను వదిలించుకుని జగత్తులో ప్రవేశిస్తున్నారు.
0: నాట్ ఓన్లీ దిస్, దే ఆర్ గ్రిప్డ్ బై ద ఫియర్ దట్ ఇఫ్ దే ఆర్ విత్ మీ దేర్ వరల్డ్లీ డిజైర్స్ అండ్ విషెస్ మే నాట్ బి ఫుల్ఫిల్డ్. దే హావ్ దిస్ ఫియర్ ఆల్సో. సో దే
1: వారిని ఎవరైనా ప్రశ్నించినప్పుడు వారి గౌరవాన్ని వాడు కాపాడుకునే నిమిత్తమై సాయిబాబా పైన కొన్ని విధమైనటువంటి ఆపోహలను కల్పిస్తుంటారు.
0: ఇఫ్ యూ ఆర్ నాట్ టు క్వశ్చన్ సచ్ పర్సన్స్ ద రీజన్ వై దే హావ్ గాన్ అవే, so that they could maintain their own standing, they would try to put a few things on Sai Baba.
1: Adi kudanu naaku chaala santoshame. కారణం ఏమనగా వారి యొక్క గౌరవాన్ని అభివృద్ధి పరుచుకునే నిమిత్తమై నన్ను దూషించటం వల్ల వారికి ఆ గౌరవం కలుగుతుందని అది కూడా నా ఉపకారమే.
0: So they tend to degrade me in the process. Now even that is something which gives me joy and happiness, because by thus degrading me and denigrating me, they are furthering their cause and they are seeking their own happiness.
1: మనము లోతుగా విచారించినప్పుడు నదుల వలన సముద్రం ఉన్నదా, సముద్రం వలన నదులు ప్రవహించుచున్నవా అనేటువంటి విషయాన్ని విచారించాలి.
0: Now if you go a little deeper into this basic question, the ocean, does it have its place ahead of the river, or does the river have the place ahead of the ocean?
1: Samudram valla nadulu pravahistunnayi kani nadulu valla samudram yerpattam ledu.
0: It is because of the ocean in the first place the rivers are flowing. It is not that the ocean exists because of the rivers.
1: Adhe vidhamane na yokka manchi vallane na gaurava pratishthalu perugutunnayi kani marokari chetu perugatam ledu.
0: In the same manner, it is because of my own good nature, my name and fame are spreading.
1: Ga nannu aashrayinchatam cheta vaari gaurava pratishthalu perugutunnaye kaani vaari valla naa gaurava pratishthalu perugatam ledu.
0: It's not because of them. Because they have taken shelter under me, their name and fame are spreading. It's not the other way around.
1: Naa manchi cheddale naa gaurava pratishthalaku moola kaaranam.
0: What I am and what I stand for, all that is good and noble, that is the cause for my name and fame.
1: Deeniki oka chinna katha untundali.
0: Now there is a small story to
1: that. Dandiga pandinatvanti oka draksha totanu oka nakka chuchindatta.
0: A fox once sighted a grapevine.
1: Aa drakshanu aaraginche nimittamulo nimittamai aa draksha totanu cherindatta.
0: Now this fox wanted to partake, to eat a few of those grapes, so it entered this.
1: Aa drakshanu anubhavinche kosamani enniyo prayatnalu chesindi.
0: Having entered this garden, it made all types of, all that it could do to secure a few grapes.
1: Kani aa nakkaku ee draksha andaledu.
0: But this fox could not reach out to these grapes.
1: Kadapatiki visugu jendi balahinamai tirigi vastundali.
0: Finally, it was led to a state of despair. It became weak, lost interest, and
1: ee nirashato vachutunnatvanti okka nakkanu chusi okka kaaki nakka baava chakkaga tinnaava ani ee drakshanu ani adigindata.
0: Now this fox was returning thus in a dejected mood, and a crow accosted it and said, "O fox friend, have you been able to eat these grapes to your heart's content?"
1: Chee chee chee. Aa draksha pullaga untundadi dana valla nenu tinaledu annadata.
0: Now then the fox answered, "No, how could I eat those grapes? They are sour, absolutely sour, tasteless."
1: Idi endukosam ee vidhanga cheppindi tanaku andaledu ganuka అది పుల్లటి ద్రాక్ష అని అని చెప్తుండాలి ఈ నక్క.
0: Why has this fox described the grapes as being sour? Because it could not partake of these grapes.
1: అదే విధంగా కొంతమంది నక్క బుద్ధి వ్యక్తులు సాయి వారికి దక్కకపోవటం చేత దానిపైన విరక్తిగా మారి వారు దానిపైన ఒక అవిరుద్ధమైనటువంటి భావాన్ని పెంచుకుంటూ పోతుంటారు.
0: ఇన్ ద సేమ్ మేనర్ దీస్ పీపుల్ హూ కుడ్ బి లైక్ ఇన్ టు దిస్ ఫాక్స్ బికాస్ దే ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు సెక్యూర్ వాట్ సాయి స్టాండ్స్ ఫర్ tend to paint a tainted picture of sai.
1: Ante kani sai lo ye kinchittainapudu nu dosham chupadaniki evariki ni adhikaram ledu.
0: Otherwise it's not possible for anyone to point a finger at sai.
1: Karanam em anaga naadi nirantaram kodu nisvarthamainatundi bhavam.
0: Because every second I have only a selfless
1: paropakara sambandhamaina hrudayam.
0: My heart is full of deeds
1: లోకక్షేమాన్ని కోరేటువంటి భావము,
0: విచ్ విల్ బ్రింగ్ గుడ్ టు అదర్స్, విచ్ విల్ కంట్రిబ్యూట్ టు ద వెల్ బీయింగ్ ఆఫ్ ద వరల్డ్,
1: లోకానందమే నా ఆనందముగా భావించేటువంటి ఒక హృదయము.
0: మై హార్ట్ ఇస్ సచ్ దట్ ఇట్ ఆల్వేస్ ఆస్పైర్స్ ఫర్ హ్యాపీనెస్ ఆఫ్ ద వరల్డ్.
1: ఇట్టి నా పవిత్ర హృదయాన్ని భావాన్ని తలంపులను కూడా అర్థం చేసుకోవటం అందరికీ సాధ్యం కాదు.
0: దిస్ ప్యూర్ అండ్ నోబుల్ అండ్ సేకెడ్ హార్ట్ ఆఫ్ మైండ్, నోబడీ కెన్ పాసిబ్లీ గ్రాస్ప్ ఇట్స్ నేచర్.
1: కనుకనే దినదిన ప్రభక్తమానమై ఆనందమైనటువంటి యొక్క జీవితాన్ని నిరంతరము గడుపుతూ ఉంటున్నాను.
0: దట్ ఈస్ వై డే బై డే ఐఎమ్ స్పెండింగ్ మై లైఫ్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
1: నా ఎందు ఏ క్షణమైనా కూడా విచారము అనేటువంటిది కనిపించదు.
0: యూ కెనాట్ పాసిబ్లీ సీ ఎనీ ట్రేస్ ఆఫ్ సారో ఇన్ మీ ఈవెన్ ఫర్ అ ఫ్లీటింగ్ సెకండ్.
1: ఈ విధంగా జీవించేటువంటి వ్యక్తులు ఎవరైనా లోకంలో కలరా?
0: డు యూ కమ్ అక్రాస్ ఎనీ పర్సన్ ఇన్ ద వరల్డ్ హూ కెన్ లీడ్ అ లైఫ్ లైక్ దిస్?
1: లేదు లేదు లేరు.
0: నో నో అండ్ నెవర్ అండ్ నెవర్.
1: కనుక ఇట్టి గుణములను మాత్రమే నా ఎందు కొంతవరకు నువ్వు వెతుకుంటూ ప్రయత్నించాలి, కానీ తుచ్చమైనటువంటి విషయాల లోపల బయట తట్టు జరిగేటువంటి ఒక విషయాన్ని గుర్తించుకుని భగవత్ తత్వాన్ని విరుద్ధంగా భావించుకోవటం, ఇది అజ్ఞానం యొక్క మొదటి లక్షణం.
0: So you should try to seek what the true nature of Sai is like. You should not be carried away by what the world talks about without any first knowledge. That is the case of ignorance. That's the case of ignorance. Now what are the tasks that Sai performs?
1: Ayaka sevaranu, ayaka panulanu, chakkaga gurtinchukunte ee vyaktunu ee vidhamaitintiga pravartinchadaniki em maatram kodana avakasam undadu.
0: If only these individuals can understand the type of service that Sai does, the work that he performs, they can never be led astray.
1: కనుకనే సాయి తత్వాన్ని చక్కగా గుర్తించవాలంటే సాయి ప్రేమను అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: Therefore, if you wish to understand the nature of Sai, experience the love of Sai.
1: ఈ ప్రేమను ఒక్కదానిని మాత్రమే మీరు గుర్తించుకుంటే దైవత్వంగా మీరు కూడాను మారిపోగలరు.
0: If you can grasp this fundamental idea of love, you also can verily become
1: God. బ్రహ్మయో భవతి అని.
0: You can verily become God.
1: బ్రహ్మ తత్వాన్ని గుర్తించుకునేటువంటి వాడు బ్రహ్మగానే మారిపోతాడు.
0: One who understands the nature of Brahma verily becomes Brahma himself.
1: Kanuka Sai ki kavalsinatundi ee lokamlo ee maatram kodanu ledu.
0: There is nothing in the world that Sai seeks for himself.
1: Ee jagattu valla naaku kavalanaitundi aasha Sai hrudayamlo ee kosam endukodanu kanaladu.
0: There is nothing in Sai's heart that longs to ask for anything of this world.
1: Aithe loka sambandhamaitundi yokka baadhyatalanu konni vahinchadam cheta ఈ ఆర్గనైజేషన్స్ అని కూడాను అభివృద్ధి గావించడం చేత పల్లెల యొక్క సేవలు కూడాను చేయటం ఆధారమైనటువంటి ఒక రీతిగా తీసుకోవటం చేత దీనికి కొన్ని విధమైనటువంటి ప్రభుత్వం యొక్క నిబంధనలను ప్రజల యొక్క మార్గములను వారి యొక్క నీతి నిజాతులను కొంతవరకు అనుసరించక తప్పదు.
0: బట్ దెన్ యాజ్ ద వరల్డ్ గోస్ దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ టు బి కంప్లైడ్ విత్. లైక్ దేర్ ఇస్ దిస్ ఆర్గనైజేషన్. This organization has undertaken the task of upliftment of villages. It has also taken upon itself various developmental activities by way of serving. Thereby, it has to follow the rules and regulations laid down by the government.
1: Pavitramaina bhavamuto seeding our desires ani mundu memu prarambhincham.
0: Now, it was with a very pure feeling. It was with a high ideal that we set upon this.
1: Ee prarambhinchatamlo undinatvanti oka antarathanni kodanu mundu meeku telipanu.
0: This program of sealing on desires, I have also ventured to explain to you the basic idea behind this program.
1: కోరికలు గావటం చేతనే ఆర్థికంగా కాని ఆరోగ్యంగా కాని అన్ని విధమైనటువంటి యొక్క జీవితాన్ని కొంతవరకు బలహీనత చేసుకుంటున్నాం.
0: Because our desires tend to be excessive in nature, we also lose financially, we also get to lose our health.
1: సామాన్యంగా ప్రతి మానవుడు కూడాను ధనం ఉండినప్పటికీ దానిని దుర్వినియోగం చేసుకోవటానికి అతి ఉత్సాహంగా ముందంజ వేస్తాడు.
0: Now it's a common place thing to see that a person of wealth tends to misuse it.
1: కొన్ని బీద కుటుంబములు కూడాను ఇట్టి శ్రీమంతులను అనుసరించి వారు కూడాను చెడిపోతూ వస్తున్నారు.
0: A few poor families go to such rich families for help and they also get to be bad in the process.
1: కనుక చక్కని ఆదర్శవంతమైనటువంటి కుటుంబీకులుగా తయారు కావాలనేటువంటి ఉద్దేశంతో వారు చేస్తున్నటువంటి యొక్క దుర్వినియోగాన్ని అరికట్టే నిమిత్తంతో సీలింగ్ ఆన్ డిజైర్స్ అని స్థాపించాము.
0: Now, it was with an idea that we can establish a few ideal homes that we have embarked on this program of sealing on desires.
1: Oka kooli dinamuniki 10 rupayalu sampadinchukunte 2 rupayalu sarayi taagutunnadu 3 rupayalu cinema kharchu pettunnadu inka 2 rupayalu inkinka emomo konni duravasthalaganta kodunu guru chestunnadu.
0: Now, what do you find in the present times? A lowly paid worker, if he is earning 10 rupees a day, spends to fritter away his money, 2 rupees for his drink, 3 rupees for a few other forms of food entertainment and the like. He misuses his what little he earns and the family suffers in the process.
1: కనుకనే సిగరెట్లు బీడీలు త్రాగటము మద్య మాంసాదులంతా కూడాను తీసుకోవటము ఇలాంటివన్నీ కూడాను నిలబెట్టి కొన్ని రకములైనటువంటి రీతిగా ఆర్థికంగా కూడాను అభివృద్ధి గావించుకున్నప్పుడు ఆ నిలబెట్టుకున్నటువంటి యొక్క ధనము చేత కొన్ని సేవలనైనా కొన్ని కుటుంబాలైనా పోషించవచ్చును అనేటువంటి ఒక ఉద్దేశంతో సీలింగ్ ఆన్ డిజైర్స్ అని పెట్టారు.
0: వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది స్కీమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఈజ్ దట్ సచ్ పీపుల్ హు ఆర్ మిస్లెడ్ దస్ కెన్ సేవ్ అప్ బై నాట్ స్మోకింగ్ సిగరెట్స్ ఆర్ బీడీస్ బై నాట్ ఇండల్జింగ్ ఇన్ డ్రింకింగ్ ఆర్ ఈటింగ్ మీట్ ఆర్ సీకింగ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఫుడ్ ఎంటర్టైన్మెంట్ అండ్ వాట్ దే సేవ్ దస్ విల్ ఓన్లీ గో టు ద బెనిఫిట్ ఆఫ్ ద ఫ్యామిలీ.
1: అందులో కొంతమంది దీని యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని గుర్తించుకునలేక ఏదో డబ్బు కావటమే ఈ యొక్క సాయి సంస్థల యొక్క ప్రధాన లక్ష్యంగా భావించుకున్నారని వారు తలంచుకుంటున్నారు.
0: సమ్ మిస్గైడెడ్ పీపుల్ ఫీలింగ్ దట్ దిస్ స్కీమ్ ఈజ్ సచ్ దట్ ద సాయి ఆర్గనైజేషన్ వాంట్స్ సమ్ మనీ దే హావ్ గివెన్ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ టు దిస్.
1: సాయి ఆర్గనైజేషన్ ఏనాడు కూడాను ఈ ధనం కోసం పాటుపడలేదు.
0: The Sai organization has never aspired for money.
1: ప్రజలకు తగినటువంటి సేవ చేయాలి, ప్రజలకు సరైనటువంటి మార్గాన్ని చూపాలి, సత్య మార్గంలో నడిపించాలి అనేటువంటి లక్ష్యమే సాయి సంస్థల్లో ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యం.
0: The primary aim and goal of the Sai organization has been that it should guide people to lead a worthy life, to be of service to humanity at large.
1: దీనిని విరుద్ధమైన అర్థములుగా తీసుకుని సిగరెట్లు తాగటం మానటం లేదు. కొంతమంది బీడీలు తాగటం మానటం లేదు, ఇంకా మద్యపానములు తీసుకోవటం మానటం లేదు, కానీ డబ్బు మాత్రం తెచ్చి దీంట్లో కడుతున్నామంటే ఇలాంటివి నాకు అక్కర్లేదని చెప్పి నేను వాదించాను.
0: సో వితౌట్ అండర్స్టాండింగ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్, వాట్ ఆర్ దీస్ పీపుల్ ట్రైంగ్ టు డూ? దే కీప్ ఆన్ స్మోకింగ్ సిగరెట్స్ ఆర్ బీడీస్, దే ఇండల్జ్ ఇన్ డ్రింకింగ్, దే గో ఆన్ ఈటింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అండ్ జస్ట్ బికాస్ దే థింక్ ఫీలింగ్ ఆన్ డిజైర్ మీన్స్.
1: కోరికలను అరగట్టుకోమని కోరినామే కానీ డబ్బును ఆశించి కోరలేదు.
0: They deposit a few a part of their wealth against this trust name as if the organization wants the money.
1: Aithe ee jagattu lopara dharam avasarame.
0: We have only asked them to curb their desires. It is not that we want money, but
1: evariki na kosam kaadu.
0: As far as the world is concerned, no doubt money is
1: there. Nenu yaadu aashinchanu,
0: but it's not for me. I have never aspired for money.
1: Aithe konni samasthalu sthapinchi దాని బాధ్యతలు వహించేటువంటి వారు కొంతమంది ఉంటున్నారు.
0: బట్ సిన్స్ ఎ ఫ్యూ ఆర్గనైజేషన్స్ హావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్, దేర్ ఆర్ పీపుల్ హూ హోల్డ్ పొజిషన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దెమ్.
1: ఇది ధనమే లేకపోతే ఈ కార్యక్రమాలు ఏమాత్రం కూడా చేపట్టడానికి వీలు కాదు.
0: వితౌట్ దిస్ మనీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ దే కెనాట్ అండర్టేక్ వాట్ ఈస్ అసైన్డ్ టు ద
1: 6,000 గ్రామములను దత్తత తీసుకున్నాం.
0: లైక్ ఫర్ ఇన్స్టెన్స్ వీ హావ్ అడాప్టెడ్ 6,000 విలేజెస్.
1: ఈ గ్రామముల లోపల విద్య వైద్యముల యొక్క తత్వమే కాకుండా రోడ్లు జలముల యొక్క అభివృద్ధిని కూడా గావించడానికి ప్రయత్నిస్తున్నాం.
0: నౌ ఇన్ దీస్ 6,000 విలేజెస్ వి హావ్ నాట్ ఓన్లీ ట్రై టు ఎస్టాబ్లిష్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ బట్ ఆల్సో అండర్టేకింగ్ ద టాస్క్ ఆఫ్ రిపేరింగ్ ద రోడ్, ప్రొవైడింగ్ వాటర్
1: అవసరమే,
0: ప్రొవైడింగ్ డ్రింకింగ్ వాటర్. వి డు నీడ్ మనీ ఫర్ దిస్.
1: మేము అనేక విద్యారంగములను సృష్టించాము.
0: వి హావ్ ఎస్టాబ్లిష్ మెనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్.
1: ఈ విద్యారంగం ఏ రీతిగా జరుగుతున్నాయి అని కూడా కొంతమంది సందేహించవచ్చును.
0: నౌ సమ్ పీపుల్ మైట్ హ్యావ్ ఎ డౌట్ హౌ ఆర్ ది ఇన్స్టిట్యూషన్స్ రన్నింగ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్.
1: అయితే ఎవరిని కూడా ఈనాటి వరకు 60 సంవత్సరం అయినప్పటికీ నాకు ధనము కావాలి అనేటువంటి పదము నా యొక్క నాలుగు నుంచి రాలేదు.
0: బట్ ఇన్ ఆల్ దీస్ 60 ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ ఐ హావ్ నెవర్ ఆస్క్డ్ ఎనీబడీ ఫర్ మనీ ఫర్ ద సేక్ ఆఫ్ రన్నింగ్ ఎనీ వన్ ఆఫ్ దీస్.
1: మనము చేయుచున్నటువంటి యొక్క సత్కార్యము చూచినటువంటి వ్యక్తులు తామే ముందుకు వచ్చి ఆ కార్యములు చేస్తున్నారు.
0: పీపుల్ హావింగ్ ఎక్నాలెడ్జ్ ద ఫ్యాక్ట్ దట్ సంథింగ్ గుడ్ అండ్ నోబుల్ ఈస్ బీయింగ్ అటెంప్టెడ్,
1: త్యాగములో ఇన్ని విధములైన బలం ఉంటున్నదనేటువంటి సత్యము అందరూ గుర్తించుకునలేరు.
0: దే కమ్ ఫార్వర్డ్ ఆన్ దే ఓన్ అండ్ మేక్ డొనేషన్స్. దట్ ఈస్ ద సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ఒక్క వడ్ల కింద భూమిలో నాటినప్పుడు అది పెరిగి పెద్దదై కొన్ని వందల వడ్ల కిందను అందిస్తుంది.
0: ఇఫ్ యూ హావ్ టు సో ఎ రైస్ గ్రెయిన్ ఇన్ సాయిల్ ఇట్ విల్ యీల్డ్ థౌసండ్స్ ఆఫ్ మోర్.
1: అదే విధంగానే మనం ఒక్క రూపాయి సత్కార్యంలో మనం ప్రవేశపెట్టి వందల రూపాయలు దాని ప్రకారమే అభివృద్ధి అవుతుంది.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యూ టు యూజ్ బట్ 1 రూపీ ఫర్ ఎ నోబుల్ కాజ్ థౌసండ్స్ ఆఫ్ రూపీస్.
1: ఈ కీలకాన్ని ఈ రహస్యాన్ని మనం గుర్తించుకోలేకపోతుంది.
0: మ్యాన్ హాస్ నాట్ అండర్స్టుడ్ దిస్ బేసిక్ సీక్రెట్ ఆఫ్ లైఫ్.
1: మేము కాలేజీ కట్టాలని అనుకున్నాం.
0: లైక్ వీ థాట్
1: ఒక తత్వము సాయి హృదయం.
0: But here lies the secret. The moment the sankalpa is made, it will be accomplished. That is the nature of Sai.
1: Maaku teliyakundani dani yokka abhirudhi jarigipothu vachindi.
0: Without our knowledge, things started taking shape.
1: Naalo rahasyam anetundi ye maatram kodanu levu.
0: There is nothing secretive about me.
1: Ee naadu cheppaka tappadu.
0: But today I have to make some of these points known.
1: Tatchalave Naradagar Rajamata vachi college ni kattinchindi.
0: As soon as it was known that we wanted to establish colleges,
1: ఎవరి దగ్గర మానవుడు గుర్తించుకోలేకపోతుంది.
0: మ్యాన్ హాస్ నాట్ అండర్స్టుడ్ దిస్ బేసిక్ సీక్రెట్ ఆఫ్ లైఫ్.
1: మేము కాలేజీ కట్టాలని అనుకున్నాం.
0: లైక్ వీ థాట్
1: ఒక తత్వము సాయి హృదయం.

0: established colleges. The Rajmata
1: Bhavnagar.
0: Rajmata Bhavnagar came forward and established it. We have not sought for arms from any person.
1: ఒట్టి కళాకార కట్టినంత మాత్రం మనం ఆశించినటువంటి ఆశయాలను అభివృద్ధి కాంచలేము అనేటువంటి ఉద్దేశంతో మరొకటి ప్రైమరీ స్కూల్ కట్టాలా అని సంకల్పించుకున్నాం.
0: హావింగ్ ఎస్టాబ్లిష్ ఎ కాలేజ్ వి థాట్ వి కెనాట్ ఫుల్ఫిల్ అవర్ ఐడియల్స్ సో వి వాంటెడ్ టు హావ్ ఎ ప్రైమరీ స్కూల్ ఆల్సో.
1: తక్షణమే ఇటలీ ప్రైమ్ మినిస్టర్ సోదరుడైనటువంటి క్రాక్సీ నేను ఈ ప్రైమరీ స్కూల్ నేను కట్టిస్తానని ఆయన కట్టించాడు.
0: నో సూనర్ వాస్ దిస్ సంకల్ప మేడ్ దాన్ the brother of the Italian Prime Minister, Mr. Craxi, came forward and said, I'll establish this school.
1: Higher secondary school ga untunte mana kampam loni ee pillalu chinna appudu nunchi kodunu sariyana treat lopala mariyana sariyana kramashichana lopala penchavachchu kada ani sankalpinchukunnam.
0: And then we thought, if only we had a higher secondary school also, we can take care of these children right from their primary school upwards.
1: Tachchaname America nunchi Bujan anetunte ayana vachi ఈ యొక్క హైయర్ సెకండరీ స్కూల్ నేను కట్టిస్తానని తాను కట్టించాడు.
0: అండ్ ఇమీడియట్లీ దిస్ జెంటిల్మెన్ మిస్టర్ బుజానీ ఫ్రమ్ అమెరికా కేమ్ ఫార్వర్డ్ అండ్ సెడ్ హీ విల్ డూ దిస్ టాస్క్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ దిస్ కాలేజ్ దిస్ స్కూల్.
1: అదేవిధంగానే ప్రతి ఒక్కటి కూడాను బెంగళూరులో ఉన్నటువంటి యొక్క హాస్టల్ కాలేజీలు కూడాను మేము కట్టాలని సంకల్పించుకున్న తక్షణమే మిసెస్ కోవన్ ఆమె వచ్చి దీన్నంతా నేను పూర్తి చేస్తానని బాధ్యత వహించింది.
0: ఇన్ ద సేమ్ మేనర్ ద హాస్టల్ అండ్ ద కాలేజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ బెంగళూర్ the moment it was known that it was to be done, Mrs. Covan of the United States came forward.
1: అది జరిగేటట్టుగా ఉంటుంటేనే స్థాయిలో సంకల్పం వస్తుంది.
0: Now only when it is known that it is going to be accomplished does Sai,
1: అలాంటి సంకల్పం లోపల బలం ఉండినప్పుడే ఇలాంటి కార్యములు చేయడానికి వీలవుతుంది.
0: The Sai wills that it should happen.
1: దానిని మీరు గుర్తించాల్సింది.
0: You should understand this.
1: ఇంకా మరొక చిన్న విషయం.
0: There is yet another small thing.
1: ప్రశాంత నిలయమునందు గడచిన 7 దినముల నుంచి కూడాను తెల్లవారి మధ్యాహ్నము రాత్రి చక్కగా లక్షాది ముందుకు జనాలకు భోజనం వేస్తున్నాం.
0: ఇన్ ప్రశాంత నిలయం ఫర్ ద పాస్ట్ 1 week 7 days వి హావ్ బీన్ ఫీడింగ్ కౌంట్లెస్ నంబర్స్ డైలీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్.
1: పట్టమని 10 మందికి అన్నం పెడితే నా తలంతా అక్షరాలతో న్యూస్ పేపర్లు వేసుకుంటారు.
0: Now what do you find as a rule in the world? You have fed 10 people, you will give it wide publicity in the newspapers.
1: Kani inni lakshala mandiki inni vidhamuluga memu aanandanga anistunnappudu naaku ye vidhamainatundi okka aaratam kani oka vidhamainatundi aadambaram kani maalo kanaradu.
0: But over here we have been feeding lakhs of people thus for so many days, but we have never gone after publicity. We don't want to make a show of things.
1: Aithe evariki pedutunnam memu మా వారికి మేము పెడుతున్నాం, దీంతో ప్రచారం ఎందుకు?
0: నౌ ద రీజన్ ఇస్ హూ ఆర్ వి ఫీడింగ్ దస్? వి ఆర్ ఫీడింగ్ అవర్ ఓన్ పీపుల్. వెన్ వి ఆర్ ఫీడింగ్ అవర్ ఓన్ పీపుల్ వై
1: ఇప్పుడు కొంతమంది సందేహం కలగవచ్చును, ఇన్ని విధములైనటువంటి యొక్క పదార్థములు ఏ రీతిగా వచ్చింది, డబ్బు పెట్టకపోతే లభిస్తాయా అని కూడా సందేహించవచ్చు.
0: వై గివ్ ఇట్ పబ్లిసిటీ దెన్? నౌ హియర్ అగైన్ పీపుల్ మైట్ గెట్ వితౌట్ మనీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. How could so many people be fed in such a grand manner?
1: Sankalpam. Ituri ee 60va samvatsaramlo oka janmadinachamunaku vachina varandarikini aanandanga aaharanni andinchali. Annadanam kanna adhika danam ledi.
0: Here again the reason is this sankalpa, this will. Once it was will, it had to be done.
1: Ee minchinatundi maroka ledu. Annam Brahma.
0: What was this sankalpa? It was to feed countless numbers without any limit to their heart's content.
1: Ah, sankalpam anetundi bhaktulu yokka hrudayamlo prakindi.
0: Because there is no greater charity than feeding of the people.
1: Nenu Kodaikanallo untunte East Godavari West Godavari nunchi kudanu Dr. Bhaskar Rao Karunyananda varu Kodaikanalike vachi swami ee 60 samvatsaram lopala andarikini ee bhojanalu సంతర్పణ చేసేటువంటి యొక్క మహాభాగ్యాన్ని మాకు ప్రసాదించాలని ప్రార్థించుకున్నారు.
0: నౌ ద మూమెంట్ పీపుల్ గాట్ టు నో అబౌట్ దిస్ సంకల్ప ఆఫ్ మైండ్, థింగ్స్ స్టార్టెడ్ మూవింగ్. వెన్ ఐ వాస్ అట్ కొడైకెనాల్, టూ పీపుల్, డాక్టర్ భాస్కర్ రావు అండ్ కారుణ్యానంద ఫ్రమ్ ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి,
1: ఎంత నొగున్న వారిని వారించాను, ఇది సాధ్యం కాదు, లక్షల వరకు వస్తారు, ఇలాంటి బాధ్యత మీరు వహించడం ఏమాత్రం కూడా మంచిది కాదన్నాను.
0: Came forward and said, Swami, if only you give us the permission, we'll undertake this task of feeding of this countless number of
1: people. Swami, anugraham untunte indukaru inka enni kotla mandi jannavaru ichinappudiki mem bharinchagalam annaru.
0: But then Swami cautioned them, saying, it is a very big task that you wish to undertake.

0: If we have Swami's grace, we can achieve any stupendous task, Swami. Now, when you are attempting something noble, can there be an obstacle?
1: ఈ గొప్ప పవిత్రమైన కార్యం కనుక సరి అని ఒప్పుకున్నాను.
0: Then I too saw that it was a very sacred task that they wished to embark on. I gave my consent. I said, go.
1: West Godavari, West Godavari. అనగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, నెల్లూరు ఈ వైపు నుంచి కూడాను 5,000 మూటలు వచ్చేసేసిన బియ్యం.
0: సో యాజ్ సూన్ యాజ్ దిస్ కన్సెంట్ వాస్ గివెన్ పీపుల్ ఫ్రమ్ దీస్ డిస్ట్రిక్ట్స్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ, గుంటూరు అండ్ నెల్లూరు, దే సెంట్ 5,000 బ్యాగ్స్ ఆఫ్ రైస్.
1: పంజాబ్ నుంచి గోధుమలు, గోధుమ పిండి, గోధుమ రవ్వ వందల వందల వచ్చి పడిపోయాయి.
0: అండ్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ పంజాబ్ కేమ్ హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ సాక్స్ ఆఫ్ వీట్, వీట్ ఫ్లోర్ అండ్ ద లైక్.
1: డెరాడూన్ షుగర్ ఫ్యాక్టరీ నుంచి కూడాను చక్కెర, బెల్లము అంతా కూడాను వందల వందలు వచ్చి పడిపోయినాయి.
0: అండ్ ఫ్రమ్ ద షుగర్ ఫ్యాక్టరీస్ ఆఫ్ డెరాడూన్ కేమ్ హండ్రెడ్స్ ఆఫ్ బ్యాగ్స్ ఆఫ్ షుగర్, జాగరీ అండ్ సో ఆన్.
1: మెడ్రాస్ సంస్థల వారి నుంచి కూడాను బేడలంతా వచ్చి చేరిపోయినాయి.
0: అండ్ ది ఆర్గనైజేషన్ ఇన్ మెడ్రాస్ డిస్పాచ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యాక్స్ ఆఫ్.
1: ఈ విధంగా కూడాను వలదన్నా కూడాను వచ్చి కల్పవృక్షం వలె ఖర్చిపోతున్నాయి.
0: హండ్రెడ్స్ ఆఫ్ స్టాక్స్ ఆఫ్ పల్సెస్ ఆఫ్ డిఫరెంట్ డిస్క్రిప్షన్స్ ఇన్ దిస్ మేనర్ ఎవ్రీథింగ్ వాస్ ఫోర్త్ కమింగ్ ఇన్ స్పాంటేనియస్.
1: ఎవరైనా అడిగారా?
0: హాస్ ఎనీబడి ఆస్క్ ఫర్ దీస్?
1: కాదు కాదు. అడిగితే లభించేటువంటివా?
0: నో. ఈవెన్ ఇఫ్ యూ హావ్ టు ఆస్క్ కెన్ యూ రియలీ అచీవ్?
1: మీరు అడిగి చూడండి, ఈ విధంగా లభిస్తాయేమో.
0: నో, లెట్ అస్ సీ. యూ గో అండ్ ఆస్క్ ఆఫ్ పీపుల్.
1: నేను అడగకుండా కూడా ఇవన్నీ కూడా వచ్చి పడిపోవటం అనేది అదే సాయి యొక్క ప్రేమ తత్వము.
0: Let us see, you go and ask people to give you a few, whether you can really achieve in your task.
1: ఎంత మంది ధనవంతులు ఈ లోకంలో లేరు?
0: I have not asked, but everything has come.
1: అందరికి త్యాగబుద్ధి పుచ్చుతుందా?
0: This is because of Sai's love. There are so many wealthy people.
1: అందరికి ప్రేమ భావం కలుగుతుందా?
0: So many wealthy people in the world. Do they have this sacrifice? Do they have this spirit of love?
1: ధనం ఉండినప్పటికీ దానిని సద్వినియోగపరుచుకునేటువంటి విధానాన్ని గుర్తించాలి.
0: You may have wealth, no doubt, but you should know how to use it.
1: ఈ ధనము ఎలాంటిదంటే కాలికి తొడుక్కునేటువంటి బూర్సు వంటిది.
0: Now what is the description that one gives of this money or wealth? They are like the footwear that you have.
1: ఈ బూట్స్ మన కాలికి సరిగా ఉండినప్పుడే మనం చక్కగా నడచడానికి వీలవుతుంది.
0: This footwear in the form of boots or shoes, if only it's a proper size, will you be able to walk comfortably?
1: టైట్గా ఉండినా కూడా మనం నడచడానికి సాధ్యం కాదు.
0: If these shoes are a little tight, you cannot walk comfortably.
1: ఇది చాలా లూజ్గా ఉండినా కూడా మనం నడచడానికి సాధ్యం కాదు.
0: If the shoes are loose on the other hand, also you cannot be comfortable.
1: అదే విధంగానే ధనం అధికంగా ఉండినా మన జీవితం ఏమాత్రం సుఖపడదు.
0: ఇన్ ద సేమ్ మేనర్, ఇఫ్ యూ హావ్ ఎక్సెసివ్ వెల్త్, యూ కెనాట్ బి కంఫర్టబుల్ ఇన్ లైఫ్.
1: ఇది ధనవంతులకే సరిగా అర్థమవుతుంది.
0: నౌ ద రియలీ వెల్తీ వన్స్ కెన్ అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్.
1: ధనం లేకపోతే కూడా నువ్వు జీవితం జరగదు.
0: బట్ అగైన్ వితౌట్ మనీ యూ కెనాట్ లీడ్ యువర్ లైఫ్.
1: అయితే ఎంతవరకు అంత ఉండినప్పుడే జీవితం సుఖశాంతిని అందుకుంటుంది.
0: బట్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ వాట్ యూ రియలీ నీడ్ కెన్ యూ హ్యావ్ ఎ కంఫర్టబుల్ పీస్ఫుల్ లైఫ్.
1: అయితే కొంతమంది మీరు గతుకు కుక్కకు ఏరెంత పారినా ప్రీతి కలగబోదు పిసిని గొట్టు అన్నారట. మీరు గతికేటువంటి కుక్కకు పెద్ద నదిలో పోయి చేరినప్పటికీ జుర్రుకోటి గాని గతుకుతూనే ఉంటుంటారు.
0: Now there is a saying which says, a dog is given to the habit of slurping water from a small little pool. A mighty river might be flowing, but it will still seek to lick and slur this tiny insignificant pool of water.
1: కొంతమందికి ధనం ఉండినప్పటికీ త్యాగం అనేటువంటిది లేక గుంతలో వేసిన చెత్త వలె దానిని దాచిపెడుతూ ఉంటుంటారు.
0: సేమ్ మేనర్, పీపుల్ మే హావ్ అన్టోల్డ్ వెల్త్ సమ్ ఆఫ్ దెమ్, బట్ దే వాంట్ టు అక్యూములేట్, దే జస్ట్ కీప్ ఇట్ అప్ అండ్ దే డోంట్ వాంట్ టు పార్టేక్.
1: కలిపటికి ఆ గుంతలో వేసిన చెత్త ఏమైపోతుంది? కుళ్ళి కేవలం కంపు కొడుతుంది.
0: They try to accumulate it like you would accumulate a heap of garbage. What happens to this? It will become manure.
1: అదే చెత్తను పంటను చల్లినప్పుడు పంటను పెంచి ఎంతైనా మంచి మార్గంలో అది అభివృద్ధి అవుతుంది.
0: Now if only you were to take it out and try to spray in a field, it becomes manure and you can have a good crop.
1: ఆ ఉద్దేశము చేతనే ఉన్నవారి దగ్గర నుంచి కొన్ని ఈ విధంగా పుచ్చుకొని సత్యసాయి సంస్థలు అంటూ ఈ యొక్క పల్లెలకు తగినటువంటి సేవలు జరపాలనేటువంటి ఉద్దేశంతోనే మేము ఈ సంకల్పం చేశాం.
0: ఇన్ ది సేమ్ మేనర్, సో టు గివ్ అన్ ఆపర్చునిటీ టు దోస్ పీపుల్ హూ హ్యావ్ దిస్ వెల్త్ స్టూపెండస్, దిస్ ఆపర్చునిటీ ఆఫ్ సర్వింగ్ దీస్ పువర్ పీపుల్ హాస్ బీన్ గివెన్ ఇన్ ద ఫార్మ్.
1: గుణమును కూడా పవిత్రం చేయనప్పుడు అది నిస్వార్థం అయిపోతుంది.
0: యు మే హ్యావ్ మనీ, బట్ యూ డోంట్ వాంట్ టు యూజ్ ఇట్ ఫర్ అ సేక్రెడ్ అండ్ నోబుల్ టాస్క్. ఇట్స్ యూస్లెస్.
1: దేశంలోని బ్లడ్ ఏ విధంగా సర్క్యులేషన్ అవుతుంటుంటే అప్పుడు అక్కడ ఆరోగ్యం కలుగుతుందో అదే విధంగానే దేశంలోని డబ్బు కూడాను సర్క్యులేషన్ జరుగుతుంటేనే సుశ్రేమని అందుకుంటుంది దేశం.
0: ద బ్లడ్ ఇన్ ద బాడీ హ్యాస్ టు బి కంటిన్యూస్లీ సర్క్యులేటింగ్, ఇట్స్ నాట్ స్టాగ్నేట్ ఇన్ ఎనీ పాయింట్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద బాడీ. ఇన్ ద సేమ్ మేనర్ ద మనీ ఇన్ ద కంట్రీ షుడ్ ఆల్సో బి ఇన్ సర్క్యులేషన్, ఇట్ కెనాట్ అక్యూములేట్ ఎట్ ఎనీ వన్ గివెన్ పాయింట్.
1: కనుకనే దుడ్డు బ్లడ్ ఈ రెండింటి యొక్క పరిసరములు ఏమాత్రం కూడా సరఫరా జరుగుతుంటూనే ఉండాలి.
0: దట్స్ వై దే హ్యాస్ టు బి కాన్స్టెంట్ సర్క్యులేషన్ ఇట్ ఇస్ సెడ్ ఆఫ్ బ్లడ్ అండ్ వెల్త్, దుడ్డు ఫర్ మనీ.
1: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన కార్యములో ప్రవేశపెట్టి దేశాన్ని సరైనటువంటి ఆదర్శవంతమైన దేశంగా నిరూపించాలనేటువంటి ఉద్దేశంతోనే సీలింగ్ ఆన్ డిజైర్స్ అని పెట్టాను, కానీ ధనాశతో చేసినటువంటివి కాదు.
0: దిస్ హాస్ బీన్ దిస్ నోబుల్ ఐడియల్ ఆఫ్ దిస్ స్కీమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్, దట్ యు హ్యావ్ దిస్ మనీ ఇన్ సర్క్యులేషన్ సో దట్ సంథింగ్ గుడ్ కెన్ బి అటెంప్టెడ్, సంథింగ్ గుడ్ కెన్ బి అచీవ్డ్. దిస్ హాస్ బీన్ ద నోబుల్ ఐడియల్ బిహైండ్.
1: సంస్థల యొక్క అభివృద్ధికి ధనం అవసరమే.
0: Therefore, for the growth of the organization, we do need money.
1: Aithe evarini adugatam ledu, evarini peedinchatam ledu.
0: But we don't ask of anyone, we don't pester anybody for this money.
1: Evaru cheyalani santoshanga utsahamto praveshistaro variki maatrame aa baadhyatalu andistunnamu.
0: Those people who wish to do something good and who are enthusiastic about it, they are being given this opportunity.
1: Kanuka satya sai samasthal yokka tatvanni chakkaga artham cheskovalani nenu aashistunnanu.
0: That's why I wish it today that all should understand the true significance of these ideals. Of these ideals of Satya Sai organization.
1: కాని సత్య సాయి సంస్థలు చేస్తున్నటువంటి ఆదర్శవంతమైనటువంటి యొక్క తత్వము ఏ సంస్థ ఎందుకు కూడా కానరాదు, ఇది గట్టిగా చెప్పవచ్చు.
0: The world abounds in any number of organizations, but I can tell you with the utmost confidence and conviction that there is no organization which can match the ideals and motives of the Satya Sai organization.
1: Yedo konni porataku jaragavachunu, kotta mandi konni rakamaina ikkati margamunu avalambinche varu undavachunu.
0: Well, maybe it is that a few mistakes have been committed, a few wrongs have been done. Kaina
1: Satya Sai samasthalo undinatvanti yokka vyaktulu karyakartalu kodanu inno vidhamunnatvanti samarchi pani chestunnaru.
0: But none of these people who have committed these small mistakes have ever gone from this.
1: ఏ పని చేసినా కానీ హృదయపూర్వకమైనటువంటి రీతితో మనం చేస్తున్నారు.
0: Have strayed from the correct path. Whatever they have done wholeheartedly.
1: మీరు కళ్ళు తెరిచి చూస్తే సత్యసాయి సత్యసాయి ప్రశాంత నిలయమునందు ఏ విధమైనటువంటి వాతావరణంగా ఉంటుండాలని మీరు యోచించవచ్చు.
0: Without any blemish in their hearts. You only have to open your eyes and look around you and see.
1: ఎన్నికన్నెరుగినటువంటి స్త్రీలందరూ కూడాను ఏనాడు కూడాను బయటపడినటువంటి స్త్రీలందరూ కూడాను చెట్ల కింద కూర్చొని గుండె కింద కూర్చొని రాత్రి పగలు కూడా ఎన్ని అనానుకూలములైనప్పుడు భరించుకొని చిరునవ్వులతో వారు చిందులు దక్కుతున్నారు.
0: యూ ఓన్లీ హావ్ టు ఓపెన్ యువర్ ఐస్ అండ్ లుక్ అరౌండ్ యూ ఇన్ ప్రశాంత నిలయం. వాట్ ఆర్ ద సైట్స్ దట్ గ్రీట్ యువర్ ఐస్? యూ వుడ్ సీ పీపుల్ హూ హావ్ నెవర్ బీన్ ఎక్స్పోజ్డ్ టు ద హార్ష్ రేస్ ఆఫ్ ద సన్, విమెన్ ఫోక్, యంగ్స్టర్స్, ద లేడీస్.
1: గృహాల లోపల ఎన్ని అనుకూలములు ఉండినప్పటికీ అనానుకూలంగానే ఉండినట్టుగా నిరాశపడుతుంటారు. ఇక్కడ ఎట్టి అనుకూలములు లేనప్పటికీ అన్ని అనుకూలంగా ఉండినట్టే ఆనందిస్తున్నారు.
0: హూ హావ్ నెవర్ థర్డ్ ఆఫ్ దే హోమ్స్ బట్ దే ఆర్ లివింగ్ అండర్ ద ట్రీస్ హియర్, దే మే నాట్ హావ్ ఎక్స్పీరియన్స్ ఎనీ సోర్స్ ఆఫ్ డిస్కంఫర్ట్.
1: భావములు ప్రజల్లో కలగాలంటుంటే వీరిలో ఎన్ని విధమైనటువంటి భక్తి ప్రపత్తులు ఉండాలి?
0: Over here, there are any number of inconveniences, but still they put up with everything cheerfully. What could be the main reason for this?
1: Ratrim pagalu onde tunti varu, vaddin chekunti varu, shrama ane tunti lekunda, volunteers kudanu, sevagalu varu kudanu, enni vidhamaina tunti karmalu acharistunnaru, pavitramaina tunti jeevitanni gadupustunnaru.
0: Then there are these volunteers and the sevagalu who are striving day in and day out, either in the kitchen or outside of it, undertaking various chores and duties, but they never have this feeling of being tired or fatigued. They are cheerfully, manfully carrying on.
1: Inni lakshala mandi praveshinchinappudiki okkarikaina oka telo oka cheemaina kuttunda ledu.
0: There are lakhs of people assembled here, scattered all over. Has anybody been stung either by an ant or a scorpion?
1: No. దీనికి కారణం ఏంటి? వారి భక్తి ప్రపత్తులు.
0: వాట్స్ ద రీజన్? ఇట్ ఈస్ దేర్ సెన్స్ ఆఫ్ డివోషన్ అండ్ ఫెయిత్.
1: నిజముగా ఈ వచ్చినటువంటి భక్తులు కూడా ఎన్ని విధమైన సహనాన్ని పెంచుకున్నారు.
0: సో హియర్ ఇన్ దిస్ మేనర్ యూ ఫైండ్ ఆల్ దోస్ హూ ఆర్ గ్యాదర్డ్ హియర్ ఆర్ ప్రొక్లైమింగ్ టువర్డ్స్ ది క్వాలిటీ ఆఫ్ ఫోర్బేరెన్స్, టాలరెన్స్.
1: మొన్నటి దినము కస్తూరి నా దగ్గరకు వచ్చి, స్వామి రేడియోలో అనౌన్స్ చేశారు నెల్లూరు ఒంగోలు ఈ వైపు నుంచి కూడాను తుఫాను వస్తుంటుండాలి, రాయలసీమలో పెద్ద తుఫానుగా ఉంటుండదట రేడియోలో చెప్పారన్నాడు.
0: ద అదర్ డే కస్తూరి కేమ్ అలాంగ్ అండ్ వాస్ టెలింగ్ మీ, స్వామి, ఇట్ హాస్ బీన్ అనౌన్స్డ్ ఆన్ ద రేడియో దట్ దేర్ ఇస్ అ సైక్లోన్ విచ్ ఇస్ టేకింగ్ షేప్ ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ నెల్లూరు, ఒంగోలు అండ్ రాయలసీమ అండ్ దట్ ఆల్ దీస్ ఏరియాస్ ఆర్ లైక్లీ టు బి అఫెక్టెడ్ హెవీలీ బై రెయిన్ఫాల్.
1: భయపడవద్దు కస్తూరి, మన భక్తులకు ఏ విధమైనటువంటి అనానుకూలంలో జరగదు, వారి భక్తి వారి చిత్రం వలె ఆధారమైపోతుంది అన్నాను.
0: And that there is likely to be a heavy rainfall all over these regions. Then I assured him, Kasturi, do not have any fear. Our devotees are going to be shielded by the very
1: low. Ayo katupane vachyunte, ee prajalandar kuda ni enni avasthalaku puri ayyunte varu.
0: Our devotees are going to be shielded by their own sense of bhakti and their own sense of conviction. If only the rains had come,
1: kaadu. నీ ప్రేమ తత్వమే స్వామి యొక్క హృదయాన్ని అక్కడ మార్చగలిగింది.
0: వాట్ ఇన్కన్వీనియన్స్ వుడ్ హావ్ బీన్ యువర్ వే? హాస్ స్వామి డన్ ఇట్? నో. యువర్ సెన్స్ ఆఫ్ లవ్ ఫర్ స్వామి,
1: కేవలం చేతిలో పట్టుకున్నంత మాత్రమే కరుగుతుందా?
0: యువర్ సెన్స్ ఆఫ్ లవ్ ఫర్ స్వామి హెస్ అచీవ్ దిస్. యూ హ్యావ్ దిస్ బటర్ పీస్ ఇన్ యువర్ హ్యాండ్, డస్ ఇట్?
1: ఎల్లప్పుడు నువ్వు వేడి చూపాలి కదా.
0: ఈవెన్ దిస్ బటర్ హ్యాస్ బి ఎక్స్పోజ్.
1: అదే విధంగా స్వామి హృదయం వెన్నవంతులైనప్పటికీ నీ భక్తి ప్రపత్తులైనటువంటి వేడి చూసినప్పుడే అది కూడా నువ్వు కరుగుతుంది.
0: ఇన్ ద సేమ్ మేనర్ స్వామి హార్ట్ ఇస్ నో డౌట్ లైక్ బటర్. But your devotion and your conviction in the form of heat should melt this heart of
1: Kani. Rendo janam chuste ee tufan ekkada poyindo evai poyindo emi evariki teliyadu.
0: So the next day when you looked around, nobody could see where this cyclone, where this storm, where this rain had gone.
1: Janamulaku enta pavitramainatunte vatavaranamto enta divyamainatunte yokka bhavamato ee karyamlo meeru palgonnaro mee bhavamulaku swami yokka premake telusunu kani anyulaku idi artham kaadu.
0: What has transpired the last 10 days in the form of all that's been going on around you? Your toil, your hardships, your work and all the difficulties that you've undergone is known only to you and to Swami. It's a matter between you and Swami
1: alone. Mee bhakti prapattulu chaala uttamainatundi.
0: Embodiments of love, your sense of devotion, dedication and faith are exemplary.
1: Mee sahanamu.
0: Your sense of tolerance and
1: fervor. Mee shantamu.
0: Your sense of patience.
1: Mee yokka bhakti.
0: Your devotion.
1: ఎంత ఇంతటిది అని చెప్పడానికి సాధ్యం కాదు.
0: దే కెనాట్ బి డిస్క్రైబ్డ్ యాస్ బీయింగ్ దిస్ ఆర్ దట్.
1: అయితే నా వారిని నేను వర్ణించుకోవటం అది సాధ్యం కాదు.
0: బట్ అగైన్ ఇట్స్ అన్నాచురల్ ఫర్ మీ టు డిస్క్రైబ్ మై ఓన్ పీపుల్.
1: ఎన్ని దేశముల నుంచి వచ్చినారు విదేశీయులు.
0: దేర్ ఆర్ సో మెనీ ఫారినర్స్ గ్యాదర్ హియర్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్.
1: వారికి ఎన్ని అనుకూలంలో అనుభవించినటువంటి వారు.
0: బ్యాక్ హోమ్ దే వుడ్ అండర్గో లగ్జూరియస్ లైఫ్.
1: కానీ ప్రశాంతి నిలయం లోపల అన్ని అనానుకూలములే వారికి.
0: బట్ ఇన్ ప్రశాంతి నిలయం ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఇన్కన్వీనియన్స్ ఫర్ దెమ్.
1: ఇంత అనానుకూలముల్లో దీన్ని సాధించడం ఇదే నిజమైనటువంటి తపస్సు.
0: బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ డిఫికల్టీస్ అండ్ ఇన్కన్వీనియన్సెస్ దే హావ్ గేమ్ఫుల్లీ క్యారీడ్ ఆన్.
1: ఏడు దినముల నుంచి మీరు తపస్సు చేస్తున్నారే కానీ కేవలము యాత్రగా వచ్చినటువంటి వ్యక్తులు కాదు మీరు.
0: దిస్ ఈస్ ట్రూలీ ఎ సెన్స్ ఆఫ్ తపస్ ఆఫ్ ఎనన్స్.
1: ఈ తపస్సుని దినదినాభివృద్ధి గావించుకుని మీ యొక్క ఆదర్శములను మీ యొక్క ప్రేమతత్వాన్ని వీధి వీధి గ్రామ గ్రామం లోపల కూడాను దీనిని ప్రబోధన చేసి ఆచరించి ఆనందింపజేసి మన భారతదేశమునకు ఆదర్శమైనటువంటి కీర్తిని తేవాలని నేను ఆశిస్తున్నాను.
0: ఇట్ ఈస్ దిస్ టెనెన్స్ దట్ యు మస్ట్ స్ట్రెంగ్థెన్, యు మస్ట్ నరిష్ అండ్ సస్టైన్ అండ్ టేక్ దిస్ సెన్స్ ఆఫ్ టెనెన్స్ విత్ యూ వెర్ ఎవర్ యూ గో. So that you can also inspire and encourage and enthuse all the people around you so that they too in turn could be benefited by your
1: speech.
0: And the country and the world at large can benefit and progress.
1: అయితే విరుద్ధమైన మార్గంలో మీరు ప్రవేశించక దుర్వినియోగం అనేటువంటిది చేయక తత్కార్యము యందు మీ జీవితమును మీ ధనమును మీ కాలమును మీ కర్మను కూడాను ఆచరింపజేసి మీరు కర్మధీరుల వలె కర్మ వీరుల వలె ఆదర్శాన్ని అందించాలని కూడా నేను ఆశిస్తున్నాను.
0: There is nothing wrong, therefore, in your undertaking the task which the organization has handed down to you. Plunge enthusiastically, dive deep into the society and proclaim the law of karma. Proclaim to others the victory of this principle of action.
1: Thai koru the okkate.
0: Thai seeks only one.
1: Sodara manavulanu preminchi.
0: That you should love your fellow beings.
1: Samaja sevalu chesi.
0: And serve society.
1: మానవత్వం అనేటువంటి యొక్క పదమునకు సరైనటువంటి సార్థకత్వాన్ని సంపాదించుకోవాలి.
0: The true meaning that you can associate with being a human being.
1: స్వార్థాన్ని త్యాగం చేయండి.
0: Sacrifice your selfishness.
1: పరాత్మలో ప్రవేశించండి.
0: Enter into the world beyond.
1: పవిత్రతను పెంచుకోండి.
0: Further your own sacredness.
1: పామరులను ఆదుకోండి.
0: Try to go to the rescue of those who are in need.
1: కనుక ఈనాటి నుండి మన సత్యసాయి సంస్థలు వీధి వీధిలోన గ్రామ గ్రామంలోన పట్టణ పట్టణంలో కూడా ప్రవేశించి ఆ వాతావరణం పరిశుద్ధము గావించి ప్రజల్లో ఉండేటువంటి యొక్క సోదరత్వాన్ని పెంచడానికి ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను. ఇదే నా పుట్టినదినం యొక్క ఆనందం.
0: So today I am hoping that all our people should go and embark on this task of carrying this message of service to every street, to every village, to every town, to every city, and they should bring happiness and joy all around. And this is what will give me ananda on this birthday occasion. You should also remember that on this 68th birthday occasion, everybody will have to undergo a test of sorts.
1: ఇందులో మీరు జయించినటువంటి వారే, దీనిని మీరు సాధించినటువంటి వారే నిజమైనటువంటి మానవులు.
0: And those who become successful in this test could alone be called true human beings.
1: ఎన్ని కష్టములకైనా, ఎన్ని నష్టములకైనా, ఎన్ని దుఃఖములకైనా, ఎన్ని నిందలు నిష్ఠూరముల కోసమైనా మీరు ఏమాత్రం కూడా వెరవకుండా దీనిని మీరు సాధించడానికి కంకణం కట్టుకోండి.
0: There might be any number of difficulties, any amount of trouble, praise, calumny, criticism, ridicule, but you should not be weighed down. You must move on and forward.
1: పంటను పండించిన రైతు ఇంటికి తెచ్చుకునే సమయంలో దానిని తూర్పు పోస్తుంటాడు.
0: Now the farmer, after he has harvested the crop, before he brings home the result, undertakes the task of winnowing.
1: ఆ తూర్పు పోసినప్పుడు గట్టి గింజలు నిలుస్తుంటాయి, పొట్టి గింజలు కొట్టుకుని పోతుంటాయి.
0: This winnowing process is undertaken so that there is a shifting taking place. The one solid and secure ones will remain. The light and the featherweight category is
1: ee janmadinottam nunchi memu turpu pochinattuga ka karyanni prarambhistam.
0: Now this 60th birthday occasion marks the start of this winnowing process.
1: Indulo nilcheyatvanti gatti ginjalu enno potti ginjalu enno telipothundi.
0: And this process will determine who are those who will remain steady and steadfast, who are those who would go, and who are this lightweight.
1: కనుక నిజమైనటువంటి యొక్క మానవత్వాన్ని, వ్యక్తిత్వాన్ని సాధించాలనుకున్నప్పుడు సేవలో ప్రవేశించాల్సింది.
0: So if you really want to understand and proclaim your own true human nature,
1: స్వార్థాన్ని త్యాగం చేయవలసిందే.
0: Plunge into service activities, sacrifice selfishness.
1: దేశ సేవనే ప్రధానమైనటువంటి రీతిగా లక్ష్యాన్ని ఉంచుకోవాల్సింది.
0: Service to the country should be uppermost in our mind.
1: ఈ లక్ష్యంతో గమ్యము చేరేంత వరకు మన ప్రయాణం జరగవలసిందే.
0: With this aim and goal before us, we must move forward in our journey.
1: దీనికి ఒక రిటైర్మెంట్ అని కానీ, ఒక ఏజ్ అని కానీ ఏమాత్రము లేదు.
0: There is nothing like a retirement or a retirement age for this service activity.
1: కడపట్టి శ్వాస వదిలేంత వరకు కూడా సేవలోనే మనం వదలాలి.
0: Till your last breath, perform this seva, indulge in service activities.
1: ఈ సేవ, సేవ, సేవ, ఈ సేవని మన యొక్క జీవితానికి ప్రధానమైనటువంటి గమ్యము.
0: ఇట్ ఈస్ దిస్ సేవ అండ్ నథింగ్ బట్ సేవ విచ్ ఇస్ ద ఫైనల్ డెస్టినేషన్ ఫర్ ఆర్ లైఫ్స్.
1: ఇట్టి ప్రభువు, ఇట్టి సేవకులు ఉండటం చేతని ఎంతైనా కార్యము సాధించవచ్చు.
0: The Lord here, the Master here, and the Sevak there. Between these two, any amount of
1: Sevakune lekapothe Prabhuku ye matram kodunu viluva ledu.
0: Anything could be achieved. Without the Sevaks or servants, the
1: Prabhuve lekapothe Sevaku sakramainatundi margani anusarinchadu.
0: What can the Master or the Lord do? Without the Lord, what can the Sevaks do?
1: Kanuka ahaya vanti rayi ప్రాణపాదం వంటి పాదము రెండూ చేరినప్పుడు, శాప విముక్తి అయినప్పుడు, సత్యసాయి వంటి ప్రభువు, సాయి భక్తులు వంటి భక్తులు, దాసులు, సేవకులు ఉండినప్పుడే ఈ యొక్క కష్టముల నివారణ కాగలదు. మనకి ఇరువురికి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏర్పడింది. కనుక మీరు సాయిని వదిలి మీరు కాని, నిన్ను వదిలి సాయి కాని ఉండటకు వీలు కాదు. కనుక మీరు దీన్ని దృఢం చేసుకుని ఈ సేవలో మీరు ప్రవేశించండి.
0: There have got to be these two things, the stone, Ahalya in the form of the stone, and the Rama. It is only when Rama's foot touches this stone, would the stone take the form of Ahalya. The Sevas here are like Ahalya, and Sai here is verily Lord Rama. Only when these two are there, is there a meaning to this relationship. Be firm in this conviction that these two are inseparable. The Sevaks on the one hand and Sai, the Lord, on the other. With this inseparable link, have this faith and conviction. Plunge into these service activities and you shall succeed in your endeavor.
1: There is that. 60 samvatsaram tarvata, Swami andariki chikkadu ani, Swami lo emo marpu vastundani, aneka vidhamuluga apohalu padutunnaru.
0: There is yet another thing. There is a feeling prevailing that after the 60th birthday, Swami will be out of reach, we cannot possibly go near Swami, and whatever is happening now will undergo a change.
1: Nadi mare swabhavam kadu.
0: Let me assure you,
2: ఎప్పుడు కూడాను నేను ఆనందోత్సాహంతో గంతులు వేసేటువంటి స్వభావం నాది.
0: Let me assure you that my nature is one which shall never change.
2: భక్తులకు దూరం అవుతాడో ఏమో అనుకుంటున్నారు, ఏ నాటికి కాదు, ఇంకా అధికంగానే సమీపమైపోతుంది.
0: I'm always happy, I'm always joyful, and I'm always enthusiastic. Day by day, in fact, I'll be going nearer and nearer to my devotion.
2: మారేటువంటిది దైవత్వం కాదు.
0: That which changes can never be godliness, can never be divinity.
2: కనుక సత్యమైనటువంటి యొక్క సత్యసాయి కనుక ఏనాటికి మార్పు నాలో రాదు.
0: So this satya, that which never changes, is satya-sai. So how can there be a change now?
2: మీరు ఈ ఆపోహను దూరం చేసుకుని ఆనందంగా సేవల్లో పాల్గొనండి.
0: So cast away this misguided feeling that you are entertaining now. Happily plunge into service activities.

0: से बिना दुख शांत नहीं जन से बदनाथ सजांति नहीं जन से बदनाथ सजांति नहीं जन से बदनाथ सजांति नहीं जन से बदनाथ
1: प्रेम स्वरूपुलारा अंदर आयु आरोग्य ఆనందములతో సద్గుణములతో పవిత్రమైన భావములతో నిస్వార్థమైన సేవలతో మీరు అభివృద్ధి నుండి సాయకీర్తిని మీ యొక్క పవిత్రతను వాడవాడలా చాటి దివ్యమైనటువంటి యొక్క భారతదేశాన్ని పవిత్రమైన దేశాన్ని పునరుద్ధరించడానికి కంకణం కట్టుకోవాలని ఈనాడు నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: Embodiments of love, it is my hope and blessing that now onwards you shall experience untold joy and happiness. You will experience health and live a perfect life. And that in the process, you can bring happiness to those around you. And in this way, you will be of some use to society, to the country and to the world. And this world and the country can move forward to a state of peace, progress and
3: You were listening to a divine discourse delivered by Bhagavan Baba on the 23rd of November 1985 during Bhagavan's 60th birthday celebrations.

0: Radio Sai now brings you a divine discourse delivered by Bhagavan Baba on the 14th of January 2006 on the occasion of Sankranti.
1: Dear students, boys and girls, human life is sacred. Human life is sacred because God descends in human form. The avatar is in a human form only.
2: Kanuka manavudu devam ante pratyekanga oka roopamlo untadu ani meeru tharinchukodadu.
1: So never think that God has a separate form.
2: Manushulakante devamu veru ledu.
1: There is no God apart from the humanity.
2: ఈ మనుషుడు ఏ రూపము ధరించాడంటే పంచభూతములతో ఉన్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హ్యూమన్ బీయింగ్ రిప్రజెంట్స్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
2: శబ్ద రూప రసగంధాలు.
1: హీ రిప్రజెంట్స్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ద సౌండ్ ద స్పేస్ ద వాటర్ ఈథర్ ఇన్ ద ఫైర్.
2: ఇందుతో చేరినటువంటి దాన్ని పంచభూతములు అని చెప్పడం సాధ్యం కాదు.
1: It is not possible to limit with these five elements alone.
2: అందుకోసమే దీనికి మొత్తంగా ఆత్మ అని పెట్టారు.
1: Therefore, in totality, the whole thing is called ఆత్మా.
2: ఆత్మగా దానికి రూపం ఏమిటి అని అనేక మంది ప్రశ్నిస్తారు.
1: Many question the form of ఆత్మ.
2: కానీ ఆకారం మాత్రమే మానవత్వాన్ని నిరూపించదు.
1: It is not the mere form that stands as an evidence or the proof for the human being.
2: Kaduga atti manava swarupani nirupinchalante manamu kevalam grantha pitanam chesa kadu.
1: To demonstrate that we are ideal human beings, it is not enough if we go by the bookish knowledge, textual information.
2: Kevalam nartha chesa pravartana chesa మనం దాన్ని నిరూపించాలి.
1: ఇట్ ఈజ్ ఓన్లీ అవర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ దట్ ప్రూవ్ దట్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్.
2: అందువల్ల దీనికి విద్యార్థి అని చెప్పడానికి వీలు కాదు.
1: అండ్ దేర్ ఫోర్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఎయిదర్ టు సే విద్యార్థి ద స్టూడెంట్.
2: విద్యార్థి అనగా కేవలం నెగిటివ్.
1: విద్యార్థి ది స్టూడెంట్ మీన్స్ మియర్ ఇస్ నెగిటివ్.
2: నిజమైన విద్యార్థి ఏంటంటే దానికి వేరే ఒక పేరు ఉంది.
1: ద ట్రూ స్టూడెంట్ హ్యాస్ గాట్ డిఫరెంట్ నామెన్క్లేచర్, అనదర్ నేమ్.
2: విద్యార్థి అనేటువంటి దానికి కేవలము జ్ఞానము, అనేక రకములైనటువంటి ప్రపంచ పరిస్థితులు, పవనమైనటువంటి ఒక ద్వీభావము, ఇవన్నీ ఉండేటువంటిది కాదు.
1: ద స్టూడెంట్ ఈజ్ నాట్ మియర్లీ లిమిటెడ్ టు ద నాలెడ్జ్ ఎక్విజిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆల్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద వరల్డ్ అండ్ ఇట్స్ పొజిషన్.
2: దీనికి ఎడ్యుకేర్ అన్నారు.
1: ట్రూలీ స్పీకింగ్ దట్ విచ్ ఇస్ బియాండ్ ఇస్ ఎడ్యుకేర్.
2: ఎడ్యుకేషన్ వేరు, ఎడ్యుకేర్ వేరు.
1: ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేర్ ఆర్ డిఫరెంట్.
2: ఎడ్యుకేషన్ కేవలము ఫిజికలీ మెంటలీ మనము దాన్ని అర్థం చేసుకోవచ్చు.
1: వీ కెన్ అండర్స్టాండ్ ఎడ్యుకేషన్ ఫిజికలీ అండ్ మెంటలీ.
2: కానీ అది ఎక్కడి నుంచి వస్తున్నది?
1: వేర్ ఫ్రమ్ ఇట్ అరైజెస్.
2: కృష్ణా గోదావరి పినాకినేటువంటి దీని పేర్లు ఏ స్థానంలో పుట్టినవో, ఏ భాగంలో పుట్టినవో దాని గురించి చెప్తూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ పీపుల్ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయినింగ్ ది వెరీ బర్త్ ప్లేస్ ఆఫ్ కృష్ణా గోదావరి, ది రివర్స్ దట్ ఫ్లో ఇన్సిస్టెంట్లీ.
2: అదే విధముగానే ఈ ఎడ్యుకేర్ అనేటువంటి ఎడ్యుకేషన్ ఎడ్యుకేర్ అనేటువంటి పదం నుంచి వచ్చాయి.
1: Therefore, education is derived out of this educare, the origin.
2: మనం భౌతికంగా చేస్తున్నటువంటి వీరన్నీ కూడా కేవలము ఈ ఎడ్యుకేషన్.
1: ఆల్ అవర్ ఫిజికల్ యాక్టివిటీస్ కాంట్రిబ్యూట్ టు ఎడ్యుకేషన్.
2: కానీ ఎడ్యుకేషన్ అనేది లోపల ఉన్నటువంటి యొక్క పాపం యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క చిత్తము.
1: But the educare is that which is within, representing the inner feelings and sentiments.
2: ఏ మాట అయినా ఏ పాట అయినా ఏ పాట అయినా ప్రతి ఒక్కరు హృదయం నుంచి ఉద్భవించిన తర్వాతనే దీనికి ఎడ్యుకేర్ అంటున్నారు.
1: Therefore you can call it an expression of educare in all your words, actions and your path that you follow if it arises from your own heart.
2: కానీ లోపల అంతర్భావమైన చక్కగా లేకుండా మాటలు కూడా మంచివి కాదు.
1: When the inner feelings are not pure, you cannot make use of good vocabulary or good words.
2: కనుకనే ఈనాడు ఎడ్యుకేషన్ పీపుల్ అంటే ఇది గొప్ప గొప్ప పేరు పెట్టుకునేటువంటి వారు కాదు.
1: You cannot call a person simply educated because of his high positions.
2: వారెవరు కూడా దీన్ని సరిగా పరిశీలించడం లేదు.
1: None of them have truly investigated what educare is.
2: లోపల నుంచి వచ్చే భావంతోనే బయట పనిచేస్తున్నాడు.
1: The outer action arises because of inner feeling.
2: కనుక లోపల ఉన్నటువంటి దాన్ని గుర్తించుకుంటే బయట దానికి మనకు అర్థమవుతుంది.
1: When once we understand that which is latent and immanent, the exterior could be well understood.
2: ఏదో అనుభవజ్ఞులైనటువంటి మహనీయులు ఆ యొక్క విషయాన్ని అర్థం చేసుకుంటారు. కానీ లేకపోతే సామాన్యంగా అయితే వాడు ఒక ఎడ్యుకేషన్
1: ఓన్లీ
2: అనేక బిల్డింగ్లు వస్తూ ఉంటాయి.
1: ఓన్లీ ఎక్స్పీరియన్స్ పీపుల్ కెన్ అండర్స్టాండ్ ది ఇమ్మనెంట్ ప్రిన్సిపల్, బట్ అదర్ పీపుల్ గో బై ఆల్ ది ఎక్స్టర్నల్ థింగ్స్ లైక్ ది అక్విజిషన్ ఆఫ్ డిగ్రీస్.
2: మీరెల్లరూ కేవలము బయట విద్యను మాత్రమే గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను గుర్తించుకుని పిల్లలకు తిరిగి బోధిస్తుంటారు.
1: You acquire the knowledge relating to the outer world and you begin to share with fellow men. That will not make you worthy of an educated person.
2: BA, MA, BSc, CA,
1: you have so many degrees like BA, MA and so on. These are all the degrees acquired in the outer world, external.
2: కానీ అంతర్భావాన్ని అర్థం చేసుకునేటువంటి వ్యక్తులు చాలా అరుదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దోస్ దట్ హ్యావ్ అండర్స్టూడ్ ద ఇన్నర్ నేచర్ ఆర్ వెరీ రేర్.
2: కనుక మనం అంతర్భావాన్ని అర్థం చేసుకుంటే మనకు మనం తరిస్తాం.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ది ఇన్నర్ ఫీలింగ్స్ వీ కెన్ కరెక్ట్ అవర్ సెల్వ్స్ అండ్ ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్.
2: ఈ టీచర్ ఈ విషయం చెప్పాడు, ఈ టీచర్ ఈ విషయం చెప్పాడు అని కేవలం వ్యక్తులపైన ఆధారపడకూడదు.
1: You should not depend on individuals who teach you different subjects.
2: మీరు అండర్స్టాండ్ చేసుకో. దీనికోసమని స్టెరిలైజేషన్ అంటే దేహము, తన మనసు, తన బుద్ధి, చిత్తము, అంతఃకరణ ఇవన్నీ కూడా మనసుపై ఆధారపడినవి.
1: Therefore it is said realization is beyond which comprises the body, mind and intellect that will take you to the higher altitudes.
2: దీనినే త్రిమూర్తులు అని చెప్పారు. త్రిమూర్తులు,
1: దిస్ ఈజ్ వాట్ యూ కాల్ ట్రినిటీ త్రిమూర్తులు.
2: అనగా సత్వ, రజో, తమో గుణం.
1: దే రిప్రజెంట్ ది బేసిక్ త్రీ ఆట్రిబ్యూట్స్ సత్వ, రజస్, తమో గుణాస్.
2: సత్వం అనగా లోపల నుంచి బయలుదేరింది.
1: ద సాత్విక్ ఈజ్ ద వన్ విచ్ అరైజెస్ ఫ్రమ్ విదిన్.
2: ఇంకా రజోగుణం అనగా మన యొక్క చర్యలు.
1: Rajoguna, the passion, is very much reflected in our actions. The words that we speak represent tamoguna.
2: Kani truth anetundi nijanga anni vidhamulu anni indriyamulu lobachukunnatundi oka ide satyamu.
1: Therefore the fundamental truth will have total control over all these components of the human being.
2: ఇప్పుడు మీరు ఏదో పని చేస్తున్నారు, ఈ పని ఎవరు చేయిస్తున్నారు?
1: సపోజింగ్ యూఆర్ డూయింగ్ ఎన్ యాక్టివిటీ, హూ ఇస్ ద వన్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్?
2: ఈ పనులు, ఈ ఆటలు, ఆ పాటలు అన్ని కూడా కేవలము ఈ రజోగుణం నుంచి వచ్చినవి.
1: The sports and games and all that you do, they represent Rajoguna, the emotion of the passion.
2: Swarthani adharam chesukoni.
1: Basing on your selfishness.
2: Parathani bodhisthundaru.
1: And we just speak of the spiritual value.
2: Kaadu kaadu. Parathani adharam chesukoni. Bahimatapuram chesukoni.
1: So we should base on the spirituality and carry on the physical activity.
2: True. అనేక తీపులు చేస్తుంటారు.
1: We have so many sweets.
2: కానీ వీటన్నిటికీ ఏది కారణము?
1: What is the cause behind all these sweets?
2: నీ అంతర్భావంలో ఉన్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి ప్రేమనే.
1: In fact, all that which is essential, basic is the sacred feeling within.
2: కనుక ప్రతి మానవుడు కూడాను దైవ విశ్వాసాన్ని కలిగి ఉండాలి.
1: Therefore, every human being should have faith in God.
2: ఆ ఆధారమే లేకుండా పోతే అదేమీ లేదు.
1: Without total faith in God, you cannot depend, you cannot carry on your life sojourn.
2: దైవం ఒక్కటే.
1: God is one.
2: ఏకోహం బహుశాం అన్నాడు.
1: One God assumes many forms.
2: పరముడు వేరే అయినప్పటికీ God ఒక్కడే.
1: There may be plurality or multiplicity, but God is one.
2: మేము అలంకారం చేసినటువంటి ఒక బల్బులు అంతా కూడా ప్రకాశిస్తుంటాయి.
1: We find the illumination because of so many bulbs around. Where from you get them?
2: Current.
1: Because of the current supply, they illumine. It is the current which is responsible for all these activities. Basing on these essentials and the components and the ingredients, we just speak and act. First of all, a human being. You should have the steadiness and you should have purity and you should be totally detached. God has all these three basic qualities of purity, of that which is beyond the transcendental. Therefore, the title or the name is given basing on his expression or the conduct. We don't need to ask anybody, no one needs to certify whether you are good or not. Everything comes from God only. So we should think of God, say God. We are also taught that we have so many incarnations, avatars. And in fact, it's only one, the divinity, that takes many forms.
2: కనుక మనము చక్కెర అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? చక్కెర.
1: ద షుగర్, వేర్ ఫ్రమ్ యూ గెట్ ఇట్?
2: ఆ షుగర్ తో ఎన్నో తీపులు మనం చేస్తుంటాం.
1: విత్ ది షుగర్స్, విత్ ది షుగర్ యూ మేక్ సో మెనీ ప్రిపరేషన్స్.
2: అనేక రకమైనటువంటి తీపులు, బొబ్బట్లు ఇలాంటివంతా కూడా తీయగా ఉంటుంది.
1: సో మెనీ స్వీట్స్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ ది షుగర్, లైక్ బొబ్బట్లు అండ్ సో ఆన్.
2: కానీ ఈ షుగర్ ముఖ్యమైనటువంటిది ఎవరు గుర్తించలేదు.
1: బట్ నో వన్ రికగ్నైజెస్ ద వాల్యూ ఆఫ్ ది బేసిక్ షుగర్ హియర్.
2: అట్లే దైవము అంటే అందరూ పూజిస్తారు.
1: ద నేమ్ ఆఫ్ గాడ్ వీ వర్షిప్, వీ సింగ్ హిస్ గ్లోరీ అండ్ డూ ఆల్ స్పిరిచువల్ యాక్టివిటీస్.
2: కానీ హృదయమునే ఈ యొక్క దైవము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వెరీ హార్ట్ ఈస్ గాడ్.
2: ఆ హార్ట్ అంతా కూడా ప్రేమతో ఫిల్ చేయాలి.
1: His heart should be filled with love.
2: Love lekapothe vadu manushi kadu.
1: One is not a human being bereft of love.
2: Manandaru kuda ippudu panchabhootamunu devam bhavinchadu.
1: Therefore we should consider the five elements as divine.
2: Mottamota pranam.
1: The first one is life.
2: Ee pranam ekkada nunchi vastundi, evaru isthunnaru, ee sadhanato manam sadhistunnamu.
1: Life. who has gifted you this life? Where has it come from? Have you achieved it by any spiritual practice? And we give so many illustrations, examples in support of the statement. We say willpower. What is the will? That true will is the nature of Atma, Atma Tattva. Therefore, the origin of all names is Atma only. All students are assembled here. What is the basis for all your learning and studies? Through learning, you get very high degrees. Degrees may be different, but the acquisition, learning, is one and the same. So we shall have to find out where from this learning has come. We have got so many names given to this origin. But it is a mistake. It is our illusion. In fact, the only one, the God, the existence. God is present, God is existent. He is God, but he behaves as a human being. Why? When God descends in a human form, the fellow human beings can understand the divinity. Therefore, it is out of this feeling the educator develops. Therefore, education is just societal, oriented to the outer world. Therefore, we shall also reflect our thought on God constantly. We say Durvasa is a man of temper and anger.
2: Kani, temper.
1: We say he has got temper. So who cannot control himself has this temper. Therefore, the one who has got full control, he will submit to God. Petrol, where from has it come?
2: Oil.
1: And is a product of the oil. It is out of earth. Though it is taken or extracted out of earth, we give it different names.
2: White petrol antar.
1: We say white petrol.
2: Dark petrol antar.
1: Dark petrol.
2: ఈ విధంగా వచ్చిన మంచి చెడ్డ రెండు కూడాను ఆ యొక్క లైఫ్ నుంచి వచ్చినవి.
1: Therefore, the good and bad have originated out of the same source.
2: కనుక ఆత్మ అనేటువంటిది అన్ని భూతముల యొక్క సమత్వం.
1: Therefore, Atma represents the essential basic oneness of all of the beings.
2: ఈ ఒక ఆత్మ అనే పేరు పెట్టినప్పుడు అన్ని జీవులు అందులో ఐక్యమైనవి.
1: In fact, when once this Atma is spelt out, it includes all the vastness of the
2: beings.
1: And if you just watch, you will find all human beings around. And we say different compositions there. We say one vehicle may be having the petrol, other may be oil and so on. Religions are different. The path is one.
2: Vastra bhedamu veru.
1: The cloth is different.
2: Vastu okate.
1: But the yarn is one and the same.
2: Shringaramu veru.
1: The jewels are different.
2: Bangaram okate.
1: But gold is one.
2: Pasula varna veru. Palu okate.
1: The cows are of different colors, but the milk is same.
2: Tetuku kosam bahuvadu buddhare.
1: People struggle for their living.
2: Kani atma okate, jeevu okate.
1: But the indwella, atma, is one and the same.
2: అతనే అన్ని రకము దేహమును సృష్టించి.
1: గాడ్ హాస్ క్రియేటెడ్ డిఫరెంట్ బాడీస్.
2: ఆ సృష్టించడం కూడాను ఒక స్త్రీ ఒక పురుష ఈ రెండింటి ఎందుకు కూడా చేరి ఒక బిడ్డ పడుతుంది.
1: అండ్ గాడ్ హాస్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెన్ అండ్ విమెన్ అండ్ దట్ లీడ్స్ టు ప్రోజెని.
2: ఈ విధంగా లోతుగా ఆలోచించిన కాబట్టి ఆ బిడ్డ అనేటువంటిది తల్లిదండ్రులకు భాగమై.
1: దట్ ద చైల్డ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ బోత్ ది పేరెంట్స్.
2: కనుక మనము ఆత్మతని మనం మర్చకుండా సాధించాలి.
1: Therefore, we should never forget the Atmic principle. We should realize it.
2: దేని మర్చినకుండాను ఆత్మను మర్చకూడదు.
1: You may forget anything else, but not Atma.
2: ఎందుకంటే నీ ఎందుకు పంచభూతములు ఉన్నాయి.
1: Because five elements are within you.
2: నీ పంచభూతములను ఏకం చేసినప్పుడే ఆత్మ అవుతుంది.
1: When all the five elements are united, then when they once they combine, it is Atma.
2: జపం చేస్తుంటారు నాకంత తెలిసి ఉంటారు.
1: వన్ డస్ జపం అండ్ దే థింక్ దే నో ఎవ్రీథింగ్.
2: కేవలం మాల తిప్పినంత మాత్రం జపం అవుతుందా?
1: ఇఫ్ యు జస్ట్ రొటేట్ దిస్ టాలిస్మన్ జపమాల, ఇట్ డస్ మీన్ దట్ యు నో ఎవ్రీథింగ్.
2: ప్రపంచం లౌకిక విషయంలో అంతా కూడా మర్చిపోయినప్పుడే అదే జపమాల.
1: వెన్ వన్స్ యూ ఫర్గెట్ ఆల్ ద ఔటర్ వరల్డ్ అండ్ వరల్డ్లీ మ్యాటర్స్ దెన్ ఓన్లీ యూ కెన్ కాల్ జపమాల.
2: కనుక మనం ప్రతి దాన్ని ఎందుకు మూలమును కనుక్కోవాలి.
1: Therefore, we should understand the source moola for everything.
2: అట్టి మూలమును అండర్స్టాండ్ చేసుకున్నటువంటి వాడే నిజమైనటువంటి మానవుడు.
1: Therefore, he is a true human being when once he knows this moola, the primordial essential base.
2: భగవద్గీత ఎంత చదివినా ఎన్ని పర్యాయం నాకు కంఠస్థం తెలుసు అని అన్నప్పటికీ,
1: you may go through భగవద్గీత a number of times and you may say you got it by heart.
2: నేను గొప్ప చదివాని అంటారు.
1: You may call yourself highly educated.
2: ABCD మొదలుకొని
1: రైట్ ఫ్రమ్ ఆల్ఫబెట్స్ ABCD.
2: భారతం భాగవతం రామాయణం అన్ని కూడా తయారవుతున్నాయి.
1: అండ్ యూ నో దట్ దీస్ ఆర్ ద లెటర్స్ దట్ కాన్స్టిట్యూట్ గ్రేట్ ఎపిక్స్ లైక్ రామాయణ భారత.
2: కనుక ఈ యొక్క ఒక్క భాగం అర్థం చేసుకుంటే అన్ని అర్థమవుతాయి.
1: దేర్ఫోర్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ది ఎసెన్షియల్ మెయిన్ పార్ట్, యూ విల్ అండర్స్టాండ్ ఆల్ ద రెస్ట్.
2: లేకపోతే మేము ఎందుకు కాలేజీలు స్టార్ట్ చేయాలి?
1: Or else why should we start colleges?
2: మా కాలేజీలో మంచి గుణము మంచి ప్రవర్తన మంచి ఆచారం.
1: Therefore in our colleges the character, the virtues, the conduct are most important.
2: ప్రతి ఆశకు ప్రతి వంచకు డిజైర్స్ చాలా ఇంపార్టెంట్.
1: And we find various life pursuits based on their desires.
2: ఆ డిజైర్ అనేటువంటిది లేకపోతే ఇది ఏమాత్రము.
1: In fact, if you do not have this noble desire, you cannot realize anything.
2: కానీ ఆ డిజైర్ కూడాను ఎట్టనుకోవాలి అది కూడా భగవత్ యొక్క సంకల్పమే.
1: యూ షుడ్ కన్సిడర్ ద డిజైర్ ఈజ్ ఆల్సో ద విల్ ఆఫ్ గాడ్.
2: కనుక స్త్రీ పురుష అనేటువంటిది బాల్య వృద్ధ కౌమానం సౌఖ్యమైనటువంటిది కేవలం మనం పెట్టుకున్న పేర్లే.
1: ద మెన్ అండ్ ఉమెన్ ద డిఫరెన్సెస్ ఆర్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
2: ఎవరైనా సారీ చిత్తం పరిశుద్ధంగా ఉండినప్పుడు సర్వము మనకు ఫలిపిస్తుంది.
1: దేర్ఫోర్ లెట్ హిమ్ ఎనీవన్ ఫర్ దట్ మ్యాటర్ వెన్ వన్ దేర్ ఇస్ ప్యూర్ హార్ట్ ఈస్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
2: అనవసరంగా ధ్యానం అనేది కూర్చుని కన్ను మూసుకుని
1: పీపుల్ సిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ మెడిటేషన్ విత్ క్లోజ్డ్ ఐస్.
2: కన్నులు మూసుకుంటే మనకు తెలుస్తుందా? కన్నులు మూసుకుంటే ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా కనిపించరు.
1: వెన్ వన్ యూ క్లోజ్ యువర్ ఐస్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు సీ ద పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
2: కనుక నీవు వ్యక్తిని ఏంటంటే అవ్యక్తమైనటువంటి వ్యక్తిగా మార్చుకోవటమే వ్యక్తి.
1: దర్ఫోర్ వ్యక్తి ఇస్ ఇండివిజువల్ హు విల్ కాంప్రిహెండ్ అవ్యక్త దట్ విచ్ ఇస్ హిడెన్.
2: కనుక మీరు మొట్టమొదటి అర్థం చేసుకుంటే అది పూర్తి ఆత్మగా మీకు ప్రత్యక్షమవుతుంది.
1: దర్ఫోర్ వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ యూ విల్ నో ద టోటాలిటీ ఆఫ్ ఆత్మ.
2: ఎంత జపము చేసినా ఎంత జపము చేసినా కట్టగడేపటికు ఆత్మశక్తిగా.
1: వాట్ ఎవర్ స్పిరిచువల్ పాత్ వీ మే ఫాలో, జప ఆర్ తప, ఇట్ విల్ అల్టిమేట్లీ టేక్ యూ టు
2: హనీ బీస్. బీస్ ఉంటాయి,
1: యు నో హనీ బీస్,
2: అవి అన్ని చెట్ల దగ్గరికి పోతుంటాయి.
1: దే మూవ్ అరౌండ్ ఆల్ ట్రీస్,
2: అన్ని పువ్వులు వాసన చూస్తుంటాయి.
1: అండ్ ది స్మెల్ ఆల్ ఫ్లవర్స్,
2: కానీ అన్ని స్మెల్ ఆరోగించు.
1: అండ్ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ఆల్ వేరియేషన్ ఇన్ ద ఫ్రాగ్రెన్స్.
2: ఒకటి మల్లె పువ్వు, ఒకటి సామంతి పువ్వు, ఒకటి గులాబీ పువ్వు.
1: ఫ్లవర్స్ లైక్ క్రిసాంతిమం, the rose, flower and jasmine.
2: కనుక ఈ ఫ్లవర్ యొక్క వాసని ఎంత కూడా.
1: It is all the smell of artapa. It will ultimately take you to
2: honeybees. Untai.
1: Who you know of honeybees?
2: అవి అన్ని చెట్ల దగ్గరికి పోతుంటాయి.
1: They move around all.

0: It is all the smell out of these flowers, with all the awareness in his conduct.
1: కనుక మనసు ఈ మూడింటిని మనం చేర్చుకున్నామే మనం మానవ వ్యవహారం.
0: Therefore, we are manavas, human beings, because we have got the mind, manasu. When once we go beyond, we will be paramahamsa, the ascetic renunciant. We are not merely human beings, manushya, but we are madhava, divine.
1: Dhava means dhairyam.
0: Dhava means dhaika, the courage.
1: Sahasam.
0: That valor,
1: నమ్మకము,
0: faith.
1: ఇలాంటివి ఉండినప్పుడే వాడు మనిషి అవుతాడు.
0: And once you have these virtues, you can call yourself manishi, human being.
1: వజ్రం తెలిసినటువంటి వాడు వజ్రాన్ని చక్కగా గమనించి దాన్ని భద్రం చేసుకుంటాడు.
0: Something like a person who knows the value of the diamond will know how to preserve it.
1: Thy mind. మనోనాశనం కావాలి.
0: It is annihilation of the mind.
1: ప్రతి ఒక్క దానికి కూడా మనస్సు అవసరం.
0: For everything, manas, mind is necessary.
1: And
0: therefore, mind is the basis, manomulam, for the whole jagat, the world. If we do not control the mind, even if you achieve all those things, what for? Where will you reach?
1: Kani adi nijamainatuvanti diamond avutunda?
0: Can that be true diamond?
1: ఇప్పుడందరూ కూడా చదివేదంతా కూడా ప్రపంచంలో ఉండేటువంటి అంతా కూడా పంచగుణములు ఉన్నాయి.
0: ఆల్ దట్ యు లర్న్ ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: కానీ ఈ మనోనాశనం జరిగిన తర్వాతనే తాము పరమహంసగా మారుతారు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఆఫ్టర్ మనోనాశన ఎనిహిలేషన్ ఆఫ్ మైండ్
1: ఎవరు కూడా ఈ మనసును మాత్రం అనుసరించకూడదు.
0: అండ్ దేర్ఫోర్ నో వన్ షుడ్ ఫాలో ది మైండ్ ఆర్ మనసు.
1: అది తీయని పదములు ఇస్తుంది, చేదు రసం ఉంటుంది.
0: Though it has got the sweet fruits outwards, there is bitter juice inside.
1: కనుక మనము ఉపయోగమైనటువంటిది, మధురమైనటువంటిది, మధురమైనటువంటిది మనసు.
0: Therefore, we should understand that which is useful, which is sweet.
1: కానీ ఈనాటి యువకులు అంతా కూడా మనసును మైండ్ అంటారు.
0: But we say the mind, we go by the mind or manas.
1: కానీ అది ఏ మైండ్ అంటే ఏమిటో అజ్ఞానంతో కూడినటువంటిది.
0: And the mind stands for ignorance, ajnana.
1: అది కేవలము చదువు.
0: And that is all sadhu or education that we acquire.
1: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది పెద్ద గ్రంథమైనప్పటికీ ఆ ఎడ్యుకేషన్ లో ఏబిసిడి మొదలు చెడ్డి వరకు ఉంటుంది అక్షరాలు.
0: And it may be voluminous, big books that you may have, but all they show only letters A to Z.
1: అక్షరాలను మీరు తెలుసుకున్నప్పుడు
0: you know the letters,
1: అర్థం కూడా మీకు సహజంగా అవుతుంది.
0: Then you can know the artha, the meaning of the words.
1: ఆ మీనింగ్ తెలియకోకుండా ఊరికి మనం చదువుతూ పోతుంటే ప్రయోజనం.
0: Without knowing the meaning, why should you simply read?
1: వేదం నేర్చుకుంటున్నారు.
0: You learn Veda.
1: అనంతో వై వేదః. ఆయన వేదం అనేది అనంతమైనటువంటి యొక్క శక్తి కలిగినటువంటిది వేదము.
0: Ananta, that represents the vastness, that which is infinite.
1: Nijanga Bhagavad Gita chesinatuvallu, Bhagavantudu cheppinatuvallu, kevalam artham chesukoni vartinchinatuvallu.
0: Therefore, who is the one who can speak on Bhagavad Gita? Who is the one who goes through the Bhagavad Gita? The one who understands it well only.
1: Kani understand cheyakunda enta chaduvu chadinappudu prayojanam ledu.
0: Without understanding, basically, after all the education books, reading will be of no value.
1: గొప్ప మహనీయుడు రాశాడు ఇది ఈ ఎడ్యుకేషన్ కాదు, ఇది కేవలం వేదము అని అంటుంటాం.
0: అండ్ వీ థింక్ ఇట్స్ రిటన్ బై వెరీ నోబుల్ పర్సన్ ది వేద, నాట్ బై ఆర్డినరీ పీపుల్.
1: నీవు లైక్ చేయి అండ్ లైక్ చేయి, ఏది చేసినప్పటికీ అది వేదం వేదమే.
0: Whether you like or dislike, Veda is Veda.
1: కనుక ఇలాంటి వేదములు చదివినటువంటి వాళ్ళు ఇలాంటి విద్యను నేర్చినటువంటి ప్రతి మానవుడు దాని అర్థాన్ని గుర్తించి వర్తించాలి.
0: Therefore, all those that go through the Veda, that chant Veda and other books should know the meaning first and then act.
1: ఈనాడు తనను తాను మార్చి ఏదో విద్యను నేర్చుకుంటున్నాడు.
0: Man has forgotten his nature himself.

0: but he wants to acquire knowledge.
1: అది మనిషి యొక్క వీక్నెస్.
0: This is the weakness of man.
1: ఆ వీక్నెస్ ఉన్నటువంటి వాడే అన్నింటినీ నమ్ముతాడు.
0: The man with this weakness will have faith in everyone.
1: కనుక మీరు ఆ యొక్క వ్యక్తాన్ని మర్చిపోకూడదు.
0: Therefore, you should not forget the fundamental. Students, dear students, dear students, you know all.
1: అంటే ప్రపంచ భౌతిక విషయంలో మీకు అర్థమవుతుంది.
0: యు నో ఆల్ థింగ్ రిలేటెడ్ టు ది ఫిజికల్ మెటీరియల్ వరల్డ్.
1: కానీ అంతర్భావం అనేటువంటిది అందరికీ అర్థం కాదు.
0: బట్ ది ఇన్నర్ ఫీలింగ్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ బై ఎవ్రీబడి.
1: వ్యక్తులు వేరేగా వచ్చినప్పుడు అతని రూపము అతని నామము చక్కగా మనకు బోధిస్తుంది.
0: వెన్ వన్స్ వీ సీ ద నేమ్ ఇన్ ద ఫార్మ్ స్పెసిఫికలీ యు
1: నో ఆల్ ఆర్ వన్ అని ఇంగ్లీష్ లో చెప్తే అందరూ వన్.
0: Though we say all are one, how do you explain it? How is it possible?
1: బల్బులు ఉన్నాయి. ఈ బల్బులు ఎన్నో అలంకారంగా మనం చేస్తుంటాం.
0: We have got the illumination bulbs. We decorate it in the way we want.
1: కానీ అనేక బల్బులు ఉన్నది ఒకే కరెంట్.
0: Bulbs may be many, but the same current is present in all.
1: కాబట్టి ఆధారమైనటువంటి గుర్తించాలి కానీ అదే అని గుర్తించి ప్రయోజనం లేదు.
0: But we have forgotten the basic foundation, but we go by the supported. Therefore, even in the physical world, we should experience the spiritual content. Therefore, first develop faith in God. With faith in God, you will develop all the rest of things.
1: నువ్వు దైవం పైన బాధ్యత వేసి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు.
0: లే ఆల్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ గాడ్ అండ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్.
1: అప్పుడే నీకు సరైన విద్య అభ్యయమవుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ అక్వైర్ ప్రాపర్ ఎడ్యుకేషన్.
1: కనుక ఎడ్యుకేషన్ అంటే కేవలం గ్రంథములు పరిచయం చేసుకోవచ్చు కాదు.
0: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ లిమిటెడ్ టు గోయింగ్ త్రూ ద బుక్స్.
1: ఈ చదువు కొంత మించిన బియాండ్ ఎడ్యుకేషన్.
0: బట్ ద ట్రూ ఎడ్యుకేషన్ ఈస్ సంథింగ్ బియాండ్.
1: ఆ ఎడ్యుకేషన్ లేకుండా పోతే బుక్కులు ఏ విధంగా చదువుతారు?
0: వితౌట్ దట్ విచ్ ఇస్ బియాండ్ వాట్ ఫర్ ఆల్ దీస్ బుక్స్.
1: కనుక ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
0: స్టూడెంట్స్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరు మొట్టమొదటి గుర్తించవలసినటువంటి దైవత్వం ఇందులో ఉంది అని మీరు చెప్పండి.
0: ఫస్ట్ వాట్ యూ హ్యావ్ టు రికగ్నైజ్ ఇస్ దట్ దేర్ ఈస్ డివినిటీ.
1: నేను అన్ని పనులను దైవం కోసమే చేస్తున్నాను.
0: దట్ ఐ డూ ఎవ్రీథింగ్ టు ప్లీజ్ గాడ్ ఫర్ గాడ్.
1: ఆ ప్రాపర్ లైన్ లో నీవు పోతుంటుంటే నీవు తప్పక ప్రాపర్ స్థితి.
0: సో వెన్ వన్స్ యూ గో అలాంగ్ ప్రాపర్ లైన్ యూ రీచ్ ద ప్రాపర్.
1: కానీ ప్రపంచం బాహ్యాన్ని మొత్తం గుర్తిస్తుంది.
0: బట్ ద వరల్డ్ విల్ నో ఆల్ దట్ ఈస్ ఔటర్ బాహ్య.
1: కానీ గాడ్ ఇన్నర్ భావాన్ని చూస్తాడు.
0: బట్ గాడ్ విల్ లుక్ ఇన్ టు ది భావ.
1: కనుక ఇన్నర్ భావాన్ని చూడాలి ప్రతి ఒక్కరు కూడా. నేనెవరు నేనెవరు అయ్యా హూ ఆర్ యూ హూ ఆర్ యూ హూ ఆర్ యూ ప్రశ్నిస్తాం. కానీ హూ ఆర్ మై అని ఎవరైనా ప్రశ్నిస్తారు.
0: సో ఇన్నర్ ఫీలింగ్ భావ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. వీ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ హూ ఆర్ యూ, బట్ హ్యావ్ యూ ఎవర్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ హూ ఆర్ మై
1: హూ ఆర్ మై అని మొట్టమొదటి గుర్తు చేసినటువంటి వాడే నిజమైనటువంటి ఎడ్యుకేషన్.
0: దేర్ఫోర్ ద ట్రూ ఎడ్యుకేషన్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ నోయింగ్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ హూ ఆర్ మై.
1: దీన్ని మాత్రం అర్థం చేసుకోకుండా ఐ ఆమ్ యు ఆర్ యూ యు ఆర్ యూ యు ఆర్ యూ అని చెప్పి ఊరుకుంటే అది ఎడ్యుకేషన్ కానే కాదు.
0: బట్ ఇఫ్ యూ నో ఆల్ అదర్స్ హూ ఆర్ యూ యు ఆర్ సో అండ్ సో, ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్ అట్ ఆల్.
1: కనుకనే మనం మొట్టమొదట మనల్ని మనం తెలుసుకోవాలి.
0: దేర్ఫోర్ టు బిగిన్ విత్ వీ షుడ్ నో అవర్ ఓన్ నేచర్.
1: ఆ ఏకత్వం గుర్తించినటువంటి వాడే నిజమైన సూచిస్తారు.
0: Therefore, the one who knows this oneness is the true aspirant, the sadhaka.
1: She is my mother, he is my father, and even the father, mother, he is relationship to kevalam manasuku matrame sambandham.
0: Therefore, when you call so and so your father, so and so your mother, that is all based on the physical relationship.
1: Kadi ee manavathane physical ga techukunte daravalu vachinatundi partham em ledhu.
0: Therefore, if you think of this physical relationship only, you will not have correct results.
1: Can you physical